0: Bharat Desha, this country Bharat, is the home and the treasure house of the Vedas. This is the home where rituals, sacrifices and performances like the yajna, yaga have a symbolic significance and a deep significance. This is again the homeland. This is the elderly mother. This is the age-old lady which has given birth to many avatars down the ages. This again is the land where the essence of character, essence of regulation, essence of regimentation have been given a prime place of importance.
1: Prema Sarupulara.
0: Embodiment of love.
1: Prati Sadhakudu. తన జీవితములో సాధించవలసినటువంటి కార్యములను ప్రధానమైనటువంటిది భగవత్ ప్రేమ.
0: Embodiments of love. The first and foremost task ahead of a true sadhaka is to strive and secure the love of the Lord.
1: ఒక్క ప్రేమను మనము సాధించితమా మనము సర్వ సాధన యొక్క తారమును కూడా నువ్వు సాధించిన వారం అవుతావు.
0: ఇఫ్ యు ఆర్ టు సెక్యూర్ జస్ట్ లవ్, యూ వుడ్ హావ్ సెక్యూర్డ్ ఎవ్రీథింగ్ పాసిబుల్.
1: ప్రేమకు పాత్రుడైనటువంటి యొక్క మానవునకు మరొక సాధనలు అవసరం లేదు.
0: వన్ హూ హస్ బీన్ ది రిసిపియెంట్ ఆఫ్ దిస్ లవ్ నీడ్ నాట్ అండర్టేక్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ సాధన.
1: వంట అయ్యేంత వరకే మంట.
0: సో లాంగ్ ఎస్ ద ఫుడ్ ఇస్ కుక్డ్ you have a need for the fire.
1: Vanta putti aina tarvata mantato manaku pani ledu.
0: The moment the food has been cooked, you have no need for the fire.
1: Bhagavat prema anetunti niki patrulainatunti yokka sadhakulaku maroka sadhana anetunti anavasaram.
0: In the same way, those sadhakas who have secured the love of the Lord need undertake, or there is no need for them to undertake any other sadhana.
1: Aithe ee sadhanaku margam emiti?
0: But then, what is the path for this sadhana?
1: Manavunaku rendu vidhamula intenti yokka pranthula cheta tana jeevitamunu chuttabadukuni tadwara vandithudavutunnadu.
0: Man gets deluded on two counts and thereby becomes a slave unto himself.
1: Okati ishtamu, rendavadi aishtamu.
0: One is a liking, the other dislike.
1: ఒకటి ప్రీతి, రెండవది ద్వేషము.
0: వన్ ఈజ్ ఎ ఫాండ్నెస్ ఫర్ సంథింగ్, సెకండ్ ఎ హేట్రెడ్.
1: దీనిని వేదాంతమును శాస్త్రమునందు ద్వంద్వములు అని చెప్తూ వచ్చింది.
0: ఇన్ ద వేదర్స్ ద సేమ్ హ్యాస్ బీన్ టాక్డ్ ఆఫ్ యాజ్ ఎ డ్యువాలిటీ.
1: కవికర్షణ, ఉప్రకర్షణ అని దీనికి రెండు పేర్లు.
0: యు హ్యావ్ టూ అదర్ నేమ్స్ ఫర్ ద సేమ్ థింగ్.
1: కవికర్షణ, విప్రకర్షణ.
0: కవికర్షణ అండ్ విప్రకర్షణ.
1: కవికర్షణ అనగా ఒక్క పదార్థమును మరొక పదార్థము చెంతకు లాగటము.
0: ద ఫస్ట్ వన్ కవికర్షణ మీన్స్ ట్రైంగ్ టు అట్రాక్ట్ సంథింగ్ త్రూ వన్ ఎంటిటీ.
1: విప్రకర్షణ అనగా ఒక పదార్థము మరొక పదార్థము నుండి దూరం కావటం.
0: విప్రకర్షణ ఆన్ ద అదర్ హ్యాండ్ డినోట్స్ ట్రైంగ్ టు రిపెల్ something through one object.
1: ఒక పదార్థమును మరొక పదార్థమునకు చెంతకు లాగినటువంటిది ఈ ప్రేమ.
0: And this love is that which tends to attract something towards itself.
1: ఈ ప్రేమ తత్వమునే భక్తి అని కూడాను పిలుస్తూ వచ్చారు.
0: It is this prema or love which has been also called bhakti.
1: ఈ విప్రకర్షణ యందు వ్యక్తి కంటే కొన్ని స్థాయిలు అధికమైనటువంటి వారితో చేరినప్పుడు దీనికి స్వాగతమని, నమ్రతమని, గౌరవమని చెప్తూ వచ్చారు.
0: ద ఫస్ట్ వన్ సవికర్షణ ఈజ్ టెండింగ్ టు అట్రాక్ట్ సంథింగ్ టు వన్ సెల్ఫ్.
1: ఈ సవికర్షణ తనకంటే అధికులైనటువంటి వారితో అనుసరించినప్పుడు దీనికి గౌరవమని, నమ్రతమని, స్వాగతమని కూడా చెబుతూ వచ్చారు.
0: When this savikarshana, that is trying to take somebody closer to you, is directed towards somebody who's much above you, the same thing tends to get known as a sense of respect, a sense of obedience or humility.
1: తనతో సమానమైనటువంటి వారితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఇది స్నేహము అని పిలుస్తూ వచ్చారు.
0: The same sentiment directed towards somebody who's on the same footing as you are, it tends to be known as friendship.
1: తనకంటే తక్కువ వారితో సంబంధ బాంధవ్యము కల్పించుకున్నప్పుడు దీనికి కరుణ, దయ, కృప అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: The same thing when it is directed towards somebody who's below you, then you talk of compassion or mercy or kindness.
1: కాని అన్నింటికంటే ఉత్తమమైనటువంటి స్థాయి యందు అనగా గురుత్వమునందు దైవత్వమునందు ఈ సంబంధ బాంధవ్యము ఏర్పరచుకున్నప్పుడు దీనిని భక్తి అని చెప్తూ వచ్చారు.
0: The same sense of attachment, if it is directed towards someone who's far above you, that is God himself, you talk about it as bhakti.
1: ఈ కవికర్తన అనేటువంటి దాని యందు ఒక విధమైనటువంటి సగుణ భక్తి, నిర్గుణ భక్తి అని కూడా రెండుగా విభజిస్తూ వచ్చారు.
0: This sadhikarshana bhakti once again can be classified into two, the attributes and the attributeless.
1: ఈ సగుణ భక్తి యందు తిరిగి మూడు భాగములు ఏర్పరుస్తారు.
0: And in that bhakti denoted by the attributes, you have three categories.
1: అవి తామసిక, రాజసిక, సాత్వికమైనటువంటి సగుణ భక్తులు.
0: And these saguna bhakti, the three types are tamasika, rajasika and sattvic.
1: ee tamasikam anetunte bhakti himsato aadambaramuto oka vidhamainatunte yokka matharamuto koodu untundi.
0: This tamasic bhakti is that which is characterized by a sense of exhibitionism, by a sense of injuring others.
1: aadambaramu adhikanga untundi.
0: And this exhibitionism has a prominent place.
1: Parulu chudavalanannu, parulu tannu mechukunavalanannu ataniki maha preeti.
0: Such a person tends to attract others' attention, tends to gain the praise of somebody else.
1: Atanu cheseetunte sadhana anni kudanu sharira manasika karmalato himsanu pori untayi.
0: And whatever sadhana he undertakes through the means of this body or through the means of his mind has this distinguishing feature.
1: ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి మత్సరముతో కూడి ఉంటుంటాయి.
0: Now this is something which is dotted.
1: కనుక ఇట్టి భక్తి అక్రమమైనటువంటి మార్గమును అనుభవించదు, అవలంబించదు.
0: Such a bhakti cannot be called the true type of bhakti.
1: ఇంకా రాజసికమైనటువంటి భక్తి, ఇది లౌకిక భోగ భాగములు యందు, భాగ్యములు యందు, కీర్తి యందు, ఐశ్వర్యమునందు దీని అభిలషిస్తుంటాడు.
0: And the second type, the rajasic bhakti, tends to go in for worldly charm, worldly wealth, name and fame and authority.
1: ఇది సామాన్యమైనటువంటి మానవులకు ఇది సామాన్యంగానే ఉంటుంటాడు.
0: For the ordinary man, this certainly looks to be an ordinary one.
1: కష్టములు తీరవలనని, ఐశ్వర్యము కలగవలనని, కీర్తి మర్యాదలు సంపాదించుకునవలనని ఇవన్నీ కూడాను సామాన్య మానవుని యందు ఉన్నటువంటి అభిష్టములే.
0: Now it is common practice that we observe in man of today that he tends to secure a name for himself, some money for his well-being.
1: ఇది కూడాను సరియైనటువంటి భక్తి కానేరదు.
0: But then this again is not the true type of bhakti.
1: ఇది రాజసికమైన భక్తి.
0: This is the rajasic bhakti.
1: ఇంకా తాత్వికమైనటువంటి భక్తి, తన యొక్క పాపములను పరిహారం చేసుకునేవారని, తాను ఒక విధమైనటువంటి భగవత్ అనుగ్రహానికి పాత్రుడు కావాలనని, శాస్త్ర ప్రమాణములను అనుసరించవాలనని తాను అభిలషిస్తుంటాడు.
0: The sattvic bhakti, on other hand, makes an effort to put an end to one's sins, to secure the grace of the Lord, to get in tune with the age-old truth.
1: ఇది కూడాను ద్వంద్వముతో చేరినటువంటిది.
0: This also has an element of duality in it.
1: కేవలము శాస్త్రమును మాత్రమే అనుసరించాలని అనుకోవటం ఇది కూడా ఒక విధమైనటువంటి భ్రాంతియే.
0: ఇట్స్ ఆల్సో ఎన్ ఇల్యూజన్ టు ఫీల్ దట్ యు వాంట్ టు ఫాలో ద ట్రూత్స్ కంటెయిన్ ఇన్ ద శాస్త్ర.
1: పాపమును పరిహారం చేసుకోవాలని అనుకోవటం కూడా ఒక భ్రాంతియే.
0: ఇట్ అగైన్ ఇస్ ఎన్ ఇల్యూజన్ ఫర్ యూ టు ఫీల్ దట్ యుడ్ లైక్ టు పుట్ ఎన్ ఎండ్ టు యువర్ సిన్.
1: అనుగ్రహమునకే పాత్రుడైన ఈ గ్రహములో మనం ఏం చేయగలం?
0: If you are to secure the grace of the Lord, what can these possibly do to you?
1: కానీ ఇది పరాభక్తికి సంబంధము కాదు.
0: So this attitude is not something which is tuned in to the other aspect.
1: పరాభక్తి యందు పరిపూర్ణ శరణాగతి ఉంటుంటది.
0: Because in this other bhakti, the parabhakti, the element of surrender is an essential feature.
1: Balichakravarti Vamanaku sarvasthamunu darabosadu.
0: Emperor Bali gave his all to Vamana.
1: Idi kevalam ahankara roopam kaadu.
0: This is not a case of ego.
1: Aadambara pradarshanam kaadu.
0: Nor is it a case of exhibitionism.
1: Aatmananda nimittamu తాను అర్పితము గావించుకున్నాడు.
0: He surrendered, he offered everything for the sake of his own bliss, his sense of happiness.
1: దీనినే శరణాగతి అని కూడా నువ్వు చెప్తూ వచ్చారు.
0: This is what has been called surrender.
1: ఈ శరణాగతి తత్వమునందు దివ్యత్వమనేటువంటి ఆత్మతత్వము ఏకత్వం అవుతుంది.
0: In this act of surrender, you find that your divine nature of the Atma is an intermingling factor.
1: ఇట్టి భక్తి యందు కొన్ని విధములైనటువంటి నవవిధ మార్గములను అనుసరిస్తూ వచ్చారు.
0: ఇన్ ద సచ్ ఎ టైప్ ఆఫ్ భక్తి దేర్ ఆర్ 9 డిస్టింక్టివ్ కేటగిరీస్.
1: కానీ మరికొంతమంది మంత్రస్థులైనటువంటి వారు దేహం యొక్క అవయవములతో, కరచరణాది అవయవములతో, స్తోత్రములతో, నేత్రములతో దైవార్పితము గావించి సార్థకతను అందుతూ వచ్చారు.
0: బట్ దెన్ దోస్ హూ హావ్ రియలైజ్డ్ ద ఎఫికసీస్ ఆఫ్ ద మంత్రస్, హూ హావ్ సీన్ the form of the Lord through the mantras, have in various ways, through the medium of their eyes, through the medium of their ears, through the medium of their hands, been able to secure the grace of the Lord.
1: ఏది చేసినా, ఏది చూసినా, ఏది విన్నా, ఏది తలచినా, అన్నీ కూడాను దైవత్వం యొక్క తత్వమే అని వారు భావిస్తూ వచ్చారు.
0: Whatever they see, whatever they would hear, whatever they would speak, they know that it is nothing but divinity itself.
1: తన చేతులతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ సేవలుగా భావిస్తూ వచ్చారు.
0: Whatever they undertake to do, he is for in the service of the Lord.
1: తాను ఎక్కడికి ప్రయాణమైనా కూడాను దైవ ప్రదక్షిణగా విశ్వసిస్తూ వచ్చారు.
0: Wherever they might go, they would think they are going on the Lord.
1: తన కన్నును నిరంతరము కూడాను దైవము యొక్క స్వరూపముని దర్శిస్తూ ఉండేటువంటి వారు.
0: Their eyes would be such that they would constantly be seeing the form of the Lord.
1: తన స్తోత్రములు నిరంతరము కూడాను దైవము యొక్క గుణగణములు మాత్రమే వింటూ ఉండేటువంటి వారు.
0: They would constantly hear the attributes and the charms of the Lord.
1: కనుక ఏతావాత మానవుని యొక్క సర్వాంగములు కూడాను దైవార్పితము గావించేటువంటి యొక్క స్థితి యందు ఉండటమే ఉన్నత పరాభక్తి యొక్క లక్షణము.
0: So all said and done, the true distinctive feature of this parabhakti is that constantly, every second of your existence, through all these senses at your command, you should be constantly immersed in the thoughts of the Lord.
1: కాని ఈనాటి భక్తి జపత్తులయందు యథార్థమైన స్థితి యొక్క అర్థమును గుర్తించుకునలేక ఆడంబరమైన లేక కొన్ని విధములైనటువంటి ప్రచరించేటువంటి యొక్క ప్రదర్శనమైనటువంటి యొక్క కర్మలలో పాల్గొంటున్నారు.
0: But today we have given a new interpretation to this word bhakti. We tend to waste our time in exhibitionism, in going in for things.
1: దైవార్పితము గావించేటువంటి యొక్క స్థితి యందు ఉండటమే ఉన్నత పరాభక్తి యొక్క లక్షణము.
0: So all said and done, the true distinctive feature of this parabhakti is that

0: has given a new interpretation to this word bhakti. We tend to waste our time in exhibitionism, in going in for things which really do not carry us far.
1: మనసు యొక్క మాలిన్యమును తుడుచక శరీరమునకు పది పర్యాయములు స్నానము చేసినప్పటికీ తాను మలినుడే కాని పరిశుద్ధుడు కాడు.
0: A person might take bath any amount of time, but if it does not purify his mind, he remains dirty and filthy to the extreme.
1: ముక్క ఎన్ని పర్యాయములు మూతి చుట్టూ చిప్పినప్పటికీ అది లోపల పోయినప్పుడే ఆకలి తీరుతుంది కానీ చుట్టినంత మాత్రం ఆకలి తీరదు.
0: A handful of food when it is taken, and when it is taken round and round the mouth, can never be partaken by the body. It's only when you hand it to the mouth as such that you can partake of the food.
1: అదే విధముగానే మనం ఎన్ని విధములైనటువంటి పాశకర్మలు ఆచరించినప్పటికీ ఇది అర్పితమైనటువంటి భావమే జరగకుండా ఇవన్నీ కొన్ని నిరర్థకం అవుతుంది. మన అభిష్టము నెరవేరకుండా పోతుంది.
0: In the same manner, whatever you do in the external field, without that sense of purpose, without that sense of sincerity, all of them would be frittered away.
1: అయితే మరి ఒక ఉన్నతమైన స్థానాన్ని కూడా మనం విచారించాలి.
0: బట్ దెన్ వి షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ఎ హైయర్ గోల్.
1: ప్రకృతి అంతే కూడాను దివ్యత్వమైనటువంటి యొక్క దైవ స్వరూపమనే భావించటము మరింత ఉత్తమమైనటువంటిది.
0: ఇట్ ఈస్ సర్టన్లీ ఎ లాఫ్టీ ఐడియా టు ఫీల్ దట్ ద నేచర్ అరౌండ్ us ఇస్ ఎ విజిబుల్ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: ఈ ప్రకృతి విషయంలో కూడాను మూడు విధములైనటువంటి వాదనలు ప్రారంభమయ్యాయి.
0: Now also in relation to this nature, there are three distinctive types of arguments advanced.
1: మొదటిది ఆరంభవాదన అని.
0: ద ఫస్ట్ ఈజ్ కాల్డ్ ఆరంభవాదన.
1: రెండవది పరిణామవాదము.
0: ద సెకండ్ ఈజ్ కాల్డ్ పరిణామ.
1: మూడవది వివక్తివాదము.
0: ద థర్డ్ ఈజ్ కాల్డ్ నివృత్తివాదం.
1: మొదలు ఆరంభవాదం అనేటువంటిది మనము విచారించాలి.
0: వీ షుడ్ ఫస్ట్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ద ఫస్ట్ ఆఫ్ దీస్ ఆరంభవాదన.
1: అనగా పరమాణువుల యొక్క చేరిక చేత, ఇది ఉపాదానమైనటువంటి యొక్క పదార్థముల చేత దైవము ఈ జగత్తును సృష్టించాడు అని వీరి వాదము.
0: What they argue is, the first category of people, a conglomeration of atoms gives you all the material objects around you, and God has created this for a certain purpose.
1: పరమాణువు మొదలైనటువంటి యొక్క ఉపాదాన కారణములను తాను ఆధారము చేసుకుని ఈ జగత్తునకు ఒక రూపమును కల్పించాడు అని.
0: He made the atoms and the subatomic particles as a basis proper and gives a definite shape to the world around us.
1: Paramanuve lekundina srishtiki ye vidhamainatundi yokka avakasam undadu.
0: But for these submicroscopic entities, the creation cannot come into being.
1: Ee srishtiki edo okati aadharam anekundi undalani vaari vaadamu.
0: They say that there ought to be some support and basis for this creation.
1: Rendavadi parinama vaadamu.
0: The second category of people called parinama vaadana.
1: Anaga daivamu తన నుండియే ఈ జగత్తునంతా కూడాను సృష్టించినాడు అని వీరి వాదము.
0: వాట్ దే ఆర్గ్యూ ఇస్ ద లార్డ్ హస్ క్రియేటెడ్ ఫ్రమ్ హింసెల్ఫ్ దిస్ క్రియేషన్ అరౌండ్ us.
1: ఏ విధమనగా ఒక్క బీజమును నేలయందు నాటి దానిని పోషించినప్పుడు అది అనేక కొమ్మలు, రెమ్మలు, ఆకులు, కాయలు, పుష్పములుగా పరిణామం పొందినట్టుగా దైవత్వము నుండియే ఈ యొక్క జగత్తు ఈ విధమైనటువంటి గొప్ప పరిణామం పొంది ఉన్నదని వారి యొక్క వాదం.
0: They give a simile to illustrate their point. Just as you sow a seed, which in course of time becomes a sapling, a tree, branches, leaves and fruit, what we see here is the seed in course of time has undergone a transformation into various things. In the same manner, God also starts with one entity and you have the various things coming into being.
1: దైవమే ఈ ఒక్క విత్తనమని,
0: that God is the seed proper.
1: ఇందు నుండి సంకల్పములు అనేటువంటిది కొమ్మలు, రెమ్మలుగా బయలుదేరినవని,
0: హిస్ ఐడియాస్, హిస్ థాట్స్ ఆర్ దీస్ బ్రాంచెస్ అండ్ ట్విగ్స్,
1: ఇందులో మమకార అభిమానములు అనేటువంటి ఫలపుష్పములు పుట్టినవని,
0: దట్ యు హావ్ ద ఫ్లవర్ అండ్ ద ఫ్రూట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ మమకార అండ్ అభిమాన,
1: ఏకోహం బహుశ్యాం అనేటువంటి యొక్క అంతరాత్మలకు దీని సరైన స్వరూపాన్ని తీర్చిదిద్దారు.
0: దట్ ద వన్ మానిఫెస్ట్ యాజ్ ద మెనీ ఈజ్ షోన్ ఇన్ దిస్ కేస్.
1: ఇంకా వివక్తివాదం అనేటువంటిది, ఇది త్రాడు త్రాడుగా ఉండినప్పటికీ పాము అని భ్రమించి భయభ్రాంతులకు గురి అవుతూ వస్తున్నారు.
0: ద థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్, దో ద రోప్ ఇస్ రోప్, దే బిగిన్ టు గెట్ ఫ్రైటెన్డ్ దట్ ద రోప్ ఇస్ ఎ స్నేక్.
1: అదే విధముగానే దైవము నిరంతరము దైవముగా ఉండినప్పటికీ ఇది ఒక విధమైన మాయాశక్తి చేత ప్రకృతిగా భావించి అనేక విధములైనటువంటి యొక్క ప్రాంతులకు

0: అవుతున్నారు.
1: దట్ ఇస్ గాడ్ ఇస్ ఎసెన్షియలీ గాడ్ బట్ త్రూ దిస్ వీల్ ఆఫ్ మాయా గాడ్ షోస్ హింసెల్ఫ్ అప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ క్రియేషన్ అండ్ దేర్బై యు ఆర్ సబ్జెక్టెడ్ టు ఎ సెన్స్ ఆఫ్ సఫరింగ్.
0: దైవ చైతన్యం అనేటువంటి యొక్క దీని యందు దైవ ఉపాధి అయినటువంటి మాయతత్వముతో ఈ ప్రకృతి స్వరూపము ధరించినదని.
1: The innate spark of divinity, that which moves everything, is the base, and the maya is what you see around you, this creation.
0: ఈ నిమిత్త కారణమైనటువంటిదే ఈ చైతన్యము.
1: That which is the basis is the life force.
0: ఉపాదాన కారణమైనటువంటిదే ఈ జగత్తు.
1: And what you see the structure above is this jagat.
0: అయితే రెండు అవినాభావ సంబంధమే.
1: But then there is a close relationship between the two.
0: కానీ ఉపాదాన కారణం అనేటువంటిది భ్రాంతికి గురి అవుతున్నది.
1: But what you see around you tends to throw you into a sense of delusion.
0: ఈ ఉపాదాన కారణమైనటువంటి స్వరూపములకు మూలాధారమైనటువంటి యొక్క నిమిత్త కారణమైనటువంటి చైతన్యమే లేకుండా ఉపాదాన కారణమే స్వరూపించదు.
1: Now what you see around you has certainly got a strong basis or a foundation. But for the foundation, you cannot have what you are seeing around you.
0: Samasta jagattu antayi kudanu chaitanyamainatunti yokka daivattamutone idi jarugutu unnadi.
1: All that you see around you is driven by this divine force inherent and latent in them.
0: Sudantrai daggara jadamainatunti padarthamu ee vidhamuga chedinchutunnado ade vidhamugane daivattam yokka chaitanyamunandu jadamaina prakruti chedinchutunnadi.
1: Just as you have an inert object being thrown into life in the form of a lifeful one, so also in the presence of this divine spark, all that is around you is thrown into a state of activity.
0: ఏ తావాత దైవత్వము జగత్తు యొక్క అవినాభావ సంబంధాన్ని ఈ వివక్తివాదం అనేటువంటిది నిరూపిస్తూ వచ్చింది.
1: So the third category of those who of you say that there is a close relationship between God and his creation.
0: కనుక జగత్తునగా వేరుని దైవమన్నగా వేరని మనం భావించరాదు.
1: సో వీ షుడ్ నాట్ ఫీల్ దట్ దిస్ జగత్ ఆఫ్ క్రియేషన్ ఇస్ సంథింగ్ అండ్ గాడ్ ఇస్ సంథింగ్ ఎల్స్.
0: ఈ వాక్యం ఇదం సర్వం దైవమే సర్వత్రా ఉండేటువంటి యొక్క చైతన్య స్వరూపంగా నిరూపిస్తూ ఉంటుంది.
1: దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ యాక్టివిటీ దట్ యు సీ అరౌండ్ యూ.
0: అయితే ఈ ఉపాదాన స్వరూపులైనటువంటి మానవత్వమునకు ఈ దివ్యత్వము అర్థమయ్యే నిమిత్తమై కొన్ని విధములైనటువంటి యొక్క నిమిత్త కారణమైన దైవత్వమే ఒక విధమైన స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నది.
1: బట్ ఫర్ మ్యాన్ హూ ఇస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ దిస్ క్రియేషన్ అరౌండ్ యూ, ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్ ద ట్రూత్ ప్రాపర్, గాడ్ టేక్స్ అప్ సర్టన్ ఫార్మ్ హూ ఇస్ ద బేసిస్ ఆఫ్ ఇట్ ఆల్.
0: దీనిని అవతరణ అవతారము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ వాట్ హస్ బీన్ కాల్డ్ యాజ్ అవతరణ ఆర్ అవతార.
0: అవతరణ అనగా అవతరించటము అనగా దిగి రావటము అని.
1: అవతరణ మీన్స్ కమింగ్ డౌన్.
0: దిగి రావటం అనగా ఎక్కడి నుంచి దిగి రావటం?
1: వేర్ ఈస్ హీ కమింగ్ డౌన్ ఫ్రమ్?
0: నిరాకారతత్వమైనటువంటి స్థానము నుండి నరాకారమైనటువంటి స్థానమునకు దిగి రావటం.
1: కమింగ్ డౌన్ ఫ్రమ్ ఎ ఫార్మ్లెస్ స్టేజ్ టు ఎ ఫార్మ్ఫుల్ వన్.
0: అయితే నిర్గుణ భక్తులు నిరాకారతత్వమునే ప్రధానమైన లక్ష్యమునందు ఉంచుకుందరు.
1: But those devotees who go in for the attributeless form of God tend to play great show by the first category, the formless aspect.
0: సగుణ భక్తులనేటువంటి వారు కేవలము సాకారమును ఆధారం చేసుకుని నిరాకార తత్వములో వారు ప్రవేశిస్తున్నారు.
1: But those who sing the glories of the Lord in terms of his attributes take the form as the basis and then finally go on to the higher state of
0: ఈ నాడు మానవులు చేసేటువంటి సర్వ సాధనలు కూడాను కేవలము మనస్సునకు సంబంధించినటువంటివి.
1: ఆల్ ది సాధనాస్ అండర్టేకెన్ బై మ్యాన్ ఆఫ్ టుడే రిలేట్ టు ద మైండ్.
0: ఇవన్నీ కూడాను మనో సృష్టి.
1: ఆల్ దీస్ ఆర్ బోర్న్ ఆఫ్ హిస్ మైండ్.
0: ఈ మనస్సు యొక్క తత్వమును గుర్తించుకున్నప్పుడు ఈ సృష్టి అంతయు శూన్యమవుతుంది.
1: వెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ యూ కెన్ అండర్స్టాండ్ ద క్రియేషన్ అరౌండ్ యూ.
0: ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధమైనటువంటి సంబంధ బాంధవ్యములను కల్పించుకుంటారు.
1: Though there is only one and one thing existing, there are many who give different interpretations and meaning.
0: ekam satya prabhodavatanti ani unnadi okkate ainappatikini aneka mandi aneka vidhamulaitpati roopanamamulnu kalinchukuntu smarinchukuntu daniki nirupistu vastuntaru.
1: Though the one entity is only one and one, There are many who tend to see it in different forms, in a myriad set of forms and attributes.
0: సృష్టిలో ఎట్టి భేదము కూడాను లేదు. కేవలము భేదమున్నదల్లా మానవుని యొక్క దృష్టిలోని.
1: There is absolutely no distinction in the world around you. This distinction is born out of the way you look at things.
0: ఒక్క ఇంటి యజమానుని చూచి కుమారుడు తండ్రి అని తాను ఆ సంబంధాన్ని కలిగి ఉంటాడు.
1: The son in the house addresses the master of the house as father.
0: అదే ఆ యొక్క వ్యక్తి యొక్క భార్యను అడిగినప్పుడు అతను నా భర్త అంటుంది.
1: The same person is addressed by the wife as a husband.
0: ఆ ఇంటిలో ఉండినటువంటి కోడల్ని మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా మామ అంటుంది.
1: The daughter-in-law in the house would address him as a father-in-law.
0: ఆ ఇంటి ఎందే ఉండినటువంటి చిన్న బిడ్డను మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా తాత అంటుంది.
1: A tiny top in the household would address the same person as grandpa.
0: అదే ఇంటి ఎందు ఉండినటువంటి ఒక ఉత్తరాలను మనం ప్రశ్నించినప్పుడు ఆ బిడ్డ నా బిడ్డ అంటుంది.
1: And if you were to ask a very old person in the house, would regard this as
0: కనుక తల్లి యొక్క దృష్టి అతని పైన కుమారుని యొక్క భావంగా ఉంటుందని.
1: So the son regards him as a son.
0: భార్య యొక్క దృష్టి అదే వ్యక్తి పైన భర్త భావంతో చూస్తుందని.
1: The mother regards as a son, the wife as a husband.
0: కుమారుడు అదే వ్యక్తిని తండ్రి దృష్టితో చూస్తున్నాడు.
1: The son regards him as a father.
0: ఇంతమంది ఇన్ని విధమైనటువంటి దృష్టితో చూసినప్పటికీ వ్యక్తి ఒక్కడే కదా.
1: Now there are different people looking upon the same person in different ways, but the person is the same.
0: అదే విధముగానే దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము ఒక్కటే అయినప్పటికీ భక్తుల యొక్క భావములను అనుసరించి వారి దృష్టిని మార్చుకుని సంబంధ బాంధవ్యం వచ్చి దీనిని అనుభవిస్తూ వస్తున్నారు.
1: In the same manner, God is one and only one, and there is only one essence of divinity. But keeping in tune with the way one looks at him, he shows himself in different forms, different names.
0: ఈ విధముగానే అనాది కాలము నుండి కూడాను దైవత్వాన్ని భిన్నముగా భావించి తమ యొక్క అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై ఆకారములు కల్పించి ఆనంద నిమిత్తమై అతనితో ఈ విధమైన మానసిక సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: This has been what we see right from ancient times downwards. That people have been looking upon God, have been building up their own bridges of friendship and fondness and liking for Him in their own chosen way.
0: ఇది విధముగానే మతములు కూడాను ప్రారంభమవుతూ వచ్చాయి.
1: In the same manner, the religions also took shape.
0: మన యొక్క ధర్మములు కూడాను దీనిని అనుసరిస్తే వచ్చాయి.
1: Also, our code of conduct of dharma,
0: కాలానుగుణ్యముగా మారేటువంటి యొక్క ధర్మములను అనుకూలముగా తిట్టిదిద్దుకోవలసినటువంటి యొక్క ధర్మములను కేవలం శాశ్వతమైనటువంటి ధర్మములుగా మనం విశ్వసిస్తూ దీనికి ఒక విధమైనటువంటి బలి అవుతూ వస్తున్నాము.
1: దిస్ ధర్మ విచ్ ఇస్ ఎసెన్షియల్లీ ఎ పర్మనెంట్ ఎంటిటీ విచ్ హస్ అండర్గోన్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్, వీ టెండ్ టు ఫీల్ దట్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ థింగ్, దేర్బై వీ హావ్ సఫర్డ్ ఇన్ ద ప్రాసెస్.
0: మార్పు చెందేటువంటి ఈ జగత్తునందు నిరంతరము ధర్మమే మార్పు చెందకుండా ఇది స్తంభించిపోతుంది.
1: This world which undergoes a radical change second to second, if the dharma also does not change in tune with the times, the world would come to an end.
0: పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకుని ధర్మము కూడాను మారవలసి వస్తుంది.
1: Dharma also has to undergo a change, keeping in tune with the change.
0: ఏ స్థానమున ఏ వ్యక్తి ఏ విధమైన కర్మను ఆచరించాలో ఆ వ్యక్తి ఆ స్థానమున ఆ కాలమున ఆ కర్మనే అనుభవించాలి.
1: Each person is governed by a certain set of regimentation, keeping in tune with the place and the time of his residence.
0: Kanuka divyattamainatunte oka gamyamu pavitramainatunte sthanamu aadarshavatamainatunte oka margamu okkate ainappatikini manavulu tama tama abhishtamulanu neravechukune nimittamai anukoolamainatunte margamulanu anusaristhu vastunnaru.
1: Therefore the goal is essentially divine, the goal is sacred and something which is very lofty, but man has chosen to tread different paths to reach the same destination.
0: Matamulanniyu veru margambu okkate.
1: The faiths or religions could be different, but the path is the same.
0: Ee naadu lokamulo manam bhraminchetvanti yokka brahmanulani kshatriyulani shudrulani vaishyulani inka enno manam matamulanu manam srishtinchukoni aneka vidhamuluga deeni yokka sambandha bandhavulanu anubhavistunnamu.
1: Today we categorize the entire human population into Brahmins, Kshatriyas, Sudras, Vaishyas and so on without knowing that these are all superficial distinctions.
0: Aithe, veeri veeri bhavamulu, veeri veeri aashayalu, veeri veeri anishthanamulu, pratyekamuga undavachunu kani, anubhavimpaboyetundi divyatvam okkate.
1: It's quite likely though, that each of these categories would have its own way of doing things, looking upon things, but their end goal is the same.
0: కనుకనే మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే. అదే దివ్యమైన మార్గము, భక్తి మార్గము.
1: That's why it has been said that the religions could be different, but the path is the same, that the path of bhakti.
0: వస్త్ర భేదము వేరు, వస్తు ఒకటే.
1: You could have different types of cloth, but cloth as such is the same.
0: ఒకటి ప్యాంట్ అని పిలవచ్చును, మరొక దాన్ని షర్ట్ అని పిలిచవచ్చును, రెండవది బనీన్ అని పిలిచవచ్చును, మూడవది కర్చీఫ్ అని పిలిచవచ్చును. దీని రూపనామములు పేరు వేరుగా ఉన్నది కానీ దీని యొక్క పదార్థం యొక్క తత్వము ప్రతి అనేది ఒక్కటే.
1: యూ కుడ్ హ్యావ్ క్లాత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ షర్ట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ప్యాంట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హ్యాంకర్చీఫ్, బట్ ద బేసిక్ ఎంటిటీ కాటన్ ఇస్ ద సేమ్.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: యూ కుడ్ హ్యావ్ డిఫరెంట్ ఆర్నమెంట్స్, బట్ గోల్డ్ ఇస్ ద సేమ్.
0: మనము ధరించేటువంటి యొక్క ఆభరణములు మన అనుకూలం కొలది మనము నిర్మించుకుంటున్నామే కాని ఈ ఆభరణము యందు అంతర్భూతమైనటువంటి యొక్క బంగారం ఒక్కటే.
1: ద ఆర్నమెంట్ దట్ వి అడోర్న్ అవర్సెల్వ్స్ విత్ కుడ్ బి సచ్ యాజ్ టు సూట్ అవర్ కన్వీనియన్స్, బట్ ద బేసిక్ ఎంటిటీ గోల్డ్ ఇస్ ద కామన్ ఫైన్.
0: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: యూ కుడ్ హ్యావ్ డిఫరెంట్ కాంప్లెక్షన్స్ ఆఫ్ ద కౌస్, బట్ ద మిల్క్ దే గివ్ ఇస్ ద సేమ్.
0: నల్ల గోవు అని నల్ల పాలు ఏమైనా ఇస్తున్నదా?
1: ఇఫ్ యూ లుక్ ఎట్ ఎ డార్క్ బ్లాక్ కౌ, డూ యూ ఎక్స్పెక్ట్ టు గెట్ బ్లాక్ మిల్క్?
0: తెల్ల గోవు అని తెల్ల పాలను అందిస్తున్నదా?
1: ఆర్ ఎ వైట్ కౌ, వుడ్ ఇట్ గివ్ యూ వైట్ మిల్క్?
0: లేక నలుపు తెలుపు కలిగినటువంటి ఆవు అని నలుపు తెలుపు పాలను అందిస్తున్నదా?
1: ఆర్ వేర్ యూ హావ్ ఎన్ ఇంటర్మిక్చర్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ ఇన్ ది కౌస్ కాంప్లెక్షన్?
0: కాదు, అన్నింటి పాలు యొక్క రంగు ఒక్కటే.
1: నో, ది కలర్ ఆఫ్ ది మిల్క్ ఇస్ ద సేమ్.
0: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: ది
0: జీవ జంతువు వేరు, జీవుడు ఒక్కడే.
1: The colors of the cows may be different, but the milk is the same.
0: Jati neetulu veru, janmam okate.
1: The different life forms could be different, but jiva is the same. You could have different categories of people, but essentially the nature is the same.
0: Teliyenekanu manavulu telivi tappi bratuku kosamu bahubhaga padulai.
1: He doesn't know this and he leads himself astray and suffers in the process.
0: Ee bratuku nimittamai jeevithamaitte margamulanu manam avalambistunname kaani నిజమైనటువంటి యొక్క ఆత్మానందమును అనుభవించేటువంటి బ్రతుకునకు ఇవి ఏమాత్రం కూడా అడ్డు తగలవు.
1: ఫర్ ద సేక్ ఆఫ్ కీపింగ్ అవుట్ యువర్ లైవ్లీహుడ్ వీ అండర్టేక్ సచ్ పాత్, బట్ దట్ డస్ నాట్ టేక్ అస్ ఎనీ ఫార్.
0: కనుక సర్వుల యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఒక్కటే అనేటువంటి తత్వాన్ని మనం ఏనాడు గుర్తించుమో ఆనాడే మనము ధన్యులమవుతాం.
1: ఇట్స్ ఓన్లీ ఆన్ దాట్ డే వెన్ వీ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ఈజ్ ఎసెన్షియల్లీ ద సేమ్ ఎంటిటీ. Would we be seeking a sense of fulfillment in our life?
0: Kalukane anadi kaalamulundi ee bhakti prapattula yokka tattvamulanu aneka vidhamuluga jagattunaku saattu vastu vacharu.
1: That's why we have this example right from the past ages where faith and devotion have been showing the man the way.
0: Bhakti ki minchinatvanti yokka tattvargamu marokati ledu.
1: There is no path greater than bhakti.
0: Ee premanugrahamulaku paatrulainatvanti vyaktulu ఎంతటి ధన్యులైనా కావచ్చు.
1: Those who have secured the love and grace of the Lord are certainly very fortunate people, blessed people.
0: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, వందనం, ఆర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం ఉన్నారు. ఈ సేవ అనగా కేవలము దైవమునకు చేసేటువంటి సేవ కాదు.
1: We talk of the 9 types of bhakti, beginning with listening and then singing the name of the Lord, down to the aspect of service. There is no greater form than this sense of service.
0: జగత్తునకు చేసేటువంటి ఒక సేవనే దైవ సేవ.
1: What the service that you undertake for the cause of others is the service to the Lord.
0: అనంతమైనటువంటి ఒక దైవత్వాన్ని మనం ఆరాధించలేము.
1: You cannot possibly worship God who is infinite.
0: కనుకనే ఈ విశ్వస్వరూపమైనటువంటి ఒక విరాట స్వరూపాన్ని మనం సేవించడానికి తగిన కృషి చేయాలి.
1: So we must make an endeavor to try and live in this world which is his creation.
0: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగానే భావించాలి.
1: The service that we do to anyone is a service in the form of the Lord.
0: కనుక సేవా మార్గమునందు మనము ప్రవేశించి తద్వారా దైవత్వం యొక్క అనుగ్రహమునకు ప్రేమకు పాత్రలు కావటము చాలా సులభం.
1: సో ప్లంజింగ్ ourselves into such constructive activities of service, we should try and secure the grace of the Lord.
0: దైవ ప్రేమ అనేటువంటి దానికి ఒక విధమైనటువంటి హద్దులు లేవు.
1: There are absolutely no limits whatsoever to the love of God.
0: లేక దైవము ఇట్టివాడు అట్టివాడు అని నిర్ణయించేటువంటి అధికారం కూడా ఎవరికి లేదు.
1: Nor does anybody have the right to decide upon God being this or that.
0: కేవలము వారి వారి ప్రాంతాలకు వారు గురి కేవలం ఆవేశపూరితమైనటువంటి పలుకులు పలుకులు గాని దైవత్వాన్ని నిర్ణయించేటువంటి అధికారము ఎవరికి ఉండదని గుర్తించాలి.
1: It's quite likely that they get carried away by their own sense of feelings and emotions and sentiments and start describing God in various ways. But actually nobody has a right to do so.
0: దైవము ఎట్టి మార్గమునందైనా కూడాను మానవుని అనుగ్రహించడానికి తన స్వతంత్రం ఉన్నది.
1: God has the freedom to grace a devotee of his in any manner chosen by
0: him. సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యం అనేటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: The same has been categorized into four ways. The first is salokya.
0: Salokya anaga nirantaramu daivam yokka chintana chestu daivam yokka panulanu aacharistu ye karyamulu chesinappudikini daiva karyamuluga bhavinchatamu idi salokya seva.
1: The first aspect of service in the form of this salokya service consists in whatever you do, whatever you see, whatever word you utter, he is in the glory of the Lord.
0: Daivam salokya సహనగా దైవత్వమునకు సంబంధించినటువంటిది.
1: ద వర్డ్ ఈజ్ సా లోక్య. దేర్ సా ఈజ్ అసోసియేటెడ్ విత్ గాడ్.
0: దైవం యొక్క చింతలు తలుపుతూ మనం ఎట్టి కార్యములు చేసినప్పటికీ అవి దైవ కార్యములుగానే రూపొందుతాయి.
1: థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ ద లార్డ్, వాట్ ఎవర్ యూ డూ విల్ సర్టన్లీ బికమ్ కన్ఫర్మ్.
0: భగవద్గీతను దీనినే చక్కగా నిరూపిస్తూ వచ్చారు.
1: We have an illustration for this in the Bhagavad Gita.
0: మావను స్మరించుచ నన్ను స్మరిస్తూ నీవు యుద్ధమైనా చేయమన్నాడు.
1: Think of me constantly and jump into the battle field.
0: Kanuka neevu bhagavat bhavamunu nee hrudayamunandu cherchukoni nee hastamulato nee angamulato yetti karyamulu chesinappudikini avi bhagavantunike chendutayi.
1: So by constantly thinking of the Lord, whatever you do, whatever you say will certainly be directed towards God and reach him.
0: Nee bhavam matramu bhagavantunipaina లక్ష్యం చేయాలి.
1: బట్ యువర్ థాట్స్ షుడ్ బి కాన్స్టెంట్లీ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: దీనిని సాలోక్యము అన్నారు.
1: దిస్ ఇస్ సాలోక్య.
0: ఇంకా సారూప్యము.
1: ద సెకండ్ ఇస్ సారూప్య.
0: అనగా దైవత్వం యొక్క తత్వమును మనం అనుభవించాలి.
1: దట్ ఇస్ వి షుడ్ ట్రై టు ఎక్స్‌పీరియన్స్ ద డివైన్ నేచర్.
0: అగ్ని నుండి వెలువడినటువంటి కణములు అగ్ని యొక్క గుణములే ఉంటుంటాయి.
1: దోస్ పార్ట్స్ which emanate from fire have the characteristics of the fire itself.
0: అగ్నికి ఏ విధముగా వేడి వెలుతురు ఉన్నదో అదే విధముగానే ఈ కణములు కూడాను వేడి వెలుతురు ఉంటుంటాయి.
1: Just as fire has as its characteristic features shedding of light and burning something, so also the
0: spark. సారూప్యమైనటువంటి తత్వమునందు దైవత్వమునకు ఏ చిత్ సత్ చిత్ ఆనందములు కలవో ఆ వ్యక్తి కూడాను సత్ చిత్ ఆనందములు స్వభావములై ఉంటుంటాయి.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ ఇన్ దిస్ సారూప్య టైప్ ఆఫ్ సర్వీస్ Satchit Ananda being the attributes of the Lord, the person also should experience this deep feeling.
0: Prati jeevi kudanu daivattam nunchi veluvadinatvanti kanamude.
1: Every being is like a spark emanating from the Lord.
0: Kanuka deenini sarupyam ani kuda cheptalo oka vidhamainatvanti antarartham unnadi.
1: So that is why there is inner significance to classify this as sarupya.
0: Inka samipyam.
1: The third is called samipya.
0: Anaga అగ్ని దూరముగా కనిపించుతున్నప్పుడు అగ్ని స్వరూపాన్ని మాత్రమే చూడగలము, కానీ సమీపించినప్పుడు దాని వేడిని వెలుతురు కూడా మనం అందుకోవచ్చు. ఈ విధముగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యముల యొక్క తత్వాన్ని దీనిని బైబుల్ యందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు, ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు, తదుపరి ఇవే నాలుగు తత్వములు.
1: సో వి హావ్ సాలోక్య సామీప్య సారూప్య అండ్ ద ఫోర్త్ వే యు మర్జ్ ఇన్ దిస్ బీయింగ్ సాయుధ్య. ద సేమ్ హాస్ ఆల్సో బీన్ టోల్డ్ టు అస్ బై ద బైబిల్. ఐ ఎమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్ ఫస్ట్, దెన్ ఐ ఎమ్ ద సన్ ఆఫ్ గాడ్ థర్డ్, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అండ్ దెన్ వి హావ్ ద హోలీ గోస్ట్.
0: ఇంకా ఆర్య సమాజమునందు కానీ లేక భారతీయ సంస్కృతి నందు కాని కొన్ని విధములైనటువంటి అద్వైతము ద్వైతము విశిష్టాద్వైతముల యొక్క తత్వాన్ని కూడా నిరూపిస్తూ వచ్చారు.
1: We also have in the form of what we have in our culture Advaita, Dvaita and Visishtadvaita.
0: ఇవి కూడా కేవలము ఒక విధమైనటువంటి మానవుని ఆచార నిమిత్తమై అనుకూల నిమిత్తమై అను ఒక విధమైన ఆచరించడానికి సులభమైనటువంటి మార్గం అందించేటువంటి మార్గములే.
1: Now these are nothing but different ways to show to man, to suit his convenience and purpose, the self-same destination.
0: వీటినే కర్మ ఉపాసన భక్తి జ్ఞానం అని కూడా చెప్తూ వచ్చారు.
1: The same we have in the form of karma, upasana or bhakti and jnana.
0: దీనికి మరి ఒక సులభమైనటువంటి మార్గాన్ని మనము విచారించినప్పుడు సరిగా అర్థమవుతుంది.
1: Now when we try to understand the true significance of this, we'll be able to appreciate it better.
0: Karma margam anaga kevalamu kali bata vanti.
1: The karma marga is like the kacha road.
0: Konni shramalaku manamu guri kavalsi vastundi.
1: We certainly have to undergo some hardship.
0: Sharirikanga konni dukkamulaku gani aladadaku gani manam guri kavalsi vastundi.
1: We might come to some physical discomfort.
0: Shrama padavalsi vastundi.
1: We also have to undergo some trouble.
0: భక్తి మార్గం అనగా బండి బాట అని.
1: Now the second one, the bhakti marga, is the path where you can have a cart going.
0: దీనికి ఇంకొక రీతిగా మనం విచారం చేస్తే కర్మ మార్గము ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అన్నారు.
1: To look at it in another way, karma marga is akin to ordinary travel by train.
0: ఈ ఆర్డినరీ ట్రావెల్ లోపల ట్రైన్ లోపల మనం ప్రయాణం చేసినప్పుడు కొన్ని విధమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతాం.
1: Now when we travel by train, we have to undergo some hardships.
0: ఈ రైలు ఒక స్టేషన్ కు పోయి దింపి అక్కడ నుంచి మనం ఇంకొక రైలును మనం అందుకోవడానికి ప్రయత్నించడము కొంచెం శ్రమ అవుతుంది.
1: Now it's quite likely that during the course of our journey, we may have to change trains at an intermediate station, thereby undergoing some difficulties.
0: అయితే దీనికి రెండవ మార్గం ఏముందంటే ఒక విధమైనటువంటి త్రూ క్యారేజీ అంటారు.
1: Now the second type is the bhakti marga. You get into the through coach or through carriage.
0: ఈ రైలు నేరుగా పోతపోయినప్పటికీ ఈ రైలు లోపల కొన్ని క్యారేజీలు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంటాయి. అవి తాను దిగకు నక్కర లేకుండా తాను చేరవలసినటువంటి స్టేషన్ కు చేరుస్తుంది.
1: Now the train by itself may not go to the destination which you choose, but the through coach or through carriage will be such that it will be attached to the train going to the destination proper.
0: ఇది కర్మ మార్గం కంటే కొంచెం సులభంగా కనిపిస్తుంది.
1: So this looks to be a little more comfortable than the karma marga.
0: ఇంకా జ్ఞాన మార్గము అనేటువంటిది through train.
1: Now the third one, the jnana marga, is the through train itself.
0: మనము కర్మ మార్గములో పోయేది ట్రైన్ లోపలనే, మనము జ్ఞానం భక్తి మార్గం అనేటువంటిది ట్రైన్ లోపలనే, జ్ఞాన మార్గము ట్రైన్ లోపలనే, మన ప్రయాణం మాత్రము ఒకే విధమైనటువంటి మార్గమును అనుసరిస్తూనే ఉంటున్నాము. కానీ ఈ మధ్యలో కొంతకాలం మాత్రము సుఖము కష్టములకు గురి కావాల్సి వస్తుంది.
1: సో ది కర్మ మార్గం ఇస్ ద ట్రైన్, ద భక్తి మార్గం ఆల్సో ఇస్ ద ట్రైన్, ద జ్ఞాన మార్గం ఆల్సో ఇస్ ద ట్రైన్, బట్ ద డిగ్రీస్ ఆఫ్ కంఫర్ట్ దట్ యు ఎంజాయ్ కీప్ చేంజింగ్ ఫ్రమ్ వన్ పాత్.
0: పూర్వమంతా కూడా ట్రైన్ లోపల కూడా ఫస్ట్ క్లాస్ టికెట్, సెకండ్ క్లాస్ టికెట్, థర్డ్ క్లాస్ టికెట్ అని ఉండేటువంటి.
1: ఇన్ ది నాట్ టూ డిస్టెంట్ పాస్ట్ వి హ్యాడ్ దీస్ త్రీ డిఫరెంట్ క్లాసెస్ ఇన్ ద ట్రైన్ జర్నీ.
0: అదే థర్డ్ క్లాస్ టికెట్ ఒక కర్మ మార్గము,
1: ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ క్లాస్.
0: సెకండ్ క్లాస్ టికెట్ ఒక భక్తి మార్గము.
1: ది థర్డ్ క్లాస్ టికెట్ ఇస్ కర్మ, సెకండ్ ఇస్ ది భక్తి మార్గ.
0: ఈ జ్ఞాన మార్గం అనేటువంటిది ఫస్ట్ క్లాస్.
1: అండ్ ద జ్ఞాన మార్గ ఇస్ ద ఫస్ట్ క్లాస్.
0: ఏదో ఫస్ట్ క్లాస్ లోపల పండుకోవచ్చును, చక్కగా నిద్రించవచ్చును, ఫ్యాన్ వేసుకోవచ్చు, ఇంతవరకు మాత్రమే సుఖం ఉంటుంది. కానీ ముక్కు రోజు కూడా ఒకే స్టేషన్ లో దిగాలి, ఒకే రైలునే ఎక్కాలి.
1: Now in the first class compartment, maybe there will be a few fans operating, giving you that much of relief, a few more comforts. But basically, all the three have to reach the same destination.
0: Manamu prayanamu chese enta varaku, konni sukhadukkamulaku manu guri kavalsine tappa, gamyamu okkate.
1: As long as we travel, we may have to undergo some hardships, but the destination is the same.
0: Kanukane, ee bhautikamainatuvanti dehamuto, ee yokka jagattunandu, manam undinanta varaku kudanu, కొన్ని సుఖ సంతోషములు అనుభవించుకునే నిమిత్తమై ఈ ఫస్ట్ క్లాస్ టికెట్ కోసమని మనం ప్రాకులాడుతుంటాం.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ ఎండోర్డ్ యాజ్ వి ఆర్ విత్ దిస్ ఫిజికల్ బాడీ, ఫర్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ అరౌండ్ అస్, వి హావ్ టు అండర్టేక్ ఎ జర్నీ ఆఫ్ థాట్, వి హావ్ టు థింక్ ఆఫ్ దిస్ జ్ఞాన మార్గ.
0: కనుక దేహతత్వమునందు ఏమాత్రం కూడా మనము ఒక విధమైన విశిష్టతను మనం చెప్పుకొనక దివ్యత్వమైనటువంటి లక్ష్యమునందు మన మార్గములో పవిత్రమైనటువంటి గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ నాట్ గెట్ బాగ్ డౌన్ బై హావింగ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ గివెన్ టు దిస్ బాడీ ఆర్ ఇంపార్టెన్స్ టు ఇట్. ఇన్స్టెడ్ ట్రై టు సెక్యూర్ ద హైయెస్ట్ గోల్.
0: ఐహికమునందు కానీ ఆకుష్కమునందు కానీ కేవలం కొన్ని సుఖములు మాత్రమే అనుభవించవచ్చును కానీ ఇవి నిజమైనటువంటి సుఖములు కాదు. విషపూరితమైనటువంటి అన్నము.
1: We may certainly experience a degree of comfort either in this world or the world after, but actually they are food, poison food.
0: ఇది అన్నము ఉన్నది విషము ఉంటుంది.
1: Here you have food, you have poison.
0: విషమును చూసినప్పుడు మనం తినటకు భయపడతాం.
1: When you look at the poison, we don't feel like eating it.
0: అన్నమును చూసినప్పుడు ఆరగించాలని ఆశపడతాం.
1: When you look at the food proper, we have a desire to partake of it.
0: కనుక మనం ఐహికమునందు కానీ ఆముష్కం అనేటువంటి స్వత్వమునందు కానీ శాశ్వతమైనటువంటి సుఖంలో మనకు చిక్కవు.
1: సో ఐదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ద వరల్డ్ ఆఫ్టర్ ఇన్ హెవెన్ అస్ వి కాల్ ఇట్
0: దీనే క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అన్నారు.
1: వీ కెనాట్ సీక్ హ్యాపీనెస్ విచ్ ఈస్ పర్మనెంట్ దాట్ విచ్ ఈస్ బేసికలీ
0: మనము చేసినటువంటి పుణ్యము ఎంతవరకు ఉండునో అంతవరకు మాత్రమే మనకు సుఖములు ఉంటుంటాయి.
1: వీ టెన్ టు ఎక్స్పీరియన్స్ కంఫర్ట్ టు ది ఎక్స్టెంట్ దట్ దే హావ్ పెర్ఫార్మ్డ్ సమ్ గుడ్ డీడ్స్.
0: ఈ పుణ్యమును క్షీణించినా తిరిగి మిత్రలోకంలోకి రావాల్సి వస్తుంది.
1: ద మూమెంట్ దీస్ గుడ్ డీడ్స్ హావ్ ఎగ్జాస్టెడ్ దెమ్సెల్వ్స్ ఆర్ ద ఎఫికసీ వి కమ్ బ్యాక్ టు ది ఫస్ట్.
0: కనుక ఈ కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు నిందలకు నిష్ఠూరములకు మనం ఏమాత్రం కూడా లెక్క చేయక దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందేటువంటి దీంట్లో ఆత్మాత్మన బుద్ధిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ షుడ్ నాట్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్లీటింగ్ థింగ్స్ దట్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. A sense of joy, a sense of distress, sense of ridicule, being criticized. Instead, strive on ceaselessly to reach the Atma stage.
0: శరీర మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నీ కూడాను సేవాతత్వంలో ఇమిడ్చి తద్వారా దైవ సేవగా భావించి మన జీవితం సార్థకం చేసుకోవాలి.
1: All the faculties at our disposal in the physical and the mental planes should be directed towards acts of service and thereby reach God.
0: మనసు మాట క్రియలు మనిషికి ఒకటైనా
1: ద థాట్ ద వర్డ్ అండ్ ద డీడ్ ఇఫ్ దీస్ వర్డ్స్ బి ద సేమ్ ఫర్ మ్యాన్
0: ఇది దివ్యమైన మానవత్వము.
1: దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఫామ్ ఆఫ్ వన్స్ లైఫ్.
0: ఈ మూడింటి ద్వారా కూడాను మనం సమాజ సేవలో పాల్గొనాలి.
1: ఇట్ ఈస్ త్రూ దీస్ త్రీ దట్ వి షుడ్ ప్లంజ్ ఇన్ టు సర్వీస్ ఆఫ్ సొసైటీ.
0: ప్రేమ స్వరూపులారా, స్వామి పుట్టిన దినమని పుట్టిన దినమని అనేక మంది ఇప్పుడు ప్రొటెస్టెంట్ ఇస్లాం ఉజాని వీరందరూ దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే అన్నారు.
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ సేయింగ్ దట్ ఇట్ ఇస్ స్వామీస్ బర్త్డే. మెనీ పీపుల్ లైక్ చార్ల్స్ పెన్ ఇస్లాం ఉజాని కేమ్ క్లోజ్ టు స్వామి అండ్ సెడ్ హ్యాపీ బర్త్డే.
0: ఇంకా అనేక మంది దూరం నుంచి కూడాను హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. ఇది ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతిగా వారు భావించి ఒక ప్రీతిగా వారు విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క పలుకులు పలుకుతుంటారు.
1: అండ్ దెన్ మెనీ అదర్స్ అట్ ఎ డిస్టెన్స్ వర్ ఆల్సో సేయింగ్ హ్యాపీ బర్త్డే టు గివ్ జాయ్ టు దేర్ ఓన్ సెన్స్ ఆఫ్ ఫీలింగ్.
0: నేను చెప్తుంటాను, హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ చెప్పండి. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంటాను, నాకు చెప్పనక్కర్లేదు.
1: ఐ ఆల్వేస్ టెల్ యూ దాట్ to that person who does not enjoy happiness, go and tell him happiness, happiness be yours.
0: Birthday birthday anaga kevalamu ee paanche bhautikamainatundi dehamunaku maatrame birthday manam chestunnamu. Idi jadamainatundi,
1: but I am happy every second.
0: Idi yenaatikaina kudunu shastramainatundi kaavu.
1: We talk of birthday, but birthday is something related to
0: ఇవన్నీ ఇప్పుడు ఏదో కొన్ని విధమైనటువంటి యొక్క సంకల్పములు పూర్తి చేసుకునేంత వరకు ఇవి ఒక విధమైనటువంటి ఉపాధులుగా భావించి పనిముట్లుగా విశ్వసించి తద్వారా మనము కార్యక్రమంలో పాల్గొంటున్నాం.
1: ద బాడీ హాస్ నో పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఆల్ దట్ ఇస్ ఎండోర్డ్ టు ద బాడీ హాస్ టు బి యూజ్డ్ సో దట్ వి డు సమ్ యాక్టివిటీ.
0: నిజముగా పుట్టినందుకు మనము ఈ జగత్తునందు ఒక సార్థకమైనటువంటి కార్యమును మనం సాధించాలి.
1: హావింగ్ బీన్ బోర్న్ we should try and see that in this world before we die we do something which is sacred and ennobling.
0: ee birthday swami ki ivavantunnatundi yokka kaanuku emiti aneetundi vicharinchali.
1: You must also ask yourself the question, what is the birthday gift that I can possibly offer
0: to the manavaranu preminchi vaari paadala yendu meeru bhagamanu vahinchi vaariki sariyaina sevalu aacharinchinappude swami ki oka vidhamainatundi sariyaina kaanuku ichinattuga untundi.
1: love your fellow men, share in their distress and grievances, do some good for them. That is the true gift which you can give to Swami. This is the gift. This is the only
0: nirmalamaina,
1: gift.
0: Nishchalamaina, nisvarthamainatuvanti yokka premanu paramatmaniki present ga andinchali.
1: This is the only gift that Swami wants. Try and give him that love which is serene, pure and unsullied.
0: Oka chinna udaharana.
1: A small example.
0: Ee jagatanta kudanu oka vidhamainatuvanti oka camp vantadi.
1: This world is like a camp.
0: ఇందులో లోక కళ్యాణము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.
1: ఇన్ దిస్ క్యాంప్ ఇన్ దిస్ వరల్డ్ యు హావ్ యాక్టివిటీస్ టువర్డ్స్ ది వెల్ఫేర్ ఆఫ్ ది
0: కర్మ క్షేత్రము.
1: దిస్ ఈజ్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ.
0: ఈ క్షేత్రమునందు కొన్ని విధములైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యములే కళ్యాణములుగా ఉంటుంటాయి.
1: అండ్ ఆల్ ద గుడ్ థింగ్స్ దట్ ఆర్ అండర్టేకెన్ ఆర్ ద సేక్రెడ్ వన్స్.
0: ఈ కళ్యాణములో మన యొక్క కార్యమును గావించుకునే నిమిత్తమై కాయమనేటువంటి పాత్రను యజమానుడైనటువంటి భగవంతుని దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం.
1: ఇన్ ఆర్డర్ టు డూ దిస్ వీ గో టు ద లార్డ్ హూ ఇస్ అవర్ మాస్టర్ అండ్ సీక్ ఫ్రమ్ హిమ్ దీస్ బాడీస్ ఆఫ్ అవర్స్.
0: ఈ లౌకిక జగత్తునందు కూడాను కొంతమంది మధ్య తరగతి వారు పెళ్లిళ్లు జరిగే సమయంలో వారికి కొన్ని పాత్రలు అవసరమై శ్రీమంతులు ఇంటికి పోయి పాత్రలు తెచ్చుకుంటుంటారు.
1: ఈవెన్ ఇన్ అవర్ డే టు డే వరల్డ్ వీ నో దిస్ దట్ సమ్ మిడిల్ క్లాస్ పీపుల్ హూ కాంట్ ఎఫర్ట్ go to the wealthy ones for the sake of the performance of their daughter's marriage and ask for some vessel.
0: Techukunnatunte paatralu mana pani poorthi aina tarvata dare chakkaga subraparchi manam ye rakamga manam techukunnamo aa vidhangane aa yajamanu ichinappudu aa yajamanu santoshistadu.
1: Once the vessels are taken, you make full use of them, and after the purpose has been fulfilled, clean them thoroughly and then return them to their
0: attu kaakunda manam techukunnatunte paatranu శుద్ధము చేయకుండా చిల్లులు గొడిచి శిథిలమైనటువంటి స్థితిలో తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యజమానుడు కోపపట్టమే కాకుండా మరొక పర్యాయము దీన్ని సరైన రీతిగా మనం విశ్వసించదు.
1: యూ డోంట్ డూ దిస్ ఇన్స్టెడ్ రిటర్న్ ద వెసల్ ఇన్ ద ఫార్మ్ వేర్ దే హ్యావ్ హోల్స్ వేర్ దే హ్యావ్ లాస్ట్ ఆల్ దేర్ షేప్ యూ డ్ ఓన్లీ రిసీవ్ ద యాంగర్ ఆఫ్ ది ఓనర్ హూ విల్ సెండ్ యూ బ్యాక్.
0: ప్రత్యేకమైనటువంటి ఈ పాత్రలన్నీ కూడాను దైవత్వం నుంచి మన కార్య నిమిత్తమై మనం అందుకుని వస్తున్నాం.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ దీస్ బాడీస్ హావ్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ us బై గాడ్ ఫ్రమ్ గాడ్ అండ్ వి హావ్ టు యూజ్ దెం ఫర్ అ సర్టన్
0: ఈ జగత్తులో మనం చేయవలసినటువంటి పనులు చూడవలసినటువంటి దృశ్యములు అనుభవించవలసినటువంటి ఆనందములు పూర్తి అయిన తర్వాత ఈ పాత్రను నిర్మలముగా నిశ్చలముగా నిస్వార్థమైనటువంటి రీతిగా దైవానికి అర్పితం కావించుకున్నప్పుడు దైవం అనుగ్రహానికి కూడాను మనం పాత్రలు అవుతాం.
1: ఆఫ్టర్ యూజింగ్ ద బాడీస్ ఫర్ ద సేక్ ఆఫ్ సీయింగ్ all that we have to see, after doing all that we have to do, we must return these vessels called bodies in a pure unsullied state to God.
0: కనుక మనం ఈ దేహముతో మనం ఎట్టి వాంఛలకు కొంతవరకు స్థానం ఇవ్వక కోరికలను అభివృద్ధి పరచుకొనక సాధ్యమైనంత వరకు దానిని తగ్గించుకుంటూ జనసేవని జనార్దన సేవని సామాజిక సేవ లోపల మన సంస్థల వారు విరివిగా అందులో ప్రవేశించాలి.
1: Therefore, putting a ceiling on our desires, curbing our unwanted tendencies, try and utilize them in the thought that service to mankind is service to God and make the fullest use of the bodies given to you.
0: ఈ పుట్టిన పండుగ దినము నేను ఆశించేది ఒక్కటి.
1: On this birthday, there is only one thing I would like to ask.
0: ఇది కూడాను నా ఆశ మాత్రము కాదు. మీ ఆనంద నిమిత్తమే నేను ఈ ఆశను ఆశిస్తున్నాను.
1: This is not to be taken to be my sense of asking for something.
0: రాబోయేటువంటి ఒక 60th birthday అని మీరు ఒక ప్రోగ్రామ్ వేసుకుంటున్నారు.
1: I am doing it so as to give you ananda in the process. We are marking out plans for the 60th birthday.
0: ఈ 60వ సంవత్సరం యొక్క పుట్టిన పండుగ ఆచరించే లోపలనే మీరు 6,000 కుగ్రామములైనా మీరు దత్తత తీసుకుని దానిని సరైన మార్గంలో ఆదర్శవంతమైనటువంటి గ్రామాలుగా మీరు తయారు చేయాలి.
1: Before the celebration of the 60th birthday celebration, it is my hope that you must take upon yourself, you must adopt at least 6,000 villages and take care of the villagers and the villages in the proper way.
0: కలిగినటువంటి వారికి లేక అధికారులకు సేవలు కొల్లలుగా ఉంటుంటారు సేవకులు.
1: Now for those who have plenty to offer, for those who have the positions of authority, there are any number of people who can come to help.
0: దిక్కులేనటువంటి వారికి పరితపించేటువంటి వారికి సహాయం చేసేటువంటి వ్యక్తులు కానరారు.
1: There are any number who would come to help such people, but the distress and the hapless ones, nobody comes to their
0: aid. కనుక అలాంటి ప్రజల దగ్గరికి మీరు వెళ్లి మీరే బంధువులను మీరే మిత్రులను మీరే ఆత్మలను ఉంటారని భావించుకునేటువంటి భావానికి మీరు తగిన అర్హులు కావాలి.
1: So go to such people and become their relatives, their friends, and those to whom they could turn in their hour of need.
0: ఆకలితో అల్లాడేటువంటి వారికి ఆధ్యాత్మికాన్ని చెవిలో పోసిన అది చేరడానికి వీలు కాదు.
1: One who is letting out cries of hunger, you go and preach him the spiritual truth, he can't get any of it.
0: మొట్టమొదట తన ఆకలిని తీర్చు, ఆ అన్నమే అతనికి పరమాత్ముడు. అప్పుడు
1: try and satiate his hunger, and that food is will take him
0: అన్న స్వరూపుడైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
1: You are giving him God in the form of his food.
0: యొక్క బట్ట స్వరూపమైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
1: Try and give God to him in the form of his cloth.
0: బాధలతో ఉండినటువంటి వారికి ఒక శాంతి అనేటువంటి స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించరు.
1: వన్ హూ స్ట్రగుల్ గివ్ హిమ్ పీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: అనారోగ్యంతో పరితపించేటువంటి వానికి ఒక మందు అనేటువంటి పరమాత్మని అతనికి అందించరు.
1: వన్ హూ డిసీజ్ గివ్ హిమ్ మెడిసిన్ దట్ ఇస్ గాడ్ ఫర్ హిమ్.
0: కనుకని ఈ విధముగా ఎవరు ఏ బాధను అనుభవిస్తుంటారో ఆ బాధ నివారణ స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించినప్పుడే అతనికి ఆధ్యాత్మికము కొంతవరకు హృదయంలో చేరవచ్చునే కాని దానికి భిన్నముగా మనము ప్రవర్తించిన దీనికి ఆధ్యాత్మికముకు బదులు నాస్తికత్వమే
1: బయలుదేరుతుంది. That becomes a case of ridicule and criticism.
0: కనుకు మనము ఈ 6000 గ్రామములకు విద్య వైద్య ఒక ప్రయాణ సదుపాయములు కలిగేటువంటి రోడ్లు ఇలాంటివంతా కూడా కొంతవరకు అభివృద్ధి చేయడానికి మన సంస్థల వారు ప్రయత్నించాలి.
1: So our organizations should endeavor to give to these 6000 villages some assistance and help in the educational, in the health and such other fields of constructive activity.
0: కొన్ని త్రాగే నీరు కూడాను చాలా లేక అవసర పడుతుండేటువంటి గ్రామాలు కూడా ఉంటున్నాయి. కేవలం ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వమే చేస్తుందంటే ఇది సాధ్యం కాదు. ప్రజల సహకారమే లేకపోతే ప్రభుత్వం కూడా ఏ పనులు చేయలేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ ద కోఆపరేషన్ ఆఫ్ ద పీపుల్.
0: ప్రభుత్వం అనగా ప్రజలపైన ఆధారపడినటువంటిదే కాని తాము స్వతంత్రమైనటువంటి యొక్క దీనిని కాదు.
1: గవర్నమెంట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇండిపెండెంట్ డిపెండెంట్ ఆన్ ద పీపుల్.
0: కనుక ప్రజా సహకారమును అధికంగా ఉండినప్పుడే ప్రభుత్వం కూడాను దానికి కొంతవరకు సహకరిస్తుంది.
1: When the government is able to get the cooperation of its people, certainly it will be able to do something.
0: కనుక మీరు ప్రభుత్వం పైన ఆధారపడక మీ సశక్తి చేతనే ఈ సమాజం యొక్క అభివృద్ధిని గావించేటువంటి మార్గాన్ని అవలంబించినప్పుడే ఇది నిజమైనటువంటి సాధన, నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి అర్పితముగా ఉంటుంటారు.
1: So don't depend on the government entirely. Be self-dependent. And to the extent that you can, plunge yourself in the service of your fellow people. This is the true form of worship, true act of surrender to God.
0: Kanaka prema swarupulai prema anugrahamu ponte nimittamai mee sarvangamulu kodunu sarveshuni yokka sevayandu arpitam gavinchukuneetundi swarupuluga meeru tayaru kavali.
1: You must become such embodiments of love who would have secured the grace of Lord in abundance through the form of service, through act of service to your fellow being.
0: Yapatapadi yagniyagadi katula valla vacheetundi palitam anta kodunu ఒక్క దైవ ప్రేమలోనే చేరుకుంటారు.
1: All that you tend to accrue through the means of japa, dhyana or things like that, you can get in the form of
0: దైవ ప్రేమకు మీరు పాత్రలైతే ఇంతకంటే మీరు సాధించవలసింది.
1: You secure the love of God and there is nothing greater than this.
0: కానీ ఆ ప్రేమ తత్వాన్ని కొను కొంత అర్థం చేసుకోవాలి.
1: But you should also try to understand the nature of this love.
0: ఈ ప్రేమను మీ స్థాయిలో మీరు అనుసరిస్తూ అనుభవిస్తూ కొన్ని విధమైనటువంటి మార్గములకు అవకాశం అందిస్తున్నారు.
1: You tend to bring down this divine love to your status and try to experience it from that level.
0: చాలా పొరపాటు.
1: This is a mistake.
0: ఇది కేవలము ప్రేమ తత్వము ఒక నిరహంకారమైనటువంటిది.
1: This love is ego.
0: నిర్మలమైనటువంటిది.
1: Serene and pure.
0: నిస్వార్థమైనటువంటిది.
1: Selfless.
0: సాయి ఏమి చేసినా ఏమి చెప్పినా ఏమి చూసినా ఏమి తలచినా మీ నిమిత్తమే కాని సాయి నిమిత్తము కాదు.
1: Whatever Sai would tell you, whatever Sai would tell you, whatever he would do, whatever he would see, whatever he would tell you about,
0: swarthamanta mee aanandame,
1: he is for the sake of yourself, not for himself. His selfishness lies in your happiness.
0: Kanuka mee aanandame naa aanandam kaani naaku pratyekamaina aanandam ledu.
1: Your happiness is my happiness.
0: నేను ఆనందం కావాలని కూడా ఆశించలేదు.
1: ఐ హావ్ నో సెపరేట్.
0: నాకు ఆశలే లేవు.
1: ఐ హావ్ నో సెపరేట్.
0: మీరు అనుకోవచ్చును, స్వామి ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు, ఇది నా కోసం కాదు మీకోసమే.
1: I have no separate form of happiness. You might say that Swami is doing this, Swami is doing it, but I don't have anything to seek for myself.
0: గర్చిన పుట్టిన దినం కూడా నేను చెప్పాను ఇదే విషయము. నా నిమిత్తమై మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ ఒక నయా పైసా కూడా నేను ఖర్చు చేయటం లేదు.
1: I told you this during the last birthday celebration that for my sake I don't spend even a naya paisa.
0: ఏది చేసినప్పటికీ సమాజం కోసమే.
1: And whatever I do is for the sake of the society.
0: ఇప్పుడు 57 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్క నయా పైసా ఖర్చు పెట్టి నేను ఒక చొక్కా కూడా పుట్టించుకోలేదు.
1: Now 55 years have elapsed, but I have not spent even one single naya paisa for the sake of stitching a gown for myself.
0: భక్తులు ఇచ్చినవే ధరిస్తున్నాను.
1: Whatever the devotees give, I wear.
0: ఈనాడు ఈ వస్త్రం వేసినానంటే కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి పాత విద్యార్థులు అయినటువంటి ఈనాడు రాధాకృష్ణ ఇది తెచ్చి ఉండటం వల్ల వేసుకున్నాను.
1: This robe that I am wearing has been given by Kingdom of Satyasai, the old student Radha Krishna, who had given this, who had promised.
0: ఈనాటి వరకు ఇది కావాలి అనేటువంటి సంకల్పము నాలో ఈనాడే కాదు ఏనాటికి రాదు రాలేదు రాబోదు. ఏది సంకల్పం వచ్చినా జగత్ కళ్యాణమునకు యువకుల యొక్క అభివృద్ధి కోసమని మార్గదర్శకులైనటువంటి యొక్క బాలబాలికలను తయారు చేయాలని ఇదే నా యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: The thought that I want this, I want that, is something which has never come to me all these years, which is not going to come today, which will never come to me in future too. Whatever I do it for the sake of children of today, for the youth of today, to set them right and for the well-being of mankind at large.
0: Kanuka, sai tattvanni chakkaga gurtinchi, saiki swartham ledanetundi yokka, dinini kuda meeru gamaninchi, munmundu mana karyakramamlo ati utsahanni kuda nu penchukoni, లోక సేవ నిమిత్తమై మీరందరూ కంకణం కట్టుకోవాలి.
1: సో అండర్స్టాండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ సాయి, హిస్ మోడ్ అండ్ హిస్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, అండ్ హావింగ్ అండర్స్టూడ్ ఇట్, ప్లంజ్ హోల్ హార్టెడ్లీ అండ్ సిన్సియర్లీ ఇన్ టు కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ మ్యాన్కైండ్ అట్ లార్జ్.
0: దివ్యాత్మ స్వరూపులారా, మున్ముందు స్వామి యొక్క తత్వం అనేటువంటిది ఈనాడు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను ఆనాడు కంటినీరుతో ఒక విధమైనటువంటి యొక్క దీనిని అనుభవించవలసి వస్తుంది. స్వామి యొక్క తత్వము అతి శీఘ్రంలోనే జగత్ వ్యాప్తి అయిపోతుంది. దాని నిమిత్తమే స్వామి కట్టిన దీనిని అరికట్టుకుని ఉన్నాడే కాని ఒక్కతూరి దీన్ని విజృంభించినప్పుడు జగత్తంతా ఒక ప్రశాంత నిలయంగా రూపొందుతుంది. కనుక మీరు ముందు స్వామి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దీని యొక్క ఆశయాలను మీ ఆచరణలో పెట్టి సరి అయినటువంటి సేవలు తెలపడానికి ఈనాడే మీరు ముందుకు రండి. మున్ముందు ఈ విధమైనటువంటి అవకాశము మీకు లభించవు. ఇంత సమీపంగా మీరు ఉండడానికి వీలు కాదు. కోట్లాది ప్రజలంతా కూడా వచ్చి ఇక్కడ రాలిపోతారు. ఇలాంటి దినములు త్వరలోనే ఏర్పడతాయి. కనుక ఈనాటి నుంచి స్వామి కరుణకు స్వామి ప్రేమకు పాత్రులయ్యి సరైన సేవా కార్యము యందు జీవితాన్ని సార్థకం గావించుకోండి.
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్ is beyond your sight, beyond your understanding. But I can see what the future is going to be like. A time will come when the whole world will be at my feet. A time will come when the whole world will rejoice in having understood my true divinity, my true nature. It is a great effort that I am making. Thereby, I am confining myself. I am not letting my glory spread all on its own, all of a sudden, because the world cannot possibly put up with it. But certainly a day will come when the world, when the people of the world would have recognized what Swami is, His glory, His majesty, His grandeur, and they would all come flocking in their lakhs and millions. And even as the going is good, even as you have an opportunity of sitting so close to me, understand this truth now. Make the best of the opportunities which are coming your way. Plunge into constructive activities. Listen to Swami's words. Live in His love, experience His bliss, which is very much your own. Don't fritter away this golden opportunity.
0: విధమైనటువంటి వజ్రమును అనేక విధములుగా బాధించడానికి కొనుక్కుంటారు.
1: The world will very soon become a big Prashanthi limb by itself. That jewel which is extremely priceless, one would tend to make an effort.
0: ఈ విలువైనటువంటి వజ్రమునకు ఎన్ని విధములైనటువంటి కటింగ్స్ జరిగితే అంత మరింత విలువ అధికమవుతుంది.
1: This diamond which is such a priceless entity, he is subjected to any amount of hardship in the form of cutting now.
0: సుందరమైనటువంటి పుష్పములను అందించేటువంటి లతకు అనేక విధమైనటువంటి కటింగ్స్ కూడా జరగాలి.
1: The more you cut, the more brilliant it becomes. So also a creeper is cut so that it becomes more beautiful.
0: ఇది జరుగు కొలది ఇది మరింత శోభాయమానంగా అభివృద్ధి అవుతుంది, ఆనందాన్ని అందిస్తుంది.
1: Even as you make this in a continuing process, the creeper looks more beautiful. It gives you so much of joy.
0: అదే విధముగానే సాయి సమస్తని ఎందు కాని సాయి తత్వమునందు కాని ఓర్వలేనటువంటి యొక్క కొంతమంది ప్రజలు అనేక విధములుగా దీనికి ఆటంకము జరుపుతూ ప్రచారము జరుపుతూ నిందలతో నిష్ఠూరముతో కొన్ని విధములైనటువంటి యొక్క మార్గములను అవలంబిస్తూ వచ్చినప్పటికీ ఇది నిలిచేటువంటిది కాదు. ఏ విధముగా వారు దీనిని పరిహసిస్తూ పోతుంటారు, ఏ విధముగా దీనిని తూలనాడుతూ పోతుంటారు, అన్నిటికంటే అన్ని రెట్లు అధికంగా ఇది అభివృద్ధినే నొందుతుంది కానీ క్షీణించడానికి వీలు కాదు.
1: In the same way, those people, those organizations which are not able to take kindly to this glory which is spreading in the form of Sai, in the form of his organization, are taking to me to devalue, to degrade and to mislead people at large. But be rest assured that any of these attempts will prove to be nothing. And more they do, the more will be the glory, the more will be the grandeur, and the quicker will be the pace at which these noble things will be
0: spread. ఈనాటి విన్నపులన్నీ కూడాను మున్ముందు ఒక విధమైనటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలకు సహాయకారులు.
1: And all that being done now by them would aid and assist in the long run in the case of getting fame and name.
0: ఇది అసూయాపరుల యొక్క స్వభావం.
1: This is the nature of those who are given to jealousy feeling.
0: ఈ అసూయనే లేకపోతే ఈ అనసూయ తత్వము అభివృద్ధి కాదు.
1: But for this element of jealousiness in the others, you cannot have this case of anasuya
0: tattva. కనుక ఇట్టి వాటిని మనం లెక్క చేయక మన ఆశయాన్ని మన కర్తవ్యాన్ని మనం దీక్షగా పోని దీనిని సాధించటకు సాయి సమస్తల వారు ఎంతైనా కూడా మీరు ముందంజ వేయాలి.
1: సో డోంట్ బి ఎనీ హేట్ టు సచ్ ఎఫర్ట్స్ బై అదర్స్. బి ఫర్మ్ ఇన్ యువర్ రిజాల్వ్, be firm in your ideals, be strengthened in your duty, and plunge forward and move forward.
0: ee vidhamga manam ikkada praveshinchinanduku ee naadu ee sthanamlo ee pavitramainatvanti yokka avakashanni andukunnanduku ee vishayalu meeru hrudayamlo bhadraparchukoni munmundu cheyavalsinatvanti karyakramamlo meeru aalasyam cheyakunda deenini ati shigram gaane karyacharanalo pettadaniki koonukondi.
1: Today you have had this opportunity of taking part in this assembly, of partaking of this joy, of partaking of this ananda. Don't wait even a second from now onwards. Utilize it fully and to the best possible extent.
0: Sankalpamu karyamu rendu okke paryayamu jaragali.
1: You must have your resolve, your thought and your action at the same time.
0: Kanuka nete nundiye meeru cheyavalsinatvanti okka dinlo konni vidhamaina master plan ga vesukoni ఈనాటి మధ్యాహ్నము కొంతమంది ఒక కమిటీగా చేరి దీనికి తగినటువంటి యొక్క కార్యక్రమాన్ని మీరు నిర్ణయించండి.
1: సో రైట్ ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్వర్డ్స్ గెట్ టుగెదర్ ఇన్ ది ఆఫ్టర్నూన్, చాక్ అవుట్ ఎ మాస్టర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్.
0: అన్ని రాష్ట్రములు ఎందుకు కూడాను దీనిని అభివృద్ధి పరచాలి.
1: ఆల్ ద స్టేట్స్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ సచ్ యాక్టివిటీస్.
0: సాయిది కేవలం ఆంధ్ర రాష్ట్రమని మీరు భావించరాదు.
1: డోంట్ ఫీల్ దట్ సాయి బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్ర.
0: ప్రపంచమే సాయి యొక్క గృహము.
1: ద ఎంటైర్ వరల్డ్
0: అందరూ సాయి వారే.
1: The entire world is the home of Sai. All are Sai's people.
0: అందరూ ఒక్కటే.
1: All are one.
0: ఈ తత్వాన్ని ఈ కలియుగంలోనే మనము నిరూపించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: You must make efforts to prove to the world in this Kali Yuga this principle.
0: ఇది నేను ఈనాడు ఆశించేటువంటి యొక్క ఆశ.
1: This is what my hope is on this day.
0: నీ ఆశలన్నీ కూడా నేను నెరవేరుస్తున్నాను. నా ఈ ఒక్క ఆశ మీరందరూ నెరవేర్చాలి.
1: I am fulfilling all your hopes and all your aspirations. You now fulfill this one aspiration of mine.

0: అందరూ ఆయుర ఆరోగ్యంగా ఆనందంగా శాంతి సంతోష సౌభాగ్యంగా వర్తిల్లి దేశ సేవలో మీ దేహం యొక్క శక్తిని మనోశక్తిని ఆధ్యాత్మిక శక్తిని అంకితం గావించి సార్థక జన్మలు కావాలని నేను ఈనాడు ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: I'm hoping and blessing you on this day that you might have a continued state of comfort, that you would be endowed with wealth, with peace, with prosperity, and do things and think things which would prove beneficial not merely to yourself but to those around you, and thus you would be sanctifying and making your life sacred.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 23rd of November 1982 during Bhagwan's birthday celebrations.

0: One might master all the types of education, participation in the arguments in the courts and win them. He may participate in wars and achieve success and victory. One might be born as an emperor and rule the kingdom. One might be able to give in charity cows and gold. One might be able to count all the living beings on earth. One might be able to reach the moon itself. One may be able to count all the stars. But one would not be able to control all the senses, introvert the mind, and establish himself continuously with an equality of mind and with samachitta.
1: Veda vijnanamu anantamu.
0: The knowledge of Vedas is infinite.
1: Jnaname anantamu.
0: Wisdom itself is infinite.
1: Satyamu chupunade jnanamu.
0: It is that may be called as knowledge which can show truth.
1: Bhuta bhavishyat vartamanamuluku atitamainadi satyamu.
0: Truth transcends all the three types of times, past, present and future.
1: Satya jnanamulu rendu kudanu anantamule.
0: Both truth and wisdom are infinite.
1: Ee anantamula uta cheta deeniki adiyu ledani kudanu cheppavachu.
0: As they are infinite, there is no beginning nor end.
1: Vedamu satya jnanamulato kudi undatam cheta vedam kudanu anantame.
0: As Veda is associated with truth and knowledge, Veda also is infinite.
1: Vedam jnanamayamainappatikini nedu manamu danini vangmayanga manamu sevistu unnam.
0: Although Veda is knowledge, we have been able to experience it in terms of language and words.
1: Mana vakke rugvedamaniyu.
0: Our word may be described as Rugveda.
1: Manasu Yajurvedamaniyu.
0: Our mind may be described as Yajurveda.
1: Pranamu Samavedamaniyu.
0: Our prana, the vital airs, may be described as Samaveda.
1: Brihadaranyaka Upanishattu chakkaga bodhinchutunnadi.
0: Thus, Brihadaranyaka Upanishad describes
1: Vedamu, Vedangamulu, Vedavetta, Mudunu Nenenani, Gitacharya yokka nuduvu.
0: Gitacharya has declared, I am all the three, Veda, Vedangas and Vedakarta.
1: Kani nitya satyamunu gurtinchukonaleka pavitramainatuvanti jnana tattvanni manam artham chesukonaleka laukikamaina jeevitamunandu alaukikamainatuvanti avanchana cheta manavatvanni manam vismaristunnamu.
0: But unfortunately, we have not been able to recognize the truth. And therefore, we are wasting our life and time with worldly things.
1: Aite, pavitramainatuvanti vangmayamunu, aneka vidhamuluga vedamulu, vidividiyainatuvanti padamula cheta, vipulukaramukichi, tadwara deshamunaku, shabda binduvulanu andinchuchunnavi.
0: Vedas have been making available the extraordinary wisdom and knowledge in terms of words so that people will be able to understand clearly.
1: Ee prakrutamainatuvanti deshamunandu prakantamainatuvanti yokka tattvame daivamani bhavinchi ee daivam yokka anugrahamunaku patrulu kavalanani uccharinchinatuvanti yokka vakule rukkuluga marinavi.
0: Rooks are those which are expressions in terms of words which explain the effulgence.
1: Aite yajnayagadi krutula cheta paramatmika tattvamunu artham chesukoni divyatvamunu pondavalanani vyakti aashisthinchi tadwara yajnamulaku prarambhistu vachadu.
0: But man has started performing sacrifices thinking that by such performance of sacrifices one would be able to reach the ultimate.
1: Itti karma kandane యజుర్వేదం అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
0: దిస్ కర్మకాండ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యజుర్వేద.
1: అయితే పవిత్రమైనటువంటి, శృతిబద్ధమైనటువంటి, మధురమైనటువంటి, సున్నితమైనటువంటి, సుశీల్యమైనటువంటి యొక్క గానమును అనుగ్రహించగోరి తద్వారా ఆనంద గీతను అందించడం చేత దీనికి సామవేదము అని సార్థక నామం వచ్చింది.
0: సామవేద హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సచ్ బికాస్ దట్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఆఫర్ ద సేక్రెడ్ స్వీట్ మెలోడియస్ మ్యూజిక్ డిస్క్రైబింగ్ నాలెడ్జ్.
1: అయితే లౌకికమైన జగత్తును పండితులు విస్మరించినారు అనేటువంటి అపనిందలు లేకుండా ఉండే నిమిత్తమై శ్రేయో మార్గము ప్రేయో మార్గము మానవతా తత్వమును అభివృద్ధి గావించే నిమిత్తమై అధర్వణ వేదమును కూడాను ఆధారం తీసుకున్నారు.
0: ఇన్ ఆర్డర్ దాట్ పీపుల్ మే నాట్ కన్సిడర్ యాజ్ నాలెడ్జబుల్ హ్యావింగ్ ఇగ్నోర్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్ దే హ్యావ్ ఎక్స్పౌండెడ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్ యాజ్ శ్రేయో మార్గ థింగ్స్ విచ్ ఆర్ డిజైరబుల్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ యాక్సెప్టబుల్ ప్రేయో మార్గ ఇన్ అధర్వణ వేద.
1: అయితే అధర్వణ వేద అపౌరుషేయమైనటువంటిది కాదని విశ్వసించి కేవలం ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మాత్రమే ప్రధానంగా భావించి దీనిని త్రయీ వేదములు అని పిలుస్తూ వచ్చారు.
0: థింకింగ్ దట్ అధర్వణ వేద హ్యాస్ నాట్ కమ్ ఫ్రమ్ ద డివైన్ సోర్స్ ఓన్లీ ది ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద ఆర్ ద రియల్ వేదాస్ దే హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాస్ త్రయీ వేదాస్.
1: కానీ సర్వధర్మములకు మూలమైనటువంటి సర్వశాస్త్రములకు కీలకమైనటువంటి సర్వసాధనలకు గమ్యమైనటువంటి నిజతత్వాన్ని గుర్తింపజేసుకునే నిమిత్తమై ఈ అధర్వణ వేదం అనేక విధములుగా కూడాను భౌతికమైనటువంటి యొక్క మార్గములకు ఆదర్శపరమైంది.
0: అధర్వణ వేద హ్యాస్ ఆల్సో బీన్ వెరీ యూస్ఫుల్ ఇన్ మేకింగ్ పీపుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ విచ్ ఇస్ ది అల్టిమేట్ అండ్ టు రీచ్ ది గోల్.
1: ఒక్కొక్క వేదము ఒక్కొక్క పద్ధతిని మాత్రమే అనుసరించినప్పటికీ ఈ అధర్వణ వేదము అన్నింటినీ ఏకముగా అనుసరించడానికి పూనుకున్నది.
0: ఈచ్ వేద డిస్క్రైబ్స్ ఓన్లీ వన్ పాత్, వెరాస్ అధర్వణ వేద టేక్స్ ది ఆల్ ద పాత్స్ ఇన్ ఇట్స్ డిస్క్రిప్షన్.
1: ఋగ్వేదము వాక్కనియు, యజుర్వేదము మనసనియు, సామవేదము ప్రాణమనియు కూడాను బోధించినటువంటి మూడు వేదముల యొక్క సారము అధర్వణ వేదం నందు క్రోడీకరించి ఉపయంగా అందిస్తూ వచ్చింది.
0: ఋగ్వేద డిస్క్రైబ్స్ వాక్ వర్డ్, యజుర్వేద డిస్క్రైబ్స్ మైండ్, సామవేద డిస్క్రైబ్స్ ప్రాణ ఆర్ ద లైఫ్ ప్రిన్సిపల్, వెరాజ్ అధర్వణ వేద ట్రైస్ టు బ్రింగ్ ఆల్ దీస్ త్రీ టుగెదర్ అండ్ ఎక్స్పౌండ్.
1: వాక్ ఋగ్వేదము కావచ్చును కాని ఎట్టి వాక్ ఋగ్వేదము అనేటువంటి విషయాన్ని చక్కగా విమర్శించి చెప్పింది.
0: ఇట్ హాస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ టు వాట్ టైప్ ఆఫ్ వర్డ్ కెన్ బి కాల్డ్ ఋగ్వేద.
1: మనసు యజుర్వేదమే కానీ ఎట్టి మనసు యజుర్వేదమునకు సమన్వయమవుతుంది?
0: మైండ్ ఈజ్ అసోసియేటెడ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు యజుర్వేద, బట్ వాట్ టైప్ ఆఫ్ మైండ్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ యజుర్వేద, దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ అధర్వణ.
1: చక్కగా సామగానంలో ఉండినటువంటి ఒక సారాన్ని క్రోడీకరించి యజుర్వేదము ఒక గానముగా పాడుతుంది.
0: మ్యూజిక్ హెస్ బీన్ కోడిఫైడ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే అండ్ దట్ ఈస్ ఎక్స్పౌండెడ్ ఇన్ సామవేద.
1: దుర్బుద్ధుల తలలున్న దూరులు విను చెవులున్న, పొంచి చూచు కనులున్న పంచల విను మనసున్న, వంచిత గుణ చిత్తమున్న వంచే గుణమున్న, ఈ వృక్తులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న. దుర్బుద్ధుల మనసున్న దూరులు విను చెవులున్న.
0: If one has wicked thoughts in his mind, if one has eyes which are unduly curious to see all unnecessary things and a mind which wants to understand everything which is not
1: wanted,
0: if one has a heart which is crooked and which is deceitful,
1: ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న.
0: ద మోమెంట్ సచ్ ఎ సైట్ ఇస్ సీన్, జస్టిస్ విల్ రన్ అవే.
1: జగత్తునందు ధర్మము, న్యాయము, సత్యము మూడింటి యొక్క చేరికతేనే ఈ త్రిలోకములు కూడాను వెలుగుతూ ఉన్నాయి.
0: ద త్రీ వరల్డ్స్ హ్యావ్ బీన్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ధర్మ, న్యాయం జస్టిస్ అండ్ సత్యం ట్రూత్.
1: ఇట్టి పవిత్రమైన యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటి వేదముల యొక్క తత్వాన్ని మనము చాలా అలక్ష్యపరుస్తున్నాము.
0: వీఆర్ బీయింగ్ వెరీ ఇండిఫరెంట్ టు వేదాస్ విచ్ ఆర్ బీయింగ్ డిస్క్రైబింగ్ సచ్ సేక్రెడ్ ట్రూత్స్.
1: ఈ వేదములు అనేక విధములైనటువంటి యొక్క అంగములను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చింది.
0: దీస్ వేదాస్ ఆల్సో హ్యావ్ డెవలప్డ్ డిఫరెంట్ లింబ్స్ ఫర్ దెమ్సెల్వ్స్.
1: వీటిని శాఖలు అని చెప్తూ వచ్చారు.
0: దీస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాంచెస్.
1: మొదటిది మంత్రము, రెండవది బ్రాహ్మణము, మూడవది ఆరణ్యకము, నాలుగవది ఉపనిషత్తులని.
0: ది ఫస్ట్ వన్ ఈస్ మంత్ర, ది సెకండ్ వన్ ఈస్ బ్రాహ్మణక, ద థర్డ్ వన్ ఈస్ ఆరణ్యక, ద ఫోర్త్ వన్ ఈస్ ఉపనిషత్స్.
1: మరణప్రాణ సమ్మిళితమైనటువంటిది మంత్రము అనేటువంటి సత్యాన్ని సులభమైన మార్గంలో అందిస్తూ వచ్చింది.
0: ది ట్రూత్ హెస్ బీన్ ఎక్స్పౌండెడ్ ఇన్ దీస్ మంత్రకాస్ విచ్ సే దట్ బై రిపీటింగ్ దెమ్ యూ గెట్ ది ఎఫికసీ అండ్ ది రిజల్ట్స్.
1: దైవత్వాన్ని గురించినటువంటి సంభాషణ జరిగినప్పుడు కలిగినటువంటి పదములే అనగా మాటలే మంత్రములుగా మారినవని విశ్వసిస్తూ వచ్చింది.
0: దే హావ్ ఆల్సో బిలీవ్ దట్ ది డైలాగ్ బిట్వీన్ గాడ్స్ హ్యావ్ ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది బ్రహ్మచర్య స్థానములకు సంబంధించిందిగా బోధిస్తూ వచ్చారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సూటబుల్ ఫార్ బ్రహ్మచర్య ఆశ్రమ్.
1: మానవత్వములో ఇది ప్రధానమైనటువంటి యొక్క పునాది.
0: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫౌండేషన్.
1: గృహస్థం, వానప్రస్థము, సన్యాసం అనేటువంటి భవనములకు ఈ బ్రహ్మచర్యం అనేటువంటిది కిందకి పునాది వంటిది.
0: ఫర్ ద మ్యాన్షన్ విచ్ ఈజ్ హ్యావింగ్ గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస, బ్రహ్మచర్య ఈజ్
1: ఈ పునాది గట్టిగా ఉండినప్పుడే పైనటువంటి మూడు యొక్క అంతస్తులు కూడాను భద్రంగా నిలచగలవు.
0: ఓన్లీ వెన్ ది ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్ ద త్రీ స్టోరీడ్ బిల్డింగ్ బిల్ట్ ఆన్ దట్ కెన్ అఫోర్డ్ టు బి స్ట్రాంగ్. అండ్
1: గృహస్థ, వానప్రస్థ, సన్యాసములు మూడు కూడాను బ్రహ్మచర్యపైననే ఆధారపడి ఉంటున్నది.
0: గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస ఆర్ ఎంటైర్లీ డిపెండెంట్ అపాన్ బ్రహ్మచర్య.
1: కనుక జీవితములో బ్రహ్మచర్య సమయమునందు తన యొక్క జీవితము మంత్రమయంగా మార్చుకోవాలి.
0: డ్యూరింగ్ ది స్టేజ్ ఆఫ్ బ్రహ్మచర్య దేర్ ఫోర్ వన్ హ్యాస్ టు ఫాలో దిస్ మంత్రాస్, వన్ హ్యాస్ టు ఫాలో దిస్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ మంత్రాస్.
1: మంత్రం అనగా ఒక పవిత్రమైన యొక్క పలుకులు.
0: మంత్ర రెఫర్స్ టు ఎ సేక్రెడ్ వర్డ్ అటరెన్స్.
1: జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్నం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అని మానవత్వమునకు అందించినటువంటి యొక్క ఈ జిహ్వకు పవిత్రమైనటువంటి పలుకులు పలకమని ఆదేశిస్తూ వచ్చారు.
0: దే ఆర్డర్డ్ ది టంగ్ టు గో ఆన్ రిపీటింగ్ సేక్రెడ్ వర్డ్స్ బికాస్ దట్ అలోన్ విల్ బి స్వీట్ అండ్ దట్ అలోన్ విల్ బి సేక్రెడ్ అండ్ యూస్ఫుల్.
1: బ్రహ్మచారి అసత్యము చెప్పకూడదని,
0: బ్రహ్మచారి షుడ్ నాట్ అట్టర్ ఎ లైన్ అంట్రూత్,
1: అధికంగా మాట్లాడకూడదని,
0: యూ షుడ్ నాట్ స్పీక్ టూ మచ్,
1: ఒకరికి ఒకరికి సంబంధమైనటువంటి విషయంలో తంటాలు పెంచకూడదని,
0: వన్ షుడ్ నాట్ అన్నెసెసర్లీ ఇంటర్ఫియర్ ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు అదర్స్,
1: పరదూషణ చేయకూడదని,
0: వన్ షుడ్ నాట్ కామెంట్ అండ్ క్రిటిసైజ్ అదర్స్.
1: ఇది నాలుగు చేసే నాలుగు పాపములని.
0: దీస్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్ విచ్ టర్న్
1: ఇట్టి నాలుగు పాపములకును గురి కాకుండా దీన్ని సంరక్షించుకోమని బోధిస్తూ వచ్చింది మంత్రము.
0: మంత్రం హెస్ ఆల్సో టాట్ దట్ వన్ షుడ్ సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ కమిటింగ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్.
1: తన జీవితంలో ఈ విధమైనటువంటి యొక్క సుగుణములను అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇంకా భవిష్యత్ అంతా కూడాను పచ్చని బాటగా, రాజబాటగా రూపొందుతుంది.
0: If one observes this discipline in the brahmacharya stage, the future for him would be full of happiness and joy.
1: రెండవది బ్రాహ్మణము.
0: The second one is brahmanaka.
1: ఈ మంత్రములను ఏ విధంగా మనం ఉపయోగించాలి?
0: How to make use of these mantras?
1: ఈ మంత్రముల యొక్క ప్రభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దీస్ మంత్రాస్?
1: ఇది అందించేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ రిజల్ట్స్ డూ దీస్ మంత్రాస్ గివ్
1: అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తింపజేసేటువంటిదే ఈ బ్రాహ్మణము.
0: బ్రాహ్మణకాస్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
1: ఇట్టి మంత్రమును ఆత్మసహితంగా ఉచ్చరించడం చేత అట్టి పండితులకు బ్రాహ్మణులు అని పేరు వచ్చింది.
0: యాజ్ ఎ పర్సన్ అట్టర్డ్ దీస్ మంత్రాస్ ఇన్ ది అప్రోప్రియేట్ వే, హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాహ్మణ.
1: దీనిని గృహస్థ ధర్మముగా విశ్వసిస్తూ వచ్చారు.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గృహస్థ ధర్మ.
1: అర్థసహితమైనటువంటి మంత్రములను ఉచ్చరించి
0: అట్టరింగ్ మంత్రాస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఫుల్ ఆఫ్
1: లోక కళ్యాణమునకు,
0: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: నిత్య జీవితం నందు అనుభవించేటువంటి యొక్క కొన్ని రకములైనటువంటి యొక్క అధిక వృత్తి అనావృష్టి ఇలాంటి దీనిని దూరము గావించే నిమిత్తము,
0: ఫార్ ఫ్రీయింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎక్సెసివ్ రెయిన్ అండ్ ఆల్సో
1: స్వర్గ ప్రాప్తిని కలిగించే నిమిత్తమై,
0: ఫర్ ది పర్పస్ ఆఫ్ ఒబ్టైనింగ్ హెవెన్,
1: గృహస్థుడు సమష్టి స్వరూపుడై,
0: మెన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఏ కమ్యూనిటీ,
1: దీనిని ఆదర్శప్రాయంగా అనుభవించాలని బోధిస్తూ వచ్చారు.
0: దే హావ్ జస్ట్ ఎక్స్పౌండెడ్ దాట్ యూ విల్ హావ్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అన్ ఐడియల్ వే.
1: కనుక గృహస్థ ధర్మము చాలా పవిత్రమైనటువంటి దీనిని కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
0: దే హావ్ ఆల్సో బిలీవ్ దట్ గృహస్థ ధర్మ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ అండ్ ఎ వెరీ సేక్రెడ్ వన్.
1: ఈ గృహస్థ ధర్మం యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించి క్రమక్రమేణ వానప్రస్థంలో ప్రవేశిస్తాడు.
0: Man, after discharging his duties in grihasthashram properly, he will enter into the next stage of vanaprasthashram.
1: ఈ వానప్రస్థం యొక్క తత్వమునకే ఆరణ్యకములు అని చెప్తూ వచ్చింది.
0: For Veda associated with vanaprastha, it has been described as aranyaka.
1: అనగా గృహమునందు కాని పట్టణమునందు కాని నివసించక, దీనికి సమీపంలో ఉండినటువంటి అడవుల యందు తోటల యందు తమ యొక్క జీవితమును ప్రశాంతముగా గడిపి దైవచిత్తన చేత తమ యొక్క శేష జీవితమును సార్థకం గావించుకోవటం.
0: దట్ మీన్ నాట్ లివింగ్ ఇన్ ఎయిదర్ ది హౌస్ ఆర్ ఇన్ ద సిటీస్, గోయింగ్ టు ది నియర్ బై గార్డెన్ ఆర్ ఫారెస్ట్, లివింగ్ దేర్ కాంటెంప్లేటింగ్ అపాన్ గాడ్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఫర్ హిజ్ ఓన్ వెల్ఫేర్ అండ్
1: అరణ్యములయందు కాలమును గడుపుతూ పవిత్రమైనటువంటి యొక్క పరమాత్మ చింతను సల్పినటువంటి వారు కనుక వీటికి ఆరణ్యకములు అని పేరు వచ్చింది.
0: యాజ్ దీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఎ లైఫ్ స్పెంట్ ఇన్ ఫారెస్ట్ థింకింగ్ అండ్ కాంటెంప్లేటింగ్ అపాన్ గాడ్ సేక్రెడ్ థాట్స్, దీస్ హెవ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆరణ్యకాస్.
1: ఇంకా నాలుగవది ఉపనిషత్తులు.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ ఉపనిషత్.
1: ఇవి చాలా చిత్ర విచిత్రములైనటువంటి యొక్క అర్థములు కూడి ఉంటున్నవి.
0: దేర్ విల్ బి ఎ నంబర్ ఆఫ్ మీనింగ్స్ ఫార్ ది అటరెన్సెస్ ఇన్
1: ప్రధానమైనటువంటి యొక్క పదము సత్.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ కనెక్షన్ విత్ ఉపనిషత్
1: ఈ సత్ అనేటువంటి పదము సత్ అనేటువంటి ధాతువు నుండి పుట్టినటువంటిది.
0: దిస్ హ్యాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ సత్.
1: ఈ సత్ అనగా
0: ద మీనింగ్ ఆఫ్ సత్ ఈస్
1: కూర్చునుట,
0: సిట్టింగ్,
1: కదలుట,
0: మూమెంట్,
1: నిర్మూలన చేయుట,
0: డిస్ట్రాయింగ్,
1: ఆశ్రయించుట,
0: అప్రోచింగ్ అండ్ టేకింగ్
1: అని అనేక విధమైనటువంటి అర్థములున్నవి.
0: ఆల్ దీస్ మీనింగ్స్ ఆర్ అవైలబుల్ ఫార్ దిస్ వర్డ్ సత్.
1: కానీ ఈ సమయ సందర్భమును పురస్కరించుకుని ఆ పదమునకు మనం అర్థమును తీసుకోవాల్సి వస్తుంది.
0: బట్ వీల్ హావ్ టు టేక్ ది మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఇన్ ది కాంటెక్స్ట్.
1: ఇక్కడ సత్ అనేటువంటి దానికి కూర్చుంట అనేటువంటి అర్థము అత్యవసరము.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ సిట్టింగ్.
1: దీనికి ముందు ఉప నీ అనేటువంటి రెండు పదములు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ అదర్ టూ వర్డ్స్ బిఫోర్ దిస్ వర్డ్, వన్ ఈజ్ ఉప, ది అదర్ ఇస్ నీ.
1: ఉప అనగా సమీపము.
0: ఉప మీన్స్ నియర్ బై.
1: నీ అనగా నిష్ఠతో.
0: నీ మీన్స్ విత్ ఫెయిత్ అండ్ విత్ ఇంట్రెస్ట్.
1: ఈ మూడింటిని మనం చేరినప్పుడు ఉపనిషత్ అవుతుంది.
0: When you put all these three words together, it becomes Upanishad.
1: Vedavetthaku samipamunandu nishtato kurchunuta ani dini artham.
0: That means sitting nearby with earnestness.
1: Ee kurchuni emi cheyatam?
0: By sitting, what are you going to do?
1: Ee vedavetta bodhinchinatvanti vidyalannikinu ekagra chittudai hrudayamunaku hattukonunnattuga alakinchatam.
0: By sitting near the one who has mastered Veda, లిసన్ టు హిమ్ విత్ కాన్సన్ట్రేషన్ అండ్ విత్ అర్నెస్నెస్.
1: ఈ విధముగానేటువంటి యొక్క శబ్దమును విని గ్రహించి తెలుసుకొని తగినటువంటి యొక్క అర్థముగా తాను భావించుకోవటమే దీనిని ఎరుక అనేటువంటి పదంతో ఉపయోగపెడుతూ వచ్చారు.
0: దేర్ ఈజ్ అనదర్ వర్డ్ ఎరుక, విచ్ మీన్స్ యు సిట్ నియర్ హిమ్, లిసన్ టు హిజ్ అటరెన్సెస్, కాన్సన్ట్రేట్, కాంటెంప్లేట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ క్లియర్లీ.
1: ఎరుక అనగా దీనికి చైతన్యము అని ఒక అర్థము.
0: ఎరుక ఆర్ అవేర్నెస్, ఇట్ హ్యాస్ అనదర్ మీనింగ్ అండ్ దట్ ఈస్ కాన్షియస్నెస్.
1: దీనిని చేతనము అని కూడా పిలుచబడుతుంది.
0: అనదర్ వర్డ్ ఫర్ దిస్ ఈస్ చేతనము.
1: ఈ చేతనం అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
0: వేర్ డు యూ గెట్ చేతనము?
1: ఈ చేతనం అనేటువంటిది సర్వత్రా నిండినటువంటిది.
0: దిస్ ఈస్ ఆల్ పర్వేసివ్, అవైలబుల్ ఎవ్రీవేర్.
1: లోకంబులు, లోకస్తులు, లోకేశులు సర్వం కూడా నువ్వు చైతన్యం యొక్క స్వరూపములే.
0: ఆల్ ద వరల్డ్స్, ఆల్ ద లివింగ్ బీయింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ ఈస్ ఫుల్ ఆఫ్ చైతన్యం.
1: జడము చైతన్యము రెండింటి యొక్క తత్వం కూడా ఏకత్వంతో కూడినటువంటిది.
0: ఇనర్ట్ థింగ్స్ యాజ్ వెల్ యాజ్ లివింగ్ థింగ్స్ బోత్ ఆర్ ఫుల్ ఆఫ్ చైతన్యం ఆర్ కాన్షియస్నెస్.
1: ఈ చైతన్యం అనేటువంటిది మానవుని యందు అధికంగా ఉంటుంటాయి.
0: But you find in man consciousness in a greater measure.
1: మిగిలినటువంటి ప్రాణుల కంటే మానవుని యందు ఈ చైతన్యము అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ ఉంటుంది.
0: Consciousness expresses itself in man in a different way, in more expressive way compared with other living beings.
1: సామాన్యంగా చూచున్నది కన్నులు, వినున్నది చెవులు, మాట్లాడున్నది నోరు అని మనం భావిస్తున్నాము.
0: Generally we think that it is the eyes which see, ears which hear and tongue which talks.
1: కాదు కాదు, కన్నులకు చూపును కలిగించినటువంటి చైతన్యమే.
0: నో, దిస్ ఈస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ విల్ మేక్ ఐ సీ.
1: చెవులకు శబ్దమును వినిపించినది చైతన్యమే.
0: ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ మేక్ ఇయర్స్ హియర్.
1: నోటితో మాట్లాడున్నది చైతన్యమే.
0: ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ మేక్స్ మౌత్.
1: చైతన్యం అనేటువంటిది అంతర్భూతమై బహిర్ంద్రియములకు తగినటువంటి యొక్క ప్రకాశమును ప్రకటితమును గావించుతున్నవి.
0: కాన్షియస్నెస్ రిమైనింగ్ యాజ్ ద కాజ్ ఇన్సైడ్ విల్ మేక్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్.
1: సర్వత్రా కూడా చైతన్యమే ఉంటున్నది.
0: కాన్షియస్నెస్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్.
1: అయితే మానవుడు తన దృష్టిని బహిర్ముఖము గావించడం చేత ఈ చైతన్యం అనేటువంటిది క్రమక్రమేణ కూడా ఒక విధమైనటువంటి అంధకారంగా నిలిచిపోతున్నది.
0: బట్ యాజ్ మ్యాన్ is extroverting his vision, he is not able to see and he can see that only in the form of darkness.
1: Anaga prakatitam kaakunda untunnadi.
0: It is not manifesting itself for him.
1: Indriyamulu yokka tattvamunu kramakramina antarmukham gaavinchukunnappudu ee yokka prakashamu ee chaitanyamu viriviga perugutundi.
0: If one can control the senses and introvert them, he would be able to develop consciousness in a greater measure.
1: ఇది మానవుని కంటే కూడా మహనీయులు ఎందు మరింత అధికంగా ఉంటుంటారు.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఫౌండ్ ఇన్
1: ఈ మహనీయుల కంటే దైవత్వం నుండి అసలు దైవత్వమే చైతన్యం.
0: దట్ ఈస్ ఫౌండ్ మోర్ సో ఇన్ డివినిటీ ఇట్సెల్ఫ్. ఇన్ ఫ్యాక్ట్ డివినిటీ
1: ఈ విధంగా తారతమ్యంగా మనం కనిపించడానికి కారణమేమిటి?
0: వై ఇస్ ఇట్ దట్ వి హావ్ బీన్ ఏబుల్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ అండ్ ఎన్ అకాంప్లిష్డ్ మ్యాన్?
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఇక్కడ చిన్న చిన్న బల్బులు పెట్టారు.
0: There are small bulbs here.
1: ఆ స్తంభముల పైన ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
0: ఆన్ ద పిల్లర్స్ దేర్ ఆర్ మోర్ పవర్ఫుల్ బల్బ్స్.
1: ఈ మధ్యలోపల ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
0: ఇన్ ద మిడిల్ అండ్ ద సెంటర్ దేర్ ఆర్ ది మోస్ట్ పవర్ఫుల్ బల్బ్.
1: కానీ మన ఎదురుగా కూడా చాలా వికాసవంతమైనటువంటి బల్బులు పెట్టారు.
0: దేర్ ఆర్ హియర్ ఫ్లడ్ లైట్స్ విచ్ గివ్ వెరీ పవర్ఫుల్ లైట్.
1: కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటిది కరెంటు ఒక్కటే.
0: But the current and electricity is common in all these bulbs.
1: Voltages vyathyasamga kanipinchavachchu.
0: Because of the difference in voltage, there is difference in light.
1: Kanuka sarvulu yendu sarvajeevulu yendu sarvatra kudanu unnatundi chaitanyam aneetundi tama yokka antartattamunu leka antarathamunu gurtinchukunnatundi vyaktulu yokka tattvam paina aadharapadi untuntadi.
0: Consciousness which is found all around expresses itself differently depending upon to what extent one is having awareness.
1: Aithe ee prakashamu kontha varaku nu marugu pettadu kuda nu konni kaaranam untunnavi.
0: This consciousness is covered బై సర్టన్ రీజన్స్.
1: దీనికి ఆరు విధములైనటువంటి అడ్డులు తగులుతున్నవి.
0: దేర్ ఆర్ సిక్స్ టైప్స్ ఆఫ్ కవర్స్ అండ్ అబ్స్టకల్స్ ఫర్
1: దీనిని ఆరు దొంగలు అని కూడా బోధిస్తూ వచ్చింది వేదం.
0: వేద హాస్ డిస్క్రైబ్డ్ దీస్ యాజ్ సిక్స్ టైప్స్ ఆఫ్ థీవ్స్.
1: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరము.
0: దీస్ ఆర్ డిజైర్, యాంగర్, గ్రీడ్, ప్రైడ్ అండ్ ఆరోగెన్స్.
1: ఈ యొక్క అరిషడ్ వర్గంలో మాత్రమే కాకుండా అష్ట మదములు కూడా దీనిని అరికట్టుతూ ఉంటుంది.
0: నాట్ మెర్లీ దీస్ సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్ బట్ దేర్ ఆర్ ఎయిట్ టైప్స్ ఆఫ్ ప్రైడ్. మద,
1: కులమదము,
0: ది ప్రైడ్ అసోసియేటెడ్ విత్
1: బలమదము,
0: అసోసియేటెడ్ విత్ స్ట్రెంగ్త్,
1: యవ్వనమదము,
0: అసోసియేటెడ్ విత్ యూత్,
1: సౌందర్యమదము,
0: అసోసియేటెడ్ విత్ బ్యూటీ,
1: విద్యామదము,
0: అసోసియేటెడ్ విత్
1: ధనమదము,
0: అసోసియేటెడ్ విత్ వెల్త్,
1: రాజ్యమదము,
0: అసోసియేటెడ్ విత్ కింగ్డమ్ అండ్ పవర్,
1: తపస్ మదము,
0: అసోసియేటెడ్ విత్ తపస్ అండ్
1: పెనల్. ఈ తొమ్మిది విధములైనటువంటి మదమును కూడాను ఆవరించటం చేత ఈ ప్రకాశం అనేటువంటిది దానిని మనం అనుభవించలేకపోతున్నాము, అందుకోలేకపోతున్నాము.
0: వెన్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ప్రైడ్ కవర్స్, వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ ద లైట్ ప్రాపర్లీ, వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ ఇట్.
1: కనుక మనం ఇట్టి చైతన్యమును సర్వత్రా ఏకత్వంగా మనం అనుభవించాలనన్నా ఈ ఆత్మతత్వాన్ని విశ్వసించి ఈ బహిర్తత్వములైనటువంటి ఈ యొక్క గుణములను క్రమక్రమేణా కూడా మనము అరికట్టుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ కాన్షియస్నెస్ యాజ్ ఏ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఆల్ అరౌండ్, యూ వుడ్ కంట్రోల్ యువర్ ఓన్ దీస్ ప్రైడ్స్ అండ్ దీస్ సిక్స్ ఎనిమీస్.
1: కానీ ఈ యొక్క మనతత్వం అనేటువంటిది చాలా బలవత్తరమైనటువంటివి.
0: బట్ ఆల్ దీస్ ఎనిమీస్ ఆర్ వెరీ పవర్ఫుల్.
1: ఇది కేవలం మన భ్రాంతుల నుండి అభివృద్ధి అయినటువంటివి.
0: ఆల్ దీస్ గెట్ దర్ స్ట్రెంగ్త్, డిరైవ్ దర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్
1: మన పోషణ నుండి ఇవి పెరుగుతూ వచ్చినటువంటివి.
0: ఆల్ దీస్ హావ్ గ్రోన్ ఫ్రమ్ అవర్ డిఫెక్ట్స్ అండ్ ఫ్లాస్.
1: కానీ మన వలననే పుట్టి, మన వలననే పెరిగి, మన వలననే అభివృద్ధి అయిపోయి మనమల్నే బాధిస్తూ ఉన్నవి.
0: దే ఆర్ బోర్న్ ఇన్ అస్, దే గ్రో ఫ్రమ్ అస్ అండ్ దే డిరైవ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ అస్ అండ్ దే ఆర్ గివింగ్ అస్ ట్రబుల్.
1: ఈనాటి యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రం నందు మీకు తెలిసినటువంటి విషయమే.
0: యు నో సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ దీస్ డేస్.
1: అనేక మంది వైజ్ఞానికులు తమ యొక్క బుద్ధి కుశల చేతను, తెలివితేటల చేతను, విద్యా సంపత్తి చేతను అనేక విధమైనటువంటి యొక్క కొన్ని బలవత్తరమైనటువంటి యొక్క ఆయుధములను, అస్త్రములను, కొన్ని యంత్రములను కూడా సృష్టిస్తూ వచ్చారు.
0: ఎ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ the skills, the intelligence and all their capacities have been able to produce very destructive weapons.
1: Oka chinna udaharanam atom bomb untundadi.
0: One small example, take for example atom bomb.
1: Hydrogen bomb untundadi.
0: Hydrogen bomb.
1: Ivi evaru srushtincharu?
0: Who has created these?
1: Manavuni yokka shakti sampatti chetane.
0: All these are the creatures of.
1: Deeniki evaru roopanni kaliginchaaru?
0: Who has given a shape for this?
1: Manavude.
0: It is the man who has given it.
1: ఎవడు దీనికి రూపమును కలిగించి శక్తిని ప్రసాదించి ఏ విధమైన యొక్క ఆకారం స్థానంలో నిలబెట్టాడో ఆ మానవుణ్ణి ఆ యొక్క బాంబు బెదిరిస్తూ ఉంటుండాలి, అదిరిస్తూ ఉంటుండాలి, భయపెడుతూ ఉంటుండాలి.
0: It is the man who has given a shape, who has given the power, who has given that capacity to the atom bomb. But the same atom bomb is threatening him with destruction now.
1: ఈ వ్యక్తి దానిని తయారు చేయటము, దాన్ని అభివృద్ధి పరచటము నేర్చుకున్నాడే కానీ దానిని అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది నేర్చుకోలేదు.
0: దిస్ ఇండివిజువల్ హ్యాస్ లెర్న్డ్ హౌ టు మ్యానుఫ్యాక్చర్ అన్ ఆటమ్ బాంబ్ అండ్ హౌ టు గివ్ ఇట్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్, బట్ హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు కంట్రోల్ ఇట్.
1: అదే విధముగానే ఈనాడు మనము మన యందు ఆవరించినటువంటి ఈ అరిషట్ వర్గములను, ఈ అష్టమదములను మన ద్వారానే పెరిగి, మన ద్వారానే అభివృద్ధి అయిపోయి మనల్ని బాధిస్తానికి ప్రయత్నిస్తున్నవి.
0: Just as atom bomb, today the all these six enemies and eight prides have grown from us and have derived all their strength from us.
1: మనం ఇట్టి సత్యాన్ని విచారణ చేత మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: And they are giving us all sorts of trouble. And this truth we'll have to just understand by inquiry and investigation.
1: Kula madam,
0: the pride arising out of caste.
1: Kula madam ante emiti?
0: What do you mean by caste pride?
1: Caste of humanity. ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వమే నా యందు ఉంటున్నది, సర్వ మానవులు కూడా సమానత్వమే, జాతి మత భేదములకు ఏమాత్రము కూడా అవకాశం లేదు.
0: ఆల్ పీపుల్ బిలాంగ్ టు ఓన్లీ వన్ క్యాస్ట్ and that is the caste of humanity. Why should there be this kind of differences based upon caste?
1: Andaru okka prabhu yokka putrulame biddalame.
0: All of us are the children of one master and one father.
1: Nenu ee jaatini bhavinchutunnano neevu kudunu aa jaatiki sambandhinchinatunte vaadeve. Ee vidhamainatunte arthalu gurtinchukunte ahankaramuliki ekkada avakasam undadi.
0: If one recognizes the truth that you belong to the same caste as the other one belongs, where is the need for that kind of pride?
1: Inka dhanabalam chustamantunte kadilipoye megamulu vastundi potundi.
0: If you take pride arising out of wealth, this is something like a passing cloud. They come and go.
1: Dhanam manavuniki avasarame.
0: Wealth is needed for man.
1: Kani enta varaku anta maatrame deeni haddulo unchukovali.
0: But he should always exercise a limit for
1: the jeevitam ante ikkudunu oka limit lone untundadi haddulone untundadi.
0: The entire life is subject to various limits.
1: Mana deham lokala 98.4 temperature undinappude idi perfect normal.
0: For example, in our physical body the temperature must be 98.4.
1: 99 ki poyinda 99 ki poyinda jwaram prarambhamaindi rogame.
0: If it increases even slightly and goes up to 99, then we are having fever.
1: Mana deham lokala 120/80 idi blood pressure perfect normal.
0: The blood pressure for the human system is 126/80. This is perfect.
1: Kani 90 emanna bayaderinda ayindi rogam prarambhamaindi.
0: On the other hand, if it is 90 and 130,
1: mana kannula yokka velthiru kudanu ee konchit maatrame chudagaladu gaani mitimirinatundi velthiru chudaledu.
0: Similar is the case with our eyes. They can see limited light.
1: Mitimirinatundi yokka velthirunu chuchetappudiki retina burn ayipothundi, dantlo kalipothundi.
0: If the eyes were to see excessive light, retina gets burned.
1: Ide vidhanga prati angamu yokka shakti samarthyamlo chakkaga vicharinchu chuchinappudu mana life anta oka limited company.
0: If in the same way we try to understand all our limbs, our system may be described as a limited company.
1: Haddulo undinatvanti yokka jeevithaniki ahankaram pattaniki emi karanam?
0: To such a system which has got so many limitations, why should you be so much proud of yourself?
1: Kanuka itti jeevithamlo manaku ahankaramuniki em matram kodinu avakasam ledu.
0: In a life which is full of limitations, why should one be proud of himself?
1: ఎప్పుడు ఏ నిమిషమో ఎక్కడో ఏమవుతుందో.
0: అట్ విచ్ పర్టికులర్ టైం వేర్ అండ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు సఫర్.
1: తొమ్మిది చిల్లుల తోలుతుట్టియే గాని కాంతి కలిగిన వజ్ర ఘటము కాదు.
0: దిస్ పర్టికులర్ బాడీ ఈస్ హావింగ్ 9 హోల్స్.
1: నిమిష నిమిషములకు నీచిరూరిని కాని పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
0: Moment after moment this body may suffer from various types of bad smell.
1: కడుపులోన మలము కడమెల్ల ఎముకలు.
0: This consists of bones and flesh.
1: Arasi chuda paina muriki tholu.
0: If only you examine, this is covered by dirty skin.
1: Eppudu ee vidhanga maranistundo.
0: When and in what form you are going to get death?
1: Andamu prayamu indriya shakti undani nikkakuroranna mundunnadira tondaraloni musalitanammunu musulla pandaga tai tai tai tai tai bomma dil tamasha chuda tholu bomma annaru.
0: Don't be so proud of your own self, about your beauty, about your wealth and such other things. At which particular hour you are going to give up your life, you are not sure and you are not certain.
1: ఈ విధమైనటువంటి యొక్క తత్వమును చక్కగా గుర్తించినప్పుడు మనకు ఈ అహంకారమునకు అవకాశమే ఉంటుండదు. ఇది ఏమాత్రం కూడా మనలో ప్రవేశించదు.
0: You only understand this particular truth carefully, there will be no room for any sort of pride in you at all.
1: అప్పుడే మన ఎందుండినటువంటి యొక్క చైతన్యము దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.
0: Then consciousness which is inherent in you will shine with all effulgence.
1: ఈ చైతన్యం అనేటువంటిది జాగ్రత్త స్వప్న సుషుప్తి ఆదులందు కూడా ఉంటున్నది.
0: Consciousness is prevalent in all the three states of waking.
1: స్థూల సూక్ష్మ కారణ మహాకారణం ఎందు కూడా ఈ యొక్క చైతన్యం ఉంటున్నది.
0: In stula, sushma and kara and mahakarana states also you are having this consciousness.
1: Moodu kalamulu yendu మూడు లోకములు యందు మూడు గుణములు యందు కూడాను ఇది ముమూర్తంగా నిలిచి ఉంటున్నది.
0: ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్, ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ద త్రీ క్వాలిటీస్
1: ఒక చోట ఉన్నదని కానీ మరొక చోట లేదని కానీ చెప్పుటకు వీలు లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ పర్టికులర్ ప్లేస్ అండ్ నాట్ ఇన్ అనదర్.
1: అలాంటి దివ్యమైనటువంటి యొక్క చైతన్యమును మనం దర్శించవలనంటే ఎక్కడుంటే అక్కడనే మనం దర్శించవచ్చు.
0: If you want to experience and have a vision of such sacred divine
1: దీనిని ఆవరించినటువంటి యొక్క వీటిని మనం కొంత తొలగించుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: బట్ యూ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అన్కవర్ ది కవర్స్ విచ్ ఆర్ హైడింగ్ దిస్ కాన్షియస్నెస్.
1: ప్రణతి నూనె వత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా?
0: If you are having a container, oil and wick, will you be able to get light automatically like that?
1: కానీ ముట్టించు వాడు ఒక ఉండాలి కదా.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ వన్ హూ కెన్ లైట్ ద ల్యాంప్.
1: పువ్వులు సూది దారముంది, పుష్పమాల తానగున?
0: దేర్ ఆర్ ఫ్లవర్స్, దేర్ ఇస్ థ్రెడ్ అండ్ దేర్ ఇస్ నీడిల్.
1: వుడ్ ఇచ్చేటువంటి వాడు ఒక ఉండాలి కదా.
0: వుడ్ ఇట్ ఆటోమేటికలీ బికమ్ ఎ గార్లెండ్? దేర్ ఇస్ నీడ్ ఫర్ వన్ హూ కెన్ మేక్ ఎ గార్లెండ్ అవుట్ ఆఫ్
1: స్వర్ణము. రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగున?
0: You have got gold and you have got gems, but can you, would there
1: be cheseyatvanti kamsali okadu undale kada?
0: There must be a goldsmith who can make jewelry out of it.
1: Vidyagaladu buddhigaladu,
0: you have got education and you have got
1: guruvulaka labhyamaguna,
0: but if you don't have a preceptor, will you be able to just understand?
1: Pustakamulo chustunte a b c aksharalu untunnayi kaani palanadi a palanadi b palanadi c ani cheppetunte guruvu okadu undale kada? లేకపోతే దేనిని ఏమంటావు దేనిని బి అంటావు? కనుకనే దీనిని సూచించేటువంటి వాడు ఒక ఉండాలి, అతనే మార్గదర్శకుడు.
0: ఇన్ ది బుక్ దేర్ మే బి ఆల్ఫాబెట్స్, బట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ వన్ హూ కెన్ ఐడెంటిఫై విచ్ ఆల్ఫాబెట్ ఈస్ ఏ, విచ్ ఆల్ఫాబెట్ ఈస్ బి, వన్ హూ కెన్ ఇండికేట్ అండ్ కెన్ పాయింట్ అవుట్.
1: కనుకనే మార్గదర్శకత్వం లేకుండా మనం మార్గాన్ని నడవలేము.
0: ఇఫ్ దర్ ఇస్ నో వన్ హూ కెన్ షో ఆఫ్ ద పాత్, ఇట్ మే బి డిఫికల్ట్ ఫర్ అస్ టు ట్రెడ్ ది పాత్ అండ్ వాక్ ద వే.
1: అట్టి అనుభవజ్ఞుడైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి ఒక మార్గదర్శకుని మనం వెతుక్కోవడానికి తగిన కృషి చేయాలి.
0: దర్ ఇస్ నీడ్ టు ఫైండ్ ఎ పర్సన్ హూ ఈస్ ఎక్స్పీరియన్స్డ్, హూ ఈస్ ఆమ్నిషియంట్, హూ కెన్ షో ఆఫ్ ద పాత్.
1: దివ్య వ్యక్తిని పొందేటువంటి మార్గములే వేద శాస్త్ర ఇతిహాస పురాణములు.
0: వేదస్ శాస్త్రాస్ అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ ఆర్ సచ్ గురుస్ విచ్ షో ది పాత్.
1: కేవలము ఒక విధమైనటువంటి యొక్క లౌకిక గురువులను మనం ఆశ్రయించడం చేత మరింత పతనమైపోతున్నాము.
0: ఇఫ్ వీ అప్రోచ్ ఓన్లీ గురుస్ హూ ఆర్ వరల్డ్లీ, వీ విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ వీ విల్ ఫర్దర్ బి రూయిన్డ్.
1: అనుభవజ్ఞులైనటువంటి గురువులు అత్యవసరము.
0: There is a need for experienced teachers.
1: ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధనలు చేసేటువంటి గురువులు అత్యవసరము.
0: There is a need for a teacher who practices and then expounds.
1: కేవలము గ్రంథమును మాత్రమే ఆధారంగా తీసుకుని మనకు ఏ విధమైనటువంటి గ్రంథాన్ని అందించలేడు.
0: If one bases all his teaching on the text, he would not be able to teach properly.
1: అందరూ గురువులని మనం భావించరాదు.
0: We should not consider everyone as a teacher.
1: గురుతత్వాన్ని చక్కగా గురు తిరిగినటువంటి వాడే కావాలి.
0: ది టీచర్ మస్ట్ బి వన్ హూ రియలీ నోస్ హిజ్ ఓన్ జాబ్.
1: గురు అనగా ఏమిటి? తెలుసుకోవటము.
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ గురుతు? ఇట్ మీన్స్ నోయింగ్.
1: తెలపటమే చైతన్యం యొక్క స్వభావము.
0: ఇట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కాన్షియస్నెస్ టు ఎక్స్ప్లెయిన్.
1: ఏ విధంగా తెలుపుతుంది?
0: హౌ కెన్ దట్ బి ఎక్స్ప్లెయిన్?
1: ఇది మంచి, ఇది చెడ్డ అని తెలుపుతుంది.
0: It explains what is good and what is bad.
1: Anninti endukunu prapradhamalo manamu samatvanni bhavincharadu.
0: In the beginning stages we should not consider everything as
1: ramakrimina. Deeni yokka antarbhutamainatundi atma tattvanni gurtinchina tarvata samatvanni manam vahinchavachchu.
0: After gradually we understand the inner meaning of atma tattva, then only we may consider everything.
1: Ye purugu etti ganeetundi manam gurtinchukokunda anni purugulu kudanu tene purugulani manam bhavinchatamu chaala veritanam.
0: Without understanding the different types of insects, we will not be able to just say which is a bee.
1: Aapu pachcha pachulanni chilukala vela palukuna.
0: All the birds which are green in color, can each one of them be described as a parrot.
1: పురుగులపై పారాడు, పువ్వులపై పారాడు, పురుగులు తుమ్మెదలగునా.
0: All the insects which move on the flowers, can you describe them as bees?
1: పులి చర్మము కప్పినట్టి గాడిదతా పులియగునా.
0: Just because a donkey puts on a tiger skin, can you call it a tiger?
1: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా.
0: However much fat a pig may be, can you describe a pig?
1: కనుక అందరినీ కూడా మనం సమత్వంగా భావించుకోవటం చాలా అసాధ్యమైనటువంటి విషయము.
0: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్ టు కన్సిడర్ ఆల్ పీపుల్ యాజ్ ఈక్వల్.
1: కానీ ఒక్కటి మాత్రం సమత్వంగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: బట్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ విల్ హావ్ టు కన్సిడర్ అండ్
1: తన ఎందు తాను సమత్వాన్ని పెంచుకోవాలి.
2: ఇన్ హిమ్సెల్ఫ్ హి టు డెవలప్ బట్ ఈక్వాలిటీ. అందరిని సమంగా భావించడం సాధ్యం కాదు.
0: It is not possible to treat all people alike.
1: Mana kantiki ye color addalu vesukuntamo jagatanta aarangugane manam chudavachchu.
0: The type of vision of the world that you get depends upon the type of spectacles that you wear.
1: Hrudayam premamayinappudu mana drushti brahmamayanga untadi.
0: If your heart becomes saturated with love,
1: సర్వం బ్రహ్మమయం అంటే పదముల్లో ఉండొచ్చు కానీ మన యొక్క అనుభూతిలో రాదు.
0: ఇఫ్ యువర్ హార్ట్ డజంట్ హ్యావ్ లవ్, ఇఫ్ యూ మియర్లీ సే దట్ ది ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ బ్రహ్మ, ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ ఇన్ వర్డ్స్.
1: అనుకునే చైతన్యం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ ఫోర్ వీ హావ్ టు మేక్ అన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్.
1: చైతన్య స్వరూపుడే,
0: యువర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: కనుక మొట్టమొదట ఈ చైతన్యమునకు అడ్డు తగిలినటువంటి వాటిని, అడ్డు ఉండినటువంటి వాటిని కొంతవరకు మనం క్రమక్రమేణా దాన్ని తొలగించుకోవటానికి కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ అన్ ఎఫర్ట్ టు రిమూవ్ ద ఆబ్స్టికల్స్ అండ్ ది కవర్స్ విచ్ హైడ్ దిస్ కాన్షియస్నెస్.
1: దీనినే వేదాంతము నేతి నేతి నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్. దేహము నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, అంతఃకరణ నేను కాదు, నేను నేనే. ఈ సత్యానికి మనం దిగాలి.
0: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ దిస్ బై వేదాంత. ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ చిత్త, ఐఎమ్ నాట్ అహంకార, ఐఎమ్ ఐ.
1: కానీ మనం కోరేది ఒక్కటి, చేసేది మరొకటి.
0: వీ డిజైర్ సంథింగ్ బట్ అవర్ యాక్షన్స్ బిట్రే అవర్ డిజైర్.
1: కోరినటువంటి దానిని దక్కించుకునే నిమిత్తమే తగినటువంటి సాధనలు, తగినటువంటి ప్రక్రియలను మనం చేపట్టాలి.
0: వీ హావ్ టు అండర్టేక్ సచ్ types of sadhana which will be in tune with our own desires and our own goals.
1: Vilachi aduga cheraku pettuna bellambu.
0: If you ask the sugar cane to give jaggery, will it give automatically like that?
1: Pippi gotti rasamu peelchakunna.
0: You have to extract juice from the sugar cane.
1: Manamu aa yokka cherakunu chakkaga pippi gottinappude adi rasanga vastundi gaani, o cheruka naaku rasam, ee cheruka naaku rasam inte istunda, appatiki ivvadu. Danini baaga కసరత్తు చేయించాలి. ఆ విధంగానే మనం దేహం అనేటువంటిది ఒక చెరకు, దీనిలోనే ఉంటున్నది చైతన్యం అనేటువంటి రసము. దీనిని అన్ని విధములు కూడా శ్రమింపజేసి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిశ్చూరములకు కూడా సహించి భరించేటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం మొట్టమొదటి సాధించాలి.
0: ఓన్లీ వెన్ యూ క్రష్ ది షుగర్ కేన్ యూ గెట్ ద జ్యూస్. బై మియర్లీ ఆస్కింగ్ ది షుగర్ కేన్ టు గివ్ జ్యూస్ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్. This body is something like a sugar cane. Only when you develop the capacity to bear all the types of criticism, difficulties, problems, you will be able to get consciousness which is inherent in this body. Otherwise not.
1: Kani manam asthitilo ledu.
0: But we are not in that state.
1: Evaraina neevu chandrudu, indrudu, mahendrudu, surendrudu, parendrudu ani varniste manam 30 pound ekkipotam, anta manam uppipotam.
0: If anyone describes and praises as Indra, Chandra and various God.
1: నీవు దుష్టుడు, దుర్మార్గుడు, పాపివాడు, ఇలాంటి వాడు, అలాంటి వాడు, పిచ్చివాడు అని పిలిచినప్పుడు మనము కృంగిపోతాం.
0: యు ఇన్క్రీజ్ బై 30 pounds ఇఫ్ యు ఆర్ ప్రైజ్డ్, బట్ ఇఫ్ యు ఆర్ క్రిటిసైజ్డ్ బై ఎనీ ఛాన్స్ దెన్ యు
1: షుడ్. ఇట్టి కృంగి పొంగనటువంటి యొక్క సమతత్వాన్ని మనం అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: వీ హావ్ టు డెవలప్ దట్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ షింకింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ప్రైజ్ అండ్ సెన్షర్.
1: ఒకడు నన్ను దూషించడం చేత నాకు ఒరిగినదేమి, కరిగినదేమి.
0: ఇఫ్ ఎనీ పర్సన్ క్రిటిసైజర్స్ అండ్ సెన్షర్స్ మీ, వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్?
1: ఏమి ఒరగలేదు, తరగలేదు, కరగలేదు.
0: ఐ హావ్ నాట్ లాస్ట్ ఎనీథింగ్, అండ్ ఐఎమ్ నాట్ హర్ట్.
1: వర్ణించినా నేను పెరగను.
0: ఇఫ్ ఎనీ పర్సన్ ప్రైజెస్ మీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి డిఫరెంట్.
1: నాది నాది,
0: ఐఎమ్ మై సెల్ఫ్,
1: నా తత్వము నాది,
0: మై ప్రిన్సిపల్,
1: నా సత్యము నాది,
0: మై ట్రూత్ ఈస్ మైన్.
1: ఎప్పుడు మనకు భయం ఆరంభమవుతుంది? మనలో సత్యము లేనప్పుడే, మనలో ఒక పాపం ఉండినప్పుడే, మనలో ఒక తప్పు ఉండినప్పుడే మనలో భయం ఏర్పడుతుంది.
0: వెన్ డూ వీ గెట్ ఫియర్? ఓన్లీ వెన్ దెర్ ఇస్ సమ్ డిఫెక్ట్, ఓన్లీ దెర్ ఇస్ సమ్ ఫాల్ట్, ఓన్లీ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్.
1: ఇలాంటి దోషము లేనటువంటి సమయం లోపల ఏమొచ్చినా మనం భయపడినక్కర్లేదు.
0: సో లాంగ్ యాజ్ యు డు నాట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్స్ అండ్ ఫ్లాస్ ఇన్ యూ, వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్, యు షుడ్ నాట్ బి అఫ్రైడ్.
1: ఆ విధమైనటువంటి దీశక్తిని మనం సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ పవర్ ఆఫ్
1: ధీ. ఆ విధమైనటువంటి ఆత్మశక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: యు షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఆత్మిక్ పవర్.
1: నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నారు. నీవు బలహీనుడైపోతే అన్ని కూడా నిన్ను బెదిరిస్తాయి.
0: ఇఫ్ యు ఆర్ ఎ వీక్లింగ్, ఎనీవన్ కెన్ థ్రెటన్ యూ అండ్ ఫ్రైటన్ యూ.
1: కర్ర చేతిలో లేకపోతే గొర్రెన బెదిరిస్తుందట.
0: If you do not have a stick in the hand, even a sheep can frighten you.
1: Kalukane ni atma sambandhamainatundi vishwasamane ni sarva balamu.
0: Your real strength lies in the power of atma.
1: Adi lenetundi vaade adaratam bedaratam.
0: Only that person who doesn't have this atmic power gets frightened.
1: Aa vidhamainatundi yokka dee shaktini manam sampadinchukunnappude chaitanya shakti sarvatra manaku sakshatkaristundi.
0: If you can develop that kind of power of the intellect and intelligence, then consciousness power
1: is great. Ekkada ni undu,
0: wherever you are,
1: adavula yendunna,
0: whether you are in the forest,
1: aakashamunanna,
0: whether you are in the
1: pattanamunanna,
0: whether you are in the city,
1: pallenunna,
0: whether you are in the
1: village, puttameedanunna,
0: whether you are
1: nattetabadi unna,
0: whether you are in the
1: midst of the
0: river,
1: ekkada ni cheychanu ni ventane jantane intane kantane undi ninna anni vidhamulu kuda samrakshistundi.
0: Wherever you are, consciousness is with you. It is the source of protection. It will always protect you and save you.
1: Kanukane chaitanyamuna kosamai manamu praakulaadanakkarledu.
0: Therefore there is no need for
1: ekkado manam vetukoponakkarledu undi.
0: If you can develop that kind of power of the intellect and intelligence, then consciousness power
1: ekkadaina nee undu,
0: wherever you are,
1: adavula

0: మనము ప్రాకులాడనక్కర్లేదు.
1: Therefore, there is no need for
0: ఎక్కడో మనం వెతుకుపోనక్కర్లేదు.
1: There is no need for searching for consciousness somewhere.
0: అది నీలోనే ఉంటున్నది.
1: It is inside you.
0: నీకు దీని యొక్క చైతన్యమునకు అడ్డు తగిలినటువంటి దానిని పరిహారం గావించుకునేటువంటి ప్రయత్నం చేయి.
1: All that you'll have to do is to remove the obstructions which cover this consciousness.
0: జగత్తంత బ్రహ్మణి.
1: The entire world is full of Brahman.
0: సమస్తములు బ్రహ్మణి.
1: Every object is full of Brahman.
0: సర్వస్వరూపం కూడా బ్రహ్మణి.
1: Every form is Brahman.
0: ఇలాంటి తత్వమే ఉపనిషత్తులు బోధించినటువంటి యొక్క సత్యతత్వములు.
1: These are the principles which have been expounded in Upanishads.
0: కనుక మనము నిజముగా మనలో దాగినటువంటి అగోచరంగా ఉండేటువంటి గుప్తమైనటువంటి ఈ చైతన్యమును మనం వ్యక్తము గావించుకోవాలి.
1: All that we'll have to do is we'll have to manifest the hidden and the subtle consciousness which is already there in us.
0: ఏ రీతిగా మనం వ్యక్తం గావించుకోవాలి?
1: How can we manifest this?
0: మనకు చలి సమయాల లోపల బనీని వేసుకుంటాం.
1: In winter, you put on a banin inside.
0: దాని పైన ఒక షర్ట్ వేసుకుంటాం.
1: You wear a shirt on that.
0: దాని పైన దట్టమైన కోటును కప్పుకుంటాం.
1: On that you wear another coat.
0: ఈ విధమైనటువంటి డ్రెస్సును నీవు ధరించి నా చెస్ట్ నా హృదయం నాకు కనిపించలేదు అనుకుంటే ఏ విధంగా కనిపిస్తుంది?
1: When you cover yourself with so many types of dress, you will say, I have not been able to see my own body and my own chest. How can you
0: మొదట నీవు పైన కప్పినటువంటి దట్టమైన కోటును తీసివేయి.
1: In the first instance, remove the coat which is so thick.
0: తదుపరి అందులో ఉన్నటువంటి షర్ట్ ను కూడా తీసేసేయి.
1: Second, you remove your shirt also.
0: ఆ పైన బనియన్ ను కూడా తీసేసేయి.
1: And then you remove the banyan.
0: నిన్ను నీవు చూసుకో, నీ చెస్ట్ నీకు కనిపిస్తుంది.
1: Then you try to take a look at your own chest, you will be able to get a view of it.
0: అదే విధంగానే ఈనాడు తమోగుణం అనేటువంటి దట్టమైన కోటును కప్పుకుందాం మనము.
1: In the same way, we have covered ourselves with this tamoguna.
0: Rajoguna అనేటువంటి అలంకారానికి ఆకర్షించేటువంటి షర్టులు వేసుకున్నాము.
1: We have also covered ourselves with rajoguna, which will be
0: షర్టు మాసిపోకుండా ఉండే కోసమని సాత్వికమైనటువంటి తిన్నగా ఉండేటువంటి ఒక బనీని వేసుకున్నాము.
1: We are also covering ourselves with a thin.
0: ఈ మూడింటితో కప్పబడినప్పుడు మన చెస్ట్ మన హృదయం మనకి ఏ రీతిగా కనిపిస్తుంది?
1: When your heart is covered by these three gunas, how can you get a view of
0: the world? Therefore,
1: in the first place, remove the
0: rajogunam tisivei.
1: Then you remove rajoguna.
0: Apaina satvikam kuda tisivei.
1: Then you remove even sattva guna also.
0: Appude nee atma tattavam neeku kanipistundi. Ivi nee vesukunnatvanti drasule.
1: Then only you will be able to get a vision of your atman. All these are worn by you.
0: Nee vesukunnivi tisivei ante inku unna danini nee cheyanakkaledu.
1: All that you'll have to do is whatever you have worn on your atma,
0: you will be able to get.
1: Then you will be able to get atma as
0: it is. చూడడానికి కొత్త ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: For getting a vision of it, there is no need for making any extra effort.
0: కనుక నీ గుణముల యొక్క తత్వాన్ని నీవు పెంచుకున్నావు.
1: You have developed these three gunas.
0: పెంచుకున్న గుణములను చించివేయి.
1: All those gunas which you have developed, you remove them.
0: ఉంచుకున్న హృదయాన్ని చక్కగా నీవు దర్శించు.
1: Then you will be able to get a vision of your own.
0: దీనికి కూడాను ఒక విధమైనటువంటి దైవానుగ్రహం కావాలి.
1: Even for this, grace of God is essential.
0: ఈ దైవానుగ్రహం పొందే నిమిత్తమే మనం సాధనలు చేయాలి.
1: For getting the grace of God, you have to undertake sadhanas.
0: అప్పుడే నెగటివ్ పాజిటివ్ రెండూ చేరినప్పుడే కరెంట్ తో మనం అనేక విధమైనటువంటి ఉపయోగములు చేసుకోవచ్చు.
1: When the negative and positive join together, then only you will be able to enjoy.
0: అట్టు చేయక ఎన్ని క్షేత్రములు తిరిగినా ఎన్ని సాధనలు చేసినా ఎందరి మానవులు దర్శించినప్పటికి నీ యొక్క ఇది ఏమాత్రం కూడా కించిత్ కూడా నీవు అనుభవించలేవు ఆనందాన్ని.
1: Without doing what is proper, the way that it is explained by bringing negative and positive together, whatever pilgrimages you undertake, whatever sadhanas you do, whatever darshan of mahaniyas you take, you would not be able to really get the vision.
0: Ayyo, puttapattiki 10 tourlu poyi vachane na kashtalu theerlede etta theertayi puttapattiki poyistane kashtalu theertaya.
1: I have visited puttapatti 10 times. But my difficulties and problems are not solved.
0: Ayyo, tirupatiki aneka mokkulu mokkukoni anni chellinchinane na badalu teeralede anukunte ela teerthayi?
1: How can this problem be solved by merely visiting? Similarly, you may say that I have offered all the vows that I have just taken to
0: ee naati

0: ప్రార్థన అంతా కూడా ఈ తుచ్చమైనటువంటి యొక్క ప్రార్థనలతో నిండి ఉంటున్నాయి.
1: ద డివోషన్ అండ్ సరెండర్ ఆఫ్ టుడే ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ లో.
0: నీవు కోరవలసింది ఒక్క దైవాన్ని కోరు.
1: ఆల్ దట్ యు హావ్ టు డిజైర్ ఇస్ డిజైర్ గాడ్.
0: నీకు సర్వస్వము తానే అనుగ్రహిస్తాడు.
1: ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి గివెన్.
0: ఇది కావాలి అది కావాలని చెప్పి ఊరికి పదార్థాలు కోరితే పరమాత్మ నీకు దక్కడు.
1: యు గో ఆన్ ఆస్కింగ్ వన్ థింగ్ ఆర్ ది అదర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ గాడ్.
0: కావలసిన బంగారం మన చేతిలో పెట్టుకుంటే రకవారి నగలు మనం చేయించుకోవచ్చు.
1: ఇఫ్ ఓన్లీ యు ఆర్ హావింగ్ గోల్డ్ ఇన్ యువర్ పామ్ వాట్ ఎవర్ జ్యువెలరీ యూ వాంట్ యూ కెన్ మేక్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుక దైవాన్ని మనం అనుగ్రహించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: అవర్ ఎఫర్ట్స్ మస్ట్ బి టు విన్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: దైవాన్ని మనం కోరవలసింది.
1: ఆల్ దట్ యు షుడ్ డిజైర్ ఈజ్ ఓన్లీ గాడ్.
0: కారణమే మనకి నీవు కూడా దైవమే.
1: The reason is you are yourself God.
0: ninnu neevu korukovatame.
1: You will be seeking your own self actually.
0: Daivaniki droham cheyatam ninnu neevu droham chesukovatame.
1: Trying to deceive God is deceiving your own self.
0: Kanuka ee satyanni neevu gurtinchinappude neeku chaitanyam neeku praptistundi.
1: Only when you realize truth you will be able to get a view of consciousness.
0: Kana mana yokka alpa bhavadalanu alpa badalanu lakshyamunandu unchukoni అనంతమైనటువంటి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి దైవత్వాన్ని మనం దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా మనము ప్రయత్నించకూడదు.
1: వీ షుడ్ నాట్ మేక్ ఎనీ ఎఫర్ట్స్ టు గివ్ ఇంపార్టెన్స్ టు దీస్ లో మీన్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ దస్ లూజ్ గాడ్ హూ కెన్ యాడ్ ఎవ్రీథింగ్ అంటు యు.
0: మనము చదివేటువంటి చదువులు కానీ నేర్చేటువంటి విద్యలు కానీ కేవలం ఆత్మతత్వాన్ని గుర్తింపజేసుకునే నిమిత్తము.
1: All the types of education that you seek, whatever learning is important, ultimately it is all for the sake of
0: sadhulendukanu sangati marachi udara poshanakai urukulettuchu eduti goppa sahimpalekanu yechutundeyo sadamatabaliye sadavala bomma eduti goppa nuchi yedustunnamu.
1: Oh, your state is something like
0: sadhulendukaneetundi sangatini marchipothunnamu.
1: You are forgetting the purpose of education.
0: Udara poshanakai urukulettutunnamu.
1: We are only seeking to earn a livelihood.
0: Ida chaduvulu yokka saramu.
1: Is it the essence of education?
0: Chaduvulaloni saramu teliyaka chaduvari nenantu tirugakura goppa chaduvari nenantu tirugakura chaduvukonnanduku saarthakame manna sadguna nadakale saramura sadguna nadakale saramura.
1: Don't go on just moving about without understanding the purpose of education. The entire purpose of education is virtues and good conduct.
0: Prema swarupulara mimmalu nenu adhikanga baadha pettunnanu kaalam adhikanga teeskoni meeku samistunnaremo naa prasangane nenu vijimistanu.
1: Embodiments of divine love. I am giving you a lot of trouble and I am taking a lot of time for the discourse. I am bringing the discourse to a close.
0: Thank you very much.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of October 1986. In the Purnachandra Auditorium in Prashanti Nilayam during the Dasara celebrations. In this discourse, Swami told us that with the help of an enlightened guru, we can surely overcome the six types of thieves, namely desire, anger, greed, attachment, pride and arrogance, and the eight types of pride, namely caste, strength, youth, beauty, education, wealth, power and penance. Swami explained that we need to engage in intense sadhana and earn the grace of God to overcome these challenges. Thank you, Sai Ram.

0: with very high education and very high knowledge, if one has very little character and virtue, what is the use of it? What is the value of all the study he made? Why 10 acres of land which is barren and dry and useless? It is enough if you have little wet land which is useful.
1: ఈనాటి విద్యార్థులు కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి విద్యల యందు శ్రద్ధాభక్తులను ప్రకటించుతున్నారు, కాని మానసిక సంబంధమైన, అంతర్భావ సంబంధమైన ఆత్మ పరిశుద్ధతను తగినటువంటి కృషి చేయటం లేదు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది సెక్యులర్ worldly knowledge with all their sincerity and devotion, but they are not thinking of the inner, the purity of the self.

0: ఆలయం విద్య వెనుకల జ్ఞానము వెలుగవలయు.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ డార్క్ థిక్ క్లౌడ్స్ అక్రాస్ ద స్కై, దేర్ ఇస్ అ లైట్నింగ్ అరౌండ్ ఇట్. లైక్ వైజ్ అరౌండ్ దిస్ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ ద విజ్డమ్ షుడ్ షైన్.
0: ఈనాటి విద్యల యందు ఒకవైపున ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛల చేత, ప్రాంతీయ దురభిమానముల చేత, కులమతలముల యొక్క కలహముల చేత మానవత్వమునే కోల్పోయి కేవలం విద్యా వికాసమును కూడాను విస్మరించి కేవలం గ్రంథ పరిచయం మాత్రమే గావించుకుంటున్నారు విద్యార్థులు.
1: What's happening today in the name of the modern education, we are full of worldly desire, we are full of regionalism, the caste and creed differences are going high day by day, we have forgotten the very human quality, accepting textual knowledge, we don't have anything else.
0: Inati vidya kevalamu tana nimittamai vidyana abhyasinchutunnaru kani గుణ నిమిత్తమై విద్యను అభ్యసించటం లేదు.
1: టుడే వి స్టడీ టు ఎర్న్ మనీ అండ్ నాట్ టు కల్టివేట్ వర్చ్యూస్.
0: విద్య చెడ్డది కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ ఎడ్యుకేషన్.
0: ధనము కూడాను చెడ్డది కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ వెల్త్.
0: కానీ మానవుని యొక్క గుణమే దీనికి మూల కారణము.
1: ఇట్ ఇస్ ది హ్యూమన్ క్వాలిటీ విచ్ ఇస్ ఇంపార్టెంట్ హియర్.
0: సత్య సంకల్పముల చేత మానవ హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ ధనము ఈ విద్య సద్వినియోగపడుతుంది.
1: When we fill our hearts with truthful thoughts, naturally the knowledge we acquire and the money earned will be useful.
0: దురాలోచన చేత దుర్భావముల చేత హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ విద్యాధనముల రెండు కూడాను దుర్వినియోగమవుతుంది.
1: On the other hand, the heart is filled with bad thoughts, bad emotions and feelings, all the education and money will be useless.
0: సద్వినియోగ దుర్వినియోగములకు మూల కారణము మానవుని యొక్క మనసే కాని విద్య కాని ధనము కాని కాదు.
1: Therefore, for the proper use or misuse, it is the mind that is responsible. Nothing wrong with education and wealth.
0: దీనికి చక్కని ఉపమానము,
1: a good example,
0: తెల్లటి నీరును ఎర్రటి బాటిల్లో పోసినప్పుడు ఆ నీరు ఎర్రగా కనిపిస్తాయి.
1: If you fill pure white water in a red bottle, it looks red.
0: అది ఏ పరిశుద్ధమైనటువంటి జలము నీలము గలరకు ఉండేటువంటి బాటిల్లో వేసినప్పుడు ఆ జలము కూడాను నీలంగా కనిపిస్తాయి.
1: Likewise, if you fill a water in blue bottle, the water looks blue.
0: అదే విధముగానే మానవుడు అభ్యసించినటువంటి విద్య కాని ఆర్జించినటువంటి ధనము కాని పరిశుద్ధమైనటువంటి బాటిల్లో వేసినప్పుడు ఇవి పరిశుద్ధంగానే కనిపిస్తాయి.
1: Likewise,
0: రజోగుణ సంబంధమైనటువంటి ఎర్రని బాటిల్లో పోసినప్పుడు ఇవి రజోగుణంగానే కనిపిస్తాయి.
1: Likewise, the education and wealth earned, if they are filled in a red bottle, they look red, emotional, rajasic.
0: కనుక ఇది మానవ యొక్క దేహము అనేటువంటి బాటిల్లో పోసినప్పుడు ఈ దేహం అనేటువంటి యొక్క ఈ బాటిల్లో ఉండినటువంటి యొక్క హృదయ పరివర్తన ఏ విధంగా ఉంటుందో దాని యొక్క గుణమును పొందిపోతుంటాది ఈ విద్యా ధనములు రెండు కూడాను.
1: Therefore, basing on the quality of the body, the bottle, you find the appropriate value to the
0: రజోగుణ సంబంధమైనటువంటి వ్యక్తి యందు ఈ ధనము విద్య చేరినప్పుడు ఈ ధన విద్య రెండు కూడాను రజోగుణ సంబంధమైనటువంటి ప్రవర్తనలో ఇవి అనుభవిస్తాయి.
1: The one with a rajasic mind or emotional aspect will make use of the wealth and education in that direction only.
0: సాత్వికమైనటువంటి యొక్క హృదయమునందు ప్రవేశించినప్పుడు ఇవి సాత్వికమైనటువంటివిగా ఉంటాయి ధన కనకాదులు.
1: When these two are present in a pious heart, they will continue to be pious.
0: కనుక మానవుని యొక్క గుణములే దీనికి మూలాధారములు కాని మంచి చెడ్డలు కాని ధన విద్యలు మంచి చెడ్డలు ఏమాత్రము కాదు.
1: Therefore, it is only the human quality behavior which is responsible for all this. Nothing wrong with education and money.
0: మానవుని యందు ఎన్ని శక్తులు ఉండినప్పటికీ గుణము అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక లక్షణం లేకపోయినప్పుడు ఈ యొక్క విద్య ధనములు రెండు కూడాను వ్యర్థములైపోతాయి.
1: Mankind may have so much of mighty power, bereft of character, the education and money, they lose their value.
0: Shivaji, vidya takkuva, gunam ekkuva.
1: Shivaji has little education, but in virtue is so high.
0: Kani, deha sambandham ainatvanti yokka, shaurya sahasalu kudanu, chala takkuva.
1: And from the point of the courage and the valor, is also little.
0: Naitika dharmikamla ainatvanti gunamulu, adhikanga undetvanti.
1: But he is very strong in moral and ethical values.
0: Kanukane Shivaji dharma margamulo praveshinchi deshamulo dharmanni sthapinchalani visheshinchi samajamunu pavitramainatvanti margamulo praveshimpacheyalani sankalpinchi paristhitulu prarambhamainappudu yuddhamunandu kudanu praveshinchadu.
1: Shivaji, who is so strong in morality, determined to establish dharma in the entire country, fought for it and to establish sacredness in society and was ready to fight in the battlefield.
0: Aa gunam yokka prabhavame aa yokka yuddham lopala streelu parajayamaipai longipoyinappudu varini kannettina chudaka vari bandhuvulaku appa cheppi aa streelanu aneka vidhamulaga samrakshistu vachadu Shivaji.
1: Because of this noble character of virtues, if Shivaji, what he did was, after conquering the entire kingdom, he invaded. All the ladies
0: Shivaji
1: were handed over to their people.
0: Shambhuku, shauri sahasala adhikanga untunnai, gunam takkuvuga unde. Shivaji kumarudainatundi Shambhu.
1: Whereas the son of Shivaji, Shambhu, has got less of character, more of courage.
0: Kanukane, Shivaji vale, Shivaji kumarudu, kirti pratishthalanu nilupukolekapoyadu.
1: Therefore the son of Shivaji could not maintain the dignity, prestige, name of Shivaji.
0: Kanuka prachina kalam nundi kudanu mana Bharata deshamunandu seela sampattike pradhanamainatvanti viluvanu andistu vachindi.
1: For that reason, since ancient times, highest value is attached to character.
0: Vidurudu kudanu ee gunamu vallane tana yokka perunu raninpa chesukunnadu.
1: Vidura is also reputed because of these noble words.
0: Anyaya akrama anacharamulu yematram kodanu thanu angikarinchetunte vaadu kaadu.
1: Vidura never acknowledged, never endorsed any act of injustice.
0: Dhritarashtraku enni vidhamulainatvanti bodhalo chestu vachadu.
1: He taught Dhritarashtra in varied ways.
0: Itti durmargulainatvanti kumarulu unde danikante pota manchidani kodanu kattagarapatiki Dhritarashtraniki velladi chesadu.
1: He openly expressed to Dhritarashtra, better the sons die instead of leading a wicked life.
0: Kodukul puttare kauravendruna kanekul variche negati madesenu putrulu leni aa sukunakun pempondeni durgatu.
1: Dhritarashtra had
0: 100 mandi biddalu undinatvanti Dhritarashtraniki ye sukham anubhavinchadu.
1: Dhritarashtra has 100 sons. What kind of comfort he had?
0: ఏ పుత్రులు అయినటువంటి ఒక సద్గుణవంతుడైనటువంటి ఒక శుకుడు ఏ దుర్గతిని పొందాడు?
1: వాట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ శుక, దో హీ డిడ్ హావ్ ఎనీ సన్స్.
0: కనుక కులమును వెలిగించేటువంటి ఒక్క పుత్రుడైనను చాలు.
1: దేర్ఫోర్ టు మేక్ ది ఎంటైర్ ఫ్యామిలీ రెప్యూటెడ్ వన్ సన్ ఇస్ ఇనఫ్.
0: ఎందుకు కులములు నిర్మూలము గావించేటువంటి పుత్రుడు ఎంతమంది ఉండి ప్రయోజనమేమిటి?
1: వై వాట్ ఫార్ మెనీ సన్స్ దట్ వుడ్ పుట్ ది ఫ్యామిలీ
0: టు రూయిన్. అని కూడా ధృతరాష్ట్రునకు అనేక విధములుగా బోధన చేశాడు.
1: లైక్ దిస్ హీ టాట్ ధృతరాష్ట్ర.
0: కడపటికి నిండు సభలో ద్రౌపదిని పరాభవం సల్పినటువంటి సమయం లోపల మహాజ్ఞాని అయినటువంటి యొక్క భీష్మాచార్య ఉన్నాడు, ద్రోణాచార్య ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, ఉపాచార్యులు అందరూ ఆచార్యులే ఉంటున్నారు.
1: ఇన్ ది ఓపెన్ కోర్ట్ వెన్ ద్రౌపది వాజ్ హ్యూమిలియేటెడ్ యు ఫైండ్ నంబర్ ఆఫ్ పీపుల్ దట్ ధృతరాష్ట్ర, భీష్మ, ద్రోణ ఆల్ ఆచార్యస్ ప్రొఫెసర్స్.
0: కానీ ఆమె ఒక్కటే ఒక ప్రశ్న అడిగింది.
1: హీ ఆస్క్డ్ ఓన్లీ వన్ క్వశ్చన్.
0: పితామహులారా,
1: నోబుల్ సోల్,
0: పెద్దలారా,
1: ఎల్డర్,
0: గౌరవనీయులైనటువంటి యొక్క రూల్సులారా,
1: ఎస్టీమ్డ్ సేజెస్,
0: ధర్మజుడు నన్నోడి తానోడనా, తానోడి నన్నోడనా అని ఒక ప్రశ్న వేసింది.
1: జస్ట్ పుట్ వన్ క్వశ్చన్, హాస్ ధర్మజ లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ మీ లేటర్, ఆర్ హాస్ హి లాస్ట్ మీ ఫస్ట్ అండ్ లాస్ట్ హింసెల్ఫ్ లేటర్?
0: తానోడి నన్నోడాడు, తాను ఓడిన తర్వాత నన్ను ఒడ్డేటువంటి అధికారం తనకు లేదు.
1: When he lost himself first, he has no authority to lose me, pledge me later.
0: Antiye kaka, nenu panchalini.
1: Further, I am panchali.
0: Aidu mandi bhattaru naaku.
1: I have 5 husbands.
0: అందులో నలుగురు భర్తలు విరుద్ధంగా ఉండి ఒక భర్త మాత్రమే ఒడ్డినప్పుడు ఇది న్యాయం అవుతుందా?
1: When 4
0: ఐదు మంది కూడా అంగీకరించాలి కదా.
1: All the 5 should accept.
0: ఇది న్యాయమైనటువంటి మార్గమా అని ప్రశ్నించింది.
1: She asked, is it justifiable?
0: ఒక్కడైనా నోరెత్తి పలకలేదు.
1: Not even one dare to open mouth.
0: పురస్కరించుకొని విదురుడు, చీ, ఈ అస్తినాపురంలో ఉండేదానికంటే అరణ్యంలో జీవితం గడుపుకోవటం మంచిదని ఆనాడు అస్తినాపురం త్యజించాడు.
1: విదుర, that they decided to leave Hastinapura and he has gone to the forest.
0: అట్టి పవిత్రమైనటువంటి గుణశీలుడైనటువంటి ఒక వ్యక్తులు ప్రాచీన కాలం నుండి భారతదేశం లోపల మాణిక్యాల వలె మెరుస్తూ వచ్చారు.
1: Such men of character, noble virtues shined like precious diamonds in Bharat.
0: కానీ సమాజ సేవకై వారు జీవితమంతా అంకితం గావిస్తూ వచ్చారు.
1: They dedicated their lives rendering service to society.
0: ఏదైనా అవసరం వచ్చినప్పుడు గురువాజ్ఞను త్యజించి భగవంతునికి అర్పితం గావిస్తూ వచ్చారు.
1: In times of need, they would rather disobey the command of the preceptor and follow the word of God.
0: లోకములో తల్లి, తండ్రి, గురువు, దైవము ఈ నలుగురు కూడాను పూజనీయుడు.
1: There are 4 who should be worshipped: the mother, father, preceptor and God.
0: కాని దైవాజ్ఞకు విరుద్ధంగా వీరు ప్రవర్తించినప్పుడు తల్లినైనా సరే త్యజించినారు, తండ్రినైనా కూడాను త్యజించినారు, గురువునైనా కూడాను వాక్యం ఉల్లంఘించారు, దైవానికి అర్పితమైపోయారు.
1: If the matter in pertaining to God, they're ready to sacrifice mother, father and the teacher.
0: శ్రీరాముని అరణ్యానికి పంపించినటువంటి ఒక తల్లి కైక పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపటమా?
1: Is it proper for Kaika the mother to ask Ramachandra to go to the forest and Rama itself?
0: Ramo vigrahavan dharmaha, sakshat dharma swaroopudu Ramudu.
1: Rama is very personification of dharma.
0: Atti dharmamurtini ye vidhamainatundi karuna bhavam lekunda daya dakshinyam lekunda nishkaranamga adavulaku pampatamu entati kruratvamu.
1: Is it not wicked, is not a cruel act to drive Ramachandra to the forest without any compassion or consideration? What is the mistake in him?
0: కాని అట్టి దోషరహితుడైనటువంటి రామచంద్రుని అరణ్యానికి పంపించినటువంటి ఈ తల్లి ముఖమే చూడకూడదు అని తాను ఉల్లంఘించి తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమయ్యాడు భరతుడు.
1: As mother was responsible for the present situation, Bharata never wanted to see her face even.
0: ప్రాకృతమైనటువంటి దీనికోసం కాదు.
1: Is not for the world.
0: స్వార్థ స్వప్రయోజనాల కోసం కాదు.
1: Is not for selfishness, self-interest.
0: కానీ దైవం కోసము ఈ విధమైన త్యాగం చేశాడు.
1: It's for God he sacrificed.
0: రాముడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: Rama is God himself.
0: ధర్మమూర్తి,
1: embodiment of dharma.
0: కనుకనే తాను పితృఆజ్ఞ పరిపాలన నిమిత్తమై అరణ్యానికి వెళ్ళాడు.
1: In order to obey the command of the father, he has gone to the forest.
0: అప్పుడు తల్లి ఆజ్ఞను కూడాను మీరాడు భరతుడు.
1: భరత డిజోబేడ్ ఈవెన్ మాదా.
0: ఇంకా ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద
0: ఎన్ని విధములు బోధించినప్పటికీ, హరినామమును విడుమని బోధించినప్పటికీ, దేనినైనా విడుస్తాను కానీ హరినామాన్ని నేను విడువనున్నాడు.
1: ప్రహ్లాద వాస్ టాట్ లైక్ దిస్, డోంట్ చాంట్ గాడ్స్ నేమ్, బట్ హీ డిడ్ నాట్ గివ్ అప్ ఇట్.
0: నా ప్రాణమునైనను విడుస్తాను కానీ హరినామాన్ని నేను మరువను అన్నాడు.
1: ఐఎమ్ రాదర్ రెడీ టు డై, బట్ ఐ విల్ నాట్ స్టాప్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
0: తల్లి వచ్చింది,
1: అదకే
0: ఈ బాధలు సహించుకోలేక కుమారుని చేతులు పట్టుకుంది.

0: As mother could not bear the suffering the son has been passing through, mother came and caught both the hands of the son
1: Kani,
0: and said, why do you say repeat God's name?
1: I would... ఎన్ని అవస్థలకైనా ఎన్ని కష్టములకైనా ఎన్ని దుఃఖములకైనా ఎన్ని ప్రమాదములకైనా కూడాను తాను ఎదుర్కొని హరినామాన్ని స్మరిస్తూ వచ్చాడు.
0: He was prepared to leave the father and mother and he never dropped chanting God's name.
1: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడాను తండ్రి ఆజ్ఞను ఏమాత్రం కూడాను తాను నడుచుకోలేదు.
0: He never conducted himself as per
1: తండ్రి ఆజ్ఞను మీరి దైవం కోసం చింతించు వచ్చాడు.
0: He disobeyed father and started thinking of God.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: హరిప్రియుడు ప్రహ్లాదుడు, హరిద్వేషి హిరణ్యకశిపుడు.
0: ప్రహ్లాద హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
1: ఈ రెండింటికి మధ్యలో కలిగినటువంటి ఒక సంబంధ బాంధవ్యములే ఈ విసర్జనకు మూల కారణములు.
0: దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ ఫ్యాక్టర్స్, ప్రహ్లాద అండ్ హిరణ్యకశిపు.
1: కనుక తండ్రి అయినా సరియే త్యజించాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద వాస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు గివ్ అప్ ద ఫాదర్.
1: ఇంకా గురువు,
0: దెన్ ప్రిసెప్టర్,
1: శుక్రాచార్యుడు.
0: శుక్రాచార్య
1: మెత్తగా బలిచక్రవర్తి దగ్గర చేరాడు.
0: He came to Bali Chakravarti, Emperor Bali.
1: Mahaprabhu, vachina vaadu samanyudu kaadu.
0: O king, he is not ordinary one who came here.
1: Kevalam moodu adugulu ettu maatrame untunnadu.
0: He is so short.
1: Mullokamulu kudanu deeni vasam chesukuntadu.
0: But he will occupy all the three worlds.
1: Kanuka itanni ee maatram kudanu nivu oka samanyamaina brahmanu vale nivu visveshinchavaku.
0: Never consider him as an ordinary brahmin.
1: Itanu మహా విష్ణు స్వరూపుడు.
0: హి ఇస్ విష్ణు హింసెల్ఫ్.
1: అతను నీ దగ్గరికి వచ్చి చేయి చాపుతున్నాడు.
0: నౌ హీ స్ట్రెచింగ్ హిస్ హ్యాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: అంత మాత్రం చేత నీవు మురిసిపోయి నీ యొక్క దీన్ని మర్చిపోయి నీ యొక్క పదవిని విస్మరించి కేవలం నీవు లొంగిపోవద్దు.
0: నెవర్ ఫర్గెట్ యువర్ పొజిషన్, నెవర్ ఫర్గెట్ దిస్ ఫ్యాక్ట్, డోంట్ బి ఎక్స్టోల్డ్ ఫర్ దిస్ రీజన్, బి కేర్ఫుల్.
1: ఎంతటి మహావాక్యం విన్నాను నేను.
0: బట్ మైటీ వర్డ్స్.
1: శ్రీమన్ నారాయణుడే వచ్చి నాయనా నాకు ఇవ్వమని చెప్పిన అడుగుతుండగా ఇంతకంటే నా భాగ్యం మరేమి.
0: When God himself came in front of me and asked for this, what more is left for me? How lucky I am.
1: అడుగుతున్నాడు భగవంతుడు.
0: God is asking.
1: ఎవరిని అడుగుతాడు?
0: భూమి
1: బ్రహ్మాండమంతా తన చేతిలో ఉండినటువంటి వానికి అడిగేటువంటి ఒక దీనికి వచ్చిందంటే నేను ఎంత అదృష్టవంతున్నది.
0: God, who is the Lord of this universe, when he has come down to the position to ask me, well, I am very lucky.

0: When God is spread all over the universe, can you confine him to a temple?
1: Sarva jalamulayandu sancharinchadi tanaku snanambu cheyimpa sadhyamaguna.
0: When God is present in all the waters, the oceans, rivers all around, can you give him a bath?
1: Brahmandamantayu brahmandamantayu bojjalonunnatti bachche bojjamu tanaku pettataguna.
0: When the whole universe is present in his stomach, do you want to feed him with all the food?
1: ఇలాంటి భగవంతుడే వచ్చి నా దగ్గర నాకు ఇవ్వమని చేయి చాపుతుంటే నేను ఇచ్చేటువంటి చేయి నా పైన ఉంటుందని అడిగేటువంటి చేయి క్రింద ఉంటుందని ఇంతకంటే మహాభాగ్యమా?
0: When such God is here right now, whose hand is below and my hand is upper, how lucky.
1: ఇదే నా అదృష్టము.
0: This is my fortune.
1: ఏమైనా నేను ఇస్తానన్నా.
0: I'll give anything.
1: నా ప్రాణాన్ని అయినా అర్పితం చేస్తానన్నా.
0: I'll give my life even.
1: చెప్పి గురువాజ్ఞను కూడా ధిక్కరించి తాను భగవంతునికి అడిగినటువంటి దాన్ని అర్పితం చేశాడు.
0: He disobeyed the command of the teacher and was ready to sacrifice whatever asked for.
1: ఈ ముగ్గురు దేనికోసం చేశారు?
0: Why did they do like this?
1: ముగ్గురు స్వార్థ సప్రయోజనాల కోసం కాదు.
0: All the three not for
1: దైవం కోసమే చేశారు.
0: They sacrificed for God.
1: తల్లి ఆజ్ఞని మీరటం భరతుడు దైవం కోసమే రామచంద్రుడి కోసమే.
0: భరత disobeyed mother only for Rama, God.
1: తండ్రి ఆజ్ఞను మీరటం ప్రహ్లాదుడు దైవం కోసమే తన కోసం కాదు.
0: ప్రహ్లాద డిసోబే
1: దైవం కావాలి దైవం కావాలి.
0: He wanted God, God alone.
1: ఈ యొక్క బలిచక్రవర్తి కూడాను దైవం కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: ఎంపరర్ బలి ఆల్సో డెడికేటెడ్ హిస్ లైఫ్.
1: ఎవరైనా దానం చేస్తే భూదానం చేయవచ్చు, గోదానం చేయవచ్చు, వస్త్రదానం చేయవచ్చు, సువర్ణదానం చేయవచ్చు, అన్నదానం చేయవచ్చు, విద్యాదానం చేయవచ్చు, అనేక దానములు చేయవచ్చు.
0: వన్ మే టేక్ to acts of charity by offering the land, the cow, the clothes, the gold, so on so forth.
1: Kani Bali Chakravarti tananu tane danam chestunnadu.
0: But Emperor Bali offered himself.
1: Kanukane prachina kalam nundi kudanu ee Bharat Desamanandu ilanti tyagamurtulu ilanti dharmamurtulu ee Bharat Desamlo enno vidhamuluga kudanu aadarshanni andistu vacharu.
0: Since ancient times, they are present here in the sacred land of Bharat, the men of sacrifice and dharma.
1: Danamunaku, tyagamunaku, ento vyathyasam untundadi.
0: There is wide gulf of difference between charity and sacrifice.
1: Kani ee naati prajalu danamunu tyagamunu rendittini samamga bhavistunnaru.
0: But modern people consider charity and sacrifice synonymous. It's a mistake.
1: Edo tanakunnatundi danlo పరునికి ఏదో కొంత దానం చేయవచ్చును.
0: Of what you have, you can offer something in charity to others.
1: ఏ విధమైనటువంటి దాంట్లో కూడా నువ్వు తనకున్న దానినే దానం చేయవచ్చును.
0: You can give what you have.
1: తాను కొంతవరకు పెట్టుకుని స్వార్థంగా పరులకు కూడా నువ్వు కొంత అందించవచ్చు.
0: You can keep something to yourself.
1: ఇందులో స్వార్థము స్వప్రయోజనము కొంత ఉంటుండాలి.
0: There is selfishness here in this aspect.
1: కానీ త్యాగం అనేటువంటిది అది కాదు.
0: It is not so with regards
1: to తనకు ఏది ఇష్టమో ఏది ప్రీతికరమో దానిని కూడా నువ్వు ఇతరులకు అందించడము ఇదే త్యాగం.
0: సాక్రిఫైస్ మీన్స్ ఆఫరింగ్ దట్ యు లైక్ మోస్ట్ విచ్ ఇస్ సో ఎండియరింగ్ టు యు.
1: మానవుడు దేన్ని ఎక్కువ అభిలషిస్తాడు?
0: వాట్ ఈస్ దట్ యు లైక్ మోస్ట్?
1: తన ప్రాణమునే అభిలషిస్తాడు.
0: ఎవ్రీవన్ లవ్స్
1: తన ప్రాణం కంటే ఎక్కువ అధికమైనటువంటిది మరొకటి లేదు.
0: నథింగ్ మోర్ దాన్ వన్స్ లైఫ్.
1: కానీ త్యాగం అంటే ఏమి? ప్రాణాన్నైనా కూడా నువ్వు ఇచ్చటమే త్యాగము.
0: సాక్రిఫైస్ మీన్స్ ప్రిపేర్డ్నెస్ టు ఆఫర్ ఈవెన్ లైఫ్.
1: తనకి ఇష్టమైనటువంటి దానిని కూడా నువ్వు ఇతరులకు అందించడమే త్యాగము.
0: గివింగ్ దట్ వాట్ యు లైక్ మోస్ట్
1: తనకి ప్రీతికరమైనటువంటి వస్తువును పరులకు అందించడమే త్యాగము.
0: గివింగ్ దట్ వాట్ యు వాట్ ఇస్ ఎండీరింగ్ టు యూ ఈ సాక్రిఫైస్.
1: కనుక నీ త్యాగమునకు దానమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
0: సో దేర్ ఇస్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ చారిటీ అండ్ సాక్రిఫైస్.
1: త్యాగం చేశానయ్యా పలాని భూములంతా ఇతరులకు అందించానంటారు, కానీ అది త్యాగం కాదు. పేరు ప్రతిష్టల కోసం అందించవచ్చు.
0: పీపుల్ సే హవ్ సాక్రిఫైస్ ఐ డిస్ట్రిబ్యూట్ ల్యాండ్. నో నో, ఇట్స్ ఆల్ ఫర్ నేమ్.
1: కానీ ప్రాచీన భారతీయ సంస్కృతి న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: దేర్ఫోర్ సాక్రిఫైస్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
1: ఎట్టి మార్పులు లేనటువంటిది.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: దానికంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దాట్.
1: కనుకని శున్మంతుడిస్తే అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడయ్యా.
0: యుర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: ఈ దేహం అనేటువంటి అమృతమైనటువంటిది.
0: బాడీ
1: ఇది క్షీణించేటువంటిది.
0: బాడీ ఇస్ బౌండ్ టు డికే.
1: కేవలం రాలిపోయేటువంటిది, కూలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
0: ఇట్స్ బౌండ్ టు ఫేడ్ అవే. ఇట్స్ షుడ్ బి బర్న్.
1: ఆత్మ కాలేది కాదు, కూలేది కాదు.
0: But the spirit
1: మారేది కాదు.
0: It is changeless.
1: ఊరేది కాదు.
0: It don't fall.
1: ఎప్పటికీ ఒక్కటే.
0: It remains same.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వమే ఈ యొక్క అమృత స్వరూపము.
0: Therefore, this immortal aspect is the one of the spirit.
1: కనుకనే త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: So sacrifice is immortal.
1: అలాంటి త్యాగమూర్తులు భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కూడాను నేటి వరకు కూడాను ఉంటున్నారు.
0: Right from the ancient times down to this day, there are men of
1: sacrifice in this country.
0: It is for this reason God descends on earth in Bharat and is the place of birth for many souls, sages. Not only Bali is Sibi emperor.
1: Sibi Chakravarti Daditi. Ee muguru kudini enta tyagam chestu vacharu.
0: Sibi and Daditi, they are men of sacrifice.
1: Sibi Chakravarti, oka deganu, oka garudu tarmukoni vachindi.
0: An eagle was driven.
1: Kani, ayokka pachi, Sibi Chakravarti ollo padindi.
0: It fell on the lap of the Emperor Sibi.
1: Rajananu rachinchu, rachinchu, rachinchu ani vedukundi.
0: He started praying, protect me.
1: Kani, Sibi Chakravarti, tana tyagani parichinche nimittamai, ఇంద్రుడు చేసినటువంటి నాటకం ఇదంతా.
0: ఇట్స్ ఆల్ ద డ్రామా ఆఫ్ ఇంద్ర. ఇట్స్ ఆల్ డ్రామా టు టెస్ట్ సిబి.
1: ఆ పక్షి వచ్చి ఒళ్ళో పడింది.
0: ద బర్డ్ ఫెల్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ఎంపరర్ సిబి.
1: రాజా రక్షించు రక్షించు అన్నాడు.
0: సెడ్ ఓ కింగ్ ప్రొటెక్ట్ మీ ప్రొటెక్ట్ మీ.
1: రక్షిస్తానని అభయం ఇచ్చాడు.
0: హీ ప్రామిస్డ్ దట్ హీ వుడ్ ప్రొటెక్ట్.
1: వచ్చింది ఆ గరుడ.
0: దట్ గరుడ కేమ్.
1: రాజా
0: కింగ్
1: నేను తరుముకొని వచ్చిన పక్షిని నీవే విధంగా దాచుకోవడానికి వీలవుతుంది.
0: ఇట్స్ ఐ who is after this bird, how can you catch hold of it?
1: నేను తరుముకొని రావటం వల్ల కదా ఈ పక్షి నీ దగ్గరికి వచ్చి చేరింది.
0: Because I'm after this bird, this came to you.
1: కాబట్టి ఈ పక్షి నాది.
0: So it belongs to me.
1: నీవు రాజువు.
0: You are the king.
1: ధర్మాన్ని నీవు అనుసరించు.
0: You follow dharma.
1: నీవు రాజువు. రాజరికాన్ని నీవు పాలించు.
0: You observe all the code expected of a king.
1: నాకు తెలుసును. కానీ నన్ను శరణు వచ్చినటువంటి పక్షిని రక్షించడం నా యొక్క కర్తవ్యం అన్నాడు.
0: I know dharma, but it's my duty to protect this bird.
1: అది ఎవరి ఆహారమో ఎవరి తిండియో ఎవరి పచ్చో నాకు అక్కర్లేదు.
0: I am not bothered what type of bird it is.
1: నన్ను శరణించటం చేత నేను దాన్ని రక్షించే తీరాలి అన్నాడు.
0: As it has surrendered to me, I am bound to protect it.
1: ఇదే మాటని లక్ష్మణుడు కూడాను ఒకానొక సమయంలో రాములతో చెప్పాడు.
0: The same thing is stated by Lakshmana to Rama at one time.
1: రాములకు నారవస్త్రములు కట్టి
0: with
1: 14 సంవత్సరముల అరణ్యవాసంలో ఉండటం తనకు మాత్రమే ఇది సంభవించినటువంటిది.
0: Rama should wear this Naravastra and spend 14 years
1: suffering there in
0: the forest. There is
1: no relationship with anything either.
0: Because of intense love for Ramachandra, Lakshmana also had the same form of attire dress that Rama had.
1: Ramulu oddari enta nivarinchinappatiki padamulu pattadu.
0: Though Rama said no, but yet

0: రామా, నేను అన్ని విధాలా నీకే అర్పితం చేశాను. శేషభూతం రక్షమాం శరణాగతి. నేను పూర్వము నేను ఒక ఆదిశేషుడిగా ఉండేటువంటి వాడిని.
1: Rama, earlier I was Adishesha.
0: నా పైన నీవు పరుండేటువంటి వాడవు.
1: You reclined over
0: శేషశయనుడు నీవు.
1: You are శేషశయన, reclining on
0: Adishesha.
1: I am Adishesha.
0: అప్పుడు కూడా నీకు లొంగి కృంగి ఉండేటువంటి వాడనే నేను.
1: At that time also I submitted myself to you. ఈనాడు కూడా
0: నేను ఆదిశేషుడని.
1: Today also I am Adishesha.
0: లక్ష్మణ పేరుతో ఉంటున్నాను.
1: I am in the name of Lakshmana.
0: ఇప్పుడు కూడా నేను నీకు దాసుడని.
1: Even now I am your servant.
0: నీవు నా పైన నీవు సర్వ విధములైనటువంటి భారం వేయాలి.
1: You have got every authority.
0: నేను భరించగలను, సహించగలను.
1: I can bear, I can carry the burden.
0: నా సర్వస్వము నీవే అని శరణాగతుడయ్యాడు.
1: You are my life. So saying he surrendered himself to
0: ఈ డేగ కూడాను శిపి చక్రవర్తి దగ్గర శరణాగతి పొందింది.
1: This bird also sought surrender.
0: రక్షిస్తానని అభయమిచ్చాడు.
1: And he gave promise that he would protect this bird.
0: కానీ డేగ ఇంద్రుడైనటువంటి డేగ వచ్చి అడిగినప్పుడు శిపుడు చెప్పేస్తున్నాడు శిపి చక్రవర్తి.
1: Sibi started saying,
0: ఓ పక్షి,
1: ఓ బర్డ్,
0: దీనికి నేను అభయం ఇచ్చాను.
1: I gave you the promise.
0: నా అభయాన్ని నేను తప్పడానికి వీలు కాదు.
1: I'll never go back the promise.
0: ఇదిగో ఈ పక్షి యొక్క బరువు ఎంత కావాలో నా శరీరంలో నా కండలను కోసి నీకు ఇస్తాను, తీసుకుని పోమన్నా.
1: I'll give you the flesh from my body that would equal the weight of this bird.
0: ఇది కేవలం పరీక్ష నిమిత్తమే జరిగినటువంటి ఒక ప్రవర్తనే.
1: This is a merely to test.
0: త్రాసు తెచ్చాడు.
1: He brought the balance.
0: పక్షిని ఒక వైపున పెట్టాడు.
1: The bird kept on one side.
0: శరీరంలోని కండలంతా అవయవాలను అంతా కోసి కోసి వేస్తూ వచ్చాడు.
1: All the flesh was cut into pieces, kept on another pan.
0: పచ్చి బరువు కలగలేదు.
1: But it could not.
0: ఎంత వేసినా పచ్చి ఏ మాత్రం పైకి లేదు.
1: In spite of all that, it could not equal.
0: అన్ని అంగములు కూడా చేతులు కాళ్ళు అన్ని కట్ చేసినట్టు వేస్తూ వచ్చాడు.
1: All the bodies, all the parts of his body were amputated.
0: కండరములు అన్ని కండరములు కోసి వేశాడు.
1: He was cutting all the muscles.
0: ఒక పచ్చిని రక్షించే నిమిత్తమై తన దేహమును కూడా ఇంత త్యాగం చేస్తూ వచ్చాడు శిబి చక్రవర్తి.
1: Emperor Sibi sacrificed his body to protect a bird.
0: Kadapatiki tana sirasunu khandinchadaniki poonukunnappudu Indrudu lechadu.
1: Ultimately, when he was ready to cut off his head, Indra manifested
0: Sibi,
1: there.
0: Sibi, ninnu parikshinche nimittamai nenu chesinatundi ee natakam anta.
1: This is only a drama to test you.
0: Idi garuda kaadu.
1: He is not a bird.
0: Nenu maroka pachini kaadu.
1: I am not the bird anyway.
0: Nenu Indrudanu.
1: I am Indra.
0: Nee tyagamunaku mechukunnanu.
1: I am happy with your sacrifice.
0: ఇదియే ప్రాణం కంటే మించినటువంటి త్యాగం మరొకటిందా?
1: The sacrifice, there is nothing more than offering one's life.
0: త్యాగేనేకి అమృతత్వమానసహు. ఇదియే నా అమృతము.
1: This is nectar.
0: కనుక నా దేహమునైనా కూడా నీకు ఇస్తానని చెప్పిన శిబి చక్రవర్తి చెప్పడం చేత ఇంద్రుడు కూడా నువ్వు ప్రసన్నుడైపోయి ఈ శిబి చక్రవర్తి అనేటువంటి వాడు ఈ భారతదేశమునందు ఎంతటి మానవంతకు ఎంత విలువను అందిస్తూ వచ్చాడు.
1: Emperor Sibi was ready to sacrifice his body and therefore Indra felt very happy ilanti and
0: Sibilu,
1: pleased with him.
0: Ilanti rajulu ilanti tyagulu bharatadesamlo potlaku galaru.
1: Such kings, such people of sacrifice are present in Bharat.
0: Bali chakravarti kudanu idiye.
1: Emperor Bali also of this.
0: Mood adugulu adigadu vamanudu.
1: He asked for 3 footsteps.
0: Oka adugu భూమినంతా ఆక్రమించాడు.
1: విత్ వన్ ఫుట్ స్టెప్ హి ఆక్యుపైడ్ ది ఎంటైర్.
0: రెండవ అడుగు ఆకాశం అంతా ఆక్రమించాడు.
1: విత్ ది సెకండ్ హి ఆక్యుపైడ్ ది ఎంటైర్ స్కై.
0: స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ థర్డ్.
0: మూడు అడుగులు ఇస్తానన్నావు, ఇంకొక దీనికి స్థానం ఎక్కడ అన్నాడు.
1: వేర్ ఇస్ ది ప్లేస్, షో మీ.
0: తన తలం చూపించాడు.
1: హి షోన్ హిస్ హెడ్.
0: ఈ తలపైన పెట్టండి మూడవ అడుగు అన్నాడు.
1: హి సెడ్ యు జస్ట్ పుట్ యువర్ లెగ్ ఆన్ మై హెడ్ హి సెడ్.
0: అప్పుడే
1: ఫుట్ స్టెప్
0: దేవతలందరూ కూడా ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి యొక్క భీతిని సంభవించింది.
1: ఆల్ ది ఏంజల్స్ అండ్ దేవతస్ వర్ ఫియర్ స్ట్రికెన్ అట్ దట్ మోమెంట్.
0: అయ్యో నారాయణుడు ఎంతటి కఠినుడు అనుకున్నారు.
1: దే ఆల్ ఫెల్ గాడ్ ఇస్ స్టోన్ హార్టెడ్.
0: మేనమామని ఇంచుకైనలో నెంచక కంసభూపాలుని హింస చేసే.
1: Without considering
0: మేనమామని,
1: without considering that his uncle, he has killed the కంసా.
0: ఇంచుకైనలో నెంచుక కంసభూపాలు హింస చేసే.
1: కంసా ఇస్ అంకల్. వితౌట్ దట్ కన్సిడరేషన్
0: బాలయని చింత ఇంతయు లేక తాటకి గాత్రంబు తరిగి వేసే.
1: వితౌట్ కన్సిడరేషన్ ద తాటకి ఈజ్ ఎ ఉమన్, యట్ హీ కిల్డ్ హర్.
0: బిచ్చమడిగిన లేదనకిచ్చే బలియు అతని పాతాళగతమున కనగ ద్రొక్కే.
1: When asked, Emperor Bali was prepared to give. But yet what was the result? He was just thrown to Patala.
0: Itti dayaleni hariki. Itti dayaleni harini. Yemandu huvini.
1: What shall we say about God who has no compassion?
0: Anukunnaru. They thought so. Kaadu kaadu.
1: No.
0: Idi పరీక్ష నిమిత్తమే జరిగేటువంటి
1: దిస్ ఓన్లీ టు టెస్ట్ ఏ డివోటీ.
0: ఈ పరీక్షలో కూడా కొన్ని కష్టములు మనం అనుభవించాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ వీ హావ్ టు పాస్ త్రూ సర్టెన్ డిఫికల్టీస్.
0: అనేటువంటి పెయిన్ వచ్చింది.
1: సపోజింగ్ దిస్ అపెండిసైటిస్ కంప్లైంట్ దేర్ ఇన్ ద స్టమక్.
0: కానీ ఈ వచ్చిన పెయిన్ మనం పోగొట్టాలంటే డాక్టర్ పెట్టిన పెయిన్ కూడా అనుభవించాలి.
1: ఇన్ ఆర్డర్ టు గెట్ రిలీఫ్ అవుట్ ఆఫ్ దిస్ పెయిన్ వీ హావ్ టు సఫర్ ఫ్రమ్ ద పెయిన్ గివెన్ బై డాక్టర్.
0: కట్ తీసుకుంటాడు, నిర్దయగా కడుపును కోసేస్తాడు.
1: డాక్టర్ టేక్స్ ద నైఫ్ అండ్ కట్స్ విదౌట్ ఎనీ కంపాషన్.
0: కానీ డాక్టర్ కు నిర్దయనా? కాదు. పేషెంట్ పైన ఉన్నటువంటి దయచేతనే కడుపును కోసాడు.
1: Do you mean to say the doctor has no compassion? No, he has got mercy on the patient, therefore
0: he's cut. Okay, kaani ee appendicitis noppi podu.
1: Unless surgery is conducted, he will not be free from pain.
0: Puttina noppini pettina noppito manam nivarana gaavinchukovali.
1: So puttina noppi, that with the pain which is there, with that we have to bear the pettina noppi that given by doctor.
0: Kanukane ee manavulu తాము చేసుకున్నటువంటి కర్మాన రీతిగా అనుభవించేటువంటి దీనిని భగవంతుడు కూడాను పెట్టేటువంటి కర్మను కూడాను కొంతవరకు దానికి సహాయం చేస్తుంది.
1: Therefore, as man suffers,
0: భగవంతుడు ఏది చేసినప్పటికీ ఉపకారమే కాని అపకారం కాదు.
1: The man suffers from the consequences of the previous life. In addition to that, God also will make him suffer.
0: భగవంతుడు నిస్వార్థుడు.
1: But God is selfless.
0: అతనికి స్వార్థం కాని సప్రయోజనం కాని తెలియదు.
1: He doesn't know anything like selfishness or selfishness.
0: అసలు లేదని కాదు, తెలియనే తెలియదు.
1: Not that they are missing, he doesn't know what they are.
0: తెలియనప్పుడు ఇంకా ఉన్నది అనేటువంటి చెప్పడానికి ఎట్టవదు. ఏమీ తెలియదు.
1: He doesn't know anything.
0: భగవంతుడికి స్వార్థం అనేదే తెలియదు.
1: God doesn't know what selfishness
0: is. ప్రయోజనం అనేటువంటిది తెలియదు.
1: He doesn't know what self-interest is.
0: కానీ భక్తుడి యొక్క భావములు భగవంతుడు స్వార్థ స్వప్రయోజనంతో చేస్తున్నాడు అని భావిస్తారు.
1: But the devotees, they feel like
0: that. అది వారి యొక్క ఇమాజినేషన్, భ్రమ.
1: It is their imagination.
0: ఈ భ్రమ ఉండినంత వరకు కూడాను బ్రహ్మ భావం అనేటువంటిది గుర్తించడానికి వీలు కాదు.
1: సో లాంగ్ దిస్ భ్రమ, దిస్ ఇల్యూషన్, యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
0: ఈ భ్రమ పోతే కానీ బ్రహ్మ రాలేడు.
1: అన్లెస్ దిస్ భ్రమ ఇల్యూషన్ ఇస్ గాన్, యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ.
0: నింపుకున్నాడు తన హృదయాల్లో.
1: దేర్ ఇస్ బ్రహ్మ గాడ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ హృదయం అనేటువంటిది సింగిల్ చైర్.
1: The heart is single chair.
0: Not double sofa.
1: Not the double sofa.
0: Not musical chair.
1: Not musical chair.
0: Brahma anetundi dani aa simhasanam nunchi teeseste kani brahma boyi dantlo kurchuntadu.
1: Unless you remove this brahma illusion, brahma won't occupy the chair in your heart.
0: Kanukane brahmanu brahmanu rendittini kuda oke chair lo kurchobettanam veelu kaadu.
1: So it's not possible to make both brahma and brahman.
0: Kani prabhavam antundi రెండింటినీ ఒకే చైర్ పైన కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ వీ మేక్ ఎఫర్ట్ టు మేక్ బోత్ సిట్ ఆన్ ద సేమ్ చైర్.
0: వీళ్ళు కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయవచ్చును.
1: యూ మే ట్రై టు డూ దాట్.
0: కానీ బ్రహ్మ రాడు.
1: బట్ బ్రహ్మ వోంట్ కమ్.
0: ఎందుకనగా భ్రమ ఉంది అక్కడ.
1: వై? బికాస్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూషన్.
0: తాను ఆ చైర్ పైన కూర్చున్నప్పుడు ఆ చైర్ తనదే.
1: When illusion sits there,
0: ఇంకొక చైర్ నేను ఎట్లా అపహరించాను?
1: Well, how am I to take somebody's chair?
0: అతను లేచిపోతే కానీ నేను కూర్చోను.
1: Unless he gets up from the chair, I don't occupy that.
0: ఇది కూడా నువ్వు ఒక బ్రహ్మజ్ఞానంలో ఒక న్యాయం.
1: దిస్ ఆల్సో ద కోడ్ ఆఫ్ జస్టిస్ అకార్డింగ్ టు బ్రహ్మ.
0: కనుకనే ఈ విధమైనటువంటి జస్టిస్ లోపల పరమాత్ముడు విచారణ చేస్తుంటాడు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జస్టిస్ గాడ్ ఈస్ వెరీ కేర్ఫుల్ అండ్ అబ్జర్వ్స్.
0: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను చదువులు తక్కువ ఉండినా కానీ పర్వాలేదు, కానీ గుణం మాత్రం ఉంటుండాలి ఎక్కువ.
1: సో సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ వీ మే లెర్న్ లిటిల్ బట్ యెట్ వీ షుడ్ హ్యావ్ క్వాలిటీ ఆఫ్ వర్చ్యూస్.
0: గుణము ఎక్కువ ఉండి చదువు తక్కువ ఉండినా పర్వాలేదు.
1: ఇఫ్ యు ఆర్ If you have more of character than man, you have less of education. Why 10 acres of barren
0: land? Useless land, 10 acres.
1: Useless land, why 10 acres? What's the
0: use? 10 yards manchi land unte kuda chalu.
1: 10 yards of wet land is enough.
0: Kanukani manchi gunam okkati undina kuda chalu.
1: So good quality, one is
0: enough. Emiti aa manchi gunamu?
1: What are these good
0: qualities? Daivaniki preetikaramainatuvanti guname manchi gunamu.
1: What the quality that pleases God is a good quality.
0: Danini lokamanta mechukuntundi.
1: The whole world will appreciate you.
0: Lokamanta itanu daiva swaroopudra, daivam yokka gunam ga untunnadra antaru.
1: The whole world will say that you have divine quality.
0: Chaala mandi aneka mandi sahayam chestu daivagna prakaramu namasmaranam chestu సత్కర్మంలో ప్రవేశిస్తూ సద్భావంలో ఉంటుంటూ సత్చింతన చేస్తుంటే వాడు దైవ సమానుడు రా అంటాడు లోకుడు కూడా.
1: When somebody think of God, act chanting his name,
0: we say that he is just God,
1: godly.
0: కనుక త్యాగమే చేస్తే త్యాగం దైవ స్వరూపమే.
1: Sacrifice is God.
0: ఆ త్యాగం దైవ స్వరూపం కనుకుని అట్టి త్యాగానికి పూనుకోవాలి.
1: సో వి షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్.
0: ఎట్టి త్యాగము?
1: వాట్ సార్ట్ ఆఫ్ సాక్రిఫైస్?
0: స్వార్థరహితమైన త్యాగం.
1: ఇట్ షుడ్ బి సెల్ఫ్లెస్.
0: అది విద్యార్థుల్లో రావాలి.
1: దట్ షుడ్ బి దేర్ అమంగ్ స్టూడెంట్స్.
0: సమాజం యొక్క పరిస్థితిని పురస్కరించుకుని సమాజ సుక్షేమం నిమిత్తమై మనము ఏ విధమైనటువంటి దీనికైనా మనం సంసిద్ధంగా ఉంటుండాలి.
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సొసైటీ, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ, వి షుడ్ బి ప్రిపేర్ టు వర్క్.
0: మనం చదివినటువంటి చదువులు సొసైటీకి ఏమాత్రం ఉపయోగం లేకపోతే మన చదువులు ఎందుకోసం?
1: ఆల్ ద ఎడ్యుకేషన్ దట్ వి అక్వైర్, ఇఫ్ ఇట్ ఇస్ యూస్లెస్ టు ద సొసైటీ, వాట్ ఫర్?
0: రావణుడు చదివాడు, ఎన్నో చదువులు చదివాడు.
1: రావణ ఆల్సో హస్ లెర్న్డ్ స్టడీడ్ అలాట్.
0: చదువులు దండిగుంటున్న 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడే 20 సుఖం కొనుగొని పరమానందం పొందగలిగాడే. 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడు,
1: రావణ హు హాస్ లెర్న్డ్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్,
0: ఇదివతి సుఖదాయమునందు అనగా సుఖమనేటువంటి దాన్ని అనుభవించలేకపోతున్నాడు.
1: హీ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎ ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: అదే విద్యల్లో అర్ధ విద్యలు చదివినటువంటి వాడు రాములు.
1: రామ హాస్ లెర్న్డ్ ఓన్లీ హాఫ్.
0: 36 విద్యలు చదివినటువంటి వాడు రాములు. 64 విద్యలు చదివినటువంటి వాడు రావణుడు.
1: రామ హాస్ లెర్న్డ్ ఓన్లీ 36, వేరేస్ రావణ హాస్ లెర్న్డ్ 64.
0: కానీ రావణుడు చదివినటువంటి విద్యలంతా అజీర్ణ రోగంగా మారిపోయినాయి.
1: All that Ravana studied, it led to
0: constipation,
1: indigestion, because he didn't practice.
0: ఈ రావణుడు చదివిన చదువులు అన్ని కూడా ఆచరణలో పెట్టింటే అజీర్ణ వ్యాధి వచ్చి ఉండదు.
1: Had he translated into action, practiced, he wouldn't have suffered from indigestion.
0: రావణుడు చదివినటువంటి విద్యలన్నీ కూడా ఆచరణలో పెడుతూ వచ్చాడు.
1: Rama practiced all that he read.
0: ఆరోగ్యాన్ని పొందాడు.
1: Therefore he was healthy.
0: ఏది ఆరోగ్యము?
1: What the health?
0: అదే ఐశ్వర్యము.
1: That is
0: అదే కీర్తి మర్యాదలు.
1: Health is wealth.
0: అదే ఆదర్శవంతమైన జీవితము.
1: That is reputation. That is idealism.
0: కనుకనే సమాజ నిమిత్తమై రాములు తమ సర్వశక్తిని కూడా దారబోస్తూ వచ్చాడు.
1: Therefore Rama sacrificed all his mighty power for society.
0: రావణుడు తన విద్యలన్నీ స్వార్థం కోసం వినియోగించాడు.
1: Whereas Ravana used all his knowledge for his selfish purpose.
0: ఇది పరార్థము, అది స్వార్థము.
1: One is selflessness, other is selfishness.
0: పరార్థము యదార్థము.
1: That is reality.
0: స్వార్థము అనర్థము.
1: Selfishness will put you to difficulty.
0: కనుకనే అది అనర్థములకు కారణమైపోయింది రావణ యొక్క చదువు.
1: Ravana is put under the
0: difficulty. యదార్థమునకు స్థానం ఇచ్చింది రాముని యొక్క చదువు.
1: రామాస్ నాలెడ్జ్ లెట్ టు రియాలిటీ, యథార్థ.
0: కనుకని ఆనాటి మొదలు నేటి వరకు కూడాను రామ కీర్తి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
1: దెన్ అండ్ నౌ యు ఫైండ్ ది నేమ్ ఆఫ్ రామ
0: ఎన్ని వేల
1: సంవత్సరం
0: కానీ ఇన్ని వేల సంవత్సరంలో రామాయణం ఇంత సజీవంగా ఉండాలంటే దీని యొక్క పవిత్రతనే మనం గుర్తించాలి.
1: రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్ దెన్ అండ్ నౌ అండ్ ఫర్ ఎవర్. You can understand the sacredness.
0: కేవలం చరిత్రల యందు మాత్రమే పవిత్రమైనటువంటిది కాదు, అందరి హృదయములందు కూడాను పవిత్రంగా విస్తూ వచ్చి.
1: It's not only sacred as a history, it is imprinted in the hearts of the people.
0: ఏమిటి ఈ హిస్టరీ?
1: What is this history?
0: His story is history.
1: What is this history? His story is history.
0: అది ఏ రాముల యొక్క చరిత్ర.
1: That is the history of Rama.
0: కనుక విద్యావంతులైనటువంటి వారు,
1: the educated people,
0: ఆ విద్యను సమాజమునకు ఉపయోగపెట్టి,
1: should make use of it for society.
0: ఈ సమాజంలో ఉండినటువంటి యొక్క సజీవులను సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: They should make every effort to guide people along the right path.
0: సర్వే లోక హితేరతః, సర్వే లోక హితేరతః, లోకానికి హితమైనటువంటి మార్గంలో మనం విద్యను ప్రవేశపెట్టాలి.
1: We should make proper use of our knowledge in this world.
0: సర్వే జ్ఞానే సంపన్నః, ఈ యొక్క విద్య జ్ఞానమయమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: అవర్ ఎడ్యుకేషన్ షుడ్ బి వన్ ఆఫ్ విజ్డమ్.
0: సర్వే సముదితా గుణై, ఈ యొక్క సద్గుణములు ఈ యొక్క విద్యలో ఆవిర్భవించాలి.
1: వి షుడ్ ఆల్సో కల్టివేట్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ దిస్.
0: చాలా ప్రధానమైనవి. సర్వే లోక హితే రతః, లోకహితాన్ని మనం ఆశించాలి.
1: వి షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సర్వే గుణ సముదితా గుణై, మంచి గుణములు మనలో పెరగాలి.
1: వి షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్ వర్చ్యూస్.
0: ఇలాంటివి లేకపోతే చదువులు చదివి ఏం ప్రయోజనం?
1: Without these, what is the use of this education?
0: కానీ చదువులు చదవలసిందే.
1: Of course, you must study.
0: జీవనోపాధికి ఉద్యోగం చేయవలసిందే.
1: For our living, we should do job.
0: సాధ్యమైనంత వరకు పరోపకారంలో ఈ చదువును ఉపయోగపెట్టాలి.
1: To the extent possible, we should serve society.
0: కనుకనే మనము చదువుల కంటే గుణము చాలా గొప్పది.
1: More than our education, the virtue is more important.
0: ఇలాంటి చదువులంతా కూడా మనం ధనం కోసం అమ్ముకుంటున్నాము.
1: We are just selling out our education for
0: మన చదువులు కేవలం వ్యాపార రంగంగా బయలుదేరింది.
1: The entire education has become a matter of business.
0: అమ్ముకోవటం అమ్ముకోవటం అమ్ముకోవటము.
1: We just sell out our knowledge.
0: విద్య అమ్ముకునేటువంటిది కాదు.
1: Is not to sell it away.
0: విద్య అడుక్కునేటువంటిది కాదు.
1: Is not to be begged.
0: విద్య పంచుకునేటువంటిది.
1: It has got to be shared.
0: ఒకరికొకరు పంచుకోవాలి.
1: One has to share.
0: ఈ పంచుకునేటువంటి దాంట్లో విద్య తమంతకు తామే అభివృద్ధి అవుతుంది.
1: యాజ్ వి షేర్ ద నాలెడ్జ్ విల్ ఇంప్రూవ్.
0: కనుక గుణము కొంచెముండి గొప్ప చదువుండి ఫలమదేమి ఆ విద్య విలువదేమి.
1: యూ మే హ్యావ్ వెరీ హై నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇఫ్ దేర్ ఇస్ లిటిల్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్, ఇట్స్ యూస్లెస్.
0: కనుకనే విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు విద్యను అభ్యసించిన తర్వాత ఉద్యోగం చేసుకోండి, తప్పు లేదు.
1: ఆఫ్టర్ యువర్ స్టడీస్ డూ ఏ జాబ్.
0: కానీ ఆ ఉద్యోగంతో పాటు సమాజం యొక్క సుక్షేమాన్ని కూడా మనం ఆశించాలి.
1: అలాంగ్ విత్ యువర్ జాబ్
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఆల్సో కీప్ ఇన్ వ్యూ ద
0: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: యూ షుడ్ సర్వ్ సొసైటీ.
0: ఈ సమాజ సేవలో పాల్గొనటం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్?
0: నేను బాగా చదువుకున్నాను, నేను సఫారీ డ్రెస్ వేసుకున్నాను, తెల్లటి బుష్ కోట్ వేసుకున్నాను, తెల్లటి ప్యాంట్ వేసుకున్నాను, బజార్ లో ఊర్చటమా? నేను ఈ సర్వీస్ కాదు.
1: వెరీ హై నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇఫ్ దేర్ ఇస్ లిటిల్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్, ఇట్స్ యూస్లెస్.
0: కనుకనే విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు విద్యను అభ్యసించిన తర్వాత

0: ఇది చేయటం అది చేయటం అది కాదు సేవ.
1: సర్వీస్ డజంట్ మీన్ సింప్లీ స్వీపింగ్ ది స్ట్రీట్.
0: నీవు ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగాన్ని సక్రమమైన రీతిగా నీ కాన్షియస్ తృప్తిగా నుంచి అదే సేవ.
1: యువర్ ఇన్ ఎ జాబ్, వర్క్ టు యువర్ సాటిస్ఫాక్షన్ టు ది కాన్షియన్స్.
0: నీ బిజినెస్ చేస్తున్నావు,
1: యువర్ ఇన్ బిజినెస్.
0: నీ బిజినెస్ లో అన్యాయ అక్రమం లేకుండా సక్రమమైన మార్గంలో నీ ఆదాయం అనేటువంటి కొంత నిర్మాణం చేసుకుని తద్వారా దాన్ని సక్రమంగా నీ వ్యాపారం చేయాలి.
1: Without any unrighteous path and injustice, if you are honest in business, that is service.
0: ఇంతే కాదు,
1: not only this,
0: మూడవది చాలా ప్రధానమైనటువంటిది.
1: Third is very essential.
0: ఈనాడు భారతదేశం ఈ దుస్థితికి రావడానికి మూల కారణం ఇదే.
1: This is the thing that is responsible for the plight of the
0: world. ఎవరు డ్యూటీ చేయటం లేదు.
1: No one is discharging one's own duty.
0: ఇలాంటి వాళ్ళు ఎన్ని భక్తి విని ఏం ప్రయోజనం?
1: What for? What is the use of this devotion?
0: భక్తి భక్తి భక్తి భక్తి.
1: We say devotion.
0: ఒక డాక్టర్స్ కానీ ఒక లాయర్స్ కానీ తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి.
1: డాక్టర్ ఆర్ ఎ లాయర్, ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్.
0: పేషెంట్ అక్కడ బాధపడుతుంటే స్వామి హారత అవుతుండదని పరిగెత్తి రావటము, ఇది ఏమైనా భక్తియా?
1: When patient is suffering, ఇది భక్తి కాదు. We come here for harati.
0: పిచ్చి పిచ్చి.
1: It is not devotion, it's pitchy madness.
0: ఆ పేషెంట్ నువ్వు సక్రమంగా చూసుకో.
1: You should take care of the patient.
0: ఆ పేషెంట్ కిట్టి బాధలు కాకుండా చూసుకో.
1: See that he will not.
0: అది నీ యొక్క సేవ.
1: That is
0: అది నీ కర్తవ్యము.
1: That's your duty.
0: అక్కడ ఇచ్చి పెట్టేసేసి స్వామి ఆర్తిస్తున్నారని పరిగెత్తిస్తుంటే ఇది భక్తి అవుతుంటుండే. భక్తి కాదు ఇది, మూర్ఖత్వము లేక పిచ్చితనం.
1: You leave that place keeping the patient there and you come here for harati. It is madness, it is foolishness.
0: Foolishness.
1: It is foolishness.
0: కనుక అలాంటి వాళ్ళకి ఎంత విన్నప్పటికీ నీ భక్తి కుదరదు.
1: They may listen to many of the things, but devotion will never be steady.
0: పరిచిల్లుల పాత్రలో పాయసం పోస్తే అంత కిందికి కాలిపోతూనే ఉంటుంది, ఎప్పుడూ ఎంప్టీనే అది.
1: If there is a vessel full of holes, even if there is payasa putting inside, it will come out.
0: కనుక నీ యొక్క హృదయం లోపల అన్ని చిల్లులే.
1: So your heart is full of holes.
0: స్వార్థము స్వప్రయోజనం చిల్లులే.
1: The holes of
0: దీంతో ఎంత భక్తి కూర్చున్నప్పటికీ ఏం ప్రయోజనము?
1: Even if it's stuffed with the devotion, it will come out.
0: కనుక ఎవరెవరి పని వారి కర్తవ్యాన్ని చక్రమంగా సక్రమంగా చేయాలి.
1: So everyone must discharge one's own duty.
0: ఇంకా మూడవది ఒక్కటి ఉండాలి.
1: Then the third important.
0: చాలా ప్రధానమైనటువంటిది.
1: Very important.
0: ఎంత మనము శాలరీ తీసుకుంటున్నామో,
1: depend the amount of salary we receive,
0: salary ki taginanta pani mana cheyali.
1: We should work in tune to the salary we receive.
0: Appude mana desha sevaku chesinattu varam avtam.
1: That amounts to service to the country.
0: Salary baaga dandiga teeskunedi, work takkuva chesedi, adi jagatku deshaniki oka mosam chesinattu avutundi.
1: You receive high salary and you work less, you are a traitor to this country.
0: Kanuka nivu salary ni penchukodaniki nivu drushtilo pettukovaddu.
1: So don't keep in view the salary.
0: Ichina salary ki taginattu pani nenu chestunnana leda?
1: Am I working according to the salary?
0: Adi ye goppa seva.
1: That is great service.
0: ఇలాంటి సద్గుణముల చేతనే మనం సేవ చేయాలి.
1: With these good qualities we should serve.
0: నిజంగా మనం ఎక్కువ జీతం తీసుకుని ఎక్కువ పనిగిన చేస్తుంటే మన భారతదేశం ఈ గతికి ఎందుకు వచ్చిండు?
1: In fact, if we work more, equal to the salary, well, country would not be to the, in this position.
0: ఈ శాలరీ ఇచ్చే కోసమని దేశదేశంలో అంటే ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్లు పోయి బిచ్చాలు అడుగుతున్నారు, అప్పులు అప్పులు అప్పులు అప్పులు అప్పులు.
1: In order to pay salaries, the president, the prime minister of this country go abroad to bring loans.
0: కనుక ఎవరి కోసం ఈ లోన్ తీసుకుంటున్నారు?
1: వై షుడ్ వి టేక్ లోన్?
0: మీకోసమే.
1: ఓన్లీ ఫర్ యూ.
0: నిజంగా ఆ యొక్క జీతానికి తగిన పని చేస్తే ఈ నష్టమే ఉండవు కదా.
1: యు వర్క్ ప్రాపర్లీ విల్ నెవర్ పుట్ టు లాస్.
0: వేలకు రూపాయలు జీతాలు తీసుకునేది,
1: యు రిసీవ్ సాలరీ,
0: నయా పైసాల యొక్క పని చేసేది.
1: యూ డోంట్ వర్క్ ఈవెన్ టు నయా పైసా.
0: న్యాయమా?
1: ఆర్ యూ జస్ట్?
0: ఇది న్యాయమే కాదు.
1: ఇట్స్ నాట్ జస్టిస్.
0: ఇది ధర్మమే కాదు.
1: ఇట్స్ నాట్ ధర్మ.
0: ఇది త్యాగమే కాదు.
1: ఇట్స్ నాట్ సాక్రిఫైస్.
0: కనుకనే మనము త్యాగం అనేటువంటిది ఎట్లా ఉండాలంటే మనం చేసిన దానికి తగినట్టుగా పని చేయాలి.
1: Therefore, for salary we receive, we should work equal.
0: మన కాన్షియన్స్ తృప్తిగా ఉండాలి.
1: We should work to the satisfaction of our conscience.
0: అప్పుడే మనకు తగినటువంటి శాంతి.
1: Then you will have peace.
0: లేకపోతే శాంతి ఎక్కడ వస్తుంది?
1: How else do you expect peace?
0: కేవలం చెప్పాల్సిందే శాంతి శాంతి శాంతి శాంతి శాంతి.
1: We may simply repeat peace peace, that's all.
0: ఏమిటి ఆ శాంతి?
1: What is that?
0: ఆది భౌతికము,
1: ఆది భౌతికము,
0: ఆది దైవికము,
1: ఆది దైవికము,
0: ఆధ్యాత్మికము,
1: ఆధ్యాత్మికము.
0: మూడింటి అందు శాంతి రావాలి.
1: In all the three realms there should be.
0: అందువల్లనే శాంతి శాంతి శాంతి అని మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం.
1: Therefore we repeat శాంతి thrice. This is the inner significance.
0: మన దేహరీతిగా శాంతి కావాలి.
1: At the point of the body.
0: మనసు రీతిగా శాంతి కావాలి.
1: Mental level.
0: ఆత్మరీతిగా శాంతి కావాలి.
1: At the point of spirit.
0: అందువల్లనే మనకు మూడు శాంతులు మనకు కావాలి.
1: Therefore we say peace thrice.
0: కనుక ఆధ్యాత్మికంగా ప్రాచీనపు యొక్క మన పవిత్రమైన చరిత్రల యందు మన సంస్కృతి ఇంత గూఢమైనటువంటి యొక్క అంతరార్థాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది పాస్ట్ దేర్ సో మచ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్గ్రైన్డ్ ఓవర్ దేర్ కంటైన్డ్.
0: భారతీయ సంస్కృతిలో ఉండినటువంటి పవిత్రత ఏ దేశమునందు కూడా లేదు.
1: దిస్ కైండ్ ఆఫ్ శాంక్టిటీ డివినిటీ ప్రెసెంట్ హియర్ ఈజ్ నాట్ ఫౌండ్ ఎనీవేర్ ఎల్స్.
0: ఆ దివ్యత్వమైనటువంటి ఒక్క భారతీయ సంస్కృతి యందు మాత్రమే ఉంటుంది.
1: దట్ డివినిటీ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: పిల్లలు ప్రాంతంలో చెప్పారు సహనా భవతు సహనా భవతు, వాళ్ళు పూర్తి చెప్పలేదు.

0: Boys did not offer their prayer in full.
1: ఎంత మొట్టమొదట వేదం ప్రబోధించినటువంటి అదే.
0: That's the first teaching of Veda.
1: అందరూ కలిసిమెలిసి ఉందాం, అందరూ ఒక తల్లి బిడ్డలుగా ఉంటుందాం.
0: All of us should conduct ourselves as the children of the same
1: mother. చేసినటువంటి పని లోపల అందరూ సమంగా భాగం వహిస్తాము.
0: We should take equal share as we work together.
1: ఇది కేవలం shareholders business కాదు, equal share.
0: It is not shareholder business, it's of equal share.
1: నీకెంతనో నాకంతని,
0: I get as much as you.
1: నీకెంతని,
0: you also
1: get as
0: much
1: as you. ఈ విధంగా పంచుకుందాం అని వేదం మొట్టమొదట ప్రబోధించింది.
0: Either profit or loss, we should share equally. That's the teaching of Veda first.
1: కానీ ఈనాటి వేదమును ప్రబోధించేటువంటి ఒక పండితుడు ఈ సక్రమమైన మార్గాన్ని ఉచ్చరించక వాడు తోచిందంతా ఉచ్చరించి వేదాంతాన్ని మూసిపెట్టు వచ్చారు.
0: బట్ ద స్కాలర్స్ గివ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ బట్ దే డోంట్ బ్రింగ్ అవుట్ ద రియాలిటీ.
1: అది వారి దోషం కాదు,
0: ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్.
1: వారికి తెలియదు పాపం,
0: దే డోంట్ నో వాట్ ఇస్ టు బి డన్.
1: వేదాన్ని ఉచ్చరిస్తున్నారే కానీ వేదార్థం వాళ్ళకి తెలియదు.
0: దే చాంట్ రిపీట్ బట్ దే డోంట్ నో ది మీనింగ్.
1: అర్థం తెలియనటువంటి వేదం ఉచ్చరించి వ్యర్థమే.
0: అండ్ వితౌట్ నోయింగ్ అర్థ ఇట్ ఇస్ ఆల్ వ్యర్థ, యూస్లెస్.
1: ఎందుకంటే పదముల యొక్క అర్థం తెలియనప్పుడు ఏదో ఒకటి ఊరికి పాడుతూ ఉంటారు.
0: They don't know the meaning, but yet they simply chant.
1: మీకందరికి తెలుసును,
0: you all know this.
1: గానకోకిల అని ఒక ఆయన ఉండేటువంటిది.
0: There is one గానకోకిల.
1: మెడ్రాస్ ఇప్పుడు లేదు పాపం. ఆమె కంఠం ఎత్తి పాడిందంటే కోకిల వలె ఉంటుండేటువంటిది.
0: She is no more. When she starts singing, it is like
1: ఆమె పేరు గానకోకిల.
0: Her name is గానకోకిల.
1: ఆమెకు త్యాగరాజ కీర్తనలు చాలా ఇష్టము.
0: She likes the compositions of Tyagaraja.
1: అయితే తెలుగు తెలియదు.
0: But she doesn't know Telugu.
1: Tyagaraja kirtan anni telugulone untundedi.
0: All songs composed by Tyagaraja are written in
1: Telugu. Tyagaraja paadadu.

0: నీ పొగడుకుంటే నీకేం రామా తక్కువ అన్నాడు.
1: రామా వాట్ లాస్ యూ హ్యావ్ ఇఫ్ ఐ డోంట్ ప్రైజ్ యూ పొగడుకుంటే వాట్ ఇస్ దట్ షార్ట్
0: గట్టిగా సుస్వర్ణంతో చక్కగా చేసింది. నీ పకోడ తింటే పొగడుకుంటేను పకోడ తింటే ఎంత వ్యత్యాసం చెప్పండి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ పొగడుకుంటే షీ సెడ్ పకోడా తినకుంటే ఇఫ్ ఐ డోంట్ ఈట్ పకోడా వాట్ విల్ వాట్ ఇస్ ద లాస్.
0: ఈ తమిళ్ లోపల ఏంటి, కకారంకు గకారంకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: దకారమునకు గకారమునకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: దకారమునకు దకారమునకు భేదం లేదు.
1: దకార
0: గాంధీ అని రాసే దగ్గర కాంతి అని రాస్తారు.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గాంధీ కాంతి
0: అక్కడ కా.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గా ఇట్స్ కా.
0: గాంధీ అనే దానికి కాంతి అంటారు.
1: ఇది గాంధీ.
0: అదే విధంగా పొగడుకుంటే తింటే పకోడా తింటే అంటున్నాడు.
1: సో ఈస్ ఆఫ్ సేయింగ్ పొగడుకుంటే ప్రైజ్ తెలిస్తే పకోడా తింటే ఈటింగ్ పకోడా.
0: సంగీతంలో శ్రవణానందంగా ఉంది కానీ పదములో చాలా ఘోరంగా ఉంటుంటాడు.
1: ద మ్యూజిక్ ఇస్ మెలోడియస్ బట్ ద వర్డ్స్ ఆర్ హారిబుల్.
0: అదే విధంగా వేదం చెప్పేటువంటి దాంట్లో గన్నని భోగించవచ్చునే కానీ అర్థం తెలియనప్పుడు అదంతా శ్రవణానందమే.
1: సో యూ కెన్ చాంట్ వేద త్రోట్ సో
0: మననానందం లేదు
1: బట్ ఇట్ విల్ నాట్ మేక్ యూ హ్యాపీ ఇన్ ఇన్నర్ హ్యాపీ.
0: కనుక మననానందం రావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ బి హ్యాపీ ఆన్ లిసనింగ్ బై రికమెండ్.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ది సీక్రెట్.
0: విద్యార్థులు నేటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుక చిన్న విషయాన్ని కూడా మన ఆధ్యాత్మిక రంగంలో అన్నింటినీ అర్థం తెలిసి మనం ప్రవర్తించాలి.
1: యూ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఆల్ ది స్మాల్ మ్యాటర్స్ ఇన్ ది స్పిరిచువల్ ఫీల్డ్.
0: Go.

0: చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, పిదప నాశము చేయు ఏ పెద్దనైనా, పిదప నాశము చేయు ఏ పెద్దనైనా.
1: వైట్ హ్యాండ్స్ ఆర్ బాన్ విత్ ఎ హంబుల్ బిగినింగ్ ఇన్ ఎ స్మాల్ స్కేల్, బట్ గ్రాడ్యువల్లీ దే విల్ ఈట్ అవే ది ఎంటైర్ వుడ్. లైక్ వైజ్ ఇస్ బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ థాట్స్ అరైజ్ ఇన్ ద మైండ్, ఇట్ విల్ డిస్ట్రాయ్, ఇట్ విల్ పుట్ టు రూయిన్ ఎనీ గ్రేట్ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్.
0: పొగకు మూలము నిప్పుల పుంజముండ, పొగకు మూలము నిప్పుల పుంజముండ, రైలు పరుగుకు నడిపించు డ్రైవరుండ, ఆటోమేటిక్ లైటుకు అవధులుండ, ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే, ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే, ఒకడు జగతిని సృష్టింప నుండవలదే.
1: ఫర్ ద స్మోక్ దెర్ ఇస్ ఫైర్ బిహైండ్, అండ్ ఫర్ ద రన్నింగ్ ట్రైన్ దెర్ ఇస్ ఎ డ్రైవర్. ఆటోమేటిక్ లైట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఏరియా. లైక్ దట్ డోంట్ యు ఫైండ్ ఎ క్రియేటర్ హూ క్రియేట్స్ ది ఎంటైర్ క్రియేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దృశ్యముకు గోచరమయ్యే ఈ చరాచర రూపమంతయి కూడాను పంచభూతములతో కూడినటువంటిది.
1: ఆల్ దిస్ అపేరెంట్ వరల్డ్ కంప్రైజెస్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచం.
1: The manifestation and the brilliance of the five elements is this very world.
0: Panchabhutamula yokka vikasame ee prapancham.
1: The full blossoming of the five elements is this world.
0: Deeniki vishvamu ani kudanu maroka peru.
1: This is also called vishvamu, universe.
0: V plus sha plus hu, idi vishvam.
1: V plus sha plus N is Vishwamu.
0: Anaga, aneka rupamulato, aneka angamulato, aneka bhavamulato, ee jagattu nandu Bhagavantude swarupani dharistunnadu.
1: It only means that God has manifested in varied forms and names with so many feelings and thoughts.
0: Deenine Purusha Suktamanandu సహస్రశేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఈ విశ్వమంతయు కూడాను సహస్ర నేత్రములతో, సహస్ర శిరస్సులతో, సహస్ర పాదములతో, సహస్ర అస్త్రములతో, సహస్ర పరికరములతో ప్రభవించినటువంటిదే ఈ ప్రపంచం.
1: దిస్ వరల్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ దట్ థౌజండ్ ఐడ్ వన్, ద వన్ విత్ థౌజండ్ హ్యాండ్స్ అండ్ థౌజండ్ ఫీట్.
0: విశ్వము కార్యము.
1: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విష్ణువు కారణకుడు.
1: విష్ణు ఈజ్ ద కాజ్.
0: కార్యకారణ సంబంధమే ఈ యొక్క జగత్తు.
1: దిస్ వరల్డ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: కార్యమునందు ప్రథమైనటువంటి యొక్క గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటాడు భగవంతుడు.
1: God is in a mighty form, magnificent form.
0: కారణమునందు చాలా సూక్ష్మ స్వరూపాన్ని ధరించింటాడు.
1: But at the causal level, he is very subtle.
0: కానీ ఈ కార్యకారణం రెండు కూడాను ఒక్క దైవ స్వరూపమే.
1: However, the cause and effect are absolutely divine.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు.
1: In an atom, he is still smaller.
0: మేటి వస్తువునందున మేటి అగుచు.
1: He is bigger than the biggest.
0: సర్వమును సాక్షిభూతి అయి వెలగియున్న.
1: He shines there as an eternal witness.
0: ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మయగును.
1: That spirit, Atma, is Brahma. The Brahma is Atma.
0: సూక్ష్మమునందు సూక్ష్మస్వరూపాన్ని ధరించి ఉంటాడు.
1: He is subtle. He is very subtle. Smallest of the small.
0: ఘనమునందు ఘనస్వరూపుడై ఉంటాడు.
1: And is the biggest of the big.
0: ఈ సూక్ష్మ ఘనములకు రెండు కూడాను ఆకారమునందు భేదములే కాని అనంతమైనటువంటి యొక్క శక్తి యందు ఏకత్వమే.
1: Though there is difference in these two, micro and macro, but that infinite power is one.
0: ఈ అణుఘనములు రెండు కూడాను అవినాభావ సంబంధములు.
1: They are interrelated.
0: అన్యోన్య ఆశ్రయం.
1: And are interdependent.
0: కనుక ప్రకృతిని మనము ప్రకృతిగా భావించి దీనిని వేరుగా తూయవేయరాదు.
1: Therefore, you cannot neglect nature and treat it separate.
0: ప్రకృతియే పరమాత్మ, పరమాత్మయే ప్రకృతి.
1: Therefore, this nature is God. God is nature.
0: ఈ ప్రకృతి యందున్నటువంటి పంచభూతములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: The five elements of this nature are the divine form.
0: కనుకనే భూమిని భూదేవత అని పిలుస్తూ వచ్చారు.
1: Therefore, earth is called a deity.
0: భూమి కూడాను దేవతనే.
1: This earth is also a deity.
0: తరువాత జలమును గంగా దేవత అంటున్నారు.
1: Water is worshipped as goddess Ganga.
0: కనుక జలమును కూడాను దేవుడనే భావిస్తున్నారు.
1: Water is also considered as God.
0: గాలిని వాయు దేవుడు అంటున్నారు.
1: Wind is also a deity.
0: అగ్నిని అగ్ని దేవుడు అంటున్నారు.
1: సో ఆల్సో ఫైర్, ద ఫైర్ గాడ్.
0: ఆకాశమును శబ్ద బ్రహ్మం అంటున్నారు.
1: దేర్ ఇన్ ద స్పేస్ యు ఫైండ్ శబ్ద బ్రహ్మన్ సౌండ్.
0: కనుక ఈ పంచభూతములు కూడాను భగవత్ స్వరూపములే.
1: దేర్ ఫోర్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద డివైన్ ఫార్మ్స్.
0: ఇట్టి పంచభూతములున్న మనము కేవలము అలక్ష్యంగా భావించి దీనిని పెడమార్గములో దుర్వినియోగపరుచుకుంటున్నాం.
1: We neglect these five elements and misuse them in the wrong direction.
0: భూతములను మనము అలక్ష్యంగా చూచి దుర్వినియోగపరిచినప్పుడు దైవమునే దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది.
1: If you neglect and misuse, it means you are misusing the divinity.
0: కనుక పంచభూతములను కూడాను సక్రమమైన మార్గములో పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దాని ద్వారా మనం కూడాను పవిత్రులు కావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సీక్రెట్ వే అండ్ బీ సీక్రెట్ ఇన్ టర్న్.
0: భగవంతునకు మరొక పేరు కూడాను కలదు.
1: గాడ్ హ్యాస్ అనదర్ నేమ్ దీస్ ఎలిమెంట్స్.
0: పుట్టుటకు పూర్వం ఉన్నటువంటి పదార్థములు కాని,
1: the material present prior to the birth,
0: ప్రస్తుతంలో ఉండినటువంటి పదార్థములు కాని,
1: or the material present now,
0: భవిష్యత్తులో కలగబోయేటువంటి పదార్థములు కాని,
1: or the material that awaits in future,
0: పుట్టించి పోషించి అంత్యము గావించినటువంటి వాడు భగవంతుడే.
1: The one who creates, sustains and annihilates is God himself.
0: ఈ మూడింటికి నీ అధిపతి అయినటువంటి ప్రభువు అతను తానే.
1: God is the master for all these three, creation, sustenance and annihilation.
0: కనుకనే భూత భవిష్యత్ వత్తాయ నమః అన్నారు.
1: Therefore, he is the master of the past, present and future.
0: భూతము వర్తమానము భవిష్యత్తు ఈ మూడింటికి కూడాను అధిపతి తానే.
1: So God is the master of the past, present and future.
0: కనుకనే ఆంధ్రులయందు సంవత్సరములు ప్రారంభించినప్పుడు ప్రభవ అంటారు.
1: Therefore, the commencement of the new year is called Prabhava.
0: అనగా దీనన్నిటి కూడాను ప్రభు తానే.
1: It only means God is the Lord.
0: ప్రభువును మొట్టమొదట మనము విశ్వసించాలి.
1: So we should have full faith in the Lord.
0: ప్రభువును విశ్వసించినప్పుడే ప్రకృతిని మనము చక్కగా శాంతిగా అనుభవించడానికి వీలవుతుంది.
1: When once you have full faith in the Lord, you can enjoy nature peacefully.
0: ఇది క్రొత్త కాదు, అనేక పర్యాయాలు చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఎర్లియర్, రిపీటెడ్,
0: ఈ జగత్తునందు మంచి చెడ్డలకు నిరంతరం కూడాను ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ధర్మాధర్మములకు ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎ ఫైట్ బిట్వీన్ ద రైచస్ అండ్ అన్రైచస్.
0: ఇది తప్పినది కాదు.
1: వన్ కెనాట్ ఎస్కేప్.
0: ఒకవైపున కౌరవులు, మరొక వైపున పాండవులు, ఒకటి ధర్మము, రెండవది అధర్మము, ఈ రెండింటికి నిరంతరం కూడా ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అది
1: కౌరవస్ అండ్ పాండవస్ they fought. That's a kind of conflict between the good
0: kaani
1: and bad.
0: Kaani ee iruvuru endunnatundi oka manobhavamulu pratyekanga untunnayi.
1: Their feelings are different.
0: Kauravulu motta motta mem rajulamu kanuka first I ani visheshincharu.
1: Kauravas have taken into consideration the first I.
0: Next world annaru.
1: Next position is given to the world.
0: Last God annaru.
1: And they kept God in the last.
0: Idi kauravula yokka sampradayam.
1: This is the order of priority given by Kauravas.
0: Pandavulu adi kaadu.
1: Pandavas didn't follow that.
0: First God.
1: They kept God in the first place.
0: Next world.
1: Next world.
0: Last I.
1: And they kept this I in the last.
0: కనుకనే పరమ భక్తులైనటువంటి వారు, ధర్మమూర్తులైనటువంటి వారు ఫస్ట్ గాడ్ మొట్టమొదటి స్థానంలో భగవంతుని ఉంచుకుంటారు.
1: Therefore, the one of righteousness and of great devotion.
0: అందుకోసమనే భారతీయ సంస్కృతి యందు, సాంప్రదాయం నందు మొట్టమొదటి సంవత్సరము ప్రభవ.
1: Therefore, as per the tradition and culture of Antra, it's called ప్రభవ.
0: శుక్ల రజోత్పత్తి ఈ విధంగా ఒక్కొక్కటి భగవంతుని నామంలో చెప్తూ వచ్చారు.
1: Names of various years are the names of God only.
0: Itanu yetti daniki ni sambandhinchinatundi vaadu kaadu.
1: He is not related to any specifically.
0: Kanukane ataniki maroka peru kodanu okati kaliginchi pilustu vacharu rishulu.
1: And he has another name now.
0: Aprameya annaru paapam.
1: He is called Aprameya.
0: Aprameyudaniga emti?
1: What do you mean by that?
0: Pratyakshanga parochanga anumananu ee pramanamulaku ye maatram kuda chikkanatunti vaadu.
1: It only means he is beyond your comprehension.
0: Pramanamulu moodu rakamainatuntiga unnai.
1: There are
0: pratyaksha pramanamu,
1: one direct evidence,
0: anumana pramanamu,
1: the second benefit of doubt.
0: Intiye kaadu,
1: not on this.
0: ఇంకా కొన్ని రకములైనటువంటి విషయం లోపల చాలా ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ గా వచ్చేటువంటివిగా ఉంటాయి.
1: అండ్ దేర్ ఇస్ ఆల్సో స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్.
0: పరోక్షంగా కూడా ఉంటుంటాది.
1: ఇట్స్ ఆల్సో ఇండైరెక్ట్.
0: ఎట్టి ప్రమాణమున కూడా చిక్కనటువంటి వాడు భగవంతుడు.
1: అండ్ హీఈస్ బియాండ్ ఆల్ ఎవిడెన్సెస్.
0: భగవంతుని ఇట్టిది అట్టిది ఎవరు నిర్ణయించడానికి సాధ్యం కాదు.
1: నో వన్ కెన్ డిసైడ్ ద స్పెసిఫిక్ నేచర్ ఆఫ్ ది డివినిటీ.
0: ఇతను భగవంతుడు ఇతను కాదు అని ఎవరు చెప్తారో వాడు మూర్ఖుడు.
1: He is a fool who says he is God, other is not.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మా ఆత్మ సర్వభూతాంతరాత్మ, అందరి యందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే.
1: Because the same ఆత్మ is present in all.
0: అన్ని బల్బుల యందు చేరినటువంటి ఒక కరెంట్ ఒక్కటే.
1: The same current flows in all the bulbs.
0: అన్ని తీపుల యందు చేరినటువంటి చక్కెర ఒక్కటే.
1: The same sugar is present in all
0: the sweets. అన్ని నగల యందు చేరినటువంటి బంగారు ఒక్కటే.
1: And the same gold is present in all jewels.
0: శృంగారములు వేరు బంగారమొక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: ద కలర్ ఆఫ్ ద కౌస్ వేరి, ద మిల్క్ ఇస్ వన్.
0: జీవ జంతువులు వేరు,
1: ద లివింగ్ క్రీచర్స్ ఆర్ డిఫరెంట్.
0: జీవుండు ఒక్కడే,
1: బట్ ది ఇన్డ్వెలర్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు, పూజలొకటే.
1: Flowers are of various varieties, but worship is one.
0: Teliyalekanu manavu telividappi.
1: As they are not intelligent, they become fools.
0: Bratuku kosamu bahubada baddulairi.
1: To carry out their living, they struggle hard.
0: Intakantanu veredi yelga paratu.
1: What else is to be conveyed to you?
0: Sadhu sadguna ganyulau vidyarthulara.
1: Oh, this assembly of noble students.
0: ఏమిటి భేదం ఉంది? ఇది మల్లెపూల పూజ, ఇది గులాబీ పూజ, ఇది సామంతి పూజ, ఇది చంపక పూజ అని పూజలు ప్రత్యేకంగా ఉందా? పూజ ఒక్కటే.
1: వర్షిప్ ఇస్
0: పుష్పములు వేరువేరుగా ఉండవచ్చు.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్. దేర్ ఇస్ నథింగ్ లైక్ జాస్మిన్ వర్షిప్ అండ్ రోజ్ వర్షిప్.
0: కోసము బహుమాద బద్దులైరి.
1: జస్ట్ ఫర్ దేర్ లివింగ్ దే సఫర్.
0: ఈ ప్రాకృతమైన జీవితమునందు ఈ బ్రతికే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి భేదములు ఏర్పరచుకుంటూ వచ్చారు.
1: టు క్యారీ అవుట్ దేర్ లివింగ్ దే ఫాలో ఆల్ డిఫరెంట్
0: భేదములంతా కూడాను ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: అబ్జర్వెన్స్ ఆఫ్ ది డిఫరెన్సెస్ ఇస్ ఎన్ అవుట్
0: ప్రాకృతమైనటువంటి లక్షణములే.
1: ఇట్స్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్
0: భౌతికమైనటువంటి లక్షణములే.
1: ఇట్స్ ఓన్లీ టెంపరమెంట్
0: క్షణికమైన లక్షణములే.
1: ఇట్స్ మొమెంటరీ ఫీచర్
0: కానీ సత్యమైన అనిత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క అమృతమైనటువంటి లక్ష్యము ఒక్కటే ఆత్మతత్వము.
1: బట్ దట్ ఎటర్నల్ నెక్టరైన్ ట్రూత్ ఈస్ ద వన్ ఆఫ్ ఆత్మ.
0: కనుక మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది సర్వుని యందు కూడాను సమంగానే ఉంటుండాలి.
1: Therefore divinity is present uniform in the entire humanity.
0: అయితే కొంతమంది వారి యొక్క బుద్ధి యొక్క ప్రభను పురస్కరించుకొని చిన్నది పెద్దదిగా కనిపిస్తుంటారు.
1: సమ్ బేసింగ్ ఆన్ దేర్ ఇంటెలెక్ట్ కన్సిడర్డ్ స్మాల్ ఆర్ మోర్.
0: మన బుద్ధి మట్టితో చేసిన అద్దం వంటిది.
1: అవర్ ఇంటెలెక్ట్ ఇస్ లైక్ ఎ మిర్రర్.
0: ఈ అద్దం నందు ఎన్నో కోట్ల దూరం నందున్నటువంటి సూర్య నక్షత్రాదులు కూడా కనిపిస్తుంటాయి.
1: యూ కెన్ ఆల్సో వాచ్ ద సన్ అండ్ ది స్టార్స్ దేర్ ఇన్ ఎ స్మాల్ మిర్రర్.
0: అద్దము చేతిలో పట్టుకుని సూర్యుని వైపు త్రిప్పు ఆ సూర్య ప్రతిబింబము ఆ చిన్నటి అద్దంలో కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ జస్ట్ ఎక్స్పోజ్ ద మిర్రర్ టు ద సన్ యూ విల్ సీ ద రిఫ్లెక్షన్.
0: యొక్క చుట్టుకొలత చాలా ఎన్నో మైళ్ళ దూరం ఉండేటువంటిది.
1: ఇట్స్ పెరిఫరీ సో వైడ్ ఎక్స్టెండింగ్ టు సో థౌసండ్స్ ఆఫ్ మైల్స్.
0: ఇంత చిన్న అద్దంలో కనిపిస్తున్నాడు.
1: యు ఫైండ్ సచ్ ఎ మైటీ సన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎ స్మాల్ మిర్రర్.
0: దక్షిణామూర్తి విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నాడు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే. మన బుద్ధి అనే చిన్న మిర్రర్ లోపలనే విశ్వమంతా ఇమిడి ఉంటుండాలి.
1: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ యు సీ ది ఎంటైర్ యూనివర్స్.
0: కనుక యూనివర్స్ అనగా ప్రపంచం అనగా విశ్వం అనగా ఎక్కడో బయట ఉన్నది కాదు, మన యందే ఉన్నది.
1: So universe or world, what you call, is present within us.
0: Reflection of the inner being.
1: Everything is reflection of the inner being.
0: నీ లోపల ఉన్నటువంటి దాన్ని బయట నీవు చూడగలుగుతున్నావు.
1: That's what is within you, you are able to see outside.
0: బయట ఏమాత్రం కూడాను లేదు.
1: Nothing whatsoever present outside.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూచినా ఒక్కడే మాత్రమే మక్కువై ఉన్నాడు అని. ఇక్కడ అక్కడ ఎక్కడ చూచినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
1: హియర్ అండ్ దేర్ వేర్ ఎవర్ యు మే సీ యు ఫైండ్ ఓన్లీ వన్ ఆత్మ సో డియర్ టు యూ.
0: ఎక్కడైనా నీ వెతుకు,
1: యు సర్చ్ ఎనీవేర్,
0: ఒక్కటే
1: ఓన్లీ వన్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ పంచభూతములు ఒక్కటే?
1: బికాజ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ వన్.
0: దాన్ని మొన్నటి దినం చెప్పాను. అద్వైతం అనేటువంటిది మూడు రకములుగా ఉంటుండాలి.
1: Advaita non-dualism is of three types.
0: Bhava advaitamu.
1: One is the feeling level.
0: Karma advaitamu.
1: The level of the action.
0: Vastu advaitamu.
1: And then the material level.
0: Emiti advaitam okkate kada moodu vidhamuluga enduku untundadi?
1: When non-dualism is just one principle, how do you consider it?
0: Aithe ee prakruti yandu manam nitya jeevithamlo anubhavistunnamu.
1: But however we experience in every day.
0: Bhava advaitam.
1: One, non-dualism at the level of feeling.
0: Emiti.
1: What is this?
0: This is butta.
1: This is cloth. This is cloth.
0: This is not cloth.
1: This is not cloth.
0: This is a bundle of threads.
1: This is a bundle of threads.
0: Not threads.
1: Not threads.
0: This is cotton.
1: This is cotton.
0: Kabatti cotton, thread, cloth, moodu okkate.
1: Therefore cotton, thread and cloth are one and the same.
0: Deeni viniyogamu, deeni roopanamamulu pratyekanga kanipistunnayi.
1: Its utility and the name of form differ.
0: ప్రతి లేక దారం కాలేదు.
1: వితౌట్ కాటన్ యూ డోంట్ గెట్.
0: దారం లేక వస్త్రం కాలేదు.
1: వితౌట్ థ్రెడ్ యూ డోంట్ గెట్.
0: కాబట్టి ఇది వస్తువు యొక్క అద్వైతము.
1: సో దిస్ ఇస్ నాన్ డ్యూలిజం.
0: ఇది ఏ భావము?
1: దిస్ ఇస్ ద ఫీలింగ్.
0: ప్రతి ఒక భావము.
1: కాటన్ ఇస్ ఎ ఫీలింగ్.
0: దారము ఒక భావము.
1: సో ఆల్సో ద థ్రెడ్.
0: వస్త్రము ఒక భావము.
1: ద క్లాత్ ఇస్ ఆల్సో.
0: అయితే అన్నిటికీ ఉన్నటువంటిది పదార్థం ఒక్కటే.
1: హౌఎవర్ ది సేమ్ మెటీరియల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది త్రీ.
0: కనుకనే ఇది భావ అద్వైతము అన్నారు.
1: సో దిస్ ఇస్ కాల్డ్ నాన్ డ్యూలిజం అట్ ద లెవెల్ ఆఫ్ ఫీలింగ్. ఇది
0: రెండు లాగా భావించడానికి వీలు కాదు.
1: యు కెనాట్ కన్సిడర్ ఇట్ ఆపోజిట్.
0: ఇది మన ప్రాకృతమైనటువంటి అద్వైతము.
1: దిస్ ఇస్ నాన్ డ్యూలిజం అట్ ద ఫిజికల్ లెవెల్.
0: ఇంకా క్రియాద్వైతం ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ దట్ యాక్షన్?
0: ఏ కర్మలు ఆచరించినప్పటికీ,
1: వాట్ ఎవర్ యాక్షన్ మైట్ బి అండర్టేకెన్,
0: ఏ విధమైన పనులు చేసినప్పటికీ,
1: వాట్ ఎవర్ వర్క్ ఇస్ డన్,
0: ఎట్టి సేవలో మనం పాల్గొన్నప్పటికీ,
1: ఎనీ సర్వీస్ రెండర్,
0: ఒక్క భావము. సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం. అన్ని కర్మలు కూడాను భగవంతుని ప్రీతిగా అర్పితం చేస్తున్నానే. ఈ అర్పిత భావం వచ్చినప్పుడు సర్వకర్మలు ఒక్కటే.
1: When once there is a feeling that all actions are offered to the lotus feet as to please him, all actions become one.
0: నీవు అన్నం పెట్టావు భగవంతునికి.
1: Supposing you offer food to God.
0: అన్నం పెట్టక మునుపు అది అన్నము.
1: Even before it's offered, it is food.
0: భగవంతునికి ఆఫర్ చేసిన తర్వాత ప్రసాదం.
1: The moment it is offered, it becomes prasad.
0: భగవంతునికి ఫలములు నీవు పెట్టావు.
1: Supposing you offered a fruit.
0: పెట్టక మునుపు అది ఫలములు.
1: Prior to that, it never fruit.
0: కానీ నైవేద్యం జరిగిన తర్వాత అది ప్రసాదము.
1: The moment it is offered, it becomes prasad.
0: చక్కెర పొంగలి పెట్టావు. పులిహోర పెట్టావు.
1: పులిహోర.
0: భోజనం పెట్టావు.
1: భోజనం.
0: ఇవన్నీ కూడా నువ్వు భగవంతునికి నైవేద్యంగా పెట్టావు.
1: They are all offered to God.
0: కానీ పెట్టక మునుపు ఇది పులిహోర దద్దోజనము చక్కెర పొంగలి అని పెట్టచ్చును.
1: ప్రయర్ టు దట్ యు మే కీప్ సో మెనీ డిషెస్.
0: అర్పితమైన తర్వాత అంతా ప్రసాదమే.
1: వెన్ వన్స్ దే ఆర్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రసాద్.
0: కాబట్టి భగవత్ అర్పితమైనటువంటి అంతా కూడాను క్రియాద్వైతమే.
1: సో వాట్ ఆల్ దట్ ఇస్ ఆఫర్డ్ టు గాడ్ ఈస్ నాన్ డ్యూయలిజం ఎట్ ద లెవెల్ ఆఫ్ యాక్షన్.
0: రెండు అనేటువంటిది లేనే లేదు.
1: దేర్ ఇస్ నో టూ అట్ ఆల్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Only one.
0: No, not two, only one.
1: Not two, only one.
0: Unnadi okkate okkati.
1: Only one, not two.
0: Adi kriyadvaitam.
1: That is non-dualism at the level of action.
0: Inka.
1: Then.
0: Moodavadi.
1: Third one.
0: Padarthadvaitam.
1: Material non-dualism.
0: Idi emiti?
1: What is this?
0: Ee dehamulo.
1: In this body,
0: ఈ దేహములో ఆ దేహములు అన్నింటి యందు కూడాను పంచభూతములే.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్.
0: ఈ పంచభూతములు ప్రతి వ్యక్తి యందు కూడాను ఉన్నటువంటివే.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఇవి ఏ పదార్థాద్వైతములు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ మెటీరియల్ నాన్ డ్యూయలిజం.
0: నీ దగ్గర ఒక వస్తువు లేకపోతే మరొక దగ్గర ఆ వస్తువును మనం కోరవచ్చు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్ట్ యూ కెన్ రిక్వెస్ట్ సమ్వన్ ఎల్స్.
0: నీవు కోరే వస్తువు నీ దగ్గరనే ఉంది.
1: In fact, what you desire is present with you. Then why should you ask for it?
0: ఎందున్నటువంటి ఒక పంచభూతములే ఎదుటివాణి ఎందు కూడా ఉంటున్నాయి.
1: The five elements in you are present in everyone.
0: నీ ఎదుటివాణి ఒక పంచభూతములు నీ ఎందు ఆశించాలి.
1: Then why do you expect others?
0: అది ఏ ద్వైతము.
1: That is dualism.
0: అరే నా ఎందు ఉన్నటువంటి పంచభూతములే తన ఎందు ఉంటున్నాయి ఎందుకు నేను కోరాలి?
1: The five elements in me are present in the other man also. I should ask for it. Both are same.
0: కాబట్టి నాకు ఇంకొక వస్తువు అక్కర్లేదు.
1: So I don't want any other thing.
0: ఇంకొక వ్యక్తి నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీ అదర్ పర్సన్.
0: ఇంకొక పదార్థం నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ ఎనీ ఆబ్జెక్ట్.
0: ఏకం ఏవ అద్వితీయం. ఇది ఏ ఒక్కటి.
1: ఓన్లీ వన్ నాట్ టూ.
0: ఏకోహం బహుశ్యాం బహుశ్యాం బహుశ్యాం.
1: వన్ మేనిఫెస్ట్ ఇన్ టూ మెనీ.
0: ఒకటే అనేకంగా రూపొందిపోయినాయి.
1: వన్ మేనిఫెస్ట్ ఇన్ టూ మెనీ.
0: ఒక బంగారు ఎన్నో నగలుగా తయారైపోయింది.
1: సేమ్ గోల్డ్ బికమ్స్ మెనీ జ్యూవెల్స్.
0: కనుకనే ఈ భగవతత్వం అనేటువంటిది పంచభూతముల సర్వులు యందు ఉండేటువంటివి.
1: Therefore the divinity, the five elements are present in all.
0: కనుక ఇందులో భేదమే లేదు.
1: So there are no differences whatsoever.
0: ఇది పదార్థద్వైతము.
1: This is non-dualism at the material level.
0: ఈ మూడింటి యందు మానవుడు సమర్థుడైనప్పుడే సార్థకత పొందుతాడు.
1: When man understands and becomes an expert, he will redeem his life.
0: ద్వైతం నుంచుకొని
1: keeping dualistic mind
0: జీవితమునందు అద్వైతాన్ని బ్రతికినప్పుడు
1: and leads life in non-dualism
0: అశాంతి మనకు ప్రాప్తిస్తుంది.
1: And his life will be one of restlessness.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
1: There is a rich man.
0: ఆ శ్రీమంతునికి ఏమీ పని లేదు ఇంకా.
1: He has no other work to do.
0: Loading, unloading, loading, unloading, loading, unloading. తినటం కూర్చోవటం తినటం కూర్చోవటం.
1: He has no other work to do other than loading and unloading.
0: ఈ విధంగా తినటం చేత అజీర్ణ వ్యాధి వచ్చింది.
1: Because of excessive eating, he was suffering from indigestion.
0: ఒక స్పెషల్ డాక్టర్ ని తీసుకొచ్చాడు.
1: A special doctor was brought.
0: దీని నివారణకు ఏది మూల కారణము, ఏది దీనికి మందు అన్నాడు.
1: He just asked what medicine is to be taken.
0: చక్కని ఎక్స్పర్ట్ ఒక డాక్టర్ అతను చెప్పాడు.
1: డాక్టర్ ఇస్ అన్ ఎక్స్పర్ట్ హీ సెడ్.
0: శ్రీమంతుడా,
1: ఓ రిచ్ మ్యాన్,
0: నీవు నయా పైసా ఖర్చు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్పెండ్ నయా పైసా.
0: కానీ అజీర్ణ వ్యాధికి ఏ విధంగా నీకు నీవే తెప్పించుకున్నావు అజీర్ణం.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇండైజెషన్.
0: నీ కడుపు ఎంత పడుతుంది అనేటువంటిది నీకు తెలియదా?
1: డోంట్ యు నో హౌ మచ్ యువర్ స్టమక్ వుడ్ అకామిడేట్.
0: కేవలం దురాశ చేత ఊరికే కూరుతున్నావు కర్ర పెట్టి.
1: బికాస్ ఆఫ్ గ్రీడ్ యు ఆర్ స్టఫింగ్ యువర్ బెల్లి.
0: దానివల్ల అజీర్ణం అయిపోయింది.
1: Therefore it led to indigestion.
0: శక్తి తక్కువ, పదార్థం ఎక్కువ.
1: Your power of digestion is less.
0: అప్పుడే అజీర్ణ వ్యాధి వచ్చేసేసింది.
1: Here arises indigestion.
0: దీనికి చక్కని మందు చెప్తున్నాను వినమన్నాడు.
1: So I'll prescribe good medicine.
0: ఇంత ఉప్పు గడ్డ ఉంటుంది.
1: Here is a ball of salt.
0: ఇప్పుడు వైట్ సాల్ట్ అనే చాలా పౌడర్ గా వస్తుంది. పూర్వం అంత అట్ట కాదు, గడ్డలుగా వచ్చేది.
1: You find the salt in the form of balls earlier.
0: ఎప్పుడు చూసినా నీవు ఒక కంపుగడ్డను దవడను పెట్టుకుని దాని సారాన్ని మింగుతూ ఉంటుంది అన్నాడు.
1: యూ కీప్ వన్ బౌల్ ఆఫ్ సాల్ట్ అండ్ చూ ఇట్ కంటిన్యూస్.
0: ఎవరైనా అజీర్ణ వ్యాధిగా ఉండేటువంటి వాళ్ళు ఈ ఉద్యమం చేసుకోవచ్చును.
1: Those who are suffering from indigestion can follow this prescription. And that rich man suffering of indigestion was chewing this salt. After some time he got complete relief.
0: At that time,
1: he was celebrating his birthday.
0: నా బర్త్డే కి నా అజీర్ణ వ్యాధి తగ్గిపోయింది కనుక అందరికి నేను స్వీట్ పంచాలి అనుకున్నాడు.
1: As I don't have indigestion any longer, as today happens my birthday, let me distribute sweets, he decided.
0: కాబట్టి ప్రతి మిఠాయి అంగడికి వెళ్ళాడు.
1: So he visited every shop, sweet shop.
0: అయ్యా నీ మిఠాయి ఏ రుచిగా ఉంటుందో చూడాల.
1: I want to test which
0: అన్నాడు. కొంచెం గిల్లుకొని నోట్లో వేసుకున్నాడు.
1: And he picked little and tasted.
0: ఉన్నది.
1: And it is fully salted.
0: నాకు సర్లేదని ఒకటి దాచి 5-6 అంగళ్ళంతా దాటిపోయాడు.
1: He went on searching for a good sweet in all of the 5 sweet shops.
0: ఇతని యొక్క పరిస్థితి 6వ అంగడి వాడు చక్కగా కనిపెట్టాడు.
1: That the 6th shopkeeper could understand his position.
0: అతని దగ్గరికి వెళ్లి నీ మిఠాయి ఎట్టుందో మొట్టమొదటి చూసి నేను కొంటాను అన్నాడు.
1: And he went to the 6th shop and said, let me taste.
0: అంగడి వాడు చెప్పాడు, మొట్టమొదటి అదిగో ఎదురుగా ఒక ట్యాప్ ఉంటుంది, అది కొడాయి ట్యాప్, అక్కడికి వెళ్లి నీ నోరు పూర్తి కడుక్కొని తీరా, అప్పుడు నేను నా లడ్డు రుచి చూపిస్తానన్నాడు.
1: The shopkeeper said, there lies the tap in front here, go and wash your mouth, then I'll give you the sweet.
0: అక్కడ పోయాడు. ఇతను చెప్పినట్టుగా నోరు బాగా క్లీన్ చేసుకున్నాడు. ఆ ఉన్నటువంటి ఉప్పు గడ్డను పక్కకు నొట్టేశాడు, క్లీన్ గా వచ్చాడు.
1: And likewise he went there, cleaned his mouth and
0: రుచి చూచాడు, తీయగా ఉంది, ఆ ఈ లడ్డు బాగుంది.
1: Then he tasted laddu, so sweet, then he said it's good.
0: అప్పుడు ఆ లడ్డంగడి వాడు చెప్తున్నాడు,
1: then the shopkeeper tell
0: పిచ్చివాడ, నోటిలో ఉప్పు పెట్టుకుని ఎంత తీపి తింటే గానీ అది తీయగా ఉంటుంది, ఆ ఉప్పుగానే ఉంటుంది.
1: The shopkeeper said, having salt there on one hand in your mouth,
0: అదే విధముగానే
1: likewise
0: ఈనాడు
1: today
0: నాస్తికత్వం అనేటువంటి రోగం బయలుదేరినటువంటి వారికి,
1: this disease of atheism is rampant,
0: ఒక విధమైనటువంటి యొక్క చేదు అనేటువంటి ఒక గడ్డను లోపల పెట్టుకుని ఎన్ని దీనాలు ఎన్ని రూపంలో అయినటువంటి ఒక స్వీట్ తిన్నప్పటికీ అది చేదుగానే ఉంటుంటుంది.
1: దే హ్యావ్ ఆల్ ద బిటర్నెస్ and they don't relish any sweet.
0: దురాలోచనలు దుశ్చింతనలు అనేటువంటిది తన నోటి అందుంచుకుని ఎంత మధురమైనటువంటి యొక్క దైవ ప్రీతికరమైనటువంటి యొక్క నామములు కాని సేవకులు కాని లేక పదములు కాని విన్నప్పటికీ అవి చేదుగానే ఉంటాయి, ఉప్పగానే ఉంటాయి.
1: With all the bitter thoughts and bitter feelings and bitter actions, you would not be able to relish any good activity, good thought.
0: ఈ తప్పు పదార్థముందా?
1: Does the mistake lie in the matter?
0: కాదు కాదు.
1: No.
0: మనలో ఉన్నటువంటి రోగదోషము.
1: The mistake lies with us.
0: ఒక మ్యారేజ్ కి వెళ్ళాడు ఒక డయాబెటిక్ పేషెంట్.
1: A diabetic patient attended a marriage.
0: Anta marriage lo andaru bhojanani kucchunnaru.
1: All sat there for
0: తీసుకొచ్చేంత లడ్డు లడ్డు జిలేబి జిలేబి జిలేబి అని పంచుకుంటూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ సర్వింగ్ లడ్డు అండ్ జిలేబి స్వీట్స్.
0: అందులో కొంతమంది 5-6 మంది మాకు వద్దండి వద్దండి అన్నారు.
1: 5-6 పీపుల్ సెడ్ వీ డోంట్ వాంట్ స్వీట్స్.
0: కానీ వారికి తినాలనే ఆశనే.
1: రియల్లీ స్పీకింగ్ దే వాంట్.
0: లోపల డయాబెటిక్ పేషెంట్ ఆ రోగం ఉంటుంది వాడిలో.
1: బికాస్ దే సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్.
0: ఆ రోగం ఉండటం వల్ల నాకు వద్దంటున్నాడే కానీ నిజంగా ఆ తీపి వద్దని చెప్పడం కాదు.
1: బికాస్ ఆఫ్ ది డిసీజ్ ఆఫ్ డయాబెటీస్ దే సే నో, ఇన్ ఫ్యాక్ట్ దే వాంట్ ఇట్.
0: అదే విధంగానే
1: లైక్ వై
0: ఈ జగత్తునందు
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఆస్తికులు నాస్తికులు
1: ఎథీస్ట్
0: ఆస్తిక నాస్తికులు ప్రాస్తికులు ఇంతమంది ఉంటున్నారు.
1: దేర్ ఆర్ సో మెనీ క్లాసెస్ ఆఫ్ పీపుల్.
0: అందులోపల ఈ ఆస్తికులు అనేటువంటి వారికి ఒక విధమైనటువంటి యొక్క ప్రీతి కలిగినప్పుడు ఏది తీసుకున్నా గానీ తీయగానే ఉంటుంటారు.
1: సో తీస్ వాట్ ఎవర్ దే టేక్ దే రిలిష్ దే లైక్ ఇట్.
0: కనుకనే కొంతమందికి ఒక దైవ ప్రీతి లేనటువంటి వారికి అన్ని కూడాను తాను తప్పుగానే ఉంటుంటాయి, ఏది తిన్నా కానీ అరుచిగానే ఉంటుంటాయి.
1: దోస్ దట్ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్, వాట్ ఎవర్ దే పార్టేక్ ఇట్ వుడ్ బి బిటర్.
0: ఇక్కడ ఉండినంత వరకు కూడాను విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ మరెవరైనా కానీ మంచి పవిత్రమైన భావాలతో హృదయాన్ని నింపుకుంటారు.
1: సో లాంగ్ దే ఆర్ హియర్ స్టూడెంట్స్ ఆర్ టీచర్స్ దే ఆర్ సీక్రెట్.
0: అన్ని మంచిగానే కనిపిస్తాయి,
1: ఎవ్రీథింగ్ అపియర్స్ గుడ్,
0: మంచి మధురంగానే ఉంటాయి,
1: ఎవ్రీథింగ్ ఇస్ సో
0: స్వీట్. కానీ ఇక్కడ నుంచి దాటి వెళ్ళిన తర్వాత
1: దే మూమెంట్
0: ఈ ప్రకృతి యొక్క వాతావరణం లోపల పడి
1: బికాస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్
0: రోగం వారిలో ప్రారంభమైపోతుంది.
1: దేర్ కమెన్సెస్ ది డిసీజ్.
0: ఏమిటి
1: వాట్ ఇస్ ద
0: ప్రకృతి వాంఛలు అనేటువంటి రోగములు వస్తాయి.
1: ద డిజైర్ ఆఫ్ వరల్డ్ ఈ
0: ప్రకృతి వాంఛలనే రోగం ఎప్పుడు తనలో ప్రవేశించను ఆధ్యాత్మికం దూరం అయిపోతుంది.
1: ద మూమెంట్ దిస్ డిసీజ్ ఆఫ్ వరల్డ్ డిజైర్
0: ఆధ్యాత్మికం పైన అన్ని రకమైనటువంటి ఆపోహలు పడిపోతారు.
1: ది స్పిరిచువాలిటీ లీవ్స్ యూ, దెన్ యూ విల్ బి కన్ఫ్యూజ్డ్.
0: ఇంకా వారి ఆ రోగములకు ఏమాత్రము నివారణ లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో క్యూర్ ఫర్ సచ్ ఎ డిజీజ్.
0: ఒక క్యాన్సర్ కైనా కానీ నివారణ ఉంటుంది, కానీ భగవద్వేషం అనేటువంటి దానికి నివారణే లేదు.
1: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్ బట్ నాట్ హేట్రెడ్ ఫర్ గాడ్.
0: చదువు తక్కువనా?
1: Is it that you don't take
0: భావం తక్కువనా?
1: Or feeling?
0: రావణాసురుడు 24 విద్యలు చదివాడు. శ్రీమంతుడు, బలవంతుడు, గుణవంతుడు అన్ని ఉంటున్నాయి.
1: Yes, everything else.
0: కానీ
1: బట్
0: కామక్రోధములు రెండు లోపల ప్రవేశించడం చేతనే అన్నింటికి తాను దాసుడైపోయాడు.
1: బికాస్ ఆఫ్ డిసైర్ అండ్ యాంగర్ హి బికేమ్ ఎ స్లేవ్ టు ఎవ్రీబడీ.
0: ఆశకు దాసుడైన జగమంతటికి తను దాసుడే కదా.
1: When one becomes a slave to the desire, he becomes a slave to the whole world. The one who conquers desire.
0: అనశంబును దాసుము లోకులెల్ల. లోకమంతా అతనికి దాసుడు పొందుతుంది.
1: The whole world will serve him. Everybody will become his slave.
0: ఆశకే దాసుడైతే లోకానికే దాసుడైపోతాడు.
1: బట్ హీ బికమ్స్ ఎ స్లేవ్ టు ద డిజైర్.
0: దైవానికే దాసుడైతే లోకమే తనకు దాసత్వం పొందుతుంది.
1: బీ ఎ స్లేవ్ టు గాడ్, దెన్ ద హోల్ వరల్డ్ విల్ కమ్ టు యూ.
0: కనుకని మనము దైవత్వాన్ని విస్మరించకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: దానివల్ల మూడు చెప్పాడు.
1: త్రీ థింగ్స్ ఆర్ పాయింటెడ్
0: వేదాంతం నందు. చక్కని రత్నాల వంటి మూటలు, రత్నాల వంటి మాటలు.
1: దేర్ ఆర్ ప్రెషస్ words which are gems, valuable gems.
0: జగత్తును నమ్మవద్దు.
1: Never believe this world.
0: దైవమును మరవవద్దు.
1: Never forget God.
0: మరణమును మరవవద్దు.
1: And never forget death.
0: ఈ మూడు కూడాను ఉంటుంటాయి.
1: These three are essential.
0: దైవాన్ని మరవవద్దు.
1: Never forget God.
0: లోకాన్ని నమ్మవద్దు.
1: Never believe this world.
0: మరణానికి భయపడవద్దు.
1: And never be afraid of death.
0: అది తప్పింది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్ దేర్.
0: ఈ మూడు చాలా విశ్వాసంగా చూసుకోవాలి.
1: దీస్ త్రీ యు షుడ్ హావ్.
0: ఏమిటి? లోకాన్ని నమ్మవద్దు.
1: నెవర్ బిలీవ్ దిస్ వరల్డ్.
0: ఎందుకంటే క్షణ క్షణములకు నువ్వు మారిపోతుండాలి.
1: బికాస్ ద వరల్డ్ చేంజెస్ మొమెంట్ టు మొమెంట్.
0: దైవాన్ని విడవవద్దు.
1: నెవర్ ఫర్గెట్ గాడ్.
0: మరణమునకు భయపడవద్దు.
1: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
0: భయపడితే వదులుతుంది అది.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్,
0: అది ఎవరికి బంధుత్వాన్ని చూపించదు.
1: అండ్ ఇట్ షోస్ నో రిలేషన్షిప్ విత్ ఎనీబడీ.
0: అది ఎవరికి చూసినా గానీ తనకు తానుగానే ఉంటుంది.
1: ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్, అన్మైండ్ఫుల్ ఆఫ్ ద రిలేషన్షిప్.
0: కానీ వేదాంత పరిభాష యందు ఈ మూడు కూడా చాలా ప్రధానమైనట్టుగా తెలుసుకోవాలి.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ దీస్ ఆర్ ది చీఫ్ ప్రిన్సిపల్స్.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడనో, ఏ ప్రదేశం నుందో, ఏ స్థానం నుందో ఉంటుంటుంది. అక్కడ మాత్రమే మనకు కనిపిస్తుంది అనుకోవటం చాలా వెర్రితనం.
1: If we just limit divinity to a particular place and situation, it
0: sarvatra untundadi bhagavat tattvam.
1: Divinity is present
0: adi
1: everywhere.
0: Adi leni sthaname ledu.
1: There's no place without him.
0: Adi kaani roopame ledu.
1: There's no form without
0: adi
1: him.
0: Adi kaani padarthame ledu.
1: There's no material without him.
0: Kanaka chetana achetanam landu kuda untundadi.
1: It's present in mobile and immobile.
0: Lokamulo scientists anta prati okati anu.
1: Scientists call it everything is of, made up of atoms.
0: Atoms అంటారు.
1: Atoms they say.
0: కాని లోకమంతా కూడా అణువుల యొక్క ప్రభావమే.
1: That the whole world is full of these atoms.
0: ఈ చెక్క ఉందంటే ఇది అంతా కూడా అణు ప్రభావమే.
1: The wood is also full of atoms.
0: ఈ స్పీకర్ ఉన్నదంటే అదంతా అణు ప్రభావమే.
1: So also the speaker.
0: అంతా అణు యొక్క శక్తులు చేరికనే.
1: Everything is atomic power combination.
0: కాబట్టి వాళ్ళంతా దీన్ని అణువు అన్నారు.
1: So they all call it an atom.
0: కానీ ఆధ్యాత్మికులు దీన్ని శక్తి అన్నారు.
1: బట్ spiritualists call it as power.
0: వాళ్ళంతా కూడా కేవలం ఒక విధమైనటువంటి యొక్క శక్తి అన్నారు.
1: Spiritualists call it power.
0: వాళ్ళు ఎనర్జీ అన్నారు.
1: They call it energy.
0: కాబట్టి పేరులు వ్యత్యాసమే కానీ పదార్థం ఒక్కటే.
1: There is difference in the name, but
0: ఎక్కడెక్కడ పరమాణు ఉంటుందో అక్కడంతా దైవత్వం ఉంటుండాలి.
1: Wherever there is an atom, there is divinity.
0: ప్రతి పరమాణువుకు ఒక రూపం ఉంటుండాలి.
1: Every atom has a definite form.
0: రూపం లేని అణువు లేదు.
1: There is no atom without a form.
0: కనుక దైవత్వాన్ని మనం విశ్వసించాలంటే మన హృదయవాసమే దైవత్వము.
1: టు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్, వి షుడ్ నో గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
0: దైవమునకు అనేక రూపములు ఉంటున్నాయి.
1: గాడ్ హెస్ మెనీ ఫార్మ్స్.
0: అనేక రూపములతో కూడినటువంటిదే దైవత్వము.
1: గాడ్ ఈస్ కాస్మిక్ విత్ వేరీడ్ ఫార్మ్స్.
0: మన దేహం ఉంది.
1: We have a body.
0: కాళ్ళు ఉన్నాయి.
1: లెగ్స్.
0: చేతులు ఉన్నాయి.
1: హ్యాండ్స్.
0: రేళ్లు ఉన్నాయి.
1: ముక్కుంది.
0: కన్నులు ఉన్నాయి. చెవులు ఉన్నాయి. నోరు ఉన్నాయి. కడుపు ఉంది. అన్ని ఇవన్నీ చేరిందే దేహం.
1: All together make a body.
0: ఇందులో ఒక్కోటి ఒక్కోటి వేరు వేరుగా చేస్తే వేర్ ఇస్ బాడీ?
1: వీ కాంట్ కట్ ఆఫ్ ఫ్రాగ్మెంట్ ది వేరియస్ లింబ్స్.
0: అదే రీతిగానే జగత్తులో ఏది చూసినప్పటికీ అన్ని భగవంతుని యొక్క అంగములే.
1: సో వాట్ ఆల్ యూ ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ది డివైన్.
0: కొండలంతా ఒక రాయమయము.
1: The whole mountain is made up of rock.
0: Bhumanta mrunmayamu.
1: The earth is made up of mud.
0: Vrikshamanta kashtamayamu.
1: Tree is made up of wood.
0: Dehamanta mamsamayamu.
1: Body is made up of
0: anta kudanu
1: flesh.
0: Okoka dani panchabhutamulu yokka mayame.
1: So everything is combination of the five elements.
0: Shilamayamu parvatamu.
1: The mountain is made up of rock.
0: Kashtamayamu adavulu.
1: And the forest
0: shilamayamu samudramu.
1: And ocean is the water.
0: Bhoomi.
1: And earth is of mud.
0: Dehamu.
1: Human body is water.
0: Anta panchabhutamulu yokka prabhuvame.
1: So everything is a combination of the five elements.
0: కాబట్టి సర్వము పంచభూతముల యొక్క స్వరూపమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ ద మానిఫెస్టేషన్
0: పంచభూతములే పరమాత్మ స్వరూపము.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద డివైన్ ఫామ్.
0: పరమాత్మకు ప్రత్యేకమైనటువంటి రూపం కాదు.
1: గాడ్ ఈస్ నాట్ ఎ సెపరేట్
0: ఫామ్. ఈ అంధులైనటువంటి వారు అజ్ఞానులైనటువంటి వారికి ఈ సత్యాన్ని నిరూపించే నిమిత్తమై అవతారములు దిగి వస్తుంటాయి.
1: To demonstrate this fact to blind people, ignorant people, God descends as avatar.
0: అవతారము ప్రత్యేకమైన రూపంతో రాదు.
1: Incarnation doesn't come separate.
0: ఎందుకోసము?
1: Why?
0: జగత్తునందు పుట్టినటువంటి సర్వ జీవరాశులు కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
1: ఆల్ క్రీచర్స్ ఆన్ ఎర్త్ డిశ్చార్జ్ దేర్ ఓన్ డ్యూటీ.
0: పశువులు పక్షులు క్రిమికీటకాదులు చీమలు దోమలు కూడాను తమ తమ కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా భంగపరచుకోకుండా కాలం గడుపుతుంటాయి.
1: Animals, birds and bees, ants and mosquitoes, they discharge their duties.
0: ఈనాటి మానవుడికి మాత్రమే తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు.
1: It's only man who has forgotten his responsibility.
0: ఒక పక్షులైనా కానీ సీజన్ రీజన్ అనుసరిస్తుంటాయి.
1: బర్డ్స్ ఫాలో సీజన్ అండ్ రీజన్.
0: కానీ మనిషికి మాత్రం నో సీజన్ నో రీజన్.
1: బట్ మ్యాన్ హ్యాస్ నో సీజన్ నో రీజన్.
0: కనుకనే ఈ మానవాకారమే వచ్చి ఈ చెడిపోయినటువంటి మానవును సంరక్షించాలి.
1: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ టు కరెక్ట్ ది హ్యూమానిటీ.
0: కనుకనే దైవం మానుష రూపేణా అన్న.
1: గాడ్ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
0: ఆ మనిషి రూపంలో రావడానికి కారణం ఇదే.
1: దిస్ ఇస్ ద రీజన్ వై హీ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
0: లేకపోతే మనిషిలో ఉన్నటువంటి ఒక దోషాన్ని నిరూపించాలని ఒక గ్రద్ద వచ్చి చెప్తే దాన్ని రాళ్లతో కొట్టి పంపిస్తాడు. దాన్ని ఏమాత్రం లక్ష్యం చేయడు.
1: ఇఫ్ ఎన్ ఈగిల్ వర్ టు కమ్ అండ్ పాయింట్ అవుట్ మిస్టేక్ ఎట్ యూ, యూ విల్ సర్టన్లీ ఫెల్ స్టోన్స్ అట్ ఇట్ అండ్ రైట్ అవే.
0: అయ్యా నీకు బుద్ధి ఉందా లేదా అంటే నీవేంటే నాకు చెప్తాము అని దాన్ని రెండు కూరలు కట్టతో కొట్టి పంపిస్తాడు.
1: ఈవెన్ ఇఫ్ ఎ హీబ్ ఆఫ్ ఫెలో వర్ టు కమ్ అండ్ టెల్ యూ యువర్ మిస్టేక్, యూ విల్ ఫెల్ స్టోన్స్ అట్ ఇట్ అండ్ డ్రైవ్ ఇట్ ఆఫ్.
0: కనుకనే ఇక్కడ రెండు రకములైనటువంటి ఒక తత్వాన్ని మనము భావించాలి.
1: హియర్ వీ హావ్ టు అండర్స్టాండ్ టూ పాయింట్స్ హియర్.
0: జ్ఞానదేవుడు.
1: వన్ ఇస్ జ్ఞానదేవ.
0: ఇంకొకడు భక్తి దేవుడు.
1: అనదర్ ఇస్ భక్తి దేవ.
0: ఈ ఇరువురు అన్నదమ్ములు ఉంటున్నారు.
1: బోత్ ఆర్ బ్రదర్స్.
0: ఇరువురు కలిసి ప్రయాణం చేస్తున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ట్రావెలింగ్.
0: జ్ఞానదేవుడు భక్తి దేవుడు.
1: జ్ఞానదేవ అండ్ భక్తి దేవ.
0: ఇరువురు ప్రయాణం చేస్తుండగా దాహం వేసింది.
1: దే వర్ థర్స్టీ ఆన్ ద వే.
0: భక్తి దేవుడు జ్ఞానదేవుడిని అడిగాడు.
1: భక్తి దేవ జ్ఞానదేవ,
0: దాహంగా ఉంటుంది, అది మీరెక్కడా కనిపించలేదే.
1: ఐఎమ్ వెరీ థర్స్టీ, ఐ డోంట్ ఫైండ్ వాటర్ అరౌండ్.
0: జ్ఞానదేవుడు చెప్పాడు.
1: జ్ఞానదేవ సెడ్
0: ఏదో కొన్ని ఎక్కడైనా బావులు ఏమైనా ఉన్నాయో వెతుకుదాము అన్నాడు.
1: లెట్ అస్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ వెల్స్ ఇఫ్ దేర్ అవైలబుల్ ఎనీవేర్ హియర్.
0: కొంతమందికి పాత బావి ఒకటి కనిపించింది.
1: దే కుడ్ సీ ఏ వెల్ విచ్ ఇస్ ఇన్
0: అడుగు లోపల దాని నీరు కనిపించింది.
1: దే కుడ్ సీ వాటర్ ఇన్ డెప్త్.
0: అప్పుడు జ్ఞానదేవుడు,
1: జ్ఞానదేవ
0: జ్ఞానదేవత కైవల్యం ఏమైనా మారవచ్చు జ్ఞానదేవుడు.
1: విత్ విజ్డమ్ విత్ జ్ఞాన ఎనీథింగ్ కెన్ బి బ్రాట్.
0: పక్షి రూపాన్ని ధరించాడు, లోపలికి పోయాడు, నీరు త్రాగాడు, వచ్చాడు.
1: హీ హస్ టేకెన్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బర్డ్ అండ్ గాట్ ఇన్ టు ద వెల్.
0: జ్ఞానదేవుడు ఏ రూపాన్నైనా ధరించవచ్చును.
1: జ్ఞానదేవ కెన్ టేక్ అపాన్ హింసెల్ఫ్ ఎనీ ఫార్మ్.
0: జ్ఞానదేవత కైవల్యం.
1: Because wisdom is only path to liberation.
0: Advaita darshanam jnanam.
1: The non-dualism is real wisdom.
0: Kada akkada ye matram kuda idi ledu.
1: So there's no difference
0: whatsoever.
1: He can assume any form.
0: Kani bhakti devudu.
1: But this bhakti deva.
0: Inka lopaliki poledu.
1: He couldn't get into the well.
0: Athaniki aa shakti ledu.
1: He is not in position of that.
0: Bhavi gattuna kuchunnadu.
1: He sat along this.
0: Daivanni premistu premistu premistu smarinchadu.
1: He just chanted the name of God with intense
0: love. కొంతసేపు స్మరించేటప్పటికి నీరంతా తన కాళ్ళ క్రిందంతా వచ్చింది.
1: After some time he could notice water collecting under his feet.
0: చల్లగా ఉన్నదని కన్ను తెరిచి చూసేటప్పటికి అడుగునున్నటువంటి బావిలో ఉన్న నీరంతా పొంగి తన దగ్గరికి వచ్చినాయి.
1: When he opened his eyes and started noticing, the water in the depth of the well came out.
0: జ్ఞానము అనేటువంటిది తన ఆకారాన్ని మార్చుకోవాల్సి వస్తుంది.
1: That jnana, wisdom will help you to change your form.
0: Bhakti deni maarchanakkaledu, tana premanu maarchukunte chalu sarvamu tana daggarike parigettostundi.
1: Whereas for the devotion, direct your love, everything will come to you.
0: Bhakti ki minchinatvanti marokati lene ledu.
1: There is no other thing beyond this devotion.
0: Bhakti devudu jnana devuniki oka letter rasadu.
1: Bhakti deva wrote a letter to jnana deva.
0: Yeman rasadu.
1: What did he write?
0: ఏమి రాశాడు?
1: వాట్ హి రోట్?
0: ఒక తెల్లటి ఒక కాగితము చుట్టి కవర్ లో పెట్టి ఒక లెటర్ మాదిరి పంపించాడు జ్ఞానదేవునికి.
1: హి రోట్ ఎ లెటర్, ఫోల్డెడ్ ఇట్, put it in an envelope and sent to Jnanadeva.
0: Jnanadevudu chuchadu.
1: Jnanadeva read it.
0: Aksharalu unte beginning nunchi end varaku manam chudavachunu.
1: If there are letters,
0: oh priyamaina sodara tittini namaskaramuto tammudu ani modatu enda chudavachunu.
1: One can see the beginning and the end if the letter is written.
0: Aksharale levu dantu.
1: There are no letters there at all.
0: కనిపించలేదు.
1: దే కుడ్ సీ.
0: అప్పటి నుంచి జ్ఞానదేవుడు రాస్తూ రాస్తూ రాస్తూ వస్తున్నాడు ఆ జాబ్ జవాబు.
1: అండ్ సిన్స్ దెన్ జ్ఞానదేవ స్టార్టెడ్ గివింగ్ రిప్లై.
0: ఎన్ని రాసినప్పటికీ ఆ జాబ్ లో ఇంకా ఏం మిగిలినాయో ఏమిటో. అందువల్లనే నిరంతరము రాస్తూ రాస్తూ రాస్తూ అదే జ్ఞానత్వము అని ఎప్పుడు చూసినా పరిశోధన పరిశోధన పరిశోధన.
1: So Jnanadeva went on writing, it's a matter of investigation, continuous.
0: Life anta parishodantone poyindi.
1: The life is one of continuous investigation.
0: Parishilane eppudu jarigedi.
1: When it's a matter of investigation, when do you experience?
0: Inaati scientist anta ide gathe padutunnaru.
1: This is the situation.
0: Eppudu chuchina parishodana parishodana, experimental experimental experimental, no experience.
1: The scientist spent all the time in experimentation process, no
0: experience.
1: What is it that you get out of this?
0: నిన్నటిది ఈనాడు కొత్తగా కనిపిస్తుంది.
1: Yesterday's look new today.
0: ఈనాడుది రేపటికి కొత్తగా కనిపిస్తుంది.
1: And today's will be new tomorrow.
0: తర్వాత మొన్నటికి ఇది పాతగా మారిపోతుంది.
1: Later it will be old stuff.
0: ఇదంతా కొత్త పాత కొత్త పాత కొత్త పాత.
1: This is all the old and new.
0: కనుకని దీని వల్ల మనకు ప్రయోజనం లేదు.
1: No use out of it.
0: జ్ఞానము కంటే భక్తి చాలా సులభమైన మార్గము.
1: Path of devotion is easier than wisdom.
0: జ్ఞానం చాలా కష్టమైనటువంటి.
1: Wisdom is very tough.
0: ఇది అందరికీ ప్రాప్తించేటువంటిది కాదు.
1: It's not given to everybody.
0: భక్తి భగవత్ నామస్మరణ చేతను ఆ ప్రేమావేశం చేతను ప్రేమ యొక్క భావం చేతనే సర్వం కూడా తన వశం చేసుకోగలడు.
1: With the joy and ecstasy repeating God's name you can capture everything in this world. Students,
0: మీ యందున్నటువంటి ప్రేమను
1: చెడ్డ
0: మార్గము పట్టించుకోకుండా
1: see that it won't go in the wrong way.
0: దానిని ఇదంతా కృత పాత కృత పాత కృత పాత.
1: దిస్ ఇస్ ఆల్ ద ఓల్డ్ అండ్ న్యూ.
0: కనుకని దీనివల్ల మనకు ప్రయోజనం లేదు.
1: నో యూజ్.
0: జ్ఞానము కంటే భక్తి చాలా సులభమైన మార్గం.

0: నడమార్గం పట్టించుకోకుండా
1: సీ దట్ ఇట్ వోంట్ గో ఇన్ ద రాంగ్ వే,
0: దానిని అసహ్యమైనటువంటి మార్గంలో దాన్ని ప్రవేశపెట్టకుండా,
1: డోంట్ మేక్ ఇట్ చీప్,
0: సమాజంలో విరుద్ధమైన మార్గంలో దీన్ని ప్రవేశపెట్టకుండా,
1: సీ దట్ యూ వోంట్ యాక్ట్ అగేన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ,
0: తల్లిదండ్రుల యొక్క అభిష్టమునకు ప్రవేశ విరుద్ధంగా ప్రవేశపెట్టకుండా,
1: డోంట్ యాక్ట్ అగేన్స్ట్ ద విషెస్ ఆఫ్
0: అదర్స్, సర్వ సమాజమునకు సై అనిపించేటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సీ దట్ యూ డైరెక్ట్ యువర్ లవ్ సో యాస్ టు విన్ ద అప్రిషియేషన్ ఆఫ్ ఎవ్రీబడి.
0: భగవద్ విషయం లోపల ఎవరాజ్ఞ మనకు అక్కర్లేదు.
1: సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ యూ డోంట్ నీడ్ టు ఎనీబడీస్ కమాండ్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: మీరా నిరంతరము గిరిధర గోపాల గిరిధర గోపాల అని పాడుతున్నారు.
1: మీర వాస్ సింగింగ్ సింగ్ గిరిధర గోపాల.
0: కానీ మహారాణా కోపం వచ్చింది.
1: రాణా వాస్ వెరీ యాంగ్రీ.
0: అతని అభిష్టానికి ఈమె కొంతవరకు లొంగలేదు.
1: షీ ఈజ్ యాక్టింగ్ అగేన్స్ట్ హిస్ ఇంట్రెస్ట్.
0: ఎప్పుడు చూసినా కానీ సర్వకాల సర్వావస్థలు ఎందుకు కృష్ణనామంనే చింతిస్తూ ఉంటుంది.
1: అట్ ఆల్ ప్లేసెస్ ఎవ్రీ టైమ్ షీ హాస్ బీన్ చాంటింగ్ కృష్ణాస్ నేమ్.
0: ఆ కోపం చేత భరించుకోలేక
1: అవుట్ ఆఫ్ ఫ్యూరీ ఆఫ్ యాంగర్
0: తన కొప్పు బట్టి బయటకు ఈడ్చి తలుపు వేసేశాడు మందిరానికి.
1: షీ కాట్ హోల్డ్ ఆఫ్ హర్ హెయిర్ అండ్ షీ హాస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ ద టెంపుల్.
0: తక్షణమే కొంచెం షాక్ వచ్చింది పాపం.
1: ఇమీడియట్లీ షీ వాస్ షాక్.
0: అయ్యో కృష్ణ, నిన్ను వదిలిపోవటమా, నేనెట్లా సాధ్యమవుతుంది, నేను ఉండలేను నిన్ను వదిలి అని కొంత బాధపడింది.
1: షీ ఫెల్ సో సాడ్ సేయింగ్ కృష్ణ కెన్ ఐ లీవ్ యూ.
0: భగవంతుడు సర్వత్రా ఉండేటువంటి వాడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: కృష్ణ అమర ధిల్ తుమారా మందిర్.
1: My heart is your temple.
0: ఈ టెంపుల్ కాదు.
1: నాట్ దిస్ టెంపుల్.
0: ఈ టెంపుల్ మహారాణా కట్టాడు.
1: దిస్ టెంపుల్ ఇస్ బిల్ట్ బై మహారాణా.
0: నీవే కట్టావు నా హృదయం అనే టెంపుల్.
1: వేర్ హాస్ ది టెంపుల్ ఆఫ్ మై హార్ట్ ఇస్ బిల్ట్ బై యు.
0: పర్మనెంట్.
1: ద టెంపుల్ యు బిల్ట్ ఇస్ పర్మనెంట్.
0: దాన్ని నువ్వు వదలడానికి వీలు కాదు.
1: యు కెనాట్ గివ్ అప్ మై.
0: కాబట్టి నా యొక్క టెంపుల్ అదే.
1: సో దాట్స్ మై టెంపుల్.
0: చెల్లోరేమున్ చెల్లోరేమున్ గంగా జమునా తీర్ చెల్లోరేమున్.
1: Let the mind travel towards the place of merger of Ganga and Yamuna.
0: ee prayaga kuniki ticket book post cheskodu lekapothe ticket reservation cheskodu ticket.
1: Don't purchase a ticket and reserve your ticket to prayaga.
0: Ganga Yamuna tir,
1: the place of merger of Ganga and
0: Yamuna. Uchvasa nichvasamulu rendu oka mukkuto teesukotam oka mukkuto vadaltam ide eela pingala annaru.
1: Inhalation and exhalation are the two processes.
0: ఈ ఈడా పింగళకు భూమధ్య స్థానమే కుంభకము అన్నారు.
1: ఫర్ దీస్ టు ఈడా పింగళ
0: ప్రయాగా మూడింటి యొక్క ఏకత్వమే ప్రయాగ.
1: ద ప్లేస్ ఆఫ్ మర్జర్ ఇస్ ప్రయాగ.
0: గంగా భక్తి.
1: గంగా ఇస్ డివోషన్.
0: యమున నానం ఒక కర్మ.
1: యమున ఇస్ యాక్షన్.
0: అంతర్వాహిని అనేటువంటి సరస్వతే ఈ యొక్క లోపల భూమధ్య స్థానము.
1: సో ద ఇన్నర్ కరెంట్ సరస్వతి.
0: గంగా యమున సరస్వతి యొక్క మూడింటి యొక్క ఏకస్థానము భూమధ్య స్థానము.
1: ఆల్ ది త్రీ అట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్.
0: అక్కడ ఉన్నావు నీవు.
1: దేర్ యు ఆర్ ప్రెసెంట్.
0: గంగా యమున తీర్ చెల్లోరేమున్.
1: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్.
0: గంగా యమున నిర్మల పానీ. ఇవి రెండు ఎట్లా ఉంటున్నాయి? నిర్మలమైన జలంగా ఉంటుంది.
1: ద వాటర్ ఆఫ్ గంగా యమున ఆర్ ప్యూర్.
0: అంతేకాదు శీతల చెల్లోరేమున్ గంగా యమున తీర్.
1: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్ గంగా యమున.
0: మోరమకుట పీతాంబర చూవే కుండల రజత శరీర్ చెల్లోరేమున్ చెల్లోరేమున్ గంగా యమున తీర్.
1: It is a plea, it is pleading with the mind so that it might travel to that place.
0: Akkadiki velli nee
1: go there.
0: Maraku chotuku neeku vellavaddu.
1: Don't go anywhere.
0: Adi kuda ekkada undi?
1: Where is it?
0: Neelone undi.
1: It is within you.
0: Baita prapancham kaadu.
1: It's not the outer world.
0: Baita pradesham kaadu.
1: Outer place.
0: Daivam anta kudanu nee hrudayamunde nindi untunnadi.
1: God is in your heart.
0: Aithe
1: however
0: atanni ప్రత్యక్షంగా నీవు దేహరీతిగా నీవు అనుభవించినప్పుడు దాని యొక్క ఆనందం నీకు లభ్యమవుతుంది.
1: ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ హిమ్ సీ హిమ్ డైరెక్ట్లీ యూ విల్ బి హ్యాపీ.
0: పుస్తకంలో రాస్తుంటారు మైసూర్ పాక్ జిలాబాం జిలేబీ బర్ఫీ అనేటువంటి రాస్తుంటారు.
1: దేర్ యూ ఫైండ్ సమ్ ఆఫ్ ద బుక్స్.
0: చదివినప్పుడు నీకు రుచి కనిపించదు.
1: వెన్ యూ రీడ్ యూ డోంట్ ఫైండ్ ద టేస్ట్.
0: కానీ అదే మైసూర్ పాక్ గులాబ్ జామ్ బర్ఫీ తీసుకుని వస్తే మంచిగా రుచిగా కనిపిస్తుంది.
1: బట్ ది సేమ్ స్వీట్స్ వెన్ యూ స్టార్ట్ ఈటింగ్ యూ విల్ నో ద టేస్ట్.
0: కనుకనే నా ఎందే ఉంటున్నదని భావంతో పోతే ఈ మాధుర్యం తెలియదు.
1: సో
0: ఆ భావస్వరూపుడైన భగవంతుడితో నీవు ఆనందాన్ని అనుభవించినప్పుడు అదే మాధుర్యంగా తెలుస్తుంది.
1: ఇట్స్ మియర్లీ ఎ ఫీలింగ్. It will not help you. It should come to your experience.
0: కనుకని అవతారాలు దిగి రావడానికి ఇదే కారణాలు.
1: It is the purpose behind the advent of incarnation.
0: శారీరకంగా మానసికంగా బుద్ధిపూర్వక

0: ఖచ్చితంగా సెన్సెస్ గా అన్నింటి ఎందుకును ఒక విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం భావించినప్పుడు ఇంతకంటే ఆనందం మరొకటి లేదు.
1: When we consider physical, mental, intellectual faculties as divine, they know that beyond this. కరుణ గోపికలు
0: అన్నాడు ఆశిస్తూ వచ్చారు.
1: This is what Gopikas wanted then.
0: మాయందు హృదయ భూమి అనేటువంటిది కేవలము పగిలిపోతుంటుండాలి.
1: The land of our hearts is barren.
0: కృష్ణ, నీవు ఎక్కడెక్కడ పుడుతుంటావో అక్కడెక్కడంతా మేము కూడా పుట్టాలి.
1: లెట్ అస్ బి దేర్ వేర్ ఎవర్ యు ఆర్ బోర్న్.
0: పుష్పంబువై నీవు పొలు పొందుచుండిన తుమ్మెదనై నేను తిరుగుచుందు.
1: యాజ్ యు ఓ కృష్ణ, యాజ్ యు బ్లాసమ్ లైక్ ఎ ఫ్లవర్, ఐ గో రౌండ్ యూ లైక్ ఎ బీ.
0: బీ, నీవు నేను పుష్పంగా పుడితే నేను బీగా పుట్టాలి.
1: ఇఫ్ యు ఆర్ బోర్న్ యాజ్ ఎ ఫ్లవర్, లెట్ మీ బీ ఆల్వేస్ ఎ బీ.
0: చేరేంత వరకు గీ అని తిరుగుతూ నేను చాలా రోదన చేస్తూ తప్పక నీలో ప్రవేశించాలి. ప్రవేశించడానికి ఆ మత్తుని నేను త్రాగుతూ తన్మయత్నంగా ముందుకుపోతాను.
1: I go round you, the flower, making humming sound, and get into you and draw the nectar.
0: Ruchambu vai neevu vadillu chundina vallikanai neeku allukondu.
1: If you are there as a tree, let me be creeper around you.
0: Neevegina vruchamu aithe nenu creeper aipovali. ఎట్లా నీకు చుట్టుకొనే పోవాలి, కానీ నీకు దూరంగా ఉండకూడదు.
1: ఇఫ్ యూఆర్ ది ట్రీ, ఐ షుడ్ బి క్రీపర్ జస్ట్ రౌండ్ యూ, ఐ షుడ్ నాట్ బి సెపరేట్.
0: వర సముద్రుడే నీవైనా,
1: ఇఫ్ యూఆర్ ఎన్ ఓషన్,
0: వాహిని ఎగుచు నేను నీలోన ఐక్యమగుదు.
1: లెట్ మీ బి రివర్ అండ్ మర్జిన్ యూ.
0: లీనిగా చెప్పు, నీవు సముద్రుడై పుట్టినప్పుడు నేను ఒక నదిగా వచ్చి నీలో ఐక్యమైపోవాలి.
1: ఇఫ్ యు ఆర్ దేర్ ఎస్ ఎన్ ఓషన్, లెట్ మీ బి రివర్ అండ్ మర్జిన్ యూ.
0: మేలు పర్వతమే నీవైనా పరచుకొని పారెద నేను సెలయేరునై.
1: ఇఫ్ యు ఆర్ ఎ మేరు మౌంటైన్, ఐ విల్ బి ఎ వాటర్ ఫాల్.
0: ఫాల్స్ అని దుంకేది కాదు, దాన్ని ఖర్చుకొనే రావాలి.
1: ఫాల్స్ దే జస్ట్ స్టార్ట్ రన్నింగ్, టచింగ్ దట్.
0: అనంత ఆకాశమే నీవైనా,
1: if you are infinite sky,
0: chinna chukka nenai neelona chelaguchundu.
1: Let me shine there as a tiny star.
0: Neevu aakashamite pedda aakashamu, nenu chinna chukka ga nena neelo vastunta.
1: If you are of that infinite sky, let me be there as a tiny star.
0: Kanuka neeku maaku ye maatramu edabaadu jaragakudadu.
1: There should not be any separation between you and all of us.
0: Jaragakudadu,
1: there should not be separation.
0: Nirantaramu samyogame maaku praaptinchali.
1: There should be this union, continuous union.
0: Samyogame సరి అయినటువంటి ఒక భక్తి తత్వము అన్నారు.
1: దట్ యూనియన్ ఇస్ ట్రూ డివోషన్.
0: సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య సావిధ్యం, ఇదే ముఖ్యమైన మార్గం. సాలోక్యము నీ చింతనలో ఉండాలి.
1: సాలోక్య, ఐ షుడ్ థింక్ ఆఫ్ యూ.
0: సామీప్యం నీకు దగ్గరగా ఉండాలి.
1: సామీప్య, ఐ షుడ్ బి నియర్ యు.
0: సారూప్యము నీ రూపాన్ని నేను పొందాలి.
1: సారూప్య, ఐ షుడ్ హావ్ యువర్
0: ఫామ్. సాయుధ్యము నేను నేను ఐక్యమైపోవాలి.
1: సాయుధ్య, ఐ షుడ్ మర్జిన్ యు.
0: ఇదే పంచమ పురుష మార్గము అన్నారు. పంచమ పురుష మార్గము,
1: దిస్ ఇస్ పంచమ పురుష మార్గం.
0: పురుష మార్గం నాలుగు ఉంటున్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షం నాలుగు. కానీ ఈ పవిత్రమైనటువంటి యొక్క చేరిక అనేటువంటిది ఐదవ పురుషతత్వము.
1: దేర్ ఆర్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్, ధర్మ, అర్థ, కామ,
0: పరమ భక్తి అన్నారు.
1: ది ఫిఫ్త్ వన్ ఇస్ యూనియన్, దట్ ఇస్ సుప్రీమ్ డివోషన్.
0: ఈ పరమ భక్తికి మించినటువంటిది మరొక జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ దిస్ సుప్రీమ్ డివోషన్.
0: ఇది వర్ణించినప్పటికీ దీనికి మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యను అభ్యసించండి.
1: యూ స్టడీ,
0: ఉద్యోగాలు చేసుకోండి.
1: డూ జాబ్,
0: వివాహాలు ఆడండి. డజన్ పిల్లలు కనండి. కానీ దైవాన్ని మాత్రం మరవకండి.
1: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: దైవాన్ని మర్చిపోతే
1: ఇఫ్ యూ ఫర్గెట్,
0: జీవితమే జీవితం కాదు.
1: యువర్ లైఫ్ ఇస్ నో లైఫ్.
0: ఎంత గొప్పవాడైనా కానీ, ప్రైమ్ మినిస్టర్ కావచ్చును, ప్రెసిడెంట్ కావచ్చును, కానీ హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్.
1: You may be a very great man, prime minister or president, if you forget God, hero becomes
0: zero.
1: They change now and then.
0: Kaani neevu aa yokka parama tattvanni maatram vadalakoodadu.
1: But you should never give up that spiritual aspect.
0: Daivamuniki enta avakasam chitti anta samipaniki povadaniki prayatname cheyipoyadu.
1: Take every chance to be near God.
0: ఇదియే మానవుని యొక్క ప్రధానమైన సాధన.
1: దిస్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పర్సూట్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: మానవత్వం సార్థకమైనట్టు అవుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్.
0: జంతునాం నరజన్మ దుర్లభము.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ రేర్.
0: తినటం, త్రాగటం, ఉండటం, నిద్రించటం, ఇంత మాత్రం మానవత్వం.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ మియర్లీ ఈవెన్
0: చేయటం లేదా.
1: డోంట్ యూ ఫైండ్ అనిమల్స్? అండ్
0: దానికి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: లెవెల్ ఆఫ్ ద డిఫరెన్స్.
0: మానవుడు లోపల ఏమి ప్రత్యేకమైన
1: స్పెషాలిటీ
0: ఉంటుండాలి?
1: వాట్ ఇస్ దట్ స్పెషాలిటీ?
0: ఏ యొక్క పవిత్రత ఉంటుండాలి?
1: వాట్ ఇస్ దట్ సాంక్టిటీ బిహైండ్?
0: అంతా ఒకటే.
1: ఎవ్రీథింగ్ ఇస్
0: వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని క్వశ్చన్ వేసుకుంటే కానా పీనా సోనా మరణా, ఇదే నా నాలుగు అర్థాలు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్? ఈజ్ ఇట్ మియర్లీ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ స్లీపింగ్? నో.
0: డైయింగ్.
1: అండ్ డైయింగ్.
0: ఇది అన్ని జరుగుతుండాలి. చీమలకు వస్తుండాయి, పాములకు వస్తుండాయి, అన్నిటికీ దోమలకు వస్తుండాయి.
1: యాంట్స్, స్నేక్స్, మస్కిటోస్ ఆల్సో పాస్.
0: నీవు అదే గతి పట్టిపోతే నీకు యొక్క మంచితనం ఏమిటి? మానవత్వంలో ఉన్నటువంటి విలువ ఏమిటి?
1: ఇఫ్ యూ ఆల్సో జాయిన్ దట్ కేటగిరీ, వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ?
0: అన్నింటికంటే ఉన్నత స్థాయిని నీవు పోవాలి. అదే ఊర్ధమూలం అతశాఖ అని చెప్పింది వేదం.
1: యూ షుడ్ రీచ్ హైయర్ ఆల్టిట్యూడ్స్, హైయర్ లెవెల్స్.
0: అది ఏ భగవత్ ప్రేమకు సమీపాలు కావాలి.
1: And you should be close to God.
0: భగవత్ అనుగ్రహానికి పాత్రలు కావాలి.
1: And you should enjoy God's love.
0: భగవత్ ఆనందాన్ని అనుభవించాలి.
1: You should also enjoy.
0: ఈ ఆనందం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing beyond bliss.
0: ప్రేమ రహిత మరుభూములలో.
1: In this barren land, bereft of love.
0: ప్రేమాంకురమును పెంపొంద.
1: And we sow the seeds of love.
0: ప్రేమావేశముతో.
1: With all the feeling of love.
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ. ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే. కృష్ణ గానము చేయగదే, మురళి గానము చేయగదే.
1: విత్
0: ప్రేమ రహిత మరుభూములలో.
1: ద బారెన్ ల్యాండ్ వితౌట్ లవ్.
0: ప్రేమాంకురములు పెంపొంద. ఏవో చెట్లు నాటం కాదు. ఏ ముండ చెట్లు, ఏ ఇంకొక తుమ్మ చెట్లు మాటకూదు. ప్రేమ చెట్టే నాటాలి అక్కడ.
1: వి షుడ్ నాట్ సో ఎని ప్లాంటేషన్స్ ఆఫ్ బుషీ ప్లాంట్స్ ఆర్ ఇంటి.
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ.
1: యాజ్ దేర్ ఇస్ రెయిన్ ఫాల్ ఆఫ్ లవ్.
0: రెయిన్ ఫాల్స్, లవ్ డ్రాప్స్ రావాలి.
1: దేర్ షుడ్ బి లవ్ డ్రాప్స్ ఇన్ దిస్ రెయిన్ ఫాల్.
0: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది.
1: యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో కంటిన్యూస్లీ. కృష్ణ,
0: ఈ గానం ఎవరితో చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు?
1: హౌ ఆర్ యూ ప్లేయింగ్ ఆన్ యువర్ ఫ్లూట్?
0: ఈ గానం చేసేది మురళి.
1: ఇట్ ఈస్ ద ఫ్లూట్ ఆన్ విచ్ యూ ప్లే.
0: ఆ మురళి అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ మురళి?
0: తొమ్మిది త్వరలు ఉండేటువంటి మురళి.
1: దిస్ మురళి ఫ్లూట్ హ్యాస్ 9 హోల్స్.
0: మన దేహమునకు 9 త్వరలు ఉన్నాయి.
1: అవర్ బాడీ హ్యాస్ 9 హోల్స్.
0: కాబట్టి నా దేహమునే నీ మురళిగా తీసుకో.
1: టేక్ మై బాడీ యాజ్ యువర్ ఫ్లూట్.
0: అయితే ఈ దేహమనే మురళి లోపల అనేక డిజైర్స్ అనేటువంటి పదార్థాలంతా ప్యాక్ అయిపోయింది.
1: This body of flute is fully packed with the desires.
0: కానుకని స్వరాలు రావటం లేదు.
1: So you are, we don't get proper tune.
0: దానంత మంచి హాలోగా చేసినప్పుడు, ఆ యొక్క భ్రాంతులు విసర్జించినప్పుడు అది మంచి త్వరగా తయారవుతుంది, హాలోగా తయారవుతుంది.
1: When once it is made hollow, free from worldly
0: అది
1: desire.
0: అది ఎప్పుడు హాలో అయిపోయిందో అప్పుడు కృష్ణుడు హలో అని పిలుస్తాడు.
1: When once the flute of the body becomes hollow, Krishna will say hello.
0: అప్పుడు దాన్ని తీసుకుంటాడు, వాయిస్తాడు.
1: Then he will pick it up and play on
0: that. ప్రతి తొర్ర పైన కూడా తన యొక్క బ్రేళ్లు స్మరిస్తుంటాయి.
1: And you will also find the touch of the fingers of the Lord.
0: తాను తన యొక్క పెదవుల పైన పండుకుంటుంది ఆ మురళి.
1: And this flute will be on the lips of
0: God. భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను ఆ ఫ్లూట్ ద్వారా పోయి అనేక మందికి ఆ శబ్దాన్ని వినిపించి ఆనందంలో ముంచి వేస్తుంది.
1: And it is the divine breath that comes out of the mouth as a melodious music.
0: కనుక భగవంతునికి మనం కావాల్సింది రెండు పదార్థాలుగా తయారు కావాలి.
1: So we should shape ourselves into two.
0: పావుకోళ్ళు, పాదరక్షలు.
1: వన్ స్లిప్పర్స్.
0: రెండవది మురళి.
1: సెకండ్ ఫ్లూట్.
0: ఇందులో ఏది నాకు కావాలి?
1: వాట్ ఇస్ దట్ ఐ వాంట్?
0: పావు రక్షలు అంటే ఆ పాదరక్షలపై నీ బరువు అంతా మోసుకోవచ్చు.
1: ద హోల్ బాడీ రెస్ట్ ఆన్ స్లిప్పర్స్.
0: కింద ఉన్నటువంటి యొక్క రాళ్లకు, ముండకు, చెత్తకు, పాములకు అన్నిటికీ భరించుకోవాలని.
1: And the slippers should bear everything around.
0: బాధలకును భరించుకోవాల్సినటువంటి పాదరక్షలు.
1: ఓన్లీ స్లిప్పర్స్ షుడ్ బేర్ యువర్ వెయిట్.
0: ఇది మహా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్.
0: ఇది ఏ విధంగా ఉంటుందో ఏమిటో.
1: వాట్స్ ద వే?
0: కానీ మురళిగా తయారు కావటం చాలా సులభం.
1: టు బికమ్ ఎ ఫ్లూట్ ఇస్ సో సింపుల్.
0: ఈ టవల్ ఇట్లా పట్టుకుని ఎంతసేపు అయినా ఉండాలంటే చేయి నొప్పి అవుతుంది.
1: టు హోల్డ్ ది టవల్ ఇన్ ద గ్రిప్ ఇస్ సో టఫ్.
0: కాబట్టి టవల్ గట్టిగా పట్టుకోవటం గొప్పతనం కాదు.
1: టు హోల్డ్ ఇట్ ఇన్ ద గ్రిప్ ఇస్ నాట్ గ్రేట్ థింగ్.
0: చాలా సులభం.
1: డ్రాప్ ఇట్ ఇస్ సో సింపుల్ అండ్ ఈజీ.
0: కనుకని మన డిజైర్స్ ని గట్టిగా పట్టుకుని దాంతో అవస్థలు పడుకోవటం కాదు గొప్పతనము.
1: టు క్లింగ్ ఆన్ టు హ్యాంగ్ ఆన్ టు అవర్ డిజైర్స్ నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్.
0: చాలా సులభమైనటువంటి
1: డ్రాప్ ఇట్ డౌన్ ఇట్ సో ఈజీ.
0: అది ఏ వైరాగ్యము అన్నారు.
1: దట్ ఈస్ రెనన్సియేషన్.
0: ఆ వైరాగ్యం అనేటువంటి దాన్ని మనం సాధ్యమైనంత వరకు సాధించాలి.
1: వీ షుడ్ డెవలప్ ద డిటాచ్మెంట్.
0: అయితే ఈ ప్రపంచంలో ఉండినప్పుడు ఆ వైరాగ్యాన్ని సాధించడం అంత సులభం కాదు.
1: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ నాట్ దట్ సింపుల్.
0: నా కొడుకు, నా బిడ్డ, నా భార్య, నా తల్లి, నా ఏమిటి ఇవన్నీ నా నా నా నా నా
1: వి గోన్ క్లెయిమింగ్ మై వైఫ్, మై సన్, మై డాటర్.
0: ఈ పదములోనే కనిపిస్తుంటుంది అది నీది కాదని.
1: ఇన్ ద వెరీ వర్డ్ వీ సే దేర్ ఇస్ ఎ మీనింగ్.
0: నా కొడుకు, కొడుకు నాది కాదు, నా కాదు కొడుకు, కొడుకు నాది కాదు.
1: నా మైన్ సన్, నో మై, నా మీన్స్ నో నెగేషన్.
0: నా తల్లి, తల్లి నాది కాదు.
1: నా నో,
0: ఈ నా అర్థాన్ని తెలుసుకుంటే ఎంతైనా బాగా పవిత్రం అవుతారు.
1: సో ఇఫ్ యు నో ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్
0: నాకు అర్థం తెలుసుకోవాలి.
1: బట్ వి షుడ్ నో
0: నా కాదు.
1: నా మీన్స్ నో.
0: నా ఇల్లు, ఇల్లు నాది కాదు.
1: నా ఇల్లు, దిస్ నాట్ మై హౌస్.
0: పదమునందే ఉంటుంది అది అర్థము.
1: ఇన్ ద వెరీ వర్డ్ దేర్ ఇస్ మీనింగ్ ఇంప్లాయిడ్.
0: కనుకనే మొట్టమొదటి నాది, నాది, నాది, నాది. దీనిని వేదాంతం నేతి, నేతి, నేతి, నేతి, నేతి, నేతి అన్నారు.
1: సో దిస్ క్లెయిమ్ ఆఫ్ మైన్ ఈస్
0: వెన్న కరిగించి చేసినటువంటి నెయ్యి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది
0: నేతి కాదు.
1: నెగేషన్ నో.
0: ఇదంతా కూడా నువ్వు కేవలం దైవ స్వరూపమే. ఆ విశ్వాసాన్ని పెట్టుకోండి.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్, హ్యావ్ దట్ ఫెయిత్.
0: భజన బినా సుఖ.

I've been there because I've been.

హేమ గోదానముల్ ఇయవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి

0: నిలవగలడా?
1: బీయింగ్ ఎ స్కాలర్, ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు విన్ ఓవర్ ది అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్. యాజ్ ఎ వారియర్ విత్ ఆల్ ద కరేజ్ వన్ కెన్ బి విక్టోరియస్. బీయింగ్ ఎ కింగ్ వన్ కెన్ రూల్ ద కింగ్డమ్ నైస్లీ. One can indulge in acts of charity of golden cows. One can even count the number of the living beings. But yet, to control the senses, the body, and to turn inward, and to maintain the state of equanimity is not possible.
0: Parama pavanamaina bharatavaniyandu sahanamannade మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధురభావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమిద్ది. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. నేటికిచ్చిరి పరదేశ నీతులరసి వేష విచి

0: in this sacred land of Bharat, it is forbearance that's the real beauty. Of all the sacred rituals, adherence to truth is the highest and the noblest. The most nectarine feeling is the feeling towards the mother. And the character is more important than anything in life. Such conduct, such code has been totally forgotten, having been carried away. The foreign culture, we have adopted the kind of life. Just as the elephant is not aware of its mighty strength, Bharatiyas are also not aware, conscious of their greatness and rich cultural heritage. What is to be said of the administration of Bharat?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: ప్రతి మానవుడు తన పరిపూర్ణత్వాన్ని గుర్తించే నిమిత్తమై అనేక విధములైనటువంటి ప్రయత్నములు సలుపుతున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ బీన్ మేకింగ్ ఎ సిన్సియర్ అటెంప్ట్ టు అటైన్ ది స్టేట్ ఆఫ్ పర్ఫెక్షన్ టోటాలిటీ.
1: అట్టి పరిపూర్ణత్వాన్ని పొందే నిమిత్తమై మానవుడు ఆచరించేటువంటి ఆచరణకి సంపూర్ణము అని చెప్పారు, అనగా పూర్ణమైనటువంటిది అని. దీనిని సంస్కృతి అని కూడా చెప్పారు.
0: To attain that state of totality, the process adopted is total and its perfection.
1: Kanuka manavudu tana samskrutini tana pavitratanu tana seela sampattini kaapadukune nimittamai aneka pavitramaina karyamullo palgonavalsi vastundi.
0: Man has to undertake sacred tasks to uphold the culture and also his character.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: మానవునికి ప్రధానమైనటువంటి యొక్క జీవితము ప్రేమనే.
0: The life centers round love.
1: ఆ ప్రేమ యందే మనం జీవించాలి.
0: We have to carry on life surgeon with love.
1: ఆ ప్రేమనే దైవము.
0: Love is God.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: ఇట్టి ప్రేమను ఈనాటి మానవుడు కోల్పోయి ద్వేషము, అసూయ, డంబము ఇత్యాది పైశాచిక ప్రవృత్తులకు చిక్కి తన జీవితమునే అనేక విధములుగా కూడాను దుర్వినియోగపరుచుకుంటున్నాడు.
0: Man has lost this sacred love, having been totally indulged in hatred and also pomp and show and jealousy. He has developed of late the demonic temperament and ruined his own life.

0: వీరసతుడు.
1: ఓ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్. ద గ్రేట్నెస్ ఆఫ్ ఎనీ నేషన్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ కాండక్ట్ మొరాలిటీ. ద నేషన్ విల్ లూజ్ ఇట్స్ గ్లోరీ యూనిక్నెస్ ఇఫ్ దేర్ ఇస్ నో మొరాలిటీ. ఇట్ ఈస్ దట్ నేషన్ దట్ హోల్డ్స్ ఆన్ టు ఇట్స్ క్యారెక్టర్.
0: ఈనాటి మానవుని యందు నీతి అన్నటువంటిది ఏమాత్రం కూడా మనకు గోచరించటం లేదు.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ మొరాలిటీ.
0: ఆ నీతియే లేకుండా ఇతను మానవ జాతియే కాడు.
1: Without this morality, he cannot claim to have belonged to humanity.
0: కనుక మానవునిగా మనం బ్రతకవలనన్న నీతిని ప్రధానమైనటువంటి జ్యోతిగా మనం వెలిగించుకోవాలి.
1: If you want to live as a human being, you should have this light of morality.
0: కనుక ఈనాటి మానవత్వానికి ప్రధానమైనటువంటి యొక్క ఆరోగ్యము నీతియే.
1: The main health of man depends on the character, the morality.
0: భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క భౌతిక జగత్తునకు ఈ దేహమే ప్రధానమని లక్ష్యాన్ని పూనుకోకూడదు.
1: We should not think of this body alone in this world, which is physical, worldly and ephemeral.
0: దీనికి మనసు ఆత్మ అనేటువంటిది రెండు కూడాను ప్రత్యేకించి ఉన్నది.
1: The man besides this body has two more components, the mind and the spirit.
0: కానీ లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి ఈ భౌతిక దేహానికి మన ప్రధానమైన లక్ష్యాన్ని ఇవ్వకూడదు.
1: We should not go by this body alone.
0: మన యొక్క నీతిని ఆధారంగా తీసుకోవాలి.
1: We have to go by the standards of character.
0: కనుక ఆ నీతి నిమిత్తమై మనం బ్రతుకుతున్నామనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
1: We have to recognize the basic truth and fact that we are living here to hold on, to cling on to this morality.
0: ప్రపంచమంతా ఇక్కడను వెతికి చూసినప్పటికీ మనసు పదార్థము ఈ రెండు తప్ప మరొకటి మూడవది లేదు.
1: The whole world is a combination of two, the mind and the matter.
0: కనుకనే మ్యాటర్ అండ్ మైండ్ ఈ రెండింటిని చక్కగా గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: So we need to make an honest attempt to know the relationship between the matter and the mind.
0: ఏమిటి ఈ మనసు అనేటువంటి సత్యాన్ని ప్రతి మానవుడు కూడాను విచారించి గుర్తించాలి.
1: ఎవ్రీవన్ షుడ్ రికగ్నైజ్ ఎంక్వైర్ డీప్ ఎనఫ్ ఇన్ టు ద నేచర్ ఆఫ్ ద మైండ్.
0: వాట్ ఈజ్ మైండ్ అనగా ఇట్ డస్ నాట్ మ్యాటర్ అంటారు.
1: ఇఫ్ వి పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఈజ్ మైండ్, ది ఆన్సర్ ఈస్ ఇట్ డస్ నాట్ మ్యాటర్.
0: వాట్ ఈజ్ మ్యాటర్ అంటే డోంట్ మైండ్ అంటాడు.
1: ఇఫ్ యు సే వాట్ ఈజ్ మ్యాటర్, దే సే డోంట్ మైండ్.
0: ఇది ఆ మానవుడు తెలుసుకోవటము.
1: Is that what you know?
0: Matter ante emito telusukokunda unnappudu thana manavatvanni ee reethiga poorthiga cheyagaludu.
1: If he does not know the nature of matter, how do you expect him to know his true nature?
0: Kanuka manavatvanni mottamotta gurtinchadaniki prayatninchali.
1: So man should know the manhood or the humanness.
0: Panchabhootamulku kaliginatvanti okka dehame ee manavatvaniki pradhanamaina bhavinchaladu.
1: We should not consider this body as the main one, composed of the five elements.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఆత్మతత్వంలోని మూడు అంశములు.
1: సో ది హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ త్రీ ఇంగ్రీడియంట్స్, కన్స్టిట్యూయెంట్స్.
0: మనసు,
1: మైండ్,
0: బుద్ధి,
1: ఇంటెలెక్ట్,
0: సంస్కారము
1: అండ్ రిఫైన్మెంట్.
0: ఈ మూడు కూడాను ఆత్మ యొక్క అంశములే.
1: దీస్ ఆర్ ది పార్ట్స్ ఆర్ ది స్పార్క్స్ ఆఫ్ ఆత్మ, ది స్పిరిట్.
0: దీనినే భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: This in Bhagavad Gita it is said, the entire humanity is just the spark of the divine.
0: Manasaneetvanti aatma yokka amsame.
1: Mind is the part of the spirit.
0: Kevalam bundle of desires ani manam bhavincharadu.
1: We should not consider mind as the bundle of desires.
0: Idi chaala parapaatu.
1: It's a mistaken view.
0: Bhautikamaina jagattunaku, bhautikamaina jeevathunaku idi bundle of desires ani cheppavachchu.
1: From the worldly parlance we can say mind is the bundle of desire.
0: Kaani bundle of divinity.
1: But it truly speaking is the bundle of divinity.
0: Ee divinity ni manam pondalanante em kavali?
1: To attain divinity what do we require?
0: Motta manavathmulo oka aikamathyam athyavasaranga sadinchali.
1: In the first instance to begin with we should achieve unity among us.
0: Aikamathyame manava samskruti.
1: In unity lies our culture.
0: Deeni yokka kriya roopame manavuni yokka pradhanamaina karma aadarshamu.
1: The unity must be expressed in our activity.
0: కనుక ఐకమత్యం అనేటువంటిది ఉండినప్పుడే మానవుడు ఎంతైనా గొప్ప సనాన్ని సాధించగలడు.
1: విత్ ది యూనిటీ ఎగ్జిస్టింగ్ హీ కెన్ అచీవ్ ఎనీ లాట్.
0: కనుక ఈనాటి మానవులకు స్వాతంత్రం సాధించాడు కాని ఐకమత్యాన్ని జయించలేదు.
1: మ్యాన్ హాస్ అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ హీ ఈజ్ యెట్ టు అటైన్ యూనిటీ.
0: ప్రతి దానికూడను భిన్నత్వము భిన్నత్వము.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వి ఫైండ్ డైవర్సిటీ.
0: నేను ఆసుపత్రి కట్టించానని ఈ కర్ణాటక దేశం లోపల అనేక మందికి సేవలు జరుపుతున్నానని భావిస్తుంటారు.
1: యు ఆల్ ఫీల్ దట్ భగవాన్ హ్యాస్ బిల్ట్ దిస్ హాస్పిటల్ టు రెండర్ సర్వీస్ టు ద రెసిడెంట్స్ ఇన్ ద.
0: నేను వీరి కోసం వారి కోసం అనేటువంటి దీనికోసం నేను సాధించలేదు. నేషన్ కోసం నేను దీన్ని కట్టాను.
1: భగవాన్ హ్యాస్ నో డిస్టింక్షన్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆర్ వాట్స్ ఎవర్. దిస్ ఈజ్ మెంట్ ఫర్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: న పుణ్యం న పాపం, నసౌఖ్యం నదుఃఖం, నమేధాన యజ్ఞం, సమస్తే నమస్తే నమస్తే అన్నాడు చెప్పు. కనుకనే ప్రతి మానవుడు కూడాను అనేకత్వమైనటువంటి ఒక ఏకత్వంలో నుంచి దివ్యత్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, man should make an attempt to know the divinity by recognizing the unity in diversity.
0: ఈ యూనిటీ నుంచి మనం ఒక విధమైనటువంటి ఒక పవిత్రతను సాధించినప్పుడే అది ఏ మనకు డివినిటీ అవుతుంది.
1: ద శాంక్టిటీ దట్ యు డిరైవ్ అవుట్ ఆఫ్ యూనిటీ విల్ టేక్ యూ టు డివినిటీ.
0: ఈ యూనిటీ నుంచి మనం డివినిటీ సంపాదించినప్పుడే,
1: వెన్ వన్స్ యూ రీచ్ ది స్టేట్ ఆఫ్ డివినిటీ అవుట్ ఆఫ్ యూనిటీ,
0: దీని నుంచినే మనం దివ్యత్వం అనేటువంటి ఆనందాన్ని పొందవచ్చు.
1: యూ విల్ హ్యావ్ ఆల్ ది స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లిస్.
0: కనుక ఆనందాన్ని మనం పొందవాలంటే లోకము లోపల భిన్నత్వంలో మనకు ఆనందం చిక్కదు.
1: యు కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ ఇఫ్ యు గో బై ది ఫీలింగ్స్ ఆఫ్ డైవర్సిటీ ఆర్ ప్లూరాలిటీ.
0: ముఖ్యంగా మనం ఆరోగ్యమే మహాభాగ్యం అని భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ హెల్త్ యాజ్ వెల్త్.
0: నిజమే, ఆరోగ్యం మూలం ఉత్తమం, అది ఉత్తమమైనటువంటిది.
1: Yes, health is truly essential.
0: ఆనందాన్ని నీవు సాధిస్తే ఆరోగ్యం క్షణంలో నీవు పొందగలవు.
1: When once if you are blissful you can be healthy.
0: కనుక మానవత్వం లోపల ఆనందం అనేటువంటి దైవం నుంచినే మనం పొందాలి.
1: ది స్టేట్ ఆఫ్ బ్లిస్ కుడ్ బి హ్యాడ్ ఓన్లీ ఫ్రమ్ గాడ్.
0: ఏదో ధనం నుంచి, పదవి నుంచి, అధికారం నుంచి ఆనందాన్ని పొందవచ్చని భావిస్తున్నారు.
1: యూ థింక్ దట్ యూ కెన్ అఫర్డ్ టు బి హ్యాపీ ఆర్ బ్లిస్ఫుల్ బికాస్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ పొజిషన్ ఆర్ అథారిటీ.
0: ఈ అధికారం నుంచి మనకు ఆనందం చిక్కదు.
1: యూ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ బై ఆక్యుపాయింగ్.
0: ఈ ఆనందం అనేటువంటిది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: You can be blissful by observing unity in diversity.
0: దాని నుంచినే మనం ఆనందం పొందవచ్చును.
1: Out of that only you can attain bliss.
0: ఇట్టి ఆనందాన్ని మనం పొందలేకపోయినప్పుడు ఎన్ని హాస్పిటల్ కట్టినప్పటికీ, ఎన్ని సౌకర్యములు చేసినప్పటికీ ఇవంతా ఇక్కడ వ్యర్థమైపోతుంది.
1: If you are really not happy and blissful, what for all these hospitals, conveniences and comforts?
0: నిజంగా హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్స్ కానీ, పారాడాక్ మెడిసిన్ కానీ, ఇంకా నర్సెస్ కానీ, పిల్లలు కానీ, ఈ యొక్క టెక్నీషియన్స్ కానీ అందరూ ఐకమత్యంతో ఉంటుండాలి.
1: డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, నర్సెస్, టెక్నీషియన్స్, దే షుడ్ హ్యావ్ దిస్ యూనిటీ.
0: ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉండేటువంటి ఆదర్శం అది ఒక్కటే.
1: దిస్ యూనిటీ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ దిస్ హాస్పిటల్.
0: ఈ హాస్పిటల్లో చేసేటువంటి డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్, తర్వాత ఈ టెక్నీషియన్స్ అందరూ ఒక్క ప్రాణంగా చూసుకుంటారు.
1: డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, నర్సెస్ అండ్ టెక్నీషియన్స్, they feel that they belong to
0: one. అందరి యందు ఐకమత్యం చాలా ప్రధానమైనదిగా ఉంటుండాలి.
1: Unity the fundamental principle over there.
0: Unity in diversity.
1: Unity in diversity.
0: దాని వల్లనే మానవత్వము ఇంత ఉన్నతమైన స్థితికి వస్తుండాలి.
1: That will take the human life to exalted position.
0: కానీ మా హాస్పిటల్లు ధనాశతో కానీ, మరో వేరు ప్రతిష్టల కోసం కానీ ప్రాకులాడటం లేదు.
1: The hospital doesn't struggle for money or name or fame.
0: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశమునందు ఆరోగ్యము, ఆనందము, అన్నము, జలము ఇవన్నీ కూడాను ఫ్రీగా ఆవిర్భవించినటువంటివి.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ భారత్ ది హెల్త్, ద వాటర్ అండ్ ఫుడ్ వర్ ఆల్ ఆఫర్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: ఈ మూడింటిని కూడా నేను ఫ్రీగా అందించాలని నేను సంకల్పించుకున్నాను.
1: భగవాన్ హ్యాస్ విల్ టు సప్లై దెమ్ ఆల్ టోటలీ ఫ్రీ.
0: ఈ ఆరోగ్యం అనేటువంటి దానికి ముఖ్యమైనటువంటిది ఏది ప్రధానము?
1: ఫర్ హెల్త్ వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్?
0: ఐకమత్యమే ప్రధానము.
1: యూనిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: దాని వల్ల ఇంట్రెస్ట్ మన యందు అభివృద్ధి అవుతుంది.
1: అండ్ దేర్ ఆఫ్టర్ వి డెవలప్ ఇంట్రెస్ట్.
0: దాని వల్లనే ఈ యొక్క ఆనందమును అనేక మందికి పంచి ఆరోగ్యాన్ని కూడా పెంచగలుగుతున్నారు.
1: దేర్ బై యు విల్ బి ఇన్ ఏ పొజిషన్ టు షేర్ దిస్ బ్లిస్ విత్ అదర్స్ అండ్ లీడ్ ఏ హెల్దీ లైఫ్.
0: మా హాస్పిటల్ బిజినెస్ సెంటర్ కాదు.
1: Our hospital is not a business center.
0: Prapanchamlo ye hospital chusinappudiki business center ga roopanduthundayi.
1: All over the world, all hospitals are business
0: centers. Adiye ee naadu Bharatadeshamlo abhirudhainatundi paapamu.
1: And that is the worst of the sins that we find day by day.
0: Intakante maroka paapam marokati ledu.
1: There cannot be greater sin than this.
0: Repadinam neeku maatram aarogyam chedipovochunu kada.
1: You may lose your health tomorrow.
0: నీవు ఏ రీతిగా నీవు సాధించుకోగలవు? ఆరోగ్యంతో పీడింపబడేటువంటి ప్రతి వ్యక్తికి కూడా నువ్వు ఆనందంగా ఔషధాన్ని అందించాలి. వారి దగ్గర ఏమాత్రం కూడా నువ్వు ధనమును ఆశించకూడదు.
1: యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ మనీ ఇన్ రిటర్న్.
0: ధనమును నీవు ఆశిస్తా నీవు చేసినటువంటి త్యాగం శూన్యమైపోతుంది.
1: ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ మనీ ఇన్ రిటర్న్ ఆల్ యువర్ సాక్రిఫైస్ ఇస్ ఎ వేస్ట్.
0: కనుక ఈ యొక్క మని నిమిత్తమై ఆసుపత్రులు ప్రారంభించడము చాలా తప్పు.
1: Therefore, it's a big mistake to start a hospital for money.
0: వీరు ఎంత జలసి పొందినప్పటికి నేను ఈ పవిత్రమైన కార్యాన్ని నేను మానుకోను.
1: You may be jealous to any extent. Bhagavan at no stage will never give up this sacred task.
0: ఈ జలసి వల్ల నాకు వచ్చినటువంటి ఏం ఫలితము?
1: What is that jealousy would affect?
0: ఇది నా యొక్క ఉత్సాహమునకు మరింత అభివృద్ధిగా అనిపిస్తుంది.
1: Jealousy will encourage him further and further.
0: వారి జలసి వారిని నాశనం చేయిస్తుంది.
1: And your jealousy will ruin you.
0: దూషణంబు హింస దూరంబుగా నెట్టి ప్రేమభావములను పెంపు చేసి.
1: You have to give up the hatred and jealousy and develop love.
0: ఏకత్వమును భావిని ఏకంగా నించిన అది శాంతి యగును అది భద్రతగును.
1: Therefore, if you develop the spirit of unity and love, that ensures the safety and security.
0: కనుక మనం ఏ మాత్రం కూడాను ఎవరిపైన కూడాను ఏ రంగమునందు కూడాను ఈ జలసి పెట్టుకోకూడదు.
1: Therefore we should not be jealous of anybody.
0: అసూయ అనేటువంటిది కేవలము ఒక దుర్గుణము.
1: Jealousy, envy is a bad quality.
0: అనసూయకు ముగ్గురు కొడుకులు.
1: అనసూయ, the one without jealousy, has three sons.
0: వారే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు.
1: The three sons of that lady who is not jealous.
0: అసూయకు ముగ్గురు కొడుకులు.
1: The mother of jealousy has three sons.
0: అది ఏ కామము క్రోధము ద్వేషము.
1: The three sons are kama, the desire.
0: అసూయ అనసూయ ఇద్దరు కూడాను సిస్టర్స్.
1: Therefore the jealousy,
0: అసూయ
1: and hatred are sisters.
0: కనుకనే మనము అనసూయ అనేటువంటి దాన్ని మనము ప్రధానంగా తీసుకోవాలి.
1: Therefore you should now be jealous at any point.
0: అప్పుడే దైవత్వం అనేటువంటిది ఒక త్రిమూర్తులు కూడా మన స్వాధీనమైపోతారు.
1: Then you can experience the divinity in Trinity.
0: అనసూయని మనకు తల్లిగా తీసుకుంటే
1: if you take jealousy,
0: ద్వేషము అసూయ దుర్మార్గం అనేటువంటి గుణంలో అభివృద్ధి అవుతాయి.
1: Naturally the bad qualities like hatred and envy.
0: ఎక్కడ మంచి జరుగుతుందో అక్కడ నీవు పాల్గొనాలి.
1: You should participate in all sacred activities.
0: మంచిదానికి నీ ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించాలి.
1: For all good activity you should extend all cooperation.
0: కనుకనే నేను ఈ కార్యంలో ఏమాత్రం కూడా వెనుకంజ వేయను.
1: Bhagavan will never go backward at any time.
0: చాలా మంది బీదలు దిక్కులేని వారు దరిద్రులు చాలా బాధపడుతూ అనేక విధమైనటువంటి ఆరోగ్యం చెడగొట్టుకుని చాలా పీడింపబడుతున్నారు.
1: You find many poor people, the forlorn, the totally neglected people. Who are suffering because of
0: one hospital main gate varaku kuda raani varu.
1: They cannot have even approached the main
0: gate. Intakante paapam marakutunda?
1: Do you think that is a problem at all?
0: Kanukane itti variki taginatvanti oka free prati manavudi kudanu avasaram ande tatti nen cheyalani aasa.
1: Bhagavan decided to extend the cure to all these people forlorn, the neglected, poorer section.
0: Intiye kaadu aarogyam anetundi maroka vipana.
1: And health maintenance.
0: Kani aanandamulaku kudanu oka vidhamainatundi jalam chaala avasaramu.
1: And for this bliss also it is essential.
0: Na plan endukante chaala peddadiga pothundadi.
1: Bhagavan's plan is so high and vast.
0: Enta peddadiga poyinappudiki idi alpamainatundi kaadu.
1: It is not so no low at any time.
0: Idi vijayanni podinipa chestundi.
1: And it's bound to be victorious and successful.
0: Mana Bharat deshamlo manchi karyaniki ponukunte edi manaku takku ledu.
1: In fact, if you want to undertake good activity, there is no shortage or dearth.
0: మంచి కార్యం చేసే వ్యక్తులు మన కంటికి కనిపించడం లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ఇండివిజువల్స్ హూ డూ
0: మంచి కార్యానికి నీ పూనుకో తప్పక ప్రకృతి నీకు సహాయం చేస్తుంది.
1: స్టార్ట్ డూయింగ్ ఎనీథింగ్ గుడ్ టాస్క్ ద రెస్ట్ విల్ ఫాలో.
0: రాములు సీతాన్వేషణ నిమిత్తమై లంకలో ప్రవేశించడానికి వెళ్లాడు.
1: రామ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత, హీ వెంట్ టు లంక.
0: సీత ప్రజ్ఞాన స్వరూపిణి.
1: అండ్ సీత ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్.
0: ఈ ప్రజ్ఞానాన్ని సాధించాలని చెప్పి రాములు అనేటువంటి సుజ్ఞాని బయలుదేరేటప్పటికీ ప్రకృతి దీనికి సహాయం చేసింది.
1: రామ ద వన్ ఆఫ్ అవేర్నెస్, ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ సీతా ద స్పిరిచువల్ అవేర్నెస్.
0: కోతులు సహాయం చేశాయి, ముడతలు సహాయం చేశాయి, అనేక రకమైనటువంటి సహాయం చేతనే తాను లంకను చేరుకోగలిగాడు.
1: ఆల్ మంకీస్, ఆల్ అనిమల్స్ అసిస్టెడ్ ఇన్ దిస్ టాస్క్.
0: కనుకనే మంచిని సాధించడానికి ఈనాటి మానవుడు ముందంజ వేయాలి.
1: మ్యాన్ ఈస్ నాట్ ప్రొసీడింగ్ స్టెప్పింగ్ ఫార్వర్డ్ టు డూ ఎనీథింగ్.
0: రేపు రేపు అనేటువంటి రేపటి దిక్కు మనం యోచించకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ గోస్ ఆన్ పోస్ట్‌పోనింగ్, దట్స్ నాట్ గుడ్.
0: ఈనాటి కర్మనే రేపు సంస్కారము.
1: The today's action will give you refinement tomorrow.
0: నేటి సంస్కారమే రేపటి పవిత్రము.
1: And this culture that you have today will lead you to
0: sacredness. నేటి పవిత్రమే రేపటి పుణ్యము.
1: And this sacredness will earn all the needed.
0: అది ఏ మహాభాగ్యము.
1: And that is the.
0: కనుకనే మంచి కార్యము చేయడానికి మనం పూనుకోవాలి.
1: So we should decide to do good activity.
0: కనుక ఈనాటి పవిత్రమైనటువంటి యొక్క ఈ సమయమునందు నేను మరొకటి కూడా సంకల్పించుకున్నాను.
1: భగవాన్ హస్ విల్డ్ అనదర్ అట్ దిస్ సీక్రెట్ మోమెంట్ ఆఫ్
0: మెడ్రాస్ రాష్ట్రం లోపల త్రాగడానికి నీరు లేదు.
1: దేర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తమిళనాడు మెడ్రాస్ దేర్ ఇస్ నో వాటర్.
0: ఏదో ధనవంతులు లారీలతోనో లేక బండ్లతోనో తెప్పించుకుని త్రాగలుగుతున్నారు.
1: రిచ్ పీపుల్ కెన్ అఫోర్డ్ టు బై వాటర్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్.
0: ఈ బీద ప్రజలు ఏ నీటిని కొనుక్కోగలరు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ పూర్ పీపుల్
0: ఏ రీతిగా తన ప్రాణాన్ని నిలుపుకోగలరు?
1: హౌ కెన్ దే కంటిన్యూ టు లివ్?
0: కనుకని వర్షంతో పడినటువంటి ఆ గుంతల్లో నీరు త్రాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే జస్ట్ డ్రింక్ ద వాటర్ దట్ వాస్ దేర్ ఇన్ పిట్స్ దేర్ అవుట్ ఆఫ్ ద రెయిన్ అండ్ స్పాయిల్ దేర్ హెల్త్.
0: కనుకని ఎంత నష్టమైనా సరియే, ఎంత కష్టమైనా సరియే, మెడ్రాస్ కంతా కూడా మంచి నీరు అందించాలని నేను సంకల్పించుకుంటున్నాను.
1: లెట్ ఇట్ బి వెరీ డిఫికల్ట్, లెట్ ఇట్ బి స్టూపెండస్ మగ్నిఫిసెంట్ టాస్క్. భగవాన్ హస్ డిసైడెడ్ టు సప్లై డ్రింకింగ్ వాటర్.
0: ఈ కృష్ణా నీరు, కృష్ణా నీరు, గోదావరి నీరు వ్యర్థమైపోయి సముద్రానికి చేరిపోతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సో మచ్ ఆఫ్ కృష్ణా వాటర్, గోదావరి వాటర్ దట్ హస్ బిన్ వేస్టెడ్ హస్ గెట్ ఇన్ టు ఓషన్.
0: ఇంతే కాకుండా రాయలసీమలో కూడా చాలా అవస్థలుగా ఉంటుంది.
1: యు ఫైండ్ ద వాటర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ రాయలసీమ.
0: ఈ రాయలసీమను బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు.
1: పీపుల్ సే ద రాయలసీమ ఇస్ ద బ్యాక్వర్డ్ పార్ట్.
0: బ్యాక్ అనగా బీఏసీకే బ్యాక్.
1: బీఏసీకే బ్యాక్.
0: బి బళ్ళారి,
1: బి బళ్ళారి,
0: ఏ అనంతపురము,
1: ఏ అనంతపురం,
0: సి కడప, కే కర్నూలు,
1: కే కర్నూలు బ్యాక్వర్డ్.
0: ఈ నాలుగు జిల్లాలకు కూడా పరిపూర్ణమైనటువంటి జలం అందించాలని ఆశిస్తున్నాను.
1: భగవాన్ డిసైడెడ్ టు సప్లై వాటర్ టు ఆల్ దీస్ ఫోర్ డిస్ట్రిక్ట్స్.
0: కనుక ఇది తప్పక నెరవేరుతుంది.
1: ఇట్ ఈస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: దీనికి సందేహమే లేదు.
1: డోంట్ డౌట్ ఇట్.
0: ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్ని మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
1: షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దీస్ థింగ్స్ విచ్ యు హావ్ టు డివలప్.
0: కానీ ఈనాటి మానవులకు ఫెయిత్ అనేది లేదు.
1: మ్యాన్ టుడే హాస్ నో ఫెయిత్ అట్ ఆల్.
0: తనపైన తనకే నమ్మకం లేదు.
1: హి హాస్ నో ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: ఇతరులను ఏ రీతిగా నమ్మగలడు?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు బిలీవ్?
0: నమ్మకం అను రెండు నయనమ్ములే లేని అంధులైరి నేడు అవని యందు.
1: ద మోడర్న్ మ్యాన్ హాస్ బికమ్ టోటలీ బ్లైండ్ హావింగ్ లాస్ట్ ది ఐస్ ద విజన్ ఆఫ్ ఫెయిత్.
0: ఈ ఫెయిత్ అనేది లేకపోతే మానవత్వం ఏ రీతిగా జీవించగలదు?
1: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ హౌ కెన్ యు కంటిన్యూ టు లివ్ హియర్?
0: మానవుడు అనగా ఫెయిత్ కలిగినటువంటి వాడే మానవుడు.
1: మానవ హ్యూమన్ బీయింగ్ మెంట్ ద వన్ విత్ ఫెయిత్.
0: కనుకనే అట్టి మానవత్వాన్ని మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: వీఆర్ మిస్యూజింగ్ దిస్ మ్యాన్ హుడ్.
0: కనుకనే దీన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేత సదులకంతా కూడా సహాయపడేటువంటి ఒక జీవితంగా మనం ఏర్పరచుకోవాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ అండ్ కోఆపరేట్ with everybody and encourage sacred tasks.
0: Jantunam narajanma durlabham.
1: The human life is rarest of all.
0: Aa durlabham anetundi dento neevu sadhinchagalavu?
1: How do you know it's rare?
0: Paropakara sambandhamainatundi margamlo palgonu.
1: By participating in the service activities.
0: Hastamulu ichinadi enduku telusa?
1: You know why hands are given?
0: Annam bhujinchutaka.
1: Only to partake food?
0: Kaadu kaadu.
1: No.
0: పరులకు త్యాగం చేసే నిమిత్తమే హస్తాన్ని పొందాలి.
1: హ్యాండ్స్ ఆర్ గిఫ్టెడ్ టు యూ బై గాడ్ టు సర్వ్ అదర్స్.
0: కంఠమునిచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ద టంగ్ ఇస్ గివెన్?
0: అన్నయ్య మింగుటగా మింగుటగా
1: ఇస్ ఓన్ సింప్లీ టు స్వాలో.
0: కాదు కాదు,
1: నో,
0: దైవ స్మరణకు ఈ యొక్క టంగ్ను మనం ప్రయత్నంపై పూర్వకంగా సాధించాలి.
1: టంగ్ ఇస్ గివెన్ బై గాడ్ టు చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనకిచ్చినటువంటి సర్వేంద్రియములు కూడా సమస్తమైనటువంటి మాతృ మార్గంలో సద్వినియోగపరచుకోవాలి.
1: ఆల్ ద సెన్సెస్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ మస్ట్ బి ప్రాపర్లీ యూజ్డ్.
0: బుద్ధుడు అదే చేసినటువంటి ప్రక్రియ.
1: దట్స్ వాట్ యాక్షన్ అండర్ టేకెన్ బై బుద్ధ.
0: ఎంతో చదివాడు, ఎంత చదువులో చదివాడు, ఎంతమందినో పెద్దలను దర్శించాడు, వారి బోధనలంతా విన్నాడు, కట్టగడ్డకి మనసు విసుగెత్తింది. భగవంతుడు ఇచ్చినటువంటి పంచేంద్రియములను పవిత్రముగా మించుకోకుండా ఎన్ని చదువు చదివితే ఏం ప్రయోజనము?
1: ఫైనల్లీ హి థాట్ దిస్ వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్ వాట్ ఫర్ ఇస్ దిస్ లెర్నింగ్ అండ్ స్కాలర్షిప్.
0: కనుకనే కన్నులతో మంచి దృష్టిని చూడాలి.
1: సో విత్ ఆల్ ది ఐస్ హావ్ గుడ్ విజన్.
0: చేతులతో మంచి పనులు చేయాలి.
1: విత్ ఆల్ ది హ్యాండ్స్ డు.
0: చెవులతో మంచి విషయాన్ని వినాలి.
1: లిసన్ టు టు గుడ్ థింగ్స్,
0: నోటితో మంచి పలుకులు పలకాలి.
1: అండ్ టాక్ వెల్ స్వీట్లీ అండ్
0: సాఫ్ట్లీ. అట్టు లేకపోతే ఈ యొక్క ఇంద్రియములు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ డూ దట్ వాట్ ఫర్ ఆల్ ద సెన్సెస్ గివెన్
0: టాక్ నో ఈ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్
1: టాక్ నో ఈ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్
0: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what is good.
0: See no evil, see what is good.
1: See no evil, see what is
0: think
1: good.
0: Think no evil, think what is good.
1: Think no evil, think what
0: this
1: is good.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుకని ఈ పంచయంత్రములను కూడా మనం పవిత్రం గావించుకునే నిమిత్తమే పరోపకార సంబంధమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి.
1: In order to sanctify the senses, we should definitely take part in the sort of
0: yes, bhavam tad bhavati ani.
1: As is the feeling, so is the consequence.
0: Manam eppudu chusina bad look, bad hear, bad talk, bad thoughts potunte become bad. Nivu kudunu pettavu.
1: All the time we spend in listening to bad things, doing bad activity and bad sight, ultimately we turn bad.
0: Ee yesa dayam cheyadaniki shakti lekapoyinappudiki manchi palukunu paluku.
1: If you cannot do any charity, at least talk well pleasingly.
0: You cannot always oblige, you can speak always obligingly.
1: You cannot always oblige, you can speak always obligingly.
0: Aa palukulu kudanu ee naadu manchivu kaakunda untundadi.
1: Such words are proper.
0: Kattinamainaatundi palukulu.
1: The words are so hard.
0: హృదయాన్ని బాధ పెట్టేటువంటి పలుకులు,
1: అండ్ వర్డ్స్ దట్ వి యూజ్,
0: మనిషిని హింసించే పలుకులు,
1: అండ్ వి హర్ట్ దెం, హార్మ్ దెం.
0: ఇవన్నీ ఉంటుంటే మనకి ఇంకా ఆరోగ్యం ఎట్టగలుగుతుంది?
1: అండ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి హెల్దీ బై హావింగ్.
0: కనుకనే మనం హెల్త్ ని పూర్ణ ఆనందంగా ఆరోగ్యాన్ని పొందాలనుకుంటే ఈ ఫైవ్ సెన్సెస్ ను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: ఇఫ్ యు వాంట్ టు హావ్ ఎ టోటల్ కంప్లీట్ హెల్దీ హెల్త్, యు షుడ్ హావ్ ది ఫైవ్ సెన్సెస్.
0: కోటీశ్వరుడు కానీ కోటి పేద కానీ,
1: మిలియనేర్ ఆర్ ఎ పాపర్,
0: ధనం ఉండొచ్చు ధనం లేకపోవచ్చును,
1: మే హావ్ మనీ ఆర్ నాట్,
0: కానీ మాట ఉంది,
1: బట్ యూ కెన్
0: పలుకు ఉంది, చెవులు ఉంది, హృదయం ఉంది, దీంతో నీవు మంచి పనులు చేయి,
1: అండ్ డూ ఆల్ గుడ్ యాక్షన్స్.
0: దీనివల్లనే నీ యొక్క జీవితం సార్థకం అవుతుంది. ప్రేమ స్వరూపులారా, ప్రతి మానవుని యందు కూడా ఉండినటువంటి యొక్క దయ,
1: His compassion is present in him.
0: దానికోసమని వారి హృదయాన్ని దయా అని పెట్టారు.
1: ఫర్ దట్ రీజన్ ఇట్స్ కాల్డ్ హృదయ
0: దయ.
1: హృత్ దయ, ద వన్ ఆఫ్ కంపాషన్.
0: మనకు హృదయం అనేటువంటిది ఒక దయతో కూడినటువంటిది.
1: ది హృదయ, ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కానీ ఈనాటి ఆ హృదయం లోపల కఠినమైనటువంటి యొక్క భావాలు చేర్చుకుంటూ,
1: బట్ అవర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ హార్ష్ ఫీలింగ్స్, హార్ట్ సెంటిమెంట్.
0: కాదు కాదు, కరుణతో కూడినటువంటి యొక్క హృదయాన్ని మనం పెంచుకోవాలి.
1: వి మస్ట్ హావ్ ద హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కైండ్.
0: ఆ కరుణా హృదయాన్ని మనం చూసినప్పటికీ మనసే చాలా మారిపోతుంది.
1: ది కైండ్నెస్ కంపాషనేట్ హార్ట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ద మైండ్.
0: మానవుడు దుర్గుణుడు కాదు, దురాచార సంపన్నుడు కాదు, దుశ్చర్యలో ప్రవేశించేవాడు కాదు, సద్గుణము సదాచారము సత్ప్రవర్తనలో అభివృద్ధి పొందేటువంటి వాడు.
1: అండ్ మ్యాన్ హాస్ గాట్ ఆంపుల్ స్కోప్ టు గ్రో వెల్ ఇన్ ద
0: కనుకనే జంతువు నాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: ఫర్ దట్ రీజన్ ఇట్ ఇస్ సెడ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ది క్రియేచర్స్.
0: దుర్లభం ఇక్కడ,
1: వాట్ ఇస్ రేరిటీ హియర్?
0: మానవుడు నిరంతరం కూడా అన్యాయము అక్రమము అనాచారం దీంట్లో ఉంటుంటే వీడి జన్మ ఇంకెందుకు?
1: What for his life if he spends life in sojourn full of injustice?
0: నీవు చదివిన చదువు సాధకం గావించుకునే నిమిత్తమై 10 మందికి ఉపయోగించు.
1: Therefore you should make use of your studies.
0: నీవు సంపాదించినటువంటి శక్తిని 10 మందికి ఉపయోగించు.
1: And the money that you earn should be used for the benefit of others.
0: అట్టు ఉపయోగించినటువంటి మనీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: If it's not beneficial to the community, what for is your money?
0: కనుకనే ఈ మనీ కోసం మనం పాకులాడకూడదు.
1: Don't think of money alone.
0: మనీ కూడా కావాల్సిందే.
1: It's also essential to
0: me. ఎందుకంటే చాలా మందికి ఎంతో కోట్ల ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టుకుంటారు.
1: మెనీ బిల్డ్ హాస్పిటల్ స్పెండింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
0: కానీ దానివల్ల ఇంకా ఎంతో కోట్లు ఎక్స్పెక్ట్ మనం చేయకూడదు.
1: యూ షుడ్ నెవర్ ఎక్స్పెక్ట్ ప్రాఫిట్స్ మోర్ దాన్ ది ఇన్వెస్ట్మెంట్.
0: నువ్వు చేసినావు, చేసిన దానికి వచ్చే సద్వినియోగపరచుకో.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డిడ్ సంథింగ్, మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
0: ఈ కాలంలో అర్ధ భాగము నీవు సద్వినియోగానికి దాన ధర్మానికి అంకితం చేయి.
1: 50% యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది.
0: ఒక్క పేషెంట్ కైనా కూడా నువ్వు ఒక ఫ్రీ మెడిసిన్ ఇవ్వటం లేదు.
1: యు ఆర్ నాట్ గివింగ్ ఫ్రీ మెడిసిన్ ఈవెన్ టు వన్ పేషెంట్.
0: ఈనాడు మెడిసిన్స్ కూడా నువ్వు ఎంత వెల ఎక్కువైపోయినాయి.
1: ద మెడిసిన్స్ ఆర్ వెరీ కాస్ట్లీ టుడే.
0: మీకు నమ్ముతారో నమ్మరో కానీ,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: పుట్టపర్తిలో హాస్పిటల్ కట్టి,
1: ది హాస్పిటల్ వాస్ బిల్ట్ దేర్ ఇన్ పుట్టపర్తి,
0: 10 సంవత్సరాలు అయింది,
1: 10 ఇయర్స్ పాస్ట్,
0: 70,000 మంది పేషెంట్ ను ఆపరేషన్ చేసినాము.
1: 70,000 పేషెంట్స్ వర్ ఆపరేటెడ్ యాజ్ ఆన్ టుడే.
0: ఇక్కడ ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది.
1: 1 year is completed here in Bangalore.
0: కానీ ఓపెన్ హార్ట్ బైపాస్ లు కూడా ఎన్నో వేలు జరిపినాము.
1: థౌజండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ హావ్ బీన్ కండక్టెడ్ హియర్.
0: ఈ విధంగా దీనికి ఖర్చు కింద తీసుకుంటే,
1: if you go by the expenditure,
0: నెలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉండదు.
1: 100 crores are required per month.
0: ఎవరికి దీని విషయం తెలియదు.
1: No one knows exactly what's happening.
0: ఎందుకంటే ఒక ఫ్రీగా తీసుకుని పోతున్నారు మందు.
1: Because you receive free treatment.
0: దాని వెల వారికి తెలియటం లేదు.
1: They don't know the cost of medicine.
0: కానీ దానికి సరైనటువంటి విలువని వేస్తే 100 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది.
1: Its value amount to hundreds of crores.
0: హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ కాదు, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అయినా పర్వాలేదు, నేను ఈ కార్యాన్ని సాధించాలి.
1: Does not matter even thousands of crores, Bhagavan is prepared to do.
0: Karaga tarlopane ee hospital abhiruthi pondi beda pradalakanta kodanu taginattu sahayam cheyalani nenu aashisthunnanu.
1: Very soon this hospital should grow more and more, should help all the poor people. That's what Bhagavan wants and expects.
0: Aa tyage naiki amrutattva manasu, aa tyagame amrutattvanni pondagalutundi.
1: And it is the sacrifice that will make your life immortal.
0: Ide vidhamaina hospital,
1: the same hospital
0: బొంబాయిలో కట్టాలని, దానికి తగినటువంటి ల్యాండ్ మేము ఇస్తామని, ఇదిగో మన చీఫ్ మినిస్టర్, బొంబాయి చీఫ్ మినిస్టర్ కూడా వచ్చాడు.
1: చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర ఇస్ హియర్ ఆన్ ద డయస్.
0: ఎందుకంటే బొంబాయిలో మరింత కష్టంగా ఉంటుండాలి.
1: లైఫ్ ఇస్ మోర్ డిఫికల్ట్.
0: ఎక్కడ చూసినా పొల్యూషన్ పొల్యూషన్ పొల్యూషన్.
1: ఎవ్రీవేర్ ఇట్ ఇస్ పొల్యూటెడ్ ఆల్ ఓవర్ ద సిటీ.
0: దీనివల్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆరోగ్యం క్షీణించిపోతుండాలి.
1: దట్స్ ద రీజన్ వై హెల్త్ ఇస్ గాన్.
0: హెల్త్ ఈజ్ వెల్త్.
1: హెల్త్ ఈజ్ వెల్త్.
0: హెల్త్ బాగుంటున్నప్పుడే మనం ఎంతైనా మనం సాధించవచ్చు.
1: ఇఫ్ యు ఆర్ హెల్తీ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: తన పనిని కూడా తాను చేసుకోలేకపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు డూ హిస్ ఓన్ జాబ్ వర్క్.
0: కనుక మానవుడై పుట్టినందుకు ధనమును ప్రోగు చేసుకుని కూడబెట్టుకోవటం కోసం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ టు అమాస్ మనీ వెల్త్.
0: పోయేటప్పుడు ఎవరు తీసుకుపోతున్నారు?
1: వాట్ ఇస్ దట్ యు టేక్ బిహైండ్?
0: ఎవరు తీసుకుని పోడు.
1: యు కాంట్ టేక్ ఎనీథింగ్.
0: మనం పోయేటప్పుడు ఒక నయా పైసా అయినా చేతిలో నుంచి తీసుకుని పోతే మనకి ఎంతో కష్టమైపోతుంది.
1: ఇన్ ద లాస్ట్ జర్నీ యూ కెనాట్ టేక్ ఈవెన్ ఎ సింగిల్ పైసా.
0: పిటికడు మట్టి కూడా తీసుకుని పోవటం లేదు.
1: యూ కెనాట్ టేక్ ఈవెన్ ఫిస్ట్ ఫుల్.
0: నిజంగా మట్టి కూడా మానవుడు తీసుకుని పోతుంటే తన వెంట మట్టి కూడా రేషన్ అయిపోయింది మన భారతదేశంలో.
1: ఇన్ఫాక్ట్ ఇఫ్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ శాండ్ విత్ యూ ఎట్ ద టైమ్ ఆఫ్ లీవింగ్ దిస్ వరల్డ్, దేర్ విల్ బి నో శాండ్ ఎట్ ఆల్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక మనం ఏది తీసుకుని పోము.
1: యూ కెనాట్ టేక్ ఎనీథింగ్ విత్ యూ.
0: తీసుకుని పోయేది పుణ్యము పాపము.
1: What you carry with you is the merit and the sin.
0: నీవు చేసిన మంచిని నీవు తీసుకుని పోతావు.
1: What you do good will follow you.
0: నీవు చేసిన పాపాన్ని నీవు తీసుకుని పెడతావు.
1: Sin will follow you.
0: కనుక నీవు పాపానికి గురి కాకుండా పుణ్యానికి ప్రయత్నం చేయి.
1: Never be sinful, be meritorious.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: The merit lies in helping others. The sin is
0: help ever hurt never.
1: Help ever hurt never.
0: చేతనేంత వరకు మనం సహాయం చేయాలి.
1: To the extent possible help others.
0: కనుక ఈ సహాయానికి ప్రతి మానవుడై పుట్టినటువంటి వాడు కూడాను సహాయపడాలి.
1: Every human being should proceed in this.
0: మన శక్తి కొలది మనం దానం చేయాలి.
1: To the extent possible, help others.
0: ఈ దానం అనేటువంటిది కూలిపోయింది.
1: This will certainly will follow you. It will never diminish.
0: ఈ దానమే లేదు.
1: There is no charity today.
0: కఠినమైనటువంటి హృదయమే తయారైంది.
1: He is stone hearted.
0: మానవుని హృదయంలో ప్రేమను నింపుకోవాలి.
1: Your heart should be full of love.
0: ఆ ప్రేమను నింపుకుంటే జీవితం అంతా ప్రేమమయంగా మారుతుంది.
1: When your heart is full of love, the whole life will be one of love.
0: కనుకనే మనం ప్రేమతో కూడినటువంటి హృదయంగా తయారు కావాలి.
1: Therefore our heart should be filled by love.
0: కనుక ప్రతి మానవుడు కూడాను హాస్పిటల్ గురించి, లేక పేషెంట్ గురించి, దాన ధర్మాల గురించి మనం విచారించనక్కర్లేదు.
1: సో డూ నాట్ థింక్ ఆఫ్ మియర్ హాస్పిటల్స్ అండ్ ద పేషెంట్స్ అండ్ ద యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: రోగులైనటువంటి వారికి చేర్చుకుని వారికి నయం చేయించడము మా కర్తవ్యము.
1: Is our duty to admit all patients.
0: This is our duty.
1: Is our duty.
0: Duty is God. Work is worship.
1: Duty is God. Work is worship.
0: Kaga na duty tho nen chestunnanu.
1: Bhagavan takes
0: it. Idi okare prodbalam kani ore force kani e maatramu ledhu.
1: Is not done because of force from outside.
0: Idi na source.
1: It is Bhagavan's source, not force.
0: Kaga nenu prema purvakanga chestunnanu.
1: Bhagavan does it wholeheartedly with love.
0: పేపర్ వాళ్ళు ఏమైనా అనుకోని, నాకు పేపర్తో వచ్చేది ఏమీ లేదు. నా పేపర్ నా హృదయమే నా పేపర్. నా హృదయం నుంచి అంతా ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
1: అండ్ ద పేపర్ భగవాన్స్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కనుక నేను నా ప్రేమను నేను పంచుకుంటూ వస్తున్నాను.
1: భగవాన్ విల్ షేర్ హిస్ లవ్.
0: ఎవరికైనా సరే నేను అందరికీ పంచుతాను.
1: హిస్ రెడీ టు షేర్.
0: అందరూ నా వారే.
1: ఆల్ బిలాంగ్ టు
0: నేను అందరి వాడను.
1: హి బిలాంగ్స్ టు
0: నాకు. ఎవరిపైన ద్వేషం లేదు. అందరూ నా పైన ప్రేమనే.
1: ఆల్ లవ్
0: నాకు. అందరిపైన ప్రేమనే.
1: భగవాన్ లవ్స్ ఎవ్రీవన్.
0: కనుక ప్రేమనే మా ఇద్దరికి ఉన్నటువంటి సన్నిధి సంబంధం.
1: లవ్ ఈజ్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు లవ్.
0: కానీ ఇంత అసూయకు పాల్పడకూడదు.
1: అండ్ దేర్ షుడ్ బి సమ్ లిమిట్ ఫర్ దిస్ జెలసీ.
0: అమెరికా ప్రెసిడెంట్,
1: ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా,
0: టెర్రరిస్ట్ ను చంపండి అని చెప్పాడు.
1: అండ్ హీ సెడ్ దట్ టెర్రరిస్ట్ షుడ్ బి కిల్డ్.
0: కానీ టెర్రరిస్ట్ అంటే ఎవరు అని క్వశ్చన్ వేయాలి.
1: హూ ఇస్ ద టెర్రరిస్ట్? నో, ఫస్ట్ ఆఫ్ ఆల్
0: జెలసీ, క్రోధము, ఈ రెండు కూడాను జెలసీ.
1: జెలసీ అండ్ యాంగర్ ఆర్ ద టెర్రరిస్టిక్ టెండెన్సీస్.
0: కనుకనే ప్రతి మానవుడి ఎందుకు యాంగర్ జెలసీ రెండు ఉంటున్నాయి.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ దిస్ యాంగర్ అండ్ జెలసీ.
0: కనుక ప్రతి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క జెలసీ యాంగర్ ను చంపివేయాలి.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ మస్ట్ కిల్ ది టెర్రరిస్టిక్ టెండెన్సీ.
0: అప్పుడే దేశం బాగుపడుతుంది. గుణాలను చంపకుండా మనుషులను చంపుకుంటూ కూర్చున్నారు.
1: యూ డోంట్ కిల్ దీస్ ట్రైట్స్ బట్ యూ కిల్ పీపుల్.
0: మనుషులను చంపకూడదు, మనలో ఉన్నటువంటి దుర్గుణాన్ని చంపాలి.
1: యూ హావ్ టు కిల్ ద బ్యాడ్ క్వాలిటీస్ విత్ ఇన్ us.
0: పవిత్రమైన దానిని పోషించాలి.
1: అండ్ యూ హావ్ టు ఫాస్టర్ గుడ్ క్వాలిటీ.
0: కనుకని మనకు టెర్రరిస్ట్ మన వెంటనే ఉన్నారు.
1: సో టెర్రరిస్ట్ ఈస్ ఇన్ యూ.
0: కనుక నీలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ను నీవే చంపాలి.
1: అండ్ యూ హావ్ టు కిల్ యువర్ ఓన్ టెర్రరిస్ట్ విత్ ఇన్.
0: నీవు చంపకపోతే నీవు టెర్రరిస్ట్ లో ఒక భాగం అయిపోతావు.
1: ఇఫ్ యూ డోంట్ డూ దాట్ యూ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ టెర్రరిస్ట్.
0: ఈ జెలసి క్రోధము రెండింటి కూడా చంపండి.
1: జెలసి అండ్ యాంగర్ షుడ్ బి కిల్డ్.
0: ఇదే నా యొక్క కోరిక.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
0: ఈ క్రోధము అసూయ రెండింటి కూడా చంపితే దేశం ఎంతో సువిచ్ఛంగా ఉంటుంటారు. ఈ సువిచ్ఛమైన దేశంగా ప్రతి దేశానికి ఆదర్శవంతమైన దేశంగా.
1: దీస్ ట్రైట్స్ బట్ యూ కిల్ పీపుల్.
0: మనుషులను చంపకూడదు.
1: యూ షుడ్ నాట్
0: మనలో ఉన్నటువంటి దుర్గుణాన్ని చంపాలి.
1: యూ హావ్ టు కిల్ ద బ్యాడ్ క్వాలిటీస్ విత్ ఇన్ us.
0: పవిత్రమైన దానిని పోషించాలి.
1: అండ్ యూ హావ్ టు ఫాస్టర్ గుడ్ క్వాలిటీ.
0: కనుకనే మనకు టెర్రరిస్ట్

0: ఈ సుభిక్షమైనటువంటి దేశంగా ప్రతి దేశానికి ఆదర్శవంతమైనటువంటి దేశంగా మన భారతదేశం రూపొందాలి.
1: భారత్ విల్ బి అన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ది కంట్రీస్.
0: మనం పెంచుకునేటువంటి ఒక వ్యక్తులుగా మనం తయారు కావాలి.
1: షుడ్ బి ఇండివిజువల్స్ హూ విల్ డెవలప్ సేక్రెడ్ క్వాలిటీస్ విద్ ఇన్ us.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ ఇద్దరు అనేటువంటి జలసీలు ఉన్నారు.
1: ఎవ్రీ మ్యాన్ హాస్ గాట్ దీస్ టూ.
0: ఆ రెండింటిని మనం సంహరించి పవిత్రమైనటువంటి ప్రేమను దయను పెంచుకుంటూ రావాలి.
1: We have to kill these bad qualities and develop kindness and compassion.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యువర్ ఆల్ ఎంబాడిమెంట్స్.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ లవ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడా ప్రేమ ఉన్నది.
1: దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవరీ.
0: అంత విశాలమైన, అంత పవిత్రమైన, అంత అద్భుతమైన ప్రేమను మనలో పెట్టుకుని ఎందుకు ఇంత కఠినమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం?
1: విత్ వండర్ఫుల్ వాస్ట్ ఇన్ఫినిట్ లవ్ విత్ ఇన్ యూ, వై డూ బిహేవ్ లైక్ దిస్?
0: మీరందరూ కూడా ప్రేమ స్వరూపులైపోయి
1: యు బి ది ఎంబాడిమెంట్ ఆఫ్
0: ఆదర్శవంతమైనటువంటి భారతదేశంగా రూపొందింపు చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to make our country ideal so that the rest of the world will follow us. So saying, Bhagwan blessing everyone brings his divine discourse to a close.

0: ఈ జగత్తునందు. జీవితము నీటి బుడగ వంటిది, అస్థిరమైనటువంటిది.
1: ఇన్ దిస్ వరల్డ్ లైఫ్ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్ విచ్ ఇస్ టెంపరీ.
0: అస్థిరం, యవ్వనం, ధనం, ఇంకా యవ్వనత్వము, ధనము, ఇది కేవలము క్షణములో కదిలిపోయేటువంటి మేఘముల వంటివి.
1: స్టేజ్ ఆఫ్ యూత్ అండ్ వెల్త్ ఆల్సో విల్ డిసపియర్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: అస్థిరం ధారా పుత్రాది, ఇంకా ధారాపుత్రులు కూడాను ఇది అస్థిరమైనటువంటి వారి క్షణికమైనటువంటి కణం లోపల క్షణికములో దాటిపోతుంటారు.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ లైక్ వైజ్ ఆర్ ఆల్సో టెంపరీ, దే పాస్ ఆఫ్.
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం, ధర్మం కీర్తి ద్వయం స్థిరం. సత్యం, ధర్మం, కీర్తి ఇవే శాశ్వతమైనటువంటివి.
1: ట్రూత్, రైచియస్నెస్ అండ్ ఎ గుడ్ నేమ్ ఆర్ పర్మనెంట్.
0: తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడూ,

0: పొందుగా మరుగైనా బ్యాంకు లోపల పెట్టి పొందుగా మరుగైన బ్యాంకు లోపల పెట్టి దాన ధర్మము లేక తరగిపో.
1: At the time of birth, no one brings any money with him, nor would he take it as he returns at the end. Right from a millionaire or a pauper, whatsoever may be, they take only ordinary simple food. They don't partake gold. You may pride yourself because of your wealth and the money that you amass. You may have the money deposited there in banks, but it will not come with you if you do not take to acts of charity and offer things to others needy. They will not come to your rescue.
0: తుదకు ఎవరికి తురో ఏమి అగును.
1: టు హూమ్ విల్ దే గివ్ ఆల్ దిస్ మనీ ఎట్ ది ఎండ్? టు హూమ్ విల్ ఇట్ ఆల్ గో? వాట్ విల్ హ్యాపన్ టు దాట్?
0: మానవుడు పుట్టినప్పటి నుండి గిట్టినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి సుఖములు అనుభవించవలనని, అనేక మార్గములో అనేక విధములైనటువంటి కర్మలను ఆచరించి కడపటికి రిక్తహస్తులై వెళ్ళుతున్నాడు.
1: మ్యాన్ ఫ్రమ్ టైమ్ ఆఫ్ బర్త్ టు డెత్ ఇన్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్ అండ్ జాయ్ హి ఎంటర్స్ ఇన్ టు వేరియస్ ఫీల్డ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ బట్ అల్టిమేట్లీ రిటర్న్స్ ఎంప్టీ హ్యాండెడ్.
0: ఆధ్యాత్మిక ఖనిజ సంపత్తికి ఆలవాలమైన ఈ భారతదేశమునందు ధర్మము నానాటికిని క్షీణించి అధర్మము, అన్యాయము, అక్రమము ఈ విధమైనటువంటి యొక్క చర్యలతో కాలమును గడుపుతూ ఈ కలి ప్రభావము చేత ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలకు గురి అవుతుండాలి ఈ యొక్క ప్రపంచము.
1: Bharat is the spiritual mind, but in this country where you find righteousness is on the decline, everywhere you find unrighteous acts, disorder, because there's an effect in response to the Kali effects. The whole world is facing all sorts of agitation and confusion.
0: Itti paisachika pravartulu vidrumbinchi pralayatandamu salpuchunnatvanti ee Kali samayamunandu దీనిని చల్లార్చి దేశమునకు శాంతి భద్రతలను చేకూర్చేటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క అర్హత విద్యార్థులు యందు మాత్రమే నిలిచి ఉన్నది.
1: When this demonic tendency and temperament is on the rise as an effect of this Kali age, it is the responsibility of the students to work for the establishment of peace and security in society.
0: తిరిగి భారతదేశమే కాక యావత్ ప్రపంచమునందు కూడాను శాంతి భద్రతలు చేకూర్చడానికి విద్యార్థులే తగిన సమర్థులు.
1: నాట్ ఓన్లీ ఇన్ భారత్, ఆల్ ఓవర్ ది వరల్డ్ స్టూడెంట్స్ ఆర్ ది ఓన్లీ వన్స్ హూ కెన్ ఎస్టాబ్లిష్ పీస్ అండ్ సెక్యూరిటీ.
0: యువతి యువకులు ఎవరులైనటువంటి యొక్క వ్యక్తులు ఈనాడు ఈ కలి ప్రభావాన్ని తరమగొట్టే నిమిత్తమై తగిన కంకణం కట్టుకుని శాంతి భద్రతను చేకూర్చి సత్యధర్మమును నిలిపి జగత్తునకు ప్రాచీన సాంప్రదాయాన్ని నిలబెడతారని నేను ఆశిస్తున్నాను.
1: Men and women, youngsters, they should see that they will drive out all this restlessness and agitation which are the result of the Kali age and establish peace and security and uphold the principles of truth, righteousness and also the ancient tradition and culture.
0: Vidyarthulara,
1: students,
0: విద్యా మార్గం నందు కాని వైజ్ఞానికమందు కాని మీరు వెనుకబడినా మీ తల్లిదండ్రులు ఎంత పరితపింతురు. దానికంటే 1000 రెట్లు అధికంగా నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక మార్గంలో వెనుకబడినటువంటి మిమ్మల్ని చూచి భరతమాత చాలా పరితపిస్తూ ఉంటుంది.
1: యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ వెరీ సాడ్ ఇఫ్ యు లాగ్ బిహైండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇఫ్ యూ డోంట్ లెర్న్ అండ్ స్టడీ వెల్ యువర్ సబ్జెక్ట్స్. లైక్ వైజ్ దిస్ మదర్ కంట్రీ భారత్ మాత విల్ ఆల్సో వెరీ ఫీల్ వెరీ సాడ్ బికాస్ యూ ఆర్ ఆన్ ది డౌన్వర్డ్ ట్రెండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ. Mother Land, Bharat Mata, is feeling sad 1,000 times.
0: Vidyarthulara,
1: students,
0: idi meeru chaala agnapti endunchukovalsinatundi vishayam.
1: You should keep this in your mind.
0: Ee naadu meeru evaru pavurulani bhavistu unnaro, evaru adhikarulani visheshistunnaro, evaru peddalani meeru తలుతూ ఉన్నారు. అలాంటి వారందరి కూడాను పూర్వం ఒకానొక దినంలో వారు కూడాను మీ ఓటి విద్యార్థులే.
1: స్టూడెంట్స్, ఆల్ దోస్ హూమ్ యూ కన్సిడర్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ అథారిటీ, మెన్ హూ ఆక్యుపైడ్ పొజిషన్స్, ఎల్డర్స్, దే వర్ ఆల్ ఎట్ వన్ టైమ్ వర్ స్టూడెంట్స్ లైక్ యూ.
0: నేటి విద్యార్థులే రేపటి పౌరులు, రేపటి అధికారులు, రేపటి పెద్దలు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ టుమారోస్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ పొజిషన్ అండ్ అథారిటీ.
0: కనుక ఈనాటి అధికారులను, ఈనాటి పౌరులను, ఈనాటి పెద్దలను మీరు ఏ విధంగా ఉండాలని చింతిస్తూ ఉన్నారో దీనిని జ్ఞప్తియందుంచుకొని భవిష్యత్తులో మీరు తలంచినటువంటి యొక్క ఈ కలలకు తగినటువంటి ఒక రూపాన్ని ధరింపచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను.
1: Bhagavan wants you to remember this important fact, the ideas that you have towards your elders, the kind of feelings that you have towards citizens and men of authority, keep them in view. Do not forget to realize them later.
0: ఈ నాటి యువతులు కేవలము అద్దెకు తెచ్చుకున్నటువంటి గుణముల వలె లేక దిగుమతి గావించుకున్నటువంటి గుణముల వలె వారి మాటలు, వారి డ్రెస్సులు, వారి నడతలు అన్నీ కూడాను కేవలము ఒక విధమైన అప్పటికప్పటికీ అద్దెకు తెచ్చుకొని అలంకరించుకున్నటువంటి నగల వలె కనిపిస్తూ ఉంటాయి.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ దే డ్రెస్ ఇన్ ద క్వాలిటీస్ విచ్ ఆర్ లైక్ రెంటెడ్ స్టఫ్ ఆర్ ఇంపోర్టెడ్ స్టఫ్.
0: ఇలాంటి అద్దెకు తెచ్చుకున్నటువంటి యొక్క నగలతో ఎంతకాలము నీవు అందాన్ని అనుభవించగలవు?
1: విత్ దీస్ రెంటెడ్ జ్యువెల్స్ హౌ లాంగ్ కెన్ యూ డిలైట్ యువర్ సెల్ఫ్?
0: కాదు, నీ సొంతం సంపాదించుకున్నటువంటి యొక్క గుణములనేటువంటి యొక్క నగల చేత నీవు ఆనందాన్ని, అలంకారాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: యూ షుడ్ డెకరేట్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ వేర్ దట్ ఆర్నమెంట్ ఆఫ్ యువర్ ఓన్, ద క్యారెక్టర్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక విద్యార్థులారా, ఈనాటి మీ యొక్క నడతలన్నీ కూడాను ఒక ఫ్యాషన్ గా మారిపోతున్నాయి. ఈనాటి మీ భావములన్నీ కూడాను కేవలం కదిలిపోయే మేఘముల వల్ల పోతున్నాయి.
1: స్టూడెంట్స్, యువర్ బిహేవియర్ హ్యాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్ నౌ అండ్ యువర్ ఫీలింగ్స్ ఆర్ జస్ట్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: స్వదేశం యొక్క సంస్కృతి కానేరదు.
1: దిస్ ఈజ్ నాట్ ద కల్చర్ ఆఫ్ యువర్ కంట్రీ.
0: విదేశం నుంచి దిగుమతి గావించుకున్నటువంటి దీనిని మీరు ఎంతకాలమని అనుభవించగలరు?
1: హౌ లాంగ్ కెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ ఇంపోర్టెడ్ కల్చర్?
0: కనుక మీరు ఇంపోర్టెడ్ కల్చర్ పైన మీరు ఆధారపడకండి.
1: Never depend on this imported culture.
0: మీ సొంతమైన, మీ పవిత్రమైన, మీ భారతదేశమైన, మీ పుణ్యభూమి అయినా, ఈ ధన్యభూమి అయినా, ఈ కర్మభూమి అయినా, ఈ యోగభూమి అయినా, భరతం యొక్క కల్చర్ను మీరు అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: You should make every attempt to follow the culture of this land, which is a land of merit, which is a land of sacrifice, which is a land of spiritual pursuits and endeavors.
0: ప్రాచీన కాలము నుండి భారతదేశము దాన ధర్మాలకు పుట్టినిల్లైనది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ ఇస్ ద సెంటర్ ఫర్ ఆల్ చారిటీ అండ్ సాక్రిఫైస్.
0: త్యాగ అభిమానము, త్యాగ కలిగినటువంటి కరుణ ఇలాంటి గుణములకు అనేక విధములుగా ఆరితేరినటువంటిది ఈ భారతదేశము.
1: భారత్ హ్యాస్ బీన్ ఎన్ ఎక్స్పర్ట్ అండ్ ఎ గైడింగ్ ల్యాండ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్ అండ్ కైండ్నెస్.
0: సహన సాధుభూతులకు, ఈ భారతదేశము గమ్యస్థానము.
1: భారత్ ఇస్ ద గోల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్ అండ్ ఆల్సో టాలరెన్స్.
0: ఇట్టి దివ్యమైన భవ్యమైనటువంటి ఈ సహన సానుభూతులు కాని, దయా దాక్షిణ్యములు కాని, త్యాగ కరుణలు కాని ఎక్కడ పోయినవి?
1: Compassion, kindness, mercy, tolerance, forbearance, sacrifice, what happened to those qualities now?
0: Kevalamu mee yokka adrishtavasattu bharatiyulaku samskrutini abhivruddhi gaaminche nimittamai aneka mandi mahaneeyulu aneka avataramulu kodanu digi vachinatuvanti ee bharat desamunandu.
1: Bharat is the land which has been the birthplace of many of the noble souls and incarnations to propagate the principles of truth and righteousness.
0: 14 samvatsaramulu pandavulu karadavulalo nivasinchutunna samayamlo shishtudu edinchi dharmajanu chuchi dharmaja mee sodarulu ekkadunnaru ani prashninchadu.
1: Pandava spent 14 years in thick forest. It was at that time Krishna asked Dharmaja, what happened to your brothers? Where are they?
0: Krishnudu parnasalaku vellinappudu ee sodarulu akkada kanipinchaledu. Aa kaaranam chetane Krishnudu Dharmajuni sodarulu ekkadunnaru ani prashninchadu.
1: As Krishna did not find the remaining brothers, so Krishna has put that question to Dharmaja, what happened to other brothers?
0: Where are they? Dharmajudu dharmahudayudu ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను భగవంతుని విస్మరించి సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను భగవంతుని స్మరించేటువంటి యొక్క పవిత్ర వ్యక్తి ఆ ధర్మజుడు.
1: ధర్మజ ఇస్ నోన్ ఫర్ హిస్ కంపాషన్ కైండ్నెస్, హు ఆల్వేస్ థింక్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: పాండవులు ఎంతో శాంతి ధర్మ స్వరూపులు.
1: పాండవస్ ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ పీస్ అండ్ రైచియస్నెస్.
0: ఇట్టి పవిత్రులను ధర్మమూర్తులను కౌరవులు అనేక విధములైనటువంటి మార్గంలో వీరిని అవమానపరుస్తూ వచ్చారు.
1: కౌరవర్స్ హావ్ పుట్ దెం టు ఆల్ హ్యూమిలియేషన్ దో దే వర్ ఆల్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ రైచియస్నెస్. దీనికి
0: ఏమాత్రం కూడాను వెరువక కదలక మెదలక ముందు సాగుతూ వచ్చారు ధర్మజుడు.
1: ధర్మజ ఫేస్డ్ ఆల్ దీస్ ఆర్డియల్స్ ట్రబుల్స్ అండ్ టర్మాయిల్స్. హీ వాజ్ నాట్ అఫ్రైడ్ ఇన్ ద లీస్ట్. హీ కుడ్ రెసిస్ట్.
0: ప్రశ్నించినటువంటి ప్రశ్నకు కృష్ణ, కొంతమంది సోదరులు అస్తినాపురంలో ఉంటున్నారు కానీ 5 మంది సోదరులు అరణ్యంలో ఉంటున్నారు అన్నాడు జవాబు.
1: ధర్మజ రిప్లైడ్, 5 ఆర్ హియర్ బ్రదర్స్ ఆర్ హియర్ ఇన్ ద ఫారెస్ట్ వైల్ 100 బ్రదర్స్ ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర.
0: కృష్ణుడు చాలా ఆశ్చర్యపడినట్టుగా నటించాడు.
1: కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హీ వాస్ టేకెన్ బై సర్ప్రైజ్.
0: ఏమి నీకు మతిపోయినదా? మీరు సోదరులు 5 మంది మాత్రమే, వీరినే పంచపాండవులు, ఇంకా 100 మంది అస్తినాపురంలో ఉన్నారంటంలో ఏం అర్థం లేదే అన్నాడు.
1: కృష్ణ దెన్ క్వశ్చన్ దిస్ వే, ధర్మజ ఆర్ యూ మ్యాడ్? యూఆర్ ఓన్లీ 5 బ్రదర్స్, వై డు యూ సే దట్ 100 బ్రదర్స్ ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర?
0: కృష్ణ, వారందరూ కూడా మా బ్రదర్సే కదా, సోదరులే కదా.
1: కృష్ణ, దే ఆర్ ఆల్సో అవర్ బ్రదర్స్.
0: మాలో మాకు ఐకమత్యంతో ప్రేమ చేత సహనము చేత సానుభూతి చేత జీవించినంత కాలం కూడాను మేము 105 మంది సోదరులము.
1: సో లాంగ్ వీ హ్యావ్ దట్ యూనిటీ అండ్ అండర్స్టాండింగ్ అండ్ అకార్డ్ స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్ వీఆర్ 105 బ్రదర్స్.
0: ఏనాడు మాలో మాకు కలహం ఏమైనా ఏర్పడినప్పుడు అప్పుడు మేము 5 మంది మాత్రమే వేరు, 100 మంది మాత్రమే వేరు.
1: వెన్ దెర్ ఆర్ ఇన్ ఫైట్స్ అండ్ డిఫరెన్సెస్ వీఆర్ 5 హియర్ అండ్ దే ఆర్ 100 ఓవర్ దేర్.
0: దీని యందు ఉన్నటువంటి అంతరాత్మను ఈనాటి పరిస్థితులకు మనం చక్కగా అన్వయం చేసుకోవచ్చు.
1: వీ కెన్ జస్ట్ రిలేట్ టు దిస్ టు ద ప్రెసెంట్ సర్కమ్స్టాన్సెస్.
0: ఈనాటి లోకమునందు ఐకమత్యం అనేటువంటి క్షీణించిపోవటం చేతను, కేవలం కలహములు కల్లోలములు అభివృద్ధి కావటం చేతను, ప్రతి పార్టీ ప్రతి సంఘము ప్రతి యొక్క వ్యక్తిత్వం కూడాను పూర్తి చిన్నాభిన్నమైపోతుంది.
1: There's no unity in the present day world. There you find the agitation and confusion, restlessness everywhere. Every party, every individual have lost their flag.
0: Ina samajamlo kudanu aikamatyam anetundi lekunda evariki vare yamuna teere annattuga okkokka party lopalni aneka vidham anetundi okka party liga bayal deertu vastunnayi. ఒక్కొక్క సమాజం నందు మాత్రమే అనేక సమాజములు బయలుదేరుతూ వస్తున్నాయి.
1: There is no unity anywhere. Therefore, in party, you find various tendencies and differences. In every society, there are so many segments within.
0: Vyaktulu veru kavachunu, kani divyattamainatundi aatmatattvam andariyandu okkate untunnadi.
1: Individuals may be different, but the divinity is one and the same.
0: Kanukani ee kaliyugam nandu, idi kevalam kalahayugam ani cheppukodaniki kudanu avakasam untundadi.
1: The age of Kali can also be called the age of Kalaha or fight.
0: ఈ కలహములు దినదినమునకును పెచ్చు పెరిగిపోతున్నవి.
1: This infighting is more and more day by day.
0: కనుకనే వ్యక్తిత్వం అనేటువంటి దానికి మరొక వ్యక్తిత్వానికి మధ్య లోపల ఏమాత్రం కూడాను సహనము సానుభూతులు లేవు.
1: There is no spirit of accommodation or understanding between any two individuals.
0: మనిషికి మనిషికి మధ్య ద్వేషము, గ్రామానికి గ్రామముకు మధ్య ద్వేషము, జిల్లాలకు జిల్లాలకు మధ్య ద్వేషము, రాష్ట్రానికి రాష్ట్రాలకు మధ్య ద్వేషము, ఈ విధమైనటువంటి దేశములతో ద్వేషములతో అభివృద్ధి అవుతున్నటువంటి ఈ ప్రపంచములకు ఏనాడు శాంతి భద్రతలు చేకూరుతాయి.
1: There is hatred between man to man, hatred between village to village, district to district, province to province. Then how do you expect peace and security?
0: ఒక ఇంటి లోపలనే అనేక విధమైనటువంటి మార్పులు చెందుతూ ఉన్నాయి.
1: In a single family you find so many changes.
0: ఎంత ఐకమత్యము మానవత్వానికి ఎంత బలం.
1: Unity is the real strength of humanity.
0: ఇలాంటి బలమైనటువంటి యొక్క ఐకమత్యాన్ని ఈనాడు మనం చెదురుపుకొని చేసుకుంటున్నాము.
1: This unity which gives us the strength, we are losing.
0: కనుకని మానవత్వం అనేటువంటిది మానవుని యందు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: Therefore the human quality is not noticed, not even a trace.
0: తులసిదాసు రామాయణం రాస్తూ అతనికి తెలియకుండా రామచింతనలో తన్మయత్వుడైపోయినప్పుడు ఒక పదము అక్కడ చేరి ఉంది.
1: తులసిదాస్ యాజ్ హి వాస్ కంపోజింగ్ రామాయణ వైల్ హి వాస్ రైటింగ్ సర్టన్ వర్డ్స్
0: నిజముగా తాను రాయలేదు.
1: హి హస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ వెన్ హి రోట్ ఎ వర్డ్.
0: ఈ కన్నులు తెరిచి చూచేటప్పటికి హేతు కృషానుభాను హిమకరతే అని ఉంటుండాలి. హేతు కృషాను భాను హిమకరతే అనగా ఏమిటి? కృషాను అగ్ని, భాను సూర్యుడు, ఇంకా హిమ చంద్రుడు. ఓ రామచంద్ర, నీవు అగ్ని సూర్యుడు చంద్రస్వరూపుడవు అన్నాడు.
1: దేర్ ఎ సెంటెన్స్ వాజ్ నోటీస్డ్, ఓ రామ యు ఆర్ ద ఫైర్ సన్ అండ్ ద మూన్.
0: నిజముగా ఈ ప్రపంచం లోపల ఈ అగ్ని సూర్యచంద్రాదులు లేకపోతే ప్రపంచమే లేదు.
1: Truly speaking, without fire, sun and the moon, the world does not exist.
0: నాస్తికుడైన యాస్తికుడైన ఆస్తిక నాస్తికుడైన ఆస్తికుడైన కూడాను, జోగి అయిన భోగి అయిన విరాగి అయిన బైరాగి అయిన ఈ అగ్ని సూర్యచంద్రాదులను విస్మరించేటువంటి వ్యక్తి ఈ జగత్తులో ఎక్కడ కనిపించదు.
1: He may be theist, a millionaire or a pauper, a renunciant or celibate. He must have these three, the fire, sun and the moon.
0: కనుక ఈ అగ్ని సూర్యచంద్రాదులే ప్రత్యక్ష దేవులు.
1: Therefore fire, sun and the moon are deities, divine.
0: ఇవి చేసే పని ఏమిటి?
1: What do they do?
0: ప్రతి మానవుని యొక్క జన్మకు మూడు కారణాలు ఉంటున్నాయి.
1: For the birth of every human life there are three reasons.
0: అజ్ఞానము,
1: one ignorance,
0: రెండవది పాపము,
1: second sin,
0: మూడవది తాపము.
1: The third one is
0: అజ్ఞాన పాప తాపములే మానవుని యొక్క జన్మకు మూల కారణములు.
1: These three are responsible for the birth of a human.
0: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దాన్ని దూరము గావించాలనుకుంటే మొట్టమొదట జ్ఞానం అనేటువంటి అగ్ని కావాలి. ఈ జ్ఞానాగ్ని లోపల అజ్ఞానమంతా భస్మ అయిపోతుంది.
1: Therefore, in order to give up this ignorance, we should burn it in the fire of knowledge and the wisdom.
0: కనుక జ్ఞానము అనేటువంటి అగ్ని, ఈ అజ్ఞానం అనేటువంటి యొక్క దీన్ని పాపములను భస్మం చేస్తుంది.
1: Therefore, this fire of wisdom will certainly burn all sins. The sun,
0: suryudu, andhakaramu, timirandhakaramu, mohandhakaramu, sokandhakaramu, ee andhakaramlu anetunte cheekatinanta kudanu suryudu okka thuri kiranamu chaapilate anta cheekati poyipoyi vennela anuga light prakashistundi.
1: The sun will dispel the darkness of attachment. The sun will dispel the darkness of misery and sadness. The sunlight will dispel the darkness as such.
0: ఇంకా చంద్రుడు
1: మూన్,
0: ఈ చంద్రుడు అనేటువంటి వాడు మన తాపమును చల్లారుస్తాడు.
1: He will pacify all our emotions.
0: పాపములను పరిహారం చేస్తాడు.
1: He will atone our sins.
0: చంద్రునికి సూర్యునికి ఉండేటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఒక్కతూరి విచారించుకుంటే ఎంత వ్యత్యాసం గోచరిస్తుంది.
1: If you investigate and inquire the relationship between sun and moon,
0: చంద్రుడు స్వప్రకాశకుడు కాదు.
1: Moon doesn't shine on his own.
0: సూర్యుని యొక్క కిరణములు చంద్రుని పైన పడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
1: As the sunlight falls on the moon, he shines.
0: అయితే సూర్యుని యొక్క ప్రకాశము మహా తీక్షణంగా ఉంటుంది.
1: But the sunlight is highly intense.
0: చంద్రుని యొక్క ప్రకాశము చల్లగా ఉంటుంది.
1: The moonlight is so cool.
0: ఒకే ప్రకాశమే ఒకదానిలో వేడి ఒకదానిలో చల్లదనం, ఈ రావడానికి కారణమేమిటి?
1: సేమ్ లైట్ అట్ వన్ ప్లేస్ ఇట్ ఇస్ సో హాట్, అట్ అనదర్ ప్లేస్ ఇట్ ఇస్ సో కూల్.
0: కనుకనే జ్ఞాన సూర్యుడు అనేటువంటి వాడు బుద్ధితో సమానము.
1: దేర్ఫోర్ ద సన్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఈక్వల్ టు అవర్ ఇంటెలెక్ట్.
0: చల్లని తెల్లని హృదయానికి అందించేటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటి యొక్క ఇది చంద్రుడు. ఈ విధమైన మనస్సుతో చెందినటువంటి వాడు.
1: దేర్ఫోర్ మూన్ ఇస్ ద మైండ్ హూ ఇస్ ఆల్ కూల్ వైట్ అండ్ బ్రైట్ ప్రెసెంట్ ఇన్
0: అవర్ వేదమునందు చంద్రమా మనసో జాతః చచ్చో సూర్యో అజాయత.
1: Sun is the presiding deity of the intellect, while moon is the presiding deity of the mind.
0: చంద్రుని యొక్క ప్రతిబింబమే ఈ యొక్క మనసు, మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
1: Therefore, the reflection of the moon is the mind, and the reflection of the mind is the moon.
0: మన చెచ్చుడి యందుండేటువంటి యొక్క ప్రకాశ శక్తియే సూర్య కిరణములు.
1: The power of light in our eyes is nothing but the sun.
0: మన బుద్ధి యొక్క ప్రకాశ సూర్యులే ఈ యొక్క సూర్య కిరణములు.
1: Therefore, it's only sunlight that will make us to see and visualize.
0: కనుక సూర్య చంద్రాదులు అగ్ని, మన ఉదరాగ్ని, తాపాగ్ని, పాపాగ్ని ఇవంతా కూడా ఉదరంలో చేరి ఉంటుండాలి.
1: Therefore, there is fire in our stomach, which is responsible for all assimilation.
0: అక్కడే ఈ మూడు కూడా దైవ స్వరూపులుగా ప్రకాశిస్తున్నారు.
1: All the three shine over their divine form.
0: విద్యార్థులకు బాగా తెలుసు, భుజించే సమయం లోపల బ్రహ్మార్పణం బ్రహ్మవిని బ్రహ్మార్పణం చేస్తున్నాము.
1: Before you start eating your food, you offer a prayer to God.
0: చాలా మందికి బ్రహ్మ అనేటువంటి వాడు ఎక్కడున్నాడు అనేది గుర్తించుకోలేక ఏదో ఊరికి శ్లోకం చెప్పాలి. మన హాస్టల్ యొక్క పద్ధతి ఈ విధంగా ఉంటుంది, బ్రహ్మార్పణం అని చెప్తున్నారు.
1: Many just say this prayer. They do not know where Brahma is because hostel discipline wants you to say so.
0: నీవు నేను ఎక్కడున్నాను అనేటువంటి ఒక అనుమానానికి అవకాశం ఇవ్వనక్కర్లేదు. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినం దేహమాశ్రిత. నేను వైశ్వానర రూపం లోపల నీ యొక్క పొట్టలో చేరి నీవు భుజించినటువంటి ఆహారాన్నంతా జీర్ణింపజేస్తూ నీకు తగినటువంటి ఒక శక్తి సామర్థ్యం అందిస్తున్నాను.
1: When you put this question, where is Brahma? The answer, reply comes from within. I am there in the form of Vaishwanara. I digest all the food that you partake.
0: Hetu kushanubhavanu himakarte aneetundi daniki chakkani upamanam chestu vachadu.
1: Like that he gave very good similes, examples to relating to this
0: Rama aneetundi padamunandu ra tat ma tam ee rendintiki madhyana unnatundi asi ee yokka అగ్ని సూర్యచంద్రాదులను కూడా రెండింటి చేర్చుకున్నప్పుడు రామ అనేటువంటిది తత్వం అసీ అయిపోయింది.
1: వెన్ యూ హ్యావ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఫైర్ సన్ అండ్ ద మూన్ ద వెరీ వర్డ్ రామ విల్ టెల్ యూ దట్ ఈస్ ఈక్వల్ టు దట్ ఆఫ్ తత్వం
0: అసీ. నీవు నేనేగా ఉంటున్నాను.
1: తత్వం అసీ, ఐఎమ్ యూ, యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
0: జగత్తును కంటా బోధించినటువంటిది తులసిదాసు.
1: It is the teaching of Tulsidas to the entire
0: Mahavakyamlo pradhanamainatundi oka mantramu tattvam asi tat ra tam ma asi nene ee rendinti oka ekatvame manamu.
1: Among all Mahavakyas, tattvam asi is most important cardinal principle. Ra is that, tva you are being same tattvam asi.
0: Kalukane prapancham nandu ee vidhamainatundi oka ekatvanni prabodhinchi ప్రచారం సలిపి దివ్యత్వాన్ని అందరికీ హృదయానికి తట్టుకున్నట్టుగా హత్తుకున్నట్టుగా అనేక మంది మహనీయులు భారతదేశంలో అనాది కాలం నుంచి చాటుతూ వచ్చారు.
1: నోబుల్ సోల్స్ ఇన్ భారత్ ప్రాపగేటెడ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇంప్రింటెడ్ దెమ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్.
0: కనుక ఇట్టి మహనీయమైనటువంటి ఒక తత్వానికి మొట్టమొదట మన హృదయాల లోపల అహింసను అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ ఇన్ రెస్పాన్స్ టు దేర్ టీచింగ్స్ వీ షుడ్ డెవలప్ నాన్ వయలెన్స్ ఇన్ అవర్ హార్ట్స్.
0: ఈ అహింస అనేటువంటి దాన్ని మనం పాటించినప్పుడు జగత్ అంతైకుడును రామమయంగా ఉంటుంటాయి.
1: వెన్ వన్స్ వీ అబ్జర్వ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ అహింస, ద హోల్ యూనివర్స్ విల్ బి ఫుల్ ఆఫ్
0: మన యందు ఉండినటువంటి యొక్క దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు కూడాను మనము క్షణంలో మనం దూరం చేసుకోవాలి.
1: వీ హావ్ టు గివ్ అప్ అవర్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ఈవిల్ టెండెన్సీస్, బ్యాడ్ బిహేవియర్.
0: అల్ప ఆనంద నిమిత్తమై అనంతమైనటువంటి దైవత్వాన్ని మనము వ్యక్తం చేసుకుంటున్నాం.
1: ఫర్ ఎ మీన్ అండ్ షార్ట్ హ్యాపీనెస్ వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ది ఇన్ఫినిట్ బ్లిస్ఫుల్ డివైన్ స్టేట్.
0: ఎందుకు ఈ విధమైనటువంటి విచారాన్ని మనం చేయకుండా పోతున్నాము?
1: వై డోంట్ వీ డిస్క్రిమినేట్?
0: దీనికి విజ్ఞానం అనేటువంటిది ఉండినప్పటికీ సరైనటువంటి విచారణ చేయలేకపోవటమే దీనికి కారణము.
1: దో వీ హావ్ గాట్ దిస్ డిస్క్రిషన్ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్.
0: ప్రతి విద్యార్థి ఎందుకు కావలసినంత విజ్ఞానం ఉంటుండాలి.
1: ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్.
0: ప్రతి మానవుని ఎందుకు కావలసినంత విజ్ఞానం ఉంటుండాలి.
1: ఎవ్రీ పర్సన్ హ్యాస్ నాలెడ్జ్.
0: కానీ దానిని సరైనటువంటి విషయంలో దానిని విచారణ చేయటం లేదు.
1: బట్ దే డోంట్ ఎక్స్ప్లోర్ ఇన్ ద కరెక్ట్ పాత్.
0: ఈ విచారణ చేయకపోవడం చేతనే మానవుడు ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వస్తున్నాడు.
1: యాజ్ డు నాట్ ఎంక్వైర్ అండ్ డిస్క్రిమినేట్ హీ సఫర్స్.
0: కనుక క్షణ నిమిషం లోపల కదిలిపోయేటువంటి విషయానికి లాంగ్ లైఫ్, పవిత్రమైన జీవితము, కీర్తివంతమైన జీవితాన్ని మనం వ్యక్తం చేసుకుంటున్నాము.
1: ఫర్ మొమెంటరీ ఫ్లీటింగ్ ఎఫీమరల్ ప్లెజర్స్ హీ వేస్ట్ దిస్ లాంగ్ లైఫ్.
0: అందువల్లే శంకర్లు వాడు కూడా చెప్పారు.

0: క్షణంలో కదిలిపోయేటువంటిది ఈ గర్వము, క్షణంలో మారిపోయేటువంటిది ఈ దేహము, క్షణంలో కూలిపోయేటువంటిది ఈ ప్రాణము, ఇలాంటి దానికి మనం ఎందుకు ఇంత పవిత్రమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం?
1: One may give up this body at any point of time. This wealth, the association, the youth, all will vanish at any point of time.
0: ఇది కేవలం ఏమిటి? అహింస అంటే ఏమిటి? ఎవరిని కొట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని బాధించకూడదు అనేటువంటి దానికి మనం అర్థం తీసుకుంటున్నాం.
1: What do you mean by non-violence? Do you think not to harm anybody, not to accuse anybody?
0: Kaadu kaadu, adi kaadu nijamaina ahimsa.
1: It's not the true non-violence.
0: Manas chetanu, vachas chetanu, karmala chetanu, ye vidhamaina tappunu cheyakunda undatame ahimsa.
1: Non-violence ahimsa means not to commit mistakes or blunders at the realm of the body, the mind, and by word.
0: Prati కణమునందును ప్రతి క్షణమునందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనము ఏమాత్రము ఎడబాయకూడదు.
1: Therefore we should be in this unity in every cell, in every moment of our life.
0: కనుకనే మన నడతలు ఎందు కాని, మన మాటలు ఎందు కాని, మన చూపులు ఎందు కాని, మన భావములు ఎందు కాని, ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేసుకున్నప్పుడే సరి అయినటువంటి దివ్యమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: Therefore we should maintain perfect integration and harmony between our words, thoughts, and behavior. అహింస
0: దానికి చాలా సూక్ష్మమైనటువంటిదిగా ఉంటుండాలి. ఈనాడు జగత్తులో అహింస అనేటువంటి పదమునకు సరైన అర్థము చెప్పేటువంటి వారు లేదు.
1: Today there are none in this world who can give correct meaning to this word ahimsa, non-violence.
0: ఎంత అవసరమో దానికంటే అధికంగా భుజించడం కూడాను అహింస, హింసనేగా తోస్తుంది.
1: To eat more than what is necessary is himsa or violence.
0: ఎందుకు? తనను తానే హింసించుకుంటున్నాడు.
1: Because he is hurting himself.
0: ఎంతవరకు మాట్లాడాలను అంతవరకు మాట్లాడినప్పుడే అది అహింస అవుతుంది. దానికంటే అధిక మాట్లాడినప్పుడు అదే హింసగా మారిపోతుంది.
1: To talk to the extent necessary is non-violence. If you talk more, it is violence.
0: కనుకనే ఈ దివ్యమైనటువంటి ప్రకృతి యొక్క స్వరూపాన్ని మనం వేస్ట్ చేస్తున్నాము, దుర్వినియోగపరుచుకుంటున్నాము.
1: Therefore, we are misusing, wasting this divine nature.
0: కేవలం ఎంత ధనం ఉండినప్పటికీ, ఎంత బలం ఉండినప్పటికీ, ఎంత పదవి ఉండినప్పటికీ, అన్ని కూడా వ్యర్థమైపోతుండాలి.
1: We may have wealth, the strength, and position. They are all in vain.
0: అల్పమైనటువంటి భావాల కోసమని మనం అనంతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We are wasting this infinite spirit and atma by indulging in this mean and low desire.
0: కావలసినంత ధనం ఉంటుండాలి.
1: Ravana has got lot of wealth.
0: Atani kotane suvarna kotaga untundadi fort.
1: His very fort is made up of gold.
0: Adaniki ye margam nandukani, ye vishayam nandukani, ye paristhiti nandukani lotu ledu.
1: There is no shortage or dearth of any material there.
0: Sharira balamu, jana balamu, dhana balamu, mada balamu, sarva balamulu kuda untunnayi.
1: He has got all forms of strength, the people, the money and wealth, what not.
0: Tapas shaktini kudanu sadhinchinatunti vaadu.
1: He has got that power of dependence.
0: Alanti vaadu తుచ్చమైనటువంటి ఒక కామ మార్గంలో ప్రవేశించడం చేతనే తన సర్వస్వం కూడా కోల్పోయినాడు.
1: బికాస్ ఆఫ్ ఎ మీన్ డిజైర్ హీ హాడ్ టు లూజ్ ఎవ్రీథింగ్ అల్టిమేట్లీ.
0: హనుమంతుడు రావణుని యొక్క సభ లోపల కట్టివేసినారు అతన్ని.
1: హనుమాన్ వాజ్ జస్ట్ టైడ్ అప్ టు ఎ పోస్ట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ రావణ.
0: ఎందుకనగా అతన్ని ప్రశ్నించారు ఈ యొక్క రాక్షసులంతా కూడా, నీవెవరు?
1: All the demons asked him, who are you?
0: Atanu chaala nemmadiga mitamuga hitamuga cheptu vachadu. Dasoham kosalendrascha, nenu Ramachandrudu yokka dasudanu annadu.
1: He started giving replies softly and sweetly and gently in a tender way that I am the servant of Rama.
0: Kaani lankalo yenadu kodanu kotulnu chuchinatunte vaaru kaadu.
1: There in Lanka, no one ever saw any monkey.
0: లంకలో ఎప్పుడు కూడా కోతులు ప్రవేశించలేదు.
1: There were no monkeys there at that time in Lanka.
0: కనుక అందరూ కూడా దాన్ని చూడటానికి వస్తున్నారు. లోపల ఉండినటువంటి వారంతా కూడా బయటకు వస్తున్నారు.
1: All inhabitants of Lanka came out of the residences to see this monkey.
0: గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు మహాగుణవంతుడు కనుకనే రావణునికి సరి అయినటువంటి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో వీరికి చిక్కుబడిపోయాడు, అనగా చిక్కుకున్నాడు.
1: Hanuman is a one of character and the physical strength and intelligence. He just pretended, allowed himself to be arrested.
0: Nenu sulabhanga ee oka deento praveshinchi ravaniki buddhi cheppetunte avakasam naaku ledu.
1: I cannot safely enter here and teach a lesson to Ravana.
0: మీరు నన్ను పట్టుకొని తీసుకెళ్ళినప్పుడు అప్పుడు నేను రావణుకి డైరెక్ట్ గా బుద్ధి చెప్పవచ్చు అనుకున్నాడు.
1: When they arrest me and take me and place me in front of Ravana, I can teach him a lesson.
0: చేతులు కాళ్ళు కట్టారు, నడుముకు తాడు చుట్టారు, ఈ రావణాసుని సభ లోపల ప్రవేశపెట్టారు.
1: His hands and legs were tied and he was taken to the court of Ravana.
0: అక్కడికి వెళ్ళేటప్పటికి రావణుడు పై స్థానంలో కూర్చున్నాడు. ఈ యొక్క హనుమంతుని కింద కూర్చోబెట్టారు.
1: రావణ వాజ్ సిట్టింగ్ దేర్ ఇన్ ద కోర్ట్ అట్ ఎన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ హైయర్ లెవెల్ వైల్ హనుమాన్
0: పైనప్పుడు రామభంటుడైనటువంటి నేను కింద ఉండటమా, నా రామునికి అవమానం కదా అని తన తోకను బాగా చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ పోయి రావణుని కంటే చాలా పైన పోయి కూర్చున్నాడు హనుమంతుడు.
1: హనుమాన్ ఫెల్ట్ లైక్ దిస్ బీయింగ్ ద అంబాసిడర్ అండ్ మెసెంజర్ ఆఫ్ రామచంద్ర. Can I take this seat at a low level? No. He made several circles, rounds with his tail and occupied higher level more than that of Ravana.
0: Ravanudu adigadu. Koti jativi neevu vanamella charachitivi ninnevadu pampinchera.
1: Ravana started asking like this. You are a monkey. You spoiled the whole forest and the gardens around. Who sent you here?
0: చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపిన యరాచ దొర నన్నంపెరా.
1: That king who has chopped off, cut off the ear and the nose of your sister, that very same king has sent me here. He sent me here.
0: ఎందుకు వచ్చావని మరి ప్రశ్నించాడు ఈ రావణుడు.
1: Ravana asked, why did you come here?
0: బుద్ధి చెప్పేద రావణ, ఈ లంక నీకేలా లేదురా దుర్గుణ. బుద్ధి చెప్పద వినుము నీ వికసద్దుసేయక నాది పలుకులు, బుద్ధికి నియోచించి చావుకు భద్రుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పేద రావణ, బుద్ధి చెప్పేద రావణ, ఈ లంక నీకేలలేదురా దుర్గుణ.
1: I'll certainly teach you a lesson, Ravana. Why do you need this Lanka?
0: బుద్ధి చెప్పేద వినుము నీవిక.
1: Listen to me.
0: సద్దు చేయక నాది పలుకులు.
1: Without opening your mouth,
0: బుద్ధికి
1: listen to
0: నియోచించి చావుకు భద్రుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పేద రావణ,
1: you committed such a treacherous sin and you are even prepared to die. I'll certainly teach you a lesson.
0: లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరా.
1: Sita is the mother of this entire world. She is even your mother.
0: లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరా.
1: Sita is the mother of this world and she is mother.
0: Lokamunte ippudu patakamu vadigattukuntivi.
1: You have committed this sin.
0: Yeka siramam needu siramul anekamagaru duntulamulu. Buddhi cheppeda Ravana, Vilanka nikela ledura durguna.
1: With one arrow Rama will behead you. You will lose all your 10 heads. Why do you need this Lanka? What is this? I'll certainly teach you a lesson.
0: Melani telasinada, ee pani neeku keedani teliyaleda.
1: Don't you understand that this will certainly put you to ruin? Don't you understand
0: that? వాలమున గాల్చితిని మంచి ఆలయము వజ్రాల మేడలు నీలవర్ణమునే చేసి నీ పురి నెమ్మదిగానే పోయి వచ్చేద. బుద్ధి చెప్పేద రావణ,
1: I'll put all your palaces of precious gems and precious stones, I'll put them to fire and then leave this place.
0: పదితలలుండె తీరు నీవిప్పుడు చేసే దర్బారు చూడు.
1: You have got 10 heads. You just observe the court you have convened.
0: ఇది కదా నే చూడవలనని ఇంద్రజిత్తు చేత జిక్కితి పరిపదే నీకేల చెప్పుదు ప్రాణములు నీ సొమ్ముగాదురా. బుద్ధి చెప్పేద రావణ,
1: I allowed myself to be caught by Indrajit so that I could enter into this court so that I can teach you a lesson.
0: నీ యొక్క కుమారుడైన ఇంద్రజిత్ చేత నేను చిక్కాను, ఎందుకోసం నీకు బుద్ధి చెప్పాలని నేను వచ్చాను.
1: Purposefully I allowed myself to be caught by Indrajit so that I can see you and see your
0: court. నీ కామాంధుడై లోకమాత అయినటువంటి సీతను కూడా నీవు మాతలుగా నీవు భావించుకోకుండా నీవు ఆమెను హింస పెడుతున్నావు.
1: ఓ వికెడ్ మ్యాన్, యు హావ్ ఫర్గోటన్ ద ఫ్యాక్ట్ దట్ సీత ఇస్ యువర్ మదర్. యు ఆర్ హార్మింగ్ హర్, యు ఆర్ హర్టింగ్ హర్.
0: అయినటువంటి వాంఛ కోసమని పవిత్రమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు.
1: ఫర్ దిస్ లో డిజైర్, ఏ మీన్ డిజైర్, what happened to your intelligence?
0: నీ తపస్సుకి ఎక్కడ
1: పోయింది? What happened to the power of your penance?
0: నీ భుజబలం ఎక్కడ పోయింది?
1: What happened to your physical strength?
0: నీ మనోఇంద్రియం లేకుండా ఉండినటువంటి వాడు నీ పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: With all the mind and senses, what is the fun of this birth?
0: నీవు రాజు కాదు.
1: You are not the king.
0: నీవు ఎలాంటి వాడుగా ఉండాలి రాజు? ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు రాజుగా ఉండాలి.
1: You can only be king if only you have got control over your senses. దీనిని
0: ప్రజలకంతా కూడా నువ్వు చక్కగా బోధించేటువంటి వాడిగా ఉండాలి.
1: You should be in a position to teach your people.
0: ఆదర్శంగా ఉండాలి.
1: You should be ideal.
0: అది ఏ మానవత్వానికి తగినటువంటి కీర్తి.
1: That is only good name to human life.
0: కనుక నీ ఈ విధంగా చేయటం చాలా తప్పు అన్నాడు.
1: It's a big mistake. You should not act like this.
0: కానీ రావణుడు ఈ కోపాన్ని భరించుకోలేక కోతికి తోక అంటే చాలా ఇష్టం.
1: Ravana was very furious. As you know, every monkey like its own tail.
0: Tana jump ku tana bumps ku anniti kudun tokane chaala aadharam.
1: For the bumps and the jumps is the tail that is the key for the monkey.
0: Kalaki ee tokaku agge betti pampincheseyandi annadu.
1: Therefore he said this, the tail on to fire.
0: Ani murkulu amayakulu gnanahinulu kevalam raatchasulu variki emi teliyadu. తోకకు బాగా బట్టలు చుట్టి చుట్టి చుట్టి చుట్టి పాత బట్టలంతా దాని కిరసన్లో అద్ది అంటించి పంపించారు.
1: దే కలెక్టెడ్ ద క్లాత్ ఫుల్ ఆఫ్ కెరోసిన్ అండ్ టైడ్ అప్ రౌండ్ ద టెయిల్ అండ్ పుట్ ఇట్ ఆన్ ఫైర్.
0: ఎవరి కర్మలు వారికే కలుసుకుని వస్తుంటాయి.
1: ఈచ్ వన్ విల్ హ్యావ్ టు ఫేస్ వన్.
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా.
1: Can anyone escape from
0: ye tiru evaru cheppagalaru anubhavinchuta siddhamanna.
1: Can anyone escape from the consequences of one's own actions? Be ready, be prepared to face the
0: ramulantati vaadu ramana sitanu baachi paamaruni vali echenanna.
1: Ravana committed such a blunder in a sin, he cried ultimately.
0: Pandavulu aakulanu mulimesi adavi paalai poyiranna.
1: Pandavas had to eat the leaves and tubers and spend the time in the forest. Karmane
0: tappindi kaadu.
1: You cannot escape from the consequences of your actions.
0: మనం మంచి కర్మలు చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore, you should make every effort to do good actions.
0: ఎట్టి కర్మలో అట్టి ఫలము.
1: As is the action, so is the reward.
0: ఎట్టి పిండియో అట్టి త్రేపు.
1: As is the food, so is the belt.
0: ఎట్టి పిండియో అట్టి రొట్టె.
1: As is the floor, so is the barn.
0: కానీ ఈ ఫలములు అప్పటికప్పటికి ఫలించేటువంటి ఉన్నాయి. కొంతకాలంలో ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని యుగములు కూడా ఫలించేటువంటివిగా ఉన్నాయి.
1: Certain actions yield results immediately. Certain actions take time to show the results.
0: కట్టి చేతి కోసుకుంది.
1: Suppose the finger is cut.
0: కానీ కట్ అయిన తక్షణమే రక్తం వస్తుంది.
1: The moment the finger is cut, the blood
0: bleeds. ఫలితం అప్పటికప్పటికే వచ్చేసింది.
1: You will find the reaction immediately.
0: కోసుకున్న తక్షణమే రక్తం వచ్చేసింది.
1: You find the blood coming out, oozing out.
0: ఎక్కడైనా మనము మెట్లు ఎక్కుతున్నప్పుడు జారి పడ్డాము.
1: As you climb up the staircase, suppose
0: ఈ జారి పడటము ఫ్రాక్చర్ రావటము రెండు ఒకే చోట జరుగుతుంది.
1: As you climb up the staircase and when you fall, you sustain a fracture naturally.
0: జారి పడటం ఒక తూరి, విరిగిపోవటం మరొక తూరి జరగదు. అప్పటికప్పుడే విరిగిపోతుంది.
1: You don't fall it on one day and fracture the following day. No.
0: తెల్లవారి మనం భోంచేశాము.
1: You have taken food this morning.
0: కానీ అప్పటికప్పటికే అరగదు. రెండు గంటలు మూడు గంటలు టైం తీసుకుంటుంది.
1: ఇట్ విల్ టేక్ 2 to 3 hours టు బి డైజెస్ట్.
0: ఈ కర్మకు కొన్ని గంటలు తీసుకుంటుంది.
1: ఫర్ దిస్ యాక్షన్ ఇట్ టేక్స్ 2 to 3 hours.
0: తరువాత ఒక విత్తనము భూమిలో నాటాము.
1: You sow a seed.
0: కానీ అప్పటికప్పటికే మొక్క రాదు.
1: బట్ ఇట్ వోంట్ గ్రో ఇన్ టు ప్లాంట్.
0: రెండు మూడు దినాలకంతా కూడా ఒక మొక్క వస్తుంది.
1: ఆఫ్టర్ 2 to 3 days ఇట్ గ్రోస్ ఇన్ ద
0: సాప్లింగ్. మొక్కలు అప్పుడే ఫలములు ఎండవు.
1: You don't get fruits immediately.
0: ఏ 10 సంవత్సరములకో ఏ 15 సంవత్సరములకో అందులో ఫలములంతా వస్తాయి.
1: It takes 10 to 15 years to yield fruits.
0: కనుక విత్తనం నాటినప్పుడు అప్పుడే ఫలములు రావటం లేదు.
1: You sow a seed, you don't get the fruit immediately.
0: కొన్ని సంవత్సరములు టైం తీసుకుంటుంది.
1: So it takes years of time.
0: అదే విధంగానే మానవుడు చేసే ప్రతి కర్మ కూడాను కొన్ని సంవత్సరములు, కొన్ని గంటలు, కొన్ని దినములు, కొన్ని క్షణములు, కొన్ని యుగములు కూడా మారిపోతుంటాయి.
1: All actions that we do, it may take minutes or hours or days or years or ages.
0: కానీ ఫలము మాత్రము తప్పినది కాదు.
1: But you cannot escape from the consequences of your actions.
0: కానీ ఒక్కదాని వల్ల మాత్రమే ఈ ఫలము తప్పుతుంది.
1: There is only one way to escape.
0: అదే భగవంతుని యొక్క నిజమైనటువంటి ప్రేమ చేతనే ఎలాంటి బాధలైనా తప్పించుకోవచ్చు.
1: With ardent devotion, true love unto God, you can escape from the consequences of your actions.
0: కనుక భగవంతుని యొక్క ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై భగవంతుడు సర్వుల యందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: టు బి ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ లవ్, వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక ఈ భగవత్ నివాసము అందరి హృదయమే.
1: హార్ట్ ఈజ్ ద సెంటర్ వేర్ గాడ్ డ్వెల్స్.
0: ఇది సర్వ హృదయవాసి సర్వేశ్వరుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
0: అనేక విధమైనటువంటి యొక్క భేదములు కనిపించవచ్చును.
1: There may be differences at the individual level.
0: కాని అందరి యందు ఉన్నటువంటి పంచభూతములు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం స్థిరంగా పెట్టుకోవాలి.
1: But the five elements are uniform in everyone.
0: ఈ రకమైనటువంటి ఒక ఏకత్వాన్ని మనం నిర్ణయించుకునే నిమిత్తము అనేక విధమైనటువంటి విచారణ సలపాలి.
1: To understand this principle of unity, we have to investigate and inquire
0: thoroughly. అనేక మంది దేవతలు లేరు.
1: There are no many deities or gods.
0: అనేక మంది ప్రజలు లేరు.
1: There are no many people.
0: కానీ ప్రజలంతా ఒక్కటే.
1: All are one.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: ఏక ప్రభువుకు అనేక నామం.
1: One God has many names.
0: అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో కనిపించేటంత కూడా ఒకే దైవమే. కరెంట్ ఉంటుండాలి.
1: Though we have so many bulbs all around here, the same current that flows.
0: ఈ కరెంటును మనం అందుకోవాలంటే కొంత సాధన కావాలి.
1: But however, in order to receive this current, we should do certain spiritual practice.
0: ఈ కరెంటే ప్రకాశము.
1: This current is the light.
0: అదియే దైవము.
1: That's God.
0: అదియే దివ్యమైనటువంటి యొక్క బ్రహ్మ స్వరూపము.
1: That's the divine Brahman.
0: ఈ బ్రహ్మ జ్ఞానం అనేటువంటి ప్రకాశించాలనుకుంటే దీనికి అనేక రకమైనటువంటి మార్గములు కొన్ని వెతుకాలి.
1: To have this spiritual knowledge that should shine, we should follow certain spiritual pursuits.
0: ఈ బల్బు వెతుకు వెలగాలంటే ఏమో కావాలి.
1: What is it is required to illumine this bulb?
0: అయితే ఈ వెలుతురు రావాలంటే మొట్టమొదట బల్బు పెట్టాలి.
1: To have illumination, you should install a bulb.
0: బల్బు పెట్టినంత మాత్రమున వెలుగుతురు రావటం లేదు.
1: You don't get the light immediately by putting the bulb
0: over there. దానికి వైర్ అంతా తీసుకుని జాయింట్ చేయాలి.
1: You should put a joint with the wire.
0: వైర్ జాయింట్ చేసినంత మాత్రమున వెలుగు రాదు.
1: When you connect the wire, you don't get the light either.
0: ఒక వైర్ లోపల ఈ కరెంట్ కూడా పోవాలి.
1: The current should flow through this wire.
0: అనగా ఏంటి? దైవశక్తి అనేటువంటిది ఆ కరెంట్ లో ప్రవేశించాలి.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ విచ్ ఇస్ ద కరెంట్ దట్ షుడ్ ఫ్లో. What is this divine power?
0: సత్యం, ప్రేమ, ఈ రెండే.
1: Truth and love. They are the twin principles.
0: Love is God. Live in love.
1: Love is God. Live in
0: love. Truth is God. ఏకం దేవ అద్వితీయం బ్రహ్మ.
1: Truth is God. God is only one, not two.
0: కనుకనే సత్యము అనేటువంటి కరెంటు.
1: So the current of truth.
0: ధర్మము అనే వైర్ లో చేరి.
1: It flows through the wire of
0: ధర్మ. శాంతి అనే బల్బ్ లో వచ్చేటప్పటికి.
1: As it enters into the bulb of peace.
0: ప్రకాశం వస్తుంటుంది.
1: And you draw the light of love.
0: కనుకనే సత్య, ధర్మ, శాంతి ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రేమ అనే ప్రకాశము.
1: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ట్రూత్, రైచియస్నెస్ అండ్ పీస్
0: ఈ నిజమైన భగవత్ స్వరూపము.
1: లవ్ ఇస్ గాడ్.
0: ఈ ప్రాకృతమైనటువంటి ఒక దేహ సంబంధాల ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ ఎనీ బాడీ అటాచ్మెంట్.
0: కనుక నిజమైనటువంటి ప్రేమ హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
1: ట్రూ లవ్ ఎమినేట్స్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనం ఎన్ని చేసినప్పటికీ
1: అధ్యాపకులు
0: చెప్పారు రెండు మాత్రం మనం సత్యంగా మనం స్థిరం చేసుకోవాలి.
1: ది టీచర్ సెడ్ జస్ట్ నౌ,
0: దైవం ఇస్ ట్రూత్, అది ఎప్పటికీ మారదు.
1: గాడ్ ఇస్ ట్రూత్, దట్ ఈస్ చేంజ్లెస్.
0: డెత్ అనేటువంటిది ఎప్పటికీ మారదు.
1: డెత్ ఈస్ సర్టెన్.
0: ఇవి రెండు తప్పినవి కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుకనే మనం ఏమి తెలుసుకోవాలి ఇప్పుడు?
1: వాట్ షుడ్ వి నో నౌ?
0: పరులు చేసేటువంటి యొక్క దోషములను మనం ఏమాత్రము చూడకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద హార్మ్ డన్ టు యూ బై అదర్స్.
0: పరులు చేసినటువంటి పెద్ద దోషములు కూడా చిన్న దోషములుగా మనం తీసుకోవాలి.
1: దే మైట్ హార్మ్ యూ ఇన్ ఎ బిగ్ వే, బట్ కన్సిడర్ వెరీ లిటిల్.
0: మనలో ఉండినటువంటి చిన్న దోషమునైనా పెద్దదిగా భావించినప్పుడే పెద్ద దోషాలు చేయడానికి మనం పూనుకోము.
1: ఎవరీ స్మాల్ మిస్టేక్ ఇన్ యూ మ్యాగ్నిఫై ఇట్, యాంప్లిఫై ఇట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజంగా నిత్య జీవితంలో మీకు ఇలాంటి మార్గాలు చాలా అత్యవసరం.
1: These are the things which are required in our daily life.
0: Kanuka manam chinna chinna vishayalo pane ee daivatvanni chakkaga manam gurtinchadaniki prayatninchavachunu.
1: In these small matters who can recognize the divinity in
0: rendu meeru marchipovali.
1: Two you should forget.
0: Emiti aa rendu?
1: What are they?
0: Itarlu manaku chesina apakaranni manam marchipovali.
1: You should forget the harm done to you by others.
0: Adi marchipokunda mana manasulo pettukunte vaaniki tirigi pratyapakaram cheyadaniki manam siddhanga untam.
1: If we don't forget the harm done to you by others, you always decide and think over
0: kalukane
1: retaliate.
0: Itarlu manaku chesina apakaranni manam marchipovali.
1: So we should forget the harm done to you.
0: Rendavudi emiti?
1: What is the second thing?
0: Manam itarlaku chesina upakaranni kuda marchipovali.
1: We should also forget the help we have done to others.
0: Neevu athaniki help chesanani nee manasulo pettukunte daniki pratibalam kavalani mari vaasana raavachunu.
1: If you still think of the help you have done to others, you will have expectations.
0: పరులు మనకు చేసిన అపకారాన్ని మర్చిపోవాలి, మనం పరులకు చేసిన ఉపకారాన్ని మర్చిపోవాలి.
1: Therefore, we should forget the help that we do to others and harm done to us by others.
0: నీవు సత్యనిత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించవచ్చు.
1: Then only you can enjoy, experience this eternal truth, the spirit ఆత్మ.
0: కనుక నిజమైనటువంటి దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న మార్గాల్లోపలే మనం దైవత్వాన్ని అనుగ్రహాన్ని పొందొచ్చు.
1: So you can certainly experience the true divinity through these small, subtle paths.
0: కాన మనము ఏదో పెద్ద పెద్ద సాధనలు చేసి ఏదో ధ్యానములు జపములు తపములు యోగములు ఇవన్నీ చేసి కేవలము ఇవన్నీ కర్మల యొక్క వ్యర్థములే.
1: We need not undertake spiritual pursuits in a big way, like
0: penance, like yoga.
1: All the spiritual acts you do with the mind and the body.
0: Manasu shastramenti kaadu.
1: Mind is not permanent.
0: Dehamu shastramenti
1: kaadu. Body is not permanent.
0: Idi phaltam etla shastram avutundi manaku.
1: Then how do you expect
0: the reward?
1: Even the reward is temporary.
0: Aithe ivanni emi thodpadtayi.
1: How does it help you in a way?
0: Nijamainatundi satyaniki margaani choopisthayi.
1: They will all show you the path to the truth.
0: కనుక ఇవన్నీ మార్గాలు చూపించేటువంటి యొక్క ఇది గైడ్ పోస్ట్ వంటివి.
1: దే ఓన్లీ షో యూ ద పాత్ లైక్ ఎ గైడ్ పోస్ట్.
0: ఈ గైడ్ పోస్ట్ అనేటువంటి మార్గాన్ని చూపిస్తుంది.
1: ద గైడ్ పోస్ట్ డైరెక్ట్స్ యూ.
0: అది మధ్యలో ఉంటుంటుంది.
1: ఇట్ ఇస్ దేర్ ద సెంటర్.
0: ఇటువైపున ఇది పోతే పెనకొండ, ఇటువైపున పోతే ధర్మవరము, ఇటు పోతే అనంతపురము, ఇటు పోతే బెంగళూరు అని చూపిస్తుంది.
1: The guide post will show you the different directions to Penugonda, Dharmavaram, Anantapuram and so on.
0: Ivie japamulu dhyanamulu yogamulu yagnamulu.
1: This sort of a thing is there in relating to penance and meditation. You cannot sit under this guide post or stay with it. You have to go along
0: the way. Kani ee guide post nanta manam aadharam chesukoni daivam vaipuna manam prayanam salapali.
1: Basing on this guide post, we should travel Godward.
0: Ekkada unnadu daivam.
1: Where is God?
0: సర్వత పాణిపాదం, ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ఇది క్రమక్రమేణా మనం సాధనలు చేస్తూ చేస్తూ ఈ యొక్క సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది.
1: వి విల్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బై అండర్టేకింగ్ స్పిరిచువల్ ఎండెవర్స్.
0: ఇవంతా తెలుసుకోకుండా పోవడానికి మూల కారణము మన దేహమే పెద్ద అడ్డు.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బికాస్ ద విస్ట్
0: ఆఫ్ ద బాడీ ఇన్ని అభిమానములు పెంచుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ది బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఇగ్నోరెన్స్.
0: కనుక దేహాభిమానాన్ని క్రమక్రమేణా మనం తగ్గించుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు కట్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్ స్లోలీ గ్రాడ్యువల్లీ. ఈ దేహానికి
0: సంబంధించిన వాసనలన్నీ కూడా క్రమక్రమేణా అణగదొక్కుతూ రావాలి.
1: వీ షుడ్ పుట్ ఆల్ ది టెండెన్సీస్ అండ్ టెంపరమెంట్స్ అండర్ చెక్.
0: అందువల్లనే ఈ హనుమంతుడు రాములకు సేవకుడిగా మారిపోయాడు.
1: దట్స్ ది రీజన్ వై హనుమాన్ కుడ్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ రామ.
0: హనుమంతుడే రాముడిగా మారిపోయాడు.
1: హనుమాన్ ట్రాన్స్ఫార్మ్డ్ హింసెల్ఫ్ ఇంటూ రామ.
0: రోమ రోమము రామనామంగా రూపొందింది.
1: ఎవ్రీ రోమ ఎవ్రీ హెయిర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హిస్ నేమ్ రామ.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ది రీజన్?
0: రాముడు నాకంటే భిన్నుడు కాదు.
1: రామ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్
0: నేను రాముల కంటే భిన్నుడు కాదు.
1: ఐఎమ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
0: తత్వం అసి మేమిద్దరు ఒక్కటే.
1: తత్వం అసి దట్ ద వాట్ బోత్ ఆర్ వన్.
0: అదే ఒకానొక సమయంలో రాముని ప్రశ్నిస్తాడు హనుమాన్, నన్ను ఏ రీతిగా నీవు స్మరిస్తున్నావు?
1: At one time Rama asks Hanuman, in what way you worship me?
0: Swami, దేహరీతిగో నీకు నేను దాసుడిగా భావిస్తున్నాను.
1: At the body level I am your servant.
0: మనోరీతిగా నీకు నేను ప్రతిబింబంగా ఉంటున్నాను.
1: In the realm of the mind,
0: ఆత్మభావంలో నీవు నేను ఇద్దరు ఒక్కటే.
1: But you know, I am a spark, but at the atomic level you and I are one.
0: నీకు నాకు మధ్యలో ఈ మనస్సు దేహమే అడ్డు తగులుతూ ఉండాలి.
1: It's only the body and the mind that comes between us.
0: పిల్లలు బాగా తెలుసుకోవచ్చును.
1: Students can know well.
0: మీరు ఒక పెద్ద భవనం నిర్మించారు.
1: You built a big mansion.
0: ఈ భవనం లోపల బెడ్రూమ్ ఒకటి పెట్టుకున్నారు.
1: There's one bedroom.
0: దానికి బాత్రూమ్ ఒకటి పక్కలో పెట్టుకున్నారు.
1: బాత్రూమ్ aside.
0: కిచెన్ రూమ్ ఒకటి పెట్టారు.
1: కిచెన్.
0: డ్రాయింగ్ రూమ్ ఒకటి పెట్టారు.
1: డ్రాయింగ్ రూమ్.
0: డైనింగ్ హాల్ ఒకటి పెట్టారు.
1: డైనింగ్ హాల్.
0: ఇంకా స్టోర్ రూమ్ ఒకటి పెట్టారు.
1: స్టోర్ రూమ్.
0: ఇవన్నీ వేరువేరుగా కనిపిస్తూ ఉంటున్నాయి.
1: You find so many rooms around.
0: Kani,
1: but
0: ఇవి వేరువేరుగా కనిపించడానికి ఏది కారణం?
1: What is that responsible for?
0: నేను ప్రతిబింబంగా ఉంటున్నాను.
1: In the realm of the mind,
0: ఆత్మభావంలో నీవు నేను ఇద్దరు ఒక్కటే.
1: బట్ ఐఎమ్ ఎ స్పార్క్, బట్ ఎట్ ఆత్మిక్ లెవెల్ యూ అండ్ ఐ ఆర్ వన్.
0: నీకు

0: వేరువేరుగా కనిపిస్తూ ఉంటున్నాయి.
1: యు ఫైండ్ సో మెనీ రూమ్స్ అరౌండ్
0: కానీ
1: బట్
0: ఇవి వేరువేరుగా కనిపించడానికి ఏది కారణం?
1: What is that responsible for this division into various rooms?
0: అన్నిటికీ మధ్య మధ్య గోడలే దీనికి మూల కారణము.
1: Only the walls that stand in between are responsible.
0: బెడ్రూమ్ కు బాత్రూమ్ కు మధ్యలో ఒక గోడ పెడితే అది బాత్రూమ్ అయింది, ఇది బెడ్రూమ్ అయింది.
1: When there is a wall separating the bedroom and bathroom, you find those two existing.
0: ఈ బెడ్రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు మధ్యలో ఒక గోడ పెట్టడం వల్ల అది డ్రాయింగ్ రూమ్ అయింది, ఇది బెడ్రూమ్ అయింది.
1: It is the wall that separates the bedroom and the drawing room.
0: కిచెన్ రూమ్ కు పక్కలో ఒక డైనింగ్ హాల్ పెట్టుకుంటే ఒక గోడ పెడితే అది డైనింగ్ హాల్ అయింది, ఇది కిచెన్ రూమ్ అయింది.
1: It is only the wall that separates the kitchen from the store room.
0: కానీ ఇవన్నింటికి కారణము గోడలే.
1: Only the cross walls.
0: ఈ గోడలన్నీ తీసివేసేస్తే అంత బయలే ఒక్కటే అవుతుంది.
1: When once you remove all these walls, you will find only one thing that is open.
0: ఈ గోడలు ఉండటం వల్లే వేరు వేరు భిన్న భిన్నమైనటువంటి రూపనామాలు కనిపిస్తున్నాయి.
1: These walls are responsible for various names.
0: ఈ గోడలు మాత్రం తీసివేస్తే అంతా ఒక్కటే.
1: When you cut off the walls, everything becomes one.
0: అందువల్లే రామదాస్ చెప్తూ వచ్చాడు.
1: So Ramdas says.
0: రామదాసు కోట ఏడు చుట్టూరా కోట లోపల తోటరా తోటలోనికి పోదమంటే దారి తెలియదు ఎట్టరా రామ భజన చేయరా రాజ్యమంతా వెలుగురా.
1: దేర్ ఇస్ ఫోర్ట్ అరౌండ్ విత్ ది గార్డెన్ ఎట్ ద సెంటర్. టు క్రాస్ ద ఫోర్ట్ అండ్ ఎంటర్ ఇన్ ద గార్డెన్ వాట్ ఈస్ టు బి డన్? సింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ.
0: సారమైనది సమురా సత్యమైనది ఒత్తిరా.
1: It is the essence which is the oil and truth is the wick.
0: Velugu teeri poyetappudu venta evvaru raru ra rama bhajana cheyara rajyamanta velugura.
1: When this light is extinguished, when you leave this world, nobody will follow you. You think of Rama, sing his glory, the whole kingdom will be of light.
0: Pattu ainadi kommara paatu ainadi chettura పట్టు అయినది కొమ్మర.
1: ఇట్ ఈస్ ద బ్రాంచ్ విచ్ ఇస్ ది యాంకర్ ఆర్ ద సపోర్ట్.
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమి చేరురా రామ భజన చేయురా రాజ్యమంతా వెలుగురా.
1: ఇఫ్ యూ లీవ్ ద రూట్ అండ్ ద ఫౌండేషన్ అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది బ్రాంచ్
0: రెండు వదిలితే
1: అండ్ దెన్ వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ యూ విల్ రీచ్ పరబ్రహ్మన్.
0: కేవలము ఈ ప్రాకృతమైనటువంటి జీవితమే ఒక చెట్టుగా మనం భావించుకుంటున్నాం.
1: వీ కన్సిడర్ దిస్ వరల్డ్లీ లైఫ్
0: మన జీవనోపాధి అయినటువంటి ఈ వృత్తినే మనం పట్టుకొమ్మగా విశ్వసిస్తున్నాము.
1: వీ కన్సిడర్ డైలీ లివింగ్ రొటీన్ యాజ్ ఎ బ్రాంచ్.
0: అప్పుడే నీకు బ్రహ్మతత్వం ప్రాప్తిస్తుంది.
1: సాక్రిఫైస్ యువర్ డైలీ రొటీన్ లైఫ్ దెన్ యూ అటైన్ బ్రహ్మ.
0: ఈ ఆశలు పెరిగే పెరిగే పెరిగే కొలది కూడాను నీ ఆనందం కూడాను తరుగుతూ తరుగుతూ తరుగుతూ వస్తుంది.
1: విత్ ది రైజ్ ఆఫ్ డిజైర్ దేర్ బి డిక్రీజ్ ఇన్ ద బ్లిస్.
0: కనుకనే భగవంతుని యొక్క ప్రేమను పెంచుకోండి.
1: So increase the divine love.
0: అది ప్రేమ ఎంత పెరిగితే అంత ఆనందం కూడా పెరుగుతుంది.
1: When you love God more and more, you'll be more and more blissful.
0: కనుకనే మీరు ఎక్కువ ఆనందాన్ని అనుభవించాలంటే మీరు భగవత్ ప్రేమను అంత అధికంగా పెంచుకోవాలి.
1: Therefore, in order to enjoy the true bliss,
0: భగవత్ ప్రేమ ఎంత పెరిగిపోతుందో మీ ఆనందం కూడా అంత పెరిగిపోతుంది.
1: If the love diminishes naturally, bliss also decreases. ప్రాప్తమైన
0: వాంఛనతో మీరు ఏమాత్రం కూడా సుఖాన్ని అందుకుంచలేరు.
1: You cannot be happy with this fulfillment of the worldly desire.
0: చూసుకోండి.
1: A small example.
0: ఈనాడు నైట్ లేకపోతే రేపు తెల్లవారు మీరు ప్రయత్నం చేయండి, దాని యొక్క సాధనకు పూనుకోండి.
1: You can try tonight or tomorrow morning and try it.
0: ఒక్కొక్కరు దినానికి ఒక ఆరు తూర్లు టీ తాగుతుంటారు.
1: One takes tea 6 times a day.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క దినానికి ఒక 20 పర్యాయములు సిగరెట్ పీస్తుంటారు.
1: A person smokes 20 cigars a day.
0: ఈ టీ తాగుతుంటారు, కాఫీ తాగుతుంటారు, సిగరెట్ పీల్చుకుంటుంటారు. ఇవన్నీ తినడానికి ఎన్నో పర్యాయం జరుగుతుంటాయి.
1: They take tea or coffee or smoke cigarettes. They do every day.
0: కనుకనే వాని ప్రజ్ఞాన శక్తి క్రమక్రమేణ తల్లిపడిపోతుంది.
1: Therefore, he loses his intelligence more and more day by day.
0: క్రియాశక్తిని పురస్కరించుకుని ఉంటుంటారు.
1: Therefore, this will depends upon the action you do.
0: రేపటి నుంచి కూడాను రెండు పర్యాయములే టీ తాగు.
1: Drink tea twice.
0: ఐదు పర్యాయములే సిగరెట్ తాగు.
1: స్మోక్ 5 cigars a day.
0: మరి ఒక 10 దినాలు అయిన తర్వాత
1: after 10 days
0: ఒక్క కప్పు తృప్తి పడు.
1: Then satisfy yourself by taking one cup of tea.
0: 5 సిగరెట్లు తాగు.
1: And then just smoke 5 cigarettes.
0: ఇంకా 10 దినాలు అయిన తర్వాత
1: after 10 days
0: ఈ ఒక కప్పు కాఫీ కూడా మానేసేసేయి.
1: Stop taking even one cup of coffee.
0: సిగరెట్ కూడా మానేసేసేయి.
1: Stop smoking.
0: ఈ యొక్క బుద్ధి యొక్క ప్రకాశము మరింత ప్రకాశిస్తూ వస్తుంది. జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతూ వస్తుంది.
1: యువర్ మెమరీ విల్ ఇంక్రీజ్.
0: వాంఛనను ఎంత మనం పెంచుకుంటున్నామో ఈ యొక్క మెమరీ పవర్, జ్ఞాపక శక్తి అంత తరిగిపోతూ ఉంటుండాలి.
1: ఇఫ్ యువర్ డిజైర్స్ మోర్ అండ్ మోర్, యూ విల్ లూజ్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ మెమరీ.
0: ఏకాగ్రత చిత్తం కూడా రాకుండా పోతుండాలి.
1: యూ విల్ లూజ్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆల్సో.
0: కనుక మన వాంఛనను ఎంత తగ్గించుకుంటే అంత మనం ఏకాగ్రతను పెంచుకుంటాం.

0: So we should put a ceiling on desires to improve our concentration.
1: కనుకనే మొట్టమొదట మనం లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
1: అప్పుడే మనకు మేక్ ట్రావెల్ ప్లెజర్.
0: దెన్ ఓన్లీ వీ కెన్ మేక్ ఎ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: ప్లెజర్ అక్కడే మనకు వస్తుంది అది ఆనందం.
0: దేర్ లైస్ ద ప్లెజర్.
1: కనుక ఈ కోరికలు తగ్గించుకుంటూ పోవాలి.
0: సో వీ షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్.
1: ఏ కోరికను పెంచుకోవాలి మనము?
0: వాట్ డిజైర్స్?
1: మనకు భగవంతునికి మధ్య ఉన్నటువంటి ప్రేమను మాత్రమే పెంచాలి.
0: వీ షుడ్ డెవలప్ దట్ డిజైర్ ఆఫ్ లవ్ టువర్డ్స్ గాడ్ మోర్ అండ్ మోర్.
1: అప్పుడే మనకు సరి అయినటువంటి శాంతి మనకు లభ్యమవుతుంది.
0: దెన్ ఓన్లీ వీ విల్ హావ్ ట్రూ పీస్ ఇన్ స్పిరిట్.
1: అన్నింటి యందు ఉండినటువంటి ఏకత్వం ఏమిటి అని రేపటి దినం మీకు అర్థమవుతుంది.
0: యూ విల్ నో టుమారో దాట్ విచ్ ఈస్ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్, ద యునైటింగ్ ఫ్యాక్టర్, ది అండర్లయింగ్ కరెంట్.
2: ప్రేమ ముదిత మనసే కహో.

0: మనసు కారణమన్నిటికీ మానవుండ.
1: One may chant the Vedic text. One may compose the poetry. Without the purity of heart, he ruins himself. The mind is responsible for everything, O man.
0: భారతీయ వాంగ్మయము కేవలము అంధవిశ్వాసమని వాదించిన వారలకు సహేతుకమైన సమాధానమిచ్చి సంతృప్తిపరిచినటువంటి యొక్క దివ్య దర్శనములే షడ్దర్శనములు.
1: దోస్ దట్ టేక్ ద కల్చర్ ఆఫ్ భారత్ యాజ్ బ్లైండ్ belief was negated by texts called shaddarshanas with all reasoning.
0: Vedamulaku oka vidhamaina arthamulu maatrame kaaka vivida vidhamulaga arthamulanu bodhinchi vishwaniki andinchinatvanti yokka divya sutramule shaddarshanamulu.
1: Veda explains in one way, one meaning to a word, but different shades of meanings are explained by the Shaddarshanas.
0: Veda Jnanamunu Vipulamga Vivarinchi Jagattunaku Vijnana Tattvamunu Vijrumbimpajesinatuvanti ve ee Shaddarshanamulu.
1: Shaddarshanas are those that explain Vedic literature in detail and has spread the waves of wisdom in the entire universe.
0: Avishwasamu antardarshanamu vedam ee moodu sutramule ee darshana kattalaku pradhanamaitvanti mukhya sutramulaga yerpadinavi.
1: These three main principles of shaddarshanas are the inner vision, the veda, and the avishwasa, the lack of faith.
0: భూత భవిష్యత్ వర్తకాలములలో మారినటువంటి సత్యాన్ని విషయతత్వాన్ని ప్రపంచములకు అందించి మానవత్వంలో ఉండినటువంటి యొక్క బలహీనతను భయమును సంశయమును దుఃఖమును దూరము గావించినటువంటిది ఈ షడ్దర్శనములు.
1: ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. And the reasons for fear, the doubt and the misery have been explained and solved by the Shaddarshanas.
0: Vishwamunaku yoga kshemamunu prabodhinchi yoga kshema margamunu kodanu andinchi manavattvamulo malinyamu lekunda nirmoolamu gavinchi nirmalatvanni andinchinatvanti yokka divya sutramule ee shaddarshanamulu.
1: Shaddarshanas are those that have taught us the safety and security, welfare, and all the dirt in the human life is removed, and thereby the pure nature of the human quality is explained.
0: Vedamu vedantamu vedagnulu tarbulu kudanu okkate aneetvanti yokka ekatvanni prabodhinchi divyatvanni prakatimpa chesinatvantidi ee shaddarshanamule.
1: Shaddarshanas are those that taught the Veda and the end of Veda and also the knower of Veda and explained the divinity in full.
0: ఈ అన్ని విధములైనటువంటి ప్రబోధనకు ప్రచారములకు పవిత్రతకు వివేక విజ్ఞానములకు మూల కారణము మనసే.
1: For all the discrimination, intellect and intelligence, it is the mind that is responsible.
0: ఈ మానసిక తత్వాన్ని అర్థం చేసుకునే నిమిత్తమై ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించి అనేకత్వం నుండి ఏకత్వానికి మానవుని కొనిపోయేటువంటి రాజమార్గమే ఈ యొక్క షడ్దర్శనములుగా రూపొందినవి.
1: Shaddarshanas are those that explain clearly the nature of the mind and will take us to unity out of diversity.
0: ఇవియే న్యాయ వైశేషిక సాంఖ్య యోగ పూర్వమీమాంస ఉత్తర మీమాంసములని ఆరు.
1: These Shaddarshanas are Nyaya, Vaisheshika, Sankhya, Purva Mimamsa and Uttara.
0: Yoga.
1: Yoga, Purva Mimamsa and Uttara Mimamsa.
0: Modatidi Nyayam.
1: The first Shaddarshana is Nyaya.
0: ఈ మిగిలిన 5 దర్శనములు కూడాను ఈ న్యాయమే ప్రాణము.
1: ఫర్ ద రిమైనింగ్ 5 షడ్దర్శనస్ ద న్యాయ ఈజ్ ద లైఫ్.
0: మానవుని యొక్క సానుభూతిని, సమరసాన్ని, ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుని యందు మాత్రమే ఈ న్యాయము, స్వేచ్ఛ, ఆనందము లభ్యమవుతుంది.
1: దిస్ న్యాయ కుడ్ బి రియలైజ్డ్ ఇన్ మ్యాన్ who has got this tolerance, equality, freedom.
0: Anaga nyaya tattvam anetundi kevalamu konni pramanamula paina aadharapadi unnadi.
1: Meaning nyaya or justice is based on certain measures.
0: Vishayamunu vivarinchavalanannanu vastuvulanu prakatinchavalanannanu deeniki kudunu konni pramanamulu athyavasaram.
1: To explain the matter clearly and also to measure the objects, we need certain standards.
0: Manamanaga kolata.
1: It is measure.
0: Pramanaga mundu.
1: Pra means earlier.
0: Deenini manam vicharinchavalanannanu deeniki mundu oka vidhamainatuvanti oka pramanam manaku avasaram.
1: To inquire anything, we need a standard, a measure.
0: Kolata baddu cheta konni vastuvulanu battalanu ityadi కొన్ని నియమితమైనటువంటి యొక్క వస్తువులను మాత్రమే దీనితో కొలత వేయవచ్చును.
1: విత్ దిస్ మెజర్ ఆఫ్ ద స్కేల్ వి కెన్ సర్టెన్లీ మెజర్ ద క్లాత్ అండ్ సర్టెన్
0: పదార్థములకు ఒక కొలత,
1: ఫర్ ద మెటీరియల్ ఎ మెజర్,
0: విషయములకు ఒక కొలత,
1: అండ్ ఆల్సో ద మెజర్ ఫర్
0: విజ్ఞానములకు ఒక కొలత,
1: మెజర్ ఫర్ నాలెడ్జ్
0: విజ్ఞానములకు ఒక కొలత,
1: నాలెడ్జ్ ఫర్
0: ప్రజ్ఞానములకు ఒక కొలత,
1: నాలెడ్జ్ ఫర్ గుడ్ నాలెడ్జ్
0: విజ్ఞానములకు మెజర్ కొలత.
1: దేర్ ఇస్ ఎ మెజర్ ఈవెన్ ఫర్ ఇగ్నోరెన్స్.
0: అన్నిటికీ ప్రమాణము అత్యవసరము.
1: ఫర్ ఎనీథింగ్ మెజర్ ఇస్ నెసెసరీ.
0: ఈ ప్రమాణము లేక ఒక వస్తువును కాని, విషయమును కాని, వ్యక్తిని కాని మనము మంచి చెడ్డలుగా నిర్ణయించలేము.
1: వి కెనాట్ డిసైడ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్, ఎనీ మెటీరియల్, ఆఫ్ ఎనీ ఇండివిజువల్ వితౌట్ మెజర్.
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను మనస్సు పైననే ఆధారపడి ఉంటున్నవి.
1: ఆల్ మెజర్స్ రెస్ట్ ఆన్ మైండ్.
0: కనుక ఈ ప్రమాణములు 4 విధములుగా ఉంటున్నవి.
1: దర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ మెజర్స్.
0: ఒకటి ప్రత్యక్ష ప్రమాణము.
1: వన్ ఈజ్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: రెండవది అనుమాన ప్రమాణము.
1: దెన్ ద ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్.
0: మూడవది ఉపమాన ప్రమాణము.
1: దెన్ స్టాండర్డ్ ఆన్ సిమిలర్ ఎగ్జాంపుల్.
0: నాలుగవది శబ్ద ప్రమాణము.
1: దట్ ఈస్ ద స్టాండర్డ్ బేస్డ్ ఆన్ సౌండ్.
0: ఈ 4 ప్రమాణములు కూడా చేతను మానవుని ఎందుండేటువంటి సర్వ సంశయములు కూడా నివారణ గావించి.
1: దీస్ మెజర్స్ విల్ సర్టన్లీ సాల్వ్ సర్టన్ డౌట్స్.
0: మానవత్వం యొక్క విశిష్టతను గుర్తింపజేసి.
1: విల్ మేక్ us realize the significance of human life.
0: సత్యస్వరూపాన్ని నిరూపణ గావించి.
1: అండ్ ఇట్ ప్రూవ్స్ ద ట్రూ ఫామ్.
0: మానవత్వాన్ని సార్థకం గావిస్తూ వచ్చినది ఈ న్యాయము అనేటువంటి దర్శనం.
1: దిస్ దర్శన న్యాయ విల్ మేక్ ది హ్యూమన్ లైఫ్ సీక్రెట్.
0: మొదటిది ప్రత్యక్షము.
1: ద వన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: ఈ ప్రత్యక్షం అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై డైరెక్ట్?
0: కేవలం ఇంద్రియ గోచరమైనటువంటిది ప్రత్యక్షం అని భావిస్తున్నాము.
1: వీ టేక్ ఇట్ ద డైరెక్ట్ ప్రూఫ్ విచ్ యు ఆర్ ఏబుల్ టు సీ విత్ ది నేకెడ్ ఐ.
0: కంటితో చూచినటువంటిది ప్రత్యక్షము.
1: దట్ విచ్ యు సీ విత్ ది ఐ ఇస్
0: డైరెక్ట్. చెవితో విన్నటువంటిది ప్రత్యక్షము.
1: దట్ విచ్ యు లిసన్ టు ఇస్ డైరెక్ట్.
0: చేతితో చేసినటువంటిది ప్రత్యక్షము.
1: వాట్ యు డు విత్ ది హ్యాండ్స్ ఇస్ డైరెక్ట్.
0: కానీ ఈ ఇంద్రియములు కొన్ని విధమైన వ్యాధులతో కూడటం చేత ఈ ప్రత్యక్షము సరైనటువంటి యొక్క ప్రమాణము కాదు.
1: యాజ్ దిస్ ఆర్గన్స్ హావ్ గాట్ దేర్ ఓన్ లిమిట్స్, దే ఆర్ నాట్ డైరెక్ట్ ప్రూఫ్స్.
0: కన్ను,
1: ఐ,
0: కన్ను చూచినది,
1: ఐ సీస్.
0: కానీ ఇది నలుపు, తెలుపు, ఎరుపు అని నిర్ణయిస్తూ వచ్చింది.
1: ఇట్ డిసైడ్స్ వైట్, రెడ్, బ్లాక్.
0: ఈ ప్రమాణము సత్యమని ఏ రీతిగా చెప్పవచ్చు?
1: హౌ డు యూ డిసైడ్ దట్ ఇట్ ఈస్ ట్రూ?
0: ఈ ఇంద్రియముల లోపల మనస్సు ఆవరించి ఈ మనస్సు యొక్క ఇష్ట అయిష్టముల ద్వారా ఈ యొక్క దీనిని నిర్ణయించడానికి పూనుకుంటుంది.
1: ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఎన్కేసెస్ ఆల్ ద సెన్సెస్ అండ్ ప్రూవ్స్ అండ్ డిసైడ్స్.
0: ఇంతే కాక ఈ ఇంద్రియము కూడాను కొన్ని రోగములతో పీడింపబడుతుంది.
1: ఈవెన్ ది సెన్సెస్ హావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్.
0: ఈ కనుదృష్టి ఆరోగ్యముగా ఉండినప్పుడు నలుపు నలుపు, తెరుపు తెరుపు, ఎరుపు ఎరుపు, పసుపు పసుపుగా కనిపిస్తుంది.
1: సో లాంగ్ ద ఐ సైట్ ఈస్ పర్ఫెక్ట్, వైట్ అపియర్స్ వైట్, బ్లాక్ అపియర్స్ బ్లాక్, యెల్లో అపియర్స్ యెల్లో.
0: మనలో ఒక జాండీస్ తగిన బయలుదేరినప్పుడు కన్ను పచ్చగా పసుపు పచ్చగా మారుతుంది.
1: When we are afflicted by jaundice, everything appears yellow.
0: చూచినవన్నీ కూడాను పచ్చగానే ఉంటుంటాయి.
1: All that you see appear yellow.
0: ఇది ఎట్లా ప్రత్యక్ష ప్రమాణం?
1: How do you call it? Direct proof.
0: రోగముతో కూడినటువంటి ఒక నేత్రంతో చూచినటువంటివన్నీ కూడాను ప్రత్యక్షమవుతాయా?
1: Do you call it a direct proof when you see with the eye afflicted with all the senses? కనుక
0: ఇంద్రియములన్నీ కూడాను కేవలము మన ప్రభావముతో కూడినటువంటివే.
1: Therefore all senses are affected by mind.
0: ఇంకా నోటితో రుచి చూచినటువంటిది ప్రత్యక్షము.
1: యు సే దట్ వాట్ యు టేస్ట్ ఇస్ డైరెక్ట్.
0: నేను తిన్నాను, రుచి చూచాను, ఇది సత్యము అని వాదించవచ్చును.
1: యు మే ఆర్గ్యూ ఐ హావ్ ఈటన్, ఐ హావ్ టేస్టెడ్ అండ్ యు మే ఆర్గ్యూ సో.
0: ఇది కూడాను ప్రత్యక్ష ప్రమాణం కాదు.
1: దిస్ ఇస్ ఆల్సో నాట్ డైరెక్ట్ ప్రూఫ్.
0: ఎట్లా?
1: హౌ?
0: నీకు ఆరోగ్యముగా ఉండినప్పుడు తీపి తీపి, కారము కారము, చేదు చేదుగా ఉంటుంది.
1: వెన్ యు ఆర్ హెల్దీ, స్వీట్ విల్ బి స్వీట్ and hot will be hot, bitter will be bitter.
0: Nilo malaria fever egina vachinatte ee yokka naruka teepunu kudanu cheduga roopondimpa chestundi.
1: When you suffer from malaria, the tongue will make the sweet also taste bitter.
0: Idi pratyaksham ani ee reethiga nee vaadinchagalavu.
1: Then how do you consider it a direct proof?
0: Laddu teeyagane unnadi kaani nee chedantunnavu.
1: The laddu is sweet but you call it bitter.
0: Idi ee samayamunandu పదార్థాన్ని కూడాను ఒక ప్రమాణంగా రూపొందింపజేసుకోవాలి.
1: దెన్ వీ షుడ్ టేక్ ద మెజర్, ద స్టాండర్డ్ ఆఫ్ ద మెటీరియల్ ఆల్సో.
0: ఇంద్రియ ప్రమాణమే కాకుండా పదార్థ ప్రమాణమును కూడాను మనం విచారించాలి.
1: నాట్ ఓన్లీ ది స్టాండర్డ్ ఆఫ్ ద సెన్సెస్, వీ షుడ్ ఆల్సో టేక్ ద మెజర్.
0: నీవు చేదని చెప్పినటువంటిది పదార్థాన్ని విచారిస్తే అది తీయగా ఉంటుండాలి.
1: When you view from the standpoint of the sense, it
0: కనుక ఇది ప్రమాణములకు సరైనటువంటి ఆధారము కాదు.
1: Therefore, it is no basis for a standard.
0: ఇంకా మూడవది ఏమనగా,
1: ద థర్డ్ వన్,
0: పాలను ప్రత్యక్షంగా చూస్తున్నాము.
1: యు సీ ది మిల్క్ డైరెక్ట్లీ.
0: ఈ పాలలో కొంచెం మజ్జిగ తోడంట వేసినప్పుడు పెరుగుగా మారిపోతుండాలి.
1: వెన్ యు జస్ట్ డ్రాప్ లిటిల్ కర్డ్, ఇట్ కర్డ్స్ ఇన్ టు కర్డ్.
0: ఇది ప్రత్యక్షమే.
1: దిస్ ఇస్ డైరెక్ట్.
0: పాలు పెరుగుగా మారిపోయింది.
1: మిల్క్ హెస్ బికమ్.
0: పెరుగును మనము మధ్యన చేసినప్పుడు ఇది వెన్న తేలుతుండాలి.
1: వెన్ యు చర్న్ కర్డ్ యు గెట్ బటర్.
0: వెన్నను మనం కాచినప్పుడు నెయ్యిగా మారుతుండాలి.
1: When you boil butter, you get ghee.
0: ఈ నెయ్యి, వెన్న, మజ్జిగ, పెరుగు అన్ని పాలలోనే ఉంటున్నాయి.
1: Ghee, butter, curd are all contained in milk.
0: కానీ వివిధ మార్పుల చేత, వివిధ కర్మల చేత, వివిధ కాలములో వేరువేరుగా రూపొందుతూ వచ్చింది.
1: Because of difference in times, because of different processes we do,
0: కానీ
1: they shape differently.
0: కాదని చెప్పడానికి వీలు కాదు.
1: But we cannot negate.
0: ఇది ప్రత్యక్షమే.
1: దిస్ ఇస్ డైరెక్ట్.
0: పాలు పెరుగుగా మారింది.
1: మిల్క్ హెస్ బికమ్ కర్డ్.
0: పెరుగు వెన్నగా మారింది.
1: ద కర్డ్ గేవ్
0: వెన్న నెయ్యిగా మారింది.
1: బటర్ బికేమ్ ఘీ.
0: ఇది దేనిలోనా తిరిగి మన చేరదు.
1: దిస్ ఘీ విల్ నాట్ బికమ్ ఎనీథింగ్ ఎల్స్ లేటర్.
0: మజ్జిగ నుంచి వచ్చినటువంటి యొక్క వెన్ననే
1: ద బటర్ ద కేమ్ అవుట్ ఆఫ్ బటర్ మిల్క్
0: తిరిగి మజ్జిగలో వేస్తే కూడా మజ్జిగతో కలవదు.
1: ద బటర్ విల్ నెవర్ మిక్స్ అప్ విత్ ది బటర్ మిల్క్.
0: పాలలో వేసినా కరగదు.
1: ఇట్ విల్ నాట్ డిజాల్వ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ ఇట్
0: ఇన్ మిల్క్.
1: ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: ఎక్కడ నుంచి వచ్చింది ఇది?
1: వేర్
0: పాల నుంచే వచ్చింది, పెరుగు నుంచే వచ్చింది, మజ్జిగ నుంచే వచ్చింది. తిరిగి వాటితో ఇది చేరటం లేదు.
1: దిస్ బటర్ కేమ్ అవుట్ ఆఫ్ మిల్క్, కేమ్ అవుట్ ఆఫ్ కర్డ్, కేమ్ అవుట్ ఆఫ్ బటర్ మిల్క్, బట్ ఇట్ విల్ నాట్ గెట్ డిజాల్వ్.
0: దీనిని న్యాయ మీమాంస అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ ఆల్సో కెన్ బి సెడ్ న్యాయ మీమాంస.
0: అనగా మీమాంసం అనగా
1: మీమాంస మెంట్
0: ఏ మాంసమో కాదు.
1: It's no meat anyway.
0: వస్తువు యొక్క చివరి నిష్కర్షణ మీమాంసము.
1: The end that you arrive at in discussion is మీమాంసా.
0: నెయ్యి పూర్తి అయినటువంటిది, కట్ట కనపడి అంశము.
1: ఘీ ఇస్ ద ఫైనల్ స్టేజ్.
0: నెయ్యిని మనం ఏమి చేయగలము?
1: What can you do with the ghee? You must partake. It
0: మరొక అంత్యము లేదు.
1: It has no further end.
0: పాల యొక్క అంత్యము నెయ్యే.
1: The end of the milk is ghee.
0: అదే చివరి నిష్కర్షణ మీమాంసం అన్నారు.
1: The final stage is మీమాంస.
0: కనుకనే ఈ న్యాయము అనేటువంటిది ప్రత్యక్ష ప్రమాణం మాత్రమే మనం ప్రధానంగా తీసుకోవటం, ఇది కొంతవరకు కూడాను సాధ్యమవుతుంది.
1: Therefore in this న్యాయ to take the direct proof as reality is acceptable to certain extent.
0: ఈ న్యాయ సూత్రములను గౌతముడు దీనిని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: The principles of న్యాయ are explained by Gautama.
0: న్యాయ శాస్త్రములకు కర్త గౌతముడు.
1: The one who taught this న్యాయ
0: సూత్రములకు అన్నిటి కూడాను దీనికి మరొక పేరు గౌతమ సూత్రము అని కూడాను మరొక పేరు.
1: This is another name, గౌతమ శృత.
0: ఇది మహనీయులు అనేక తపస్సులు చేసి అనేక విధముల విచారణ సల్పి ప్రచార ప్రబోధములు సల్పడానికి పరిశోధనలు కూడా సల్పి ప్రమాణములు కూడా విశ్వసించి ఈ విధమైనటువంటి నిర్ణయానికి వచ్చారు.
1: The saints and seers, after undertaking penance for a long time, after deep process of inquiry and investigation, they arrived at these conclusions.
0: ప్రమాణకర్తలు, ఆనాటి పరిశోధనకర్తలు ఈనాటి యొక్క కర్తలకు పోలికనే లేదు.
1: There is no comparison between those people that investigated, experimented, and those present.
0: Anadi yokka parishodhana maharshulanta kodanu kevalamu manassunu daati.
1: Those that investigated in those times have crossed the mind.
0: Dani taruvata unnatamainti manassunu super mind nu daati.
1: They crossed even super mind.
0: Aa super mind taruvata kodanu higher mind nu daati.
1: They crossed even the higher mind.
0: ఆ హైయర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్ దాటి,
1: ఫ్రమ్ హైయర్ మైండ్ దే క్రాస్ ది ఇల్యూమినేటెడ్ మైండ్,
0: ఓవర్ మైండ్ ను కూడా దాటి,
1: దే క్రాస్ ఈవెన్ ఓవర్ మైండ్,
0: వారు విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని వారు దర్శించగలిగారు.
1: దే కుడ్ విజువలైజ్ ది సిగ్నిఫికెంట్ డివినిటీ.
0: ఈనాటి వైజ్ఞానికులు,
1: ద మోడర్న్ సైంటిస్ట్,
0: కేవలం లో మైండ్ నందే ఉంటుండి,
1: దే రిమైన్ ఇన్ ద లో మైండ్,
0: ఈ విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేక,
1: నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ సిగ్నిఫికెంట్ డివినిటీ.
0: ఆనాటి ఋషులు కూడా కనిపెట్టలేనటువంటి విషయాలను ఈనాడు మేము కనిపెట్టాము అని అహంకారంతో గొర్రెవీగుతున్నారు.
1: దే ప్రైడ్ దెమ్సెల్స్ డిక్లేరింగ్ దట్ దే కుడ్ డిస్కవర్ దోస్ విచ్ కుడ్ నాట్ బి డన్ బై ద ఎర్లీ సైంట్స్.
0: ఆనాడు ఋషులు కనిపెట్టలేనటువంటివి కాదు ఈనాడు మీరు కనిపెట్టిండేది.
1: యు హావ్ నాట్ డిస్కవర్డ్ ఎనీథింగ్ న్యూ విచ్ యు హావెంట్.
0: ఆనాటి ఋషులు ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటివి, ఇవన్నీ కూడా లో క్లాస్ కు చెందినటువంటివి అని దానిని వదిలిపెట్టడంటివన్నీ కూడా ఈనాటి వైజ్ఞానికులు కనిపెడుతున్నారు.
1: ద సెయింట్స్ లెఫ్ట్ దెమ్, దే కన్సిడర్ దెమ్ వేస్ట్ఫుల్ అండ్ దే ఆర్ పిక్డ్ అప్ బై ద మోడర్న్ సైంటిస్ట్.
0: ఈనాటి వైజ్ఞానికులు కనిపెట్టేటువంటి యొక్క సమస్తము జ్ఞాన స్వరూపములు కూడా అన్ని ప్రాకృతమైనటువంటివి.
1: ద మోడర్న్ సైన్స్ trying to discover the worldly things,
0: padarthamulato koodinatuntivi,
1: that's full of matter,
0: kaani aanati vaigyanikulu kanipettunti padarthamato cherinatuntivi,
1: but the scientists of those days has got the spiritual content.
0: Kanukani aanati vaigyanikulu,
1: so modern scientists,
0: aanati maharshulu kanipettinatunti vaatinanta kudanu,
1: what all that is discovered by science,
0: viswasinchalekapothunnaru,
1: are not able to believe.
0: Veeru viswasinchina viswasinchalekapoyina kudanu ivi parama satyamule.
1: Whether you believe it or not, they are true, perfect truths.
0: ఈ అల్పమైనటువంటి జ్ఞానమునకే అహంకారపడి,
1: యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ దిస్ లో విజ్డమ్,
0: ఆత్మతత్వమైన దైవత్వాన్ని కూడా విస్మరిస్తున్నారు.
1: యు ఫర్గెట్ ఈవెన్ దిస్ దట్ సెల్ఫ్ విచ్ ఇస్ ద డివినిటీ.
0: సైన్స్ చెడ్డది కాదు,
1: సైన్స్ ఇస్ నాట్ బ్యాడ్.
0: సైన్స్ భగవంతుని విశ్వసించలేకపోలేదు,
1: సైన్స్ హ్యాస్ నాట్ డినైడ్ గాడ్.
0: కొంతమంది సైంటిస్ట్ మాత్రం యాంటీ గాడ్ గా ఉంటున్నారు.
1: ఓన్లీ సమ్ సైంటిస్ట్ take it that way.
0: Kani science anti god kaadu,
1: science is never anti god.
0: Ee vidyarthulu chakkaga gurtinchali,
1: this scientist should know clearly.
0: Kontha mandi alpa buddhi galinaatunti vare ee vidhamainatunti oka anti god ga roopondutuntaru.
1: Only people consider it as anti god.
0: Miniguru puvu untundi,
1: here is a glow worm.
0: Idi చీకటి లోపల నాకంటే ఇంకా గొప్ప వెలుతురైనటువంటి వారు లేరు ఈ లోకంలో అని వెర్రవీగుతుందట.
1: దీస్ గ్లో వర్మ్స్ ప్రైడ్ దెమ్సెల్వ్స్ బికాజ్ దే ఆర్ బ్రైట్ ఇన్ ద నైట్.
0: సూర్యుని ముందు ఈ మిడుగురు పువ్వు ఎంత,
1: బిఫోర్ ద సన్ లైట్ వాట్ ఆర్ దే ఆఫ్టర్ ఆల్.
0: అట్లనే ఈ విజ్ఞానవంతులైనటువంటి మహర్షుల యొక్క దృష్టి లోపల ఈ అజ్ఞానంతో కూడినటువంటి వైజ్ఞానికుల యొక్క దృష్టి ఎంత చిన్నది.
1: బిఫోర్ ద విజ్డమ్ ఆఫ్ దోస్ సెయింట్స్, హౌ ఫ్రాక్షనల్, హౌ డిసిమల్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ సైన్స్. జస్ట్ లైక్ గ్లో వర్మ్స్.
0: కానీ ఆనాటి వైజ్ఞానికుల యొక్క ఈ తత్వము సూర్య ప్రకాశం వంటిది.
1: దిస్ నాలెడ్జ్ ఆఫ్ ది సైంటిస్ట్ దోస్ టైమ్స్ ఈక్వల్ టు ది ఎఫల్జెన్స్ ఆఫ్ సన్.
0: కనుక విచారణ చేత ఇంద్రియములను మాత్రమే లక్ష్యంగా ఉంచుకొని ఇది ఏ ప్రత్యక్ష ప్రమాణం అనుకోవటము, ఇది పెద్ద అజ్ఞానమే.
1: దేర్ఫోర్ విత్ ఆల్ ద ఎంక్వైరీ టు లిమిట్ అవర్ నాలెడ్జ్ టు ద సెన్సెస్ ఇస్
0: పరిశోధన చెయ్యాలి.
1: We should inquire.
0: కేవలం యంత్ర పరిశోధన కాదు,
1: నాట్ మియర్లీ మెకానిక్
0: యంత్ర పరిశోధన కాదు,
1: నాట్ ఎంక్వైరీ మెషిన్
0: పరిశోధన,
1: we have to investigate with heart.
0: ఈ హృదయ పరిశోధనే నిజమైన ప్రమాణము.
1: ఇంక్వైరీ ఆఫ్ ద హార్ట్ ఈస్ ద ట్రూ స్టాండర్డ్.
0: యంత్ర పరిశోధనే అల్ప ప్రమాణము.
1: The inquiry with the machine is low.
0: యంత్రమేమైనా చెడిపోయినా ప్రమాణమే చెడిపోతుంది.
1: If the machine is spoiled, you lose the reserve.
0: ఈ యంత్రములంతా ఎవరు సృష్టించినటువంటివి?
1: Who discovered the machine?
0: కేవలం మానవ కల్పితమైనటువంటివి.
1: They are just.
0: ఈనాడు మీకు అందరికీ బాగా తెలుసును.
1: Today you know well.
0: ఈ కంప్యూటర్స్ అంతా కూడా అనేక మంది వైజ్ఞానికులు దీన్ని సృష్టిస్తున్నారు.
1: Many scientists have discovered the
0: computer. ఈ కంప్యూటర్ అనేది ఎలాంటిది?
1: What sort of a thing is computer?
0: కేవలం ఒక రబ్బిష్ వంటిది.
1: It is rubbish.
0: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వస్తుంది.
1: If you keep the rice, you get the rice flour
0: below. బేడలు వేస్తే బేడలు పిండి వస్తుంది.
1: If you keep the dal there, you get the flour
0: below. వేస్తే అలాంటిది వస్తుంది కింద.
1: As you keep the material, so you get.
0: కాబట్టి ఈ సైంటిస్ట్ ఏ విధమైనటువంటి అడ్జస్ట్ చేస్తే ఆ విధమైనటువంటి రీతిగా ఫలితం వస్తుంది.
1: Therefore, scientists get the result depending upon the feeding that your computer.
0: ఏమైనా కొంత పొరపాటు జరిగినా.
1: If there is any mistake in feeding at the computer.
0: అంతా ప్రమాదమే, ప్రమాణం కాదు.
1: Everything is danger, no results.
0: ఈ కంప్యూటర్ లో మార్క్స్ అంతా కూడా రిజల్ట్స్ తెలిపేటువంటి కొన్ని కంప్యూటర్స్ లో పాస్ అయిన వాళ్ళను ఫెయిల్ గాను ఫెయిల్ అయిన వాళ్ళను పాస్ గాను తెలుపుతుంటాయి.
1: The results announced by the computer sometimes declared fail those who passed and vice versa.
0: ఈ యంత్ర ప్రమాణములంతా కూడా అల్ప ప్రమాణములే.
1: Therefore, the standard of the machine is low.
0: కానీ రాసినటువంటి వాడి యొక్క హృదయ ప్రమాణము సత్యమైన నేను పాస్ అవుతాను, నేను తప్పక పాస్ అవుతాను అని ఆ విశ్వాసమే అతని పాస్ సాధిస్తుంది.
1: Therefore, the one who has written the examination, the standard of the heart is true one.
0: కనుకనే ఈ మూర్ఖ ప్రమాణాలంతా కూడా అభివృద్ధి అయిపోతూ వస్తున్నాయి.
1: We find these foolish standards on the rise.
0: దీని అన్నిటికీ మనసే కారణము.
1: For all this mind is responsible.
0: తిరుత్తుండాళ్వారు కూడా చెప్పాడు, మనసుకు మనం కారణం.
1: తిరుత్తుండాళ్వార్ సెట్ ఫర్ ద మైండ్.
0: సర్వమునకు స్వామి కారణమే. సర్వమునకు స్వామే కారణము.
1: ఫర్ ఎవ్రీథింగ్ స్వామి ఇస్ రెస్పాన్సిబుల్.
0: ముఠాలకు మూర్ఖమే కారణం అన్నారు.
1: ఫర్ ది ఫీలింగ్ ఆఫ్ ది గ్యాంగ్స్ ఇట్ ఇస్ ది ఫూలిష్నెస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణాలు అంటే అనుకోవటము చాలా మూర్ఖత్వం.
1: సో ఇట్ షేర్ ఫూలిష్నెస్ టు రిలై ఆన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: కనుక ప్రత్యక్ష ప్రమాణం అనగా ఏమిటి? హృదయ ప్రమాణమే ప్రత్యక్ష ప్రమాణము.
1: Therefore, the direct proof is the proof of heart.
0: ఇది సరైన న్యాయము.
1: This is the true wisdom.
0: కానీ ఈనాటి న్యాయము
1: but the modern knowledge
0: విరుద్ధమైనటువంటి రీతిగా జరుగుతూ ఉంటుండాలి.
1: It runs in the contradictory way.
0: న్యాయమును అన్యాయంగా అన్యాయం న్యాయంగా కూడా మారుస్తున్నారు.
1: Justice is viewed as injustice, injustice as justice.
0: ఒక 1,000 రూపాయలు జాస్తి ఇస్తే అన్యాయం న్యాయం అయిపోతుంది, న్యాయం అన్యాయం అయిపోతుంది.
1: ఇఫ్ యూ పే 1,000 రూపీస్ జస్టిస్ కెన్ బి అన్జస్టిస్ ఇన్జస్టిస్.
0: ఇలాంటి న్యాయం న్యాయం అవుతుందా?
1: కెన్ దట్ జస్టిస్ బి
0: విజ్డమ్? ఇలాంటి న్యాయస్థానములు న్యాయస్థానములు అవుతాయా?
1: కెన్ దే బి ది సెంటర్స్ ఆఫ్ జస్టిస్?
0: కాదు. నిత్య జీవనోపాధి నిమిత్తమై పొట్టకూటికై పాటు పడేటువంటి న్యాయములు ఇవన్నీ కూడా.
1: వాట్ సార్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ ఇట్ ఈజ్ వెన్ యూ స్ట్రైవ్ స్ట్రగుల్ ఫర్ ఎ లివింగ్?
0: ఇట్ న్యాయం కాదు ఆనాటి కాలంలో.
1: దిస్ నాట్ ద జస్టిస్ ఆఫ్ దోస్ టైమ్స్.
0: న్యాయం తన పర అనేటువంటి భేదం లేకుండా న్యాయాన్ని విచారించి దాన్ని సక్రమంగా దాన్ని సరైన మార్గంలో పెట్టేటువంటి వారు.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ ఐ అండ్ మైన్ అండ్ అదర్స్ ద జస్టిస్ ఇస్ ఎస్టాబ్లిష్ ఇన్ దోస్ టైమ్స్.
0: ఏ మతంలో కూడా ఇలాంటి న్యాయము సక్రమైన మార్గాన్ని అనుసరించింది.
1: ఎవ్రీ రిలీజియన్ స్పీక్స్ ఆఫ్ ద జస్టిస్ ఇన్ దిస్ ప్రాపర్ డైరెక్షన్.
0: హజ్రత్ మహమ్మద్, ఇది మహమ్మద్ లో కూడా ఎంతో న్యాయం ఉంటుండాలి. మతములు వేరు కావచ్చును, న్యాయం అందరికీ ఒక్కటే.
1: మహమ్మద్ ఆల్సో ఎస్టాబ్లిష్ జస్టిస్. రిలీజియన్స్ మే బి డిఫరెంట్ బట్ దే స్పీక్ ది జస్టిస్.
0: మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వాడిని కఠినమైన శిక్ష ఇచ్చేటువంటిది ఆనాటి మహమ్మద్ మతములు.
1: ద రిలీజియన్ ఆఫ్ ప్రాఫిట్ మహమ్మద్ జస్ట్ సెట్ ఆఫ్ సివియర్ పనిష్మెంట్ ఇఫ్ ఎనీవన్ కమిట్స్ ఎ మిస్టేక్.
0: అందరికీ సమానమైనటువంటి పనిష్మెంట్.
1: సేమ్ పనిష్మెంట్ ఎవ్రీ వన్.
0: దుష్ట దృష్టితోట, దుష్టి మనస్సుతోట, దృష్టి యొక్క క్రియ చేత మానవుడు అనేక దోషములు చేస్తుంటాడు.
1: మ్యాన్ కమిట్స్ మెనీ మిస్టేక్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ మైండ్ అండ్ బ్యాడ్ థాట్.
0: అలాంటి వారికి 100 కొరడా దెబ్బలు అని ఒకరు నిర్ణయించారు మహమ్మద్ మతంలో.
1: మహమ్మద్ ప్రిస్క్రైబ్ 100 విప్స్ టు సచ్ పీపుల్ ఎస్ ఎ పనిష్మెంట్.
0: కాలి అలాంటి దోషము ఈ హజరత్ మహమ్మద్ యొక్క కుమారుడే చేశాడు.
1: ద వెరీ సేమ్ మిస్టేక్ ఈస్ కమిటెడ్ బై ద సన్ ఆఫ్ మహమ్మద్.
0: అప్పుడు తన కుమారుడే అనేటువంటి భేదం లేకుండా ఆనాటి మహమ్మద్ మహతంలో కూడాను ఈ కుమారుడు కూడాను 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు.
1: వితౌట్ ఎనీ కన్సిడరేషన్ దట్ హీస్ ది వెరీ సన్, హీ జస్ట్ ఆస్క్డ్ టు బి 100 లక్స్.
0: న్యాయం.
1: దిస్ ఇస్ జస్టిస్.
0: తన పర భేదం లేకుండా సర్వులకు సమానమైన శిక్ష.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ మై పీపుల్ అండ్ అదర్ సేమ్ పనిష్మెంట్.
0: కానీ 50 దెబ్బలు కొట్టేటప్పటికీ ఈ కుమారుడు కూలి ప్రాణం ఇచ్చాడు.
1: ఆఫ్టర్ 50 whiplashes, the son fell and died.
0: ఇదన్ని తిరిగి సమాధి చేశారు.
1: దెన్ హీ వాస్ క్రిమేటెడ్.
0: ఆ సిపాయిలు వచ్చి మహమ్మద్ హజరత్ను ప్రార్థించారు, స్వామి ఇంకా 50 దెబ్బలు మిగిలి ఉంటున్నాయి, ఏం చేయాలన్నారు.
1: ద సిపాయిస్ కేమ్ అండ్ సెడ్ సర్, 50 మోర్ ఆర్ రిమైనింగ్, వాట్ ఇస్ టు బి డన్?
0: ఆ సమాధి పైన కొట్టండి అన్నాడు.
1: హి సెడ్ లెట్ ది స్టోన్ విచ్ ఇస్ ది విప్లాష్.
0: ఎంత న్యాయము, ఎంత ధర్మము, ఎంత పవిత్రత!
1: వాట్ సార్ట్ ఆఫ్ జస్టిస్, వాట్ సార్ట్ ఆఫ్ శాంక్టిటీ దేర్!
0: ఈనాడు తనా పరా అనే భేదం ఉంచుకొని,
1: టుడే వీ హావ్ ది ఫీలింగ్స్ మై పీపుల్
0: వారైతే 10 సంవత్సరాలు శిక్ష,
1: ఇఫ్ అదర్స్ 10 ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్.
0: తన వాడైతే కోర్టు పూర్తి దాన్ని ధిక్కరిచ్చేసేస్తుంది.
1: ఇఫ్ దే ఆర్ మై పీపుల్ ద కోర్ట్ విల్ జస్ట్
0: పేపర్ కూడా చూస్తుంది.
1: దట్స్ వాట్ వీ సీన్ ద పేపర్.
0: ఇది తప్పించేటువంటి విధానం ఏమిటని యుక్తితో కుయుక్తితో ఈ యొక్క మార్గాన్ని తప్పించుకుంటుంది.
1: దే విల్ ఆల్సో షో యూ ద వేస్ ఆఫ్ ఎస్కేప్.
0: ఇట్టి కుయుక్తులతోనా, ఇట్టి అల్పమైన బుద్ధులతోనా, అల్పభావంతోనా కూడినటువంటిది కాదు న్యాయం.
1: The justice is not the one which has got this knack and low feeling of devices.
0: న్యాయము న్యాయమే.
1: Justice is justice.
0: అలాంటి దానిని గౌతముడు దీనిని ఆవిర్భవింపజేశాడు.
1: It was Gautama who taught this న్యాయ.
0: ఇది న్యాయ దర్శనము.
1: This is న్యాయ దర్శన.
0: ఈ న్యాయ దర్శనము లోపల మొట్టమొదటి ప్రత్యక్ష ప్రమాణము.
1: In this న్యాయ దర్శన, the first one is direct.
0: రెండవది అనుమాన ప్రమాణము.
1: The second is doubt of this doubt.
0: కొంగలంతా అక్కడ బాగా తిరుగుతున్నాయంటే, ఓ అక్కడ నీరున్నాయి అనేటువంటిది విశ్వాసం.
1: వెన్ యూ ఫైండ్ సో మెనీ దేర్, యూ ఫైండ్ దేర్ ఇస్ వాటర్.
0: కొంగలు సంచరించేటువంటి ప్రదేశంలో నీరు ఉన్నది.
1: వేర్ యూ ఫైండ్ ద క్రేన్, వేర్ యూ ఫైండ్ వాటర్.
0: కొంగలను సాక్ష్యంగా తీసుకుని నీరు ఉన్నదని ప్రమాణం నిర్ణయిస్తున్నాడు.
1: యూ హావ్ నాట్ సీన్ వాటర్, బేసింగ్ ఆన్ ద క్రేన్ దేర్ యూ డిసైడ్ ద వాటర్.
0: అక్కడెక్కడో పొగ వస్తుండాలి.
1: You find the smoke.
0: అగ్ని కనిపించటం లేదు.
1: You don't see the fire.
0: పొగను ఆధారంగా చేసుకుని అగ్ని ఉన్నదని విశ్వసిస్తున్నాడు.
1: Basing on the smoke, you believe the fire present there.
0: ఇక్కడ ఎక్కడో దుర్గంధం వస్తుంటుండాలి.
1: You find foul smell.
0: ఈ గంధాన్ని ఆధారం చేసుకుని ఇది ఏదో దుర్గంధం ఉంటుండాలి, ఇది ఏదో సుగంధమైనటువంటి మల్లె పువ్వులున్నాయి అని స్వరూపాన్ని నిరూపణ చేసుకుంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది స్మెల్, ఫౌల్ స్మెల్ ఆర్ గుడ్ స్మెల్ ఫ్రాగ్రెన్స్, యూ డిసైడ్ ద ఆబ్జెక్ట్.
0: స్వరూపము కనిపించకపోయినప్పటికీ స్వభావాన్ని విశ్వసించి దీనిని ఈ విధమైన స్వరూపం ఉండవచ్చును అనేటువంటిది అనుమాన ప్రమాణం.
1: దో యూ డోంట్ సీ ద ఫార్మ్, యూ సీ ద నేచర్ అండ్ డిసైడ్. దట్ ఈస్ కాల్డ్ ది ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్.
0: ప్రమాణం కూడాను ఒకటి అవసరమే.
1: దిస్ ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్ ఈస్ నీడెడ్.
0: ఈ దివ్యమైన ప్రకృతి యందు,
1: ఇన్ దిస్ డివైన్ నేచర్,
0: కేవలం ఇంద్రియంతో కూడినటువంటి యొక్క దేహంతో,
1: ద బాడీ విత్ ద సెన్సెస్,
0: హృదయం కూడినటువంటి యొక్క మనస్సుతో,
1: ద మైండ్ విత్ ద హార్ట్,
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను ప్రమాణములుగానే తోస్తుంటాయి.
1: ఆల్ దిస్ ప్రూఫ్స్ అపియర్ టు బి ట్రూ.
0: కనుకనే అనుమాన ప్రమాణమునగా,
1: ద ప్రూఫ్ ఆఫ్ డౌట్ ఇస్,
0: విషయాన్ని ఆధారం చేసుకుని,
1: బేసింగ్ ఆన్ ద మ్యాటర్,
0: విషయ స్వరూపాన్ని నిరూపణ చేయటమే అనుమాన ప్రమాణము.
1: ప్రూవింగ్ ఇట్స్ ఫార్మ్ ఈస్ దిస్ ప్రూఫ్ ఆఫ్ డౌట్.
0: ఇంకా ఉపమాన ప్రమాణము.
1: దెన్ థర్డ్ వన్, ద ప్రూఫ్ బేస్డ్ ఆన్ ఎగ్జాంపుల్.
0: ఇందులో ఉపమాన ప్రమాణం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై ఉపమాన ప్రమాణ?
0: ఈ భౌతికము పారమార్థికము అనేటువంటిది కొన్ని ఉంటుండాలి.
1: దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ ద ఫిజికల్ అండ్ స్పిరిచువల్.
0: సముద్రం ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఓషన్.
0: ఈ సముద్రంలో అలలు బయలుదేరినాయి.
1: యూ గెట్ ద వేవ్స్ అవుట్ ఆఫ్ ద ఓషన్.
0: అలల నుంచి నురుగు వచ్చింది.
1: అవుట్ ఆఫ్ ది వేవ్స్ యూ ఫైండ్ ద ఫామ్.
0: ఇది అలలు ఎందు చూచినా, నురుగునందు చూచినా సముద్ర జలమే ఉంటుండాలి.
1: ఎయిదర్ ఇన్ ద వేవ్స్ ఆర్ ఇన్ ద ఫామ్ యూ ఫైండ్ ద సీ వాటర్.
0: ఈ మూడింటిని విచారణ చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క ఉపమానంగా మనం తీసుకోవచ్చును.
1: ఎంక్వైరింగ్ ది నేచర్ ఆఫ్ దీస్ త్రీ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎగ్జాంపుల్.
0: పారమార్థికము, ప్రాతిభాషికము, వ్యావహారికము అంటే ఏమిటి అని ప్రమాణం చెప్పమంటే, అయ్యా ప్రాతిభాషికం అనగా కేవలం ఒక అల,
1: ప్రాతిభాషికం
0: అనగా నురుగు,
1: వ్యావహారికం
0: అనగా జలము, ఈ అన్నింటిలోనూ ఉండినటువంటి ఒకే జలమే అనేటువంటి ఉపమానాన్ని తీసుకుని దీని ఏకత్వంగా భావించటం.
1: యు ఎస్టాబ్లిష్ ది యూనిటీ బై టేకింగ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ద ఓషన్ వాటర్, ద వేవ్ అండ్ ద ఫోమ్, ద వెరీ సేమ్ వాటర్ ప్రెజెంట్ ఇన్ ఆల్ దీస్ త్రీ.
0: పారమార్థికం అనేటువంటి యొక్క సముద్ర జలము నుండి,
1: out of this paramarthika the ocean water,
0: pratibhasikam anetundi alalu aavirbhavistunnayi.
1: You find the waves pratibhasika
0: aavirbhavinchinatundi pratibhasikam anetundi alalu ende,
1: out of the waves pratibhasika
0: prakrutam anetundi oka nurugu untundali.
1: You find the form, the prakruta.
0: Kanaka paramarthikamu, pratibhasikamu, vyavaharikamu, vyavaharikame nurugu.
1: Therefore this vyavaharika, the physical, is form.
0: Ee pratibhasikam anetundide ala.
1: This pratibhasika is wave.
0: పారమార్థికమే సముద్రము.
1: పారమార్థిక ఇస్ ఓషన్.
0: ఇలాంటి ఉపమానాన్ని తీసుకుని అర్థము కానటువంటి విషయాన్ని అర్థమయ్యే రీతిగా నిరూపించటం.
1: టేకింగ్ సచ్ ఎగ్జాంపుల్స్, దోస్ థింగ్స్ విచ్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ కుడ్ బి మేడ్ అండర్స్టూడ్.
0: ఏ విధంగా నిర్ణయాలు అవుతున్నాయి,
1: హౌ డూ యూ డిసైడ్ థింగ్
0: కేసుకు సాక్ష్యాలే ఒక విధమైనటువంటి ఒక నిర్ణయం
1: ఓన్లీ ది విట్నెసెస్ హెల్ప్ యూ టు డిసైడ్
0: కేసుకు సాక్ష్యాలు ఎంత ఆధారమో
1: జస్ట్ ఎస్ ది విట్నెసెస్ ఆర్ ది బేసిస్
0: సత్యాన్ని గుర్తించడానికి
1: టు నో ది ట్రూత్
0: ఈ విధమైన ఉపమానాలు చాలా అవసరమే
1: దీస్ ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్
0: కనుక నేను అమితంగా ఉపమానాలు చెప్తుంటాను
1: స్వామి గివ్స్ మెనీ మెనీ ఎగ్జాంపుల్స్
0: ఈ ఉపమానాల చేతనే
1: బికాస్ ఆఫ్ ది ఎగ్జాంపుల్
0: సత్యాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది
1: వుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ట్రూత్
0: అక్కడ చూడు చందమామ ఉంటుండాలి
1: దేర్ యూ సీ ద మూన్
0: ఈ కంటికి కనిపించినటువంటి చందమామను
1: ద మూన్ యూ సీ
0: అందరాని చందమామను
1: The moon whom you cannot catch.
0: ఏ విధంగా చూపడానికి వీలవుతుంది
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సీ
0: అదిగో అక్కడ ఉందటువంటి ఎక్కడో ఎక్కడో చూస్తాడు కాదు కాదు ఆ చెట్టు పైన ఉంటుండాది చూడు ఆ గుట్ట పైన ఉంటుండాది చూడు ఆ మిద్దె పైన ఉంటుండాది చూడు అని చెప్పినప్పుడు అప్పుడు చక్కగా దృష్టి అందులో ప్రసరించేస్తుంది
1: When you say there is moon, where do you look all around? Therefore, look on the top of the tree. Look on the top of the staircase.
0: చందమామను వేలితో చూపించినట్టుగా
1: Just as the moon is directed to the finger.
0: ఉపమానాల చేత
1: విత్ ఎగ్జాంపుల్స్
0: మన మనస్సుకు అందనటువంటి యొక్క దీనిని కూడా అర్థమయ్యే రీతిగా మనం గుర్తించవచ్చు
1: దోస్ థింగ్స్ విచ్ కుడ్ నాట్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ కుడ్ బి టాట్
0: దీనిని ఉపమానము అన్నారు
1: దిస్ ఈస్ కాల్డ్ ఉపమాన ఆర్ ఎగ్జాంపుల్
0: ఇంకా ప్రత్యక్ష ప్రమాణము
1: దెన్ ద డైరెక్ట్ ప్రూఫ్
0: ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి కాదు ఇదే శబ్ద ప్రమాణం
1: దిస్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ద సౌండ్
0: ప్రత్యక్షం
1: డైరెక్ట్
0: అనుమానం
1: డౌట్
0: ఉపమానం
1: ఎగ్జాంపుల్
0: శబ్ద ప్రమాణం
1: దెన్ ద ప్రూఫ్ ఆఫ్ ద సౌండ్
0: ఈ శబ్ద ప్రమాణం అనేటువంటిది
1: ది శబ్ద ప్రమాణం
0: ఇది సత్య ప్రమాణం అని భావిస్తూ వచ్చారు
1: పీపుల్ స్టార్ట్ కన్సిడరింగ్ యాజ్ ది ట్రూత్
0: ఈ సత్య ప్రమాణమును
1: దిస్ ట్రూత్
0: ఆధారం చేసుకుని
1: బేసింగ్ ఆన్ దిస్
0: వేదములు వేదాంగములు ఉపనిషత్తులు భగవద్గీత ఇత్యాదివన్నీ కూడాను మహాగ్రంథములంతా కూడాను ఈ ప్రత్యక్ష ప్రమాణములకు సంబంధించినటువంటి ఉన్నాయి
1: All sacred texts, the Veda, the Vedanta, Bhagavad Gita, Upanishad, rely on
0: them. Cheta, avutundi, ee pramanam manaku sambhavistundi.
1: How do you experience the direct proof?
0: Ee indriyamulu yokka tattvanni poorthi anagadrokkali.
1: We should subdue the nature of the senses.
0: Chuchina kannulaku,
1: the eyes that see,
0: inna chevulaku,
1: the ears that
0: listen, manasuku,
1: and the mind that thinks,
0: vicharinchinatundi buddhiki,
1: and the intellect that
0: discriminates. Sthitini povali.
1: We should go beyond.
0: అందువల్లనే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నారు
1: Therefore the intellect is beyond the senses.
0: కనుక మనము ఈ ప్రత్యక్ష ప్రమాణమును వదిలిపెట్టి అనుమాన ప్రమాణమును వదిలిపెట్టి ఈ ఉపమాన ప్రమాణమును వదిలిపెట్టి శబ్ద ప్రమాణమును పోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి
1: Therefore we leave the direct proof and also proof of the doubt and also example and travel to the sakala
0: సకల విద్యలు నేర్చి
1: Having acquired
0: all
1: education, you can be successful in congregation.
0: Sakala vidyalu nerchi sabhajayin chagavachu.
1: Having acquired all forms of
0: education,
1: you can also fight in the battlefield.
0: Raja rajai putti rajyamelagavachu.
1: Having been born as a king, you can rule the kingdom.
0: Hema godanamul iyavachu.
1: You can also offer the cow and the gold.
0: Gaganamandunna chukkalu lekka gonavachu.
1: You can count the stars across the sky.
0: Chandramandalamaina cheravachu.
1: You can reach even moon.
0: అష్టాంగ విద్యలు అన్ని నేర్చగవచ్చు
1: యు కెన్ అక్వైర్ ఆల్ ది ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్
0: కానీ
1: బట్
0: దేహే

0: One cannot have full control of the body and the senses. He can never turn inward and remain in the state of steady equanimity. One should have that equanimity. That should be steady equanimity.
1: తరంగముల వలె అటు లేచేటువంటి మనస్సు కలిగి ఉండేవాడు కాకూడదు.
0: యు షుడ్ హ్యావ్ ద మైండ్ లైక్ వేవ్స్ విత్ బంప్స్ అండ్ జంప్స్.
1: అది ఏ శబ్ద బ్రహ్మం.
0: దట్ ఈస్ ది బ్రహ్మన్ ఆఫ్ ది సౌండ్.
1: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి చరాచరమయ్యి వాంగ్మయ్యి నిత్యానందమయ్యి పరాత్పరమయ్యి మాయామయ్యి శ్రీమయ్యి అస్తేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈ శబ్దము.
0: ది సౌండ్ హ్యాస్ ఆల్ దీస్ 8 ఫార్మ్స్ అస్తైశ్వర్య.
1: ఎక్కడో దూరంగా ఉండినటువంటి వాడుని ఓ బాబూ అని పిలిస్తే ఆ శబ్దం చేతనే వాడు కనుక్కొని తిరిగి వస్తున్నాడు.
0: When a person is in a distance, if you call him by name, he will come to you.
1: ఇంతవరకు మనం పూనకర్ణేలు నిత్యం కూడాను మనము శబ్దముల చేతనే మన యొక్క హృదయాన్ని ముంచుకోవటమో లేక హృదయాన్ని తేల్చుకోవటమో హృదయానికి ఆనందాన్ని ఇవ్వటమో లేక హృదయాన్ని దుఃఖాన్ని చేకూర్చుకోవటమో జరుగుతూ ఉంటుండాలి టీవీలలో.
0: On TV, you will certainly watch with the help of the sound. Either you can make your heart happy or miserable. They are all the proofs of sound.
1: కనుకని ఈ శబ్దములన్నిటిపైన కూడాను ప్రమాణ శబ్దము భగవత్ సంకీర్తన.
0: And therefore of all this, it is the singing the name of glory of the Lord is శబ్ద ప్రమాణ.
1: ఒకానొక సమయంలో నారదుడు మహావిష్ణువును సంధించి,
0: therefore at one time Narada went to Vishnu.
1: స్వామి, తమ దర్శనార్థమే నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఇది నా సహజం.
0: He said, Swami, it's my natural quality to come to see you.
1: ఎందుకు ఇతనికి సహజమైంది?
0: Why is it natural?
1: తాడుల పేడుల ఇల్లుల బిడ్డల ఇష్టం వచ్చినప్పుడు తిరుగుతూ ఉంటాడు.
0: Narada has no family, no house, therefore he moves about.
1: ఇష్టం వచ్చినప్పుడు వైకుంఠము, ఇష్టం వచ్చినప్పుడు కైలాసము, ఇష్టం వచ్చినప్పుడు స్వర్గము, సర్వత్రా సంచరిస్తుంటాడు.
0: He moves everywhere, కైలాస, వైకుంఠ and the heaven.
1: కనుక స్వామి, నా అవసరం వచ్చినప్పుడు తమను సందర్శించుకోవాలంటే ఎక్కడికి రావాలి, నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ అని చెప్పాడు.
0: సో హి ఆస్క్డ్ టు సీ యు, వాట్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్, వాట్ ఇస్ యువర్ అడ్రస్.
1: పిచ్చివాడా, మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. రాసుకో నా అడ్రస్.
0: హి సెడ్,
1: మద్భక్తః,
0: టేక్ డౌన్ మై అడ్రస్.
1: యత్ర గాయంతి, ఎక్కడ గానం చేస్తుంటారో,
0: వేర్ మై గ్లోరీ, వేర్ మై డివోటీస్ సింగ్ ఇన్ గ్లోరీ.
1: తిష్ఠామి నారద, తిష్ఠామి, అక్కడనే ప్రతిష్ఠ అయి ఉంటాను.
0: ఐ ఇన్స్టాల్ మైసెల్ఫ్ దేర్.
1: వశామి నారద అని చెప్పలేదు, నేను వసిస్తుంటానని చెప్పలేదు.
0: హి నెవర్ సెడ్
1: తిష్ఠామి అన్నాడు.
0: హి నెవర్ సేస్ హి లివ్స్ దేర్, హి ఇన్స్టాల్స్ దేర్.
1: కనుకనే ఎక్కడ భగవత్ నామం అదే శబ్ద బ్రహ్మము.
0: Where the glory of the Lord is sung, that is శబ్ద బ్రహ్మ.
1: అంటే ఏదో బాంబుల శబ్దము, పటాకుల శబ్దము, ఆ శబ్దం ఈ శబ్దములు కాదు, భగవత్ శబ్దమునే నిజమైనటువంటి ప్రమాణం.
0: సౌండ్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది బాంబ్స్ ఆర్ ది క్రేకర్స్, ఇట్ ఇస్ ది సింగింగ్ ఆఫ్ ది లార్డ్.
1: ఈ శబ్దాలంతా మన డ్రమ్ములంతా పగిలిపోతాయి.
0: విత్ దీస్ సౌండ్స్ ఆఫ్ ది బాంబ్స్ ఆర్ ది ఇయర్ డ్రమ్స్ బ్రేక్.
1: ఈ గానమనేటువంటి శబ్దాలంతా మన హృదయమునంతా వికసింపజేస్తుంది.
0: విత్ ది సింగింగ్ ఆఫ్ ది లార్డ్ ది హోల్ హార్ట్
1: బాడీని భేదింపజేస్తుంది.
0: అండ్ దెన్ ఇట్ ఆల్సో బ్రేక్ ఓపెన్స్ అప్.
1: కనుక ఈ శబ్ద ప్రమాణమే వేద ప్రమాణము.
0: అండ్ దేర్ఫోర్ ది సౌండ్ ఈస్ ది స్టాండర్డ్ ఆఫ్ వేద.
1: ఈ వేదము శబ్ద ప్రమాణంతో కూడినటువంటిది.
0: దిస్ వేద హ్యాస్ గాట్ దిస్ ప్రూఫ్ ఆఫ్ సౌండ్.
1: కనుక ఈ మానవత్వంలో న్యాయ విచారణకు నాలుగు విధములైనటువంటి ప్రమాణములు బోధిస్తూ కదపటది శబ్ద ప్రమాణము.
0: Therefore, in this branch of Nyaya, everything is explained in these four ways. The final is
1: ప్రమాణములు ఎందుకూడను న్యాయము సమానమైనటువంటి అంతర్వాహినిగా ప్రవహిస్తూ వచ్చింది.
0: And this Nyaya justice is inner current in all the four.
1: కనుక విద్యార్థులారా,
0: so students,
1: మనము శబ్దస్పర్శ అనేటువంటి దాంతో మనం ఎంత యోగ్యుడు మన జీవితాన్ని మనము పెడమార్గం పట్టిస్తున్నాం.
0: విత్ ది సౌండ్ అండ్ ద సెన్స్ ఆఫ్ టచ్ వి లీడ్ గో అలాంగ్ ద రాంగ్ పాత్.
1: వినవలసినటువంటి శబ్దము పవిత్రమైన శబ్దాన్ని వినాలి.
0: వి షుడ్ లిసన్ టు సీక్రెట్ సౌండ్.
1: ఇది దైవిక సంబంధమైనటువంటి శబ్దాన్ని మనం వినాలి.
0: వి షుడ్ లిసన్ టు డివైన్ సౌండ్.
1: కనుకనే న్యాయం అనేటువంటి యొక్క దర్శనం నందు,
0: సో ఇన్ దిస్ న్యాయ దర్శనం,
1: ఓ మానవుడా,
0: ఓ మ్యాన్,
1: ప్రాకృతమైన జీవితం నందు కూడాను,
0: ఇన్ ది డైలీ లైఫ్,
1: ఈ యొక్క మానవత్వాన్ని కొంతవరకును విశ్వసించి,
0: హ్యావింగ్ ఫెయిత్ ఇన్ ది హ్యూమన్ లైఫ్,
1: ఈ హృదయ సంబంధమైనటువంటి యొక్క తాపము చేత,
0: విత్ దట్ యర్నింగ్ ఆఫ్ ద హార్ట్,
1: నిత్యానిత్య పరిశీలనా శూన్యుడై,
0: విత్ ది డిస్క్రిమినేషన్ సెన్స్ ఆఫ్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్,
1: సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపణ చేసుకో.
0: యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ద ట్రూ ఫామ్.
1: ఈ సత్యాన్ని నిరూపణ చేసేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ షోస్ ద ట్రూ ఫామ్?
1: జడ్జీనో కాదు,
0: నౌ జడ్జ్,
1: ఏ లాయరో కాదు,
0: నో లాయర్,
1: కాన్షియన్స్, తన యొక్క చిత్తమే తనకు నిర్ణయం చేస్తుంది.
0: ఇట్ ఇస్ ద కాన్షియన్స్ దట్ డిసైడ్స్.
1: కనుకనే తన యొక్క మనస్సు అనేటువంటి దానికి అతీతమైనటువంటి స్థాయిలో అది నిర్ణయం చేస్తుంది.
0: దేర్ఫోర్ ఇట్ డిసైడ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్.
1: దీనినే కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ నే ప్రాణం యొక్క వైబ్రేషన్ ఉన్నారు.
0: దేర్ఫోర్ దిస్ కాన్షియన్స్ ఇస్ ది వైబ్రేషన్.
1: ఈ వైబ్రేషన్ యొక్క తత్వం చేతనే మొట్టమొదటి వాక్ ఆవిర్భవిస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద వర్డ్ కమ్స్.
1: మనసు నుంచి పుట్టేటువంటిది వాక్.
0: అవుట్ ఆఫ్ ద మైండ్ కమ్స్ ద స్పీచ్.
1: ఆ వాక్కు మనస్సుతో సమానంగా పుట్టినప్పుడు కొంతవరకు భిన్నమైనటువంటి వాక్కుగా రూపొందుతుంది.
0: యాజ్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్ ఇట్ టర్న్స్ డిఫరెంట్.
1: మనసుకు అతీతమైన స్థాయి నుండి దీనిని ఆవిర్భవించినప్పుడు సత్యవాక్కుగా రూపొందుతుంది.
0: ఇఫ్ దిస్ స్పీచ్ కమ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఇట్ విల్ బి ట్రూత్.
1: ఆ సత్యవాక్కునే వైబ్రేషన్ అన్నారు.
0: దాట్ విచ్ ఇస్ ట్రూత్ ఈజ్ వైబ్రేషన్.
1: కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఇలాంటి కాన్షియన్స్ అనేటువంటి దానినే
0: దిస్ కాన్షియన్స్
1: భూర్ అని పిలిచేది వేదాంతం.
0: ఇస్ ఆల్సో కాల్డ్ భూ.
1: భువః
0: భువః
1: సువః
0: సువః.
1: భూర్ అనగా ఈ శరీరమునందు.
0: భూర్ మీన్స్ ఇన్ దిస్ బాడీ.
1: సర్వత్రా వ్యాపించేటువంటి భువః.
0: దట్ భువః విచ్ ఇస్ ఆల్
1: వైబ్రేషన్.
0: దట్ వైబ్రేషన్
1: ప్రాణశక్తి.
0: ఈజ్ ద లైఫ్ ఫోర్స్.
1: ఈ ప్రాణశక్తి అనేటువంటి యొక్క వైబ్రేషన్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుండాలి?
0: వేర్ ఫ్రమ్ ద వైబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ ఒరిజినేటెడ్?
1: ప్రజ్ఞ నుంచి ఆవిర్భవిస్తుండాలి.
0: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సువహ అవేర్నెస్.
1: నాట్ అవేర్నెస్, రేడియేషన్.
0: ఇస్ నాట్ అవేర్నెస్, ఇస్ రేడియేషన్.
1: రేడియేషన్ నుంచి వైబ్రేషన్, వైబ్రేషన్ నుంచి మెటీరియలైజేషన్, ఈ విధంగా సంబంధం ఏర్పడుతుంది.
0: సో ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ రేడియేషన్, వైబ్రేషన్, దేర్ ఆఫ్టర్ మెటీరియలైజేషన్.
1: దీనినే భూర్ భువస్సువహ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ భూర్ భువస్సువహ.
1: ఈ వేదమునందు,
0: ఇన్ దిస్ వేద,
1: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని అనేక రకాలుగా మనం ఉచ్చరిస్తూ మంత్రాలతో మనం ఉచ్చరిస్తున్నాము.
0: వి డిపిక్ట్ బై వే ఆఫ్ చాంటింగ్ మంత్రాస్ ఋగ్వేద, యజుర్వేద, సామవేద.
1: కనుక ఋగ్వేదం అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై ఋగ్వేద?
1: వాక్కే ఋగ్వేగము.
0: దట్ వర్డ్ ఇస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఈస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఈస్ ఋగ్వేద.
1: ఈ ఋగ్వేదము అనేటువంటిది వాక్ నుంచి ప్రారంభమవుతుంది.
0: ద ఋగ్వేద కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ వర్డ్ స్పీచ్.
1: ఈ వాక్ ఏ విధంగా వస్తుందది?
0: హౌ డు యూ గెట్ దిస్ వర్డ్?
1: కనుక అంతర్భావమైనటువంటి మూలాధారమైనటువంటి నాభి నుండి వస్తుండాలి.
0: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద నేవల్ ఎట్ ద బేసిస్.
1: దీనినే ఋగ్వేదము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ఋగ్వేద.
1: మనసునే యజుర్వేదము అన్నారు.
0: మైండ్ ఇస్ యజుర్వేద.
1: ప్రాణమునే సామవేదము అన్నారు.
0: లైఫ్ ఇస్ సామవేద.
1: ప్రాణమును ప్రాణోపాసన చేత
0: లైఫ్ వెన్ ఇట్ వర్షిప్
1: ఒక విధమైనటువంటి స్వరము, శ్వాసం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
0: దేర్ కమ్స్ ద బ్రెత్.
1: ఈ శ్వాసము సుస్వరంతో కూడినటువంటిది అయిపోతుంది.
0: దిస్ బ్రెత్ హ్యాస్ గాట్ రైట్ ట్యూన్.
1: ఇది నిజమైన సామము.
0: దిస్ ఈస్ ది సామవేద.
1: సామగానం అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై ది సింగింగ్ ఆఫ్ సామ?
1: ప్రాణోపాసన చేత ఆవిర్భవించినటువంటి యొక్క,
0: ఇట్ ఈస్ దట్ బై వర్షిపింగ్ ద మైండ్.
1: శ్రవణానందమే సామము.
0: ద బ్లిస్ బై లిసనింగ్ ఇస్ సామ.
1: ఆనందమే సాధన.
0: ద వి లిసన్ టు దట్, దట్ ఈస్ సామ.
1: ఈ సామము యొక్క గుణం ఎలాంటిదంటే సుస్వరమైనటువంటిదిగా ఉండాలి.
0: ద క్వాలిటీ ఆఫ్ సామ షుడ్ హ్యావ్ గుడ్ సౌండ్.
1: సుస్వరము కానటువంటిది ఇదికి ఏమాత్రము సాధన కాదు, సాధ్యము కాదు, ఏ విధమైనటువంటి యొక్క సమగానం కాదు.
0: వెన్ దర్ ఇస్ నో గుడ్ ట్యూన్ ఇట్ కెనాట్ బి సమగాన.
1: సుస్వరంతో కూడి ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ హ్యావ్ గుడ్ ట్యూన్.
1: అది సామగానము.
0: దిస్ ఈస్ కాల్డ్ సామగాన.
1: కనుక ఈ సామగానము ప్రాణం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: సామగాన ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ లైఫ్.
1: యజుర్వేదము.
0: నెక్స్ట్ యజుర్వేద.
1: యజ్ఞయాగాది కృతములు యందు మంత్ర స్వరూపమైనటువంటిది ఈ యజుర్వేదము. ఈ ప్రపంచంలో మనకు కానవచ్చేటువంటి సమస్త తేజస్సును కూడాను ఒక స్వరూపంగా నిరూపణ చేసి,
0: ది ఎఫల్జెన్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఇస్ డెమోన్స్ట్రేటెడ్ ఇన్ ఫామ్.
1: భగవంతుడు తేజోమయుడు అనేటువంటి రూపాన్ని ధరింపజేసి ఈ యొక్క ఋగ్వేదము ప్రపంచానికి చాటుతూ వచ్చింది.
0: ఋగ్వేద టీచర్స్ టు ది ఎంటైర్ వరల్డ్ గాడ్ ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ దిస్ ఎఫల్జెన్స్ బ్రిలియంట్.
1: సామాన్యంగా మన భారతీయులంతా కూడాను భగవంతుడు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నాడు అని మనం ఉచ్చరిస్తుంటాం.
0: దేర్ఫోర్ భారతీయస్ డిస్క్రైబ్ గాడ్ హ్యావింగ్ ద ఎఫల్జెన్స్ ఆఫ్ క్రోర్ సన్స్.
1: అనగా తేజస్వరూపమే ఋగ్వేదము.
0: దేర్ఫోర్ ఋగ్వేద ఇస్ ఆల్ దట్ బ్రిలియంట్.
1: మంత్ర స్వరూపమే యజుర్వేదము.
0: యజుర్వేద ఇస్ మంత్ర.
1: గాన స్వరూపమే సామవేదము.
0: సామ ఇస్ బేస్డ్ ఆన్ సింగింగ్ మ్యూజిక్.
1: మానవులకు ఈ మూడు కూడాను లోకానికి అవసరమే.
0: దీస్ త్రీ ఆర్ నీడెడ్ ఫర్ ద వరల్డ్.
1: భగవంతుడు తేజోమయుడిగా నిర్మించుకుని
0: క్రియేటింగ్ గాడ్ యాజ్ రేడియేషన్
1: ఆ భగవంతుని మంత్రంతో ఉచ్చరించి
0: రిపీటింగ్ బై వే ఆఫ్ మంత్ర
1: గానముతో ఆనందించమని కోరింది
0: అండ్ డిలైట్ యువర్ సెల్ఫ్ బై సింకింగ్
1: కాబట్టి ఈ ఋగ్వేద యజుర్వేద సామవేదములు మూడు కూడాను దివ్యత్వాన్ని అనుభవింపజేయడానికి వచ్చినటువంటివి
0: దేర్ఫోర్ దీస్ త్రీ వేదాస్ ఋగ్వేద యజుర్వేద సామవేద
1: ధరించడానికి కాదు వచ్చిండేటువంటిది
0: దే హావ్ నాట్ కమ్ మియర్లీ టు గివ్ నాలెడ్జ్
1: ఋగ్వేదము తేజోమయుడైనటువంటి భగవంతుణ్ణి
0: Rugveda, the God who is all
1: Yajurveda, mantra-poorakamainatunti yokka aaradhana cheta
0: Yajurveda, worshipping God by way of mantra
1: Samavedamainatunti gaanamu cheta
0: Samaveda, that stands for music
1: Veenamu ka ani bodhinchindi
0: And it taught merge yourself
1: Gaanamu cheta tappa maroka dantho leenamu gaavadaniki veelu ledu
0: You can only merge with the help of singing music, not otherwise
1: Chaala mandiki meeku telusunu
0: Many of you know
1: Chaala mandi padyalu cheptuntaru
0: Many recite poems
1: Maatalu cheptuntaru
0: They speak
1: మాటల చేతను పద్యాల చేతను హృదయం ఏమాత్రం కూడాను ఆ యొక్క దీనిని ఆకర్షించదు
0: ద వర్డ్స్ అండ్ పోయమ్స్ విల్ నాట్ అట్రాక్ట్ హార్ట్
1: ఒకడు రాముల ముందు పోయి రామా నన్ను కాపాడురా అనే ప్రయత్నం చేస్తే
0: ఋగ్వేద గాడ్ హూ ఇస్ ఆల్
1: యజుర్వేదం మంత్రపూరకమైనటువంటి యొక్క ఆరాధన చేత
0: యజుర్వేద వర్షిపింగ్ గాడ్ బై వే మంత్ర
1: సామవేదమైనటువంటి గానము చేత
0: సామవేద

0: ని ఆకర్షించదు.
1: ద వర్డ్స్ అండ్ పోయమ్స్ విల్ నాట్ అట్రాక్ట్ హార్ట్.
0: ఒకడు రాముల ముందు పోయి రామా నన్ను కాపాడరా అనే ప్రయత్నం చేస్తే ఈ మాటలతో ఏమాత్రం హృదయం కలగదు.
1: If anyone stands there and says, Rama, you protect me, well, you don't find any effect.
0: Rama, nannu kaapadu. Padyamto chepte, idi kuda ye maatramu kodadu kadalu.
1: If he recites by way of poem, Rama, you protect me, then there will be no reaction.
0: Rama, nannu kaapadu.
1: When it is musically said, the heart attracts.
0: Kanaka gaanamulo inta ee vidhamainatundi leenam untundali.
1: Therefore, in music there is merger.
0: ఈ లీనతత్వాన్ని అర్థం చేసుకోలేని చుట్టే వ్యర్థ జీవులంతా కూడా గానాన్ని కొంతవరకు వినలేకపోతున్నారు.
1: ద వేస్ట్ఫుల్ లైవ్స్ విల్ నాట్ బి బాదరింగ్ అబౌట్ దిస్ మ్యూజిక్ దట్ హెల్ప్స్ ద మర్జర్. అదే
0: కొంత అపస్వరం అయిపోతే హృదయాన్ని భ్రష్టు పట్టిస్తుంది, దేవుని భ్రద్దలు చేస్తుంది.
1: వెన్ ది ట్యూన్ ఇస్ నాట్ ప్రాపర్ ఇట్ కంప్లీట్లీ రూయిన్స్ స్పాయిల్స్.
0: కనుక మన ఏకాగ్రతను చెడగొడుతుండాలి.
1: ఇట్ స్పాయిల్స్ కాన్సన్ట్రేషన్.
0: కనుక మనం పాడే సమయం లోపల సుస్వరంగా కూడా పాడేటట్టుగా ఉంటే మనం మైక్ ముందు కూర్చోవాలి.
1: సో వీ షుడ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మైక్ వెన్ వీఆర్ షూర్ ఆఫ్ సింగింగ్ మెలోడియస్లీ.
0: లేకపోతే మైక్ మనం దూరంగా ఉండి శ్రవణం చేస్తే మంచిది.
1: సో బెటర్ వీ బి అవే ఫ్రమ్ ద మైక్ అండ్ మియర్లీ లిసన్.
0: అపస్వరం చేసేటువంటి యొక్క గానము, అపస్వరంగా పాడేటువంటి యొక్క భజనలు మనం ఏమాత్రం కూడా హృదయాన్ని కొంతవరకు చెలింప చేస్తున్నాయి.
1: అండ్ దేర్ఫోర్ ద వన్ హూ డజంట్ సింగ్ ప్రాపర్లీ ఇన్ ప్రాపర్ ట్యూన్ విల్ స్పాయిల్ అవర్ హార్ట్ ఆల్సో.
0: నీ కొంత ఇష్టంగా ఉంటుంటే నీ ఒంటరిగా ప్రాక్టీస్ చేయి.
1: If you like it, practice all alone yourself.
0: నేను మైక్ ముందు వచ్చి కూర్చో.
1: The later you sit in front of mic.
0: నేను పాడాలి స్వామి ముందు నేను పాడాలని చెప్పి వచ్చేసేసి ఈ భజనలో పాడితే చాలా కర్ణకఠోరంగా ఉంటుంటాది.
1: But if everyone has got desire that I should sing in front of Swami, one cannot listen.
0: కనుకనే భగవంతుని ఆకర్షింపజేసేటువంటిది, హృదయాన్ని రంజింపజేసేటువంటిది గానం.
1: Therefore, it is only music that attracts God and makes our
0: శబ్ద ప్రమాణము.
1: That is the proof of sound.
0: Karaka bhagavat tattvam lopala
1: the nature of God
0: ee nyayamu nyayamu nyayamu aneetundi darshanamlo
1: in this darshana nyaya
0: inka enniyo vidhamaineetundi yokka manavattaniki avasaramaineetundi enniyo untunnavi.
1: There are lots of things needed for human life.
0: Manavuni yokka samsyalanta nivartimpa chesi
1: clarifying all doubts.
0: మానవ హృదయాన్నంతా కూడా ఉప్పొంగింపజేసి
1: మేకింగ్ అవర్ హార్ట్ ఎక్స్టాటిక్
0: వికసింపజేసి ప్రకటింపజేసి
1: మేనిఫెస్టింగ్ అండ్ దెన్ బ్లాసమ్
0: చేసేటువంటివి ఈ యొక్క న్యాయంలో చాలా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ న్యాయ.
0: ఈ న్యాయ వైశేషిక
1: న్యాయ వైశేషిక
0: యోగ
1: యోగ
0: పూర్ణమీమాంసం
1: పూర్ణమీమాంస
0: ఉత్తరమీమాంసం
1: ఉత్తరమీమాంస
0: ఈ యొక్క ఆరు యొక్క దర్శనములు కూడాను
1: all the six darshanas
0: ఒక్కతూరి మనం చక్కగా విని అర్థం చేసుకుంటే ఇంకా మానవత్వంలో మనం చేయవలసిన సాధనలు ఒకటి ఉండవు.
1: If we listen once and understand clearly, nothing you need to do in human life.
0: కనుకనే ఈ యొక్క షడ్దర్శనములంతా కూడాను
1: all the six darshanas
0: సృష్టి యొక్క రహస్యాన్ని నిరూపించి ప్రబోధించి ప్రచారం సలిపి ఆనందాన్ని అందించినటువంటివి.
1: Prove, publicize, teach the secrets of nature.
0: కనుక విద్యార్థులు ఈ భారతీయ వాంగ్మయము కూడాను కొంతవరకు అర్థం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: సో స్టూడెంట్స్ షుడ్ మేక్ సిన్సియర్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్
0: ఈ భారతీయ వాంగ్మయములంతా కూడాను ఏమి తెలియకుండా పోవటం చేతనే అయోమయం స్థితి లోపల కేవలం బజార్లో తిరుగుతూ కుక్కల వలె జీవితాన్ని గడుపుతున్నాం.
1: బికాస్ దిస్ లిటరేచర్ భారతీయ లిటరేచర్ ఇస్ నాట్ అండర్స్టూడ్. దే జస్ట్ మూవ్ అబౌట్ లైక్ ఫ్రీ డాగ్.
0: తెలుసుకోని మనం పశువులు కాదు, మేము మనుషులము అనేటువంటి సత్యాన్ని మీరు విశ్వసించాలి.
1: Therefore we should understand, I'm not an animal, I'm a human being, that we should have.
0: అలాంటి మహర్షులు ఎన్నో విధమైనటువంటి పరిశోధనలు పరిశీలనలు కలిపి ఈ పవిత్రమైనటువంటి యొక్క సారాంశాన్ని అందిస్తూ వచ్చారు.
1: Saints experimented, investigated and gave the essence.
0: సర్వశాస్త్రములు సర్వవేదములు మదించి అందించినటువంటి సుధా సారములే ఈ షడ్దర్శనములు.
1: The Shat Darshanas are that nectar, Amrita given to us.

0: కలుగుచునుండును. కర్మలందు జన్మ కలుగుచునుండును, కర్మలందు సుఖము కలుగుచుండు. కర్మ మేలే కీడు కలిగే ప్రపంచంబు, కర్మే మేలు కీడు కలిగే ప్రపంచంబు, సుఖము దుఃఖమిలను సుస్థిరములు, సుఖము దుఃఖము ఇలను సుస్థిరములు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది యాక్షన్స్ దట్ వీ పర్ఫార్మ్ వీ గెట్ బర్త్, అండ్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది జాయ్స్ అండ్ ది సారోస్. Again, they are responsible for the good and the bad that happen. And one should remember that the joy and sorrow are almost permanent. They will be occurring always.
0: Karmanubandini manishyaloki.
1: Mankind is bound by the karma, action.
0: జగత్తు బ్రహ్మమయం.
1: వరల్డ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మన్.
0: బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం.
1: వరల్డ్ విచ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మ ఈజ్ ఆల్సో సాచ్యురేటెడ్ విత్ కర్మ.
0: సృష్టియే ఒక పెద్ద కర్మ.
1: క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ యాక్షన్.
0: కనుకనే మానవుడు ఒక సృష్టిలో కూడినటువంటి వాడు కనుక మానవుడే కర్మ.
1: మ్యాన్ హూ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఎన్ యాక్షన్.
0: మానవుడనగా జీవశక్తి.
1: మ్యాన్ ఎసెన్షియలీ రెఫర్స్ టు కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ.
0: జీవశక్తి యొక్క ఉపాధియే శరీరము.
1: బాడీ ఈజ్ ది వెస్ట్ ఆఫ్ విచ్ హౌసెస్ దిస్ కాన్షియస్నెస్.
0: శరీరమే కర్మమయము.
1: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్షన్స్.
0: కర్మానుసారముగానే దేహములు ప్రాప్తించుచున్నవి.
1: పీపుల్ గెట్ దేర్ బాడీస్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ విచ్ దే పర్ఫార్మ్.
0: కనుక మానవత్వమునకు సమస్త సృష్టికి కర్మనే ఆధారము, కర్మనే మూల కారణము.
1: For creation as well as for the entire humanity, it is action which is cause and which is the basis.
0: ఈ కర్మ యొక్క తత్వాన్ని గుర్తించుకొనుటకై కర్మలు ఆచరించాలి.
1: Recognizing the theory and the law of action, one has to perform action.
0: కర్మలు ఆచరించుటకు కూడాను కర్మలను మనం అర్థం చేసుకోవాలి.
1: Even to perform action, we have to understand the law of action.
0: మనోవాక్కాయములు చేసేటువంటి పనులకే కర్మ అని పేరు.
1: Action really refers to all the things which are performed by the mind, the body and also the world.
0: కర్మాచరణకు ఐదు సూత్రములు.
1: There are five principles which govern the law of action.
0: మొదటిది శరీరము.
1: The first one is the physical body.
0: రెండవది కర్త.
1: ది సెకండ్ వన్ ఈజ్ ద డూయర్.
0: మూడవది వివిధ భాగములు, అంగములు.
1: ది థర్డ్ వన్ ఈజ్ ది సెన్సరీ ఆర్గన్స్.
0: నాలుగవది వేరు వేరు పనులు.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్.
0: ఐదవది అన్నింటి ఎందు కూడాను సమత్వంగా ఉండేటువంటి ప్రాణతత్వమైన దైవత్వము.
1: ది ఫిఫ్త్ వన్ ఈజ్ డివినిటీ విచ్ ఈజ్ ఈక్వలీ రెసిడెంట్ ఇన్ ఆల్ ద పీపుల్ and permeates everything.
0: Divyattvam chetane samastam kudanu jarugutunnadi.
1: Everything is happening by the will of divinity.
0: Kani itti divyattvamu gurtinchukonaleka kevalam angamulanu upangamulanu aadharamu chesukoni మానవత్వం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించకనుక తాము తమ యొక్క కర్మ ఫలాలను ఆశించి కర్మాచరణ జరుపుతున్నారు.
1: మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ ఆఫ్ డివినిటీ పర్ఫార్మింగ్ ఎవ్రీథింగ్. హీ థింక్స్ దాట్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఫిజికల్ లిమ్స్ అండ్ ఆర్గన్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్. హీ థింక్స్ దట్ హీ ఈస్ ద డూయర్ అండ్ దేర్ ఫోర్ హీ కమిట్స్ ద మిస్టేక్.
0: ప్రతిఫలాపేక్ష చే కర్మలు ఆచరించుతున్నారు మానవుడు.
1: Men are performing actions expecting the fruits thereof.
0: ఈ కర్మ ఫలమును అనుభవించు నిమిత్తమై తిరిగి మానవుడు జన్మ నెత్తుచున్నాడు.
1: Man is again being born in order to enjoy the fruits of his own actions.
0: కారణం ఏమనగా కర్మ ఫల నిమిత్తమై తాను కర్మలు ఆచరించటం చేత కర్మ ఫలమును అనుభవించడానికి తిరిగి మానవత్వమును అనుభవించవలసి వస్తుంది.
1: Man is being reborn again because he is expecting to reap the fruits of his actions.
0: కనుకని ఫలాపేక్ష లేనటువంటి కర్మలు ఆచరించడమే ప్రధానమైన కర్తవ్యమని గుర్తించాలి.
1: Therefore one has to recognize that performing actions without expecting fruits is very important.
0: ఇందులో రెండు విధములైనటువంటి కర్మలు ఉన్నవి.
1: There are two types of action.
0: దీనినే ధర్మములు అని కూడాను బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ అండ్ డిస్క్రైబ్డ్ దిస్ యాజ్ ధర్మ.
0: స్వధర్మ పరధర్మ అని.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ధర్మ వన్ ఈజ్ స్వధర్మ, అనదర్ ఈజ్ పరధర్మ.
0: ఈ స్వధర్మం అనగా కేవలము జాతి మత కుల వర్ణములకు సంబంధించినదిగా భావిస్తున్నారు.
1: పీపుల్ థింక్ దాట్ స్వధర్మ రెఫరెన్స్ టు ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ రెఫరెన్స్ టు ద క్యాస్ట్ కమ్యూనిటీ అండ్ సచ్ అదర్ ఓన్లీ ఆస్పెక్ట్స్.
0: ఈ స్వధర్మమే శ్రేయస్థని కూడాను విశ్వసిస్తున్నారు.
1: People also consider performing swadharma is good for them.
0: కాని ఇది శ్రేయస్తే ప్రేయస్తే అయినప్పటికీ తాము తలంచినట్టుగా ఇది జాతి మత కులములకు సంబంధించినటువంటిది కాదు.
1: While it is true, but the swadharma does not refer to the caste, community, the religion and the nationality.
0: Swa anaga atma.
1: Swa refers to atma.
0: ఆత్మకు సంబంధించినటువంటి ధర్మమే స్వధర్మము.
1: ధర్మ విచ్ ఈస్ అకార్డింగ్ టు ది క్యానన్స్ ఆఫ్ ఆత్మ ఈజ్ స్వధర్మ.
0: ఇది మారునది కాని ఇంకే విధమైనటువంటి యొక్క రూపము ధరించినది కాని కాదు.
1: దిస్ డజంట్ హ్యావ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్టికులర్ ఫార్మ్.
0: ఇది నిర్గుణ నిరంజనములు చే కూడినటువంటిది.
1: ధర్మ ఈజ్ నిర్గుణ అండ్ నిరంజన.
0: ఇది సత్యనిత్యమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఆల్సో ట్రూత్ అండ్ పర్మనెంట్.
0: ఎట్టి మార్పులు కూర్పులు కలగనటువంటిది.
1: దిస్ డస్ నాట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్ అండ్ చేంజ్.
0: ఆత్మకు సంబంధించినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: కనుకనే ఆత్మ సంబంధించినటువంటి యొక్క ధర్మమునే మానవులు ఆచరించాలని ఇదియే శ్రేయస్సని కూడాను గుర్తించాలి.
1: దేర్ ఫోర్ ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ధర్మ రెఫర్స్ టు ఆత్మ అండ్ పర్ఫార్మింగ్ సచ్ ఎ స్వధర్మ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ బెనిఫిషియల్.
0: పరధర్మం అనగా ఇది కేవలము దేహమునకు సంబంధించినటువంటిది.
1: పరధర్మ రెఫర్స్ టు ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ.
0: ఇది రాగద్వేషములతో కూడినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: అహంకారం అమకారములతో చేరినటువంటిది.
1: దిస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: కనుకనే ఇది చాలా ప్రమాదమైనటువంటిది.
1: దేర్ ఫోర్ దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
0: కనుక స్వధర్మం అనేటువంటిది శ్రేయస్సని పరధర్మమును చాలా ప్రమాదకరమైనటువంటిదిగా పోల్చుకుంటూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత దేర్ ఫోర్ హెస్ ఎక్స్పౌండెడ్ దట్ పర్ఫార్మింగ్ స్వధర్మ ఈజ్ బెనిఫిషియల్ అండ్ గుడ్ అండ్ పర్ఫార్మింగ్ పరధర్మ ఈజ్ బిసెట్ విత్ లాట్ ఆఫ్ డేంజర్స్.
0: అనగా దేహధర్మ ఏనాటికైనను ఈ ఫలప్రాప్తిని అనుభవించే నిమిత్తమై తిరిగి దేహమును ధరించవలసి వస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ that dehadharma, dharma associated with body, is always expecting fruits thereof and therefore
0: dehamuto aacharinchetunte sarva karmalu kudanu phala prapti nimittamai aacharistunnaru.
1: All the actions which are performed with the help of body are performed expecting fruits thereof.
0: Kanuka idi pramadamainatuntidiga kudanu manam visvasinchali.
1: Therefore we have to believe that this is rather dangerous.
0: Karmalu aacharinchu samayamunandu manike ematram kudanu artham kaadu.
1: While performing actions, we really do not understand the implications.
0: ముందు రాబోయేటువంటి యొక్క విచారములకు మనం ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నాం.
1: We are not looking to the future and expecting and visualizing what is going to happen.
0: బోనులో ఉండినటువంటి యొక్క ఉల్లిపాయ వాసనకై ఉరుకులెత్తేటువంటి ఎలుకల వలె ముందు ఏమి జరుగునో ఏమవుతుందో ఏమి ఉన్నదో అనేటువంటి విషయాన్ని కూడా మనం విస్మరిస్తున్నాము.
1: వీఆర్ సంథింగ్ లైక్ ర్యాట్స్ విచ్ ఆర్ అట్రాక్టెడ్ బై ద ఆనియన్ ఇన్ ద కేజ్. We are not knowing what is going to happen in future when we perform some actions.
0: తాత్కాలిక విషయ సంపద నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను మున్ముందు అది ఒక బంధహేతువుగా ఉంటున్నవి.
1: Whatever actions are performed temporarily expecting some fruits are going to bind us in future.
0: కానీ ప్రస్తుత జన్మను సార్థకం చేసుకునే నిమిత్తమై మనము సత్కర్మలను ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we have to make an effort to perform good actions.
0: ఇందులో కూడాను మూడు రకములైనటువంటి కర్మలు ఉంటున్నవి.
1: ఈవెన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆల్సో దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కర్మ.
0: ఈ మూడు కూడాను గుణములతో కూడినటువంటిది.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ అసోసియేటెడ్ విత్ గుణ క్వాలిటీ.
0: కర్మ రాజసిక కర్మ తామసిక కర్మ అని.
1: వన్ ఈజ్ సాత్విక్ యాక్షన్, ద సెకండ్ రాజసిక్ యాక్షన్, ద థర్డ్ వన్ తామసిక్ యాక్షన్.
0: అహంకార మమకారములకు సంబంధము లేక
1: వితౌట్ హ్యావింగ్ ఎనీ రెఫరెన్స్ టు ది అహంకార ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: ఫలమును ఆశించక
1: వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్
0: ఆర్ సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమై ఆచరించేటువంటి యొక్క కర్మలు సత్కర్మలు.
1: పర్ఫార్మింగ్ ఆల్ ది యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఆర్ గుడ్ యాక్షన్స్ అండ్ సత్కర్మాస్.
0: ఇది కేవలము
1: బిలీవింగ్ దిస్ టు బి ఓన్లీ
0: దైవాన్ని తృప్తిపరిచే నిమిత్తము, దైవాన్ని ప్రసన్నులు గావించుకునే నిమిత్తము, దైవ ప్రీతిని అనుభవింపగోరే నిమిత్తము ఇవి ఆచరించేటువంటి సద్గుణములతో కూడినటువంటి కర్మలు.
1: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ అసోసియేటెడ్ విత్ గ్రేట్ వర్చ్యూస్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫార్ ది ప్లెజర్ ఆఫ్ గాడ్, ఫార్ విన్నింగ్ ది ఫేవర్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ గాడ్.
0: అహంకార మమకారములతో ఫలాపేక్షతో చేయనటువంటి కర్మలన్నీ కూడాను రాజసిక కర్మలు.
1: యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ ఆల్సో విత్ ఎ సెన్స్ ఆఫ్ belongingness and attachment, these are all rajasika karmas.
0: ఇవి కేవలము సామాన్యమైనటువంటి మానవులు ఈ జగత్తునందు నిత్యమును ఆచరించేటువంటి యొక్క వృత్తులు.
1: These are the actions which are performed generally by all ordinary human beings in the world.
0: పృథ్వీపై కలిగినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈ రాజసిక సంబంధమైనటువంటి యొక్క కర్మలనే అధికంగా అనుభవిస్తున్నాడు.
1: Every man who is living on earth tends to perform rajasic karmas in large quantities and number.
0: వీటిని సాత్వికంగా మార్చుకునేటకు ప్రయత్నించాలి.
1: One has to make an effort to transform them into sattvic actions.
0: మూడవది తామసిక కర్మ.
1: The third one is tamasic action.
0: ఇది కేవలము స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై పరులను హింసించటము, పరులను బాధించటము, పరపాను తీవటము ఇలాంటి కృత్యములతో కూడినటువంటిది.
1: Actions which are performed with selfishness and selfish interest and performed to hurt people, to harm people and to give trouble people.
0: Prana himsato kudinatvantidi.
1: These are also associated with violence and harming people.
0: Bhutadaya rahitamainatvantidi.
1: This is compassionless.
0: Idi sankuchitamainatvanti yokka bhavamulato kudinatvantidi.
1: These are also associated with narrow-mindedness.
0: Poorthi swarthamainatvantidi.
1: Entirely and absolutely selfish they are.
0: ఈ తామసికము చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: These tamasic actions are very dangerous.
0: కనుకనే మానవుడు తెలిసియో తెలియకనో నిత్య జీవితంలో అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటాడు.
1: Knowingly or not knowing the implications, man will be performing different types of action in his day-to-day life.
0: కనుకనే ఈ కర్మల యొక్క పరిహార నిమిత్తమై
1: in order to overcome the bad implications of these actions,
0: ఐదు విధములైనటువంటి యజ్ఞములు నియమించినాడు.
1: దే హావ్ ప్రిస్క్రైబ్డ్ ఫైవ్ టైప్స్ ఆఫ్ యజ్ఞ.
0: ఒకటి దేవయజ్ఞము.
1: ఫస్ట్ వన్ ఈజ్ దేవయజ్ఞ.
0: రెండవది పితృయజ్ఞము.
1: ద సెకండ్ వన్ ఈజ్ పితృయజ్ఞ.
0: మూడవది భూతయజ్ఞము.
1: ద థర్డ్ వన్ ఈజ్ భూతయజ్ఞ.
0: నాలుగవది మనుష్య యజ్ఞము.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ మనుష్య యజ్ఞ.
0: ఐదవది ఋషి యజ్ఞము.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఋషి యజ్ఞ.
0: దీనినే బ్రహ్మయజ్ఞం అని కూడా భావిస్తుంటారు.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మయజ్ఞ.
0: ఈ యజ్ఞముల యొక్క అంతరార్థములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆల్ దీస్ యజ్ఞాస్ అండ్ సాక్రిఫైసెస్.
0: మానవుడు నిత్య జీవితంలో తాను ఆచరించేటువంటి కర్మల యందు అనేక ప్రాణులు మరణిస్తున్నవి.
1: వైల్ క్యారీయింగ్ ఆన్ ద డే టు డే యాక్టివిటీ ఆఫ్ మ్యాన్ a number of insects and living beings die.
0: Manaku teliyakundane rubbutalo danchutalo noorutalo అనేక ప్రాణులు ప్రాణములు పోగుచున్నవి.
1: వెన్ వీఆర్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఆఫ్ పౌండింగ్ గ్రైండింగ్ అండ్ సచ్ అదర్ యాక్టివిటీ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ దే లూజ్ దర్ లైఫ్.
0: ఇవి మనం తెలిసి చేసేటువంటి పాపములు కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ నాట్ నోయింగ్లీ.
0: మనకు తెలియకుండానే ఎన్నో జీవులు నశించుచున్నవి.
1: Without our own knowing, we are responsible for the death of
0: a number of beings.
1: In order to overcome the sinful implications of these actions, Deva Yajna is prescribed.
0: Intiye kaka,
1: not merely this.
0: Mana dehamanandu, anga angamanandu kudanu, rasaswarupulai devutalu nivasinchuchunnaru.
1: In our physical body, in each limb, gods are living in the form of rasa.
0: Anduvalane angirasulu ani veeriki peru.
1: That is why these gods have been given the name of angirasa.
0: Kanuka rasa swaroopulai mana angamanu poshinchutu rakshinchutu undatam chetane varika krutagnata purvakanga varini konni smarinchatamu brahminchatamu konti chintinchatamu dhyaninchatamu ilanti karyamulu yendu swadhyayam sarpatamu మన యొక్క నిజమైనటువంటి యొక్క కర్తవ్యం.
1: దేర్ఫోర్ దీస్ గాడ్స్ హూ హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ వేరియస్ లిమ్స్, హూ హ్యావ్ బీన్ ఫాస్టింగ్ వేరియస్ లిమ్స్, దే విల్ హ్యావ్ టు బి రిమెంబర్డ్ అండ్ దే విల్ హ్యావ్ టు బి ప్లీజ్డ్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ టు ప్లీజ్ దెమ్ ఈస్ కాల్డ్ దేవ యజ్ఞ, దేవ సాక్రిఫైస్.
0: నిద్రావస్థల యందు, దుర్శక్తి అవస్థల యందు, మనకు తెలియనిటువంటి సమయములందు ఈ దేహమును ఆ దేవతలే రక్షిస్తూ వస్తుంటారు.
1: డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ స్లీప్ and periods when we are not really conscious of ourselves, it is these gods who take care of our bodies.
0: ee pavitramainatundi dehamu karma charana nimittamai kaliginadaneetundi satyanni gurtinchinatundi vyaktulu ee kaayamunu poshincheetundi oka devatalaku krutagnata telapatamu vaari kartavyam.
1: People who recognize this fact that this body has been given for performing action and which has been protected by these various gods, you have to be grateful to them, and this is performed done by Deva Yajna.
0: Shariram adyam khalu dharma sadakam mani. Ee yokka dharma sadanaku ee shariram e mooladharamu.
1: For performing dharma, this body is a basic requirement and basic support.
0: Kanukani ee anga devatale inatunti yokka veeriki manam krutagnata purvakanga varini smaristu bhajistu dhyanistu చింతిస్తూ వారికి కృతజ్ఞత తెలుపుకోవటమే ఇది దేవయజ్ఞమని చెప్తూ వచ్చారు.
1: దేవయజ్ఞ ఈజ్ వన్ విచ్ మేక్స్ అస్ రిమెంబర్ విత్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఆఫరింగ్ వర్షిప్ రిమెంబరింగ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ లవ్ దోస్ గాడ్స్ హూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ అండ్ గివింగ్ దిస్ పర్టికులర్ బాడీ.
0: దీనితో పాటు మనము తెలియక చేసినటువంటి యొక్క పాపములను, తెలియక హింసించినటువంటి జీవులను హింసించినటువంటి యొక్క పాపములను కొంతవరకు పరిహార నిమిత్తమై కూడాను ఈ యొక్క యజ్ఞమును చేయవలనని చాలా విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ పర్టికులర్ యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ అండ్ రిమూవ్ ద సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ కిల్లింగ్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ బై యాక్ట్స్ విచ్ వీ డు నాట్ నో అన్నోయింగ్లీ వీ పర్ఫార్మ్.
0: ఇంకా పితృయజ్ఞము,
1: ద సెకండ్ వన్ ఈస్ పితృయజ్ఞ.
0: ఈ పితృయజ్ఞము యొక్క అంతరార్థాన్ని కూడా మనం విచారించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పితృయజ్ఞ.
0: కట్టెలు కొట్టునప్పుడు,
1: వైల్ ప్రిపేరింగ్ ది ఫ్యూయల్,
0: కొమ్మలు విరుచునప్పుడు,
1: వైల్ ఫెల్లింగ్ ది ట్రీస్ అండ్ ది
0: బ్రాంచెస్, పువ్వులు కోయునప్పుడు,
1: వైల్ ప్లకింగ్ ది ఫ్లవర్స్,
0: ఎన్నో ప్రాణులు మరణించుచున్నవి.
1: సో మెనీ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్స్ బై సచ్ యాక్ట్స్ ఆఫ్ అస్.
0: కనుక ఈ కర్మలు ఆచరించే సమయంలో ఈ ప్రాణులు మరణించడం చేత ఈ మరణమునకు కారణము తానే అని గుర్తించుకుని ఈ పాప పరిహారార్థమై కూడాను పితృయజ్ఞము గావించాలనేటువంటి యొక్క మార్గమును మనం అవలంబిస్తూ రావాలి.
1: వీ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ దట్ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దీస్ యాక్షన్స్. ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ పితృయజ్ఞ.
0: ఇంతియే కాక ఈ దేహమునకు మూల కారకులు తల్లిదండ్రులు.
1: Not merely that, the people who are responsible for this body is our parents.
0: Mana raktamu, mana aharamu, mana yokka medadu, mana yokka telivitetalu, ivanni kudanu tallidandrulu yokka prasadamai.
1: We have to consider that our physical body, the blood, the food and the head, everything is a gift of our own parents.
0: Head and blood.
1: Food, head and blood, they are all the gifts of parents.
0: Kanuka, ee pavitramaina manava janmamu anugrahinchi prasadinchinatundi ee yokka tallidandrulaku manam entayo runapadi untunnam.
1: We are greatly indebted to parents who have bestowed on us this particular body, which is very useful for us in performing dharma.
0: Varu bratiki undinanta varaku kudanu varini prasannulugavinchi varini santrupti parichetundi karmalu manam aacharinchali.
1: As long as they are alive, we have to conduct ourselves and perform actions which will give them joy and pleasure.
0: Varu maraninchina tarvata vari gnapakarthamai yerpadinatuntive ee yokka shraddhamulu.
1: Shraddha ceremony has come up in order to give them satisfaction even after their death.
0: Itti shraddha karmala chetane aa pitru devatalanu santrupti parachi variki sariyainatuvanti prasannulu gavinchukovali.
1: Shraddha ceremony has to be performed in order to give them joy and get their pleasure and their grace.
0: Ee karana nimittamai pitru yagnam kudanu erpadutu vachindi.
1: Pitru yagna has come upon in order to satisfy this particular requirement also.
0: Bhuta yagnamu.
1: The third one is bhuta yagna.
0: Manam snanam cheyunappudu,
1: while taking bath,
0: illu oorchunappudu,
1: while sweeping the floor,
0: battalu utukunappudu,
1: while washing the clothes,
0: enniyo pranulu maraninchutunnavi.
1: A number of living beings lose their lives.
0: Ee pranulu maraninchina yokka pariharathamai manamu ee vidhamainatundi yokka bhuta yagnamu anaga bhuta pritiriki manam tagina prayatnam cheyali.
1: Bhuta yagna has to be performed in order to give satisfaction to these living beings which would have killed unknowingly.
0: Idi prachina kalam nundi kudanu rishula daggara nundi idi prarambhamaindi.
1: This particular yagna has its origin in the
0: rishula ashramamlo sattvika swarupulainatundi jinkalanu nemellanu penchukotamu govulanu penchukotamu idi swartham parartham yokka nimittamai varu aanandanni anubhavinche nimittamai ee yokka bhuta ganamulanu premistu vacharu.
1: In the ancient days, in the ashrams, the great rishis used to foster and develop and protect the cows and the deers, both for satisfying their own requirements.
0: Mana prachina samskrutini puraskarinchukoni aanati vyaktulandaru kudanu ekkadaina cheemala puttalu chuste akkada chakkara veyatamo leka biya pindi pettatamo ilanti vanta kudanu aa bhuta priti nimittamai karmalu aacharistu vacharu.
1: In keeping with this particular tradition, people have started performing bhuta yagna by giving sugar or flour wherever they see the ants and ant hills.
0: Bhujinchina tarvata mana yokka vistariyendu ye kontha metukulaina untunte dani bayata paravesinappudu ye kaakulo ye pachulo ye kukkalo vachi bhujinchi adi kuda nu bhuta triptini galiginchetunte marganni avalambipa chesukunnaru.
1: Another aspect is, after completing one's dinner, one may leave a little remnants of food which, when thrown out, would be giving some kind of food for various other living beings.
0: Ee naati kudanu aneka mandi grahamulu yendu govulu kukkalu pachulu ityadi chinna chinna mrugamulanta kudanu penchukoni vaatini tripti paristhu vastunnaru.
1: Even today, in a number of families and houses, they rear the cows, the dogs and sometimes even a few birds.
0: Ee bhuta pritini kaliginchatam kaaranam emtante manam telika chesinatvanti doshamulanu pariharartham.
1: This particular yagna is performed in order to remove the sins which we would have performed, which we would have committed without knowing.
0: Inka manava yagnamu.
1: The fourth one is manava yagna.
0: Manushya yagnam antaru.
1: This is also called as manushya yagna.
0: Manamu poyi ragarinche samayamnandu, kooragayalu tarige samayamnandu, dari nadiche samayamnandu aneka pranulu nashistu unnai.
1: While walking, while cutting the vegetables, while lighting the fireplace, etc., a number of living beings lose their lives.
0: Kanukane ee vidhamainatundi yokka yagnamulu jaripi ee maraninchinatundi yokka pranulu yokka parihara nimittamu papa parihara nimittamu gavinchetundi karmalaga yagnamuluga bhavistu vacharu aanati mahaneeyulu.
1: The great people of the olden days performed this particular yagna in order to see that the sins committed in that particular way are expiated and removed.
0: Kadapatadi rishi yagnamu, deenine brahma yagnamu.
1: The fifth one is Brahma Yajna. It is also called Rishi Yajna.
0: Jantu naam narajanma dullabham. Ee manava janmam chala dullabhamainatundi.
1: It is difficult to get this birth as a human being. Human birth.
0: Dullabho manava janmah. Ee yokka manushya janmam chala dullabhamainatundi.
1: It is almost impossible or difficult to get the human birth.
0: Idi kevalamu janmantara sukritam chetanu భగవత్ కృపా కటాక్షం చేతను ఏర్పడినటువంటిదే కాని మనుష్య ప్రయత్నముతో లభించినటువంటిది కాదు.
1: హ్యూమన్ బర్త్ ఈజ్ ఒబ్టెయిన్ నాట్ ఎంటైర్లీ బై ది హ్యూమన్ ఎఫర్ట్స్. ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ సమ్ టైమ్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మెరిటోరియస్ యాక్ట్స్ అండ్ ఆల్సో బై ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ లభించినటువంటి మానవ జన్మమును సక్రమమైన మార్గంలో వినియోగపెట్టి దీన్ని సరైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి తన గమ్యమును చేర్చేటువంటి నిమిత్తమై ఆనాటి ఋషులు అనేక శాస్త్రములను ఉపనిషత్తులను ఇతిహాసములను నియమములను నిబంధనలను కూడా ఏర్పరిచి మానవునకు ఒక మార్గాన్ని చూపించారు.
1: ద గ్రేట్ రిషీస్ ఆఫ్ ద యోర్ ప్రిస్క్రైబ్డ్ వేరియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు రీచ్ ది గోల్ ఆఫ్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఈ ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి యొక్క చతుర్విధ పురుషార్థములు కూడా వారే నియమించారు.
1: దే హావ్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్ ద ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్ ధర్మ అర్థ కామాండ్ మోడ్.
0: మానవుని యొక్క నిత్య జీవితమును సత్య మార్గంలో ప్రవేశపెట్టిన నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఆశయాలంతా కూడా వారు కల్పించారు.
1: దీస్ ఐడియల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై దోస్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ట్రూత్.
0: ఏ పశుపక్షి మృగాదులకు కూడా లేనినటువంటి నిబంధనలంతా కూడా మానవులకు నియమించారు.
1: ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ డూ నాట్ అప్లై టు ద బర్డ్స్ అండ్ ఎనిమల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ మ్యాన్.
0: కారణమేమనగా మానవుడు విచిక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక నిత్యానిత్య పరిశీలన శక్తి కలిగినటువంటి వాడు కనుక ఇలాంటి మార్గమును అవలంబించటము అత్యవసరము.
1: ఇట్ ఈస్ సో బికాస్ మ్యాన్ అలోన్ ఈస్ బెస్టోర్డ్ విత్ ది డిస్క్రిమినేటింగ్ పవర్ అండ్ హి హస్ టు యూజ్ హిస్ డిస్క్రిమినేషన్ అండ్ ఫాలో ఆన్ ద రైట్ పాత్.
0: ఈ పాపములు కూడా మానవునికి మాత్రమే ఉన్నవి కానీ మిగిలినటువంటి పశుపక్షి మృగాదులకు ఏమాత్రం కూడా లేవు.
1: These rules and regulations are prescribed only for man and not applicable to the birds, beasts.
0: శాస్త్రములు కూడాను మానవునికే నియమించినారు కానీ పశుపక్షి మృగాదులకు నియమించలేదు.
1: The laws also have been prescribed only for man and not for birds and beasts.
0: శాస్త్రములు కూడాను మానవునికే నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదులకు నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Even the scriptures have come into existence for the benefit and for the sake of man and not for beasts and birds.
0: శాపములు కూడాను మానవుని నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదుల నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Curses also have come into existence only for the benefit of man and not for the sake of birds and beasts.
0: పాపము శాసనము శాస్త్రము శాపము ఈ నాలుగు కూడా ఒక మానవునికి మాత్రమే.
1: The sin, the law, the scriptures and the curse, all these are meant only for man and not for animals.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి రాజమార్గమును నడిచి మానవ జన్మము సార్థకం గావించుకోమని మహర్షులు అనేక విధమైనటువంటి యొక్క మార్గమును నిరూపిస్తూ వచ్చారు.
1: Maharishis have laid down right royal paths in order to help man to sanctify his life and to justify his human birth.
0: వారు ఇచ్చినటువంటి యొక్క ఈ మార్గమునకు కృతజ్ఞతాపూర్వకంగా మనము వారిని చింతించి వారిని స్మరించి వారిని ధ్యానించి వారి ఆశయాలను మనం నెరవేర్చడమే మన ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Therefore, it is our important duty to perform these things and to express our gratitude to those people who have given all these scriptures and other things mentioned just now.
0: Dinito patu,
1: along with this,
0: manavudu bhoomini dunne pantana pandinche nimittave bhoomini dunnutunnadu.
1: Man is ploughing the land in order to cultivate and
0: dukki cheyutunnadu.
1: He is making the land,
0: pantalu pandistunnadu.
1: He is cultivating the crop,
0: kalupulu kotalu teestunnadu.
1: He is removing the weeds.
0: ఇలాంటి పరిస్థితిలో కూడాను అనేక విధమైనటువంటి ప్రాణులు నశిస్తున్నవి.
1: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ ఆల్ దీస్ యాక్టివిటీ ఇన్ అసోసియేటెడ్ విత్ అగ్రికల్చర్ ఏ నంబర్ ఆఫ్
0: ధాన్యము పండించే యొక్క మార్గమునందు అనేక ప్రాణములు పోవటం చేత ఈ పాప పరిహార నిమిత్తమై కూడాను కృషి యజ్ఞమును ఆచరించమని బోధించారు.
1: రుషి యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ విచ్ వీ వుడ్ హావ్ కమిటెడ్ వైల్ కల్టివేటింగ్ ద ల్యాండ్ అండ్ రేజింగ్ ద క్రాప్స్.
0: కనుక మానవుడు నిత్యము తన తెలియక ఎన్నో విధమైనటువంటి యొక్క ప్రాణాలను మనం నశింపచేస్తున్నాము.
1: not knowing what he is doing. Man is responsible for killing a number of living beings in his day-to-day living
0: life. ఈ జగత్తునందు అహింసా తత్వమును బోధించి అహింసా తత్వమును ఆచరించేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడాను కనిపించటం లేదు.
1: In this world, you do not come across even a single individual who really understands and performs.
0: అహింస తత్వమును బోధించేటువంటి అధికారం కూడాను ఎవరికి లేదు.
1: No one has the right to preach ahimsa and non-violence.
0: Anaga
1: ahimsa here refers to non-injury.
0: ఇలాంటి యొక్క మార్గములో మానవునికి తెలియకుండా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రాణులను హింసిస్తున్నాము.
1: When man is killing so many living beings, what right does he have to preach non-injury?
0: మనము నిత్యమును అనుభవించేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములందు కూడాను అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
1: Even in our regular breathing, inhaling and exhaling, a number of small insects die.
0: మనం ఆచరించేటువంటి ప్రాణాయామం ప్రత్యాహార సాధన యందు కూడాను అనేక క్రిమికీటకాదులు మరణిస్తున్నాయి.
1: In all the acts which you do in terms of pranayama and pratyahara also, a number of living beings lose their lives.
0: మనము ఆచరించేటువంటి ధ్యాన తపస్సులు యందు కూడాను అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
1: Even in penance and dhyana and meditation which you do, a number of living beings lose their lives.
0: అహింస అనేటువంటి యొక్క దీనికి ఎక్కడ స్థానం ఉన్నది?
1: How can, where is room and where is place for?
0: క్షణము కూడాను మనం హింసలతోనే కూడి ఉంటున్నాము.
1: When we are injuring and killing so many people,
0: హింసలనే చేస్తున్నాము.
1: We are killing living beings.
0: Aite,
1: but then
0: manamu telise manamu cheyakoodadu paapam.
1: Knowingly we should not commit sin.
0: Telisi okarini himsinchakoodadu.
1: We should not harm and hurt a person knowingly.
0: Telisi oka pranamunu baadhinchakoodadu.
1: Knowingly we should not cause any.
0: Teliyaku chesetivi enniyo undavachchu.
1: There are a number of things which you perform
0: teliyaku chesetivi paapamlu kaadu.
1: Acts which are performed not unknowingly,
0: ఇవి పొరపాటు అని చెప్పవచ్చు.
1: They are not sins, they are only mistakes.
0: వీటిని క్షమించడానికి కూడా ఒక విధమైనటువంటి అవకాశం ఉంటుండాలి.
1: There is room for excusing them.
0: కానీ తెలిసి చేసేటువంటి యొక్క పాపములకు ఇది ఏమాత్రము పరిహారం లేదు.
1: But for acts which are performed knowingly, there is no remedy.
0: తప్పక అనుభవించే తీరవల్లో
1: one has to suffer the consequences of his
0: actions. కనుక మానవుని యొక్క కర్మాచరణ యందు తాను చేసినటువంటి యొక్క కర్మలకు ఫలితంగా అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటాము.
1: When man performs a number of actions in that particular forum, he has to suffer the consequences of all the
0: actions. విత్తనమును మనం నాటుకుందమో అట్టి మొక్క గానే అట్టి వృక్షం గానే అట్టి ఫలములు గానే మనకు లభిస్తాయి.
1: వాట్ ఎవర్ సీడ్ యూ సో ద ఫ్రూట్స్ అండ్ ది ట్రీ దట్ యూ గెట్ విల్ డిపెండ్.
0: కేవలము మన యొక్క అభిమాన అహంకారం అభిమానాల చేతనే అనేక విధమైనటువంటి కార్యములు సలిపినట్టుగా మనం భ్రమిస్తున్నాము.
1: వీ ఆర్ డెల్యూడింగ్ అవర్ సెల్స్ దట్ వీఆర్ పర్ఫార్మింగ్ మెనీ యాక్ట్స్ బై అవర్ ఓన్ సెల్స్.
0: ఇది కేవలం అజ్ఞానమే.
1: దిస్ ఈజ్ అట్టర్ ఇగ్నోరెన్స్.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతును అనిచి ఊహలు పల్లి అలసిపోకు. ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతుననుచు ఊహలు పల్లి అలసిపోకు. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో, ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలముల మీకు అందుచుండు. విత్తనం ఒకటైన వేరైన ఫలములు లభించుటది చెట్లు సాధ్యమగును.
1: డోంట్ గెట్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ బై టెలింగ్ దట్ ఐ విల్ డూ దిస్ పర్టికులర్ యాక్ట్ అండ్ దట్ పర్టికులర్ యాక్ట్. వాట్ ఎవర్ సీడ్స్ యూ సో ది ఫ్రూట్స్ విల్ డిపెండ్ అపాన్ దోస్ సీడ్స్ అలూన్. ఇఫ్ యూ సో వన్ టైప్ ఆఫ్ సీడ్, హౌ కెన్ యూ రీప్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్.
0: ఎన్ని అయినను పాప పుణ్యాల మనసు, ఎన్ని అయినను పాపకర్మాల మనసు భ్రాంతిచే ఊహలందున అల్లిపోకు.
1: యూ డోంట్ గో ఆన్ ఇమాజినింగ్ బై ఎ డెల్యూటెడ్ మైండ్ విచ్ ఇస్ రిజల్ట్ ఆఫ్ కమిటింగ్ ఎ నంబర్ ఆఫ్ సిన్స్.
0: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి పుణ్యమైనను ఫలమైన తీయకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: whatever number of actions you have performed, not leaving even one, the appropriate results of all these things Brahma will give and adorn you with a garland of the fruits of actions.
0: Kanukane manamu trimurti aradhana chesi manamu chesinatundi trikalamulu yokka papamulu kodanu pariharam gavinchukune nimittamai prata sandhya madhyana sandhya sayam sandhya ani prata pooja madhyana pooja sayam pooja aneetuntivi erpadutu vachayi.
1: In order to overcome all the sins which would have performed in different ways, the three types of sandhya, pratas sandhya, morning sandhya, and sandhya performed in the afternoon, sandhya performed in the evening, they have been prescribed. Similarly, the worship, morning worship, worship in the noon, and worship in the evening have been prescribed.
0: Suryudu tellavari brahma swarupudu.
1: Sun god may be described as Brahma in the morning.
0: Madhyana samayam nandu ee suryudu ishvara swarupudu.
1: The same sun god is Ishvara during the noon.
0: Sayankala samayam nandu ee suryude Vishnu swarupudu.
1: By evening the same sun god may be described as Vishnu.
0: Kanukane trisandali endu kudanu trimurtulu yokka aaradhana ga jarigipothu untundadi.
1: That is why these three sandhyas have been prescribed as the worship of Trinity, three gods.
0: కానీ ఇట్టి సత్యాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటుంటారు.
1: బట్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ పర్ఫార్మ్ దీస్ యాక్షన్స్ ఆర్ బికమింగ్ రాదర్ రేర్.
0: కనుకనే మనకు తెలియక అనేక కర్మలు ఆచరిస్తున్నాము కనుక ఈ కర్మ పరిహారాల నిమిత్తమై మనము ఈ రకమైనటువంటి యొక్క ఐదు యజ్ఞములు కూడాను నిత్యము మనము గావించాలి.
1: యాజ్ వీఆర్ పర్ఫార్మింగ్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్ and we are responsible for killing a number of things.
0: ఈ యజ్ఞములకు ఈ విధంగా హోమగుండములు కాని ఇంకే విధమైన వేదికలు కాని మనం ఏర్పరచుకోనక్కర్లేదు.
1: ఎవ్రీ డే విల్ హావ్ టు పర్ఫార్మ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్. ఫర్ పర్ఫార్మింగ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ప్రిపేరింగ్ ది టైప్ ఆఫ్
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించి
1: ఒబేయింగ్ ద కమాండ్స్ ఆఫ్ ద లార్డ్
0: దేవతలను చింతించి
1: రిమెంబరింగ్ ద గాడ్స్
0: మన ఇంటి ఎందు ఉన్నటువంటివో లేక బయట ఉన్నటువంటి యొక్క ఏదైనా సమయం వచ్చినప్పుడు ఆ ప్రాణులకు కొంత ఆహారం అందించి
1: వీ కెన్ ఆఫర్ లిటిల్ ఫుడ్ ఎ లిటిల్ ఫుడ్ టు
0: లేక ఒక బిచ్చగారికైనా ఇంత అన్నం పట్టెడు అన్నం పెట్టి
1: యూ కెన్ గివ్ ఎ లిటిల్ ఫుడ్ ఫర్ ద బేగర్
0: కొన్ని కుక్కలకైనా ఇంత అన్నం పెట్టి
1: యూ కెన్ గివ్ ఆఫర్ ఎ లిటిల్ ఫుడ్ అట్లీస్ట్ ఫర్ ఎ డాగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దైవాన్ని చింతించి మన జన్మను పోషించుకోవడానికి తగిన కృషి చేయటమే ఈ ఐదు యజ్ఞముల యొక్క సారము.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ ఈజ్ టు డూ సచ్ గుడ్ యాక్ట్స్ అండ్ శాంక్టిఫై అవర్ ఓన్ లైఫ్.
0: కనుకనే
1: దేర్ఫోర్
0: అన్నదానము కన్న అధిక దానం వేది తల్లిదండ్రుల కన్న దైవమేది జగదీ తపము కన్న సత్యశీలం వేది దయ కంటే ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధము కన్నా శత్రుత్వమేది రుణము కంటెను నరునకు రోగమేది ధరణి అపకీర్తి కంటెను మరణమేది సర్వదా కీర్తి కంటెను సంపదేది స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది.
1: కెన్ దర్ బి ఏ గ్రేటర్ మోర్ సేక్రెడ్ చారిటీ దాన్ ఆఫరింగ్ ఫుడ్? కెన్ దర్ బి ఏ మోర్ సేక్రెడ్ గాడ్ దాన్ పేరెంట్స్? కెన్ దర్ బి ట్రూత్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ తపస్? కంపాషన్ ఇస్ గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ ధర్మ and anger is greatest form of sin, and taking a loan is something like a disease. Can there be a greater death than the ill fame or bad name? Can there be a greater merit than remembering the Lord?
0: Kanuka manava jeevitamu chala utkrishtamainatundi shreshthamainatundi.
1: Man's life is very sacred.
0: ఈ శ్రేష్టమైనటువంటి యొక్క మానవ జీవితమును పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడమే మన యొక్క ప్రధాన కర్తవ్యము.
1: our important duty is to make our own such a sacred human life a worthy one.
0: కేవలం పైపై ఉచ్చారణ చేతను, పైపై మంత్రముల యొక్క ప్రతిష్టల చేతను మనము ఇట్టి పాపములు పరిహారం గావించుకుందామనేటువంటిది కేవలం వెరితనము.
1: ఇట్ ఈస్ రాదర్ అన్వైజ్ టు థింక్ దట్ బై మియర్లీ రిపీటింగ్ సమ్ మంత్రాస్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ అవర్ లైఫ్.
0: మంత్రముల చేత మన పాపం పరిహారం కాదు.
1: త్రూ మంత్రాస్ యూ కెనాట్ రిమూవ్ ది సిన్స్.
0: కర్మల చేతనే మనకు ఈ యొక్క పరిహారము ఎంతవరకునైనా జరుపుకోవచ్చును.
1: Only by performing the right action you can remove the sins which you have committed.
0: Kanukane kattavi karmalu nivartinchadaniki taginatunte shakti samarthyamulu meeru sampadinchukovali.
1: Therefore you will have to acquire the required capacity to discharge your duties properly.
0: Nitya jeevithamulo satyanandanni manam anubhavinchali.
1: In daily life you should enjoy the truth and the bliss.
0: Kevalam manam ee naadu anubhavincheetunte aanandamu laukika aanandamulu.
1: Whatever type of joy that you are enjoying today is only mean one.
0: Chalikamaina aanandamulu.
1: It is a temporary joy.
0: Anityamaina aanandamulu.
1: It is impermanent joy.
0: Asatyamaina aanandamulu.
1: It is untrue joy.
0: Ee aanandamula cheta manamu hrudayamu e maatram kudano parishuddham kaaneradu.
1: This kind of joy can never purify your heart.
0: Kanukane chitta shuddhi leni shiva pooja yetiki.
1: What is the use of offering worship to Shiva without
0: chitta shuddhi leni aacharam adiyela?
1: What is the use of doing acharas without
0: paatra shuddhi leni paakamela?
1: What is the use of cooking food with vessels which are not pure?
0: Nee hrudayam aneetundi shuddhanga lenappudu nee enni karmalu aacharinchi prayojanam emti?
1: What is the use of performing different actions if your heart is not
0: asalu karmalu aacharinchitame chitta shuddhi nimittamu?
1: In fact performing actions itself is for
0: mana karmala dwara chittam marinta ashuddham gaavinchukotamu. Idi marinta ajnanamu.
1: It is rather ignorant to perform actions and pollute our own heart.
0: Kani ee naadu aneka vidhamaitundi vedantamulu uchcharinchavachchu.
1: Today what is happening is we are uttering vedanta and we are preaching
0: kani aacharinchatam chaala kashtamu.
1: But practicing vedanta is
0: aa kashtamainatundi aacharanane manu pradhanamaina lakshyamlo unchukovali.
1: A person who works he gets
0: kashtamunande manaku sukham unnadi kani sukhamunandu sukhamu ledu. Na sukhar labhyate sukham.
1: There is joy in our own work and hard work. Without that we will not be able to get joy.
0: Kanaka manamu nitya jeevitham lopala ye vidhamainatunte yokka veda shastram itihasa puranamulo manaku teliyakapoyinappudiki manaku telisinanta varaku kunu bhuta daya paschattapamulu mana hrudayamulo abhivruddhi parchukovali.
1: We might not be knowing Vedas, Upanishads and all that, but in our day to day life we should exhibit
0: చేయగలిగినటువంటి శక్తి ఉండి కూడాను దాన ధర్మములు చేయలేనటువంటి మూర్ఖత్వం అనేటువంటిది ఎన్ని మంత్రములు చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: ఇఫ్ ఎ పర్సన్ పర్ఫార్మ్స్ ఎనీ నంబర్ ఆఫ్ గ్రేట్ తపస్ ఎట్సెట్రా వితౌట్ పర్ఫార్మింగ్ వెన్ హీ హస్ ది కెపాసిటీ
0: వరకు మనం దాన ధర్మములు చేయాలి.
1: యూ మస్ట్ ఆఫర్ థింగ్స్ ఇన్ చారిటీ సో లాంగ్ యాజ్ యూ హావ్ ది కెపాసిటీ.
0: కనుకనే ధనము కూడాను నలుగురు శత్రువులు ఉంటున్నారు.
1: వెల్త్ ఆల్సో కుడ్ బికమ్ ఎన్ ఎనిమీ ఫర్ యూ.
0: మొట్టమొదటి వాడు పెద్ద కుమారుడు ధర్మము.
1: ఫర్ వెల్ దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ థీవ్స్.
0: ఈ ధర్మమునకే ఈ ధనమును సద్వినియోగం గావించకుండా
1: ఫోర్ టైప్స్ ఆఫ్ పీపుల్ హూ మే క్లెయిమ్ ఇట్. ఫస్ట్ వన్ ఈస్ ది ఎల్డెస్ట్ సన్.
0: ఇంకా రెండో వాడు అనగా రాజు అనగా ప్రభుత్వము ఏదో ఒక సాకు పైన ఏదో ఒక రైడ్ జరిగించో ఇంకే విధమైనటువంటి సుంకము అని చెప్పు లేక ట్యాక్స్ అని చెప్పు వాళ్ళు గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు.
1: ద సెకండ్ క్లెయిమెంట్ ఫర్ వెల్త్ ఈస్ ది కింగ్ హూ క్లెయిమ్స్ ఇట్ బై వే ఆఫ్ ఎ ట్యాక్స్ ఆర్ సమ్ సచ్ లెవీ ఆర్ ఫీస్.
0: వారు గుంజుకున్న తర్వాత మిగిలినటువంటి దానిని ఏ దొంగలో ప్రవేశించి అపహరిస్తారు.
1: ద థర్డ్ క్లెయిమెంట్ ఈస్ ఎ థీఫ్ హూ మే ట్రై టు స్టీల్ అవే వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్.
0: ఇంకా మిగిలి ఏమైనా ఉంటుంటే అగ్ని ప్రవేశించి భస్మం చేస్తుంది.
1: స్టిల్ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ లెఫ్ట్ అవుట్ ఇట్ ఇస్ ది ఫైర్ విచ్ మే డిస్ట్రాయ్ ఇట్.
0: కనుకనే జీవితం ఉన్నంత లోపలనే మనం తగినటువంటి యొక్క తెలిసి దాన ధర్మాలు చేసి జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి.
1: దేర్ఫోర్ వెన్ యూఆర్ హ్యావింగ్ లైఫ్ వెన్ యూఆర్ హ్యావింగ్ కెపాసిటీ నోయింగ్లీ యూ షుడ్ పర్ఫార్మ్ యాక్షన్స్ ఆఫ్ చారిటీ అండ్ జస్టిఫై ది వెల్త్.
0: తెలిసి చెయ్యాలి కానీ చచ్చిన తర్వాత ఏం చేస్తానికి వీలవుతుంది?
1: వెన్ యూఆర్ అలైవ్ నోయింగ్లీ విత్ ఫుల్ ఇంటెన్షన్ యూ హావ్ టు డూ ఇట్.
0: చాలా మంది వీళ్ళు రాస్తుంటుంటారు నేను చచ్చిన తర్వాత పలాని ధర్మం పలాని ధర్మం పలాని ధర్మం. ఏమిటి చచ్చిన తర్వాత? అది కూడా చచ్చుంది.
1: Many people
0: ఇలాంటిది చేసేది నీవు బ్రతికినట్టే నీ హస్తములతో చేసి ఆనందాన్ని అనుభవించు.
1: Many people write a will in which they say how to dispose of the wealth that they have. when you are alive through your own hands, by your own conscious effort,
0: ప్రతి ఒక్కటి కూడా మనం తెలిసి చేయాలి.
1: Whatever you do it knowingly and intentionally.
0: చూచి త్రొక్కు తెలిసి మ్రొక్కు.
1: You see what is ahead of you and put your next foot, and also knowing fully.
0: కనుకనే పరమ భక్తుడైన త్యాగరాజు కూడాను తెలిసి రామ చింతన చేయవే.
1: త్యాగరాజు also has described that, oh mind, you go on repeating the name of the Lord knowing
0: నీవు తెలిసి భగవంతుని చింత చేయి మనసా.
1: ఓ మైండ్, ఆఫ్టర్ నోయింగ్ వెల్,
0: ఏదో తెలియకుండా అజ్ఞాన వృత్తిలో నీవు స్మరించడానికి ప్రయత్నించద్దు.
1: డోంట్ రిపీట్ ద నేమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నోయింగ్ ఫుల్.
0: సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అనేటువంటి యొక్క విషయాన్ని గుర్తించుకొని ప్రయత్నించన్నాడు.
1: Remember that he is omniscient, omnipresent and omnipotent, knowing fully well, remembering these facts.
0: కానీ ఈనాటి భక్తులు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు చక్కగా వర్ణిస్తారు, కానీ పనుల లోపల ప్రవేశపెట్టేటప్పటికీ తుస్సు బుస్సని బయలుదేరుతుంటాది.
1: బట్ డివోటీస్ ఆఫ్ టుడే, దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిషియంట్, బట్ దేర్ యాక్షన్స్ బిలై దీస్ థింగ్స్.
0: ఈనాటి మన యొక్క ప్రవర్తనలన్నీ కూడాను పూజారికి మాత్రమే ఒక హద్దుగా ఉంటున్నాయి.
1: టుడేస్ డివోషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ది పూజా రూమ్. అది
0: ఈ పూజా రూమ్ లో ఉండినంతసేపు మాత్రం పరమశాంతిగా ఉంటారు.
1: సో లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ ద ష్రైన్ యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ఇమ్మెన్స్ పీస్.
0: భగవంతుని చాలా ప్రాప్తిస్తూ ఉంటారు.
1: యూ విల్ బి ఆఫరింగ్ అండ్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద
0: ఆ గది దాటి యువతలు అడుగు పెట్టినా ఇంకా పని వారిపైన, వారిపైన, వీరిపైన అనేక రకమైనటువంటి యొక్క ఉద్రేకాలు బయలుదేరుతుంటాయి.
1: ద మోమెంట్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ది ష్రైన్ రూమ్ యూ బికమ్ యాజిటేటెడ్ అండ్ గో ఆన్ షౌటింగ్ ఆర్ ఎవ్రీ వన్ దట్ యు కమ్ అక్రాస్.
0: ఇది కాదు మన నిజమైనటువంటి యోగము, ఇది కాదు మన నిజమైనటువంటి ధ్యానము, ఇది కాదు మన నిజమైనటువంటి భక్తి.
1: దిస్ ఈజ్ నాట్ ట్రూ యోగా, ట్రూ ధ్యాన ఆర్ ట్రూ డివోషన్.
0: సతతం యోగిన, నిరంతరము కూడాను శాంతితో, ప్రేమతో, సత్యముతో జీవితాన్ని అంకితం గావించాలి.
1: వన్ షుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యోగా కంటిన్యూస్లీ, అండ్ కంటిన్యూస్లీ వన్ షుడ్ ప్రాక్టీస్ లవ్ అండ్ డివోషన్.
0: భగవంతుని ముందు అనేక భరతనాట్యాలు ఆడుతుంటారు.
1: బిఫోర్ గాడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
0: ఈ వినయ విధేయతలు అనేటువంటిది కేవలము ఆషాఢభూతిని వేషాలుగా కనిపిస్తుంటాయి.
1: ద ఒబీడియన్స్ అండ్ ద హ్యూమిలిటీ ఎగ్జిబిటెడ్ ఆర్ ఓన్లీ
0: కొంచెం మరుగుపోయినా ఇంకా సాక్షాత్ దుర్వాసులో, విశిష్టులో, అంబరీషులో, ఇంకే విధమైనటువంటి మార్గాల్లో అవలంబిస్తుంటారు.
1: బిఫోర్ గాడ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ షోన్ యాజ్ అన్ ఎగ్జిబిషన్.
0: ఈ విధంగా మారటం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు.
1: వన్స్ యూఆర్ అవుట్ ఆఫ్ సైట్ యూ బికమ్ యువర్ ఓన్ రియల్ సెల్ఫ్. అండ్
0: సమయమును పురస్కరించుకొని కొన్ని పదములు మార్చుకోవచ్చును.
1: డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ యు మే చేంజ్ యువర్ టోన్ అండ్ వర్డ్స్ యూ.
0: కానీ హృదయాన్ని మాత్రం మార్చుకోరాదు.
1: బట్ షుడ్ నెవర్ చేంజ్ యువర్ హార్ట్.
0: ఇలాంటి వారి హృదయం కేవలం ఒక రాక్షస హృదయమనే చెప్పవచ్చు.
1: ది హార్ట్ ఆఫ్ సచ్ పీపుల్ హూ గో ఆన్ చేంజింగ్ ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్ దే ఆర్ డెమోనిక్ హార్ట్స్.
0: కనుక మనము చూచుటకు మానవుల వలె ఉంటుండి మన ప్రవర్తన రాక్షస ప్రవర్తనలుగా ఉంటుంటే ఇంక దైవత్వం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: For appearance, if we are human beings, by actions, if we are demons, how can we get the grace of God?
0: ఈనాడు ప్రపంచంలో మానవత్వం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: The human nature and human qualities are not seen in this world in any small little measure. You may change your tone and words used.
0: కానీ హృదయాన్ని మాత్రం మార్చుకోరాదు.
1: But you should never change your heart.
0: ఇలాంటి వారి హృదయం కేవలం ఒక రాక్షస హృదయమనే చెప్పవచ్చు.
1: The heart

0: the human nature and human qualities are not seen in this world in any small little measure.
1: అనేక సాధకులంతా కూడాను భగవంతుని అన్వేషిస్తున్నాము, భగవంతుని వెతుకుతున్నాము, భగవంతుని వెతుకుతున్నాము అంటున్నారు.
0: A number of aspirants say that they are searching for God.
1: సర్వత్రా ఉండినటువంటి భగవంతుని వెతకటం ఎందుకు? ఎక్కడ వెతకటం?
0: When God is omnipresent, where is the need for searching?
1: తాను భక్తుడు కాదు కనుకనే వెతుకుతున్నాడు.
0: Because he is not a devotee, he is making a
1: నిజమైన భక్తుడైతే వెతకనక్కర్లేదు.
0: For a true devotee, there is no need for searching.
1: సర్వత పాణిపాదం త సర్వతోచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి. సర్వత్రా తానే ఉంటున్నాడు.
0: For a true devotee, he finds God everywhere.
1: ఈనాడు భగవంతుని భక్తుడు వెతకటం లేదు.
0: Today, devotee is not searching God.
1: భక్తుడే భక్తులను భగవంతుడు వెతుకుతున్నాడు.
0: In fact, God is searching for a true devotee.
1: ఎక్కడ సరైన భక్తుడు ఉన్నాడా అని వెతుకుతున్నాడు.
0: He is searching to find out where
1: he is. ఈ వెతకడం ఎందుకంటే ఎక్కడ చూసినా సరైన భక్తుడు లేడు కనుకనే వెతుకుతున్నాడు.
0: The reason for his searching for a true devotee is wherever you see, you don't get a true devotee at all.
1: ఈనాటి మన భక్తి అంతా కూడాను రివర్స్.
0: The type of devotion that we are having is in the reverse order.
1: భగవంతుని వెతుకుతున్నాడు అనేది పోయి భగవంతుడే భక్తుల్ని వెతుకుతున్నాడు ఈనాడు.
0: Today, instead of devotee searching for God, God is searching for devotee.
1: కనుక మనము భగవంతుడు మనల్ని వెతకనివ్వకుండా మనమే భగవంతుని దక్కించుకొని చిక్కించుకునేటువంటి ఉపాయాన్ని మనం తీసుకోవాలి, సాధించాలి.
0: Today, what we'll have to just do is, we have to just get the capacity to get the grace of God.
1: కనుకనే కర్మాచరణ ద్వారా కాయమును సార్థకం చేసుకుని కాలమును పవిత్రము గావించుకుని దివ్యత్వాన్ని అనుభవించి పవిత్రతలో మనం లీనమైపోవాలి.
0: త్రూ ద బాడీ పర్ఫార్మ్ యాక్షన్స్ ఆఫ్ ధర్మ, జస్టిఫై యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్ అండ్ మేక్ యువర్ లైఫ్ సేక్రెడ్ అండ్ రీచ్ ది గోల్.
1: మన హృదయము ఒక్కటే.
0: అవర్ హార్ట్ ఈజ్ ఓన్లీ వన్.
1: ఇది కేవలము ఒక మ్యూజికల్ చైర్ కాదు.
0: Our heart is not a musical chair.
1: Okka thuri okkaru, maroku thuri marokaru, maroku thuri marokarni ee hrudayamlo chechukodaniki prayatninchakoodadu.
0: We should not introduce one day one particular person into our heart.
1: Nijamainatundi bhaktudu pundavalsinatundi lakshananni manam gurtinchukodaniki prayatninchali.
0: We have to make effort to find out what are the true qualities of a good devotee.
1: Kashtamulaku nashtamulaku dukkhamulaku vicharamulaku nindalaku nishthuramulaku anni kaalamulu endukodanu oke samatvanni manam vahinchali.
0: One should have an equal-mindedness, whether it is in the trouble, in the sorrow, in the joy, in the difficulties, in the problems, under all circumstances.
1: Padimandi pogidite manavu 50 pound undetunte vaadu 100 poundlu ga manam perigipotham.
0: If anyone praises us, we increase almost 100%.
1: Evaraina dushiste leka vimarsiste manam krungipotham.
0: If any person criticizes us, censures us, we shrink.
1: ఈ కుంగి ప్రొంగనటువంటి యొక్క భక్తిని మనం సాధించాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ డివోషన్ విచ్ డస్ నాట్ గెట్ ఎలేటెడ్.
1: కృంగటము ఒక బలహీనత.
0: ఇట్ ఈస్ ఎ వీక్నెస్ టు ష్రింక్ ఇన్ వన్ సెల్ఫ్.
1: పొంగిపోవటం ఒక అహంకారత.
0: టు గెట్ ఎలేటెడ్ ఈజ్ ఎ సెన్స్ ఈజ్ ఎ టైప్ ఆఫ్.
1: ఈ రెండింటికి మనం స్థానం ఇవ్వకూడదు.
0: వీ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎయిదర్ ఆఫ్ దెమ్.
1: పట్టినా పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గిడదాకా అట్టే ఉండు.
0: ఐ హావ్ హెల్డ్ ది ఫీట్. Whatever decision I have taken, let me not give it up. Whatever my
1: korina dediyo korane korithivi korke chelludu daaka povakundu.
0: Whatever I have decided to ask, I have asked. Until I get my desire fulfilled, I am not going to give up.
1: Adigina dediyo adagane adigithivi adigina jettu daaka vidivakundu.
0: I have asked for something, but once I have asked, until it is given, I am not going to give up.
1: Talachina dediyo talachane talachithivi talapu teeradu daaka povakundu.
0: Well, somehow I have thought of this particular thing. Once I have thought of him in the way, I am not going to go away.
1: Poru padaleka thanaina prova valayu.
0: Not being able to bear with us, he has to yield.
1: Vadalu teliyaka neevaina adugavalayu.
0: Not forgetting your own self, you should go on asking.
1: Antiye kaani tirigi povuta bhaktuni diksha kaadu annaru.
0: But then it is not a true quality of a good devotee to go away just like that.
1: Idi bhaktuni yokka lakshanalu.
0: These are the qualities of a devotee.
1: Itti lakshanalnu manam abhiruddhi parchukoni mana endu cherinatundi avalakshanalnu dooram chesi ee nityanandamunu ee yokka brahmanandamunu aatmanandamunu anubhavinchi deshamunandu tagirinatundi aadarshanni andinchalani

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 12th discourse on Gita Bhagavan delivered on 14th August 1984. In this discourse, Bhagavan teaches us Abhyasa and Vairagya, that is spiritual practice and detachment, which are the two ways he had prescribed in Gita to achieve control of mind. Sri Bhagavan Uvacha.
1: Indriyartheshu vairagyam, vairagyam sampajitam. Indriyartheshu vairagyam, vairagyam sampajitahani. సంసార చక్రమునకు చిత్తము నాభి వంటిది.
2: ఫర్ ది వీల్ ఆఫ్ సంసార మైండ్ ఈజ్ ది సెంట్రల్ ఫోకల్ పాయింట్.
1: ఇట్టి చిత్తమును నిగ్రహించుటకు వైరాగ్యము ప్రధానమైన కీలక స్థానమును ఆక్రమించినది.
2: టు రీచ్ దిస్ పర్టికులర్ ఇంపార్టెంట్ అండ్ ఫోకల్ పాయింట్ Detachment or vairagya, renunciation, is very important.
1: Atmaku, manasu, kappu padinatuvantidi.
2: Mind is covering atma.
1: Idi avaranam ani kuda cheppabadutundi.
2: It is also described as avaranamu.
1: మనసుకు ఆవరణము, ఆత్మకు ఆవరణము మనసు.
2: మైండ్ ఈజ్ ఎ కవర్ ఆఫ్ ఆత్మ.
1: ఈ ఇంద్రియముల చేత బంధింపబడినటువంటిది మనసు.
2: మైండ్ హెస్ బీన్ టైడ్ డౌన్ బై సెన్స్ ఆర్గన్స్.
1: ఇంద్రియములు ఇంద్రియార్థం నిమిత్తమై వాటిపైన ప్రసరింపబడి తద్వారా ఇంద్రియములు బంధనకు దుఃఖమునకు గురి అవుతున్నవి.
2: సెన్స్ ఆర్గన్స్ అట్రాక్టెడ్ బై ది సెన్స్ ఆబ్జెక్ట్స్ గెట్ బౌండ్ బై ది ఆబ్జెక్ట్స్.
1: ఇంద్రియార్థములైనటువంటి విషయమును అరికట్టుటకు వైరాగ్యము అత్యవసరం.
2: ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్ డిటాచ్మెంట్ ఈజ్ ఎసెన్షియల్.
1: వైరాగ్యము ద్వారా ఇంద్రియార్థమైనటువంటి విషయములను అరికట్టినప్పుడు ఇంద్రియములు మనస్సును ఏమాత్రం కూడాను కట్టివేయటకు వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
2: ఇఫ్ యూ కెన్ హ్యావ్ డిటాచ్మెంట్ ఫార్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ దెన్ సెన్స్ ఆర్గన్స్ విల్ నాట్ బికమ్ వెరీ ఎఫెక్టివ్. దే వుడ్ నాట్ బి ఏబుల్ టు బైండ్ ది మైండ్.
1: ఇంద్రియముల బంధనం నుండి దూరమైనటువంటి మనస్సు తన యొక్క ఆవరణమును విసర్జిస్తుంది.
2: మైండ్ విచ్ ఈజ్ ఫ్రీడ్ ఫ్రమ్ ది కంట్రోల్ ఆఫ్ ది సెన్సెస్ ఇట్ కుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ ఎక్సర్సైజ్ ఇట్స్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ది ఆత్మ.
1: అప్పుడు ఆత్మ స్వస్వరూప దర్శనాన్ని సందర్శింపచేస్తుంది.
2: దెన్ ఆత్మ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఏ రియల్ విజన్ ఆఫ్ ఇట్స్ ఓన్ సెల్ఫ్.
1: ఏతావాత ఆత్మ సంస్కారముల కోసం ఆత్మ సాక్షాత్కార నిమిత్తము వైరాగ్యము అత్యవసరమని ప్రబోధించింది గీత.
2: గీత హెస్ టాట్ దట్ డిటాచ్మెంట్ అండ్ రినన్సియేషన్ ఆర్ ఎసెన్షియల్ ఫార్ హ్యావింగ్ ఏ విజన్ ఆఫ్ ఆత్మ.
1: పతంజలి సూత్రమును ఆధారం చేసుకుని ఇంద్రియములు అనగా వినినటువంటి విషయములు కాని చూచినటువంటి వస్తువులపైన కాని మనస్సు ఒక విధమైనటువంటి కాంక్షను దూరము గావించుకోవటమే వైరాగ్యమని నిరూపించింది.
2: ఆన్ ది బేసిస్ ఆఫ్ పతాంజలి యోగ సూత్ర ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ దట్ డిటాచ్మెంట్ రెఫర్స్ టు నాట్ బీయింగ్ స్వేడ్ బై మైండ్, నాట్ బీయింగ్ స్వేడ్ బై the articles and the objects which attract the sense organs like ear and eye.
1: Vishaya swaroopamunu undi aasaktini dooram cheyatame vairagyam ani kodanu charam chesindi.
2: Freed from the slavery of the sense organs, from the sense objects, this may be described as detachment, vairagyam.
1: Ee lokamunandu gala vastuvulu kaani పరలోకమునందున్నటువంటి వస్తువులు కాని అనిత్యములని వాటిపైన కొంత ఆసక్తిభావమును దూరము సాధించుకొని అట్టి వస్తువుల యెడ వైరాగ్యమును పొందటము అత్యవసరమని ప్రబోధించింది శంకర భాష్యం.
2: శంకర భాష్యం హస్ ప్రీచ్డ్ అండ్ టాట్ దట్ one should realize that the objects of this world and the objects of the other world, all of them are transient, and knowing that they are transient, one should not have any attachment to these sense objects. This is vairagya.
1: Ika shruti yokka pramanamunu puraskarinchukoni drishyakalpitamainatundi yokka deshamu modalu brahmadevuni varaku undinatundi yokka vastu visarjaniye అనగా వస్తువులపైన రోతయే ప్రధానమైన వైరాగ్యమని కూడాను బోధించింది.
2: ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ప్రూఫ్స్ ఒబ్టైన్డ్ ఇన్ శృతి, ఇట్ హస్ బీన్ ప్రూవ్డ్ రైట్ ఫ్రమ్ ద మ్యాన్ ఇన్ ద ఫెనామినల్ వరల్డ్ రైట్ అప్ టు ద బ్రహ్మతత్వ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎఫెమరల్ ట్రాన్సియంట్ అండ్ వన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ టు దెమ్.
1: క్రమక్రమేణ ఇంద్రియాసక్తమైనటువంటి యొక్క వస్తువుల యొక్క ప్రభావమే మానవునికి బంధనకు హేతు అని కూడాను నిరూపించింది.
2: ఇట్ హెస్ ఆల్సో గ్రాడ్యువలీ అండ్ స్లోలీ బట్ స్టడీలీ ప్రూవ్ దట్ ఎనీ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ టు దీస్ సెన్స్ ఆబ్జెక్ట్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ బాండేజ్.
1: కట్టెలు తీసివేసిన అగ్ని తమంతకు తామే చల్లారున్నట్టుగా మన వాంఛనను అరికట్టినప్పుడు ఇంద్రియములు తమంతకు తామే అరికట్టబడతాయి.
2: జస్ట్ యాజ్ after removing the firewood the fire automatically gets extinguished, so also once the sense objects are removed the senses become powerless.
1: Shastramu deenni marinta kathinanga kudanu chasinchindi.
2: Scriptures have declared in a very rigorous way the truth behind this.
1: Brahmasthanam ayina kudanu తృణపాయంగా భావించేటువంటి యొక్క విరాగియే నిజమైన వైరాగ్య అని నిర్ణయం చేసింది.
2: ఓన్లీ దట్ పర్టికులర్ పర్సన్ హూ కన్సిడర్స్ ఈవెన్ ద అబోర్డ్ ఆఫ్ బ్రహ్మన్ ఇట్ సెల్ఫ్ యాజ్ సంథింగ్ ట్రివియల్, హూ డస్ నాట్ కేర్ ఫర్ సచ్ హైయెస్ట్ థింగ్స్ ఆల్సో, హీఈస్ అ రియల్ వైరాగి అండ్ రినౌన్సర్.
1: నచికేతుడు యముని దగ్గరికి వెళ్లినప్పుడు ఈ యముడు అనేక విధములైనటువంటి బోధలు సలిపి నచికేతునకు ఈ లౌకిక సంబంధమైన భోగభాగ్యములకు ఎట్టి కొరతను లేనటువంటి యొక్క స్థిరశక్తిని నేను అనుగ్రహిస్తానని చెప్పగా నచికేతుడు ఈ అస్థిరము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క జగత్ వ్యామోహములకు నేను ఏమాత్రం కూడా లొంగను, ఇట్టివి నాకు అక్కరలేదు, భూమండలాన్ని ఏలేటువంటి యొక్క శక్తిని నాకు ఇచ్చినప్పటికీ నేను దీన్ని తృణీకరిస్తాను, నాకు కావలసినది ఆత్మాన్వేషణ ఆత్మ సందర్శనం కావాలని ఆశించాడు నచికేతుడు.
2: When Nachiketas went to Yama, Yama told him that I would give you a complete mastery and command and lordship over all the wealth and all the powers of the world. But Nachiketa said, well, these are all transient. I do not want anything like that. I would like to have a vision of Atma and I would like to have an inquiry into Atma and the truth itself.
1: Indiyathyamulainatundi vishayamulandu aasakti kaliginatundi vyaktike ee bandhanalu ee dukkhamulu.
2: All the bondages and all the sorrow is for the person who is swayed by the objects of the senses.
1: Manamu oka gruhamulandu అనేక సంవత్సరములు మనము కాపురం ఉంటున్నాం.
2: లెట్ అస్ అస్యూమ్ దట్ వి హావ్ బీన్ లివింగ్ ఇన్ ఎ పర్టికులర్ హౌస్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం.
1: ఒకానొక దినములో ఆ ఇల్లును వడదలి మరొక ఇంటికి మనం పోవలసి వచ్చింది.
2: ఆన్ ఎ పర్టికులర్ డే వి హ్యాడ్ టు లీవ్ దట్ హౌస్ అండ్ గో టు అనదర్ డ్వెల్లింగ్ ప్లేస్.
1: అప్పుడు మనవి అని భావించినటువంటి సమస్త పదార్థములను ప్యాక్ చేసి ఒక లారీలో వేసుకుని వెళ్తాం.
2: In that case, we would pack all the articles which belong to you, which were in that house, and put them in a lorry and take them with us to the next dwelling.
1: Kadapatiki idi naadi ani anukunnatuvanti okka paata cheppulu paata parakalu kudanu newspaper lo pack chesi lorry lo vestam.
2: It is a common experience that even to the extent of the worn out chapels and the broomsticks are also being packed in a newspaper to carry with us because we think they belong to us.
1: Karanam emiti ivi naavi naavi ani ee indriya vastulu paina indiyartham anukunte ee vastulu paina mamakarame ee vidhamainatundi saddaku ee vidhamaina bandhanaku karanam.
2: What is the reason for this kind of attitude? The reason is that we are bound by the attachment of the senses and have developed an attachment for the sense objects, and therefore we even so much of interest in packing them and taking with us.
1: Oka college principal leka oka school headmaster untuntaru.
2: Let us take another example of a college principal or a headmaster of a school.
1: Aa vidya samasthe yendu aneka vastuvulu untuntayi.
2: In that educational institution a number of articles will be there.
1: Viruvu galiginatvanti oka laboratory lokala materials kuda untuntayi.
2: Highly valuable equipment will be there in the lab.
1: Aneka kurchilu untuntayi.
2: Number of chairs will be there.
1: Desks untuntayi.
2: A lot of furniture.
1: Tables untuntayi.
2: Tables.
1: Wall clock untuntadi.
2: Wall clock will be there.
1: Ee vidhanga enno vastuvulanta kuda nu ee oka vidya samasthalo untuntayi.
2: In this way, a number of valuable articles may be there in the educational institution.
1: Aithe aa principal aa headmaster transfer ayipoyinappudiki leka retired ayinappudu kudanu taamu sulabhanga vachinatuvanti vaadu vachinattuga aa school nu vadali bayata vellutadu.
2: But when the headmaster of that school retires or is transferred, he would not get attached to them. He would go away with a free mind as he came.
1: Ayyo ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్లా నేను వదిలిపెట్టిపోవాలి, ఇన్ని చైర్స్ ఎంత ఎట్లా వదలాలి, ఇన్ని డెస్క్ను ఎట్లా వదలాలి అని ఏమాత్రమో తాను చింతించడు.
2: హీ డస్ నాట్ వరీ అండ్ బాదర్ హిమ్సెల్ఫ్ దట్ హౌ టు లీవ్ ఆల్ దీస్ వాల్యుబుల్ ఆర్టికల్స్ చైర్స్ డెస్క్ బెంచెస్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎట్సెట్రా వెన్ హీస్ లీవింగ్.
1: కారణం ఏమనగా ఇవి నావి కాదు.
2: The reason is he knows fully well that they do not belong to
1: the management varu ye trust varu ye prabhutvamu ivi navi kadu aneetvanti okka tiraskara bhavam cheta dan ye matram kodunu chintinchukunda vellutadu.
2: These articles belong to either the management or to the trust or to the government. They do not belong to me, and therefore with a sense of detachment or indifference he leaves the school.
1: Dinini anapeksha annaru. ఎందుకంటే అపేక్షకు అవకాశం లేదు, ఎందుకంటే ఇది నాది అనేటువంటి మమత్వం అందులో లేదు.
2: దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ డిటాచ్మెంట్ అనపేక్ష బికాస్ హీ నోస్ దట్ దే డు నాట్ బిలాంగ్ టు హిమ్.
1: మమత్వం ఉన్న చోటే ఈ యొక్క బంధన ఈ దుఃఖం.
2: వేర్ దెర్ ఈస్ మైనెస్ పొసెసివ్నెస్ దెర్ ఈస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్.
1: మమత్వము లేని ఉపేక్షా స్థాయి ఎందు ఎట్టి దుఃఖమునకు కాని ఎట్టి బంధమునకు కాని అవకాశం ఉండదు.
2: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ పొసెసివ్నెస్ హీ వుడ్ నాట్ బి బౌండ్ బై ఎనీథింగ్, హీ వుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు బాండేజ్ అండ్ సఫరింగ్.
1: కనుకనే మానవునికి ఇన్ని బంధనాలకు ఇన్ని దుఃఖములకు మూల కారణము ఈ విధమైనటువంటి యొక్క అభిమాన మమకారములే.
2: Therefore, for all this bondage of the man and all this suffering and sorrow of the man, it is this I and minus ahankara mamakara which are responsible.
1: Jagattunandunnatundi samasta padarthamulu kudanu viniyoginchuko.
2: All the objects which you can find in the world, you may make use of them.
1: Vastu visajjana gavinchako.
2: Don't give up the objects itself.
1: Karmatyagamu cheyavaddu.
2: Don't give up action.
1: Vastu painunnatundi abhimanamu కర్మల పని ఉన్నటువంటి అభిమానమును మార్పు చేసుకో.
2: ఓన్లీ ది అటాచ్మెంట్ టు ది ఆబ్జెక్ట్స్ అండ్ ది అటాచ్మెంట్ టు ది యాక్టివిటీ అండ్ ది వర్క్ దాట్ విల్ హావ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ చేంజ్.
1: దాని ఫలితం పైన మమత్వాన్ని విసర్జించు.
2: గివ్ అప్ ద ఫ్రూట్స్ ఆఫ్ ది యాక్షన్.
1: నీ కర్తవ్య కర్మలు నీవు ఆచరించు.
2: పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ విత్ ద సెన్స్ ఆఫ్
1: వస్తువునందలి దోషములను విసర్జించు.
2: Give up the defects in the objects.
1: Vastuvunande dosharam neevu gurtinchinappudu vastuvu tamantadu taame veedipothundi.
2: The moment you recognize the defects and the flaws in an object, you would be able to overcome the attachment for them.
1: పుట్టుటకు పూర్వము తల్లి ఎవరు బిడ్డ ఎవరు?
2: Before you are born, who is father and who is the son?
1: కట్టుకొనుటకు పూర్వము భర్త ఎవరు భార్య ఎవరు?
2: Before marriage, who is husband and who is wife?
1: కట్టుకున్న తర్వాత భార్య భర్తలు, పుట్టిన తర్వాతనే అమ్మా బిడ్డలు.
2: Only after the marriage, husband and wife. Only after birth,
1: దానికి పూర్వము లేరు, దాని తదుపరి లేరు.
2: Before that, there was no relationship. After that, there is no relationship.
1: మధ్యలో కలిగినటువంటి సంబంధ బాంధవ్యములే ఈ మమత్వములు, ఈ అభిమానములు.
2: Only in the transitory period, there will be that kind of attachment, there will be that kind of possessiveness.
1: ఇవి మన భావదోషము, దృష్టి దోషముల యొక్క ప్రభావములు.
2: This is all the effect of the defects in our vision and the defects in our approach.
1: మన సమస్త దుఃఖములకు కూడాను మన దోషముల యొక్క ప్రభావములే దీనికి మూల కారణము.
2: For all our sorrows, defects in our feeling and in our attitude which is responsible.
1: కనుక ఈ దోషములను మనం చక్కగా గుర్తించినప్పుడు ఈ విధమైనటువంటి యొక్క మమత్వానికి ఏమాత్రము అవకాశం ఉండదు.
2: There would be no room whatsoever for this kind of possessiveness and mamatva once you recognize the defects in the object.
1: కనుకనే దీనికి ఒకదానికి తారకమని రెండవ దానికి మారకమని పిలిచబడతారు.
2: Therefore, these two have been described as one as tarakam and the other as marakam.
1: త్యాగం తారకం, అభిమానం మారకం.
2: Detachment is tarakam, attachment is marakam.
1: కనుక ఈ తారక తత్వం అనేటువంటిది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి?
2: హౌ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక ప్రిన్సిపల్ డిటాచ్మెంట్?
1: కనుకనే వేదాంత సూత్రమునందు ఎరుకు మరు పనకుండ జాగ్రత్త నిరతము ఒక స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకం అన్నాడు. ఎరుకు మరుపు అనకుండా నిరతముగా స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివేడి తారకం. జీవాత్మ తత్వం అనేటువంటిది బ్రహ్మతత్వం నుండే లగ్నమై ఉంటుంటుంది.
2: ఇట్ ఈస్ సెడ్ దాట్ వితౌట్ ఫర్గెటింగ్ ఎనీ పర్టికులర్ థింగ్ బీట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ స్లీప్ ఆర్ సుషుప్తి ఆర్ డ్రీమ్ స్టేజ్ వన్ షుడ్ బి అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దాట్ he is jivatattva and associating himself with jivatattva throughout continuously all the time, that is tarakam.
1: Kanuka swapna sushupti yendu kudanu ee abhimanam amakaramulanu ee matram kudanu abhirudhi ganinchukokudadani deeni yokka suchana.
2: The indication given by this particular statement is that even during deep sleep or dream state, one should not have any kind of attachment and bondage.
1: Jagrata avastha yendu deeni yokka mamattamunu మనము బలపరుచుకున్నప్పుడే స్వప్నావస్థ యందు దీని సూక్ష్మ రూపము మనకు గోచరమవుతుంటుంది.
2: డ్యూరింగ్ ది వేకింగ్ స్టేజ్ వి విల్ డెవలప్ అండ్ ఎన్కరేజ్ ఎ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ ది సటిల్ ఫారం విల్ బి దేర్ ఇన్ ది డ్రీమ్ స్టేజ్ అండ్ ది డీప్ స్టేజ్.
1: స్వప్నావస్థ కేవలము అడ్డం వంటి స్థితి.
2: డ్రీమ్ స్టేజ్ మే బి కంపేర్డ్ టు ఎ స్టేజ్ వేర్ యు గెట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్ ఎ మిర్రర్.
1: జాగ్రత్త యందు మనం ఏమి అనుభవించదేమో దాని యొక్క ప్రతిబింబములే ఈ స్వప్నావస్థల యందు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.
2: వాట్ ఎవర్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేకింగ్ స్టేజ్ ఇట్స్ రిఫ్లెక్షన్ ఇన్ ఇట్స్ ఇమేజ్ కెన్ బి సీన్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్.
1: కనుక జాగ్రత్త స్వప్నములు రెండు కూడాను బింబ ప్రతిబింబం లేదు.
2: దేర్ఫోర్ ద వేకింగ్ స్టేజ్ అండ్ ది డ్రీమ్ స్టేజ్ ఇస్ సంథింగ్ లైక్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్.
1: కనుక జాగ్రత్త అవస్థ యందు మనము సరి అయిన మార్గమును అనుసరించి సరి అయిన సత్యమును గుర్తించి మనము పవిత్రమైనటువంటి యొక్క స్థాయిని మనం పొందినప్పుడు స్వప్నావస్థ యందు కూడాను దీని యొక్క ప్రతిబింబమైనటువంటి నిత్యత్వము సత్యత్వమును మనం దర్శించటకు వీలవుతుంది.
2: ఇఫ్ ఇన్ ది వేకింగ్ స్టేజ్ వీ టేక్ ద రైట్ పాత్, వీ రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ద పర్టికులర్ ట్రూత్, ఈవెన్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్ వీల్ గెట్ ఇట్స్ రిఫ్లెక్షన్, వీల్ బి ఆన్ ద రైట్ పాత్.
1: కనుక ఈ విధంగా కూడాను వైరాగ్య స్థితిని క్రమక్రమేణ వస్తుదోషములను ఆధారం చేసుకుని విసర్జించుటకు ప్రయత్నించాలి.
2: ఇన్ ద సేమ్ వే వీల్ హావ్ టు రికగ్నైజ్ ద డిఫెక్ట్స్ అండ్ ద ఫ్లాస్ ఇన్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ స్లోలీ వీల్ హావ్ టు ఓవర్కమ్ అండ్ గివ్ అప్ అటాచ్మెంట్ టు దెమ్.
1: కాల మార్పు చేత సర్వం కూడాను మార్పు చెందినవి.
2: అన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద టైమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండర్ గోస్ ఎ చేంజ్.
1: ఈనాడు వండినటువంటి వంట చాలా మంచిదిగా మనం భావిస్తాము.
2: ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ జస్ట్ టుడే వుడ్ బి కన్సిడర్డ్ వెరీ ఫ్రెష్ అండ్ వెరీ నైస్.
1: ఇది కుక్డ్గా ఉండినప్పుడు దీని యొక్క రుచి దీని యొక్క ఆరోగ్యము చాలా అనుకూలవంతంగా ఉంటుంటుంది.
2: వెన్ ఇట్ ఈస్ ఫ్రెష్ ఇట్స్ టేస్ట్ and its potentialities for bringing about good health will be extraordinary.
1: ఇది కేవలం అమృతమయంగా ఉంటుంటుంది.
2: This will be నెట్వైన్
1: అదే రెండు దినములు మనం ఉంచుకుని తిన్నప్పుడు ఇది విషంగా మారిపోతుంది.
2: ద సేమ్ థింగ్ బికమ్స్ పాయిజనస్ ఆఫ్టర్ ఎ లాప్స్ ఆఫ్ 2 డేస్.
1: ఏ దానిని మనం మంచిదని విశ్వసించినామో, ఆశించినామో, అనుభవించినామో, అది కొంతకాలమునకు అది విషంగా మారిపోయి చెడ్డదిగాను, అయిష్టంగాను, అనారోగ్యం అందించేటువంటి పదార్థంగా రూపొందుతుంది.
2: వాట్ ఎవర్ వీ కన్సిడర్ గుడ్, యూస్ఫుల్, హెల్తీ అండ్ ఓవర్ బెనిఫిట్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ చేంజ్ ఇన్ టు బ్యాడ్, యూజ్లెస్, హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్.
1: దీనిని పురస్కరించుకుని ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసి, జ్ఞానిని ఒకే స్థితి అయింది ఉన్నటువంటి వ్యక్తి యొక్క మార్పులని భావించుకోవచ్చు.
2: In this context, we can also just see the 4 types of bhaktas, Arthi, Artharthi, Jignasu and Gnani. Over a period of time, the same person will be undergoing these changes.
1: Puttina tachaname pasibidda antaru, child antaru.
2: Immediately after the birth, the newly born one is described as the child.
1: 10 samvatsaramulayyetappudiki atani pillavadu, oka boy.
2: After 10 years, the same person is described as a boy.
1: అతని 30 సంవత్సరాలకి మనిషి అవుతాడు, మ్యాన్ అంటారు.
2: ఆఫ్టర్ 30 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాన్.
1: అతని 75 సంవత్సరాలకి తాత అంటారు, గ్రాండ్ ఫాదర్ అవుతాడు.
2: ఆఫ్టర్ 75 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ గ్రాండ్ ఫాదర్.
1: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్, ఈ నలుగురు కూడా ఒక్కడే కాని 4 స్వరూపాలు ధరించలేదు.
2: ఇట్ ఇస్ ద సేమ్ పర్సన్ హూ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ యాజ్ చైల్డ్, boy, man and grandfather, not 4 different people as such.
1: Kala marpu cheta roopamulu naamamulu marpulu kaliginayi.
2: On account of changes in the time and passage of time, there were different names and different forms given for the same object.
1: Kanuka chentunam narajanma durlapam ee pavitramaina manava janmamani bhavinchinatundi ee manava janmamunande ilanti vikaramulu, ilanti doshamulu, ilanti shatvikaramulato kodinatundiga undinappudu inga migilinatundi okka jeevulu endukani, migile okka vastuvulu endukani marpulu lekunda unduna.
2: Man's life is considered to be very impossible to just get easily, and even in case of such a man, his body undergoes so many changes over a period of time, then what to think of other objects?
1: Manishi yandu goppa dosham emitinte marpu chendatame goppa dosham.
2: If you ask what is the greatest defect in man, it is the changes to choose the coming.
1: Ee manchi kaani cheddadi kaani marpu marpu,
2: be it good or bad, a change remains a change.
1: Ee marpu anetundi dosham undeyundi ganuka danani ye matram kodanu mamatvanga bhavincharadu.
2: As there is a change which is inherent in this particular man, one should not try to develop possessive instinct and minus for that.
1: Talli tandrulu evaru?
2: Who is father and who is mother?
1: Tanayulu mari evaru?
2: Who are the children?
1: Mitrulu evaru?
2: Who are friends?
1: Ilanu shatrulu evaru?
2: Who are enemies?
1: Danamulu evvari?
2: Whose is money?
1: Danyamulu evari?
2: Whose is charity?
1: Gruhamulu evvari?
2: Whose are the house?
1: Grestulu evaru? Grestulu evaru?
2: Who are the family men?
1: మనమెవ్వరము?
2: హూ ఆర్ వీ?
1: పూర్వమంది ఎచ్చటుంటిమి, పూర్వమంది ఎచ్చటుంటిమి.
2: వేర్ వర్ వీ ఇన్ ది
1: ముందు ఎచ్చటుండు?
2: వేర్ వుడ్ వీ బి ఇన్ ది ఫ్యూచర్?
1: జరుగలేదు.
2: వీ డు నాట్ నో దట్.
1: కనుక ఇలాంటి మార్పులతో కూడినటువంటి మానవత్వమునకు ఒక మమత్వమును పెట్టుకోవటంలో ఇదే ఒక పెద్ద దోషం.
2: When we just can experience so many changes which will be coming about in a man, how can we develop any sort of attachment for man as such?
1: Kanuka ee doshamunu gurtinchukoni kramakramena vairagyamunu avalambinchatamu atyavasaramani prabodhinchindi Gita.
2: Gita has taught that one has to recognize all these defects which will be coming over as changes, and one should not develop attachment, one should develop detachment.
1: Rendavadi abhyasam.
2: The second one is constant practice.
1: Abhyasam ante emiti? Practice ani anukuntunnam manam.
2: Abhyasam, we just describe it as practice.
1: Elanti practice?
2: What type of practice can be called abhyasam?
1: Deenini tapassu ani cheptu vacharu.
2: It is truly described as tapas.
1: Tapassanaga andaru ee padamu vinagane bhayapadtaru.
2: The moment people hear this word tapas, they get frightened a little.
1: ఏ అడవికి పోవటమో, ఏ ఆకులలములు మేయటమో, ఏ కండమూలాదులు భక్షించటమో, కాయాన్ని పుష్కింప చేసుకోవటమో, ఏదో ఈ విధమైనటువంటి వృత్తులతో కూడినటువంటిది తపస్సు అని మనం భావిస్తున్నాము.
2: We invariably associate tapas with going to forest, eating whatever roots and fruits are available in the forest, and thus exposing ourselves to the risk of all suffering, etc.
1: ఇది తపస్సుకు సంబంధించినటువంటిది కాదు.
2: This is truly speaking not tapas.
1: ఇది బాహ్య వృత్తుల లోపల ఒక విధమైనటువంటి యొక్క శరీరమును త్యాగం చేసేటువంటి మార్గము.
2: ఇన్ ఎ వే దిస్ ఈజ్ ఎక్స్టర్నలీ పుటింగ్ ది బాడీ టు సఫరింగ్ అండ్ సాక్రిఫైసింగ్ ది బాడీ.
1: అయితే నిజమైన తపస్సు ఏమనగా రజస్సును తమస్సును తపింపచేయటం.
2: ట్రూలీ స్పీకింగ్ తపస్ రెఫర్స్ టు పుటింగ్ ది రజోగుణ అండ్ తమోగుణ అయిన టు రియల్ టార్చర్.
1: ఇంద్రియముల యొక్క దోషములను నిర్మూలము గావించటం.
2: రిమూవింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: దీనిని తపస్సు అని చెప్తారు.
2: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తపస్.
1: ఈ తపస్సు మూడు విధములుగా ఉంటున్నది.
2: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ తపస్.
1: శారీరక, వాచక, మానసికములని మూడు.
2: వన్ ఇస్ ది తపస్ ఆఫ్ ది బాడీ, ది అదర్ ఇస్ తపస్ ఆఫ్ ద టాక్ ఆఫ్ ద టంగ్, అండ్ ది థర్డ్ వన్ ఇస్ మెంటల్ తపస్.
1: శారీరక తపస్సు అనగా
2: ఫిజికల్ తపస్ రెఫర్స్ టు,
1: ఇది కొన్ని విధములైనటువంటి మంచి కార్యములో ప్రవేశపెట్టి,
2: దిస్ ఈస్ యూజింగ్ ద బాడీ ఇన్ పర్ఫార్మింగ్ సర్టన్ గుడ్ యాక్షన్స్.
1: దేవతలను, ఋషులను, మహనీయులను గౌరవించి ప్రార్థించి వారికి కృతజ్ఞతలుగా ఉండేటువంటి ఒక మార్గము.
2: ప్రేయింగ్ టు గ్రేట్ పీపుల్ గాడ్స్ అండ్ రిషీస్ అండ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్.
1: వారి అనుగ్రహమునకు పాత్రలు కావటం చేత మానవుని యందున్నటువంటి యొక్క అహంకారము, మమకారము క్రమక్రమేణా కొంతవరకు క్షీణిస్తుంది.
2: ఇఫ్ యూ కెన్ అర్న్ దర్ గ్రేస్ దెన్ ది అహంకార అండ్ మమకార ఈగోయిజం అండ్ దిస్ పొసెసివ్నెస్ దే వుడ్ బి స్లోలీ.
1: అహంకార గర్వ మమకారములు క్షీణించిన తక్షణమే వినయ విధేయత పెరుగుతుంది.
2: వన్స్ దిస్ అహంకార అండ్ మమకార ఈగోయిజం అండ్ ది పొసెసివ్ మైండ్నెస్ దే డిక్లైన్ దెన్ ఆటోమేటికలీ గుడ్ క్వాలిటీస్ విల్ డెవలప్.
1: సదాచార సంపన్నుడు అవుతాడు.
2: వన్ వుడ్ డెవలప్ గుడ్ బిహేవియర్.
1: సత్కర్మలలో ప్రవేశిస్తాడు.
2: వన్ వుడ్ ఎంటర్ ఇన్ టు గుడ్ యాక్ట్స్.
1: సత్సంగములు ఎందు చేరుతాడు.
2: వన్ విల్ హ్యావ్ గుడ్ అసోసియేషన్.
1: తద్వారా భగవద్గీతలు, రామాయణము, భాగవతము, భారతము ఇత్యాది గ్రంథములంతా కూడా పఠిస్తాడు.
2: త్రూ దాట్ హీ వుడ్ స్టార్ట్ రీడింగ్ అండ్ స్టడీయింగ్ భగవద్గీత, రామాయణం, మహాభారతం అండ్ సచ్ సేక్రెడ్ స్క్రిప్చర్స్.
1: ఇలాంటివి కాకుండా కొన్ని దాన ధర్మాది కర్మల యందు కూడా తాను పాల్గొంటాడు.
2: ఇన్ అడిషన్ టు దిస్ హీ వుడ్ ఆల్సో అండర్టేక్ చారిటీ అండ్ సచ్ అదర్ యూస్ఫుల్ యాక్టివిటీ.
1: ఇందులో విద్యాదానము,
2: ఇన్ దిస్ గివింగ్ ది చారిటీ ఆఫ్ ఎడ్యుకేషన్,
1: వైద్యదానము,
2: చారిటీ ఆఫ్ మెడిసిన్,
1: శ్రమదానము,
2: చారిటీ ఆఫ్
1: అన్నదానము,
2: చారిటీ ఆఫ్ ఫుడ్.
1: ఈ విధంగా భూదానము, గోదానము, సువర్ణదానము ఇలాంటి దానములు అనేకంగా చేసి ఇందులో కూడా శారీరకమైనటువంటి యొక్క పవిత్రతను కూడా పెంచుకుంటాడు.
2: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చారిటీ లైక్ గివింగ్ ల్యాండ్, కౌస్, గోల్డ్ ఇన్ ఆర్మ్స్ అండ్ ఇన్ చారిటీ, అండ్ త్రూ దాట్ యూ డెవలప్ సర్టన్ అమౌంట్ ఆఫ్.
1: అనగా శరీరమును పవిత్రమైన కర్మలలో ప్రవేశపెట్టడం.
2: ఇన్ అదర్ వర్డ్స్ putting the body in the sacred activity.
1: Yetti doshamulaku kudanu thanu guri kaakunda chuchukovatam.
2: Seeing that he doesn't expose himself to any defects in
1: bhautika prapanchamunandu yetti durmargamunaku kudanu palapadakunda undatam.
2: In the physical world not doing any activity which is harmful and bad.
1: Ee rajotaka guna tamo gunamulaku thanu tattudu kaakunda undatam.
2: Not coming under the spell of rajoguna and tamoguna.
1: వీటి బారి నుండి తాను సాధ్యమైనంత వరకు తప్పించుకునేందుకు ప్రయత్నించటం.
2: To escape and free himself from the bondage of these two gunas, rajas and tamas.
1: ఇది శారీరక తపస్సు అని చెప్పారు.
2: This may be described as the bodily penance.
1: ఇంకా తపస్సు, వాచక తపస్సు.
2: Then the next one is వాచక తపస్సు.
1: వాచకమనగా పవిత్రమైనటువంటి, ప్రియమైనటువంటి, సత్యమైనటువంటి మాటలను ప్రవేశపెట్టాలి.
2: వాచక తపస్సు రెఫర్స్ టు యూజింగ్ డియర్, గుడ్, స్వీట్ అండ్ నోబుల్ వర్డ్స్.
1: సత్యము కదా అని కొంచెం తీవ్రమైనటువంటిదిగా ఉండకూడదు,
2: ఈవెన్
1: కటువైనటువంటిదిగా ఉండకూడదు.
2: ఈవెన్ వన్ స్పీక్ వెన్ వన్ స్పీక్స్ ట్రూత్ యూ షుడ్ నాట్ బి సివియర్, షుడ్ నాట్ బి కటింగ్ అండ్ యూ షుడ్ నాట్ బి హర్టింగ్.
1: సత్యము కదా అని ఇతరులు బాధించేటువంటిదిగా కూడా ఉండకూడదు.
2: Even if it is truth, you should not be for hurting others.
1: Satyamu kada ani itarni himsinchetvantidiga kuda undakoddu.
2: Even if it is truth, you should not be violent to others.
1: Satyamu kada ani apreetikaramaintidi kudanu cheppakoddu.
2: Even if it is truth, you should not be very హార్మ్ఫుల్ ఆర్ హర్టింగ్ టు అదర్
1: దానిని ఆధారము చేసుకుని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయొద్దు అనేది గీత.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ గీత హాస్ సెడ్ దాట్ ట్రూత్ మస్ట్ బి డియర్ స్వీట్ అండ్ వెరీ నాన్ వైలెంట్లీ పుట్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి యొక్క నాలుగు చేత పరులను సంతోషపెట్టి అనుకూలపరిచి ఆనందపరిచేటువంటి రీతిగా నేను ఉపయోగించుకోవాలి.
2: Use the sacred tongue that is given to you for giving joy to others, delight to others, and for helping others.
1: Manasu ne maatram kudanu noppimparadu.
2: You should not give any, suffering to the mind as.
1: Ee vaakku cheta daiva chintanu kudanu abhivruddhi parchukovali.
2: Your thought should help you to develop thinking of God.
1: Daivam yokka leela gunagana visheshamunu kudanu varninchali.
2: You should use your tongue to describe all the attributes and all the glory of the Lord.
1: Parulaku sahayakaramainatundi yokka padavallu kudanu andulo upayoga pettali.
2: You should use words which would be highly helpful to others.
1: Idellaku sariyainatundi margaanni bodhinchali.
2: You should use the tongue and your talk to show the right path for others.
1: Neevu anupaminchinatundi yokka సత్కర్మలను యొక్క ఫలితములను ఇతరులకు కూడాను అందించడానికి ప్రయత్నించాలి.
2: ఆల్ ది గ్రేట్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ దట్ యు హావ్ యు షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ టు అదర్స్.
1: మీకు సాధ్యమైనంత వరకు కూడాను ఇతరులు పెడమార్గమునందు పోతుంటే వాక్కు ద్వారా వాళ్ళను చాలా వరకు కూడాను సంస్కరింప చేయడానికి ప్రయత్నించాలి.
2: యు విల్ హావ్ టు కరెక్ట్ పీపుల్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ బై యూజింగ్ గుడ్ వర్డ్స్ అండ్ యువర్ స్వీట్ టంగ్.
1: కనుక సత్యము లోపల ఏమాత్రం కూడాను అసత్యం ప్రవేశించకుండా చూసుకోవాలి.
2: వన్ హాస్ టు టేక్ కేర్ టు సీ దట్ నో అమౌంట్ ఆఫ్ ఫాల్స్ హుడ్ ఎంటర్స్ ఇంటూ యువర్
1: టాక్. సత్యవ్రతుడు కావాలి.
2: యు షుడ్ బికమ్ ఏ సత్యవ్రత.
1: అహింసాపరుడు కావాలి.
2: యు షుడ్ బికమ్ నాన్ వైలెంట్.
1: ఈ సత్య అహింస ఈ రెండింటి ఎందు కూడా ఒక్కొక్కటి మనకు అనేక విధములైనటువంటి యొక్క చిక్కులు కలుగుతూ ఉంటాయి.
2: There could be quite a few problems which you will have to encounter if you are following the path of truth and non-violence.
1: ఈ తపస్సుకు అనేక ఇక్కట్లు కూడాను అడ్డు తగులుతూ ఉంటాయి.
2: Quite a few problems you may face if you want to pursue this particular path.
1: ఒక మహర్షి ఈ రెండిని ప్రతిజ్ఞ చేసుకుని నేను నిరంతరము సత్యమునే చెప్తాను, ఎవరికి ఎట్టి అపకారము చేయకూడదు అనేటువంటి ఈ రెండు వాక్కులపైననే తాను దీక్షను సాధించి తపస్సు గావిస్తున్నాడు.
2: ఏ పర్టికులర్ మహర్షి వాజ్ డూయింగ్ పెనాన్స్ టేకింగ్ ఎ నోట్ దట్ యు వుడ్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ కమ్ వాట్ మే.
1: ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను విన్నటువంటి ఒక దుర్మార్గుడు వేటగాడు ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను ఏమాత్రం ఏ విధంగానైనా భంగము గావించాలని కొంచెం దీక్ష పూనాడు వాడు.
2: One bad hunter who heard this particular oath being taken by this Maharshi took an oath to see that this particular oath is broken by this Maharshi.
1: Oka jinkanu aa Maharshi tapas chestundetundi okka pradesham nunchi aa tapas chestunna vyakti ediruga parigetti poyetattuga taanu tarumukoni vachadu.
2: This hunter drove a deer in such a way that it passed in the in the front of that particular rishi who was doing tapas.
1: దీనిని ఈ తపస్ చేసేటువంటి వ్యక్తి చూచాడు.
2: This person who was doing penance, he saw it.
1: తక్షణమే అది వెళ్లి ఒక పొదలో చేరిపోయింది.
2: The deer went and hid itself in a bush.
1: దానిని కూడా చూచాడు ఈ తపస్వి.
2: The person, this maharshi, saw that particular incident also.
1: ఈ వేటగాడు పరిగెత్తి వచ్చి, స్వామి ఇటువైపున ఒక జింక వచ్చింది, మీరేమైనా చూచితురా అని ప్రశ్నించాడు.
2: దిస్ హంటర్ కేమ్ రన్నింగ్ అండ్ ఆస్క్ మహర్షి, స్వామి, హావ్ యూ జస్ట్ సీన్ ఎ డియర్ పాసింగ్ త్రూ దిస్ వే?
1: చూచితిని అని చెప్పితే దాన్ని చంపుతాడు, అపకారం చేసిన వాడిని అవుతాను. చూడలేదు అని చెప్తే అసత్యం ఆడిన వాడిని అవుతాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అని యోచించాడు ఈ ఋషి.
2: This rishi was put to a real problem as to whether to tell the truth, and if he tells the truth, then he would be harming that particular deer. If he doesn't tell the truth, he will have violated the principle of telling the truth.
1: ఏది చేసినా కూడాను నిజం చెప్పినా కష్టమే, అసత్యం చెప్పినా తన మనసు అంగీకరించదు. ఇలాంటి పరిస్థితి లోపల తాను ఒక యుక్తి యోగమును అనుసరించాడు.
2: He was faced with a problem of telling truth and incurring a particular sin, and not telling truth and dissatisfying himself. In this particular context, he adopted a very fine procedure.
1: Nayana, yedi chuchelo adi palukadu, yedi palukunu adi chudaledu.
2: He said,
1: kannulu chuchinayi కానీ కన్నులకు చెప్పే నోరు లేదు, నోరు చెప్పగలదు కానీ నోరు చూడలేదు.
2: He said in an enigmatic way that whatever has just seen, it cannot tell. Whatever has can tell, it has not seen.
1: చూచినది ఒక్కటి, చెప్పుట మరొకటి, ఇది ఎట్ట సత్యమవుతుంది? చెప్పుట ఒకటి, చూచుట ఇంకోటి, ఇది ఎట్ట సత్యమవుతుంది? కనుక నీ దారిని నీవు వెళ్ళమన్నాడు.
2: How can it be truth? Because eyes have seen and the mouth has to tell. Mouth has to tell, but it has not seen. This cannot be true.
1: ఇలాంటి పరిస్థితిలో ఈ విధమైన యోగాన్ని అనుసరించవలసి వస్తుంది. అసత్యము చెప్పకూడదు, సత్యము చెప్పకూడదు.
2: In such difficult situations, one may adopt this particular policy. One should not tell untruth. One cannot tell truth also.
1: కనుక వాక్తపస్మందు మధ్య మధ్య ఇలాంటి కొన్ని పరిస్థితులు మనకు తగిలినప్పుడు మనం రెండింటికి కొంచెం సంతిప్త అవస్థలో ఉండినట్టుగా మనం బాధించుకోకుండా రెండింటిని తప్పించుకుని తిరిగేటువంటి యుక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: When one is following this particular vachaka tapas, one may face such difficult situations, then he should not tell untruth, but he should adopt a policy and he should see that he escapes without uttering.
1: Elanti paristhithilo aina kuda asatyam aadakoda.
2: Whatever be the circumstances, one should not utter a lie. One should not utter untruth.
1: Neeku ishtam lekapothe nee mounam vahinchu gaani asatyam cheppanaddu akkaraledu.
2: If you do not want to tell untruth, you can keep quiet and observe silence rather than utter untruth.
1: దీనికి ఆధారమైనటువంటిది ఇంకా మానసిక తపస్సు.
2: ది బేసిస్ ఫర్ దిస్ ఈజ్ మానసిక తపస్సు.
1: ఈ మానసిక తపస్సు లోపల సద్భావమును పెంచుకోవాలి.
2: ఇన్ ది మెంటల్ తపస్ ఆర్ మానసిక తపస్, యూ హావ్ టు డెవలప్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
1: మనసులో ఎలాంటి చింతన మనం చేస్తుంటామో మనం ముఖంలో అలాంటిదిగా వస్తుంటుంటుంది.
2: వాట్ ఎవర్ థాట్స్ విల్ బి flashing in your mind, your face
1: is the index of life, mind ani.
2: That is how it is just said, face is the index of mind.
1: Mana manasulo emi chintistamo dani yokka prabhavame mana mukhamlo kanipistuntadi.
2: Whatever thoughts are going on in our mind, they are reflected in our face.
1: Manam vicharanga untunte lopala mukham kuda enu vicharangane kanipistundi.
2: Mentally if we are grief stricken, our face reflects the grief.
1: Lopala pavitramaina bhavamule అభివృద్ధి అవుతుంటే ముఖం నందు చిరునవ్వులు చిందులు దొక్కుతూ ఉంటాయి.
2: ఇఫ్ దేర్ ఆర్ సేక్రెడ్ థాట్స్ ఇన్ ద మైండ్, ది ఫేస్ విల్ బి వెరీ చీర్ఫుల్.
1: కనుక మనసు యొక్క ప్రభావమే మనిషి యొక్క ముఖంలో ప్రకటిస్తుంటాయి.
2: ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్ అండ్ ది థాట్స్ ఇన్ ద మైండ్ కెన్ బి జస్ట్ సీన్ ఇన్ ది ఫేస్.
1: కనుక మంచి భావములు, మంచి తలంపులు, మంచి చింతనలు మనసు నందు ఉండినప్పుడే మానవుడు బాహ్యంగా కూడాను మంచి ఆనందాన్ని అనుభవిస్తాడు.
2: Only when man has sacred thoughts, sacred feelings and sacred ideas in his mind, he would be able to just live a happy and cheerful life.
1: లోపల భయంకరమైనటువంటి బాధలు తన్ను హింసిస్తూ ఉండగా బయట మాత్రం ఊరికే సినిమా నవ్వులు మాదిరి నవ్వితే ఇది కేవలం ఆర్టిఫిషియల్ నవ్వులుగా ఉంటుంటుంది.
2: If inside his own mind and heart he is undergoing real agony and real grief, he would not be able to just smile naturally. It would be something.
1: లోపల బాధలు హింసిస్తుంటాయి, కాలుస్తూ ఉంటాయి. పైన చూసినప్పుడు ఏమయ్యా ఎట్టున్నా బాగున్నా, ఏదో ఒక విధమైన రీతిగా ఒక ఇదిగా చేసినట్టుగా ఉంటుంది. దానివల్లనే మనిషి యొక్క భావములను తక్షణమే గుర్తించడానికి వీలవుతుంది. ఓ, ఇతను ఏదో విచారంగా ఉన్నాడు అని గుర్తించవచ్చు.
2: ఇఫ్ దెర్ ఆర్ సమ్ థాట్స్ విచ్ ఆర్ టార్చరింగ్ ఇన్సైడ్ ద మైండ్, ఇఫ్ వెన్ హీ ఈజ్ అకాస్టెడ్, ఇఫ్ యు వాంట్ టు స్మైల్ అట్ ఇట్, ఇట్ వుడ్ బి ఆర్టిఫిషియల్, ఇట్ వుడ్ బిట్రే వాట్ ఎవర్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ ద హార్ట్.
1: కనుక అట్టుండకుండా నిరంతరము మనసును ఆనందంతో ముంచేటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోవాలి.
2: We should not be driven to that particular state. We should always keep ourselves happy mentally and throughout.
1: ఎప్పుడు ఇది ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది? నిరంతరము మంచి చింతలు చేసినప్పుడే సుఖంగా ఉంటుంది.
2: When would one be happy? When would one be always joyous? Only when the thoughts are good and sacred would be so.
1: ఈ మంచి చింతనలు చేయడానికి సాధ్యం ఎంతవరకును వాక్కును అరికట్టుకోవాలి.
2: In order to have good and sacred thoughts inside mind, to the extent possible, you should exercise control over
1: your thoughts. Dinamuna konni gantalaina kudanu maunam vahinchali.
2: At least a few hours in a day, one should observe silence.
1: Appude ee matala yokka sandarbham lopala manasuku vishranti chikkutundi.
2: Only in that case, mind gets rest from these words and the thought waves.
1: నిరంతరము దీనికోసం నిమిత్తమై కొన్ని జపములు, ధ్యానములు ఇలాంటివంతా కూడా ఆచరించినప్పుడు మనసు పరిశుద్ధం కావడానికి ఒక అవకాశం ఉంటుంది.
2: Japam, repetition of the name of Dhyanam, meditation are resorted to in order to give some kind of rest for the mind.
1: Kanukane, japatapa dhyanamulanni kudanu, vedadhyayamulanni kudanu, ee yokka manasunu pavitramuga avinchukuneetundi, antar bahir suchi, suchi annaru.
2: Repetition of the name and thinking of the Lord and doing meditation etc. are resorted to in order to bring about purity both inner and outer.
1: Dehamunaku nityamu manamu ye vidhanga kudanu snanam chesi, ఒక సంస్కారం గావించుకును, అదే విధంగానే మానసుకు సంబంధమైనటువంటి యొక్క దుర్భావములకు కూడాను ఈ విధమైనటువంటి సంస్కారం చేయుటకై కొన్ని భగవత్ చింతనలు మనం చేయాలి.
2: జస్ట్ యాజ్ బాడీ ఈస్ గివెన్ ఎ బాత్ ఎవ్రీ డే అండ్ దస్ ఇట్ ఇస్ క్లీన్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ప్యూర్ అండ్ క్లీన్ థింగ్, ఇన్ ద సేమ్ వే మైండ్ హ్యాస్ టు బి గివన్ సర్టన్ అమౌంట్ ఆఫ్ సేవింగ్ అండ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ధ్యాన అండ్
1: శారీరక పరిశుద్ధము మాత్రమే మనం లక్ష్యంగా ఉంచుకుంటున్నాము, కానీ మానసిక పరిశుద్ధతకి ఏమాత్రం కూడాను తగిన కృషి చేయటం లేదు.
2: We have been keeping in view only the physical cleanliness, but not the mental cleanliness as it is required.
1: Satchintanulu, sadalochanulu, sadbhavamulu kodanu, manasika parishuddhataku sarinatundi parikaramulu.
2: Good thoughts, good feelings, good actions will go a long way in order to bring about mental cleanliness.
1: Kanukane, tapastanaga, sharira, vachaka, manasikam yokka, samanvayamainatundi yokka, parivartane, prabhavame, idi tapasu.
2: Tapas truly means bringing about physical, mental and also the use of the tongue, bringing about a unity and unison between these three things. This is called real tapas.
1: Itti trigunamula yokka ekatvanni, trigunamula yokka triputini yokka sampurtini anubhavinchinatundi mahaniyude oka vidhamainatundi mahatmudu ani cheppavachchu.
2: A real mahatma is one who has been able to enjoy unity of all these three attributes and gunas.
1: మనస్సు ఏకం, వచస్సు ఏకం, కర్మణ్ ఏకం మహాత్మనం అన్నారు.
2: మైండ్, వర్డ్ అండ్ డీడ్, ఇఫ్ దే ఆర్ ద సేమ్, ఇఫ్ దే ఆర్ వన్ ఇన్ యునైజన్ విత్ ది అదర్.
1: మనస్సు అన్యత్, వచస్సు అన్యత్, కర్మణ్ అన్యత్ దురాత్మనం అన్నారు.
2: ఇఫ్ మైండ్ ఈస్ డిఫరెంట్, వర్డ్ ఈస్ డిఫరెంట్ అండ్ డీడ్ ఈస్ డిఫరెంట్, హీ ఈస్ ఎ బ్యాడ్
1: కనుక తపస్సు అనగా దీని యొక్క అంతరార్థం ఏమనగా మన యొక్క రజోగుణ తమోగుణముల యొక్క ఏకత్వాన్ని నిర్మూలత్వాన్ని గావించి ఇంద్రియుల యొక్క దోషములను నిర్మూలము చేసి మూడు గుణముల యొక్క ఏకత్వాన్ని అనుభవించేటువంటి పరిస్థితికే తపస్సు అని.
2: తపస్ రెఫర్స్ టు రిమూవింగ్ ద డిఫెక్ట్స్ అండ్ డిస్ట్రాయింగ్ దిస్ రజోగుణ అండ్ తమోగుణ or merging these things in sattva-guna and enjoying all these things together as one guna. This may be described as tapas.
1: Sattvikam cheta rajasunu arikatti, rajasu dvara tamasunu arikatti, mudinti yokka tattvamu ekatvanga bhavinchetuvanti sthitiye tapas.
2: Tapas may be again described as controlling rajas with the help of sattva, controlling tamas with the help of rajas and enjoying all these things, three things as one.
1: Kandakadapatiki sattvikam kudanu తీసివేయాలి.
2: అల్టిమేట్లీ వన్ హ్యాస్ టు ఓవర్కమ్ ఈవెన్ ది సత్వగుణ ఇట్సెల్ఫ్.
1: మన కాలిలో ఒక ముళ్ళు విరిగింది.
2: సపోజ్ యు హావ్ ట్రేడెడ్ ఆన్ ఎ పర్టికులర్ థార్న్ యాజ్ సచ్.
1: ఆ ముళ్ళును తివ్వాలంటే ఒక గొడ్డలో, ఒక కొడవో, ఇంకటి కొడవలో ఇంకే విధమైన కట్టో మనం తీసుకోనక్కర్లేదు.
2: If you want to remove thorn from your foot, there is no need for going in for a sword or a cudgel.
1: Tirigi inkoka mullu dwarane ee mullu ni tivvali.
2: You have to take another thorn to remove this particular thorn which has entered into your foot.
1: Aithe oka mullu teeskoni manaku virigina mullunu teesamu, teesina tarvata virigina mullunu teesina mullunu rendittini teesi paraveyali.
2: You have to use an extra thorn to remove the thorn which has gone into your foot. Once you take that thorn out of the foot, you have to throw both the things out.
1: Adi vidhangane ee raja tamo gunamulu unnatundi oka mundu manavulu badistuntai.
2: In the same way, these gunas, these attributes of rajas and tamas will be giving us a lot of trouble.
1: Veetini sattvika unnatundi oka mundu tho tivvali.
2: With the help of or with the thorn of sattva guna, you have to remove these two.
1: ఈ రెండింటిని తీసే వరకు మాత్రమే ఈ ముళ్ళు మనం భద్రం చేసుకోవాలి.
2: Until you remove these two gunas, rajoguna and tamoguna,
1: ఈ రెండు ముళ్ళు తీసిన తర్వాత ఈ ముళ్ళును కూడా మనం పారవేయాలి.
2: Once you remove them or overcome these two gunas with the help of sattva-guna, you will have to give up even
1: sattva-gunamu bangaru chaini vantidi.
2: Sattva attribute will be described as a gold.
1: Rajoguna mu kapar chaini vantidi.
2: రజోగుణాన్ని డిస్క్రైబ్డ్ యాజ్ ఎ కాపర్ చైన్.
1: తమో గుణము ఇనప గుణం కొలుచు వంటిది.
2: తమో గుణం డిస్క్రైబ్డ్ యాజ్ ఎన్ ఐరన్ చైన్.
1: మనకు వేసినటువంటిది మూడు మూడు బంధన్లే.
2: ఆల్ ది త్రీ చైన్స్ బైండ్ అస్ ఓన్లీ.
1: బంధనేమో సమానమే.
2: ది బైండింగ్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ ద త్రీ.
1: చైన్ యొక్క విలువ మాత్రం హెచ్చు తక్కువగా ఉంటున్నాయి.
2: ద వాల్యూ ఆఫ్ ది చైన్స్ ఆఫ్ డిఫరెంట్ బాండేజ్ రిమైన్స్ బాండేజ్. ఇన్ అదర్ వర్డ్స్ ఈవెన్ సత్వ కూడా ఇస్ ద బాండేజ్ ఓన్లీ.
1: సాంఖ్యం కూడా దైవత్వానికి చేరేంత వరకు మాత్రమే అది అవసరం.
2: ఓన్లీ అంటిల్ యూ రీచ్ డివినిటీ యూ నీడ్ సాత్వ గుణ.
1: దైవత్వంతో చేరిన తర్వాత ఏ గుణమును మనకు అక్కర్లేదు.
2: వన్స్ యూ మర్జ్ ఇన్ లార్డ్
1: అమనస్కుడైపోతాడు.
2: హీ బికమ్స్ ఎ అమనస్క.
1: ఈ అమనస్క స్థితి లోపల ఇంక ఈ గుణములు ఎక్కడవి?
2: ఇన్ ది స్టేజ్ ఆఫ్ అమనస్క
1: కొలుచు వంటిది.
2: తమో గుణం డిస్క్రైబ్డ్ యాజ్ ఎన్ ఐరన్ చైన్.
1: మనకు వేసినటువంటిది మూడు మూడు బంధన్లే.
2: ఆల్ ది త్రీ చైన్స్ బైండ్ అస్ ఓన్లీ.
1: బంధనేమో

0: ఇంకా ఈ గుణములు ఎక్కడవి?
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ అమనస్క ది క్వశ్చన్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్ త్రీ గుణాస్ డజంట్ అరైజ్ అట్ ఆల్.
0: కనుక ఈ మూడింటిని దైవార్పణగా మనం భావించినప్పుడే సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా అయిపోతుంది.
1: ఓన్లీ వెన్ వీ ఆఫర్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆల్సో ఎస్ అన్ ఆఫరింగ్ టు ది లార్డ్ దెన్ ఓన్లీ వీ విల్ బి ఏబుల్ టు జస్ట్ ఫ్రీ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ది.
0: కనుకనే ఈ మనస్సును స్వాధీనం నందు ఉంచుకున్నటకు అభ్యాసము వైరాగ్యము అత్యవసరమని గీత ప్రత్యేకంగా బోధిస్తూ వచ్చింది.
1: Gita has specially been teaching, therefore, that to have a control over the mind, practice and also detachment are very essential.
0: Abhyasam ante laukika sambandhamainatuvanti okka abhyasamulu kaadu. ఈ శారీరకంగా మానసికంగా వాక్పురీతిగా కొన్ని విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవించేటువంటి యొక్క అభ్యాసం.
1: ప్రాక్టీస్ డస్ నాట్ రెఫర్ టు ది నార్మల్ ఆర్డినరీ డే టు డే ఫిజికల్ ప్రాక్టీసెస్ యాజ్ సచ్. యూజింగ్ ద బాడీ, యూజింగ్ ద మైండ్, యూజింగ్ ద టంగ్ ఇన్ సచ్ ఎ వే దట్ విల్ బి ఏబుల్ టు జస్ట్ డెవలప్
0: డిటాచ్మెంట్. దైవ సంబంధమైనటువంటి కార్యములలో ప్రవేశించాలి.
1: ప్రాక్టీస్ రెఫర్స్ టు ప్రాక్టీసింగ్ థింగ్స్ విచ్ విల్ హెల్ప్ యూ టు రీచ్ ది
0: సత్య నిత్యమైనటువంటి యొక్క వస్తువుల యొక్క సంబంధమై ఉంటుండాలి.
1: దే షుడ్ బి అసోసియేటెడ్ విత్ ద ట్రూత్.
0: నిర్మలమైనటువంటిగా ఉంటుండాలి.
1: దే షుడ్ బి ప్యూర్.
0: ఇవే నిజమైనటువంటి తపస్సుకు సరి అయిన పరికరములు.
1: దిస్ ఆర్ రియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ డూయింగ్ తపస్.
0: ఇలాంటి పరికరములను మనము అభివృద్ధి గావించుకొని పవిత్రమైనటువంటి జన్మను సార్థకం గావించుకొని దైవానుగ్రహానికి పాత్రలు కావాలని ఆశిస్తున్నాను.
1: స్వామి హస్ బీన్ విషింగ్ అండ్ డిజైరింగ్ దట్ విల్ హావ్ యూ డెవలప్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ తపస్ అండ్ ఆఫర్ దిస్ పర్టికులర్ థింగ్ అట్ ద లోటస్ ఫీట్ అండ్ దెన్ శాంక్టిఫై అవర్ లైఫ్.
2: That was the 12th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse which Bhagavan delivered on 14th August 1984, he just taught us Abhyasa and Vairagya, that is, spiritual practice and detachment. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: It's only the foolish one who thinks of this world, while the intelligent person will think of God. While the one who thinks of the world becomes worldly, while who thinks of God becomes divine. Listen to this valiant son of Bharat.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Manavudu. Tana swayamga satchit ananda swarupudai undinappatikini. Atti satyanni gurtinchukoleka. Satchidananda nimittamai. Bahya prapanchamunandu. ప్రాకృతమైన ఈ యొక్క జగత్తునందు, భౌతికమైనటువంటి ఈ యొక్క ప్రకృతి యందు సచ్చిత్ ఆనందానికి అన్వేషణ జరుపుతున్నాడు.
0: మ్యాన్ బైయింగ్ హిమ్సెల్ఫ్ దో ద ఫార్మ్ ఆఫ్ దట్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్ బట్ యెట్ హీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ దీస్ త్రీ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: దీనికి కారణమేమిటి?
0: వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: తన యొక్క తత్వము తాను గుర్తించుకుని లేక విశ్వమే విష్ణువుగా భావించుకుని విశ్వతత్వమునే నిరంతరము చింతిస్తూ స్మరిస్తూ భావిస్తూ అనుభవిస్తూ ఆనందిస్తూ తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరిస్తున్నాడు.
0: ద రీజన్ ఈస్ దట్ హీ థింక్స్ ఆఫ్ ది వరల్డ్ అలోన్. హీ థింక్స్ ఆఫ్ ది వరల్డ్ విత్ ఆల్ వరల్డ్లీ ఫీలింగ్స్ వరల్డ్లీ థాట్స్ and experiences and enjoys himself.
1: Vishwani visvasinchitam Vishnu vismarinchitam ee ajnaname annintiki ni moolakaranam.
0: This is this absolute ignorance of forgetting the God and totally relying on the world is the cause for all this.
1: Mukhyamuga taane vishnu swarupudai undi kudanu tana tattvanni ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తునందు విశ్వసించటము, ఇది మరింత అమాయకత్వం.
0: ఇట్స్ మచ్ మోర్ మ్యాటర్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఇన్నోసెన్స్ దట్ హీ బీయింగ్ ద డివైన్ హిమ్సెల్ఫ్ బట్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద వరల్డ్.
1: ఇలాంటి అజ్ఞానము అవివేకము రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వాన్ని కూడాను విస్మరిస్తున్నాడు మానవుడు.
0: It is out of this combination of ignorance and foolishness he has lost his human value.
1: Sat chit anandam anetundi tana swabhavame tana swaroopame.
0: In fact, he is the very embodiment of being awareness and bliss.
1: Biyamunu pottu kappinattuga neetini paachi kappinattuga soorunni meghamunu kappinattuga సచ్చిత్ ఆనందమును అజ్ఞానం కప్పి ఉంచింది.
0: జస్ట్ యాజ్ ది హస్క్ కవర్స్ ద రైస్, జస్ట్ యాజ్ ద మాస్ కవర్స్ వాటర్, జస్ట్ యాజ్ ది క్లౌడ్ కవర్స్ ద వెరీ సన్ అండ్ లైట్, ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్ దట్ కవర్స్ ది ఇన్నేట్ డివినిటీ.
1: అయితే ఈ అజ్ఞానం కూడాను ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
0: హౌఎవర్ దిస్ ఇగ్నోరెన్స్ వేర్ ఫ్రమ్ హ్యాజ్ ఇట్ కమ్?
1: నీటిని కప్పినటువంటి నాచు నీటి నుండియే పుట్టింది.
0: The moss that covers the water is born out of water.
1: Suryuni kappinatuvanti meghamulu suryuni vallane udbhavinchayi.
0: The cloud that covers sun is born out of sun alone.
1: Kani pottunu teesinappude biyam manaku sachchatkaristundi.
0: When you remove the husk you will get the grain paddy.
1: Paachini pakkaku nettinappude neeru manaku kanipistundi.
0: When once you remove the moss you will find the water.
1: Meghamulu kadilipogane సూర్యుడు సత్ప్రకాశుడై ప్రకాశిస్తూ ఉంటాడు.
0: As clouds pass off, you will find the brilliant sun.
1: కనుక మానవునికి కప్పినటువంటి అజ్ఞానం అనేటువంటిదే తన యొక్క సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని తెలుసుకోలేకుండా చేస్తుంది.
0: And therefore, it is this cloud of ignorance that covers the real nature of man, which is being awareness and bliss.
1: ఈ అజ్ఞానం అనగా ఏమిటి?
0: What do you mean by this ignorance?
1: జ్ఞానం యొక్క అభావమే అజ్ఞానం.
0: ఇట్ ఈస్ జస్ట్ ది కౌంటర్ థాట్ దట్ ఇస్
1: థాట్. అజ్ఞానం వేరు జ్ఞానం వేరు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ఆర్ నాట్ సెపరేట్.
1: యాక్షన్ రియాక్షన్ సౌండ్ అండ్ రీసౌండ్.
0: దర్ యాక్షన్ అండ్ రియాక్షన్ సౌండ్ అండ్ రీసౌండ్.
1: జ్ఞానమే లేకుండా అజ్ఞానమే లేదు.
0: When there's no wisdom, there's no ignorance in fact.
1: జ్ఞానం ఉండటం చేతనే అజ్ఞానం కూడాను పక్కన షాడో వలే ఉంటుండాలి.
0: Because of wisdom, you find ignorance following it like a shadow.
1: కనుకనే మనము షాడోను మాత్రమే అనుసరిస్తున్నాము కానీ సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని మనం అనుసరించటం లేదు.
0: But we are following the shadow, but we are not following the form of the truth.
1: ఈ అజ్ఞానం అనేటువంటిది ప్రతి మానవునికి నీ ముందంజ వేస్తూ తనకంటే అధికంగా తాను ముందు ప్రయాణం చేస్తుంటుంది.
0: In fact, it is this ignorance, the shadow, that goes forth, proceeds ahead of all of us.
1: పిల్లలకు చక్కని సులభమైనటువంటి ఒక ఉపమానము.
0: A very good example so as to be easily understood by all.
1: సూర్యోదయమైంది.
0: Its sun has already risen.
1: నీవు సూర్యుని వైపున దృష్టి తిప్పినప్పుడు,
0: when you look towards the direction of the sun,
1: నీ యొక్క ప్రతిబింబం నీకు కనిపించదు.
0: You don't see your own reflection.
1: నీవు ముందు, ప్రతిబింబం వెనుక వస్తుంటుంది.
0: You will be in the front and the shadow will be behind.
1: కాని సూర్యునికి విరుద్ధంగా నీవు ముఖం తిప్పి పశ్చిమ వైపున నీవు ప్రయాణం చేస్తుంటే నీ షాడో నీకంటే ముందుగానే బయలుదేరిపోతుంటాడు.
0: On the other hand, if you walk opposite the direction of sunlight towards the west, your shadow will be in the front.
1: దానిని వెనక వేయాలని నీవు ఎంత పరిగెత్తినప్పటికీ అది నీకంటే ముందుగా పరిగెత్తుంటాడు.
0: By all effort you cannot brush it aside and put it behind. It runs forward.
1: జోడు ముందరండి ఓడి ఓగువాగా. మనం ఎంత పరిగెత్తాలనుకున్నప్పుడు మనకంటే ముందుగా మన జోడు పరిగెత్తుంటుంది.
0: దో వీ వాంట్ టు రన్ ఫాస్ట్ ఇట్స్ ఓన్లీ అవర్ స్లిప్పర్ దట్ గోస్ ఫోర్త్ ఫస్ట్.
1: ఈ జోడు పరిగెత్తడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: కాలితో సంబంధం ఉంది కాబట్టి జోడు పరిగెత్తుండాలి. కాలి నుంచి వదిలిపోతే జోడు పరిగెత్తడానికి వీలు కాదు.
0: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ ద ఫీట్ ఇట్ ద స్లిప్పర్స్ గో ఫ్రంట్ ఆర్ ఎల్స్ దే డోంట్ మూవ్ అట్ ఆల్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మనం భగవంతుని వైపున సచ్చిత్ ఆనంద స్వరూపుని వైపున మనము దృష్టిని తిప్పినప్పుడు మనకి అజ్ఞానం అనేటువంటిది వెనుకబడిపోతుంది.
0: లైక్ వైజ్
1: కనిపించనే కనిపించదు.
0: లైక్ వైజ్ when we look to God who is awareness bliss, naturally the ignorance will fall behind. దైవమును
1: విస్మరించి జగత్తు వైపున తిరిగి ప్రయాణం సల్పుకుంటూ చేతనే అజ్ఞానం అనేటువంటిది తనకంటే ముందుగానే పరిగెత్తుతూ ఉంటాడు.
0: Today man has forgotten God and he just walks towards the world and therefore is deluded by ignorance.
1: కనుకని ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధతాని. ఓ మానవుడా, అజ్ఞానమనే నిద్రలో నీ ఉంటున్నావు.
0: ఓ మ్యాన్, యు ఆర్ ఫాస్ట్ అస్లీప్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: నీవు ఎటువైపు నీవు ప్రయాణం చేస్తున్నావో నీకే తెలియటం లేదు.
0: యూ డోంట్ నో ఇన్ విచ్ డైరెక్షన్ యువర్ ట్రావెలింగ్.
1: దేనిని నీవు విశ్వసిస్తున్నావో నీకు అర్థం కావటం లేదు.
0: యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు బిలీవ్ ఇన్.
1: అసత్యాన్ని విశ్వసిస్తున్నావు, సత్యాన్ని విస్మరిస్తున్నావు.
0: యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఫాల్స్హుడ్ వేర్ యాజ్ యూ డోంట్ బిలీవ్ ది ట్రూత్.
1: ఒకడు నిద్రలో కలలుగంటున్నాడు.
0: వన్ వైల్ ఇన్ స్లీప్ డ్రీమ్డ్.
1: కానీ ఆ కలలు కంటున్న సమయం నందు అది ఏ సత్యమని భావిస్తుంటాడు.
0: దేర్ ఇన్ ద డ్రీమ్ హీ కన్సిడర్ ది ఎక్స్పీరియన్స్ ట్రూ.
1: ఒక ప్రెసిడెంట్ కు కల వచ్చింది.
0: ఎ ప్రెసిడెంట్ డ్రీమ్డ్.
1: లేక ఒక ప్రైమ్ మినిస్టర్ కు ఒక కల వచ్చింది.
0: ఆర్ ఎ ప్రైమ్ మినిస్టర్ డ్రీమ్డ్.
1: ఆ కలలో ఏదో తనకు అర్థం కానిటువంటివన్నీ కనిపించినాయి.
0: There he saw many of the meaningless things.
1: కాని ఆ ప్రెసిడెంట్ కాని ప్రైమ్ మినిస్టర్ కాని స్వప్నంలో నేను ప్రెసిడెంట్ ను, నేను ప్రైమ్ మినిస్టర్ ను, నేను రాజభవన్ లో ఉంటున్నాను అనేటువంటిది తెలియదు అతనికి.
0: But there in a dream, the president does not know that he is the president nor the prime minister.
1: ఆ స్వప్నములో ఉండినంత వరకు కూడాను తాను ఏదో షాపింగ్ చేస్తూ ఉండినట్టుగా, తాను ఎక్కడో అరణ్యంలో సంచరిస్తున్నట్టుగా కల వచ్చింది.
0: There in the dream, he dreamed that as if he was doing some shopping or in a forest.
1: విశ్వసిస్తున్నాడు మానవుడు.
0: Man considers true.
1: మెలకువ రాగానే నేను ప్రెసిడెంట్ ను, నేను ప్రైమ్ మినిస్టర్ ను, ఇది రాజభవనము అనేటువంటి సత్యము అతనికి గుర్తింపచేస్తుంది.
0: ద మూమెంట్ హీస్ అవేక్ హీ విల్ నో దట్ హీస్ ద ప్రెసిడెంట్ దట్ ఇస్ ద ప్యాలెస్ వేర్ హీ ఇస్.
1: కనుకనే మీరు సచ్చిత్ ఆనందం అనేటువంటి ప్రెసిడెంట్ మీరు.
0: సో దేర్ ఫోర్ యు ఆర్ ద ప్రెసిడెంట్. Namely, being aware of
1: ananda mane tundi prime ministers meeru.
0: You are the prime ministers of Sachidananda.
1: Annintiki ni deshamunike adhipati ainatundi vaaru meeru.
0: You are the head of the central
1: kaani ajnanam ane tundi nidralo meeru స్వప్నం కంటుంటే చేతనే ఈ జగత్ అనేటువంటిది మీకు కనిపిస్తుంటారు.
0: బికాస్ యు ఆర్ ఇన్ ద స్లీప్
1: నేను జగత్తులో ఒక సమాజం యొక్క వ్యక్తిని అని భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎన్ ఇండివిజువల్ ఇన్ సొసైటీ.
1: ఇది అంతా ఇక్కడ నువ్వు స్వప్నమే.
0: దిస్ ఈస్ ఆల్ ఎ డ్రీమ్.
1: ఇది అజ్ఞానము.
0: దిస్ ఈస్ ఇగ్నోరెన్స్.
1: ఇట్టి అజ్ఞానాన్ని మనం దూరం చేసుకోవాలంటే జ్ఞానాన్ని మనం పొందాలి.
0: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దిస్ ఇగ్నోరెన్స్ వన్ షుడ్ ఎక్వైర్
1: జ్ఞానం. అంటే ఏంటి?
0: వాట్ డు యు మీన్ బై విజ్డమ్?
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: The vision of non-dualism is wisdom.
1: Aneka mandi manavulu bhagavantunni aashistuntaru.
0: Many people want God.
1: Bhagavantunni aaradhistuntaru.
0: They worship God.
1: Bhagavantunni chintistuntaru.
0: They think of God.
1: Inta matram cheta bhagavantudu manaku labhyam kaadu ani gurtinchalekapothunnaru.
0: They don't recognize the fact. Merely by this they don't attain God.
1: నీవు చింతించినంత వరకు నీవు వేరు, భగవంతుడు వేరు.
0: సో లాంగ్ యూ థింక్ ఆఫ్ గాడ్, యూఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: భగవంతుడిని నీవు ఆశించినంత వరకు భగవంతుడు వేరు, నీవు వేరు.
0: సో లాంగ్ యూ వాంట్ హిమ్, యూఆర్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
1: మీరు ఇరువురు కూడా ఒక్కటి కావాలి.
0: బోత్ ఆఫ్ యూ షుడ్ బికమ్ వన్.
1: అది ఎప్పుడు కావచ్చు?
0: వెన్ ఇస్ ఇట్ పాసిబుల్?
1: నిన్ను నీవు అర్పితం గావించుకున్నప్పుడే అతను నీవే, నీవు అతనే.
0: వెన్ యూ ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ, యూ బికమ్ వన్ విత్ హిమ్.
1: I and you are one. Tatvam asi.
0: Tatvam asi, that the word.
1: Aham Brahmasmi.
0: Aham Brahmasmi, I am Brahman.
1: Tanun tanu arpitam gavinchukunnatundi vanike iddaru lekunda okkati gane ayipothundi. Bhagavantudu tanu okkade ayipothadu.
0: The one who offers himself totally becomes one with God.
1: Antavaraku bhagavantudu bhagavantude, bhaktudu bhaktude.
0: Till then, God will be God and human.
1: నీవు నీవే, దేవుడు దేవుడే.
0: And you and God are separate.
1: కనుకనే నేను దేవుడు కావాలి అనుకున్నప్పుడు నీవు దేవుడు ఒకటి కావాలంటే దైవానికి అర్పితం కావాలి.
0: So if you think that I should be one with God, you should offer totally yourself.
1: సర్బత్తు లోపల చక్కెర కలిపినాము.
0: Supposing you have mixed sugar in sharbat.
1: కానీ ఆ చక్కెర షర్బత్ అంతా చేరిపోయి ఏకమైపోయింది.
0: బట్ దిస్ వాటర్ గాట్ ఇట్స్ దిస్ షుగర్ మిక్స్.
1: ఈ షర్బత్ వేరే లేదు, చక్కెర వేరే లేదు.
0: అండ్ ద వాటర్ అండ్ షుగర్ ఆర్ నాట్ సెపరేట్.
1: రెండు ఏకమైపోయినాయి.
0: బోత్ బికమ్ వన్.
1: అయితే ఈ ఏకమైనప్పుడు కూడాను,
0: దో దే ఆర్ యునైటెడ్,
1: మానవత్వం అనేటువంటి ఒక దేహతత్వం కూడాను దీనిని ఏమాత్రం అర్థం చేసుకోలేదు.
0: This human life which identifies with the body,
1: ఈ మానవత్వంలో ఉండినటువంటి ఒక ఇంద్రియమును కూడాను దీనిని అర్థం చేసుకోనలేవు.
0: Senses of the human body cannot comprehend.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటి ఒక బుద్ధితత్వం కూడాను దీనిని అర్థం చేసుకోలేదు.
0: The intellect of the human life cannot reach anywhere.
1: కనుకనే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం దీనికి అతీతమైపోయినప్పుడే దీన్ని అర్థం చేసుకుంటుంది.
0: Therefore, the divine principle transcends human intellect.
1: ఇది ఒక టంబ్లర్ ఉంటుండాలి.
0: Here is a tumbler.
1: ఈ టంబ్లర్ లోపల ఒక విధమైన పండరసం ఉంది అనుకోండి.
0: You have fruit juice there.
1: పండరసం నాకు అలవాటు లేదు.
0: Swami doesn't take any fruit juice.
1: కానీ పండరసంగా భావిస్తున్నాం.
0: But you consist fruit juice.
1: ఈ పండరసము ఈ యొక్క టంబ్లర్ లో ఉంది.
0: Fruit juice is here in this tumbler.
1: కానీ ఈ పండరసం యొక్క రుచి ఈ టంబ్లర్కు తెలియదు.
0: But the tumbler does not know the taste of the fruit juice.
1: Tumbler ninduku untundadi pandarasam.
0: Though fruit juice is in full.
1: Kaani tumbler deeni ruchi teliyadu.
0: Tumbler doesn't know the taste.
1: Deento oka straw veyandi.
0: Put there a straw.
1: Ee straw vesi nee note tho lopala pilchukunnavu.
0: With the straw you draw the juice.
1: Aa straw ninduku sharbat aa oka pandarasam pothundadi.
0: The fruit juice flows through this
1: కానీ
0: straw.
1: ఆ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు.
0: ఈవెన్ ద స్ట్రా డస్ నాట్ నో ఇట్స్ టేస్ట్.
1: నాలుగు పైన పోయిన తర్వాత అప్పుడు పులుప తీప అని అక్కడ మాత్రం తెలుస్తుండాలి.
0: యాజ్ ఇట్ గోస్ టు ద టంగ్ ఇట్ విల్ నో వెదర్ ఇట్ ఇస్ సవర్ ఆర్ స్వీట్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మన దేహమే ఒక టంబ్లర్.
0: అవర్ బాడీ ఇస్ ఎ టంబ్లర్.
1: దీంట్లో దివ్యత్వం అనేటువంటి ఒక మధురమైన రసస్వరూపుడు భగవంంతుడు ఆ రసం ఉంటుండాలి.
0: The essence of the divinity, fruit juice, is there.
1: దేహానికి తెలియదు.
0: But the body, the tumbler doesn't
1: know. ఈ సెన్సెస్ అనేటువంటి ఒక స్ట్రాలు మనం వేసుకుని దాని ద్వారా అనుభవిస్తున్నాము.
0: We experience through the senses, namely the straw.
1: కానీ ఆ స్ట్రా కూడా తెలియదు.
0: The senses, the straw also does not know the taste.
1: బుద్ధి అదే జిహ్వ.
0: It is the intellect, the tongue.
1: దీనిని చెప్పాడు భక్తుడైనటువంటి యొక్క భగవత్ యొక్క చైతన్యుడు.
0: It is the Chaitanya who stated this.
1: జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం.

0: ఏమిటి ఆ మధురాక్షరము? ఓ జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్వం. ఓ నాలుక, రసము నెరిగినటువంటి ఓ నాలుక.
1: ఓ టంగ్ దట్ నోస్ ద టేస్ట్.
0: ఓ పవిత్రమైన నాలుక.
1: ఓ సీక్రెట్ టంగ్.
0: మధుర ప్రియత్వం, ఆ మధురత్వాన్ని అనుభవించేటువంటి ఓ నాలుక.
1: ఓ టంగ్ దట్ నోస్ ఎంజాయ్స్ ద స్వీట్నెస్.
0: ఈ బాహ్యమైనటువంటి ఒక రసాన్ని నీవు తీసుకుంటున్నావు.
1: యు ఆర్ జస్ట్ టేకింగ్ ఇన్ ది ఎక్స్టర్నల్ జ్యూస్.
0: ఆ రసము నిన్ను తృప్తిపరచలేదు.
1: ఇట్ కెన్ నెవర్ గ్రాటిఫై.
0: నీకు కేవలం టేస్ట్ ను మాత్రమే చూపిస్తుండదు, కానీ తిరిగి లోపల వెళ్ళిపోతుండాలి.
1: ఇట్ విల్ జస్ట్ మేక్ యూ నో ద టేస్ట్ బట్ ఇట్ గోస్ ఇన్.
0: కానీ అన్నింటికంటే మధురమైన రసము ఒకటి ఉండాలి విను.
1: బట్ లిసన్ టు దిస్, దేర్ స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.
0: గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి,
1: ద స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ ద డివైన్ నేమ్స్ ఆఫ్ గాడ్.
0: ఈ నామం నీవు చింతించు.
1: యు థింక్ ఆఫ్ దిస్ గాడ్స్ నేమ్.
0: ఇది అరిగిపోయేది కాదు.
1: ఇట్ కాంట్ బి డైజెస్టెడ్.
0: అరిగిపోయేటువంటిది కాదు.
1: ఇట్ వోంట్ మెల్ట్.
0: కదిలిపోయేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ మూవ్.
0: మెదిలిపోయేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ఎ ఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: హృదయములో నిశ్చయంగా నిర్మలంగా నిస్వార్థంగా నిరంతరం కూడాను మాధుర్యాన్ని అందిస్తుంటాడు.
1: ఇట్ గివ్స్ యూ ఆల్ ద స్వీట్నెస్ టు అవర్ హార్ట్ బీయింగ్ సెల్ఫ్లెస్ అబ్సల్యూట్లీ అండ్ ప్యూర్ అండ్ స్వీట్.
0: కనుక మానవుడు ఈనాడు భగవంతుణ్ణి తనకంటే భిన్నంగా భావించి ఆరాధన చేస్తున్నాడు.
1: దేర్ఫోర్ మ్యాన్ టుడే ఈస్ వర్షిపింగ్ గాడ్ కనుకనే డిఫరెంట్ ఫ్రమ్.
0: ఎన్ని తరములు ఎన్ని జన్మములు ఎన్ని యుగములు మారినప్పటికీ తాను భగవంతునితో ఐక్యం కాలేడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ మెనీ ఆఫ్ ద జనరేషన్స్ అండ్ లైవ్స్ అండ్ ఏజెస్ పాస్డ్ బై, యట్ హీ కెనాట్ అటైన్ రియలైజేషన్.
0: పాలలో నీరు చేరినట్టుగా ఏకమైపోవాలి భగవంతునిలో భక్తుడు.
1: జస్ట్ ఎస్ వాటర్ గెట్ మిక్స్డ్ ఇన్ మిల్క్.
0: దీనికి ఏ సాధనను చేయనక్కర్లేదు.
1: ఫర్ దిస్ యూ డోంట్ నీడ్
0: ఏ గ్రంథమును పఠించక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ టెక్స్ట్.
0: ఏ గురువును స్వీకరించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు ఎనీ టీచర్.
0: ఏ జపములు ధ్యానములు చేయనక్కర్లేదు.
1: నో పెనెన్స్ ఆర్ మెడిటేషన్ ఆర్ నీడెడ్.
0: ఒక్క ప్రేమతో మాత్రమే అది లభ్యమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ త్రూ లవ్ ఓన్లీ.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని బోధించేటువంటిదే వేదాంతము.
1: ఇట్ ఇస్ వేదాంత దట్ టీచెస్ లవ్.
0: కనుక మానవుడు తాను వేరు దైవం వేరు అనేటువంటి భిన్నాభిప్రాయములు ఉండినంత వరకు కూడాను నీవెన్ని భజనలైనా చేయి.
1: యు మే డూ ఎనీ నంబర్ ఆఫ్ భజన్స్ విత్ దిస్ ఫీలింగ్ ఆఫ్ డ్యువలిజం దట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
0: కానీ అది చేసేంత వరకు మాత్రము హాయిగా ఆనందంగా తలలుపుతావు.
1: సో లాంగ్ యూ డూ భజన్స్ యు నాట్ యువర్ హెడ్ ఇన్ ఎక్స్టసీ.
0: కానీ
1: బట్
0: హృదయం నిరంతరం కూడాను నిండినటువంటిది రసంతో.
1: But the heart is full of that essence.
0: Raso vaisaha ani bodhinchinadi upanishattulu.
1: Upanishad teaching is the essence.
0: Bhagavantudu rasa swaroopude.
1: God is in the form of rasa, the essence.
0: Neevu neerasa swaroopude.
1: God is rasa, the essence. You are neerasa.
0: Neerasattam povalante ee rasattam swikarinchali.
1: So in order to be strong you have to accept this essence.
0: Kanuka neerasattam ekkada prarambham avutundi?
1: What is the origin for this weakness?
0: Daivatvanni veru chesinappude neerasattam vastundi.
1: When once you consider yourself separate from God, you become weak.
0: Conscience annaru.
1: That is called conscience.
0: Adiye atma tattvamu.
1: That is the nature of atma.
0: Ilanti tattvanni manam chakkaga gurtinchukodaniki prayatninchali.
1: We have to make every effort to know it full.
0: Ilanti rasamulo lopala cheranivukokunda kontha abhimanamu ahankaramu rendu kudunu addu tavultu untayi.
1: We don't draw this essence totally because the ego and attachment come in our way.
0: Adisankarnu jaitri yatra salipinappudu,
1: when was on a tour to conquer the whole,
0: mandana mishrunni kudanu cheraadu.
1: There was also mandana mishra there.
0: Mandana mishrunuku Shankaracharyunaku vedantamunandu vadopavadam jarigindi.
1: There was heated argument between Shankara and Mandana Mishra there.
0: Evaru gelchidam evaru odipovatam anetundi daniki oka judge undali.
1: A judge is needed to decide.
0: Ee judge ni evariga undali, evaru nirnayinchagalaru.
1: Who can judge properly?
0: Shankaru vare cheppadu.
1: Shankara himself said.
0: Shankaru telusunu.
1: Shankara no.
0: Trikala gnani.
1: He knows all the three.
0: Mandana Mishra. Nee patri ainatundi okka Ubhaya Bharate manaku iddariki judge annadu.
1: Mandana Mishra, your wife Ubhaya Bharati is the judge. See the faith of Shankara.
0: Bhatta vaipane bharya satyam cheppochunu kani marakuru vaipane cheppadu kani Ubhaya Bharati alantidi kaadu.
1: Usually wife supports the husband, but Ubhaya Bharati is not of that sort.
0: Bheda rahitamainatundi yokka buddhi Ubhaya Bharati.
1: Ubhaya Bharati has no difference of that type.
0: Naadi needi aneetundi yokka vinnavipraayamulu levu.
1: She has no feelings of mind.
0: Adi idi aneetundi yokka tattvamulu levu ayamalindu.
1: She doesn't consider this and that.
0: Ekam satyapra bahudavadanti unnadi okkate satyamu.
1: She believes that in one truth.
0: అట్టి సత్యాన్ని గుర్తించినటువంటిది ఉభయ భారతి.
1: ఉభయ భారతి హస్ నోన్ ద ట్రూత్.
0: కాబట్టి ఉభయ భారతిని మనం సాక్ష్యంగా పెట్టుకున్నాము.
1: సో ఉభయ భారతి వాజ్ మేడ్ ద జడ్జ్.
0: ఇద్దరు వాదించారు.
1: బోత్ ఆర్గ్యూడ్.
0: కడపటికి
1: ఫైనల్లీ
0: మండన మిశ్రుడు ఓడిపోయాడు.
1: మండన మిశ్ర వాజ్ డిఫీటెడ్.
0: ఈ సత్యాన్ని ఏమాత్రము సంకోచం లేకుండా ఏ విధమైనటువంటి భయం లేకుండా నిర్భయంగా చెప్పింది. మండన మిశ్రుడు ఓడిపోయాడు అని చెప్పింది.
1: Ubhaya Bharati declared without any hesitation, fearlessly, that Mandana Mishra was defeated.
0: ఈ మాట విన్నంత మాత్రమున
1: మరి
0: కాలం కూడా అధికంగా తీసుకోలేదు. చెప్పిన మాటను దక్కించుకునే నిమిత్తమై అది సత్యము.
1: To keep up to the word given, that is
0: మరుక్షణమే మండన మిశ్రుడు సన్యాసాసనం తీసుకున్నాడు.
1: Immediately Mandana Mishra accepted the state of total renunciation.
0: అయితే నేను కూడాను అర్ధాంగి.
1: I am your wife.
0: అని ఆమె కూడాను సన్యాసాసనం తీసుకుంది.
1: She too became a renunciant.
0: ప్రాకృతమైనటువంటి యొక్క తత్వం ఒకవైపున పరతత్వం మరొక వైపున.
1: There is secular knowledge on one side, spiritual knowledge on
0: the other. ప్రవృత్తి అది నివృత్తి.
1: One is outward, other is inward.
0: ప్రవృత్తి నివృత్తుల యొక్క సంబంధం అనేటువంటిది అవినాభావ సంబంధంగా నిరూపించింది ఉభయ భారతి.
1: It was Ubhaya Bharati who brought in this coordination between the two.
0: Shadow మాదిరి తీసుకుంటూ వచ్చింది.
1: She considered both.
0: Reflection, reaction, resound గా చెప్తూ వచ్చింది.
1: She started teaching that everything is reaction, reflection.
0: ఎప్పుడు సన్యాసాసనం తీసుకున్నారో వేరు వేరు అయిపోయారు.
1: The moment they became renunciants, they got
0: Ubhaya Bharati ఒక ఆశ్రమం నిర్మించుకొని అక్కడ స్త్రీలను మాత్రమే చేర్చుకొని ఆమె వారందరికీ ఆత్మ ప్రబోధ జరుపుతుండాలి.
1: Ubhaya Bharati built a hermitage for exclusively for women and started teaching them.
0: కొంతమంది స్త్రీలతో చేరి ఆమె గంగా నదికి స్నానానికి వెళుతుండాలి తెల్లవారి.
1: Along with some other women, she went to Ganges to have a bath.
0: ఒక వైరాగ్యుడు అనేటువంటి పేరుతోపల
1: a man in the name of total ascetic
0: ఒక చెట్టు కింద పండుకున్నాడు పాపం.
1: Was just lying under the tree.
0: అతను సన్యాసి.
1: He is also an ascetic.
0: కేవలము అది కేవలము ఒక హృదయ సన్యాసం కాదది.
1: He is not one of the heart.
0: కేవలం వస్త్ర సన్యాసం అది.
1: ఈజ్ ఎస్థెటిక్ బై డ్రెస్.
0: కేవలం బట్టలు మార్చుకున్నారే కానీ బుద్ధులు మార్చుకోలేదు.
1: దే జస్ట్ కుడ్ చేంజ్ ద డ్రెస్ బట్ నాట్ దేర్ మెంటాలిటీ.
0: మార్చుకున్నారే కానీ గుణములు మారలేదు.
1: దే కుడ్ చేంజ్ గుడ్డలు ఆర్ డ్రెస్ బట్ నాట్ గుణాలు ఆర్ ది క్వాలిటీస్.
0: కానీ ఆ పండుకున్నటువంటి వ్యక్తి తాను నిత్యము నీరు త్రాగే నిమిత్తమై ఒక సొరకాయని ఎండిపోయిన సొరకాయ లోపల నీరు పోసుకొని దాన్ని ఎప్పుడు వాడుకునేటువంటి వాడు. దీన్ని ప్రక్కన పెడితే ఎవరైనా ఎత్తుకుని పోతారేమో అని తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు పాపం ఆ యొక్క వైరాగ్యుడు.
1: దిస్ ఎసిటిక్ జస్ట్ ఫర్ నేమ్ సేక్ క్యారీస్ విత్ హిమ్ ద బాటిల్ గోడ్ విచ్ ఇస్ డ్రై విత్ వాటర్ ఇన్ సైడ్ అండ్ వాజ్ హైడింగ్ ఇట్ సో దాట్ ఇట్ వుడ్ నాట్ బి స్టోన్.
0: అతనికి సరియైన వైరాగ్యం ప్రబోధించాలని సంకల్పించి ఉభయ భారతి తన వెంట వస్తున్నటువంటి స్త్రీలతో గట్టిగా చెప్పింది.
1: టు టీచ్ దిస్ లెసన్ ఆఫ్ డిటాచ్మెంట్ టు దిస్ ఫాల్స్ ఎసిటిక్ Ubhaya Bharati told loudly to her associates.
0: Streelara.
1: Women.
0: Chudandi atanu vairagyudu.
1: See, he is a renunciant.
0: Kani.
1: But.
0: Atani ee yokka ee surakai idi prakkana betti evaraina dongristaru emani dani pai inta abhimanam pettukuntunnadu paapam.
1: He has got so much of attachment to this bottle gourd.
0: Inta nirupayogamainatundi.
1: It's useless.
0: Tuchyamainatundi anani vadalekapothunnadu paapam.
1: It is so low, he is not able to give up.
0: తన తల కింద పెట్టుకుని పండుకున్నాడు అని.
1: అండ్ హీ జస్ట్ స్లీపింగ్ కీపింగ్ ఇట్ అండర్ హిస్ హెడ్.
0: విన్నాడు ఈ వైరాగ్యం.
1: దిస్ ఎసిటిక్ హర్డ్ దిస్.
0: చీ, నన్ను ఈ విధంగా అవమానం చేసింది కదా అని కోపం ఒకవైపున వచ్చింది.
1: హీ వాజ్ సో యాంగ్రీ బికాజ్ హీ వాజ్ ఇన్సల్టెడ్.
0: తిరిగి ఉభయ భారతి తన శిష్యులతో స్నానం చేసి తిరిగి వెనుకకు వస్తుండాలి.
1: ఉభయ భారతి వాజ్ రిటర్నింగ్ విత్ ఆల్ హర్ డిసైపుల్స్.
0: అది కనిపెట్టి ఈ సొరకాయను తీసి వాళ్ళ దగ్గరికి పారవేశాడు.
1: Watching that, he just threw this bottle gourd across.
0: అప్పుడు ఉభయ భారతి చెప్పింది, అయ్యో పాపము అభిమానమే అని అనుకున్నాను, అహంకారం కూడా ఉంటుండాలి ఇతనికి అని.
1: ఉభయ భారతి సెడ్, I thought it is only attachment. He has got this ego.
0: ఈ అహంకారమే లేకపోతే దీన్ని విసిరి నా కాళ్ళపై పడేస్తాడా?
1: In fact, he has no ego. How can he throw it like that?
0: రెండు నిమిషం నిలిచి
1: he waited there for a couple of minutes.
0: సన్యాసి.
1: He said, oh, ascetic.
0: నీకు అభిమానంతో పాటు అహంకారం కూడా నువ్వు పెరిగిపోతుందని.
1: You have got this attachment ego on the rise.
0: మంచిది కాదు.
1: It's not proper.
0: నీ వేసినటువంటి యొక్క ఈ గుడ్డలకైనా గౌరవాన్ని అందించు.
1: At least you should respect the dress you have put on.
0: కనుక నీవు ఈ అహంకారం అహంకారములు ఉండినంత వరకు కూడా నీవు సర్వసంగ పరిత్యాగి కాదు.
1: So long you are bound by this ego and attachment, you
0: cannot
1: be a renunciant.
0: గురం చేసి ఆత్మాభిమానంలో నీవు ప్రవేశించు.
1: So you have to develop love towards this ఆత్మ.
0: మంచి మధురమైనటువంటి శాంతమైనటువంటి చక్కని భావంతో ఆమె ప్రబోధించింది.
1: She taught in a very excellent way, in a palatable way.
0: జ్ఞానమునకు స్త్రీలు పురుషులు భేదం ఎక్కడుంది?
1: There is no difference of
0: దేహమునకు స్త్రీలు పురుషులు.
1: It's on the body.
0: జ్ఞానమునకు ఏ లింగ భేదములు లేదు.
1: But those of the wisdom don't have any
0: జాతి భేదములు లేదు.
1: No difference
0: ఏ వర్ణ భేదములు లేదు.
1: No color based on that.
0: ఏ ప్రకృతి భేదములు లేవు.
1: Nothing whatsoever.
0: పరిగెత్తి వచ్చాడు ఆమె పాదాలపైన పడ్డాడు సన్యాసి.
1: This ascetic ran and fell at her feet.
0: అమ్మా, ఎవరు ఈ సత్యాన్ని బోధించేటువంటి వ్యక్తులు లేకపోవడం చేతనే ఈ విధంగా సన్యాసులు ఈ విధమైన నటన చేస్తూ పోతున్నారు.
1: As no one there to teach us truth, this has been my behavior.
0: నేటి నుండి మా ఉభయ భారతే నా గురువు అని తాను నమస్కరించాడు.
1: From this day he declared that ఉభయ భారతి is his guru.
0: ఈ విధంగా
1: like this
0: మానవత్వంలో ఎన్ని విధమైనటువంటి సాధనలో చేసినట్టుగా కనిపిస్తుంటారు.
1: In human life it appears as if we follow many spiritual paths. కాశాయ
0: వస్త్రము లేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావలే బాబా, దయచేత ధన్యులు కావలెరా, ఎంతటి వారుని దయచేత ధన్యులు కావలెరా.
1: One may put on the ochre robes, one may wear the talisman and repeat, count the beads in the name of the Lord, but yet one has to fall at the feet of Baba.
0: ముక్కు మూసి జపమాచరించిన మ్రొక్కుచు బాగా నిలుచుండిన బ్రొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలి నన్ను కరుగదు మనసు, దయచేత ధన్యులు కావలెరా, ఎంతటి వారు నిదయచేత ధన్యులు కావలెరా.
1: One may close the nose and just stand on one leg and chant the name of God repeatedly, but yet God would not melt. It's only His grace that will make Him move towards you.
0: ఏమి ప్రయోజనం? ప్రాకృతికంగా మనం చేస్తున్నామే కాని ఈ జపములు ధ్యానములు దయకు సమీపమయ్యేటువంటి యొక్క స్థితిని మనం పొందగలుగుతున్నామా?
1: We chant
0: భగవంతుని యొక్క ప్రేమకు సన్నిహితులయ్యేటువంటి యొక్క మార్గాన్ని మనం వెతుకుతున్నామా? సత్యాన్ని తమకు తాము చక్కగా విచారించి ఉన్నప్పుడు సత్యం మనకు తక్షణమే బయటపడిపోతుంది.
1: One has to inquire within one's own self this basic truth.
0: కనుక ఈనాటి ప్రజలందరూ కూడాను
1: all people today
0: కేవలం అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు.
1: They follow many spiritual paths.
0: దీనికి మొట్టమొదట తనను చేరే పూర్వము స్నేహం కావాలి.
1: Before we merge in the divinity, it is the friendship which is foremost.
0: ఎవరితో ఫ్రెండ్షిప్ కావాలి?
1: With whom should we have this?
0: మారనటువంటి వాడితో ఫ్రెండ్షిప్ కావాలి.
1: You should develop friendship towards the one who would not change.
0: అది అమృత స్వరూపమైనటువంటి దైవత్వం.
1: That is immortal divinity.
0: చూడండి, నవవిధ మార్గంలో మీరు ఎన్నో పర్యాయాలను విన్నారు.
1: You might have heard of 9 parts of devotion.
0: శ్రవణం,
1: the listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాదసేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: సత్యం, ఆత్మనివేదనం,
1: సరెండర్.
0: స్నేహమైన తర్వాతనే ఆత్మనివేదన.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ఫ్రెండ్షిప్ ఇట్ ఎండ్స్ ఇన్ ది సరెండర్.
0: కనుకనే మొట్టమొదట భగవంతునితో స్నేహం కావాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ అవర్ గాడ్.
0: ఈ లోకంలో ఉండినటువంటి వారంతా కూడా ఫ్రెండ్స్ కానే కాదు.
1: ఆల్ వరల్డ్లీ పీపుల్ ఆర్ నాట్ అవర్ ఫ్రెండ్స్.
0: హలో హలో, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై పోయింది.
1: ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు హలో, హౌ ఆర్ యూ, గుడ్ బై.
0: ఇవి కాదు ఫ్రెండ్షిప్.
1: దాట్స్ నాట్ ఫ్రెండ్షిప్.
0: చెరువులో నీరు ఉండినంత వరకు కప్పలు ఉంటాయి, తర్వాత కప్ప ఒక్కటైనా ఉండదు.
1: సో లాంగ్ ది ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్ యూ ఫైండ్ ద ఫ్రాగ్.
0: టోబీలో డబ్బు, ఫాదర్ పొజిషన్ గట్టిగా ఉంటే, ఏ మినిస్టర్, ఏ ఎమ్మెల్యేనో, ఏ ఎంపీగానో ఉంటే అంతవరకు నీకు ఇదిగా ఉంటుంది, తర్వాత నిన్నెవ్వరు గుడ్ బై కూడా చెప్పరు.
1: సో లాంగ్ యువర్ ఫాదర్ ఇన్ పొజిషన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ విత్ మనీ ఇన్ యువర్ పాకెట్ ఎవ్రీబడి విల్ సే హలో, దే వోంట్ సే గుడ్ బై.
0: లండన్ లో క్రాంబర్ అనేటువంటి ఒక ప్రెసిడెంట్ ఉండేటువంటి వాడు,
1: దేర్ ఇన్ there in London in those days,
0: Cromwell
1: was the president.
0: కట్టకడపటికి ఏదో ఒక విధమైనటువంటి దోషం ఏర్పడిపోయింది, అతనికి ఉరి శిక్ష వచ్చింది.
1: సంథింగ్ హడ్ వెంట్ రాంగ్ అండ్ హి వాస్ హ్యాంగ్డ్.
0: పక్క పాలిటిక్స్. అతను
1: పక్క పాలిటీషియన్.
0: కోట్ల రూపాయలు పౌండ్స్ అంతా కూడా ఖర్చు పెట్టాడు.
1: హి స్పెండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పౌండ్స్.
0: స్నేహితులకంతా కూడా ఓటుకంతా కూడా ఎంతో ధనం అంతా ఇచ్చాడు.
1: హి పర్చేజ్డ్ ఓట్స్.
0: ఇల్లు ప్రదక్షిణలు చేశాడు.
1: హి వెంట్ రౌండ్ ఎవ్రీ హౌస్.
0: ఎంతో ధనము దారబోసుకున్నాడు.
1: హీ స్పెంట్ సో మచ్ మనీ.
0: కట్టగడపటికి అతనికి మెడకు ఊరి బిగించే సమయంలో తాను స్మరించుకుంటూ వచ్చాడు.
1: When he was about to be hanged, he started thinking, so
0: ఈ ధనమును నేను ఎంత దుర్వినియోగం చేస్తుంది.
1: What a waste I have done with this money.
0: నా పవిత్రమైనటువంటి కాలాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తుంది.
1: I wasted my sacred time.
0: ఈ దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఈ కాయాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తుంది.
1: I wasted this body which is divine and so sacred and important.
0: నా కాలమును, నా కర్మను, నా కనకమును, సర్వమును కూడా వ్యర్థం చేసుకున్నాను.
1: I wasted my body, the time and the gold and everything else.
0: ఇదే భగవంతునికి నేను అర్పితం చేసి ఉంటే ఎంత ఆనందించిండేటువంటి వాడను.
1: Had I but served my Lord in the
0: ఉత్తమ స్థితికి నేను పొందిండేవాడను.
1: ఐ వుడ్ హావ్ కమ్ టు ఎగ్జాల్ట్ పొజిషన్
0: పెట్టి ఇంత చేసి ఇన్ని విధములుగా కూడా వ్యక్తం చేసుకుని నాకు ఈ దుర్గతియా.
1: హావింగ్ స్పెండ్ సో మచ్ ఈస్ దిస్ మై ప్రెసెంట్ ప్లైట్.
0: నేను ఇంకెన్ని జన్మములు ఎత్తినప్పటికీ రాజకీయాల్లో నేను ప్రవేశించాలని ప్రామిస్ చేశాడు.
1: ఐ మే బి బోర్న్ రిపీటెడ్లీ బట్ ఐ విల్ నెవర్ సర్వ్ ఎనీ లార్డ్.
0: ప్రామిస్ ఎప్పుడు చేశాడో ఆ ప్రభుత్వానికి కూడా ఒక విధమైనటువంటి యొక్క కను తెరిపించాడు.
1: ద మూమెంట్ హీ మేడ్ సచ్ ఎ ప్రామిస్ ద గవర్నమెంట్ ఓపెన్డ్ ఇట్స్ ఐస్.
0: తక్షణమే ఆ ప్రతిజ్ఞను క్యాన్సిల్ చేసేశారు.
1: అండ్ ద పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ వాస్ క్యాన్సిల్డ్ ఇమిడియట్లీ.
0: ఒక్క భగవంతుని తరించి, ఓ భగవంతుడా నీకు చేయనటువంటి సేవలు ఈ యొక్క హస్తములు ఎందుకు.
1: ఓ గాడ్ వై షుడ్ ఐ హ్యావ్ దీస్ హ్యాండ్స్ ఇఫ్ ఐ కాంట్ సర్వ్ యూ.
0: దీనినే తుకారాం కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై తుకారాం.
0: రామా నేను అంగహీనుడను అని ప్రార్థించాడు.
1: ఇప్పుడే రామా ఐఎమ్ క్రిపుల్డ్.
0: దగ్గరున్న శిష్యులందరూ కూడాను ఏమిటి పిచ్చివాడైపోతున్నాడే, అన్ని అంగములు ఉంటున్నాయి కదా, అంగహీనుడని ఎందుకు చెప్పుకుంటున్నాడు.
1: ఆల్ డిసైపుల్స్ సెడ్ హి డిక్లేర్స్ హింసెల్ఫ్ హ్యాండిక్యాప్డ్ విత్ ఆల్ ద లింబ్స్ ఫైన్. వై?
0: నీ చేతులు ఉన్నాయి.
1: ఐ హావ్ హ్యాండ్స్.
0: కానీ నీ సేవలు చేయలేకపోతున్నాను, ఇది అంగహీనం కాదా? ఉండి ప్రయోజనం ఏమిటి?
1: With hands I am not able to serve you, therefore I am crippled.
0: Kannulu unnai.
1: I have eyes.
0: Kaani ninnu choodalekapothunnanu.
1: I am not able to see.
0: Ee kannulu endukosamani.
1: What for then?
0: Kevalamu oka pattikaya vale untunnayi kannulu.
1: There is something like the fruits of the cotton plants.
0: Chevulu unnai.
1: Have ears?
0: నీ యొక్క వేణుగానాన్ని వినలేకపోతున్నాను.
1: ఐఎమ్ నాట్ ఏబుల్ టు లిసన్ యువర్ మెలోడియస్ మ్యూజిక్.
0: నీ మధురమైనటువంటి వాక్యాలు నేను శ్రవణం చేయలేకపోతున్నాను.
1: ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్ యూ యువర్ టీచింగ్.
0: కుక్కలు కుక్కలు నక్కలు దూరేటువంటి ఒక కేవ్స్ మాదిరి ఉంటున్నాయి ఈ చెవులు.
1: మై ఇయర్స్ ఆర్ లైక్ కేవ్స్ సో దాట్ ద ఫాక్సెస్ అండ్ డాగ్స్ కుడ్ ఎంటర్.
0: కాళ్ళు ఉంటున్నాయి.
1: ఐ హావ్ లెగ్స్.
0: కానీ నిన్ను నేను ప్రదక్షిణ చేసి నమస్కరించలేకపోతున్నాను.
1: బట్ ఐ కుడ్ నాట్ గో రౌండ్ యూ డూ
0: బజార్ బజార్ తిరుగుతున్నాను.
1: ఐ గో రౌండ్ ఎవ్రీ స్ట్రీట్.
0: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ. ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగనుండరేల ఓ చెవులా, వద్దికగనుండరేల ఓ చెవులా.
1: ఓ ఇయర్స్, యు ఆర్ రెడీ టు గో అరౌండ్ ఎవ్రీ స్ట్రీట్ అండ్ లిసన్ టు ఆల్ ద గాసిప్ అండ్ ద వెయిన్ టాక్, బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు హియర్ ద డివినిటీ అండ్ ద మెజెస్టీ ఆఫ్ గాడ్.
0: నేని సునకంబు వలె మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే. క్షణమును క్షణమును దైవ సన్నిధి నిలువగా, క్షణమును దైవ సన్నిధి నిలువగా పాదముల అది కష్టమా.
1: ఓ ఫీట్, యూ జస్ట్ రన్ అబౌట్ లైక్ ఎన్ ఎయిమ్లెస్ డాగ్ దట్ రన్స్ అబౌట్ అలాంగ్ ద స్ట్రీట్, బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు గో టు నియర్ గాడ్.
0: ఏమి ప్రయోజనం ఈ అంగములంతా ఉంది?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్?
0: ఈ సేవకు ఇవి ఉపయోగించాలి.
1: దే షుడ్ బి యూస్ టు సర్వ్ గాడ్.
0: సూరదాసుని కూడా చెప్పాడు.
1: ది సేమ్ థింగ్ ఇస్ స్టేట్ బై సూరదాస్.
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింపనెరీ.
1: దో వీ హ్యావ్ ఐస్ బట్ యెట్ వీఆర్ బ్లైండ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ డివైన్ ఫామ్.
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నాకు కన్నులు ఇస్తానని కోరుతున్నావా?
1: యూ వాంట్ టు గివ్ మీ విజన్?
0: నాకు కన్నులు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ సైట్.
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శించినారా? ఎంతమంది కన్నులు లేవు, వాళ్ళంతా నిన్ను చూచారా?
1: సో మెనీ పీపుల్ హావ్ ఐ సైట్. డూ దే సీ యూ?
0: చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీగాన మాలింప నెరరైరి.
1: Though they have ears, they are deaf, they are not able to listen to your music.
0: పాణి పంకజమందు పరమాత్మ ఉండియు పాడు సంసారంబు కోరిరేరి.
1: Though God is imprisoned in one's own heart, but they want family life.
0: హృదయంలోనే ఉంటున్నాడు పరమాత్ముడు.
1: God is in you.
0: అతన్ని వదిలిపెడుతున్నావు.
1: But you just leave him.
0: ఎక్కడో బజార్ వెంట తిరిగి నీవన్నీ బిజాలా ఒక సంసారంలో ప్రవేశిస్తున్నావు.
1: You go about in the world and enter into family life.
0: కన్నులనిచ్చినది ఎందుకు తెలుసా అందరి చూచేటందులక.
1: You know why eyes are given? Is it to look at everybody?
0: దీనినే పురందర్దాసు కూడా చెప్పాడు.
1: The same thing పురందర్దాసు.

0: What for are the eyes that cannot look at God, that cannot look at Rama? What for
1: my eyes and looks? దేహములో సర్వాంగములు కూడాను సార్థకంగా గావించుకునే నిమిత్తమై నీకు అనుగ్రహించినటువంటివే గాని మిస్యూజ్ చేయటానికి కాని పెడమార్గం పట్టించడానికి కాని తప్పు మార్గంలో నడచడానికి కాని కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే నిజమైన మానవత్వం.
0: The true human life and human quality lies in understanding the truth that senses have got to be made use of in a proper way so that we don't lead them in a wrong path.
1: తానే చూసుకుంటాడు సర్వము.
0: He will take care of
1: it. రామ్ రామ్ రామ్ రామ్ రామ్ జపమిస్తే నా పొట్ట నింపేది ఎవరయ్యా అంటారు కొంతమంది.
0: Some say if I sing the glory of God, who will give me food?
1: నా జీవితం జరగాలి కదా అంటారు.
0: They say I should carry out my living.
1: నార పెట్టిన వాడు నీరు పోయిదా?
0: The one who has sown the seeds will
1: he not water? If we
0: chant wholeheartedly, will
1: he not take care of you? The one who
0: takes care of the entire cosmos, can't he take care of you?
1: అంతా తానే చూసుకుంటాడు.
0: హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్.
1: బెట్ట తుదియల్లి పుట్టిద వృక్షకే కట్టెయను కట్టి నీరిదే దర్యారో. కొండపైన రాతిపైన పుట్టింది ఒక చెట్టు.
0: A tree is born on a mountain top rock.
1: ఆ వేర్లన్నీ రాళ్లపైననే ఉన్నాయి.
0: All roots are spread all over the rock.
1: కట్టెయను కట్టి నీరిదే దర్యారో. దానికి కట్ట కట్టి ఎరువు వేసి నీరు పోసి పెంచిన వాడు ఎవరు?
0: హూ మెన్యూడ్ ఇట్, హూ వాటర్డ్ ఇట్?
1: దైవమే దాన్ని పెంచాడు.
0: గాడ్ హింసెల్ఫ్.
1: కల్తా హృదయల్లి రాయి ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ రాక్.
1: కానీ రాయిని కొట్టినప్పుడు ఆ రాతి బండ లోపల ఒక కప్ప వచ్చింది బయట.
0: వెన్ యూ జస్ట్ బ్రేక్ ఎ బౌల్డర్ యూ ఫైండ్ ఎ ఫ్రాగ్ జంపింగ్ అవుట్.

0: ఆ యొక్క రాతిలో ఉండినటువంటి కప్పకు అక్కడ ఆహారాన్ని ఎవరు పెట్టారు? మీ తాత పెట్టాడా? మీ నాన్న పెట్టాడా?
1: హూ సర్వ్డ్ ఫుడ్ టు దట్ ఫ్రాగ్ ప్రెసెంట్ విద్ ఇన్ ఎ బౌల్డర్? ఈజ్ ఇట్ యువర్ ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ దట్ ఫెడ్ ద ఫ్రాగ్?
0: ఈ మాట వినేటప్పటికీ శివాజీకి చాలా తెలివి వచ్చింది.
1: When he heard this, Shivaji became suddenly all of a sudden intelligent.
0: తులసిదాసు అనే తుకారాం ఎంతనో భక్తుడు.
1: తుకారాం
0: అలాంటి సమయంలో చెప్పాడు, తన ఎదురుగానే రాతిని కొట్టించాడు.
1: And he made this
0: కొట్టేటప్పటికి అందులోపల ఒక చిన్న కప్ప బయటకు వచ్చేసింది.
1: Out of the boulder, a small
0: ఈ రాజ్యాన్నంతా నేను ఏనుకుంటున్నానని చెప్పి అహంకార పడుతున్నావు శివాజీ.
1: ఓ శివాజీ, యువర్ ఎగోయిస్టిక్ బికాస్ యువర్ రూలింగ్ ది హోల్ కింగ్డమ్.
0: దీన్ని నువ్వేనా పాలించింది?
1: Are you really taking care of this frog?
0: ఈ ఏమైన దీన్ని ఏమైనా ఒక టిఫిన్ క్యారీ అన్నం పంపిస్తున్నావా దీనికి ఏమైనా?
1: ఆర్ యూ సెండింగ్ ఎవ్రీడే టిఫిన్ క్యారియర్?
0: భగవంతుడే అన్ని చేస్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ డస్ ఎవ్రీథింగ్.
0: నెమెలిగే చిత్రబన్నవన్ బరిదవర్యారో పీకాక్. నెమలికి ఎంత చక్కని వర్ణాన్ని వేశారు, ఎంత చక్కని రంగులు తీర్చిదిద్దారు. ఎవరు వేశారు ఈ రంగులు?
1: Peacock has got so many beautiful, lovely colors.
0: ఎంత గొప్ప బెస్ట్ పెయింటర్స్ అని ఎప్పటికీ ఈ రంగుల్లో పీకాక్ ఒరిజినల్ రంగులు అక్కడ రావు.
1: Even the best painter can't bring out that original color.
0: కేవలం అక్కడ ఆర్టిఫిషియల్ వస్తాయి కానీ హార్ట్ఫుల్ అయినటువంటి కలర్స్ రావు.
1: Everything will be artificial but not heartful.

0: పచ్చని చిలుకకు ఎర్రని ముక్కు పెట్టాడు. ఎవరు పెట్టారు ఈ కలర్? ఎంత చక్కని మ్యాచ్.
1: A green parrot has got a red beak. What a good matching it is. Who did it?
0: నిజముగా భగవత్ సృష్టి లోపల ఉండేటువంటి రహస్యాలు ఎంత గొప్పవిగా ఉన్నాయి.
1: There's so many secrets, mysteries in this nature.
0: ఇందులో పిట్ట ఉంది.
1: In the egg, there is present the young one there inside. There is young one. There is a bird inside the egg.
0: కాబట్టి గుడ్డులో పిట్ట పుట్టుతుండాలి.
1: There is a bird inside the egg.
0: విత్తులో వృక్షం పుడుతుండాలి.
1: And
0: మనిషిలో మనిషి పుడుతున్నాడు.
1: And therefore the seed is
0: ఎవరు నిర్మించినటువంటిది?
1: The plant is born of the seed.
0: ఏది ఇది ప్లాన్?
1: And the human begets another human. Whose plan it is?
0: ఏది కాదు.
1: Nothing but
0: దైవం యొక్క నిర్ణయాలే.
1: It's all God's will.
0: అలాంటి పవిత్రమైనటువంటి దైవ సృష్టి అనేటువంటి దాన్ని అర్థం చేసుకునలేక తుచ్చమైన అల్పమైనటువంటి యొక్క మానవత్వాన్ని గొప్పగా ఘనంగా వర్ణించుకుంటున్నాం మనం.
1: మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సాంక్టిటీ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఇన్ దిస్ నేచర్ బట్ హి గోస్ బై దిస్ లో మీన్ వర్డ్.
0: ఎక్కడికో వెళ్లి కొండలు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో గుండు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో కుక్కలు అంతా కూడా నువ్వు వర్ణించుకుంటూ వచ్చున్నాయట.
1: The dogs went on describing, extolling Hanuman, who could carry mountains.
0: కొండలు కొండలే మోసినటువంటి హనుమంతునికి గులకరాడు ఎంతరా అన్నాడు.
1: హనుమాన్ హూ కుడ్ క్యారీ ద మౌంటైన్స్, వాట్ ఫార్ ఆఫ్ దీస్ పెబుల్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: రామ లక్ష్మణ ఇరువురు కూడాను రామేశ్వరం వెళుతున్నారు.
1: రామ అండ్ లక్ష్మణ వర్ ప్రొసీడింగ్ టు రామేశ్వరం.
0: ఈ రామేశ్వరం వెళ్లే సమయం లోపల
1: యాజ్ దే వర్ గోయింగ్
0: ఒక రామలింగేశ్వరుని ప్రతిష్ఠించాలి అని సంకల్పించుకున్నారు.
1: దే డిసైడెడ్ టు ఇన్స్టాల్ రామలింగేశ్వర.
0: అనగా ఏదో ఒక రీతి లోపల జగత్తంతా కూడాను భగవంతుని నామస్మరణ చేయాలనేటువంటి సంకల్పం చేతనే అక్కడ రామేశ్వరం దగ్గర రామలింగేశ్వర అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పారు.
1: విత్ ది ఐడియా దట్ ద హోల్ వరల్డ్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దే డిసైడెడ్ టు
0: రామ అంటే తప్ప ఇంకా లింగుడు అంటే జంగడు అంటే ఏమాత్రం ఇష్టం లేదు.
1: బట్ ఇట్స్ ఓన్లీ రామాస్ నేమ్ దట్ ఈస్ రియల్ ఇష్టం, బట్ నాట్ శివాస్ నేమ్ ఆర్ లింగ.
0: ఎద్దునెక్కినా గద్దెనెక్కినా ఇద్దరొక్కడే ఓరన్నా.
1: వన్ మే హ్యావ్ ద బుల్ యాజ్ ద చారియట్ ఆర్ దట్ ఆఫ్ బర్డ్, బట్ ఓన్లీ సేమ్ గాడ్.
0: రాములు బోధిస్తూ వచ్చాడు.
1: దట్ హ్యాస్ బీన్ ది టీచింగ్ ఆల్ ది వైల్.
0: కానీ రాములు అంటే ఉన్నటువంటి ప్రేమ ఇంకో దానిపైన లేదు అతనికి.
1: But he has got intense love for Rama.
0: పంపాడు హనుమంతునే పంపాడు.
1: And he sent Hanuman himself.
0: కులికేవాడు ఎదురుగా కులికేవాడట.
1: ఇన్ ఫ్రంట్
0: ఎవరు వద్దంటున్నారో వాడితోనే ఆ పని చేపిస్తాడు.
1: ద వన్ హూ సేస్ నో గాడ్ విల్ సీ టు ఇట్ హీ హిమ్సెల్ఫ్ విల్ డూ ఇట్.
0: హనుమాన్,
1: హనుమాన్
0: నీవు వెళ్లి పలాని పర్వతం పైకి వెళ్లి నీకు ఒక లింగాన్ని తీసుకుని రా, ప్రతిష్ఠ చేయాలి అన్నాడు.
1: హనుమాన్ యూ గో టు ద మౌంటైన్ అండ్ బ్రింగ్ లింగ విచ్ హాస్ గాట్ టు బి ఇన్స్టాల్డ్ హియర్.
0: అతనికి అంత ఇంట్రెస్ట్ లేదు.
1: హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్.
0: ఉత్సాహం చూపించలేదు.
1: హీఈస్ నాట్ ఎంకరేజ్డ్.
0: కానీ పలాని టైం లోపలనే ప్రతిష్ఠ చేయాలి, నీవు తక్షణమే తీసుకుని రా అన్నాడు.
1: హీ సెడ్ ఇన్స్టాలేషన్ సెరమనీ మస్ట్ టేక్ ప్లేస్ ఎట్ అన్ అపాయింటెడ్ టైం, గో అండ్ బ్రింగ్ ఇట్.
0: వెళ్లాడు, తీసుకుని వచ్చాడు.
1: హీ వెంట్ అండ్ బ్రాట్ ఇట్.
0: కానీ ఎక్కడ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడనే ఆ యొక్క జ్ఞానం కూడా ఉంటుంది.
1: వేర్ దేర్ ఇస్ స్టెడ్ఫాస్ట్నెస్ దేర్ ఇస్ విజ్డమ్.
0: శ్రద్ధ లేనప్పుడు జ్ఞానం కూడా పనిచేయదు.
1: విదౌట్ సిన్సిరిటీ అండ్ విజ్డమ్ విల్ నాట్ హెల్ప్ యూ.
0: రాముడు చెప్పినటువంటి కాలమునకు 10 నిమిషముల ఆలస్యంగా వచ్చాడు.
1: హనుమాన్ వాజ్ రాదర్ లేట్ బై అబౌట్ 10 మినిట్స్.
0: కానీ రాముడు ఆలోపనే ఇసుక లింగాన్ని చేసి అక్కడ ప్రతిష్ఠ చేశారు.
1: బట్ రామ మేడ్ లింగ్ అవుట్ ఆఫ్ ద శాండ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇట్ దేర్.
0: 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది కాబట్టి ముహూర్తం తప్పిపోయిందని ఆ లింగాన్ని వద్దన్నాడు.
1: యాజ్ ద లింగ వాజ్ బ్రాట్ లేట్ బై 10 మినిట్స్ హి రిజెక్టెడ్.
0: హనుమంతునికి బాగా కోపం వచ్చింది.
1: హనుమాన్ వాజ్ వెరీ యాంగ్రీ.
0: నేను ఇంత కష్టపడి తీసుకుని వచ్చినటువంటి లింగాన్ని విసిరి పారవేసేసేసాడు నాకు వద్దు పోమని.
1: ఐ స్ట్రగుల్ హార్డ్ అండ్ యూ సింప్లీ రిజెక్టెడ్ ఇట్.
0: అప్పుడే రాముల పైన కూడా కోపం వచ్చింది.
1: అండ్ వాజ్ యాంగ్రీ విత్ ద లార్డ్ ఆల్సో.
0: ఏమిటి, నాలో భక్తి తక్కువ లేక నీలో శక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: త్యాగరాజు కూడా చాలా దీన్ని వర్ణిస్తుకుంటూ కూర్చున్నారు.
1: త్యాగరాజ్ ఆల్సో నెరేటెడ్ ఇన్ ఫోర్.
0: రాముల్లో శక్తి లేదా, నాలో భక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ డివోషన్ ఆర్
0: ఇవి రెండు ఏదో నిర్ణయం కావాలి.
1: One must be decided.
0: ఈ నిర్ణయం అయ్యేంత వరకు నేను ఆత్మ శాంతి లభించదు.
1: Until this is decided, I will not have peace.
0: కూర్చున్నాడు.
1: He sat.
0: నాలో భక్తి ఉన్నది.
1: I have devotion.
0: ఒక్కొక్క వెంట్రుకు పెరికాడు, చూచాడు ఒక్కొక్క వెంట్రుకు కూడాను రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రోమ రోమము రామ నామాన్ని స్మరిస్తుంటుండాలి.
1: హి స్టార్టెడ్ టేకింగ్ అవుట్ ఈచ్ వన్ ఆఫ్ ది హెయిర్స్ అవుట్ ఆఫ్ ది బాడీ, ఎవ్రీథింగ్ రిసౌండెడ్ విత్ రామ.
0: కాబట్టి నాలో భక్తి ఉంది అని తనకు తానే సర్టిఫికేట్ చేసుకున్నాడు.
1: సో హి గేవ్ సర్టిఫికేట్ టు హిమ్సెల్ఫ్ దట్ హి హస్ గాట్ డివోషన్.
0: రాముల్లోనే శక్తి లేదు,
1: రామ హ్యాస్ నో పవర్,
0: నాలో భక్తి ఉంది,
1: ఐ హావ్ డివోషన్.
0: చూడండి అహంకారం, ఆ భక్తిలో కూడా ఒక విధమైనటువంటి అహంకారం ప్రారంభమవుతుంది.
1: సో దేర్ ఇస్ ఈగో ఈవెన్ ఇన్ డివోషన్.
0: మరి యోచన చేశాడు,
1: హీ థాట్ ఓవర్ లేటర్,
0: ఛా ఎంత పొరపాటుతున్నాను,
1: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఇస్,
0: భగవంతుల్లో శక్తి లేకపోతే నేను ఇంతటి సముద్రాన్ని దాటిండేవాడనా,
1: ఇన్ ఫ్యాక్ట్
0: నేను ఇంతటి ఘనకార్యములు చేసిండేటువంటి వాడనా,
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ గాడ్ హ్యాస్ నో పవర్ కుడ్ ఎవర్ క్రాస్ దిస్ ఓషన్.
0: పురస్కరించుకునే త్యాగరాజ్ చెప్పాడు,

0: Can a monkey cross this ocean? Can you just mind the Lord, Yamota?
1: Devi valachuna లక్ష్మణుండు కొలచున ప్రపంచమంతా లక్ష్మీదేవిని ప్రార్థిస్తుండాలి.
0: ద హోల్ వరల్డ్ వర్షిప్స్ ద గాడెస్ ఆఫ్ వెల్త్ లక్ష్మి.
1: ఏ మానవుడు చూసినా గానీ ఓ లక్ష్మీ నాకు ప్రసాదించు లక్ష్మిని అని లక్ష్మిని ఆరాధన చేస్తుండాలి.
0: ఎవ్రీవన్ వర్షిప్స్ ద గాడెస్ ఆఫ్ వెల్త్ లక్ష్మి.
1: ఆరాధన చేస్తున్నటువంటి ఆ లక్ష్మి నిన్ను వరించాలంటే ఎంత గొప్పతనం ఉండాలి నీ లోపల.
0: Lakshmi worship by everybody worships you. You must be great.
1: Lakshmi Devi valachuna.
0: Will she serve you?
1: Lakshmanundu kolachuna.
0: Will Lakshmana serve you?

0: ऊपर.
1: Will that intelligent Bharata serve you? The power of Rama is so mighty, infinite.
0: వీళ్ళందరూ సామాన్యంగా వచ్చేటువంటి వారు అనుకున్నావా?
1: Do you think they are ordinary people?
0: ఇలా చూడు ఎంతటువంటి వాడు భరతుడు, ఎంత సుచుబుద్ధి గలవాడు.
1: హౌ ఇంటెలిజెంట్ భరత.
0: వీళ్ళందరూ నీలో శక్తి లేకపోతే ఏ అర్జెంటీనా, ఏ ఆస్ట్రేలియా, ఏ రష్యా, ఏ చైనా, ఏ జపాను, ఏ జర్మనీ, వీళ్ళందరూ ఎందుకోసం ఇక్కడ వస్తున్నారు? ఏమీ లేకపోతే ఎందుకు వస్తారు ఇక్కడ? అప్పుడు ఆ త్యాగరాజు కూడా అంటున్నాడు, ఏమీ లేకపోతే ఇంతమంది ఏ విధంగా నిన్ను కొలుస్తారు? కనుక ఓ రామా, నీ శక్తి ఎంతో గొప్పది అన్నాడు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్, వై పీపుల్ ఫ్రమ్ అర్జెంటీనా, ఇటలీ, ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్, వై షుడ్ దే కమ్ హియర్?
0: ఎవరికి ఏ ఇన్విటేషన్ పంపడం లేదు.
1: నో ఇన్విటేషన్ ఇస్ సెంట్ ఎనీబడీ.
0: కనుక ఆ శక్తియే, ఆ మ్యాగ్నెట్టే, ఆ దివ్యత్వమే, ఆ పవిత్రమే, ఆ యొక్క దైవత్వమే అన్నిటినీ ఆకర్షిస్తుంది.
1: ఇట్ ఇస్ ద డివైన్ పవర్, ఇట్ ఇస్ ద డివైన్ మ్యాగ్నెటిక్ పవర్ దట్ డ్రాస్ అండ్ అట్రాక్స్ ఎవరీబడీ.
0: హనుమంతుడు ఆ యొక్క లింగాన్ని,
1: అండ్ దిస్ ఇస్ హనుమాన్ దట్ బ్రాట్ దిస్.
0: తర్వాత ప్రతిష్ఠ అయిపోయింది, రామేశ్వరం వెళ్ళారు, ఇంత కార్యం చెప్పి తిరిగి వస్తున్నారు.
1: దట్ ఇన్స్టలేషన్ ఫంక్షన్ వాస్ ఓవర్.
0: సమయంలో తిరిగి హనుమంతుడిని పరీక్ష చేయాలి శ్రీరాముడు.
1: శ్రీరామ వాంటెడ్ టు టెస్ట్ హనుమాన్.
0: భగవంతునికి ఎప్పుడు పరీక్ష అనేటువంటిది ఒక ఆశ.
1: టెస్టింగ్ ఏ డివోటీ ఇస్ ది టెస్ట్ ఆఫ్ గాడ్.
0: ఆ యొక్క భక్తును టెస్ట్ చేసినప్పుడే అతనికి ఒక చక్కని టెస్ట్ రెస్ట్.
1: ఇట్ ఈస్ ది టేస్ట్ అండ్ ది రెస్ట్ టు గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
0: వస్తూ వస్తూ వస్తూ కాలు ఏదో కొంచెం తగిలి కింద పడినట్టుగా పడ్డాడు రాముడు.
1: రామ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి ఫెల్ డౌన్.
0: చిన్న ఒక రాయి
1: ఇస్ అ స్మాల్
0: పెబుల్ కాలికి తగులుకొని తాను కింద పడినట్టుగా పడ్డాడు.
1: బికాస్ ఆఫ్ ఎ పెబుల్ ఆన్ ద వే హి ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి స్లిప్డ్.
0: వెనకలనే ఉంటున్నాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ వాస్ స్టాండింగ్ బిహైండ్
0: అని ప్రశ్నించాడు.
1: హి సెడ్ వాట్ హ్యాపెండ్.
0: అబ్బే ఏమిటి లేదు చిన్న రాయి అన్నాడు.
1: ఇస్ నథింగ్ హడ్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఆల్ స్మాల్ పెబుల్.
0: హనుమంతుడు వచ్చాడు.
1: హనుమాన్ కేమ్.
0: ఈ దారిలో ఇంకెవరైనా నడుస్తుంటే వాళ్ళందరికీ కూడా ఈ విధమైనటువంటి తొందరలు ఇస్తుందో ఏమో, ఈ రాత్రి నేను పెరిగి వారేస్తానన్నాడు.
1: ఓ సచ్ పెబుల్స్ అండ్ స్మాల్ స్టోన్స్ ఆన్ ద వే మేక్ ట్రబుల్ సంబడి, దేర్ఫర్ ఐ విల్ రిమూవ్ దెమ్.
0: హనుమంత.
1: హనుమాన్.
0: కొండలు మోసిన వానికి ఈ గులకరాయి నీకెంత, దీని పని విచ్చిపెట్టు.
1: యూ హ్యావ్
0: జోలికి నువ్వు పోవద్దు.
1: యూ హ్యావ్ క్యారీడ్ దట్ మైటీ మౌంటైన్స్, యు ఆర్ సింప్లీ
0: ఇంకొక పర్యాయం, నేనే జాగ్రత్తగానే వస్తాను, రాతి దోషం కాదు అన్నాడు.
1: నెక్స్ట్ టైం ఐ విల్ బి వాచ్ఫుల్ యాజ్ ఐ వాక్.
0: లేదు లేదు, దీన్ని తీసివేయాలి అని చెప్పి పట్టుబట్టాడు.
1: హనుమాన్ డిటర్మిన్డ్ టు రిమూవ్ ఆల్ దిస్ పేపర్స్ ఫ్రమ్ ద వే.
0: జన్మ వాసన,
1: ఇట్స్ ఆల్ ద ట్రెండ్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: పుట్టిన ఇల్లు, పెట్టిన పేరు కోతికి, చంచలత్వానికి.
1: ది మంకీ స్టాండ్స్ ఫర్ ఆల్ ద వేవరింగ్ మైండ్.
0: ఇంత ఎడమ చేత్తో అటు తీసివేయడానికి ప్రయత్నించాడు.
1: హి వాస్ ట్రైయింగ్ టు టేక్ ఇట్ అవుట్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్. హి డిడ్ నాట్ మూవ్.
0: తర్వాత రెండు చేతులు పట్టాడు.
1: విత్ బోత్ ది హ్యాండ్స్ హి వాంటెడ్ టు రిమూవ్.
0: కదలలేదు.
1: హి కుడ్ నాట్.
0: తన శక్తినంతా ఉపయోగపెట్టాడు.
1: హి మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ పవర్ అండ్ ఎనర్జీ.
0: కించిత్తైనా కూడా అది కదలలేదు.
1: హి కుడ్ నాట్ లిఫ్ట్ ఇట్ ఈవెన్ ఎన్ ఇంచ్.
0: హనుమంతుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాస్ సర్ప్రైజ్.
0: రామా ఏమిటి ఈ యొక్క నీ ఇల్లులు?
1: రామా వాట్స్ ఆల్ యువర్ మిస్టరీ, వాట్స్ ఆల్ దిస్?
0: ఏమిటి లేదు హనుమాన్.
1: నథింగ్ వాట్స్ ఎవర్ హనుమాన్.
0: నువ్వేం దీనికి శ్రమ పడినక్కర్లేదని ఆహా రాముడే తన చిటికిని వెళ్తూ కాలి చిటికిని వెళ్తూ అట్టన్నాడు. ఎగిరి పడిపోయింది. ఏదది ఆనాడు హనుమంతుడు ప్రతిష్ఠ కోసం తెచ్చి పారవేసినటువంటి లింగము.
1: రామ హింసెల్ఫ్ విత్ ద జస్ట్ ఫింగర్ ఆఫ్ హిస్ టో హి సింప్లీ హస్ కిక్డ్ అవుట్ దట్ స్మాల్ స్టోన్. వాట్ ఈస్ దట్? దట్ ఇస్ ద లింగ బ్రాట్ బై హనుమాన్.
0: ఆ లింగం నుంచి జ్యోతి వచ్చింది, రాముడిలో చేరిపోయింది. రాము నుంచి లింగం ఒక జ్యోతి పోయింది, లింగంలో చేరిపోయింది, రెండు ఒక్కటే.
1: Out of that linga light came and merged in Rama. So also light of Rama.
0: Yeddu nekkine vaadu lingadu, gadda nekkine vaadu rangadu.
1: And it's only Lord Shiva who was on the bull.
0: Yeddu nekkina gadda nekkina iddaru okkare oranna.
1: No matter he may be having the bull or the bird in the chariot.
0: సమత్వాన్ని ఈనాడు నుంచి గుర్తించమని బోధించాడు.
1: He taught him the principle of equality.
0: ఇతనే ఈనాడు లోకం లోపల రాముడు అంటే కొంతమందికి ఇష్టము, కృష్ణుడు అంటే కొంతమందికి ఇష్టము, ఈశ్వరుడు అంటే కొంతమంది ఇష్టము, సాయిబాబా అంటే కొంత. ఇదంతా ఎందుకు ఈ భేదాలు?
1: Why should you have differences at all? Because some want to worship
0: Rama. Daivam okkade.
1: God is one.
0: Ekam satt.
1: Only one.
0: Ekuham bahusyam.
1: One manifests into many.
0: Mashirpa, gulab jam, barfi, palko, mithai, jileb, kheer, enni chesinappudiki chakkara okkate.
1: The sweets may be many, but the sugar is one.
0: Nee kosam ani inni vidhamainatundi roopanamam ni kalpinchukuntunnavu.
1: The name and form is only of your making.
0: Kaani daivam okkade.
1: But God is one.
0: Kanukane ఏకాత్మ భావాన్ని నీవు అభివృద్ధి పరచుకున్నప్పుడు దైవంతో పాటు ఏకమైపోతావు.
1: Then once you develop the feeling of oneness, you become one with God. Students.
0: దివ్యాత్మ స్వరూపులైనటువంటి ద్వారా
1: embodiments of divine ఆత్మ
0: దైవాన్ని ఎప్పుడు దూరమని మీరు భావించుకోకండి.
1: Do not consider that God is far off from you.
0: అతన్ని ఆరాధన చేస్తే ప్రత్యక్షమవుతాడని మీరు ఆ పిచ్చి భావాన్ని వదిలిపెట్టండి.
1: Don't have mad feeling that God will manifest in front of you if you worship.
0: అతను నేను అతనే.
1: You consider yourself
0: ఒకటే.
1: The sweets may be many, but the sugar is one.
0: కోసమని ఇన్ని విధమైనటువంటి రూపనామం నీకు కల్పించుకుంటున్నావు.
1: The name and form is only of your making.
0: కానీ దైవం ఒక్కడే.
1: But God is one.
0: కనుక

0: పోతాడని మీరు ఆ పిచ్చి భావాన్ని వదిలిపెట్టండి.
1: డోంట్ హ్యావ్ మ్యాడ్ ఫీలింగ్ దట్ గాడ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇఫ్ యూ వర్షిప్.
0: అతను నేనే, నేనే అతనే.
1: యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్
0: నిన్ను నీవు ఆ భగవంతునికి అర్పితం చేసుకో.
1: ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ టు గాడ్.
0: సులభంగా సులభంగా చిటికలో సరిపోతుంది అంట.
1: ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ యూ కెన్ రియలైజ్.
0: ఇంకా పెద్ద కసరత్తు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఫిజికల్ ఎక్సర్సైజ్.
0: 10 ఇయర్స్ ప్లాన్ వేయనక్కర్లేదు.
1: 10 ఇయర్స్ ప్లాన్, 5 ప్లాన్ నాట్ నీడెడ్.
0: ఈ ప్లాన్ అన్ని వృథా.
1: ఆర్ ప్లాన్స్ ఆర్ యూస్లెస్.
0: ఈ మాస్టర్ ప్లాన్ కు నీవు ప్రయత్నం చేయవద్దు.
1: డోంట్ మేక్ ప్రిపేర్ ఎనీ మాస్టర్ ప్లాన్.
0: నీ యొక్క మాస్టర్త్వాన్ని అతనికి అర్పితం చేయి.
1: మేక్ గాడ్ యాజ్ మాస్టర్.
0: అది నిజమైన తత్వము.
1: దట్ ఈస్ ది రియాలిటీ.
0: హీ ఇస్ ఓన్లీ మాస్టర్.
1: గాడ్ ఈస్ ఓన్లీ మాస్టర్.
0: ఇంకంతా కూడా జగత్తులో ఏది లేదు మాస్టర్.
1: నో మాస్టర్.
0: ఉన్నారు చాలా మంది. హెడ్ మాస్టర్స్ ఉన్నారు, చెస్ట్ మాస్టర్స్ ఉన్నారు, పోస్ట్ మాస్టర్స్ అంతా ఉన్నారు, అందరూ ఉంటున్నారు. వాళ్ళంతా మాస్టర్స్ కాదు.
1: దేర్ ఆర్ హెడ్ మాస్టర్స్, స్టేషన్ మాస్టర్స్ అండ్ స్కూల్ మాస్టర్స్. దే ఆర్ నాట్ మాస్టర్స్ అట్ ఆల్.
0: కానీ ఒక్కటే మాస్టర్, అతనే గాడ్.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ మాస్టర్.
0: కనుక ఆ దైవాన్ని నిరంతరం కూడా నువ్వు చింతిస్తూ చింతిస్తూ ఆ దైవత్వంగా నీవు పొందండి.
1: Therefore think of God continuously and be divine.
0: అదే సత్యము. Truth is God.
1: Truth is God.
0: అదే జ్ఞానము. అదే God.
1: Wisdom is God.
0: అనంతమైనటువంటి వాడే God.
1: God is infinite.

0: మర్యాదల ధర్మము రూపుమాపే. బల్ నాస్తిక బుద్ధి హెచ్చే గురువన్నను భక్తి పోయే. భక్తికిం స్వక్తి సనాతన ప్రభకు స్వస్తి వహించడి కాలమయ్యే. నిస్తుల గౌరవాదరణ నేలకు కోలకు వచ్చే నేటికిం. నిస్తుల గౌరవం ఆదరణ గోలకు నేలకు వచ్చే నేటికి.
1: థీస్టిక్ టెంపర్మెంట్ ఇస్ గాన్. దేర్ ఇస్ నో కాండక్ట్ ఆర్ మొరాల్ ఇన్ ద సొసైటీ. ఎథీస్టిక్ టెండెన్సీస్ ఆర్ ఆన్ ద రైజ్. దేర్ ఇస్ నో డివోషన్ టు వన్స్ ఓన్ టీచర్. There is no devotion which has been the hallmark of the ancient times is ending, and noble souls are no longer respected and held in esteem. That is the present plight today.
0: నేడు పవిత్రమైన పర్వదినము.
1: Today is the holy festival day.
0: గణపతి చతుర్దశి.
1: It is Ganapati Chaturdashi.
0: Ga anaga vidya.
1: Ga symbolizes vidya, knowledge.
0: Na anaga vijnanam.
1: Na, the spiritual knowledge, vijnana.
0: Buddhi vijnanamulaku adhipati Ganapati.
1: Ganapati is the master of intellect and spiritual knowledge.
0: Ganalaku adhipati ainatunti vade Ganapati.
1: గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ గణాస్.
0: అనేక గణములు జగత్తును పోషిస్తూ ఉంటాయి.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ సస్టైన్డ్ బై గణాస్.
0: అట్టి గణములకంతా కూడాను నాథుడైనటువంటి వాడే గణపతి.
1: గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది గణాస్ దట్ మెయింటైన్ ది కాస్మాస్.
0: అందరికీ ఒక మాస్టర్ ఉంటాడు, గురువు ఉంటాడు, కానీ గణపతికి ఎట్టి గురువు లేడు, తనకు తానే గురువు.
1: ఎవ్రీవన్ హ్యాస్ ఎ మాస్టర్, ఎ బాస్ ఓవర్ హిమ్, బట్ గణపతి హ్యాస్ నో మాస్టర్ ఓవర్ హిమ్.
0: అట్టి మాస్టర్ రహితమైనటువంటి యొక్క గురువు ఈనాడు జన్మించినటువంటి దినము.
1: దిస్ ఈస్ ద బర్త్ డే ఆఫ్ ది మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ హూ హ్యాస్ నన్ అబవ్ హిమ్.
0: ఇంతియే కాక గణపతికి మూషిక వాహనుడు అని పేరు.
1: గణపతి హ్యాస్ అనదర్ నేమ్ మూషిక వాహన. హూ హ్యాస్ మూషిక అనగా చారియట్.
0: రాత్రికి చిహ్నము.
1: మూషిక సింబలైజెస్ డార్క్ నైట్.
0: ఈ చీకటి ఎందే ఈ మూషికము సంచరిస్తూ ఉంటుంది.
1: ద ర్యాట్స్ ద మౌస్ మూవ్ ఇన్ డార్క్నెస్.
0: చీకటి అనగా అజ్ఞాన అంధకారమే.
1: డార్క్నెస్ స్టాండ్స్ ఫార్ ఇగ్నోరెన్స్.
0: అజ్ఞాన అంధకారమునందు సంచరించేటువంటిదే మూషికము.
1: ఇట్ ఈస్ ద ర్యాట్ దట్ మూవ్స్ అబౌట్ ఇన్ డార్క్నెస్.
0: మొదలు వినాయకుని యొక్క స్వరూపాన్ని, వినాయకుని యొక్క గుణగణములను చక్కగా గుర్తించినప్పుడే వినాయకుని యొక్క ఫలితం కూడాను మనకు చక్కగా గుర్తించుటకు వీలవుతుంది.
1: ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద వర్షిప్ ఆఫ్ వినాయక వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద నేచర్ ఆఫ్ వినాయక.
0: సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. ఇది భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవద్గీత ఎంఫసైజెస్ యు సరెండర్ అన్ టు మీ giving up all kind of activity whatsoever you do, and I confer liberation unto you.
0: దేహాభిమానం ఉండినటువంటి వానికి సమస్త చిక్కులు, సమస్త దుఃఖములు, సమస్త విచారములు వెంటాడుతూ ఉంటాయి.
1: The one with body attachment will be full of anxiety, worry and problems.
0: ఈ దేహము ద్వారానే సమస్త సంకల్పములు ఆవిర్భవిస్తుంటాయి.
1: In fact, the thought originates in this body.
0: కనుకనే సర్వధర్మాం పరిత్యజ్య, ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క వాసనలను త్యజించమని కృష్ణుడు కోరాడు.
1: Krishna wanted us to give up all this body or physical attachment.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే దీని యొక్క అంతరార్థము.
1: The inner significance lies here is to experience the unity in diversity.
0: వ్యష్టి లేక సమష్టి చిక్కడు.
1: Without vyashti, the individual, you cannot think of samashti, the community.
0: Samashti leka srushtiye jaragadu.
1: Without samashti, community, there cannot be srushti, creation.
0: Kanukane motta mota vyashti ni manam gurtinchali.
1: So we have to recognize the role of individual, vyashti.
0: Ee vyashti dwarane samashti ni manamu gurtinchadaku veelavutundi.
1: Through realization of the nature of the vyashti individual, you can know the society, samashti.
0: ఈ సమష్టి వల్లనే సృష్టి మనకు అర్థమవుతుంది.
1: త్రూ ది కాంప్రిహెన్షన్ ఆఫ్ ది సమష్టి సొసైటీ యు కెన్ అండర్స్టాండ్ సృష్టి ది క్రియేషన్.
0: సృష్టిని అర్థం చేసుకునేటువంటి వాడే పరమేష్టి.
1: ద వన్ హు అండర్స్టాండ్స్ ది సృష్టి క్రియేషన్ ఈజ్ పరమేష్టి డివైన్ హిమ్సెల్ఫ్.
0: కనుక సృష్టి, సమష్టి, వ్యష్టి, పరమేష్టి ఈ నాలుగింటి యొక్క తత్వము వ్యష్టి అంది ఇమిడి ఉంటున్నది.
1: And hence srishti, creation, samishti, society, vyashti, the individual, parameshti, the divinity, are all present within the vyashti, the individual.
0: కనుకు మొట్టమొదటి మనము వ్యష్టి అనేటువంటి తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: To begin with, we have to understand the individual, vyashti.
0: వ్యష్టి జీవుడు, సమష్టియే దేవుడు.
1: Vyashti is the individual, samishti is deva, the divine.
0: కనుక దేవునకు జీవునకు ఎక్కువ భేదం కనిపించదు.
1: There is not much of the difference between the individual soul and the cosmic spirit.
0: వ్యష్టిగా ఉండినప్పుడు తన జీవిత తత్వము వ్యష్టిత్వంగానే జరిగిపోతుంది.
1: Individual carries on his life sojourn basing on his individual nature.
0: సమష్టిగా వచ్చినప్పుడే సర్వ లోకమును కూడాను మనం అర్థం చేసుకోవటానికి వీలవుతుంది.
1: When once we know the nature of samishti, the society, will be able to know the entire universe.
0: Kanuka vinayakudu cheppinatvanti vishti motta mota vesti.
1: So the message of vinayaka is to know the nature of vesti, individual.
0: Idi nijamainatvanti buddhi.
1: This reflects the true intellect.
0: Idi ga aneetvanti padamunaku vachina artame ee yokka prani.
1: Therefore, this is the true meaning of the first syllable, ga.
0: Idi ye buddhi.
1: This is the intellect.
0: Na aneetvantide vijnanamu.
1: Na stands for vijnana, wisdom.
0: Buddhi vijnanamulu yokka tattvame vinayakuni yokka pradhanamainatvanti lakshyamu.
1: The chief aim, the message of vinayaka, lies in these two, the intellect and wisdom.
0: Ee naati lokamulo వినాయకుని పూజ చేస్తున్నారు, కానీ వినాయకత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: టుడే వి వర్షిప్ వినాయక బట్ వి డు నాట్ నో ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
0: అన్నింటికీ నాయకత్వాన్ని పూజ పూరినటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక సింబలైజెస్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ట్రూ లీడర్.
0: మిగితే నాయకే విత్ వినాయక అనగా ఇతరికి నాయకుడే లేడు.
1: He has no master above him.
0: Lokamulo vinayakunni poojinchetunte varu unnaru gaani vinayakudu marokarini poojinchadam ekkada jaragatam ledhu.
1: In this world there are many that worship vinayaka, but you don't come across vinayaka worshiping anyone else.
0: Eeshwarudu kudanu tana kumarudaina vinayakunni poojistadu gaani vinayakudu eeshwarudini poojinchadu.
1: We find Ishwara, the very father, worshipping the son Vinayaka, and you don't find Vinayaka worshipping anybody.
0: Kanuka sarvulakunu nayakudainatuvanti vade Vinayakudu.
1: So Vinayaka is the master of all.
0: Inati lokamulo vesti samasti chuchukuntunnaru.
1: The whole world centers around these twin principles, the individual vesti,
0: samasti, community.
1: They are not making an attempt to know the primordial governing principle behind.
0: ఈ యొక్క సమష్టి అయినటువంటి యొక్క తత్వమును సృష్టి చేసేటువంటి యొక్క పరమేష్టి సర్వులకు ప్రధానమైనటువంటి నాయకుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ పరమేష్టి గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ దిస్ సృష్టి క్రియేషన్ ఫుల్ ఆఫ్ సమిష్టి ద సొసైటీ.
0: లోకములో ఎన్నియో కార్యములు జరుగుతున్నవి.
1: We find so many tasks undertaken in this world.
0: Enniyo manchi chettalu jarugutunnavi.
1: Good and bad do happen in this world.
0: Kaani manchi chettalaku moolakaranamu kevalamu manavula yokka sankalpame.
1: It is the thought of the man which is responsible for good and bad to follow.
0: Chedda sankalpamula cheta chedda bhavamulu erpadtayi.
1: Because of bad feelings within, we find bad thoughts.
0: Manchi sankalpamula cheta మంచి ఫలితం జరుగుతూ ఉంటుంది.
1: గుడ్ సెంటిమెంట్స్ గుడ్ ఫీలింగ్స్ విల్ గివ్ రైజ్ టు గుడ్ థాట్స్.
0: కనుక మానవుడు సంకల్ప వికల్పాత్మక స్వరూపము.
1: మ్యాన్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క సంకల్ప వికల్పములను మనం సమంగా చేసుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
1: ద చీఫ్ స్పిరిచువల్ పాత్ మీన్స్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ మనం సక్రమైనటువంటి రీతిగా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దిస్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇన్ దీస్ టూ.
0: ఒక్కొక్క పర్యాయము మానవులకు చెడుగు జరుగుతుంటుంది.
1: సమ్ టైమ్స్ బ్యాడ్ హ్యాపన్స్.
0: మానవులకు చింత లేనటువంటి యొక్క సమయమే చిక్కదు.
1: దేర్ ఇస్ నో టైమ్ వెన్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ వరీ ఆర్ యాంగ్జైటీ.
0: ప్రతి కార్యములకు చింతించాలి.
1: వీ హ్యావ్ టు థింక్ ఓవర్ ఎవ్రీ టాస్క్.
0: ఇది 12 చింతలతో కూడినటువంటిది ఈ మానవత్వం.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ 12 వరీస్.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్.
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించక ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: చింత చింత.
1: అండ్ ఆల్సో ఫెయిల్యూర్ ద వరీ.
0: ఈ అన్నింటికీ మూల కారణము చింతనే.
1: దిస్ వరీ ఈజ్ మెయిన్ థింగ్ కవరింగ్ ఆల్ దీస్ 12 ఫ్యాసెట్స్.
0: మానవులకు చింతనే లేకుండా సంతసమే లభించదు.
1: వితౌట్ చింత ద వరీ దేర్ కెనాట్ బి సంతస హ్యాపీనెస్.
0: కనుక ఈ చింతల చేతనే మానవుడు సంతోషాన్ని పొందగలుగుతున్నాడు.
1: అవుట్ ఆఫ్ దీస్ చింత డిఫికల్టీ యూ హ్యావ్ సంతోష హ్యాపీనెస్.
0: ది ప్రెషర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
1: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: రెండు బాధల మధ్య లోపలే ఒక ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: దే లైస్ ద ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: బాధలే లేకుండా ఆనందం లభించాలంటే ఇది ఏనాటికి సాధ్యం కాదు.
1: It is not possible to experience happiness without passing through difficulties.
0: మానవత్వం లోపల ఎంతయో దివ్యత్వం ఉంటుండాలి.
1: In human life there is lot of divinity.
0: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి ఏ దైవమునందు కూడాను కనిపించదు.
1: The latent power in man cannot be seen anywhere else.
0: అంతటి దివ్య శక్తి ఉండి కూడాను తాను దానిని ఉపయోగించుకోలేకపోతున్నాడు.
1: Man is not able to utilize, comprehend the immanent divinity.
0: ఈ బుద్ధి యొక్క శక్తి ఎంతయో గొప్పది.
1: The capacity of the intellect is far reaching.
0: ఈ విజ్ఞానము దానికంటే ఎంతో గొప్పది.
1: Wisdom is much more than the intellect.
0: ఈ బుద్ధి విజ్ఞానము యొక్క తత్వము మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand these two, the intellect and wisdom.
0: కనుకనే ఈ వినాయక చవితి రోజు భగవంతునకు కొన్ని విచిత్రమైనటువంటి యొక్క నైవేద్యములు పెడుతుంటారు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి వీ హావ్ స్పెషల్ ఆఫరింగ్స్ టు గాడ్.
0: ఈ వినాయకులకు ఉడికినటువంటి యొక్క పదార్థములు అగ్ని సంస్కారంతో కూడినటువంటి పదార్థములు, ఆయిల్ సంస్కారంతో కూడినటువంటి పదార్థములు ఎప్పుడు కూడాను ఎవరు కూడాను పెట్టరు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి నో ఆఫరింగ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ ఆయిల్.
0: ఈ యొక్క పదార్థములు అగ్ని సంస్కారం లేకుండా, ఆయిల్ సంస్కారం లేకుండా ఏ రీతిగా పెట్టగలరు?
1: There's nothing like usage of oil or frying in making the sacrificial offering food to God.
0: నువ్వులు రుబ్బి,
1: the till seeds are grinded,
0: ఇంట్లో బెల్లం కలిపి,
1: జాగరీ ఇస్ మిక్స్డ్,
0: బియ్యం పిండిని తీసి,
1: రైస్ ఫ్లోర్
0: దాని ఆవిరితో ఉడికించి,
1: అండ్ ఇస్ బాయిల్ ఇన్ స్టీమ్
0: ఆ ఆవిరి లోపల పెట్టి,
1: అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్
0: దాని కుడుములు ఉండ్రాళ్ళు అనేటువంటి పేరుతో నైవేద్యం ఇస్తుంటారు వినాయకునకు.
1: A special offering, sacrificial food, by name kudumuru and undraalu are made on this special day.
0: Ee aayilu agni samskaramu cherakunda potam chetane manavunaku nitya aarogyamnu anubhavistadu.
1: Since the offering preparation has no oil there, man will be healthy.
0: Atti aaharamnu bhujinchevaadu kalukane vinayakunaku ఎట్టి బాధలు కూడాను శారీరకమైనటువంటివి సంభవించలేదు.
1: సిన్స్ వినాయక్ హాస్ పార్టేకెన్ సచ్ ఫుడ్ ఫ్రీ ఫ్రమ్ టోటలీ ఆయిల్ ఈజ్ హెల్దీ.
0: ఈ నువ్వుల వల్ల, ఆవిరి వల్ల కంటిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది.
1: ది స్టీమ్ అండ్ ది టిల్ సీడ్స్ విల్ బి క్యూరేటివ్ ఫర్ ఐ ఎయిల్మెంట్స్.
0: ఈ ఆవిరి చేత పండింపబడినటువంటి యొక్క పదార్థము స్టమక్ లోపల అన్ని విధాలు కూడాను మంచిని చేకూరుస్తుంది.
1: ద స్టీమ్ విల్ హెల్ప్ ఫర్ ప్రాపర్ డైజెషన్ అండ్ అసిమిలేషన్ ఆఫ్ ద ఫుడ్ పార్టేకెన్.
0: ఈ ఆవిరితో ఉడికినటువంటి పదార్థం వల్ల ఎట్టి బ్లడ్ ప్రెషర్ కానీ, ఎట్టి బ్లడ్ షుగర్ కానీ లభించడం వీలు లేదు.
1: థింగ్స్ దట్ ఆర్ బాయిల్డ్ అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్ విల్ బి క్యూరేటివ్ ఫర్ బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ షుగర్.
0: ఈ ఆయిల్ వల్లను, ఈ అగ్ని సంస్కారం వల్లను మానవత్వంలో ఒక జఠరాగ్ని అభివృద్ధి అవుతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఆయిల్ కంటెంట్ దేర్ విల్ బి టెరిఫిక్ హీట్ ఇన్ ది స్టమక్ పార్ట్.
0: ఈ జఠరాగ్ని చేత సమస్త రోగములు కూడాను సంభవిస్తుంటాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ హీట్ వీ సఫర్ ఫ్రమ్ సో మెనీ టైప్స్ ఆఫ్ డిజీజెస్.
0: కనుకనే ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనము అగ్ని సంస్కారము, ఒక విధమైన ఆయిల్ సంస్కారమును తగ్గించాలి.
1: దేర్ఫోర్ in order to be healthy, one should cut short, reduce the oil content and frying preparation.
0: ఇది చిరంజీవి తత్వమునకు మూల ఆధారం.
1: This is the main principle for long life.
0: కనుక ఇట్టి ఆహారం భుజించేటువంటి వినాయకుడు కనుకనే అతను ఎంత భుజించినప్పటికీ పొట్ట పెరుగుతుంది కానీ రోగములు పెరగవు.
1: వినాయక partakes such food, he has got a very big broad stomach, but yet he is very healthy.
0: ఇట్టి ఆహారం భుజించేటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఈట్స్ సచ్ ఫుడ్.
0: ఇంతేకాదు ఇతనికి విఘ్నేశ్వరుడు అని పేరు.
1: హీ హాస్ అనదర్ నేమ్ విఘ్నేశ్వర.
0: ఎట్టి బాధలకు కానీ, ఎట్టి సుఖములకు కానీ, ఎట్టి సంతోషములకు కానీ విఘ్నములు సంభవించవు.
1: దెర్ బి నో ఆబ్స్టకల్స్, దెర్ బి నో ప్రాబ్లమ్స్ ఇన్ బిట్వీన్ ఆన్ హిస్ వే టు బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: వినాయక పూజన వల్ల సర్వ విఘ్నములు కూడాను దూరం అయిపోతుంటాయి.
1: బై ప్రేయింగ్ టు వినాయక యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఆబ్స్టకల్స్.
0: ఈ వినాయకుని వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క మేలు చేకూరుతుంటాయి, ప్రాకృతమైనటువంటివి.
1: ప్రేయింగ్ టు వినాయక యు విల్ ఆల్సో హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ సక్సెస్ అచీవ్మెంట్ ఇన్ ద వరల్డ్.
0: ప్రవృత్తి నివృత్తి అనే రెండు లక్షణములు భగవంతునికున్నవి.
1: గాడ్ మేనిఫెస్ట్ ఇన్ టూ వేస్, ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్.
0: ప్రవృత్తి అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటివి.
1: ది అవుట్వర్డ్ మేనిఫెస్టేషన్ ఇస్ ద బాడీ.
0: నివృత్తి అనేటువంటిది బుద్ధికి సంబంధించినవి.
1: ది ఇన్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ది ఇంటెలెక్ట్.
0: కనుక బుద్ధికి సంబంధించినటువంటివి ఎప్పటికీ మార్పు చెందవు.
1: దాట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఇంటెలెక్ట్ ఇస్ చేంజ్లెస్.
0: దేహమునకు సంబంధించినటువంటివి నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయి.
1: ద ఫిజికల్ చేంజెస్ హ్యాపన్ క్వైట్ ఆఫన్.
0: కనుక మనము ఈ దేహాభిమానమును క్రమక్రమేణ కొంచెం ఆహార విహారం చేత తగ్గించుకుంటూ రావాలి.
1: త్రూ అవర్ ఫుడ్ అండ్ అదర్ హ్యాబిట్స్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రిడ్యూస్ ది బాడీ అటాచ్మెంట్.
0: ఈ ఆహార విహారముల చేత దేహము ఎక్కువ బలమైపోతుంది.
1: ద వెయిట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: ఈ యొక్క దేహమునకు బలమైనటువంటి దాన్ని ఈ గుండె అనేటువంటిది పూర్తి దానికి రక్తాన్ని సప్లై చేయలేదు.
1: అండ్ వెన్ యూ హ్యావ్ ఓవర్ వెయిట్ ద హార్ట్ విల్ నాట్ బి ఇన్ ఎ పొజిషన్ టు
0: పంప్. మన దేహం లోపల ఒక్కొక్క తూరి గుండె కొట్టుకున్నప్పుడంతా కూడాను 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: వెన్ ఎవర్ ద హార్ట్ బీట్స్ పంప్స్ ద బ్లడ్ ఇట్ వుడ్ రీచ్ 12,000 miles.
0: ఈ 12,000 miles దూరము ఈ రక్తం ప్రయాణమయ్యేటప్పటికి దేహము అలసిపోతుంది.
1: ద బాడీ గెట్స్ టైర్డ్ సప్లయింగ్ బ్లడ్ టు 12,000 miles ఆఫ్ డిస్టెన్స్.
0: దేహము బలమయ్యే కొలది దీనికి సప్లై కూడా ఎక్కువ చేయవలసి వస్తుంది.
1: విత్ ఇంక్రీజింగ్ ఒబెసిటీ ద సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ బికమ్స్ ఎ ప్రాబ్లం.
0: కనుకనే ఈ సప్లై చేసే దాంట్లోపల హార్ట్ వీక్ అవుతుంది.
1: ఒబెసిటీ మేక్స్ ది హార్ట్ వీక్.
0: కానీ 7 పర్యాయములు ఇది కొట్టవలసినటువంటి ఒక గుండె అనేక పర్యాయములు కొడుతుంది.
1: ది హార్ట్ బీట్ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్.
0: కానీ ఒక్కొక్క పర్యాయం గుండె కొట్టినప్పుడు 12,000 miles దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: ఈచ్ ది హార్ట్ బీట్స్ వుడ్ సప్లై బ్లడ్ దట్ వుడ్ ఎక్స్టెండ్ టు ద డిస్టెన్స్ ఆఫ్ 12,000 miles.
0: కనుక దేహాన్ని కూడా రక్షించుకోవడానికి ఈ యొక్క గుండెకు ఇంత పని పెట్టకుండా మనం చూసుకోవాలి.
1: We should see that heart is not put to overwork.
0: వినాయకుడు చేసే పని అదియే.
1: That is the job of వినాయక.
0: అన్ని భుజిస్తుంటాడు.
1: We eat all.
0: కానీ తనకు ఏమాత్రం కూడా బాధలు కలగవు.
1: But వినాయక has no problems.
0: అనగా ఈ దేహముకు సంబంధించినటువంటి ఒక విషయంలో వినాయకుడు చేసేటువంటి పనులు చాలా సూక్ష్మమైనటువంటివి.
1: The actions of వినాయక has got these subtleties. Relating to maintenance of health.
0: భుజించే ఆహారం లోపల ఉండేటువంటి యొక్క మార్పే ఈ ఆరోగ్యంలో మూల కారణము.
1: ద మెయిన్ కాజ్ ప్రిన్సిపల్ బిహైండ్ ద హెల్త్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్.
0: కనుక మనము ఫుడ్ ను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: సో వీ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: మూషికం ఒకటి ఉంటుండాలి.
1: We also have this rat.
0: ఈ మూషికం అనగా ఎలుక అని మనం అంటుంటాము. ఇది ఎలుకకు సంబంధించింది కాదు.
1: We just take it as rat in the literal sense, but it is not so.
0: అజ్ఞానమునకు చీకటికి సంబంధించినటువంటిది ఈ మూషికము.
1: This rat symbolizes the darkness of ignorance.
0: తనకు అధికమైనటువంటిదంతా కూడాను మూషికానికి మొదలుపెడుతుంటాడు.
1: Whatever that is excess left over is given to rat.
0: కనుక ఈ మూషికం కూడాను వినాయకుడికి ఎంతో సహాయం చేస్తుంటుంది.
1: ఈవెన్ దిస్ రాట్ ఆల్సో కోఆపరేట్స్ హెల్ప్స్ వినాయక.
0: మూషికం చాలా చిన్నది.
1: ఇట్ ఇస్ సో స్మాల్.
0: వినాయకుడు చాలా గొప్పవాడు.
1: వినాయక ఇస్ మైటీ.
0: ఇంత గొప్ప దేహమును అంత చిన్న వినాయకుడి పైన మూషికం పైన ఏ రీతిగా సవార్ చేయగలడు?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దట్ బిగ్ బాడీడ్ వినాయక టు హ్యావ్ దిస్ రాట్ యాజ్ ఎ చారియట్?
0: మూషికం అనగా ఎలుక కాదు.
1: సో ఇట్స్ నాట్ సింపుల్ రాట్.
0: అజ్ఞానం అనేటువంటి చీకటికి అంత బరువు అయినటువంటిదిగా ఉంటుంది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ విల్ క్యారీ సచ్ హెవీ హెడ్ లోడ్.
0: కనుక మనకు విజ్ఞాయకుడు వినాయకుడు అనగా చీకటియే.
1: సో ఇట్ ఈస్ డార్క్నెస్ ఓన్లీ.
0: చీకటికి ఇంత బరువు అనేటువంటిది తెలియదు.
1: వీ డు నాట్ నో ద వెయిట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇలాంటి బరువు అయినటువంటి యొక్క చీకటిని ఎంత కాలమైనా కూడా మోస్తుంటుంది.
1: This darkness of ignorance is so heavy which would last for a long time.
0: వినాయక చవితి ఎందున్నటువంటి అంతరార్థములు ఎన్నో ఉంటున్నవి.
1: There are lots of inner meanings behind the celebration.
0: ఈనాడు వినాయకునికి గరగపోచతో పూజ చేస్తుంటారు.
1: And today there is a special worship making use of grass garika.
0: ఇది ఏ విధంగా వచ్చింది?
1: What is its origin?
0: ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతూ వచ్చారు.
1: అట్ వన్ టైమ్ పార్వతి అండ్ పరమేశ్వర వర్ ప్లేయింగ్ డైస్.
0: ఎవరు ఓడిపోను ఎవరు గెలుస్తారనేటువంటి దానికి దీనికి విట్నెస్ గా ఒక విధమైన నందిని పెట్టుకున్నారు.
1: యాజ్ ఎన్ అంపైర్ నంది వాజ్ నామినేటెడ్.
0: అప్పుడు ప్రతి ఒక్క పర్యాయం కూడాను ఈశ్వరుడే జయించినట్టుగా నంది తల ఊపుతుంది.
1: అంపైర్ నంది was declaring Ishwara won in the game of dice.
0: కానీ ఓడిపోయినటువంటి పార్వతికి కోపం అధికమవుతుంది.
1: But Parvati who lost was very furious.
0: ఇది కేవలము వంచన చేస్తుందాది నంది.
1: And he thought the umpire Nandi is cheating.
0: అప్పుడు ఆ నందికి శాపం ఇచ్చింది పార్వతి.
1: And mother Parvati cursed Nandi.
0: నీవు కుష్టి రోగంతో చీలించిపోవుగాక.
1: Let you suffer from indigestion.
0: అప్పుడు నంది ప్రార్థిస్తాడు, తల్లి ఇది నేను కుచితంతో చేసినటువంటిది కాదు, కుట్రతో చేసినటువంటిది కాదు, న్యాయంతో చేసినటువంటిది.
1: నంది వెంట్ ఆన్ టు ప్రే లైక్ దిస్, మదర్ ఇట్ నాట్ ఎనీ చీటింగ్ ఆర్ ఎనీ డిసీట్ లైక్ దాట్.
0: ఈశ్వరుని యొక్క సంకల్పము చాలా వజ్ర సంకల్పము.
1: ద విల్ ఆఫ్ గాడ్ ఇస్ సో స్ట్రాంగ్.
0: కనుక అతని వజ్ర సంకల్పమే స్థిరమైనటువంటి సంకల్పము.
1: గాడ్స్ విల్ విల్ హ్యాపన్.
0: ఆ సంకల్పపరం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్స్ బిహైండ్ ద విక్టరీ.
0: కనుక నన్ను క్షమించమని కోరుతాది.
1: సో నంది సెడ్ పార్డన్ మీ.
0: అప్పుడు చెప్తాడు
1: దెన్ హి
0: పార్వతి, భాద్రపద చతుర్దశి దినము
1: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద
0: నీకు గరకతో పూజిస్తురుగాక, ఆ గరక యొక్క దీని వల్ల నీ రోగం నివారణ అవుతుగాక అని చెప్పింది.
1: యూ విల్ బి వర్షిప్డ్ ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ భాద్రపద అండ్ దిస్ గరిక గ్రాస్ విల్ బి ఆఫర్ టు యూ.
0: ఈ లేత గ్రాస్ అనేటువంటిది జీర్ణానికి పనికి వస్తుంది.
1: దిస్ గరిక గ్రాస్ విల్ గివ్ ఎ రిలీఫ్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: మీరు చాలా మందికి తెలుసును,
1: మెనీ ఆఫ్ యు నో దిస్,
0: కుక్కలు పెంచేటువంటి వారికి లాన్లు విడిచినప్పుడు ప్రతి వారం కూడా దాన్ని లాన్లో వదులుతుంటారు.
1: అండ్ యు నో దోస్ దట్ వేర్ దట్ మెయింటైన్ డాగ్స్ అట్ ద రెసిడెన్సెస్ వి గెట్ దెం ఫ్రీ టు మూవ్ అలాంగ్ ద లాన్.
0: తెల్లటి గ్రాస్ ఒకటి ఉంటుంటది గరక,
1: అండ్ దీస్ డాగ్స్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద వైట్ గ్రాస్.
0: ఆ తెల్లని గరకను తినేటప్పటికి తన జీర్ణమైపోతుంది.
1: యాజ్ ద డాగ్ స్టార్ట్స్ ఈటింగ్ ద వైట్ గ్రాస్ ఇట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ కాన్స్టిపేషన్.
0: కనుకనే ఇది ఆరోగ్యమునకు ఎంతో క్షేమము.
1: సో దిస్ ఎన్ష్యూర్స్ హెల్త్.
0: ఈ విధమైనటువంటి యొక్క వినాయక చవితి ఆరోగ్యమునకు మహాభాగ్యమునకు ఆస్కారమైనటువంటిది ఈ వినాయక చవితి.
1: వినాయక చవితి కన్ఫర్స్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: ఈ హెల్త్ అంటే ఆస్తికి చాలా భద్రం కాపాడేటువంటిది.
1: ది హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ హెల్త్ ఇన్ సెక్యూరిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వినాయక.
0: ఇట్టి వినాయక చవితిని ఈ భాద్రపద చతుర్దశి దినము
1: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ భాద్రపద మంత్
0: మనం పూజించడం చేత
1: యాజ్ వి వర్షిప్
0: వినాయకుని యొక్క అనుగ్రహము ఎంతైనా దండిగా నిండుగా మనకు లభిస్తుందనేటువంటి విశ్వాసము ఆనాటి నుంచి నేటి వరకు ప్రజల్లో పెరుగుతూ వచ్చింది.
1: బై ఆఫరింగ్ స్పెషల్ వర్షిప్ టు వినాయక ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద విల్ బి రిసిపియంట్స్ ఆఫ్ ద మునిఫిసెంట్ గ్రేస్ ఆఫ్ వినాయక.
0: ముఖ్యంగా మానవుని యందు స్థితి మతి గతి సంపత్తి
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాన్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. స్థితి ద పొజిషన్, మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, సంపత్తి ద ప్రాస్పెరిటీ ఫ్లోయన్స్.
0: ఈ నాలుగింటిని కూడా మనము దుర్వినియోగం చేసుకుంటున్నాం ఈనాడు.
1: We are misusing all these three facets.
0: ఈ దుర్వినియోగం చేసుకోవడం చేతనే మానవుని యందు ఉన్నటువంటి ఎనర్జీ క్రమక్రమేణా క్షీణించిపోతుండాలి.
1: Because of the misuse, we are losing energy by and large.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క గుణములు కూడాను నాలుగు ఉన్నాయి.
1: In fact, there are certain divine qualities within us.
0: ఈ కామ క్రోధ లోభములు.
1: And we do have other qualities like the desire.
0: ఈ నాలుగు గుణములను కూడాను మనము అమితంగా పెంచుకొని మనం అమితంగా దుఃఖములకు గురి అవుతున్నారు.
1: Because of the evil traits such as anger, lust and greed, we suffer.
0: వాంఛలకు ఒక విధమైనటువంటి మితియే లేదు.
1: Desires have no bounds.
0: ఒక వాంఛ తీరిన తక్షణమే రెండో వాంఛకు ప్రయత్నిస్తుంటాడు.
1: When one desire is fulfilled, we move on to the next.
0: దీనికి అంత్యమే లేదు.
1: It has no end.
0: కనుకనే ఇది కామం.
1: This is
0: క్రోధము.
1: Then anger.
0: క్రోధము అనేటువంటిది చాలా చెడ్డది.
1: And this is very bad.
0: ఇది తనను, తన బంధువులను, తన మిత్రులను, తనకు తోడైనటువంటి వారిని అందరినీ కూడా క్షీణింపజేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యాంగర్ విల్ మేక్ యూ అవే ఫ్రమ్ యువర్ రిలేషన్స్, యువర్ ఫ్రెండ్స్, యువర్ నియర్ అండ్ డియర్.
0: కోపము కలిగిన వారికి
1: ద వన్ హూ ఇస్ యాంగ్రి
0: ఏ పని ఫలింపకుండు
1: విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: ఎగ్గును గలుగును
1: హీ విల్ హావ్ డిఫికల్టీస్.
0: పాపపు పనులను చేయొచ్చు.
1: హీ విల్ బి కమిటింగ్ సిన్ఫుల్ యాక్ట్స్.
0: పొమ్మని పించుకునుట చేకూరుచుమే.
1: అండ్ హీ విల్ బి పుట్ టు ఆల్ ఇన్సల్ట్స్ అండ్ హ్యూమిలియేషన్.
0: తన కోపం తన శత్రువు.
1: హిస్ యాంగర్ ఇస్ హిస్ ఎనిమీ.
0: తన కోపం తనకు సచ్చ.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దెన్ హ్యాపీనెస్ గివ్స్ యు
0: ప్రొటెక్షన్.
1: అండ్ యువర్ కంపాషన్ ఇస్ యువర్
0: రిలీఫ్. తన సంతోషమే స్వర్గము.
1: ది వెరీ హ్యాపీనెస్ ఇస్ ద హెల్.
0: తన దుఃఖమే నరకం అంటారు.
1: అండ్ యువర్ మిజరీ ఇస్ ద హెల్.
0: కనుక మానవునికి ఈ క్రోధం అనేటువంటిది చాలా క్షీణింపజేస్తుంది.
1: దేర్ ఫోర్ యాంగర్ విల్ లీడ్ టు ద డిక్లైన్ అండ్ ద రూయిన్.
0: ద్వేషము
1: అండ్ హెట్రెడ్
0: ఈ ద్వేషం అనేటువంటి క్రోధమునకు మించినటువంటిది
1: అండ్ హెట్రెడ్ ఈజ్ మోర్ డెవిలిష్
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
0: ఈ ద్వేషం వల్ల తరతరముల నుంచి కూడాను వెంటాడుతుంటాది మానవునికి దుర్గుణములు.
1: అండ్ బికాస్ ఆఫ్ ది హేట్రెడ్ ఇట్ విల్ ఫాలో యూ ఫర్ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్.
0: ఈ దుర్గుణములు వెంట రావటం చేత మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము క్షీణించిపోతుంటాది.
1: బికాస్ ఆఫ్ ది ఈవిల్ టెండెన్సీస్ ది డివినిటీ కెనాట్ బి ఎక్స్పీరియన్స్డ్.
0: ముఖ్యంగా ఈనాడు మానవునికి జీవితము తరిగిపోవడానికి ఇవే మూల కారణములు.
1: The lifespan today is cut short because of these evil traits.
0: 100 సంవత్సరములు బ్రతకవలసినటువంటి మనిషి ఒక 30 సంవత్సరములు 40 సంవత్సరములకే క్షీణించిపోతున్నాడు.
1: Man who is supposed to live for 100 long years, his lifespan is cut short to 30 and 40
0: because of his bad. ఈ కామక్రోధ ద్వేషముల వల్లనే తన యొక్క ఆయుష్ను కూడాను అరింపజేస్తుండాలి.
1: The main reason is because of these three reasons, the anger, the desire and hatred.
0: ఈ మూడు గుణములను మనము పుష్టిగా సంతుష్టిగా పెంచుకున్నప్పుడు మనకు ఆయుఫ్ ఏమాత్రము క్షీణించదు.
1: వెన్ దీస్ త్రీ థింగ్స్ ఆర్ టోటల్లీ రిమూవ్డ్
0: ఎట్టి ప్రమాదములు జరిగినప్పటికీ ఎట్టి యాక్సిడెంట్ జరిగినప్పటికీ ప్రాణం మాత్రం పోదు.
1: We may be met with any accident in future, but we will never lose our life.
0: Mana durgunamare ee reflection reaction rise out ga vachi manamulu baadhistu untundayi.
1: We are put to suffering because of the bad qualities that would come back to us by your reaction
0: kanuka,
1: reflection design.
0: Ee kamakrodha dveshamulanu motta motta manamu tarigimpu chesukuntu raavali.
1: Therefore we should kill these three evil traits, the anger,
0: ఇది నా యొక్క గుణములు కావు.
1: Even if they come, you should know that they are not my nature. They are animal qualities.
0: ఈ పశుగుణములు నాలో ప్రవేశిస్తే నేను కూడా పశువైపోతాను.
1: If these animal qualities find a place in me, I too become an animal.
0: నేను పశువు కాదు.
1: I am not animal.
0: నేను మనిషి.
1: I am a human being.
0: అని ఆ మనిషి అనేటువంటి తత్వాన్ని మనసులో ఉంచుకున్నప్పుడే ఈ పశు లక్షణాలు మనలో ప్రవేశించడానికి వీలుండదు.
1: Then once we hold on to the principle that I am man, I am not animal, we can maintain human
0: qualities. కానీ ఈ లేత వయస్సు లోపలే పిల్లలు చాలా ఈ యొక్క గుణములను పెంచుకుంటున్నారు.
1: We develop desires, grow more in this age.
0: ఈ వాంఛలను పెంచుకోవడం చేతనే క్రమక్రమేణ మన భవిష్యత్తు క్షీణించిపోతుంటాయి.
1: The excessive desire will spoil our future.
0: మానవుని యొక్క జీవితము నాలుగంతస్తుల మేడ.
1: Human life is a four-storied mansion.
0: మొట్టమొదటిది బ్రహ్మచర్యం.
1: The first one is celibacy.
0: రెండవది గృహస్థము.
1: Householder.
0: మూడవది వానప్రస్థము.
1: Recluse.
0: నాలుగోది సన్యాసం.
1: Fourth one, renunciant.
0: ఈ నాలుగంతస్తుల మేడకు మొట్టమొదటి పునాది చాలా భద్రంగా ఉండాలి.
1: For this mansion of life, a four-storied building, the foundation should be strong.
0: ఈ ఫౌండేషన్ ఏ బ్రహ్మచర్యం.
1: The foundation is the state of celibacy.
0: ఈ యువకులు యందు ఈ భద్రత చాలా బలంగా ఉండాలి.
1: This should be safe and so strong.
0: దీన్ని సరైనటువంటి స్థితిలో మనం కాపాడుకున్నప్పుడు గృహస్థ వానప్రస్థములు కూడా క్షేమంగా ఉంటాయి.
1: This foundation is properly laid and ensured its strength, the rest of the three states.
0: ఈ బ్రహ్మచర్యమంటే ఈనాటి బాలురు ముక్కాలు భాగం లైఫ్ అంతా కూడా నాశనం చేసుకుంటున్నారు.
1: 3/4 of life is ruined because this foundation is not strong.
0: దైవాన్ని ప్రార్థించమంటే మాకు కాలం చిక్కదు.
1: We say we have no time to pray to God.
0: దైవాన్ని 5 నిమిషాలు చింతించమంటే మాకు సమయం చిక్కదు.
1: I have no time to think of God for 5 minutes.
0: కానీ ఈ దుర్భావముల చేత దుశ్చింతన చేత దురభ్యాసముల చేత ఎంత కాలంలోనైనా వ్యర్థం చేస్తారు.
1: బట్ వీ వేస్ట్ అవర్ టైం ఇండల్జింగ్ ఇన్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: దీనికి వేస్ట్ చేసినంత మంచి దానికి ఉపయోగించరు.
1: వీ డోంట్ మేక్ యూజ్ ఆఫ్ ద టైం ఫర్ ప్రాపర్ థింగ్స్.
0: కనుకనే ఈనాటి విద్యార్థులు యువకులైనటువంటి వారు మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రంగా చేసుకోవాలి.
1: స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ should have this strong foundation.
0: అది ఏ బ్రహ్మచర్యము.
1: That is the state of celibacy.
0: బ్రహ్మచర్యం అనగా బ్రహ్మలో చరించటమే బ్రహ్మచర్యము.
1: Celibate, brahmachari means the one who moves about Brahma.
0: వివాహం ఆడకుండా ఉండటం కాదు బ్రహ్మచర్యము.
1: Not merely remaining unmarried.
0: నిరంతరము బ్రహ్మ యందే చరించటము.
1: Constant contemplation of the divine.
0: ఈ మనోభావం నిరంతరం కూడాను బ్రహ్మతో స్మరించటము.
1: The constant thought of God.
0: కనుక ఆ యొక్క బ్రహ్మచర్యం అనేటువంటిది ఇలాంటి పవిత్రమైన అర్థమును కూడి ఉన్నది.
1: దిస్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ బ్రహ్మచర్య, ద సిలబసీ.
0: ఇలాంటి బ్రహ్మతో మనం కూడినటువంటి తంతమే నిజమైనటువంటి బ్రహ్మచర్యం.
1: బ్రహ్మచర్య Its true sense lies in contemplation, constant
0: contemplation of God. Under any
1: circumstances,
0: we should not forget God.
1: We should think of God, chant His name,
0: పవిత్రతను నీవు అనుభవించు,
1: experience the sacredness of life,
0: ప్రేమతత్వంలో నీ యొక్క జీవితమును అంకితం చేయి,
1: end your life in love.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క పునాదుల యొక్క భద్రత.
1: This ensures the safety and the strength of the foundation.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: గోడలు కనిపిస్తాయి,
1: you see the wall,
0: భవనం కనిపిస్తుంది,
1: you see the building,
0: భవనం యొక్క అందచందములు కనిపిస్తాయి,
1: you see the beauty and elevation,
0: కానీ పునాది అనేటువంటి దీంట్లో ఏ అందచందము కనిపించదు మనకు.
1: బట్ ఫౌండేషన్ యు డు నాట్ సీ,
0: అది భూమిలో పడిపోతుంది.
1: బికాజ్ ఇట్స్ లైస్ ఇన్ ద గ్రౌండ్,
0: మనకు కనిపించకుండా భూమిలో మరుగుపడినటువంటిది మనకు అన్ని విధాల శక్తిని అందించేది.
1: దట్ విచ్ ఇస్ హిడెన్, దట్ విచ్ ఇస్ నాట్ సీన్ విల్ గివ్ ద గ్యారంటీ ఆఫ్ ది సేఫ్టీ.
0: అది కనిపించినటువంటి యొక్క పునాదియే కనిపించే భవనమునకు ఆధారమైనటువంటిది.
1: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ ద బేసిస్ ఫర్ ద బిల్డింగ్ విచ్ ఇస్ సీన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: కనుక దానికి అందచందములు చేరినటువంటి అవసరం లేదు.
1: ద ఫౌండేషన్ డస్ నాట్ నీడ్ ఎనీ
0: డెకరేషన్. గోడలకు ఒక రాళ్లంతా కూడా డ్రెస్ చేస్తారు.
1: ద వాల్స్ అండ్ ద ఎలివేషన్ ఆర్ సో బ్యూటిఫుల్.
0: కానీ భూమిలో వేసేటువంటి ఒక ఫౌండేషన్ కు దీనికి అందచందములు ఏమాత్రం ఇష్టం లేదు.
1: ద ఫౌండేషన్ ఇన్ ద గ్రౌండ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ బ్యూటిఫుల్.
0: కానీ భవనం యొక్క భారం అంతా కూడా మోసేది ఇది.
1: బట్ ద హోల్ బర్డెన్ అండ్ ద వెయిట్ ఆఫ్ ది మ్యాన్షన్ ఈస్ టేకెన్ ఓవర్ బై ద ఫౌండేషన్.
0: కనుక భవనం యొక్క భారం అంతా మోసేటువంటి ఒక పునాది మనం భద్రం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లే ద స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: ఈనాడు ఆ పునాది యొక్క భవనంను ఏమాత్రము యోచించడం లేదు.
1: టుడే వీఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: పైన అందచందముతో ఉండేటువంటి యొక్క దీనిని మనం మాత్రమే ఈనాడు వర్ణిస్తున్నాము.
1: వీ గో బై ద ఔటర్ బ్యూటీ, ది ఎక్స్టర్నల్ ఎలివేషన్.
0: కనుక మొట్టమొదట ఈ బ్రహ్మచర్యం,
1: ద ఫస్ట్ టు బిగిన్ విత్ ఇస్ సెలిబసీ,
0: నిరంతరం కొన్ని దైవత్వాన్ని స్మరించటము.
1: We should always think of God.
0: చర్యమనగా ఏమి? నడుచుకోవటము.
1: చర్య మీన్స్ కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: నీవు బ్రహ్మచర్యాన్ని నడిచించి చూపించాలి.
1: యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
0: అందుకోసం ఈనాటి గురువులంతా కూడా చెప్తుంటుంటారు.
1: ప్రిసెప్టర్స్ సే టుడే,
0: ఆచార్యుడు అంటాడు.
1: ఏ ప్రిసెప్టర్ ఇస్
0: ఆచార్యుడు అనగా ఏమిటి? ఆచరించి అందించేటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య మీన్స్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ టీచెస్.
0: ఆచరించకుండా ఊరికే అందించేటువంటి వాడు ఉపాధ్యాయుడు.
1: The one who does not practice and simply propagate is a
0: teacher. ఉపాధ్యాయుడు కేవలం పాఠములు మాత్రమే నేర్పగలడు, కానీ
1: టీచర్ కెన్ టీచ్ లెసన్స్.
0: ఈ మనోనిగ్రహానికి ఏమాత్రము తోడ్పడడు.
1: హీ విల్ నాట్ హీ కెనాట్ బి ఆఫ్ ఎనీ హెల్ప్ టు యూ.
0: ఆచార్యుడు అనేటువంటి వాడు మనోనిగ్రహానికి సంపూర్ణంగా తోడ్పడతాడు.
1: ఎ ట్రూ ఆచార్య ప్రిసెప్టర్ will help you to control your mind.
0: అందుకోసమని ఇంతమంది గురువుల లోపల ఇద్దరు మాత్రమే ఆచార్యులు దిగారు.
1: Among so many gurus we have got two important acharyas.
0: ఆ ఇద్దరు ఆచార్యులు మాత్రం ఎవరు?
1: ద్రోణాచార్య, ద్రోణాచార్య,
0: భీష్మాచార్య,
1: భీష్మాచార్య.
0: ఈ భీష్మాచార్య ద్రోణాచార్యులు ఇద్దరు మాత్రమే ఆచార్యులు.
1: We have two acharyas, ద్రోణాచార్య and భీష్మాచార్య.
0: ద్రోణాచార్య పాండవులకంతా గురువు అయ్యాడు.
1: ద్రోణాచార్య ఇస్ ద ప్రిసెప్టర్ ఆఫ్ ఆల్ పాండవస్.
0: ఇది కేవలము దేహ విద్యలంతా కూడా నేర్పించాడు.
1: హీ టాట్ దెమ్ ఆల్ ఎక్స్పర్టీస్ ఇన్ ఆర్చరీ.
0: భీష్మాచార్యుడు హృదయానికి మాత్రమే గురువు అయ్యాడు.
1: భీష్మాచార్య వాజ్ ద మాస్టర్ ఆఫ్ దేర్
0: హృదయ సంకల్పములంతా కూడా పవిత్రం గావిస్తుంటూ వచ్చాడు.
1: హీ శాంక్టిఫైడ్ ఆల్ ద థాట్స్.
0: కనుకనే తల్లి మాటను జవదాటకుండా
1: హీ ఒబేయిడ్ ది కమాండ్ ఆఫ్ ద మదర్.
0: మాతృమూర్తి యొక్క ఆజ్ఞను శిరసా వహించి
1: ఫాలోయింగ్ ద కమాండ్ ఆర్డర్స్ ఆఫ్ ద మదర్
0: ఆ మాతృమూర్తి ప్రేమకు పాత్రుడైతూ వచ్చాడు భీష్మాచార్య.
1: And he was the recipient of the grace of the mother.
0: Kanukane adanu goppa gnani.
1: As he obeyed his parents, he was one of wisdom.
0: Gnananiga emti?
1: What is wisdom?
0: Kevalam goppa goppa grandamanta chadatam kada gnanam.
1: It's not textual knowledge or information.
0: Advaita darshanam gnanam.
1: The vision of non-dualism is wisdom.
0: ఒక్క దైవత్వం తప్ప అన్ని స్మరించకూడదు.
1: One should not think of anything other than
0: దైవత్వానికే మన దేహమును అర్పితం చేయాలి.
1: One should dedicate himself to the divine.
0: దైవత్వానికే మన మనసును అర్పితం చేయాలి.
1: The mind should surrender to God.
0: దైవత్వానికే మన బుద్ధిని అర్పితం చేయాలి.
1: The intellect must accept God.
0: సర్వకర్మన్ భవత్ ప్రీత్యర్థం.
1: All accept should be satisfying to God.
0: నీ ప్రీత్యర్థ కోసం నీవు పాటుపడకూడదు.
1: యూ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ యువర్ పర్సనల్ సాటిస్ఫాక్షన్.
0: దైవ ప్రీత్యార్థంగానే శ్రమపడాలి.
1: అవర్ యాక్షన్ షుడ్ ప్లీజ్ గాడ్.
0: కనుకనే భీష్మాచారి అనాది కాలం నుంచి కూడాను ఆ యొక్క ఆత్మతృప్తి నిమిత్తమై చేసేస్తూ వచ్చాడు.
1: భీష్మాచార్య స్టూడ్ ఫర్ దట్ ప్రిన్సిపల్ తల్లితోనే
0: చేరుతూ రావాలి అని కోరాడు.
1: అండ్ అల్టిమేట్లీ హీ వాంటెడ్ టు జాయిన్ హిస్ మదర్.
0: శరతల్పం పైన పరుండినాడు.
1: He was lying on the bed of arrows.
0: 58 దినములు
1: for 58 days.
0: దేహమంతా కూడాను అంబుల దాటుకొని ఉన్నాడు.
1: And there were arrows all over, pointed arrows.
0: కానీ
1: yet
0: ఒక నీరైనా కూడా గుట్టుకిచ్చి తాగలేడు.
1: He didn't drink even a drop of water.
0: కానీ తల్లి ప్రేమకు పాత్రుడు కావాలి.
1: But he wants to receive the grace of
0: mother. తల్లి అనుగ్రహానికి తాను గురి కావాలి.
1: He should certainly enjoy the love of mother.
0: కట్టకడకు పోయే ముందుగా
1: before leaving the body
0: అర్జున్ని పిలిచాడు.
1: అర్జున
0: అర్జున అర్జున్ అంటే ఏమని అర్థం? ఒక పేరు పెట్టాం కాదు, అర్జున అనగా నిర్మలమైన చిత్తం గలవాడు.
1: అర్జున ఇస్ నాట్ మియర్లీ ఎ నేమ్, హీ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
0: ఇతనికి అనేక బిరుదులు ఉన్నాయి.
1: అర్జున హ్యాస్ మెనీ టైటిల్స్.
0: అర్జున, పాల్గుణ, పార్థివ, కీర్తి, సేతువాన, బీభిత్య, జయకృష్ణ, సవిశాచి, ధనుంజయ.
1: దీస్ ఆర్ ఆల్ ది టైటిల్స్ అండ్ నేమ్స్ ఆఫ్ అర్జున.
0: కనుక ఇతను ధనుంజయుడు.
1: ఇస్ ధనుంజయ
0: అర్జున. అర్జున నిర్మలమైనటువంటి చిత్తం గలవాడు.
1: అర్జున ద ప్యూర్ హార్టెడ్.
0: కనుక అర్జున
1: అర్జున
0: నీ యొక్క అంబులే నన్ను నేలం పాలు చేసింది.
1: అండ్ యువర్ ఆరోస్ మేడ్ ద బెడ్ ఫర్ మీ.
0: తాతగారు, యుద్ధ సమయం లోపల ఎన్నో జరుగుతూ ఉంటాయి.
1: ఇన్ వార్ఫేర్ మెనీ థింగ్స్ హ్యాపెన్.
0: ఈ యుద్ధ సమయంలో అపకారం ఉపకారం ఏమాత్రం కూడా పాటించరాదు.
1: ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వీ డోంట్ అబ్జర్వ్ ద
0: హార్మ్. నువ్వు వేశావు అందులు, నేను వేశాను అంబులు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షాట్ ఆరోస్ ఎట్ మీ సో ఐ డి.
0: నీవు వేసినటువంటి అంబులు నిరపరాధి అయినటువంటి కృష్ణుని కూడా కొట్టినాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఆరోస్ దట్ యూ షాట్
0: కృష్ణుడు దేహమంతా రక్తమయమైపోయింది.
1: అండ్ దేర్ ఫోర్ ద హోల్ బాడీ వాజ్ బ్లీడింగ్.
0: కానీ దీనికి మీరేమైనా వగుస్తున్నారా?
1: ఆర్ యూ సఫరింగ్ బికాస్ ఆఫ్ దట్ రీజన్?
0: ఇది యుద్ధ సమయము.
1: It is battle time.
0: మంచి చెడ్డలకు అవకాశమే లేదు ఇక్కడ.
1: During war there is no
0: జయాపజయములకు మాత్రమే ఉంటుండాలి.
1: It is only the triumph, victory that matters.
0: కాబట్టి నా దోషమును క్షమించండి.
1: Pardon my mistakes.
0: మీకు ఏం కావాలో కోరితే తప్పక నేను ఇస్తానన్నాడు.
1: Whatever you want, whatever boon you want me, I will grant now.
0: భీష్ముడు ఒక్కటి కోరినాడు.
1: Bhishma wanted one.
0: నాయన, నాకు దాహము, ఇది అంత్య సమయము.
1: This is the last moment. I'm thirsty.
0: 58th dinam pranam modalutunnanu.
1: 58th day I'm leaving this body.
0: Kanukane na tallini techi na notlo poyamannadu.
1: See that my mother shower water.
0: Talli Ganga Devi.
1: Mother of Bhishma is Ganges, Ganga Devi.
0: Aa tallini techi na yokka notlo poyamann cheppadu.
1: See that Ganga water is brought to me.
0: Tachame ammulu chusi భీష్ముడు ఉన్నటువంటి తలకి ప్రక్కల ఒక భూమి లోపు కొట్టాడు.
1: ఇమ్మీడియట్లీ అర్జున షాట్ అన్ ఆరో టువర్డ్స్ ద గ్రౌండ్ క్వైట్ క్లోజ్.
0: భూమి నుంచి గంగ స్ప్రింగ్ గా వచ్చేసేసింది.
1: దెన్ గంగెస్ జస్ట్ కేమ్ అప్ లైక్ ఎ ఫౌంటెన్.
0: స్ప్రింగ్ గా వచ్చినటువంటి జలము భీష్ముడి నోట్లో పడ్డాది.
1: అండ్ ద వాటర్ ఇట్ వాస్ జస్ట్ అలౌడ్ బై భీష్మాదే.
0: అటువంటి పుణ్యాత్ముడు భీష్ముడు.
1: భీష్మ ఇస్ ఎ లిబరేటెడ్
0: జ్ఞాని. భీష్ముడు
1: ఇస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: భీష్ముడు సర్వజ్ఞాన సంపన్నుడు.
1: హి ఇస్ ది వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్
0: ఆఫ్ నాలెడ్జ్. సర్వజ్ఞ సంపన్నుడు.
1: హి హస్ గాట్ ఆల్ ఫ్లూయెన్స్.
0: సమస్త సాధనలు చేసినటువంటి వాడు.
1: హి డిడ్ ఎవ్రీథింగ్.
0: ఎవరికి అపకారం కోరడు.
1: హి డిడ్ హార్మ్ ఎనీబడీ.
0: కనుకనే ఆ తల్లి యొక్క జలమును తన నోట్లో పోసిన తక్షణమే భీష్ముడు తన యొక్క కన్నులు మూశాడు.
1: ఆఫ్టర్ డ్రింకింగ్ ద వాటర్ హి ఎండెడ్ హిస్ లైఫ్.
0: అదియే అర్జున్ వల్ల జరిగినటువంటి ప్రమాదము, అర్జున్ తో దీన్ని సమాప్తి కూడా జరిగింది.
1: యాజ్ హి వాస్ పుట్ టు దట్ సిచ్యుయేషన్ బై అర్జున, ద రిలీఫ్ ఆల్సో వాస్ గివెన్ టు హిమ్ బై అర్జున.
0: అర్జున అనేటువంటి పదములు ఎంతో మంది పెట్టుకుంటారు.
1: మెనీ పీపుల్ హ్యావ్ దిస్ నేమ్ అర్జున.
0: అర్థం తెలిసి ప్రవర్తించరు.
1: బట్ దేర్ కాండక్ట్ ఇస్ నాట్ ఇన్ అకార్డెన్స్ టు ద మీనింగ్ ఆఫ్ ది నేమ్.
0: శ్రీశైలం లోపల కూడాను
1: దేర్
0: అర్జున, మల్లికార్జున, బ్రహ్మరాంబాని ఉంటుండాలి.
1: అండ్ యూ హ్యావ్ నేమ్స్ బ్రహ్మరాంబ మల్లికార్జున శ్రీశైల
0: మల్లికార్జున బ్రహ్మరాంబ
1: మల్లికార్జున బ్రహ్మరాంబ.
0: ఈ మల్లికార్జున అంటే ఏమిటిది?
1: హూ ఇస్ మల్లికార్జున?
0: మల్లి అనగా జాస్మిన్.
1: మల్లి ఇస్ జాస్మిన్ ఫ్లవర్.
0: అది చాలా ప్యూర్ గా ఉంటుంది, తెల్లటి పుష్పంగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ ప్యూర్ వైట్ ఇన్ కలర్.
0: అందులో మధురమైనటువంటి పదార్థం ఉంటుంటుంది.
1: అండ్ ఇట్ హస్ గాట్ నెక్టర్ విద్ ఇన్.
0: కనుక మల్లికార్జున అనగా ఏమి? ప్యూర్ తో కూడినటువంటి, తెలుపుతో కూడినటువంటి అర్జునుడు మల్లికార్జునుడు.
1: మల్లికార్జున మీనింగ్ ప్యూర్ వైట్ ఫ్లవర్ విత్ నెక్టర్.
0: భ్రమరాంబ
1: భ్రమరాంబ
0: అంబ అనగా తల్లి.
1: అంబ ఇస్ మదర్.
0: భ్రమర అనగా తుమ్మెద.
1: భ్రమర ఇస్ హనీబీ.
0: ఆ తెల్లని తుమ్మెద
1: హనీబీ
0: ఈ యొక్క భ్రమరంలో అనగా అర్జునుడి యొక్క పుష్పంలో చేరిపోతుంది.
1: ది హనీ బీ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్ ద జాస్మిన్ విత్ నెక్టార్.
0: అర్జున అనేటువంటి తెల్లటి పుష్పంలో చేరి దానిలో ఉన్న మకరందాన్ని తిని,
1: యాజ్ దిస్ హనీ బీ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్ ఆఫ్ అర్జున, ఇట్
0: జీవితాన్ని సార్థకం చేసుకుంది.
1: And then gets its life redeemed.
0: కనుకనే అర్జునత్వము చాలా అనేక అర్థాలకంత కూడా మూల కారణము.
1: Arjuna has got so many interpretations and meanings.
0: కనుక అర్జునుడు చాలా గొప్పవాడు.
1: Arjuna is a great soul.
0: ఉన్నటువంటి బ్రదర్స్ లోపల అర్జునుడు మాత్రమే వర్ణించడానికి మూల కారణం ఏమిటి?
1: What is the reason that Arjuna is extolled?
0: ఎవరి పైన కూడా నిష్కారణంగా తన విజయను ప్రయోగపెట్టినటువంటి వాడు కాదు.
1: In fact, he didn't fight with anybody without any reason.
0: ఏదో యుద్ధములు చేయవలసి వచ్చినప్పుడు చేశాడు.
1: He had to fight in war times.
0: కానీ కృష్ణుడు కూడాను,
1: కృష్ణ
0: అర్జున రాయబారానికి పంపుతున్నారు మీరు, నేను ఎవరితో మాట్లాడాలి అన్నాడు.
1: You are sending me as an emissary. Whom should I
0: call? జరగకూడదు, యుద్ధం జరగకూడదు.
1: War should not happen.
0: కృష్ణుడు నేను కత్తి పట్టను అని పట్టాడు.
1: And that was the determination.
0: రథాన్ని మాత్రమే రథం చేయగలరు కాని ఎవరిపైన కూడా తన యొక్క అస్త్రమును వినియోగించడు.
1: కృష్ణ డిసైడెడ్ టు బి ద చారిటర్ అండ్ నాట్ టు ఫైట్.
0: కనుకనే నీవు ఏం చేయమంటావు అర్జున అని చెప్పి అడిగాడు.
1: అండ్ హి ఆస్క్డ్ అర్జున వాట్ షల్ ఐ డూ.
0: బావగారు, మీకు సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞుడు, అలాంటి మీకు నేను చెప్పనచ్చకర్లేదు. మొట్టమొట యుద్ధమే లేకుండా చూడండి అన్నాడు.
1: You are omniscient, omnipotent. You know everything. See that the war is prevented.
0: యుద్ధం లేకుండా చేయమంటే ఏమని?
1: What does it mean?
0: ధృతరాష్ట్రంతో మాట్లాడమనే?
1: Is it mean to consult ధృతరాష్ట్రం?
0: ధృతరాష్ట్రుడు గుడ్డివాడు.
1: ధృతరాష్ట్ర is blind king.
0: కానీ బుద్ధి లేదు.
1: But he has no intelligence.
0: పుత్రాభిమానం అధికంగా ఉంటుండాలి.
1: He has got attachment to his
0: son. ఈ పుత్రాభిమానంతో పుత్రులు చెప్పినట్టుగా నడుచుకుంటాడు కానీ తాను చెప్పినట్టుగా పుత్రులు ఎవరు నడుచుకోరు.
1: Because of his attachment to his sons, he will follow them, but he will not follow his intelligence.
0: అలాంటి దుష్పుత్రులంతా ఉంటుండి ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞ మనకెందుకు?
1: Why should we think of ధృతరాష్ట్ర who follows the dictates of his sons?
0: కనుకనే ధృతరాష్ట్రుడి యొక్క దీన్ని మనం ఏమాత్రము పాటించరాదు.
1: సో వీ డోంట్ నీడ్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర
0: అని చెప్పేటప్పటికీ, సరే ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్లాడు, అన్ని విధాలా మాట్లాడిచ్చాడు. కృష్ణుడు ఈ యుద్ధమునకు సమ్మతి పడలేదు.
1: హీ డిస్కస్డ్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు వార్, బట్ హౌఎవర్ ఇట్ కుడ్ నాట్ బి సెటిల్డ్.
0: ఇంకా యుద్ధం సిద్ధమని భావించుకుని వచ్చాడు.
1: ద వార్ వాస్ బౌండ్ టు టేక్ ప్లేస్.
0: అర్జునుడి దగ్గరికి మొదలొచ్చాడు.
1: అండ్ దెన్ అర్జున కే
0: అర్జున
1: అర్జున
0: నేను పోయినటువంటి పని ఫలించలేదు.
1: ఐ వాజ్ నాట్ ఫ్రూట్ఫుల్ ఇన్ మై అటెంప్ట్.
0: విఫలమైపోయింది.
1: ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్.
0: కనుక యుద్ధం సిద్ధమైనాను.
1: సో బీ రెడీ టు ఫైట్.
0: అప్పుడు అర్జునుడు కొంచెం భయపడ్డాడు.
1: దెన్ అర్జున వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్
0: సిచువేషన్. అనగా ఈ యుద్ధంలో ఎన్ని అస్త్రములు ఉపయోగపెట్టవస్తున్నావు,
1: ఇన్ దిస్ డ్యూరింగ్
0: ఎవరికి ఎవరికి ప్రమాదం జరుగుతుందో, ఏ నిరపరాధులను కొడతామో.
1: డ్యూరింగ్ వార్ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి కిల్డ్. Those who are not in
0: కృష్ణుడు చక్కని సూక్ష్మమైనటువంటి విషయం చెప్పాడు.
1: వర్ నాట్ ఇన్ ద రాంగ్ సైడ్ ఆర్ గోయింగ్ టు బి కిల్డ్. కృష్ణ
0: అర్జున
1: అర్జున
0: యుద్ధములకు వచ్చినటువంటి వారు యుద్ధముకు వచ్చేస్తారే కానీ యుద్ధములకు రానటువంటి వాడు ఈ యొక్క గ్రూప్ లో చేరరు.
1: దోస్ హు ఆర్ రెడీ టు ఫైట్ విల్ బి దేర్ ఆన్ ద బ్యాటిల్ ఫ్రంట్, నాట్ అదర్స్.
0: కనుకనే యుద్ధంలో పూర్తి ప్రాణం వదలడానికి కానీ వదం తీయడానికి కానీ వచ్చినటువంటి వారే కానీ ఈ యుద్ధం ఊరికి చూడటానికి వచ్చినటువంటి వారు కాదు.
1: ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వన్ ఈజ్ రెడీ టు గివ్ లైఫ్ ఆర్ టేక్ లైఫ్.
0: కనుక నిరపరాధులు ఎవరు కూడా ఇందులో లేరు.
1: దేర్ ఆర్ నన్ హు ఆర్ నాట్ గిల్టీ.
0: ఇందులో అందరు కూడా అపరాధులే వస్తున్నారు.
1: ఆల్ ఆర్ గిల్టీ.
0: కనుక నీవు యుద్ధం సిద్ధమని మనం.
1: సో బీ రెడీ టు ఫైట్
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హి సెడ్.
0: కానీ కృష్ణ
1: కృష్ణ
0: వీడు ఈ విధంగా యుద్ధానికి ఒప్పుకోవటంలో చాలా అన్యాయంగా ఉంది.
1: It's gross injustice because they are accepting to fight.
0: ఈ కౌరవులు ఏ మాత్రం కూడాను సరైన స్థితిలో ఉండేటువంటి వారు కాదు.
1: Kauravas were never proper at any time.
0: కనుక దీనికి ఒప్పుకున్నారు, ఇంకా అయిపోయింది.
1: They accepted to fight.
0: అన్నగారికి వినయం చేయమన్నాడు.
1: And they prayed to their brother.
0: ధర్మజాన దగ్గరికి పోయాడు.
1: They went to Dharmaja.
0: ధర్మజాకు యుద్ధం అంటే అసలు గిట్టదు.
1: Dharmaja does not like any war or fight.
0: సరే అతను కూడా ఇంకా ఒప్పుకోక తప్పదు.
1: He too had to concede.
0: నకులు సహదేవులు చాలా గుణవంతులు.
1: నకుల సహదేవ ఆర్ నోబుల్ పీపుల్.
0: చిన్నవారైనప్పటికీ వారికి ఉన్నటువంటి గుణము అర్జునికి ధర్మజునికి కూడా లేదు.
1: దో దే ఆర్ వెరీ యంగ్ దేర్ క్వాలిటీస్ ఆర్ సో గ్రేట్ దట్ మోర్ దాన్ దట్ ధర్మజ అండ్ అర్జున.
0: ఒక్కటే వాడు కోరాడు.
1: దే వాంటెడ్ వన్.
0: కృష్ణ
1: కృష్ణ
0: యుద్ధము సిద్ధమనక కాలహరణ మీకేలా?
1: వీఆర్ రెడీ టు ఫైట్ వై డిలే
0: నీవు యుద్ధము సిద్ధమని చెప్పించావు
1: యూ సెడ్ దట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్
0: కానీ
1: బట్
0: మా బావగారు క్షేమంగా వచ్చారు
1: ద బ్రదర్ ఇన్ లా కృష్ణ రిటర్న్ సేఫ్
0: ఈ యొక్క వార్తను అందించడానికి వెళ్లారు
1: హీ సేఫ్ రిటర్న్ వాస్ కన్వేయ్డ్
0: నాకు బావగారు క్షేమంగా రావటమే మా యొక్క ఆనందం అన్నారు
1: ద రిటర్న్ ఆఫ్ కృష్ణ ఇన్ ఆల్ సేఫ్టీ మేడ్ అస్ ఆల్ హ్యాపీ
0: ఇదే మా ఆనందం అన్నాడు
1: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్
0: ఇట్టి ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్ళు నకుల సహదేవులు మాత్రమే
1: నకుల సహదేవ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ నోటీసింగ్ ద సేఫ్ రిటర్న్
0: కృష్ణుని యొక్క క్షేమాన్ని కోరినటువంటి వాడు నకుల సహదేవులే
1: నకుల సహదేవ వాంటెడ్ ద సేఫ్టీ ఆఫ్ కృష్ణ
0: అర్జునుడు కోరాడు
1: అర్జున్ ఆల్సో డిజైర్
0: కానీ
1: బట్
0: తన స్వార్థం కూడా ఉపయోగపెట్టుకుంటూ వచ్చాడు
1: బట్ హీ హ్యాడ్ గాట్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్
0: కాలకూటమున విషయం చెల్లించబేళ
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ పాయిజన్
0: కాలకూటమున
1: ఇన్ పాయిజన్
0: విషములు జల్ల వీల
1: And is it proper to
0: బయట దావాగిలో మల్లె పూల విజదళ్ళు లీల
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు త్రో ఫ్లవర్స్ ఆన్ ఫైర్
0: ముష్కరుని బ్రోల
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈ
0: వికెట్ మేల
1: విత్ ద లిసన్ టు గుడ్ వర్డ్
0: జాల ఏల ఈ సంధి మాటలు ఇక గోపాల
1: వై దిస్ రోల్ ఆఫ్ ఎన్ అంబాసిడర్ ఓ గోపాల బికాస్ పీపుల్ ఆర్ రెడీ టు ఫైట్
0: మన కొద్ది గోపాల
1: నో మోర్ ఆఫ్ స్పీకింగ్ ఎనీ మోర్
0: అని చెప్పాడు
1: హీ సెడ్ సో
0: సిద్ధమయ్యారు
1: They are ready to fight.
0: అక్కడికి యుద్ధంలోకి వెళ్లేటప్పటికీ
1: when they were proceeding ahead,
0: అర్జునుడికి ఒక విధమైన భయం వేసింది.
1: అర్జున was fear stricken.
0: యుద్ధము చేస్తానో చేయనో అని భయం కాదు. ఈ నిరపరాధులు ఎంతమంది పోతారో ఏమో.
1: Not that he can't fight, but
0: గుణవంతులందరికీ ఇదే పెద్ద భయం.
1: It is a factor that created
0: fear
1: because
0: అవుతారే కానీ
1: good people also
0: ఎవరిని చంపుతామో ఏమో.
1: Who are going to be killed? He doesn't
0: know. ఆ పుత్రులు పోగొట్టుకున్నట్లు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
1: The parents will certainly feel miserable.
0: చిన్న పుత్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
1: Many people will feel very bad
0: about this. ఈ బాధంతా కూడా వాళ్ళు అనుభవిస్తూ వస్తుంటారు.
1: They will certainly face all these difficulties in succession.
0: కనుకని అర్జునుడు ఆ విధంగా బాధపడుతూ వచ్చాడు.
1: That was the feeling of Arjuna.
0: కృష్ణ ఇంక వద్దాం.
1: Let's go.
0: ఇంటికి వెళదాం అన్నాడు.
1: Let's go back.
0: కృష్ణ ఈ యుద్ధమును నేను భరించలేను
1: ఐ కాంట్ బేర్ దిస్ సఫరింగ్
0: ఇంటికి వెళుదామన్నాడు
1: లెట్స్ ఇట్ గో బ్యాక్
0: కృష్ణుడి కోపం వచ్చింది
1: కృష్ణ వాజ్ యాంగ్రీ
0: ఏమో
1: హూ ఆర్ గోయింగ్ టు బి కిల్డ్ హి డస్
0: ఆ పుత్రులు పోగొట్టుకున్నట్లు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఏమిటో
1: పేరెంట్స్ విల్ సర్టన్లీ ఫీల్ మిజరబుల్
0: చిన్న పుత్రులు ఎంత బాధపడతారో ఏమిటో

0: ఇంటికి వెళ్ళిదామన్నాడు.
1: లెట్స్ ఇట్ గో బ్యాక్.
0: కృష్ణుడి కోపం వచ్చింది.
1: కృష్ణ వాజ్ యాంగ్రీ.
0: ఊరుకో ఉన్నటువంటి నన్ను పురికొల్పి యుద్ధం యుద్ధం యుద్ధం అని యుద్ధం తీసుకుని వచ్చి ఇప్పుడు భయపడిపోతున్నావే.
1: యూ ప్రవోక్డ్ మీ టు ఫైట్ అండ్ హావింగ్ కమ్ హియర్ యూ వాంటెడ్ మీ టు రిటర్న్.
0: ఇలాంటి భయం కోసం నీవు యుద్ధానికి ఎందుకు రావాలి?
1: వై షుడ్ యూ కమ్ హియర్ వెన్ యూఆర్ ఫియర్ స్ట్రికెన్ అఫ్రైడ్?
0: ఇందరి బంధుపుత్ర గురుపుత్రులను చంపి భరించుటెట్టును.
1: You say that you cannot bear the death of your near and dear.
0: Krishna, Krishna, indari bandhu mitru guru putrulu sampi bharinchutettilu.
1: How can I bear the death of the children of my gurus, of my preceptors?
0: Naa kallulu tiruguchunnavika.
1: My head is reeling.
0: Kaalamu gadupoka kadalam intiki innannadu.
1: Let us return, turn back this chariot.
0: Indikosam vachava neevu
1: Arjuna
0: piriki panda అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ హావ్ యు కమ్ ఫర్ దిస్ పర్పస్ వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్ యువర్
0: కమింగ్. ఇంత మాత్రమునకై నీవెందుకు రావాలి?
1: వై షుడ్ యు కమ్ నౌ
0: అని చెప్పాడు.
1: హి సెడ్ సో.
0: అప్పుడు ఆ కృష్ణుని యొక్క బోధ క్రమక్రమేణా లోపల పోయి అది మంచి బలమును అందించింది.
1: ద టీచింగ్ ఆఫ్ కృష్ణ హస్ గాన్ టు ద హెడ్ ఆఫ్ అర్జున అండ్
0: సిద్ధమయ్యాడు యుద్ధమునకు.
1: హి వాస్ రెడీ టు ఫైట్ నౌ.
0: కానీ తాను చేయలేకపోయాడు.
1: బట్ యెట్ హి కుడ్ నాట్ పిక్ అప్ స్ట్రెంగ్త్.
0: అప్పుడు అర్జునికి బలం అందించాలనే ఉద్దేశంతో కృష్ణుడు దుమికాడు.
1: And Krishna jumped to the chariot too.
0: నేను యుద్ధం చేస్తాను అన్నాడు.
1: I am ready to fight, he said.
0: యుద్ధం చేయనని చెప్పావు.
1: In the beginning you made
0: మీరు యుద్ధం చేస్తే మీ మాటను ఓడిపోయినట్టు అవుతుంది కృష్ణ. మీరు ఓడిపోవచ్చును కానీ మీ మాటను మాత్రం ఓడిపోకూడదు.
1: Krishna, you said that you will never fight. Now you are ready to fight now. Krishna, you should never go back to the promise given.
0: నీవు పోకూడదు. అక్కడ భీష్ముడు చూస్తున్నాడు కృష్ణుడు వచ్చేటువంటిది.
1: భీష్మ ఈజ్ వాచింగ్ ది కృష్ణ అప్రోచింగ్.
0: కుప్పించి ఎగచిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొరగాయి.
1: ద ఇయర్ రింగ్స్ వర్ జస్ట్ షైనింగ్ లైక్ ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్ ద స్కై.
0: ఉరికిన ఒక ఉరవమ్ములో నుండే పైనున్న పచ్చని పటము జారే తాను ఎన్ని విధాల వర్ణిస్తూ నేడు భీష్ముని చంపదు నిన్ను కాదు విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి చరలికి తనుజించు దేవుండి దిక్కు నాకు అన్నాడు.
1: God who is approaching me to kill me should only come to my rescue and relief. No one can save me.
0: నేడు భీష్ముని చంపుదు.
1: I'm ready to kill Krishna.
0: నిన్ను కాదు.
1: I'll protect you Arjuna.
0: విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి.
1: Arjuna, leave me. I'm prepared to kill Bhishma.
0: కరలి తనుజంచు దేవుండి దిక్కు నాకు అన్నాడు.
1: Therefore God only should come to my refuge.
0: ఎవరు నాకు దిక్కు కాదు. నన్ను చంపుదామని వచ్చేటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడే నాకు దిక్కు అన్నాడు.
1: Krishna who is prepared to kill me now can only protect me.
0: చూచారా ఎవరు చంపడానికి వస్తున్నారో అతనే నాకు దిక్కు అన్నాడు.
1: ద కిల్లర్ విల్ బి ద ప్రొటెక్టర్.
0: అట్టి భీష్ముడు ద్వేషులకు కూడాను దుర్మార్గులకు కూడాను తనకు ప్రియమైనటువంటి వాడు.
1: భీష్మ వాస్ వెరీ మచ్ అడోర్డ్ బై ఆల్ దోస్ పీపుల్ హూ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్.
0: ఇలాంటి జ్ఞానం గురించినటువంటి వాడే భీష్మాచార్యుడు.
1: భీష్మాచార్య ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: భీష్ముడికి పూర్తి జ్ఞానమే.
1: Bhishma represents the totality of wisdom.
0: Karaka atti gnana sarupudainatvanti Bhishmudu.
1: Bhishma, the wise.
0: Kattagadaku tani abhishtamam nerveechukone nimittamai.
1: To fulfill his desire.
0: Tallini tanlo tirigi cherchukunnadu.
1: And he drank the water, the gift of his mother.
0: Tallini tanlo cherchukone shanti pondadu.
1: And then got himself pacified, remained peaceful.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Mukhyanga mana pavitramaina charitralanni kudanu.
1: The history which is sacred.
0: ఎన్నో అంతరాత్మంతో కూడినటువంటి పవిత్రతలంతా ఉన్నాయి.
1: Has got so many subtle secrets behind.
0: కానీ పిల్లలు ఎవరు ఏ చరిత్రను కూడా చదవరు.
1: But the students do not read the history.
0: ఈ నావల్స్ కథలంతా చదువుకుంటూ కూర్చుంటారు.
1: But they read novels and stories.
0: ఈ కథల్లో ఏమాత్రం కూడా మీనింగ్ ఉండదు.
1: The novel stories are meaningless.
0: ఈ కథలు చదవటం అంతా వ్యతనే.
1: It is all vyatha, the misery.
0: దివ్యమైనటువంటి యొక్క మార్గదర్శకును బోధించేటువంటిదంతా కూడా చరిత్రలు.
1: The history shows you the divine path.
0: ఏంటి ఆ హిస్టరీ?
1: What is the history?
0: His story is history.
1: His story is history.
0: కరుగది దైవం యొక్క స్టోరీ అది హిస్టరీ.
1: It is the history of God.
0: దాన్ని మనం చదవాలి.
1: We should read that.
0: మిగతావన్నీ చదివి ప్రయోజనం లేదు.
1: There is useless to read remaining.
0: కరుగనే మహాభారతము భాగవతము రామాయణము ఇలాంటి దాంట్లో అంతా కూడా ఎంత పవిత్రమైన చరిత్రలు ఉంటున్నాయి.
1: భాగవత రామాయణ భారత ఆర్ సీక్రెట్ ఎపిక్స్.
0: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి చరిత్రలు కూడినటువంటిది వినాయక చరిత్ర.
1: వినాయక చవితి హ్యాస్ గాట్ ద మెసేజ్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఎపిక్స్.
0: వినాయకుడు గొప్ప జ్ఞాని.
1: వినాయక ఇస్ వెరీ వైజ్.
0: అతనికి ఉండినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
1: నన్ కె

0: ఎక్సెల్ హిమ్ ఇన్ విజ్డమ్.
1: కనుకనే సర్వదేవతలు కూడా వినాయకుడిని ఆరాధిస్తూ వచ్చారు.
0: సో ఆల్ దైటీస్ దేవతాస్ వర్షిప్ హిమ్.
1: అందరికి పూజనీయుడు వినాయకుడు.
0: ఆల్ వర్షిప్ వినాయక.
1: అట్టి వినాయక చతుర్దశి దినము
0: ఆన్ దిస్ డే ఆఫ్ వినాయక చతుర్దశి మనం
1: కాలమును వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
1: చాలా మంది విద్యార్థులందరూ కూడా గ్రంథములంతా కూడా వినాయకుని దగ్గర పెడతారు.
0: మెనీ స్టూడెంట్స్ కీప్ దేర్ టెక్స్ట్ బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: వినాయక అర్పితం చేసి వాటిని తిరిగి స్వీకరిస్తారు.
0: దే మేక్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ దెన్ పార్టే.
1: అనగా భగవంతుడు స్వీకరించినటువంటి ఒక జ్ఞానము మాకు బోధించాలి.
0: మీనింగ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ షుడ్ బి గివెన్ టు అస్.
1: అందువల్ల ఈనాడు చాలా విద్యార్థులు చాలా వినాయకుడిని పూజించడం అత్యవసరం.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్స్ వర్షిప్ వినాయక.
1: ఈ వినాయకుని ఎందున్నటువంటి యొక్క విశిష్టత చాలా గొప్పది.
0: దిస్ ఈస్ ది గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వినాయక.
1: వినాయకుడు ఏ వాంఛలు కోరడు.
0: వినాయక హ్యాస్ నో డిజైర్.
1: దేనిని ఆశించడు.
0: హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: ఆశించిన వారికంతా అనుగ్రహించేటువంటి వాడు వినాయకుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫుల్ఫిల్స్ ఆల్ యువర్ డిజైర్స్.
1: కనుకనే అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి కానీ
0: we have to worship God who confers grace.
1: అగ్రహించి దేవుణ్ణి ఆరాధించరాదు.
0: అనుగ్రహ గ్రేస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అగ్రహ ద యాంగర్.
1: కనుకనే పవిత్రమైనటువంటి ఈ వినాయక చవితి రోజు
0: ఆన్ ది సెక్రెడ్ డే ఆఫ్ వినాయక చవితి
1: అనేక మంది భారతీయులే కాదు అందరూ కూడా దీన్ని ఆరాధన చేస్తుంటారు.
0: నాట్ ఓన్లీ భారతీయస్ మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ల్యాండ్స్ వర్షిప్ హిమ్.
1: వినాయకుడు బోధించేటువంటి సర్వజ్ఞానం కూడాను ఒక్కొక్క అక్షరం కూడాను పవిత్రమైనటువంటివి.
0: ద టీచింగ్స్ ఆఫ్ వినాయక ఎవ్రీ లెటర్ ఈజ్ సో గ్రేట్ అండ్ సీక్రెట్.
1: భజన వినాశిక శాంతి నది హరి భజన వినాశిక శాంతి నది.

0: संसारोऽयमतीव विचित्रः यवत भार्यं केवडो बिड्डडु యవతే భార్య ఇంకెవడో బిడ్డడు ఎంత చిత్రమో అది సంసారం.
1: హు ఈస్ యువర్ వైఫ్? సమ్వన్ ఎల్స్ ఈస్ యువర్ చైల్డ్. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఈస్ దిస్ ఫ్యామిలీ విచ్ కాజెస్ అస్టానిష్మెంట్.
0: ఎవడి వాడమో ఎవడెతనుంటివో తత్వము ఇందులో తెరయుము తమ్ముడ.
1: టు హోమ్ డు యు బిలాంగ్? ఫ్రమ్ హోమ్ హ్యావ్ యు కమ్? ది ఎంటైర్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ దీస్ స్టేట్మెంట్స్.
2: పవిత్రాత్మస్వరూపులైన విద్యార్థులారా, గడచిన 8 జన్మల నుండి శంకర భగవత్పాదులు రచించినటువంటి, తన శిష్యులు కూడాను అందుకు కూడినటువంటి భజగోవిందం యొక్క శ్లోకముల యొక్క తత్వాన్ని మీకు వ్యక్తపరిచే నిమిత్తమై ఈ వారం దినములు కూడాను జరుగుతూ వచ్చింది. సర్వ వేదముల యొక్క సారము, సమస్త శాస్త్రముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క కీలకము, సర్వ జగత్తునందు ఉన్నటువంటి యొక్క సర్వ పదార్థముల యొక్క గమ్యము కూడాను ఒక్క పెన్నిది అయిన భగవత్ సన్నిధి అనేటువంటి యొక్క తత్వాన్ని ఈ భజగోవిందం యొక్క శ్లోకములు మనకు స్పష్టపరుస్తున్నవి.
1: పవిత్రాత్మస్వరూప స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 8 డేస్ వాట్ ఎవర్ Shankara Bhagavatpada had given us along with his disciples in the form of the verses called the Bhajagovinda. You are being told for a whole week the essence that is contained in all the Vedas, that is contained in all the Shastras, and that is contained in all the different types of dharmas which we are aware of. Apart from that, you are being told that all the things in this world have got only one destination, and that destination is to reach God and become one with Him.
2: ప్రకాశించేటువంటి సూర్యునికి దట్టమైన మేఘములు అడ్డం వచ్చినప్పుడు భూమిపై ఉన్నటువంటి ప్రజలకు సూర్యుడు కనిపించడు. అంత మాత్రము చేత సూర్యుడు లేడని చెప్పడానికి వీలు కాదు. మలయ మారుతము ప్రవేశించినప్పుడు ఆ మేఘములను పక్కకు నెట్టుకుని పోవటం చేత సూర్యుడు మనకు కనిపించుతున్నాడు. అదే విధముగానే ఆత్మస్వరూపుడైనటువంటి ఆత్మ భాస్కరుడు మన అజ్ఞానమనేటువంటి యొక్క మేఘముల చేత కప్పబడటం వల్ల మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకునలేనటువంటి యొక్క పరిస్థితిలో తాను అజ్ఞానంలో మునుగుతున్నాడు. అట్టి సమయములో జ్ఞానము అనేటువంటి యొక్క గాలి వీచినప్పుడు అందులో ఈ యొక్క మేఘములు చెదిరిపోయి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఆత్మ మనకు స్వస్వరూపాన్ని ధరించుతుందని. అదే విధముగానే మానవుడు ఈనాడు తమ విషయ సంబంధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క భావములతో నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని విస్మరించి కేవలము జగత్తే సత్యము నిత్యము అనేటువంటి యొక్క అజ్ఞానములో మునగటం వల్ల ఈనాడు ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానం అనేటువంటి యొక్క గాలులు మనకు అత్యవసరమై ఆ గాలుల ద్వారా మనకు అడ్డమైనటువంటి యొక్క ఈ అజ్ఞాన మేఘములను దూరము గావించి తద్వారా మన స్వరూపాన్ని మనం నిరూపించేటువంటి పరిస్థితికి మనం సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తున్నాను.
1: When the shining sun is in the sky, but thick clouds come in front of the shining sun, people on the earth are not able to see the sun. However, if there is a cool wind, and if the cool wind can push away the clouds, then the sun becomes evident. In the same manner, And in accordance with this analogy, the sun, the effulgent sun of our Atma is being covered by the clouds of our ignorance. If man can, by acquiring knowledge, move away the clouds of this ignorance, then the clouds will move and make clear so as to make the self-effulgent Atma shine to you and it becomes visible to you. Man in this world is forgetting what is permanent and what is of value, and that is Atma. He is looking after the worldly environment with the illusion that that is real, and he does not see the Atma because of these clouds. We require the paths of prajnana, sujnana and vijnana. We have to follow these paths, move away the clouds of self-deception and illusion so as to be able to see this effulgent Atma.
2: Kate kanta yavaru manaku bharyalu, bharya anaga yavaru, bharta anaga yavaru. Ame modata edo tana tallidandrulaku biddavale taru janminchi, తదుపరి నీకు అప్పచెప్పిన తరువాత, నీవు ఆమెను వివాహమాడిన తరువాత భార్య అని నీవు ఆ యొక్క సంబంధాన్ని అనుభవించడానికి పూనుకుంటున్నావు. దీనికి పూర్వము ఆమె ఎవరు, నీవు ఎవరు, ఒకరికొకరికి పుట్టుట ఎందుకని గిట్టుట ఎందుకని ఎట్టి సంబంధం కూడా నువ్వు లేనప్పుడు ఇట్టి సంబంధము నిత్య సత్యమైనటువంటి సంబంధమని భావించుట ఇది ఒక భ్రాంతియే కాని ఇంక వేరొకటి కాదు.
1: Who is your wife? Who is the husband for that wife? You must recall that whom you now call your wife was born as a daughter to some parents. After she is married to you, you begin to develop a connection which you call the connection between a wife and husband. But before the marriage, who is she and who are you? There is no permanent relationship. But as a result of this marriage, whatever relationship has been established is being regarded by you as permanent simply because of the illusion in which you are. You regard this connection as a permanent connection.
2: Pravahamula yendu aneka chettukommalu kottukoni vachi madhya madhya konni konni prantamulalo avi rendunu cherutu తిరిగి వీడిపోతూ ఈ విధమైనటువంటి యొక్క సంబంధ అనుబంధములను సంయోగ వియోగములను ఈ యొక్క రెండు కర్రలు కూడా అనుభవించటము ఇది ప్రాకృతమైనటువంటి యొక్క అనుభవము.
1: ఇన్ ఏ స్ట్రీమ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఇట్ ఈస్ క్వైట్ కామన్ ఫర్ యూ టు సీ దట్ మెనీ బ్రాంచెస్ ఆఫ్ ది ట్రీస్ దట్ లై నియర్ ది రివర్ కమింగ్ టుగెదర్ ఇన్ ది స్ట్రీమ్ మూవింగ్ టుగెదర్ ఫర్ సమ్ డిస్టెన్స్ separating away from each other after moving together for some distance. This phenomenon is quite common and many of you would have known this.
2: Maroka samsaramunaku sambandhinchinatvanti aa chettulo puttinatvanti bidda ee bharta vanti vaadu ee rendu kommala kudanu aa yokka samsaram aneetvanti vruchamunu veedi ee jeevitam aneetvanti pravahamulo cheri madhya madhya samyoga viyogamulato ee sankarshnatmaka mahottala tarangamainatvanti sagaramunandu eedutu untuntaru.
1: One branch of a tree which comes out of that tree into the river is like one person who is coming out of a family. Another branch which comes out of another tree into the river is like another person who comes from a separate family. The joining of these two branches together is like the joining of two people as husband and wife. They move together, join, separate, and they struggle by joining and separating in this stream of life.
2: ఈ భార్య భర్తలు మధ్య కాలము లోపల చేరినటువంటి వారే కాని వీరు ఆదికి గాని అంత్యమునకు కాని ఏమాత్రము సంబంధులు కారు.
1: This husband and wife are only persons who have joined together for an intermediate duration. They have never been together either in the beginning nor are they going to be together either at the end.
2: కనుక వీరి నిమిత్తమై నీవు భ్రాంతిని పడి నీ యొక్క స్వస్వరూపాన్ని నీవు దూరము చేసుకునకు బిడ్డా అని శంకరుల వారు కాతే కాంత అన్నారు. ఎవరు నీ భార్య అని ప్రశ్నించారు.
1: ఫర్ దిస్ ఇంటర్మీడియట్ కమింగ్ టుగెదర్ డూ నాట్ take the illusion, be under the illusion and think that this is a permanent relationship. Shankara asks you the question, who is your wife in this context?
2: Kahate putraha, yavaru nee putrudu?
1: Who is your child?
2: Kevalamu oka janmantara karma phaltamu cheta runana bandham valla neeku itanu biddega puttinade kaani ఇతనికి నీకు ఎట్టి సంబంధం కూడాను లేదు. భాగవతమునందు కూడాను దీనినే ఒక విధమైనటువంటి యొక్క హాస్యాస్పదంగా కూడాను ఆస్తి నిమిత్తమై వచ్చినటువంటి యొక్క బిడ్డ ఈ బిడ్డ అంతేకాని ఆత్మ నిమిత్తమై వచ్చినటువంటి వాడు కాదని కూడాను ప్రబోధించింది.
1: దిస్ సన్ ఆఫ్ యువర్స్ యు షుడ్ రియలైజ్ హ్యాస్ కమ్ యాజ్ యువర్ సన్ as a result of some things which you may have done or he may have done during his past births. It is only to redeem an amount of debt which he may have owed you during his past births that he has come as a son. This situation has been described in Bhagavata in somewhat ludicrous manner by saying that the son comes to you in this world as a son for the sake of your property. He does not come by any connection with your atma.
2: సుతులు రుణస్థులు అని కూడాను దీనికి ఒక పెద్ద బిరుదునిచ్చింది.
1: దెర్ ఇస్ ఆల్సో ఎ టైటిల్ గివెన్ టు దీస్ చిల్డ్రన్ బై సేయింగ్ దట్ దే ఆర్ ఇండెటెడ్ పర్సన్స్.
2: మానవుడు మరణించిన తర్వాత తన ప్రాప్తానుసారంగా సుఖదుఖములను అనుభవించి తదుపరి మేఘముల ద్వారా వర్షములో ప్రవేశించి ఆ వర్షబిందుల ద్వారా పంటలో చేరి ఆ పంట యొక్క దీనివల్ల తల్లిదండ్రులలో చేరుకొని ఆ తల్లిదండ్రుల ద్వారా ఈ జగత్తునకు ఒక స్వరూపాన్ని తాను పొందుతున్నాడు.
1: As soon as man dies, according to his doings, he either has pain or pleasure, and after experiencing his pain and pleasure, he takes the shape of a cloud. From the cloud, he takes the shape of rain. The rain falls on a harvest, turns into food. The food is fed to the parents, and through the parents, he takes birth again in this world. This is how he comes on the surface of this earth.
2: ఇది జన్మాంతరం యొక్క సంబంధము చేత రుణానుబంధంగా ఏర్పడినటువంటిదే కాని తండ్రి కొడుకు అనేటువంటిది దేహ సంబంధమే కాని ఆత్మకు తల్లిదండ్రి యొక్క సంబంధం ఏమాత్రం కూడా లేదు.
1: This taking birth in a family, being born as a son to some parents, is only the result of what he may have done in his previous births and takes shape as indebtedness to the parents. This has no connection whatsoever to the atma. This is a bodily relationship.
2: ఈ యొక్క వ్యక్తిని నీవు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నించినప్పుడు తాను ఏమి చెప్పగలడు? తాను ఎవడో ఎక్కడి నుంచి వచ్చానో ఎంతమందికి తండ్రి ఆయనో ఎంతమందికి కుమారుడాయనో ఎంతమందికి భర్త ఆయనో ఎంతమందికి సోదరుడాయనో అది ఎంత వయసో ఏ జన్మమున ఏ విధమైనటువంటి యొక్క సంబంధం తాను సంపాదించుకున్నో ఇవన్నీ కూడా నువ్వు చెప్పడం సాధ్యం కాదు.
1: ఇఫ్ యు ఆస్క్ దిస్ ఇండివిజువల్ హూ ఆర్ యు వేర్ హ్యావ్ యు కమ్ ఫ్రమ్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్ హౌ కెన్ హీ టెల్ యు హౌ మెనీ బర్త్స్ హీ వాస్ ఎ సన్ టు హూమ్ How can he tell you in how many births he was a father to whom? How can he tell you in how many births he was a husband to whom? He will not be able to tell you how many different births he had taken and how he had landed himself in this present birth.
2: Kanuka mana puttuka matti nunchi raavatam cheta manavale sarva jeevulu puttatam cheta matti pellaku etti sambandhamo ఈ మానవత్వానికి మానవత్వానికి కూడాను అట్టిదే సంబంధం.
1: బికాస్ ఎవ్రీవన్ టేక్స్ బర్త్ అండ్ గ్రోస్ అవుట్ ఆఫ్ మడ్ అండ్ దిస్ ఇస్ డన్ బై ఎవ్రీవన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్ ఈజ్ నో మోర్ దాన్ ది రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వన్ కార్డ్ ఆఫ్ మడ్ అండ్ అనదర్ కార్డ్ ఆఫ్ మడ్ దిస్ ఇస్ నో మోర్ దాన్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ వన్ హ్యూమన్ బీయింగ్ అండ్ అనదర్.
2: మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగి మట్టిని రుంగరే మందమతులు.
1: పీపుల్ ఆర్ బోర్న్ ఇన్ మడ్, పీపుల్ గ్రో ఇన్ మడ్, బట్ దీస్ ఫూలిష్ పీపుల్ డూ నాట్ నో ది మీనింగ్ ఆఫ్ దిస్ మడ్.
2: బ్రతుకులన్నీ మట్టి, భవబంధములు మట్టి, సంసారమది మట్టి, చావు మట్టి, మాయ మట్టికింత మాయలో పడనేల.
1: అవర్ లైఫ్ ఈజ్ మడ్. ఆల్ అవర్ కనెక్షన్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ లైక్ మడ్. ది హోల్ ఫ్యామిలీ ఈజ్ లైక్ మడ్. డెత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ మడ్. ఇఫ్ దిస్ ఎంటైర్ సిచ్యువేషన్ ఈజ్ లైక్ మడ్, వై బి గెట్ మిక్స్డ్ అప్ ఇన్ దిస్ మడ్?
2: తల్లిదండ్రులు ఎవరు? తనయులు మరి ఎవరు? మిత్రులెవ్వరిల్లరు? శత్రులెవరు? ధనములెవ్వారివి? ధాన్యములెవరివి? గృహములెవ్వారివి? గేస్తులెవరు? మనమెవ్వరము? పూర్వం అందచ్చటుంటిమో, తిరిగి ఎచ్చటుందుమో తెలియలేము.
1: హూ ఇస్ ది ఫాదర్? హూ ఇస్ ది మదర్? హూ ఆర్ ది సన్స్? హూ ఆర్ ది ఫ్రెండ్స్? హూ ఆర్ ది ఎనిమీస్? వేర్ ఇస్ ది మనీ? వేర్ ఇస్ ది వెల్త్? వీ డు నాట్ నో హూ వీ ఆర్. వీ డు నాట్ నో వేర్ వీ విల్ బీ ఆర్ వేర్ వీ హావ్ కమ్ ఫ్రమ్.
2: ఇట్టి మాయ సంబంధమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మమతలను పెంచుకొని, మాధవుని దూరము చేసుకుని, దివ్యత్వమునకు అతి దూరమై, ఈ బంధమునకు లోబడి మన జీవితమును కేవలము అశాంతిమయమైనటువంటి జీవితంగా మనం అభివృద్ధి చేసుకుంటున్నాం.
1: ఇన్ దిస్ ఇల్యూజరీ వరల్డ్ వీ గో ఆన్ ప్రాంప్టింగ్ అండ్ ఇంక్రీజింగ్ అవర్ అట్రాక్షన్స్ అండ్ అవర్ అటాచ్మెంట్స్. Thereby we become distant from Madhava. Thereby we do not understand and get closer to divinity. We are only increasing our bondages in this world by all these processes.
2: Kanuka deha sambandhamainatvanti yokka anubandhamulu kani pratibandhamulu kani satyamuga manam bhavinchakoodadu. Unnanta varaku mana kartavyanni nirvartinchukuneetvanti prayatnamunukai manam samsiddhulu kavali. Ante kani kayamunaku kayamu etti sambandhamunu kodunu శాశ్వతంగా ఉండడానికి వీలు కాదు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు బాడీలీ కనెక్షన్స్ ఆర్ టు బాడీలీ సెపరేషన్స్. సో లాంగ్ యాజ్ వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ బి ఏబుల్ టు మేక్ అప్ అవర్ లైఫ్ పర్పస్ఫుల్. వీ షుడ్ అటాచ్ నో సిగ్నిఫికెన్స్ టు ఎనీ రిలేషన్షిప్ ఆఫ్ వన్ బాడీ టు అనదర్ బాడీ బై వే ఆఫ్ ఎ బాడీలీ కనెక్షన్.
2: దేహము పాంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడు, దేహి నిరామయుండు, గణుతింపక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు, మదిన్ తలపోయగ ఆత్మరూపుడవు అని.
1: ది బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ది ఫైవ్ వరల్డ్లీ ఎలిమెంట్స్. దిస్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ దీస్ ఫైవ్ ట్రాన్సిటరీ ఎలిమెంట్స్ ఈజ్ సర్టన్ టు ఫాల్. There is no stamp on the body to tell you when he will die or when he will be born. Do not be led away by this impermanent body. Think of the Atma, which is the permanent one.
2: దీనికి ఒక చిన్న కథ.
1: There is a small story for this.
2: ఒకానొక దినము రాజకుమారుడు వేటాడు నిమిత్తమై అరణ్యములో సంచరిస్తూ వచ్చాడు.
1: One day the యువరాజా, the Raja's son, with a view to hunt, he was moving about in a forest.
2: Itanu aranyamulo sancharinchi kontha alasi poyi edo daha nimittamai taanu aneka pranthamulanta vetukutu oka aashramanni cherukunnadu.
1: While moving about in the forest, he was tired. He became thirsty. He wanted to quench his thirst, moved hither and thither and reached an ashram.
2: ఆశ్రమం చేరిన తక్షణమే అతని రూప సౌందర్యములు ఆశ్రమవాసులు గమనించి అతనిని చక్కగా స్వాగతం చేసి అతనికి చల్లని నీరు, తీయని పండ్లు కూడాను అందించి విశ్రాంతి నిమిత్తమై ఒక చోటు అతనికి అప్పచెప్పారు.
1: ది ఇన్మేట్స్ ఆఫ్ ది ఆశ్రమ్ వర్ అట్రాక్టెడ్ బై దిస్ ప్రిన్స్. దే టుక్ హిమ్ ఇన్ టు ది ఆశ్రమ్ అండ్ దే గేవ్ హిమ్ సమ్ ఫ్రూట్ టు ఈట్ and some cold water to drink and asked him to take rest.
2: Aa vidhamainatundi vishranti nimittamai yerpadinatundi pradeshamunandu aa rajakumarulu nivasinchaka ee aashramu peddanu darshinchali ani taanu koraadu.
1: The prince did not agree to rest in the place that was allotted to him for taking rest, but he wanted to look at the elders who live in that ashram.
2: Tachchaname aa rajakumarunni ఆ ఆశ్రమ వాసి లోపల అనేక రకములైనటువంటి పెద్దలు ఉండినప్పటికీ ఆశ్రమ అధికారి అయినటువంటి యొక్క పెద్ద స్వామి చింతకు తీసుకుని వెళ్లారు.
1: ది ఇన్మేట్స్ ఇమీడియట్లీ టుక్ దిస్ ప్రిన్స్ not to many of the elders, although there were several elders in the ashram, but they took him straight to the head of the ashram.
2: అక్కడికి వెళ్ళిన తక్షణమే ఆ స్వాముల వారు, నాయన నీవెవరు అని ప్రశ్నించాడు.
1: This Swami, who was the head of the ashram, asked this young man, who are you?
2: జితేంద్రియ రాజ్యం నుంచి నేను వచ్చాను అన్నాడు.
1: He replied that he comes from the kingdom of Jitendriya.
2: నీ పేరేమి అన్నాడు.
1: He asked him, what is your name?
2: జితేంద్రియ రాజకుమార్ అన్నారు.
1: He said that his name was Prince Jitendriya.
2: మీ తండ్రి గారి పేరేమిటి అన్నారు.
1: He asked him, what is his father's name?
2: జితేంద్రియ మహారాజ్ అన్నాడు.
1: He said, it was the Maharaja Jitendriya.
2: మీ రాజ్య ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు అన్నాడు.
1: The Swami asked him, how are the people in your kingdom?
2: అందరూ జితేంద్రియ ఆనందాన్ని అనుభవిస్తున్నారు అన్నాడు.
1: He said, all the people are having the Jitendriya happiness or bliss.
2: సరే, ఈ స్వాముల వారికి సందేహం వచ్చింది. జితేంద్రియులనగా ఇంద్రియమును నిగ్రహించినటువంటి వాడు జితేంద్రియుడు కాని, ఇంద్రియమును నిగ్రహించక రాజసికమైనటువంటి భావములతో పరిపాలన సలుపుతూ ప్రజలను అనేక రకములైనటువంటి యొక్క అదుపులో ఉంచుకున్నటువంటి వారు జితేంద్రియ మహారాజు, జితేంద్రియ రాజకుమార్, జితేంద్రియ ప్రజలు, జితేంద్రియ రాజ్యము అని చెప్పడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు. ఈ నామముకు తగినటువంటి సార్థకత వీరిలో ఉన్నదా లేదా అని పరీక్షించే నిమిత్తమై ఆ స్వాముల వారు ఆనాడే ఆ రాజకుమారుని ఆ ఆశ్రమంలో ఉండమని, నాయన నీ రాజ్యం ఎక్కడా అని దానికి దోవలంతా కూడాను చక్కని అడ్రస్ అంతా తీసుకుని ఆ స్వాములు వారు బయలుదేరాడు.
1: ది స్వామి హూ వాజ్ ది హెడ్ ఆఫ్ ది ఆశ్రమ్ హ్యాడ్ ఎ డౌట్. ది వర్డ్ జితేంద్రియ మీన్స్ కంట్రోలింగ్ ఆల్ యువర్ సెన్సరీ ఆర్గన్స్. హౌ కెన్ దిస్ ప్రిన్స్ కాల్ హిమ్సెల్ఫ్ ప్రిన్స్ జితేంద్రియ? ది కింగ్ ఇస్ జితేంద్రియ, పీపుల్ ఆర్ జితేంద్రియస్, అండ్ హౌ ఇస్ దిస్ పాసిబుల్? హౌ కెన్ వన్ విదౌట్ కంట్రోలింగ్ హిస్ ఆర్గన్స్ yet ruling people and calling himself a king, be at the head of a kingdom? How can all these people call themselves by this name? This must be simply a kind of deceit. And he wanted to test it for himself. The Swami asked this prince, where is your kingdom? How does one go to your kingdom? Please let me know. And he asked him to stay there.
2: Antadito poka nayana nee dustunu naaku vadale petti ఈ ఆశ్రమంలో ఉన్నంత వరకును మా కాషాయ వస్త్రములు ధరించి నేను వచ్చినంత వరకు ఆశ్రమంలోనే ఉంటుండమని కోరాడు.
1: దిస్ స్వామి ఆస్క్డ్ ది ప్రిన్స్ టు గివ్ హిస్ ప్రిన్స్లీ రోబ్స్ టు హిమ్ అండ్ టోల్డ్ హిమ్ టు వేర్ ది కాషాయం విచ్ ది యెల్లో రోబ్ విచ్ ది స్వామి వాజ్ వేరింగ్ అండ్ టు రిమైన్ ఇన్ ది ఆశ్రమ్ అంటిల్ హీ రిటర్న్ బ్యాక్ టు ది ఆశ్రమ్.
2: అతను జితేంద్రియ రాజకుమారుడు కనుక ఎట్టి భేదములు కూడాను లేక తన యొక్క డ్రస్సునంతా వదలి కాషాయ వస్త్రమును ధరించి ఆ యొక్క స్వాములు వారి ఆజ్ఞ ప్రకారము ఆ వస్త్రములు అతనికి అందించాడు.
1: ది ప్రిన్స్, బికాస్ హీ ఇస్ ఎ జితేంద్రియ, హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎఫెక్టెడ్ బై దిస్ సజెషన్. హీ ఇమీడియట్లీ రిమూవ్డ్ హిస్ ప్రిన్స్లీ రోబ్స్, హ్యాండెడ్ దెమ్ ఓవర్ టు ది స్వామి అండ్ టుక్ ది యెల్లో రోబ్ ఫ్రమ్ ది స్వామి అండ్ పుట్ ఇట్ ఆన్ హిమ్సెల్ఫ్.
2: దానిని తీసుకుని వెళ్తూ కొంత దూరం వెళ్లిన తర్వాత రాజకుమారి దుస్తులపైన ఏదో ఒక రక్తపు చుక్కల వలె కొంత కలర్లంతా చల్లి దానిని ఒక మూట కట్టుకుని ఈ యొక్క మహాస్వాముల వారు ఆ రాజ్యానికి బయలుదేరి వెళ్లారు.
1: ది స్వామి ఆఫ్టర్ గోయింగ్ సమ్ డిస్టెన్స్ హీ రిమూవ్ దిస్ ప్రిన్స్లీ రోబ్స్ అండ్ గాట్ సమ్ బ్లడ్ స్టెయిన్స్ పుట్ ఆన్ దీస్ రోబ్స్ అండ్ టుక్ దోస్ రోబ్స్ విత్ హిమ్ అండ్ ట్రావెల్ టు దిస్ కింగ్డమ్ ఆఫ్ జితేంద్రియ.
2: రాజ్యములకు వెళ్లి రాజు యొక్క సింహద్వారం దగ్గర ఉన్నటువంటి యొక్క జవానులతో ఒక స్వాముల వారు వచ్చారు. అతను తన కుమారుని యొక్క నిమిత్తమై చాలా దుఃఖపడుతున్నాడు, రాజకుమారుని యొక్క వార్త రాజునకు చెప్పుటకై వస్తున్నాడు అని చెప్పని వార్తను పంపించాడు.
1: హీ రీచ్ ది కింగ్డమ్ అండ్ ఫౌండ్ అట్ ది మెయిన్ ఎంట్రన్స్ ది పీపుల్ హూ ఆర్ గార్డింగ్ ది ఎంట్రన్స్. హీ టోల్డ్ దెమ్ దట్ ఎ స్వామి హెడ్ కమ్ అండ్ ది స్వామి ఈజ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ ది ప్రిన్స్ ఆఫ్ దట్ కింగ్డమ్ అండ్ హీ వాంట్స్ టు కన్వే సమ్ ట్రాజిక్ న్యూస్ టు ది కింగ్. ప్లీజ్ గో ఇన్ అండ్ టెల్ ది కింగ్.
2: అతను వెళ్లిన తక్షణమే ప్రధానమంత్రిని చూచాడు. ప్రధానమంత్రిని చూచి, నాయన మీ రాజకుమార్ ఈ విధమైనటువంటి యొక్క పులివాత పడి ప్రాణమును వదిలాడు, అతని దుస్తులు గుర్తుకు నిమిత్తమై నేను తెచ్చాను, కనుక ఈ వార్త రాజులకు మాత్రం అందించడానికి వచ్చానని తాను చెప్పాడు.
1: ది స్వామి మెట్ the first person to meet was the Prime Minister of the kingdom. He told the Prime Minister that the prince had been killed by a tiger. And in order that you may believe in it, I have brought these blood-stained clothes as proof of the fact that the prince had been killed by the tiger. Will you please take this tragic news to the king?
2: Aa mantri itanu cheppinatuvanti vaartalaku ye maatramu kodanu maarpu chendaka chirunavu topala ayyo taamu dharinchinadi kaashaya vastramu ee rajakumarani yokka antyam nimittamai అనగా తాను గతించినటువంటి యొక్క వార్త నిమిత్తమై మీరింత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. అయినా కూడాను మీ అభిష్ట నిమిత్తమై రాజుల చెంత మీరు తీసుకుని వెళ్తానని అతన్ని తీసుకెళ్లాడు.
1: ది మినిస్టర్ వెన్ హీ హర్డ్ ది న్యూస్ హీ రిమైన్డ్ టోటలీ అన్చేంజ్డ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాజ్ అన్అఫెక్టెడ్ అండ్ హీ ఈవెన్ స్మైల్డ్ అండ్ సెడ్ లుక్ యు ఆర్ ఎ సన్యాసి యు ఆర్ వేరింగ్ ఎ యెల్లో రోబ్ ఇట్ లుక్స్ రిడిక్యులస్ దట్ యూ షుడ్ గ్రీవ్ ఫర్ ది డెత్ ఆఫ్ ఎ ప్రిన్స్ However, since you want me to convey this news to the king, I shall do so.
2: Vellini tachaname rajunu darshinchi aa dustulu rajunuku appa cheppi golluna yedchadu. Yedchina tachaname raju pakkuna navvadu.
1: As soon as this sannyasi was led to the presence of the king, he handed over these blood-stained clothes to the king and he began weeping very loudly. When the sannyasi was weeping very loudly, the king looked at him and he simply laughed.
2: Nayana, sayankalam nandu oka vruchyam paina aneka pachulu vachi valutuntai. Aa valinanta matramana aa vruchyam painunnanta kalamu aa pachuluku etti sambandham kudanu ledu. Tellavarina tachaname ఏ పచ్చి ఏ దిశకు వెళ్లాలని సంకల్పించుకుంటుందో ఆయా పచ్చి తెల్లవారిన తక్షణమే పచ్చులు లేచి వెళుతుంటాయి. ఒక పచ్చికి ఒక్కటి చెప్పి వెళ్లడానికి వీలు కాదు, ఒకదానికొకటి సంబంధం లేదు. అదేవిధముగానే నా యొక్క సంసారము అనేటువంటి ఈ వృక్షం పైన నేను, నా భార్య, నా బిడ్డలు, నా అల్లుళ్ళు, నా కోడళ్ళు, నా మనమలు, నా మనమరాళ్ళు ఇంతమంది అనేటువంటివిగా వచ్చి వాలినాయి. నేడు ఆ పచ్చి వెళ్లిపోయింది. ఇంకా రేడుపో మొన్నాడో కూడాను ఏ పక్షులు ఎక్కడికి వెళ్తుంటాయో ఇంత మాత్రమునకై నీవు ఇంత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఇంత సత్యాన్ని నీవు గుర్తించలేనటువంటి వాడు, ఈ కాషాయం వ్యర్థం అన్నాడు ఆ మహారాజు.
1: ది కింగ్ టోల్డ్ ది సన్యాసి దట్ లుక్ బై ది టైమ్ ది ఈవినింగ్ కమ్స్ ఆన్ సెవెరల్ బర్డ్స్ కమ్ అండ్ పెర్చ్ ఆన్ ఎ ట్రీ. There is no connection between one bird and another except that they all come and perch on the tree. As soon as it is morning time, these birds fly away. Each bird goes its own way. One bird cannot tell the other where it is going or when it is going. The birds have no connection with each other. In the same manner, on my family tree, all these birds, myself, my wife, my children, my grandchildren, all of them have come and are standing on the family tree like birds. Today, one bird, that is the prince, has gone away. Tomorrow, surely, another bird will go and more birds will go. It looks ridiculous that you are wearing the robe of a sannyasi and you seem to be grieving for this and attaching so much importance to this.
2: Sare, Rajuku, ఆ యొక్క కుమారుని పైన ఏమాత్రమైనా కొంత విరక్తి కలిగిందో ఏమిటో, ఆ కుమారునికి రాజ్యము కట్టడం ఇష్టం లేదో ఏమిటో, తనకు ఇంకొక భార్య ఇంకొక కుమారుడు ఉన్నాడో ఏమిటో అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సన్యాసులో వేరువేరు భావములుగా అభివృద్ధి చేసుకుని ఈ రాజు ఇట్లా ఉండని తల్లి దగ్గరికైనా పోయి చెప్పినప్పుడు కడుపులో నవమాసమును మోసి పెంచి పెద్ద చేసినటువంటి తల్లికి కంటిదారలు రాకుండా ఉండునా, ఈ యొక్క తల్లి బాధపడకుండా ఉండునా అని రాజమాతను చూడటం కోసమని తాను తిరిగి అక్కడి నుంచి అంతఃపురంలోకి బయలుదేరి వెళ్లాడు.
1: దిస్ సన్యాసి థాట్ దట్ పర్హాప్స్ దిస్ కింగ్ డస్ నాట్ లైక్ దిస్ పర్టిక్యులర్ సన్. ఇట్ మే బి దట్ హీ హాస్ డెవలప్డ్ సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ టు దిస్ సన్. He may be having another wife, he may be having a son by another wife to whom he has got more attachment. I will leave the king. Let me now go to the mother of the prince, that is the Rajamata, and tell her this news. The mother should certainly have given birth to the son after bearing him for 9 months, and all that trouble will surely result in tears coming from her eyes. So he goes to the Rajamata.
2: Antapuramulo dasilu ఆ సన్యాసిని రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లారు. రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లిన తక్షణమే ఆ దుస్తులు రాజమాతకు అప్పచెప్పి, తల్లి నీ కుమారుడు బెబ్బులు వాతపడి ప్రాణమును వదిలాడు అని గట్టిగా ఏడ్చాడు.
1: The attendants took him to the palace and took him to the Rajamata. As soon as he was in the presence of the Rajamata, this sannyasi gave the blood-stained clothes to the mother and he said, "Your son has been killed by a tiger." And he started weeping loudly.
2: అప్పుడు రాజమాత, సన్యాసి, ఈ విచారమునకు ఏమాత్రం కూడాను కారణము లేదే. ఏదో ఒక చత్రము లోపల మార్గమధ్యంలో ప్రయాణికులు అనేక మంది దిగుతూ ఉంటుంటారు. కానీ ఆ చత్రములో దిగుతారు, వారు విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి విశ్రాంతి తీసుకున్న తక్షణమే వారు చెందవలసినటువంటి యొక్క స్థానమునకు, పోవలసినటువంటి యొక్క స్థానమునకు తిరిగి ప్రయాణమై వెళుతూ ఉంటారు. అంత మాత్రముకే ఈ యొక్క ఒకరికొకరికి ఉన్నటువంటి సంబంధం ఏమిటున్నది? ఈ యొక్క జగత్ అనేటువంటి ఒక చత్రం వంటిది. ఈ చత్రంలో అనేక మంది ఒక్కొక్క రూములో ఒక్కొక్క దీంట్లో చేరినాము. కాని అతను ఈనాడు బయలుదేరి వెళ్లినాడు తన స్వస్థానమునకు. మేము కూడా రేపటి దినం వెళ్లేటువంటి వారమే, కాని చత్రము లోపల స్థిరంగా నివాసం చేసేటువంటి వారం కాదు. ఇంత మాత్రమునికి ఈ సన్యాసి ఇంత దుఃఖించటము చాలా హాస్యాస్పదమని ఆ సన్యాసికి బుద్ధి చెప్పినట్టుగా తాను వాదించింది.
1: Rajamata addressed this sannyasi and said, "I see no reason for your grief. Why is it you are weeping like this? Don't you know that in a chowdhury a lot of people come on their own and they wish to take rest? They take rest and once they take rest they get up and each one goes to his own destination. What is the connection between various people who come into a chowdhury, take rest and go their own way to reach their respective destinations? This world is like a chowdhury. Into the chowdhury of this world many of us have come. Each one takes his rest and then leaves on his own and goes to his own destination. We are all, this person has gone away today. We are also likely to go away sooner or later. Why do you grieve for such a common understandable incident?"
2: Sari, ఈ తల్లి కూడాను ఏదో మారు తల్లిగా ఉండవచ్చును, సవితి తల్లిగా ఉండవచ్చునని ఆ సన్యాసి తిరిగి తన ప్రాపంచ వ్యామోహంలో పడి తిరిగి తన రాజకుమారు భార్య దగ్గరికైనా వెళ్లినప్పుడు ఏదో తన సుమంగళత్వమైన పాడవుతుందని, తానైనా కంటిదారలు కారుస్తుంది ఏమోని ఆ రాజకుమారుని యొక్క భార్య దగ్గరికి మాత్రం వెళ్లడానికి ఆశించాడు.
1: హీ థాట్ ఇన్ హిస్ ఇల్యూజన్ అబౌట్ ది వరల్డ్లీ అటాచ్మెంట్స్ that the mother is perhaps not the real mother, she may have been the stepmother and therefore she has not got the proper affection. But he thought, "Let me go to the wife of this prince. Surely if I give this news to the wife, she will at least feel that her being a sumangali will be disturbed and she will have to grieve about this matter."
2: Akkadiki velli aa yokka rajakumaru bhari degariki velli, "తల్లి, నీ యొక్క మాంగళ్యమంతా ఈనాటితో కూడా నశించిపోయింది. నీ సుమంగళత్వం అంతా కూడా ఈనాటితో చీనమైపోయింది. నీ యొక్క ఈ యొక్క రూపం కూడాను విధవత్వంగా మారవలసి వచ్చింది. కనుక ఈ వార్తను నీకు అందించే నిమిత్తం నేను వచ్చానని కూడాను ఆమె దగ్గర చెప్పి ఏడ్చాడు.
1: He went to the wife of the prince and he told her that your mangalya is at an end. You cease to be a sumangali from today. You will have to live as a widow. And he started crying and weeping in her presence.
2: Aa rajakumaruni bharya chaala gattiga navvi, sanyasi, edo okoka aranyam lopala varshamul dwara gaali dwara konni chettu kommalu virugutu untayi. Tirigi adi pravahanga vachinappudu aa pravahamulo aa komma okati cheripothundi. ఇంకొక అడవి లోపల ఎండకు ఎండి, వానకు నాని, గాలికి విరిగి అక్కడ కూడాను కొన్ని పడిపోతుంటాయి. ఇలాంటి కొమ్మలు వర్ష ప్రవాహం చేత దానిలో కొట్టుకుని వచ్చి పెద్ద నది లోపలకు చేరిపోతుంటుంటాయి. ఆ చేరిపోయినప్పుడు ఆ ప్రవాహం యొక్క వేగమును పట్టి మధ్య మధ్య కలుస్తుంటాయి, మధ్య మధ్య విరిగిపోతుంటాయి. అదేవిధంగానే నేను ఒక్క ఇంటి చెట్టుకొమ్మను, అతను ఒక్క ఇంటి చెట్టుకొమ్మ, ఈ యొక్క రెండు కొమ్మలు ఈ జీవితం అనేటువంటి ప్రవాహంలో చేరినాయి. కాని ఈ ప్రవాహము ఆనందమనేటువంటి సముద్రంలో చేరుతుంది. సముద్రములో ఒక్క కొమ్మ ఒక భాగంలో, ఒక కొమ్మ మరొక భాగంలో ఉండినప్పటికీ సముద్రము ఏకంగానే ఉంటుంటాది. కనుక ఇరువురికి ఆనందం అనేటువంటిది ఎడబాటు రాదు. ఈ కొమ్మలకు మాత్రం వేరువేరు ప్రాంతంలో నివసించవచ్చును, కాని ఆనందం అనేటువంటి సాగరము అందరికీ ఒక్కటే. కనుక దీనికి యోచించవలసిన అవసరం లేదని ఆమె ఆ సన్యాసికి బుద్ధి చెప్పింది.
1: This wife, as soon as she listened to the sannyasi, she started laughing very loudly.
3: And she told the sannyasi, what is this? Can you not understand that in a big forest there may be a tree, and on account of rain and wind, one of the branches of that tree may be broken and it will fall down into a stream. Yet in another forest there may be another tree, another branch will break and fall into the stream. They become a big river, and in this big river, depending upon the direction in which the stream flows and the velocity with which the stream flows, two different branches of two different trees from two different forests may come together. My family is like one forest, and I am like the branch of a tree. My husband is like the branch of another tree from another family. The two have come together in the stream. They have separated out to join the big ocean of bliss, like the big river joins the ocean. Although we are two separate individuals, the question of ocean of bliss is the same for both of us. We may be separated as individuals, but in the ocean of bliss we are together, because bliss is common to both of us.
2: అప్పుడు ఈ సన్యాసి తనలో తాను విచారించాడు. రాజకుమారుడు చెప్పినట్టుగా ఈ రాజ్యమునకు జితేంద్రియ రాజ్యము, జితేంద్రియ రాజు, జితేంద్రియ మహారాణి, జితేంద్రియ రాజమాత, ఇది సార్థకమైనటువంటిదిగా ఉంటుండాదని తిరిగి ఆ యొక్క వస్త్రములను అక్కడ వదిలిపెట్టి తిరిగి తన యొక్క ఆశ్రమమునకు వెనుకకు వెళ్లాడు.
3: దిస్ సన్యాసి థాట్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ హీ రియలైజ్డ్ yes, the prince is a Jitendriya. The king is a Jitendriya. The queen is Jitendriya. The wife is Jitendriya. People are Jitendriyas. These names are justifiable, and they have a reason for calling themselves like that. So he left the blood-stained clothes at that place and he went back to his ashram.
2: తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రాజకుమారుని యందు కూడా నువ్వు జితేంద్రియ తత్వం ఉన్నదా లేదా టెస్ట్ చేయాలి అని ఒక సంకల్పం పుట్టింది.
3: Even after reaching the ashram, he had a desire to test if the prince has the Jitendriya aspect in him.
2: వెళ్ళిన తక్షణమే ఆ రాజకుమారుడి దగ్గరికి వెళ్లి, నాయనా కుమార్ రాజా, నీ రాజ్యమంతా పరరాజు మీ యొక్క రాజ్యం పైన పడి దానిని వారి వశం చేసుకుని నీ తల్లి తండ్రులను అనేక రీతిలుగా హింసించి అడవుల పాలు చేస్తున్నారు, వాళ్ళను అనేక రీతిలుగా ముక్కలు ముక్కలు కొట్టి వారిని హింసిస్తున్నారు మీ ప్రజలను, కనుక ఈ సమయంలో నీవు ఇక్కడ ఉండడానికి వీలు కాదు, నీవు రాజ్యమునకు వెళ్ళు అని ప్రశ్నించాడు.
3: He went to the prince and he told him that he had gone to the kingdom and he has seen the kingdom having been overrun by the various enemies, and these enemies have taken prisoner of his mother, of his father. They have cut your mother and father into pieces. They have killed them. They have driven away all your relations. This is what he told the prince.
2: అప్పుడు ఈ రాజకుమారుడు నవ్వి, రాజ్యము ఎవరిది, రాజులు ఎవరు, కనుక ఎవరికి నీ ఎట్టి సంబంధం కూడా లేదు, భగవంతుడు మహారాజు, భాగవతం యువరాజు, భక్తుడు కుమారరాజు, ఇట్టి వారికే నిజ సంబంధం, కాని ఈ రాజ్యములంతా కూడాను నీటి బుడగల వంటివి, నేడు ఉండవచ్చును రేపు పోవచ్చును, కనుక దేహ సంబంధమైనటువంటి రాజ్యములు సరి అయినటువంటి రాజ్యములు కాదు, హృదయ సామ్రాజ్యమునకు పట్టాభిషేకం కట్టుకున్నటువంటి నా తండ్రి నేను, నా తండ్రి తత్వము పుత్రతత్వం కూడాను ఏకత్వమైనటువంటిదే కాని ఈ దేహములో తండ్రి పుత్రుడు కాని ఆత్మతత్వమునకు ఎట్టి సంబంధం కూడాను లేదు, కనుక మన అందరి రాజ్యము కూడాను ఆత్మ సామ్రాజ్యమే అన్నాడు.
3: The prince laughed and asked the question, what is the kingdom and who are the kings? In effect, God is the big king, the Maharaja. Bhakti is the kingdom. Devotees is the prince. There is no other individual who is either the king or the prince. It is only a bodily relationship between me and my father. There is no other relationship which is valid except the relationship of the Atma. This entire world is pervaded by Atma. God is the Maharaja. Bhakti is the kingdom. Devotee is the prince. There is no other individual who is either the king or the prince.
2: ఇది ఒక విధమైనటువంటి యొక్క సన్నివేశమునందు భారతము లోపల సంజయుని కూర్చొని పెట్టుకుని గాంధారి తన కుమారుని యొక్క చింతను అతనితో చెప్పుకుంటూ చాలా దుఃఖిస్తూ ఉంటుంటాది.
3: ఇన్ ఏ సిమిలర్ కాంటెక్స్ట్ ఇన్ ది స్టోరీ ఆఫ్ మహాభారత గాంధారి వాజ్ వన్స్ టెలింగ్ సంజయ ఆల్ హర్ గ్రీఫ్ అబౌట్ హర్ సన్స్.
2: సంజయ మన యొక్క కౌరవుల లోపల ఒక్క అశ్వత్థామ, కృపాచార్య, కృపణుడు ఈ ముగ్గురు మాత్రమే నిలిచిరి. ఇంకా పాండవులలో పాండవులు 5 మంది, కృష్ణుడు ఇంకా అతని సోదరుడు స్నేహితుడైనటువంటి అతను 7 మంది మాత్రమే నిలిచిరి.
3: షీ వాస్ టెలింగ్ సంజయ, ఓ సంజయ, అమాంగ్స్ ది కౌరవస్ దేర్ ఆర్ ఓన్లీ ది ఫాలోయింగ్ పర్సన్స్ హూ ఆర్ స్టిల్ అలైవ్, అశ్వత్థామ, కృపాచార్య అండ్ కృపణ. దీస్ ఆర్ ది ఓన్లీ 3 పీపుల్ హూ ఆర్ అలైవ్. As against this, amongst the Pandavas, the 5 Pandavas, Krishna and a friend of his, altogether 7 people are surviving.
2: Kanuka, vari vaipuna 7 mandi, mana vaipuna mugguru maatrame nilichiri. Ee 7 3 10 ga untuntundadi. Ee 10 mandi valla ee yuddham nilipinchi enniyo vela mandini lakshala mandini anta kudanu ee yuddham aneetundidi miringi vesa kada ani partapistu untuntadi.
3: She was expressing grief by saying that on their side there are 7 people alive, on our side there are 3 people alive, altogether there are only 10 people. So many persons have been sacrificed in this war in order that only these 10 people have survived.
2: Daniki Sanjayudu chakkani jawabu cheptu vachadu. Sanjayudu anaga samjithi Sanjayahani anaga indriyamunu arikattukunnatundi vadu Sanjayudu.
3: Sanjaya gave a very beautiful reply to this statement of Gandhari. Sanjaya, the name signifies that one who has completely controlled all his organs.
2: Amma, ee 10 mandi yokka tattvanni paramaatmudu lokaniki vyaktaparche nimittamai ee vidhamainatundi yokka leelalu aadutunnadu. 10 1 prakkana 0 anaga ee 0 aneetundidi ee bhoomikanta oka ఆదర్శమైనటువంటి రీతిగా మనకు ప్రదర్శిస్తూ వస్తుంటుంటుంది. భూమి యొక్క ప్రతిబింబమే ఈ 0కు ఒక అర్థము. కానీ దీనిని మనం 0 అంటున్నాము. ఈ 0కు ప్రక్కలో ఒక హీరో ఉన్నాడు, అతనే గాడ్. ఆ గాడ్ అనేటువంటి వాడి ఒక్క ప్రక్కలోపల ఈ జగత్ అనేటువంటి 0 పెట్టడం చేతనే 10 వచ్చింది. ఆ గాడ్ అనేటువంటి ఒక హీరోగిని లేకపోతే ఈ 0 0 అయిపోతుంది. కనుక ఈ జగత్ అంతా కూడాను ఒక అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసత్యమైనటువంటిది. ఈ అసత్యమైనటువంటి జగత్తు సత్యమైనటువంటి దైవముతో చేరటం చేతనే దీనికి కూడా ఒక విలువ వస్తుంటుంటుంది. సత్య జీవితమైనటువంటి యొక్క దీన్ని మనం అనుభవించుకోవాలనుకున్నప్పుడు సర్వేశ్వరుడితో సన్నిహిత సంబంధాన్ని చేర్చుకోవాలి. అదే మన యొక్క జీవితానికి ఒక పరమావధి అని కూడాను సంజయుడు బోధించాడు.
3: సంజయ టోల్డ్ గాంధారి, yes, there is a significance to this fact that there are 10 persons left in this world. God wants to
2: వచ్చింది. ఆ గాడ్ అనేటువంటి ఒక హీరోగిని లేకపోతే ఈ 0 0 అయిపోతుంది. కనుక ఈ జగత్ అంతా కూడాను ఒక అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసత్య

0: significance to this fact that there are 10 persons left in this world. God wants to proclaim to this world the significance of this 10. You will notice here that there is the integer 1. To the right of the integer, there is a 0. 0 shows that it is the earth. The earth is spherical. We can take 0 as symbolic of the earth. Whereas 1 is the one God. And we have to interpret this 10 by saying 0 stands for the world, 1 stands for God. Without 1, 0 or the world has absolutely no value at all. 1 is the hero that is standing on the left, which means that this world, which is impermanent, which is untrue, which is transient, will be nothing without association with God. But by association with God, it can survive, and this is the Sarveshvara Tattva which we have to understand. That's what is contained in this remnant of 10.
1: Bhumi sunna swarupamu. Suryudu sunna akaramu. Chandrudu sunna akaramu. ఇంకా ఏ విధమైనటువంటి మనకు ఆధారమైనటువంటి స్వరూపాలను నిరూపణ చేసినప్పటికీ అన్నీ కూడాను ఒక సున్నా ఆకారంగా ఉంటున్నాయి. మనం నివసించే భూమి సున్నా, మనకు ప్రకాశమును అందించేటువంటి సూర్యుడు సున్నా, మనకు చల్లదనమును ఆశించేటువంటి యొక్క చంద్రుడు సున్నా. ఈ అందరూ సున్నలైనప్పుడు మన జీవితం మాత్రం సున్నా కాక ఇంకేమిటి? కనుక మన జీవితం అనేటువంటి దానిని కేవలం ఒక సున్నగా మనం భావించుకొని దానికి ప్రక్కన ఒక దైవత్వము అనేటువంటి దీనిని మనం చేర్చుకోవటం చేత మన జీవితం కూడాను శాశ్వతమైనటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి యొక్క స్థానాన్ని కూడాను చెందుతుంటుంది.
0: The earth on which we live is spherical. The sun which gives us the shining light is spherical. The moon who gives us all the coolness is spherical. In fact, most things which we see in this world have a spherical shape. In that context, our own life also has a spherical shape and is nothing other than a zero.
1: Then,
0: by the side of this zero, you have to put in one, which is the divine. That is how you can get value for your life, which otherwise is zero.
1: Vittanamulo chettu unnadi. Chettulo vittanam unnadi. Ee vittanamu chettu anadilu. Ivi eppatiki undinatuvantive. అలాంటి అనాది అయినటువంటి సత్యమైనటువంటి ఈ నిత్యమైనటువంటి యొక్క ఇది ఎప్పుడు కూడా నువ్వు నిత్యముగానే ఉంటుంటుంది. ఈ రెండింటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడమే మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం.
0: ది సీడ్ కంటైన్స్ ది ట్రీ ఇన్ ఇట్. ది ట్రీ కంటైన్స్ ది సీడ్ ఇన్ ఇట్. దిస్ ఈస్ ఎ ట్రూత్ విచ్ హాస్ బిన్ కమింగ్ టు అస్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్. The purpose of our life is to recognize this truth that the seed and the tree contain each other.
1: Idi antai kodanu maya.
0: All this is just illusion or maya.
1: Ee maya ante Shankarulu varu kodanu yama sa maya annadu. Anaga edi ledo ade maya annadu.
0: Even this maya has been described by Shankara as that which does not exist.
1: దానికి మనం ప్రశ్నించవచ్చును, లేని దానిని మాయా అని చెప్పవచ్చును, కాని ఇంత ప్రపంచము మనకు స్వరూపకంగా గోచరిస్తుండేటువంటి సమయంలో లేదని చెప్పడం ఎట్ట సాధ్యమవుతుంది? ఉన్నది లేకపోయిందని చెప్పడం లోపల ఇది మాయ కాదే. మనం అన్ని రకములైనటువంటి యొక్క శబ్ద స్పర్శ రూప రస గంధాదులతో అనుభవిస్తున్నప్పుడు ఇది మాయ అని చెప్పడం సాధ్యం కాదే అని మనం కొంతవరకు విచారణ సల్పవచ్చు.
0: Ask a question and make an inquiry. It seems reasonable to say that what does not exist is maya. But how is it possible to describe this whole world, which we are able to see with our eyes, feel it with all our five senses, to say that what we see does not exist? That does not seem to be reasonable.
1: Daniki Shankarulu vare chakkane udaharanam cheppadu. కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
0: శంకర గేవ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇన్ ఆన్సర్ టు దిస్ క్వెరీ. వాట్ యు సీ ఇన్ యువర్ డ్రీమ్, ది గ్రేట్ ప్యాలెసెస్ అండ్ ది బిల్డింగ్స్, దే డోంట్ ఎగ్జిస్ట్ వెన్ యు వేక్ అప్.
1: కనుక కలలో నీ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవించినావు, కానీ మేలుకున్న తక్షణమే ఆ యొక్క భోగములు ఎక్కడున్నాయి? అదేవిధంగానే ఈ యొక్క జాగ్రత్త అవస్థ లోపల శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవిస్తున్నావు. తిరిగి ఇవి

0: నిద్రావస్థలో లేవు కదా.
1: యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ యువర్ డ్రీమ్ విత్ ఆల్ యువర్ ఫైవ్ సెన్సెస్ వాట్ ఎవర్ యూ సీ ఇన్ యువర్ డ్రీమ్ బట్ వెన్ యూ వేక్ అప్ నన్ ఆఫ్ దెమ్ ఎగ్జిస్ట్ సో ఆల్సో యూ సీ సో మెనీ థింగ్స్ వైల్ యూ ఆర్ వేకింగ్ అప్ by your five senses and you experience them. But when you sleep in the dreaming state, these things do not exist.
0: కనుక ఇది పగటి కళ, అది రాత్రి కళ, రెండు రెండు కళలే, కళలంతా కళలే అన్నాడు.
1: It means what you now see is day dream and the other one is night dream. All dreams are untrue.
0: కనుక మన జీవితం అనేటువంటి దానిని ఇది సత్యము అది మిథ్యము అని చెప్పడానికి వీలు కాదు. మన జీవితంలో ఏదో కొన్ని అనుభూతులు ఉండినంత వరకును మనం అది సత్యంగానే భావించుకుని ఆ సత్యములో సత్యస్య సత్యం సత్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈనాడు మనం చేయవలసినటువంటి ప్రధాన ప్రయత్నం.
1: ఇన్ అవర్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే దట్ దిస్ ఈస్ ట్రూత్ దట్ దిస్ ఈస్ పర్మనెంట్. Our purpose and our method should be to recognize whatever we experience in our life, regard them as truth and search for what is the truth amongst what you see.
0: Kana manamu deha sambandhamulu kani leka inke vidhamainatuvanti yokka anubandhamulu kani unnanta varaku mana yokka kartavyanni matramu nirvartinchukuneetuvanti prayatnanike manam poonukovali kani వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క సంబంధంగా మనము భ్రాంతిని పెంచుకొని దాని ద్వారా మనం దుఃఖమునకు గురి కావటము ఇది సరి అయినటువంటి యొక్క మానవత్వంకు సరి అయినటువంటి యొక్క మార్గము కాదు.
1: Therefore, our bodily connections or other type of attachments should not worry us and should not create any special feeling in us. We should only regard it as our duty to utilize these connections for the purpose of fulfilling the duty which we have to do. We should have no special affinity to these illusory attachments in this world.
0: Mata nasti, pita nasti, nasti bandhu sahodaraha, artham nasti, gruham nasti, tasmat jagrata jagrata ani Shankarulu vaaru kuda marokatari hecharinchadu. Janma dukkham, jara dukkham, జాయా దుఃఖం పునఃపున అంత్యకాలే మహాదుఃఖం తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: దేర్ ఇస్ నో మదర్ దేర్ ఇస్ నో ఫాదర్ దేర్ ఇస్ నో రిలేషన్ దేర్ ఇస్ నో వెల్త్ దేర్ ఇస్ నో హౌస్ బివేర్ బివేర్ ఆల్ దట్ యు సఫర్ ఐదర్ బై బర్త్ ఆర్ బై గ్రోత్ ఆర్ బై డెత్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ పెయిన్ఫుల్ బట్ the death is a great pain. Beware. This is what Shankara has said.
0: Undinanta varaku mana kayamunu aarogyavantanga pettukovali, undinanta varaku mana manasunu nischalamainatuvantidiga pettukovali, chalinchinatuvanti manasunu bhraminchinatuvanti drushtini manam abhiruddhi parichukoni shashvatamainatuvanti aatmanandamunu anubhavinchukoneetuvanti yokka lakshyam lopala mana jeevitamunu ankitam cheyali.
1: So long as you are alive, you should keep your body healthy. You should keep your mind steady and unwavering. You should keep your vision steady and not wavering from one place to another. You should enjoy by these means the bliss of Atma.
0: Parula cheta chikki padadani kashtamulu padadaniki taginattiga ee dehamunu koola chesukokoodadu unnanta varaku పరాధీనము కాక స్వశక్తితో తమ కర్మలు తాను చేసుకునేటువంటి యొక్క శక్తిని కూడాను మనం పెంచుకోవాలి. దేహము ఒక పడవ వంటిది, ఇహము ఇటువైపున పరము అటువైపున మధ్యలో జీవితమే ఒక ప్రవాహము. ఈ జీవితమనేటువంటి ప్రవాహమును దాటి పరమనేటువంటి యొక్క గమ్యమును చేరే నిమిత్తమై దేహము అనేటువంటి పడవను మనకు అందించినాడు భగవంతుడు.
1: యూ షుడ్ నాట్ వీకెన్ యువర్ బాడీ and neglect it so as to fall into the hands of others and become dependent on others. You should keep your body healthy so that you stand on your own legs. This body is like a boat. One bank of the boat on this side is the material world. The other bank of the river on the other side is the divinity. Your life is like a river. With the boat of యువర్ బాడీ యూ షుడ్ క్రాస్ ది రివర్ ఆఫ్ యువర్ లైఫ్.
0: అయితే మధ్య మార్గం లోపల ఈ పడవకేమైనా ప్రమాదంలో సంభవించినా చాలా కష్టమవుతుంది, మనం గమ్యమును చేరలేము.
1: హౌఎవర్ వీ షుడ్ యూజ్ దిస్ బోట్ అండ్ రీచ్ ది డెస్టినేషన్ బిఫోర్ ఇట్ డెవలప్స్ లీక్స్ అండ్ బిఫోర్ ఇట్ డిటీరియరేట్స్. ఇఫ్ ఇట్ డెవలప్స్ లీక్స్ అండ్ డిటీరియరేట్స్ ఇన్ ది మిడ్ స్ట్రీమ్ దెన్ దేర్ విల్ బి ట్రబుల్ అండ్ యూ కెనాట్ రీచ్ యువర్ డెస్టినేషన్.
0: ఎంతకాలము ఈ పడవ జలములో ఉండినా ఎట్టి ప్రమాదము లేదు, కానీ జలము పడవలోకి ప్రవేశించినా ప్రమాదం వస్తుంది.
1: దేర్ ఇస్ నో డేంజర్ ఇఫ్ దిస్ బోట్ రిమైన్స్ ఇన్ వాటర్ యాజ్ లాంగ్ యాజ్ యూ లైక్, బట్ ఇఫ్ వాటర్ ఎంటర్స్ దిస్ బోట్ దెన్ దేర్ ఇస్ డేంజర్.
0: కనుక నీవు సంసారములో ఉండు, కానీ సంసారమును నీలో చేర్చకుండా చూచుకో.
1: విచ్ మీన్స్ యూ బీ ఇన్ ది ఫ్యామిలీ బట్ డూ నాట్ లెట్ ది ఫ్యామిలీ కమ్ ఇన్ టు యూ.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని నీవు గడిపితివా, నీవే ఆత్మస్వరూపుడు, నీవే నిత్య సత్య స్వరూపుడు, నీవే నిర్మల స్వభావుడు. అలాంటి పరతత్వాన్ని మనము అనుభవించుకునే నిమిత్తమై శంకర్ల వారు ఈ యొక్క శ్లోకాన్ని కాతేయకాంత కస్తే పుత్ర అని, ఎవరు పుత్రుడు, ఎవరు భార్య, నీవెవరు, ఎక్కడి వాడవు అని ఒక మనసును పట్టి సాధించేటువంటి యొక్క క్వశ్చన్ గా వేసి ఆ యొక్క జీవిత రహస్యాన్నంతా కూడాను వెలుపల లాగాడు.
1: ఇఫ్ యూ కెన్ స్పెండ్ యువర్ లైఫ్ ఇన్ దిస్ మేనర్ దెన్ యూ విల్ బికమ్ ది ఆత్మ, యూ విల్ బి ది ఇఫల్జెంట్ సెల్ఫ్, యూ విల్ యువర్ సెల్ఫ్ సీ దట్ యూ ఆర్ షైనింగ్ విత్ ఎ వ్యూ టు బ్రింగ్ యూ టు దిస్ పాత్. Shankara has given this particular verse by way of asking questions such as, who are you? Who is your wife? Where have you come from? Who is your child? By asking such questions, he attempted to put you on the right path.

0: In the year 1996, out of his infinite compassion, Bhagwan gave an extended series of discourses to his students from June to August. The primary aim of these discourses was to help the students fill their character and follow the spiritual path in life. Radio Sai now presents excerpts from a recording of one of those precious discourses.
1: Vidyarthula.
2: Student.
1: Neti bhautika. Jivitamu. Chala. Ayomaya sthitilo.
2: Life today is highly confused.
1: Devudanna padamunaku. Arthamule. అనేకంగా కనిపిస్తున్నారు.
2: They interpret and give various meanings to this very word, God.
1: దినము కానటువంటిదే దైవము అని దీనికి ఒక అర్థం.
2: That which is not dinamu or a day is God, దైవము.
1: అనగా దైవం అనగా దీని యొక్క అంతరాత్మనకు సరియైనటువంటి ఒక అర్థము వెలుగు అని అర్థం.
2: The true meaning of దైవము God is వెలుగు, light.
1: ఈ వెలుగు ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
2: This light is in everyone.
1: వెలుగు, కాంతి, ప్రకాశము ఈ విధమైనటువంటి దీప సంబంధమైనటువంటి ఒక రూపాంతో పోల్చుకుంటూ వచ్చారు ప్రాచీనులు.
2: Ancients compared this with words like light, effulgence, radiance, brilliance, and so on.
1: ఈ వెలుగే చీకటిగా మారుతున్నది. ఈ చీకటిగే వెలుగుగా మారుతున్నది.
2: This very light changes into darkness, and the dark converts itself into light.
1: చీకటి వెలుగులు రెండు కూడా ఒకే కాలంలో ఒకే స్థానంలో కనిపించవు.
2: The light and dark do not coexist at the same time.
1: వీటిని జ్ఞానాజ్ఞానములని కూడా పిలుస్తూ వచ్చారు.
2: This is also called the ignorance and wisdom.
1: చీకటి యొక్క ప్రతిభావమే వెలుగు.
2: It is the darkness that takes one to the light.
1: వెలుగు యొక్క ప్రతిభావమే చీకటి.
2: The light converts itself into dark.
1: వీటిని అంతరాత్మనందు వేదాంత పరిభాషయందు అభావము అన్నారు.
2: This in Vedanta is called abhava.
1: Abhavam anaga bhavamu kaanatvantidi abhavam.
2: Abhava is that which is not simply bhava or feeling.
1: Kevalam idi bhavam anaga deeniki aneka arthamulu kuda untunnayi.
2: This word bhava has so many meanings.
1: Bhavamu cheta bhagavantuni prarthinchadam okati.
2: Praying God with bhava the feeling is one.
1: Gunamulu cheta maroka reetiga bhavinchadam okati.
2: Considering God full of attributes.
1: Leela cheta inkoka vidhanga bhavinchatam okati.
2: Taking all leelas of God.
1: Naamamu cheta maroka vidhanga bhavinchatam okati.
2: Chanting the name of God is the fourth one.
1: Kanukane bhagavat prarthana yandu leela prarthana, guna prarthana, bhava prarthana, sankirtana prarthana.
2: Therefore there are four types of prayers offered to God. One, by thinking, praising his leelas. Second, attributes. Third, the feelings. And fourth, chanting his name.
1: కనుకని ఈ నాలుగు మార్గములు యందు కూడాను ప్రవేశించి మానవుడు దీని యొక్క యథార్థమైన స్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చాడు.
2: Following these four paths, man understands the reality.
1: భావము, రూపము, నామము, కీర్తన అన్నిటికీ కూడాను హృదయమే మూలస్థానము.
2: For all these four, the feeling, the form, the name, and the singing, the heart is the center.
1: కనుకనే

0: Sin is not present in a foreign country. It is attached to your own actions.
1: దేవుడు కాని పాపము కాని పరప్రదేశములందు లేదు.
0: God or sin are not present at a different place.
1: తన దేహమునందే ఉన్నది.
0: They are present within one's own body.
1: అన్నింటికి ఈ దేహమే మూల కారణం.
0: The body is the basis for all.
1: కనుక దేహమునందు ఉండినటువంటి వాడు కనుకనే ఇతనికి దేహి అని పేరు వచ్చింది.
0: As God is present in Deha, the body, he is called Dehi, the indweller.
1: ఈ శరీరమునందు నివసించటం చేతనే ఇతనికి శరీరి అని పేరు వచ్చింది.
0: As he is present in this body, the Sharira is called the Shariri, indweller.
1: ఈ దేహం అనే క్షేత్రమునందు నివాసం చేస్తున్న చేతనే ఇతనికి క్షేత్రజ్ఞుడు అని కూడా పేరు వచ్చింది.
0: As he is present in this Kshetra, the body, is called Kshetrajna, the knower.
1: కనుక నే దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. దేహమే ఒక దేవాలయము.
0: Body is the temple.
1: జీవుడే దేవుడు.
0: And the knower is God.
1: కనుక నే జీవత్వమునకును దైవత్వమునకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
0: We should know the difference between the individual soul and the cosmic.
1: దేహమునే ఆధారముగా జీవించేటువంటి వాడు జీవుడు.
0: The one who carries the life sojourn on the basis of the body,
1: మనోఆత్మలను ఆధారం చేసుకుని జీవించేటువంటి వాడు దేవుడు.
0: The one who goes by the mind and the spirit is God.
1: దీన్ని చిన్న పదములతో చెప్పాలంటే ఊగేవాడు జీవుడు, ఊరుకుండేవాడు దేవుడు అని.
0: To say the ఊగేవాడు, the one who oscillates with bumps and jumps, is the individual. ఊరుకుండే, the one who remains witness, is God.
1: ఎప్పుడు కూడా స్టడీగా ఉంటుంటాడు.
0: God is always steady witness.
1: అందువల్లే slow and steady wins the race.
0: So it is said, slow and steady wins the race.
1: స్టడీగా ఉండాలి.
0: One should be steady.
1: అదే దైవత్వమునకు సరైనటువంటి గుర్తు.
0: That is the true sign of the divinity.
1: నిరంతరం కొడును గడియారం పెండిన వలె అటు ఇటు మనసును చలింపచేసేటువంటి వాడు జీవుడు.
0: It's only the individual soul that oscillates, vacillates like a pendulum.
1: కనుకనే ఎప్పుడు కూడా అస్థిరం జీవనం లోకే అస్థిరం యవ్వనం ధనం.

0: ఈ శరీరము, ఈ యొక్క బాహ్య అవస్థలు, ఈ సుఖదుఖములు, ఈ కష్ట నష్టములు, ఈ వయ ప్రమాణములు, ఇవన్నీ కూడాను అస్థిరము.
1: దిస్ బాడీ, ద ప్లెజర్, ద జాయ్, ద పెయిన్, ద డిఫికల్టీస్, దే ఆర్ ఆల్ టెంపరరీ.
0: అస్థిరం యౌవనం ధనం, యౌవనం ఇది కూడాను అస్థిరమైన.
1: Youth is also passing.
0: ఇది పూర్వం లేదు.
1: It was not there before.
0: ముందుకు ఉండదు.
1: Nor would it last later.
0: మధ్యలో వచ్చిపోయేటువంటి passing cloud.
1: It is like a passing cloud that
0: ఇది
1: has come in between.
0: మధ్యలో ప్రవేశిస్తుంది, మధ్యలోనే పోతుంది.
1: It has come in the middle and will pass off.
0: ఇంకా ధనం.
1: Then well.
0: ధనం ఎంత వరకు ఉంటుంది మన దగ్గర?
1: How long does it last?
0: ఎప్పుడు కూడా ధనము కదిలి కాలకింది నీరు వడే కదిలిపోతుండేటువంటిది.
1: It is wealth is like water that flows.
0: నీ దగ్గర ఒక 100 rupees నోట్ ఉండే అని నువ్వు చూసుకుంటావు.
1: యూ వాచ్ ద 100 rupee కరెన్సీ నోట్ ఆన్ హ్యాండ్.
0: దిస్ ఇస్ మై 100 rupees నోట్ అంటావు.
1: యూ సే దిస్ ఇస్ మై 100 rupee నోట్.
0: నీ ముఖాన్ని చూసి 100 rupees నవ్వుతుందట.
1: దిస్ వెరీ సేమ్ 100 rupee నోట్ విల్ లాఫ్ ఎట్ యూ.
0: ఒరే పిచ్చివాడా, ఎంతసేపు నీ దగ్గర నేను ఉండగలను?
1: మ్యాడ్ క్యాట్, హౌ లాంగ్ విల్ ఐ స్టే విత్
0: యూ? బజారుకు పోయిరా, నేను వెళ్ళిపోతున్నాను నీ వెంట.
1: గో టు ద మార్కెట్, ఐ విల్ లీవ్ యూ ఇమీడియట్లీ.
0: నేను నీ దగ్గర స్థిరంగా ఉండేటువంటి దాన్ని కాదు.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
0: ఎన్ని ముఖాలను చూచాను నేను.
1: ఐ హావ్ సీన్ సో మెనీ ఫేసెస్ లైక్ యూ.
0: కట్టగడపటికి నా రూపమే శిథిలమైపోతుంది ఈ చేతులు మార్కం చేత.
1: బికాస్ సో మెనీ హ్యాండ్స్ ఐ చేంజ్, ఐ ఫైండ్ మై సెల్ఫ్ చేంజింగ్ ఫ్రమ్ హ్యాండ్ టు హ్యాండ్, ఐ లూజ్ మై వెరీ ఫామ్.
0: నా యొక్క రూపం కూడా కదిలిపోతుండాలి, కరిగిపోతుండాలి.
1: ఐ లూజ్ మై ఫామ్ ఆల్సో, ది ఫేస్.
0: రాయి వంటిదే మనం కదులుతూ ఉంటే కరిగిపోతుండాలి.
1: ఈవెన్ ద స్టోన్ ఆల్సో మెల్ట్స్ యాస్ వి మూవ్ అబౌట్.
0: చక్కగా మీ పిల్లలు వాచ్ చేయండి.
1: బాయ్స్ వాచ్ క్లియర్లీ.
0: చీమ ఎంత చిన్నగా ఉంటుంది.
1: అండ్ హీ సో స్మాల్.
0: ఈ చీమలంతా ఒక వరుసగా ఒక రాయి పైన ప్రయాణం చేస్తుంటే కొంతసేపటికి ఆ రాయి పైన కూడా కదిలిపోయి ఒక రోడ్డు ఏర్పడుతుంది.
1: యాజ్ యాంట్స్ మూవ్ ఇన్ ఎ రో ఇన్ ఎ రెగ్యులర్ సీక్వెన్స్ ఆన్ ఎ స్టోన్ ఆర్ ఎ బోల్డర్, దేర్ ఇస్ లెఫ్ట్ ఎ ట్రాక్.
0: మన కదలిక చేత రాయే కరిగిపోతుంటే ఈ కాగితం యొక్క కరెన్సీ ఎంతవరకు మనకు స్థిరంగా ఉంటాయి?
1: When the stone also leaves a kind of a scar, why not about a paper? What is to be said about it?
0: కనుకని అస్థిరం యౌవనం ధనం.
1: Youth and wealth are transient.
0: అస్థిరం ధారా పుత్రాది, భార్య బిడ్డలు ఎంతవరకు స్థిరం?
1: వైఫ్ అండ్ చిల్డ్రన్, హౌ లాంగ్ దే లాస్ట్?
0: ఈ బిడ్డలు ఎప్పుడు వచ్చారు?
1: చిల్డ్రన్, వెన్ డిడ్ దే కమ్?
0: నీ వెంట వచ్చారా?
1: హావ్ దే ఫాలోడ్ యూ?
0: లేదు.
1: నో.
0: పుట్టక మునుపు నీ కొడుకులు లేరు.
1: బిఫోర్ యువర్ బర్త్ యూ హ్యావ్ నో చిల్డ్రన్.
0: మరణించిన తర్వాత కొడుకులు లేరు.
1: ఆఫ్టర్ డెత్ యూ డోంట్ ఫైండ్ దెమ్ ఎనీవేర్.
0: వివాహం కాక పూర్వము భార్య లేదు.
1: ప్రయర్ టు మ్యారేజ్ నో వైఫ్.
0: మరణించిన తర్వాత భార్య లేదు.
1: ఆఫ్టర్ డెత్ నో మోర్ ఆఫ్ వైఫ్.
0: కనుక నేను వివాహం జరిగిన తర్వాతనే షీఈస్ మై వైఫ్ అంటాను.
1: సో యూ కాల్ ఎనీ వన్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ షీఈస్ మై వైఫ్.
0: పుట్టిన తర్వాతనే షీఈస్ మై సన్ అంటున్నాము.
1: ఆఫ్టర్ బర్త్ యూ సే ఇంత
0: పూర్వం నీ వైఫ్ అని ఈ సన్ అని ఎవరిని భావించావు?
1: బిఫోర్ మ్యారేజ్ హూమ్ డూ యూ కాల్ వైఫ్, ఆర్ బిఫోర్ బర్త్ హూ ఇస్ యువర్ సన్?
0: అస్థిరం ధారా పుత్ర.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆల్సో టెంపరరీ.
0: కానీ
1: బట్
0: రెండు మాత్రం స్థిరంగా ఉంటున్నాయి.
1: బట్ టూ ఆర్ పర్మనెంట్.

0: Truth and reputation or good name, they are permanent.
1: దేహము మరణించిన తర్వాత కూడా నువ్వు కీర్తి నిలుస్తుంది.
0: The body may die, but the name will remain.
1: సత్యం తికాల భాగ్యం.
0: Truth is changeless in all three periods of time.
1: మన పుట్టకపురము ఉంది సత్యము. మన జీవితంలోనూ ఉంటుంది. మనం మరణించిన తర్వాత కూడా ఉంటుంది సత్యం.
0: Truth was there before we were born. It will be there during our lifetime thereafter. Truth doesn't change.
1: ఏకం ఏవ అద్వితీయం సత్యం.
0: Truth is only one and not two.
1: కనుకని సత్యం కీర్తి ద్వయం.
0: Therefore, the truth and reputation, they are permanent.
1: కనుక మానవత్వం లోపల మనకు నిలిచేటువంటి ఏమిటి, పరిగెత్తిపోయేటువంటిది ఏమిటి?
0: What are those things that will stay permanently? What are those things that will pass on?
1: కనుక దైవము అనేటువంటిది సత్య స్వరూపం దైవము.
0: Truth is God.
1: అది truth is God.
0: Truth is God.
1: అట్టి సత్యాన్ని మనము సహాయంగా తీసుకోవాలి.
0: We should take the help of
1: సత్యం. మన స్వరూపమే.
0: We are the forms of truth.
1: మనం కొత్తగా కొనుక్కున్నటువంటిది కాదు.
0: It's not the one newly bought.
1: అయితే
0: however,
1: ఏకాంతంగా మనం కూర్చున్నప్పుడు ఆ సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: However, when you are in solitude, the truth will manifest.
1: అయితే ఏకాంతం అంటే ఏమి?
0: What do you mean by solitude?
1: అనేక మంది ఏకాంతం అనేటువంటి దాన్ని వికృతి మార్గంలో తరంచి దాన్ని అనేక విధములైనటువంటి యొక్క పెదర్థములకు భావిస్తున్నారు.
0: They take distorted version to the solitude and interpret it in a wrong way.
1: ఏకాంతం అనగా ఒక్క రూమ్ లో కూర్చొని తలుపులు విండోస్ అంతా మూసుకొని ఒక్కడే ఉండినటువంటిది ఏకాంతము అంటారు.
0: We say that solitude is the one where one confines himself in a room, closing all the doors and windows.
1: ఏకాంతం కాదు, ఏకాకి.
0: It is not solitude, it is a loneliness. ఏకాకి.
1: లేక అడవులకు వెళ్లి ఏ చెట్టు క్రిందను, ఏ పొదల మధ్యను, ఏ కేవ్స్ నందునో మనం ఏకాంతంగా ఉంటాం, ఏక జీవితంగా ఉంటాం, అది ఏకాంతం అని భావిస్తున్నాం.
0: We consider it is a life of solitude when we go to the forest, sit under a tree, spend the time in cave.
1: అది కాదు ఏకాంతం.
0: It is not solitude.
1: అందరి మధ్య ఉంటుండు.
0: Be amidst all.
1: ఎక్కడైనా ఉంటుండు, బజారులో కూర్చో.
0: You sit in the street, on street.
1: నీ యొక్క సమావేశంలో కూర్చో.
0: You sit in an assembly.
1: ఎక్కడ కూర్చున్నప్పటికీ
0: wherever you are.
1: నీ మనస్సు దైవం పైన లగ్నం కావటమే ఏకాంతం.
0: To concentrate your mind on God is the meaning of solitude.
1: నీ మనసును దైవం వైపు మరల్చాలి.
0: Direct your mind towards God.
1: నీ యొక్క దేహం కాని, నీ యొక్క భావం కాని, నీ యొక్క కుటుంబం యొక్క దీనిపైన కాని ఏమాత్రమో మనసు చలించకూడదు.
0: Let not your mind waver on grounds of your body and family consideration.
1: Between you and God. Between you.
0: It should be linked between you and God only.
1: ఈ రెండింటికి సంబంధించినటువంటిది ఏకాంతం.
0: That which relates you and God.
1: మధ్యలో ఏది కూడా అడ్డు రాకూడదు.
0: Nothing should come out of
1: way. మస్కిటో కూడా అడ్డు రాకూడదు.
0: Not even a mosquito.
1: అది ఏకాంతము.
0: That is solitude.
1: కనుక ఏకాంతం అనేటువంటి పదమునకు అనేక అర్థములు ఆవిర్భవింప చేసుకుంటున్నారు.
0: There are so many meanings. We interpret in various way.
1: కనుక నీవేమైనా చేస్తురా, ప్రయాణం చేస్తుండు, బస్సులో పో, ట్రైన్ లో పో, ప్లేన్ లో పో, ఎక్కడ పోయినప్పటికీ నీ మనసును ఆ దానిపైన అమర్చాలి.
0: యు మే బి ఎనీవేర్ యు ట్రావెల్ ఇన్ ట్రైన్ ఆర్ ఎ బస్ ఆర్ ఎ ఫ్లైట్ బట్ యు థింక్ ఆఫ్ గాడ్.
1: దానిని ఏకాంతము అని చెప్తూ వచ్చారు.
0: దాట్ ఈస్ కాల్డ్ సాలిట్యూడ్.
1: పరులతో ఏ విధమైనటువంటి కనెక్షన్ పెట్టుకోకుండా ఆ ధ్యాన సమయం నందు లేక భగవత్ చింతన సమయం నందు నీవు భగవంతుడు రెండు తప్ప మరొక దీనికి ఏమాత్రం అవకాశం.
0: One should not have any connection with anybody and meditate and concentrate on God.
1: ఈ రెండింటి యందు ఆవిర్భవించేటువంటి ప్రకాశమే ప్రేమ.
0: That which comes out as brilliance is love.
1: అడవి లోపల చెట్లు ఉంటాయి.
0: You find trees there in a forest.
1: చెట్టు కొమ్మలు ఒకదానికొకటి రాసుకుంటాయి.
0: The branches rub against each other.
1: ఒకదానికొకటి రాసుకుంటూ రావడం చేత అందులో ఒక అగ్ని ప్రారంభమవుతుంది.
0: Because of the two of the branches that rub against each other, the fire originates.
1: Ade vidhamgane.
0: Likewise.
1: Neevu, devudu, jeevudu, devudu, ee rendinti yokka sambandhamulone aa prema aneetundi yokka jyoti velugutu vastu.
0: Likewise, the relationship between you and God would naturally lead to the production of the fire of love.
1: లేక భార్యా బిడ్డల నుంచి వచ్చేటువంటి ప్రేమకు, తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ప్రేమకు, అన్నదమ్ముల నుంచి వచ్చేటువంటి ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There's a lot of difference when you think of this love and the love that you have towards your wife, children, brothers and so on.
1: క్షణికమైనటువంటి,
0: they are all momentary.
1: కదిలిపోయేటువంటివి,
0: they pass on.
1: స్థిరము కానటువంటివి,
0: they are not steady.
1: అవన్నీ పారిపోయేటువంటివి, జారిపోయేటువంటివి,
0: ఊడిపోయేటువంటి.
1: కానీ నీకు దైవమునకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమాత్రమూ తెలించేటువంటిది కాదు.
0: But the divine relationship between you and God,
1: ఇది భ్రమించేటువంటిది కాదు.
0: It cannot be deluded.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఒక ప్రేమతత్వాన్ని ఎవరు కలిగి ఉంటారో వారికి సర్వ సౌకర్యములు కలుగుతుంటాయి.
0: Therefore, the one who will have this love, the eternal truth, will have under their control everything on earth.
1: అందుకోసమని త్యాగరాజు కూడా చెప్పాడు.
0: So Chagaraj also said,
1: Rama, నీ అనుగ్రహ బలం ఒక్కటింటే నాకు చాలు.
0: It's enough if I have the strength of your grace.
1: నవగ్రహములు నా హస్తగతం అన్నాడు.
0: All the 9 planets will be under my control.
1: ఎందుకు ఈ కన్నులు?
0: Why?
1: పురందరదాసు కూడా చెప్పాడు.
0: పురందరదాసు also

0: పులేలరా, కంటి చూపులేలరా.
1: Why eyes if I can't see you, O God? What for are the looks if I can't look at you?
0: ఈ కన్నులు ఎందుకు నిన్ను చూడని కన్నులు?
1: What for? Why these eyes if I don't look?
0: అందువల్లనే సూరదాసుని కూడా వచ్చి ఒక కౌబాయ్ మాదిరి కృష్ణుడు వచ్చాడు.
1: Krishna appeared in the form of a cowboy to Suradasu.
0: Ayya Suradasu, ఎక్కడికి వెళ్తున్నారు?
1: He said, Suradasu, where are you going?
0: కాని నీవెవరు నాయనా అని అడిగాడు సూరదాసు.
1: సూరదాసు ఆస్తి
0: కౌబాయ్.
1: Cowboy.
0: ఈ కౌబాయ్ లో రెండు అర్థాలు ఉంటున్నాయి.
1: Cowboy, this word has two meanings.
0: పశువులు మేపేటువంటి వాడు అని ఒకటి.
1: The one who will be rearing cows.
0: గోవులను కాపాడేటువంటి వాడు ఒకడు గోపాలుడు, అతను కూడా కౌబాయే.
1: And Gopala Krishna is also cowboy.
0: కాబట్టి నీవు ఏ అర్థమైనా తీసుకో.
1: You take any meaning.
0: కనుక నేను కౌబాయ్ అన్నాడు.
1: So I am a cowboy, he said.
0: ఎక్కడ పోతున్నారు?
1: Where are you going?
0: నేను ద్వారకు వెళుతున్నాను నాయన.
1: Suradas said, I am going to Dwaraka.
0: అయితే దారి ఇది కాదు.
1: This is not the route.
0: మరి ఇంక ఎక్కడ దారి?
1: Then way, what else?
0: నేను చూపిస్తాను రా.
1: He said, I will show you the way.
0: పిలిచాడు ఒంటరిగా పిలిచి. నేనెవరో నీకు తెలుసా?
1: He called him alone and said, do you know who
0: I am? Cowboy ఇవి అన్నాడు.
1: Then you are a cowboy.
0: Cowboy ఇవి నీకెట్టు తెలుసు?
1: How do you know that I am a cowboy?
0: నీవే చెప్పావు.
1: You yourself said.
0: అయితే నేను ఎట్టి కౌబాయ్నో నీకు తెలుసిన.
1: బట్ యు నో వాట్ సార్ట్ ఆఫ్ కౌబాయ్ ఐఎమ్?
0: నేను గోపాలుని.
1: ఐఎమ్ గోపాల.
0: నీవు గోపాలు ఉండేటువంటి ప్రదేశానికి వెళ్లాలని ప్రయత్నిస్తున్నావు.
1: యు ఆర్ మేకింగ్ ఎఫర్ట్ టు గో టు ద ప్లేస్ వేర్ ద్వారకలో
0: ఉన్నాడు గోపాలుడు.
1: గోపాల ఇస్ దేర్ ఇన్ ద్వారక.
0: కనుక నీవు ఎక్కడ ఉన్నాడో చూస్తాని నీ కన్నులు ఏమైనా ఇచ్చేదా దృష్టి అన్నాడు.
1: తలే గ్రాంట్ యు ద విజన్ సో యాస్ టు సీ గోపాల.
0: వద్దన్నాడు సూరదాస్.
1: సూరదాస్ సార్, ఐ డోంట్ వాంట్ ఇట్.
0: కన్ను

0: అయ్యా ఎంతమంది కన్నులు లేవు.
1: సో మెనీ హ్యావ్ ఐస్.
0: కన్ను నుండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: ఎంతమంది నిన్ను చూడగలిగారు?
1: హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ యు?
0: ఎవరు చూడలేరు.
1: నో వన్.
0: నిన్ను చూసేటువంటి కన్నులు నాకు ఒక్కటి ఉంటే చాలు.
1: ఐ వాంట్ ఐస్ టు సీ యు ఓన్లీ.
0: చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీ గానంబు వినగా నేర్వరేరి.
1: దే హావ్ ఇయర్స్ బట్ దే ఆర్ డెఫ్ because they are not listening to your melodious music.
0: Nee venu ganam evaina vinnara?
1: Anybody heard your music?
0: Evvaru vinale?
1: Nobody.
0: Kanuka na paani pankajamandu paramaatma yeyunda paadu samsarambu koranela.
1: When I have God himself, why this family?
0: Naaki vanni voddu.
1: I don't want this.
0: Endukaraga?
1: Why?
0: సర్వమును అందించేటువంటి యొక్క మేలు పర్వతం వంటి నీవే ఉంటుండగా నాకు ఈ అణిముత్యం అనేటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి నాణ్యములు నాకెందుకు?
1: When you are by my side, the Meru mountain, the comfort, what all that is asked for, why do I need this pebble?
0: Oh Gopala, నీవు కేవలము కౌబాయ్ కాదు.
1: You are not merely a cowboy.
0: నీవు సాక్షాత్ గోపాలుడవే.
1: You are Gopala, Krishna himself.
0: ఎట్ట తెలుసుకున్నావు?
1: He said, how do you know?
0: నీ మధురమైనటువంటి మాటలు ఏంది? నీ స్వరూపం నాకు గుర్తించడానికి వీలవుతుంది.
1: యువర్ వాయిస్, యువర్ స్వీట్ వర్డ్స్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను మధురమైనటువంటి రీతిగా మాట్లాడతాడు.
1: గాడ్ స్పీక్స్ విత్ ఆల్ స్వీట్.
0: అందుకోసమే నయనం మధురం, వచనం మధురం, హృదయం మధురం, హస్తం మధురం, పాదం మధురం, మైథురాధిపతే మధురం మధురం మధురం మధురం. అంత మధురమే.
1: Everything is sweet that's related to God.
0: Kanukani Tulsidas kuda cheppesestadu.
1: Tulsidas also said,
0: hasta kamalam, pada kamalam, mukha kamalam, netra kamalam, anni kamalamule bhagavantunaku.
1: Tulsidas compared the hands of God with the lotus flower, the feet lotus flower, the face and eye, everything they look like lotus flower.
0: ఎందుకోసం దీన్ని కమలాలుగా పోల్చుకున్నాడు?
1: వై దట్ కంపారిజన్?
0: కమలములు ఎక్కడ పుడుతున్నాయి?
1: వేర్ డు యు ఫైండ్ ద లోటస్ ఫ్లవర్?
0: బురదలో పుడుతున్నాయి.
1: దే బోర్న్ ఇన్ మడ్.
0: నివసించేది ఎక్కడ?
1: వేర్ డు దే లివ్?
0: నీటిపై నివసిస్తున్నాయి.
1: ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్.
0: పుట్టిన బురదను చేర్చుకోవటం లేదు.
1: ఇట్ డజంట్ టేక్ ద మడ్ వేర్ ఇట్ ఇస్ బోర్న్.
0: తన నిలుపుకున్నటువంటి నీటిని చేర్చుకోవటం లేదు.
1: నాట్ ద వాటర్ ఓవర్ విచ్ ఇట్ ఫ్లో.
0: బురద లేకపోతే కానీ, నీరు లేకపోతే కానీ క్షణమైన జీవించేటివి కాదు ఈ కమలము.
1: ద లోటస్ కెనాట్ లివ్ ఫర్ ఎ మూమెంట్ విదౌట్ ద మడ్ నార్ వాటర్.
0: కాబట్టి నేను పూర్వజన్మం అనేటువంటి యొక్క బురదలో పుట్టాను.
1: ఐ వాజ్ బోర్న్ ఇన్ ద మడ్ ద బర్త్ ఎర్లీ.
0: కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగం.
1: కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగ.
0: పూర్వం అనేటువంటిదంతా బురద.
1: ఆల్ ద పాస్ట్ ఈస్ దిస్ మడ్.
0: ప్రెజెంట్ అనేటువంటిది వాటర్.
1: ప్రెజెంట్ ఈజ్ వాటర్.
0: ఈ వాటర్ అనేటువంటి యొక్క దీనిపై నేను నిలిచి ఉన్నాను.
1: I stand on the surface of water.
0: కాబట్టి ప్రెజెంట్ లేకపోతే కూడా నేను ప్రయోజనం లేదు.
1: Without the present, it's all useless.
0: పాస్ట్ లేకపోతే నువ్వు ప్రయోజనం లేదు.
1: Without the past, present can't be there.
0: రెండింటిని ఉండి కూడాను రెండింటిని నేను చేర్చుకోకుండా ఉంటున్నాను.
1: So both are there, I don't take any one of them.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దాని ఎందే ఉండి దానిని చేర్చుకోకుండా ఉండటమే కమలమునకు సరి అనేటువంటి అర్థం.
1: It is the true meaning of this lotus flower. Though it lives there, it floats on the surface, it doesn't carry with it any one of the two.
0: Karuga nee present lo untunnavu.
1: You are in the present.
0: Deni paina prapancham aneetvanti neeti paina untunnavu.
1: On what? On this water of the world.
0: Nee cherchukovaddu.
1: Don't take anything around.
0: Past.
1: Past.
0: Ee past jeevitham kodanu oka prapancham.
1: Past life is also
0: the world. Ee prapanchamu.
1: What is this world?
0: Prapanchamu.
1: ప్రపంచము.
0: ప్రానగా వికాసము.
1: ప్రా మీన్ షైనింగ్.
0: పంచమనగా పంచభూతముల వికాసమే ప్రపంచము.
1: ద మేనిఫెస్టేషన్, ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ ప్రపంచ.
0: శబ్ద స్పర్శ రూప రస గంధం.
1: ఆల్ ది ఫైవ్ ది సౌండ్.
0: ఎక్కడికైనా నీ వెళ్ళు ఈ పంచభూతములు ఉంటున్నాయి.
1: వేర్ ఎవర్ యూ మే గో యుల్ ఫైండ్ దిస్ ఫైవ్ ఎలిమెంట్.
0: మూనుకు పోయినా కూడా ఈ పంచభూతములు నీ వెంట తీసుకుని పోతున్నావు.
1: యూ క్యారీ ది ఫైవ్ ఎలిమెంట్స్ విత్ యూ ఈవెన్ యూ గో టు ద మూన్.
0: ఎక్కడికి వెళ్ళినా పంచభూతములు లేకపోతే నీ భూతం ఉండలేదు.
1: వితౌట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ పంచభూత దిస్ భూత ద డెవిల్ కెనాట్ ఎగ్జిస్ట్.
0: కనుకనే
1: సో
0: ఈ పంచభూతములతో కూడినటువంటిది ఈ ప్రపంచము.
1: Therefore the prapancha
0: ఈ ప్రపంచంలో నేను కూడాను, ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు.
1: Having been born in this world, I have no relationship with it.
0: కంటి నీటికి కాటుక అందనట్టు ఆడవారు కంటికి కాటుక పెడుతుంటారు.
1: Ladies apply eye text to their eyes.
0: కాని అది గుడ్డుకు మాత్రం అంటదు.
1: But it doesn't affect the eyeball.
0: మనము నాలుకతో ఎన్నో పలావులు కుర్మాలు అన్ని తింటుంటాము. పలావ్ కుర్మా,
1: we eat palav and kurma.
0: మంచి ఆయిల్ తో ఉన్నటువంటి ఒక పదార్థం అంతా తింటుంటాం.
1: We eat all oily stuff.
0: కానీ
1: బట్
0: నాలుకకు జిడ్డు అంటదు.
1: But the tongue will never be oily, it will never be sticky.
0: ఆ విధంగా నేను జగత్తులో ఉండి కూడాను జగత్తుతో నేను అంటాను.
1: Though I am in the world, I am not touched by the world.
0: దుఃఖం కాని లేక ఆనందం కాని,
1: either the pain or pleasure,
0: లేక ఇంకేమైనా అటాచ్మెంట్ కాని లేక డిటాచ్మెంట్ కాని,
1: either attachment or detachment, either
0: ఈ సంయోగ వియోగములతో కూడా నాకు సంబంధం లేదు.
1: I am not anyway connected with this union or separation.
0: శరీరముతో సంబంధం ఉంది కానీ ఆత్మ సంబంధం ఏమాత్రం కూడా లేదు. ఆత్మ సంబంధం అందరికీ ఉంది, దేహ సంబంధం ఉంది కానీ మానసిక సంబంధం లేదు.
1: There is atmic relationship.
0: ఆ మనసే దైవం వైపుని మరల్చాలి.
1: That mind has got to be directed towards God.
0: అది ఏకాంతం.
1: That is solitude.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడ ఉందంటే దైవత్వం లేని చోటే లేదు.
1: There's no place where there's no God.
0: సర్వత్రా ఉంటుండాలి.
1: God is present everywhere.
0: సర్వము దైవ స్వరూపమే.
1: Everything is divine.
0: కనుక ఇంకా దైవత్వాన్ని ఇంకా ప్రత్యేకంగా వెతకడానికి వీలు కాదు.
1: You don't need to be in search of God separately.
0: కనుక మన ఏంది సత్యము అనే స్వరూపంతో భగవంతుడు ప్రకాశిస్తున్నాడు.
1: God shines in the form of truth within you.
0: ఈ సత్యము ధర్మము అనేటువంటి దానిని వరిస్తూ ఉంటుండాలి.
1: This satya is always with
0: ఈ సత్య ధర్మముల యొక్క రెండింటి యొక్క చేరిక చేతని ప్రేమ ఆవిర్భవిస్తుండాలి.
1: Because of the combination of satya and dharma, it gives rise to prema love.
0: అనేటువంటిది ఉండదు ఇంకా.
1: Then there will be no more beyond this.
0: సత్యముతో జీవించేటువంటి వాడు హింసకు పాల్పడడు.
1: The one that leads a truthful life would never resort to violence.
0: Dharma to jeevincheetunte vaadu himsaku palbaradu.
1: The one who follows dharma would never be violent.
0: Dharma to jeevincheetunte vaadu himsalo palbaradu.
1: The one who remains in peace will never be violent.
0: Prema to jeevincheetunte vaadu himsaku palbaradu.
1: The one full of love will never be violent.
0: Prema anetundi okati utte anta ahimsa akkade cheripothuntadi.
1: When once there is love, it's just non-violent.
0: Satyam akkade unte ahimsa akkade untuntadi.
1: Where there is truth, there is non-violence.
0: Dharmam ekkada unte akkade ahimsa untundadi.
1: Where there is dharma, there is non-violence.
0: కనుకనే సత్య ధర్మ శాంతి ప్రేమలు ఎక్కడ ఉంటాయో అక్కడే అహింస ఉంటాయి.
1: వేర్ ఎవర్ యూ ఫైండ్ ద ప్రిన్సిపల్స్ లైక్ సత్య ధర్మ శాంతి,
0: కనుక మన హృదయంలో
1: అహింస నాన్ వైలెన్స్
0: సత్య ధర్మ శాంతి ప్రేమలకు తగినటువంటి అవకాశం ఇవ్వాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ గివ్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్, ద ట్రూత్ ధర్మ, ద పీస్ అండ్ లవ్ అండ్ నాన్ వైలెన్స్.
0: సత్యం నాలుగు పైన నాట్యం ఆడాలి.
1: ద ట్రూత్ షుడ్ డాన్స్ ఆన్ ద టంగ్.
0: ధర్మం చేతులతో మనము దాన్ని ఆచరించాలి.
1: You should act with both of your hands along the path of
0: righteousness.
1: You should experience love in your heart.
0: శాంతం తలతో మనం శాంతిని పొందాలి.
1: You should have peace in your head.
0: ఇంకా అక్కడ హింసనే లేదు.
1: Then there's no violence.
0: కనుక ఈ సత్యధర్మ శాంతిలు రెండు ఉంటున్నప్పుడు హింసకు అవకాశమే లేదు.
1: When once there is truth, the righteousness and peace,
0: మనకు సంకల్పం హింస అనే సంకల్పం కూడా రాదు.
1: You don't think of any violent things.
0: ఈ ఎక్కడ చూసినా గానీ హింసాకృతులు అభివృద్ధి అవుతున్నాయంటే ఈ నాలుగుంటి యొక్క స్వరూపాలు లేకపోవటమే కారణం.
1: టుడే యూ ఫైండ్ థాట్స్ ఫుల్ ఆఫ్ వయలెన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వై? బికాస్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆర్ మిస్సింగ్.
0: కనుక మొట్టమొదట మనం ప్రేమను పెంచుకోండి.
1: సో ఫస్ట్ వీ షుడ్ డెవలప్ లవ్.
0: ప్రేమ ఒక్కటి ఉంటే సర్వము మన యొక్క స్వాధీనం అయిపోతుంది.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్, ఎవ్రీథింగ్ విల్ సబ్మిట్ టు యూ.
0: కనుక
1: సో
0: ప్రేమతత్వాన్ని మనం ఏనాడు కూడా వదలకూడదు.
1: We should never give up love.
0: అన్ని ప్రసంగముల లోపల కూడాను ప్రేమ ధర్మము ఈ రెండు లేకుండా నేను ప్రసంగాన్ని ఏమాత్రము చేయలేదు.
1: In all discourses, most necessarily, Bhagavan refers to
0: ఈ ప్రేమ ధర్మము రెండు కూడాను ఉచ్ఛ్వాస నిశ్వాసం.
1: This love and dharma, inhalation and exhalation, breathing process.
0: సబ్జెక్ట్ ఏ విధమైనటువంటి సబ్జెక్ట్ వచ్చినప్పటికీ పర్వాలేదు.
1: వాట్ ఎవర్ మే బి ది సబ్జెక్ట్,
0: ఈ రెండింటిలో కూడాను కామన్ ఇది ప్రేమ ధర్మం.
1: This love and righteousness,
0: అది ఏ వేదం యొక్క ప్రధాన ప్రమాణము.
1: దట్ ఇస్ స్టాండర్డ్.
0: సత్యం వద ధర్మం చర.
1: Be truth and follow dharma, righteousness.
0: ఇవి రెండు కూడాను మానవుని యందు నిరంతరం కూడాను తాండవం మాడుతూ ఉండాలి.
1: దే షుడ్ బి ప్రెసెంట్ త్రూఅవుట్ అవర్ లైఫ్ టైం.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అనేక రకమైనటువంటి యొక్క గ్రంథములు మీరు చదువుతున్నారు.
1: యు సర్టెన్లీ గో త్రూ మెనీ టెక్స్ట్.
0: అనేక విధమైనటువంటి సబ్జెక్ట్స్ మీరు తీసుకుంటున్నారు.
1: యు ఆల్సో స్టడీ మెనీ సబ్జెక్ట్.
0: ఎన్ని తీసుకున్నప్పటికీ,
1: ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ ఆప్షన్,
0: ఎన్ని చదివినప్పటికీ,
1: ఇన్స్పైర్డ్ ఆఫ్ థరో రీడింగ్,
0: ఎన్ని విన్నప్పటికీ,
1: యు మే లిసన్ ఎనీ.
0: కానీ మనలో ఎంతవరకు దీనిని మనము సత్య ప్రేమలను మనము అర్థం చేసుకుంటున్నాం?
1: టు వాట్ ఎక్స్టెంట్ వి ఆర్ అబ్జర్వింగ్, ప్రిజర్వింగ్ ప్రేమ అండ్ ధర్మ, లవ్ అండ్ రైచియస్నెస్.
0: సేవలు చేయాలి.
1: వి షుడ్ సర్వ్.
0: సేవలు అంటే ఎట్లాంటివి?
1: హౌ షుడ్ వి సర్వ్? వాట్ సార్ట్?
0: అహంకారమును నాశనం చేసేటువంటి సేవలు చేయాలి.
1: వి షుడ్ సర్వ్ సో హాస్ టు కిల్ అవర్ ఈగో.
0: ఆడంబరాన్ని అణగదొక్కేటువంటి సేవలు చేయాలి.
1: ది ఈగో అండ్ పాంప్ అండ్ షో షుడ్ బి సర్వ్.
0: అనేక మంది భక్తులైనటువంటి వారు కూడా, స్వామి మాకు సద్బుద్ధులు ఇవ్వండి.
1: మెనీ ప్రే టు స్వామి, స్వామి గివ్ అస్ గుడ్ మైండ్.
0: నేను సదాచార మార్గంలో ప్రవేశించడానికి శక్తి ఇవ్వండి.
1: Give me the energy so that I would go, I'll be treading on the path of righteousness.
0: Those
1: that ask like that are not devotees at all.
0: Endukanaga,
1: why?
0: Naaku sariyinatte sadbuddhi ivvandi ante sadbuddhi undi neelo.
1: You pray for a good mind, in fact you have good mind.
0: Idi oka ichchedi puchukuneetvanti oka bank vyaparam kaadu.
1: It is not bank transaction, has to be given and received.
0: నీకు సద్బుద్ధి ఉంది,
1: యూ హ్యావ్ ద గుడ్ మైండ్,
0: కానీ నీ ఉపయోగపెట్టండి.
1: బట్ యూ డోంట్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: ఆకులు అన్నమంతా వడ్డించాము,
1: ద ఫుడ్ ఇస్ సర్వ్డ్ ఆన్ ది
0: ప్లేట్. ఇంతే కదా నీ ఆకలి తీరుతుంది.
1: అన్లెస్ యూ ఈట్ యువర్ హంగర్ విల్ నాట్ బి
0: సాటిస్ఫైడ్. ఆకులు ఉన్నటువంటి అక్కడనే పెట్టేస్తే ఆకలి ఎక్కడ తీరుతుంది?
1: ఇఫ్ యూ డోంట్ ఈట్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ యువర్ హంగర్ టు బి సాటిస్ఫైడ్?
0: నీవు దాన్ని భుజించిన తర్వాత కదా నీకు శక్తి లభిస్తుంది.
1: యూ షుడ్ ఈట్ ఇట్ అండ్ దెన్ యూ హ్యావ్ ఎనర్జీ.
0: నీవు భుజించటం లేదు, శక్తి లభించటం లేదు.
1: యూ డోంట్ ఈట్ అండ్ సర్వ్ ఫర్
0: హంగర్. బలహీనుడిగా భావిస్తున్నావు.
1: దేర్ఫోర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్.
0: చెప్పినటువంటి మీరు అనుభవించండి, ఆచరణలో పెట్టండి.
1: Practice, follow all that is said.
0: కాని ఈనాటి ఆచరణ ఎట్ట ఉంటుందంటే,
1: వాట్ సార్ట్ ఆఫ్ ప్రాక్టీస్ టుడే?
0: ఏదైనా ఒక ఉపన్యాసంలో లేక హరికథలో ఇంకే విధమైనటువంటి భగవత్ చరిత్రలో జరుగుతున్నటువంటి ప్రదేశానికి అందరూ వెళుతుంటారు భక్తులు.
1: Most all devotees attend congregations where there is harikatha or a discourse or a talk.
0: ఆ ప్రసంగాలు జరిగేంత వరకు,
1: సో లాంగ్
0: ఆ ఉపన్యాసాలు జరిగేంత వరకు,
1: సో లాంగ్
0: ఆ హరికథలు జరిగేంత వరకు,
1: సో లాంగ్ హరికథ,
0: ఈ మనిషి లోపల వైరాగ్యం ఆవిర్భవిస్తుంటది.
1: యు ఫైండ్ ద వైబ్రేషన్స్ ఆఫ్ రినన్సియేషన్ ఇన్ ది కాంగ్రిగేషన్.
0: ఆ వచ్చినటువంటి యొక్క ఆ యొక్క వైబ్రేషన్, ఆ యొక్క ఆవేశము, ఆ యొక్క వైరాగ్యము ఎంత వరకు ఉంటుంది?
1: వైబ్రేషన్, ఎమోషన్, రినన్సియేషన్,
0: ఉపన్యాసం ముగించిన తక్షణమే అది కూడా ముగిసిపోతుంది.
1: The moment discourse comes to an end, these thoughts also would end up there.
0: ఇన్నటువంటి విషయాలు ఇంటికి పోయేంత వరకు కూడాను లోపల నిల్చవు.
1: They don't treasure them until they go home at least.
0: కనుకని అనిత్యం, అసుఖం, లోకం ఇట్లాంటి దానికి ఎన్ని ఉపన్యాసాలు విని ప్రయోజనం లేదు.
1: What is the use of listening to number of discourses this way?
0: ఇది కేవలం వినటమే కానీ చేయటం లేదు.
1: You just listen but you don't follow.
0: మనం చేసినప్పుడే దీనికి ఫలితం ఉంటుంటాడు.
1: When once you practice, you know the result.
0: తిన్నప్పుడే దాని రుచి గాని దాని ఆకలి గాని తీరుతుంది.
1: When once you taste, when once you eat, you
0: దాని యొక్క బలం కూడాను మనకు చేకూరుతుంది.
1: You will have the strength too.
0: మనము రుచి తెలియటం లేదు.
1: యూ డోంట్ నో ద టేస్ట్.
0: ఎందుకు తినటం లేదు?
1: వై యు ఆర్ నాట్ ఈటింగ్?
0: ఇంకా బలహీనత పోవటం లేదు.
1: యు ఆర్ స్టిల్ వీక్.
0: దేని వల్ల? దాన్ని జీర్ణించుకోవటం లేదు.
1: బికాజ్ యు ఆర్ నాట్ డైజెస్టింగ్ వాట్ ఆల్ దిస్.
0: తిన్నటువంటిది భుజించాలి, తినాలి, తిన్నటువంటిది జీర్ణించుకోవాలి.
1: సో యూ షుడ్ ఫస్ట్ ఈట్, యూ షుడ్ గెట్ ఇట్ డైజెస్టెడ్.
0: ఇది కేవలము ఒక కలి ప్రభావంగా ఉంటుండాలి.
1: దిస్ ఈస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి.
0: ఇది కూడా ఒక ఆధ్యాత్మిక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
1: స్పిరిచువాలిటీ హెస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఫ్యాషన్.
0: Passion, passion, not compassion.
1: It's only fashion, not compassion.
0: కనుకని ఈ కంపాషన్ మనం పెంచుకున్నప్పుడే ఈ ఫ్యాషన్ పరిగెత్తుంది.
1: When once we develop compassion, the fashion will run away.
0: కనుక ఈనాడు మనం వినటమే ఒక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
1: So to listen is a
0: matter of fashion. వెళ్ళారండి, ఫలాని ప్రసంగానికి వెళ్ళినాను.
1: Where have you gone? I have gone there to listen.
0: ఏం జరిగింది అక్కడ ప్రసంగం అంటే, అబ్బో ఎంతో జరిగింది అంటారు.
1: What is said there? Oh, lots of things are
0: said. ఏ కొంచెమైనా చెప్పండి అంటే ఏ తల్లో చేరలేదు అంటారు.
1: At least tell a little.
0: ఎందుకు పోయినావు?
1: It has not gone into the head. Then what have gone?
0: భక్తుడు ఉండేటువంటి వాడు పాపం.
1: There is a devotee.
0: అతను 16 సంవత్సరం వరకు కూడాను ప్రసంగాలకు వెళుతూ వచ్చాడు.
1: For 16 years he heard all talks.
0: ఏమిటి ఆ యొక్క ప్రసంగము?
1: What are those talks?
0: రాముని యొక్క చరిత్ర.
1: It is the story of Rama.
0: ఇది సప్తాహాలు జరుగుతూ ఉంటూనే ఉన్నాయి. నిన్నే నిత్యము సప్తాహాలే.
1: ఎవ్రీ డే దేర్ ఇస్ ఎ టాక్ ఆన్ రామాయణ.
0: కానీ అందులోపల ఎక్కువ వైరాగ్య స్థితి వచ్చేసేసి
1: He reached the state of detachment.
0: జీవితమంత కూడా నువ్వు కష్టంలో పాలైపోయింది.
1: The whole life is full of difficulties in Rama.
0: ఈ విధమైనటువంటి దీంతో ఆ పండితుడు చెప్పేటువంటి దాంతో మరింత విపరీతంగా చెప్తూ వచ్చాడు.
1: That pandit, the scholar, was explaining.
0: దాంతో ప్రసంగాలకు నిత్యము పోయే సమయం లోపల ఏనాడు కూడా మీరు తప్పకూడదు అని ఒక విధమైన శాసనం చేశాడు ఈ ప్రసంగం చేసేవాడు.
1: This scholar said you should attend regularly, you should never miss a single day.
0: ఎందుకనగా మిస్ అయిపోతే క్రౌడ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది.
1: Because they miss, the crowd will be less.
0: కనుక ఈ పండితుడికేమి ఓ క్రౌడ్ దండిగా వస్తున్నాయనేటువంటి ఒక గౌరవం రావాలి.
1: The scholar should have all the pride of talking to masses, large crowd.
0: అందువల్ల ఎవరు కూడా మిస్ కాకుండా ఉండాలి. అప్పుడే ఈ ప్రసంగం యొక్క ఫలితము మీ యొక్క ప్రాప్తిగా మారుతుంది అన్నాడు.
1: The pandit said you should never miss any one day, then only you'll have the proper result.
0: సరే ఒకనాడు ఎక్కడికి తప్పనిసరిగా పోవలసి వచ్చింది.
1: దిస్ పర్సన్ హ్యాడ్ టు గో నెసెసరీలీ.
0: అప్పుడు నా బదులు నా కొడుకుని పంపించేదా అన్నాడు శాస్త్రులు గారు.
1: అండ్ దిస్ పర్సన్ సెడ్ టు ది స్కాలర్ సార్ కెన్ ఐ సెండ్ మై సన్ ఆన్ మై బిహాఫ్.
0: సరే సీట్ ఫిలప్ కావాలంటే కానీ ఎవరొస్తే నాకేమి కాబట్టి కొడుకునే పంపించు అన్నాడు.
1: ది పండిట్ సెడ్ ద వేకెంట్ సీట్ షుడ్ బి ఆక్యుపైడ్, డజంట్ మ్యాటర్ ఇట్స్ అండ్ యువర్ సన్.
0: సరిగా ఇంటికి పోయాడు.
1: హీ వెంట్ హోమ్.
0: వరే ఈ పండితుడి వారు ఎక్కువ వైరాగ్యానంతా చెప్తున్నాడు.
1: వాట్ దిస్ పండిట్ ఈ స్పీకింగ్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్,
0: అస్థిరం జీవనం లోకి, అస్థిరం యవ్వనం ధనం అని చెప్తూనే ఉన్నాడు. ఇవన్నీ నా కొడుకు వింటే ఏమైనా వాడికి విరాగం వస్తుంది ఏమిటో, వాడు అవన్నీ వదిలిపెట్టిపోతాడు ఏమిటో, ఎట్లా వాడిని పంపించేది అని సందేహించాడు.
1: దిస్ పర్సన్ స్టార్టెడ్ వండరింగ్ అండ్ ఫెల్ సో సాడ్ బికాస్ దిస్ స్కాలర్ ఇస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ దిస్ డిటాచ్మెంట్, ద లైఫ్ ఇస్ టెంపరీ, వైఫ్ ఇస్ టెంపరీ, ఫ్యామిలీ ఇస్ టెంపరీ, ఇఫ్ ఐఎమ్ టు సెండ్ మై సన్, వెల్ హీ మే రిమైన్ ఎన్ ఎసెటిక్ ఆర్ ఎ రెనన్షియల్.
0: అనుకుని మరి పొద్దున్నే వెళ్ళాడు పండితుని దగ్గరికి.
1: దిస్ పర్సన్ అప్రోచ్
0: పండితుడు. చాలా బాగానే ఉంటుంటాయి ఈనాటి చిన్న పిల్లలకంతా కూడాను ఈ వైరాగ్యంతో వాడు ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోతే నా గతి ఏమిటి అన్నాడు.
1: సార్ హీ టోల్డ్ దిస్ పండిట్ సార్ యువర్ టాక్స్ ఆర్ వెరీ నైస్, but if you speak of renunciation, what will happen to me if my son is to run away from home?
0: Udayaniki naatukoni poyetattuga cheppadu.
1: This pandit told straight away so as to be imprinted on his heart.
0: Ayya
1: sir,
0: meeru 16 samvatsaram nunchi prasangalaku vastunnaru.
1: You have been listening to my talks in 16
0: years. Meeku enta vairagyam vachindi, enta vairagyam vachindi.
1: To what extent you developed this renunciation?
0: Oka dinam ee kumaru vastene vaadiki vairagyam vastunda? Anta sulabham kaadi ee vairagyam.
1: Do you think that your son will be ascetic if he is to listen to my talk just for a day tomorrow?
0: Attane ee naadu samvatsaral kolade vastunnaru upanyasalaku.
1: Same thing, year and year after year we come here.
0: కొంచెం అయిన కూడాను ఆ వైరాగ్యం కాని ఆ పరభక్తి కాని ఏమాత్రం కూడాను ప్రజలు ఎందు ఏమాత్రం నాటుకోవటం లేదు.
1: నాట్ ఇన్ ఏ బిట్, నాట్ ఈవెన్ ఏ ఫ్రాగ్మెంట్, నాట్ ఈవెన్ ఏ పీస్ ఆఫ్ రెన్సియేషన్.
0: ఇంత వరకు హాయిగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ సో నైస్ సో లాంగ్ వి హియర్.
0: చాలా ఆనందంగా ఉంటుంది.
1: వి ఆర్ హ్యాపీ.
0: ఈ కంపౌండ్ దాటి బయట పోతానే తిరిగి యథాస్థానం, యథాభావం, యథాస్థితి.
1: The moment we leave the compound, everything goes back to the normal situation.
0: కాబట్టి ఇదంతా ఎంతకాలం విడి ఈ ప్రయోజనం ఏమి?
1: What is the use of listening to talk so long?
0: నిత్యము మాట్లాడుతూనే ఉంటున్నాము.
1: Every day we talk.
0: మాకైనా కూడా శ్రమ లేదు కానీ మీకు పెద్ద శ్రమగా ఉంటుండాలి.
1: But the listeners feel very much tired.
0: ఒక్క పదమునైనా హృదయంలో చేర్చుకుంటున్నారా?
1: హ్యావ్ యూ టేకెన్ ఇన్ అట్లీస్ట్ వన్ వర్డ్?
0: ఇంకా మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది చేయండి, ఇది చేయండి, ఎట్లా చేసేది?
1: వీ స్టిల్ ఆస్క్ భగవాన్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్, డూ దిస్ ఫర్ మీ.
0: మీరు మోక్షము అనేటువంటి దాన్ని ఆశిస్తున్నారు, ఈ ధైర్యానికైనా సిగ్గు లేదా?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ లిబరేషన్? ఆర్ యూ నాట్ అషేమ్డ్ టు ఆస్క్ ఫర్ ఇట్?
0: అడిగే కూడా మీకేమైనా అవమానం లేదా?
1: డోంట్ యూ ఫీల్ హ్యూమిలియేషన్?
0: ఎంతవరకు మీరు పాటిస్తున్నారు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యువర్ ప్రాక్టీస్?
0: దీన్ని మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాలి.
1: ఫస్ట్ నౌ దిస్.
0: సంవత్సరాల కొలది వింటున్నారు.
1: యు హావ్ బీన్ హియరింగ్ ఓవర్
0: ఇయర్స్. ఇంకా మన వ్యాపారాలు ఏమీ తగ్గలేదు.
1: స్టిల్ అవర్
0: జనానికి పెరిగిపోతూనే ఉంటుండాలి.
1: బట్ ది లిసనర్స్ ఫీల్ వెరీ మచ్ టైర్డ్.
0: ఒక్క పదమునైనా హృదయంలో చేర్చుకుంటున్నారా?
1: హ్యావ్ యూ టేకెన్ ఇన్ అట్లీస్ట్ వన్ వర్డ్?
0: ఇంకా మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది చేయండి.

0: వ్యాపారాలు ఏమి తగ్గలేదు.
1: స్టిల్ అవర్
0: దినదినానికి పెరిగిపోతూనే ఉంటున్నాయి.
1: అవర్ బిజినెస్ ఈజ్
0: ఆన్ స్వామి, మాకు అదే చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, అది చేయండి.
1: స్టిల్ వీ వాంట్ స్వామి, యూ డూ దిస్, యూ డూ దిస్ ఫర్ మీ.
0: అడుక్కోకుండా నడుచుకోండి, నేనే చేస్తాను దాని పని అంతా.
1: ఇఫ్ యూ ఫాలో భగవాన్ వితౌట్ ఆస్కింగ్ యూ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ.
0: చెప్పినట్టు నడుచుకోండి.
1: యూ ఫాలో యాజ్ పర్ హిస్ కమాండ్.
0: నడుచుకోవటానికి జీరో, అడగటానికి హీరో.
1: ఇన్ ప్రాక్టీస్ వీఆర్ జీరో, టు ఆస్క్ వీఆర్ హీరోస్.
0: కనుక ఈనాడు భక్తులంతా ఎట్ట ఉందంటే పనికి ఫరార్, తిండికి తయారు.
1: తిండికి తయారు, వీఆర్ రెడీ ఫర్ ఫుడ్. పనికి ఫరార్, ఫర్ వర్క్ విల్ రన్ అవే.
0: చెప్పినటువంటి ఆజ్ఞలు మాత్రం ఏమాత్రము పాటించడం లేదు.
1: వీ డోంట్ అబ్జర్వ్ ప్రాక్టీస్ ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్.
0: కనుక మొట్టమొదట ఆజ్ఞను శిరసా వహించి ఆచరణలో పెట్టి దాన్ని ఏ ఒక్కటి రెండు అయినా కూడా మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: సో ఫస్ట్ ఒబే, ఫాలో అట్లీస్ట్ వన్ ఆర్ టూ దట్ ఇస్ సెడ్.
0: కనుక ఆచరణకి ముఖ్యమే కానీ ఇప్పుడు ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ ఇవన్నీ కూడా రామాయణము, భారతము, భాగవతము, ఖురాను, బైబులు, మహారాష్ట్ర ఇవన్నీ కూడా మా ఎన్నో గ్రంథాలంతా ఉన్నాయి. అన్ని కూడాను పారాయణం కోసం కాదు రాసింది. ఏది
1: నంబర్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్ ఆర్ దేర్, దే ఆర్ నాట్ మెంట్ ఫర్ సింప్లీ గోయింగ్ త్రూ.
0: మతముల వారు కూడా రాసినటువంటిది కూడాను కేవలం పారాయణం కోసం కాదు.
1: ఆల్ రిలీజియస్ బుక్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ మీ రీడింగ్
0: కోసం అని పెట్టారు.
1: దే ఆర్ మెంట్ సో యాస్ టు బి ప్రాక్టీస్.
0: కానీ ఈనాడు ఆచరణ మాత్రం లేదు, పారాయణాలు చేస్తూనే ఉంటుంటారు.
1: వి జస్ట్ గో త్రూ దెం రిపీటెడ్లీ.
0: ఎన్నో సంవత్సరాలు కూడా నుంచి రామాయణం పారాయణం చేస్తున్నారు, భగవద్గీత పారాయణం చేస్తున్నారు, విష్ణు సహస్రనామం పారాయణం చేస్తున్నారు. ఏమి చేసి ఏం ప్రయోజనం పారాయణము?
1: ఓవర్ ఇయర్స్ వి గో
0: చేసిన పారాయణం అంతా కూడా పరిగెత్తిపోతుంటుంది. పారాయణాలు పరిగెత్తిపోతుంది.
1: ఆల్ దిస్ రన్నింగ్ ఈజ్ సింప్లీ లీవింగ్ యూ. ఆల్ దిస్ రీడింగ్ ఈజ్
0: రన్నింగ్ అవే,
1: ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ యూ ద రీడింగ్.
0: కనుక ఎందుకోసం ఈ పారాయణ చేయటము?
1: వై షుడ్ యూ రీడ్ దెన్?
0: కనుక ఒక్కటైనా మీరు పారాయణ చేయండి, ఒక్కటైనా ఆచరణలో పెట్టి
1: అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్,
0: అదే చాలు.
1: దట్స్ ఇనఫ్.
0: ఎందుకనగా
1: ద రీజన్,
0: గంగగోవు పాలు గంటడైన చాలు.
1: జస్ట్ ఎ స్పూన్ ఫుల్ ఆఫ్ కౌ మిల్క్ ఈజ్ ఎనఫ్.
0: కడవడైన నీళ్ళ కరవు పాలు.
1: వై బ్యారల్స్ అండ్ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: కనుక మీ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్ కంటే ఒక టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ యూజ్ ఫుల్.
1: ఎ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఈజ్ యూజ్ ఫుల్.
0: కనుక మీరు ఆచరణలో పెట్టండి.
1: సో ప్రాక్టీస్ వాట్ ఇస్ దేర్.
0: అధిక భాష లేకుండా చూసుకోండి.
1: డోంట్ టాక్ టూ మచ్.
0: ప్రశాంతంగా జీవితాన్ని గడపండి.
1: లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
0: ఒకరినొకరు అధికంగా కూడా ఎక్కువ మనము స్నేహం కూడా పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ టూ మెనీ కాంటాక్ట్స్ ఆర్ కనెక్షన్స్.
0: ప్రేమను మాత్రం వదలకండి.
1: నెవర్ గివ్ అప్ లవ్.
0: ఏదైనా సహాయం వస్తే తప్పకు దానికి సహాయం చేయాలి.
1: ఇన్ కేస్ వెన్ హెల్ప్ ఈస్ రిక్వైర్డ్ డూ ఇట్.
0: కనుకనే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: సో భగవాన్ సేస్ హెల్ప్ ఎవర్.
0: ఒక్కటైనా కూడా మీరు ఆచరణలో పెడితే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ ఎట్ లీస్ట్.
0: అంతేకాకుండా మాట పలికేటువంటిది స్వీట్గా ఉండాలి, మృదువుగా ఉండాలి.
1: టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ.
0: ఈ విధంగా ఉన్నప్పుడే మనం విన్నందుకు, పుస్తకాలు చదివినందుకు, ఆశ్రమంలో జీవించినందుకు ఏదో అంతో ఇంతో కొంచెం ఫలితం వస్తుంది.
1: దెన్ వీల్ హ్యావ్ ద పాజిటివ్ రిజల్ట్స్ హావింగ్ హర్డ్ ఇఫ్ ఓన్లీ వీ ప్రాక్టీస్.
0: జీవించడం ఆశ్రమంలో,
1: వీ లివ్ ఇన్ ఆశ్రమ్.
0: ఉన్న వాళ్లకు తమకు ఇద్దరికి శ్రమలే కల్పిస్తున్నారు.
1: బట్ వీ ఫైండ్ శ్రమ ఆర్ ఎగ్జర్షన్ బోత్ టు భగవాన్.
0: ఎందుకు ఈ ఆశ్రమంలో ఉండాలి?
1: వై షుడ్ వీ బి హియర్ ఇన్ ద ఆశ్రమ్?
0: అన్ని శ్రమను పోగొట్టుకునే కోసం ఆశ్రమంలో కావాలి.
1: ఇన్ ఆర్డర్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎన్ని
0: అటాచ్మెంట్ వస్తున్నాయి ఇక్కడ కూర్చొని.
1: దో వీ ఆర్ హియర్ వీ హ్యావ్ సో మెనీ అటాచ్మెంట్.
0: శ్రమలకు చేరినటువంటి కానీ ఆశ్రమంకు చేరినటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ సఫరింగ్ శ్రమ, ఇట్స్ నాట్ ఆశ్రమ. దట్ ఇస్ ఎ రిలీఫ్ టు ఆల్ ది కైండ్ ఆఫ్
0: శ్రమ. శ్రమ లేకుండా ఉంటుండాలి.
1: యూ షుడ్ నాట్ బి టైర్డ్, యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎగ్జర్షన్.
0: అశ్రమ,
1: అశ్రమ,
0: శ్రమ కానటువంటిదిగా జీవించాలి.
1: దట్ విచ్ ఇస్ నాట్ శ్రమ, విచ్ ఇస్ నాట్ సఫరింగ్.
0: కనుక నిత్యము చెప్పేటువంటి విషయాల్లో ఎన్నో మనం విన్నటువంటివి వస్తుంటాయి. కానీ విన్నటువంటి వచ్చినప్పటికీ తిరిగి దాన్ని సరిగ్గా మననం చేసుకోవాలి. తిరిగి అదే ప్రాక్టీస్ లో మనం పెట్టడానికి ప్రయత్నించాలి.
1: మెనీ ఆఫ్ ది థింగ్స్ వీ హియర్ టైమ్ అండ్ అగైన్ వీ షుడ్ లిసన్ టు దెమ్ అట్ ద సేమ్ టైమ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ దెమ్.

0: మనసే నరకంబుని చుమై మరపించు.
1: ఫర్ ది గ్రోత్ ఆఫ్ మ్యాన్ ఫర్ హిస్ బాండీ అండ్ ఫర్ కన్సరింగ్ రెస్పెక్ట్ ఆన్ హిమ్ ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ ది కాజ్ అండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ లిబరేషన్ ఆల్సో మైండ్ ఈస్ ద కాజ్. Mind is capable of putting you into hell and make you forget yourself, getting intoxicated.
2: Vidyarthulara,
1: dear students,
2: manasu kadigini manavu.
1: Man is a combination of body, mind and atma.
2: మానవుని యొక్క భావములను నిర్ణయించి అంతని ఉన్నత స్థితి కోల్పోయేటువంటి సోపానములు.
1: దీస్ ఆర్ ద స్టెప్స్ అండ్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద మ్యాన్ టు మేక్ హిస్ ఫీలింగ్స్ గ్రో ఇన్ టు ది హైయెస్ట్ లెవెల్.
2: కర్మలు ఆచరించినది దేహము.
1: ద బాడీ పర్ఫార్మ్స్ యాక్షన్.
2: ఈశ్వరునిది మనస్సు.
1: మైండ్ నోస్ అబౌట్ ఇట్.
2: నిత్యమై సత్యమై నిరంతరము ఉన్నది ఆత్మ.
1: ఆత్మ ఇస్ వన్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ అండ్ కంటిన్యూస్లీ యాక్ట్స్ యాజ్ అ విట్నెస్.
2: ఇదియే మానవుని యందలి దేవత.
1: దాట్ ఈస్ ది వెరీ గాడ్ ఇన్ మ్యాన్.
2: చేయుట, తెలుసుకునుట, ఉండుట, ఇది త్రిశక్తుల యొక్క అభివ్యక్తమే మానవత్వం.
1: డూయింగ్, బికమింగ్ అవేర్ అండ్ బీయింగ్, దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాన్.
2: అయితే మనస్సు, దేహము, ఆత్మ వేరు వేరు రూపముల చేత వేరు వేరు ఫలితములను అందించు వేరు వేరు నామములు కలిగి ఉండినప్పటికీ ఈ మూడింటి యొక్క ఏకత్వము చేతనే మానవత్వము దివ్యత్వంలో నుండి పోగొచ్చుంది.
1: బాడీ, మైండ్ అండ్ ఆత్మ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ నేచర్. బట్ ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ మ్యాన్ డివైన్.
2: ఈ మూడింటి యొక్క భిన్నత్వమే మానవుని పశుత్వం కోల్పోతుంది.
1: When you bring about difference between these three and make them go in different directions, he becomes an animal.
2: లౌకికంగా, పారలౌకికంగా మనము తరచుగా వినేటువంటిది అంతఃకరణ అనే పదం.
1: It is the word అంతఃకరణ which we commonly hear both in common parlance and in spiritual language.
2: ఏమిటి ఈ అంతఃకరణ?
1: What do you mean by this antakkaram?
2: దీని స్వరూపం ఏమిటి?
1: What is its form?
2: దీని స్వభావం ఏమిటి?
1: What is its nature?
2: దీని విశిష్టత ఏమిటి?
1: What is its speciality?
2: దీని గమ్యం ఏమిటి?
1: What is its goal?
2: అని విచారణ చేసినప్పుడు మనసే అనేక విధములైనటువంటి యొక్క సూక్ష్మ రూపమును ధరించి అంతఃకరణ అనేటువంటి పేరును అందుకుంటూ ఉన్నది.
1: When you inquire all these things, you will conclude that in its subtle forms, mind takes the form of antakkarana.
2: Idi manasu, buddhi, chittamu, ahankaram. Ee naalugu aakaramulu kudanu manase sristhistu untundadi.
1: There are four forms which this mind takes. The mind per se, intelligence, chittamu and ego.
2: Buddhi, చిత్తము, అహంకారము మనస్సు యొక్క సూక్ష్మ స్వరూపముది.
1: ఇంటెలిజెన్స్, చిత్తం అండ్ ఈగో ఆర్ దీస్ సటిల్ ఫార్మ్స్ ఆఫ్ మైండ్.
2: ఒక్కొక్క కర్మ యందు ప్రవేశించినప్పుడు ఒక్కొక్క పేరును పొందుతూ ఉంటుంది.
1: మైండ్ వైల్ డూయింగ్ డిఫరెంట్ ఫంక్షన్స్ విల్ గెట్ డిఫరెంట్ నేమ్.
2: ఒకే బ్రాహ్మణుడు మందిరమునందు భగవంతుని పూజ చేస్తున్నప్పుడు అతన్ని పూజారి బ్రాహ్మణుడు అంటారు.
1: When a Brahmin is performing worship in the temple, he is called a priest.
2: ఇతనే వంట రూమ్ లో వంట చేస్తున్నప్పుడు ఇది వంట బ్రాహ్మణుడు అంటారు.
1: When the same Brahmin is cooking food in the kitchen, he is called a cooking Brahmin, a cook, Brahmin cook.
2: ఈ బ్రాహ్మణుడే విద్యార్థులకు విద్య బోధించుతున్నప్పుడు ఆధ్యాత్మిక బ్రాహ్మణుడు ఉంటారు.
1: When the same Brahmin is teaching to the students, he is called the Brahmin teacher.
2: పంచాంగములు చెప్పుతున్నప్పుడు ఇతను పంచాంగ బ్రాహ్మణుడు అంటారు.
1: When he is telling something about the astrology, he is called an astrologer.
2: బ్రాహ్మణుడు ఒక్కడే అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు చేసే వృత్తులను పురస్కరించుకుని అతనికి ఇట్టి నామములు కలుగుతూ వచ్చాయి.
1: On the basis of functions performed by the Brahmin, although Brahmin is one, gets different names.
2: అదే విధముగానే సంకల్ప వికల్పములతో కూడినప్పుడు దీని మనస్సు అని ఒక పేరుతో పిలుస్తూ వచ్చింది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ దర్ ఈస్ ది థాట్ ప్రాసెసెస్ ఇట్ ఈస్ కాల్డ్ మైండ్.
2: వివేచన అనేటువంటి ఒక సమయం నందు అనగా విచక్షణ జ్ఞానము చేత విషయమును విచారించి నిర్ణయపరిచేటువంటి సమయం నందు దీనికి బుద్ధి అని పేరుతో పిలిచారు.
1: When it inquires into the nature of objects and takes a decision, it is called buddhi.
2: ఇది కేవలము విచక్షణ జ్ఞానముతో కూడినటువంటి విచారణ.
1: It is an inquiry based upon discrimination.
2: దీనిని డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అంటారు.
1: దిస్ ఆల్సో ఇస్ కాల్డ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
2: మూడవది చిత్తము. ఇది స్మృత్యాత్మకమైనటువంటిది కనుకనే దీనికి చిత్తము అని పేరు వచ్చింది.
1: ది థర్డ్ వన్ ఈస్ చిత్తము.
2: స్మృత్యాత్మకమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ద వన్ విచ్ రిమెంబర్స్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ చిత్తం. మెమరీ.
2: దేహముతో తాదాత్మ్యం పొందిన సమయం నందు కలిగేటువంటి యొక్క స్వరూపమునికే అహంకారము అని పిలుస్తూ వచ్చారు.
1: వెన్ ద మైండ్ ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ద బాడీ ఇట్ ఈస్ కాల్డ్ ఈగో.
2: ఒకే మనస్సు ఇన్ని కర్మలు ఎందు ఇన్ని స్థానములు ఎందు ఇన్ని రకములైనటువంటి పేర్లు పొందుతూ ప్రకటిస్తూ వచ్చింది.
1: మైండ్ గెట్ దీస్ డిఫరెంట్ నేమ్స్ డిపెండింగ్ అపాన్ ది ఫంక్షన్ విచ్ ఇట్ పర్ఫార్మ్స్.
2: అన్నింటికి మనసే కారణం.
1: ఫర్ ఎవ్రీథింగ్ మైండ్ ఇస్ ద కాజ్.
2: ఈ ప్రపంచమంతా కూడాను మనస్సు చేత కట్టబడి ఉంటుండాలి.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ ఇస్ క్రియేటెడ్ బై మైండ్.
2: మనోమూలం ఇదం జగత్.
1: ద వరల్డ్ ఎగ్జిస్ట్ బై మైండ్.
2: మనసు లేనటువంటిది ఎక్కడ కూడాను కానరాదు.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కమ్ అక్రాస్ ఏ స్పేస్ వేర్ యు డు నాట్ హావ్ మైండ్ ఫంక్షనింగ్.
2: ఇట్టి మనస్సును కలిగినటువంటి వాడు కనుకనే ఇతనికి మనుష్యుడు అని పేరు వచ్చి.
1: మ్యాన్ గెట్స్ ద నేమ్ మనుష్యుడు బికాస్ హీ హాస్ ఏ మనస్ మైండ్.
2: యత్ భావం తత్ భవతి అని ఈ మనిషి యొక్క భావం ఎట్టివో దాని యొక్క ఫలితం కూడా అట్టివిగానే ఉంటాయి.
1: ద ఫ్రూట్స్ విచ్ మ్యాన్ రీప్స్ డిపెండ్స్ అపాన్ ద ఫీలింగ్స్ అండ్ ద థాట్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
2: దీనిని ఆంగ్ల భాష ఎందు సో థింక్ ది మ్యాన్ సో ది మ్యాన్ అన్నారు.
1: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ది సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ అస్ సో థింక్ ది మ్యాన్ సో హీ ఈజ్.
2: మానవత్వం అనేటువంటిది కేవలము ఒక మనస్తత్వంతో కూడినటువంటిది.
1: ద హ్యూమానిటీ ఈజ్ మేడప్ ఆఫ్ బేసికలీ ది మైండ్.
2: మనస్ అంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై మైండ్?
2: మనస్ అనగా మనిషే.
1: మైండ్ మీన్స్ మ్యాన్.
2: మనిషి అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై మ్యాన్?
2: మనసే.
1: దట్ మీన్స్ మైండ్ అలోన్.
2: కనుక మనిషి అనగా మనసే. మనసు అనగా ఏమిటి?
1: మ్యాన్ మీన్స్ మైండ్. బట్ దెన్ వాట్ ఈస్ మైండ్?
2: సంకల్పముల యొక్క చేరిక.
1: ఇట్ ఈస్ ఎ కాంగ్లోమరేషన్ ఆఫ్ థాట్స్.
2: ఈ సంకల్పముల యొక్క ఫలితమే మానవుని యొక్క చర్యలు.
1: యాక్షన్స్ ఆఫ్ మ్యాన్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ది థాట్స్ విచ్ హీ హ్యాస్.
2: ఈ చర్యల యొక్క ప్రభావమే జగత్తునందు నిత్యము మనం అనుభవించేటువంటి సుఖ దుఃఖములు.
1: ది జాయ్స్ అండ్ సారోస్ విచ్ వి ఎంజాయ్ ఇన్ డే టు డే లైఫ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ ఓన్ యాక్షన్స్.
2: జగత్తు యొక్క మంచి చర్యలు మానవుని యొక్క చర్యల పైన ఆధారపడి ఉంటుండాలి.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ which man gets depends upon his own action.
2: ఈ చర్యలకు ఆధారం ఏమిటి?
1: What is the basis for man's actions?
2: సంకల్పములు, thoughts. కనుకనే మానవుని యొక్క సంకల్పములు సత్సంకల్పముగా ఉండినప్పుడే జీవితము సరైనటువంటి జీవితంగా రూపొందుతుంది.
1: If man's thoughts are good, his life would be good.
2: సంకల్పములు చాలా శక్తివంతమైనటువంటివి.
1: Thoughts are very powerful.
2: మనిషి మరణించినప్పుడు సంకల్పము చిరంజీవులుగా నుంచి ఉంటాయి.
1: ఈవెన్ ఆఫ్ ద డెత్ ఆఫ్ మ్యాన్ ద థాట్స్ సర్వైవ్.
2: కనుకనే ఆ సంకల్పములకు సరైనటువంటి యొక్క సాధనను మనం కల్పాలి.
1: దేర్ఫోర్ వుడ్ ఆల్వేస్ మేక్ ఎఫర్ట్స్ టు కల్టివేట్ గుడ్ థాట్.
2: దుష్సంకల్పములు మనలో ఆవిర్భవించకుండా చూసుకోవాలి.
1: వు షుడ్ నెవర్ గివ్ రూమ్ ఫార్ బ్యాడ్ థాట్స్.
2: దాని వల్లనే మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ప్రేమతత్వము క్షీణించిపోయింది.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ సచ్ బ్యాడ్ థాట్స్ లవ్ బిట్వీన్ మెన్ హ్యావ్ డిక్లైన్డ్.
2: మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఆత్మ సంబంధాన్ని ఈనాడు మానవుడు విస్మరించాడు.
1: మ్యాన్ హెస్ గివెన్ అప్ ద ఆత్మిక్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్.
2: అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడు ఈ భేదత్వం మనలో ఏమాత్రం ఉండదు.
1: Once we realize that it is the same Atma which exists in every man, there is no room for difference at all.
2: Kaduka manavattam anetundi tana vyaktitvamto prarambhamai
1: the humanity starts from with his individual
2: samajamulo praveshinchi
1: it enters into society
2: deshamunandu vyaptinchi
1: it spreads to the nation
2: deshamunandu antyamavutundi
1: and it comes to a close with the world.
2: Kaduka prapancham yokka శాంతి అంతా కూడా వ్యక్తి పైనే ఆధారపడి ఉంటుంది.
1: దేర్ఫోర్ ది పీస్ ఆఫ్ ది వరల్డ్ రెస్ట్ ఆన్ ఇండివిజువల్.
2: ప్రపంచము వ్యక్తి ఇరువురు కూడా మనసు పైన ఆధారపడి ఉంటున్నారు.
1: ద వరల్డ్ అండ్ ద మ్యాన్ టుగెదర్ రెస్ట్ ఆన్
2: కనుక మనస్సును సరైన మార్గంలో ప్రవేశింపచేయడానికి తగిన కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎఫర్ట్స్ దేర్ఫోర్ టు డైవర్ట్ అవర్ మైండ్ ఇన్ ద ప్రాపర్ ఛానల్.
2: మత్స్యము
1: ఫిష్
2: మా జలములకు విరుద్ధమైన మార్గమును అవలంబించి
1: గోయింగ్ కాంట్రీ
2: ప్రవాహములకు
1: గోయింగ్ అగెన్స్ట్ ది కరెంట్
2: తన యొక్క ప్రమాదమును తాను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.
1: ఇట్ ట్రైస్ టు సేవ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద డేంజర్.
2: అటులని మానవుడు దుస్సంకల్పములకు విరుద్ధమైనటువంటి రీతిగా తాను సంచరించి వాటిని అరికట్టి తన యొక్క ప్రమాదమును తాను తప్పించుకున్నటకు ప్రయత్నించాలి.
1: సిమిలర్లీ మ్యాన్ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు గో అగెన్స్ట్ ది కరెంట్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ అండ్ సేవ్ హింసెల్ఫ్.
2: ఈనాటి మానవుడు మత్స్యములకున్నటువంటి యొక్క తెలివి చేటను తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: టుడేస్ మ్యాన్ డస్ నాట్ సీమ్ టు హ్యావ్ ద క్లవర్నెస్ అండ్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ఈవెన్ ఫిష్.
2: ఈనాటి మానవుడు తమ ప్రభావమును తన ప్రమాదములు కూడా తానే కల్పించుకుంటున్నాడు.
1: హీఈస్ కాజింగ్ ఆల్ ద ట్రబుల్స్ టు హిమ్సెల్ఫ్.
2: ఈనాటి మానవుడు తన యొక్క సుఖ దుఃఖములకు తానే కారకుడవుతున్నాడు.
1: టుడేస్ మ్యాన్ ఈస్ బికమింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ ఓన్ జాయ్స్ అండ్ ఫర్ హిస్ ఓన్ సారో.
2: మన సుఖ దుఃఖములకు కాని మన కష్ట నష్టములకు కాని మన విచారములకు కాని ఇతరులు దీనికి కారకులు కాదు.
1: ఫర్ జాయ్ ఆర్ సారో ఫర్ డిఫికల్టీస్ ఆర్ ప్రాబ్లమ్స్ నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్.
2: మన సంకల్పములే మనకు దీనన్నిటికీ కారణం.
1: అవర్ థాట్స్ అలోన్ ఆర్ కాజింగ్ ఆల్ దీస్ థింగ్స్.
2: అనేక శాఖలతో ఫల పుష్పములతో కూడినటువంటి యొక్క ఈ సంసార వృక్షములకు మనస్సే వేరు.
1: ఫర్ ది ట్రీ ఆఫ్ సంసార విచ్ హెస్ సో మెనీ బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ద రూట్.
2: ఈ మనస్సును మనము నిర్మూలము గావించినప్పుడే ఈ వృక్షం కూడా నిర్మూలమవుతుంది.
1: ఇఫ్ యు రూట్ అవుట్ దిస్ రూట్ దిస్ ట్రీ విల్ గెట్ డిస్ట్రాయిడ్.
2: ఏమిటి ఈ సంసారం అంటే?
1: వాట్ యు మీన్ బై దిస్ సంసారం?
2: బిడ్డలతో కూడినటువంటి కుటుంబమా?
1: ఈజ్ ఇట్ ద ఫ్యామిలీ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జాబ్?
2: కాదు, సంసారం అనగా సంకల్పమే సంసారం.
1: వెన్ యు సే సంసారం ఇట్ ఇస్ నాట్ ది ఫ్యామిలీ ఇట్ ఇస్ ది థాట్.
2: ఈ సంకల్పములకు మూలాధారము మనస్సే.
1: ది రూట్ కాజ్ ఫర్ దిస్ థాట్స్ ఇస్ ద మైండ్.
2: ఈ వేరు వంటి ఈ మనస్సును మనం నిర్మూలం గావించినప్పుడు ఈ సంకల్పములన్నింటి యొక్క సంసార వృక్షము నిర్మూలమవుతుంది.
1: ఇఫ్ యు కట్ ది వెరీ రూట్ ఆఫ్ దిస్ మైండ్ దెన్ దిస్ ట్రీ ఆఫ్ సంసార కెన్ బి డిస్ట్రాయ్డ్.
2: అయితే మనోనాశనం గావించటకు మార్గం ఉన్నదా అని సందేహించవచ్చు.
1: బట్ ఈజ్ దేర్ ఎ మెథడ్ ఆఫ్ అన్హిలేటింగ్ ద మైండ్
2: నువ్వు ఎప్పుడు తీసుకోవాల్సింది లేకపోలేదు. దెర్ ఈస్ అన్నింటికీ అన్ని అంత్యం ఉంటున్నది. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ ఎన్ ఆన్సర్. పుట్టిన వ్యక్తికి, నియమలకు, వస్తువులకు అంత్యం ఉంటున్నది. ఫర్ ఎవరీ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్ ఆబ్జెక్ట్ ఆర్ ఏ ఒక్కటి కూడా ఈ ప్రపంచంలో శాశ్వతమైనటువంటి లేదు.
1: దెర్ ఈస్ ఎన్ ఎండ్. దెర్ ఈస్ నథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్.
2: కనుకనే దీనికి అనిత్యం అసుఖం లోకం అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ఈస్ ఇంపర్మనెంట్.
2: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క సత్యమునందు మనము నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం పొందాలనుకుంటే దీనికి ఆత్మతత్వమే సత్యమైనటువంటిది. ఆత్మ సత్యమే సరైనటువంటి మార్గం.
1: If you really want to find something permanent, something joyous in this impermanent and sorrowful world, it is the Atma which is the basis.
2: అందువలనే కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ అని మానవత్వం అనేటువంటిది సర్వుడి ఎందుకు ఏకత్వంగా ఉంటున్నది.
1: దట్ ఇస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ది కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
2: అందరి ఎందు సమత్వంగా ఉండేటువంటిది కూడా మనస్సే.
1: ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఈక్వల్ మెజర్.
2: ఈ సంకల్పములు వేరువేరుగా ఉండటం చేతనే ఈ మనస్సు యొక్క స్వరూపం కూడా మార్పు చెందుతుండాలి. దీని రంగులు
1: బట్ ది థాట్స్ ఆర్ డిఫరెంట్ although it is called mind and it is on account of this the problems.
2: మనసు కూడా కొన్ని రంగులు ఉన్నవా అని విచారం చేస్తే ఉన్నది.
1: Does mind also have some colors?
2: Well, yes, there are colors. రోగ భావంతో కూడినటువంటి మనస్సు ఎర్రని రంగుగా ఉంటుంటాయి.
1: The mind which is charged with anger, it is
2: రక్త భావంతో కూడినటువంటి యొక్క మనస్సు గోధుమ రంగు వలె ఉంటుంటాయి.
1: Selfish mind is in the nature of brownish color.
2: అహంకారంతో ఉండినటువంటి మనస్సు కమలాపండు రంగుగా ఉంటుంటాయి.
1: Egoistic mind is of the
2: orange.
1: It is orange color.
2: భగవత్ అద్భుతమైనటువంటి మనస్సు శుద్ధమైనటువంటిదిగా ఉంటుంటాయి ఈ వస్త్రం వలె.
1: The mind which is given to God will be as clean and white as this cloth.
2: కనుకనే మనస్సును కూడాను అనేక విధములైనటువంటి రంగులను మనమే వేసుకుంటున్నాం.
1: We put different colors to our own minds.
2: ఇది కూడాను ఇతరుల యొక్క ప్రభావం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఆల్సో ది
2: మన సంకల్పములే మనకి దుర్గతిని సద్గతిని కూడాను చేర్చగలుగుతుండాలి.
1: ఇట్ ఇస్ దీస్ వెరీ థాట్స్ విచ్ గివ్ అస్ ఎలివేటెడ్ హై స్టేట్ ఆర్ ఎ లోలీ మీన్ స్టేట్.
2: కనుక సంకల్పములను సరైనటువంటివిగా మనం ఎన్నుకున్నప్పుడు, అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన జీవితము శాంతి భద్రతతో ఉండగలదు.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ చూస్ అవర్ థాట్స్ ఆన్ ద రైట్ లైన్స్ ఇన్ ద ప్రాపర్ లైన్స్ ది సెక్యూరిటీ సేఫ్టీ అండ్ ఈ లోకంలో ష్యూర్.
2: ఎక్కడ చూసినా భయమే.
1: Wherever you turn this world, you come across fear.
2: ఇంటిలో ఉండినా భయమే, వీధిలోకి వెళ్ళినా భయమే.
1: Be you in the house, you are charged with fear. Go to the road, you are charged.
2: రైలు ఎక్కినా భయమే, బస్ ఎక్కినా భయమే.
1: Board the rail or bus, you are charged with fear.
2: ప్లేన్ ఎక్కినా భయమే, పడవెక్కినా భయమే.
1: Go to a board a plane, you are haunted by fear.
2: ఏదో నడిచిపోతామంటే కూడా భయమే.
1: Even if you want to walk up, you are haunted by fear.
2: ఒంటరిగా ఇంటిలో ఉండడానికి కూడా భయమే.
1: Even to be alone at home, you are
2: ఈ భయమునకు మూల కారణమే.
1: What is the cause for this kind of
2: మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క పవిత్రమైన సంకల్పములు నిర్మూలమైనవి?
1: The reason is the such sacred thoughts which should be there in a man are absent.
2: లోకమంతా కూడా భయమయంగా ఉంటుండాలి.
1: The entire world is filled with fear.
2: భయం భయం ప్రతుకు భయం భయం భయం ప్రతుకు.

0: ఇదంతా కూడా ఒక పద్మవ్యూహంగా తయారు.
1: This entire world has become something like a Padma Vyuha.
0: ఇందులో భయంతో కూడి ఉంటున్నది.
1: It is full of fear.
0: Padma Vyuham యొక్క రహస్యం ఏమిటి?
1: What is the secret of this Padma Vyuha?
0: ప్రవేశించడం మాత్రమే తెలియదు, కానీ తిరిగి ఎనుకు తిరిగి వచ్చేటువంటి మాత్రం తెలియదు.
1: See, the speciality is you know how to enter into this Padma Vyuha, but you do not know how to come out of it.
0: Abhimanyu
1: nasu. You are like Abhimanyu.
0: అందరూ అభిమన్యులే.
1: టుడే ఆల్ ఆర్ అభిమన్యుస్.
0: పేరు అభిమన్యులే కాని ప్రవర్తన భిన్నులు.
1: ద నేమ్ ఈజ్ అభిమన్యు, బట్ దర్ బిహేవియర్ ఈజ్ డిఫరెంట్.
0: ఈనాడు ప్రపంచంలో మనం భోగ భాగ్యముల నిమిత్తమై ప్రవేశించడం మాత్రమే తెలియదు, కాని అందు నుంచి తప్పించుకుని వచ్చేటువంటిది మాత్రం తెలుసుకోవడం ప్రయత్నించడం లేదు.
1: Today we know how to enter into the world of enjoyments and indulgence, but we really do not know how to come out of it.
0: ఈ లౌకిక భోగ భాగ్యములు దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటివి అనేటువంటి దీని ఆదిని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: We have not been able to realize that all these worldly pleasures and joys have come and emerged from sorrow.
0: కనుక సంకల్పములను సరైనటువంటిగా విచారణ కలిపి బుద్ధికి అప్పచెప్పినప్పుడే ఇవి సరైనటువంటి యొక్క సమాధానం మనకు లభ్యమవుతాయి.
1: వెన్ యువర్ థాట్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ఇంటెలిజెన్స్ టు ఎన్క్వైర్ అండ్ యాక్సెప్ట్, దెన్ ఓన్లీ యువర్ సేఫ్.
0: కఠోపనిషత్తునందు దేహము రథమనియు, ఇంద్రియములు గుర్రమనియు, మనసు పగ్గమనియు, బుద్ధి సారథనియు దీన్ని వర్ణిస్తూ వచ్చాయి.
1: ఇన్ కఠోపనిషత్ ది బాడీ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ చారియట్, ద మైండ్ యాజ్ ది డ్రైవర్, the mind as the rope which is tied, and the senses are the horses, and the intelligence is the charioteer.
0: ఇక్కడ ఈ మనస్సు ఏ స్థానంలో ఉంటున్నదని మనం చక్కగా విచారించాలి.
1: Here in phrenology we should try to find out what place is given for mind.
0: ఇక్కడ గుర్రమునకు సారథికి మధ్యలో ఉంటున్నారు ఈ పగ్గములు.
1: This rope is between the horses and the charioteer.
0: Anaga indriyamulaku buddhiki madhyamunnatundi manasu.
1: That means mind comes between the senses and intelligence.
0: Ee manasu madhyamunnatundi manasu buddhini anusarinchina buddhi kaligi untundi.
1: If the mind follows the dictates of intelligence, it will be safe.
0: Indriyamunu anusarinchina baddudai అనుభవిస్తాడు.
1: ఇఫ్ ఇట్ ఫాలో ది డిక్టేట్స్ ఆఫ్ ది సెన్సెస్, దెన్ హి గెట్స్ ఇన్ టు ప్రాబ్లమ్స్.
0: కానీ ఈనాడు అనేక మంది ఈ యొక్క ఇంద్రియములకు దాసులై తద్వారా తాము దుఃఖములకు గురి అవుతున్నారు.
1: టుడే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ ది సెన్సెస్ అండ్ ఆర్ ఫేసింగ్ ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్స్.
0: ఇంద్రియములను అనుసరించడమే ప్రవృత్తి మార్గం.
1: ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ది సెన్సెస్ is pravrutti margam.
0: Dinni anusarinchadame nivrutti margam.
1: Following the dictates of intelligence is nivrutti path.
0: Kani adhika bhagamu pravrutti ante tane yokka pravartanu apavitramuga avistukuntunnaru.
1: Most of the people are making their lives wasted and
0: nivruttiki ye matram kodunu vicharana sanapadam ledu.
1: They are not trying to go in the path of nivrutti.
0: Kanuka nivruttini kodunu కొంతవరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి ఇన్ ఎ వెరీ సేఫ్ వే.
0: సారథిగా చేతిలోనే ఈ పగ్గములు లేకపోతే గుర్రములే నడవవు.
1: ఇఫ్ ది చారియటర్ డస్ నాట్ హ్యావ్ ది రోప్స్ ఇన్ హిస్ హ్యాండ్, వెల్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు
0: సారథిని వదిలిపెట్టినటువంటి పగ్గముల వల్ల గుర్రములు అనుసరిస్తుంటాలి ఈ మనస్సు.
1: ద మైండ్ యాజ్ ఇఫ్ ఈస్ ఫాలోయింగ్ ది సెన్సెస్, not being controlled by intelligence.
0: Andulo ee guramulu samanyamaina guramulu kaavu.
1: These senses are not ordinary horses.
0: Vishaya bhogamulu kevalu vicharam chestu vostunnayi.
1: They go on the sense of
0: ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క వైపున తిరుగుతుండాలి.
1: Each horse is trying to go in one direction.
0: ఈ ప్రమాదం ఎవరికి?
1: And who will be facing this?
0: రథములకే కాదు,
1: నాట్ మెయిన్లీ ఫర్ ది
0: రథములు అంటున్నటువంటి యొక్క వారికి కూడా ఈ ప్రమాదం సంభవిస్తుంది.
1: బట్ ది చారియటర్ అండ్ ది అదర్స్ వాట్ ట్రావెలింగ్ ది చారియట్ ఆల్సో విల్ ఫేస్.
0: ఈనాడు దేహమును అపవిత్రంగా ఉంచుకుంటున్నారు.
1: టుడే మ్యాన్ ఈస్ మేకింగ్ ది బాడీ.
0: దేహమును అంటున్నటువంటి ఆత్మతత్వాన్ని మనము నిర్మూలన చేస్తున్నాం.
1: And also the principle of Atma is put to trial. Today we are using both the things.
0: కనుక మానవత్వం అనేది ఉండాలి, చక్కగా గుర్తించాలంటే మనస్సు యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ది యూనిక్నెస్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ బీయింగ్, యు హావ్ టు ఫస్ట్
0: అండర్స్టాండ్ ఇతరుల యొక్క కీళ్ల గురించి చింతిస్తూ ఉంటారు.
1: పీపుల్ గో ఆన్ థింకింగ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్,
0: ఇది చాలా ప్రమాదం.
1: దిస్ ఈస్ గ్రేట్, దిస్ ఇస్ డేంజరస్.
0: ఇతరుల కీడును చింతించడం చేత తనకేదో మేలు జరుగుతున్నాడని భావిస్తున్నాడు తెలివాడు.
1: బై థింకింగ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్ దే థింక్ దట్ సంథింగ్ గుడ్ వుడ్ హ్యాపెన్ టు దెమ్.
0: తాను ఇతరుల కీడు కోరినటువంటి వాడు ఇతరులకు కీడు సంభవించినప్పటికీ తిరిగి అంతకంటే అనేక రెట్లు తిరిగి వచ్చి ఆ కీడు తన్నే హింసిస్తుంటాడు.
1: వన్ హూ డిజైర్స్ టు హార్మ్ అదర్స్ మే సక్సెస్ ఇన్ హార్మింగ్ అదర్స్.
0: ఇది ఈనాటి మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ హీ ఆల్సో వుడ్ సఫర్, దిస్ ఇస్ నాట్ బీయింగ్ రియలైజ్.
0: సరైన ఆదర్శము దుర్యోధన దుశ్శాసన.
1: దుర్యోధన దుశ్శాసన హోల్డ్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్.
0: వీరు ధర్మమూర్తులైన పాండవుల పైన అనేక కక్షలు కూని వారి కీడును నిరంతరము చింతిస్తూ వచ్చారు.
1: They took enmity against the Pandavas who were following righteous path and continuously scheming and planning.
0: ये लोग भी संकल्पों में दुष्संकल्पों में लाइन पड़ गए. दानियों को प्रभाव मु कोंतवर को पांडव पर जरिए लाइन पड़ गए. कड़पड़ के भाई पहन दी अंतकंटे अनेक रेट्रो कीड भीड़ के संभव.
1: In the beginning, they put harm Pandavas by their bad thoughts, but at the end, they were harmed in a million fold more than the Pandavas.
0: ఈ విషయాన్ని చక్కగా మీరు గుర్తించాలి.
1: డియర్ స్టూడెంట్స్, యూ షుడ్ రికగ్నైజ్ అండ్ రియలైజ్ దిస్.
0: ఎవరి కీడును మనం కోరరాదు.
1: యూ షుడ్ నెవర్ ఆస్పైర్ టు హార్మ్.
0: ఒక భాగంగా ఇతరుల కీడును కోరితే పది వంతులు మన కీడుకు జరుగుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ హార్మ్ ఇన్ వన్ వే ఇన్ టెన్ ఫోల్డ్ హార్మ్.
0: ఎవరిని దూషించరాదు.
1: యూ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీవన్.
0: నీవు ఇతరులను దూషించినప్పుడు నిన్ను అనేక మంది దూషిస్తారు.
1: ఇఫ్ యూ సెన్షర్ సమ్మన్
0: స్నేహితులను వంచినటువంటి వాడు స్నేహితుల చేత వంచిపబడతాడు.
1: ఇఫ్ యూ డిసీవ్ యువర్ ఫ్రెండ్స్, యువర్ ఫ్రెండ్స్ విల్ ఆల్సో డిసీవ్ యూ.
0: తండ్రి మాటను ధిక్కరించినటువంటి వాడు తన కుమారుల చేత ధిక్కరింపబడతాడు.
1: ఏ సన్ హూ డిజోబేస్ హిస్ ఫాదర్ విల్ బి డిజోబేడ్ బై హిస్ ఓన్ సన్.
0: తనను హింసించినటువంటి వాడు తన చేతి హింసింపబడతాడు.
1: ఏ పర్సన్ హూ హర్ట్స్ అదర్స్ విల్ హర్ట్ బై అదర్స్.
0: ఈ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఈ మనసు యొక్క ప్రభావం.
1: This reaction, resound and reflection is the nature and impact of mind.
0: Kanuka manam evarini kudanu ye vidhanga kudanu dushinchadakani himsinchadakani manam prayatninchakudadu.
1: That is why we should never undertake to criticize or harm others.
0: Kevalam samanyamainatundi manavulne kaaka bhagavantunni kudanu dushincheyatundi paapulu untunnaru.
1: There are some people not merely criticizing other ordinary human beings, but criticizing God.
0: కేవలము వారి యొక్క స్వభావంగా ఉంటుంటారు.
1: It looks that it is there.
0: నిజముగా యోచిస్తే భగవంతుడు వారికి ఏ కీడు చేయలేదు.
1: If you truly examine, God has not done any harm to them.
0: సంబంధించి చేయలేదు.
1: He is not cause of any hurt or harm to them.
0: ఏ అపకారము చేయలేదు.
1: He has not harmed them in any way.
0: కానీ ఇలాంటి పరిస్థితిని ఎందు భగవంతుని ఎందు కూడా కొన్ని లోకం వెతికేటువంటి దృష్టి ఉంటుంటారు.
1: బట్ దేర్ ఆర్ సచ్ వికెట్ ఫెలోస్ హూ ట్రై టు ఫైండ్.

0: He is minding his own business. The wicked person will not allow him even to read that. He tries to harm him. It is like the cockroaches getting into a boxer. It is a silverfish which tries to destroy the clothes. What
1: benefit?
0: This saris may be very
1: costly.
0: Whether it is a dirty cloth or a highly valuable cloth, that just destroys it. That is nature. Its discrimination power is nil. It doesn't have the thinking power at all.
1: దుష్సంకల్పం కలిగినటువంటి వ్యక్తి ఎందు ఇలాంటి దుర్భావములు కూడా అభివృద్ధి అవుతుంటాయి.
0: ఇన్ ది సేమ్ వే వికెట్ ఫెలో గో ఆన్ థింకింగ్ బ్యాడ్ థాట్.
1: ఈ దుర్భావములకు కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది కాజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాడ్
1: దుష్సంకల్పములు పెంచుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
0: నాట్ డెవలపింగ్ గుడ్ థాట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్
1: బ్యాడ్. దుర్గంధం ఉంటుందంటే దానిని మనం దూరం చేసుకోవాలన్నప్పుడు సుగంధాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇన్ దేర్ ఇస్ అ బ్యాడ్ స్మెల్ కమింగ్, put some perfume so that it will be overwhelming.
1: కొంతమంది దూములు కూడా ఏ ఫ్రెష్ కొడుతుంటారు దేనికోసము? ఆ దుర్గంధాన్ని దూరం గాలించుకునే కోసం.
0: సమ్ పీపుల్ యూజ్ ఏ ఫ్రెష్ ఇన్ ఆర్డర్ టు
1: దుర్గంధం ఉన్నప్పుడు ఏ యొక్క గంధపు వచ్చునో ఏ సాంబ్రాణి ఇలాంటివంతా వేసుకుని ఆ దుర్గంధాన్ని దూరం చేసుకుంటారు.
0: ఇన్ ఆర్డర్ టు ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద బ్యాడ్ స్మెల్ వన్ లైట్
1: సర్ఫమ్. కనుక మానవీయమైనటువంటి యొక్క దుష్సంకల్పములను దూరం గాలించుకోవాలంటే సత్సంకల్పాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలపింగ్ గుడ్ థాట్స్ అలోన్ విల్ ఫ్రీ మ్యాన్ ఫ్రమ్ బ్యాడ్ థాట్స్.
1: కనుక సత్సంకల్పం చేతనే మన యొక్క జీవితం సార్థకం అందుతుంది.
0: వీ కెన్ శాంక్టిఫై అవర్ సెల్స్ ఓన్లీ బై గుడ్
1: సత్సంకల్పం చేతనే మన జీవితం పశుత్వాన్ని పొందుతుంది.
0: బై బ్యాడ్ థాట్స్ అలోన్ వీ బికమ్ ఎనిమల్.
1: కనుక మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది.
0: మైండ్ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ హార్మింగ్ పవర్.
1: కనుకనే అర్జునుడు కూడాను చంచలం నీ మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది కేవలము చంచలమైనటువంటిదే కాదు, చాలా ప్రమాదమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది అని కృష్ణుని ప్రార్థించాడు
0: అర్జున. ప్రేత కృష్ణ అవుట్ మైండ్. వెల్ మైండ్ ఈజ్ నాట్ మెయిన్లీ వేవరింగ్ అండ్ ఫిక్కుల్. ఇట్ ఈస్ వెరీ ఫర్మ్, వెరీ స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్.

0: త్యాగశాంతి అనంతరం శాంతి శాంతి శాంతి. ఎక్కడి నుంచి వస్తుంది మనకి శాంతి? శాంతికి తగినటువంటి యొక్క ప్రయత్నం మనం చేస్తున్నామా?
1: When you say peace, peace and peace, from where do you get peace? Are you making efforts to get the peace?
0: ఈ శాంతి మన యందే ఉంటున్నది కానీ బయట లేదు.
1: Peace is in within ourselves, it is not external to us.
0: కనుక ఈ శాంతి అనేటువంటి దాన్ని మనం పొందాలనుకున్నప్పుడు తగినటువంటి యొక్క సద్భావాన్ని పెంచుకోవాలి.
1: If you want to attain peace, develop good thoughts,
0: అభ్యాసం చేయాలి.
1: You should practice.
0: ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి?
1: How do you practice? What type of practice?
0: వ్యక్తిగతమైనటువంటి భావమును మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి.
1: Control the individualistic thinking.
0: ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి యొక్క విచారణ అత్యవసరము మానవునకు.
1: It is necessary to have the individual thinking.
0: ఈ మానవత్వాన్ని కొంతవరకు మనం అదుపులో పెట్టుకోవాలనుకుంటే నేను మానవుడను, నేను మానవుడను, నేను మానవుడను అని మూడు పర్యాలను చింతించాలి.
1: If you want to put this humanity and human life on the right path, you should think thrice. I am man.
0: కేవలము నేను మనిషి, నేను మనిషి, నేను మనిషి అనుకున్నంత మాత్రమున పూర్ణ మనిషి కాలేడు.
1: By merely telling I am man, he will not become a full man.
0: అర్ధ మనిషి మాత్రమే కాగలడు.
1: He will become man only to the extent
0: of మూడు పర్యాయములు. I am not animal. నేను పశువు కాదు.
1: He should repeat thrice, I am not animal.
0: అప్పుడే పూర్ణ సత్యం అవుతుంది.
1: Then only it becomes full truth.
0: ఈనాడు నేను మానవుడనే అని భావిస్తున్నాడు, చెప్పుకుంటున్నాడు, పశువుగా ప్రవర్తిస్తున్నాడు.
1: టుడే మ్యాన్ థింక్స్ అండ్ ఆల్సో డిక్లర్స్ దట్ హీస్ మ్యాన్, బట్ హీస్ కండక్టింగ్ లైక్ ఎన్
0: యానిమల్. పశువే మేలు కదా, నేను పశువు పశువు పశువు అనుకుని పశువుగా ప్రవర్తిస్తుండాలి. నేను మనిషి మనిషి అనుకుని మనిషి పశువుగా ప్రవర్తిస్తున్నాడు, కనుక మనిషి మనిషి కంటే పశువే మేలనిపిస్తుంది.
1: కంపేర్ టు దిస్ మ్యాన్ ఎనిమల్ ఈస్ బెటర్ బికాస్ ఇట్ సేస్ ఇట్ ఇస్ అన్ ఎనిమల్ అండ్ కండక్ట్స్ ఇట్సెల్ఫ్ ఇస్ అన్ ఎనిమల్.
0: నీవు మనిషి అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
1: How did you get this particular thing?
0: మనసు నుంచి వచ్చింది.
1: This it has come from mind.
0: కనుక మనసుని సరైనటువంటి స్థితిలో పెట్టుకో.
1: Keep your mind in proper form.
0: మనసును సరైన స్థితిలో పెట్టుకున్నప్పుడే నీవు మనిషిగా రూపొందుతావు.
1: You would become a real man when your mind is proper.
0: సామాన్యంగా ప్రపంచం లోపల ఏదైనా తప్పు పని చేసినప్పుడు ఎవరా పశువా అని తిడతాము. అనగా ఏమిటి? నీవు చేయవలసినటువంటి పని కాదు ఇది, పశువు చేయవలసిన పని చేశావే అని దీన్ని నిందించటం.
1: Whenever some person commits any mistake, he is admonished as, why are you behaving like an animal?
0: Vare neevu manishi ainappudu kudanu pasuvuga pravartistunnave ani danini nindinchatam.
1: That the admonition is, after being a man, why are you conducting yourself like an animal?
0: Kanuka manasu anetundi chaala uttamainatundi.
1: Mind therefore is really sacred.
0: మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయు. మోక్షానికి కూడాను దీనికి అర్హత కలిగినటువంటిది కనుక ఇది చెడ్డదెట్ట అవుతుంది.
1: Mind which has got the right to get you to liberation, how can it be wicked?
0: Bandhana kaligistundi, bandha vimochana cheyistundi.
1: It can bind you and it can liberate you.
0: Aithe danini upayoginchukuneetundi vidhanamu manam gurtinchali.
1: But we should recognize the method of using the mind.
0: చేతిలో కత్తి ఉంటుంది.
1: యూ హ్యావ్ ఎ నైఫ్ ఇన్ హ్యాండ్.
0: పండ్లు కోసుకోవచ్చు, కూరగాయలు కోసుకోవచ్చు, విప్పరాని కంటుంటే దాన్ని విప్పి దానిని సుఖంగా మనం అనుకూలంగా ఆవించుకోవచ్చు.
1: యూ కెన్ యూజ్ ఇట్ యూస్ఫుల్లీ బై కటింగ్ ఫర్ కటింగ్ ఎ ఫ్రూట్ ఎ వెజిటబుల్ ఆర్ ఎనీ నాట్.
0: ఏదైనా కోపం వచ్చినప్పుడు ఈ కత్తితో గొంతు కోసుకోవచ్చు.
1: అండ్ ఇన్ ఎ ఫిట్ ఆఫ్ యాంగర్ యూ కెన్ కట్ ద థ్రోట్ ఆల్సో.
0: కానీ ఈ దోషం కత్తిదా?
1: ఈజ్ ఇట్ ది మిస్టేక్ ఆఫ్ ఇట్?
0: కాదు కాదు, మనం ఉపయోగించుకునేటువంటి విధానంలో జరిగినటువంటి యొక్క దోషం.
1: ఇట్ ఇస్ నాట్ ది డిఫెక్ట్ ఆఫ్ ది నైఫ్ బట్ డిఫెక్ట్ ఇన్ ఇట్స్ యూసేజ్ మెథడ్ ఆఫ్ యూజింగ్.
0: మనసు కూడాను అట్టిది.
1: మైండ్ ఈస్ సిమిలర్.
0: దాన్ని సరైన మార్గంలో ప్రవేశపెడితే అది పవిత్రమైనటువంటి స్థానానికి వెళ్ళిపోతుంది.
1: యూజ్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే ఇట్ టేక్స్ యూ టు ద ఎలివేటెడ్ స్పాట్.
0: మనస్సును మాయల మారి అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: మైండ్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్
0: దీనే మాయా అని కూడా చింతిస్తూ వచ్చారు.
1: Is a delusion.
0: ఇది ఒక పిల్లి వంటిదని.
1: It is
0: మార్జాలము.
1: It is something like a cat.
0: సంథింగ్ ఏంటి?
1: ఇట్ ఈస్ ఎ క్యాట్.
0: కనుక ఇది మార్జాలము.
1: ఇట్ ఈస్ ఎ క్యాట్.
0: ఈ మార్జాలము యొక్క విషయాన్ని మనం చక్కగా విచారించినప్పుడు ఈ మనసు యొక్క ప్రభావం కూడా దీనికి సరి అయినటువంటి సమన్వయం అయిపోతుంది.
1: ఇఫ్ వీ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ఎ క్యాట్, వీ కెన్ అండర్స్టాండ్ మైండ్ ఆల్సో ప్రాపర్లీ.
0: తమ పిల్లలను సంరక్షించుకునే నిమిత్తమై ఈ మార్జాలము నోటితో ఖర్చుకుని పోయి సుక్షేమమైన స్థానానికి చేరుస్తూ ఉంటుంటుంది.
1: ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్పోర్ట్ ఇట్స్ కిటన్, ఇట్ యూజెస్ ఇట్స్ ఓన్ టీత్ అండ్ క్యారీస్ ది కిటన్.
0: అదే నోటితో ఎలగలను ఖర్చుకున్నప్పుడు ప్రాణం తీస్తుంది.
1: విత్ ద సేమ్ మౌత్ అండ్ ద టీత్ ఇట్ కిల్స్ ద ర్యాట్.
0: నోరు ఒక్కటే,
1: మౌత్ ఇస్ వన్.
0: కానీ ఇక్కడ నా బిడ్డలు అనేటువంటి అభిమానం చేత దానిని సుక్షేమ స్థానానికి చేరుస్తుండాలి.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ దేర్ ఇట్స్ ఓన్ చిల్డ్రన్ ఇట్ క్యారీస్.
0: నాకు ఆహారమైన పదార్థం కదా అని భావించి ఎలుకలను శిక్షిస్తుండాలి.
1: థింకింగ్ దట్ ర్యాట్ ఆర్ ఫుడ్ ఇట్ కిల్స్ దెమ్.
0: మనసు కూడా అట్టిదే.
1: మైండ్ ఇస్ లైక్ దట్.
0: దైవ చింతన చేసేటువంటి వారులకు, సత్కార్యములు ఆచరించేటువంటి వారకు, సద్బుద్ధులు కలిగినటువంటి వారకు, సన్మార్గంలో ఉండినటువంటి వారు ఇది సక్రమమైనటువంటి మార్గంలో సుక్షేమమైన స్థానానికి చేరుస్తుంది.
1: మైండ్ టేక్స్ పీపుల్ టు ఎ సేఫ్ ప్లేస్ ఇఫ్ దే ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్, ఇఫ్ దే ఆల్వేస్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్, ఇఫ్ దేర్ కాండక్ట్ ఈస్ గుడ్.
0: దుష్టులను, దుర్మార్గులను, అధర్మమును ప్రవర్తించేటువంటి వారిని చూసినప్పుడు ఇది హింసిస్తుంది.
1: ది సేమ్ మైండ్ పనిషస్ పీపుల్ వెన్ ఇట్ కమ్స్ అక్రాస్ వికెట్ వన్స్, పీపుల్ హూ గో ఆన్ ది అన్రైచియస్ పాత్.
0: కనుక మనస్సు ఒక్కటే అయినప్పటికీ అనేక రకములుగా రూపొందుతుంటారు.
1: మైండ్ ఈజ్ వన్ బట్ ఇట్స్ ఫార్మ్స్ ఆర్
0: ఇది చాలా మోనో యాక్ట్ అంటారు. అనేక రకమైనటువంటి యొక్క రూపాన్ని ధరిస్తుంటారు.
1: ఇట్ డస్ మోనో యాక్టింగ్ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: ఏ యొక్క సంకల్పముకు తగినటువంటి రూపాన్ని ఆ సంకల్పము ఆ రూపాన్ని ధరిస్తుంది.
1: ఈచ్ థాట్ టేక్స్ ఇట్స్ ఓన్ అప్రోప్రియేట్ ఫార్మ్.
0: ఈనాటి జగత్తునందు మానవునికి కష్టములకు, నష్టములకు, బాధలకు కారణము వారి వారి సంకల్పములే.
1: ఫర్ ది డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ ఇట్ ఈస్ ది
0: సంకల్పముల చేత ఎంతైనా మనం గావించుకోవచ్చు.
1: విత్ ప్రాపర్ థాట్స్ యూ కెన్ డెవలప్ ఇంటూ ఎనీథింగ్.
0: మాత్రమైన అగ్ని మన చేతికి చిక్కుంటే, శ్రద్ధనే బలపరుచుకున్నామంటే దానిని కావలసినంత నిప్పుగా మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్మాల్ స్పార్క్ ఆఫ్ ఫైర్ యూ కెన్ డెవలప్ ఇంటూ ఎ వెరీ బిగ్ ఫైర్.
0: ఇదే భగవంతుని యొక్క దీనిలో సంకల్పించుకున్నాడట.
1: గాడ్ థాట్
0: ఏకోహం బహుశ్యాం. తనకు తాను సంకల్పించుకుని ఏకంగా ఉండినటువంటి యొక్క ఇది అనేకత్వంగా మారాలి అనుకుంటుంది. అనేకత్వంగా మారిపోయింది.
1: హీ థాట్ ఫర్ హిమ్సెల్ఫ్, ఐఎమ్ వన్, లెట్ మీ మల్టిప్లై మై సెల్ఫ్ ఇన్ టు మెనీ, అండ్ హీ మల్టిప్లైడ్.
0: తిరిగి అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మరి చేసుకుంటూ వచ్చాడు.
1: దెన్ అగైన్ హీ వాంటెడ్ టు ఐడెంటిఫై యూనిటీ ఇన్ ద డైవర్సిటీ.
0: అనేకత్వంలోని ఏకత్వము, ఏకత్వంలోని అనేకత్వము, రెండింటికి సంకల్పం మూల కారణం.
1: ది యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ, ఇట్ ఈస్ ది థాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే మన సంకల్పాలను సక్రమమైనటువంటి మార్గంలో మనం ఉంచుకోవాలి. మన నుంచి ఆవిర్పించిన తక్షణమే ఈ సంకల్పము సరి అయినదా కాదా అని విచారణ చేయాలి.
1: Therefore, we should put our thoughts on the proper path. The moment a thought comes, we should look into whether it is a good thought or a bad thought.
0: కానీ మానవుడు తన తొందరపాటుతో ఈ విచారణకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వటం లేదు.
1: On account of haste, man does not give room for any thinking. There is a lot of haste. అన్ని
0: కోరిన తక్షణమే అన్ని లభించాలి, లభించాలి, లభించాలి.
1: The moment he thinks, he wants to get everything, like, just like that.
0: కనుకనే haste makes waste. Waste makes worry. So, do not be in hurry. ఈ రకమైనటువంటి దీంట్లో పల మనం సరైనటువంటి యొక్క దీంట్లో నిదానంగా బుద్ధికి అందించి బుద్ధి యొక్క విచారణ చేత తదుపరి మనం దీనిని నిర్ణయించుకోవాలి.
1: Therefore, as haste is responsible for all worry, you should always hand over your thoughts to the intelligence. Let intelligence decide whether it is good or bad.
0: అప్పుడే మనకు శాంతి లభిస్తుంది.
1: Then only we enjoy peace.
0: If there is righteousness in the heart, there will be beauty in the character. If there is beauty in the character, there will be harmony in the home. If there is harmony in the home, there will be order in the nation. If there is order in the nation, there will be peace in the world. కనుకనే ఈ పీస్ మనకు రావాలనుకున్నప్పుడు మనము ఈ రకమైనటువంటి యొక్క క్యారెక్టర్, సరైనటువంటి దీంట్లో నడతను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు హ్యావ్ వరల్డ్ పీస్, దేర్ ఇస్ నీడ్ ఫర్ డెవలపింగ్ గుడ్ క్యారెక్టర్.
0: మనం రైట్ యాక్షన్, అదే ధర్మము ధర్మము ధర్మము అన్నారు.
1: వెన్ యు సే ధర్మము, ఇట్ ఈస్ ది రైట్ యాక్షన్ విచ్ ఇస్ రెఫర్డ్ టు.
0: ఈ రైట్ యాక్షన్ మనకు కావాలనుకున్నప్పుడు రైట్ థాట్స్ అనే సరైనటువంటి తలంపులు మనకు చిక్కాలి.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు డూ రైట్ యాక్షన్, దేర్ మస్ట్ బి రైట్ థాట్స్ ఇన్ యూ.
0: మొట్టమొదట ఇంటి లోపల శాంతిని మనం పెంచుకోవాలి.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ డెవలపింగ్ పీస్ అట్ హోమ్.
0: ఇంటిలో శాంతిని పెంచుకునే పూర్వము ఒంటిలో శాంతిని మనం పెంచుకోవాలి.
1: బిఫోర్ యూ డెవలపింగ్ పీస్ అట్ హోమ్, యూ షుడ్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ హార్ట్.
0: నీలోనే శాంతి లేకపోతే ఇంటిలో వారికి శాంతిని ఏ రీతిగా అందిస్తావు?
1: ఇఫ్ పీస్ ఇస్ అబ్సెంట్ ఇన్ యూ, హౌ కెన్ యూ గెట్ పీస్ అట్ హోమ్?
0: ఇంటిలోనే శాంతి లేకపోయినప్పుడు ఊరిలో ఏ విధంగా శాంతిని అందిస్తావు?
1: ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ అట్ హోమ్, హౌ కెన్ దేర్ బి పీస్ ఇన్ ది విలేజ్?
0: అందరూ చెప్తుంటారు భజన అయిన తర్వాత కానీ లేక ధ్యానం అయిన తర్వాత కానీ శాంతి శాంతి శాంతి. ఏమిటి, నోటితో మాత్రమున శాంతి మనకు లభ్యమవుతుందా? ఈ శాంతి యొక్క రహస్యాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి.
1: వి షుడ్ నో ది సీక్రెట్ ఆఫ్ పీస్.
0: ఆది భౌతిక శాంతి, ఆధ్యాత్మిక శాంతి.
1: వన్ ఈస్ ది ఆది భౌతిక పీస్, ది అదర్ ఈస్ ఆధ్యాత్మిక స్పిరిచువల్ పీస్.
0: కనుక ఈ ఆది భౌతికమైనటువంటి దేహంతో మొట్టమొదటి శాంతిని పొందాలి.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వి షుడ్ ఎంజాయ్ పీస్ బాడీలీ.
0: ఆది దైవికము, అదే మూడవ శాంతి. దైవికమనగా దైవం యొక్క అనుగ్రహంతో లభించేటువంటిది ఇది. నా ప్రయత్నం ఏమీ లేదు అని భగవంతునికి సరెండర్ కావటమే, అతనికి అర్పితం కావటమే ఇది ఆది దైవికం.
1: ఆది దైవిక పీస్ శాంతి కెన్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ సరెండరింగ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ టు గాడ్.
0: అయితే భగవంతునికి శరణాగతుడైన తక్షణమే అన్ని భగవంతుడు చూసుకుంటాడా?
1: ఆఫ్టర్ సరెండరింగ్ కంప్లీట్లీ టు గాడ్ వుడ్ ఇట్ టేక్?
0: కానీ నీవు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నీవు ఆచరించాలి, చెయ్యాలి.
1: But you have to be discharging your duties properly.
0: Kanukane kartavyam yogam ucchati, kartavyanni nirvartinchali.
1: Therefore doing duty is very important.
0: Kartavyanni nirvartinchaka kevalam bhagavantude chusukuntadu anukunte idi kevalam somaripotutanam.
1: Without discharging your own duties, if you say God will take care of everything, it is a sign of laziness.
0: Tattalo undinatundi padartham pottalo cheralante notiki chetiki pani pettanakkarleda.
1: If the dishes from the plate should reach the stomach, should you not give one for the mouth and the hand?
0: పదార్థాన్ని పొట్టేడు చపాతి పొట్టేడు చపాతి పొట్టేడు చపాతి ఎన్ని పర్యాయములు ఉచ్చరిస్తే మాత్రం నీ పొట్ట నిడుతుందా?
1: బై మియర్లీ రిపీటింగ్ అండ్ చాంటింగ్ పొటాటో చపాతి కెన్ యూ ఫిల్ యువర్ స్టమక్?
0: నీకు ఆ శక్తి ఉన్నది,
1: యు హ్యావ్ ది కెపాసిటీ.
0: ఈ శక్తి లేనప్పుడు భగవంతునికి శరణాగతి అయినా పర్వాలేదు.
1: If you don't have the capacity, then you surrendering to God.
0: శక్తి ఉండినా లేకపోయినా సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో నీవు ఆచరించు.
1: Whether you have capacity or not, discharge everything as for the pleasure of God.
0: సంకల్పములు సరైనటువంటివిగా మనలో ఆవిర్భవించాలనుకుంటే కేవలము ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రవేశించాలి.
1: If you really want to develop good thinking and good thoughts,
0: అది లేకుండా మనకు సత్సంకల్పాలు ఏ మాత్రం కూడా మనకు లభ్యం కావు.
1: You cannot get good thoughts by no other way.
0: Satsangamlo cherali,
1: join good company.
0: Ee yokka manchi sangamato manam cherinappude indulo ee sankalpalaku oka antu vyadhi aneetundi okatu undi.
1: These good thoughts have got the nature of something like contagious.
0: Ee yokka vyadhi ee sankalpamlo aadi nunchi untundadi.
1: This contagious nature is inherent in good thought.
0: దుష్ట భావములు కలిగినటువంటి వారి సహవాసమే గనుక మనం పడితే మనకు కూడా ఆ దుష్ట భావాలు వస్తాయి.
1: If you join bad company, you get bad thoughts.
0: ఒకరి క్రోధంతో ఉండినటువంటి వారి యొక్క సహవాసం మన పట్టిందంటే ఆ క్రోధం మనలో కూడా ఆవిర్భవిస్తాయి.
1: Make friendship with an angry man, you will be infested with anger.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: Here is a small example.
0: నీవు ఎవరినైనా ఒకరిని కోప్పడుకున్నావు.
1: Suppose you are angry with someone.
0: తదుపరి అతను కూడా నీ పైన కోపము పడతాడు.
1: He has also replied with the same anger.
0: అయితే అతని కోపానికి కారణం ఏమిటి?
1: What is the cause of the other man's anger?
0: అతని కోపం తెప్పించింది.
1: Your anger has provoked his anger.
0: కాబట్టి ఇదే అంటువ్యాధి.
1: This is the meaning of contagious disease.
0: కనుకనే దుస్సంగమును మనం ఏమాత్రం కూడా చేరరాదు.
1: Do not join bad company at any cost.
0: అదే ఐన్స్టీన్ కూడా చెప్పింది. Tell me your company, I shall tell you what you are. మనం ఎవరో మనం చెప్పుకోవాలనుకుంటే మన సంఘాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ టెల్ యూ వాట్ యు ఆర్, దిస్ వాట్ ఐన్స్టీన్ సెడ్.
0: కనుక మనం సంఘమును సత్సంగాన్ని చేరాలి.
1: జాయిన్ గుడ్ కంపెనీ.
0: దీనిని సత్సంగ పడతాడు.
1: హి హస్ ఆల్సో రిప్లైడ్ విత్ ద సేమ్ యాంగర్.
0: అయితే అతని కోపానికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ ది
0: కోపమే అతని కోపం తెప్పించింది.
1: యు ఆర్

0: This is what Einstein said.
1: కనుక మనం సంఘమును సత్సంగాన్ని చేరాలి.
0: జాయిన్ గుడ్ కంపెనీ.
1: దీనిని సత్సంగత్వే నిస్సంగత్వం, నిర్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అనేటువంటి దాని వల్లనే సత్సంకల్పాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: బై గుడ్ కంపెనీ యు గెట్ గుడ్ థాట్స్.
1: విద్యార్థులారా, మీరు పవిత్రమైన సంకల్పాన్ని అభివృద్ధి పరచుకుంటూ పవిత్రమైన భావాలతో పల మీ యొక్క జీవితాన్ని సార్థకంగా గావించుకోండి. ఆదర్శవంతమైన జీవితాన్ని ఇతరులకు అందించండి. అంతేకాని తాత్కాలికమైనటువంటి సుఖ సంతోషం నిమిత్తమై దుస్సంకల్పములను, దుర్భావములను, దుశ్చేష్టలను మనం అభివృద్ధి పరచుకోరాదు.
0: డియర్ స్టూడెంట్స్, డెవలప్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్.
1: మీకు అప్పటికప్పటికి మాత్రమే దానికి తగినటువంటి ఫలితం అందిస్తున్నాయి, కానీ అంతకు మించి 10 రెట్లు 100 రెట్లు కూడా మనకు ప్రమాదం సంభవిస్తుంది.
0: బై బ్యాడ్ థాట్స్ యూ మే బి ఏబుల్ టు జస్ట్ గెట్ సమ్ టెంపరీ జాయ్, బట్ యూ విల్ బి గెటింగ్
1: భవిష్యత్తును లక్ష్యంలో మీరు విచారణ చేయండి.
0: దేర్ ఫోర్ యూ నాట్ థింక్ ప్రాపర్లీ అండ్ డీప్లీ ఇన్ దీస్ మ్యాటర్స్.
1: ప్రతిదానికి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్స్ అనేటువంటిది ఉన్నది అనే సత్యాన్ని విశ్వసించండి.
0: Have firm faith that everything has resound reaction and reflection.
1: నీవు చేసినటువంటి అన్ని కూడా నీకు తత్ఫలితంగా నీకు ఆ పంట ఫలమును అందిస్తాయి.
0: ఆల్ యువర్ యాక్ట్స్ విల్ ఈల్డ్ ఫ్రూట్స్ అప్రోప్రియేట్లీ.
1: ఏ విత్తులను నాటి ఈ చోట ఉంటిరో ఆ ఫలములే మీకు అందుచండి.
0: బై సోయింగ్ వాట్ సీడ్స్ యు హావ్ కమ్ హియర్.
1: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేవి కానరావు.
0: వెన్ ఎ పర్సన్ ఇస్ బోర్న్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ద మదర్,
1: లేవు.
0: There will not be any garland of pearls or diamonds.
1: Nenu bangaru danda medaku ledu.
0: There will be
1: gold chain.
0: There will not be gold chain either.
1: Ratnala haramul ranjillaga ledu.
0: There are no diamonds also.
1: Pattala pellanu petakaledu.
0: There are no emeralds.
1: Kaladu kaladokka mala mee kanthamandu.
0: There is one garland undoubtedly.
1: Purva janmala karmala ponduparchi.
0: On the basis of the actions performed in the previous
1: janma. Manchi chediyagaina tunchakunda.
0: Without removing whether it is good or bad, all the things.
1: Brahma meekichi pampunu barumala. Karmalanniyu cherchina kanthamala. Adhe manamala.
0: Brahma will give you the garland of all the fruits of your actions, be it good or bad. It is a garland.
1: Manchini chesi manchi malanu manam dharistam.
0: Do good and get a good garland.
1: Chedda malam parulu chesi chedda malanu dharinchadakkaraledu.
0: Do not do bad things and do not wear bad garlands.
1: Vidyarthulara, పవిత్ర హృదయుడు, పవిత్ర కాలము.
0: డియర్ స్టూడెంట్స్, సేక్రెడ్ టైమ్, సేక్రెడ్ హార్ట్స్.
1: మనం అనుభవించిన దానికి ప్రతి దానికి కూడాను మనం కృతజ్ఞత, కృతజ్ఞత. ఒక విద్యార్థి ఇంతవరకు చెప్పాడు గ్రాటిట్యూడ్స్ అని. అది లేకపోవడం చేతనే అడవులలో ఉన్నటువంటి క్రూర మృగముల కంటే కూడాను మానవుడు హీనుడైపోతున్నాడు.
0: డియర్ స్టూడెంట్స్, వెనెవర్ వీ ఎంజాయ్ సంథింగ్ దేర్ షుడ్ బి ఎ గ్రాటిట్యూడ్. If gratitude is not there, he is cruel, more cruel than animals and beasts.
1: Nindabadipoyinatundi oka towel andiste thanks antaru, kani inni chesinanduku bhagavantuniki thanks cheppanakkarleda.
0: For merely handing over a hanky which has fallen, you say thanks. Should you not thank God who has conferred
1: jagattunu andinchadu?
0: He has given you all the things.
1: Pavitramainatundi vatavaranam kaliginchadu.
0: He has given you sacred environment.
1: Tragutuku jalanni ichadu.
0: He has given you water.
1: Peelchukunutaku gaali ichadu.
0: He has given you air to breathe.
1: Undutaku sthanam ichadu.
0: He has given you earth to live upon.
1: Inni rakamainatundi panchabhootamulu meeku prasadinchinappudu ee panchabhootamulu yokka prabhavanni meeru anubhavistu ee panchabhootamulu andinchinatundi vaaniki taginatundi yokka krutagnata cheppakapovatam ide goppa paapam.
0: It is a great sin if you do not really thank God who has conferred the 5 elements on you which sustain your life and which you are living.
1: Mana dabbuto manam konnam nela.
0: Are we buying with our
1: own? Mana dabbuto manam kattam illu.
0: We have constructed our own house with
1: our own. Corporation vaallu aa intiki tax kattamantadu.
0: But the corporation people ask us to pay tax.
1: Poni athanu andichetundi emti current ni andistunnadu.
0: They supply current.
1: నీరును అందిస్తున్నాడు.
0: సప్లై వాటర్
1: ఊరికి అందిస్తున్నారా?
0: ఆర్ దే గివింగ్ యూ ఫ్రీ?
1: దానికి కూడా ట్యాక్స్ కట్టమంటున్నాడు.
0: యూ హావ్ టు పే సపరేట్ ట్యారిఫ్.
1: ఏదో ఒక కొడాయి వాటర్ అంతా అందించినందుకే ట్యాక్స్ ఇస్తున్నాము.
0: ఫర్ ది మియర్ ట్యాప్ వాటర్
1: ఏదో రెండు బల్బులు మనం దగిలించుకున్నందుకే దానికి ట్యాక్స్ ఇస్తున్నాము.
0: ఫర్ మియర్లీ బర్నింగ్ టూ బల్బ్స్
1: ఇంత విషయాన్ని ప్రకాశింపజేసేటువంటి సూర్యుని అందించినందుకు మనం ఏమి ట్యాక్స్ ఇస్తున్నాము?
0: వాట్ టైప్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ వీ పేయింగ్ టు గాడ్ ఫర్ గివింగ్ దిస్
1: మలయ మారుతాన్ని మనం వీపించి తద్వారా మనకు గాలిని అందించినటువంటి యొక్క ఈ పరమాత్మకు మనం ఏమి ట్యాక్స్ కడుతున్నాం?
0: ఫర్ గాడ్ హూ హాస్ గివెన్ దిస్ ఎయిర్ విచ్ వీ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్.

0: వాట్ ట్యాక్స్ ఆర్ వి పేయింగ్ హిమ్.
1: కుంభవర్షాన్ని కురిపించి ప్రపంచమంతా కూడాను చల్లబరిచినటువంటి యొక్క ఈ నీటికి మనము భగవంతునికి ఏమి ట్యాక్స్ అందిస్తున్నాము?
0: ఫర్ ది వాటర్ విచ్ గాడ్ సప్లైస్ త్రూ ఎ బిగ్ డౌన్ పో, వాట్ ఆర్ ది ట్యాక్సెస్ దట్ యు ఆర్ పేయింగ్ టు ద గాడ్?
1: ఇంత మాత్రం మానవుడు విచారించనక్కర్లేదా?
0: షుడ్ నాట్ మ్యాన్ థింక్ అట్ లీస్ట్ దిస్ మచ్?
1: ఇది మనలో ఉండేటువంటి యొక్క మనస్సు యొక్క తమో గుణం యొక్క ప్రభావం.
0: దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద తమో గుణ విచ్ ఇస్ ప్రివేలింగ్.
1: మనస్సులో కూడా మూడు గుణములు ఉంటున్నవి.
0: మైండ్ ఆల్సో హ్యాస్ త్రీ టైప్స్ ఆఫ్ త్రీ క్వాలిటీస్.
1: సత్వ రజో తమో గుణాలు.
0: దోస్ ఆర్ సత్వ క్వాలిటీ, రజో క్వాలిటీ అండ్ తమో క్వాలిటీ.
1: వీటి యొక్క ప్రభావాలను గురించి రేపు మనం ముచ్చటించుకుందాం.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 24th of May 1990 during the summer course at Vrindavan.

విత్తమార్జన చేసి విర్రవి గుటె కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు. పొందుగా బొరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకవునో. తుదకు దొంగలకి తురో దొరలకవునో. తేనె జుంటి గలియవా తిరువరులకు.

0: When one is born from the mother's womb, no one brings with him any wealth whatsoever. When one leaves this earth and drops his body, he does not take any wealth with him. Even if he is a millionaire, he has to eat only salt and food. He cannot eat glitter and gold. One may earn a lot of wealth and feel proud by his accumulating so much wealth. And this wealth, whatever one earns, it does not come with you. It does not go with you when you leave this earth. He may hide all his wealth inside the earth and cover it with the earth, without giving gifts and without making good use of his wealth. But then, ultimately, no one knows whether this wealth will be taken away by the robbers or will be left for some good people to make good use of it. What other truth can I tell you, you good people? Like the bees which accumulate the honey, and like the beehive, no one knows where the beehive ultimately goes. What other truth can I tell you, good people who have assembled here?
1: Premaswarupanena, Swayam Sevakulara, Manavatvamu, Ati Pavitramainadanna Vishayamu, Meekandariki Telisina Vishayame.
0: Premaswarupas and Sevakas, that human nature is a very sacred thing is a fact which is known to all of you.
1: Lokamunandagala anni vidyalakante kudanu paropakara bhavam anetuvanti yokka vidya uttamainatuvanti.
0: In all the types of learning that exist in this world, to learn to help others when they need such help is the most useful and important thing.
1: Sarvotkrushtamainatuvanti yokka paropakaramu sarva vidyalakante kudanu uttamainadanna satyamu manam ee naadu gurtinchavalsinatuvanti atyavasaram.
0: That to help others is the most distinguishing type of learning is what we should recognize today.
1: Paropakaram anaga kevalamu toti manavulaku deenulaku sahayam cheyatamu parulaku sahayam cheyatamu anna vishayanni maatrame ee naadu manam gurtistu unnam.
0: Today, we generally recognize that helping others consists in helping fellow human beings and in helping people who are in need of such help.
1: Paropakaram anaga deeni arthamu inta maatrame kaadu.
0: The words helping others do not carry with them only this simple meaning.
1: Anantamaina arthamuto kudukonna paropakaram anetuvanti padamunaku manam ee naadu divyamainatuvanti bhavyamainatuvanti నవ్యమైనటువంటి ఒక సాధనాన్ని మనం ఈనాడు కనిపెట్టాలి.
0: దీస్ వర్డ్స్ హెల్పింగ్ అదర్స్ హ్యావ్ గాట్ అన్ ఇన్ఫినిట్లీ డీప్ మీనింగ్ ఇన్ దెమ్ అండ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ దిస్ ఇన్ఫినిట్లీ డీప్ మీనింగ్ వైల్ వీ హెల్ప్ అదర్స్ వీ షుడ్ టుడే డిరైవ్ అండ్ డివైస్ ఎ సేక్రెడ్ మెథడ్.
1: పరోపకారం ఇందులో ఐదు అక్షరములు. పరోపకారం
0: హెల్పింగ్ అదర్స్ ఇన్ తెలుగు హ్యాస్ గాట్ ఫైవ్ లెటర్స్.
1: పర అనగా కేవలము మనకు ప్రక్కన ఉన్నటువంటి మానవుడని కాని మనలో తోటిగా మానవులుగా ఉండి జీవిస్తున్నటువంటి మానవుడని కాని మనం భావించరాదు.
0: పరోపకార ది ఫస్ట్ పార్ట్ పర షుడ్ నాట్ బి గివ్ అస్ ది మీనింగ్ దట్ ఇట్ రిఫర్స్ ఓన్లీ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్ ఆర్ టు వన్ హూ ఈస్ విత్ అస్.
1: మన దేహమునకు దేహాత్మ అని పిలుస్తున్నాం.
0: అవర్ బాడీస్ are being referred to not simply as bodies but as dehatma.
1: Mana pranamunaku jeevaatma ani pilustunnam.
0: The life in this body is being referred to by us as jeevaatma.
1: Kaani mana aatmanu maatramu paramaatma ani pilustunnam.
0: But the aatma in us is being called by us as paramaatma.
1: Para anaga kevalam aatmaku sambandhinchinatunte kaani toti manavulaku sambandhinchinatunte artham kaadu.
0: This word para in paropakara or in paramatma is something which refers to the atma, but it does not refer to a fellow human being.
1: Kanuka manamu parulaku cheyichunnatunte seva antai kudanu paropakaram paramatmaku cheyichunnatunte sevane kani paruluga manam bhavincharadu.
0: Here all the service we do to other human beings under the name paropakara should be regarded as being done not to a fellow human being but to paramatma himself.
1: పర అనగా సర్వ జీవుల యందు కూడాను ఆత్మస్థాయి యందు ఆనంద స్థాయి యందు అంతర్ముఖం నందు ప్రకటించి వికసించి వరించి తరించి భ్రమించి రమింపచేసేటువంటి ఒక తత్వం.
0: ది వర్డ్ పరా హియర్ రిఫర్స్ టు ఎ లొకేషన్ విచ్ ఇస్ ది లొకేషన్ ఆఫ్ ది ఆత్మ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఇట్ రిఫర్స్ టు ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ ఆనంద. ఇట్ ఈస్ ది ఇన్నర్ ప్లేస్ ఆఫ్ సెల్ఫ్ విచ్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ ఆనంద.
1: కనుక మనం ఏ సేవ చేసినప్పటికీ పరమాత్మ సేవగానే మనం భావించటం అత్యుత్తమైనటువంటి ఒక మార్గం.
0: సో వాట్ ఎవర్ సర్వీస్ వీ డూ టు రిగార్డ్ దట్ సర్వీస్ యాజ్ సర్వీస్ టు పరమాత్మ ఆర్ టు గాడ్ ఈస్ ది బెస్ట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ సర్వీస్ విచ్ వీ డూ.
1: మనం ఏ సేవకు పూనుకున్నప్పటికీ స్వార్థ భావము కాక పరార్థ భావము చేత ఫలాపేక్ష లేకుండా మనము సేవలో ముందంజ వెయ్యాలి.
0: Whatever service which we wish to undertake, we should do it without any idea of selfishness, but with a view to help other people than your own self and without thinking of the benefits of the work that you do.
1: Ye seva chesina aa vyakti dwara naaku ye phalitam labhistundi aneetunti oka bhavamu mana sevalo ye maatram kodanu cheradadu.
0: Whatever service we do to an individual, the idea or the question, what benefit will I get through the individual for whose benefit I am doing this service, should not enter in any way our work.
1: Phalapeksha rahitamainatunte seva paramatma seva.
0: Service, the benefits of which are not sought by you, is service to God.
1: Deenini Bhagavad Gita yandu karma phala tyaga ani cheptu vacharu.
0: In Bhagavad Gita, this has been described as karma phala tyaga, the benefits of your work being sacrificed by you.
1: Nadi pravahistu undadi.
0: The river is flowing.
1: Phala apeksha rahitamainatunte reetiga nadi pravahistu undadi.
0: The river is flowing without wanting to get the benefits of its flow.
1: Paropakara nimittamai nadi pravahistu undadi.
0: The river is flowing for the benefit of others.
1: Vrutchamulu paropakara nimittamai ఫలములను అందిస్తున్నాయి.
0: ది ట్రీస్ ఆర్ గివింగ్ అస్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్, నాట్ ఫర్ ది ట్రీ ఇట్సెల్ఫ్.
1: పశువులు పరోపకార నిమిత్తమై పాలను అందిస్తున్నాయి.
0: క్యాటిల్ గివ్ అస్ మిల్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్.
1: ఈ పరోపకార నిమిత్తమై జీవించి ఆదర్శవంతమైన జీవితాన్ని అందించేటువంటి నది, వృక్షము, గోవు, ఈ మూడు కూడాను మానవుని యొక్క దివ్యత్వాన్ని, మానవుని యొక్క భవ్యత్వాన్ని ప్రకటిస్తూ వస్తున్నాయి.
0: ది రివర్, ది ట్రీ అండ్ ది కౌ విచ్ ఈల్డ్ దేర్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ ఆర్ రియల్లీ ప్రొక్లైమింగ్ ది డివినిటీ దట్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: వృక్షములు, నది, గోవులే లేకుండా మానవుడు క్షణకాలమైన కూడా జీవించడానికి వీలు కాదు.
0: ఇఫ్ దేర్ ఆర్ నో ట్రీస్, నో రివర్స్ అండ్ నో కౌస్, మ్యాన్ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: మానవుని యొక్క జీవితోద్ధారమునకు జలము, ఫలము, ఈ యొక్క క్షీరము, ఈ మూడు కూడాను ఆదర్శవంతమైన ఫలరహితమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
0: ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ దీస్ త్రీ, వాటర్, ఫ్రూట్ అండ్ మిల్క్,
1: కౌస్
0: ఆర్ బీయింగ్ గివెన్ టు అస్ బై ది ట్రీస్, ది రివర్ అండ్ ది కౌస్ ఇన్ వ్యూ ఆఫ్ నాట్ హ్యావింగ్ ది బెనిఫిట్.
1: కనుకనే పశువులు, జలము, వృక్షములు కూడాను పరోపకార దీక్షను చేపట్టినప్పుడు పవిత్రమైన సజ్జనుడు పరోపకార దీక్షను పట్టకుండా మానవత్వమునకి ఒక విరుద్ధమైన మార్గం.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వైల్ వి సీ దట్ ది రివర్, ది కౌ అండ్ ది ట్రీ హ్యావ్ అండర్టేకన్ సెల్ఫ్ లెస్ వర్క్ అండ్ వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్, ఇఫ్ మ్యాన్ హూ ఇస్ సేక్రెడ్ డస్ నాట్ టేక్ దిస్ డిటర్మినేషన్ ఆఫ్ డూయింగ్ వర్క్.
1: కనుక సజ్జనుడైన మానవుడు నది వలె, వృక్షం వలె, గోవు వలె పరోపకారము ఫలరహితమైన మార్గంలో చేయడానికి ప్రయత్నించాలి.
0: ఎ గుడ్ మ్యాన్ దేర్ ఫోర్ లైక్ ది రివర్, లైక్ ది కౌ అండ్ లైక్ ది ట్రీ షుడ్ డూ హెల్ప్ టు అదర్స్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ఎ సెల్ఫ్ లెస్ సర్వీస్.
1: స్వార్థము అనేటువంటి యొక్క పెనుభూతము మానవత్వాన్ని మరిపింపజేస్తుంది.
0: ది డెమన్ ఆఫ్ సెల్ఫిష్నెస్ మేక్స్ యూ ఫర్గెట్ ది వెరీ హ్యూమన్ నేచర్ ఇన్ యూ.
1: స్వార్థరహితమైనటువంటి యొక్క పవిత్రమైన ప్రేమ, సేవ మానవత్వాన్ని దివ్యత్వం వరకు తీసుకుని పోతుంది.
0: సెల్ఫ్ లెస్ అండ్ సేక్రెడ్ లవ్ అండ్ ప్రేమ టేక్స్ మ్యాన్ టు ది వెరీ హైట్స్ ఆఫ్ డివినిటీ.
1: మానవుడు ప్రయాణము సలుపుతున్నాడు,
0: మ్యాన్ ఈస్ పర్ఫార్మింగ్ ది జర్నీ. టు వాట్ డెస్టినేషన్ ఈజ్ హీ పెర్ఫార్మింగ్ ది జర్నీ.
1: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను తాను ఒక ప్రయాణం సలుపుతూనే ఉంటున్నాడు.
0: ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ టిల్ ది టైమ్ ఆఫ్ డెత్ he is continually performing this journey.
1: Itanu karma kshetra yatrikudu.
0: In that context, this human being is a pilgrim in the karma kshetra, in the place of work.
1: Dehamu oka chatramu.
0: The body is like a chowdhury.
1: Manasu watchman kapalakari.
0: The mind is like the watchman at that chowdhury.
1: Jeevudu yatrikudu.
0: The jeeva is the pilgrim.
1: Jeevudu yatra chestu ఈ చత్రమనే దేహం నందు కొంతసేపు నివసించి మనస్సు అనేటువంటి వాచ్మ్యాన్ యొక్క భద్రతలో తాను జీవించి తదుపరి తన యొక్క ముందు ప్రయత్నము ప్రయాణం సలుపుతూ ఉన్నాడు.
0: ది జీవ వైల్ పెర్ఫార్మింగ్ దిస్ పిల్గ్రిమేజ్ స్టేస్ ఫర్ ఎ షార్ట్ వైల్ ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ది చౌట్రీ అండర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది వాచ్మన్ విచ్ ఇస్ ది మైండ్ ఇన్ ది బాడీ.
1: ఇందులో చత్రమునకు వాచ్మ్యాన్ కు ఈ ప్రయాణం చేసేటువంటి యాత్రికునకు ఏమాత్రము సంబంధం లేదు.
0: In this, there is no kind of connection whatsoever between the pilgrim on the one hand and the chowdhury and the watchman.
1: Chatramlo undinanta variki watchman tho manaku pani avasaram.
0: While the pilgrim stays in the chowdhury, there is need for us for the watchman.
1: Tiriki mundu prayanam ayyanta variki manaku chatram tho avasaram.
0: The need for the chowdhury also lasts only so long as you make the next journey.
1: Ee naadu manamu ee chatramunaku ee kapalakariki ఈ యాత్రికునకు సన్నిహిత సంబంధాన్ని చేర్చుకుంటున్నాం మనం.
0: టుడే వీఆర్ క్రియేటింగ్ ఎ క్లోజ్ కనెక్షన్ బిట్వీన్ ది చౌట్రీ ది వాచ్మన్ అండ్ ది పిల్గ్రిమ్.
1: ఇది సరి అయినటువంటిది కాదు.
0: దిస్ ఈస్ నాట్ ది రైట్ థింగ్ టు డూ.
1: దీని వలననే మనము అనేక విధములైనటువంటి బంధనలో చిక్కుకొనుకుంటున్నాం.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మిస్టేక్ విచ్ వీఆర్ కమిటింగ్ వీఆర్ బైండింగ్ అవర్ సెల్స్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ బాండేజెస్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ సనాతనుడైన జీవుడు ఈ మిథ్యలోకంలో యాత్ర చేస్తూ దేహమనేటువంటి చౌట్రీలో కొన్ని క్షణములు మాత్రమే జీవిస్తున్నాడు, నివసిస్తున్నాడు, తదుపరి ముందు యాత్రకు ప్రారంభం చేస్తున్నాడు.
0: దిస్ జీవ హూ ఇస్ ఇండీడ్ సనాతన క్వైట్ ఎన్షియంట్ ఇన్ మేకింగ్ దిస్ జర్నీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ మిత్ హీఈస్ లివింగ్ ఇన్ దిస్ చౌట్రీ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ వైల్.
1: అయితే ఎక్కడికి ప్రయాణం?
0: వేర్ ఈస్ హీ గోయింగ్ టు ఎండ్ దిస్ జర్నీ?
1: ఎచ్చట నుండి వచ్చనో మరి అచ్చటికి ఏగుట నైజము ప్రాణి కోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మాత్రమే ప్రయాణం చేస్తున్నాడు.
0: ఫర్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు గో టు ది ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ హాస్ ఒరిజినల్లీ కమ్.
1: కానీ ఈ చత్రములో మాత్రం కొంతకాలము నివసిస్తున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు.
0: బట్ హీఈస్ లివింగ్ అండ్ టేకింగ్ రెస్ట్ ఇన్ దిస్ చౌట్రీ ఫర్ ఎ షార్ట్ వైల్.
1: ఎందువల్ల ఆ ప్రదేశానికే వెళ్ళాలి?
0: Why should he go to the place from where he has come?
1: Oka gramam nundi karyarthamai oka vidhamainatvanti gramantaram bayil deri velutam manam.
0: One person from his village wants to go out of the village and on work he wants to go to a certain other village.
1: Kani tana panini taru cheskunna tarvata vellina gramamu enta saundaryanga enta sadupayanga enta anukoolanga enta chitra vichitranga undinappatikini ఆ మనిషి ఆ ప్రదేశంలో శాశ్వతంగా జీవించడానికి ప్రయత్నం చేయదు.
0: ఆఫ్టర్ ఫినిషింగ్ ది వర్క్ విచ్ హాస్ అండర్ టేకెన్ హౌ ఎవర్ బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ అండ్ అట్రాక్టివ్ ది టౌన్ మే బి టు విచ్ హీ హాస్ గాన్ ది మ్యాన్ వుడ్ నాట్ అండర్ టేక్ టు లివ్ ఇన్ దట్ టౌన్.
1: తిరిగి తన యొక్క స్వగ్రామానికి వచ్చి చేరేంత వరకు తనకు శాంతి విశ్రాంతి శూన్యం.
0: హీ విల్ హ్యావ్ నో రెస్ట్ ఆఫ్ మైండ్ అండ్ పీస్ టిల్ హీ రిటర్న్స్ బ్యాక్ అండ్ రీచెస్ ది ఒరిజినల్ టౌన్ టు విచ్ హీ బిలాంగ్స్.
1: కనుకని ఈ మానవుడు తన స్వస్థానమునకు చేరేంత వరకు కూడాను శాంతి విశ్రాంతి చిక్కదు.
0: సో ఆల్సో దిస్ హ్యూమన్ బీయింగ్ అంటిల్ హీ రీచెస్ హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ హీ విల్ నాట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: కనుకనే భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హాస్ బీన్ సెడ్ ఆల్ ది లివింగ్ థింగ్స్ హ్యాడ్ దేర్ ఆరిజిన్ ఇన్ మీ దే ఆర్ సింప్లీ స్పార్క్స్ ఆఫ్ మైండ్.
1: సర్వభూతములు కూడాను సర్వ జీవులు కూడాను నా అంశము నుండి ఆవిర్భవించినటువంటివే అన్నారు.
0: ఆల్ జీవాస్ అండ్ ఆల్ లివింగ్ థింగ్స్ హావ్ ఓన్లీ స్టార్టెడ్ అండ్ ఒరిజినేటెడ్ ఇన్ మీ యాజ్ అంశాస్.
1: కనుకని ఈచావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం.
0: దట్ ఈస్ వై
1: సర్వభూతానాం
0: ఇట్ హాస్ బీన్ సెడ్ దట్ ఈశావాస్యం Isha covers the entire universe, everything in the universe, and all the bhutas, the living things, have been protected by me.
1: Manamu ekkata nundi vachitemo attatike cherunanta varaku kudanu manaki ee vidhamaina shanti undadu.
0: So until we reach the place from where we have come, there is no kind of rest or peace for us.
1: Yekavata mana vachina sthanamu atma sthanamu.
0: Be that as it may, the place from where we have come is the place of atma.
1: Ee atma sthanamu cherunanta varaku kudanu mana prayanamu nirviramanga kalputu ravali.
0: Until we reach this place of atma, our journey should be performed without any interruption.
1: Ee prayanamu lopala toti manavulu toti jeevulu toti pranulu manato paatu prayanam chestu unnai.
0: In this journey of ours, the fellow human beings, the fellow living things and the fellow jeevas are all co-travelers with us.
1: ఈ తోటి మానవులకు తోటి జీవులకు మన చేతనైనంత వరకు సహాయం చేసి పరమార్గాన్ని ఏమాత్రము కూడాను మరవనివ్వకుండా మనం తగిన సహాయం చేస్తూ మనతో పాటు వారిని కూడాను ప్రయాణం సలుపుతూ రావాలి.
0: టు దీస్ ఫెలో ట్రావెలర్స్ అండ్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ హెల్ప్ దెమ్ అండ్ సీ దట్ దే డూ నాట్ స్వెర్ ఫ్రమ్ ది పాత్ విచ్ దే హావ్ అండర్టేకెన్ టు గో త్రూ లైక్ అస్.
1: ఈ విద్యలు కానీ ఈ సేవలు కానీ ఈ సాధనలు కానీ సర్వము కూడాను పరస్థానమునకు చేరేటువంటి యొక్క మార్గపు యొక్క దివ్య విభూతులే.
0: దిస్ ఎడ్యుకేషన్ అండ్ దిస్ సర్వీస్ ఆర్ సాధన విచ్ యు అండర్టేక్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రీచింగ్ అండ్ ట్రావెలింగ్ అలాంగ్ ది సేమ్.
1: కనుకనే ఈ ప్రయాణం చేసేటువంటి మార్గమునందు మన పూర్వీకులు ప్రాచీనపు ఋషులు ప్రాచీనపు యోగులు ప్రాచీనపు జ్ఞానులు తపస్సు అనేటువంటి పవిత్రమైన మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
0: In this journey, our ancients, the old rishis, they have been undertaking what is called tapas in this path.
1: Tapas anaga ee naadu viru vipareetamainatundi arthamunu teesukoni bhayabhrantulaku guri avutunnaru.
0: Today, by taking an incorrect and extraordinary type of meaning for this word tapas, they are simply subjecting themselves to fear.
1: Bhayankaramaina aranyamulo nivasistu aakulalumulu tintu talakindu betti kaallu paina unchi తపింపజేయటమే తపస్ అని భావిస్తున్నారు.
0: దే హ్యావ్ ది ఐడియా దట్ తపస్ కన్సిస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ టెరిఫైయింగ్ ఫారెస్ట్ విత్ హెడ్ డౌన్ అండ్ లెగ్స్ అప్ అండ్ ఈటింగ్ ఓన్లీ లీవ్స్ అండ్ సచ్ థింగ్స్.
1: కానీ తపస్ అనగా ఇది కాదు దీని యొక్క అర్థము.
0: బట్ తపస్ డస్ నాట్ మీన్ దిస్.
1: తపస్సు మూడు విధములైనటువంటి తపస్సు ఉంటుండాలి.
0: తపస్ ఈజ్ ఆఫ్ త్రీ డిఫరెంట్ కైండ్స్.
1: శారీరక వాకు మానసిక తపస్సులు.
0: దీస్ త్రీ టైప్స్ ఆఫ్ తపస్ రిలేట్ టు వన్ బాడీలీ తపస్, టూ తపస్ రిలేటింగ్ టు యువర్ వర్డ్స్, త్రీ తపస్ రిలేటింగ్ టు యువర్ మైండ్.
1: ఇక్కడ దేహ తపస్సు శారీరక తపస్సు అనగా దీనిని మనం ఈనాడు కొంత విచారిస్తాం.
0: తపస్ రిలేటింగ్ టు ది బాడీ వీ విల్ డిస్కస్ ఇట్ నౌ టుడే టు సమ్ ఎక్స్టెంట్.
1: శారీరక తపస్సు లోపల ఐదు విధముల తపస్సు ఉంటున్నది.
0: Again, in the bodily type of tapas, there are five different kinds.
1: Bhagavat aradhana shariramto cheyatamu okka tapasu.
0: To worship God with your body is one type of tapas.
1: Antar bahir shuddhi aneetundi shariramto aacharinchatamu rendo tapasu.
0: Cleansing internally and externally with your body is
1: moodavadi rujumargamu ani telapatamu moodava tapasu.
0: The third type of tapas is to find the path of truth.
1: నాలుగవది బ్రహ్మచర్యము అన్నారు.
0: ది ఫోర్త్ వన్ ఈజ్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ.
1: ఐదవది అహింస అన్నారు.
0: ది ఫిఫ్త్ వన్ ఈజ్ అహింస.
1: ఈ ఐదు కూడాను శారీరక తపస్సులు.
0: దీస్ ఫైవ్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్సు రిలేటింగ్ టు ది బాడీ.
1: ఇక్కడ మొట్టమొదట భగవంతుని ఆరాధన, మహర్షుల యొక్క ఆరాధన, మహనీయుల యొక్క సందర్శనము, ఇవన్నీ కూడాను మానవుని యందున్నటువంటి అహంకార మమకారములు కొంతవరకు నువ్వు దూరం చేసి వినయ విధేయతను అందించడానికి ఒక విధమైనటువంటి సోపానము.
0: ది ఫస్ట్ టైప్ దట్ ఈస్ యూజింగ్ యువర్ బాడీ టు వర్షిప్ గాడ్ అండ్ టు రీచ్ గ్రేట్ సెయింట్స్ అండ్ గ్రేట్ పీపుల్. దిస్ ఈస్ ఇంటెండెడ్ టు ఎనేబుల్ యూ టు రిమూవ్ ఈగో ఇన్ యూ అండ్ టు మినిమైజ్ ది అటాచ్మెంట్ దట్ ఈస్ ఇన్ యూ అండ్ టు డెవలప్ ఎన్ అమౌంట్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ టు దీస్ గ్రేట్ పీపుల్.
1: ఈ పెద్దలను దర్శించటం చేతను, పెద్దలను పూజించటం చేతను, దైవ ఆరాధన సల్పటం చేతను మన అహంకారము నిర్మూలమైపోతుంది.
0: by worshipping and paying respect to elders and to great people, our ego will be eliminated.
1: Neeve tappani tapparam merugani daivaabhimanam perugutu lokaabhimanam taripothundi.
0: In the context and in the meaning to you that I do not know any other help except you.
1: ఈ అభిమాన అహంకారము రెండు కూడా నిర్మూలమైనప్పుడు మన వినయ విధేయతలు మానవుల్లో ఆవిర్భవిస్తాయి.
0: యువర్ రిలేషన్ టు వరల్డ్లీ థింగ్స్ విల్ డిసప్పియర్, యువర్ ఈగో విల్ బి మినిమైజ్డ్ అండ్ యువర్ అటాచ్మెంట్ విల్ బికమ్ లెస్.
1: అహంకారం ఉండినంత వరకు కూడాను వినయం మనలో ఏమాత్రం కూడాను ఆవిర్భవించదు.
0: సో లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఈగో ఇన్ అస్, హ్యూమిలిటీ విల్ నాట్ కమ్ టు అస్ టు ఎనీ డిగ్రీ.
1: అభిమానం మనలో ఉండినంత వరకు కూడాను విధేయత మనలో రాదు.
0: సో లాంగ్ యాజ్ వీ హ్యావ్ some attachments and likeness, then you will not have any amount of obedience.
1: Kanuka motta motta manam dehamuto ahankarani nirmulam gaavinchukune nimittame seva margamulo praveshinchali.
0: With the body, with the purpose of removing all ego in us completely, we should enter the path of service.
1: Idi motta modati tapassu.
0: This is the first kind of tapas.
1: Tapas anaga neevu aneka vidhamaina shramalaku gurikaanakkaraledu.
0: Tapas does not mean that you should torture yourself in many
1: ways. అన్నాను నీ వదలు విసర్జించనక్కరలేదు.
0: You do not have to give up your food.
1: అరణ్యములు పోనక్కరలేదు.
0: Don't have to go to the forest.
1: తోటి మానవుల యందు మనము సమానమైన సమాజ సేవ చేసినప్పుడే నిజమైన తపస్సుగా మారుతుంది. ఇది దేహ తపస్సులో మొట్టమొదటిది.
0: Living in the community and doing service to the fellow human beings is the first type of real tapas.
1: ఇంకా రెండవది అంతర్ బహిస్తుద్ధి. ఇది రెండవ శారీరక తపస్సులో రెండవది.
0: ది సెకండ్ బాడీలీ టైప్ ఆఫ్ తపస్ ఈస్ క్లెన్సింగ్, ఇన్నర్ క్లెన్లినెస్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లినెస్ బోత్.
1: ఇక్కడ శరీరం అంతర్బహిశుద్ధులు అనగా ఏమిటి? దేహశుద్ధి, మనోశుద్ధి, పరిశ్రమల అనగా పరిసర ప్రాంతముల యొక్క పరిశుద్ధి.
0: హియర్ ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లినెస్ మీన్స్ ది క్లెన్లినెస్ ఆఫ్ ది బాడీ, ది క్లెన్లినెస్ ఆఫ్ ది మైండ్ అండ్ ది క్లెన్లినెస్ ఆఫ్ ది నైబరింగ్ ఎన్వైరన్మెంట్.
1: ఇక్కడ దేహమును మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుకుందామో అంత ఆరోగ్యాన్ని కూడా మనం అనుభవిస్తాం.
0: హియర్ వీ షుడ్ నో దట్ టు ది ఎక్స్టెంట్ విచ్ వీ కీప్ అవర్ బాడీ క్లీన్ వీ విల్ ఎంజాయ్ దట్ అమౌంట్ ఆఫ్ హెల్త్.
1: పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించి దేహమునకు పరిశుద్ధమైనటువంటి యొక్క స్నానమును ఆచరించి మనము అన్ని విధాలా పరిశుద్ధంగా ఉండినప్పుడు పరిశుద్ధమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: వేరింగ్ క్లీన్ క్లోత్స్ and bathing and washing the body to the extent to which we keep the body clean, clean and good ideas will enter in us.
1: Inte kaakunda manasika sambandhamaina durbhavamulu, durgunamulu, durahankaramulu, durabhimanamulu kramakramina ee yokka seva cheta mana kontha varaku nu danini harikattukuntu raavadaniki avakasam untundi.
0: Not only this, by such service bad ideas and bad thoughts gradually we will be able to control these bad things relating to the mind.
1: Kevalam dehamunu bhavamunu parishuddhi cheskundinanta maatramana prayojanam ledu, mana parisara prantamulu kuda nu parishuddhanga untundali.
0: There is no benefit by simply cleaning one's body and cleansing one's mind. Our environment also should be kept very clean.
1: Mana dehamu mana manasu mana parisara prantamulu parishuddhanga undinappudu manam pavitramainatundi gaalini manam pilchukottu pavitramaina bhavamulu cheta పవిత్రమైన జీవితాన్ని సేవాది కంకర్యంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: When we can keep our body, our mind and our environment clean, it will be possible for us then to breathe good, free, clean air and keep ourselves clean.
1: ఈ దేహము, ఈ పరిసర ప్రాంతము, ఈ మనస్సు యొక్క పరిశుద్ధం కూడాను ఒక తపస్ కింద చేరినటువంటిది.
0: Here, keeping this body clean, the mind clean and the environment clean is also one tapas.
1: ఇంకా మూడవది శరీర తపస్సు లోపల రుజుమార్గము అని చెప్పాము.
0: ది థర్డ్ వన్ ఆఫ్ ది తపస్ రిలేటింగ్ టు ది బాడీ హాస్ బీన్ నేమ్డ్ ది పాత్
1: రుజుమార్గం అనగా కుట్ర, కుయుక్తి, ఈ విధమైనటువంటి యొక్క కుయుమార్గము అనగా సంకుచిత మార్గములు మనలో ఏమాత్రము లేకుండా మనస్సు, వాక్కు, క్రియ మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించటమే ఇది మూడవ తపస్సు.
0: ది థర్డ్ కేటగిరీ ఈజ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, విచ్ మీన్స్ without having any narrow ideas and without creating crookedness in your work and in your task, to keep your word, your thought and your deed together.
1: Yuktito marokarini mosaputtadam kani kuyuktito edo tappinchukovadaniki prayatnam cheyadam kani sankuchitamaina bhavamulu pradarshinchadam kani ee rujumargamulo ye matram kodano pravesha pettakoddu.
0: By being clever and trying to deceive others by your cleverness and having a narrow idea should never be brought into this path of truth.
1: కేవలం నీవు సేవ చేయకపోయినప్పటికీ సేవ చేస్తున్నట్టుగా యజమానుకు నటించటం కూడాను కుయుక్తి కిందనే చేరుతుంది.
0: వైల్ నాట్ డూయింగ్ ఎనీ సర్వీస్ ప్రిటెండింగ్ టు డూ సమ్ సర్వీస్ అండ్ వాంట్ టు డిసీవ్ యువర్ మాస్టర్, దిస్ ఈజ్ ఆల్సో ఎ బ్యాడ్ క్రికెట్ పాత్.
1: సంకుచిత భావము, సంకుచిత భావం అనగా చిన్న చూపులు, చిల్లర భావములు మన హృదయంలో ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
0: నారో ఐడియాస్ అండ్ నారో విజన్, సచ్ థాట్స్ షుడ్ నాట్ ఎంటర్ అవర్ హార్ట్.
1: దీనినే లుక్ అప్, ఎయిమ్ హై అని రెండు మార్గంలో చెప్తూ వచ్చారు.
0: దిస్ హాస్ ఆల్సో బీన్ స్టేటెడ్ టూ వేస్, లుక్ అప్, ఎయిమ్ హై.
1: ఇది రుజు మార్గానికి సరియైన తపస్సు.
0: దిస్ ఈస్ ద రైట్ కైండ్ ఆఫ్ తపస్ ఫర్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇంకా బ్రహ్మచర్యము, బ్రహ్మచర్యం అనగా కేవలము పరిశుద్ధమైన భావముల చేత, పరమాత్మమైన ప్రేమ చేత ఒక కామచర్యలు కాని, ఒక విధమైన దుర్భావములు కాని హృదయంలో చేరనివ్వకుండా చేసుకోవటమే ఇది బ్రహ్మచర్యం యొక్క లక్షణము.
0: ది ఫోర్త్ వన్ ఈజ్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ. ది ట్రూ టైప్ ఆఫ్ సెలిబసీ షుడ్ బి వన్ దట్ యు డో నాట్ ఎంటర్టైన్ ఇన్ యువర్ మైండ్ ఎనీ బ్యాడ్ ఐడియాస్ ఆర్ బ్యాడ్ థాట్స్.
1: ఏతావాత బ్రహ్మచర్యం అనగా ఏమి, సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం చేత అనుసరించడమే బ్రహ్మచర్య.
0: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ బ్రహ్మచర్య ఈజ్ వట్ ఎవర్ యూ డూ టు హ్యావ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ దట్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్, దిస్ విల్ బి కాల్డ్ బ్రహ్మచర్య.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితే బ్రహ్మచర్య.
0: ది ఒబీసెన్స్ యూ డూ టు ఆల్ ది జీవాస్ విల్ గో టు కేశవ.
1: అందరి ఎందు కూడా నువ్వు దైవత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని విశ్వసించడమే బ్రహ్మచర్యం.
0: To believe in the truth that God is present in everyone, this is an aspect of brahmacharya.
1: ఇది దేహ తపస్సులో నాలుగవది.
0: This is the fourth type of tapas related to
1: అహింస. ఐదవది.
0: The fifth one is అహింస.
1: అహింస అనగా ఇతరులను బాధ పెట్టడము, ప్రాణులను హింసించటము, ఇది మాత్రమే హింస అని మనం భావిస్తున్నాము. చాలా పొరపాటు.
0: We generally think that troubling others and causing harm to living people is హింస. This is not right.
1: కేవలం దేహరీతిగా ఇంకొక దేహాన్ని హింసించినంత మాత్రమన, వాక్కురీతిగా ఇంకొకరి మనసు నొప్పించకుండా ఉండినంత మాత్రమన అహింస కాదు.
0: ఇఫ్ జస్ట్ యూ టేక్ కేర్ టు సీ దట్ యువర్ బాడీ డస్ నాట్ ట్రబుల్ అనదర్ బాడీ ఆర్ యువర్ మైండ్ డస్ నాట్ హార్మ్ అనదర్ మైండ్, దట్ అలోన్ కెనాట్ బి కాల్డ్ అహింస.
1: అహింస అనగా ఆత్మ నిగ్రహమును ప్రకటించటమే అహింస.
0: ది వర్డ్ అహింస మీన్స్ టు బి ఏబుల్ టు ప్రొక్లెయిమ్ అండ్ ప్రాక్టీస్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఆత్మ.
1: సహనమే అహింస.
0: To be patient is ahimsa.
1: Kanuka ee sahanam aneetundi daarini manam ee naadu abhirudhi ganchukundumo adi sariyinaatundi ahimsa.
0: The day when we can promote this patience in us to be able to withstand other
1: mana indriya nigrahamunu manaku prayatnam cheskovatamu idi oka seva lopala pradhanamaina ahimsa ga roopondutundi.
0: The practice by which we can control our sensory organs, that will become
1: eppudu manam indriyanni nigrahinchukundumo appudu kathinamaina vaaku kaani, కఠినమైన చర్యలు కాని, కఠినమైన చూపు కాని మనలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
0: వన్స్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ సెన్సరీ ఆర్గన్స్, నైదర్ ఎ హార్ష్ వర్డ్ నార్ ఎ హార్ష్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ విజన్ విల్ ఎవర్ కమ్.
1: కేవలం వాక్కును మాత్రం కఠినంగా రాకూడదని వాక్కును మాత్రమే అరికట్టుకుంటూ పోతే మిగిలినటువంటివి ఏవి గతి పడుతుంది?
0: ఇఫ్ యూ సింప్లీ కంట్రోల్ అవర్ టంగ్ అండ్ డూ నాట్ అటర్ ఎ హార్ష్ వర్డ్ వాట్ అబౌట్ ది అదర్ సెన్సరీ.
1: కనుక మొట్టమొదట ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటే సర్వ ఇంద్రియములు కూడా సమస్తమైన ప్రేమ మార్గంలోనే ప్రవేశిస్తాయి.
0: ఇఫ్ ఎస్ ద ఫస్ట్ స్టెప్ వీ కెన్ కంట్రోల్ ఆల్ ది సెన్సరీ ఆర్గన్స్ ఎవ్రీ వన్ ఇన్ యువర్ బాడీ విల్ ఫాలో దట్ కంట్రోల్.
1: ఇది శారీరక తపస్సులో ఐదవది.
0: దిస్ ఈస్ ది ఫిఫ్త్ వన్ ఇన్ ది
1: ఐదు కూడాను చేరి శారీరక తపస్సు అనే చెప్పవచ్చు.
0: ఆల్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్ టుగెదర్ కెన్ బి కాల్డ్ బాడీలీ తపస్.
1: ఇంకా రెండవది వాక్ తపస్.
0: ది సెకండ్ వన్ ఈస్ ది తపస్ ఆఫ్ యువర్ వర్డ్.
1: ఈ యొక్క పదములు ప్రేమమయమైనటువంటివిగా ఉండాలి.
0: ది వర్డ్స్ విచ్ యు అటర్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ప్రేమ ఆర్ లవ్.
1: మనము ఏ పదము పలికినప్పటికీ మనస్సుతో హృదయముతో మనము దానిని చేర్చి పలకాలి.
0: వాట్ ఎవర్ వర్డ్ వి అటర్ దట్ వర్డ్ షుడ్ కమ్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఆఫ్ యువర్ మైండ్.
1: సత్యమునే పలకాలి.
0: ట్రూత్ అలోన్ షుడ్ బి అటర్డ్.
1: సత్యం నాస్తి పరో ధర్మ అని ఈ సత్యం అనేటువంటిదే వాక్ తపస్సు.
0: అదర్ దెన్ ట్రూత్ దేర్ ఇస్ నో ధర్మ విచ్ వీ కెన్ రియల్లీ ప్రే.
1: సత్యము సత్యము కదా అని పరులను బాధించేటువంటి యొక్క సత్యం కూడా మనం చెప్పకూడదు.
0: విత్ ది ఫీలింగ్ దట్ ట్రూత్ ఇస్ ట్రూత్ వీ షుడ్ నాట్ అటర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్.
1: ప్రియం బ్రూజాత్,
0: స్పీక్ ది ట్రూత్. స్పీక్ దట్ ట్రూత్ విచ్ కాజెస్
1: ప్రేమతో ఉండాలి. నప్రూజాత్ సత్యం అప్రియం.
0: అన్ప్లెజెంట్ ట్రూత్ డు నాట్ బి అటర్డ్.
1: కనుకనే భగవద్గీత యందు అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయతన్నాడు. ఈ సత్యం అనేటువంటిది కూడా ప్రీతిగా హితంగా శాంతిగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్ ఇట్ మస్ట్ బి ట్రూత్ ఫిల్డ్ విత్ ప్రేమ అండ్ ఫిల్డ్ విత్ గుడ్నెస్.
1: ఏ విధమైనటువంటి ఉద్రేకం కూడా ఉంటుండకూడదు.
0: దేర్ షుడ్ బి నో టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫోర్స్ వెన్ యు అటర్ ది వర్డ్.
1: పరమశాంతంగా ఒక ప్రేమతో ఆ సత్యాన్ని కూడాను హృదయానికి ఆహ్లాదం అందించేటువంటిదిగా ఉంటుండాలి.
0: విత్ గ్రేట్ పీస్ అండ్ విత్ నో ఫోర్స్ అండ్ విత్ లవ్ ది ట్రూత్ మస్ట్ బి వన్ విచ్ విల్ బి గివెన్ ప్లెజర్.
1: వాక్ తపస్సు అన్నారు.
0: దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది తపస్సు ఆఫ్ ది వర్డ్.
1: మన నిత్య జీవితంలో మనం ఉచ్చరించేటువంటి ప్రతి పదమును కూడాను తపస్సు కిందనే పరిణమించిపోవాలి.
0: ఇన్ అవర్ డైలీ లైఫ్ ఆల్ ది వర్డ్స్ దట్ వి అటర్ షుడ్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఎ తపస్ డిస్క్రైబ్డ్ యాజ్ నౌ.
1: మన వాక్కును ఈనాడు అనేక విధములైనటువంటి పెద మార్గములో ప్రవేశపెడుతున్నాం.
0: ది వర్డ్స్ వి అటర్ టుడే ఆర్ బీయింగ్ పుట్ అలాంగ్ సెవరల్ రాంగ్ పాత్.
1: మన యొక్క దోషములను మనం కప్పిపుచ్చుకునే నిమిత్తమై సత్యం వలె దానికి కొన్ని రకములైనటువంటి యొక్క షేప్ ఇచ్చి అసత్యాన్ని వినియోగపెడుతున్నాం.
0: టు కవర్ అవర్ ఓన్ ఫాల్ట్స్ వీఆర్ యూజింగ్ ట్రూత్ ఫర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫార్మ్ అండ్ ఔటర్ కవర్ అండ్ వీఆర్ యూజింగ్ ట్రూత్.
1: మన కష్టములను తప్పించుకునే నిమిత్తమై అసత్యాన్ని కూడా సత్యంగా రూపొందింప చేసుకుంటున్నాం.
0: టు ఎస్కేప్ ఫ్రమ్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ వీఆర్ గివింగ్ ఎ ఫార్మ్ ఆఫ్ ట్రూత్ ఫర్ అన్ట్రూత్ యాజ్ వెల్.
1: మనకు కష్టములు నష్టములు వచ్చిన కూడా పర్వాలేదు, సత్యాన్ని మనము ఒక విధమైనటువంటి తపస్సు కింద మనము దానిని అనుభవింప చేసుకోవాలి.
0: ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూఆర్ సబ్జెక్టెడ్ టు పెయిన్ అండ్ లాస్.
1: సత్యమునకు ఆదర్శ పురుషుడు హరిశ్చంద్రుడు.
0: వీ మస్ట్ యూజ్ ట్రూత్ ఫర్ ఎ గుడ్ పర్పస్.
1: తన సత్యాన్ని తాను నిలుపుకునే నిమిత్తమై సత్య ప్రతిజ్ఞ చేసే నిమిత్తమై సత్య తపస్సును ఆవిర్భవింప చేసుకునే నిమిత్తమై తాను అనేక కష్టములకు గురి అయ్యాడు.
0: The ideal person for demonstrating truth is Harishchandra. Harishchandra, with a view to adhere to truth under any circumstance, he submitted himself to several difficulties.
1: Tana illalunu tana kumarunni kudanu ammukunnadu.
0: He sold his wife and his son for the purpose of maintaining truth.
1: Kattagadapatiki tanannu thane vikrayinchukunnadu.
0: At the very end he sold himself for that purpose.
1: Kumarudu gatinchina samayam lopala swasanamulo aa illalainatundi Chandramati aa dead body ఆ మృతిక కళేబరం పెట్టుకుని సుంకమును చెల్లించడానికి చేత కానటువంటి పరిస్థితిలో ఏడుస్తూ ఉంటుండాలి.
0: అట్ ది డెత్ ఆఫ్ ది సన్ ది మదర్ వైఫ్ చంద్రమతి వాజ్ హ్యావింగ్ ది డెడ్ బాడీ ఆఫ్ ది సన్ విత్ హర్ అండ్ వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు పే ది ట్యాక్స్ ఇన్ ఆర్డర్ టు క్రిమేట్ దట్ బాడీ ఆఫ్ ది సన్.
1: అప్పుడు కూడాను హరిశ్చంద్రుడు అక్కడ సత్యాన్ని తప్పక తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే నిమిత్తమై డ్యూటీ ఇస్ గాడ్ తాను ఒక సేవకుడు తాను శ్మశానంలో డ్యూటీ చేస్తున్నాడు. సుంకము లేకుండా ఆ యొక్క కళేబరాన్ని బర్న్ చేయడానికి వీలు కాదని ఆ ఇల్లాలైన కుమారుడైన తన డ్యూటీని సక్రమంగా చేస్తూ వచ్చాడు.
0: అట్ దట్ టైమ్ హరిశ్చంద్ర వాజ్ అ సర్వెంట్ సర్వింగ్ సంబడి ఎల్స్ అండ్ డూయింగ్ డ్యూటీ అట్ ది బెరియల్ గ్రౌండ్ అండ్ ఇట్ డిడ్ నాట్ మ్యాటర్ వెదర్ ఇట్ వాజ్ హిస్ వైఫ్ ఆర్ హిస్ చైల్డ్ హీ స్టక్ టు ట్రూత్ అండ్ ఇట్ డిడ్ హిస్ డ్యూటీ.
1: హరిశ్చంద్రునకు సత్య హరిశ్చంద్రుడు అని సార్థక నామం నిలిచిపోయింది.
0: That is why Harishchandra has got the name Satya Harishchandra, which is a permanent name.
1: Etti avasthalu endaina kodanu manam asatyaniki avakasam nandinchukodu.
0: Under no circumstances should we give room to utter untruth.
1: Lokam satyam ani bhrantito naa illalu naa kumarudani ento alladina ee deham ippudi kattalen kaalchito illalun ledu putrudum thodai raadani Harishchandrudu gattiga prapanchaniki chaataadu. Ee samayamnandu ఒక ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చారు. ఈ ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చే సమయం లోపల ఊర్లకు బంధుమిత్రులు శ్మశానం వరకు వెళ్లినారు.
0: హరిశ్చంద్ర ప్రొక్లెయిమ్ టు ది వరల్డ్ దట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ ది పొజిషన్ ఈస్ అట్ ది టైమ్ ఆఫ్ వన్స్ డెత్ అండ్ క్రిమేషన్ ది బాడీ విచ్ వాజ్ సో మచ్ అటాచ్డ్ టు హిజ్ ఓన్ వైఫ్ అండ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ ఇట్ విల్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దట్ వైఫ్ అండ్ ది సన్ అండ్ దిస్ యాక్చువల్లీ వాజ్ ప్రొక్లెయిమ్డ్ బై హిమ్ when a rich man's body was brought into the burial ground and was being cremated. With the body came thousands of relatives and friends only up to the burial ground.
1: నిప్పు పెట్టారు అందరూ ఇండ్లకొచ్చారు.
0: the body was set fire to before cremation and all of them returned
1: home. కొంతసేపు అయిన తర్వాత ఎవ్వరూ లేరు. ఆ దేహం ఏం చేసింది? ఈ వేడి వల్ల అటు లేచింది పైన కాలం బొంగటం వల్ల.
0: After some time, there was nobody. But this dead body, on account of the fire and the tension in the spinal column, the body just got up and sat.
1: ఇక్కడ కావిరి గాచుకున్నటువంటి హరిశ్చంద్రు దగ్గరికి వెళ్ళాడు. అయ్యో బ్రతికినాడు కదా అని కొంతసేపు లేచి తర్వాత మరి పండుకుంది.
0: హరిశ్చంద్ర, హూ వాజ్ అటెండింగ్ ఎట్ ది క్రెమటోరియం, హీ జస్ట్ వెంట్ నియర్ ది బాడీ థింకింగ్ దట్ ది మ్యాన్ హాస్ కమ్ బ్యాక్ టు లైఫ్.
1: అప్పుడు హరిశ్చంద్రుడు యోచిస్తున్నాడు, అయ్యో పాపము, లేచి నా భార్య నా బిడ్డలు ఉన్నారా లేదని చూచి ఎవరు లేకపోవటం తిరిగి పండుకున్నాడు అనుకున్నాడు పాపం.
0: ఆఫ్టర్ ఫ్యూ మోమెంట్స్ ది బాడీ స్లెప్ట్ అగైన్ ఫ్లాట్. దెన్ హరిశ్చంద్ర సేస్, ఓ దిస్ పూర్ బాడీ హెస్ గాట్ అప్ టు సీ ఇఫ్ హిస్ వైఫ్ అండ్ రిలేషన్స్ ఆర్ స్టిల్ హియర్. ఫైండింగ్ దట్ దర్ ఇస్ నోబడీ దేర్ అండ్ దే హావ్ ఆల్ గాన్ హోమ్, ది బాడీ స్లీప్స్ అగైన్, ఫాల్స్ డౌన్.
1: ఈ సత్యాన్ని మరొక తూరి తన హృదయంలో చేసుకున్నారు. ఎవరు భార్య, ఎవరు పుత్రులు, ఎవరు బంధువులు, ఎవరు మిత్రులు, ఇవంతా కూడాను మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని సర్వజీవుల యొక్క ప్రేమతత్వాన్ని సర్వులు ఎందుకు ప్రసరింపచేస్తూ వచ్చాడు.
0: హరిశ్చంద్ర రిమైండెడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ వన్స్ అగైన్ అండ్ టోల్డ్ హిమ్సెల్ఫ్ దట్ హూ ఇస్ ది మదర్, హూ ఇస్ ది సన్, వాట్ ఈస్ యువర్ వెల్త్. దేర్ ఇస్ నో మదర్, దేర్ ఇస్ నో సన్, దేర్ ఆర్ నో రిలేషన్స్, దేర్ ఇస్ నో వెల్త్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
1: కనుకనే సత్య మార్గమునందు మనం ప్రయాణం చేసుకున్నప్పుడు సత్యమైన రిలేషన్స్ మనం డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి గావించుకోవాలి.
0: సో వెన్ వీ వాంట్ టు ట్రావెల్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, వీ షుడ్ డెవలప్ ఏ రిలేషన్షిప్ విచ్ ఇస్ రియల్లీ ట్రూత్ఫుల్ రిలేషన్షిప్.
1: దేహం సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు కానీ, బిడ్డలు సుతులు కానీ, సోదరులు కానీ, సర్వులు కూడా ఏదో ఒక కాలంలో మన దేహాన్ని వారైనా, వారి దేహాన్ని మనమైనా వదిలిపెట్టి పోక తప్పదు.
0: The relations in the form of father and mother to this body, or relations and brothers to this body, sometime or other, either they or we have to leave each other and part from each other.
1: పూర్వము తల్లి ఎవరు, కుమారుడు ఎవరు?
0: When one is not born, who is the mother and who is the son?
1: పెళ్లి కాక పూర్వము భర్త ఎవరు, భార్య ఎవరు?
0: When the marriage did not take place, who is the husband?
1: పెళ్లి అయిన తర్వాతనే భార్య భర్త.
0: It's only after marriage one becomes a husband.
1: పుట్టిన తర్వాతనే తల్లి కొడుకు.
0: It's after birth we talk of a mother.
1: దానికి ముందు ఎవ్వరికి ఎవ్వరికి సంబంధం లేదు.
0: Before that there is no relation between anyone and another.
1: అందరు దైవాంశ సంభూతులే.
0: All are simply relations of God.
1: కనుక ఇవన్నీ మన కల్పన చేత మన సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ వస్తున్నాం.
0: All these by our own creations are promoted as relationships between bodies.
1: ఇవి మార్పు చెందేటువంటివి క్రమక్రమేణ.
0: These are relationships which will have to change with time.
1: ఈనాడు కోడలుగా ఇంటికి వచ్చినటువంటి ఒక స్త్రీ ఇంకొక 20 సంవత్సరాలైతేనే ఆమె అత్తగా మారిపోతుంది.
0: టుడే ఎ గర్ల్ హూ కమ్స్ టు ది హౌస్ యాజ్ ఎ డాటర్ ఇన్ లా, ఆఫ్టర్ 20 ఇయర్స్ షీ బికమ్స్ ది మదర్ ఇన్ లా.
1: కనుక మార్పు చెందేటువంటివి అన్ని.
0: దీస్ ఆర్ ఆల్ దేర్ ఫోర్ చేంజింగ్ థింగ్స్.
1: మార్పు చెందినటువంటి సంబంధాన్ని మన సాధకుడు అభివృద్ధి చేసుకోవాలి.
0: అవర్ సాధకాస్ షుడ్ ప్రమోట్ ఎ రిలేషన్షిప్ విచ్ డస్ నాట్ చేంజ్.
1: మన నిజమైనటువంటి తండ్రి, మన ఆధ్యాత్మిక మార్గమునందున్నటువంటి తండ్రి సత్యమే తండ్రి.
0: అవర్ ట్రూ ఫాదర్, ది వన్ హూ ఇస్ అవర్ ఫాదర్ అండ్ ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈస్ ట్రూత్.
1: మన ప్రేమనే తల్లి,
0: అవర్ ప్రేమ ఇస్ ది మదర్.
1: మన జ్ఞానమే మన కుమారుడు,
0: అవర్ విజ్డమ్ ఇస్ అవర్ సన్.
1: మన శాంతమే మన పుత్రిక,
0: అవర్ పీస్ ఇస్ అవర్ డాటర్.
1: మన భక్తి మన సోదరుడు,
0: అవర్ డివోషన్ ఇస్ అవర్ బ్రదర్.
1: యోగులే మన మిత్రులు,
0: ది యోగీస్ ఆర్ అవర్ ఫ్రెండ్.
1: ఈ సంబంధాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ షుడ్ బి ప్రమోటెడ్ బై అస్.
1: సత్యము ఎప్పటికీ మారనటువంటిది. ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ. కనుక ఇది శాశ్వతమైన తండ్రి.
0: ట్రూత్ ఈజ్ అన్చేంజింగ్. ట్రూత్ ఈజ్ వన్ బట్ నాట్ టూ.
1: ప్రేమ, ప్రేమ పవిత్రమైన, విశాలమైన, దివ్యమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ అన్ని ప్రేమల కంటే సముద్రం వంటి ప్రేమ. కనుక ఇది ఏనాడు కూడా చిన్న భిన్నం కానటువంటిది.
0: సీక్రెట్ టైప్ ఆఫ్ ప్రేమ, బ్రాడ్ ప్రేమ ఈజ్ లైక్ ది ఓషన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ప్రేమ విల్ నెవర్ స్ప్లింటర్ ఆర్
1: చేంజ్. కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ అన్నారు.
0: సో ఇట్ హెస్ బిన్ సెడ్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమనే మన తల్లిగా మనం తీసుకోవాలి.
0: We should take that kind of love as
1: ఈ ప్రేమ మనల్ని ఎడబాటి చేసేటువంటిది ప్రేమ తల్లి కాదు.
0: దిస్ ఇస్ నాట్ ది టైప్ ఆఫ్ మదర్ హూ విల్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: మన జ్ఞానము, విజ్డమ్ ఈజ్ సన్.
0: అవర్ విజ్డమ్ ఈజ్ అవర్ సన్.
1: ఈ జ్ఞానం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు.
0: దిస్ విజ్డమ్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ విల్ చేంజ్.
1: దీనిలో మనము మూడు మార్గాన్ని మనం విచారించాలి.
0: ఇన్ దిస్ పాత్ ఆఫ్ విజ్డమ్ వీ షుల్ హావ్ టు రికగ్నైజ్.
1: ఒకటూరి వచ్చినా తిరిగి పోదు.
0: ఇఫ్ దిస్ విజ్డమ్ కమ్స్ టు అస్ వన్స్ ఇట్ విల్ నాట్ గో బ్యాక్ అగైన్.
1: ఒకటూరి పోయినా తిరిగి రాదు.
0: ఇఫ్ వీ హావ్ లాస్ట్ ఇట్ వన్స్ అండ్ ఇఫ్ ఇట్ హస్ గాన్ ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్.
1: ఇది పోదు రాదు ఇది మూడు ఉన్నాయి.
0: దిస్ డస్ నాట్ గో దిస్ డస్ నాట్ కమ్.
1: ఈ మూడు కూడా మన హృదయంలో నివసిస్తున్నాయి.
0: దీస్ త్రీ ఆర్ లివింగ్ ఇన్ అవర్ హార్ట్.
1: ఒకటూరి వచ్చినా పోదు అది జ్ఞానం.
0: వాట్ కమ్స్ వన్స్ విల్ నాట్ గో దాట్ ఈస్ విజ్డమ్.
1: ఒకటూరి పోయినా తిరిగి రాదు అజ్ఞానం.
0: వన్స్ ఇట్ గోస్ ఇట్ వోంట్ కమ్ బ్యాక్ టు అగైన్ దాట్ ఈస్ ఇగ్నోర్.
1: పోదు రాదు ఇది బ్రహ్మతత్వం.
0: ది ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మ నైదర్ గోస్ నార్ కమ్స్.
1: ఆత్మతత్వం దానిని మనం ఈనాడు పరిశోధన చేయాలి.
0: దిస్ ఇస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఇట్ ఇస్ దాట్ ద
1: కనుకనే అనేక పర్యాయములు మనము చదువుతూనే ఉంటుంటాం. ది వన్ యూ థింక్ యు ఆర్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ది వన్ యూ రియలీ ఆర్ యు ఆర్ నాట్ వన్ పర్సన్ అని మనం అనేక పర్యాయం చదువుతుంటాం.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ రీడ్ ది త్రీ ఆస్పెక్ట్స్ దే ఆర్ ది వన్ దట్ యూ థింక్ యు ఆర్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ అండ్ ది వన్ యూ రియలీ ఆర్ దీస్ త్రీ వీ ఆర్.
1: అనగా ది వన్ యూ థింక్ యు ఆర్ మన భౌతికమైనటువంటి యొక్క శారీరం యొక్క సంబంధం.
0: The one you think you are relates to the body. This is the material body.
1: The one others think you are, idi nee yokka jeeva tattvam.
0: The one others think you are, this is the jeeva aspect in you.
1: The one you really are, adi atma tattvam.
0: The one you really are is the aspect.
1: Jeeva tattvam hetchu pallamuluga maaripovachu. Keerti maryadalalo palgonavachu.
0: The aspect of jeeva can grow and can diminish. It can give you reputation, you may lose reputation.
1: Inka deha tattvamulona క్షీణించవచ్చు అభివృద్ధి కావచ్చు.
0: ఇన్ ది బాడీ ఆస్పెక్ట్ ఇట్ మే గ్రో ఇట్ మే బికమ్ డెకడెంట్.
1: కానీ ఆత్మతత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా ఒకే స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి నిర్మలం నిశ్చలం నిస్వార్థమైనటువంటి ఒక స్థితిలో ఉంటుంటుంది. దీనిని నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
0: But the aspect of Atma is unchanging and is neither growth nor decadence. It will remain permanent. This has been described as the pure
1: state. ఈ తత్వాన్ని ఏనాడు మనం గుర్తించుకుందుమో గుర్తించుమో ఆనాడే మన నిజ స్వరూపాన్ని మనం ప్రకటించిన వారం అవుతాం.
0: Only on that day when we recognize this aspect of Atma will we have understood and proclaimed our true form.
1: దీనినే జీసస్ కూడాను మొట్టమొదట I am the messenger of God అన్నాడు. అనగా దేహ రీతి లోపల నేను ఈ జగత్తునకు ఒక మెసెంజర్ గా వచ్చాను అన్నాడు.
0: ది సేమ్ హాస్ బీన్ ఎక్స్ప్రెస్డ్ బై జీసస్ బై సేయింగ్ ఫ్రమ్ ది బాడీలీ ఆస్పెక్ట్ ఐ ఆమ్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: ఒక్క జీసస్ ఏ కాదు మెసెంజర్, మీరందరూ కూడా మెసెంజర్స్.
0: నాట్ ఓన్లీ జీసస్ ఈజ్ ఎ మెసెంజర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
1: కానీ ఈ మెసెంజర్స్ అంతా ఈనాడు మిస్ ఇండియన్స్ గా తయారైపోతున్నారు.
0: But you are all messengers. Unfortunately today, all these messengers are turning into messengers.
1: Indians. ఈనాడు మనము ప్రతి ఒక్కరు కూడాను మెసెంజర్ గా మన యొక్క ఈ పవిత్రమైన దివ్య దీనిని జగత్తులో చాటడానికి ప్రయత్నం చేయాలి.
0: టుడే ఎవ్రీ వన్ ఆఫ్ us as a messenger to proclaim this aspect of truth in the world.
1: ఈ మెసెంజర్ ను మనం పంచుతూ పోవటం వల్ల ఏమైపోతుంది, మన రిలేషన్షిప్ పెరుగుతూ వస్తుంది.
0: When we broadcast such a message amongst the people of the world, then our relationships will go on increasing.
1: మొట్టమొట్ట I అనుకుంటున్నా నీకు నీవు మాత్రమే తైలం పైన ఉన్నటువంటి యొక్క నీటి బొట్టు వరే ఉంటున్నావు.
0: ది స్టార్టింగ్ పాయింట్ యు ఆర్ ఎన్ ఐ ఎన్ ఇండివిజువల్ ఐ లైక్ ది డ్రాప్ ఆఫ్ ఆయిల్ ఆన్ ఎ సర్ఫేస్ ఆఫ్ వాటర్.
1: కానీ నేను నీవు అని ఇతరులకు సేవ చేయడానికి పోతే ఐ ప్లస్ యు వి అయిపోతుంది.
0: బట్ వన్స్ యు గో టు డూ సర్వీస్ టు అదర్స్ దెన్ ఐ ప్లస్ యు విల్ బికమ్ వి.
1: ఈ విధంగా ఐ ప్లస్ యు ఐ ప్లస్ యు ఐ ప్లస్ యు ఐ ప్లస్ యు వి వి వి వి ఇది చాలా పెరిగిపోతూ వస్తుంది.
0: In this manner, this grows, I plus you, we, and this we grows into a large number of we.
1: ఈ we plus he అని మరి తరిగితే దాన్ని చేర్చుకోవాలి, అప్పుడు he అయిపోతుంది. we ఉండదు, I ఉండదు, you ఉండదు.
0: In this manner, we join him, it will become we plus he. The we will disappear, the I has already disappeared, only he remains.
1: కనుకనే మొట్టమొదట మనము I am the messenger of God అనేటువంటి I నుంచి మనం స్టార్ట్ చేయాలి.
0: The starting point, therefore, is in the first instance to tell yourself that you are the messenger of God.
1: తదుపరి ఐ ఎమ్ ది సన్ ఆఫ్ గాడ్.
0: ది నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఐ ఎమ్ ది సన్ ఆఫ్ గాడ్.
1: కారణమేమనగా మెసెంజర్ వేరే ఉన్నాడు, మాస్టర్ వేరే ఉంటున్నాడు. మాస్టర్ కు మెసెంజర్ కు చాలా దూరంగా ఉంటుంది.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఇస్ అ మెసెంజర్ అండ్ దేర్ ఇస్ అ మాస్టర్. దేర్ ఇస్ అ డిస్టెన్స్ బిట్వీన్ మెసెంజర్ అండ్ మాస్టర్.
1: రిలేషన్షిప్ కూడా ఎక్కువగా లేదు.
0: దేర్ ఇస్ నాట్ సచ్ క్లోజ్ రిలేషన్షిప్.
1: ఇది క్రమక్రమేణా ఈ యొక్క బాంధవ్యం పెరిగిపోవటం వల్ల ఐ అండ్ యు ఆర్ వన్ అని కొంతవరకు నువ్వు మరి మూడో స్టెప్ లో పోతుంటుంటాడు.
0: లేటర్ యాజ్ రిలేషన్షిప్ బికమ్స్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఐ అండ్ యు ఆర్ వన్.
1: రెండవ దీంట్ లోపల ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ వస్తుంది. సన్ ఆఫ్ గాడ్ లోపల ఏమవుతుంది, తండ్రి యొక్క వెల్త్ కు, తండ్రి యొక్క ఫిగర్ కు, తండ్రి యొక్క బ్లడ్ కు తండ్రి సంబంధం ఏర్పడుతుంది.
0: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ టెల్ అవర్ సెల్ఫ్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్, దేర్ ఇస్ అ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ది వెల్త్ ఆఫ్ ది ఫాదర్, ది ఫార్మ్ ఆఫ్ ది ఫాదర్, ది బ్లడ్ ఆఫ్ ది ఫాదర్.
1: క్రమక్రమేణా పెరిగిపోతూ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నారు.
0: గ్రాడ్యువలీ గ్రోయింగ్ ఇన్ దిస్ మేనర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: అదే విధంగానే మనం ఈనాడు మొట్టమొదట ఒక విధమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించి తద్వారా నేను మెస్సెంజర్ మెస్సెంజర్ అనేటువంటి దాంట్లో మనం సేవను చేయాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ టుడే వీ షుడ్ ఎంటర్ ఎ పాత్ అండ్ యాజ్ ఎ మెస్సెంజర్ వీ షుడ్ డూ సర్వీస్.
1: దీనినే డివైన్ అన్నారు. లాస్ట్ లోపల ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి దాన్ని ఈ ఆత్మశక్తి దివ్య శక్తి దివ్యమైన మార్గము అని చెప్తూ వచ్చారు.
0: దిస్ పాత్ has been described as the divine path. Until you end up by saying, I and my father are one, you become one with the Atma.
1: Work without love, deplorable. Work with love, desirable. Love without duty is divine.
0: Work without love is deplorable. Work with love is desirable.
1: Love without duty is divine.
0: Love without duty is divine.
1: కనుక ఈ మూడింటి మార్గం లోపల మనము లవ్ వితౌట్ డ్యూటీ. డ్యూటీ మీన్స్ ఏమిటంటే డ్యూటీ అనే దాంట్లో మన పని అనుకోకూడదు. మనం ఇక డ్యూటీ అనగా ఫోర్స్, ఇంకొకరి బలవత్తం లేనటువంటి పని అని ఒక అర్థం.
0: హియర్ డ్యూటీ మీన్స్ డ్యూటీ విత్ ఫోర్స్ విత్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ డ్యూటీ విదౌట్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: ఇక్కడ మీరు మూడు విధములైనటువంటి అర్థాలు మీరు తీసుకోవాలి.
0: యూ హ్యావ్ టు టేక్ త్రీ టైప్స్.
1: మన భారతీయులు యందు కర్తవ్యం ఒక్కటి.
0: In our language, in our context, duty is described in three ways. One is kartavya.
1: Sambandham marokati.
0: The second one is connection, sambandham.
1: Nirbandham inkokati.
0: The third one is compulsion or nirbandham.
1: Nirbandham, sambandham, kartavyam. Moodu vidhamulaina padamulato bharatiyulu tama jeevitanni sagistu pothunnaru.
0: In three different words, they have been taking their life in three ways. Compulsion, connection and kartavya.
1: ఈ నిర్బంధం అనేటువంటిది ఏమైపోతుందంటే కొన్ని విధమైనటువంటి యొక్క డ్యూటీ కింద చెప్తూ వస్తున్నారు ఈనాడు.
0: సమ్ టైమ్స్ దిస్ కంపల్షన్ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డ్యూటీ.
1: ఇది ఎట్లా, ఇది ఏ విధమైనటువంటి ఒక ఫోర్స్ ఒక విధ నిర్బంధంలో ఉంటుండాలి.
0: వీ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఇస్ కనెక్టెడ్.
1: ఈనాడు ఒక ఆఫీస్ కు ఒక అధికారి విజిట్ చేస్తున్నాడు.
0: టుడే ఎన్ ఆఫీసర్ ఇస్ విజిటింగ్ హిస్ ఆఫీస్.
1: కానీ అధికారి విజిట్ చేస్తుండే సమయంలో ఈ యొక్క వర్కర్ కు 104 degrees.
0: డిఫరెంట్ వర్డ్స్ దే హ్యావ్ బీన్ టేకింగ్ దర్ లైఫ్ ఇన్ త్రీ వేస్, కంపల్షన్, కనెక్షన్ అండ్ కర్తవ్య.
1: ఈ నిర్బంధం అనేటువంటిది ఏమైపోతుందంటే

0: when the master is visiting the office, then this worker who works in the office has got 104 degrees.
1: Anadu leave iskovadaniki veelu kaadu.
0: He cannot take leave that day.
1: Edo konni pills aina tinesi doctor daggara poi injection ani teeskoni nirbandhanga poiye teerali. Endukante visit chestunnadu, tana files anta kuda check up chestunnadu.
0: He cannot take leave that day. He will have to take some pills or go to a doctor and take an injection and go to the office, because the officer is coming to inspect and see his files.
1: Idi tana yokka control lo ledu.
0: Here this leave is not in his control that day.
1: Idi duty.
0: This is duty.
1: Inka rendav margam emtanaga, ee naadu Sunday avutundi. Sunday ainappudu holiday ga undadanukoni tana mitrulantarni intiki dinner pilchala ani anukunnadu.
0: The second type is, today happens to be a Sunday. He wanted to enjoy a holiday on Sunday and invite several friends to his home.
1: Sariga sadan ga tellavar lechinappudiki itaniki jwaram vachesestundi 104 degree.
0: Suddenly, when he wakes up in the morning on Sunday, he gets fever, 104 degrees.
1: Tachanme friends ku phone chesadu, na dinner cancel chesukunnanu, naaku health saraledu annadu.
0: Immediately he telephones to all his friends whom he has invited and says, my body is not well, my health is not good, I cancel the invitation.
1: Idi sambandham, tana control lo undi.
0: This is a connection.
1: Cheyachu lek cancel chesukovachu.
0: This is a connection. It is in his control. He can go through the duty he has prescribed for himself, or he can
1: kaani office duty matram tana control ledu, officer aagna prakaram nadchukoni tirala, idi duty.
0: But what relates to his office work is not in his control. He will have to do his duty according to the officer's control.
1: Inka kartavyamu ante emte, ade ee naadu manavuki ati pradhanamainatundi.
0: The third type, kartavya, what is that? That is most important thing to man today.
1: Small example.
0: There is a small example.
1: Oka inti lopala భార్య భర్తలు ఏదో కొన్ని కారణాంతరంగా కలహించుకున్నారు.
0: ఇన్ వన్ హోమ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫర్ సమ్ రీజన్స్ క్వారల్డ్ విత్ ఈచ్ అదర్.
1: భర్త భార్యను అనేక విధములుగా కోపించి రెండు దెబ్బలు వేశాడు.
0: ది హస్బెండ్ బికేమ్ యాంగ్రీ విత్ ది వైఫ్ ఇన్ మెనీ వేస్ అండ్ ఈవెన్ గివెన్ హర్ ఎ లిటిల్ బీటింగ్.
1: కానీ ఈ కోపంగా ఉండినటువంటి సమయం లోపల భార్య వంట రూమ్ లో ఏడుస్తూ ఉంటుండాలి.
0: డ్యూరింగ్ దిస్ పీరియడ్ వెన్ హీ వాజ్ యాంగ్రీ ది వైఫ్ was weeping, was sorry in the kitchen.
1: Bharya paina kopam prakatistunnadu.
0: He was showing anger in relation to his wife.
1: Tachaname oka friend drawing room lo praveshinchadu.
0: At that moment a friend enters his drawing room.
1: Friend daggara hello hello hello ani navutu poyadu itanu.
0: When he goes to receive his friend, he says hello friend and he is smiling.
1: Kutchovani friend daggara chala happy ga maatladnadu.
0: He speaks to the friend very happily, asks him to sit down.
1: తక్షణమే కాఫీ ఇస్తానని చెప్పి కూర్చోమన్నాడు. కాఫీ తయారు చేయి, కోపంగా మాట్లాడుతున్నాడు.
0: హీ టెల్స్ హిస్ ఫ్రెండ్ వెరీ సాఫ్ట్లీ, ఐ విల్ గివ్ యూ కాఫీ, సిట్ డౌన్. గోస్ ఇన్సైడ్ ది కిచెన్ అండ్ ఆర్డర్స్ హిస్ వైఫ్ ప్రిపేర్ సమ్ కాఫీ.
1: భార్య దగ్గర కోపాన్ని ప్రకటిస్తున్నాడు, ఫ్రెండ్ దగ్గర సహనాన్ని ప్రకటిస్తున్నాడు.
0: హీ ఈజ్ ఎగ్జిబిటింగ్ యాంగర్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ హిస్ వైఫ్, హీ ఈజ్ ఎగ్జిబిటింగ్ పేషెన్స్ అండ్ ఫర్బేరెన్స్ ఇన్ ది.
1: కారణం ఏమిటి? తన యొక్క సంసారం యొక్క గుట్టు బయట వానికి తెలియకూడదు, ఈ గౌరవం కోసం ప్రకటిస్తున్నాడు.
0: వాట్ ఈస్ ది రీజన్? ది రీజన్ ఈస్ ది ఇంట్రికసీస్ అండ్ ట్రబుల్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ షుడ్ నాట్ బి నోన్ టు ఎన్ అవుట్ సైడర్. ఇట్ ఈస్ దిస్ ద
1: ఫ్రెండ్ దగ్గర ఫ్రీగా ఉన్నట్టు ఇల్లాలకు తెలియకూడదు.
0: ది వైఫ్ షుడ్ నాట్ నో దట్ హీ ఈస్ ఫ్రీ అండ్ వెల్ విత్ ది ఫ్రెండ్.
1: ఈ విధమైనటువంటి గౌరవాన్ని పోషించుకుంటూ రావటం వల్లనే సంసారం గౌరవ మర్యాదలతో ఉంటుంటాయి.
0: In order to protect this kind of honor of a family, the family continues to be protected and honored.
1: Meenadu ee kartavyam chedipoyindi.
0: This kartavya, this type of duty today has been lost.
1: Bharya daggara kopam friend paina kuda ichi pettestadu.
0: The anger which should have been shown towards the wife, he will show towards the friend.
1: Kanuka tana yokka manners potu undali.
0: Which means he is losing his manners.
1: ఈ విధమైనటువంటి కర్తవ్యాన్ని ఈనాడు మనం పోషించుకుంటూ రావాలి. కనుక డ్యూటీ అనగా ఏమిటంటే కేవలము ఆఫీసుకు పోవటము, పని చేయటము ఇవి మాత్రం కాదు. ఆఫీసులో నిర్బంధమైనటువంటి దానిని మనం చేయటం వల్లనే దీనికి ఇంగ్లీష్ లో డ్యూటీ అని పెట్టారు.
0: టుడే ఇట్ ఈస్ నాట్ ది డ్యూటీ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ కంపల్సరీ అటాచ్మెంట్ టు ది ఆఫీస్ ఆర్ టు యువర్ కనెక్షన్ దట్ షుడ్ బి ప్రమోటెడ్. దట్ ఈస్ వై ఇట్ హాస్ బీన్ కాల్డ్ డ్యూటీ, బట్ దేర్ ఈస్ అ టైప్ ఆఫ్ డ్యూటీ కాల్డ్.
1: ఈనాడు మన యొక్క సేవకుల యొక్క డ్యూటీ గవర్నమెంట్ ఇది కాదు, God duty.
0: Today the duty of our sevakas is not that of the government, it is that of God.
1: తనకు ఒక్క మాస్టర్ మాత్రమే ఉంటున్నాడు.
0: There is only one master for him.
1: ఇక్కడ ఆఫీస్ లోపల అనేక మంది మాస్టర్స్ గా ఉంటారు.
0: In the office there may be several masters.
1: కనుకని

0: ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనుకున్నప్పుడే హోలీ గోస్ట్ ఏర్పడిపోతుంది.
1: సో వెన్ యు ఆర్ ఏబుల్ టు థింక్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్, దెన్ యూ బికమ్ వన్ అండ్ ది స్టేజ్ ఆఫ్ బీయింగ్ ఎ హోలీ గోస్ట్ కమ్.
0: కనుక ఈనాడు మానవ సోదరత్వాన్ని దైవ పితృత్వాన్ని మొట్టమొదట మనం భావించి సేవకులు మనం పాల్గొనాలి.
1: సో టుడే అవర్ వెరీ ఫస్ట్ థాట్ should relate to brotherhood of man and fatherhood of God, and then we should enter service.
0: Kramakramina kudanu ekatma bhavanni manam abhirudhi chesukovali.
1: Gradually we should also develop the idea of one atma in everyone.
0: Kanukane ee naadu manamu mana jeevithamane pravahamunaku oka vidhamainatunte rendu haddulu manam nirminchukovali.
1: Today to the river of our life we should have to have two controls, two banks.
0: Endukanaga pravahamu ప్రవహించే సమయంలో ఇటువైపున అటువైపున రెండు గట్లు ఉంటుంటాయి.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ వెన్ ఎ ఫ్లో ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఆన్ బోత్ సైడ్స్ దర్ ఆర్ బండ్స్ బ్యాంక్.
0: అప్పుడే ఈ యొక్క నది చక్కగా ప్రవహించి సముద్రంలో లీనమైపోతుంది.
1: ఇట్స్ ఓన్లీ దెన్ దట్ ది రివర్ ఫ్లోస్ వెల్ అండ్ గోస్ అండ్ మెర్జెస్ ఇన్ టు ది ఓషన్.
0: ఈనాడు మన జీవితం అనే ప్రవాహము అతి తీవ్రంగా ప్రవహిస్తుండాలి.
1: టుడే ది రివర్ ఆఫ్ అవర్ లైఫ్ ఈస్ ఫ్లోయింగ్ వెరీ ఫాస్ట్.
0: దీనికి గట్లు లేకుండా ఉంటున్నాయి.
1: There is no control, there is no bond for this river.
0: కనుకని ఈ నాడు ఒక వైపున ఒక గట్టు రెండో వైపున మరొక గట్టు ఈ రెండు గట్లను ఈనాడు మనం గట్టిగా కట్టుకోవాలి.
1: Today we will have to build a bond on one side and another bond on the other side.
0: ఒక వైపున అష్టాక్షర నామం అనేటువంటి గట్టును పెట్టుకోవాలి.
1: On one side we should have a bank under the name of Ashtakshara Nama.
0: రెండో వైపున మరొక అష్టాక్షర నామము అనే గట్టును కట్టుకోవాలి.
1: The second side also there is another Ashtakshara Nama which we have.
0: ఏమిటి అష్టాక్షర నామము? ఓం నమో నారాయణయ. కాదు కాదు కాదు కాదు. ఒక వైపున సంశయాత్మా వినశ్యతే నిస్సంశయము అనేటువంటి గట్టును ఒక దగ్గర కట్టుకో.
1: What is this Ashtakshari? It is not the standard Ashtakshari Om Namo Narayana. But this is Tamsyatma Vinasyati. You should not have any doubt whatsoever. You should get rid of all doubts.
0: Renda vaipana Ashtakshara Namo Saddhavan Labhate Gnanam.
1: The second side again, the Ashtakshari is Saddhavan Labhate Gnanam.
0: Anaga oka vaipana Saddha, oka vaipana Nissamsayamu. Ee rendu gattlu kattukunte manamu పవిత్రమైన జీవితంలో తపస్సుగా మనం జీవించగలము.
1: విచ్ మీన్స్ ఆన్ వన్ సైడ్ శ్రద్ధ కేర్ అండ్ అటెన్షన్, ఆన్ అనదర్ సైడ్ అబ్సెన్స్ ఆఫ్ ఆల్ డౌట్. ఇఫ్ వీ హ్యావ్ దీస్ టూ కంట్రోల్స్.
0: ఈనాడు మానవుడు కేవలము సంశయముల యొక్క మూటగా తయారవుతున్నాడు.
1: టుడే మ్యాన్ ఈజ్ అ బండిల్ ఆఫ్ డౌట్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడు ఏం చిన్న కార్యం కూడా చేయలేడు.
1: One who has no self-confidence cannot do even a small, tiny task.
0: తనపైన తనకు విశ్వాసమే లేదు, దైవాన్ని మనకు సాక్షాత్కరించుకోవాలంటుంటారు.
1: He has no confidence in himself, but he wants to have sakshatkar of God.
0: కింద పునాదే లేకపోతే పైన మనము రూఫ్ ఏ విధంగా వేయగలము?
1: When there is no foundation, how can we put a roof on the top?
0: గోడనే కట్టకపోతే మనము రూఫ్ ని ఏ రీతిగా ధరించగలము?
1: If we have not built the walls, who is going to bear the roof?
0: కనుకనే self-confidence foundation.
1: Self-confidence is the foundation.
0: Self-satisfaction anede goda.
1: Self-satisfaction are like the wall.
0: Self-sacrifice ade roof.
1: Self-sacrifice is the roof.
0: Self-realization is life.
1: Self-realization is the life.
0: Kanuka ee moodu kudanu bhadranga undinappude ee life aneetvanti self-realization kudanu manam sukhanga manam aanandanga sampurnamaina nirbhayamto jeevinchadaniki veelavutundi.
1: It's only when we have these three built properly, the self realization we can have and our life can be happy and prosperous.
0: Kanuka motta modata manam vishwasanni abhirudhi chesukovali.
1: First step is to promote confidence.
0: Ee sevanu chese samayam lopala manam andarki sairam sairam sairam antunnam, kaani endukosam nu sairam antunnam?
1: While performing this seva or giving service to all we say sairam.
0: Ee sairam sairam anetunti ee padamunu kaani ee action kaani kevalam yantrikanga bayaladeyakoddu, yantra roopamtho undakoddu.
1: Why do we utter these words, Sai Ram? These words should not come mechanically out of you.
0: Yavariki manam Sai Ram anna Sai Ram poi chertundi aneetvanti bhavamto andulo Sai Ram unnadu aneetvanti vishwasamto manam chestunnam.
1: With the thought that to whomsoever you utter these words Sai Ram, they will go and reach Sai Ram, and that Sai Ram is present in that individual.
0: Ganukane manam upanishattulu undaikunnu sarvajeeva namaskaram keshavam pratigacchate. Yavariki manam namaskaram chesina daivaniki poi chertundadi.
1: That is why, according to Upanishad, to whomsoever we make obeisance, ultimately it goes and reaches God. This is what we believe.
0: ఎవరికి మనము నమస్కారం చేసినా ఏ విధంగా భగవంతునికి పోయి చేరుతున్నదో అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్చతి. ఎవరిని మనం తిరస్కరించినా, ఎవరిని మనం అవమానం చేసినా, ఎవరిని మనం బాధించినా అది కూడా భగవంతునికి చేరిపోతుంది.
1: Just as to whomsoever we make obeisance, it goes and reaches God. So also, whomsoever you cause harm and hurt, that will also go and reach God.
0: Kanuka, manamu yavarini kuda ni himsinchakunda, yavarini badhinchakunda, yavarini kashtapettukokunda, andarni kuda nu sadhyamainta varakunu premato manam chestuntunte, idi vak tapas kinda gani, manas tapas kinda gani, samsiddhinga nerpadutundi.
1: So, without causing harm or hurt to anybody, if we can conduct our service, then this will be like tapas of your word and of your action.
0: Kanuka tapas anaga manamu illu vakili vadalapetti mana yokka kartavyaru visarjinchi aranyaniki povatam kaadu, vak tapastu manam cheyali, mano tapastu manam pavitramaina bhavalato ee yokka indriyanni arikattukovali, deha tapastu pavitramainatundi maharshiluku mahaniyulaku peddalaku talidandulaku sevala chesi aneka vidhamainatundi yokka preetini manam andukoni tadwara మనము అహంకార మమకారాన్ని అణచుకొట్టుకోవాలి.
1: తపస్ డస్ నాట్ మీన్ గివింగ్ అప్ అవర్ హోమ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ గోయింగ్ టు ది ఫారెస్ట్. తపస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ తపస్ ఆఫ్ ది మైండ్, ఆఫ్ ది హార్ట్ అండ్ ఆఫ్ ది బాడీ. దిస్ షుడ్ బి డన్ ఇన్ ఆర్డర్ దట్ యు మే గివ్ అప్ యువర్ ఈగో అండ్ యువర్ అటాచ్మెంట్.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ ఈజ్ మ్యాన్ కైండ్.
0: మన మనసులోని భావములు, మాటలోని పలుకులు, క్రియలోని ఆచరణలు మూడు ఏకమైపోవాలి.
1: అవర్ థాట్ ఫ్రమ్ ది మైండ్, అవర్ వర్డ్ ఫ్రమ్ అవర్ మౌత్ అండ్ అవర్ డీడ్స్ ఫ్రమ్ అవర్ హ్యాండ్స్.
0: కానీ ఈనాడు మ్యాన్ కైండ్ అంటున్నారు కానీ ఈ మూడు ఏకం చేయటం లేదు.
1: బట్ టుడే వీ ఓన్లీ టాక్ ఆఫ్ మ్యాన్ కైండ్ బట్ వీ డూ నాట్ హార్మోనైజ్ ది థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: ఇప్పుడు మ్యాన్ కైండ్ అని చెప్పడానికి వీలు లేదు, మంకీ కైండ్ అంటే చెప్పవచ్చు బాగా.
1: ఇన్ దట్ సిచ్యువేషన్ వీ కెనాట్ కాల్ ఇట్ మ్యాన్ కైండ్, వీ కెన్ కాల్ ఇట్ మంకీ కైండ్.
0: మనం ఆ విధంగా పోకూడదు. మనము పవిత్రమైనటువంటి మానవుడము, నరుడము.
1: వీ షుడ్ నాట్ టేక్ దట్ పాత్. వీఆర్ సీక్రెట్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ నరాస్.
0: ఈ నరకు వానరకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం కొంతవరకు విచారించాలి.
1: వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎ నరా ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ వానరా ఎ మంకీ.
0: వానరా ఇది మూడు అక్షరాలు, నరా రెండు అక్షరాలే.
1: వానరా మంకీ హెస్ గా త్రీ లెటర్స్, నరా మ్యాన్ హెస్ గా టూ లెటర్స్.
0: ఈ వానరా ఈ మూడక్షరాలు ఏమిటంటే వాళ్ళ ఉంది కాబట్టి వానరా.
1: వానరా కెన్ బి ఎక్స్ప్లెయిన్ బై సేయింగ్ ఇట్ ఈస్ బికాస్ దర్ ఇస్ ఎ టెయిల్. వానరా ఇస్ వన్ హూ హెస్ ఎ టెయిల్.
0: కాబట్టి మనిషికి ఆ వాలం లేదు కాబట్టి నరా.
1: సిన్స్ మ్యాన్ హ్యాస్ నో టెయిల్ ది లెటర్ వా గోస్ అండ్ హీ బికమ్స్ నరా.
0: కానీ తోక లేదు మాత్రమే కానీ వానరుని యొక్క చేష్టలన్నీ ఉంటున్నాయి నరుని ఎందు.
1: Only the tail is absent, but all the conduct of a monkey are present in a man.
0: Kani manam aa vidhamaina prayatnamlo pokurdu manam divyamaina vanara valam unnatundi yokka kotule rama seva chesi aneka vidhamainatundi rama preetiki paathrulainai.
1: Who should not take that path? Vanara, the monkeys who have the tail, in many ways did service to Rama and sanctified their lives.
0: Ina narudai putti మానవత్వంకు మాధవత్వానికి సన్నిహిత సంబంధం అనేటువంటి గుర్తించుకుని కూడా మనం అట్టి సేవలు చేయకపోతే నిజంగా మానవత్వానికి సార్థకం కాదు.
1: టుడే బీయింగ్ బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్ అండ్ రికగ్నైజింగ్ దట్ వీఆర్ మచ్ క్లోజర్ టు డివినిటీ అండ్ మచ్ క్లోజర్ టు గాడ్, యట్ ఇఫ్ వీ డూ నాట్ డూ సచ్ సర్వీస్ దెన్ వీఆర్ నాట్.
0: మన నిత్య జీవితంలో మనం అనుభవించవలసినటువంటివి, మనం తెలుసుకోవలసినటువంటివి ఇంకా ఎన్నో ఉంటున్నాయి. నిత్య జీవితమే మనం ఆధ్యాత్మిక మార్గము.
1: There are many things in our daily life which we have to understand and which we have to learn. In fact, daily life is spirituality.
0: Nijinga manamu aadhyatmikam aadhyatmikam anaga pratyekamainatu oka sthayi kaadu.
1: Truly when we talk of aadhyatmika spirituality, it's not as if it is a distinct.
0: Mana nitya jeevithamlo manam anubhavincheetundi prati kriyalu kudanu aadhyatmika sambandhinchinatundivi.
1: Every event which we experience in our daily life is connected closely with spirituality.
0: మనం సరైనటువంటి అర్థాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే ఆధ్యాత్మిక వేరు, మన డైలీ లైఫ్ నిత్య జీవితం వేరు అని దాన్ని విభాగం చేస్తున్నాం.
1: బికాస్ వీ డూ నాట్ అండర్స్టాండ్ ది రియల్ ట్రూ మీనింగ్ ఆఫ్ లైఫ్, వీఆర్ సెపరేటింగ్ స్పిరిచువాలిటీ ఫ్రమ్ డైలీ లైఫ్.
0: కనుక మనము నిత్య జీవితము ఆధ్యాత్మికము రెండూ ఒక్కటి.
1: డైలీ లైఫ్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ టుగెదర్ వన్.
0: ధర్మ అర్థ కామ మోక్షంలోని నాలుగుగా ఉన్నటువంటి పురుషార్థములను రెండు ఒక్కటిగా చేయమని చెప్పని చెప్పాడు.
1: dharma, artha, kama and moksha, they should be made into two.
0: Dharmamu, deni kosamu, artamu nu dharmamu cheyatame ee dharmarthamu.
1: Dharma artha, what for do you want to have wealth, artha?
0: Ikkada artham anaga kevalamu currency notes oka dollars maatrame kaadu.
1: Here the word artha does not mean only currency notes or dollars.
0: Wealth anetvanti kevalamu jnanam okka dhaname.
1: Wealth has got a much broader meaning.
0: Aarogyam okka dhaname.
1: Wisdom is a health.
0: Mana yokka bhavam okka dhaname.
1: Thoughts are wealth.
0: Mana yokka deha balam yokka dharmame dhaname.
1: Our bodily strength is also
0: kanuka dhanam anaga emti deha balamu manobalamu buddhi balamu aadhyatmika balamu sarva balamulu kudanu dhanamula kindane lekka.
1: What is wealth? Bodily strength is wealth. Mental strength is wealth. Spiritual strength is wealth. All these are different types of wealth.
0: Satchilamu dhaname, sadacharamu dhaname, aishwaryamu dhaname, sarvamu dhaname.
1: Good character is wealth. Good conduct is wealth. All these things are wealth. They constitute wealth.
0: Kanukane aa dhanamunu manamu dharmamu cheyali annadu.
1: This wealth of all kinds, this should be used for the purpose of dharma.
0: Kanukane ee dhanam anetvanti yokka సర్వమును కూడాను దానము చేసే నిమిత్తమే ధర్మము అన్నారు.
1: దట్ ఈస్ వై ఆల్ దిస్ వెల్త్ ఆఫ్ ఆల్ టైప్స్ ఈస్ ఫర్ యూ టు గివ్ అవే యాజ్ గిఫ్ట్స్ టు అదర్స్.
0: ఇంకా అర్థ కామము,
1: ది అదర్ టూ పురుషార్థాస్ అర్థ కామ.
0: మనము దైవము మోక్షం అనేటువంటి దాన్ని కామించాలి.
1: వీ షుడ్ హ్యావ్ ది డిజైర్ ఆఫ్ గెటింగ్ మోక్ష.
0: కేవలం లోక సంబంధమైనటువంటి వాటిని కాదు, మనం మోక్షమే మనం నిజంగా మనం ప్రేమించవలసినటువంటిది ఆశించవలసినటువంటి మార్గము.
1: We should not desire for worldly things alone. We should desire to get God.
0: ఈ నాడు కూడాను లౌకికము ఆధ్యాత్మికము రెండింటి కూడాను ఏకం చేయాలి.
1: In this way, worldly life and spiritual life should
0: be together. లౌకికమే ఉంటేనే మనం ఆధ్యాత్మములో ప్రవేశించగలుగుతున్నాం.
1: It's only because we are in the world, we are able to go the path of spiritual.
0: ఇది వస్త్రం కాదు, ఇది బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: This is not a piece of cloth, it's a bundle of threads.
0: ఇది థ్రెడ్స్ కాదు, ఇది కాటన్.
1: This is not threads, this is
0: cotton. మొట్టమొదటి కాటన్, రెండవది థ్రెడ్, మూడవది క్లాత్.
1: ఫస్ట్ ఇస్ కాటన్, దెన్ కమ్ థ్రెడ్స్, దెన్ కమ్ క్లాత్.
0: కనుక దేహం అనేటువంటిది క్లాత్.
1: బాడీ ఈజ్ లైక్ ది క్లాత్.
0: మన థాట్స్ అనేటువంటిది థ్రెడ్స్.
1: అవర్ థాట్స్ ఆర్ లైక్ ది థ్రెడ్స్.
0: మన ఆత్మనే కాటన్, ప్యూర్ కాటన్.
1: అవర్ ఆత్మ ఇస్ ది బేస్,
0: దానికి నో షేప్.
1: ఆత్మ
0: అదే ది వన్ యూ థింక్ యు ఆర్ బాడీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్
0: అదే క్లాత్.
1: That's the cloth.
0: The one others think you are, adhe thread.
1: The one others think you are, those are the threads.
0: The one you really are, adhe cotton.
1: The one you really are, that's atma.
0: Aa cottone lekapothe threads e levu. Threads e lekapothe cloth e ledu. Kanaku moodu cheri okkate. Dehaatma, jeevaatma, paramaatma, moodu okkate. Aihika, aamushmika, kaivalya, moodu okkate.
1: If we do not have the cotton, there are no threads. If we do not have the threads, there is no cloth. So also, if there is no Atma, Paramatma, there is no Jeevatma. If there is no Jeevatma, there is no Dehatma.
0: దీనికి ఇంకా కూడా చాలా అవసరమైనటువంటివి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి దేహము, ఇంద్రియములు, మనస్సు. ఈ మూడింటి యొక్క చేరిక చేతనే ఈ దేహము, ఈ జగత్తు భిన్న రూపంగా గోచరిస్తూ వస్తున్నాయి.
1: ఫర్దర్, ది త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, ది బాడీ, the organs and the mind, it's the conglomeration of these three which makes you
0: ee moodinti yokka tattvanni manam gurtinchinappude aadhyatmika spushtanga artham avutundi.
1: It's only when we can understand the nature and the aspect of these three can we understand spiritual.
0: Kanuka ee dehamu, indriyamu, ee manasu yokka tattvanni gurtinchukunte aadhyatmikamu suspashtanga manaku roopandirpa chestundi.
1: If we can recognize the meaning of these three, the body, the organs and the mind, we will understand spirituality in a very clear
0: kanuka spirituality anaga kevalamu oka bhinnamainatundi prapanchaniki viruddhamaina margam kaadu.
1: Spirituality does not consist of a separate path unconnected with the living
0: world. Tellavari lechinade modalu ratri varaku manam nidrinche anta varaku ye pani chesina anta kudano aadhyatmikame.
1: Since our getting up in the morning till we go to sleep in the evening, whatever work we do, all that is intimately connected.
0: Tellavari 6 gantalu japamu ratri 8 gantalu japamani oka tayanni manam nirninchukotam nakkarledu. Nirantaram kudano sarvada sarvakaleshu sarvatra harichintanam.
1: We do not have to fix a time, morning 8 o'clock or evening 8 o'clock for japa. At all times and at every
0: instant. Yavanamu, baljamu, kaumaramu, vardhakyam anetvanti yokka sthayilu kudano avasaram ledu.
1: For that, there is no need for having childhood, adulthood, old age. There is no such distinction.
0: Kanuka deeniki vaya pramanam kaani, kala pramanam kaani, kala nimitam kaani, ye maatram kudano akkara ledu.
1: For this, నైదర్ ఎ ఫిక్స్డ్ ఏజ్ నార్ ఎ ఫిక్స్డ్ టైమ్.
0: మన అనుకూలముల నిమిత్తమై మనం కాలాన్ని నిర్ణయం చేసుకుంటానేమో కానీ కాలములకు ఏమాత్రం కూడా హద్దు లేదు.
1: ఇట్ ఈస్ ఫర్ అవర్ కన్వీనియన్స్ దట్ వి ఫిక్స్ ఎ టైమ్, బట్ టైమ్ హ్యాస్ నో లిమిటేషన్స్.
0: కేవలం ఇది సాయంకాలం అనుకుంటున్నాము, సాయంకాలమునికి ఏమాత్రం అర్థం లేదు.
1: వీ కాల్ దిస్ ఈవినింగ్, ఇట్ హ్యాస్ నో మీనింగ్ ఎట్ ఆల్.
0: సూర్యుడు భూమి కింద పోవటం చేత సాయంకాలం అనుకుంటున్నాం, సూర్యుడు భూమి పైన ప్రవేశించడం చేత తెల్లవారు అనుకుంటున్నాము.
1: బికాస్ ది సన్ ఇస్ సెట్టింగ్ వీ థింక్ ఇట్ ఇస్ ఈవినింగ్, వెన్ ది సన్ ఇస్ రైజింగ్ వీ థింక్ ఇట్ ఇస్ మార్నింగ్.
0: నిజంగా సెట్టింగ్ రైజింగ్ రెండు లేవు సన్కు.
1: ట్రూలీ సన్ నైదర్ రైజెస్ నార్ సెట్స్.
0: కేవలం మనకు కనిపించకుండా పోయినంత మాత్రం దాన్ని మునిగిపోయాడు అనుకుంటున్నాం, కనిపించినప్పుడు పుట్టినాడు అనుకుంటున్నాము. ఈ రెండు కూడా మన భావాలే కానీ సూర్యుని యొక్క తత్వములు కాదు.
1: జస్ట్ బికాస్ వీ డూ నాట్ సీ ది సన్ వీ థింక్ హీ ఇస్ సెట్. జస్ట్ బికాస్ వీ సీ హిమ్ రైజ్ వీ థింక్ సన్ ఇస్ రైజింగ్. బట్ దీస్ ఆర్ ఓన్లీ అవర్ ఐడియాస్ అండ్ అవర్.
0: అదే విధంగానే ఆత్మకనేటువంటిది జననము మరణము రెండు లేవు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఆత్మ హ్యాస్ నైదర్ బర్త్ నార్ డెత్.
0: దేహము కనిపించినప్పుడు పుట్టుక అనుకుంటున్నాము.
1: When the body is seen by us, we say
0: death. దేహము శిథిలమైపోతానే మరణం అంటున్నాం.
1: When the body falls down, we say death.
0: కానీ ఆత్మకు నో బర్త్ నో డెత్.
1: బట్ ఆత్మ హ్యాస్ నైదర్ బర్త్ నార్ డెత్.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Shri Satya Sai Baba on the 25th of January 1980, addressing Sevadal.

బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండములయు విష్ణువిన్ని పెంచి వృద్ధి చేయు.

0: పరమశివుడు త్రుంచు పాపిష్టి జీవుల ఉన్నమాట తెలుపుచున్నమాట ఉన్నమాట తెలుపుచున్నమాట.
1: బ్రహ్మన్ ద క్రియేటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద క్రియేషన్ ఆఫ్ ఆల్ దిస్ కాస్మస్ ఆర్ యూనివర్స్. ఇట్ ఈస్ విష్ణు ద సస్టైనర్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద సస్టెనెన్స్ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద హోల్ క్రియేషన్. And it's Lord Shiva, the annihilator, who is responsible for the destruction of all of the beings that are wicked. This is the truth declared by Bhagavan.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Ee vishala prapanchamunandu anantamaina vishayamulandu అగాధమైన చింతలయందు అసంతృప్తి పొందుతున్నటువంటి మానవుడు దేనిని వెతుకుతున్నారు? దేనికోసమై వారు తపిస్తున్నారు?
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఇన్ఫినిట్ మెటీరియల్ అండ్ ఫుల్ ఆఫ్ ఫ్యాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ థాట్ అండ్ వరీస్ ద మ్యాన్ బీయింగ్ టోటలీ వరీడ్ and totally lost for himself. What is that he is in search of? What is that he really wants?
0: Kondaru praaptamainatvanti chintala nimittamai mari kondaru apraaptam nimittamainatvanti oka chintalu salputu kaalamulu vyartham chavistunnaru.
1: Some are wasting their time thinking of the world, while some are struggling hard to earn that they do not deserve and waste their time.
0: Kani aadhyatmika margamunandu aneka mandi daivanni darshinchalani daivanni smarinchalani daivanto sambhashinchalani chintinchutunnaru.
1: But in the spiritual field, many of the aspirants, they want to enjoy the proximity to the divine. They want to converse with him. They want to be with him and near him.
0: Brahma Vishnu Maheshwarlani manavulu chintistunnaru kaani ee Brahma Vishnu Maheshwarlu aakara manavulu kaadu.
1: Man worships the triune God in the form of Brahma Vishnu Maheshwara in a human form, but not so.
0: Veeriki aakaramulu levu.
1: They have no forms.
0: Aadharamulu levu.
1: They are nothing whatsoever.
0: Deeni valla labhinchetuvanti oka aanandamu ledu.
1: And there is no bliss out of such form of worship.
0: Aithe ee muvuru kudanu ye aakaramto unnaru ani vicharana chesthe upadhulu lenetuvanti oka gunakarulai unnaru.
1: If you want to know the real form, you will understand, though they do not have any vesture whatsoever, they have certain attributes at the functional level.
0: Emiti ee yokka aakaramlu?
1: What is the vesture, the form they have put on?
0: Ishvara sarvabhutanam annaru.
1: It is said God dwells in all of the creatures.
0: Ishvara anni bhutamlu yendu untunnadu.
1: God is present in all of the beings.
0: Kaani ye aakaramto untunnadu?
1: Yet in what form is he present?
0: Ye aakaram telinatvanti oka roopamunu chintinchi evini prayojanamu?
1: What is that you derive by contemplating on that which has no form?
0: Kanuka ishvaratvam anaga kevalam manavuni yandu కనిపించేటువంటి వినిపించేటువంటి తలపించేటువంటి మరి మరిపించేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క శ్వాసనే.
1: Therefore the divinity is that which is present in everyone in a non-apparent way, that which cannot be heard nor felt, that will make you live in this world in the form of very breath.
0: కాని ఈ శబ్దము ఏ విధంగా మనకు గోచరిస్తుండాలి?
1: The sound, how do you able to listen to it?
0: ఈ శబ్దం రాకారంగా అనుభవించాలంటే ఏమి చేయాలి?
1: What is to be done to experience sound in a particular form?
0: దీనినే ఉపనిషత్తులు బ్రహ్మ అన్నారు.
1: Call it Brahma.
0: ఆత్మ అన్నారు.
1: Also call it ఆత్మ.
0: ఇలాంటి ఆకారరహితమైనటువంటి పదములు ఎన్ని చెప్పినప్పటికీ మానవునికి అర్థం కాదు.
1: Man cannot understand by listening to these terms that have no specific forms.
0: అయితే ఈ శబ్దములకు ఆకారం ఏమిటి?
1: Yet what is the form behind this sound?
0: ఇట్టి శబ్దబ్రహ్మమైనటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని ఏ ఆకారంగా మనం చింతించాలి?
1: In what form can we think of the divinity that is present in the form of the primordial sound?
0: దీనిని ఈశ్వరత్వము అన్నారు.
1: This is the divinity.
0: ఈశ్వరత్వమనగా అర్థం ఏమిటి?
1: What is the meaning of ఈశ్వరత్వ?
0: మంగళకరమైనటువంటి యొక్క శ్వాస అని అర్థం.
1: That only means the breath which is auspicious.
0: ఇట్టి మంగళకరమైనటువంటి శ్వాస ఏ విధంగా మనకు ప్రాప్తిస్తుండాలి?
1: How do you get this auspicious breath?
0: ఈ ఈశ్వరత్వము మానవుని యొక్క శ్వాస నుండి సోహం సోహం సోహం అనేటువంటి శబ్దంతో మనకు గోచరిస్తుండాలి.
1: The divinity is present in the very breath of man in the form of soham.
0: అనగా ఆ సో అనేటువంటి దీన్ని నా యొక్క ఆకారం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ వెరీ సిలబుల్ సో ఈజ్ మై ఫార్మ్.
0: అది ఏ నా ఆకారం అన్నారు.
1: దట్ ఈజ్ మై ఫార్మ్.
0: అయితే ఇట్టి ఆకారం మనము గుర్తించడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు రికగ్నైజ్ దట్ ఫార్మ్?
0: తనను తాను గుర్తించుకోవటమే ఈ యొక్క శ్వాస యొక్క ఆకారం.
1: టు నో వన్స్ ఓన్ సెల్ఫ్, టు రికగ్నైజ్ వన్స్ ఓన్ సెల్ఫ్ అమౌంట్స్ టు రికగ్నిషన్ ఆఫ్ ద బ్రెత్.
0: ఇలాంటి ఈశ్వరత్వాన్ని మనం ఎంత చింతించినప్పటికీ ఆనందం లభించదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ కంటెంప్లేషన్ ఆఫ్ ద డివినిటీ యు కెన్ నెవర్ అటైన్ బ్లిస్.
0: కనుకనే మానవత్వంలో ఉన్నటువంటి యొక్క ఈ శబ్దము ఈశ్వరత్వాన్ని నిరూపిస్తూ ఉంటుంది.
1: This primordial principle of the sound in every man demonstrates, proves the existence of the divinity.
0: మనము శబ్దమును గుర్తించుకొనక కేవలం ఆకారం నుండి మాత్రమే లక్ష్యం ఉంచుకుని ఈ శబ్దం యొక్క అర్థం ఏమిటి అని విచారణ చేస్తే మనకి ఏ మాత్రము గోచరం కాదు.
1: Without thinking of the primal sound, we go by the form only, and so we are not able to know the divinity in reality.
0: కనుక దీనికి ఒక ఆకారం నిర్ణయించాలి.
1: సో సమ్ ఫార్మ్ హ్యాస్ టు బి అస్యూమ్డ్ ఆర్ డిసైడెడ్
0: ఇది గుణాకారమే దీనికి యొక్క సరైన ఆకారం.
1: ది గుణ ఆర్ ద అట్రిబ్యూట్ ఈస్ ద ప్రాపర్ ఫార్మ్.
0: అనగా ఇది సాత్వికమైనటువంటి గుణము సోహం.
1: సోహం రిప్రజెంట్స్ ద సాత్విక్ క్వాలిటీ, ద పాయస్నెస్.
0: ఈ సాత్వికమైనటువంటి యొక్క గుణము నిజమైనటువంటి యొక్క ఈశ్వరత్వం.
1: The very pious quality is the sign of divinity.
0: Aithe ee swasa nundi marokati kudanu aavirbhavistundadi.
1: Out of breath emanates some other thing.
0: Adi ee vishnutvamu ani.
1: That is sustenance, vishnutva.
0: Anaga ee vishnutvamunaku aakaram emiti?
1: What is the form of this principle of sustenance?
0: Anaga manasu yokka bhavame.
1: It is at the level of the psyche domain or thought.
0: Idi soham aneetundi shabdam nundi aavirbhavinchinatundi yokka mano tattvame.
1: It is the psychology or the mental frame that comes out of this soham, the primal sound.
0: Ee soham aneetundi din nundi anni rakamaneetundi shabdamulu kodanu aarambham avutunnayi.
1: In fact, soham sound, primal sound, is the very origin for the rest of the sounds.
0: ఈ శబ్దము మనస్సు యొక్క ఆకారంగా నిరూపిస్తూ ఉండాలి.
1: అండ్ దిస్ వెరీ సౌండ్ రిప్రజెంట్స్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
0: ఇదనే విష్ణువు అన్నారు.
1: అండ్ హీ ఈజ్ విష్ణు ఆర్ సస్టైనర్.
0: మనసే విష్ణువు అని.
1: మైండ్ ఈజ్ విష్ణు.
0: ఈ విష్ణు అనేటువంటి నాభి నుండి కూడాను మరొక ఆకారం ఆవిర్భవిస్తుండాలి.
1: అవుట్ ఆఫ్ ద నావెల్ ఆఫ్ ది సస్టైనర్ విష్ణు అరైజెస్ సమ్ అదర్ ఫార్మ్.
0: అది ఏ బ్రహ్మ అని.
1: దాట్ ఈస్ బ్రహ్మ.
0: కనుకనే ఈశ్వరత్వము విష్ణుత్వము బ్రహ్మత్వము అనేటువంటిది సోహం తత్వం నుండి విష్ణుత్వం ఈశ్వరత్వం ప్రారంభిస్తే
1: therefore the three aspects, the creation, the substance annihilation, begin with the soham principle to begin with.
0: Manasu yokka tattvame vishnutvanni nirupistundadi.
1: Therefore the principle of sustenance speaks of the nature of the mind.
0: Ee swasandi vacheetvanti yokka eeshwarathvam anaga daivathvamu brahmatvanga vachindi.
1: therefore the divinity out of this breath speaks of the creation aspect.
0: Idiye vak swarupani dharinchindi.
1: This has taken the form of the speech faculty.
0: Anaga mana vaku nunchi vacheetundi anta kudanu brahmatvame.
1: All the words that we utter, they represent the brahmatva.
0: Prati vaku kudanu brahmatvame.
1: So every word that we speak represents the creativity.
0: Prati sankalpamu vishnutvame.
1: Every thought is out of the principle of vishnutva.
0: Prati swasatvamu idi eesharatvame.
1: And every aspect is eesharatva, divinity.
0: Kalakane eesharatvame swasa.
1: Therefore eesharatva is breath.
0: Unga manasu.
1: Then the mind.
0: Manasu anetvanti idi e vishnutvamu.
1: This mind is the principle of sustenance, vishnutva.
0: Ee vishnu nundi aavirbhavinchinatvanti okka brahma tattvame ijamainatvanti okka vaaku.
1: Therefore the words that we utter represent that aspect that comes out of the navel of Vishnu.
0: Kanukane daivattam anaga mana yokka swasa nundi aavirbhavinchetvanti okka soham tattvame daivattam.
1: Therefore the divinity represents the principle of soham or the primal sound out of
0: the breath. Adi eppatiki ee naatikaina kuda nu manalni vadalipettabodu.
1: It will never leave you at any point of time.
0: Manam dehamato undinanta varaku kuda nu aa yokka swasa manaku aavirbhavistune untuntadi.
1: So long we are alive in this body, this breath continues.
0: Manasu ide sankalpa vikalpamto koodinatvantidi.
1: Mind is a combination of thoughts and counter thoughts.
0: Ide vishnutvamu anetvantidi.
1: This is vishnutva or the principle of sustenance.
0: Aa vishnutvam nunchi kuda vachina naabi nundi vachinatvanti okka shabdame vaktattvamu.
1: Therefore the kind of sound that comes out of the navel of the vishnutva is the word.
0: Adi e brahmatvamu ani.
1: That is brahmatva or creativity.
0: Ee brahmatvamunaku moola kaaranam emiti?
1: What is responsible for this creativity?
0: Shabdamunu aakarshinchinatvanti ee brahmatvamu.
1: And this brahmatva creativity is after the sound.
0: Shabda brahmamayi characharamayi annandi.
1: And one is the sound, the other one is of motility.
0: Ee shabdam anetvanti vaaku dwara
1: the sound that comes out by word
0: saraswati ni aakarshinchadu
1: and is drawn by saraswati.
0: Kargal saraswati durga lakshmi ee muguru kulanu ee mooditi oka aakaramule.
1: Therefore saraswati durga lakshmi, the triune aspect of the divinity, represent these three principles.
0: Kanuka aakaramlo manam aaradhana chesi labhinchetvanti oka aanandam e maatramu kanipinchadu.
1: Therefore the real bliss you do not experience by merely worshipping the form.
0: Prati manavuni endukudanu swasa aade samayam lopala soham soham idi lekunda maatramu mana swasane maatramu manu bandhinchalemu.
1: You cannot arrest your breath without carrying this soham principle.
0: Manasu anetvanti sankalpam lekunda ee maata anetvanti raadu.
1: Without thought you cannot speak.
0: Kanukane mana yokka swasa nunchi vachinatvanti yokka vaaku.
1: So the words come out of breath.
0: Vaaku nunchi vachinatvanti antaratmamu.
1: And the inner significance of the words.
0: Ee mooditi yokka ekatvame.
1: The unity of the three.
0: Avinabhava sambandhamu anyonya aashrayamu.
1: Represent the interrelationship and interdependence.
0: ఇటువంటి తత్వాన్ని మనము గుర్తించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము.
1: We are making many efforts to know the nature.
0: సాధనల వల్ల లభించేటువంటిది కాదు ఇది.
1: You can't get it by following spiritual pursuits.
0: విచారణ వల్ల లభించేటువంటిది కాదు ఇది.
1: You cannot know by inquiry.
0: పరిశోధనల వల్ల మనం లభించేటువంటిది ఇది.
1: And you have got to experience and investigate.
0: కనుకని పరిశోధనలు చదివినప్పుడే
1: when you invest
0: తత్వం మనకు అర్థమవుతుంది.
1: When you investigate you can understand spiritual principles.
0: ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని,
1: ద ట్రూత్ విచ్ ఇస్ ద స్టాండర్డ్,
0: సత్య స్వరూపమైనటువంటి నిత్యాన్ని,
1: దాట్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్,
0: ఆనందపరమైనటువంటి సత్యాన్ని,
1: అండ్ దాట్ బ్లిస్ విచ్ ఇస్ ద అల్టిమేట్,
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని,
1: ద హార్మనీ ఆఫ్ ది త్రీ,
0: మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు రికగ్నైజ్.
0: కనుకనే
1: సో
0: మానవుడు ఈనాడు,
1: మ్యాన్ టుడే,
0: ఉపనిషత్తులు ఎన్నియో చదువుతున్నాడు.
1: He goes through many of the Upanishads.
0: Upanishadulu yokka saram emiti?
1: What is the essence of Upanishads?
0: Upanishadulu yokka saramu nee yokka tattvanni bodhinchadame.
1: Upanishad, the essence of Upanishads teaches you your reality.
0: Anekatvamlo unnatundi ekatvanni nirupinchadame.
1: It clearly proves the unity in diversity.
0: Deham abhyasinchunnamu.
1: And you have the body.
0: Kaani dehanni poshistunnamu.
1: And you maintain your body.
0: కానీ దేని నిమిత్తమై పోషిస్తున్నాము?
1: వై డూ యూ వాంట్ టు మెయింటైన్ యువర్ బాడీ?
0: ఈ పోషించడం వల్ల లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ బై దిస్ మెయింటెనెన్స్?
0: ఏమాత్రమూ లేదు.
1: Nothing whatsoever.
0: దేహమున్నంత వరకును భుజించాలి.
1: So long the body lasts, you should partake
0: food. భుజించినంత వరకును నిద్రించాలి.
1: You have got to sleep.
0: నిద్రించినంత వరకును ఆనందాన్ని పొందాలి.
1: And you can be happy as you sleep.
0: తదుపరి లేచిన తర్వాత ఈ ఆనందం ఎక్కడిది?
1: The moment you get up, what happened to this happiness?
0: కనుకని ఈ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం విస్మరించి,
1: we have forgotten the essence of Upanishads.
0: వికృతమైనటువంటి ఒక అంతరార్థాన్ని మనం ఆశ్రయించి,
1: we are after the perverted interpretation.
0: నామ విషయమైనటువంటి ఒక స్వరూపాన్ని విశ్వసించాలి.
1: We just go by the name and form only.
0: కనుకనే నామమే ప్రధానమైనటువంటిది.
1: So God's name is most important.
0: భగవంతునకు ఎట్టి పేర్లు లేవు.
1: In fact, God has no specific name.
0: అన్ని పేర్లు తనవే.
1: All names are His.
0: అన్ని పేర్లు యందు తానే ఉన్నాడు.
1: He is in every name.
0: తనది కానటువంటిది,
1: there is nothing which he is not.
0: తాను లేనటువంటిది ఎక్కడా మనకు కనిపించదు.
1: There is no place where he is not present.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ముఖ్యంగా భగవంతుని యొక్క తత్వము ప్రేమనే.
1: In fact, the God's nature is this love.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనము ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making an attempt to know the nature of love.
0: ఇవన్నీ కూడాను ఈ దేహం నుండి మనకు లభిస్తూ ఉంటున్నాయి.
1: All these things could be acquired through this body.
0: దేహములో ఎన్నో రకములైనటువంటి యంత్రములు ఉంటున్నవి.
1: Within this body there is lot of machinery.
0: ఈ మిషనరీని మనం ఎన్ని విధాల పరిశోధన చేసినా దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేము.
1: ద మిషనరీ ఇన్ ద బాడీ, ఇట్స్ సిగ్నిఫికెన్స్ కెనాట్ బి నోన్ బై ఎనీ ఇన్వెస్టిగేషన్.
0: మెయిన్ స్విచ్ ఒకటి ఉంటుండాలి.
1: దేర్ లైస్ ద మెయిన్ స్విచ్ ఫర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ద మిషనరీ.
0: కన్నులు చూస్తున్నాయి,
1: ఐస్ వాచ్.
0: అనేక కాంతులు మనకు కనిపిస్తున్నాయి,
1: వీ సీ మెనీ లైట్ రేస్.
0: నాలుక పదార్థాన్ని భుజిస్తున్నాయి,
1: ద టంగ్ ఈట్స్.
0: అనేక రకమైనటువంటి ఒక టెస్ట్ బడ్స్ అనగా టెస్ట్ మనం రుచిస్తున్నాయి.
1: వి టెస్ట్ మెనీ డిషెస్, మెనీ ఐటమ్స్.
0: కానీ చెవులు ఉంటున్నవి,
1: వి హావ్ ఇయర్స్.
0: అనేక రకమైనటువంటి శబ్దములు వినిపిస్తుండాలి,
1: వి లిసన్ టు మెనీ సౌండ్స్.
0: ఈ అన్నిటికీ మూలాధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్?
0: ఇది ఏదో ఒకటి ఆధారమైనటువంటి ఒకటి ఉంటుంది చేతనే.
1: బికాస్ ఆఫ్ దిస్ సమ్ ఫౌండేషన్ బిహైండ్ ఆల్ దిస్.
0: దీనిని ఫండమెంటల్ అని అన్నారు.
1: ఇట్స్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ fundamental principle.
0: అన్నిటికీ ఒక ఆధారమైన పెట్టి ఒకటి ఉండాలి.
1: దేర్ ఇస్ వన్ ఫౌండేషన్ ఆర్ ఫండమెంటల్ బిహైండ్.
0: ఆ ఫండమెంటలే దీనికి తగినటువంటి ఒక ఆధారము.
1: దిస్ వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ ది ఫౌండేషన్ బేసిస్.
0: దానిని మనం ఆత్మ అన్నాము.
1: దిస్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్ ఈజ్ ఆత్మ.
0: ఈ ఆత్మతత్వం చేతనే,
1: బికాస్ ఆఫ్ ది కాస్మిక్ ప్రిన్సిపల్,
0: మన హృదయం నుండి అనేక రకమైనటువంటి ఒక భావములు ఆవిర్భవిస్తున్నాయి.
1: సో మెనీ థాట్స్ అరైజ్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ఈ సంకల్పములకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది కాజ్ బిహైండ్ థాట్ ప్రాసెస్?
0: ముఖ్యంగా ఈ సంకల్పములు మన హృదయం నుంచి వచ్చేటువంటి,
1: హార్ట్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ హృదయం అనేటువంటిది వేదము.
1: దిస్ హృదయ ఇస్ వేద.
0: ఈ సంకల్పములే అనేక రకమైనటువంటి శృతులు.
1: ద థాట్స్ ఆర్ శృతీస్.
0: ఈ శృతుల నుంచి వచ్చేటువంటి ఒక అంతరార్థములే వేదాంతములు.
1: The meaning of these shrutis is Vedanta, philosophy.
0: కనుకని వేదములు ఎక్కడో ఉన్నాయని మనం భావించుకోవటం కాదు.
1: Never considered Vedas are far away from you.
0: సర్వత్రా ఉండేటువంటి ఈ శబ్దములు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాయి.
1: The sounds which are present, sound waves everywhere are with you, in you.
0: కనుక
1: సో
0: మన హృదయం అనేటువంటి యొక్క వేదము నుంచి,
1: అవుట్ ఆఫ్ ది హార్ట్ ద వేద,
0: మనము ఈ శబ్దములు అనేటువంటిది కొన్ని నామములు అనేటువంటిది మనం గుర్తించుకుంటూ రావాలి.
1: వీ హావ్ గాట్ టు రికగ్నైజ్ ద నేమ్స్ బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్.
0: ఇట్టి పదములను మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ దట్ వీ అట్టర్.
0: ఈ పదముల యొక్క అంతరార్థములే వేదార్థములు.
1: ద సిగ్నిఫికెన్స్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ స్పెల్ట్ అవుట్ ఈజ్ ది వెరీ ఫిలాసఫీ.
0: సర్వత పాణిపాదం అన్నది.
1: It is said sarvata panipadam.
0: Tat sarvatochi shiromukham annadi.
1: Tat sarvatochi shiromukham, it declares.
0: Ee vidhamainatundi antarathanni manu chakkaga gurtinchukunte,
1: if we know the meaning clearly,
0: appude manaku ee vedarthamulu manaku gurtuntadi.
1: Then you will be expert in philosophy.
0: Tellavarinappudu mana yokka paurachinda auditorium lopala vedamunu aneka rakamga uchcharistu untaru.
1: In the morning times there in the Purnachandra auditorium you find the chanting of Veda.
0: Kaani aa shabdamu vintuntene oka vidhamainatundi aanandam kalugutuntadi.
1: As you listen to Vedic sounds you will experience bliss.
0: Kaani padamulu vintinanta maatrame aanandam kalugutundi gaani padarthamulu manaku ye maatram artham kaadu.
1: You don't understand their meaning but yet you experience the bliss.
0: Ee meaning teesukoni prayojanam emiti?
1: What is the use in knowing the meaning?
0: Padamulu yokka shabdanni maatrame manaku gurtinchali.
1: నో ద పవర్ ఆఫ్ ద సౌండ్ ఇన్ ది అటరెన్స్
0: ఎన్ని రకములైనటువంటి మీనింగ్ లో ఉంటుంటాయి.
1: దర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మీనింగ్స్ ఫర్ దీస్ టర్మ్స్.
0: కానీ నానార్థముల్లో
1: ఇన్ డిఫరెంట్ మీనింగ్స్
0: అనర్థములు తీసుకుని
1: అండ్ యూ గో బై ద రాంగ్
0: యథార్థాన్ని విశ్వసిస్తున్నాము
1: అండ్ యూ హావ్ ఫర్గాటన్ ద రియాలిటీ.
0: యథార్థాన్ని విస్మరించడం చేతనే మనకు సత్యతత్వం గుర్తించడానికి వీల్లేనట్టు ఉంది.
1: బికాస్ ద రియాలిటీ ఈజ్ జస్ట్ ఫర్గాటన్ అండ్ దేర్ ఫోర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో ద ప్రేమ
0: స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పదమును మనకు అర్థం కాలేదని దీన్ని వదలకూడదు.
1: నెవర్ గివ్ అప్ దీస్ వర్డ్స్ ఫర్ ద సింపుల్ రీజన్
0: అనేక రకమైన అర్థం ఉంటున్నాయి.
1: ఎవ్రీ వర్డ్ హ్యాస్ మెనీ మీనింగ్.
0: ఎవరెవరికి తగినటువంటి అర్థాన్ని వారు తీసుకోవాలి.
1: ఈచ్ వన్ షుడ్ టేక్ హిజ్ ఓన్ ఇంటర్ప్రిటేషన్.
0: అట్టి సొంత అర్థాన్ని తీసుకున్నప్పుడే
1: when you go by your own path
0: nijamainatundi oka paratham manaku artham avutundi.
1: You can understand the true spiritual pursuit.
0: Ee spiritual person manu teeskovalante
1: if you want to follow the spiritual pursuit
0: nijamainatundi oka maunam vahinchali.
1: You should observe true silence.
0: Artham telusukoneetundi vicharanlo praveshinchakoddu.
1: Don't try to investigate to know the meaning.
0: లేక విమర్శించేటువంటి దీంట్లో మనం ప్రవేశించకూడదు.
1: నార్ వుడ్ యూ ట్రై టు ఇంటర్ప్రెట్.
0: విచారణలో మనం ప్రవేశించాలి.
1: యూ షుడ్ ప్రొసీడ్ ఆన్ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ.
0: అట్టి విచారణ అనేటువంటిది
1: దట్ ఎంక్వైరీ
0: కేవలం మన అభిష్టమును పురస్కరించుకుని ఉంటుంటాయి.
1: ఈస్ బేస్డ్ ఆన్ యువర్ విల్ టు నో.
0: మన ప్రేమతత్వం ఏ విధంగా ఉంటుంటుందో
1: జస్ట్ యాజ్ లవ్ ఈజ్ ఇన్ యూ
0: దానికి తగినటువంటి ఒక విచారణగా మనకు నిరూపిస్తుంది.
1: దట్ విల్ ప్రాంప్ట్ యూ టేక్ యూ లీడ్ యూ టు ఎంక్వైరీ.
0: కనుక
1: సో
0: మనం విచారణ చేయాలంటే
1: if you want to inquire
0: mana bhavamulu yokka puraskaranni manam pravinchinchukovali.
1: We should see that the thought process should be steady.
0: Ninna dinam cheppanu
1: bhagavan said the other day
0: ye padarthamulu endukani dani maduramaina patti tattvam ekkada nunchi vastundadi.
1: The sweetness that you find in all these sweets, how do you get it?
0: అది కేవలం ఒక మానవులు ఉచ్చరించినటువంటిది కాదు, మానవులు ఉద్భవింప చేసినటువంటిది కాదు.
1: The sweetness is not in the making of any man.
0: కానీ ఇది స్వతసిద్ధంగానే ఆవిర్భవించినటువంటిది.
1: ఇట్ ఈస్ ఎ నేచురల్ క్వాలిటీ.
0: చెరకు లోపల తీపి ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ డు యూ గెట్ ద స్వీట్నెస్ ఇన్ షుగర్?
0: చెరకు లోపలి కారం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వై ది చిల్లీస్ ఆర్ హాట్?
0: వేపలోని చేదు ఎక్కడి నుంచి వచ్చింది?
1: అండ్ వై ది నీమ్ ఇస్ బిటర్?
0: మల్లెలోని ఒక వాసన ఎక్కడి నుంచి వచ్చింది?
1: అండ్ వై ది జాస్మిన్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రాగ్రెంట్?
0: ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క తత్వంలో అనుకుంటారు.
1: We think we consider it as a natural quality.
0: ప్రకృతి యొక్క తత్వం మనకు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం?
1: హౌ కెన్ యూ నో ద నేచర్?
0: కాదు కాదు,
1: ఇట్స్ నాట్ సింపుల్.
0: పరమాత్మని యొక్క తత్వమే ఈ ప్రకృతి స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: ఇట్ ఈస్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ దట్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ నేచర్.
0: కనుకనే ఈ నేచర్ యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ నేచర్ క్లియర్లీ.
0: నేచర్ లోపల అనేక రకమైనటువంటి భావాలు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ నేచర్ దేర్ సో మెనీ సెంటిమెంట్స్.
0: అనేక రకమైనటువంటి భేదములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ వెరైటీ ఆఫ్
0: అనేక రకమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ సో మెనీ మీనింగ్స్ టు.
0: ఇలాంటి పరమాత్మ తత్వమైనటువంటి ప్రకృతిని మనం అర్థం చేసుకోవటం ఇది అసాధ్యము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు కాంప్రిహెండ్ ద డివినిటీ ఇన్ దిస్ నేచర్.
0: కనుక పరమాత్మని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే
1: టు నో గాడ్ ఇన్ ఫుల్
0: పరతత్వంలో మన మనసును ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ సీ దట్ అవర్ మైండ్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిచువల్.
0: ఈ మైండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఫ్రమ్ ద మైండ్ హస్ కమ్?
0: నీ సంకల్ప వికల్పం నుంచే వచ్చినాయి.
1: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: నీ శ్వాస నుంచే వచ్చాయి.
1: అండ్ ఇట్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ బ్రెత్.
0: కానీ ఇందు నుంచి వచ్చినటువంటి యొక్క స్వరములు ఏ విధంగా వస్తున్నాయి?
1: అండ్ సౌండ్స్ హౌ డు దే కమ్?
0: దాని తర్వాత
1: లేటర్
0: మనం ఒక విధమైనటువంటి యొక్క శబ్దమును విచారించాలి.
1: అండ్ వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సౌండ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము?
1: అండ్ దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ. బ్రహ్మత్వ
0: ఆ బ్రహ్మతత్వంలో ఉన్నటువంటి సోహం తత్వమే మనకు నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: అండ్ ది బ్రీతింగ్ ప్రిన్సిపల్ సోహం ఈజ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్.
0: కనుకనే ఆత్మిక్ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలంటే ఈ శ్వాస తత్వాన్ని మనం ఉచ్చరించుకోవాలి.
1: సో టు నో ది ఆత్మిక్ ప్రిన్సిపల్ వీ షుడ్ నో ది సోహం ప్రిన్సిపల్.
0: సోహం నిమిత్తమే మనం జీవిస్తున్నామే కానీ సోహమే లేకపోతే ఈ జీవితమే అక్కర్లేదు.
1: వితౌట్ బ్రీతింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం యూ కెన్ నాట్ లివ్ ఎనీ లాంగర్.
0: ఏ రకమైనటువంటి శబ్దం వచ్చినప్పటికీ సోహం అనేటువంటి శబ్దం ఒకటి ఉంటుండాలి.
1: ఆల్ సౌండ్స్ హావ్ గాట్ దిస్ సోహం యాజ్ ద బేసిస్.
0: ఈ శబ్దాన్ని పురస్కరించుకుని మనం జీవించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: వి జస్ట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ ది సౌండ్.
0: ఈ సోహం అనే శబ్దమే లేకపోతే మనకు జీవితమే అర్థం కాదు.
1: విదౌట్ దిస్ సోహం ద ప్రైమల్ సౌండ్ యూ కెనాట్ నో యువర్ లైఫ్.
0: కనుకనే మనము జీవించే దేని నిమిత్తమై?
1: Why should we live? What's the purpose?
0: సోహం యొక్క తత్వాన్ని అర్థం గావించుకోవటం కోసమని.
1: ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ టు నో ద మీనింగ్ ఆఫ్ సోహం.
0: కనుక దీని అర్థం ఏ విధంగా ఉంటుంటుంది?
1: హౌ ఈస్ ఇట్స్ మీనింగ్?
0: సోహం
1: సోహం
0: ఇది హంస గాయత్రి అని చెప్పారు.
1: This soham is also called Hamsa Gayatri.
0: So ante adi.
1: So that.
0: Ham managa nenu.
1: Ham I.
0: Adi nene.
1: I am that.
0: Idi adi nene ante yedi.
1: I am that means what is that here?
0: Akkada yedi unnadi adi nene anadaniki.
1: What is present there?
0: Akkade manasu unnadi.
1: There lies the mind.
0: ఈ మనస్సే నేను అనుకుంటే,
1: and if you think that you are the mind,
0: ఈ సాధనకు మనస్సు అంతా అడ్డు తగులుతుంటది,
1: and this mind is an obstacle in spiritual path.
0: కాబట్టి మనస్సే నేను అనుకుంటే ఇది మనసుకు ఏమాత్రమో అర్థం లేదు.
1: If you identify with the mind has no meaning at all.
0: మనసు కేవలం ఒక పిచ్చికోతి వంటిది అంటారు.
1: Mind is a mad monkey.
0: అలాంటి మనసును నమ్ముకుని నువ్వు ఏ మార్గంలో పోగలవు?
1: And what is that you can derive out of it?
0: కాదు కాదు, మనసును మనసుగా భావించకూడదు.
1: డోంట్ కన్సిడర్ సింప్లీ యాజ్ మైండ్.
0: మనసును దైవంగా మనం విశ్వసించాలి.
1: కన్సిడర్ మైండ్ యాజ్ డివైన్.
0: ఈ మనసే విష్ణు స్వరూపము.
1: దిస్ మైండ్ ఇస్ రిప్రజెంట్ సస్టైనర్, విష్ణుత్వం.
0: ఆ మనసే లేకపోతే శ్వాసనే లేదు.
1: విదౌట్ ద మైండ్ దేర్ ఇస్ నో శ్వాస ఆర్ ద బ్రెత్.
0: శ్వాస ఆడటం చేతనే మైండ్ ఆవిర్భవిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాసెస్ ద మైండ్ ఈజ్ ఫంక్షనల్.
0: ఈ శబ్దం రావటం చేతనే బ్రహ్మసత్వం మనకు ప్రాప్తిస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ సౌండ్, ప్రైమల్ సౌండ్, యూ విల్ అండర్స్టాండ్ క్రియేటివిటీ.
0: ఈ విధమైనటువంటి అంతరార్థాలు గుర్తించడానికి పోవాలంటే మనకు ఉపనిషత్తులు ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: We cannot understand the Upanishad principles in depth.
0: ఈ ఉపనిషత్తుల లోపల ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థములు ఎన్నో కలిసి ఉంటున్నాయి.
1: There are many many sacred noble interpretations in Upanishads.
0: కానీ ఇలాంటి అర్థం మనకు గోచరించడానికి మనం ఏమి చేయాలి?
1: What is that we should know, do now to know the meaning?
0: విచారణ చేయాలి.
1: We should inquire.
0: కూర్చున్నావు.
1: You are seated.
0: కూర్చున్నప్పుడు సోహం వస్తుండాలి.
1: యూ జస్ట్ ఫైండ్ దిస్ సోహం.
0: దీన్ని వాచ్ చేయాలి.
1: వాచ్ దిస్ సోహం.
0: ఏది సో, ఏది హం?
1: వాట్ ఈస్ సో, వాట్ ఈస్ హం?
0: ఏ యొక్క నాద్రం నుంచి సో అని వస్తుండాలి.
1: అండ్ వాట్ ఈస్ ద ఆరిజిన్, ద బిగినింగ్ ప్లేస్?
0: ఏ ద్వారం నుంచి హమ్ అనేటువంటి దిగుతుండాలి.
1: అండ్ వాట్ ఈస్ ద నాస్ట్రిల్ త్రూ విచ్ హమ్ కమ్స్?
0: ఒకటి పోవటము, ఒకటి రావటము.
1: వన్ ఈస్ ఇన్హెలేషన్, అదర్ ఈస్ ఎక్సలేషన్.
0: కనుకనే ఈ వచ్చిపోయేటువంటి శబ్దం మాత్రమే గుర్తించుకుంటూ పోతే సోహం.
1: And if you watch this inhalation and exhalation process, it is
0: okati lopara pothundadi.
1: One goes in breathing,
0: adi so.
1: Breathing in is so.
0: Hum
1: hum,
0: ide ahankaramo.
1: That is
0: అది బయట పోయేటువంటిది.
1: దట్ ఇస్ అహంకార, ఈగో, బ్రీద్.
0: కాబట్టి బయట పోయేటువంటి దాన్ని మనం వదిలిపెట్టాలి.
1: ఆల్ దట్ ఇస్ బ్రీద్డ్ అవుట్ మస్ట్ బి లెఫ్ట్ అవుట్.
0: లోపల పోయి ప్రాణాన్ని అందించేటువంటి దానిని మనం గట్టిగా పట్టుకోవాలి.
1: వీ హావ్ టు హోల్డ్ ఆన్ టు ద లైఫ్ ఆక్సిజన్ దట్ ఇస్ బ్రీద్డ్ ఇన్.
0: కనుకని సో అనేటువంటి తత్వాన్ని మనం గట్టిగా కుంభకం చేయాలి.
1: సో వీ షుడ్ రిటైన్ ద ఆక్సిజన్ దట్ హెస్ బిన్ టేకెన్ ఇన్.
0: కనుకని అనేక మంది సాధన చేసేటువంటి వారు రేచక, పూరక, కుంభకం అని అంటున్నారు.
1: మెనీ ఆఫ్ ది సీకర్స్ ఇన్ స్పిరిచువల్ పాత్ థింక్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
0: సో అని ఒక నుంచి ముక్కు నుంచి తీసుకోవాలి.
1: బ్రీదింగ్ త్రూ వన్ నాస్ట్రల్.
0: రెండవ ముక్కు నుంచి హమ్ అనేటువంటిది వదిలిపెట్టాలి.
1: త్రూ ది అనదర్ నాస్ట్రల్ యూ బ్రీద్ అవుట్ హమ్.
0: ఈ రెండింటికి మధ్య లోపల కుంభకము కొంతసేపు నిలుపుకోవాలి.
1: ఇన్ బిట్వీన్ ది టూ దేర్ ఇస్ మిడిల్ స్టేజ్ కుంభక, రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: ఈ మూడింటి యొక్క తత్వము కాలం ఆధారం చేసుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు గో బై ద టైమ్ ఇంటర్వల్ ప్రాసెస్.
0: కాలం యొక్క ప్రమాణాలను మనం గుర్తించుకోకుండా కేవలం ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటే ఇది ప్రాణాయామం కాదు, ప్రాణానికి అపాయమే.
1: And if we don't go by the timing interval process and think of the maintenance of the time, it is not simply pranayama, breathing process, it is prana apaya, least the danger of your life.
0: Kavale so aneetundi enta kaalam nevu teeskuntunnavo,
1: the time you take it to breathe in,
0: anta kaalamu dani kumbhakam cheyali, nilpali,
1: must equal for its retention kumbhaka.
0: Enta kaalam nevu nilpinavo anta kaalam danini vadalali.
1: The time that you take to retain the breath must equal the time that you breathe out.
0: కనుకని కాలస్వరూపాయన మహా అన్నాడు బ్రహ్మను.
1: సో బ్రహ్మ, గాడ్ ఈజ్ టైమ్.
0: సోహం అనేటువంటిది బ్రహ్మతత్వమే.
1: సోహం ఈజ్ బ్రహ్మత్వ క్రియేటెడ్.
0: కనుకనే కాలస్వరూపుడైనటువంటి బ్రహ్మతత్వాన్ని కాలానుగుణ్యంగా మనం నడుచుకోవాలి.
1: దేర్ఫోర్ యాజ్ గాడ్ ఈజ్ టైమ్ వీ షుడ్ ప్రొసీడ్ కేర్ఫుల్లీ.
0: ఈ కాలానుగుణ్యంగా నడుచుకోవటం లోపల
1: when we act appropriately,
0: kartavyani gurtinchukuntu ravali,
1: we have to recognize our duty.
0: Ee kartavyam ante emiti?
1: What is this kartavya?
0: Adi manasu yokka sankalpame.
1: It is just the thought.
0: కాబట్టి మనసు ఎట్టి సంకల్పాలు చెందుతుంది?
1: వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ ద మైండ్?
0: పవిత్రమైన సంకల్పాలు వచ్చుకుంటారు ఇప్పుడే, అప్పుడు దీని కర్తవ్యం అవుతుంది.
1: అండ్ దెన్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్ ఈజ్ యువర్ డ్యూటీ.
0: కనుకనే విష్ణువును సాత్వికుడు అన్నారు.
1: సో విష్ణు రిప్రజెంట్స్ పాయస్నెస్.
0: కనుక సంకల్పములంతా కూడా నువ్వు సాత్వికమైనటువంటివి.
1: ఆల్ థాట్స్ మస్ట్ బి పైయస్.
0: కనుక నీ మన సంకల్పములు సాత్వికమైనటువంటి సంకల్పములు రావాలి.
1: దెర్ఫోర్ వి షుడ్ సీ టు ఇట్ దట్ యు హావ్ పైయస్ థాట్స్.
0: ఈ సాత్వికమైన సంకల్పములు మనం ఆవిర్భవించాలంటే
1: ఇన్ ఆర్డర్ టు ఎంటర్టైన్ సచ్ థాట్స్
0: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములు పవిత్రమైన రీతిలో నడచాలి.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ షుడ్ బి అలాంగ్ ద రైట్ డైరెక్షన్.
0: కాబట్టి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడాను అన్యోన్య ఆశ్రమంలో అవినాభావ సంబంధములు.
1: ద ట్రయూన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఇంటర్
0: ఇవి కేవలం పేర్లతో వచ్చినటువంటివి కాదు.
1: దట్స్ నాట్ మియర్లీ
0: ప్రవర్తనతో లభించేటువంటివి.
1: ఇట్స్ నాట్ మియర్లీ నామెన్క్లేచర్
0: ప్రవర్తనతో వచ్చేటువంటివి కాదు.
1: ఇట్ గోస్ బై ఇట్స్ యాక్షన్
0: పవిత్రతతో చేరేటువంటివి.
1: ఇట్స్ రిప్రజెంట్ సాంక్టిటీ
0: పవిత్రతతో చేరేటువంటివి కాదు.
1: ఇట్స్ నాట్ సింప్లీ సో
0: ఏకత్వంతో లీనమయ్యేటువంటివి.
1: వి ఫైండ్ ద హార్మనీ ఇన్ ద యూనిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ.
0: కనుక ఇలాంటి ఏకత్వాన్ని గురించినటువంటి ఒక తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: సో వి షుడ్ మేక్ ఎవరి attempt to comprehend the harmony, the unity of the Trinity.
0: ఈ ఉపనిషత్తులు ఎన్ని రకములుగానో ఈ విధంగా వల్లిస్తూ ఉంటుంటాయి.
1: Upanishads go on extolling and narrating these truths.
0: కానీ ఈ వల్లించినటువంటి ఉపనిషత్తు యొక్క అంతరార్థాన్ని ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: నో వన్ ఈజ్ ఏబుల్ టు కాగ్నైజ్ ద రియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దీస్ ఉపనిషత్తు.
0: ఒక్కొక్క శ్లోకము దాన్ని వర్ణించాలంటే
1: if you want to describe every shloka
0: ఒక్కొక్క శ్లోకము దాని అంతరార్థం బోధించాలంటే
1: in order to teach the depth of every
0: కనీసం ఒక్క శ్లోకమునకు ఒక నెలైన అర్థం తీసుకుంటుంది.
1: యూ రిక్వైర్ వన్ ఫుల్ మంత్ టు నో ది మీనింగ్ ఇన్ డెప్త్ ఆఫ్ ఎవ్రీ శ్లోక.
0: అనగా ఏమిటి అనేక అర్థములతో కూడినటువంటి
1: మీనింగ్. ఇట్ హస్ గాట్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్.
0: కానీ మన సమయ సందర్భానుసారంగా ఆ సమయానికి తగినట్టు అర్థాన్ని తీసుకోవాలి.
1: బట్ ద మీనింగ్ విచ్ దట్ సూట్స్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ మస్ట్ బి అక్సెప్టెడ్.
0: ఏది చెప్పినా కానీ అది అంతరార్థంగానే ఉంటుంటుంది.
1: ఎనీథింగ్ కెన్ బి సెడ్ దట్ రిప్రజెంట్స్.
0: చిన్న పిల్లవాడు ఉంటుంటాడు,
1: హియర్ ఇస్ ద బాయ్,
0: వాడికి మాటలు రావు.
1: And he cannot speak
0: properly. అలాంటి పరిస్థితి లోపల
1: అట్ దట్ మోమెంట్
0: వయ ప్రమాణాన్ని పురస్కరించుకుని రామా అని నీవు చెప్పిస్తే
1: బేసింగ్ ఆన్ హిస్ ఏజ్ ఇఫ్ యూ వాంట్ హిమ్ టు రిపీట్ రామా
0: అప్పుడు ఆ పిల్లవాడు లామా అంటాడు.
1: దట్ బాయ్ విల్ సే లామా
0: అనగా అది కూడా అర్థమే.
1: యు రిక్వైర్ వన్ ఫుల్ మంత్ టు నో ది మీనింగ్ ఇన్ డెప్త్ ఆఫ్ ఎవ్రీ శ్లోక
0: అనగా ఏమిటి అనేక అర్థములతో కూడినటువంటి
1: మీనింగ్. ఇట్ హస్ గాట్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్.
0: కానీ మన సమయ సందర్భానుసారంగా

0: విల్ సే లామా
1: అనగా అది కూడా అర్థమే.
0: ఈవెన్ దట్ ఆల్సో హస్ ఎ మీనింగ్. ఆ
1: వైశ్యుకు తగినటువంటిది అదే సరి అని అర్థం.
0: ఓ ఇట్ ఇస్ ఎ ప్రాపర్ వే ఆఫ్ స్పెల్లింగ్ స్పీకింగ్ ద వర్డ్. అట్
1: వాడు కూడా చిన్న రామా అనుకుంటే అది అర్థం కాదు.
0: అండ్ హీ కెనాట్ సే రామా అట్ దట్ ఏజ్.
1: ఆ వయసుకు ఆ సమయానికి ఆ లామా అనేటువంటిది సరి అని అర్థం.
0: అట్ దట్ మోమెంట్ అట్ ద టెండర్ డెలికేట్ ఏజ్ బీయింగ్ సో యంగ్ లామా రిప్రజెంట్ ద కరెక్ట్ మీనింగ్.
1: కానీ మన దృష్టి లోపల ఆ లామా అనేటువంటిది తప్పు అంటాము.
0: బట్ ఫ్రమ్ అవర్ వ్యూ పాయింట్ ద లామా ఈజ్ రాంగ్.
1: కానీ ఆ వయసుకు ఆ శబ్దమునకు ఆ ప్రకృతి ఇది లామా అనేది రైట్.
0: ఫర్ సచ్ ఎ యంగ్ చైల్డ్ టు సే లామా ఇస్ క్వైట్ కరెక్ట్ అండ్ అప్రోప్రియేట్.
1: ఇదే విధంగానే
0: లైక్ వైజ్
1: ఆ వయ ప్రమాణము,
0: ద ఏజ్,
1: దేహ ప్రమాణము,
0: ద బాడీ,
1: సమయ ప్రమాణము,
0: అండ్ ద మోమెంట్,
1: పద ప్రమాణము,
0: అండ్ ద సర్కమ్స్టాన్సెస్,
1: అన్ని ప్రమాణములను మనం ఉద్దంగా తీసుకున్నప్పుడే ఇది రైటా తప్ప అనేటువంటిది నిర్ణయం అవుతుంది.
0: షుడ్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ యాజ్ వి డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్స్ రాంగ్.
1: ఇప్పుడు అనేక మంది ఉంటున్నారు.
0: హియర్ మెనీ పీపుల్ హియర్.
1: చాలా మంది ఎడ్యుకేటెడ్ బాయ్స్ కూడా ఉంటున్నారు.
0: దర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ బాయ్స్.
1: చాప అని చెప్పమంటే చెప్పలేరు.
0: And if you want to say, all of you to say, chapa, many can't say.
1: Chapa, ani cheppante chapa antaru.
0: If I want you to say chapa, you say chapa, the fish.
1: Cha, sa, sa. ఈ మూడింటి యొక్క అర్థం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
0: One should know the difference between cha, sa, sa.
1: కనుకనే మనం కొన్ని విధములు ఎంతనో ప్రయత్నం చేయండి, మీలో మీరు యోచన చేసుకోండి. చాప అన్నాడు. చాప అనడానికి నాలుకే ముఖ్యము.
0: Well, to say, spell out this word chapa, the tongue is important.
1: కానీ అక్కడ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ చాప అని వస్తుంది, కానీ చాప అని రాదు.
0: చాప ద మ్యాట్, బట్ యు సే చాప ద ఫిష్.
1: చా చా సా సాహ
0: షా షా సాహ.
1: ఈ అర్థంలో ఉన్నటువంటి పదములు ఎన్నియో కఠినమైనటువంటివిగా ఉన్నాయి.
0: అండ్ దర్ వెరైటీ ఆఫ్ మీనింగ్స్ బేసింగ్ ఆన్ దిస్.
1: మీరు ఇంటికి పోయిన తర్వాత మీరు చెప్పండి చూస్తాము. చాప అన్నాడు, నేను చాప అనగలను అనండి.
0: Better you go home and try now. Chapa, can you say that?
1: Ana leru.
0: You cannot.
1: Kani chapa yokka tattvam gurtinchinatundi vaade idi chapa annata.
0: But the one who knows the mat chapa can say it is chapa mat.
1: Chapa artham telinatundi vaadu enni prayatnalu chesinappudiki adi chapa ani analedu.
0: The one who does not know the meaning of chapa the mat, he will be saying only
1: chapa. Adi vidhamgane Mahabharata yuddha samayam nandu,
0: at the time of Mahabharata war,
1: అనేక విధములుగా కూడా కలహములు జరుగుతున్నాయి.
0: దేర్ వాస్ లాట్ ఆఫ్ ఫైటింగ్ దేర్.
1: కానీ గజరాజును రక్షించడానికని విష్ణు బయలుదేరుతున్నాడు.
0: అండ్ విష్ణు స్టార్టెడ్ ఓవర్ దేర్ టు ప్రొటెక్ట్ దిస్ గజరాజ.
1: గజ గజ నిల్చు నిల్చు, నేను వస్తున్నాను అన్నాడు.
0: హి సెడ్ స్టాండ్ హోల్డ్ ఆన్, ఐఎమ్ కమింగ్
1: అనగా పరిగెత్తిపోతున్నాడు విష్ణువు.
0: అండ్ విష్ణు వాస్ జస్ట్ రన్నింగ్ ద వే.
1: లక్ష్మి ప్రక్కన ఉంటుంది, అతను ఎక్కడ పోతున్నావు అని అడగడానికి కూడా టైం లేదు.
0: And Lakshmi didn't find time to ask him where he is proceeding.
1: అప్పుడు ఆమెను వర్ణించడానికి ప్రయత్నం చేశాడు.
0: And then he started describing the moment.
1: అడిగేదనని కడి వడిజను, అడిగేదనని కడి వడిజను.
0: She is going very fast to know the reason.
1: అడిగిన తన మనడ నుడి నడిడి నుడుగును వెడ వెడ చిడి ముడి తట్టబడ నడుగుడి నడుగుడి చదివి నడుగుడి అన్నాడు. అడిగేదనని కడి వడిజను.
0: She is going very fast to know the reason.
1: Adigina thana magadu nuduga nadadadugun tan cheptado cheppaledo.
0: The husband would respond or not?
1: Veda veda chidi mudi tadabada parigetti povadani potunte mudi kuda jari potundadi.
0: And he was running. If this in the platform there is dropped down.
1: Nadigina nadigidu jarimi nadugidadannadu. Adugu pettadaniki ledu, adugu divadaniki ledu.
0: He cannot proceed nor retreat.
1: Idi chaala sariyina samayam kaadu.
0: This is not the right time.
1: పదములు సమయం కానటువంటి సమయంలో వివేచం చేతని ఇది అంతరాత్మంగా పోకుండా వికారమైనటువంటి అంతరాత్మంగా పోతున్నాయి.
0: Because the words are not used at the right time, we find all distortions.
1: ఒక్కొక్క దేశము ఒక్కొక్క ప్రాంతం యొక్క భాషలు కూడాను ఆ రకంగా ఉంటుంటాయి.
0: And this is based on the vernacular language, based on the region.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని గుర్తించాలనుకుంటే కేవలం ఉపనిషత్తులు తెలిసినటువంటి ఒక మహనీయుల చరిత్రకే వెళ్లి దాని అంతరాత్మాన్ని గుర్తించుకోవాలి.
0: If you want to know the meaning of these Upanishads, you should approach the scholars and try to learn.
1: ఈ సర్వ ఉపనిషత్తు సారం అనేటువంటిది బ్రహ్మతత్వం నుండి వచ్చినటువంటివి.
0: And the essence of Upanishads has come out of Brahma.
1: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది వాక్ స్వరూపమే.
0: And this nature of Brahma is a very speech faculty.
1: మనోతత్వం అనేటువంటిది విష్ణు తత్వము.
0: ద మైండ్ రిప్రజెంట్స్ విష్ణు.
1: విష్ణు తత్వం అనేటువంటిది మంచి భావంతో కూడినటువంటిది.
0: అండ్ ద మైండ్ షుడ్ హావ్ గుడ్ థాట్స్.
1: మంచి భావమే ఉండినప్పుడు మంచి పదములే వస్తుంటాయి.
0: వెన్ వన్స్ యు హావ్ గుడ్ థాట్స్ యు స్పీక్ గుడ్ వర్డ్స్.
1: మంచి పదములే వచ్చినప్పుడు మంచి అర్థములే ఇస్తుంటాయి.
0: ద గుడ్ వర్డ్స్.

0: convey good meaning.
1: కనుకని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ముగ్గురు ప్రత్యేకం కాదు.
0: సో బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఆర్ నాట్ సెపరేట్.
1: బ్రహ్మ శ్వాసము,
0: బ్రహ్మ ఇస్ బ్రెత్,
1: విష్ణువు మనస్సు,
0: విష్ణు ఇస్ మైండ్,
1: ఇంకా మహేశ్వరుడు
0: మహేశ్వర
1: అది ఏ వాక్కు,
0: అండ్ దట్ ఈస్ ద టాకింగ్.
1: కనుక ఆత్మ మనసు వాక్కు మూడింటి యొక్క ఏకత్వమే బ్రహ్మ విష్ణు మహేశ్వరత్వం.
0: దేర్ఫోర్ ద హార్మనీ ఆఫ్ యూనిటీ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ద మనస్సు ద మైండ్ అండ్ ద వాక్ ద టాక్.
1: కనుక ఆత్మకు ఏ రీతిగా నీ అర్థాన్ని చెప్పగలవు?
0: అండ్ హౌ కెన్ యూ డిక్లేర్ ఇట్స్ మీనింగ్?
1: వాక్కు ఏ రీతిగా అర్థం చెప్పగలవు?
0: హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్?
1: వాక్కు నీకు అర్థం చెప్పాలంటే వాక్ రూపంగానే చెప్పాలి.
0: ద వర్డ్ మీనింగ్ కుడ్ బి సెడ్ బై వర్డ్ ఓన్లీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ విధంగా మీకు చెప్తూ పోతుంటే మీకు తలనొప్పిగా వస్తుంటారు.
0: యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ఫుల్ ఇఫ్ ఇట్స్ థింగ్స్ ఆర్ స్టేటెడ్.
1: కారణం ఏమనగా అర్థంకు తెలియనటువంటి వారు, ఉపనిషత్తులు చూడనటువంటి వారు, ఉపనిషత్తుల యొక్క సారాన్ని గుర్తించలేనటువంటి వారు మీకు అనేక అనర్థాలు చేసుకుంటారు.
0: నేచురలీ దోస్ పీపుల్ హావ్ నెవర్ హర్డ్ ఆఫ్ ఉపనిషత్స్ నార్ మీనింగ్ ఆఫ్ ఉపనిషత్స్ దే కెనాట్ అండర్స్టాండ్.
1: ఉపనిషత్తు అనేటువంటిది చాలా శాంతంగా,
0: you should know it peacefully,
1: సమయ స్ఫూర్తిగా,
0: at right time,
1: ప్రవర్తన పవిత్రంగా,
0: making the conduct
1: వాక్ శుద్ధిగా,
0: and it good the words,
1: అప్పుడే శ్వాస శుద్ధిగా మనం చెప్పాలి.
0: And then you can have the purity,
1: మన శ్వాస కూడా పరిశుద్ధం కావాలి.
0: And the breath should be purified.
1: కనుకనే దీనికి ఉపనిషత్తుల లోపల ఒక విధమైనటువంటి మంత్రం చెప్పారు.
0: ఈ ఉపనిషత్ ఏ మంత్ర ఇస్తే
1: దీనికి ఒక విధమైనటువంటి ఒక శ్వాసతత్వంలోనే మంత్రం చెప్పారు.
0: అండ్ దిస్ ఈస్ కంటైన్డ్ విత్ ఇన్ ది బ్రీతింగ్ ప్రాసెస్.
1: అనగా దీని వల్ల, ఈ శ్వాస వల్ల, ఈ మంత్రస్వరం వల్ల అనేక రకమైన రోగములు కూడా నివారణ అవుతున్నాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ కంట్రోల్ విల్ బి క్యూరేటివ్ ఫర్ సెవరల్ ది ఎయిల్మెంట్స్.
1: దీని వల్ల ఏమవుతుంది? మొట్టమొదట మన శ్వాస పవిత్రమవుతుంది.
0: Then you will be sanctifying the breath.
1: పవిత్రం కావటమే కాకుండా,
0: నాట్ ఓన్లీ దాట్,
1: కొలెస్ట్రాల్ అనేటువంటిది అనగా హార్ట్ కు ప్రవహించేటువంటి యొక్క రక్తం యొక్క ప్రసరము కొంచెం థిక్ అయింది.
0: అండ్ బ్లడ్ ఇస్ సో థిక్ బికాస్ ఆఫ్ కొలెస్ట్రాల్.
1: ఆ మంత్రం చెప్పడం చేత ఆ బ్లడ్ కొంచెం థిన్గా మారిపోతుంది.
0: As you repeat these mantras, the blood becomes rather thin.
1: కన్నులకు వచ్చినటువంటి ఒక కేటరాక్ట్ కూడా నివారణ అవుతుంది.
0: అండ్ ఇట్ ఆల్సో క్యూర్స్ ది కేటరాక్ట్ ప్రాబ్లమ్స్.
1: గొంతులో వచ్చినటువంటి యొక్క శబ్దం యొక్క స్వరూపం కూడా పవిత్రమైపోతుంది.
0: అండ్ ద సౌండ్ అవుట్ ఆఫ్ యువర్ థ్రోట్ also is going to be sacred.
1: Kanukane manamu ee shabdamulu kochu sarayina reetiga teeskovali.
0: So Vishnu the sounds in a proper sense,
1: ee sarayina reetiga teeskunnappude manaku sarayina antarthalu vastuntayi.
0: If you know the right meaning, you know its right application.
1: Okka upanishadulu yokka saranni matrame manam teeskunte deham yokka tattva ananta kuda gurtinchadaniki veelavutundi.
0: If you know the essence of one upanishad, you will be knowing the true meaning of your whole body.
1: Mana nanuka ee vidhanga taste chikutundali.
0: The tongue, how does it taste?
1: ఏ రకమైనటువంటి పదార్థాన్ని వేసుకుంటే ఆ యొక్క రుచి మనకు గోచరం అవుతుంది.
0: అండ్ వీల్ టేస్ట్ అకార్డింగ్ టు ద ఫుడ్ స్టఫ్ దట్ వీ పార్టేక్.
1: కానీ ఈ టంగ్ బర్డ్స్ అనేవి ఎంత ఎన్ని ఉన్నాయి?
0: ద టేస్ట్ బర్డ్స్ హౌ మెనీ ఆర్ దేర్?
1: అనగా 51,000 టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
0: 51,000 టేస్ట్ బర్డ్స్ ఆర్ దేర్.
1: ఇంకా శ్రవణ బర్డ్స్ అంతా ఎంత ఉన్నాయంటే,
0: అండ్ ద లిసనింగ్ ప్రాసెస్,
1: 36,000 శ్రవణం అనేటువంటిది వింటుంది.
0: అండ్ 36,000
1: 51,000
0: టేస్ట్ బర్డ్స్.
1: ఈ అన్ని కాకుండా దృష్టి,
0: అండ్
1: ప్రకాశం యొక్క శక్తి,
0: అండ్ ద లైట్,
1: 51 కోట్లు ఉంటున్నాయి.
0: 51 crores.
1: అలాంటి ఇన్ని కోట్ల యొక్క దీనిని దృష్టిని ఏ రీతిగా మనం చూడగలము?
0: హౌ వుడ్ బి ఏబుల్ టు విజువలైజ్ దాట్?
1: కాబట్టి ఇన్ని రకమైనటువంటి దృష్టిగా ఉంటున్నప్పుడు మనం ఏ దృష్టి సరైనటువంటిది అనుకుంటాం?
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ myriad vision, what is it that is proper?
1: కనుకనే నీ సమయ సందర్భానుసారంగా నీ వాడుకోవాలి.
0: సో యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అట్ అప్రోప్రియేట్లీ బేసింగ్ ఆన్ ది సిచ్యువేషన్.
1: అనేక రకమైనటువంటి రోగంలో నివారణ కాకుండా,
0: నాట్ ఓన్లీ క్యూర్ ఫర్ ది
1: సరైన అర్థాలు గుర్తించినప్పుడు,
0: వెన్ వీ నో ది ట్రూ మీనింగ్,
1: ప్రవర్తన కూడా మారిపోతుంది.
0: అవర్ కండక్ట్ ఆల్సో చేంజెస్.
1: ఈ ప్రవర్తన మారినప్పుడు,
0: వెన్ అవర్ బిహేవియర్ చేంజెస్,
1: మన వర్తన కూడా మారిపోతుంది.
0: అండ్ ఆల్ అవర్ మెంటాలిటీ,
1: మన వర్తన మారిపోయినప్పుడు,
0: when the whole thing changes,
1: sariyainatundi oka bhavam manlo avirbhavistundi,
0: you will have proper thoughts.
1: Kalukane proper thought manlo vachinappude idi sariyainatundi oka padam ga roopistundi.
0: When once there is a proper thought, you will have proper words,
1: prema sarupulara,
0: embodiments of love.
1: Lokamulopala,
0: in this world,
1: inniyo vidhamainatundi padamulu untunnavi.
0: There are so many words.
1: ఎన్నో విధమైన అర్థములు ఉంటున్నవి.
0: మెనీ మీనింగ్స్.
1: కానీ ఈ అర్థములకును ఈ పదములకును ఈ యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని చేకూర్చాలి.
0: బట్ వీ షుడ్ నో ద రైట్ మీనింగ్ ఫర్ ఎవ్రీ వర్డ్.
1: ఆధ్యాత్మిక తత్వం లోపల ఈ అర్థాలు తీసుకోవటం ప్రయోజనం లేదు.
0: ఇన్ స్పిరిచువాలిటీ యూ కెనాట్ సింప్లీ గో బై ఇట్స్ మీనింగ్.
1: దాని అర్థం తీసుకోకుండా దాని యొక్క స్వరాన్ని మాత్రమే మనం ఉచ్చరిస్తూ పోండి.
0: యు గో ఆన్ రిపీటింగ్ ఇట్స్ సౌండ్.
1: ఇప్పుడు చూడండి, చాలా మందికి నేను అక్కడ చెప్తుంటాను, ఓంకారం అనేటువంటిది ఒక స్పెల్లింగ్ మాదిరి చూడాలి.
0: ఓంకార్, జస్ట్ టేక్ ఇట్ స్పెల్లింగ్.
1: ఓం అంటారు.
0: మెనీ సే ఓం.
1: ఇది ఓం అనేటువంటి స్పెల్లింగ్ కాదు.
0: ఇట్స్ నాట్ స్పెల్లింగ్ దట్.
1: ఇది ఒక పదము.
0: ఇట్స్ ఎ వర్డ్.
1: ఈ పదమైనప్పుడు దీనికి స్పెల్లింగ్ ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ఇట్ స్పెల్లింగ్?
1: ఈ స్పెల్లింగ్ చూడాలంటే ఆ ఊం ఈ మూడు చేస్తే ఓం అనే పదం వచ్చింది.
0: అండ్ ఇఫ్ యు వాంట్ నో స్పెల్లింగ్ ఏయుఎం ఆ ఊం.
1: ఈ పదమని చెప్పాలంటే అనేటువంటిది గొంతు నుంచి వస్తుంది.
0: ఆ కమ్స్ అవుట్ ఆఫ్ ది థ్రోట్.
1: ఊ అనేటువంటిది నోలక నుంచి వస్తుంది.
0: ఊ కమ్స్ అవుట్ ఆఫ్ ది టంగ్.
1: అనేటువంటిది పదవి నుంచి వస్తుంది.
0: కమ్స్ అవుట్ ఆఫ్ ది లిప్స్.
1: ఈ మూడు చేయనటువంటి ఓంకారం నాభి నుంచి వస్తుంది.
0: సో ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నావెల్.
1: కనుకనే హృదయ నాళం నుంచి వచ్చేటువంటి ఒక సౌండ్ నిజమైనటువంటి సౌండ్.
0: సో ది సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఈస్ ద ట్రూ సౌండ్.
1: చాలా మందికి ఆ ఊ అని చెప్పమంటే స్పెల్లింగ్ లే చెప్పుకుంటూ కూర్చుంటారు.
0: అండ్ వెన్ దిస్ ఈస్ టు బి సెడ్ దే గో బై ది స్పెల్లింగ్ ఓన్లీ.
1: తెల్లవారుజాము కూడా ఓంకారంలో చెప్పారంటే ఆ ఊ అంటారు.
0: ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ ద ఓంకార ఇస్ సెడ్ ఇన్ ఎ రాంగ్ వే.
1: ఇంటి యొక్క సేవం ఏంటి, స్వరూపం అనేది సమకాలంలో దాన్ని ఉచ్చరించాలి.
0: అండ్ యూ హ్యావ్ టు సే అటర్ ఓంకార ఇన్ ద కరెక్ట్ వే.
1: ఎక్కడి నుంచినో ప్లెయిన్ వస్తుంటది.
0: The plane is dashing forward.
1: ఆ శబ్దం ఎక్కడి నుంచినో లభించినట్టుగా తెలుస్తుంది.
0: అండ్ యూ విల్ బి ఏబుల్ టు నో ఇట్ సౌండ్.
1: కానీ దగ్గరకు వచ్చినప్పుడు పెద్దదిగా వినిపిస్తుంది.
0: అండ్ యూ లిసన్.
1: తర్వాత తిరిగి అది ఎక్కడికో పోతున్నట్టుగా కనిపిస్తుంది.
0: అండ్ యూ విల్ ఆల్సో హియర్ ది సౌండ్ ఫ్రమ్ డిస్టెన్స్.
1: అది నిజమైనటువంటి ఒక ఓంకార శబ్దం.
0: దట్ ఈస్ ఓంకార ప్రిన్సిపల్.
1: ఆ లోకం నుంచి ఎక్కడి నుంచినో రావాలి.
0: And it should come from within.
1: ఆ నాభి నుంచి రావాలి.
0: It should come out of the nape.
1: కంఠం నుంచి వచ్చినప్పుడు అది శబ్దం ఎక్కువ వినిపిస్తుంది.
0: And when once it comes out of the throat,
1: కానీ తిరిగి అది వెళ్ళిపోయే సమయంలోపల తగ్గిపోతూ వస్తుంది.
0: And then at the final stage, it declines.
1: కనుకనే ఈ శబ్దం అంతా కూడా సక్రమమైనటువంటి తీసుకున్నప్పుడే మనకు సరి అయినటువంటి భావన కుదురుతుంది.
0: సో వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద ప్రాపర్ సెన్స్ అండ్ నో ఇట్స్ మీనింగ్.
1: అనేక మంది ఈ యొక్క ప్రపంచంలో ఓంకారాన్ని స్మరిస్తూ ఉంటుంటారు.
0: మెనీ పీపుల్ చాంట్ రిపీట్ ఓంకార.
1: ఎన్ని సంవత్సరంలో చరిస్తుంటారు.
0: దే డూ ఇట్ ఫర్ మెనీ ఇయర్స్.
1: స్వామి, ఇన్ని సంవత్సరం నుంచి నేను ఓంకార నాదం చేస్తున్నాను, నాకు ఏమాత్రం భక్తి కుదరటం లేదు.
0: మెనీ కమెంట్స్ సే స్వామి ఐ హావ్ బీన్ రిపీటింగ్ ఓంకార బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హావ్ స్టెడీ డివోషన్.
1: కుదురుతుంది.
0: How is it possible?
1: సరైనటువంటి అర్థంతో నువ్వు చేస్తుంటే కదా.
0: You are not doing it meaningfully.
1: సరైన శృతిలో నువ్వు పెట్టుకుంటే కదా.
0: You don't say it.
1: శృతిలో రాగ తాళంలో మూడు కూడా నువ్వు ఏకం కావాలి.
0: And there should be a kind of proper rhythm and the beat.
1: కనుకనే శృతి కూడా ఉండాలి.
0: And the tune is necessary.
1: ఈ స్థుతి లయము కూడా ఉండాలి.
0: అండ్ దేర్ షుడ్ బి ప్రాపర్ రిథమ్.
1: ఈ కాలము కూడా ఉంటుండాలి.
0: అండ్ ద టైం.
1: కనుక మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించుకుని ప్రవర్తించాలి.
0: సో ద బీట్ అండ్ ద రిథమ్ అండ్ ద టైం, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ హావ్ గాట్ టు బి టేకెన్ ఇన్ కన్సిడరేషన్.
1: అనేటువంటిది ఎంతనో కఠినమైనట్టుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి.
0: వి ఫైండ్ దట్ వి థింక్ ద ఉపనిషత్స్ ఆర్ వెరీ టఫ్.
1: కానీ దాని అర్థం గురించి తెలుసుకుంటే అంతకంటే సులభమైనటువంటి మరొకటి లేదు.
0: బట్ ఇఫ్ యు నో ఇట్స్ మీనింగ్ దేర్ ఇస్ నథింగ్ దట్ కుడ్ బి సింప్లర్ దెన్ దాట్.
1: కనుక నీ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి.
0: సో డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్తుల
1: యొక్క అర్థాన్ని గుర్తించుకుని వర్తించండి.
0: నో ఇట్స్ మీనింగ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో మన ఉపనిషత్తుల సారాన్ని చక్కగా మనం ఉచ్చరించుకుంటూ రావాలి.
0: సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ వీ షుడ్ రిపీట్ చాంట్ ఉపనిషత్స్.
1: అనేక మందికి ఈ పండు లేకపోవడం చేత శబ్దం కూడా మార్పు పొందుతుంటారు.
0: సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ టీత్, దేర్ ఫోర్ వీ ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్
1: బయట ఉచ్చరించలేదు. బయట ఉచ్చరించలేదు.
0: యూ డోంట్ నీడ్ టు రిపీట్.
1: నీ లోపలనే నీవు ఉచ్చరించుకుంటున్నా.
0: యూ కెన్ రిపీట్ ఫ్రమ్ విదిన్.
1: కొంతమంది మీకు తెలుసును,
0: యు నో సమ్,
1: ఈ సంగీతంలో ఉన్నటువంటి యొక్క దోషము ఇలాంటిదే.
0: హియర్ లైస్ ది మిస్టేక్ ఇన్ మ్యూజిక్.
1: కొంతమంది స్వరం పెట్టుకుంటారు.
0: దే గో బై దిస్ వాయిస్.
1: కానీ ఆ స్వరానికి తగినట్టుగా తన గొంతును మార్చుకోవాలి.
0: అండ్ దే హావ్ టు చేంజ్ దేర్ మాడ్యులేషన్.
1: ఆ గొంతును మార్చుకునే సమయం లోపల ఆకారాన్ని కూడా మార్చుకోవాలి.
0: అండ్ దెన్ యూ హావ్ టు చేంజ్ ది పోస్చర్.
1: ఈ ఆకారాన్ని మార్చుకునే సమయం లోపల
0: చేంజ్ యువర్ పోస్చర్.
1: ఆనందం అనేటువంటిది కూడా ఆవిర్భవించుకుంటూ రావాలి.
0: దేర్ లైస్ ది ప్లేస్.
1: కానీ ఆకారం మారినప్పుడు,
0: వెన్ ది పాస్చర్ చేంజెస్,
1: శబ్దం మారినప్పుడు,
0: వెన్ ది మాడ్యులేషన్ చేంజెస్,
1: ఆకారంలో అనంతమైనటువంటి వికారమే కలుగుతుంది.
0: అండ్ యు డోంట్ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ అట్ ఆల్.
1: చాలా మంది మీకు తెలుసును,
0: మెనీ ఆఫ్ యు నో,
1: సంగీతం ప్రారంభించినప్పుడు,
0: వెన్ వన్ స్టార్ట్ లెర్నింగ్ మ్యూజిక్,
1: చాలా మంది అంటారు,
0: ది జస్ట్ మేక్ ఎ బిగినింగ్,
1: కానీ అది ప్రారంభించినప్పుడు ఆ శృతికి తగినట్టుగా ఉందా లేదా.
0: అండ్ ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు శృతి.
1: ఆ శృతికి తగినట్టుగా లేకపోతే అప్పుడు దానికి అపస్వరంగా వస్తుంది.
0: అండ్ ఇఫ్ నాట్ అకార్డింగ్ టు శృతి, ఇట్ విల్ బి ఎ రాంగ్ వే.
1: దీనికి దేహమును కూడా కంట్రోల్ చేస్తూ రావాలి.
0: అండ్ యూ హావ్ టు కంట్రోల్ యువర్ బాడీ.
1: చాలా మంది మీరు భజనలో కూడా మీరు చూస్తుంటారు,
0: యూ మస్ట్ బి వాచింగ్ ఇన్ భజన్స్,
1: గట్టిగా పైనప్పుడు వీళ్ళ గొంతు ఇంత ఒక దూరం గజం దూరం వస్తుంది.
0: అండ్ వెన్ దే జస్ట్ sing at high pitch, they will be at a distance from the mind.
1: Gontu marakoddu,
0: and you should not change your tone.
1: Inta dooram raakoddani,
0: and you should not be so
1: control lo pettukovali.
0: You should be on your
1: kontha mandi kannulu musukuntaru,
0: some close their eyes,
1: kannulu konni okka kannu paiki okka kannu kindiki vastundi idi.
0: And one eye upward direction, another eye downward.
1: Ee vikaramulu kodunu chaala tara yokka swaroopanni maapu chestundi.
0: And these postures also change your form.
1: Anduvalli harmony vaayinche samay lopala,
0: as you play your harmony,
1: harmony paina oka addam pettaru.
0: And they keep a mirror there.
1: ఈ అద్దం ఎందుకోసం పెట్టారని తెలుసు?
0: Why mirror there?
1: దాని పాట పాడే సమయం లోపల ఆ అద్దంలో చూసుకుని తన కన్నులు, తన నోరు, తన యొక్క గొంతు ఏ విధంగా మారుతుందో గుర్తించుకుంటూ రావాలి.
0: As you play the harmonium, you should just look at the mirror and see your posture, your postures and modulation.
1: అక్కడ సరైనటువంటి గొంతే రాకుండా పోతే, స్వరమే లేకుండా పోతే తన ముఖమే తనకు వికారంగా కనిపిస్తుంది.
0: ఇఫ్ ది టోన్ ఈజ్ నాట్ ప్రాపర్, యూ విల్ ఫైండ్ అగ్లీ ఫేస్ దేర్.
1: అలాంటి వాడు ఎంత మంచిగా పాడినప్పటికీ తన యొక్క వికారమైనటువంటి స్వరూపాన్ని అందరూ అసహించుకుంటారు.
0: వెల్, వన్ మే సింగ్ వెల్, బట్ హీ లుక్స్ వెరీ అగ్లీ బికాస్
1: ఆఫ్ దట్. సకారంగా ఉండాలి.
0: సో హీ షుడ్ బి ప్రాపర్.
1: ఆకారం చక్కగా లేకుండా పోతే అంతా వికారమే అయిపోతుంది.
0: అండ్ ఆకార ఫార్మ్ ఇస్ నాట్ గుడ్, ఇట్ విల్ బి వికార.
1: అలాంటి వాడు పాటలు పాడకపోయినా కూడా మంచిది.
0: బెటర్ యూ డోంట్ సింగ్ సచ్ సాంగ్స్.
1: కనుక ఇతరులకు అకారాన్ని వల్ల అనేక విధమైనటువంటి అశాంతిని కలిగించకూడదు.
0: అండ్ దిస్ అగ్లీనెస్ విల్ డిస్టర్బ్ ద పీస్ ఆఫ్ మైండ్ ఆఫ్
1: అదర్స్. ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఒక అంతరార్థం కూడా,
0: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
1: ఈ ఉపనిషత్తుల లోపల చక్కని సరైనటువంటి భావాన్ని తెచ్చుకోవాలి.
0: అండ్ యూ షుడ్ నో ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఉపనిషత్స్.
1: మనము కొన్ని పనులు మనం చేస్తుంటాం,
0: వి డూ సర్టన్ యాక్షన్స్.
1: ఆ పనులు కూడాను సక్రమమైనట్టుగా ఉండాలి.
0: అండ్ వి షుడ్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ కరెక్ట్,
1: ఆ సమయస్ఫూర్తిగా చేస్తూ రావాలి,
0: రైట్ అప్రోప్రియేట్ టు ది సిచ్యువేషన్.
1: మనం కొన్ని పాలు త్రాగుతూ,
0: యాజ్ యూ డ్రింక్ మిల్క్,
1: మనం ఏదో మాట్లాడుకుంటూ వస్తే ఆ పాలు అంతా కిందికి పడిపోతాయి.
0: And as you drink milk and start conversing with
1: others, the milk will spill up. And
0: the throat also will be
1: spoiled. While
0: eating and drinking, you should not converse.
1: All ancient
0: good
1: people. And
0: no one, they said no one should speak as they die.
1: Brahmavit, Brahmagnu, Brahmanahrutam. బ్రహ్మైవ తేనె గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన, ఈ రెండు చెప్పేంత వరకు కూడాను నువ్వు ఏమాత్రము ఎవరితోనో మాట్లాడవద్దు.
0: యూ షుడ్ నాట్ స్పీక్ టు ఎనీవన్ వితౌట్ సేయింగ్ యువర్ ప్రేయర్స్.
1: భోజనం పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు మాట్లాడుతూ మనం భోజనం చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ టాక్ యాజ్ యూ టేక్ యువర్ ఫుడ్.
1: అప్పుడే నీకు జీర్ణం కోసం చచ్చిపోతుంది.
0: అండ్ ఇఫ్ యూ గో ఆన్ టాకింగ్, ద డైజెషన్ విల్ స్పాయిల్.
1: అప్పుడు అది పాడైపోయినప్పుడు ఇంక ఎన్ని రకమైన జబ్బులు వస్తాయి.
0: అండ్ దట్ లీడ్స్ టు సో మెనీ డిసీజెస్.
1: ప్రశాంతంగా కన్నులు మూసుకుని ప్రార్థించి భోజనం చేసేయి.
0: అండ్ దెన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే, దెన్ స్టార్ట్ టు
1: ఈట్. చాలా మందికి ఇది తెలియాలి.
0: మెనీ పీపుల్ డోంట్ నో దిస్.
1: ప్రశాంతంగా భోజనం చేయాలి.
0: అండ్ యాజ్ యూ ఈట్ యు షుడ్
1: నవ్వుకుంటూ భోజనం చేయకూడదు. నవ్వుకుంటూ భోజనం చేయకూడదు.
0: అండ్ యాజ్ యూ ఈట్ యు షుడ్ నాట్ లాఫ్.
1: లేక ఏడ్చుకుంటూ భోజనం చేయకూడదు.
0: నార్ షుడ్ యు క్రై.
1: ఎండు లేకుండా ప్రశాంతమైనటువంటి గుణంతో భోజనం చేసేయాలి.
0: ఈట్ పీస్ఫుల్లీ.
1: ఏ పదమునకు దీనికి అర్థమో దానికి తగినటువంటి రీతిగానే భుజించాలి.
0: అండ్ యూ షుడ్ ఈట్ ప్రాపర్లీ నోయింగ్ వాట్ యు ఆర్ ఈటింగ్.
1: భోజనంకు ముందుగా కూడా ఏ చింతను కూడా తెచ్చుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ బిఫోర్ డైనింగ్.
1: నిత్య జీవితంలో మనం సత్య జీవితాన్ని గడపాలనుకుంటే ఈ విధమైనటువంటి కొన్ని అనుకూలాలు మనం చేర్చుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ ఎటర్నల్ లైఫ్, యూ షుడ్ నో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
1: దీని యొక్క తత్వాన్ని,
0: దిస్ నేచర్,
1: దీనికి విష్ణు తత్వాన్ని,
0: ది విష్ణు
1: వాక్తత్వాన్ని, ఆత్మతత్వాన్ని, ఆత్మ వాక్కు మనసు,
0: ది త్రీ ప్రిన్సిపల్స్, ఆత్మ ద సెల్ఫ్, ద మైండ్ మనస్ అండ్ ద వాక్ ద టాక్.
1: కనుకనే ఇంక ఈ విధమైనటువంటి కలతలు లేకుండా,
0: వితౌట్ ఎనీ డిఫరెన్సెస్,
1: ఈ అశాంతి లేకుండా,
0: వితౌట్ రెస్ట్లెస్నెస్,
1: ఒక దినం ఆత్మ, ఒక దినం మనసు, ఒక దినం వాక్కు.
0: And one day, the spirit of the self, one day the mind, at the
1: top. వాక్ను మాత్రమే గురించి మాట్లాడదాం.
0: భగవాన్ విల్ స్పీక్ టు అస్ టుమారో ఆన్ వాక్కు.
1: అది రామతత్వము.
0: దట్ ఈస్ రామా ప్రిన్సిపల్.
1: అనగా సాత్వికమైనటువంటి ఒక తత్వము.
0: దట్ రిప్రజెంట్స్ పైయస్ క్వాలిటీ.
1: అది మూడవదైనప్పుడు బ్రహ్మతత్వం వచ్చినప్పుడు మాటలు ప్రారంభమవుతాయి.
0: అండ్ దెన్ విన్ కమ్స్ ది బ్రహ్మత్వ ద క్రియేటివిటీ ఆస్పెక్ట్
1: అక్కడ కొన్ని రకమైనటువంటి యొక్క అశాంతి గురి అవుతుంటుంది.
0: అండ్ దేర్ యూ ఫేస్ రెస్ట్లెస్నెస్.
1: మొట్టమొదట మనం బ్రహ్మతత్వాన్ని కాకుండా విష్ణుతత్వాన్ని తీసుకోవాలి.
0: సో లెట్ అస్ థింక్ ఆఫ్ విష్ణుత్వ సస్టెనెన్స్.
1: విష్ణుత్వం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది.
0: ది సస్టెనెన్స్ ఆస్పెక్ట్ ఇస్ సో సెక్రెడ్.
1: కొన్ని విష్ణు క్రాంత, జయ క్రాంత, శివ క్రాంత అనే క్రాంతలంతా వస్తుంటాయి.
0: యూ ఫైండ్ సో మెనీ క్రాంతస్.
1: ఈ క్రాంతలంతా తీసుకుని కొన్ని రకమైనటువంటి పవిత్రతను మనం పొందడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ దీస్ క్రాంతస్ ఆర్ చేంజెస్ అండ్ రీచ్ దట్ సీక్రెట్ స్టేట్.
1: కేవలం శ్లోకాలను మంత్రం తీసుకుని ప్రయోజనం లేదు.
0: ఇట్స్ యూస్లెస్ టు థింక్ ఆఫ్ శ్లోకాస్ ఓన్లీ.
1: దాని శ్లోకాన్ని ఆచరిస్తూ
0: యూ ప్రాక్టీస్ శ్లోకా,
1: దాన్ని సరైనటువంటి అంతరాత్మతో దాన్ని అనుభవిస్తూ రావాలి.
0: అండ్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ in full understanding of its interpretation.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Sadhana sadhana sadhana anukuntaru gaani sadhana anta sulabhamainatundi kaadu.
0: We speak of spiritual practice. Sadhana
1: is not a margam lopala shravanam kirtanam vishnusmaranam paadasevanam vandanam archanam dasanam sneham aatmanivedanam idi chaala cheppadam sulabhame.
0: It's quite easy to repeat the 9 steps of devotion.
1: Eppudu aatmanivedana avutundi.
0: Surrender, the final. How do you reach it?
1: Sneham erpadin tarvata surrender vastundi.
0: When there is friendship, there will be surrender.
1: Sneham kaaka puramu friendship anetundi eppudu raavadaniki.
0: Prior to friendship, it's not possible to have surrender.
1: Sneham anetundi friendship.
0: This sneha is friendship.
1: Adi vachchenta varaku maatramu nivu enni prayatnam chesina prayojanam ledu.
0: Until you reach that sneha,
1: atmanivedana kaane kaadu.
0: It can never lead you to surrender. Atmanivedana
1: sneham ayin tarvatane atmanivedana vastundi.
0: It's only after sneha, friendship, then nivedana, surrender.
1: Sneham ante emo teliyadu.
0: But people do not know what sneha, friendship.
1: Em sneham ante hello hello hello hello hello.
0: We think friendship meant hello hello.
1: Emtidi hello?
0: Is it hello? It is hello.
1: ఏమీ అర్థం ఉండదు ఇక్కడ.
0: నో మీనింగ్ ఎట్ ఆల్.
1: అది కాదు స్నేహం అంటే.
0: ఇట్స్ నాట్ ఫ్రెండ్షిప్.
1: ఇద్దరు రెండు ప్రాణం లోపల, రెండు దేహం లోపల ఒక ప్రాణంగా ఉండాలి.
0: ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్ దో దేర్ ఆర్ టూ బాడీస్.
1: అది నిజమైనటువంటి స్నేహం.
0: దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: కానీ రెండు దేహములకు రెండు భావం ప్రత్యేకంగా వచ్చినప్పుడు అది స్నేహమే కాదు.
0: వెన్ దిస్ డైవర్సిటీ, వెన్ దిస్ డ్యుయాలిటీ, టూ బాడీస్ టూ థాట్స్, ఇట్ కెనాట్ బి ఫ్రెండ్షిప్.
1: ఎప్పటికీ టూ థాట్స్ ఉండకూడదు.
0: దేర్ షుడ్ నెవర్ బి టూ థాట్స్.
1: ఏ మ్యాన్ విత్ డ్యువలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్ అండ్
0: మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: కనుక నీవు రెండు థాట్స్ ఏముంటుంటే అది డ్యువలీ మైండ్ అవుతుంది.
0: సో ద డ్యువల్ థాట్ రిప్రజెంట్స్ ద డ్యువల్ మైండ్.
1: డ్యువల్ మైండ్ అయినప్పుడు ఇంకా పరమాత్మ చింతన ఈ రీతిగా నువ్వు చేయగలవు.
0: విత్ డ్యువల్ మైండ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ డివినిటీ.
1: కనుక పిల్లలు చాలా సాధన చేయాలని ఆశిస్తున్నారు.
0: సో మెనీ ఆఫ్ బాయ్స్ వాంట్ టు డూ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన.
1: కనుక వారిపై ఇంత శ్రద్ధ కలిగి నాకు ఇన్ని విధంగా చెప్పాలని ఆశిస్తున్నాను.
0: యువర్ ఇంట్రెస్ట్ ప్రాంప్టెడ్ భగవాన్ టు స్పీక్ లైక్ దిస్.
1: మీరు మార్గమును తప్పకుండా ప్రవర్తించండి.
0: యూ జస్ట్ ఫాలో ద పాత్ కరెక్ట్.
1: పవిత్రమైనటువంటి ఒక మార్గమును మీరు వదలకుండా ఉండినప్పుడే మీకు పవిత్రమైనటువంటి జీవితం కలుగుతుంది.
0: ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ ది సీక్రెట్ పాత్, యూ విల్ సర్టన్లీ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
1: తప్పక మీరు సాధించగలరు.
0: యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: ఇదంతా కేవలం క్షణాల్లో మనకు లభించేటువంటిది.
0: విత్ ఇన్ ఎ మోమెంట్ యు కెన్ అచీవ్.
1: దీనికి కాలమే వ్యర్థం చేయొద్దండి.
0: టైమ్ ఇస్ నాట్ నెసెసరీ.
1: మీరు తెలియకుండా పోవడం చేత కాలాన్ని చాలా వ్యర్థం చేస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్.
1: కానీ మనం ఎక్కువ కాలాన్ని దుర్వినియోగం చేయకూడదు.
0: వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్.
1: కాలమే మన యొక్క జీవితము.
0: అండ్ ద టైమ్ ఈజ్ అవర్ లైఫ్.
1: కాలాయన మహా కాల కాలాయన మహా కాల తప్పమాయన మహా కాలాతీతాయన మహా కాల స్వరూపాయన మహా కాల నియమితాయన మహా అంత కాలమే.
0: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్.
1: కనుకని ఇట్టి కాలాన్ని మనం అపవిత్రం చేసుకుంటే మనకి ఏ రీతిగా కాలం మనకు చిక్కుతుంది.
0: అండ్ ఇఫ్ వి మేక్ దిస్ టైమ్ అన్హోలీ, హౌ వి ఎక్స్పెక్ట్
1: టైంను సాత్వికంగా భావించుకునే నిమిత్తమై కాలాన్ని మనకు నియమించాడు భగవంతుడు.
0: గాడ్ హస్ గివెన్ దిస్ కాలా ద టైమ్ టు మెయింటైన్ దిస్ కాయా.
1: కాలాన్ని మనం సరైన సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలంటే
0: టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ కాలా టైం.
1: కర్మను కూడా సక్రమైనట్టుగా ఉండాలి.
0: వి టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
1: కాల కర్మ కారణ కర్తవ్యాలు అంత ఏకం కావాలి.
0: దేర్ ఫోర్ ఆల్ ది త్రీ, ది కాయా ద బాడీ, కాలా ద టైం,
1: ఏకం ఏమిటి, వాటర్ బబుల్.
0: body is like water bubble.
1: పోతుంది.
0: And it may bubble may just
1: vanish.
0: The body is bound to fall.
1: నేడు కాకపోయినా రేపైనా పోతుంది.
0: Either today or tomorrow.
1: ఈ పోయేటువంటి దానికి మనం విచారించకూడదు.
0: You cannot escape from death.
1: వచ్చింది పోక తప్పదు.
0: That which is born
1: పోక తప్పదు.
0: That which has gone will come back.
1: కనుకని ఈ పోక రాకలతో మనం కేవలము విచారం చేయనక్కర్లేదు.
0: Don't be worried about this entrance and exit.
1: ఈ రెండు లేనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలి.
0: Know that which is beyond this entrance and exit.
1: ఏది పవిత్రము ఏది అపవిత్రము అని.
0: What is sacred, what is unsacred.
1: కానీ కొంతమంది నాకు పవిత్రమే మంచిది అంటారు.
0: But some consider
1: కొంతమంది నాకు అపవిత్రమే మంచిది అంటారు.
0: సమ్ కన్సిడర్ ది రివర్స్ వే.
1: కానీ నా ఉద్దేశం లోపల మంచి కంటే అపవిత్రమే చాలా మంచిది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాట్ యు కన్సిడర్ సేక్రెడ్ మోర్ దాన్ దట్
1: కష్టమే మనకు చాలా సుఖాన్ని అందిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ది డిఫికల్టీ దట్ గివ్స్
1: సుఖం కావాలి సుఖం కావాలని కోరుకోవడం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యు డిజైర్ ఓన్లీ హ్యాపీనెస్.
1: కష్టమే ఆశిస్తూ రావాలి.
0: అండ్ థింక్ ఆఫ్ డిఫికల్టీస్.
1: కష్టంలో వచ్చినటువంటి జ్ఞానము సుఖంలో మనకు లభించదు.
0: ద విజ్డమ్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ట్రబుల్స్ విల్ లాస్ట్ ఫరెవర్.
1: ఏ జ్ఞానులైనా కూడా ఏ పవిత్రమైనటువంటి విషయంలోనైనా మీరు పోయి ప్రశ్నించండి.
0: యు ఆస్క్ ఎనీ సేజ్ ఆర్ ఎనీ
1: అయ్యా ఇంతటి జ్ఞానాన్ని నీవు ఏ విధంగా సంపాదించావు.
0: హౌ కుడ్ యు అక్వైర్ దిస్ విజ్డమ్.
1: అయ్యా నేను పడిన బాధలు ఇట్లాంటివి కాదు ఎంతో కష్టాలు పడ్డాను ఆ కష్టముల చేతనే నాకు ఈ సుఖం చిక్కింది.
0: అండ్ యూ విల్ రెస్పాండ్ బై టెలింగ్ యూ దట్ I suffered, I passed through the
1: countless problems. కావడానికి ఆ కష్టం లేదు దీనికి మూల కారణము.
0: ఐ కుడ్ బి ఎ వైస్ మ్యాన్ బికాస్ ఆఫ్ ది డిఫికల్టీస్ ఐ పాస్ త్రూ.
1: కష్టే ఫలి.
0: Only difficulty gives you joy.
1: కనుకనే అట్టి కష్టాన్ని మనం అనుభవించినప్పుడే ఫలితం సరైనట్టుగా
0: చిక్కుతుంది. When you go through these crucible of difficulties, you will have bliss.
1: కనుక కష్టంలో ఉన్నటువంటి ఆనందము మనకు దాంట్లో మనకు లభించదు.
0: సో ది ట్రూ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ డిఫికల్టీస్ ఆర్ ట్రబుల్.
1: కానీ ఈనాటి పిల్లలు కష్టం ఏం పడకూడదు.
0: బట్ మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ వాంట్ ఎనీ
1: డిఫికల్టీ. ఖర్చు కాకూడదు.
0: దే డోంట్ వాంట్ టు స్పెండ్
1: మనీ. కడుపు దాటకూడదు.
0: అండ్ దే డోంట్ వాంట్ టు స్టెప్
1: ఫార్వర్డ్. కైవల్యం ఊట్టి ఒళ్ళో పడాలి.
0: దే వాంట్ టు హావ్ ది హెవెన్లీ మన్నా రైట్ ఆన్ దేర్ ల్యాప్.
1: ఎట్టపడుతుంది.
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్.
1: ఇది అసాధ్యము.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
1: కనుక మనం నడుమొంచి పని చేయాలి.
0: యు హావ్ టు బెండ్ యువర్ బాడీ అండ్ వర్క్.
1: చెమటాచి మనం పని చేయాలి.
0: అండ్ యు షుడ్ స్వెట్.
1: కేవలం కూర్చొని సుఖాన్ని అనుభవిస్తుంటుంటే కష్టమైనటువంటిది నీకు మరింత బాధ కలుగుతుంది.
0: యూ కెనాట్ బి సీటెడ్ కంఫర్టబుల్లీ అండ్ యూ కెనాట్ బి హ్యాపీ బై దట్ వే.
1: కష్టాన్ని పడినంత నీవు ఆనందాన్ని అనుభవించాలి.
0: ద మోర్ పెయిన్ యూ సఫర్ ద మోర్ హ్యాపీనెస్ యూ హ్యావ్.
1: ఒకానొక సమయం లోపల కుంతి చెప్పింది.
0: కుంతి ఆల్సో సెడ్ ఎట్ వన్ టైం.
1: కృష్ణుడు వచ్చాడు.
0: కృష్ణ కేమ్.
1: నాయన ఎప్పుడు వచ్చావు నాయన మన యుద్ధవాన్ని అంతా ఎట్లా ఉన్నారు ఇప్పుడు యుద్ధం చక్కగా జరుగుతుండదా అని ప్రశ్నించింది.
0: అండ్ షీ వెంట్ ఆన్ ఎంక్వైరింగ్ హౌ ఇస్ ద వార్ఫేర్ గోయింగ్ ఆన్ దేర్ ఆర్ పీపుల్ సేఫ్ దేర్.
1: అత్త ఈ యుద్ధ సమయమైనటువంటిది మంచి చెడ్డలు ఇద్దరికి జరిగేటువంటివి.
0: అండ్ గుడ్ అండ్ బ్యాడ్ డూ హ్యాపన్ టు బోత్ ది పార్టీ.
1: పుట్టు సావుకులు అందరికీ జరిగేటువంటివి.
0: ద బర్త్ అండ్ డెత్ ఆర్ క్వైట్ నేచురల్.
1: దీని విషయంలో నీవు ఏమాత్రం విచారించవద్దు.
0: అండ్ డోంట్ థింక్ ఆఫ్ దీస్ థింగ్స్ నౌ.
1: కనుక నీవు ఈ చింతను నువ్వు మానేసి.
0: సో గివ్ అప్ దిస్ వరీ.
1: మరి ఏం కావాలమ్మా అన్నాడు.
0: దెన్ వాట్ డూ యూ వాంట్.
1: నాకు ఏమి వద్దు నాయన.
0: షీ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: నేను ప్రాణం విడిచేంత వరకు కూడా నువ్వు నీ పాదాలపైన పడేంత వరకు నాకు కష్టమే అందించు అనేది.
0: షీ ప్రేడ్ టు కృష్ణ దిస్ వే అంటిల్ ఐ డై అంటిల్ ఐ ఫాల్ అట్ యువర్ ఫీట్ కన్ఫర్ ఓన్లీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
1: అమ్మా ఇంతకాలం నీవు అనుభవించిండే చాలదా.
0: ఇస్ ఇట్ నాట్ ఎనఫ్ ఆఫ్ ట్రబుల్స్ యూ హ్యాడ్ సో
1: లాంగ్. రాజు ఉండినప్పటి నుంచి కూడా నీ కష్టమే అనుభవిస్తున్నావు.
0: రైట్ ఫ్రమ్ ద
1: బిగినింగ్. కష్టం ఎందుకు కావాలి?
0: యు హావ్ బీన్ ఎక్స్‌పీరియన్సింగ్ డిఫికల్టీస్. వై మోర్ ఆఫ్ డిఫికల్టీస్ యూ వాంట్?
1: కృష్ణ ఈ కష్టంలో ఉండేటువంటి సుఖము నీకు తెలియదు నాకు తెలుసు.
0: షీ సెడ్ కృష్ణ యూ డోంట్ నో ది కైండ్ ఆఫ్ జాయ్ ఐ హావ్ ఇన్ పెయిన్.
1: కనుక ఈ కష్టాన్ని నేను అనుభవించడం చేతనే నాకు ఇంత సుఖం కలుగుతుంది.
0: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ ఎక్స్పీరియన్స్.
1: ఏమి సుఖం నీకు?
0: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్?
1: నీ సన్నిధిని పొందటమే నాకు సుఖము.
0: టు ఎంజాయ్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ గాడ్. నా
1: కుటుంబం అందరూ కూడా నీ అనుగ్రహానికి పాత్రులైనారు.
0: అండ్ ఆల్ మై చిల్డ్రన్ ఆర్ ది రెసిపియెంట్స్ ఆఫ్ యువర్ గ్రేస్.
1: నా గర్భంలో పుట్టినటువంటి కుమారులందరూ కూడా కృష్ణునికి పాత్రులుగా ఉన్నారు.
0: ఆల్ మై సన్స్ ఆర్ యువర్ డివోటీస్.
1: అదే నాకు ఆనందము.
0: దట్ గివ్స్ మీ హ్యాపీనెస్.
1: అలాంటి ఆనందం లేకపోతే ఎంతమంది పుత్రులు పుట్టి ప్రయోజనం?
0: వితౌట్ దట్ హ్యాపీనెస్ వాట్ ఫర్ ది
1: చిల్డ్రన్? కౌరవులు పుట్టిన కౌరవేంద్రులు కనేకులు ఏగతిని పడిచిరి.
0: దేర్ ఆర్ 100 కౌరవాస్ దేర్ వాట్ హ్యాపెన్ టు దెమ్?
1: కొడుకులు పుట్టిన కౌరవేంద్రులకు అనేకులు వారి చే ఏపతీర్ని పెట్టింది.
0: అండ్ ద కింగ్ బ్లైండ్ కింగ్ హ్యాడ్ 100
1: పుత్రులే. ఆ శుకుని కొన్ని పొందనే దుర్గతులు.
0: అండ్ దెన్ డోంట్ యూ ఫైండ్ ది సిచ్యువేషన్ ఆఫ్ ద బ్లైండ్ కింగ్ టువర్డ్ ది ఎండ్?
1: కనుకనే పుత్రులు పుట్టడం చేత కలిగే ఆనందము లేదు, పుత్రులు లేకపోవడం చేత కలిగే నష్టము లేదు.
0: ఆఫ్టర్ ఆల్ బై బిగెటింగ్ ఏ సన్ యు విల్ నాట్ డిరైవ్ హ్యాపీనెస్.
1: పుత్రులు పుట్టినందుకు సత్కీర్తిని తేవాలి.
0: అండ్ ద సన్ షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్.
1: సత్ప్రవర్తనలో జీవించాలి.
0: అండ్ యూ షుడ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
1: సత్సంగము చేరాలి.
0: హీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: భగవంతుని యొక్క సన్నిధి చేరారు.
0: అండ్ హీ షుడ్ బి క్లోజ్ టు
1: గాడ్. కుమారులు అందరూ కూడా నువ్వు కృష్ణ కృష్ణ కృష్ణ అని తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి 12 వరకు నువ్వు కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చారు.
0: ఆల్ మై సన్స్ ఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్. దే రిపీట్ గాడ్స్
1: నేమ్. ఆనందం అన్నది
0: దట్ మేక్స్ మీ హ్యాపీ.
1: కనుక అట్టి ఆనందాన్ని నాకు ప్రాప్తించమని చెప్పింది.
0: అండ్ గ్రాంట్ మీ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: కానీ ఈనాటి తల్లులు అట్ట కోరుతారా? కోరరు.
0: బట్ మోడర్న్ మదర్స్ డోంట్ డిజైర్ దట్ వే.
1: కొడుకు బాగానే ఉండాల్సిందే.
0: ద గుడ్ సన్ షుడ్ బి గుడ్.
1: కానీ దైవ సన్నిధికి చేరాలనేటువంటి దాన్ని ఆశించరు.
0: బట్ ద మదర్ డజంట్ వాంట్ సన్ టు బి క్లోజ్ టు గాడ్.
1: దైవం సన్నిధి పోతే నా కొడుకు ఏమవుతాడో ఏమో అని భయపడతారు.
0: అండ్ ఇఫ్ మై సన్ ఇస్ క్లోజ్ టు గాడ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ?
1: ఏమవుతాం ఏమిటి? అదే కావటం.
0: And in fact, he should be divine.
1: Daiva sannidhi cheratame kavali.
0: And what is to be desired is that proximity only.
1: Dani cherakunda ekkado kurchunte em prayojanam?
0: And if that's not attained, what for is the life?
1: Kanaka puttinanduku ekkada cheralo akkada cherali.
0: And then we, having been born, we should reach the destination.
1: Pattina patteyo pattane pattitivi.
0: Having determined, you should hold on.
1: Pattune ekkidaaka atte undu.
0: Until it's fulfilled, hold on.
1: Korne deediyo korane korthivi.
0: Having desire.
1: Korkatirudaka pogakundu.
0: Until the desire is granted,
1: adigina deediyo adagane adigithu.
0: Having asked.
1: అడిగిన దిడుగాక విడుకుండు.
0: Until it is given, hold on.
1: తలచింది తలచనే తలచితివి.
0: Having thought over.
1: తలపు తీరుడుదాకా పోవకుండు.
0: Until the thought is fulfilled, don't
1: go. కోరుపడలేక నేనే ప్రభువరియు.
0: And out of disgust you should confess.
1: కనుక నీవైన అడుగవలియు.
0: Or you should ask
1: repeatedly. అంటే కాని ఇంకా నీ ఎంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అన్న.
0: It is not the quality of a devotee to return until the desire is granted by God.
1: ఈ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు దుఃఖాలు వస్తుంటాయి.
0: In difficult in this life you experience and you should not be bothered of them.
1: దైవ సన్నిధిని నేను పెళ్లిగా అనుభవించాలి.
0: అండ్ యూ షుడ్ కన్సిడర్ ప్రాక్సిమిటీ టు ద డివైన్.
1: దాంతో అచేతనమైనటువంటి యొక్క భక్తి పెరగాలి.
0: అండ్ దెన్ ఓన్లీ విల్ గ్రో ఇన్ డివోషన్.
1: కాబట్టి అవిశ్వాసమైనటువంటి యొక్క థాట్స్ రాకుండా ఉండాలి.
0: అండ్ నెవర్ ఎంటర్టైన్ డిస్బిలీఫ్ ఆర్ ఎనీ థాట్.
1: సత్యమైనటువంటి యొక్క దైవత్వం పైన నిశ్చయమైనటువంటి భక్తి కావాలి.
0: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అది ఏ నీకు కావాల్సింది.
0: దాట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్.
1: కనుకనే నిశ్చలమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, నిస్వార్థమైనటువంటి యొక్క స్థిరమైన భక్తిని కావాలి.
0: సో స్టడీ selfless, pure devotion is required.
1: కానీ అన్ని కావాలని కోరుతారు ఇప్పుడు.
0: బట్ వీ వాంట్ ఎవ్రీథింగ్.
1: ఇక్కడ ఇది కావాలి, అక్కడ అది కావాలి.
0: వీ వాంట్ దిస్ అండ్ దట్ టు.
1: ఎట్లా లభిస్తుంది?
0: హౌ కెన్ యూ హావ్ గాడ్ అండ్ మ్యామన్ టుగెదర్?
1: ఒక నోరు ఆ నోటి తోపల నేను పాలు తాగాలి, నీళ్లు తాగాలి అంటే పాలు నీళ్లు రెండు కలుపుకుంటే చేరిపోతాయి.
0: ఆఫ్టర్ ఆల్ వీ హావ్ గాట్ ఓన్లీ వన్ మౌత్, యూ కెనాట్ హ్యావ్ ద వాటర్ అండ్ ద మిల్క్ టుగెదర్.
1: కాబట్టి ఒక హృదయంలో ఉండేటువంటి దానికి ఒకదాన్నే మనం కోరాలి.
0: సో యూ షుడ్ డిజైర్ ఓన్లీ వన్.
1: అది ఏ దైవత్వాన్ని?
0: దట్ ఇస్ గాడ్.
1: దైవత్వాన్ని కోరితే అన్ని తత్వాలు మనకే వస్తాయి.
0: అండ్ వెన్ వన్స్ యూ డిజైర్ గాడ్, ద రెస్ట్ విల్ ఫాలో.
1: దైవమే అన్ని విధాలా చూసుకుంటాడు.
0: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: నిన్న చెప్పారు పాండవుల యొక్క విజయం లోపల.
0: అండ్ వెన్ పాండవస్ వర్ ట్రయంఫెంట్.
1: అందులో ఏది ప్రధానమైనటువంటిది?
0: వాట్ వాజ్ ది మెయిన్ ఫ్యాక్టర్?
1: ఏది సుఖమైనటువంటిది?
0: వాట్ ఈస్ దట్?
1: ఏది శాశ్వతమైనటువంటిది?
0: వాట్ ఈస్ పర్మనెంట్?
1: ఏది ఆనందం అందించేది?
0: వాట్ ఈస్ బ్లిస్ఫుల్
1: అని అనుకుంటే,
0: ఇఫ్ యూ థింక్స్ వే దట్ వే,
1: ఆనందం అందించేటువంటి భగవంతుని యొక్క సన్నిధియే.
0: అండ్ ఇట్స్ ఓన్లీ క్లోజ్నెస్ టు గాడ్ దట్
1: ఆనందం చేకూర్చేది, భగవంతుని యొక్క ఆనందమే.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ది బ్లిస్ ఆఫ్ గాడ్ దట్ యు ఎక్స్పీరియన్స్.
1: భగవంతుని దగ్గర దుఃఖం లేదు.
0: దేర్ ఇస్ నో మిజరీ ఇన్ గాడ్.
1: భగవంతుని దగ్గర అశాంతి లేదు.
0: దేర్ ఇస్ నో హెసిటేషన్ ఇన్ గాడ్.
1: భగవంతుని దగ్గర విచారం లేదు.
0: దేర్ ఇస్ నో వరీ.
1: కనుకని భగవంతుని చేరితే దుఃఖము ఉండదు, విచారం ఉండదు, ఏ విధమైన బాధలు ఉండవు.
0: వెన్ వన్స్ యూఆర్ క్లోజ్ టు గాడ్ మిజరీ హ్యాస్ నో ఛాన్స్.
1: ఎవరో ఒకరు వచ్చి, స్వామి నేను పరమాత్మని భక్తుణ్ణి కానీ నాకు నిరంతరము దుఃఖంగానే ఉంటుండది అన్నాడు.
0: బట్ సమ్వన్ కమ్స్ టు స్వామి అండ్ సే భగవాన్ ఐఎమ్ ఎ డివోటీ బట్ యట్ ఐఎమ్ సఫరింగ్.
1: నిజంగా నీవు భక్తులేక నేపితే ఈ దుఃఖం నీకు ఎందుకు వచ్చింది?
0: ఇఫ్ యూఆర్ రియల్లీ ట్రూ డివోటీ హౌ ఇస్ దట్ యు ఆర్ మిజరబుల్?
1: నీవు భగవంతుని నుంచి అందుకునేటువంటి పదార్థము సుఖమైనటువంటిదే కానీ దుఃఖమైనటువంటిది కాదు కదా.
0: వాట్ ఎవర్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఇస్ జస్ట్ బ్లిస్ అండ్ జాయ్, నథింగ్ లెస్ దాన్ దట్.
1: కాబట్టి భగవంతునితో నీవు అనుభవిస్తున్నావంటే భగవంతుడు నీకు దుఃఖాన్ని అందించడు.
0: God will never give you any sadness.
1: దగ్గర దుఃఖం లేదు.
0: There's no sadness.
1: కాబట్టి నీకు అందుకునేది ఏంటి?
0: Then what is that you receive then?
1: నువ్వు అందుకొని అనుభవించేది భగవంతుని దుఃఖం కాదు, నువ్వు ఎవరిదో దుఃఖం తీసుకున్నావు.
0: And in fact you are suffering the misery of someone else, not from God.
1: ఎవరిదినో నువ్వు తీసుకొని భగవంతుడి నాకు ఇచ్చాడంటే భగవంతుడు ఎప్పుడు అట్టాడు ఇవ్వదు.
0: You are miserable and sad on some other account.
1: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు సుఖాన్ని అందిస్తాడు.
0: God grants happiness.
1: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: You are the spark of the divine and eternal.
1: నా అంశంలో ఉండేటువంటి వాడికి నా యొక్క భావములే వస్తాయి.
0: Being the spark of the divine, you will have divine quality.
1: నా యొక్క దీంట్లో ఉన్నటువంటి వాడికి నా ప్రసాదమే మధురమైనటువంటిగా వస్తుంది.
0: Being so close to God, you will receive the gifts from God.
1: భగవంతుని నుంచి అందుకునేటువంటి ప్రసాదం చేదు.
0: What all the gifts that you receive from God are bound to be sweet. It can never be bitter.
1: కానీ కొంతమంది భావిస్తుంటారు
0: అట్లా. Some they feel so.
1: ఒకానొక సమయం లోపల మధ్వాచార్యులు అనేటువంటి వాళ్ళు కన్నడ దేశంలో ఉండేటువంటి వారు.
0: At one time there's Madhvacharya in that region of Kannada.
1: అతను చాలా పవిత్రమైనటువంటి కృష్ణ భక్తుడు.
0: He is an ordinary devotee of Krishna.
1: అతని భక్తుడైనటువంటి వాడు ఒక శిష్యుడు.
0: And he has a disciple.
1: ఆ శిష్యుడు మధ్వాచార్యుని స్మరిస్తూ వచ్చాడు.
0: And he went on thinking of his guru Madhvacharya.
1: మధ్వాచార్యులు పవిత్రమైన హృదయంతో పవిత్రమైన భావాన్ని అందిస్తూ వచ్చాడు.
0: మధ్వాచార్య ఇస్ ఎ గ్రేట్ ప్రిసెప్టర్ విత్ ఆల్ నోబిలిటీ.
1: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ.
0: And he always chants, sings the glory of Krishna.
1: కృష్ణుడు ఇప్పుడు కష్టంలే అందించడు.
0: And Krishna never grants.
1: అది అందించేటువంటి కూడా సుఖమే.
0: And whatever Krishna gives is happiness.
1: సరే, రేపటి దినం భీష్మ ఏకాదశి వస్తుండాలి.
0: Tomorrow is Bhishma Ekadasi.
1: భీష్మ ఏకాదశి అంటే మూడు దినములు.
0: Three days.
1: మూడు దినములు కూడా నీరు త్రాకుండా దైవాన్ని చింతించాలి అన్నాడు.
0: డ్యూరింగ్ దీస్ త్రీ డే పీరియడ్ యూ షుడ్ నాట్ సిప్ ఈవెన్ వాటర్.
1: ఆ మూడు దినములు కూడా ఎంగిలి కూడా మింగటం లేదు పాప.
0: అండ్ హీ కెనాట్ స్వాలో ద సెలైవా.
1: పిచ్చితనం.
0: అండ్ వాట్ ఫూలిష్నెస్ ఇట్ ఈస్.
1: అప్పుడు రాత్రి కృష్ణుడు కళ్ళ వచ్చాడు.
0: నైట్ టైం కృష్ణ అపియర్డ్ ఇన్ ద డ్రీమ్.
1: ఇది కాదు సాధన.
0: దిస్ ఈజ్ నాట్ సాధన.
1: మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి బిట్టు కెడబేడి కడిది ఎడిబేడి అన్నాడు. అనగా కర్ణంలో చెప్పాడు మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి. ఈ సిద్ధాంతం యొక్క తత్వము నువ్వు ఎప్పుడు వదలవద్దు.
0: Never give up this practice.
1: వదలి తిరిగి కట్టుకోవద్దు.
0: And having given up, don't pick it up again.
1: తిరిగి కట్టుకొని తిరిగి మరి వదలొద్దు.
0: And then when once you pick it up, it will never
1: leave you. వదలటం కట్టుకోవటం ఇది ఏంటంటే ఇంక ఎప్పుడు దీనికి సార్థకం చేయాలి?
0: What is the fun of following it and giving it up, dropping later?
1: పట్టితేవా ఇంక దాన్ని వదలొద్దు.
0: When once you have it,
1: ఏమైనా సరే,
0: let anything happen.
1: కానీ నేను అనుభవించేటువంటిది అది.
0: That's what's my experience.
1: అని ఆ యొక్క మధ్వాచార్యులు చెప్పారు.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ మధ్వాచార్య.
1: హిందూ మాడిద ఏకాదశి పండుతిందేవు నలవత్తు దోసి. అయ్యా ఏకాశి ఏకాశి ఏకాశి అని బాగా మూడు దినాలు పస్తుంటారు. నాలుగో దినము 40 దోసలకు పిండి కలుపుకుంటారు. ఇదే నా ఏకాశి.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ ఏకాదశి టు ఫాస్ట్ ఫర్ 3 డేస్ దే విల్ మేక్ ప్రిపరేషన్ ఫర్ 40 దోషస్.
1: కనుకనే మూడు దినములు ఉండినప్పటికీ తర్వాత నాలుగో దినము 40 దోసలు దీనికి పట్టుతుంది.
0: బట్ దే ఫాస్ట్ ఫర్ 3 డేస్ ఆన్ ఫోర్త్ డే దే ఫిల్ ది బెల్లీ.
1: అది ఫోర్త్ డే చేర్చే దోశ కాదు.
0: ఇట్స్ నాట్ ది దోశ దట్ యు హావ్ టు టేక్.
1: అతని యొక్క ప్రేమను చేర్చాలి.
0: అండ్ యూ షుడ్ జస్ట్ అక్సెప్ట్ రిసీవ్ లవ్.
1: ఆ ప్రేమ మనకు ప్రవేశించినట్టు ఎట్టి ఆకలి కూడా ఉంటుండదు.
0: వెన్ వన్స్ యు ఆర్ ఫిల్డ్ విత్ దిస్ లవ్ there will be no appetite.
1: ఆకలి దప్పును మర్చిపోవడం కోసమని ఈ విధమైనటువంటి ఆనందమైనటువంటి సోహం తత్వాన్ని చెప్పారు.
0: The soham tattva fasting is prescribed to forget his appetite.
1: విశ్వామిత్రుడు తన యజ్ఞ సంరక్షణకై రామలక్ష్మణుని తీసుకుని పోతున్నారు.
0: విశ్వామిత్ర వాస్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ రామలక్ష్మణ టు సేవ్ ఆర్ యజ్ఞ.
1: దశరథ మహారాజ కుమారుడు సరస్సు కుమారుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద సన్స్ ఆఫ్ దశరథ
1: కాదు.
0: They never faced difficulty.
1: ఎలాంటి ఆహారములు కూడా భుజించిన వారు కాదు.
0: అండ్ దే నెవర్ హ్యాడ్ ఆల్ దిస్ ఫుడ్.
1: కనుక వీరందరినీ అరణ్యం తీసుకుని పోతే ఏమి పెడతాడో ఏమిటో అని దశరథుడు చాలా బాధపడుతున్నాడు.
0: దశరథ వాస్ ఫీలింగ్ సాడ్ బికాస్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వుడ్ బి గివెన్ టు హిస్ చిల్డ్రన్.
1: జమునా తీరంలో పోయేటప్పటికి
0: వెన్ దే వర్ క్లోజ్ టు ద రివర్
1: రామ లక్ష్మణ రండి అన్నారు.
0: అండ్ హి విశ్వామిత్ర కాల్ రామ లక్ష్మణ టు కమ్ క్లోజ్. వారు
1: ఆనంద హృదయంతో వెళ్లారు.
0: అండ్ దే వర్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
1: వాళ్లకు బల అబల రెండు మంత్రాలు బోధించాడు.
0: అండ్ హీ టాట్ దెమ్ టూ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బల అబల.
1: రాములు అవతార పురుషుడని తెలిసి కూడాను వారికి మంత్రోపదేశం ఎందుకు చేయాలి అని చాలా మంది వాదిస్తూ వచ్చారు.
0: మెనీ పీపుల్ ఆర్గ్యూ హియర్ రామ ఇస్ గాడ్ దెన్ వేర్ ఇస్ ద నెసెసిటీ టు బి టాట్.
1: కానీ గాడ్ అయినప్పటికీ ఆహార విహారంలో ఉంటున్నాడు కదా దేహం.
0: బట్ దో హీస్ గాడ్ హీ హస్ గాట్ ఎ ఫార్మ్ ద ఫిజికల్ బాడీ.
1: కనుకనే ఆకలి కాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
0: To conquer appetite, one mantra.
1: నిద్ర రాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
0: In order to conquer sleep, another.
1: ఆహారం నిద్ర రెండు లేకపోతే ఎంత సాధన అయినా చేయవచ్చును.
0: In order to sacrifice the food and drink, one has
1: ఎంత
0: to follow the path.
1: కూడా సాధించవచ్చును.
0: You can also be sleepless.
1: ఎంత రాక్షసులైనా జయించవచ్చును.
0: And you can win over any demon.
1: కనుకని ఆ యమునా తీరముకు పోయినప్పుడు ఈ బల అబల మంత్రోపదేశం చేశారు.
0: Along the river shore, these two forms of knowledge were
1: taught. కొంత దూరం పోయిన తర్వాత లక్ష్మణుడు ప్రశ్నించాడు.
0: After some distance,
1: స్వామి ఎందుకు నాకు ఈ మంత్రోపదేశం చేయటము?
0: స్వామి, why did you teach these two?
1: నాయన, మీరు సుకుమార పుత్రులు.
0: You are so tender.
1: ఆకలి దీని జఠరాగ్ని.
0: And then you have appetite. అంటే
1: ఆకలి కాకుండా ఉండాలి.
0: In order to see that you conquer hunger. నువ్వు
1: భోజనంటే ఎక్కడ వస్తుందో ఈ పూతన.
0: Because the demon may come any moment.
1: నీవు నిద్రపోతూ ఉంటుంటే ఈ రాక్షసులు ఎక్కడొస్తారో ఏమిటో.
0: When you are fast asleep, the demon may come.
1: కన్నులు తగులు రాక్షసుపైనే పెట్టాలి.
0: So you should watch the situation.
1: నీ యొక్క భావం అంతా కూడా ఆనందంతోనే నింపాలి.
0: You should always be vigilant blissful
1: కావని బల అబల రెండు కూడా చేయటం ఇలా నిద్రాహారం రెండు లేకుండా పోయినాయి రామలక్ష్మణులకు.
0: సో బల అబల ఆర్ టాట్ టు యూ ఇన్ ఆర్డర్ టు సాక్రిఫైస్ ద ఫుడ్ అండ్ డ్రింక్.
1: కారణం నిమిత్తమై మానీయులు మంత్రోపదేశం చేస్తుంటారు.
0: సో ది మంత్రాస్ ఆర్ టాట్ బై ది నోబుల్ సోల్స్ ఫర్ దిస్ పర్పస్.
1: మంత్రోపదేశం చేయటం నేను కృష్ణుడని తెలిసి రాముడని తెలిసి కూడా నాకెందుకు మంత్రోపదేశం చేశాడు అని వాదన వేయకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ ఆర్గ్యూ వై మంత్రా బీ టాట్ టు ఇన్కార్నేషన్.
1: నీకు కేవలం దేవుడిని కాని ఇంకొక మనుషుని కాని మంత్రోపదేశం చేసింది కాదు ఇక్కడ.
0: అండ్ ఇట్స్ నాట్ సింప్లీ ఉపదేశ ద టీచింగ్ దట్
1: ఒక విధమైన సమయ సందర్భానుసారంగా ప్రవర్తించే నిమిత్తమే.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ది వే హౌ టు కండక్ట్ వన్ సెల్ఫ్ అప్రోప్రియేట్ టు ద మూమెంట్ సిచ్యువేషన్.
1: కనుకనే ఉపనిషత్తుల యొక్క తత్వం కేవలం ఆత్మ మనసు వాక్కు ఈ మూడింటి ఏకత్వమే ఉపనిషత్తుల యొక్క సారం.
0: ది క్వింటిసెన్స్ ఆఫ్ ఉపనిషత్ సెంటర్స్ రౌండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
2: భజన బినా సుఖ శాంతి నహీ, భజన బినా సుఖ

తెలియబడుచున్న విశ్వందే దృశ్యమందు తెలివినై సర్వమునుగాంచు ద్రష్ట నేను

0: I am not punyam, any meritorious deed, nor am I a sin. There is no happiness and there is no sorrow. There is no friend and there is no enemy. I am the food, the enjoyer, and the one who really partakes it. I am Sachidananda Swarupa, Advaitam, and Satyam, Sivam, Sundaram, Truth, Auspiciousness, and Beauty.
1: Divyatma Swarupulara,
0: embodiments of divine Atma.
1: Antar Bahitya Tasarvavyapya Narayana Sthitah. Lopula, Velupula, Sarvatra Untinatvanti Yukka Paramapurushatvanni Yekkada Vedikatam.
0: Where do you search for the Paramapurusha, the Supreme Person, when he is inside, outside, and all pervasive? When he is everywhere, where do you search for him?
1: Mahini sarvambu ishvara mayamuganuka nadiyanu abhimanambu anakkambu. Mahini sarvambu ishvara mayamuganuka nadiyanu abhimanambu anakkambu.
0: In the world, everything is full of Ishvara, and in such being the case, it is futile and meaningless to say that this is mine and this is not mine.
1: Itti sarva vyapakatvam ainatvanti yokka pavitramaina purnatvanni telusukonutaku margam emiti.
0: What is the way to find out such phenomena which is all pervasive, found everywhere, and is saturating everything on earth?
1: Poni sadhana cheta daivatvanni pondadaniki veelavutunda?
0: Is it possible to attain Godhead by sadhanas?
1: Aneka vidhamulainatvanti yokka sakarmala cheta daivatvanni pondutaku sadhyamavutunda?
0: Is it possible again by good deeds to attain God?
1: Kaadu kaadu.
0: It is not possible at all.
1: Yajna yagadi kratula cheta kani?
0: It is by performing yajnas, yagas and svachada.
1: Dana dharmadi karmala cheta kani?
0: By doing some good deeds and performing
1: samadharmadi sakkarmala cheta kani?
0: By following the path of the samadhama.
1: Yama nimadri sadhana cheta kani?
0: By sadhanas of yama and niyama.
1: Bhajana pujadulu cheta kani?
0: And by searching for God outside.
1: Daivani evvarukunu pondaleru.
0: No one can attain God by any one of these things.
1: Adiye Bhagavad Gita yandu.
0: This is
1: 11th adhyayamunandu 58.
0: This has been told in Bhagavad Gita in chapter 11 and
1: ee vishayanni spashtamga vivarincharu Krishnudu.
0: This has been explained extremely clearly by Krishna.
1: Aite chese sadhanalu deni nimittamai?
0: That being so, what is the purpose of doing all these sadhanas?
1: Sarva satyanni gurtinchinatvanti panditulu mahaneelu aneka mandi aneka sadhanalu kalputunnaru. Deeni yokka antaratham emiti?
0: What is the inner significance of all the sadhanas performed by great souls who have been doing these things for a long time?
1: Daivani darshinchadaniki sadhyamu kaanatvanti sadhanalu chesi prayojanam emiti?
0: What is the use of performing sadhanas which cannot help one to attain God?
1: Aithe ee sadhanalanni kudanu manavuni aavarinchinatvanti raga dveshaadi malinyamunu pogotte nimittamai erpadinatuntivi.
0: All these sadhanas are meant to be undertaken to free man from raga, dvesha, likes, attachment and dislikes.
1: Tana jeevitattvani tanu toleginchukoni tanu taanuga jeevinchadaniki prayatninchadame sadhana yokka antaratmam.
0: The inner significance and the purpose of all sadhanas is to free oneself from the attachment to the body and to live as a real being,
1: manavudu. Sahajamugane sachidananda swarupudu.
0: That naturally and in the natural course is the very embodiment of sachidananda.
1: Sat anaga trikalamula cheta badhimpabadaka.
0: Sat refers to a state and an experience which is not affected by the three times.
1: Nirantaramu ekanga nilabettetuvanti tattvame.
0: That is the principle which can make a person experience the transcendental truth in a steady way.
1: Chittaraga.
0: Chit refers to
1: bahir antaramuyandu undetuvanti yokka samastamanukulanu gurtinchetuvanti yokka medha shaktiye.
0: That is that supreme intelligence which can bring awareness in the man about the thing which is common both internal and external.
1: Anandamanaga nityamai nirupadikamai nirmalamai ye sukhamaithe unnado aa sukham yokka swaroopame aanandam.
0: Ananda refers to that particular bliss which is pure, full of peace and full of joy.
1: Aithe సత్య చిత్ ఆనందమయం భిన్న భిన్న రూపముల చేత భిన్న భిన్న ఫలితముల చేత కూడి ఉండటం చేత ఈ మూడు కూడా ఏకత్వాన్ని ఏ రీతిగా మనం భావించగలము.
0: వెన్ ది సత్ చిత్ అండ్ ఆనంద్ ఆర్ సపోజ్ టు బి త్రీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డిఫరింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్, హౌ డు యూ యూనిఫై దెమ్?
1: భిన్న భేదములు కనిపించినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటి సత్యత్వాన్ని నిరూపించడానికి ఒక చిన్న ఆదర్శం.
0: డిఫరెన్సెస్ ఆర్ అపరెంట్ బట్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద ఇన్నర్ యూనిటీ హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్.
1: దీపమునకు ఉష్ణము వెలుగు ఎర్రటి రంగు.
0: ఫార్ ద లైట్ దేర్ ఆర్ త్రీ క్యారెక్టరిస్టిక్స్. వన్ ఈజ్ హీట్, ఇట్ గివ్స్ ఇల్యూమినేషన్ and it has got red color.
1: ee moodu kudanu binna bhedamuluga kanipinchinappudigini deepamu yokka swabhavam ee moodinti yokka cherikane.
0: These three are different but these three together become and form the light.
1: Aithe itti anantamainatundi sachidananda swaroopamunu manavattam pondutaku taginatundi yokka sadhana emiti?
0: What is the sadhana or what is the spiritual exercise which can help man to attain this sachidananda state?
1: ee anantamunaku alpatvamunaku ye vidhamaina sannidhi sambandha bandhavyam yerpadutundi?
0: How can there be a relationship between the infinity and infinitesimal?
1: Idi sadhyama ani manamu sandehinchavachchu.
0: We may get a doubt whether such a thing is possible at all.
1: Kani itti sandehamunaku balaheenulu kaalaru.
0: But we should not become weak-minded and give room for this kind of doubt.
1: Anantamaina samudramulo,
0: in a vast infinite ocean,
1: challadanamu telladanamu tadi ee moodu gunamulu sahajamga untayi.
0: The coolness and the whiteness and the wetness, these are all common.
1: Kani ee anantamaina samudramu nundi aavirbhavinchinatvanti alali endu kudanu ఈ మూడు గుణములు సమంగానే ఉంటున్నవి.
0: దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఓషన్, ఈవెన్ ఇన్ ద వేవ్స్ దట్ ఎమినేట్ ఫ్రమ్ ఓషన్.
1: అదే విధముగానే అనంతమైన సచ్చిదానంద స్వరూపం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఈ జీవతత్వమునందు కూడాను ఈ సత్చిత్ ఆనందం అనేటువంటి యొక్క నిత్య సత్యమైన సముద్రములో,
0: ఇన్ ఎ వాస్ట్ ఇన్ఫినిట్ ఓషన్,
1: చల్లదనము తెల్లదనము తడి ఈ మూడు గుణములు సహజంగా ఉంటాయి.

0: కూడాను ఈ సత్యచిత్ ఆనందమనేటువంటి యొక్క నిత్య సత్యమును ప్రకాశిస్తూనే ఉన్నవి.
1: సిమిలర్లీ ద ఇండివిజువల్ సోల్ హూ హాజ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద ఓషన్ ఆఫ్ సచిదానంద స్వరూప హీ ఆల్సో హ్యావ్ దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్.
0: ఈ అల్పత్వమని కాని అధికత్వం అనేటువంటి కాని భేదములకు మనము గురి కారాదు.
1: We should not be subjected to thinking that there is this kind of difference between the grey and the supreme and the
0: sarvatra nindinatvanti yokka divyattamu ee sachidananda swaroopame.
1: It is sachidananda swaroopa which is divinity, which is all pervasive.
0: Deenine daivattamani kudanu nirupistu vachindi.
1: This has also been described as divinity.
0: Daiva anetvanti padamunaku samasti ani artham.
1: For the word daiva, the togetherness or the totalness, the
0: samasthi anaga dushikalpitamainatunti prakrutiye daiva.
1: Daiva therefore refers to the world which can be seen by the external eye.
0: Ee prakruti antai kudanu daivamayame.
1: The entire creation is full of divinity.
0: Prati padarthamunandu kudanu ఈ సత్యచిత్ ఆనందమనేటువంటి యొక్క దివ్య శక్తి అంతర్భూతమై ఉంటున్నది.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ది క్రియేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ దీస్ ది సత్యచిత్ ఆనంద.
0: ఈ ప్రకృతి అనేటువంటిది కేవలము శుద్ధ చైతన్యముతో కూడి ఉంటున్నది.
1: ద క్రియేషన్ అండ్ ద నేచర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ప్యూర్
0: ఈ శుద్ధ చైతన్యం లేక ప్రకృతి ఏర్పడటకు వీలు కాదు.
1: ఇన్ దిస్ కాన్షియస్నెస్ there cannot be any dirt or any stain.
0: Kanaka prati padartham nandu kudanu antarbhutamai undinatvanti yokka divya shaktiye ee sachidananda tattvam.
1: In every object this sachidananda swarupa is shown or seen and
0: daivamanaga prakruti ee yokka sachidananda tattvame ee rendinti yokka cherikane ee yokka daivattvam yokku taginatvanti artham.
1: The correct meaning of divinity or god is a combination of this Satchidananda and also the creation.
0: This Satchidananda anetundi shashvatamainatundi nirantaramu undunatundi.
1: This Satchidananda is a permanent phenomena. It doesn't change.
0: Kada daivam anaga matter plus being is God.
1: God refers to matter plus being.
0: ఇలాంటి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి తగిన కృషి చెయ్యాలి.
1: We have to make effort to understand this supreme and divine phenomena.
0: Aithe itti paratattvanni gurtinchadaniki aneka vidhamainatundi pratibandhakalu untuntayi.
1: To understand this transcendental reality and divinity there is a particular method.
0: Indulo pradhanamainatundi pratibandhakalu nalugu.
1: There are four obstacles which come in the way of understanding this.
0: Avidya pratibandhamu okati. Avidya pratibandhamu.
1: One is the obstacle of ignorance. Avidya pratibandhamu is one obstacle.
0: Rendavadi pragna pratibandhamu.
1: The second obstacle is pragna pratibandhamu.
0: Moodavadi kutarka pratibandhamu.
1: The third one is idecha pratibandhamu.
0: నాలుగవది వివర్య తుర్య అవస్థ.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ వివర్య తుర్య అవస్థ.
0: దీన్ని వివర్య దురాగ్రహం అని కూడా చెప్పవచ్చును.
1: ది సేమ్ థింగ్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ వివర్య తుర్య ఆల్సో.
0: అవిద్య ప్రతిబంధం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అవిద్య ప్రతిబంధం?
0: అనగా తనలేందు నేను ఒక జీవితత్వాన్ని, నేను సర్వస్వతంత్రుడు కాదు, నేను పరతంత్రుడను అనేటువంటి బలహీన భావమే.
1: దట్ వీక్ ఫీలింగ్ విచ్ మేక్స్ మ్యాన్ ఫీల్ దట్ హీస్ అ వీక్లింగ్ అండ్ హీస్ డిపెండెంట్, హీఈస్ నాట్ ఆల్ పవర్ఫుల్, దిస్ ఈజ్ అవిద్యా ప్రతిబంధం.
0: ఈ బలహీనత ఉండినంత వరకు కూడాను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేడు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ దిస్ వీక్నెస్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ రియాలిటీ.
0: ఇంకా ప్రజ్ఞాప్రతిబంధకం, ప్రజ్ఞా ప్రతిబంధకం.
1: ద సెకండ్ వన్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధకం.
0: అనగా ఇతను ఏ పెద్దలు చెప్పినప్పటికీ, ఏ మహనీయులు బోధించినప్పటికీ పవిత్రమైనటువంటి భావములను తన చెవులకు చేర్చుకున్నటకు ఏమాత్రము అంగీకరించడు.
1: ద సెకండ్ ఆబ్స్టికల్ రెఫర్స్ టు ది ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ నాట్ ప్రిపేర్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు లీవ్.

0: also the good teachings by people who are wise, who are sages, saints.
1: ఇతరులు చెప్పిన మాటలు వినుటకు ఏమాత్రము తాను మనస్కరించడు.
0: హీ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ టు లిసన్ టు గుడ్ థింగ్స్ టోల్డ్ టు బి విచ్ ఆర్ టోల్డ్ టు హిమ్ బై అదర్స్.
1: దీనిని ప్రజ్ఞామాంధ్యం అని కూడా చెప్పవచ్చు.
0: దిస్ ఈజ్ ఆల్ దిస్ ఆల్సో మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ప్రజ్ఞామాంధ్యం.
1: మూడవది కుతర్కము.
0: ది థర్డ్ వన్ ఈజ్
1: కుతర్కము.
0: కుతర్క
1: అనగా పెద్దలు చెప్పినటువంటి ప్రతి విషయానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క విరుద్ధమైన అర్థమును తీసుకోవటం.
0: ది మీనింగ్ ఈజ్ దాట్ వాట్ ఎవర్ ఎల్డర్స్ ఆర్ టోల్డ్ ఆర్ రాంగ్లీ అండర్స్టూడ్ అండ్ ఇంటర్ప్రిటెడ్.
1: దీనికి విపరీత అర్థమును గావించటం.
0: గివింగ్ సమ్ రాంగ్ మీనింగ్ ఫర్ దాట్.
1: వివర్యా దురాగ్రహం అనగా
0: వివర్య దురా ప్రతిబంధకం రెఫర్
1: నాకు సర్వము తెలుసు.
0: A feeling that he knows everything.
1: నాకు ఒకరు చెప్పనక్కర్లేదు.
0: There is no need for anyone to tell me.
1: కనుక నాకు బోధించే అధికారియే లేడు.
0: There is no one who has got the authority to tell me.
1: అనేటువంటి దురాగ్రహం చేత మానవత్వాన్ని మరచి కేవలం దివ్యత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడు.
0: Forgetting his real human qualities, he is not prepared to understand the divine aspect at all on account of such a wrong feeling.
1: Ini karanam emiti?
0: What is the cause and what is responsible for this?
1: Pashyame yoga mascharyam annaru anaga jagat anta ikudanu oka maya prabhavame.
0: What is the cause for this? The cause is that the external world is full of maya, delusion.
1: Maya anaga లేనిది ఉండినట్టుగా ఉన్నది లేనట్టుగా అద్దమలో చూచిన ప్రతిబింబం వలె కుడి ఎడమగా ఎడమ కుడిమగా కనిపిస్తుంది.
0: మాయా రెఫర్స్ టు ఎ ఫీలింగ్ దట్ హీ థింక్ దట్ ఎ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ యాజ్ నాట్ ఎగ్జిస్టింగ్, ఎ థింగ్ విచ్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఎగ్జిస్టింగ్.
1: ఇట్ ఈస్ అజ్ఞాన ప్రభావం యొక్క చిహ్నము.
0: దిస్ ఈస్ ద సింబుల్ అండ్ సింబుల్ ఆఫ్ ది అజ్ఞాన ప్రతిబంధకం.
1: ఇట్టి వారు జగత్తును జగత్తుగానే చూస్తురు.
0: దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు లుక్ ద వరల్డ్, దే లుక్ ద వరల్డ్ ఓన్లీ యాజ్ ఎక్స్టర్నల్.
1: కానీ అంతఃతత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు జగత్తును జగదీశ్వరునిగా భావించరు.
0: దోస్ పీపుల్ హూ హ్యావ్ అండర్స్టూడ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ కన్సిడర్ ది వరల్డ్ యాజ్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుక జగత్తు జగదీశ్వరి యొక్క ఆకారమే తప్ప అన్యము కాదు.
0: జగత్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ ఫార్మ్ ఆఫ్ గాడ్, nothing else.
1: Matter contains energy ani.
0: Matter contains energy.
1: ee energy ee shakti lekunda ee jagat aneetundi oka padartham nilchutaku veelu kaadu.
0: It is impossible to have the world without this energy.
1: Kanukoni ee gnana agnanamulu yokka drishyamunu pradarshincheetundi yokka praveenule ee Prahlada Hiranyakashipudu.
0: This Prahlada and Hiranyakashipa represent the wisdom and ignorance.
1: Hiranyakashipudu stambhamunu stambhamugane chuchadu.
0: Hiranyakashipa considered a pillar as an external an object.
1: Prahladudu stambhamunu kudanu narayanuga chuchadu.
0: Prahlada was able to see even a pillar as the form of Narayana himself.
1: Kanuka ee divyattamunu nundinatvanti yokka anarthanni gurtincheetvanti ajnanulu ee naadu adhigamaipoyaru.
0: These days those ignorant ones who are full of this kind of ignorance, they are growing.
1: ee ajnanam povalanna idi pratyekamainatundi oka padarthamu kaadu.
0: If you want to remove you ignorance from you, you should not consider ignorance as a separate thing.
1: దైవత్వాన్ని పొందుటకు ప్రత్యేకించినటువంటి ఒక సాధనను చేయనక్కరలేదు.
0: దెర్ ఇస్ నో సపరేట్ సాధన విచ్ హాస్ టు బి పర్ఫార్మ్ టు అటైన్ గాడ్.
1: ఈ చేసేటువంటి సాధనలన్నీ కూడా దైవ నిమిత్తమే ఆచరించేటువంటివి కాదు.
0: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆర్ నాట్ ఫార్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ గాడ్.
1: తమ నిమిత్తమే తాను ఆచరించేటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఈస్ డన్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: దైవమునకు ఎట్టి కర్మలను ఆచరించనక్కరలేదు.
0: ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ పర్ఫార్మ్.
1: దైవం ప్రత్యేకముగా కనిపించడు.
0: గాడ్ కెనాట్ బి సీన్ యాజ్ అ సెపరేట్ ఎంటిటీ ఫ్రమ్.
1: తాను తానే అయి ఉండి
0: హీ రిమైన్స్ హింసెల్ఫ్.
1: తనను ఆవరించినటువంటి ఈ రాగద్వేషాది మాలిన్యమును పరిహారం గావించుకున్నప్పుడు తాను తానుగానే ప్రకాశిస్తాడు.
0: If a person remains himself and removes those things which have enveloped him in the form of ignorance, then he will remain in his own real nature.
1: కనుక సమస్త కర్మలు కూడాను ఈ యొక్క మానసిక మాలిన్యమును నిర్మూలముగా వించేటువంటి ప్రక్రియలే.
0: All the actions are meant to remove the dirt from the heart of man.
1: ప్రతి మానవుని యందు కూడాను మాయత్వము బ్రహ్మత్వము రెండింటి యొక్క చేరికగా ఉంటున్నది.
0: In every man there is a combination of the delusion and also knowledge and brahmatattva.
1: ఈ మాయత్వం అనేటువంటిది లేకపోతే బ్రహ్మత్వాన్ని గుర్తించటకు వీలే కాదు.
0: Without there being the mayatattva, the brahmatva cannot be recognized at all.
1: బ్రహ్మత్వం లేకపోతే మాయ యొక్క ప్రభావం ఇందులో పనికే రాదు.
0: Without having brahmatattva, the influence and the impact of maya cannot also exist.
1: ఈ అనంతమైన సముద్రంలో అలలు ప్రారంభమవుతున్నాయి.
0: In the infinite ocean there are waves.
1: ఈ అలలకు ఏదో ఒక కారణం ఉండాలి, కానీ కారణం లేకుండా ఈ అలలు ప్రారంభించక వీలు కాదు.
0: దేర్ షుడ్ బి సమ్ కాజ్ బిహైండ్ దీస్ వేవ్స్, అదర్వైజ్ దీస్ వేవ్స్ కెనాట్ కమ్ అట్ ఆల్.
1: జలమునందు వాయుత్వం కూడా ఏకము కావటం చేతనే ఈ అల అనేటువంటి స్వరూపము ప్రారంభమవుతుంది.
0: వెన్ ద విండ్ జాయిన్స్ విత్ ద వాటర్ దేర్ ఫార్మ్స్ ఎ వేవ్.
1: ఈ వాయువు యొక్క ఒత్తిడి చేతనే జలము అలగా మారిపోతుంది.
0: అన్ అకౌంట్ ఆఫ్ ద ప్రెషర్ ఫ్రమ్ ద బ్రీజ్ ఫ్రమ్ ద విండ్ ది వేవ్
1: వాయువే లేకుండా జలం అలముగా అలగా మారదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ బ్రీజ్ వాటర్ కెనాట్ బికమ్ ఎ వేవ్.
1: కనుక ఈ వాయువే మాయ.
0: దిస్ ఎయిర్ మే బి కంపేర్డ్ టు డెల్యూషన్.
1: మాయ యొక్క జలమే ఒక అనంతమైనటువంటి ఒక సచ్చిదానంద స్వరూపము.
0: The water may be compared to the Satchidananda Swarupa, which is
1: అన్నమంటి ప్రారంభమైనటువంటి అలలే అంత్యముతో కూడినటువంటి అలలే ఈ జీవతత్వము.
0: దిస్ జీవతత్వం ఆర్ ఇండివిజువల్ సోల్ మే బి కంపేర్డ్ టు ద వేవ్ విచ్ ఇస్
1: జీవతత్వమునకంతయి కూడాను ఈ మాయా అనేటువంటి యొక్క వాయువే ప్రధానమైనటువంటిది.
0: ఫార్ ది ఇండివిజువల్ సోల్ టు కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇట్ ఈస్ మాయా విచ్ ఈస్ ది కాజ్.
1: ఈ అలలు కేవలము ప్రతిబింబ స్వరూపములే కాని బింబాకారములు కావు.
0: All these waves are only a reflection. They are not the real object.
1: Enta varaku manaku pratibimbam.
0: How long will you have the image?
1: Addamu undinanta varake manaku pratibimbam.
0: The reflection will be there as long as there is mirror.
1: Addamu veru chesina pratibimbam kuda nu veru avutunnadi.
0: If you remove the mirror, there is no reflection and no image.
1: Kaani bimbam eppatiki ni untunnadi.
0: But the object remains throughout, whether there is mirror or
1: not. Mana dekhame addamu.
0: Our body may be compared to
1: ee deham undinanta varike indiloni pratibimbam aneetundi jeevatattvam manaku gocharam avutundi.
0: As long as there is physical form in the body you can find yourself as
1: ee deham ane addamatota jeevatattvam aneetundi pratibimbam kudanu poyinappudu bimbam aneetundi yokka divyattvam nirantaram kudanu untunnadi.
0: Once the body goes, the reflection and the jeevatattva goes, the reality and the parabrahma swarupa alone will remain.
1: Kanuka jagattantai kudanu maya swarupamto kudinatvantidi.
0: The entire world therefore is full of maya.
1: ఇది కేవలం జగత్తంతయును క్రీడనే కాని పీడ కాదు.
0: The entire creation is only a play.
1: ఇందులో మనము వ్యవహారములు ఆచరించవచ్చునే కాని అందులో మనము తగులుకొనరాదు.
0: We can carry on the activity but we should not get entangled by them.
1: సంసారము మనం ప్రేమించవలసిందే కాని పెట్టుకోదగినటువంటిది కాదు.
0: We can have affection for the samsara, for the family, but we should not get too much attached and involved.
1: Bandhu mitra chota maitri kavachune kani mamattvam anetundi penchukotaginatundi kaadu.
0: You can have friendship with relatives and friends but you should not develop attachment to them.
1: Not relationship of action but realization of inaction.
0: It is not realization of action but it is realization of
1: renunciation.
0: It is not renunciation of action but it is renunciation of inaction.
1: Renunciation in inaction.
0: Renunciation in inaction.
1: Manamu karmalanu vimarchinchukotamu karmalanu tejinchatamu kaadu manam cheyavalsinatundi.
0: It is not renouncing of our activity and actions which is important.
1: Karma yandali doshamulanu manam nirmoolam gaavinchukovali.
0: We have to remove the defects involved in action.
1: మనం చేయవలసిన కర్మలు మనం చేయాలి.
0: వీ హావ్ టు క్యారీ ఆన్ అవర్ డ్యూటీ యాజ్ ఆల్ ది
1: ఎరానీ. ఈ కర్మల యందు ఉండినటువంటి యొక్క దోషములను పరిహారం గావించుకుంటూ ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రిమూవ్ ది డిఫెక్ట్స్ ఇన్ అవర్ యాక్షన్.
1: అది ఏ చిత్త శుద్ధయే కర్మ. ఈ కర్మల వల్ల మానసిక శుద్ధికి ఏర్పడుతుంది.
0: బై పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ అండ్ యాక్షన్స్ దెర్ ఇస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: మంచి కర్మలకు కానీ చెడ్డ కర్మలకు కానీ మనసే ఆధారం.
0: బీట్ గుడ్ యాక్షన్స్ ఆర్ ఈవిల్ డీడ్స్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ కాజ్ ఫర్ దమ్.
1: మనసు యొక్క మాలిన్యమును మనం పరిహారం గావించుకోవటమే మనం చేయవలసినటువంటి ప్రధాన సాధన.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ సాధన విచ్ యూ హావ్ టు డూ ఇస్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
1: కప్పబడినటువంటి తెరను మనం విడిదించుకున్నప్పుడు స్వస్వరూపం స్వస్వరూపంగానే ఉంటుంటుంది.
0: వన్స్ ది డర్ట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మైండ్ దెన్ దేర్ ఇస్ స్వస్వరూప విచ్ ఇస్ న్యాచురల్.
1: కనుక నీవు ఈనాడు గురు పౌర్ణిమ, పూర్ణిమ అనగా చంద్రుడి యందు 16 కలలతో కూడినటువంటి యొక్క పూర్ణత్వం.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గురు పూర్ణిమ.
1: ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనసు, మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మైండ్ అండ్ మూన్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ వన్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
1: మనము కూడాను పరిపూర్ణత్వాన్ని మనం పొందవలనన్న మన ఎందుండినటువంటి యొక్క 16 కలలను మనం త్యజించాలి.
0: ఇఫ్ యూ షుడ్ ఆల్సో గెట్ ఫుల్నెస్ ఇన్ అస్ దెన్ ఆల్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ విత్ ఇన్ అస్ విల్ హావ్ టు బి రినౌన్స్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: కులబదం,
0: వన్ ఈస్ ది ప్రైడ్ ఆఫ్
1: బలమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ క్యాస్ట్, ది ప్రైడ్ ఆఫ్
1: యవ్వన మదం,
0: ద ప్రైడ్ ఆఫ్ యూత్,
1: సుందర మదం,
0: ద ప్రైడ్ ఆఫ్ బ్యూటీ,
1: విద్యామదము,
0: ద ప్రైడ్ ఆఫ్
1: జనమదము,
0: ద ప్రైడ్ ఆఫ్ వెల్త్,
1: తపస్మదము,
0: ద ప్రైడ్ అరైజింగ్
1: రాజ్యమదము,
0: ద ప్రైడ్,
1: ఇవి అష్ట మదములు ఉంటున్నాయి
0: ఆఫ్ ది అథారిటీ. దీస్ ఆర్ ద 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్.
1: ఇంకా అరిషట్వర్గములు 6, కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యం.
0: దేర్ ఆర్ ద 6 ఇన్నర్ ఎనిమీస్, ద డిజైర్, ద యాంగర్,
1: 14.
0: టోటల్ దే ఆర్ 14.
1: రజోగుణ తమో గుణములు ఈ అన్ని చేర్చే 16. ఈ 16 గుణములు కూడాను మన యందు ఏనాడు మనం దూరం గావించమో అప్పుడే మనం పరిపూర్ణనవుతాం.
0: దెన్ దేర్ ఆర్ దీస్ టూ క్వాలిటీస్, రజోగుణ అండ్ తమోగుణ. అలాంగ్ విత్ దీస్ టూ అండ్ 14, ఇట్ బికమ్స్ 16. దట్ డే వెన్ వీ రినౌన్స్ దీస్ 16, దెన్ వీ గెట్ అవర్ ఫుల్.
1: 16 కళలు మానవుని ఎందు చేరటం చేతనే తాను కళాశూన్యుడైపోయినాడు, కళాహీనుడైపోతున్నాడు.
0: యాజ్ దీస్ 16 ఆస్పెక్ట్స్ హ్యావ్ కమ్ అండ్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్స్ ఇన్ మ్యాన్, హీఈస్ లూజింగ్ హిస్
1: జోడశ కళా పరిపూర్ణుడైనటువంటి యొక్క బ్రహ్మతత్వానికి అడ్డు తగులుతున్నాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ హిస్ రియల్ really experiencing his brahmatattva which he really is.
1: Chandrudu tana yokka kalannanta penchukuntu poyadu.
0: He has started developing these qualities.
1: Visani mana yokka kalana manam poorthi tejinchadaniki prayatninchali.
0: We have to give up all these 16 aspects and shed them from us.
1: Kanuka manavattvamundu ee vidhamainatunti yokka dosha bhavamulu abhrutiki avatam chetane తాను తానుగా ప్రకాశించలేకపోతున్నాడు.
0: మ్యాన్ హెస్ బీన్ నాట్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు షైన్ ఇన్ హిస్ రియల్ గ్లోరీ బికాస్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆర్ డామినేటింగ్ హిమ్.
1: దీనికి 5 విధములైనటువంటి క్లేశములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ క్లేశాస్.
1: క్లేశములు అనగా బాధలు, అనగా అడ్డులు.
0: దీస్ ఆర్ అబ్స్టికల్స్, దీస్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ గ్రీఫ్.
1: ఇదే మొట్టమొదటి అవిద్యా క్లేశము.
0: The first one is avidya klesha.
1: Rendavadi abhinava kleshamu.
0: The second one is abhinava klesha.
1: Moodavadi asthita kleshamu.
0: The third one is asthiti klesha.
1: Nalugavadi raga kleshamu.
0: The fourth one is raga klesha.
1: Aidavadi dvesha kleshamu.
0: The fifth one is dvesha klesha.
1: Avidya anaga tirigi adiye. Nenu jeevudanu. Nenu devudulu kaadu. Nenu swatantrudanu kaadu. Nenu paratantrudanu. బలహీనుడను అనేటువంటి యొక్క భావమే.
0: దిస్ అవిద్య రెఫర్స్ టు ద ఫీలింగ్ ఇన్ ద మ్యాన్ దట్ హీఈస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, హీఈస్ నాట్ గాడ్.
1: ఇది మానవుని క్రమక్రమేణా కూడా బలహీనుడు గావిస్తూ వస్తుంది.
0: గ్రాడ్యువలీ అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ వీకన్స్ మ్యాన్.
1: అభినవ క్లేశమనగా ఈ సంసారములకు హేతువైనటువంటి యొక్క ఈ మనస్సును త్యజించుకోలేనటువంటి బలహీనుడిగా ఉండటం.
0: The second type of weakness, abhinava klesha, refers to the weakness which makes him feel that he cannot come out.
1: Manase mana sarva bandhamulaku moola karanam hetu.
0: Mind is responsible for all the bondages of man.
1: ఇట్టి మనస్తత్వాన్ని మనం త్యజించుకోలేనిటువంటి బలహీనుడిగా ఉంటున్నాము.
0: We have not been able to give up this kind of bondage and attachment associated with the mind.
1: కనుకనే మనం అనేక విధములైనటువంటి దుఃఖములకు విచారములకు గురి అవుతున్నాము.
0: It is on account of this we are subjected to different types of grief and miseries.
1: మూడవది ఆస్తిక క్లేశము.
0: The third one is ఆస్తిక క్లేశ.
1: సర్వ విషయములు కూడాను సర్వ సుఖములు కూడాను అనుభవించాలి అనేటువంటి ఒక దురాశే ఆస్తితం.
0: This refers to the greed in the man which makes him feel that he should go on enjoying in an unlimited way all the types of happiness.
1: ఈ దురాశ చేత విఫలమైతిన లోభం ప్రారంభమవుతుంది.
0: If you are defeated in attaining and satisfying in this greed, then you develop miserliness.
1: దీనిని ఫలింపజేసుకుంటే మా అహంకారం ప్రారంభమవుతుంది.
0: సపోజ్ యూ సక్సీడ్ ఇన్ యువర్ ఎఫర్ట్ ఇన్ దిస్, దెన్ యూ డెవలప్ ఈగోటిజం.
1: కనుక దీని జయాపజయముల వల్ల మానవత్వం క్రమక్రమేణ కుసించిపోతుందే కాని క్షీణించిపోతుందే కాని దీని పవిత్రత ఏమాత్రం కూడా పెరగదు.
0: Success or failure in your efforts in this direction are going to make you shrink and sink rather than attain success.
1: Raga kleshamu dana kanaka vastu vahanadulu labhinchalani abhilashinchatam.
0: The fourth one is raga dvesha. It is desire to acquire wealth, vehicles, properties and such other things.
1: Ee vidhamainatundi kleshamulu manavuni aneka vidhamulaga కొంత వెనుక వేపిస్తున్నవి.
0: దిస్ కైండ్ ఆఫ్ క్లేశ మేక్స్ ఎ మ్యాన్ నాట్ మేక్ గుడ్ ప్రోగ్రెస్.
1: ద్వేష క్లేశము ఐదవది.
0: ది ఫిఫ్త్ వన్ ఈస్ ద్వేష క్లేశ.
1: ఉదర పోషణ నిమిత్తమై ఇతరులను ఆశ్రయించి తాను ఆశించినటువంటి ఫలము దక్కకపోవటం చేత వారిని దూషించటం.
0: ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ మ్యాన్ అప్రోచెస్ ఎ పర్సన్ and if he doesn't succeed in getting what he wants, he goes on criticizing him and abusing him.
1: Idi maravuni marinta heena sthitiki konipothundi.
0: This again makes a man go down to a very low and a mean level.
1: Ide dvesha klesham.
0: This is dvesha klesha.
1: Ee dvesha klesham anetundi manavuni paripurnatvam nunchi heenatvaniki dimputundi.
0: This makes a person slide down from the heights of glory to the lowest
1: of shastramulandu. పక్షులలో కాకి చాలా హీనమైనటువంటిది అన్నారు.
0: దట్ ఈస్ వై ఇన్ ద స్క్రిప్చర్స్ ఇట్ ఈస్ సెడ్ క్రో ఈస్ ద మీన్.
1: చాలా నీచమైనటువంటిదిగా చూస్తూ వచ్చారు.
0: ఎవ్రీ వన్ హాస్ లుక్డ్ డౌన్ విత్ సెన్స్ ఆఫ్ మీన్నెస్ అసోసియేటెడ్.
1: మృగాలలో గాడిదని మాత్రం చాలా హీనంగా చూస్తూ వచ్చారు.
0: సిమిలర్లీ అమంగ్ ద ఎనిమల్స్ డోంకీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ.
1: కారణమేమనగా కాకి పరిపక్వమైనటువంటి ఫలములు ఏమాత్రం కూడా ఆశించదు.
0: The reason is
1: ఎడిన పదార్థములనే తాను రుచి చూస్తూ వస్తుంది.
0: Crow goes on liking such things which are rotten, not the ones which are ripe.
1: గాడిది అశుద్ధమైనటువంటి భారాన్నే మోస్తూ ఉంటుంది.
0: Donkey similarly will be carrying only
1: అది మలినమైనటువంటి వస్తువులను మోస్తూ ఉంటుంది.
0: It carries only dirty clothes.
1: కనుకనే మృగముల లోపల గాడిది చాలా నీచమైనటువంటిది అన్నారు.
0: Among the animals, donkey is considered
1: as మనుషులలో ఎవరు నీచమైనటువంటి వారంటే నిరంతరము పరులను దూషించేటువంటి వాడు పరమ నీచమైనటువంటి వాడు అన్నారు.
0: Among the human beings, who is the meanest? The one who goes on criticizing, commenting adversely against others and abusing, he is the meanest.
1: కనుక పక్షులలో కాకి, పశువుల లోపల గాడిద, మనుషుల లోపల దూషించేటువంటి వాడు.
0: అమంగ బర్డ్స్ ఇట్ ఇస్ ద క్రో, అమంగ అనిమల్స్ ఇట్ ఇస్ ద డాంకీ. అమంగ
1: కారణమేమనగా సర్వుని ఎందు ఉండినటువంటి యొక్క సచ్చిదానంద స్వరూపుని గుర్తించుకునలేక వ్యక్తిగా భావించి మాలిన్యమైనటువంటి మనస్సుతో రాగద్వేషాలతో ఈ దివ్యత్వాన్ని విమర్శించడమే మహాపర పాపం.
0: ద రీజన్ యాజ్ టు వై సచ్ ఎ పర్సన్ ఇస్ ది మీనెస్ట్ పర్సన్ ఈస్ He is not recognizing the Sachidananda Swarupa, the indweller. He looks at the physical body only. He goes on criticizing and commenting. Therefore, he can be considered as the meanest person.
1: Kanuka, manavattam anetundi kevalamu oka apavitramainatundi gani kani leka heena sthitilo koodinatundi gani kani balaheenamainatundi gani manam bhavincharadu.
0: We should not consider the human life as one which is full of weakness, which is full of defects
1: మానవుడు సచ్చిదానంద స్వరూపుడు.
0: మ్యాన్ ఈజ్ ఎసెన్షియలీ ద ఎంబాడిమెంట్ ఆఫ్
1: తాను నిరంతరము కూడా ఆనందముతో ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: హీ ఆల్వేస్ ఈజ్ షైనింగ్ విత్ ఫుల్ ఆఫ్ బ్లిస్ అండ్ జాయ్.
1: కానీ దానికి అడ్డు అయినటువంటి యొక్క భావములను మనము అనేక విధములుగా పెంచుకోవటం చేత తాను మనకు కనిపించుకోలేకపోతుండాలి.
0: We have not been able to enjoy that bliss because we have constantly developed these four
1: obstacles. ప్రత్యేకంగా లేడు.
0: God doesn't exist.
1: తానే దైవము. తాను తానే ఉండి కూడాను
0: a person remaining himself,
1: ఈ రాగద్వేషాది మాలిన్యము చేత కప్పబడటం చేత,
0: as he is covered with this kind of
1: తెలుసుకోలేకపోతున్నాడు.
0: హీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
1: తనను తాను తెలుసుకోవటమే తెలియనిటువంటి తత్వం.
0: ద రియల్ తత్వ రెఫర్స్ టు రికగ్నైజింగ్ వన్స్ ఓన్ రియాలిటీ.
1: ఈనాడు చేసేటువంటి సమస్త సాధనలు కూడాను,
0: ఆల్ ది సాధనాస్ విచ్ వి అండర్టేక్ అండ్ పర్ఫార్మ్,
1: ఈ తెరను తప్పించుకునేటువంటి తప్పించేటువంటి మార్గములే.
0: ఆల్ దిస్ ఆర్ మెంట్ టు రిమూవ్ దిస్ స్క్రీన్ విచ్ ఇస్ హైడింగ్ అవర్ రియల్ నేచర్ ఫ్రమ్ అస్.
1: దానిని మనం తప్పించుకుంటే తాను తానుగానే ఉంటున్నాడు.
0: ఇఫ్ యూ కెన్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ స్క్రీన్, వీ రిమైన్ అవర్ సెల్స్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఎన్ని సంవత్సరాలు మనం సాధన చేసినప్పటికీ,
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ వీ మే పర్ఫార్మ్ సాధన,
1: ఎన్ని వేదాంతములు మనం చదివినప్పటికీ,
0: వాట్ ఎవర్ స్క్రిప్చర్స్ అండ్ వేదాంత వీ స్టడీ,
1: మనసు యొక్క మాలిన్యమే మనం తొలగించుకోనుకుంటున్నా,
0: ఇఫ్ యూ కెనాట్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దట్,
1: ఇవన్నీ కూడా కాలంలో వ్యర్థము గావించినటువంటివిగానే ఉంటాయి.
0: ఆల్ ది ఎక్సర్సైజెస్ వుడ్ బికమ్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్.
1: గ్రంథములన్నీ గాలించి చూచిన,
0: ఇఫ్ యూ సర్చ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ది టెక్స్ట్,
1: సత్య సాయి బాట సత్య మాట.
0: The only truth that you conclude is that the word of Sai is the real truth.
1: Vedamulanni you vetiki chuchina gaani,
0: even if you search all the Vedas,
1: satya sai baata satya maata,
0: the path laid down by satya sai is the true path.
1: Sakala shastramulanni you chadivi chuchina gaani,
0: even if you read all the scriptures to find out,
1: satya sai maata satya baata,
0: the word of satya sai is the true
1: గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన, గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన,
0: ఈవెన్ ఇఫ్ యు గో ఆన్ చాంటింగ్ ది గాయత్రి మంత్ర ఇన్ ఎ మ్యాగ్నిఫికెంట్ వే,
1: మాట సత్య మాట.
0: ది వర్డ్ ఆఫ్ సత్య సాయి అలోన్ ఇస్ ద ట్రూ పాత్.
1: మనసునందున్న మాలిన్యం అట్టే ఉంచి,
0: ఇఫ్ యు అలౌ ది డర్ట్ ఇన్ యువర్ మైండ్ రిమైన్ యాజ్ ఇట్ ఇస్,
1: ఏమి చేసిన పరమేమి వెర్రి మనసు అని.
0: What is the use of your doing, whatever work you are doing?
1: మన యొక్క మనస్సు మాలిన్యాన్ని మనం ఏనాడు మనం దూరం గావించుకున్నామో ఆనాడే మనము సరి అయిన దృష్టిని మనం అభివృద్ధిగా ఉంచుకోగలం.
0: ఓన్లీ వెన్ వీ క్లీన్స్ అవర్ మైండ్ దెన్ వీ విల్ బి ఏబుల్ టు మేక్.
1: భగవద్గీత యందు నాకు నీవు శరణ గామని చెప్పని చెప్పలేదు.
0: దట్ ఈస్ వై ఇన్
1: భగవం దేవా శరణంగచ్చ అన్నాడు. అనగా నీకు నీవు శరణాగతుడుక.
0: దట్ ఈస్ వై ఇన్ భగవద్గీత it has not been said that one should surrender to Krishna.
1: Nee ante evaru?
0: You should surrender to yourself, he said.
1: Aa satyanne manam gurtinchali.
0: What do you understand by the real you?
1: Lokamlo cheptam tvameva mata cha pita tvameva, neeve tallivi, neeve tandrivi, neeve gurudavu, neeve na friend anni antam.
0: In our prayers we say that you are my mother, you are my father, you are my preceptor, you are my everything.
1: నీవే తల్లి,
0: యు ఆర్ మదర్,
1: నీవే తండ్రి,
0: యు ఆర్ ఫాదర్,
1: నీవే గురువు,
0: యు ఆర్ ప్రిన్సిపల్,
1: నీవే మిత్రుడు,
0: యు ఆర్ మై ఫ్రెండ్.
1: కానీ కడకు నీవు అనేటువంటిది మిగిలిపోతుండాలి.
0: బట్ యు ఆర్ ది వర్డ్ యూ దట్ రిమైన్స్ అన్ఆన్సర్డ్.
1: నీవు తల్లివి, తల్లి కావచ్చు, నీవెవరు?
0: వెన్ యూ సే యు ఆర్ మదర్, మదర్ ఇస్ ఓకే, బట్ హూ ఆర్ యూ?
1: నీవే తండ్రి,
0: యూ అగైన్
1: తండ్రి కావచ్చు, నీవెవరు?
0: Who are you when you say you are father?
1: Karuka neeve thalli, neeve tandri, neeve daivamo ani anetundi daniki neeve nenante cheeripothundi.
0: Instead of telling you are mother, you are father, you are friend, if you say you are I,
1: neeve nenu anetundi sthitiki raavali.
0: We have to reach a stage wherein we say you are I.
1: Ide sarva tattvam yokka saram.
0: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్
1: సర్వశాస్త్రముల యొక్క మూలము.
0: దిస్ ఇస్ ది రూట్ ఆఫ్ ఆల్
1: సమస్త వేదముల యొక్క గమ్యము.
0: దిస్ ఇస్ ది గోల్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్.
1: సర్వ మతముల యొక్క సారము ఇదియే.
0: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్.
1: కనుక నీయే నేను.
0: యూ ఆర్ ఐ.
1: నేను వేరు, నీవు వేరు కాదు.
0: ఐఎమ్ నాట్
1: తల్లి, తండ్రి, గురువు, దైవం. అనవసరంగా ఇవన్నీ బంధకాలు ఎందుకు పెంచుకోవటం?
0: వై డు యూ గో ఆన్ టెలింగ్ ఫాదర్, మదర్? ఎవరిని
1: తల్లి చూడటం లేదు, కానీ నీవే తండ్రి. నన్ను కూడా చూడకుండా పోవటమా?
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఫాదర్, బట్ యూ వాంట్ జస్ట్ సీ.
1: ఈ బంధనాన్ని మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
0: గ్రాడ్యువల్లీ వి షుడ్ రిడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ బాండేజెస్.
1: కనుక ఇద్దరి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హు డెవలప్ అండ్ అండర్స్టాండ్ ద యూనిటీ బిట్వీన్ ది టూ.
1: కేవలం ఇద్దరి యొక్క ఏకత్వమే కాదు, సర్వముందు ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించాలి.
0: ఇట్ ఈస్ నాట్ ది యూనిటీ ఆఫ్ ది టూ అలోన్, బట్ ది యూనిటీ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
1: ఏకో వసి సర్వభూతాంతరాత్మ. ఆత్మతత్వం ఒక్కటియే.
0: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది వన్ ఆత్మ విచ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఎవరు నీవారు?
2: సార్, హౌ లాంగ్ విల్ దేర్ బి దిస్ రిలేషన్షిప్ క్షణభంగురం? ఇట్ ఈస్ టెంపరీ మ్యాటర్ ఆఫ్ మినిట్. ఎంత కాలమైనా కూడా నువ్వు శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మతత్వం ఆత్మనే నావాస్. ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్
1: అచ్చే. శాశ్వతమైన సంబంధాన్ని మనం కల్పించుకోకుండా
2: వితౌట్ డెవలపింగ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూ రిలేషన్షిప్, క్షణభంగురమైనటువంటి యొక్క ఈ నీటి ముడగ వంటి యొక్క దేహ సంబంధ బాంధవ్యాన్ని మనం అభివృద్ధి పరచుకోవటం, ఇది కేవలము మాయ యొక్క ప్రభావం.
0: If we are developing the temporary and transient relationship based upon the relationship body-body, this is the influence of delusion, maya.
2: Anni manaku telusu.
0: We know everything.
2: Anta chadivinamu.
0: We have read everything.
2: Kani ee cheekati gadilone chindulu dokkutunnamu.
0: But we are only groping in the dark.
2: Ee indulo dabbar tagale tappadu.
0: We are bound to get hurt.
2: చీకటిని మనం దూరం చేసుకోవాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ది ఇగ్నోరెన్స్ అండ్ ద డార్క్నెస్.
2: వెలుగును మనం పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ ద లైట్ అండ్
2: ఇల్యూమినేషన్. మనకు బాధలు తీరుతుంటాయి.
0: దెన్ ఓన్లీ వీ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద
2: చీకటి. ఎంతకాలం జీవించగలవు అంతకాలం నీకు దెబ్బలు తక్కిన.
0: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డార్క్ రూమ్, యు ఆర్ బౌండ్ టు గెట్ యువర్ సెల్ఫ్ హర్ట్.
2: అదే సత్యత్వాన్ని గుర్తించాలి.
0: దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రికగ్నైజింగ్ ద ట్రూత్.
2: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. అందరి ఎందుకు నువ్వు నాయంశమే అనేటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
0: వీ హావ్ టు డెవలప్ ద ఫెయిత్ దట్ ఇట్ ది సేమ్ డివినిటీ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
2: ఏదో దేహాంశం కాదు నీవు.
0: యు ఆర్ నాట్ ది హ్యూమన్.
2: నీవు దేహాంశం కాదు.
0: యు ఆర్ నాట్ ఈవెన్
2: జీవభూతాంశం కాదు.
0: యు ఆర్ నాట్ ఈవెన్
2: మమాంసే, నా యొక్క అంశమే అనేటువంటి యొక్క సత్యమైన వాక్యం మనం విశ్వసించాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్.
2: మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు.
0: వితౌట్ హ్యావింగ్ దట్ ఫర్మ్ ఫెయిత్, వాట్ ఎవర్ సాధనస్ ఆర్ పర్ఫార్మ్ ఆర్ యూజ్లెస్.
2: సాధన చేత దైవత్వాన్ని ఏనాటికి మనం సాక్షాత్కరించుకోవాలి.
0: సాధనస్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ యూఆర్ నాట్ గోయింగ్ టు అటైన్.
2: మనసులో ఉన్న మాలిన్యాన్ని దూరం చేసినప్పుడే మనకు తమకు తామే సాక్షాత్కారం అవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ క్లీన్స్ యువర్ మైండ్ యూ బి ఏబుల్ టు హ్యావ్ దట్ సెల్ఫ్ రియలైజేషన్.
2: తన్ను తాను తెలుసుకోగలిగినటువంటి మానవుడుకు మొట్టమొదటి మనసులందు మాలిన్యాన్ని దూరం చేసుకోవాలి.
0: ఏ పర్సన్ హూ వాంట్స్ టు రియలైజ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు క్లీన్స్ హిస్ మైండ్ ఇన్ ది
2: వేష భావాన్ని నిర్మూలన గావించాలి.
0: హీ హ్యాస్ టు డిస్ట్రాయ్ ద బాడీ కాన్షియస్నెస్.
2: ఏకత్వాన్ని పెంచుకోవాలి.
0: హీ హ్యాస్ టు డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
2: అది ఏ నిజమైనటువంటి ఈనాడు దేశంలో కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి బలము.
0: దిస్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్ విచ్ ది కంట్రీ నీడ్స్ టుడే.
2: భాషాభిమానము, దేశాభిమానము, ప్రాంతీయ అభిమానము, కులాభిమానము, మతాభిమానము, ఈ తుచ్చమైనటువంటి అభిమానాల్లో మనం మునిగిపోవటం చేతనే ఆత్మాభిమానానికి దూరం అయిపోతున్నాం.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ డెవలపింగ్ ది అటాచ్మెంట్ ఇన్ మెయిన్ వే సచ్ ఆస్ అటాచ్మెంట్ టు ద ల్యాండ్ బేస్ టు ద రీజన్ టు ద క్యాస్ట్.
2: మనం పెంచుకోదగినటువంటి ఆత్మాభిమానమే.
0: వీ హావ్ టు డెవలప్ ది అటాచ్మెంట్ ఓన్లీ టు ఆత్మ.
2: ఆ యొక్క తత్వం సర్వులు ఎందుకు ఉన్నది ఒక్కటే.
0: అండ్ దిస్ ఆత్మ ఈజ్ ఓన్లీ వన్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీవన్.
2: సాక్షాత్కారం అనగా ఏదో సాధన చేత లభించేటువంటి ప్రసాదం కాదు.
0: రియలైజేషన్ డజంట్ రిఫర్ టు అటైనింగ్ బై స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
2: తాను తానుగానే ఉన్నాడు.
0: హీ ఆల్వేస్ రిమైన్స్ హిమ్సెల్ఫ్.
2: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
0: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హావ్ టోల్డ్ యు.
2: మన హృదయాన్ని మనం దర్శించాలంటే
0: if you want to really have a vision of your own heart, what should you do?
1: నేను ఇట్లా చూసుకుంటే నా పైన ఉన్నటువంటి యొక్క వస్త్రం కనిపిస్తుంది, కానీ నా హృదయం నాకు కనిపించదు.
2: When you look at yourself, you can only look at your the cloth which is the external garment.
1: అప్పటివంటి వస్త్రం తీసివేసినప్పుడే కదా హృదయం చూడవచ్చు.
2: Only when you remove the garment which is covering your body, you will be able to just get the.
1: కాని ఈనాటి మానవుడు ఈ జగత్ అనేటువంటి చలిబాధకు ఓర్చుకోలేక మూడు దట్టమైన వస్త్రాలు కప్పుకున్నాడు.
2: Today's man, not being able to bear the chill of the world, he has covered himself with three types.
1: Vayana dattamaina mandamaina coat.
2: The upper garment is the thick
1: lokadarto shirt.
2: Inside that there is a shirt.
1: Andulo leetane nitti oka baniyana.
2: And inside that there is a
1: ee moodu kappapattam chetane mana hrudayam manaku kanipinchatam ledu.
2: As we have covered ourselves with these three garments, we are not been able to.
1: Ee dattamaina coat e tamagunamu.
2: The thick coat refers to the tamoguna.
1: లోపల ఉన్నటువంటి షర్ట్ రజోగుణము.
2: The shirt may be compared to rajoguna.
1: ఆ యొక్క తేలికగా ఉండేటువంటి ఒక బనీనే సాత్వికము.
2: The thin banyan may be compared to.
1: ఈ మూడింటిని తీసివేసినప్పుడే మన హృదయం మనకు కనిపిస్తుంది.
2: Remove all these things, you can get a vision of yourself.
1: కనుక నీవు గుణాతీతుడు అయినప్పుడే నీవు సచ్చిత్ ఆనంద స్వరూపుడుగా రూపొందుతావు.
2: ఓన్లీ వెన్ యూ ట్రాన్సెండ్ దీస్ త్రీ గుణాస్ యూ బి ఏబుల్ టు లివ్ యాజ్
1: సచ్చిదానంద. నీలో పెట్టుకుని సచ్చిదానందం లభించాలంటే ఎట్లా లభిస్తుంది?
2: అలవింగ్ దీస్ త్రీ క్వాలిటీస్ టు రిమైన్ ఇన్ యూ.
1: ఈ సచ్చిదానందం అనేటువంటి సచ్చిరా కనిపించదు.
2: Even if you die, you will not be able to get this Satchidananda experience with these
1: gunas. Gunanandam nirmulam gavinchali.
2: Destroy these three gunas.
1: Doshalanu tirchi pettali.
2: Remove all the defects in you.
1: Appude mana swaroopanni manam darshinchagalam.
2: Then only you can get a realization and experience of your true nature.
1: Satchidananda swaroopulara.
2: Embodiments of Satchidananda.
1: Enta kaalamainappudiki manam shravanam cheyatame manam kaalamulu vyaktam cheyatam.
2: For how long can we go on wasting
1: lisavanam chestunnadani maranam cheyandi.
2: Whatever you are here, you should
1: maranam nidani nitityasalo unchandi.
2: After you reflect over it, you should just
1: anaga manavu kontha aacharanalo pettadaniki prayatninchali.
2: After you reflect over it, you should practice this to some extent.
1: Kevalam vinnatvanti vishayamulu chilukalale palukutunname tappa chilukalale dari ruchi chuttam ledu.
2: Whatever you have heard, you are repeating like parrots. But you are not
1: మనం అంతా భక్తులుగానే రూపొందుతున్నాము.
2: We have to
1: get భక్తులుగానే కనిపిస్తున్నాము.
2: We are all appearing as devotees.
1: కానీ భక్తి తత్వం ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
2: But you have not been able to understand
1: భక్తి అనగా ఏమిటి.
2: What is the meaning of devotion?
1: ధ్యానం చేయటమా?
2: Is it
1: భజన చేయటమా?
2: Is it performing భజన?
1: ఏ విధమైనటువంటి జపము చేయటమా?
2: Is it
1: యజ్ఞయాగాది క్రతువులు చేయటమా?
2: Is it performing?
1: ఇవన్నీ కూడా నువ్వు భక్తికి లక్షణములే కావు.
2: దీస్ ఆర్ ఆల్ నాట్ ది క్వాలిటీస్ ఆఫ్ ట్రూ డివోషన్ ఎట్ ఆల్.
1: కేవలం ఉత్సాహం వాడు చేసేటువంటి పనులు.
2: దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ డన్.
1: అనగా ఏమిటి? వస్త్రములన్నింటినీ ఉతికి ఉతికి ఉతికి ఉతికి పరిశుద్ధం చేస్తున్నాడు.
2: What does a washman do? He goes on
1: shravanam mananam kirtanam nitityasa shravanam kirtanam smaranam vistasaranam padasevanam vandanam archanam dasyam sneham atmanivedam ivanni kudanu mana manasunu parishuddham cheyatam kosame.
2: All the types of spiritual exercises, all the nine types of devotion, all these are meant to cleanse our own mind.
1: Vastralu shubham chestunnam.
2: We are cleansing our clothes.
1: Kani dharinchatam ledu.
2: We are not wearing them.
1: Adhe manalo pedda lobham. Akade lobhanga maaripothundi adi.
2: This kind of defect is becoming a type of
1: manasunu parishuddham cheyali. Parishuddhamaina manasunu dharinchali.
2: We have to purify our mind and wear that mind for our own vision.
1: Appude nee swaroopam neeku gurtinchadaniki veelavutundi.
2: Then only you can recognize
1: you are nilavagalavu.
2: You can live as
1: manavudu kaadu.
2: You are not man.
1: Aakupachcha pakshulanni chilukala vele palukuna.
2: Can every green bird sing like a parrot?
1: Poolapai paaradu purugulu tundagalaguna.
2: All those worms which move on a flower, can they be bees?
1: Puri charmamu kappinatti gaadita puriyaguna.
2: Can a donkey which covers itself with the tiger skin, can it be a tiger?
1: Ayya, yenuganta balisi unna pandi yenuga untundeyya?
2: Can a pig with her fat beak, can it be an elephant?
1: Kanaka manaku manushu roopanga dharinchinaamu.
2: We have put on this human form.
1: Roopani dharinchinanta maatramalo manam manushulu kaamu.
2: Just because of this particular form, we are not human beings.
1: Manavatvanni pondinappude manam manushulu avutam.
2: Only when we really attain the human nature,
1: we are manavulugane untunnaamu.
2: ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్,
1: కానీ మానవతా గుణం అనేటువంటిది కనిపించడం లేదు.
2: బట్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ నాట్ సీన్ ఇన్ ది హ్యూమన్
1: బీయింగ్. కొన్ని లక్షల సంవత్సరం నుంచినే మానవత్వం ప్రారంభమైంది.
2: ఇట్ ఈస్ ఫ్రమ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ దేర్ ఇస్ ఎన్ ఎవల్యూషన్ ఇన్ టు హ్యూమన్.
1: కానీ మానవత్వం ఇంకా పురిటి పాదంలోనే మునిగి ఉంది.
2: బట్ దిస్ హ్యూమన్ నేచర్ ఇస్ రిమైనింగ్ ఇన్ ది గ్రాస్.
1: దానికి ఇంకా బర్త్ రాలేదు.
2: మానవుడు
1: పుట్టాడు గాని మానవత్వం ఇంకా పుట్టలేదు.
2: హ్యూమన్ బీయింగ్ ఇస్ బార్న్ బట్ హ్యూమన్ క్వాలిటీస్
1: ఆర్ నాట్. మన ఎందు మానవత్వం మనం పుట్టించుకోగలమో ఆనాడే నీవు మానవుడు.
2: దట్ డే వెన్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ బార్న్ ఇన్ యూ,
1: మానవత్వమే దైవత్వం.
2: దట్ హ్యూమన్ క్వాలిటీ ఇట్సెల్ఫ్ ఇస్ ది డివైన్.
1: అదే సత్య స్వరూపం.
2: దట్ ఈస్ ది వెరీ
1: అదే ధర్మ స్వరూపం.
2: దట్ ఈస్ ది వెరీ
1: అదే ప్రేమ స్వరూపం.
2: దట్ ఈస్ ది వెరీ
1: అదే శాంతి స్వరూపం.
2: దట్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ పీస్.
1: ఇలాంటి స్వరూపాన్ని మనం ధరించినప్పుడే మనము మానవులము మానవులము అని చెప్పుకునేటువంటి అధికారం ఉంటుంది.
2: దట్ డే వెన్ వి వేర్ దిస్ పర్టికులర్ ఫారం అండ్ ద రియల్ ఫారం, కెన్ వి కాల్ అవర్ సెల్స్ అస్ హ్యూమన్ బీయింగ్స్?
1: ఆ మానవత్వాన్ని మనం పొందితే చాలు.
2: వీ హావ్ టు అటైన్ దట్ హ్యూమన్ నేచర్.
1: అదే దివ్యత్వము, అదే పవిత్రము.
2: దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డివినిటీ, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేక్రెడ్నెస్.
1: గురువు గురువు అంటే ఈ లౌకికమైనటువంటి గురువు గురువు కాదు.
2: వెన్ యూ రెఫర్ టు గురు, ఇట్ డజంట్ రెఫర్
1: గురువులు. 8 విధమైనటువంటి గురువులు ఉంటున్నారు.
2: దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ గురుస్ అండ్ ప్రిసెప్టర్స్.
1: బోధ గురువు,
2: వన్ ఈస్ బోధ గురు,
1: వేద గురువు.
2: ది సెకండ్ వన్ ఈస్ వేద గురు,
1: నిషిద్ధ గురువు.
2: థర్డ్ వన్ ఈస్ నిషిద్ధ
1: కాన్య గురువు.
2: ఫోర్త్ వన్ ఈస్ కాన్య
1: సూచక గురువు.
2: సూచక
1: వాచక గురువు,
2: వాచక
1: కారణ గురువు, విహిత గురువు.
2: కారణ గురువు ఇస్ నెక్స్ట్ వన్, విహిత గురు ఇస్ ద లాస్ట్.
1: ఈ అష్ట విధములైనటువంటి గురువుల లోపల విహిత గురువు ఒక్కడు మాత్రమే సరైనటువంటి వాడు.
2: అమంగ్ దీస్ 8 టైప్స్ ఆఫ్ గురు, ఇట్ ఇస్ ద విహిత గురు హూ ఇస్ ద రియల్ గురు.
1: కొందరు శాస్త్రాన్ని బోధించవచ్చు.
2: సమ్ పీపుల్ మే ప్రీచ్ స్క్రిప్చర్.
1: తత్వాన్ని విచారణ సలపవచ్చు.
2: సమ్ పీపుల్ మే ఎంక్వైరీ.
1: యమనీమాది సాధనలు బోధించవచ్చు.
2: దే మే ఆల్సో ప్రీచ్ అండ్ టీచ్ డిఫరెంట్
1: వికారములైనటువంటి యొక్క తత్వములను మనకు తెలుపవచ్చు.
2: దే మే బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది సచ్చిదానంద.
1: యమనీమాది సద్గుణములు బోధించవచ్చు.
2: దే మే ఆల్సో టీచ్
1: అభిష్టమైన కార్యములకు తగినటువంటి పూజలు గావించవచ్చు.
2: దే మే ఆల్సో
1: వ్రతములు చేయించవచ్చు.
2: దే మే హెల్ప్ అస్ టు పర్ఫార్మ్ వ్రతాస్ ఆల్సో.
1: కానీ మానవుని ఎందు ఉండినటువంటి సందేహమును నిర్మూలన భావించి స్వస్వరూపాన్ని సందర్శింపజేసేటువంటి వాడు ఒక్క విహిత గురువు మాత్రమే.
2: ఇట్ ఈస్ ఓన్లీ విహిత గురు హూ కెన్ రిమూవ్ ది డౌట్స్ ఇన్ మ్యాన్ అండ్ గివ్ హిమ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
1: ఆ విహిత గురువు దైవం ఒక్కడు తప్ప ఇతరులు కాదు.
2: గాడ్ అలోన్ ఇస్ దట్ విహిత గురు అండ్ నో వన్ ఎల్స్ కెన్ బి దట్ విహిత గురు.
1: కనుక ఈనాడు గురు పూర్ణిమనగా గురువులకు పూజలు చేయటము, దక్షిణలు సమర్పించడము, ఇంకే విధమైనటువంటి కానుకలు వేయటం, ఇది కాదు నిజమైనటువంటి గురు పూజ.
2: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ అండ్ గురు పూజ, ఈ డస్ నాట్ రెఫర్ టు గివింగ్ దక్షిణ టు ది పీపుల్, వర్షిపింగ్ దెమ్, వాషింగ్ ద ఫీట్.
1: నిజమైనటువంటి గురువు హుకారో అంధకారం, అంధకారం అనేటువంటి దాన్ని నిర్మూలం గావించాలి.
2: ద రియల్ గురు ఈజ్ వన్ హూ డిస్ట్రాయ్స్ ద డార్క్నెస్.
1: ప్రకారాన్ని ప్రేదీప్యమానంగా వెలిగించాలి.
2: హీ కెన్ మేక్ ఇల్యూమినేషన్ షైన్ ఇన్ మ్యాన్.
1: హుకారం అనగా గుణాతీతుడుగా ఉండాలి.
2: He should remain a
1: transcendent. రూపవచితుడు కావాలి.
2: He should also be free from the body consciousness and the
1: అనగా రూపనామములు లేనటువంటి తత్వము దైవత్వం ఒక్కటే.
2: ఇట్ ఈస్ ఓన్లీ డివినిటీ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ద నేమ్ అండ్ ద ఫామ్.
1: ఒక చిన్న ఉదాహరణము.
2: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: భస్మాన్ని ఇస్తుంటాడు
2: స్వామి. గివ్స్
1: అనేక మంది భస్మాన్ని ధరిస్తుంటారు.
2: మెనీ పీపుల్ వేర్ దిస్ భస్మ.
1: అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
1: రూపనామములతో చేరినటువంటి ఒక పదార్థాన్ని కాల్చివేసినప్పుడు అది భస్మంగా మారిపోతుంది.
2: వెన్ యు బర్న్ ఎనీ పర్టికులర్ ఆబ్జెక్ట్ విచ్ హస్ ద నేమ్ అండ్ ఫామ్, ఇట్ బికమ్స్ ద యాష్.
1: ఈ భస్మం రూపరామరహితమైపోతుంది.
2: దిస్ యాష్ డస్ నాట్ హ్యావ్ ద నేమ్ అండ్ ఫామ్.
1: రూపరామరహితమైనటువంటి యొక్క భస్మమే అద్వైతం.
2: అండ్ దట్ కైండ్ ఆఫ్ భస్మ ఆర్ ది యాష్ ఈజ్ అసోసియేటెడ్ విత్.
1: కనుకనే నీవు అద్వైతుడు కామనే నీకు భస్మాన్ని అందించటం.
2: యాష్ ఈస్ గివన్ టు యూ విత్ ఏ మెసేజ్.
1: నీ రూపనామం అనేటువంటి దానిని కొంతవరకు అహంకార నిర్మూలన గావించుకోమని ఈ భస్మాన్ని అందించడం.
2: యూ షుడ్ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అటాచ్మెంట్ టు ద నేమ్ అండ్ ద ఫామ్.
1: ఈ భస్మం వచ్చింది.
2: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ యాష్ కమ్?
1: ఒక రూప నామము ధరించినటువంటి వస్తువు యొక్క క్షీణస్థితి.
2: దిస్ యాష్ కమ్స్ ఫ్రమ్ ఎన్ ఆబ్జెక్ట్ విచ్ కెన్ బి విచ్ కెన్ విచ్ హ్యావ్ గాట్ ద నేమ్.
1: ఆ రూపనామాన్ని మనం నిర్మూలన గావించినప్పుడే భస్మంగా తయారైంది.
2: వన్స్ యూ డిస్ట్రాయ్ ద నేమ్ అండ్ ఫామ్ దెన్ యూ గెట్ ద
1: అనగా రూపమునందు ఉన్నటువంటి అహంకారము.
2: దట్ మీన్స్ ఈ నామమునందున్నటువంటి యొక్క మమత్వము
0: ద అటాచ్మెంట్ టు ద ఫామ్
2: నిర్మూలన చేయాలి.
0: యు హావ్ టు డిస్ట్రాయ్ దిస్ అటాచ్మెంట్.
2: ఈనాడు అద్వైతం అద్వైతం అని మనం చెప్తున్నాము. జీవితం అంతా ద్వైతంలోనే మనం గడుపుతున్నాము.
0: టుడే వీఆర్ ఓన్లీ టెలింగ్ అద్వైత ద నాన్ డ్యూయలిజం, బట్ వీఆర్ ఓన్లీ లివింగ్ ఇన్ డ్యూయలిస్టిక్ వరల్డ్.
2: చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
0: వీ టెల్ సంథింగ్ అండ్ వీ
2: ఇందులోనే మానవత్వం క్షీణించిపోతుండాలి.
0: ఇన్ దిస్ వే వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ హ్యూమన్ నేచర్. వీ మస్ట్ డూ వాట్ యు టెల్.
2: చెప్పు
0: వాట్ ఎవర్ వీ యు టెల్.
2: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనము అనుభవించాలి.
0: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ద యూనిటీ ఆఫ్ యువర్ వర్డ్ అండ్ డీడ్.
2: ఇలాంటి గురువులు ఈనాడు కరువు అయిపోయారు.
0: సచ్ గురుస్ ఆర్ బికమింగ్ రేరర్ దీస్ డేస్.
2: కనుక ఈ గురుత్వానికి మనం ప్రాకులాడనక్కర్లేదు.
0: వీ నీడ్ నాట్ గో ఇన్ సర్చ్ ఆఫ్ దిస్ కైండ్.
2: మనలో ఒక గురి ఉంటుండాలి.
0: దెర్ ఈస్ ఎ గోల్ ఇన్ అస్.
2: ఆ గురియే మన యొక్క నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము.
0: దట్ గోల్ ఈజ్ ఆత్మతత్వ.
2: దానినే సాక్షిభూతుడు అంటారు.
0: దట్ ఈస్ డిస్క్రైబ్డ్ అస్ విట్నెస్. నో కాన్షియస్ కాన్షియస్నెస్.
2: ఇలాంటి యొక్క కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
0: వీ హావ్ టు ఫాలో దట్ కాన్షియస్.
2: నీ ఆత్మ సాక్షిగా నీవు ఈ కర్మలో ప్రవేశించు.
0: వెన్ ఎవర్ యూ ఎంటర్ ఇన్ టు యాక్షన్ యు టేక్ కాన్షియస్ యాజ్ ద విట్నెస్.
2: ఇక్కడ మూడు విధములైన మాయలు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్
2: స్వేచ్ఛ, పరేచ్ఛ, అయేచ్ఛ.
0: దే ఆర్ స్వేచ్ఛ, పరేచ్ఛ అండ్ అయేచ్ఛ.
2: ఈ స్వేచ్ఛ అనగా తాను సంకల్పించుకుని తాను సంకల్పించుకున్నటువంటి కార్యములో కలిగినటువంటి సుఖదుఖములు తాను అన్ని విధాలా అనుభవించటకు సిద్ధముగా ఉంటమే.
0: దట్ ఈస్ ప్రిపేర్డ్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్ ఇన్ ద యాక్షన్ విచ్ హీ పర్ఫార్మ్స్.
2: పరేచ్ఛలుగా ఇతరుల యొక్క ప్రోత్సాహ ఉత్సాహముల చేత ఒక కార్యంలో ప్రవేశించి తద్వారా జరిగినటువంటి యొక్క సుఖము దుఃఖములను తాను నోరు మూసుకుని అనుభవించటం.
0: Parecha refers to entering into an activity and undertaking the activity inspired by other people's words.
2: Anichcha anaga emtinda daivechchaga maratam.
0: Avichcha refers to following the will of God.
2: Sukham jaragani adi daivechchane.
0: If good happens to you and if it
2: comes samavinchini adi daivechchane.
0: Joy or sorrow
2: nastamu kalugani adi daivechchane.
0: If you are put to loss, it is
2: ఆదాయం రాని అది దైవేచ్ఛనే.
0: If you get profit, it is also the will of God.
2: రెండింటిని కూడా దైవేచ్ఛగా భావించుకోవటమే నిజమైనటువంటి ఇచ్ఛ.
0: కన్సిడరింగ్ జాయ్ అండ్ సారో,
2: స్వేచ్ఛ అంటే స్వేచ్ఛకు అర్థం ఏమిటి?
0: When you say స్వేచ్ఛ, what is the real meaning of this word స్వేచ్ఛ?
2: ఇష్టానుసారం కుక్కలు తిరిగినట్టు తిరగటమా స్వేచ్ఛ?
0: Is it living a license?
2: మానవత్వాన్ని వీడు సంచరించటమే నా స్వేచ్ఛ?
0: Is it living like an ordinary human being?
2: దివ్యత్వానికి దూరమై దానవత్వాన్ని అనుభవించటమే నా స్వేచ్ఛ?
0: Becoming distant to divinity and living the life of a demon.
2: ఒక విధమైనటువంటి అంతరార్థాన్ని కూడా మీకు చెప్పాలని తలుచుకున్నాను.
0: Today I have decided to give the inner
2: యుగము, ద్వాపర యుగము, కలియుగము, మూడు యుగములు మనం చూస్తున్నాం.
0: We have been hearing three yugas, Treta, Dwapara and Kali.
2: Treta యుగము లోపల దేవతలంతా ఒకవైపు నుండినారు, దానవులంతా మరొక వైపు నుండినారు.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ త్రేత ది గాడ్స్ వర్ ఆన్ వన్ సైడ్ అండ్ ఇన్ వన్ రీజన్ అండ్ డెమన్స్ వర్
2: శ్రీరాముని కాలము లోపల దేవతలందరి కూడాను అయోధ్యలో కిష్కిందలో జీవిస్తూ వచ్చారు.
0: డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ శ్రీరామ గాడ్స్ వర్ లివింగ్ ఇన్ అయోధ్య.
2: రాక్షసులందరూ కూడా దండకారణ్యంలో జీవిస్తూ వచ్చారు.
0: The demons were living in the
2: forest. లోకాల్లో జీవిస్తూ వచ్చారు, రాష్ట్రాల్లో అనగా రాజ్యముల్లో.
0: అండ్ ఇన్ అదర్ స్టేట్ డిఫరెంట్ స్టేట్స్ దేవర్ లివింగ్.
2: కనుక రాముడు స్వయంగానే తాను యుద్ధములో ప్రవేశించి దండకారణ్యములో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుతూ వచ్చాడు.
0: Therefore, Rama had to personally go to Dandaka forest and destroy the demons.
2: దేవతలను రక్షిస్తూ వచ్చాడని దీని యొక్క అంతరార్థం.
0: The meaning of this is that he protected the
2: gods. ద్వాపర యుగము లోపల దేవతలు రాక్షసులు ఇరువులు కూడా ఒకే రాజ్యంలో నివసిస్తూ వచ్చారు.
0: When we come to the Dwapara age, in the same kingdom, both gods and demons
2: అనగా were పాండవులు కౌరవులు ఒకే రాజ్యానికి అధికారులు.
0: For the same kingdom, పాండవాస్ అండ్ కౌరవాస్
2: ఇలాంటి ఇరువురు చేరినటువంటి సమయం లోపల కృష్ణుడు ఏమి చేశాడు? తన సైన్యాన్నంతా కూడా కౌరవులకు ఇచ్చాడు. తాను అస్త్ర సన్యాసి అయి పాండవులకు సహాయం చేస్తూ వచ్చాడు. యుద్ధము చేయలేదు. When gods and demons were living together in the same kingdom like that, Krishna, what did Krishna do? Krishna gave his entire army.
1: Kaliyugamlo ee rakshasulu devatalu ekkadunnante oke dehamlone unnaru.
2: When it comes to the Kali age, the gods and demons are living in the same body.
1: Tretayugamlo rakshasa lokam veru, devatala lokam veru.
2: During Treta age, the world of demons was different and the country of
1: Dwapara yugamlo rakshasulu devatalu oke lokamu.
2: And in Dwapara age, gods and demons were living in the
1: Kali Yuga.
2: And in the Kali age, the gods and demons are living in the same body.
1: Ee Treta Yugamlo swayanga taru yuddham chestu vachadu.
2: In Treta age, personally God undertook to destroy
1: Dwapara Yugamlo taru yuddham cheyakunda sakshibhootudiga nimitta matruduga kurchunnadu.
2: When it came to Dwapara age, the Lord did not
1: enter into war. Praveshinchadu.
2: He entered into the war but did not participate.
1: Kali Yugamlo rendu kudalu oke dehamlo untam valla bhagavantudu kevalam tatasthudiga untuntadu.
2: When it comes to Kali age, as gods and demons are living in the same body, God is remaining neutral. He is not
1: ee yokka vichara shakti manavudu manavudu gane gurtinchukovali.
2: Man has to recognize this particular fact.
1: ఈ యొక్క బాధ్యత మానవునికి అందించాడు.
2: This responsibility is handed over to man.
1: తనలో ఉండేటువంటి దానవత్వాన్ని తన విచారణ చేత దూరం గావించుకోవాలి.
2: By proper inquiry, man
1: దైవత్వాన్ని తన విచారణ చేత దాన్ని పోషించుకుంటూ రావాలి.
2: He has to develop divinity in him and destroy demonic nature.
1: కనుకనే మానవునికి స్వతంత్రమైనటువంటి దాన్ని అందిస్తూ వచ్చాడు.
2: Full independence and freedom is given to the man in Kali age.
1: అలాంటి స్వతంత్రాన్ని పొందినటువంటి మానవుడు,
2: that person who is having
1: daru em cheyalo em cheyakoodadu,
2: what should he do and what should he do?
1: Avaleka danavattani penchukotam daivattani vimarchinchukotam jarugutu ostundadu.
2: What is happening is he is developing demonic nature in him and he is destroying the divine nature in him.
1: Ide kaliyugam yokka prabhavam.
2: This is the effect and the influence of Kali age.
1: Ee kali yokka prabhavam nandu danavattani manamu manaku maname manam samharinchali.
2: Under the influence of Kali age, what we have to do is we have to destroy the demonic
1: nature. The
2: moment we completely destroy demonic nature in us, the divine nature will automatically
1: develop. మనలో ఉండినటువంటి మానసిక మాలిన్యాన్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నంగానే మనం విశ్వసించాలి.
2: ఆల్ ది సాధనాస్ విచ్ యు అండర్టేక్ దేర్ఫోర్ ఇస్ ఓన్లీ టు క్లీన్స్ అవర్ మైండ్ అండ్ ప్యూరిఫై అవర్ మైండ్.
1: ప్రేమ స్వరూపులారా, దైవత్వాన్ని మనం చూడాలనుకుంటే, దైవత్వాన్ని సంధించాలనుకుంటే మనం ప్రత్యేకించినటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఏ విజన్ ఆఫ్ గాడ్, దర్ ఇస్ నో నీడ్ ఫర్ అండర్టేకింగ్ సపరేట్ సాధనాస్.
1: మనకున్నటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవడానికి చేసేటువంటి ప్రక్రియలన్నీ కూడా ఒక విధమైనటువంటి సాధనలుగా భావిస్తున్నాం.
2: ఆల్ దట్ యాక్టివిటీ విచ్ హెల్ప్స్ అస్ టు ప్యూరిఫై అవర్ మైండ్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ సాధనాస్.
1: అవి కేవలము మాలిన్యాన్ని నిర్మూలం గావించేటువంటివి కానీ మాధవత్వాన్ని సృష్టించేటువంటివి కాదు.
2: ఆల్ దోస్ యాక్టివిటీ కెన్ ఓన్లీ డెస్ట్రాయ్ ది డర్ట్ బట్ దే కెనాట్ గివ్ యూ ద డివినిటీ ఆటోమేటిక్.
1: మాధవత్వం అనేటువంటిది సృష్టింపబడినటువంటిది కాదు.
2: దిస్ మాధవత్వం ఆర్ డివినిటీ
1: సహజంగా ప్రకాశించేటువంటిది.
2: ఇట్ ఈస్ నాట్ క్రియేటెడ్, ఇట్ ఈస్ సెల్ఫ్ రెస్ప్లెండెంట్.
1: అది స్వయం ప్రకాశంగానే ఉంటుండాలి,
2: సెల్ఫ్ ఇల్యూమినేటింగ్,
1: స్వస్వరూపకంగానే ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ఆల్వేస్ రిమైన్ ఇట్ ఆల్వేస్ రిమైన్స్ యాజ్ ఇట్స్ ఓన్ రియల్.
1: అనే హద్దును మాత్రం మనం తీయాలి.
2: ఆల్ దట్ వీ హావ్ టు డు ఇస్ రిమూవ్ ది హబ్స్.
1: ఒక శిల్పి,
2: ఎ స్కల్ప్టర్,
1: ఒక శిలను,
2: హి టేక్స్ ఎ స్టోన్,
1: అనేక విధములుగా మలచి
2: హి
1: ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు.
2: హి క్రియేట్స్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ద స్టోన్.
1: కానీ ఈ శిల్పి ఆ శిల నుండి ఒక విగ్రహాన్ని తీలేదు.
2: హి హస్ నాట్ క్రియేటెడ్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ఎ స్టోన్.
1: ఈ శిల్పి ఈ విగ్రహము ఆ శిలలోనే పురమే ఉంటుండాలి.
2: దిస్ పర్టికులర్ form was already a part of the stone inside
1: of it. Chesina pani em kitte daniki back nanta teesesadu aa vigraham vigranga vachindi.
2: All that the sculptor has done is the extra stone which was not wanted is removed and it has got its real form.
1: ఈ విగ్రహాన్ని తాను తయారు చేసింది కాదు.
2: హి హస్ నాట్ క్రియేటెడ్.
1: ఈ విగ్రహం పూర్వమే శిలలోనే ఉంటుండాలి.
2: దిస్ పర్టికులర్ ఫారం వాజ్ అ పార్ట్ ఆఫ్ ది స్టోన్ ఆల్రెడీ.
1: ఈ ప్యాకులు తీసివేసేటప్పటికి శిల శిల రూపంలో మరి ధరించింది.
2: వన్స్ దిస్ అన్నెసరీ అన్వాంటెడ్ స్టోన్ ఇస్ రిమూవ్డ్ ది రియల్ ఫారం.
1: ఈ ప్యాక్ కూడా దాంతో చేరినటువంటిది.
2: The form is packed with the stone. It is a part of the stone.
1: ఉదాహరణము.
2: One small beautiful example for this.
1: ఒక కొండలో పెద్ద గుండు ఉంటుంది.
2: There is a stone in a big hill.
1: శిల్పి ఆ గుండు పైన కూర్చొని అనేక విధములుగా మలిచి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ ముక్కలంతా కొండలోనే పాడవేశాడు.
2: He sits on a stone and he takes another stone. He sculpts a beautiful idol out of that and he throws those remnants of the stone there.
1: ఒకే గుండుగా ఉండునటువంటిది.
2: Earlier, before this idol was prepared, the entire stone
1: ఆ గుండులో అనేక ముక్కలుగా తయారైపోయినాయి.
2: Now the small piece of stone are removed from
1: ఆ ముక్కల్లో ఒక పెద్ద ముక్కను కృష్ణుడిగా తయారు చేసి దేవాలయంలో ప్రతిష్ఠ చేశాడు.
2: One small part of that particular stone is transformed into a beautiful idol of Krishna.
1: ఈ విగ్రహానికి ఇక్కడ షోడశోపచారములు జరుగుతున్నవి.
2: For this idol in the temple, the 16
1: కానీ ఆ ముక్కల్లో మాట్లాడించేటువంటి వారు లేరు కొండలో.
2: But the other small pieces of stone which are left there, no one is bothering about them.
1: ఎవరు మాట్లాడించేటువంటి వారు లేకపోయినప్పటికి ఆ ముక్కలు చెప్తున్నాయి, తత్ త్వం అసి, ఆ దేవాలయంలో ప్రతిష్ఠ అయినటువంటి ఒక విగ్రహం మేమే అంటున్నాయి.
2: Although there is no one who is caring for those small pieces of stone there, they say, we and the idol, we are the same.
1: అనగా అన్ని ఏకస్వరూపంగానే ఉండినాయి.
2: Basically, all this work together,
1: ఒక ముక్క దేవాలయంలో కూర్చోవచ్చు.
2: One piece went and stood in the idol in the
1: temple. కూర్చోవచ్చు.
2: And another piece might have gone elsewhere.
1: ఇంకొక ముక్క ఏదో ఒక పరికరంగా ఉపయోగపెట్టుకోవచ్చు.
2: The third piece might have been used as an instrument.
1: కానీ ఈ ముక్కల యొక్క ప్రభావము, ముక్కల యొక్క పరికరములు వేరువేరుగా ఉండినంత మాత్రమున రాయి రాయే కదా.
2: The form may be different, the purpose for which they are put may be different, the stone is the stone, all the same.
1: కనుక ఆ మూలాధారమైన తత్వాన్ని మనం గుర్తించాలి.
2: We have to recognize this basic truth.
1: కనుకనే తొక్కేది రాయి, మొక్కేది రాయి, కట్టేది రాయి, కొట్టేది రాయి.
2: It is the same stone which you tread upon, it is the same stone which you worship in the temple, it is the same stone which is
1: మూలాధారమైన రాయి తత్వం ఒక్కటే.
2: It is the basic truth is that అదే
1: విధంగానే ప్రతి పదార్థమునందు కూడాను సచ్చిదానంద స్వరూపం అదే. అస్థి భాతి ప్రియమన్నారు.
2: Similarly, in every object in the world, there are these three things. Satchidananda, Asti, Bhati, Priyam.
1: Sat, Chit, Ananda. ఈ మూడు కూడా దైవ స్వరూపమే.
2: Sat, Chit, Ananda are three forms of...
1: దీనికి మనం రూపము నామము యాడ్ చేస్తాం, కలుపుతూ వచ్చాం.
2: When we add the name and form, then it becomes an object.
1: Sat, Chit, Anandam, Rupam, Namam. ఈ పంచకంగా మారిపోయినాయి.
2: When the Sat Chit Ananda are put together with the name of the
1: panchamu,
2: then it becomes panchakam and that itself is the world creation.
1: Rupanamu tisivesthe ade daivattamu.
2: Remove the name and form, you get divinity.
1: Rupanamu unte ide prapanchamu.
2: Add name and form, you get the world.
1: Kanaka mana drushtini marchukovali gaani srushtini marchadaniki veelu.
2: All that you have to do is you have to transform your vision. You can't change the creation.
1: Rupanamu paya mana drushtini marchukondi.
2: You have to change your vision on the name and form.
1: Satya nitya nirmalamainatti oka sachidananda paina drushtini penchukondi.
2: You have to develop your vision and your look in
1: yedi chesina daivam yokka seva gaane.
2: Whatever work you do, consider that as a service done to the Lord.
1: ఏది చూసినా దైవం గానే దర్శించదు.
2: వాట్ ఎవర్ యు సీ అండ్ టేక్ ఎ లుక్ అట్ యు కన్సిడర్ దట్ యాస్ గాడ్.
1: సర్వములు ఎందుకూడను దైవత్వం ఒక్కటే.
2: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్? ది రీజన్ ఈస్ దట్ ఇన్ ఎవ్రీథింగ్ యు గెట్ గాడ్ అలోన్.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
2: మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఎంత కాలమైనప్పటికీ మనము ఈ ద్వైతములందే మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి.
2: For any length of time, let us know, don't waste your life in this kind of...
1: Manam cheyina sadhana yokka phalitam emiti?
2: What is the object and purpose of all this sadhana?
1: Inta kaalam manam chesinatundi yokka poojala yokka phalitam emiti?
2: What is the purpose and what is the result of all this?
1: Inta kaalam meeru shravanam chesinatundi yokka bodhana yokka phalitam emiti?
2: What is the result of all that you have listened so far?
1: Emi prayojanam ledu.
2: Absolutely useless.
1: Ye kinchit maatramaina kuda unnata sthayiki povadaniki manam prayatninchali.
2: We should make an effort at least to go up in the ladder.
1: Vaitam nunchi visishtamlo praveshinchandi.
2: We have to go from
1: visishtam nunchi advaitaniki prakandi.
2: The visishta advaita, the quality
1: of jeevitamanta kuda nu kammadi purugu maadri ekkada vesindi akkade undatam prayojanam ledu.
2: There is no use in remaining where we are like a worm.
1: Kanuka
2: మనం విన్నందుకు, మనం సాధనలు చేసినందుకు, గ్రంథాలు చదివినందుకు, పెద్దలను దర్శించినందుకు, వారి వాక్యములు శ్రవణం చేసినందుకు తగినటువంటి ఫలితాన్ని మనం అనుభూతిలో మనం తెప్పించాలి.
3: Therefore, there is a need for bringing into practice what we have heard, what we have read, and after having taken the darshan of great souls and after
2: yes, sir.

ఈ చట్టమెరిగి జన్మముందన్నా. సత్యసారము

తామరత్వము కాడు చేసి నీ మనిష్టలు నెప్పి నిలిపి తామరత్వము పిల్లలు ఇంత తెలుసుకోలేకుండా పోతే ఎట్లా? సత్యసారము తెలుసుకో. సత్యసారము

0: In today's discourse, Bhagawan Baba tells us to recognize the same divinity present within one's own self and in others. Our true sadhana is to constantly contemplate on God with a pure and selfless heart. Let us now listen to excerpts from the Divine Discourse by Bhagawan Baba, delivered on 9th October 2005 during the Dasara celebrations in Prashanti Nilayam.
1: Prema Sarupulara, embodiments of love.
2: Panileka Dinamanta Paruto Matadi Idi Sadhanayani Yachinara.
1: Are you thinking that by conversing and talking with everybody throughout the day amounts to spiritual practice or sadhana? Do you think so?
2: మూడు పూటల నీవు ముక్తి పేరు చేత భుక్తిని వేసి ఇది సాధన అని ఎంచినారా?
1: కేరింగ్ ఫర్ ఫుడ్, ఫిల్లింగ్ ద బెలీ, ఈటింగ్ థ్రైస్ ఎ డే, డూ యూ థింక్ దట్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
2: నాట్ ట్వైస్, త్రీ
1: థ్రైస్ ఎ డే, థ్రైస్ ఎ డే, థ్రైస్ ఎ డే, డూ యూ థింక్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
2: పగలు గాలి లేక రాత్రి అందు నీవు ఏదో గాలిని తీసుకుంటూ క్రమక్రమేణ ఇది ఏ సాధన ఇచ్చినారా?
1: As you are restless in the day, while you sleep at night, breathing full well, do you consider it as spiritual practice?
2: జీవితమునందు ఎట్టి సాధన చేయక గాఢ నిద్ర యందు ఇది సాధన అని ఎంచినారా?
1: Without undertaking any spiritual practice, do you think that your state in the deep sleep amounts to spiritual practice or sadhana?
2: దీనికై దేవుడు నిన్ను సృష్టించినాడా?
1: Is this for this purpose God created you?
2: కాలమంతయు వెతగాను గడిపవచ్చు.
1: You can spend any length of time.
2: ఇది సాధన కాదు.
1: This is not spiritual practice.
2: కాలమంతయు ఊరక గడపలేలా?
1: Why should you waste your time?
2: ఇప్పుడైనా దైవంబు ఎరుగోయా.
1: Please now onwards, know God, understand Him.
2: ఇది సాధన ఎంచు నీవు ఎంచవయ్యా.
1: Consider this as the spiritual practice, sadhana.
2: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
2: ప్రపంచమంతా కూడాను ఉన్నది ఏది?
1: What is it that is in existence all over the world?
2: ఏ కించిత్ అయిన కూడాను శక్తి లేదు.
1: In fact, there's no fraction, no element of power or శక్తి there.
2: కింద చూసినను ఎక్కడ చూసినను కింద మీద చుట్టూ కూడాను ఒట్టి గాలి మాత్రం ఉన్నది.
1: You will find this air above, below, around.
2: దీనిని దైవం అని చెప్తూ వచ్చారు.
1: This is called viewed as divine.
2: దైవం సర్వభూతం ఉన్నదని వాదిస్తూ వచ్చారు.
1: They were arguing that God is present in all beings.
2: Everywhere.
1: Everywhere.
2: కానీ ఎవరు చూసిన వారు లేరు.
1: But none have seen God.
2: పురుషుడు అనేటువంటి వాడు కేవలము ఒక మానవ జీవితమునందు మాత్రమే ఉన్నది.
1: Element of Purusha is present in human life.
2: Human life నిజమైనటువంటి దివ్యమైనటువంటి దైవ శక్తి.
1: దిస్ హ్యూమన్ లైఫ్ వెరీలీ ఇస్ ట్రూ డివైన్ ఎనర్జీ పవర్.
2: అయితే కొంతమంది దీనిని అంగీకరించరు.
1: హౌఎవర్ సమ్ డు నాట్ యాక్సెప్ట్ దిస్ వ్యూ.
2: ప్రతి జీవి ఎందు కూడాను దైవత్వం వెలుగుతున్నది.
1: ద డివినిటీ షైన్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్, ఇన్ ఎవ్రీ క్రీచర్.
2: కేవలం మానవుని ఎందు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ అమంగ్ హ్యూమన్ బీయింగ్స్,
2: సర్వ జీవుల ఎందు, సర్వ ప్రాణుల ఎందు కూడాను అదే ఆత్మనే ఉంటున్నది.
1: ద డివినిటీ షైన్స్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్, ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్.
2: అయితే అందరి హృదయము నిర్మలంగా నిశ్చాంతంగా ఉండాలి.
1: హౌఎవర్ ద హార్ట్ హ్యాస్ గాట్ టు బి ప్యూర్ అండ్ పీస్ఫుల్.
2: అందుకోసమనే ప్రతి ఒక్కరు కూడాను పెద్దలు తెల్లవారి సాయంకాలము భగవచింతన చేయండి, నీ హృదయము చల్లబడుతుంది, తెల్లబడుతుంది అన్నారు.
1: దేర్ఫోర్ ఎల్డర్స్ అడ్వైజ్డ్ that we should think of God, we should always contemplate on God both in the morning and the evening so as to be peaceful and blissful.
2: హృదయం పవిత్రమైన తక్షణమే నీకు భగవంతుడు కనిపిస్తాడు.
1: The moment heart turns sacred, you will be able to visualize God.
2: భగవంతుడు ఆ యొక్క ధ్యానంలో లేడు.
1: In fact, God is not there in the process of meditation.
2: భగవంతుడు క్రిమికీటి కాదు ఎందుకు కూడాను, మానవుడు ఎందుకు కూడాను సమంగానే ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ యూనిఫామ్లీ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్, ఇన్ ఆల్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్, బర్డ్స్ అండ్ బీస్ట్.
2: ఇప్పుడు గాడ్ ఎక్కడున్నాడని మీరు ప్రశ్నించుకుంటే మీ ఎందుకు కూడా ఉన్నాడు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వేర్ ఈస్ గాడ్, దేర్ ఇస్ గాడ్ ఇన్ యూ.
2: ఇట్టి ఆన్సర్ కోసమని ఎంతో ధ్యానం చేస్తూ కూర్చుంటారు.
1: To get this answer that God is in you, you meditate.
2: కానీ నారదుడు చెప్పాడు,

0: வந்தனம் அச்சனம் தாஸ்யம் ஸ்ரீஹம் ஆத்த நிவேதனம் அது చెప్పాడు. అదే ఈ నవవిధ మార్గములు ఎందుకు నువ్వు భగవంతుడు ఉన్నాడు, అందుకోసం నీవు ఆ భగవంతుని స్మరణ చేసి చింతించి అతన్ని నీ యందు ఉంచుకో.
1: ద నారద సెడ్ యు విల్ ఫైండ్ గాడ్ ఇన్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్, థింకింగ్ ఆఫ్ గాడ్, సర్వింగ్ గాడ్, సింగింగ్ హిస్ గ్లోరీ, సాల్యుటేషన్, వర్షిప్, సర్వీస్, ఫ్రెండ్షిప్ అండ్ సెల్ఫ్ సరెండర్ would make you experience God.
0: కనుక భగవంతుడు లేనటువంటి హృదయము ఎక్కడ కూడా కనరాదు.
1: Nowhere can you find the heart without God.
0: కనుక ఇట్టి సర్వత్రా నిండినటువంటి యొక్క సర్వంతర్యామిని చూడటానికి ధ్యానం కావాలనా?
1: To see God who is everywhere, do you need to meditate?
0: ఈ మెడిటేషన్ చేయటానికి అనేక విధములైనటువంటి మార్గములు చెప్తున్నారు కొంతమంది బోధకులు.
1: Some of the people propagate different methods of meditation.
0: కానీ ఇవన్నీ కూడాను కేవలము చిత్తశుద్ధి నిమిత్తమై చేస్తున్నారు.
1: They only help you for the purity of your heart, చిత్తశుద్ధి.
0: ఈ చిత్తశుద్ధి కోసమనే ప్రపంచంలో ఇన్ని రకములైనటువంటి సాధనలు ఏర్పడుతున్నాయి.
1: In this world, we find so many spiritual practices so as to achieve purity of our heart.
0: అప్పుడే మీకు సాక్షాత్కారం జరుగుతుంది.
1: Then only you can experience the manifestation of God.
0: ఇట్టి ధ్యానమునందు చూడవలసినటువంటి యొక్క మానవులు అనేక రకములైనటువంటి సాధనలు చేస్తుంటారు.
1: Man undertakes different modes, different methods of spiritual practices.
0: ఈ సాధనల వల్ల భగవంతుడు ఏమాత్రము లభ్యం కాడు.
1: You cannot experience God by following these spiritual practices.
0: మీరు చిత్తశుద్ధిని చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: You should make every attempt to attain the purity of your heart.
0: అప్పుడే దైవం మీకు సాక్షాత్కరిస్తాడు.
1: Then only God will manifest.
0: కంసుడు ఏ సాధన చేశాడు?
1: Kamsa, what spiritual practice he has undertaken.
0: నిరంతరం కూడా కృష్ణుని దూషిస్తూనే వచ్చాడు.
1: He went on accusing Krishna continuously.
0: కానీ అట్టి కంసునకు దర్శనమిచ్చాడు.
1: And God has given his manifestation to such Kamsa.
0: కనుక భగవంతుని చూడటానికి సాధన చేయనక్కర్లేదు.
1: Therefore, we don't need to undertake spiritual practices to visualize God.
0: ఈ యొక్క ఉపాసనల వల్ల సాధన వల్ల దైవం యందు కొంతవరకు ఉన్నట్టుగా నీవు భ్రమిస్తున్నావు, కానీ దైవం నువ్వు భ్రమించినా భ్రమించకపోయినా నీ యందు సర్వత్రా నిలిచి ఉన్నాడు.
1: However, we adopt so many procedures and so many spiritual practices to experience God within. It may be the hallucination, whatever may be, but God exists in you.
0: అనేక మందికి దర్శనం ఇచ్చారని మీరు అనుకుంటున్నారు.
1: You think God has appeared to many people.
0: కానీ చిత్తశుద్ధి లేని వారికి ఎవరికి దర్శనం ఇవ్వలేదు.
1: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు సీ గాడ్ విదౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: దర్శనం పొందాలనుకుంటుంటే చిత్తశుద్ధి చేసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ గాడ్ వన్ షుడ్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ దేర్ హార్ట్.
0: కనుక మన హృదయ పవిత్రత కోసమని మనం ఇన్ని సాధనలు చేస్తున్నాం.
1: దేర్ఫోర్ వీ అండర్టేక్ ఫాలో సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు మేక్ అవర్ హార్ట్స్ సీక్రెట్.
0: ఇట్టి పవిత్రమైన హృదయం నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను దైవాన్ని ప్రార్థిస్తున్నాడు.
1: We pray to God so that our hearts would be sacred.
0: కానీ ప్రార్థించినటువంటి వారికి దినదినమునకు తోముతూ ఉంటుంటే పాత్ర ఏ విధంగా షైనింగ్ ఇస్తుందో అటునే మీ హృదయం అనేటువంటిది నిర్మలమై పోతుంది.
1: As we pray repeatedly, one day or other there will be purity in our hearts. Just as you clean your utensils every day that shine brilliantly.
0: Kanuka meeru hrudayane pavitram gavinchukune nimittamai parishuddham gavinchukune nimittamai ee sarva sadhanalu cheyali.
1: Therefore we should certainly adopt spiritual practices to make our hearts pure and sacred.
0: Ee hrudayam pavitramaina tacharame meeku bhagavantudu meeku kanipistadu.
1: The moment heart is sacred, you will be able to enjoy the manifestation of
0: God.
1: It's not enough if you sit for meditation. You should be able to comprehend and see Him everywhere. God is present in full in you. He is around you.
0: ఎన్నో సాధనలు చేయాల.
1: టు సీ సచ్ గాడ్ యు ఫాలో సో మెనీ ప్రొసీజర్స్.
0: కానీ మీకు బోధించేటువంటి గురువులు కూడాను అలాంటి వారు కాదు.
1: అండ్ ద టీచర్స్ దట్ షో యూ ద పాత్ ఆర్ ఆల్సో ఆఫ్ దట్ నేచర్.
0: కనుక మీరు దేనిని ధ్యానించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్ అపాన్ ఎనీ.
0: భగవంతుని మాత్రమే భగవంతా భగవంతా భగవంతా నాయందు నీయందు సర్వుల ఎందు కూడా ఉన్నటువంటి వాడు సర్వత్రా ఉన్నటువంటి వాడు నీవే అని శంకించాలి.
1: వి షుడ్ హ్యావ్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అండ్ వీ షుడ్ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద థాట్.
0: కానీ ఇటు ధ్యానం ఎవరు కూడా చేయటలేదు.
1: నో వన్ ఈజ్ మెడిటేటింగ్ ఇన్ దిస్ వే.
0: ఎవరో చెప్పిన మాటలంతా కూడా చక్కగా విని చక్కగా చదివి దాంతో మీరు దాన్ని సాధన చేస్తున్నారు.
1: They listen to words of many people. They go through certain books and try to follow them in their meditation.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Bhagavantuni chudalanukunnappudu kevalamu atma shuddhi kavali parishuddhi kavali chittam.
1: Therefore, in order to see God, the heart should be pure.
0: Tandriga kanipistuntadu.
1: God appears in the form of mother.
0: Idigo daivam ee reethiga nakuntu సాక్షాత్కరించాడు అని అనుకుంటుంటారు.
1: అండ్ వీ ఫీల్ దట్ గాడ్ హెస్ అపియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మదర్
0: తండ్రి,
1: అపియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాదర్.
0: అప్పుడు ఫాదర్ కు చాలా సిగ్గేస్తుంది.
1: అండ్ నాచురలీ ది ఫిజికల్ ఫాదర్ విల్ ఫీల్ షేమ్ఫుల్, అషేమ్డ్ ఆఫ్.
0: సర్వలు హృదయమంతా ఉన్నటువంటిది ఆత్మనే కనుక నేను ఆత్మను కాని నేను నీ తండ్రిది కాదు అని చెప్తాడు.
1: The reply would be like this: that which is present, the self Atma, is present everywhere, is verily the very same here, Atma and not the father.
0: Kani marriage jarputadu. Marriage.
1: But we also find the system of marriage.
0: Kani vachinatundi ame na bharya antadu.
1: And he calls the one that gets into the doorstep, claims her as his wife.
0: Kani ame cheptundi nenu nee bharyani kaadu.
1: He says, I am not your wife.
0: In atma swarupuni.
1: I am the very personification of atma.
0: Aa dehamulo chuttalkani vachanu.
1: I have taken upon this vested the body to see you.
0: Kaluka nenu nee bharyani kaadu.
1: I am not your wife.
0: Chinna pillavaadu vastadu.
1: A tiny child comes close to you.
0: Kani na kumara ani avaru muddu pettukuntaru.
1: And she wants to kiss him, calling him my dear son.
0: Aa pillavaadu స్వప్నంలో వచ్చి చెవిలో చెప్తాడు.
1: అండ్ ద బాయ్ అపియర్స్ ఇన్ ద డ్రీమ్ అండ్ విస్పర్స్ ఇన్ ది ఇయర్,
0: అమ్మా నేను నీకు కొడుకు కాదు.
1: అండ్ ఇట్ సేస్, మదర్ ఐఎమ్ నాట్ యువర్ సన్.
0: నేను నీ గర్భంలో చేరి దైవాన్ని చూస్తూ వచ్చాను.
1: ఐఎమ్ ఇన్ యువర్ వూంబ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ సీయింగ్ గాడ్.
0: ఈ విధంగా సంబంధ బాంధవ్యములంతా కూడా ఆత్మతోనే కలుగుతూ వచ్చాయి.
1: దేర్ఫోర్ ఆల్ ద రిలేషన్షిప్ ఈస్ బిట్వీన్ ది స్పిరిట్ అండ్ ఆత్మ, ద సెల్ఫ్ ఇట్ సెల్ఫ్.
0: జీవ బ్రహ్మం యొక్క ఐక్యమే నిజమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం.
1: సో ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ మీన్స్ ది కాంబినేషన్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ ది ఇండివిజువల్ సెల్ఫ్.
0: ఎవరిని చూసినప్పటికీ అతను దేవుడే, దేవుడే, దేవుడే.
1: అండ్ హిస్ గాడ్, వెరీలీ గాడ్ ఓన్లీ.
0: అట్టి గాడే లేకపోతే మీరు మనుషులు ఏ రీతిగా తయారవుతారు?
1: వితౌట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ హౌ కెన్ యూ బీ హ్యూమన్స్ ఎట్ ఆల్?
0: మొదలే చెప్పాడు, నేను ఈ జగత్తు లోపల అవతారంగా వస్తున్నాను.
1: ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్, ఐ విల్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవతార్.
0: కనుక తాను ఇక్కడ దిగి వచ్చేసి ముందుగా నేను అందరికీ ప్రామిస్ చేశాను.
1: అండ్ యూ ఆల్సో సెడ్ బిఫోర్ ది డిసెంట్ దట్ ఐ వుడ్ సర్టన్లీ కమ్ అండ్ అపియర్ టు ఎవ్రీబడి. హీ మేడ్ ఎ ప్రామిస్.
0: కనుక నేను అందరి ఎందుకు ఉండేటువంటి ప్రతిబింబమే కానీ నేను ఈ సంబంధ బాంధవ్యముల కింద నేను ఎప్పుడు కూడా కట్టుబడలేదు.
1: దేర్ఫోర్ ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి బట్ ఐఎమ్ నాట్ అటాచ్డ్ టు ఎనీ వన్.
0: కానీ ఈ సత్యాన్ని ఎరిగినటువంటి గోపికలు,
1: గోపికాస్ హూ హావ్ నోన్ దిస్ ట్రూత్,
0: ఎక్కడ చూసినా కానీ కృష్ణ కృష్ణ కృష్ణ అని, కృష్ణ అంటే ఏమిటి, ఆత్మస్వరూపము.
1: దే వెంట్ ఆన్ రిపీటింగ్ కృష్ణాస్ నేమ్. ద మీనింగ్ ఆఫ్ కృష్ణ ఈజ్ ఆత్మ ఇట్ సెల్ఫ్.
0: కృష్ణ నా కృష్ణ,
1: కృష్ణ ఇస్ సో క్లోజ్ టు మీ, ఇస్ డియర్ టు మీ.
0: కనుక ఇక్కడ అందరి ఎందుకు కనిపించేటువంటిది నా యొక్క ఆత్మనే కాని మరొకటి కాదు అని నిర్ణయం చేసుకుంటారు.
1: దే హ్యావ్ డిసైడెడ్ దట్ వాట్ ఎవర్ దే హ్యావ్ సీన్ ఆల్ అరౌండ్ ఈజ్ ఓన్లీ ఆత్మ కృష్ణ హింసెల్ఫ్.
0: కనుక ఇట్టి సాక్షాత్కారం వాళ్ళకు జరగడానికి కారణం ఇదియే.
1: దిస్ ఈజ్ ద రీజన్ వై దే కుడ్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
0: కనుక అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మస్వరూపమే.
1: ఇట్ ఈస్ ద సేమ్ ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఇట్టి ఆత్మను నీవు బంధుత్వంగా లేక సంబంధంగా నీవు చూసుకుంటే అది కేవలము భౌతికమైన లక్షణం.
1: ఇఫ్ యు కన్సిడర్ దిస్ సెల్ఫ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్, ఐడెంటిఫైడ్, క్లెయిమ్ ఇట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రిలేషన్షిప్, ఇట్ ఈస్ జస్ట్ ఫిజికల్ ప్లేన్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: కనుక జగత్తులో మనం చూసేటువంత ఇది గృహము, ఇది పెండాలు, ఇది కొంచెం పెద్ద భవనము, చిన్న భవనము, ఈ విధంగా భవనము యొక్క రూపమును చూసి అది వీరు భ్రమిస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ డెల్యూటెడ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్. వీ క్లెయిమ్ దిస్ ఎస్ ఎ హౌస్, ద అదర్ వన్ ఇస్ ఎ పెండాల్ అండ్ అదర్ వన్ ఇస్ ఎ హ్యూజ్ మ్యాన్షన్.
0: పెండాలు ఎవరు కట్టలేదు, హౌస్ ఎవరు నిర్మించలేదు.
1: నో వన్ కన్స్ట్రక్టెడ్ దిస్ హౌస్.
0: కానీ ఆ రూపంగా నిర్మించుకుని అందులోనే భగవంతుని ఆత్మస్వరూపుణ్ణి ఒక రూపకంగా చూస్తున్నారు.
1: The house is built specifically and see God in the form of that house specially built.
0: ఇది సత్యాన్ని ఒక గోపికలు మాత్రమే గమనించారు.
1: This truth is understood by gopikas only.
0: బాలుడు, నా కుమారుడు, నా యొక్క భావమర్ది, నా యొక్క తమ్ముడు, నా యొక్క అన్న అని ఈ విధంగా పోల్చుకుంటూ వాళ్ళు జగత్తు యొక్క వ్యవహారాన్ని చూపిస్తూ వచ్చారు.
1: In the whole world they have demonstrated the relationship they had with God. Some called him as brother, some called him as uncle. They had that intimate association and relationship.
0: నాకు గోచరమయ్యే దీని కోసమని ఈ విధంగా ఈ శరీరంలో చేరి నాకు కనిపిస్తున్నాడు.
1: In order to give me that experience that I would be able to see God, he has come down in a human form.
0: ఈ విధంగా ప్రతిదారి కూడాను మనము దైవస్వరూపంగా భావించాలి.
1: Therefore we should consider every form as divine.
0: ఈ జగత్ అంతా కూడాను బ్రహ్మతత్వమే.
1: The whole world is totally divine.
0: కానీ దివ్యత్వం అనేటువంటిది కేవలం జీవత్వంతో మీకు గోచరమవుతుండాలి.
1: However the divinity is experienced at the individual level self also.
0: కనుక దైవస్వరూపము జీవస్వరూపంగా కనిపిస్తుండాలి.
1: Therefore the cosmic self is experienced as the individual self.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకు రూపకంగా కనిపించేదంతా కూడాను కేవలం కల్పితమే.
1: Therefore all that you see with a name and form is artificial and attribution.
0: అందుకోసమని రామకృష్ణ పరమహంస కూడాను కట్టగడపటికి అన్ని పూజలు చేస్తూ వచ్చాడు.
1: రామకృష్ణ పరమహంస spent his lifetime worshipping goddess.
0: కాని ఒకనాడు రామకృష్ణకు కనిపించి, రామకృష్ణ నీవు ఒక పిచ్చివాడిగా తయారవుతున్నావు.
1: One day the goddess said, Ramakrishna, you seem to be a mad cat.
0: నీకు ఆ రూపంలో కనిపించింది ఎవరు, ఈ రూపంలో కనిపించింది ఎవరు అని తాను ప్రశ్నించి వచ్చాడు.
1: And he faced this question, whom are you seeing there in that form? Whom are you seeing in this form? Whom are you seeing in any form for that matter?
0: ఈ ఫార్ములు అంతా కూడాను కేవలం మా కల్పితమే కాని ఈ కాదు.
1: The forms are superimpositions, but not the reality. It is only the Atma God.
0: కనుక ఆ నీవు భగవంతుని చూడాలనుకుంటే ఒక్క ఆత్మతత్వం తప్ప అన్ని మతములు ఏమాత్రమూ నీకు గోచరం కాదు.
1: Therefore, in order to see God, it is only the nature of the self Atma which is essential and no other thing.
0: ఎవరిని చూసినా కూడాను ఇది దైవమే.
1: Whosoever you come across, consider him as God.
0: కొంతమంది వాడు మనిషి, వీడు వ్యాపారి, వీడు విశేషజ్ఞుడు అని ఈ రకంగా మనం భావిస్తుంటుంటాం.
1: We consider one as the former, One as a businessman, we identify with various vocations, professions.
0: కనుక మనము ఎవరిని చూసినా కూడా ఇది ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రతిబింబమే అని దానిని మనం ఉచ్చరిస్తూ రావాలి.
1: However, we should go on reminding ourselves that whosoever we come across is the very reflection of God.
0: నిర్గుణుడు, నిరంజనుడు, గుణము కాని రూపం కాని ఏమాత్రం కలిగిన వాడు కాదు.
1: God has no attributes. God has no form. He is formless and attributeless.
0: కనుక మానవత్వం అనేటువంటిది దైవం యొక్క ప్రతిబింబమే.
1: Therefore, human is the very reflection of the divine.
0: కనుక ప్రతి మానవుని కూడా మనం దైవంగా భావించి,
1: we should consider every human as God.
0: అతన్ని గౌరవించి,
1: we should respect him.
0: అతనికి సంతోష పెట్టాలి.
1: And make everyone happy.
0: కనుకనే ప్రపంచంలో సర్వత్రా కూడాను దైవం ఉండినప్పటికీ ఒక్కొక్క రూపంలో పిలవచ్చి కనిపించి ఇక అన్ని విధాల సేవలు చేస్తున్నాడు.
1: God is everywhere, but however, he appears in front of you in myriad forms, in infinite forms, and is serving you.
0: కనుక మీరు నేటి నుండి దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు, ఎవరిని చూసినా వారిలో దైవం ఉన్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని మీరు గుర్తించినప్పుడే గోపికలుగా కనిపించినట్టుగా మీకు కూడాను అక్కడనే కనిపిస్తాడు.
1: Therefore, from this day onwards, if you have firm faith that God is everywhere, that God is in everyone, just as Gopikas experience the manifestation of Krishna, you too will have his divine physical presence.
0: Radha yokka sister undetvanti ayame.
1: One sister of Radha.
0: Chandrika adi. Chandrika.
1: Chandrika.
0: Ame anni vidhalaga kudanu Radhaku kanipinchetvantidi.
1: And she appeared to Radha in all forms.
0: Sister lopa ravagane ana talupu vesedi.
1: The moment sister gets in, she used to bolt the door.
0: Appudu Radha cheppetundi Chandrika.
1: Then Chandrika said,
0: sister, neevu kevalam nannu mosam cheyadanukochavu.
1: Sister, you have come here to deceive me.
0: You are not my sister.
1: You are not my sister.
0: You are my Krishna.
1: You are my Krishna.
0: Krishna ee roopanga vachi nannu maya chesi indulo mayalo munchutunnadu.
1: Krishna has come in this form and is deluding me.
0: Kaluka ninnu nenu nammanu veldu.
1: I am not going to believe you. Better you return.
0: Okanaadu,
1: one day,
0: bhartana marchite bhari kuda maarutundi kada ani aame bhartana techundi. Chandrika bhartana.
1: One day, if the husband is transformed, it is easy for the wife to be transformed. Like that, Chandrika's husband was brought.
0: Chuchindi.
1: She watched him.
0: Idi evaru na Chandrika bhartha.
1: Who is he? He is the husband of Chandrika.
0: Kani itanu na bhartha kadu.
1: He is not my husband.
0: Ani cheppi atanto anandanga maatladutundali.
1: And she was conversing with him happily.
0: Appudu ayana, రాధ నాకు లొంగిపోయింది అని అన్నాడు.
1: అండ్ దెన్ హీ కుడ్ నో దట్ రాధ హాస్ సరెండర్డ్ టు హిమ్.
0: మనం ఇద్దరు బయట వెళ్దాము.
1: లెట్ బోత్ ఆఫ్ అస్ గో అవుట్.
0: జగత్తు చూసి ఏమి భావిస్తుందో మనం చూద్దాం.
1: లెట్ అస్ సీ హౌ ద హోల్ వరల్డ్ వుడ్ థింక్.
0: వాళ్ళిద్దరు బయటకు వెళ్లారు.
1: టూ ఆఫ్ దెమ్ వెంట్ అవుట్.
0: కానీ ఆమె భర్త కాదు, ఆమె చెల్లెలు భర్త.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హాజ్ నాట్ మెట్ హర్ హస్బెండ్, ఇట్స్ ఓన్లీ ద హస్బెండ్ ఆఫ్ హర్ సిస్టర్.
0: అప్పుడు దాన్ని గుర్తించి,
1: దిస్ ఈజ్ రియలైజ్డ్,
0: కృష్ణ ఈ విధంగా నన్ను మోసం చేయకూడదు.
1: కృష్ణ డోంట్ చీట్ మీ లైక్ దిస్.
0: తను భర్తగా భావించుకుని అతనికి లొంగిపోయింది.
1: షీ కన్సిడర్డ్ ద పర్సన్ యాజ్ హర్ హస్బెండ్ అండ్ హాజ్ సబ్మిటెడ్ హర్ సెల్ఫ్ టు హిమ్.
0: అతను చెప్పాడు, నేను నీ భర్తనే.
1: అండ్ హీ సేస్, ఐఎమ్ యువర్ హస్బెండ్.
0: కానీ చంద్రిక భర్తను కాదు.
1: బట్ నాట్ ద చంద్రిక
0: అని చెప్పాడు.
1: హీ సెడ్ సో.
0: అనగా ఇతని నమ్మకము ఆ కృష్ణుడి పైనే ఉంటుండదు కనుకనే తక్షణమే కృష్ణుడు అయిపోయాడు.
1: సిన్స్ హీ హ్యాడ్ గాట్ దట్ ఫెయిత్, హీ కుడ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు కృష్ణ.
0: అందు ఇందు ఇందు లేదని సందేహం వరదు.
1: నెవర్ డౌట్ దట్ ఐఎమ్ హియర్ అండ్ ఐఎమ్ నాట్ దేర్.
0: నేను సర్వత్రా ఉండేటువంటి వాడిని.
1: I am present everywhere.
0: నీకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు గాని భర్త గాని ఎవరు గాని లేరు.
1: అండ్ దర్ ఆర్ నో పేరెంట్స్ సెపరేట్ ఫర్ ఎనీబడీ.
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడాను నేను కల్పించింది.
1: All this relationship is of my own making.
0: Nenu mohasarupudai puttanu.
1: And I am here, the very form.
0: Jeevudu mohamu, Krishnudu devudu.
1: And you are this moha, the illusion, and Krishna is divine. Therefore, God is present as the individual self in every human being. Therefore, we should not consider ourselves as ordinary humans.
0: Bhagavantuni cheradaniki edo oka vidhamainatundi margam kavali.
1: We need a definite path to reach God.
0: కనుక నేను ఈ విధంగా రూపొందించి అందరి ఎందుకు నేను కనిపిస్తున్నాను.
1: Therefore I have taken this form and I am seen in all forms around.
0: కనుక జీవుడు దేవుడు ఇద్దరే మాత్రమే ఈ జగత్తునందు ఉండేటువంటిది.
1: Therefore only two exist, the individual and the universal.
0: మిగిలిన రూపనామములన్నీ కూడాను కృష్ణుని యొక్క ప్రతిబింబములే.
1: All the names and forms are the very reflections of Krishna.
0: Reflection, reaction, these sound.
1: Reflection, reaction and resound.
0: ఇట్టి పరమాత్మని సర్వంతర్యామిగా చూడాలి.
1: We should understand this God, cosmic person, present everywhere, all pervasive.
0: కనుక నేను ఒక కాస్మిక్ పవర్.
1: Therefore I am cosmic power.
0: అంతేకాని నేను ఒక జీవుడిని కాని, నేను ఒక మానవుడు కాని, నేను ఒక గ్రహములు కాని, నేను ఒక సత్రము కాని కాదు.
1: Therefore I am the cosmic reality. I am not the house. I am not restricted to the individual soul. I am present everywhere. This is the way how things were revealed and they accepted. This truth is recognized and experienced by Gopikas and Radha alone. And in fact, I made you all.
0: అందరు కూడా మనకు చిక్కుతారు.
1: When once you attain divinity, when once you please God, all the rest will be pleased.
0: కనుక మనము భగవంతుని సంతోషపెట్టే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క సాధనలు మనం చేసి వారిని పొందుతానికి తగినటువంటి మార్గం అయిపోయింది.
1: దేర్ఫోర్ వీ షుడ్ అడాప్ట్ అండ్ ఫాలో డిఫరెంట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు మేక్ గాడ్ హ్యాపీ, టు ప్లీజ్ గాడ్.
0: మీరు ఒకసారి మధురకు వెళ్ళి చూడండి.
1: అట్ వన్ టైమ్ యూ గో టు మధుర అండ్ సీ.
0: ద్వారక వెళ్ళి చూడండి.
1: గో టు ద్వారక అండ్ సీ.
0: అక్కడ అందరు కూడాను గోపికలుగానే ఉంటుంటారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ అపియర్ లైక్ గోపికాస్.
0: కానీ వాళ్ళని చూస్తే మనం వివిధ గోపికలు అంతేగాని కృష్ణుడు ఎక్కడున్నాడు డేడే.
1: వెన్ యూ గో అండ్ సీ యూ విల్ సడన్లీ అండర్స్టాండ్ దర్ గోపికాస్. దెన్ యూ విల్ బి సర్ప్రైజ్ టు నో వేర్ కృష్ణ ఈజ్.
0: కనుక కృష్ణుడు ఎక్కడున్నాడు, కృష్ణుడు ఎక్కడో ఏనాడో ద్వారకలో వెళ్ళాడు.
1: వేర్ ఇస్ కృష్ణ? ఇస్ లెఫ్ట్ ఫర్ ద్వారక లాంగ్ అగో.
0: కానీ దానిని చూసి ప్రజలు ఇన్ని విధులైనట్లుగాను భావిస్తూ వచ్చారు కృష్ణుడి.
1: పీపుల్ హ్యావ్ బీన్ హ్యావింగ్ దేర్ ఓన్ అప్రిహెన్షన్స్ అబౌట్ కృష్ణ దిస్ వే.
0: కనుక దైవత్వము మనము ఒక మానవత్వంగా భావించుకోకూడదు.
1: We should not consider God as ordinary human.
0: కాని దైవత్వాన్ని గుర్తించినటువంటి వారు ఈ యొక్క మానవుడిని మానవ జీవుడిగానే భావిస్తారు.
1: Those that understand the human, they consider him as an individual only if they don't know the divinity.
0: ఇండివిజువల్ అనేటువంటి వాడు ఈ లోకంలోనే లేడు.
1: In fact, there is no individual in this world.
0: ఇప్పుడు నేను చెప్తున్నాను.
1: Bhagavan is telling you.
0: కానీ నేను భగవంతుడిని అని అనుకుంటున్నారు మీరు.
1: And you think Bhagavan is Bhagavan, God.
0: నా మాటలు వినేటువంటి వారు కూడా భగవంతుడి.
1: దోస్ దట్ లిసన్ టు భగవాన్ ఆర్ ఆల్సో డివైన్.
0: మీరు వేరుగా భావించకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సెపరేట్.
0: మేమంతా కూడా భగవంతుని బిడ్డలమే.
1: వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని స్వరూపములే.
1: వీఆర్ ఆల్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్
0: అని భావించండి. తప్పక మీకు అట్టి భగవంతునే కనిపిస్తాడు.
1: వెన్ వన్స్ యూ ఎంటర్టైన్ ది థాట్ దట్ యు ఆర్ డివైన్ యు విల్ సర్టన్లీ సీ గాడ్.
0: దీన్ని పురస్కరించుకుందే యద్భావం తద్భవతి అని పెట్టారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
0: కనుక మీరు భగవంతుడిగా భావిస్తే మీకు భగవంతుడిగానే చిక్కుతాడు.
1: If you consider yourself as divine, you will experience divinity.
0: ఇప్పుడు ఈ నాడు భగవంతుని యొక్క తత్వము ఎవరికి తెలియదు కనుక ఈమె తల్లి, ఈమె తండ్రి, ఈమె మామ, ఈమె భర్త ఈ విధంగా పలుకుతూ వస్తున్నాం.
1: as we do not understand the divinity in death, we consider people basing on our relationship, calling someone as mother, the other one as father, the other one as the child. We establish relationships basing on the form. God said in the beginning itself is Parabrahman.
0: Kaluka ichi sambandhanni namu inni vidhamainatundi sambandhanga namu teesukunte chaala mosam.
1: But if we establish physical relationship, you are going to be deceived.
0: Kattagalabadiki chandrikanu ledu.
1: Ultimately, there is no Chandrika either.
0: Chandrika bhatta asale ledu.
1: The husband of Chandrika was also not there.
0: Kevalamu ee radha bhavichya nimittamai ana husband nu kevalamu Chandrika husband ani cheptu vachindi.
1: It is only show the delusion, mistaken identity she has shown the husband of Chandrika.
0: Anduvalane gopikalanu evvariki kodanu ee vidhanga kodanu tanu touch cheyaledu.
1: Therefore, he has not touched any gopika.
0: వారందరూ కూడాను పరకాయ స్వరూపుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆల్ దే హ్యావ్ దట్ పరకాయ దట్ బియాండ్ ద బాడీ.
0: కనుక నాకంటే వేరు ఈ జగత్తులో ఎవరు లేరు.
1: దేర్ ఆర్ నన్ అదర్ దాన్ గాడ్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్, స్కాలర్స్ ఇంటర్ప్రిట్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: కానీ ఒకటి ఒకటే.
1: బట్ వన్ ఈజ్ వన్.
0: కానీ మూడు చేర్చి నాలుగు అంటున్నారు.
1: బట్ వెన్ యు యాడ్ త్రీ యు సే ఫోర్.
0: ఈ ఫోర్ ఎట్ అయిపోయింది?
1: How do you get this four?
0: మూడు అంకెలు చేర్చేటప్పటికే ఫోర్ అయింది.
1: When once you add three, it totals to four.
0: ఈ విధంగా మనమే మనం చేర్చుకుంటూ పోతున్నామే కానీ.
1: Like this we are go on adding.
0: కానీ ఇవి చేర్చేటువంటివి కాదు, కూర్చేది పెట్టేది కాదు.
1: It is not the one to be added.
0: దైవము జీవుడు అని రెండు అంటున్నారు. జీవుడే లేడు.
1: The God and the individual, no.
0: అయితే ఎందుకు చేస్తున్నారు మరి?
1: ది ఇండివిజువల్ సెల్ఫ్ ఇస్ ది కాస్మిక్ సెల్ఫ్, దెన్ వై ఇస్ ఇట్ దట్ వీ డై?
0: అయితే ఆత్మిక సెల్ఫ్ అనేటువంటిది గుర్తించుకోలేకపోవటం చేత అది ఆత్మిక చెప్పలేదు, వీలు లేదు.
1: సిన్స్ వీ హావ్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ది ఆత్మిక్ సెల్ఫ్, వీ కెనాట్ డిక్లేర్ సో.
0: కనుక గుర్తించుకున్నటువంటి వారికి దైవంలో మధ్య అవుతాడు.
1: దేర్ ఫోర్ ద వన్ హూ హాజ్ రికగ్నైజ్డ్ టోటల్ అండర్స్టూడ్ God will be so close to him.
0: గుర్తించినటువంటి వారికి జీవుడు జీవుడుగానే, దేవుడు దేవుడుగానే ఉంటాడు.
1: Those that do not have such an understanding will consider individual separate from the divine.
0: కనుక డివైన్ ఇండివిజువల్ రెండు భేదములే లేదు.
1: There is no difference whatsoever between the individual self and the cosmic self.
0: నేను నీవే, నీవు నానే.
1: I am you and you are I.
0: తత్వం అసి అనగా రెండు ఉంటున్నది. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ద ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: ఓన్లీ వన్,
1: ఓన్లీ వన్,
0: ఓన్లీ వన్ అనేటువంటి చెప్పేది ఎందుకోసం?
1: వై ఇస్ ఇట్ సెడ్ ఓన్లీ వన్?
0: రెండవది లేదు కనుకనే.
1: యాజ్ దేర్ ఇస్ నో సెకండ్,
0: ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: ఇట్ ఈస్ ది ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్
0: అని చెప్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ది డిక్లరేషన్.
0: ఇది వేదవాక్యము.
1: దిస్ ఈస్ ది వేదిక్ డిక్టమ్.
0: తత్వం అసి.
1: తత్వం అసి
0: అనగా అది నేనే.
1: ఐఎమ్ దట్.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం ఎవరు?
1: హూ ఇస్ దిస్ ప్రజ్ఞాన?
0: అతనే గాడు.
1: అండ్ దట్ వెరీ ప్రజ్ఞాన ఇస్ డివైన్.
0: కానీ తత్వమసి.
1: బట్ యట్ ఇట్ ఈస్ సెడ్ తత్వం అసి.
0: ఇంతేకాకుండా భగవంతుడు అన్ని రకములైన కనిపిస్తాడు.
1: However, God manifests in different forms.
0: కానీ చాలా మంది భక్తులు కూడా సాధన చేసి ఇతను ఒక సాధకుడు అని చెప్తూ వచ్చారు.
1: బట్ హౌఎవర్ పీపుల్ హ్యావ్ మిస్టేకెన్ దే థింక్ దట్ ఈస్ ఎ సీకర్ ఆర్ అన్ ఎస్పరెంట్.
0: కానీ అతను పరుల వాడు కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ ఎ సీకర్ నార్ అన్ ఎస్పరెంట్.
0: పర కాదు, తన. కనుక ఇతను నావాడే అన్నప్పుడు నేను నీకు సంబంధమైనటువంటి వాడిని కానీ పేరు కాదు.
1: సో వెన్ వన్స్ ఐ సే యు ఆర్ మైన్, ఇట్ మీన్స్ యు ఆర్ అటాచ్డ్ టు హిమ్, హీఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఇలాంటి సత్యమును అందరూ గుర్తించలేరు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
0: కానీ గుర్తించినంత మాత్రమే నా వారికి సాక్షాత్కరిస్తాడు.
1: ద వెరీ రికగ్నిషన్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ విల్ గివ్ హిమ్ ది ఎక్స్పీరియన్స్.
0: ఇట్టి సత్యాన్ని ఎవరు కూడా విప్పి చూడలేదు కనుక చాలా మందికి దైవం వేరు నేను వేరు అని అట్లా అనుకుంటున్నారు.
1: యాజ్ దే డూ నాట్ అన్ఫోల్డ్ దిస్ ట్రూత్ దే కన్సిడర్ ది ఇండివిజువల్ సెల్ఫ్ సపరేట్ ఫ్రమ్ ద కాస్మిక్ సెల్ఫ్.
0: ఒకటి నూరు కావడానికి ఏం చేయాలి?
1: టు మేక్ వన్ ఇంటూ హండ్రెడ్, ఒకటి
0: రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ఇటువంటి పది పది పది పది ఇటువంటి పది పదులు చేస్తే.
1: So if you want to make it 100 and total 1000 like that, you should multiply 10 into 10, 10 into 10 like that.
0: కానీ ఇవన్నీ కూడుతూ వచ్చేటువంటివే కానీ
1: they will be added on and on.
0: ఇవన్నీ చేరుతూ వచ్చేటువంటివి కాదు.
1: But they don't mix with it.
0: కనుక కోరవలసింది ఒక్కటే.
1: What we desire should desire is only
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: రాముడు వేరు కృష్ణుడు వేరు అని ఒకరు భేదం పెట్టుకోకూడదు.
1: Not observe differences between Rama and Krishna. They are not separate.
0: Kaluka, ee separate ga meeru bhavinchatam chetane meeru daivatvamunaku dooram ayipoyi jeevatvam gaane bratukutu vacharu.
1: Because of this feeling of separation, separateness, you consider yourself different from God.
0: Kaluka, neevu bhagavantudiki dooranga untunnavu kaani nijanga nenu bhagavantudu okade naalo bhagavantudu unnadu అనేటువంటి నమ్మకాన్ని మీరు దృఢంగా పట్టినట్టే తప్పగా దొబంతు వేరే లేడు.
1: యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ గాడ్. ఇఫ్ యు గాట్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ విల్ సర్టన్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: కనుక ఈ భేదభావములన్నీ కూడా మనలో పుట్టినవే కానీ భగవంతుల్లో పుట్టినది.
1: దేర్ఫోర్ ద డ్యూయల్ ఫీలింగ్స్ ఆర్ ఇన్ యూ అండ్ నాట్ ఇన్ గాడ్.
0: కానీ భగవంతుడు వేరుగా లేడు.
1: God is not separate from you.
0: God neelone unnadu.
1: God is in you.
0: Nive God.
1: You are God.
0: Atle lekapothe vedavalanta kodanu tat tvam asi ani enduku cheptai?
1: Why should Veda declare this way, tat tvam asi?
0: Ekam eva advitiyam brahmani enduku parugutundi?
1: Why should Veda declare ekam eva advitiyam brahma?
0: Nenu okade okadu.
1: I am only one.
0: Rendu kaadu.
1: Not two.
0: Ekam eva advitiyam annadu.
1: Only one without the second.
0: Rendu kaadu ikkada kanipichedi.
1: Not two that you see.
0: Iddaru okate.
1: Both are one in fact, unity.
0: Okate anetundi eppudu bhavistaro appude variki chaala aanandam vestundi.
1: That oneness will make you blissful.
0: Adi kemakkaina sadhakulainatundi varikandarki kanipinchindi.
1: And this is made apparent, cognizable to seekers.
0: Appudu Sitanu kudanu సందేహించాడు రాముడు.
1: అండ్ రామ ఆల్సో డౌటెడ్ సీత.
0: సీత నీవు 10 నెలలంతా కూడా నువ్వు లంకలో ఉంటావు కదా.
1: సీత యు స్పెండ్ 10 మంత్స్ లాంగ్ పీరియడ్ ఇన్ లంక.
0: కానీ నిన్ను ఎప్పుడైనా రావణుడు చూశాడా?
1: హాస్ రావణ సీన్ యూ ఎనీ డే?
0: అని చెప్పింది. నేను చూడలేదు.
1: అండ్ షీ సెడ్ ఐ హావ్ నాట్ సీన్ హిమ్ ఎనీ డే.
0: రావణుడు ప్రత్యేకంగా లేడు.
1: రావణ ఇస్ నాట్ సెపరేట్.
0: రావణ సీతతోనే ఉంటున్నాడు.
1: And in fact, he is with Sita only.
0: Sita, Ravanudu, iddaru kudunu okate.
1: Sita, Ravana are one and the same.
0: Kani Ravanudiki oka vidhamainatundi pichchi pattinchi nimittam.
1: Because of the madness of Ravana,
0: atanni pichchi pattinchi nimittam.
1: In order to make him mad,
0: aa vidhanga parikulayyadu kani lekapothe Ravanudu pratyekanga ledu.
1: And this was the declaration, in fact Ravana is not separate.
0: Kaluga Ramudu kudunu separate ga ledu.
1: Rama is also not separate.
0: Kaluka Ramudu kudanu ame Sita yokka hrudayame.
1: And in fact Rama represents the very heart of Sita.
0: Aa hrudayamu Sita lane kanipinchindi.
1: And that very heart appeared as Sita.
0: Kaluka Ramudu naaku veruga ledu.
1: So Rama is not separate.
0: Ravanudu nannu tisukoni povadaniki vachinattu dunga kaadu.
1: Ravana is not an abductor. He is not the one who kidnapped me.
0: Kaani ivanni kudunu kevalamu కల్పితమైనటువంటి కథలు.
1: దీస్ ఆర్ ఆల్ ద స్టోరీస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: అందరూ ఇద్దరు ఒక్కటే అనేటువంటి సర్వస్వాన్ని గుర్తించినప్పుడు ఈ భేదమనే కనిపించవు.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ వన్నెస్ వీల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డ్యువాలిటీ ఆర్ డిఫరెన్సెస్.
0: మీరు దైవము నేను రెండు ఒక్కటేను అనేటువంటి భావన దృఢం చేసుకోండి.
1: ఎస్టాబ్లిష్ ఫర్మ్లీ దట్ యూ అండ్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: అప్పుడు ఆ విధంగా ఒకటిగా మీరు భావించినప్పుడు మీతో ఏకమైపోతాడు భగవంతుడు.
1: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ గాడ్ విల్ బి వన్ విత్ యూ.
0: కనుక వన్నెస్ అనేటువంటిది కావాలి.
1: దిస్ వన్నెస్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్.
0: డ్యూయలిజం కాకూడదు.
1: ఇట్ షుడ్ నెవర్ బి డ్యూయల్.
0: కనుక ఈ డ్యూయలిజం మనం తెచ్చిపెట్టుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి డ్యూయలిస్టిక్.
0: ఒక్కడే భగవంతుడు,
1: గాడ్ ఈజ్ వన్.
0: అతను వేరు ఇతని వేరు అనేటువంటిది కాదు, మీరు వేరు చేయకండి.
1: వీ షుడ్ నెవర్ గో బై దిస్ డ్యూయాలిటీ. యు ఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ అదర్స్.
0: కనుక నీవు సపరేట్ గా ఉంటుంటే నీవు భగవంతుడు కావాలని ఎందుకు కోరుతావు?
1: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సపరేట్, హౌ ఇస్ దట్ యూ డిజైర్ టు బి గాడ్?
0: కనుక నీవు విజయతో భగవంతుడు కావాలని కోరుతున్నావు.
1: యూ డిజైర్ టు బి గాడ్.
0: నీ భావాన్ని, నీ హృదయాన్ని నీవు అందుకో.
1: యువర్ ఫీలింగ్, యువర్ హార్ట్ షుడ్ బి వన్.
0: అప్పుడే నీవు దైవము ఒకటైపోతారు.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద యూనిటీ, వన్నెస్ విత్ ద డివినిటీ.
0: ఈ విధంగా డివినిటీ ఏకం కావడానికి వన్నెస్ కావాలి.
1: Therefore, this oneness is absolutely essential to be one with God.
0: మీరు సులభంగా మీరు మ్యాథమెటిక్స్ లో వాళ్ళని తెలుసుకోవచ్చును.
1: All students of mathematics will be knowing well.
0: ఒకటికి ఎన్ని చేస్తే పది అవుతుంది?
1: How many you add to one in order to make 10?
0: పది ఒకటి చేస్తే పది అవుతుంది.
1: If you go on adding 1, 1, 10 like that, you will get the number
0: 10. ఒకటే మీరు పెట్టుకోండి, పది ఎట్లా అవుతుంది? కావడానికి వీల్లేదు.
1: If you have got only one, how can you make it 10?
0: కనుక మీరు అన్ని కూడుతూ కూడుతూ వచ్చేటప్పటికే అది 10 గా మారిపోతుంది.
1: Therefore, if you go on adding, you'll make a total of 10.
0: కానీ 10 కానే కాదు.
1: And in fact, it is not the reality either.
0: 10 నిగిన అయిపోతే ఏకం సత్ విప్రా బహుదావందంతి, సత్యం ఒక్కటే.
1: Without this one, you cannot get 10. Therefore, this one is the reality, the truth.
0: కాబట్టి ఆ ఒకటిని నీవు బుద్ధంగా పెట్టుకో.
1: Therefore, be with that one.
0: దానికి ప్రకారం సున్నలు చుట్టే కొద్ది ఎన్ని సున్నలు అయితే అన్ని పదులు అవుతాయి.
1: యూ కెన్ యాడ్ ఆన్ జీరోస్ టు దట్ అండ్ ఇంక్రీజ్ ద నంబర్.
0: జీరోస్ కి మాత్రమే విలువ లేదు.
1: ఎ జీరో హ్యాస్ నో వాల్యూ.
0: హీరో ఒక్కడే.
1: బట్ హీరో ఈజ్ ఓన్లీ వన్.
0: అతను ఒకటే ఉండేది అనేటువంటిది మీరు కోరితే తప్పక ఈ విధమైన డ్యూయలిజం పెరగనే పెరగదు.
1: వెన్ వన్స్ యూ డిజైర్ ఫర్ ద హీరో, దేర్ విల్ నెవర్ బి ఎనీ డ్యూయలిస్టిక్ టెంపర్మెంట్.
0: మీరు చూడండి, కొన్ని దినాలు మీరు అతను నేను నేను ఒకటే అని మీరు భావించండి. ఆ విధంగా భావిస్తూ వచ్చినప్పటికీ దేవుడు వేరు వేరే ఉన్నాడని ఎవరూ భావించరు.
1: యు జస్ట్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్ డే బై డే, దెన్ యూ నెవర్ ఫీల్ దట్ యు ఆర్ సపరేట్ ఫ్రమ్ హిమ్.
0: మీ ఫోటోలు ఎన్ని పెట్టినప్పటికీ ఇది ఒక్కడే అవుతారు, కానీ అన్ని ఫోటోల్లో ఉన్నటువంటి వాడు అందరి మంది కాదు.
1: యు మే కీప్ ఎనీ నంబర్ ఆఫ్ ఫోటోస్ దేర్, ఇట్ డజంట్ మీన్ దట్ గాడ్ ఈజ్ డ్యూయల్ ఆర్ ప్లూరల్.
0: సాయిబాబా, సాయిబాబా, సాయిబాబా, అన్ని సాయిబాబాలే.
1: ఆల్ ఫోటోస్ ఆర్ ఓన్లీ వన్ సాయిబాబా.
0: కనుక ఇవన్నీ మనం టోటల్ చేసుకోవటం, టోటల్ చేసుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ టోటల్ బై యాడింగ్.
0: కానీ ఏకంగా భావించుకున్నప్పుడే మీకు సరి అయినటువంటి సత్యం చిక్కుతుంది.
1: వెన్ వన్స్ యూ నో దిస్ వన్నెస్, యూ విల్ నో ద ట్రూత్.
0: కనుక వన్నెస్ మీరు పెట్టుకోండి.
1: దేర్ఫోర్ గో బై దిస్ వన్నెస్ అలోన్.
0: నేను చెప్పేటువంటి వాక్యములన్నీ కూడా పరమ సత్యములే.
1: వాట్ ఎవర్ భగవాన్ ఈస్ టెలింగ్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ట్రూత్స్, పరమ సత్య, సుప్రీం ట్రూత్.
0: మీకెవరికి తెలియదు కనుక దాన్ని మీరు నమ్మడానికి వీలు లేకుండా ఉంటుండాలి.
1: యాజ్ యు ఆర్ ఇగ్నోరెంట్, యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దిస్.
0: కాన మీరు ఈ సత్యాన్ని మీరు నమ్మండి.
1: దేర్ఫోర్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
0: అన్ని గ్రంథములు చెప్పేటువంటివంతా కూడాను అసత్యములే.
1: All spiritual texts speak of that eternal truth.
0: కాని ఇవన్నీ భక్తులను మోసం చేసే నిమిత్తమే.
1: But all the rest are for the devotees to be.
0: నిజంగా భక్తి కలిగినటువంటి వాడు ఒక్కడే దేవుడు.
1: And in fact, all the devotees will know that God is one.
0: పరమ సత్యములే.
1: Whatever Bhagavan is telling is the truth of truths, పరమ సత్య, supreme truth.
0: మీకెవరికి తెలియదు కనుక దాన్ని మీరు

0: And in fact, all the devotees will know that God is one.
1: అట్టి నమ్మకాన్ని మీరు పెంచుకున్నప్పుడే మీకు నిజమైనటువంటి యొక్క సత్యం చిక్కుతుంది.
0: Then once you have that total faith, you can understand and experience the truth.
1: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
0: Make every effort to inquire truth and know the truth.
1: సత్యం తెలుసుకుంటే ఈ డౌట్స్ అంతా ఏమాత్రం మీకు చిక్కదు.
0: When once the truth is known, there will be no doubts.
1: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోండి.
0: Therefore, know the truth.
1: అందుకోసమని ఎవరిని కూడా మనము దూషించకూడదు.
0: Therefore, we should never accuse anybody.
1: దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్ని కూడా లోకానికే కాని మీకు కాదు.
0: The elation, humiliation, jubilation, praise, blame relate to the world.
1: దూషణ భూషణ తిరస్కారం అన్ని కూడా మనం కల్పించుకున్నటువంటి పదములే.
0: And the praises and the blames are of your own making, nothing original.
1: ఈనాడు విరోధిగా ఉంటుంటాడు.
0: Today one may be enemy.
1: మరి రేపటికి మీరు ఇద్దరు స్నేహితుడిగా కావచ్చు.
0: And tomorrow he may be your friend.
1: కనుక మీరందరూ కూడా ఏకంగా ఉండేటువంటి ఫ్రెండ్సే కాని దూరమైన వారు కాదు.
0: Therefore you are all one. You are not separate. You are not different.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరెంతనో ప్రేమతో ఎంతో భగవంతుని ప్రార్థిస్తున్నారు.
0: You have been praying to God with all the depth, profundity of love.
1: కనుక అట్టి నమ్మకాన్ని మీరు పెంచుకోండి.
0: And that kind of love you should develop and foster.
1: అప్పుడే మీకు సర్వము అర్థమవుతుంది.
0: Then you will be able to understand everything else.
1: ఏ విధమైనటువంటి డౌట్స్ కు చోటు ఇవ్వరు.
0: Don't give scope for any doubts.
1: కనుక డౌట్స్ కు మీరు చోటే ఇవ్వద్దండి.
0: Never entertain doubts.
1: డౌట్స్ అంటే అది డ్యుయలిజం చేయనటువంటిది.
0: Where there is doubt, it means it is duality.
1: అతను నేను అది రెండుగా వచ్చేసింది అది డ్యుయలిజం.
0: Because of the doubt there is duality, he and I, dualism.
1: He and I, rendu ledevu.
0: In fact, there are nothing like two, he and I.
1: All I.
0: Everything is this I-ness only, I alone.
1: Atvanti bhavanni, ekavatvamaina bhavanni meeru teeskondi.
0: And we should go with this non-dual feeling, the feeling of oneness.
1: Aa oneness appudu meeru anukondi, ekam eva adityam brahma. రెండు కాదు ఒక్కటేను అని సత్యాన్ని పలుకోండి.
0: When one, that feeling of non-dualism, oneness arises. Understand that all are one, only one, not two. Ekam advitiyam, no two, no second.
1: ఇంకా మీరు భావించుకున్నప్పుడే సరైనటువంటి యొక్క అర్థం తెలుస్తుంది.
0: When once you go in this direction, you will know the correct meaning.
1: ఎన్ని గంటలు ఉన్నాయి? 12 గంటలు ఉంటున్నారు.
0: There are 12 hours.
1: 12. కానీ 12 లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ నో 12.
1: ఒకే గంట.
0: ఓన్లీ వన్ అవర్.
1: 12 దాటితే ఒకటి వస్తుంది.
0: వెన్ యూ క్రాస్ ద 12, ఇట్ విల్ బి బ్యాక్ 1 o'clock అగైన్.
1: 1 దాటితే 2 వస్తుంది.
0: ఆఫ్టర్ 1 hour, ఇట్ ఇస్ 2 o'clock.
1: ఇది దాటితే వస్తున్నాయి కానీ దాటకపోతే రాలే రావు.
0: సో వెన్ వన్స్ యూ క్రాస్ 1 hour ఆఫ్టర్ అనదర్, యూ కమ్ అక్రాస్ అనదర్ వన్.
1: రెండవది ఉండదు అని భావించకూడదు.
0: Never consider there is a second one.
1: ప్రపంచ బ్రతుకుని బ్రతకాలనుకుంటున్నప్పుడు అప్పుడు రెండవది వెలికి వస్తుంది.
0: However, for our living, you may need the dualism, the second.
1: కనుక రెండవది లేనే లేదు.
0: There is nothing like the second.
1: నేను అప్పుడప్పుడు నేను పిల్లలు పండుకొని ఉంటే చెప్పుకుంటాను, ఎన్ని గంటలు అయింది ఇప్పుడు అంటాను.
0: భగవాన్ సమ్టైమ్స్ ఎంక్వైర్స్ వాట్స్ ద టైమ్ నౌ.
1: రాత్రి 12 అయింది స్వామి అని చెప్తారు.
0: దే రిప్లై, స్వామి ఇట్ ఇస్ 12 o'clock ఇన్ ద నైట్.
1: Night or day na and then adutaru mari.
0: Bhagwan puts another question, is it day or night?
1: Yes swami, night 12 o'clock annanda.
0: Then they say, swami, it's night 12 o'clock.
1: Night 12 o'clock, day 12 o'clock. Ee 12 rendu chesthe enta avutundi?
0: And if you just add night 12 o'clock, day 12 o'clock,
1: aithe 24 gantalu unnaya?
0: Do you find 24 hours like that?
1: 24 gantalu etta telustundi adi day night raavatam valla. 24 గంటలు తెలుస్తున్నాయి.
0: How do you know that 24 hours? Because of the day and night.
1: కనుక ఈ డే అండ్ నైట్ ని మానేసేసి.
0: Therefore give up this thought of day and night.
1: అప్పుడు ఎన్ని అవుతున్నాయి?
0: Then how many hours you find?
1: గడియారంలో కనిపించేటువంటి 1 నుంచి 12 వరకు.
0: You find there on the clock only 1 to 12.
1: కాబట్టి 12 hours అని చెప్పండి.
0: Therefore say 12 hours.
1: నువ్వు 24 hours అని చెప్పు.
0: You cannot say 20 to 24 hours.
1: కాని రైల్వే వాళ్ళు మాత్రము 24 hours పెడతారు.
0: But railway people call it 24 hours.
1: వాళ్ళకి ఎందుకంటే టైం కొద్ది వాళ్ళ యొక్క

0: జరుగుతుంటున్నాయి.
1: బికాస్ ద రైల్వే స్పెండ్ దర్ లైఫ్ బేస్డ్ ఆన్ టైం.
0: కనుక మనము ఆ యొక్క డేస్ ని మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గో లైక్ దాట్.
0: ఇది డే, ఇది నైట్, ఇది డే అండ్ నైట్.
1: ద డే దిస్ నైట్ డే అండ్ నైట్.
0: కానీ నైట్ ఎట్లయింది, డే లేకపోతే అయ్యింది నైట్.
1: బట్ హౌ డూ యూ గెట్ నైట్ వితౌట్ ద డే, దేర్ కెనాట్ బి నైట్.
0: కనుక డే అండ్ నైట్ రెండు ఒకటే.
1: డే అండ్ నైట్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ ఏకత్వాన్ని మీరు భావించుకొని అన్నిటి ఎందుకు ఏకత్వాన్ని మీరు విశ్వసించండి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గో బై దిస్ వన్నెస్ అండ్ అండర్స్టాండ్ ఇట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: దైవం ఒక్కడే,
1: గాడ్ ఈజ్ వన్.
0: అప్పుడు చెప్పినప్పుడు మీరు ఇంకొక గాడును దూషించడము లేక ఇంకొక గాడును పూజించడము ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది.
1: అండ్ వన్స్ యూ సే గాడ్ ఈజ్ వన్ యూ కెనాట్ కన్సిడర్ దట్ గాడ్ అనదర్ గాడ్. You cannot observe any kind of differences. Therefore, in order to give up these differences, we should have this oneness. Therefore, this oneness is a primordial, important principle. This oneness is the truth of truths. Hold on to this supreme truth. And stay there one, but don't go to two.
0: ఈ విధంగా మీరు పెంచుకుంటూ పోతే దైవత్వము ఒక్కడే అనేది దేవశాయానికి అంతా గుర్తవుతుంది.
1: If you act like this, you will certainly experience the oneness of the divinity.
0: నీకు అది సత్యం కాకపోతే వదిలిపెట్టు, అంతేగాని ఇది కాదు, ఇది సత్యం కాదు రెండు అని మీరు మాతో వాదించకండి.
1: If it is not possible for you to experience non-dualism, oneness, better you give it up. But never argue that God is dual or two.
0: కానీ దైవత్వం లోపల రెండుగా మీరు భావించొద్దండి.
1: Never consider divine God as two, dual.
0: Dual. కానీ ఏకమే కానీ dual కాదు.
1: God is non-dual, one. He is never dual, two.
0: కానీ నేను ఒకడే ఒకడే ఒకడే ఒకడే.
1: I am one and one and one alone.
0: నీవు తండ్రికి ఒకడే పుట్టావు.
1: And you are the only one born.
0: కానీ ఇక్కడ రెండు ఉన్నాయని చెప్పి చెప్తారా?
1: But here we say there are two factors here.
0: నేను ఒకడే.
1: I am one.
0: ఒకటే ఒకటి నేను.
1: I am only one.
0: రెండు కాదు.
1: Not two.
0: అని దాన్ని వాదిస్తూ పోవాలి.
1: And you should argue with firm faith like that.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటిది తప్పక అర్థమవుతుంది.
1: Then only you will certainly understand this oneness non-dualism.
0: ఏకత్వం సర్వజీవత్వం.
1: This oneness is the principle of life, jivatva.
0: కనుక మీరు ఏకత్వాన్ని మాత్రం పెంచుకోండి.
1: Therefore, you should develop this oneness, ekatva, more and more. What is this?
0: Pula bunch.
1: Bunch of flowers.
0: Kani, na uddesham entante, idi oke pushpam.
1: But according to Swami, it is only single flower.
0: One flower.
1: Only one flower.
0: Ee one flower e anniti endu chestam cheta idantha oka banti maadiri ayipoyindi.
1: It is one flower. That has been spread all the flowers around and making it into a bunch.
0: ఇది పట్టుకుంటే ఇది ఒక పదార్థంగా కనిపిస్తుంది.
1: When you catch hold of it, it appears like matter, padartha.
0: కానీ ఇది ఆధారం కాదు.
1: But it is not so.
0: దానిని వేదమందు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
1: వేద ఇట్ ఇస్ సెడ్ ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ఇది అనేకము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మెనీ.
0: ఏకత్వంలో అనేకత్వం చేరింది, అనేకత్వంలో ఏకత్వం చేరింది.
1: You find the diversity in unity, and it is the unity that oneness which is the reality. So you should consider this divinity, but not the plurality or the duality. You should never consider this duality. All flowers are just one.
0: ఇది అనేకంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు.
1: బట్ యూ కన్సిడర్ దాట్ సపరేట్ మెనీ.
0: కానీ ఇది సపరేట్ కాదు.
1: బట్ దే ఆర్ నాట్ సపరేట్ ఎనీవే.
0: అన్ని ఒకటే.
1: ఆల్ ఆర్ వన్. ఆల్ ఆర్ వన్. యూ వాచ్ దిస్.
0: ఇచ్చిన మీరు గుర్తించాలి. అన్ని చేర్చి చేర్చి చేర్చి ఇది బంతి అయిపోయింది, కానీ లేకపోతే ఇది బంతి కానే కాదు.
1: దిస్ ఈస్ ది వన్ దట్ యు హావ్ రికగ్నైజ్డ్. ఆల్ ఆఫ్ దెమ్ హావ్ జాయిన్డ్ టుగెదర్ అండ్ మేడ్ ఇంటు వన్. ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ నాట్ మెనీ.
0: ఒకడే ఉన్నటువంటి వాడు ఒక మనిషి అంటారు.
1: అండ్ ఇఫ్ దేర్ ఇస్ వన్ పర్సన్ వి కాల్ జస్ట్ ఇస్ వన్ హ్యూమన్ బీయింగ్.
0: అనేక మంది గుంపుగా చేరినప్పుడు ఇది ఒక గ్రూప్ అంటారు.
1: వెన్ మెనీ జాయిన్ దేర్ వి కాల్ ఇట్ ఎ గ్రూప్.
0: కనుక ఆ గ్రూప్ కును ఒక ఫెలోకును ఎంత భేదం ఉంటుంది?
1: వాట్ ద డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ద సింగిల్ పర్సన్ అండ్ ఎ గ్రూప్?
0: గ్రూప్ అంటే ఎంతమంది అయినా ఉండొచ్చు.
1: ఇన్ ఎ గ్రూప్ దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
0: ఎవరన్నా నీవు నావాడు అని చెప్పి చెప్పగలవు?
1: హూమ్ యు కెన్ క్లెయిమ్ యాజ్ యువర్ ఓన్?
0: ఏది కాదు.
1: యు కెనాట్ యాక్సెప్ట్ ఎనీ.
0: అన్ని నావే అంటే నేను కాదు పోగొంటుంట.
1: వెన్ యు సే ఆల్ ఆర్ మైన్, యు మే ఫైండ్ ద అదర్ వన్ డినైయింగ్ దట్ స్టేట్మెంట్.
0: కనుక నీ ఏకత్వాన్ని నీవు చూపుకోవాలి, కానీ అనేకత్వాన్ని మీరు చూపకూడదు.
1: Therefore, we should go by this oneness, not by multiplicity or plurality.
0: అనేకత్వాన్ని చూపుతున్నారు, చేస్తున్నారు, అనుభవిస్తున్నారు.
1: But we go by this diversity, we demonstrate it, we experience it.
0: కనుక ఏకత్వం అనేటువంటిది చూపలేకూడదు, ఒక్కటే ఉండేది.
1: Oneness need not be shown because only one that exists.
0: కానీ మేము మేము మేము అని ఒక గ్రూప్ గా చూపకూడదు.
1: But we should never go by plurality, diversity as we, the group.
0: కానీ ఆ గ్రూప్ అంటే ఏమిటి? విడివిడిగా భావించుకుంటుంటారా?
1: We consider the group with people who are separate.
0: చాలా తప్పు.
1: It's a mistake to think so.
0: సపరేట్ గా చూపలేకూడదు.
1: You should never have this view of separate.
0: పాండవులు అంతా ఎవరు?
1: Who are they?
0: ఒక్క పాండవులంతా కూడా కేవలం ఒక కుంతిదేవి పుత్రుడి.
1: ఆల్ ది పాండవాస్ ఆర్ ది సన్స్ ఆఫ్ కుంతీదేవి.
0: ఒకే మదర్.
1: ఓన్లీ వన్ మదర్.
0: కానీ 15 మంది కుమారులు.
1: బట్ యు ఫైండ్ 5 సన్స్ పాండవాస్.
0: కానీ 5 అక్కడ ఉంటుంటే నీవు ఒకడే చెప్పగలవు?
1: దర్ 5 సన్స్ హౌ డు యు సే దర్ వన్?
0: కనుక ప్రపంచానికి తెలుపుకునే నిమిత్తమై ఒక విధమైనటువంటి నంబర్స్ చెప్తూ పోయాం, కానీ ప్రపంచంతో మనకు అవసరం లేదు.
1: For worldly purpose, we may represent by numerical value, but yet we are one only.
0: ఆ విధంగా నీవు చెప్తూ రావాలి.
1: That's how you should declare.
0: మేము అందరూ చేరి ఈ పని చేసామంటే అందరినీ అరెస్ట్ చేస్తారు.
1: If you say all of us together have done this job, you will all be arrested.
0: నేను ఒకడే.
1: But I am only one.
0: వారిని పట్టినప్పుడు వారు కూడా నేను ఒకడే.
1: If that person is caught, yes, I am also the same person.
0: కాబట్టి ఈ 10 మంది కూడా నేనేను.
1: సో ఆల్ ద 10 ఆర్ ఇన్ రియాలిటీ ఆర్ వన్.
0: అట్టు చెప్తూ పోతుంటే ప్రపంచంలో బిరియన్ సులభంగా అర్థమవుతుంది అందరికీ.
1: వెన్ వీ స్టార్ట్ ఫీలింగ్ సో ఎక్స్ప్లెయిన్ ఎవ్రీబడి ద హోల్ వరల్డ్.
0: కానీ ఈనాడు మీకు అది అర్థం కాదు, కానీ
1: టుడే యూ మే నాట్ అండర్స్టాండ్ వెల్.
0: కానీ గుర్తించిన తర్వాత అది మీకు స్పష్టంగా అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ యూ రికగ్నైజ్ దిస్ వన్నెస్, ఇట్ విల్ బి వెరీ వెల్ క్లియర్లీ అండర్స్టూడ్.
0: అప్పుడు మీకు సరైన అర్థం కావాలంటే మొట్టమొదట మనం చేసుకోవాలి.
1: Therefore, to understand clearly, we should establish ourselves in that oneness.
0: కనుక మొట్టమొదటి ప్రతి ఒక్కటి కూడాను తమ తనలో దృఢం చేసుకోవాలి.
1: Therefore, we should strengthen every aspect.
0: Truth is one.
1: Truth is one.
0: రెండు కాదు.
1: Not two.
0: Truth అంటే ఏమి?
1: What is truth? What is this?
0: ఇది హ్యాండ్కర్చీఫ్.
1: This is handkerchief.
0: కానీ దీంట్లో ఎన్నో దారములు అంతా ఉంటున్నాయి, కాబట్టి ఈ దారముల యొక్క చేరిక ఈ గ్రూప్ భావిస్తారు.
1: బికాస్ వీ ఫైండ్ సో మెనీ థ్రెడ్స్ యాన్ ఇంటర్వోవెన్ ఇన్ టు కర్చీఫ్, వీ థింక్ ఇట్స్ మెనీ.
0: కర్చీఫ్ ఎట్టయింది? అనేక రకమైనటువంటి థ్రెడ్స్ అంతా చేర్చేటప్పటికీ ఇది కర్చీఫ్ అయిపోయింది.
1: దిస్ ఇస్ ద కర్చీఫ్ బికాస్ ది యాన్ ఇస్ సో క్లోజ్లీ ఇంటర్వోవెన్.
0: తీస్తూ వస్తే ఒకటి ప్రత్యేకంగా వస్తుంది.
1: యూ కెన్ రిమూవ్ ద వన్ థ్రెడ్ ఆఫ్టర్ అనదర్.
0: కనుక ఇది థ్రెడ్ అంతా కూడా వేరు వేరు దండిగా ఉన్నాయి, కానీ క్లాత్ ఒకటే ఉంటుండాలి.
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ థ్రెడ్స్ ప్లెంటీ, బట్ ద క్లాత్ ఈజ్ వన్.
0: కనుక అట్టి దాన్ని ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
1: సో వీ షుడ్ గో బై దిస్ వన్నెస్.
0: ఈ ఏకత్వం వచ్చినప్పుడే దాన్ని తీర్చుకోవడానికి వీలవుతుంది.
1: బికాస్ ద థ్రెడ్స్ హ్యావ్ బికమ్ వన్ ఇన్ టు ఎ క్లాత్, యూఆర్ ఏబుల్ టు వై.
0: కనుక మనము ఏకత్వాన్ని తీసుకోవాలి, కానీ అనేకత్వాన్ని తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ గో బై దిస్ నాన్ డ్యువల్ oneness only.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సత్యం.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: యూనిటీ మనకు కావాలి.
1: దిస్ యూనిటీ ఇస్ వెరీ నెసెసరీ.
0: ఈనాడు పిల్లలందరూ వేరువేరుగా కల్పిస్తున్నారు.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ స్టూడెంట్స్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: కానీ ఆల్ ఆర్ వన్.
1: బట్ ఆల్ ఆర్ వన్.
0: మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు?
1: వేర్ ఆర్ యూ స్టడీంగ్?
0: సత్యసాయి బాబా కాలేజీలో చదువుతున్నారు.
1: Say that we are studying in Sat Sai Baba's college.
0: Kani pillalanta veru veru ga kalipistunnaru, kani andaru okate.
1: Though we find many students in In fact, they are one, studying in the same college.
0: ఈ విధంగా ఏకత్వాన్ని పెంచుకోవడానికి మీరు తగిన ప్రయత్నం చేయాలి.
1: Therefore, we should make every attempt to foster and develop the spirit of oneness.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల కృష్ణ జై.

0: చాలా సంతోషం. పిల్లలు ఏకత్వంతో కూడి పాడేటప్పుడు అది ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అందరికి అంతకుముందు ఏకం కావాలి, అప్పుడే మనసుకు వినే కూడా చాలా ఆనందం వేస్తుంది.
1: When you all join together and sing in perfect harmony and in chorus, you will certainly experience, enjoy the blissful state.
0: ఈ విధంగా ప్రతి మాట ఎందు కూడా ఏకత్వం కావాలి.
1: Like this, in every aspect we should experience unity and oneness.
0: ఇంతమంది పాడాలంటే ఎన్ని స్థుతులు పెట్టాలి?
1: For all people to join, how many shrutis you require?
0: మనకు ఏ శృతి మనకు అక్కర్లేదు.
1: We don't need to go by that.
0: ఒక్క శృతి చాలు.
1: One shruti is enough.
0: ఇంతమంది కంఠములకు ఒకే శృతి పెట్టింది.
1: All voices can join in unison.
0: అప్పుడే తెలియనటువంటి ఆనందము.
1: Then you'll have bliss.
0: మనం చూస్తుంటే నాకు ఎంతో ఆనందం ఇస్తుంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: లేకపోతే మీకు తెలిపవచ్చు, నేను ఇన్ని రకములైనటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ఇన్ని రకమైన కార్యక్రమాల్లో కూడా నేను చేరుతూ దిగుతూ కానీ కట్ అయ్యేటప్పటికీ తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండినంత వరకు నేను ఆనందంగా ఉంటుంటాను.
1: స్వామి హ్యాస్ సో మెనీ ప్రోగ్రామ్స్, స్వామి హ్యాస్ గాట్ సో మెనీ యాక్టివిటీస్, హీ గెట్స్ హిమ్సెల్ఫ్ అసోసియేటెడ్ విత్ ఆల్ మెనీ ప్రోగ్రామ్స్, బట్ గెట్ ఈస్ హ్యాపీ రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ దిస్ డే. Throughout the day, he is extremely happy.
0: Itti aanandamu evarikaina chikkutunda?
1: Is it possible for anybody to be as blissful as Bhagavan?
0: Kanuka nenu eppudu kuda aanandangane untanu.
1: Bhagavan is always happy, always happy.
0: Dushana bhushana tiraskaram puraskaram anni kuda maatalu yokka bhavame.
1: It is only your vocal verbal expression so far as the blame and praise are concerned.
0: Kani naka bhedam ledu.
1: Bhagavan has no difference as such.
0: Undaru okate.
1: All are one.
0: Be alike to everyone.
1: All are one. Be alike to everyone.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 9th October 2005 in Prashanthi Nilayam. Bhagavan explained that Jiva and Deva, the individual and God, are one. He urges us to develop firm faith in the principle of unity underlying all diversity and not differentiate on external basis. All are one. Be alike to everyone. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: వసుదయందు నిత్య సత్యము బ్రహ్మముందు వాక్కున కలవి కాదు.
1: బ్రాహ్మన్ ఈజ్ నాట్ దిస్, బ్రాహ్మన్ ఈజ్ నాట్ దట్, సమ్వన్ కెన్ సే ఇన్ సచ్ నెగటివ్ టర్మ్స్, బట్ ద బ్రాహ్మన్ ఈజ్ దిస్, నో వన్ కెన్ సే. పర్మనెంట్ ట్రూత్ విజ్డమ్ కాన్స్టిట్యూట్ బ్రాహ్మన్. బ్రాహ్మన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ వర్డ్స్, విచ్ ఇస్ ఇండిస్క్రైబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ దిస్ ఎర్త్.
0: ప్రేమ స్వరూపులారా, అర్జునుండి విష్ణులింగములు భిన్నములు కాని అభిన్నములు కాని ఏ రీతిగా కావో అదే విధముగానే జీవుడు బ్రహ్మ నుండి భిన్నుడు కాని అభిన్నుడు కాని కానేరడు.
1: జస్ట్ యాజ్ ది విష్ణులింగస్ ఆర్ నైదర్ డిఫరెంట్ నార్ ది సేమ్ యాజ్ విష్ణు హింసెల్ఫ్, సో ఆల్సో ది జీవ ఈజ్ నైదర్ ది సేమ్ యాజ్ బ్రహ్మన్ నార్ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మన్.
0: జననములనే నిజగరుడని జన్మించిన వారందరూ, జననములనే నిజజనులై జన్మించిన వారందరూ,
1: లైక్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్ ఆల్ ది పీపుల్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్,
0: జన్మించిన తర్వాత మనుషులైన వారందరూ,
1: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ లైక్ దట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ అటైన్డ్ ది ఎండ్.
0: ధర్మ కర్మ మర్మ మెరిగి జీవించిన వారందరూ,
1: హౌ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ అండర్స్టూడ్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ధర్మ, ఆఫ్ ది వర్డ్ కర్మ అండ్ ది సీక్రెట్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ హ్యావ్ లెడ్ దేర్ లైఫ్.
0: జన్మమునని నరుడైతే వారు వానరుడన మరి ఎవ్వరు, జన్మమునని నరుడైతే వానరుడన మరి ఎవ్వరు.
1: ఇఫ్ బై బర్త్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్, హౌ హూ ఆర్ ది పీపుల్ హూ ఆర్ కాల్డ్ వానరాస్?
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఆకారము చేతనే నిరూపించేటువంటిది కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: హియర్ ఇట్ బికమ్స్ నెససరీ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ విల్ నాట్ బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్ మియర్లీ బై ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: బూరగకాయను చూచి మామిడి అని బ్రమసినట్టు,
1: జస్ట్ యాజ్ వన్ గెట్స్ ది ఇల్యూషన్ that a booraga fruit is a mango fruit by appearance,
0: cherry cheraku ruchini chuchi tarakanita namalinattu,
1: just as by such an illusion one mistakes a substitute for a sugar cane as a real sugar cane and
0: patikarai roopu chuchi kalakandani chuchinattu,
1: looking at the white clear stone thinking that it is sweet sugar cane.
0: రూపు చూచి మోసపోకు,
1: డూ నాట్ బి డిసీవ్డ్ బై ది అపియరెన్స్.
0: రూపు కాదు మానవత్వము,
1: ఇట్ ఇస్ నాట్ ది ఫార్మ్ దట్ ఈస్ హ్యూమన్.
0: దివ్యమైనటువంటి భావతత్వమే మనుష్యత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: ఇట్ ఈస్ ది డివైన్ ఆస్పెక్ట్ దట్ ఈస్ రియల్లీ ది హ్యూమన్ నేచర్ ఇస్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ ట్రూత్.
0: జీవుడు దేహమందు,
1: ది జీవ రిసైడ్స్ ఇన్ ది బాడీ.
0: హృదయమందు దేవుడుండు,
1: ఇన్ ది హార్ట్ రిసైడ్స్ గాడ్.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుతుండ్రు,
1: ది టూ టుగెదర్ ప్లే ది గేమ్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ డ్యూ కోర్స్.
0: బొమ్మలాటలు ఆడించే సూత్రధారి ఒకరు కలడు,
1: బట్ దేర్ ఈస్ వన్ ది మెయిన్ రీజన్ హూ మేక్స్ దీస్ పీపుల్ ప్లే ది డ్రామా.
0: మంచి చెడ్డ బొమ్మలుండు, ఒకటిలోనే రెండు ఉండు.
1: There will be good and bad as forms in one and the same.
0: Ide jeeva brahmamulu yokka sambandha bandhavyam.
1: This is the describes the connection and the relationship between the jeeva and the brahman.
0: Jeeva brahmamulu yokka sambandhamu idi ekatvamu kaaneradu.
1: The connection, relation between the jeeva and the brahman cannot become the identity.
0: Moksha paryantamu koodanu idi bhinnamugane roopondutu untuntadi.
1: Till one gets liberated, this will appear as if it's a duality.
0: సముద్రము చేరునంత వరకు నది నదిగానే రూపనామమును ధరించి ఉంటుంటాలి.
1: The river till it merges into the ocean will remain with the name and form of the river.
0: సముద్రమును చేరిన తరువాత రూప నామ రుచులను కోల్పోయి ఏకత్వమును చెందుతుంది.
1: Once it merges into the ocean, it will lose its name and form and it will become identical with the ocean.
0: అదే విధముగానే జీవతత్వము దేహ మనస్సు ఇంద్రియ అంతఃకరణములతో కూడినంత వరకు కూడాను దైవత్వమునకు ఏమాత్రము కూడాను సంబంధము లేక భిన్నంగా రూపొందుతూ ఉంటుంటాది.
1: సో ఆల్సో ది ఆస్పెక్ట్ ఆఫ్ జీవ, సో లాంగ్ ఎస్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ ది బాడీ, ది మైండ్, ది ఆర్గన్స్ అండ్ ది ఇన్నర్ సెన్సెస్, ఇట్ విల్ రిమైన్ డిస్టింక్ట్ అండ్ సెపరేట్ ఫ్రమ్ డివినిటీ.
0: ఆత్మతత్వము నిరంతరము కూడాను తనకై తాను ఉంటుంటాది.
1: On the other hand, the aspect of Atma at all times exists for itself and its own sake.
0: Padartha sambandhamainatundi yokka prapanchamu parula nimittamai untundali.
1: On the other hand, the world which is material exists for others' sake.
0: Itti padartha swaroopamainatundi yokka prapanchamunandu anekattamulu dharinchi అనేకత్వములో ఏకత్వం అనేటువంటి యొక్క సత్యత్వాన్ని ఇమర్చుకొని తద్వారా దివ్యత్వమును ప్రకటిస్తూ వస్తుంటాయి.
1: ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది మెటీరియల్ వరల్డ్ ఇన్ డైవర్స్ ఫార్మ్స్ అండ్ ది రికగ్నిషన్ ఆఫ్ ది యూనిటీ ఇన్ దట్ డైవర్సిటీ, దిస్ ఈస్ ది ట్రూత్. దిస్ ట్రూత్ విల్ బి కంటిన్యూస్లీ బీయింగ్ ప్రొక్లెయిమ్డ్ టు అస్.
0: ఈ ఏకత్వం యొక్క తత్వాన్ని ప్రతి మానవులకును గుర్తించటము అత్యవసరమైనటువంటి ఒక సత్యాన్ని కూడా తెలుసుకోవాలి.
1: దట్ ది రికగ్నిషన్ ఆఫ్ దిస్ యూనిటీ ఇన్ దిస్ డైవర్స్ మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ ఆల్సో ఎ నెసెసిటీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ ట్రూత్ విచ్ దే షుడ్ రికగ్నైజ్.
0: జగతిని జీవించేవాడు మనుజుడు కావాలే మొదట.
1: వన్ హూ లివ్స్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ ఫస్ట్ బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: దళితుల దుష్కృతమైన పొగడుచుండు వాడే చవత.
1: వన్ హూ ఆల్వేస్ ప్రైజెస్ బ్యాడ్ పీపుల్ ఫర్ ది సేక్ ఆఫ్ ప్రైజ్ హీఈస్ ది ఫూలిష్ ఫెలో.
0: బ్రహ్మ విద్య నేర్చి ఇచట ఆధ్యాత్మను కనుగొంటారు.
1: టు లర్న్ ది విజ్డమ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ టు అండర్స్టాండ్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్.
0: రాజయోగమునకు బాట ఇదియే శృతులు చెప్పు మాట.
1: ది పాత్ ఆఫ్ రాజయోగ, ది రాయల్ పాత్ టు రాజయోగ ఈజ్ దిస్ వర్డ్ ఆఫ్ ట్రూత్.
0: నిజముగా ఆత్మతత్వము వస్తువులను ప్రకాశింపచేసేటువంటిదే కాని మరొక చైతన్యము చేత తాను ప్రకాశింపబడేటువంటిది కాదు.
1: ట్రూలీ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఇస్ వన్ విచ్ ఎనేబుల్స్ థింగ్స్ టు షైన్, బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు షైన్ బై అదర్స్ బ్రిలియన్స్.
0: ఇది సమస్తమునకు ద్రష్ట స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: దిస్ ఇస్ సంథింగ్ విచ్ హ్యాస్ ది ఫార్మ్ ఫర్ ఆల్ క్రియేషన్ యాజ్ ది వెరీ బేసిక్ మెటీరియల్.
0: వస్తు స్వరూపము చూసినటువంటి సమయమునందు సమస్త జగత్తంతా కూడా దృశ్యంగా రూపొందుతుంది.
1: వన్ హూ లుక్స్ ఎట్ మ్యాటర్ టు హిమ్ ది ఎంటైర్ క్రియేషన్ విల్ అపియర్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ విజన్.
0: చూసినప్పుడు జగత్తంతా కూడా దృశ్యము కన్ను ద్రష్ట.
1: వెన్ వీ లుక్ ఎట్ దిస్ ఆల్ ది వరల్డ్ ఈజ్ వాట్ ఈస్ బీయింగ్ సీన్, ది ఐస్ ఆర్ దోస్ దట్ సీ.
0: ఏదైనా విచారం చేస్తున్నటువంటి సమయమునందు కన్ను కూడాను దృశ్యమై మనస్సు ద్రష్టగా ఏర్పడుతుంది.
1: వెన్ వీఆర్ ఎంగేజ్ ఇన్ సమ్ థాట్ దెన్ ది ఐస్ ఆల్సో బికమ్ దోస్ దట్ ఆర్ సీన్.
0: కన్ను ఉండి కూడాను ఆలోచన నిమగ్నుడు కావటం చేత ఎవరు ఎదురు ఉన్నారో ఏమి చెప్తున్నారో వినటమునకు కాని చూడటానికి కాని ఏమాత్రం కూడా సంబంధం ఉండదు.
1: Although one has his eyes, because he is deeply immersed in thought, the eyes will not be able to see who there is, where he is.
0: కారణం ఏమనగా కన్ను కూడాను ఒక దృశ్యమే.
1: The reason for this is, in that context, the eyes also become something which is seen.
0: ఈ సమస్త ప్రపంచమునందున్నటువంటి యొక్క పదార్థములయందు కన్ను కూడాను ఒక పదార్థమే.
1: We conclude that amongst all the things that exist in this world, the eyes are also an item.
0: మరొక స్థితి యందు మనస్సు కూడాను దృశ్యంగా రూపొందుతుంది.
1: హియర్ ది మైండ్ ఈస్ ది సీయర్, బట్ ఇన్ అనదర్ ఇన్స్టెన్స్ ది మైండ్ ఆల్సో విల్ బికమ్ వాట్ ఇస్
0: మనస్సు కూడాను ఒక విధమైనటువంటి దృశ్యమే.
1: The mind is also something which is being seen.
0: ఈ మనస్సు సంకల్ప వికల్పముల యొక్క చేరికని.
1: This mind is merely a conglomeration of thoughts and the removal of thoughts.
0: సంకల్ప వికల్పాత్మకం మనః అని శృతులు బోధిస్తూ వచ్చాయి.
1: The mind has been defined as the conglomeration in the Shrutis of the thoughts and the
0: actions. సారముల యొక్క చేరిక వస్త్రం ఏ రీతిగా ఉన్నదో సంకల్పముల యొక్క చేరికని మనస్సు యొక్క స్వరూపము ధరిస్తూ ఉంటుండాలి.
1: జస్ట్ యాజ్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ ఈజ్ ఓన్లీ ఎ కన్గ్లామరేషన్ ఆఫ్ ది పీసెస్ ఆఫ్ థ్రెడ్, సో ఆల్సో ది మైండ్ ఇస్ ద కన్గ్లామరేషన్ ఆఫ్ అవర్ థాట్స్.
0: కనుక బుద్ధి కూడాను ఈ మనస్సును అనుసరించి ఉండేటువంటిది.
1: ఇంటెలిజెన్స్ ఆల్సో ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఫాలోయింగ్ దిస్ మైండ్.
0: ఏకము మనస్సు బుద్ధి చిత్తము అంతఃకరుణ ఏతావాత దేహ ఇంద్రియములు అన్నీ కూడాను ఆత్మ యొక్క ఉపాధులే.
1: ది బాడీ, ది మైండ్, ది ఇంటెలిజెన్స్, ది అవేర్నెస్ అండ్ ది ఇన్నర్ ఆర్గన్స్, దీస్ ఆర్ ఆల్ మియర్లీ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మతత్వమునకు వ్యక్తి మార్పును కూడాను ఉంటుండవు, అది శుద్ధ చైతన్యము.
1: There are no changes whatsoever for the aspect of atma. That is,
0: దేహమునకి పుట్టు చావులు.
1: It's only for the body we have birth and
0: పరిణామ క్షీణములు.
1: The growth and the decay are for the body.
0: అభివృద్ధి అసంతృప్తులు.
1: Satisfaction and dissatisfaction are for the body.
0: ఆత్మకు ఇట్టి విధములైనటువంటి పరిణామములు కాని క్షీణ దశలు కాని తారు పుట్టుములు కాని ఏమాత్రము కూడాను ఉంటుండవు.
1: Neither all these aspects, nor birth and death, nor growth and decay can be attributed
0: to the atma.
1: That is why he has been described as the permanent one which has neither
0: adi madhyantarahitu anadi vadu,
1: that which has no end, no beginning and no
0: middle.
1: He does not die, he is not born, he is not killed.
0: అన్నిటను సర్వసాక్షి అయి ఆత్మ వెలుగు అని.
1: ఆత్మ విల్ షైన్ యాజ్ ది విట్నెస్ ఇన్ ఎవ్రీథింగ్ బ్రిలియంట్లీ.
0: కనుక సర్వమునకు దశ అయినటువంటి యొక్క బ్రహ్మతత్వాన్ని ఏ వ్యక్తి గుర్తించడానికి ప్రయత్నించినో అతని యొక్క జన్మమే నిజమైన మానవత్వము.
1: సో ది ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మన్ which is the seer of everything for man who is wanting to recognize and have a vision of this originator of everything else, his life is fulfilled.
0: Kani yinati manavattavanandu oka visishtamainatuvanti yokka parivartana kani leka pravartana anukondi leka visishtata anukondi inke vidhamainatuvanti yokka yukti anukovachu.
1: In the life, human life of today, you may look for a transformation or a distinctiveness or a feature which is unlike anything else.
0: ఇవన్నీ కూడాను అజ్ఞానం యొక్క చిహ్నములే.
1: All these are symptoms of ignorance.
0: ఆది శంకరులు మూడు విధములైనటువంటి ప్రార్థనలను తలుపుతూ వచ్చాడు.
1: ఆది శంకర was engaging himself in three types of prayers.
0: ఈశ్వర తలంపులకు అతీతుడమని తెలిసి కూడాను నిన్ను ధ్యానించుటకు పూనుకున్నాను.
1: ది ఫస్ట్ ఈజ్ ఈశ్వర, నోయింగ్ వెరీ వెల్ దట్ యు కెనాట్ బి గ్రాస్ప్డ్ బై వన్స్ ఓన్ మైండ్, ఐ హావ్ అండర్టేకెన్ టు ప్రే అండ్ మెడిటేట్ ఆన్ యూ.
0: ఇంకా వాక్కులకు అతీతుడమని కూడాను నేను గుర్తించకూడను నిన్ను వర్ణించుటకు ప్రయత్నిస్తున్నాను.
1: ది సెకండ్, even realizing that we are beyond words, I am trying to describe you in words.
0: సర్వవ్యాపకుడవని ప్రచారం సల్పుతూ కూడాను యాత్రార్థినై నేను కాశీకి వచ్చాను.
1: Third, even after teaching that you are omnipresent and could be seen everywhere, I have come all the way on pilgrimage to Banaras.
0: నేను చెప్పుట ఒకటి చేయుట మరొకటి.
1: Here my statement is one thing and my action is a different thing.
0: కనుకనే మానవత్వములో తలచుట ఒకటి అనుభవించుట మరొకటి జరుగుతూ ఉన్నది.
1: దట్ ఈస్ వై ఇన్ హ్యూమన్ లైఫ్ వాంటింగ్ టు డూ సంథింగ్ ఈజ్ వన్ థింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ అ డిఫరెంట్ థింగ్.
0: జీవిత సైకతలపై మానవుడు నిర్మించుకునేటువంటి భ్రాంతి అనేటువంటి పిచ్చిక గూళ్లను నిర్దాక్షిణ్యముగా నేలగూల్చేటువంటి కనిభూతములు ఎక్కడి నుండియో వస్తున్నవి.
1: ఆన్ ది స్టెప్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ది మ్యాన్షన్స్ అండ్ ది అంబిషన్స్ విచ్ ఎ హ్యూమన్ బీయింగ్ క్రియేట్స్ ఫర్ హిమ్సెల్ఫ్ ది డెమన్స్ కమ్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ ది డిస్ట్రాయ్ ఆల్ ది మ్యాన్షన్స్.
0: రేఖలను విప్పిన లేత మొగ్గలను నేల కూల్పేటువంటి యొక్క పెనుగాల్గును వీచుతున్నది.
1: The buds and flowers which open out their petals in the very beginning, huge winds and storms come.
0: ఈ పెనుభూతముల యొక్క తత్వమును ఈ పెనుగాత్ముల యొక్క తత్వమును మానవుడు అర్థము చేసుకునలేక తన యొక్క వాంఛనయందు మాత్రమే తాను నిమగ్నుడై అజ్ఞానములో మునిగిపోతున్నాడు.
1: Man not understanding the purpose of such destructive elements by ignorance, he simply immerses himself in his own ambitions and
0: desires. Talukane talanchina talakunaku palinchetunti palatamunaku bhinnamuga unnadi.
1: That is the reason why what you want to achieve being very different from the actual fruit is the situation.
0: Talanchinadi taanu anubhavinchinappudu leka aacharinchinappude phalamu kudanu daniki sariyina reetiga dakkutundi.
1: It's only when one he experiences or when he puts into action what he wants to achieve, then the fruit is the right one.
0: Kanukane sruti yado vacha nivartante aprasya manasa saha manasunakvani vaakunakvani atitamainatunte daivattam anetunte satyanni pracharam chalaptu vachinadi.
1: It is in this context that Sruti has been teaching that the divinity is something which is above your mind, the divinity is something which is beyond your words.
0: ఇక్కడ వేదమునందు రెండు విధములైనటువంటి యొక్క ప్రధాన పదములను ఉచ్చరించినది.
1: ఇన్ ది వేద ఇన్ దిస్ కాంటెక్స్ట్ టూ ఇంపార్టెంట్ వర్డ్స్ హావ్ బీన్ అట్టర్డ్.
0: నిత్యము ఒక్కటి.
1: ది ఫస్ట్ వన్ ఇస్ పర్మనెన్సీ
0: స్వగత అనే రెండవది.
1: ది సెకండ్ వన్ ఇస్ స్వగత
0: స్వగత
1: స్వగత.
0: నిత్యము అనగా భూత భవిష్యత్తు వర్తమాన కాలమునందు కూడాను మార్పు చెందక ఉండేటువంటి యొక్క స్థితికే నిత్యత్వము అని చెప్పబడుతుంది.
1: నిత్యము పర్మనెన్సీ విల్ బి కరెక్ట్లీ డిస్క్రైబ్ ఇఫ్ ది థింగ్ డస్ నాట్ చేంజ్ ఇన్ ది పాస్ట్ ఇన్ ది ప్రజెంట్ అండ్ ఇన్ ది ఫ్యూచర్.
0: స్వగత అనగా ఒక్క ప్రదేశమునందు ఉంటూ ఉండి తన యొక్క జ్ఞాన ప్రకాశమును సర్వత్ర కూడాను వ్యాపింపచేయటం అనేటువంటి పరిస్థితికే స్వగత అని ప్రబోధిస్తూ వచ్చింది.
1: The meaning of the word swagata, the second word, is that being in one place, to be able to disperse the brilliance and the shining to all other places, this is the capacity described by the word swagata.
0: Okka suryudu okka sthanamulandu unnadu.
1: As an example, one sun is present in one place.
0: Thanu unnadi okkade okke sthanamulandi.
1: What exists is one sun, and where he exists is
0: one place. ప్రకాశము సర్వత్రా కూడాను వ్యాపింపచేస్తున్నాడు.
1: But his brilliance is being spread all over.
0: దీపము ఒక్కటే ఒక్క ప్రదేశమునందు ఉంటాది.
1: The light is present only one and in one place.
0: దాని యొక్క ప్రకాశము ఇల్లంతా కూడాను ప్రసరిస్తూ వస్తుంటాయి.
1: But the brilliance of this light is spread in the entire home.
0: అదే విధముగానే ఆత్మ ఒక్కటే అయినప్పటికీ తన యొక్క జ్ఞాన ప్రసాదమనేటువంటి యొక్క ప్రకాశమును సర్వత్రా కూడాను ప్రసరిస్తూ వస్తుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ వైల్ ఆత్మ ఈజ్ ఓన్లీ వన్ ది బ్రిలియన్స్ ఆఫ్ ఇట్స్ విజ్డమ్ ఈజ్ బీయింగ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: సూర్యునకు రెండు గుణములు.
1: ది సన్ హ్యాస్ టూ క్వాలిటీస్
0: ప్రకాశము వేడి.
1: One is to shine, the other is to heat.
0: అదే విధముగాని ఆత్మ తత్వమునకు ప్రకాశము ప్రదీప్తము అనేటువంటి రెండు శక్తులు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ హాస్ గాట్ టూ పవర్స్. వన్ ఇస్
0: దీనిని స్వభావము స్వరూపము అని కూడాను స్మృతులు నిరూపిస్తూ వచ్చినాయి.
1: దీస్ టూ క్వాలిటీస్ వన్ ఇస్ టు షైన్ అండ్ ది అదర్ ఇస్ టు మేక్ అదర్ థింగ్స్ షైన్ దీస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ బై ది శృతీస్ యాజ్ ది స్వభావ అండ్ స్వరూప.
0: స్వరూపమునకు ధర్మీభూత జ్ఞానము అని చెప్తూ వచ్చింది.
1: For Swarupa, that is the original form, it has been described, the wisdom has been described as its natural form.
0: Dharmi Bhuta.
1: It has been described by the word Dharmi Bhuta.
0: Dharmigal, Dharmi Bhuta.
1: Dharmi Bhuta.
0: Svabhavamunaku Dharma Bhuta. Jnanamu anni.
1: Svabhava will be described by the word Dharma Bhuta.
0: Svarupamunaku Dharmi Bhuta. Jnanamani. Svabhavamunaku Dharma Bhuta Jnanamani. Rendu vidhamunaga vibhajistu vachindi.
1: For these two qualities, Svabhava and Svarupa, the equivalent words are Dharma Bhuta, Dharmi Bhuta.
0: Dharmi Bhuta managa anuttamuto kudinatuvantidi. Dharmi anaga rupamu.
1: Dharmi Bhuta, something connected with the form. Dharmi means form.
0: Idi anusvarupamulo untunnatuvantidi.
1: This form is in a miniature form. It is like the small particles anus.
0: Idi paramanuvuto untuntundadi.
1: These are very, very indefinitely small particles.
0: Inka dharma bhuta jnanamanaga idi prakashavantamainatuvantidi.
1: Dharma bhuta jnana means this is something which is
0: idi vibhu ani palukutu vachindi.
1: This also has been called vibhu.
0: Sukshamainatti anuvuna sukshamagutu.
1: Becoming the subtlest particle amongst the subtle things.
0: Meti vastu nanduna meti yaguchu.
1: In the big things, becoming the biggest of all those.
0: Antatanu sarvasakshiyai alarunatti.
1: Becoming a witness everywhere and at all times.
0: Atmaye brahma. Brahmaye atmayagunu.
1: Atma is brahma. Brahma is atma.
0: Ee anusvarupam anekvanti yokka tattavunu chakkaga manam artham chesukovali.
1: This subtle form of the smallest particle should be understood.
0: Adhe swarupamu.
1: That is the form.
0: Aa swarupamu nunche ee swabhavamu anekvantidi jagatanta vyapinchi untundadi.
1: From this form, this swabhava, what we see in the creations in the world is sprouting.
0: Anuvu sarva padarthamuni yendu kudanu cheripotuntundadi.
1: This anuvu, the smallest particle, is present in all matter.
0: ఈ అణువు నందు మరొక్కటి ఇంకోటి చేరడానికి వీలు లేదు.
1: ఇన్ దిస్ స్మాల్ పార్టికల్ నథింగ్ ఎల్స్ కెన్ కమ్ అండ్ జాయిన్.
0: ఇదే ఇందులో ఉండినటువంటి మర్మము.
1: దిస్ ఇస్ ది సీక్రెట్ దట్ ఇస్ కంటైన్డ్ ఇన్ దిస్.
0: ఆత్మతత్వం అనేటువంటిది కానీ బ్రహ్మత్వం అనేటువంటిది కానీ సర్వ పదార్థములు ఎందు కూడా చేరుతున్నది కానీ తన ఎందు ఎట్టి పదార్థం కూడా చేరడానికి వీలు కాదు.
1: Either the aspect of Atma or the aspect of Brahman enters and is present in everything else, but nothing else can enter either the Atma or the Brahman.
0: Aite ye anuvanandu ee yokka dharmi bhuta jnanamu cheri untundado aa padarthamu ee atmaku swaroopakanga nirupistu vachindi.
1: But in the matter where this dharmi bhuta jnana enters as the smallest infinite form, that gets also the shining.
0: Yetavata sarva padarthamulu yendu kudanu ee anusakti vyapinchatam cheta sarva padarthamulu kudanu atma yokka swaroopam aneetundide manaku swastham avutu vachindi.
1: Be that as it may, since this strength, the dharmi bhuta, the particle nature of this atma is present in all matter,
0: karanam emanaga ee anusakti leinatundi yokka padarthamu jagattu nundu kanaradu.
1: Because in this, we do not see anything in the world in which this anusakti, the strength of the anu, is not present.
0: Kanuka prati padarthamunandu kudanu ee dharmi bhuta jnanam aneetundi yokka anuswarupamu cheritam chetane idi ganaswarupakanga roopanni dharistu vastundali.
1: Because in all basic matter, since this dharmi bhuta jnana is present as an anusakti, that becomes bigger and material substance in larger measure.
0: Ee swarupamu dharma bhuta jnanamu.
1: This swarupa is the jnana which we have called the dharma bhuta jnana.
0: Ee dharmi bhuta jnanam aneetundi darini dharma bhuta jnanam kinda mana dehamga marchukunnam.
1: This subtle dharmi bhuta, through the process of becoming dharma bhuta, we have changed.
0: Kanuka mana dehamunandu ee dharmi bhutam aneetundi yokka anusakti సర్వత్రా వ్యాపించినటం చేత ఆత్మ స్వరూపమే మన యొక్క మానవత్వం అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించుకోవాలి.
1: since in our human body this subtle particle strength of Dharmi Bhuta is present everywhere, we should recognize that our human body derives its strength from the strength of
0: Padarthamulu enni marinappatikini indulo undinatuvanti yokka anusakti maradaniki veelledu.
1: Whatever changes may come to the external matter, but the interior strength called the anusakti cannot change.
0: Idi oka vendi tumbler.
1: This is a silver tumbler.
0: Idi dharma bhuta jnanam.
1: This can be described as dharma bhuta jnanam.
0: Idi karya swarupam.
1: This is the form of the result of
0: the world. Idi karanamu vendi.
1: The reason for this is silver.
0: Karanamu lekunda karyamu kavataniki veelu ledu.
1: Without a cause, there can be no effect.
0: Swarupa swabhavamulu karana karya sambandhamainatuvi.
1: Swarupa and swabhava have a relation which a cause and effect have between them.
0: Ee swarupamulu nivu enni vidhamuluga marchinappatikini indulo undinatuvanti venna oka vendini matramu marchadaniki veelu ledu.
1: Whatever changes you may bring about in the swarupa, in the form of this tumbler, you cannot change the nature of the silver, which is the base of this tumbler.
0: Adhe vidhamugane, ye padarthamaina teeskondi meeru. Ippudu idi oka padarthanga undi. Indulo kudanu anuswarupamainatuvanti yokka dharmi bhuta jnanam untundali.
1: In the same manner, you take any material, take this material which I am holding in my hand. In this is the anushakti, the dharmi bhuta jnana, which is present as the base.
0: Idi roopamunu manam marchinappatikini idi kaalchi bhasmam chesinappatikini indulo bhasmam anekunte anuswarupamai untuntadi.
1: Even if we change this form, even if we set fire to it and convert it into ashes, in that remnant
0: roopamunu marinave kaani ఈ ఆత్మతత్వం అనేటువంటి అనుస్తత్వము ఏనాటికి కూడా మారేటువంటిది కాదు.
1: ఓన్లీ ది ఫార్మ్ కెన్ చేంజ్ బట్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మీభూత ది ఆత్మ ఆస్పెక్ట్ కెన్ నెవర్.
0: కనుకనే దీనికి నిత్యము సత్యము అని పలుకుతూ వచ్చింది వేదం.
1: దట్ ఈస్ వై ది వేద హెస్ డిస్క్రైబ్ దిస్ యాజ్ పర్మనెంట్ అండ్ పర్మనెంట్ ట్రూత్.
0: ఈ దేశం అనేటువంటిది కూడాను అనేక విధములైనటువంటి యొక్క పదార్థములతో కూడి ఉంటుండాలి.
1: This body too is composed of
0: prati okkari dehamu kudanu aneka vidhamaina padarthamulato cheri untundadi.
1: The individual body of everyone consists of many different types of matter.
0: Enni padarthamulato cheri enni vidhamainatuvanti okka angamulato kudinappatikini deenni okka vidhamainatuvanti mattito chesinappatiko leka agnilo vesinappatiko ini bhasmanga roopondi aa bhasmulo kudanu anuswaroopani kalisthi untundadi.
1: Although the body consists of many types of different matter, when it is buried and mixed with
0: roopa namamulu marinade kaani anusattam aneetundi yokka dharmi bhuta jnanam aneetundi maraledu.
1: The name and the form will change, but the interior dharmi bhuta jnana, that will not change.
0: Kanukane prati manavuni endukudanu balyamu yavanamu vardhakyam aneetundi yokka రూపనామములు మారుతున్నది కానీ దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము ధర్మీభూత జ్ఞాన స్వరూపాన్ని ధరించి బ్రహ్మతత్వముతో సర్వుడు ఎందుకు ప్రకాశిస్తూనే ఉంటుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ ఎనీ ఇండివిజువల్ ది చైల్డ్హుడ్ ది యూత్ అండ్ ది ఓల్డ్ ఏజ్ ది నేమ్స్ అండ్ ది ఫార్మ్స్ ఆర్ చేంజింగ్ బట్ ది డివైన్ ఆస్పెక్ట్ ది ఆత్మ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ హిమ్.
0: ప్రేమ స్వరూపులారా పదార్థము ప్రధానము కాదు, ప్రతి పదార్థమును కూడాను పరార్థముగా మార్చుకునేటువంటి యథార్థాన్ని మనం గుర్తించడమే మానవత్వం యొక్క విశిష్టత విలక్షణం కూడా.
1: ప్రేమ స్వరూపస్ మెటీరియల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ టు బి ఏబుల్ టు చేంజ్ ది మెటీరియల్ ఇన్ టు ఎ స్పిరిచువల్ ఆస్పెక్ట్ దాట్ ఈస్ ది డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: బంగారు ఒక్కటిగా ఉండవచ్చు,
1: ది గోల్డ్ మే బి ది సేమ్ థింగ్,
0: నగలు అనేక రూపములు ధరిస్తూ ఉంటాది.
1: ది ఆర్నమెంట్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: నగల రూపనామములు వేరువేరుగా ఉండొచ్చును కానీ కరిగించినప్పుడు బంగారం ఒక్కటే కదా.
1: ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఆర్నమెంట్స్ మే బి డిఫరెంట్ బట్ వెన్ దే ఆర్ మెల్టెడ్ ది గోల్డ్ ఇస్ ది సేమ్.
0: అదే విధముగా మానవ స్వరూప స్వభావములు భిన్న భిన్నములుగా ఉండవచ్చును కానీ అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆత్మతత్వం అనేటువంటి బ్రహ్మత్వం ఒక్కటనేటువంటి సత్యం మనకు గోచరమవుతుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది ఫార్మ్స్ ఆఫ్ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్ మే బి వెరీ డిఫరెంట్ But when we understand the oneness, the Atma that is
0: అందరు కూడాను సమానులే.
1: All are equal.
0: మధ్య కాలము నందు మాత్రమే ఈ తారతమ్యము ఏర్పడుతున్నావు కాని పుట్టుక మరణము ఇద్దరికి కూడాను దేహాలకు కూడాను సమానమే.
1: It's only in the times in between that differences arise, but the birth and death is the same for all humans.
0: ఏ చక్రవర్తి మొదలు చండాలుని వరకు కూడాను పుట్టే సమయంలో ఇంత బట్టైనా పట్టుకుని రాడు.
1: From the king downwards to the poor paraya, no one will carry even a piece of cloth when he is born.
0: పోయే సమయం లోపల కించిత్తైన అడ్రస్ అయినా చెప్పిపోడు.
1: When he goes, he will not give even his address to a small extent.
0: ఈ రెండింటి యందు సర్వుని యొక్క తత్వము దేహము యొక్క సమానత్వమే ఈ రకంగా ఉంటున్నప్పుడు ఆత్మతత్వము సమానత్వం అని చెప్పడంలో ఏమాత్రము సందేహం ఉండదు.
1: In these two trivial matters, when the aspect of every human being is the same, in the matter of Atma, how can there be any doubt?
0: Yavariki yavaru?
1: Who is for whom?
0: Yentakalam ee sambandha bandhavyam?
1: How long will these relations
0: aithe unnanta varaku mana kartavya karmalanu nirvartinchadamu mana yokka manavattam yokka pradhana dharmam.
1: But so long as we remain here, to fulfill our duties and responsibilities is the nature of human
0: being. Okkokka vyaktiki ఒక్కొక్క కర్తవ్యమైనటువంటి నిర్ణయం చేసుకున్న తర్వాత ఆ కర్తవ్యం సక్రమంగా మనం పాటించాలి.
1: When each individual decides that so and so is his duty, he should perform that duty well.
0: ఇహమున సుఖీంప హేమతారక విద్య పరమున సుఖీంప బ్రహ్మ విద్య.
1: In order to live well and comfortably in this world, you have to have worldly education. In order to live well and comfortably in the spiritual world, you should have spiritual.
0: లోకములో సర్వము బ్రహ్మం నుండినే పుట్టుతున్నది కాని ప్రపంచమంతా కూడా బ్రహ్మం పైనే ఆధారపడి ఉండినప్పటికీ ఈ ప్రపంచం కూడాను బ్రహ్మముతోనే ఉండినప్పటికీ బ్రహ్మమును కించిత్తైనా కూడాను బాధించదు.
1: ట్రూలీ ఆల్దో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఒరిజినేటింగ్ ఇన్ బ్రహ్మన్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్ ఫ్రమ్ బ్రహ్మన్ వాట్ ఎవర్ ఎగ్జిస్ట్ హియర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అటాచ్డ్ ఆర్ ట్రబుల్ బ్రహ్మన్ వాట్ సో ఎవర్.
0: పాము నోటి ఎందే విషం ఉంటుండాలి.
1: There is poison in the mouth of a snake.
0: Aa dantamulu chetane aneka padarthamulu tinchundali.
1: With the same teeth, the snake is eating many things.
0: Kani tana vishamu tanu badinchutunnada?
1: But is the poison of the snake troubling the snake?
0: Penu tana yokka tokayande vishamunu dharinchi untundali.
1: The scorpion has poison in its tail.
0: Aithe tana yokka vishamu tanu badinchutunnada?
1: But is that poison giving any trouble?
0: అది విషముగాని దైవత్వమునందు ప్రకృతి తన యొక్క స్వరూపమైనప్పటికీ ఈ ప్రకృతి యొక్క బాధలు దైవత్వమునకు ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఉంటుంటాయి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్దో ది ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఎ ప్రొజెక్షన్ ఆఫ్ డివినిటీ గెట్ ఆల్ ది ట్రబుల్
0: విజయ వాసనలు కలిగి భ్రాంతితో నిండి ఈ సంబంధ బాంధవ్యములతో కట్టుబడినటువంటి యొక్క మానవునికే ఈ బాధలు కాని ఎట్టి సంబంధము లేక సర్వము తానే అనేటువంటి యొక్క ఏకత్వంతో ఉండేటువంటి యొక్క భగవంతునకు ఈ బాధలు ఎందుకు ఉంటాయి?
1: మ్యాన్ హూ ఇస్ ఇమర్స్డ్ ఇన్ మెటీరియల్ థాట్ అండ్ ది ఇల్యూజన్స్ ఆఫ్ ది వరల్డ్ ఆల్ ది ట్రబుల్స్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ టు ది మ్యాన్ బట్ ఫర్ డివినిటీ హూ ఇస్ నాట్ ఇన్ ఎనీ వే
0: కూడా గది చుట్టూ 100 అద్దములు పెట్టుకుంటే 100 అద్దములు ఎందుకు కూడాను మన ప్రతిబింబమే కనిపిస్తుంటాయి.
1: When we have 100 mirrors around us in our room, in all the 100 mirrors we see our own reflection.
0: ఈ 100 ప్రతిబింబములను కూడా చూచి నీవేమైనా భయభ్రాంతులకు గురి అవుతావా?
1: Looking at these 100 reflections, are you afraid? ఇదంతా
0: నాదేను అని ఆనందిస్తావు.
1: You will feel and happy that all the
0: అదే ఈ దేహముల అన్ని కూడాను భగవంతునికి తాను ధరించిన అద్దముల వంటివి.
1: In the same manner, to God, all these human bodies are simply...
0: ఈ దేహములు ఎందున్నటువంటి యొక్క ప్రతిబింబము తాను ఒక్కడే.
1: The reflection that is present in all these bodies is...
0: దీని వల్ల ఎట్టి మార్పును కూడాను ఉంటుండదు.
1: There will be no change of any kind at any time.
0: దేహాత్మ జీవాత్మ పరమాత్మ అని మూడు విభాగములు చేస్తూ వచ్చారు ఈ స్మృతులు.
1: The Shrutis have been dividing this into three types, Dehatma, Jeevatma and Paramatma.
0: ఈ మూడింటి యొక్క సంబంధం ఏమిటి?
1: What is the connection between these three?
0: సముద్రం ఉంటున్నది.
1: There is the ocean.
0: దీనిని కూటస్థుడు అని కూడా పిలుస్తూ వచ్చారు ఋషులు.
1: Rishis have also been calling this the Kutastha.
0: జలము నుండి అలలు బయలుదేరుతున్నాయి.
1: From water come waves.
0: ఈ అలల నుంచి నురుగు వస్తుండాలి.
1: from the waves comes foam.
0: అలలు వదలి నురుగు ఉండటం లేదు.
1: Without the waves, you do not have the foam.
0: జలమును వదలి అలలు ఉండటం లేదు.
1: Without water, you don't have
0: waves. ఈ మూడు ఒకదానికొకటి తనికి సంబంధమే.
1: The water, the waves, and the foam are.
0: అయితే నురుగును అలలు అని పిలువరు.
1: But we don't call the foam.
0: అలలను సముద్రము అని పిలవరు.
1: We don't call the waves the water of the ocean.
0: అదే విధముగానే ఈ దేహాత్మ అనేటువంటిది ఒక నురుగు వంటిది.
1: In the same manner, what we call dehatma is like the foam.
0: ఈ పాంచభౌతికమైనటువంటి యొక్క కాయము బుడగ వంటిది.
1: This body, which is made up of the five basic materials, is like a bubble.
0: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడచేది ఎరుక లేదు అన్నాడు వేమన.
1: This weak human body, which is made up of the five material elements, we do not know when it will drop.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనగున.
1: They have prescribed a limit of 100 years for
0: బాల్యమందు.
1: Believe this limit of 100 years. Maybe in your childhood, maybe in your youth.
0: ఊరను అడవిను ఉదక మధ్యమును.
1: Maybe in a village, maybe under water.
0: ఎక్కడ ఏ సమయములో ఏ ప్రదేశమునందు ఏ విధమైన స్థితిలో ఈ దేహం ఓడిపోతుందో ఇది నీటి బుడగ వంటివి.
1: When and where and under what circumstances will this body drop and disappear? No one can say.
0: కనుకనే దీనికి ఈ దేహమునందు కూడాను అనుస్వరూపాన్ని ధరించి ఉండటం చేతనే దీనికి దేహాత్మ అన్నారు. దేహమునందు కూడాను ఆత్మ ఉన్నది కనుకనే దేహాత్మ అని పిలుస్తూ వచ్చారు.
1: While in this deha, the body, there is also the dharmibhuta, the anuswarupa, it has been called the dehatma.
0: జీవాత్మ అనగా ఇది కేవలము ఒక కార్యస్వరూపాన్ని ధరించినటువంటి చైతన్యం కనుక ఈ చైతన్య తత్వము కార్యములకు ఒక ప్రధానమైనటువంటి స్వరూపం.
1: What we call jivatma, since it is also the divine strength which has taken a form for the purpose of action, this is called jivatma.
0: సర్వ చైతన్యములు కూడాను సమస్త పదార్థములు కూడాను కదిలింప చేస్తుంది కాని ఆత్మతత్వము దగ్గరికి వచ్చేటప్పటికే అణగి మరిగి ఉంటుంటుంది.
1: దిస్ పర్టికులర్ డివైన్ ఫోర్స్ ఈజ్ కేపబుల్ ఆఫ్ మూవింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఆత్మ ఇట్ కెనాట్ హ్యావ్ ఎనీ సచ్ ఇన్ఫ్లుయెన్స్.
0: ఈ ఆత్మ చైతన్యములకు విషయము కాదు.
1: దిస్ ఆత్మ ఈజ్ నాట్ సంథింగ్
0: ప్రతి యొక్క చైతన్యం కనుక ఈ చైతన్య తత్వము కార్యములకు ఒక ప్రధానమైనటువంటి స్వరూపం.
1: What we call jivatma, since it is also

0: This Atma is not something which is subservient to the divine spirit.
1: అయితే చైతన్యమునందు కూడాను ఈ ఆత్మ అనేటువంటి ఈ అనుస్వరూపము ధరించి ఉంటుండాలి.
0: But Atma is contained in this Jivatma as well in the form of an anuswarupa.
1: ఈ ధర్మీభూత జ్ఞానం అనేటువంటిది వ్యాపించి ఉంటుండాలి.
0: This ధర్మీభూత జ్ఞాన is present in this.
1: కనుకనే అక్కడ కూడాను జీవ ఆత్మ అని కూడా ఆత్మను అక్కడ కూడాను చేర్చుకున్నారు.
0: That is why not calling it simply jiva, we are calling it jivatma. Atma is present there as well.
1: Inka paramatma,
0: the third stage, paramatma.
1: Ikka meeru chinna vishayanga meeru yochinchukondi.
0: Here you should give a little thought to
1: ekamu jivudu paramu ee moodu kudano bhinnanga manaku roopandutunnayi.
0: Here we have three distinctive names, deha, jiva and
1: paramu. Jiva atma prayam.
0: You write jiva atma,
1: deha atma,
0: deha atma,
1: para atma,
0: param atma,
1: jiva deha param. మూడు వేరు వేరుగా ఉన్నాయి. ఆత్మ ఆత్మ ఆత్మ ఒక్కటిగానే ఉంటుండాలి.
0: ఆన్ ద లెఫ్ట్ సైడ్ దేర్ ఇస్ డిస్టింక్టివ్ త్రీ డిఫరెంట్ థింగ్స్, దేహ జీవ పరమ. ఆన్ ద రైట్ సైడ్ ఇట్ ఇస్ కామన్, ఆత్మ ఆత్మ.
1: ప్రేమ స్వరూపులారా, ఇంతవరకు మీకు పోనక్కర్లేదు. చిన్న చిన్న విషయాల లోపల కూడాను మనం విచారణ చేస్తే దీర్ఘంగా సత్యమనేటువంటిది మనకు సులభంగా అర్థమవుతూ వస్తుంది.
0: You do not have to go very deep. If only you can give some thought to what is truth, truth will become easily
1: understood. Anika mandi naa daggariki vastuntaru, Swami, I want peace antuntaru.
0: Many people come to me and say, Swami, I want peace.
1: Naaku kavali shanti antuntaru. Naaku kavali shanti.
0: Naaku kavali shanti. I want peace.
1: Ikkada enni padamulu?
0: How many words are there?
1: I want peace.
0: There are three words. I want peace.
1: I want peace. మూడు పదములు ఉంటున్నాయి.
0: There are three words. I want peace.
1: చక్కగా విచారణ చేసుకుంటే I ego.
0: If you give good thought to this, I is ego.
1: తీసేసేయి.
0: Remove it.
1: Want bigger. దాన్ని తీసేసేయి.
0: Want signifies desire.
1: ఇది లేని తీసే ఉంటుంది.
0: What remains is peace.
1: Meeku ego, figure, ee rendu pakkane pettukoni peace, peace, peace ante peace ante avutundi adi. Peace kaadu.
0: Having ego and desire alongside your peace, if you want peace, how can you get peace?
1: Kanuka మనము సులభంగా కూడాను ఆధ్యాత్మిక విషయంలో మనము సరి అయినటువంటి రీతిగా మనం లోతులకు దిగి ఈ ఏకత్వం అనేటువంటి ఒక ఆత్మతత్వంతో అద్వైత భావంతో మనం విచారణ చేస్తే ఎంత సులభమైనటువంటిదో, ఎంత సున్నితమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత మధురమైనటువంటిదో సులభంగా అర్థమవుతుంది.
0: ఇఫ్ ఓన్లీ యూ కెన్ గో ఇన్ డెప్త్ in a simple manner to understand the meaning of spirituality with the view that atma
1: is ee prapanchamulo kudiginatvanti yokka pravrutti bhavamulo kaliginatvanti manavulaku ee nivrutti tattvamulo arthamu kaadu.
0: But for man who is totally immersed in material and worldly affairs,
1: deeniki okka chinna udaharanam.
0: There is one simple example for this.
1: Palamuloni madura ratam taruvu taanu eruguna.
0: The sweet juice that is contained in the fruit, does the tree know anything about it?
1: పూలోని పరిమళము తీగలు అనుభవించునా?
0: The fragrance that is contained in a flower, will the twig on which the flower
1: కాయలోని మధుర రసము గ్రంథము అనుభవించునా? చెట్టు నిండుకు కాయలు కాస్తున్నాయి.
0: There are fruits all round the tree.
1: కానీ ఆ ఫలము యొక్క మధుర రసము చెట్టుకు ఏమాత్రము తెలియదు.
0: But the sweet juice of the fruit is not known by the tree.
1: పుష్పములో ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి పరిమళము ఆ యొక్క తీగకు ఏమాత్రము తెలియదు.
0: The fragrance that is contained in the flower is not experienced by the tree.
1: అదే విధముగానే దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము ప్రతి మానవుని యందు కూడాను తనకు వెంట దంట ఇంట కంట ఉంటుండినప్పటికీ తన యొక్క మానవత్వంలో మనస్సు యొక్క తత్వానికి అర్థం

0: out of these.
1: In the same manner, while the divine aspect of Atma is present inside, with him and around him, man does not understand the fragrance of that aspect of Atma.
0: Kanuka manam Atma tattva nimittamai anya pradeshamunaku ponakkaraledu. అన్యులను ఆశ్రయించనక్కరలేదు. అయితే ఈ యొక్క విషయాన్ని గుర్తించే నిమిత్తమై, తెలుసుకునే నిమిత్తమై తెలిసినటువంటి మహనీయుల దగ్గరికి వెళ్ళి కొంతవరకు నువ్వు తెలుసుకోవటానికి ప్రయత్నించి, తద్వారా నీకు నీవే సాధన తెలుసుకోవాలి, విచారణ చెయ్యాలి.
1: సో ఫర్ అండర్స్టాండింగ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ, వి డు నాట్ హావ్ టు గో ఎల్స్వేర్, వి డు నాట్ సీక్ ది అసిస్టెన్స్ ఆఫ్ అదర్ పీపుల్. But to some extent we should reach persons who know and who understand this.
0: Guru ayinappatikini taanu cheppagalade kaani cheyavalsinatundi neeve.
1: Even a guru can tell you what to do, but you have to do what has to be done.
0: Bidda ante talliki pranam.
1: A child is life to its mother.
0: Kaani biddaku maatalu nerpinchalante talli maatadi తర్వాత బిడ్డతో పలికించడానికి ప్రయత్నిస్తుందే కానీ తల్లి నోరు బిడ్డ నోట్లో పెట్టి పలకడానికి వీలు కాదు.
1: ఇఫ్ ది మదర్ వాంట్స్ టు టీచ్ ది చైల్డ్ టు టాక్, ది మదర్ విల్ ఫస్ట్ స్పీక్ అండ్ దెన్ మేక్ ది చైల్డ్ స్పీక్. బట్ ది మదర్స్ మౌత్ కెనాట్ బి పుట్ ఇన్ టు ది బేబీస్.
0: మన గ్రంథములు కూడాను, వేద శాస్త్ర పురాణ ఇతిహాసములు కూడాను, ఈ బ్రహ్మసూత్రములు కూడాను పవిత్రమైన విషయములను ప్రబోధిస్తూ వచ్చాయి. కానీ గ్రంథములు బోధించినంత మాత్రమున మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. అవడాన్ని ఆచరణలో పెట్టాలి.
1: అవర్ టెక్స్ట్ లైక్ ది వేదాస్ ది పురాణాస్ అండ్ ది బ్రహ్మసూత్రాస్ హావ్ బీన్ టీచింగ్ అస్ గ్రేట్ థింగ్స్, బట్ రీడింగ్ ది బుక్స్ ఇస్ నాట్ ది నెసెసరీ.
0: మొట్టమొదట మన ఇంద్రియముల యొక్క ఉద్రేకతను మనం చంపాలి.
1: ది ఫస్ట్ థింగ్ ఇస్ టు రిమూవ్ అండ్ డిస్ట్రాయ్ ది ఎక్సైట్మెంట్ ఆఫ్ అవర్ ఆర్గన్.
0: అనేక మంది ఇంద్రియ ఉద్రేకతను చంపే నిమిత్తమై కొంతవరకు ఆహారాన్ని కంట్రోల్ చేస్తుంటారు.
1: మెనీ పీపుల్ విత్ ఎవ్ టు కంట్రోల్ ది ఎక్సైట్మెంట్ ఆఫ్ దర్ సెన్స్.
0: ఇది కేవలం వెర్రితనం.
1: దే కంట్రోల్ దర్ ఫుడ్.
0: ఇది అజ్ఞానం యొక్క లక్షణం.
1: దిస్ ఇస్ ది సింప్టమ్ ఆఫ్ ఇగ్నరెన్స్.
0: ఇది కాదు ప్రధానం.
1: దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్.
0: సత్యాన్ని గుర్తించుకుంటే తమకు తామే నిలిచిపోతుంటాయి.
1: ఇఫ్ వి రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దర్ ఓన్ అకౌంట్ ది సెన్సెస్ విల్ కమ్ అండర్ కంట్రోల్.
0: పుట్టపైన మర్తించిన పాము మరణ ముందున,
1: if you take your stick and beat on the anthill, will the snake inside
0: anuvunu ta dandinchina vishaya bhogamul anuguna,
1: if you punish yourself your desire for material
0: atani tappunu maninanta atma gnanu taanaguna,
1: if you give up your hunger and thirst will
0: taanevaro teliyakunna tattva gnanam etukuturunu,
1: if he does not know who he is how can he understand spiritual aspect.
0: Motta motta taanevaro telchukotaniki prayatnam cheyakunda అన్య విషయముల పైన మనం సవాలు చేస్తుంటే ఇది కేవలము అజ్ఞానం కంటే అజ్ఞానం అని చెప్పవచ్చు.
1: వితౌట్ అటెంప్టింగ్ టు నో ఫస్ట్లీ హూ యు ఆర్, ఇఫ్ యు వాంట్ టు నో ఎవ్రీథింగ్ ఎల్స్ అదర్ దాన్ యువర్ సెల్ఫ్, దిస్ ఇస్ ది ప్రైమరీ స్టెప్ ఇన్ ఇగ్నోరెన్స్.
0: ప్రేమ స్వరూపులారా, మానవత్వము అజ్ఞాన శిబిరాంతకారంలో మునగటం చేత ఒక బిందుత్వంగా ఉంటుండాలి. నీకు బిందువు అనే ఉంటుండాలి.
1: ప్రేమ స్వరూప, సిన్స్ హ్యూమన్ నేచర్ ఈజ్ ఇమ్మర్స్డ్ in the drop of ignorance, it is like a drop of ignorance, it takes the form.
0: Tariyatta prema kudanu kevalamu swarthamai sankuchitamai kevalamu anupramananga untundadi.
1: His love too becomes selfish, becomes narrow and appears like a small child.
0: Taanu tanavaru tappa annilanu preminchetuvanti yokka idi tamalo emaatramu undadu.
1: There is no strength in one to look beyond himself and his people and love others.
0: Kani daivam yokka prema vishalamaina samudram vantidi.
1: But God's love is like a broad ocean.
0: Ee samudram daggariki velli anubinduvainatvanti yokka neeti binduvu samudraniki polchukotani kani samudranni artham chesukotani kani prayatninchadam em maatramaina sadhyamavutunda.
1: But to go near such a broad ocean, one being a drop of water, to be wanting to understand
0: ee prayatnamu kevalamu cheema samudramu lotunu vetakadaniki poyinattuga untundi.
1: This attempt to understand the ocean of divinity is like an ant going to swim.
0: Deeni valla neevu ye maatramu kodanu satyatvanni pondalevu.
1: Through this process you can never understand.
0: Aithe neevu samudramu yokka polikana pondalanukunte మరొక మార్గాన్ని అనుసరించు.
1: బట్ ఇఫ్ యు వాంట్ టు గెట్ ది షేప్ ఆఫ్ ది ఓషన్,
0: నీవు ఉన్నది బిందు స్వరూపమైనప్పటికీ ఆ బిందువును సముద్రంలో చేర్చు, బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి, రెండు సముద్రమైపోతాయి.
1: Although you are of the form of a small drop, make the drop merge into the ocean, then you will become the ocean.
0: బిందువును వేరుగా ఉంచుకొని సముద్రమును వేరుగా ఉంచుకొని సముద్రమును వర్ణించడానికి ప్రయత్నం చేస్తే బిందువుకు ఏమాత్రమూ సాధ్యం కాదు. భగవంతుని తెలుసుకోవటానికి ఎవరికి తరము కాదు.
1: ఇఫ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎ డ్రాప్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ది ఓషన్ యూ విల్ నెవర్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఓషన్ సో లాంగ్ ఎస్ యు ఆర్ డిఫరెంట్. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు అండర్స్టాండ్ గాడ్.
0: నీ యొక్క తత్వం భగవంతుని యందు ఐక్యంగా ఉంచు, అప్పుడు రెండు కూడా నువ్వు ఏకత్వం అయిపోతాయి.
1: మెర్జ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు గాడ్, దెన్ ది టూ విల్ బికమ్ వన్.
0: ఈ విధమైనటువంటి ఐక్యతకు తగినటువంటి ప్రయత్నము చేయటంలో మానవత్వం సార్థకమవుతుంది. కానీ నేను నేనే నీవు నీవే అనుకుంటుంటే ఇది ఏనాటికి కూడాను సమత్వం అనేటువంటిది కానీ ఆనందం అనేటువంటిది కానీ మనకు లభించటం కల్లా కల్లా కల్లా.
1: విత్ దిస్ ఐడియా ఆఫ్ వన్నెస్ యూ కెన్ అచీవ్ సంథింగ్, బట్ ఇఫ్ యూ ఫీల్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ సెపరేట్ అండ్ గాడ్ ఇస్ సెపరేట్, ఫర్ యూ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ విల్ నెవర్ హ్యాపన్.
0: అయితే ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి మరొక ఆత్మ కావాలా అని కొంతవరకు సందేహంగా ఉండవచ్చు.
1: బట్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ, ఈస్ దేర్ నెసెసిటీ ఫర్ అనదర్ ఆత్మ?
0: ఇది కూడా ఒక అజ్ఞానమే.
1: యూ మే గెట్ ఎ డౌట్ బట్ దట్ టూ ఇస్ ఇగ్నోరెన్స్.
0: దీపం ఎక్కడుందో చూడటానికి ఇంకొక దీపం తీసుకుపోవాలా?
1: టు ఫైండ్ అవుట్ వేర్ ఎ ల్యాంప్ ఇస్ హ్యావ్ యూ టు టేక్ అనదర్ ల్యాంప్.
0: దీపమే వెలుగుతుంటే దాన్ని చూడటానికి ఇంకొక దీపం ఎందుకు కావాలి?
1: When you are searching for a lamp, do you need another lamp to find that?
0: అదే విధముగానే ఆత్మతత్వము ప్రకాశంగా స్వప్రకాశమై వెలుగుతూ ఉంటుండాలి.
1: In the same manner, the aspect of Atma is self-luminous.
0: ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని చూడాలనుకుంటే ఒక టార్చ్ లైట్ పెట్రోనాస్ లైట్ అరికెన్ ల్యాంప్ తీసుకుని పోవటము ఇది ఎంత వెర్రితనం.
1: With a view to see the moon who is shining, taking an arikan lantern or a torch light for that purpose, how foolish is it?
0: చంద్రుని యొక్క వెలుతురు ఆధారంతోనే చంద్రుని చూడాలి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ ది బ్రైట్నెస్ ఆఫ్ ది మూన్ వీ షుడ్ బి ఏబుల్ టు సీ ది మూన్.
0: కనుక ప్రేమ స్వరూపుడు ప్రకాశిస్తూ ఉంటున్నాడు.
1: ది ఫార్మ్ ఆఫ్ ప్రేమ ఈజ్ షైనింగ్.
0: ఆ ప్రకాశం యొక్క ఆధారం చేతనే ఆ యొక్క ప్రకాశాన్ని ప్రేమ స్వరూపుణ్ణి పొందాలి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ ది బ్రైట్నెస్ ఆఫ్ దట్ ప్రేమ యూ షుడ్ బి ఏబుల్ టు సీ ది ప్రేమ.
0: వేరు మార్గమును మనం అనుసరిస్తున్నా ఈ యొక్క స్థానం కానీ ఈ యొక్క స్వరూపములు కానీ మనం అందుకొనలేము.
1: ఇఫ్ వీ ఫాలో అనదర్ పాత్ వీ కెన్ నెవర్ రీచ్ ఐదర్ దిస్ పొజిషన్ ఆర్ దిస్ ఫామ్.
0: కనుక ఆత్మ అనేటువంటిది అనుస్వరూపమై తాను సర్వ పదార్థములు ఎందుకు చేరటం చేత సర్వ పదార్థములు కూడాను ఆత్మకు స్వరూపంగా రూపొందుతూ వస్తున్నాయి.
1: సిన్స్ ఆత్మ ఈజ్ అనుస్వరూప అండ్ ఇన్ దట్ ఫామ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ మ్యాటర్ కంటైన్స్ ది ఫామ్ ఆఫ్.
0: కనుకనే వేదమునందు ఈశ్వర సర్వభూతానాం
1: దిస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ది వేద
0: గీతావాక్యం ఇదం సర్వం.
1: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది భూతాస్ అండ్ ఈశ్వర ఇస్ ఎన్వలపింగ్ ఆల్ ది భూతాస్.
0: సర్వత్రా కూడాను దైవత్వమే ఉంటుందనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నాం. కానీ ఇది గుర్తించుకొని వాక్యములతో చెప్పినంత మాత్రం ప్రయోజనము లేదు. గురువు చెప్పినటువంటి మంత్రమును ఉచ్చరించినంత మాత్రం ప్రయోజనం లేదు. దానిని అనుభవించడానికి ఆచరించడానికి తగిన కృషి చెయ్యాలి.
1: వీ హ్యావ్ రికగ్నైజ్డ్ ది ట్రూత్ ఆఫ్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ దిస్ డివినిటీ, బట్ మేర్ రికగ్నిషన్ ఆర్ అటరింగ్ ఇట్ ఇన్ వర్డ్స్ ఇస్ నాట్ సఫిషియెంట్. వాట్ ఎవర్ యూ హ్యావ్ రికగ్నైజ్డ్ యూ షుడ్ బి ఏబుల్ టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: తాదాత్మ భావాలను పొందిపోవాలి.
1: యూ షుడ్ అటైన్ ది స్టేట్ వేర్ యూ ఆర్.
0: ఏదో ఒక గురువు వచ్చి ఒక శిష్యునికి శివోహం శివోహం శివోహం శివోహం శివోహం అనేటువంటి యొక్క మంత్రాన్ని ఉపదేశించాడట.
1: ఏ గురు టాట్ ఏ డిసైపుల్ ది మంత్ర శివోహం శివోహం.
0: సరే అతను ఎప్పుడు చూసినా శివోహం శివోహం శివోహం శివోహం శివోహం అనుకుంటూ వచ్చాడు.
1: దిస్ డిసైపుల్ ఎట్ ఎవ్రీ టైమ్ హస్ బీన్ సేయింగ్ శివోహం శివోహం.
0: అతని దగ్గరికి ఒక మిత్రుడు వచ్చి ఏమిటయ్యా ఎప్పుడు చూసినా శివోహం శివోహం అంటున్నావు, దీని అర్థం ఏమిటి అని అడిగాడు.
1: A friend came to him and asked him, whenever I see you, you always say Shivoham Shivoham. What is the meaning of this?
0: Shivoham Shivoham ante nene shivudu nene shivudu nene shivudu ani cheppan cheppaleta.
1: Shivoham means I am Shiva, I am Shiva.
0: Sare cheppadu ee vishwasam dudanga undali kada.
1: So he said, but this faith must be firm in him.
0: Nene shivudu nene shivudu annapudu ఆ యోగి ఇంకొక వచ్చినటువంటి మిత్రుడు అన్నాడట, పార్వతీదేవి మీకు ఏం కావాలి అన్నాడట.
1: The friend who came asked the question, when you say you are Shiva, what is Parvati to you?
0: Aparadam, aparadam, aparadam, annadata.
1: He said, no, no, that is a fault. Please, I would not commit that mistake.
0: Nijanga tana shivudaithe, Parvati kuda nuthana ardhangi kavalante kani enduku dhairyanga cheppakundi.
1: Truly, if he is identical with Shiva, why should he not have...
0: Padamana matram uttarinchi, arthamana matram telupukuntu, danini... తాదాత్మ భావములో పొందకుండా ఉండినప్పుడు తాను శివత్వాన్ని అభ్యర్థించే ప్రయోజనం ఏమిటి?
1: హీ ఈజ్ అటరింగ్ ది వర్డ్, హీ నోస్ ది మీనింగ్.
0: ఈ విధంగానే కూడాను మన భారతీయులు కేవలము ఒక మూఢాచారంగా పోయి కొన్ని విధములైన ఆశాస్పదములకు ఆలవాలమైపోతున్నారు.
1: ఇన్ దిస్ మేనర్ సిటిజన్స్ ఆఫ్ భారత్ ఆర్ అడాప్టింగ్ సచ్ సమ్ మీనింగ్లెస్ రిచువల్స్ అండ్ ఆర్ లూజింగ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దోస్ రిచువల్స్.
0: కనుక మనము ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని మనం దృఢపరచుకోవాలి. విశ్వాసమే లేకపోతే మనం ఏమాత్రం కూడా ముందుకు పోలేము.
1: వీ షుడ్ దేర్ఫోర్ స్ట్రెంగ్తెన్ సచ్ ఫెయిత్. వితౌట్ ఫెయిత్ వీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ ఈవెన్ వన్ స్టెప్.
0: మన జన్మకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ బర్త్?
0: కర్మనే మూల కారణం.
1: వర్క్ ఈస్ ది మెయిన్ రీజన్.
0: కర్మకు మూల కారణం ఏమిటి? రాగద్వేషమే మూల కారణము.
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ యాక్షన్?
0: రాగద్వేషమునకు మూల కారణం ఏమిటి?
1: Your likes and dislikes, what is the reason?
0: పరిస్థితుల యొక్క ప్రభావం ఈ మూల కారణం.
1: The strength of the situation is responsible for your like and dislike.
0: ఈ ప్రభావమునకు మూల కారణం ఏమిటి?
1: And what is the main reason for
0: భ్రాంతి? ఏ మూల కారణము?
1: Your illusion is the
0: ఈ భ్రాంతికి మూలాధారం ఏమిటి?
1: What's the reason for your
0: ద్వైతమే?
1: The duality in your mind.
0: ద్వైతమునకు మూలాధారం ఏమిటి?
1: What's the reason for duality?
0: అజ్ఞానమే. అజ్ఞానము.
1: Ignorance is the reason for this dual behavior.
0: ఈ అజ్ఞానం చేతనే మనకు దుఃఖం ప్రాప్తిస్తుందండి. ఈ అజ్ఞానం చేతనే జన్మ మనకు లభిస్తుంటుందా?
1: అవుట్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్ కమ్స్ అవర్
0: సాఫ్ట్. ఈ అజ్ఞానం నిర్మూలన కావాలంటే జ్ఞానాదేవత కైవల్యం. మనము కొన్ని విధములైనటువంటి యొక్క జ్ఞానతత్వాన్ని మనం పొందాలి.
1: ఇఫ్ యూ వాంట్ డిస్ట్రాయ్ దిస్ ఇగ్నోరెన్స్ యూ షుడ్ బికమ్ వైజ్, యూ విల్ హ్యావ్ టు అక్వైర్ సమ్ విజ్డమ్.
0: ప్రేమ స్వరూపులారా, అమితంగా కాలం తీసుకుని మీకు ఎక్కువ గమనిస్తున్నాను. విన్న విషయాలు, మీరు తెలుసుకున్న విషయాలను కొన్నింటినైనా కూడాను మీరు ఆచరణయందు ఉంచి తద్వారా మీరు ఆదర్శప్రాయులై భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి సంస్కృతిని తిరిగి ప్రచార ప్రబోధములు చేసి ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధములు కలిపి తద్వారా భారతీయ సంస్కృతిని పునరుద్ధరింపచేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: బై టాకింగ్ టూ లాంగ్ ఐఎమ్ గివింగ్ యూ సమ్ ట్రబుల్. ఐ విల్ దేర్ఫోర్ కట్ షార్ట్ ది డిస్కోర్స్, హోపింగ్ దట్ వాట్ యూ హ్యావ్ లిసన్డ్ అండ్ వాట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టు సమ్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ యూ విల్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ యువర్ డైలీ లైఫ్ అండ్ బికమ్ ఐడియల్స్ అండ్ విల్ బి ఏబుల్ టు రిసోసియేట్ ది కల్చర్ అండ్ ది ట్రెడిషన్స్ ఆఫ్ భారత్ అండ్ దట్ యూ విల్ సీ దట్ దీస్ ఆర్ డన్ ఇన్ ప్రాక్టీస్. I will bring this discourse to a close.
0: దైవమునకు జన్మదినం అనేటువంటిది ఒక్కటి ప్రత్యేకంగా లేదు కనుక ఏనాడు మీ హృదయాల్లో పవిత్రమైన భావములు అభివృద్ధి పరుచుకుందరో, ఏ నిర్మలమైన ప్రేమను మీరు ప్రతిష్ఠ చేసుకుందరో ఆనాడే భగవంతుడు మీలో పుట్టిన దినంగా మీరు భావించుకొని ఆనాటి నుంచి కూడాను జన్మదినంగా మీరు చేసుకోవటానికి ప్రయత్నించండి.
1: Since there is no particular day which is a birthday for God, the day on which you will be able to establish firmly your faith in God, that day you should regard as the birthday of God.

0: ప్రేమస్వరూపులైన యువతి యువకులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ యంగ్ మెన్ అండ్ విమెన్,
0: భావి ప్రపంచ పౌరులారా,
1: ది సిటిజన్స్ ఆఫ్ ది ఫ్యూచర్ వరల్డ్,
0: పునర్విత్తం ధనము పోయినను మనం దానిని సంపాదించుకునవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యూ లూజ్ మనీ యూ కెన్ ఎర్న్ ఇట్ బ్యాక్.
0: పునర్మిత్రం, మిత్రుడు పోయినప్పటికీ మరొక మిత్రుడిని మనం సంపాదించుకోవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యూ లాస్ట్ ఎ ఫ్రెండ్ యూ కెన్ హ్యావ్ అనదర్.
0: పునర్భార్య, భార్య పోయినప్పటికీ మరొక వివాహం ఆడవచ్చు.
1: If the wife is gone and dead, you can marry again.
0: పునర్మహి, భూమిని కోల్పోతే తిరిగి మనము దానిని సంపాదించుకోవచ్చు.
1: If you lose land property, you can acquire it.
0: నా శరీరం, శరీరం పోతే తిరిగి మనం సంపాదించుకోలేము.
1: When once the body is gone, you cannot get it back.
0: అనంత జగత్తులో, అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నతుడు.
1: ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ ది హ్యూమన్ బీయింగ్ ఇస్ ద నోబ్లెస్ట్ అండ్ ఎగ్జాల్టెడ్ వన్.
0: మానవుడు ఉత్కృష్టమైనటువంటి వాడు.
1: మ్యాన్ ఈస్ నోబుల్,
0: సౌజన్య సౌశీల్యంతో కూడినటువంటి వాడు.
1: ఈస్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ నోబిలిటీ.
0: ఇట్టి మానవత్వాన్ని కోల్పోయినా ఇంకా తిరిగి మనకు లభ్యం కాదు.
1: If that humanness is gone, you cannot get it again.
0: Yuvati yuvakulara,
1: young men and women,
0: ee naadu yavat prapanchamu, ee prapancham yokka saubhagyamu, prapancham yokka unnati, ee naati yuvati yuvakulu yokka pravartanalapai aadharapadi unnadi.
1: The prosperity and the progress, welfare of the future rests on you.
0: యువతి యువకుల యొక్క ప్రవర్తన ఉత్తమమైనప్పుడే ఈ ప్రపంచం కూడాను ఉత్తమ ఆదర్శాన్ని అనుభవించగలదు.
1: యంగ్ మెన్ అండ్ విమెన్, వెన్ వన్స్ యూ మెయింటైన్ వెరీ హై కోడ్ ఆఫ్ ఎథిక్స్ అండ్ నోబిలిటీ, ద వరల్డ్ ఆల్సో విల్ మెయింటైన్ ద స్టాండర్డ్ క్యారెక్టర్. ద వరల్డ్ విల్ మెయింటైన్ ఇట్.
0: గడిచిపోయిన రాత్రి ఎంత మనం గడిబిడి చేసినప్పటికీ మనకు ప్రాప్తించదు.
1: ద బైగాన్ డే విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: అనంతమైన సాగరంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి యమునా నదిని మనం ఎంత పిలిచినను తిరిగి రాదు.
1: రివర్ యమున, వెన్ వన్స్ ఇట్ మర్జెస్ ఇన్ ది ఓషన్, కెన్ నాట్ కమ్ బ్యాక్.
0: మనము బాగుగా తిని నమిలి మృంగినటువంటి ఫలమును తిరిగి మనం వెనుకలకు తీసుకోలేము.
1: ద ఫ్రూట్ దట్ ఇస్ చూడ్ అండ్ ఈటన్ అండ్ స్వాలోడ్ కెనాట్ బి బ్రాట్ ఇన్ ఇట్స్ ఫామ్ బ్యాక్.
0: కానీ మానవుడు తన యొక్క రోజులను మోతులతో గడుపుకుంటున్నాడే కానీ ముందు ఏమి జరుగునో అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ జస్ట్ స్పెండింగ్ ద డేస్ బట్ ఈస్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ హిమ్ ఇన్ ఫ్యూచర్.
0: సూర్యుడు తన కిరణముల ద్వారా జలమును ఆవిరి గావించుకుని తాను ఏ విధంగా దానిని హరిస్తున్నాడో,
1: just as the sun rays transform water into the vapor,
0: అదే విధముగానే రాత్రి పగలు మానవుని యొక్క ఆయు ప్రమాణమును అంత్యము గావించుకున్నటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Likewise, man is not able to realize how his lifespan is diminishing day by day.
0: జీవితము ఒక పెద్ద గడియారం వంటిది.
1: Life is like a big clock.
0: Indulo samvatsaramulu nelalu dinamulu aneetunti moodu mundlu baaguga tirugutunnavi.
1: This big clock has got the pins of the years, the months and the days.
0: Pinnulu sakramanga tirugutunnavani manam aanandistunname kaani tirigi taralopalni ghana ghanamani gantalu mroyistu untunnadi.
1: We are happy that the hands of the clock are moving fast, but you don't know there rings the final bell.
0: Kaani ee gantala vishayanni manam gurtinchukolekapothunnam.
1: We don't know, we are not mindful aware of the hours pass by.
0: దినములే నిమిషముల యొక్క పిన్ను.
1: The days are the results of the movement of the hands of the minutes.
0: నెలలే గంటల యొక్క పిన్ను.
1: The hands of the months reflect of the hands of the day.
0: గంటలే మన యొక్క సంవత్సరం యొక్క పిన్ను.
1: Hours constitute an year.
0: కనుక మనము ఈ దినములు నెలలు గంటలు తిరుగుచున్నటువంటిది చూస్తున్నామే కాని దీనిలో తరిగిపోయేటువంటి ఆయు ప్రమాణాన్ని మనం గుర్తించడం లేదు.
1: We just pass through the days, months and hours, but we don't recognize how the lifespan is diminishing.
0: ఈ కాలము గడువకపురమే. కర్తవ్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: Before the time passes off, let us conduct ourselves in full realization of the responsibility.
0: మానవుడు ఈ జగత్తు నుండి అవతరించడానికి మూల కారణం ఏమిటి?
1: What is the main cause for the birth of mankind?
0: ఈ మానవుని యొక్క కర్తవ్య ధర్మం ఏమిటి?
1: What are the responsibilities of the human society?
0: ఇలాంటి కర్తవ్యాన్ని మనం గుర్తించి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
1: We have to recognize the truth and responsibilities and spend our life.
0: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వము పవిత్రాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not recognizing the sanctity and the divinity inherent in our lives.
0: జీవితములో కాలము చాలా ప్రధానమైనటువంటిది ప్రమాణమైనటువంటిది.
1: In this life, time is most important and highly valuable.
0: కానీ ఈ కాలమును ఈనాటి యువతి యువకులు అమితంగా వ్యర్థము గావిస్తున్నారు.
1: But this time is wasted by men and women more and more.
0: దీన్ని వ్యర్థము గావించగా సార్థకం గావించడానికి ఈ కాలమును సద్వినియోగం చేసుకోవాలి.
1: They should not waste time and they should make proper use of the time given.
0: కాలమును వ్యర్థము చేయటం చేతనే మన జీవితం కూడాను వ్యర్థమైపోతున్నది.
1: As you waste your time, you'll be wasting your life.
0: కనుక కాలమును సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి.
1: Therefore, we should make proper use of the time.
0: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు విలీనమై ఉంటున్నవి.
1: Man has got in him immanent two natures.
0: ఒకటి పశుత్వము.
1: One is animality.
0: రెండవది మానవత్వము.
1: Second, humanness.
0: కానీ ఈ మానవత్వము హర్షద్వర్గములైనటువంటి కామ క్రోధలో మోహమనోవాత్సల్యమైనటువంటి తత్వములతో లీనమై.
1: This humanness has got with it all the six weaknesses like anger, the lust and greed and so on and so forth.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క తనమును ధనమును మనము సద్వినియోగపరచుకునక.
1: We are not making use of the body and the wealth gifted by God.
0: ఈ మనసు యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా గుర్తించక.
1: We are not realizing the nature of the mind.
0: స్థితి గతి మతి సంపత్తిని కూడాను దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: Further, we are misusing, wasting our position, our destiny and our possession.
0: తద్వారా మానవత్వాన్ని తాను కోల్పోతున్నాడు.
1: By this, he is losing the very human nature quality.
0: దుర్వ్యసనములకు లోనై.
1: He subjects himself to
0: vice. దురభ్యాసములకు బాడై.
1: He cuts himself spoiled because of bad habits.
0: పతనమై పశువు వలె క్షీణించిపోతున్నాడు.
1: He ruins himself and comes down to the level animal.
0: ఇదియే మన యందున్నటువంటి పశుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఫలితం.
1: This is the result of the animal behavior in us.
0: అట్టు కాకుండా.
1: It should not be so.
0: మది స్థితి గతి సంపత్తిని సద్వినియోగపరచి.
1: On the other hand, we should make use of our mind, our position, the plight, destiny.
0: సదాచార సంపన్నుడై.
1: We should be one of good character.
0: సద్గుణములను పోషించుకొని.
1: We should develop virtues.
0: ధర్మ మార్గములను ప్రవేశించి.
1: Proceed along the righteous path.
0: తన జీవితమును మానవత్వంగా మార్చుకోవటమే కాకుండా మాధవత్వంగా కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: Should lead the life of a true human being and should even become divine.
0: ప్రపంచంలో ఉండినటువంటి సమస్త పదార్థములను కూడాను మనం సద్వినియోగం చేసుకోవాలి.
1: ఎవ్రీ మెటీరియల్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ బి ప్రాపర్లీ మేడ్ యూజ్ ఆఫ్.
0: ఒక కత్తి ఉన్నది.
1: హియర్ లైస్ ద పీస్ ఆఫ్ వుడ్.
0: ఈ కత్తితో కూరగాయలు తరుచుకుని తరువాత దానిని కూరగా వండుకుని మనం సుఖంగా భుజించవచ్చు.
1: హియర్ వీ హ్యావ్ ద నైఫ్, యూ కెన్ కట్ ద వెజిటబుల్స్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: అదే కత్తితో ఫలములను తరుగుకొని సుఖంగా భుజించి ఆనందాన్ని పొందవచ్చు.
1: With the same knife, you can cut even the fruit and eat and enjoy the sweetness.
0: కాని అదే కత్తితో ఎదుటివాని గొంతును కోసి మానవత్వాన్ని కోల్పోయి రాక్షసత్వంగా కూడా మనము నిరూపించవచ్చు.
1: విత్ ది సేమ్ నైఫ్ యూ కెన్ ఈవెన్ కట్ ద థ్రోట్ ఆఫ్ అనదర్ మ్యాన్ అండ్ యాక్ట్ లైక్ ఎ డెమన్.
0: దీనికి కత్తి కాదు కారణం.
1: ఫర్ దిస్ నైఫ్ ఈజ్ నాట్ ద కాజ్.
0: మానవుని యొక్క మతియే దీనికి గతి.
1: ఇట్ ఇస్ ది హ్యూమన్ మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ పొజిషన్.
0: మతిని బట్టి గతి, గతిని బట్టి స్థితి.
1: Basing on the mind is the destiny and the position.
0: ఈ స్థితిని బట్టి సంపత్తి.
1: Basing on the position, all his possession.
0: కాని ఈనాటి మానవుడు సంపత్తి నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు.
1: Man today is struggling for possessions, money.
0: కాని తన యొక్క స్థితిని తాను గుర్తించుకోవటం లేదు.
1: He is not recognizing his true position.
0: ఈ స్థితిని గుర్తించుకోవటంకి తన యొక్క గతి సరి అయిన రీతిగా మార్చుకోవాలి.
1: He has to transform his mind in order to reach proper destiny.
0: దీన్ని సరి అయిన రీతిగా మార్చుకోవటానికి మతి సరి అయినటువంటి స్థితిలో పెట్టుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు చేంజ్ హిస్ పొజిషన్ హీ షుడ్ కీప్ హిస్ మైండ్ ప్రాపర్.
0: దీనినే వేదాంతము యత్ భావం తద్ భవతి అన్నారు.
1: వేదాంతిక్ పార్లన్స్ ఇట్ ఇస్ స్టేటెడ్ యాజ్ ఇస్ ద మైండ్ సో ఇస్ ది పొజిషన్.
0: మన భావములు పురస్కరించుకుని మన యొక్క ప్రవర్తన కొనసాగుతూ వస్తుండాలి.
1: అవర్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్ అవర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్.
0: ఒక న్యూస్ పేపర్ ఉంటుండాలి.
1: Here is a newspaper.
0: ఆ న్యూస్ పేపర్ ను మనం చూసినప్పుడు ఏ విధమైనటువంటి యొక్క దుర్గంధం కానీ సుగంధం కానీ అందులో మనకు గోచరించదు.
1: As you go through the newspaper, you don't feel the smell, good or foul as the case may be.
0: కానీ ఆ న్యూస్ పేపర్ లోపల జాస్మిన్ ఫ్లవర్స్ పొట్టం కట్టినప్పుడు మల్లె పువ్వులు.
1: On the other hand, if the same newspaper is used to make a pack of jasmine flower,
0: ఆ యొక్క మల్లె పుష్పముల వల్ల ఈ న్యూస్ పేపర్ కూడాను మల్లె పుష్పముల వాసన పొందుతుంది.
1: Because of the association with the jasmine flowers, the newspaper also smells like that jasmine.
0: అదే న్యూస్ పేపర్
1: the same newspaper
0: మనము పకోడాలతో పొట్టం కట్టినప్పుడు
1: is used to pack the pakoda.
0: ఆ న్యూస్ పేపర్ కూడాను పకోడా వాసన వస్తుంది.
1: The newspaper also will smell like that of pakoda.
0: అదే పేపర్ లోపల మనము డ్రై ఫిష్ పొట్టం కట్టినప్పుడు ఆ డ్రై ఫిష్ వాసన ఆ పొట్టంలో చెందుతుంది.
1: If the same newspaper is used to pack dry fish, it smells like that.
0: కనుకని మన యొక్క హృదయం అనేటువంటిది పవిత్రమైనటువంటిది ఎట్టి దుర్గంధములు లేనటువంటి యొక్క న్యూస్ పేపర్ వంటిది.
1: Likewise, human heart is sacred without any foulness there.
0: ఇందులో ఏ విధమైనటువంటి యొక్క అభ్యాసమును ఏ విధమైనటువంటి యొక్క తలంపులను ఇందులో మనం ప్రవేశపెడుతుమో దాని యొక్క ప్రభావమే ఈ హృదయాన్ని పొందుతుంది.
1: Depending upon the thoughts and emotions that you carry in the heart, your character and the behavior depend on
0: that. కనుకనే వేదాంతం చెప్పింది.
1: So Vedanta says.
0: So, S-O-W, so.
1: So, S-O-W.
0: An action,
1: repay.
0: Tendency.
1: Repay trait or tendencies.
0: Tendency. A tendency, repay habit.
1: So, a tendency, reap a habit.
0: A habit, reap a character.
1: So, a habit and reap a character.
0: A character, reap a destiny.
1: So, a character and reap a destiny.
0: So, you are the maker of your destiny.
1: Know that you are the maker of your destiny.
0: Or you do, or undo it.
1: You can make or mar, you can do or undo it.
0: కనుకనే మన యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క భావములపైనే ఆధారపడి ఉంటుండాలి.
1: Therefore, good and bad depend on our thoughts.
0: మన యొక్క యాక్షన్ పైనే ఆధారపడి ఉంటుండాలి.
1: They depend on our actions.
0: కనుకనే మన యొక్క ప్రవర్తనలు చాలా ఉత్తమమైనటువంటివిగా ఉండాలి.
1: Therefore, our conduct behavior should be noble.
0: మానవత్వంలో ఎంతయో దివ్యత్వం ఇమిడి ఉంటుంది.
1: There is divinity in humanity.
0: ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మానవుల యొక్క ప్రవర్తనలపైనే ఆధారపడి ఉంటున్నది.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్ డిపెండ్ అపాన్ ద కాండక్ట్ బిహేవియర్ ఆఫ్ ద హ్యూమన్ సొసైటీ.
0: ఈనాడు జగత్తులో ఎందు చూచినప్పటికీ దుఃఖములు, భయములు, అశాంతి అనేక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములుగా మనం కనిపిస్తున్నది.
1: ఆల్ ఓవర్ ద వరల్డ్ యు ఫైండ్ మిజరీ, ఫియర్, రెస్ట్లెస్నెస్.
0: ఇట్టి పరిస్థితికి మూల కారణం ఏమిటి?
1: What is the main cause behind it?
0: ఏ దేశములో ఉత్తమ గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులుందరో ఆ దేశము నిరంతరము కూడాను పవిత్రంగానే ఉంటుంది.
1: That country with young men and women with perfect character will be noble and great.
0: ఈనాడు దేశం యొక్క పరిస్థితి ఈ దుస్థితికి రావడానికి మూల కారణమేమిటి?
1: వాట్ ఆర్ ద మెయిన్ కాజ్ ఫర్ ది ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ది కంట్రీ?
0: ప్రజలలో ఉత్తమ గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు లేకపోవటమే మూల కారణం.
1: Among people there are no good young men and women.
0: దేశమును రక్షించడానికి అస్త్రశస్త్రములు కాదు ప్రధానము.
1: Is not the weaponry that protects a country.
0: ఆటం బాంబులు కాదు ప్రధానము.
1: Not the atom bomb.
0: గుణశీలురైనటువంటి యొక్క స్త్రీ పురుషులు అత్యవసరము.
1: The country needs men and women of perfect character.
0: ప్రపంచం యొక్క మంచి చెడ్డలు యువతీ యువకులపైనే ఆధారపడి ఉంటున్నది.
1: The good and bad of this world depend upon the men and women.
0: కనుక ఈనాటి యువతీ యువకులు పవిత్రమైన భావముల చేత నిర్మలమైన చిత్తము చేత నిస్వార్థమైనటువంటి సేవలో ప్రవేశించి దేశమునకు ఆనందాన్ని అందించాలి.
1: Therefore, young men and women should have a sacred heart, pure mind, selfless service.
0: సత్సంగములో ప్రవేశించాలి.
1: They should join good company.
0: సత్సంగమనగా మంచి వారి యొక్క స్నేహం అనుకుంటారు. కాదు కాదు.
1: Good company you mean association with good people? No.
0: Sat అనగా దైవత్వమే.
1: Sat means divinity.
0: అది ఏ బీయింగ్.
1: That is being.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది.
1: That is permanent.
0: దానితో మన యొక్క సంఘాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: With the divinity you can develop your company association.
0: ఇందువల్ల చేదు పోగొట్టుకు తీపి అభివృద్ధి గావించడానికి ఇది ఒక పెద్ద ఆధారము.
1: This will help us to get rid of all this bitterness and grow in sweetness.
0: పాపములు కరుగుటకు శాపములు తరుగుటకు కూడాను ఈ యొక్క సత్సంగమే ఆధారము.
1: It is association with the divine, the sat, that will help you free from all the sins and the curses.
0: ఇట్టి పవిత్రమైనటువంటి సత్సంగం ఈనాడు ప్రపంచం కోల్పోయినది.
1: The world has lost such sacred good company today.
0: మానవత్వం అనేది మంటగలిపినది.
1: The human quality is totally gone, burned to flame.
0: పాప భీతి లేక పామరత్వము పట్టి.
1: Because of the ignorance of no fear of sin.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని పట్టి.
1: For the reason that they have no love of God. Among human society, the human values are totally gone. This is the cause for the world revolution today. What are the main cause behind this revolution world over? There is no fear of sin today.
0: దైవ ప్రీతిని కూడా కోల్పోయినారు.
1: They have no love for God either.
0: ఈ రెండు కోల్పోయిన తర్వాత శాంతి ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: When once these two are gone, how do you expect to be peaceful?
0: కనుక మొట్టమొదట పాప భీతి దైవ ప్రీతిని మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, first of all, we should have these two, fear of sin and love of God.
0: మనము సంఘమునందే పుట్టాము.
1: We are born in society.
0: సంఘమునందే పెరిగాము.
1: We grow in society.
0: సంఘం నుంచినే మనం కీర్తి ప్రతిష్టలను అందుకున్నాము.
1: We have earned all the reputation, name and fame in society.
0: సంఘం నుంచినే అనేక విద్యలను మనము నేర్చుకున్నాము.
1: We are educated in this society.
0: తెలివితేటలను పెంచుకున్నాము.
1: We have grown in intelligence.
0: మేధావులని కీర్తిని పొందాము.
1: We got the name that we are intelligent.
0: ఇవన్నీ ఎక్కడి నుంచి మనకు ప్రాప్తించింది?
1: Where from you got all these things?
0: సమాజం నుండి మనకు ప్రాప్తించింది.
1: You got them out of society alone.
0: కానీ ఇన్ని విధములైనటువంటి యొక్క ఉన్నత స్థితులను గతులను మతులను మనం ఈ సంస్థ నుంచి మనం పొందినాము.
1: We have got all these heights out of this society only.
0: ఇన్ని సమాజం నుంచి మనం అందుకున్నటువంటి యువతీ యువకులు ఏ ఒక్కరైనా కూడాను ఈ సమాజమునకు మనం ఏ విధంగా మనం ఉపయోగించాలి, దీని కృతజ్ఞత ఏ విధంగా తీర్చాలి అనేటువంటి ఒక దీంతో విచారణ చేస్తున్నారా?
1: Having got all these things, having risen to heights out of the society, young men and women here, have any one of you thought to express your gratitude to the society?
0: Inni pavitramainatundi okka sadgunamulu manam andukunnanduku samajamunaku memu ee seva chestunnamu.
1: Having been the recipient of all the good out of the society, how are you
0: ee vidhamainatundi pratibalanni manam samajamunaku andistunnamu?
1: How are you expressing your gratitude?
0: Ee vidhanga tamaku tamu prashna vesukunte ee maatramu kudanu jawabu raavatam ledu.
1: If you put a question to yourself, you don't get an answer.
0: Idi ee pedda dosham.
1: This is a big mistake.
0: ప్రతి మానవుడు కూడాను కృతజ్ఞత అనేటువంటిది ఉండాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ నెసెసరీ హ్యావ్
0: దేని నుండి మనం ఏ ఫలితాన్ని పొందినామో ఆ ఫలితం మనకు ప్రతిత్యముగా ఈ యొక్క కృతజ్ఞతను మనం చూపాలి.
1: హ్యావింగ్ బీన్ ద బెనిఫిషరీస్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్.
0: ఆ కృతజ్ఞత చూపే నిమిత్తమై సమాజంలో నిస్వార్థమైన సేవ చేయాలి.
1: యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ టు యువర్ గ్రాటిట్యూడ్ యూ షుడ్ రెండర్ సెల్ఫ్లెస్ సర్వీస్.
0: ఆ నిస్వార్థమైన సేవనే ఈ సమాజమునకు మనం అందించేటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యము, ఒక విధమైనటువంటి ఒక సేవ.
1: సెల్ఫ్లెస్ సర్వీస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
0: ఈ కారణమును పురస్కరించుకుని సమాజ సేవ అనేటువంటి దాన్ని ప్రారంభించాం.
1: బేసింగ్ ఆన్ దిస్ ద సోషల్ సర్వీస్ సర్వీస్ టు సొసైటీ ఈ స్టార్టెడ్.
0: కానీ ఈ సోషల్ సర్వీస్ అనేటువంటిది ఈనాడు ఎక్కడా మనకు కనిపించడం లేదు.
1: This social service is not seen even
0: ee service dwara kuda nu tirigi peru pichinne pondutunname kaani tama yokka ankitanni manu e maatramu anubhavinchatam ledu.
1: Even this service is rendered for personal gain of name and fame, not in a spirit of selflessness.
0: Sharira madhyam kalu dharma sadakam. Shariramu samajamulaku ankitam ga vichche nimittame yerpadinatundi.
1: Body is gifted to dedicate to the society.
0: Karanam,
1: the reason,
0: ఈ యొక్క మానవత్వము ఈ సమాజం నుండియే పోషింపబడుతున్నది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ సస్టైన్డ్ బై ద సొసైటీ.
0: ఈ యొక్క పోషింపబడేటువంటి ఈ దేహము లోపల సద్గుణముల చేత సమాజం యొక్క సరి అయిన సేవ చేయాలి.
1: హావింగ్ సస్టైన్డ్ అండ్ మెయింటైన్డ్ బై ద బాడీ
0: గుర్తించాలి.
1: వీ హావ్ టు రెండర్ సర్వీస్ టు ద సొసైటీ అండ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ఫ్యాక్ట్.
0: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ పదవులు ఎందుకు కాని అధికారములు ఎందుకు కాని వ్యాపారం నందు కాని రాజకీయం నందు కాని పాలకులు ఎందుకు కాని ఏమాత్రం కూడా సరి అయినటువంటి ఒక త్యాగం అనేటువంటి కనిపించడం లేదు.
1: టుడే అమంగ్ ద పీపుల్ ఇన్ హై పొజిషన్స్ అథారిటీ బిజినెస్ పొలిటికల్ అండ్ అదర్ వైజ్ దేర్ ఇస్ నో స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ అట్ ఆల్.
0: అన్ని రంగములు ఎందుకు కూడా ఈనాడు ఒక విధమైనటువంటి ఒక కఠినమైనటువంటి ఒక కలుషం ప్రారంభమైంది.
1: ఇన్ ఎవ్రీ హార్ట్ యు ఫైండ్ పొల్యూషన్ ద స్టోన్ హార్టెడ్ సో టఫ్ అండ్ రఫ్.
0: కనుక ఈ యొక్క మాలిన్యమును మనము తుడచడానికి తగిన కృషి చేయాలి.
1: సో వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు వైప్ అవుట్ దిస్ డర్ట్.
0: ప్రతి అధికారి ఎందు కాని ప్రతి మాతాపితరుల ఎందు కాని ప్రతి మేధాశక్తులు ఎందు కాని ఏ యొక్క విద్యావంతుని ఎందు కాని అధ్యాపకులు ఎందు కాని ఈ విధమైనటువంటి కాలుష్యము నిండిపోయినది.
1: దిస్ కైండ్ ఆఫ్ పొల్యూషన్ ఈస్ దేర్ అమంగ్ పీపుల్ ఇన్ అథారిటీ. Among parents, intellectuals, educated people and teachers as well.
0: Goppa goppa medhavulu mani garvinchutunnare kaani aa medhavulo undavalsinatundi vinay vidheetalu kanipinchatam ledu.
1: They pride themselves because of their intellect, but they have no trace of humility.
0: Goppa vidyavantudanni garvinchutunnare kaani aa vidyaku sambandhinatundi tyagam athanlo kanipinchatam ledu.
1: He prides himself because of very high education he acquired, but there's no sacrifice.
0: నేను గొప్ప అధికారిని గర్విస్తున్నాడే కాని అధికారికి సంబంధించినటువంటి ఆచరణలు ఏమాత్రమూ కనిపించడం లేదు.
1: ఈజ్ ఈగోయిస్టిక్ బికాస్ ఆఫ్ పొజిషన్ బట్ హిస్ బిహేవియర్ డస్ నాట్ రిఫ్లెక్ట్.
0: పాప భీతి దైవ ప్రీతి ఈ రెండు కూడా ఉండాలి.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్. వీ షుడ్ హావ్ ఫియర్ ఆఫ్ సిన్ అండ్ లవ్ ఆఫ్ గాడ్.
0: దైవాన్ని ప్రేమించినప్పుడు జగత్తునే ప్రేమింపబడుతున్న వాడవుతాడు.
1: అండ్ వన్స్ యూ లవ్ గాడ్ యూ విల్ బి లవింగ్ ద వరల్డ్ బై అండ్ లార్జ్.
0: ఎవరిని మనం దండించినప్పటికీ ఎవరు మనల్ని హింసించినప్పటికీ మనం దానిని స్వీకరించాలి.
1: ఎనీవన్ మే పనిష్ యూ హార్మ్ యూ బట్ యూ షుడ్ హ్యావ్ ఆల్ ద పేషెన్స్ అండ్ బేరెన్స్.
0: ఉదార చరితానాం
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ దట్ ఫర్ బేరెన్స్.
0: ప్రపంచమంతా కూడా ఒక కుటుంబంగా మారిపోవాలి.
1: అండ్ ద హోల్ వరల్డ్ షుడ్ బి వన్ ఫ్యామిలీ.
0: ప్రపంచమంతా ఒక గృహము.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ వన్ హోమ్.
0: ప్రతి మానవుడు కూడాను అందులో సోదరుడే.
1: Every human being here is a brother to another.
0: Brotherhood of man, fatherhood of God.
1: This is the spirit of brotherhood of man and fatherhood of God.
0: Anta tane aneetundi ekatvanni manam anubhavinchali.
1: We should experience the spirit of oneness.
0: Ee ekatvamnu gurtinchinappudu itarulu kudanu manam badhinchadaniki prayatninchamu.
1: When once there is the spirit of unity, no one will ever harm you.
0: Tana mettani nalukanu tana gatti pandu karustayi.
1: The soft tongue is hurt by the sharp teeth around.
0: Kani ee pandu nanukunu karchindi kadani nanukulku manu emaina shikshinistunnama.
1: For the simple reason that the tongue is hurt by the teeth, are you going to punish any here?
0: ఇవ్వటం లేదు.
1: నో, యూ డోంట్ పనిష్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: నాలుక నాదే, పండు నావి.
1: ద రీజన్ ఈస్ ద టంగ్ అండ్ ద టీత్ బిలాంగ్ టు మీ.
0: అందువల్ల అదే విధంగా ఇతరులు మనల్ని హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, బాధించినప్పటికీ మనం వారిని క్షమించడానికి ప్రయత్నించాలి.
1: లైక్ వైజ్ అదర్స్ మే హార్మ్ యూ, అక్యూజ్ యూ, యట్ యూ షుడ్ పార్డన్ దెమ్.
0: ఈ యువకుల యందు క్షమాగుణము అత్యవసరమైనటువంటిది.
1: Among young people, this spirit of forgiveness is very important.
0: ఈ వయసులో ఉడుకు రక్తం ప్రవహిస్తూ ఉంటుంది.
1: At this age, you will have hot blood.
0: ఎవరేమన్నను చాలా క్రోధం ఆవిర్భవిస్తుంది.
1: If anyone says anything, you will be full of fury and anger.
0: చాలా తప్పు.
1: It's a big mistake.
0: మానవునికి ఉండవలసినటువంటి గుణం కాదు ఇది.
1: It is not a human quality.
0: శాంతముగా సహనముతో దానిని సాధించడానికి ప్రయత్నించాలి.
1: With all the peace and patience, you should develop.
0: క్షమ సత్యము.
1: ఇట్ ఈస్ ఫర్బేరెన్స్ దట్ ఇస్ ట్రూ.
0: క్షమ ధర్మము.
1: ఫర్గివ్నెస్ ఇస్ ధర్మ.
0: క్షమ వేదము.
1: అండ్ దిస్ పేషెన్స్ ఇస్ వేద.
0: క్షమ అహింస.
1: అండ్ ఫర్బేరెన్స్ ఇస్ నాన్ వైలెన్స్.
0: క్షమ యజ్ఞం బౌ.
1: అండ్ దిస్ ఫర్బేరెన్స్ ఇస్ సేక్రెడ్
0: రిచువల్. క్షమ సంతోషము సర్వము.
1: ఇట్ కన్ఫర్స్ హ్యాపీనెస్ అండ్ ఎవ్రీథింగ్.
0: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
1: ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ కాస్మాస్.
0: ఈ క్షమను ప్రతి యువతి యువకులు కూడాను ఆచరణ లోపల సాధించడానికి ప్రయత్నించాలి.
1: ది స్పిరిట్ ఆఫ్ forgiveness should be cultivated in practice by everybody.
0: ittivatti sahana tattvanni aacharinchadame nijamaina dharmamu.
1: Cultivation of such forbearance is true dharma or sacred practice.
0: ittivanti dharma sambandhamainatundi oka margam nandu manavatvanni pravesh pettali.
1: We should tread along this path of righteousness and be a true human.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Manavatvamulo ఎంత పవిత్రమైనటువంటి గుణములు ఉన్నవి మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద సీక్రెట్ క్వాలిటీస్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అషద్వర్గములైనటువంటి కామక్రోధ లోభ మోహమానవత్సలములు ఇవన్నీ కూడా మృగ లక్షణములే.
1: ద యాంగర్, ద లస్ట్ అండ్ గ్రీడ్, ఆల్ ద వీక్నెసెస్ ఆర్ నాట్ ద హ్యూమన్ క్వాలిటీస్, దే ఆర్ అనిమల్ క్వాలిటీస్.
0: ఈ యొక్క మానవత్వం లోపల ఉండవలసినటువంటి లక్షణములు కాదు.
1: దే ఆర్ నాట్ ద క్వాలిటీస్ టు బి ప్రెజెంట్ ఇన్ మ్యాన్.
0: భయపెట్టేది మృగము, భయపడేది పశువు.
1: It is only the animal that makes everyone fear stricken and is afraid of in turn.
0: Neevu mrugam kaadu, pashuvu kaadu.
1: You are not animal, you are not a beast.
0: Neevu bhayapettakoodu, bhayapadakoodu.
1: You should never be afraid of anybody. You should be fearless.
0: Ee rendintiki atheetamainatundi manavudiga neevu pradarshinchali.
1: You should transcend these two and conduct yourself
0: as a true human being. Pradhanamainatundi gunamunu penchukovali.
1: You should develop these chief qualities.
0: Evvarini neevu bhayapettavaddu.
1: Never create fear in others.
0: ఎవరి దేనికి నీవు భయపడవద్దు.
1: Don't be afraid of anybody.
0: దేనికి భయపడాలి?
1: Why should you be afraid?
0: పాపమునకు భయపడాలి.
1: You should have fear when it's a matter of sin.
0: దైవమును ప్రేమించాలి.
1: Love God.
0: ప్రేమించవలసినటువంటి దైవమే తప్ప అన్యము కాదు.
1: There is only one whom you should love, God alone, none else.
0: ఈనాడు లోకములో తల్లి ప్రేమ ఉన్నది.
1: Today we have
0: తండ్రి ప్రేమ ఉన్నది.
1: Also Father.
0: సోదరుల ప్రేమ ఉన్నది.
1: Brothers.
0: మిత్రుల ప్రేమ ఉన్నది.
1: ఫ్రెండ్స్.
0: బంధువుల ప్రేమ ఉన్నది.
1: రిలేషన్స్.
0: ఈ ప్రేమ యందు అంతో ఇంతో కూడాను స్వార్థం అనేటువంటిది ఉంటుండాలి.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ లవ్, ద వరల్డ్లీ లవ్, క్యారీస్ విత్ ఇట్ సెల్ఫిష్నెస్.
0: కానీ ఎట్టి స్వార్థములైనటువంటి యొక్క ప్రేమ, దైవ ప్రేమ ఒక్కటే.
1: ద సెల్ఫ్లెస్ లవ్ ఈజ్ ఓన్లీ ద డివైన్ లవ్.
0: దైవము మీ నుండి దేనిని కోరడు.
1: గాడ్ డస్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ.
0: దైవం మీ నుండి ఏదీ ఆశించడు.
1: హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ.
0: తనకు కాదు పాదం మొదలుకొని తల వరకును నిస్వార్థమే, నిస్వార్థమే.
1: గాడ్ ఫ్రమ్ టాప్ టు టో ఇస్ సెల్ఫ్లెస్.
0: పూర్ణమైనటువంటి ప్రేమనే.
1: ఇట్స్ ఎ టోటల్ లవ్.
0: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని మాత్రమే ప్రేమిస్తూ రావాలి.
1: గాడ్ ఈజ్ లవ్ అండ్ యూ షుడ్ లవ్ హిమ్.
0: అది ఏ పాప భీతి పోయినప్పుడు దైవ ప్రీతి మనలో ప్రారంభమవుతుంది.
1: వెన్ వన్స్ యూ హావ్ గాట్ దిస్ ఫియర్ ఆఫ్ సిన్, యూ విల్ సర్టన్లీ లవ్ గాడ్.
0: అట్టి ప్రీతి గల మానవుణ్ణి సమాజము గౌరవిస్తుంది.
1: Such a man will be respected by this society.
0: కనుక ఈనాడు సమాజంలో మనం గౌరవాన్ని పొందవాలంటే,
1: in order to earn esteem in society,
0: దైవ ప్రేమనే మనం సాధించాలి.
1: It is the love for God that is to
0: దైవ ప్రేమను సాధించవాలంటే పాప భీతిని మనం పెంచుకోవాలి.
1: To cultivate love for God, you should have this fear of sin.
0: ఎట్టి పాపమునకూడను మనం ఏమాత్రము ప్రవేశించకూడదు.
1: We should never give any scope for sin.
0: పాపం అంటే ఏమిటి?
1: What is sin?
0: మన యొక్క భారతీయ సంస్కృతి యందు,
1: as per the culture of Bharat,
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
1: Service to others is a merit. Harming others,
0: help ever hurt never.
1: Help ever hurt never.
0: అయితే ఏది పాపం?
1: దెన్ వాట్ ఇస్ ద సిన్?
0: దేహమునే తానుగా భావించి,
1: ఐడెంటిఫైయింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్ విత్ ద బాడీ,
0: దేహము యొక్క సదుపాయాల నిమిత్తమై,
1: ఫర్ ది కంఫర్ట్స్ ఆఫ్ ద బాడీ,
0: దేహము యొక్క అనుకూల నిమిత్తమై,
1: ఫర్ ది కన్వీనియన్సెస్ ఆఫ్ ద బాడీ,
0: ఆ విధమైనటువంటి యొక్క స్వార్థం చేత మనం కొన్ని మార్గములను ప్రవేశిస్తున్నాము.
1: అవుట్ ఆఫ్ అటర్ సెల్ఫిష్నెస్ వి రిజార్ట్ టు సర్టన్ ప్రాక్టీసెస్.
0: పర ఉపకార అని మూడు పదములు.
1: హియర్ దర్ ఆర్ త్రీ వర్డ్స్, పర ఉపకార.
0: పర అనగా ఆత్మ.
1: పర మీన్స్ ఆత్మ.
0: ఉప మీన్స్ సమీపం.
1: ఉప మీన్స్ ప్రాక్సిమిటీ.
0: కరణం చేయటం.
1: కరణ ఇస్ ద మెరిట్ హార్మింగ్ అదర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: అయితే ఏది పాపం?
1: దెన్ వాట్ ఇస్ ద సిన్?
0: దేహమునే తానుగా భావించి,

0: ఆత్మకు సమీపంగా పోయేటువంటిదే పుణ్యము అన్నారు.
1: ఇట్ ఈస్ ద వర్చ్యూ ద ట్రూ మెరిట్ గోయింగ్ నియర్ క్లోజ్ టు ఆత్మ,
0: అనగా దైవత్వానికి సమీపంగా పోవటమే పుణ్యము అన్నారు.
1: మెరిట్ మీన్స్ ప్రాక్సిమిటీ టు ద డివినిటీ.
0: పరపీడనం అన్నారు.
1: దెన్ పరపీడనం,
0: పర అనగా పరమాత్మనే,
1: పర మీన్స్ గాడ్,
0: పీడనం అనగా పరమాత్మ తత్వాన్ని విస్మరించడమే పాపం అన్నారు.
1: ఫర్గెటింగ్ ద నేచర్ ఆఫ్ డివినిటీ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: కనుక నీ దివ్యత్వాన్ని మర్చిపోవటమే పాపమని, దివ్యత్వాన్ని స్మరించడమే విశ్వసించడమే పుణ్యమని దీని యొక్క అంతరార్థం.
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఈస్ టు బి అవేర్ ఆఫ్ ద డివినిటీ ఈస్ ద మెరిట్ టు ఫర్గెట్ ఇట్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడాను దైవత్వాన్ని మనము విశ్వసిస్తూ రావాలి.
1: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివినిటీ ఆఫ్ ఎవ్రీవన్.
0: అది ఏ దేశమునకు కానీ పాపమునకు కానీ అవకాశం ఉండదు.
1: దెన్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్రెడ్.
0: కానీ ఈనాటి యువతి యువకులు తమ యొక్క వయ ప్రభావం పురస్కరించుకుని,
1: యంగ్ మెన్ అండ్ విమెన్ బికాస్ ఆఫ్ ది ఏజ్
0: ఓపికను కోల్పోతున్నారు.
1: దే లూజ్ ఆల్ పేషెన్స్,
0: క్షమను తప్పిపోతున్నారు.
1: దే హావ్ నో సెన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్.
0: తద్వారానే ద్వేషము అసూయ అహంకారములు అభివృద్ధి అవుతున్నాయి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఫర్ జెలసీ, ఈగో అండ్ హేట్రెడ్.
0: ప్రేమ స్వరూపులైన యువతి యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్ ఎంబాడీమెంట్స్ ఆఫ్ లా,
0: ఈనాడు లోకములో ఏ వైద్యములకును నివారణ కానటువంటి ఒక రోగము అందరి యందు ఉంటున్నది.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ అన్ ఇన్క్యూరబుల్ డిసీజ్ ఇన్ ఎవ్రీవన్.
0: కొందరి యందు తక్కువగా ఉండవచ్చు, కొందరి యందు ఎక్కువగా ఉండవచ్చు.
1: ఇట్ మే బి లెస్ ఇన్ సమ్ అండ్ మోర్ ఇన్ అదర్స్.
0: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉంటుండొచ్చు, కానీ క్వాలిటీ ఒక్కటే.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది ఇంటెన్సిటీ ద క్వాంటిటీ బట్ ద క్వాలిటీ బీయింగ్.
0: ఆ రోగం ఏమిటి?
1: వాట్ ఈస్ ద డిసీజ్?
0: అది అహంకారము.
1: That incurable disease is the sense of ego.
0: ఈ అహంకారం అనేటువంటి రోగము ఏ వైద్యమునకు ఇది నివారణ కాదు.
1: The disease of ego cannot be cured by any school of medicine.
0: ఈనాడు ప్రపంచమంతా ఇక్కడను,
1: today in this world,
0: అనేక విధమైనటువంటి జబ్బులతో పీడింపబడేటువంటి ఒక రోగిగా కనిపిస్తూ ఉంటుండాలి.
1: Man looks fully afflicted with so many diseases.
0: అన్ని డిసీజుల కంటే కూడాను ఈ అహంకారము చాలా హీనమైనటువంటి రోగము.
1: Of all the diseases, ego is the worst of all.
0: ఈ యొక్క అహంకారం అనేటువంటిది అజ్ఞానం చేత ప్రారంభమయ్యేటువంటిది.
1: Ego is born out of ignorance.
0: ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలము మానవుని యొక్క అవివేకంతో ప్రారంభమయ్యేటువంటిది.
1: This ignorance is due to innocence.
0: కనుక ఈ అజ్ఞానం అనేటువంటిది పోవాలంటే అవిద్య పోవాలి.
1: In order to give up this ignorance, we should be aware of it.
0: ఇది ఎందుకు పోయినప్పుడే అహంకారం నిర్మూలమవుతుంది.
1: When once you get out of this ignorance, why do you pride yourself?
0: యువతి యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: దీనికి రెండు రకములైనటువంటి మార్గములు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ పార్ట్స్ హియర్.
0: అహంకారం నిర్మూలం గావించుకోవడానికి రెండు ప్రశ్నలు మనం వేసుకోవాలి.
1: టు కిల్ ఈగో, వీ హావ్ టు పుట్ అవర్ సెల్ఫ్స్ టూ క్వశ్చన్స్.
0: ప్రపంచమంతా కూడా ఎంతో పెద్ద గ్లోబ్ గా కనిపిస్తుంది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ వెరీ బిగ్ గ్లోబ్.
0: ఇంత పెద్ద ప్రపంచం లోపల,
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్,
0: ఇండియా ఎంత చిన్నదిగా ఉంటుండాలి.
1: ఇండియా, హౌ స్మాల్ ఇట్ ఈస్.
0: ఈ ఇండియా లోపల,
1: హియర్ ఇన్ ఇండియా,
0: ఆంధ్రప్రదేశ్ ఎంత చిన్నదిగా ఉంటుంది.
1: ఆంధ్రప్రదేశ్ ఇస్ స్టిల్ స్మాల్.
0: ఈ ఆంధ్రప్రదేశ్ లోపల,
1: ఇన్ ఆంధ్రప్రదేశ్,
0: అనంతపురం జిల్లా ఎంత చిన్నదిగా ఉంటుంది.
1: అనంతపురం డిస్ట్రిక్ట్ ఇస్ స్టిల్ స్మాల.
0: ఈ అనంతపురం జిల్లా లోపల,
1: ఇన్ దిస్ డిస్ట్రిక్ట్,
0: ప్రశాంతి నిలయం ఎంత చిన్నదిగా ఉంటుంది.
1: ప్రశాంతి నిలయం, హౌ స్మాల్.
0: ఈ ప్రశాంతి నిలయం లోపల,
1: ఇన్ ప్రశాంతి నిలయం,
0: నీవు ఎంతటి వాడవు.
1: వాట్ ఆర్ యూ ఆఫ్టర్ ఆల్? వాట్ ఆర్ యూ?
0: ఇంత అల్పమైనటువంటి మానవుడు అనంతమైనటువంటి ప్రపంచాన్ని చూసి అహంకార పట్టంలో ఇది పెద్ద అజ్ఞానమే కదా.
1: మ్యాన్ బీయింగ్ సో సింపుల్ అండ్ సో సటిల్ అండ్ లిటిల్, వై షుడ్ హీ బీ ఈగోయిస్టిక్?
0: మరొక మార్గంలో మనం ఆధ్యాత్మిక రంగంలో మనం ప్రవేశించినప్పుడు,
1: ఇఫ్ యూ థింక్ స్పిరిచువల్లీ,
0: ఈశావాస్యం విదం జగత్,
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్,
0: సర్వం కలువిదం బ్రహ్మ,
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్,
0: ఎక్కడ చూసినా కూడా నువ్వు దైవత్వమే.
1: యు ఫైండ్ డివినిటీ ఆల్ ఓవర్.
0: ఈశా వాస్యం, అందరి ఎందు నివసించేవాడు భగవంతుడే.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్
0: అనేటువంటి ఏకత్వ భావాన్ని మనం గుర్తించినప్పుడు,
1: వెన్ యు రికగ్నైజ్ దిస్ యూనిటీ ఆన్ డివినిటీ,
0: ఎవరిపైన నీవు గర్వపడటం?
1: ఫర్ హూ సేక్?
0: అందరి ఎందు ఉన్నటువంటి ఒకే దివ్యమైన శక్తి,
1: ద సేమ్ డివైన్ పవర్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: అనేక బల్బులంతా మనకు కనిపిస్తున్నాయి.
1: వి సీ సో మెనీ బల్బ్స్.
0: బల్బులు వేరువేరుగా ఉంటున్నాయి.
1: బల్బ్స్ ఆర్ డిఫరెంట్.
0: కానీ అన్నింటి ఎందు ఉన్న కరెంట్ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తిస్తే,
1: వెన్ వన్స్ యూ నో ద ట్రూత్, ద కరెంట్ ఈస్ సేమ్ ఇన్ ఆల్ ద బల్బ్.
0: ఈ డిఫరెన్స్ మనకి ఏమాత్రము ఉండదు.
1: యు ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద డిఫరెన్సెస్.
0: కనుక ఆధ్యాత్మిక మార్గంలో అంతా ఒక్కటే అని ఏకాత్మ భావాన్ని గుర్తించాలి.
1: ఇన్ స్పిరిచువల్ పాత్ యూ షుడ్ నో ద వన్నెస్ ఆర్ యూనిటీ.
0: వ్యావహారిక దృష్టిలోపల

0: ఇంత ప్రపంచము నేను ఒక అల్పుడను అని గుర్తించాలి.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్ యు షుడ్ నో దిస్ ఇస్ ద వాస్ట్ వరల్డ్ అండ్ టైనీ క్రియేచర్.
0: అయితే ఆధ్యాత్మిక తత్వంలో అనోరణీయాన్ మహతో మహీయాన్.
1: ఇన్ స్పిరిచువల్ పాత్ ఇట్ ఇస్ సెట్ స్మాలెస్ట్ టు ద స్మాల్ అండ్ ద
0: బిగ్. ఎలాంటి పరిస్థితులు సంభవించినప్పటికీ మన దివ్యత్వాన్ని మాత్రం ఏ మాత్రం కూడా మార్చుకోరాదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వి షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఇమ్మనెంట్ లేటెంట్ డివినిటీ.
0: ఎక్కువ సంపదలు వచ్చినా కానీ
1: ద ప్రాస్పెరిటీ మే కమ్.
0: ఏనుగు గుర్రములు ఎక్కిన గాని
1: యు మే బి రైడింగ్ ఆన్ ఎ హార్స్
0: పిచ్చోడిలో మెచ్చిన గాని
1: ద వరల్డ్ మే బ్లేమ్ యూ దట్ యు ఆర్ ఎ మ్యాడ్ క్యాప్.
0: అందరూ నిన్ను మెచ్చిన గాని
1: ఆల్ పీపుల్ మే ప్రైజ్ యూ.
0: మంచిని మరువకురా,
1: నెవర్ ఫర్గెట్ గుడ్.
0: దేవుని విడువకురా,
1: నెవర్ గివ్ అప్ గాడ్.
0: ఇవి రెండింటినీ మనం చక్కగా గుర్తులో పెట్టుకోవాలి.
1: రిమెంబర్ దీస్ టూ థింగ్స్ క్లియర్లీ ఫర్మ్లీ.
0: మంచిని మర్చకూడదు,
1: నెవర్ ఫర్గెట్ గుడ్.
0: దేవుణ్ణి విడవకూడదు,
1: నెవర్ గివ్ అప్ గాడ్.
0: ఎలాంటి పరిస్థితులు ప్రాప్తించినప్పటికీ
1: ఇట్ మే బి అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: దీనిని సరైనటువంటి యొక్క దీంతో దృఢ నిశ్చయంతో ఉండాలి.
1: యూ షుడ్ అప్ హోల్డ్ ఫర్మ్లీ.
0: అది ఈనాటి యువకుల లోపల కొంత అభివృద్ధి కావాలి.
1: దిస్ షుడ్ డెవలప్ అమంగ్ యంగ్ మెన్ అండ్ విమెన్ ఇన్ పర్టికులర్.
0: ఈ ప్రపంచమునకు సరి అయిన నాయకులు, సరి అయిన రక్షకులు, సరి అయిన పోషకులు ఈనాటి యువతి యువకులే.
1: ఫర్ దిస్ వరల్డ్ ద ప్రొటెక్టర్స్ అండ్ ద వన్ హూల్ అప్ హోల్డ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ యంగ్ మెన్ అండ్ విమెన్ అలోన్.
0: మీ ప్రవర్తనను పవిత్రమైన ప్రవర్తనగా మార్చుకోవాలి.
1: మేక్ యువర్ బిహేవియర్ సీక్రెట్.
0: దైవం యొక్క ప్రేమను మీరు అనుభవించాలి.
1: ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: అది హిందూ రాజా చెప్పాడు, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని. స్వామి చెప్పేటువంటి ప్రతి విక్రయం కూడాను ఈ యొక్క ఆదర్శములే.
1: That's what Indulal Shah mentioned. My life is my message. Whatever Swami says, they are ideals only.
0: ఆదర్శాన్ని మనం వదలకూడదు.
1: You should never give up ideals in life.
0: కానీ ఈనాటి ప్రపంచంలో
1: But in today's world,
0: ఆశలు పెంచుకుంటున్నాము.
1: We have many desires.
0: ఆదర్శాలు మర్చిపోతున్నాము.
1: We are forgetting ideals.
0: స్వార్థమును పెంచుకుంటున్నాము.
1: We are increasing developing our
0: selfishness. మర్చిపోతున్నాము.
1: And we are forgetting the spirituality.
0: దేహాభిమానాన్ని పెంచుకుంటున్నాము.
1: అటాచ్మెంట్ టు ద బాడీ.
0: దేశాభిమానాన్ని విస్మరిస్తున్నాము.
1: వి హావ్ ఫర్గాటెన్ ది సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం.
0: ఇంకా ఏ రీతిగా మనం జీవితాన్ని గడపవచ్చు?
1: హౌ కెన్ వి లీడ్ అవర్ లైవ్స్ దెన్.
0: దేశాన్ని మరవకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ కంట్రీ.
0: మర్చిదే దేహాన్నైనా మర్చు.
1: ఫర్గెటింగ్ దేశ ద కంట్రీ అమౌంటింగ్ ది ఫర్గెట్ యువర్ ఓన్ బాడీ.
0: మహర్షులు,
1: ఏన్షియంట్ సేజెస్,
0: ప్రాచీనపు మన పెద్దలు,
1: ఏన్షియంట్ ఎల్డర్స్
0: ఆదర్శమైనటువంటి జీవితాన్ని అందిస్తూ వచ్చారు.
1: ది లెడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: త్యాగానికి పట్టాభిషేకం చేశారు.
1: దే హావ్ కారోనేటెడ్ దిస్ సాక్రిఫైస్.
0: న్యాయానికి కంకణం తొడిగారు.
1: దే హావ్ డిటర్మిన్డ్ టు అప్హోల్డ్ జస్టిస్.
0: సత్యాన్ని స్వాగతం చేశారు.
1: దే హావ్ వెల్కమ్ ది ట్రూత్.
0: త్యాగాన్ని విశ్వసించారు.
1: అండ్ దే హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ సాక్రిఫైస్.
0: ఇది ఆనాటి పెద్దల యొక్క ఆచరణ.
1: దాట్ వాస్ ద ప్రాక్టీస్ అమంగ్ ఎల్డర్స్ దెన్.
0: అందువల్లనే ఆనాటి పెద్దలంతా కూడా ఏ విధమైన అశాంతికి కానీ కష్టములకు కానీ గురి కాలేదు.
1: దట్స్ వై ఎల్డర్స్ నెవర్ సఫర్డ్.
0: నిరంతరం శాంతి భద్రతతో జీవిస్తూ వచ్చారు.
1: దేర్ వాస్ పీస్ అండ్ సెక్యూరిటీ ఆల్ ది టైమ్.
0: ఈనాటి మానవులు క్షణక్షణములకు కూడా విచారం లేదు.
1: వేర్ ఆస్ ద ప్రెసెంట్ డే హ్యూమన్ సొసైటీ ఇస్ ఫుల్ ఆఫ్ మిజరీ అండ్ యాంగ్జైటీ. వై?
0: వారి యందు త్యాగము లేదు.
1: బికాజ్ దే హావ్ నో సాక్రిఫైస్.
0: ధర్మము లేదు.
1: దేర్ ఇస్ నో రైచియస్నెస్.
0: సత్యము లేదు.
1: దేర్ ఇస్ నో ట్రూత్.
0: ఈ రెండూ లేనప్పుడు శాంతి ఏ రీతిగా ప్రాప్తిస్తుంది?
1: వితౌట్ దీస్ థింగ్స్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి పీస్ఫుల్?
0: కనుకనే ఈనాటి యువతి యువకులంతా,
1: సో యంగ్ మెన్ అండ్ విమెన్ టుడే,
0: త్యాగానికి పట్టాభిషేకం కట్టాలి హృదయంలో.
1: దే షుడ్ కారనేట్ సాక్రిఫైస్ ఇన్ దేర్ హార్ట్స్.
0: న్యాయం అనేటువంటి కిరీటాన్ని ధరించాలి.
1: దే షుడ్ వేర్ ద క్రౌన్ ఆఫ్ జస్టిస్.
0: సత్యం అనేటువంటి యొక్క ఖడ్గమును పూనుకోవాలి.
1: దే షుడ్ బి రెడీ విత్ ద స్వోర్డ్ ఆఫ్ ట్రూత్.
0: ఇది మన సంరక్షణ కానీ దేశ సంరక్షణ కానీ ప్రధానమైనటువంటి ఆయుధములు.
1: దిస్ ఈస్ ద వెపన్రీ దట్ ప్రొటెక్ట్స్ యువర్ బాడీ అండ్ ద కంట్రీ బై అండ్ లార్జ్.
0: ఈనాడు ఇట్టి పరిస్థితులకు సరైనటువంటి ఆదర్శంగా లేకపోవడం చేతనే ప్రపంచమంతా కూడా కుళ్ళి కుమిలి కూలిపోతుండాలి.
1: బికాస్ ది అబ్సెన్స్ ఆఫ్ సచ్ ఐడియలిజం ఐడియల్స్ టుడే ద హోల్ వరల్డ్ ఇస్ పుట్ టు రూయిన్.
0: ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండినట్టు నటిస్తున్నాడే కానీ హృదయమంతా మాలిన్యంతోనే దుఃఖములతోనే కుమిలిపోతుండాలి.
1: ఎవ్రీవన్ ప్రిటెండ్స్ యాజ్ ఇట్ ఈస్ హ్యాపీ బట్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ మిజరీ అండ్ యాంగ్జైటీ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను లోపల ఉన్న ఆనందాన్ని బహిర్గతం గావించుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ఎక్స్ప్రెస్ ద లేటెంట్
0: హ్యాపీనెస్. మనం ద్వేషించరాదు.
1: వి షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
0: దైవాన్ని ప్రేమించాలి.
1: వి షుడ్ లవ్ గాడ్.
0: దైవాన్ని ప్రేమించినప్పుడు ఇతరులపైన ద్వేషం అనేది ఏనాటి రాదు.
1: ఇఫ్ యు హావ్ లవ్ ఫర్ గాడ్ యు విల్ నెవర్ హేట్ ఎనీబడీ.
0: కనుక
1: సో
0: యువతి యువకులు,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: ఏ విధమైనటువంటి జీవితాన్ని గడపాలని,
1: ద సార్ట్ ఆఫ్ లైఫ్ దే వాంట్ టు లీడ్,
0: వారి యొక్క జీవితం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటని,
1: దే షుడ్ నో ద పర్పస్ ఆఫ్ లైఫ్,
0: తాము గుర్తించడానికి పూనుకోవాలి.
1: దే షుడ్ డిటర్మిన్ టు నో దీస్ థింగ్స్.
0: హృదయంలో ఉండినటువంటి మాలిన్యాన్ని కడిగి వేయండి.
1: దే షుడ్ క్లియర్ క్లెన్స్ ది ఇన్నర్ పొల్యూషన్ ఇన్ ద హార్ట్.
0: అప్పుడే ఈ పాత్రలో ఏమైనా నింపుకోవచ్చు.
1: దెన్ యూ కెన్ ఫిల్ దిస్ టంబ్లర్ ఆఫ్ ద హార్ట్.
0: ఏమి లేని పాత్రనైనా ఏమైనా నింపుకోవచ్చు.
1: ఇఫ్ ది టంబ్లర్ ఇస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్ యూ వాంట్.
0: ఏమేమో నిండి ఉన్నా తలబుర్రది ఖాళీ అగునా.
1: And that head which is fully stuffed with all the dirt, can you fill it up with anything? Unless the head is empty, you can never fill it up with the spirituality.
0: కనుకనే మొట్టమొట్ట మన హెడ్ లో ఉన్నటువంటి యొక్క దుర్గుణములను దురాలోచనలు మనం దూరం చేయాలి.
1: So we should empty our head by removing, by giving up all the vices and wicked thinking.
0: నిర్మలమైన చిత్తమును,
1: pure heart,
0: నిస్వార్థమైన చేతిని మనం అనుభవించాలి.
1: అండ్ దెన్ సెల్ఫ్లెస్ సర్వీస్ యు షుడ్ ఎక్స్పీరియన్స్.
0: మనం ఎక్కడ ఉండినప్పటికీ ఒక సర్వీస్ సర్వీస్ సర్వీస్ సేవగా మనం భావించాలి.
1: యు మే బి ఎనీవేర్ టేక్ టు సర్వీస్.
0: దానిని హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
1: దట్స్ వాట్ భగవాన్ సెడ్ హ్యాండ్స్ ఇన్ సొసైటీ హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
0: అదే రియల్ రెస్ట్.
1: దట్ ఈస్ ద రియల్ రెస్ట్.
0: కనుక మనము ఏ సేవలో పాల్గొన్నప్పటికీ,
1: ఎనీ సర్వీస్ యూ మే డూ,
0: ఈ హృదయంలో కానీ తల లోపల కానీ ఏ విధమైనటువంటి విచారానికి అవకాశం అందించకూడదు.
1: యూ షుడ్ నెవర్ ఫిల్ యువర్ హార్ట్ ఆర్ ద మైండ్ విత్ దీస్ వరీస్ అండ్ ట్రివియాలిటీస్.
0: కనుక
1: సో
0: అచంచలమైనటువంటి బుద్ధిని
1: విత్ అన్వేవరింగ్ మైండ్,
0: నిశ్చలమైనటువంటి దృష్టిని
1: విత్ స్టడీ విజన్
0: ఈనాటి నుంచి మనం పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ఫ్రమ్ టుడే.
0: అప్పుడే దివ్యత్వమైనటువంటి ఈ ప్రపంచంలో దైవత్వంగా రూపొందుతుంది.
1: దెన్ ఓన్లీ ది డివినిటీ విల్ ఎక్స్ప్రెస్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: The knower of the Brahman becomes Brahman in turn.
0: నీవు దైవ భావమును పొందినప్పుడు నీవు దైవంగానే మారుతావు.
1: When once you entertain divine thoughts, you become divine.
0: నీవు కేవలం మృగ భావాన్ని అంత పెట్టుకోవటం వల్ల నీవు మృగంగానే మారిపోతావు.
1: With animal thoughts, you become animal. All the thoughts and the vices and wicked thinking and maneuvering today does not speak of any human nature.
0: అన్ని దేశముల వారికి కూడాను అందులో భారతదేశం వారికి మరింత బాగా అనుభవము.
1: People of all countries and people of Bharat in particular, they know this.
0: రామాయణమునందు మహా గొప్ప విద్యావంతుడు రావణాసురుడు.
1: ఇన్ ద సీక్రెట్ ఎపిక్ రామాయణ, రావణ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: అంతటి విద్యావంతుడే రాముడు కూడాను.
1: రామ ఈజ్ ఆల్సో ఎడ్యుకేటెడ్ హైలీ.
0: విద్యలు చదువుతున్నాం మనము.
1: టుడే వీ థింక్ ఆఫ్ దిస్ స్టడీ ఎడ్యుకేషన్.
0: కానీ ఇరువురు కూడా విద్యను అభ్యసిస్తూనే ఉన్నారు.
1: బోత్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: మంచివాడు చదువుతున్నాడు, చెడ్డవాడు చదువుతున్నాడు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ స్టడీ ఈక్వలే.
0: కానీ ఇక్కడ రెండు విధమైనటువంటి విషయాలు మనం విచారించాలి.
1: హియర్ వీ షుడ్ నో టు
0: ఆస్పెక్ట్స్. నేను గొప్పవాడు కావాలని కొంతమంది ఆశిస్తుంటారు.
1: సమ్ వాంట్ టు బికమ్ గ్రేట్.
0: నేను మంచివాడు కావాలని మరికొంతమంది వాదిస్తుంటారు.
1: సమ్ వాంట్ టు బికమ్ గుడ్.
0: ఈ మంచికి గొప్పకు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ గుడ్నెస్ అండ్ గ్రేట్నెస్?
0: మంచివానికి గొప్పవానికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద గుడ్ అండ్ ద
0: గ్రేట్. తల్లిదండ్రులు కూడాను మా కుమారుడు గొప్పవాడు కావాలి అనుకుంటారు.
1: ఆల్ పేరెంట్స్ వాంట్ దేర్ చిల్డ్రన్ టు బి గ్రేట్.
0: ఎంతో గొప్ప కావాలి.
1: ఇన్ వాట్ ఆస్పెక్ట్
0: వారికి తెలియదు.
1: దే డోంట్ నో.
0: ఏదో గొప్ప చదువు చదవాలి, గొప్ప ఉద్యోగం చేయాలి, గొప్ప ధనమును సంపాదించాలి, ఇది గొప్పతనం అని భావిస్తున్నారు.
1: పేరెంట్స్ కన్సిడర్ దట్ ఎడ్యుకేషన్ అండ్ ఆక్యుపైయింగ్ హై పొజిషన్స్ ఆర్ ద సింబల్స్ ఆఫ్ గ్రేట్నెస్.
0: కానీ మంచివాడు కావాలని ఆశించడంలో ఏది మంచిది?
1: ఇఫ్ యూ వాంట్ బి గుడ్, వాట్ ఈస్ దట్ రియలీ గుడ్?
0: కానీ ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో.
0: నారాయణుని యందు నరుణ్ణి దర్శించినటువంటి వాడు గొప్పవాడు.
1: ద వన్ హూ ఫైండ్స్ ది హ్యూమన్ నేచర్ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ ఇన్ ద డివినిటీ అండ్ వైస్ వర్సా ఇస్ ది నో బ్లెస్డ్.
0: నరుణ్ణి యందు నారాయణుని దర్శించినటువంటి వాడు మంచివాడు.
1: అండ్ ద వన్ హూ ఫీల్స్ సీస్ ద డివినిటీ ఇన్ మ్యాన్ ఈస్ గుడ్ మ్యాన్.
0: కనుక నేను నరుని యందు నారాయణుని దర్శించేస్తే అది మంచితనం.
1: సో ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ గుడ్నెస్ టు సీ గాడ్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: నారాయణ యందు కూడా నరుని దర్శించిన వాడు గొప్పవాడు అనుకోవచ్చు.
1: యు మే కన్సిడర్ గ్రేట్ ఇఫ్ హి సీస్ మ్యాన్ ఇన్ గాడ్.
0: మంచితనం లేకుండా గొప్పతనం ఉండి ప్రయోజనం లేదు.
1: వితౌట్ గుడ్నెస్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఎనీ గ్రేట్నెస్.
0: కాబట్టి మంచితనమే మనం సంపాదించాలి, కానీ గొప్పతనం మనకు అక్కర్లేదు.
1: సో యూ మస్ట్ బి గుడ్ ఫస్ట్, నథింగ్ టు డూ విత్ గ్రేట్నెస్.
0: ఈనాడు ఎంతమంది గొప్పవారంతా ఉన్నారు.
1: దేర్ ఆర్ మెనీ గ్రేట్ పీపుల్.
0: వారి వల్ల దేశంలో కలిగినటువంటి ఒక ఉపయోగం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ టు దిస్ కంట్రీ?
0: కనుకనే రావణుడు చదివాడు.
1: రావణ వాజ్ ఎడ్యుకేటెడ్.
0: రామును చదివాడు.
1: రామ ఆల్సో.
0: కానీ
1: బట్
0: ఇందులో మంచివాడు రాముడు, గొప్పవాడు రావణుడు.
1: రామ ఈస్ గుడ్, రావణ ఈస్ గ్రేట్.
0: గ్రేట్ అయితే ఏ విధంగా గ్రేట్?
1: ఇన్ వాట్
0: గొప్ప తపస్సు చేశాడు.
1: హి డిడ్ పెనెన్స్.
0: కానీ చదివిన చదువును తాను జీర్ణించుకోలేదు.
1: హి కుడ్ నాట్ డైజెస్ట్ అసిమిలేట్ ఆల్ ది నాలెడ్జ్ దట్ హి అక్వైర్డ్.
0: జీర్ణించుకోలేకపోవడం చేత
1: as he could not assimilate,
0: ajirna rogam athariki prarambhamayindi.
1: He suffered from indigestion.
0: Ee ajirna rogame ajnanamu.
1: This indigestion is ignorance.
0: Ee ajnanam nundi aarambhamainatuvante ee durgunamulu.
1: Because of the ignorance, the other vices follow.
0: Tana vanchananu taanu nirmoolam gaavinchukoleka,
1: he could not control his desire.
0: Vamshamine naashanam chesukunnadu.
1: He has ruined the entire clan.
0: Talampulanu taanu arikattukoleka,
1: he could not control his
0: tana tammulane champukunnadu.
1: He was responsible for the death of his brothers.
0: కోరికలను అదుపులో పెట్టుకుని లేక కొడుకులను కూడా చంపుకున్నాడు.
1: అండ్ హి వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్ ఆఫ్ హిస్ సన్.
0: రాగమును అదుపులో పెట్టుకోలేక రాజ్యాన్ని అంతా భస్మం చేసుకున్నాడు.
1: బికాజ్ హి కుడ్ నాట్ కంట్రోల్ రాగ ది అటాచ్మెంట్ హి లాస్ట్ రాజ్య ద కింగ్డమ్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ బిహైండ్ ఇట్?
0: కనుకనే ఈ చదువుకున్నటువంటి వాడైనప్పటికీ ఇతను దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు ఈ విధంగా ఉంటున్నాయి.
1: దో హీ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్ హి హాస్ ఇన్ హిమ్ ఆల్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్.
0: రాగములే లేకపోతే రాక్షసులే నశించి ఉండరు.
1: హ్యాడ్ దేర్ బీన్ నో అటాచ్మెంట్ ది వాంచనే
0: లేకుంటే వంశమునే నాశనం చేసుకుని ఉండడు.
1: హ్యాడ్ దేర్ బీన్ నో డిజైర్ అట్ ఆల్ ద క్లాన్ వుడ్ నాట్ హావ్ బీన్ లాస్ట్.
0: ఈ తలంపులే తనలో లేకుండా ఉంటుంటే తమ్ముళ్ళను కూడా చంపుకొని ఉండడు.
1: హ్యాడ్ దేర్ బీన్ నో థాట్స్ అట్ ఆల్ ద బ్రదర్స్ వుడ్ నాట్ హావ్ డైడ్.
0: ఈ కోరికని రావణంలో లేకపోతే కొడుకులను చంపుకొని ఉండడు.
1: Had there not been desires, the sons would not have died.
0: కనుకనే ఈ కోరికలు, రాగములు, తలంపులే మానవుని ఇంత రాక్షసునిగా రూపొందింపజేస్తుంది.
1: Therefore, man becomes a demon because of the desire, attachment and thought.
0: కనుక ఉండవలసింది ఒక కోరిక.
1: We should have only one desire.
0: అదే దైవ ప్రీతి.
1: That is love of God.
0: అదే పాప భీతి.
1: That is the fear of sin.
0: ఈ రెండింటిని మనం చక్కగా తీసుకుంటే ఎంతటి గొప్పవారైనా కూడా కావచ్చు.
1: With these two, you can become very great.
0: కానీ రాముడు సత్యానికి అంకితమైపోయాడు.
1: బట్ రామ డెడికేటెడ్
0: ధర్మానికి అంకితమైపోయాడు.
1: హి ఇస్ డెడికేటెడ్ టు ధర్మ.
0: సత్యం వద, ధర్మం చెర.
1: స్పీక్ ట్రూత్, ఫాలో ధర్మ.
0: సత్యాన్ని చెప్తూ వచ్చాడు.
1: హి స్టార్టెడ్ స్పీకింగ్.
0: ధర్మాన్ని అనుసరిస్తూ వచ్చాడు.
1: హి ఫాలోడ్ ధర్మ.
0: అందువల్లనే అతను గొప్పవాడై కాకుండా మంచివాడిగా అయ్యాడు.
1: దేర్ఫోర్ హి హస్ బికమ్ గుడ్.
0: ఎన్ని వేల సంవత్సరాలు జరిగినప్పటికీ ఇప్పటికి కూడాను రామ అంటే గౌరవాన్ని అందుకోగలుగుతున్నాడు.
1: థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ బై, yet Rama is respected today.
0: Manavuni endukudanu madhavatvanni chupinchadu Ramudu.
1: Rama has shown the divinity in a human being.
0: Daivam manusha rupena,
1: God comes in human form.
0: Adi manchitanam,
1: that is goodness.
0: Devudulo narunni chuttamu adi goppatanam kaadu.
1: To see man in God, nothing great about it.
0: Adi nee yokka vancha.
1: That is your desire.
0: నీ యొక్క ఇమాజినేషన్,
1: నీ యొక్క
0: రిఫ్లెక్షన్,
1: నీ
0: యొక్క రియాక్షన్,
1: నీ యొక్క
0: రీసౌండ్.
1: That's your reason.
0: నీవు మానవుడిగా ఉంటున్నావు, అతన్ని మానవుడిగా తెలుసుకున్నావు.
1: Because you are at the level of a human being,
0: దైవంలో మానవుడి ఉంటాము, నీ గొప్పతనం ఏమిటి?
1: What is greatness in seeing human in the divine?
0: కాదు కాదు, మానవుని ఎందుకు నువ్వు దైవాన్ని చూడాలి?
1: You should see God in man.
0: అది మంచితనం.
1: That is goodness.
0: కనుక మంచితనమునకు గొప్పతనమునకు ఉండినటువంటి ఒక వ్యత్యాసాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: We should know clearly the difference between goodness and greatness.
0: మనము మంచివారు కావాలి కానీ గొప్పవారు కానక్కర్లేదు.
1: We should be good and not great.
0: ఏమిటి గొప్పవారు?
1: What is that?
0: గొప్ప ధనం ఉండవచ్చును.
1: He has got a lot of wealth.
0: గొప్ప విద్య ఉండవచ్చును.
1: Maybe highly educated.
0: గొప్ప బలం ఉండవచ్చును.
1: Maybe strong physically.
0: కానీ గొప్ప సైన్యం ఉండవచ్చును.
1: గొప్ప
0: అధికారం ఉండవచ్చును.
1: Position.
0: కానీ ఇది ఎంతవరకు?
1: How long they last?
0: నీకు ఆ అధికారం ఉండినంత వరకు.
1: They last until you are in position.
0: ఎవరు కూడా ఇంటిలో వారు కూడా నిన్ను గౌరవించరు.
1: Later even house people, their residents.
0: ఎవరైనా ఒక ప్రైమ్ మినిస్టర్ గా ఉంటుండి.
1: One may be a prime minister.
0: ఆ పదవి ఉండినంత వరకును అనేక మంది అతని ఇంటి చుట్టూ తిరుగుతారు.
1: So long he is in position, people will go around his residence.
0: ఆ పదవి నుండి రిటైర్ అయిపోయిన తక్షణమే,
1: the moment he retires,
0: రిక్షా వాడు కూడా అమ్మ డబ్బు ఇచ్చేసేయండి అంటారు.
1: Even rickshaw fellow demands money.
0: గౌరవించడు.
1: No one will respect him.
0: ఇది ఆ గొప్పతనము.
1: Is this sign of greatness?
0: ఈ గొప్పతనం అనేటువంటిది నేడు ఉంటుంది, రేపు పోతుంది.
1: The greatness is this sort may be here today. కానీ
0: మంచితనం అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది.
1: But goodness is permanent.
0: అందువల్లనే
1: సో
0: మంచికి మనం జీవితాన్ని అంకితం చేయాలి.
1: వి షుడ్ డెడికేట్ అవర్ లైఫ్స్ టు బి గుడ్.
0: మంచితనం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ గుడ్నెస్?
0: ధర్మంగా ఉండటము.
1: టు బి రైట్.
0: న్యాయంగా జీవించటము.
1: ఫుల్ ఆఫ్ జస్టిస్.
0: కేవలం అందరినీ ప్రేమించటము.
1: టు లవ్ ఆల్.
0: దైవత్వాన్ని మనం విశ్వసించటము.
1: హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: దీనులను ప్రేమించటము.
1: లవ్ పీపుల్.
0: తిక్కులేని వారిని ఆదరించటము.
1: రెండర్
0: సర్వీస్ టు మంచితనం యొక్క
1: హోల్ ఆన్. దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ గుడ్నెస్.
0: కనుకనే ఈనాడు మంచి గుణములు, మంచి పవిత్రమైన చర్యలను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ all good feelings, good actions and sacred thoughts.
0: Yuvati yukulara,
1: young men and women,
0: ee naadu prarambhotsavam jarigindi kanukane,
1: today is inaugural session.
0: Ee naadu kevalam oka master plan maadri ee vidhanga undali, etta undali anukunte maatrame ee naadu vicharinchukundam.
1: We have only understood the master plan today this morning.
0: Munmundu
1: in future
0: meeru cheyavalsinatundi oka baadhyatalu, కర్తవ్యాలు కర్మలు ఆచరణలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి ముచ్చటించుకుందాం.
1: యూ షుడ్ డిస్కస్ ఇన్ ఫుల్ యువర్ యాక్షన్ ప్లాన్ ద ఫ్యూచర్ యాక్టివిటీస్.
0: అన్నింటికీ ప్రధానమైనటువంటిది
1: మోస్ట్ ఇంపార్టెంట్
0: ఆధ్యాత్మిక మార్గములో
1: ఇన్ స్పిరిచువల్ పాత్
0: నామస్మరణే.
1: యూ షుడ్ చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని యొక్క నామం చేతనే నామినికులను పొందవచ్చు.
1: బై సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యూ కెన్ ఎంజాయ్ గాడ్.
0: కనుక నామస్మరణను మనము ఆ విధంగా పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: ఆ నామస్మరణను ప్రేమతో పెంచాలి.
1: వీ షుడ్ డెవలప్ ఇట్ ఇన్ ఫుల్ ఫెయిత్ అండ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కో

0: ఈ ఐదు సద్గుణములు ఏ మానవుని యందు ప్రకాశించుచుండును, అట్టి మానవుని యొక్క సర్వస్వమును కూడాను భగవంతుడు వెంటనే జంటనే ఇంటనే ఉండి కాచుకుంటుంటాడు.
1: ద వన్ విత్ ఫెయిత్, ద కరేజ్, ద వాలర్, ఇంటెలిజెన్స్, ఎనర్జీ అండ్ ద చివల్రీ విల్ ఆల్వేస్ రిసీవ్ గాడ్స్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్.
0: ఏ రంగమునందైనను, ఏ కాలమునందైనను, ఏ ప్రదేశమునందైనను ఈ ఆరు గుణములు అత్యంత అవసరమైనటువంటి సద్గుణములు.
1: At any point of time, anywhere, any place, any field for that matter, these six virtues are very essential.
0: ఈ సద్గుణములు కలిగినటువంటి మానవునకు ఎట్టి విచారం కూడాను ఏనాటికను తన్ను వెంటాడదు.
1: Man with these six virtues will never get worried at any time.
0: ఈ సద్గుణములు చదువుల వల్ల లభ్యమయ్యేటువంటిది కాదు.
1: These noble qualities cannot be acquired through education.
0: లేక మరొక గురువును బోధించేటువంటి ఒక బోధనలు కాదు.
1: Nor could it be received from the teaching of the preceptor.
0: లేక ఏ తల్లిదండ్రులకు తమకు ఒక భాగంగా అందించేటువంటిది కాదు.
1: Nor could be handed over, passed on by the parents.
0: ఇది కేవలము ఆత్మవిశ్వాసం చేతనే లభ్యమయ్యేటువంటిది.
1: It's born out of the self confidence.
0: విశ్వాసం, సాహసం, ధైర్యం, మొట్టమొదటిది విశ్వాసం.
1: First of all is the faith.
0: మనం నిత్య జీవితంలో పోస్టల్ డిపార్ట్మెంట్ లో మనం నిత్యానుభవంలో మనకు గుర్తులకు వస్తుంటాయి.
1: In our daily life we know the postal department that come to our experience.
0: మనం ఒక లెటర్ రాసి ఒక కవర్ లో పెట్టి దానిపైన కరెక్ట్ అడ్రస్ అనగా విలాసం రాసి దానిపైన ఒక స్టాంప్ కనిపించినప్పుడు అది ప్రక్క బజారుకైనా వెళుతుంది, లేక ఇంకే ఢిల్లీకైనా, ఏ కలకత్తాకైనా, ఏ బాంబేకైనా కూడాను చేరుతుంది.
1: We post a letter with the address correctly written and the stamp also fixed there, it will certainly go either to the neighboring street or Delhi or Calcutta.
0: ఈ విలాసమునకు ఈ స్టాంప్ కు దూరము దగ్గర అనేటువంటి భేదములు లేవు.
1: The address written and the stamp fixed there are beyond the distance.
0: అదే విధముగానే భగవంతునకు దగ్గరే వారు దూరం వారు అనేటువంటి భేదము లేదు.
1: Likewise, God does not find indifference between those who are near and far off.
0: మన విశ్వాసము అనేటువంటి అడ్రస్ కరెక్ట్ గా రాయాలి.
1: We have to write down this address of faith correctly.
0: అనగా ఎట్టి విశ్వాసము? అచంచలమైన విశ్వాసము.
1: What kind of faith? Unwavering faith.
0: పరిపూర్ణమైన విశ్వాసము.
1: The total faith.
0: ఎట్టి సందేహములకు అవకాశం లేనటువంటి యొక్క విశ్వాసం.
1: The faith that doesn't give any scope for any doubt.
0: అట్టి విశ్వాసమును, విశ్వాసం అనేటువంటి అడ్రస్ ను కరెక్ట్ గా మనం రాయాలి.
1: We should write this address of faith very clearly.
0: Prema. హృదయపూర్వకమైనటువంటి ప్రేమ, సెల్ఫ్లెస్ ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ, అది ఏ స్టాంప్.
1: We should also fix the stamp of love. Wholehearted love, the selfless love.
0: స్వార్థంతో కూడినటువంటి ఒక స్టాంపు ఇక్కడ ఏమాత్రమూ పనికిరాదు.
1: If you fix the stamp of love full of selfishness, it is not valid.
0: నిస్వార్థమైనటువంటి ఈ యొక్క స్టాంపును మనం ప్రేమను అందించాలి.
1: You should just fix the stamp of love of selflessness.
0: దృఢ విశ్వాసము పూర్ణ ప్రేమతో కూడినటువంటి యొక్క ఈ స్టాంపు రెండింటి ద్వారా మీ ప్రార్థనలు భగవంతునికి డైరెక్ట్ గా అందిపోతుంటాయి.
1: Your prayer will certainly reach God if it has got the address of strong faith and the stamp of total love.
0: ఇలాంటి విశ్వాసం అనేటువంటిది ఈనాడు చాలా కరువు అయిపోయినది.
1: That kind of total faith, strong faith is scarce.
0: ఆత్మవిశ్వాసం అనేటువంటిది అత్యంత దూరం అయిపోయినది.
1: Faith in one's own self is far distant.
0: తనను తానే నమ్మలేని మానవుడు దైవాన్ని ఏ రీతిగా నమ్మగలడు?
1: ద వన్ హూ హాస్ నో ట్రస్ట్ ఇన్ హిస్ ఓన్ సెల్ఫ్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు బిలీవ్?
0: మూడు దినములు నమ్మకంగా బ్రతకలేనటువంటి మానవుడు దైవత్వాన్ని ఏ రీతిగా నమ్మగలడు?
1: ద వన్ హూ హాస్ నో ట్రస్ట్ ఇన్ హిస్ ఓన్ సెల్ఫ్ ఫర్ 3 డేస్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్?
0: ఇలాంటి నమ్మకహీనుడైనటువంటి ఒక మానవులకు దైవం ఏనాటికి పరిపూర్ణంగా అనుగ్రహించడు.
1: Faithless people can never experience the total divinity.
0: Kanuka prati manavunaku vishwasamu ati drudamainatundiga undali.
1: So every man should possess this strong faith.
0: Ee prapanchamulo manavuni yokka jeevithamulo anni rangamulu endukodanu vishwasamu atyavasaramainatundi.
1: In every walk of life, in every field of our activity, faith is essential.
0: Manam oka office ku velutunnam.
1: We attend our office.
0: ఆఫీసునకు వెళ్లి తిరిగి వెనుకకు రాగలము, మన ఇంటికి చేరగలము అనేటువంటి నమ్మకమే లేకపోతే ఇతను ఆఫీస్కే వెళ్ళలేదు.
1: We go to office in full faith that we would return safe, failing which we don't go at all.
0: ఏ పని చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఈ పని నేను పరిపూర్ణంగా చేయగలను అనేటువంటి విశ్వాసమే లేకపోతే ఆ పనిలో తాను ఏమాత్రమో ప్రవేశించడు, విజయాన్ని సాధించలేదు.
1: When we undertake a task or any project, unless we are confident that we would be able to accomplish it, we don't undertake it at all.
0: కనుక జీవితములో ప్రధానమైనటువంటిది విశ్వాసము.
1: So in life what is most important is faith.
0: ఈ విశ్వాసం చేతనే ప్రాచీన మహర్షులు అనేక విధములైనటువంటి విజయాలను సాధిస్తూ వచ్చారు.
1: Ancient sages, they were successful because of this faith.
0: వారు చేసే అన్ని పనులు యందు కూడాను విశ్వాసంతో ఈ యొక్క గాఢమైనటువంటి దీని కింద ఏర్పడుతూ వచ్చింది.
1: All tasks were undertaken by ancient sages in full faith.
0: ఆ విశ్వాసంతో సాధించలేని కార్యములు ఈ జగత్తులో ఏమాత్రం కూడా కానరావు.
1: In this world there's nothing you cannot achieve and accomplish without faith.
0: వారి విశ్వాసములే వేల సంవత్సరము జరిగినప్పటికీ ఈనాటికి ప్రజల యొక్క హృదయం లోపల వారి యొక్క నామములు శాశ్వతంగా నిలిచిపోయినాయి.
1: Because of their achievements done with full faith, though thousands of years passed, their names are imprinted in our hearts.
0: Kani kali prabhavam cheta ee naati manavuni yokka vishwasamu chana chanamunukunu maarpu chendutu untayi.
1: Because of the effect of the age of kali, our faith in man is just changing moment to moment.
0: Ippudu namminatuvanti vishayanni maru nimishamulo nammalekapothunnadu.
1: What we believe now will not be able to believe a moment after.
0: Ippudu yes antunnadu maru nimishame no antunnadu.
1: We say now yes, later no.
0: Kani no yes lu mana notiki gaani daivamku sarvam yes yes yes.
1: No and yes relate to our tongue, but to God yes and yes continuously.
0: Ee no yes anetundi nee notiki maatrame sambandhinchinatundi.
1: No and yes belong to your tongue.
0: కాని హృదయానికి సంబంధించినటువంటిది ఈ నిజమైనటువంటి యొక్క విశ్వాసము.
1: బట్ ద హార్ట్ హ్యాస్ గాట్ విత్ ఇట్ ద ఫుల్ ఫెయిత్.
0: మానవుడు జన్మించి అనేక లక్షల సంవత్సరములు అయిపోయినది.
1: మ్యాన్ హ్యాస్ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: కానీ ఇంతకాలం అయినప్పటికీ ఈనాటికి మానవుడు ఈ మానవతా గుణములు ఏమిటి అనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దో లాక్స్ ఆఫ్ ఇయర్స్ లాప్స్డ్, down this day man is not able to know the human values.
0: Inni samvatsaralu kurumam janminchinaamu manavuni yokka viluva emiti aneetvanti dani tanaku taanu prashninchukunte ee maatramu sariyina jawabu raavatam ledu.
1: We were born many long years past. What is our value now? That we don't have answer.
0: Ee vidhamainatundi manavattam lopala inki ee vidhanga teen saadhinchagaladu.
1: In this sort of human life, what is it you are going to achieve?
0: Enni grandhamulo chadutunnadu.
1: We go through several books.
0: Endari bodhanlo vintunnadu.
1: We listen to the teachings.
0: Enni vidhamulo prathrishyamulo chustunnadu.
1: We also see many scenes.
0: Enni kashtamulo nashtamulo dukkhamulo vicharamulo thanu anubhavistunnadu.
1: We pass through many difficulties, troubles, worries and anxiety.
0: Kaani inninti yandu okka chanamaina kudunu okka shashvatamainatundi vishwasanni thanu balaparchukolekapothunnadu.
1: In spite of all these varied experiences, we are not able to strengthen our faith.
0: Nijamuga vishwasame untunte vasudhaika kutumbam okkati gaane undeyatundi.
1: In fact, when there's strong faith, it will stand there as one, as a unity.
0: Ilanti paripurnamainatundi okka kutumbam okka vishwasanni balaparchukune nimittame వేదము కూడాను బోధిస్తూ వచ్చింది.
1: This is the teaching of Veda, that the whole universe belongs to one family.
0: Brat karomi anindi. Brat karomi, brat anagami, brahma tattvamu. Brahmamunaku bruh aneetvanti dhatuvu nunchi puttinatvantidi.
1: Brihat meant cosmic principle, the principle of Brahman.
0: కనుక దీనికి ఒక పరిమితము అనేటువంటిది లేదు.
1: ఇట్ హాస్ నో లిమిట్స్ వాట్స్ ఎవర్.
0: అపరిమితమైనటువంటి ఒక స్వరూపమే బ్రహ్మతత్వము.
1: ఇట్ ఈస్ లిమిట్లెస్.
0: కనుక మానవ కుటుంబం కూడాను అపరిమితమైనటువంటి ఒక స్వరూపమే.
1: ది హ్యూమన్ సొసైటీ, ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ.
0: కేవలం మానవులకు మాత్రమే సంబంధం కాకుండా పచ్చిపచ్చి మృగాదులకు కూడాను, తిమికీటకాదులకు కూడాను, వృక్షములకు కూడాను ఇది ఒక ఫ్యామిలీతో చేరినటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ యూనివర్సల్ ఫ్యామిలీ ఆఫ్ లైఫ్ comprises mankind, beasts, birds and insects.
0: And trees also.
1: And trees also. All these living creatures belong to one living family.
0: మానవత్వంలో ఒక వృక్షంగా రూపొందుతాడు మానవుడు.
1: Man molds himself like a tree.
0: క్రిమికీటకాదులుగా కూడాను రూపొందుతాడు మానవుడు.
1: We also find the traits of insects.
0: పశుపక్షి మృగాదులుగా కూడాను రూపొందుతాడు మానవుడు.
1: Man also shows the features of birds.
0: అన్ని జన్మముల యందు కూడా సమత్వమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను అనుభవిస్తుంటాడు.
1: He experiences the divinity of all sorts of living creatures.
0: అయితే మీకందరికీ తెలుసు.
1: You know this.
0: గణపతి అనేటువంటి వానికి ఇద్దరు తల్లులు ఉంటున్నారు.
1: You know, Ganapati has two mothers.
0: Gauri, Ganga.
1: One is Gauri, the other one is Ganga.
0: Kani prati manavuniki kudanu nalugu tallulu untunnaru.
1: But every man has four mothers.
0: Ganapati ki rendu tallule undinte matrame oka vichitranga manam bhavistunnamu.
1: We can't find it very peculiar to find Ganapati with two mothers.
0: Kani manavuniki nalugu nalugu tallulu untunnaru.
1: But every man has four mothers.
0: Motta modati talli truth, satyam.
1: First mother is the truth.
0: Rendava talli dharmam.
1: The second mother, righteousness.
0: Moodavadi prema.
1: Third mother, love.
0: Nalugavadi shanti.
1: Fourth mother, peace.
0: Ee naluguru tallulukunu sarainatvanti reetiga belagi sarain reetiga santrupti parichi taru jeevinchadaniki prayatninchali.
1: One should satisfy all these four mothers and lead the life.
0: Kani ee paripurnamaina పవిత్రమైన మధురమైన ఈ తల్లుల యొక్క సంబంధమును వదిలిపెట్టి మరి నలుగురు తల్లుల యొక్క దత్తుగా పోతున్నాడు ఈ మానవుడు.
1: Man has forgotten that he is the son of these four sacred, noble, nectarine mothers, but he feels that he is adopted by other four.
0: అడాప్ట్ తీసుకునేటువంటి మదర్స్ ఎవరు?
1: Who are those mothers that have adopted?
0: అన్యాయము,
1: injustice,
0: అక్రమము, అనాచారము, అసత్యము. ఈ తల్లులకు తాను దత్తుగా వెళ్లిపోతున్నాడు.
1: ఈజ్ అడాప్టెడ్ బై ద ఇంజస్టిస్,
0: అడాప్టెడ్ మదర్స్,
1: అడాప్టెడ్ మదర్స్ ఆర్ ద ఇంజస్టిస్, ద అన్ట్రూత్ ఆర్ ఫాల్స్హుడ్, ద అన్రైచియస్నెస్.
0: కనుకనే మానవుడు ఇన్ని విధములైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు.
1: దేర్ఫోర్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ ఆల్ దీస్ డిఫికల్టీస్.
0: పవిత్రమైనటువంటి ప్రేమతో, పవిత్రమైనటువంటి ధర్మముతో, పవిత్రమైనటువంటి ప్రేమతో సంబంధమును కల్పించుకుని బ్రతకవలసినటువంటి మానవుడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములైనటువంటి తల్లులకు దత్తుగా చేరటం చేతనే ఆ తల్లు యొక్క గుణము తనకు సహవాసంగా మారిపోయింది.
1: మ్యాన్ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ హిస్ లింక్ అండ్ అసోసియేషన్ విత్ ది సేక్రెడ్ లవ్ అండ్ రైచియస్నెస్. ఇన్స్టెడ్ హీస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ద అడాప్టెడ్ మదర్స్ ఆఫ్ అన్ రైచియస్నెస్, ఫాల్స్హుడ్ అండ్ ఇన్జస్టిస్.
0: పుట్టిన తల్లులను విసర్జించి కేవలము ఒక కృత్రిమైనటువంటి ప్రేమను చూచుకునేటువంటి ఈ తల్లులకు అడాప్ట్ గా మారటం చేతనే మానవత్వం కూడా ఒక దివ్యత్వమును రూపొందింపజేసుకుని ఒక అపవిత్రంలో తాను జీవితాన్ని గడుపుకుంటూ అశాంతిని పొందుతున్నాడు.
1: Yes, left the company of his physical mothers and is following adopted mothers. Therefore, he lost all the sanctity and the divinity.
0: కనుకనే రాములు ఆనాడు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి గరేసి అన్నాడు. నా కన్న తల్లి నా దేశము నాకు ప్రాణ సమానము అన్నాడు.
1: రామా సెడ్, మదర్ ల్యాండ్ ఇస్ మై లైఫ్.
0: ఈనాడు కన్న తల్లుల యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించుకునలేక కృత్రిమమైనటువంటి ప్రేమతల్లులను మాత్రమే విశ్వసించి మానవుని యొక్క జీవితమును చాలా వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: టుడే మ్యాన్ ఇస్ వేస్టింగ్ హిస్ లైఫ్ బికాస్ హీ హాస్ నో ఫెయిత్ ఇన్ హిస్ ఫిజికల్ మదర్ బట్ హీ ఫాలోస్ ద అడాప్టెడ్ మదర్.
0: కనుక మానవుడు ఈనాడు ఏ తల్లును ప్రేమించాలి? సత్యం అనే తల్లిని ప్రేమించాలి, ధర్మం అనే తల్లిని ప్రేమించాలి, శాంతం అనే తల్లిని ప్రేమించాలి, ప్రేమ అనేటువంటి తల్లిని ప్రేమించాలి.
2: సో మ్యాన్ షుడ్ లవ్ ద మదర్ ఆఫ్ ట్రూత్, ద మదర్ ఆఫ్ రైచియస్నెస్, ద మదర్ ఆఫ్ పీస్ అండ్ ద మదర్ ఆఫ్ లవ్.
0: ఎట్టి సందర్భం నందైనా కూడాను ఈ తల్లులకు ఏమాత్రం కూడాను కించిత్తైనా బాధ కలిగించకుండా చూసుకోవాలి.
2: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ షుడ్ నెవర్ మేక్ దీస్ మదర్స్ సఫర్ ఫర్ ఎనీ రీజన్.
0: తల్లులు ఏనాడు బాధపడను ఆనాడే తనకు ఏమాత్రము సుఖము శాంతి లభించదు.
2: దట్ డే వెన్ మదర్ సఫర్స్ యూ కెన్ నెవర్ లివ్ ఇన్ పీస్.
0: కనుక నీ ప్రాచీనుడంతా కూడాను కలకంటి కంటి కన్నీరులకి నన్ను తిరిగింటనుండనున్నది సుమతి అన్నారు. అనగా స్త్రీల యొక్క కంటినీరు ఏ ఇంటిలో కారుతుంటాయో ఆ ఇంటిలో ఉన్నటువంటి సిరి సంపదలు ఏనాటికి అభివృద్ధి కావన్నారు.
2: Therefore in the ancient times it is clearly said, a woman, if she sheds a tear there in that family and the residence, the prosperity and the peace shall never stay.
0: సృష్టి లోపల ప్రతి మానవునికి చాలా విచిత్రమైనటువంటి గుణములను సృష్టింపజేశాడు భగవంతుడు.
2: God has created mysterious things right from the beginning in man.
0: ఈ ఆరు సద్గుణములు తల్లులుగా ఉండినటువంటి దానికి ఆరు దుర్గుణములు కూడా ప్రత్యేకంగా వస్తున్నాయి.
2: There are six noble virtues followed by six weaknesses, bad characters also.
0: పూర్వం చెప్పాను విశ్వాసం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం, ఇవి చాలా సద్గుణములు.
2: It's already stated, the faith, the valor, the courage, the intelligence and the energy and the chivalry.
0: దీనికి విరుద్ధమైనటువంటివి కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సర్యములు.
2: Contrary to these virtues are the anger, the lust, the greed and so on.
0: ఈ అర్షద్ వర్గములను భగవంతుని యొక్క సృష్టిలో ఏర్పడినటువంటివి.
2: These six are there in the creation.
0: ఈ ఆరింటికి యజమానుడు మైండ్, మనసు.
2: Mind is the master of all these six.
0: కనుక ఈ మనసును స్వాధీనపరచుకోవడానికి మానవుడు అనేక విధంగా ప్రయత్నం చేస్తున్నాడు.
2: Man is making effort in every possible way to develop mind control.
0: కానీ మనసును స్వాధీనం చేసుకోవడానికి ఎవరు కూడా ప్రయత్నం చేసినప్పటికీ అది స్వాధీనం కావటం లేదు.
2: All efforts are in total vain to control the mind.
0: కారణం ఏమిటి?
2: Why?
0: దానిని స్వాధీనపరచుకునేటువంటి విధానం తెలియకనే మానవుడు దానికి స్వాధీనుడైపోయి తన జీవితాన్ని అనేక విధంగా భ్రష్టు పట్టించుకుంటున్నాడు.
2: He does not know the correct procedure to control the mind. Therefore, he runs after the mind and submits himself.
0: ఏ సమయంలో, ఎప్పుడు, ఎలాంటి పరిస్థితిలో, ఎలాంటి గుణమును ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక విషయాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: We should make an effort to know what sort of a character, what sort of a feature we should demonstrate at what point of time, under what circumstances.
0: ఈనాటి మానవుని యొక్క గుణములు క్రోధము, ద్వేషము, అసూయ.
2: The human qualities today seem to be the anger, the jealousy.
0: ఈ మూడు గుణములు కూడాను మానవుని యొక్క మనసును చాలా విషముగా మార్చుచేస్తున్నాయి.
2: These three characters, the traits, are poisonous.
0: కనుక మానవుని యొక్క మనసు మాలిన్యమైపోయి మహావిషముగా మారిపోతూ ఉంటుండాలి.
2: Human mind is highly polluted and has turned into a poison.
0: ఈ మనస్సే ఒక విషమయంగా మారినప్పుడు మానవుడు చేసే పనులు అన్నీ కూడాను విషముగానే రూపొందుతున్నాయి.
2: మైండ్ హెస్ బికెమ్ ఎ పాయిజన్, దేర్ఫోర్ అవర్ డీడ్స్ ఆర్ పాయిజనస్.
0: ఏ పనులు చేసినప్పటికీ అది విషమయంగానే రూపొందుతూ వస్తున్నాయి.
2: వాట్ ఎవర్ వర్క్ మైట్ బి డన్, ఇట్ టర్న్స్.
0: ఏ పదము చెప్పినప్పటికీ అది విషమయంగానే రూపొందుతూ వస్తుండాలి.
2: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ పాయిజన్.
0: మనస్తో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను విషమయంగానే రూపొందుతూ ఉన్నాయి.
2: ఆల్ యాక్ట్స్ డన్ బై ద ప్రాంప్టింగ్ ఆఫ్ ద మైండ్ దట్ టర్న్ పాయిజనస్.
0: కరచరణాది అవయవములతో గావించుకునేటువంటి సర్వ కర్మలకు కూడాను ఈ విషమయమైనటువంటి స్వరూపమే ప్రాకుతూ ఉంటుండాలి.
2: Therefore, all the senses of action undertake various activities which are highly poisonous.
0: కనుక ఈ దుర్గుణములు ఎందున్నటువంటి ఒక దుర్గుణములు అనగా దుష్టభావములు విషమయమైనటువంటి ఒక థాట్స్ దూరం గావించుకోవాలంటే దీన్ని ప్రేమమయంగా మార్చుకోవాలి.
2: In order to give up the bad behavior, wicked thinking, maneuvering, bad thoughts, we should fill our hearts with love.
0: ఈ ప్రేమమయమైనటువంటి మనస్సుతో మారినప్పుడే సర్వ కర్మలు కూడా ప్రేమమయంగా మారుతాయి.
2: When once the mind is full of love, all acts are bound to be loving.
0: ఈనాడు ప్రేమ అనేటువంటిది ఏమిటో మానవునికి ఏమీ తెలియటం లేదు.
2: Man today does not know what love is.
0: తాను ఆశించినదే ఒక ప్రేమ అనుకుంటున్నాడు.
2: He thinks what he aspires for.
0: తాను కోరినదే ప్రేమ అనుకుంటున్నాడు.
2: What he desires to get.
0: తాను ఇష్టపడినదే ప్రేమ అనుకుంటున్నాడు.
2: What he likes is love.
0: ఇది కాదు ప్రేమ.
2: This is not love.
0: ప్రేమ అనేటువంటి దానికి ఇష్టం అనేటువంటిదే లేదు.
2: ప్రేమ హ్యాస్ నో లైక్స్ వాట్సోఎవర్.
0: దీనికి ఒక విధమైనటువంటి వాంఛ అనేటువంటిది లేదు.
2: లవ్ హ్యాస్ నో డిజైర్.
0: స్వార్థరహితమైనటువంటిది ప్రేమ.
2: లవ్ ఇస్ సెల్ఫ్లెస్.
0: ఫలరహితమైనటువంటిది ప్రేమ.
2: ఇట్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
0: పరులను కూడా ప్రేమించేటువంటి ప్రేమ.
2: ఇస్ ద లవ్ దట్ ఇస్ ఫాస్ట్ అండ్ ఎక్స్పాన్సివ్.
0: ఒక మిత్రుడే శత్రుడే అనేటువంటి భేదరహితమైనటువంటిది ప్రేమ.
2: ఇట్ ఇస్ బియాండ్ ద ఫ్రెండ్ అండ్ ఫో.
0: ఇలాంటి ప్రేమతత్వాన్ని మానవుడు విస్మరించి
2: man has forgotten the nature of love.
0: స్వార్థపరమైనటువంటి ప్రేమతత్వాన్ని విశ్వసించి
2: and has full faith in self.
0: మానవుడు ఇదియే ప్రేమ అని తాను ప్రాకులాడుతూ ఉన్నాడు.
2: And he goes by the feeling that this is love and runs after it.
0: ప్రాకృతమైనటువంటి ప్రేమ.
2: This is worldly love.
0: పరతత్వమునకు సంబంధించినటువంటి ప్రేమ కాదు.
2: It has nothing to do with the spiritual love.
0: నిజంగా పరతత్వమునకు సంబంధించినటువంటి ప్రేమకు ఒక పరిమితమే లేదు.
2: The spiritual love has no boundary or limit.
0: తనకు ఒక దేశుడు అనేటువంటి వాడే లేడు.
2: The spiritual love hates none.
0: కనుక సర్వత్రా ఇది ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుండాలి.
2: Therefore it can spread and reach far off anywhere.
0: కనుక మన కామక్రోధ లోభ మోహమునాచర్యమైనటువంటి ఈ అరిషడ్ వర్గమును కలిగినటువంటి స్థలంలో ప్రేమను ప్రవేశపెట్టాలి.
2: Therefore we should see that love would enter into the places where these six fundamental weaknesses like lust, anger and the greed never is
0: అన్ని స్థానములను భగవత్ ప్రేమను మనం ప్రవేశపెట్టాలి.
2: We should see that the divine love would flow in every field.
0: అది నిజమైనటువంటి యొక్క దివ్యత్వానికి మూల కారణం.
2: That is the main cause for the divinity.
0: మానవుడు దివ్య స్వరూపాన్ని పొందవాలంటే
2: man to be a divine form
0: దివ్యత్వాన్ని అనుభవించాలంటే
2: it to experience
0: divinity. ఇది కేవలం మానవాతీతమైనటువంటిదిగా భావిస్తున్నారు చాలా మంది.
2: Many consider it transcendental.
0: ఇది కాదు కాదు. మానవునికి అధీనమైనటువంటిది ఈ ప్రేమ.
2: This love is within the reach of man.
0: మానవుకు సహజమైనటువంటిదే ఈ ప్రేమ.
2: Love is natural.
0: మనిషికి సొంతమైనటువంటిదే ఈ ప్రేమ.
2: Is your own property.
0: కనుకనే ఇది అతీతమైనటువంటిది గాని కొత్తగా సంపాదించుకునేటువంటిది కానీ కాదేరదు.
2: So love is not transcendental and is not anything new to be acquired.
0: కానీ మనమే మనము ఈ ప్రేమను పెడమార్గమును పట్టించి అనేక రకములైనటువంటి రూపనామములుగా తీర్చిదిద్దుకుంటున్నాం.
2: But we only divert this sacred love along the wrong path and take to wrong direction and diversion.
0: కనుకనే మన డైరెక్షన్ లో ఉన్నటువంటి దోషమే కానీ దీనిలో ఉన్నటువంటి దోషం కాదు.
2: సో మిస్టేక్ లైస్ ఇన్ ద డైరెక్షన్ నథింగ్ టు డు
0: కోపమును కూడా ప్రేమమయంగా మార్చుకో.
2: Anger also could be transformed into love.
0: ద్వేషమును కూడా ప్రేమమయంగా మార్చుకో.
2: Hatred could be changed into love.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమగా మార్చుకోవడానికి హృదయం ప్రేమగా మారాలి.
2: In order to do all that the heart should be full of love.
0: ఈ హృదయం ప్రేమమయంగా మారినప్పుడు సర్వం కూడా ప్రేమమయంగా మారుతుంది.
2: When the heart is full of love, everything would be loving.
0: మనస్సు కేవలం చంచలమైనటువంటిది.
2: Mind is wavering.
0: మనస్సు ద్వారానే మానవుడు ఇన్ని విధమైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు.
2: Man is put to suffering the difficulties because of the
0: తాను సంకల్పించుకున్నటువంటి ఒక సంకల్పములకు ప్రతిరూపంగా తాను పుట్టుతూ ఉన్నాడు.
2: In fact, he reflects his very own thoughts.
0: దానిని అనుభవించే నిమిత్తమై ఆ నరరూపాన్ని ధరిస్తున్నాడు.
2: He assumes human form only to experience his thoughts.
0: Manujan anindi vedam.
2: The Veda says Manujan.
0: Tanu korinatunti oka korikalanu anubhavinche nimittamai tirigi oka shariranni pondutunnadu manavudu.
2: Man assumes a human form to fulfill all the desires that he wanted.
0: కనుకనే తాను కోరేటువంటి కోరికల లోపల ఒక ఉత్తమమైన కోరికను కోరుతూ రావాలి.
2: Therefore one should ask for desire noble things.
0: ఏది మన జీవితమునకు ఆదర్శవంతమైనటువంటిది?
2: What is that ideal in life?
0: ఏది సమాజమునకు ఉత్తమమైనటువంటి సమాజమును కలిగించేటువంటిది?
2: What is it that would make us noble in society?
0: ఏది ప్రపంచమునకు ఆదర్శమైనటువంటిది?
2: What is the ideal for the world?
0: ఇలాంటి విచారం చేసి
2: we should investigate like that.
0: ఉత్తమమైనటువంటి సంకల్పమును మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: We should develop noble thoughts.
0: మనసులో కలిగినటువంటి సంకల్పమును అన్నిటి కూడాను క్రియారూపంలో పెట్టకూడదు.
2: All thoughts of the mind should not be taken to action.
0: ఇట్టి కర్మను అనుభవించే నిమిత్తమే మానవుని యొక్క శరీరం అవతరించింది.
2: The human body is given to experience the
0: శరీరమాధ్యం కలు ధర్మ సాధకం అన్నారు. మానవుడి యొక్క ధర్మమును అనుసరించే నిమిత్తమై అనుభవించే నిమిత్తమై ఈ శరీరం వచ్చింది.
2: Body is gifted to undertake certain sacred activity and to pass through
0: experience. కాదు కాదు పరోపకారార్థం ఇదం శరీరం.
2: The body is given to render service.
0: తన కర్మలు తాను ఆచరించుకుంటూ పరోపకారం కూడా చేస్తూ రావాలి ఈ యొక్క దేహంతో.
2: With this body you should do your own duty, discharge your own duty and actions, yet render service to others.
0: కరకస్ దేహంతో చేయవలసినటువంటి సదుపాయములు, దేహంతో చేయవలసినటువంటి సహాయములు మనకు ఎంతైనా ఉంటున్నాయి ఈ జగత్తులో.
2: In this world there are many things that we can do with this body by providing conveniences, comforts to many.
0: ఇక్కడ మూడు రకములైనటువంటి భక్తులు ఉంటున్నారు.
2: Here we find three classes of devotees.
0: తన శక్తిని తాను గుర్తించుకోలేక చేసేటువంటిది ఒక భక్తుడు.
2: First class of devotee who doesn't know his latent power and he does in his own way.
0: తాను తప్ప అన్యమును ఆశించినటువంటి యొక్క భక్తుడు ఒక భక్తుడు.
2: A devotee is one that he doesn't expect anything else.
0: ఇంకా సత్యస్వరూపుడైనటువంటి భగవంతునకు సర్వ విధములైనటువంటి యొక్క అభీష్టములు కల్పించి తద్వారా తన వాంఛను నెరవేర్చుకునే వ్యక్తులు మరొకడు.
2: The second class of devotees are those that pray to God and get their desires fulfilled.
0: దైవం ఒక్కడే.
2: God is one.
0: కాని అట్టి దైవమును అనేక రకములుగా మార్చుకొని తాను అనుభవించుకోవడానికి అధికారం ఉంటుండాలి.
2: He has got every right to experience God in different ways.
0: చూడండి, మన హృదయం అనేటువంటిది హస్తస్య భూషణం దానం.
2: Charity is
0: హస్తంతో చేరినప్పుడు ఇది ఒక దానంగా తయారవుతుంది.
2: When once you do with your hand, it amounts to charity.
0: Kantham satyasya bhushanam.
2: The truth is the jewel to your neck.
0: Srotram vedasya bhushanam.
2: To the ear, listening to the sacred text is the jewel.
0: Bhushanai kim prayojanaha. Inka migina bhushanalu manaku enduku.
2: Why do we need the rest of the jewels in this world?
0: Chetiki kavalsinatundi bhusham untundadi. Emtadi? హస్తస్య భూషణం దానం. దానం చేయటమే హస్తం మీకు అలంకారం.
2: ద ట్రూ డెకొరేషన్ టు యువర్ హ్యాండ్ ఈజ్ చారిటీ.
0: కంఠమునకు ఆభరణం ఏమిటి? సత్యమే దీనికి ఆభరణము.
2: ద ఆర్నమెంట్ టు ద నెక్ ఇస్ ట్రూత్.
0: చెవులకు ఆభరణం ఏమిటి? రత్నాల కమ్మలు కాదు, పవిత్రమైనటువంటి యొక్క శ్రవణం చేయడానికి ఉండేటువంటి శ్రవణమే దీనికి అలంకారం.
2: ద జ్యువెల్ టు ది ఇయర్స్ ఈజ్ నాట్ ది డైమండ్ రింగ్ బట్ లిసనింగ్ టు ద సేక్రెడ్ టెక్స్ట్.
0: ఇలాంటి మనకు విలువైనటువంటి యొక్క ఆభరణములు ఉండగా మనం ఇంకా కోరవలసింది ఏమిటి?
2: When you have the valuable jewels with you, why do you ask for anything?
0: కనుకనే మానవుడు ఈనాడు కోరవలసింది అన్ని కూడా తనయందే ఉంటుందాయి.
2: Everything is latent within you.
0: విశ్వమంతా కూడా మానవుని యొక్క హృదయమునందే ఉంటుందాయి.
2: The entire universe is within your heart.
0: మానవుని హృదయంలో లేనటువంటిది ప్రపంచంలో ఎక్కడో మనం చూస్తున్నామనుకోవటం చాలా వేరితనం.
2: ఇస్ యువర్ ఫూలిష్నెస్ టు థింక్ దట్ దేర్ సంథింగ్ అవుట్ సైడ్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ.
0: విశ్వమంతా కూడా మానవుని హృదయంలోనే ఉంటుంది.
2: యూనివర్స్ ఇస్ కంటైన్డ్ విద్ ఇన్ ది హార్ట్.
0: కనుక నీవే విశ్వస్వరూపుడవు.
2: యూఆర్ వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ యూనివర్స్.
0: నీవే విశ్వవిరాట స్వరూపుడవు.
2: యూఆర్ ద కాస్మిక్ ఫార్మ్.
0: ఎందుకనగా ఒక విధమైన ఆకర్షణ శక్తి ఉంటుంది.
2: వై? బికాస్ యూ హావ్ గాట్ దిస్ పవర్.
0: రమయతే ఇతి రమః, రామః అన్నారు. అనగా రమించేటువంటిది రామ అని.
2: ద పవర్ ఆఫ్ అట్రాక్షన్ ఇస్ ద నేచర్ ఆఫ్ రామ.
0: ఏ పిల్లవాడిని అడిగినప్పటికీ ఒక ఇనుప ముక్క పెట్టితే దాన్ని ఆకర్షించేటువంటిది ఏమిటంటే అది మ్యాగ్నెట్ అంటారు.
2: యు ఆస్క్ ఎనీ బాయ్ వాట్ ఈస్ ఇట్ దట్ అట్రాక్ట్స్ ది ఐరన్ దట్ డ్రాస్ ఇట్ నియర్, హీ విల్ సే ఇట్స్ ఎ మ్యాగ్నెట్.
0: కానీ ఒక్క మ్యాగ్నెట్ మాత్రమే ఆ ఇనుప ముక్కను ఆకర్షిస్తుంది అని అనుకుంటున్నాం.
2: యు థింక్ దట్ ఇట్స్ ఓన్లీ ద మ్యాగ్నెట్ దట్ డ్రాస్ ది ఐరన్.
0: అయస్కాంతము అంటున్నాము.
2: We say it is magnet.
0: కానీ అది కాదు, మన జీవితమే అయస్కాంతము.
2: Our life is a magnet.
0: మన బిడ్డను మనం ఆకర్షిస్తున్నాము.
2: You attract, draw near your child.
0: ఈ ఆకర్షించడానికి కారణం ఏమిటి?
2: What is the reason behind
0: ఆ బిడ్డ పైన ఉన్న ప్రేమ అనేది దీనికి మూల కారణము.
2: It is the love towards your child that draws a child.
0: తుమ్మెది ఎక్కడి నుంచో వస్తుంది అది? ఒక ఇనుప ముక్క పెట్టితే దాన్ని ఆకర్షించేటువంటిది ఏమిటంటే అది మ్యాగ్నెట్ అంటారు.
2: You ask any boy, what is it that attracts the iron that draws it near? He will say it's

0: the reason behind
1: this. బిడ్డ పైన ఉన్న ప్రేమనే దీనికి మూల కారణము.
0: It is the love towards your child that draws a child.
1: తుమ్మలు ఎక్కడి నుంచో వస్తుందది, పువ్వులో ప్రవేశిస్తుంటుంది.
0: You find the honey bees that come closer to the flower.
1: ఆ తుమ్మది ఈ యొక్క పువ్వును ఆకర్షించడానికి కారణం ఏమిటి?
0: What is the cause for the honey bee being drawn to the flower?
1: ఆ పువ్వులో ఉన్నటువంటి మకరందమే దీనికి మూల కారణము.
0: It is the nectar of the flower that is the cause.
1: మకరందం అనగా ఏమిటి?
0: What is this nectar?
1: అది ఏ ప్రేమ.
0: It is the nectar of love.
1: కనుక ప్రేమ అనేటువంటిది ఉండటం చేతనే అన్నింటినీ ఆకర్షిస్తుంటుండాలి.
0: It is the nectar of love that attracts all.
1: కాబట్టి పువ్వును ఆ యొక్క తుమ్మెద వచ్చి ఆకర్షిస్తే ఆ తుమ్మెద ఒక మ్యాగ్నెట్ అవుతుందా?
0: Because the honeybee is drawn towards the flower, can you call the
1: honeybee a magnet?
0: Honeybee is a magnet, so also the flower.
1: భార్యను భర్త భర్తను భార్య ఆకర్షించుకుంటారు, అవి కూడా వారు మ్యాగ్నెట్.
0: Husband and wife are attracted towards each other.
1: బిడ్డను తల్లి తల్లిని బిడ్డ ప్రేమిస్తుంది, అది కూడా మ్యాగ్నెట్.
0: Child loves the mother, vice versa, that's a magnet.
1: ఎక్కడ చూసినప్పటి కూడా ఒక్కొక్క వస్తువును ఒక్కొక్కరు ఆకర్షించుకుంటున్నారు. వీళ్ళంతా మ్యాగ్నెట్ స్వరూపమే.
0: ఎవ్రీవేర్ యూ ఫైండ్ వీఆర్ డ్రాన్ బై వన్ ఆఫ్
1: ప్రపంచమంతా కూడా మ్యాగ్నెట్ స్వరూపమే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్.
1: కనుక ఈ మ్యాగ్నెట్ ద్వారానే విద్యుత్ శక్తి ఆవిర్భవిస్తుంటుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ మ్యాగ్నెట్ యూ గెట్ ది ఎలక్ట్రిసిటీ.
1: ఈ విద్యుత్ శక్తి వలనే కాంతిని ప్రవేశపెడుతుంది.
0: ఇట్ ఇస్ ఎలక్ట్రిసిటీ దట్ షెడ్స్ లైట్.
1: కాబట్టి మానవుని యొక్క దేహం అనేటువంటిది ఒక ఎలక్ట్రిసిటీ జనరేటర్ వంటిది.
0: సో హ్యూమన్ బాడీ ఈజ్ లైక్ ఎలక్ట్రిసిటీ జనరేటర్.
1: ఒక దేహమే మన యొక్క జనరేటర్.
0: బాడీ ఈజ్ ద జనరేటర్.
1: మన కన్నులే దీనికి ఒక విద్యుత్ శక్తి.
0: ద ఐస్ రిఫ్లెక్ట్ ది ఎలక్ట్రిసిటీ.
1: ప్రతి దాని ఎందుకు మానవత్వం అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ ఫైండ్ కంటెయిన్ విదిన్ దిస్ హ్యూమన్ లైఫ్.
1: కనుక విశ్వమే మానవుని యొక్క స్వరూపము.
0: ద కాస్మాస్.
1: ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను దైవత్వం ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ యాటమ్ ఇన్ ఎవ్రీ సెల్ దేర్ ఇస్ డివినిటీ.
1: కానీ సైంటిస్ట్ అంతా కూడాను ఒక్కొక్క అణువు కూడాను ఒక్కొక్క అణువుగా చేరి ఒక స్వరూపాన్ని పొందుతుండాలి.
0: బట్ సైంటిస్ట్ సే దట్ మ్యాటర్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ యాటమ్స్.
1: కానీ అది యాటమ్ అని వాళ్ళు అంటున్నారు.
0: సైంటిస్ట్ కాల్స్ ఇట్
1: సర్వము కూడాను యాటమ్ తో నిండి ఉంటుండాలి అంటున్నారు.
0: They say that everything is full of atoms.
1: కానీ వేదాంతులు సర్వం కూడా ఆత్మతో నిండి ఉంటుంది అంటున్నారు.
0: బట్ వేదాంత సేస్ ఎవ్రీథింగ్ ఇస్ అవుట్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఆత్మ లేనటువంటి స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో
1: ఆటమ్. లేనటువంటి స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో అన్ ఆటమ్.
1: కనుక నీ ఆటమ్ అనేటువంటిది ఒక దివ్యమైనటువంటి ఒక శక్తియే.
0: సో ఆటమ్ హాస్ గాట్ ద డివైన్ పవర్.
1: అదే దైవ శక్తి.
0: దట్ ఇస్ ద డివైన్ పవర్.
1: అణువులో అణువుగా ఉంటుంది.
0: It is an atom within this.
1: ఘనమును ఘనముగా ఉంటుండాలి.
0: It is the biggest to the big.
1: కనుక ఇది ఇదే ప్రమాణము అది కాదు అని చెప్పడానికి వీలు కాదు.
0: You cannot accept one and deny the other.
1: ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను ఆ దివ్య శక్తి ఉంటుండాలి.
0: In every atom and in every cell there is divine power.
1: కానీ మానవుడు కంటి కనిపించినది మాత్రమే సత్యం అనుకుంటున్నాడు, కనిపించినంత కళ్ళ అనుకుంటున్నాడు.
0: Man thinks that what he sees is true and considers the rest false.
1: Chala parapatu.
0: It's a mistake.
1: Kanipinchina dani ende untundadi sarvattamu.
0: In fact the principle lies in the hidden thing that you don't see.
1: Oka manushini chuchinappudu 5 adugulu ettuga untunnadu.
0: When you see a man he'll be 5 feet in height.
1: Adani kalaru chamana chayiga untundadi.
0: And his complexion is moderate.
1: Adani tala patta talaga untundadi.
0: And is bald headed.
1: Kanti kanipinchinappudu ide satyamu ani neevu erugutunnavu.
0: You take his physical form as true.
1: కానీ ఈ యొక్క భౌతికమైన దేహాన్ని మాత్రమే నీవు సత్యమని భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ ది ఫిజికల్ బాడీ ఇస్ ట్రూ.
1: నీకు కనిపించినటువంటి శక్తులు అతనిలో ఎన్ని ఉన్నాయో.
0: దట్ దేర్ ఆర్ సో మెనీ లేటెంట్ పవర్స్.
1: అతనిలో దయ ఉంటుందాది.
0: యెస్ కంపాషన్.
1: అతనిలో త్యాగం ఉంటుందాది.
0: యెస్ సాక్రిఫైస్.
1: అతనిలో ప్రేమ ఉంటుందాది.
0: యెస్ లవ్.
1: అతనిలో దివ్యమైనటువంటి భావం ఉంటుందాది.
0: దట్స్ ది డివైన్ థాట్స్.
1: ఇవన్నీ నీకు కనిపించడం లేదు.
0: యు డోంట్ సీ దెం.
1: ఇవి లేవనే అంటనేందు.
0: కెన్ యు సే దట్ నో?
1: నో. ఉన్నాయి అతని యందు.
0: దే ఆర్ దేర్ లేటెంట్.
1: కానీ కనిపించడం లేదు.
0: బట్ యు డోంట్ సీ.
1: కనుకనే కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మన్మము జీవ.
0: Therefore that which is hidden which is not seen with physical eye will make you pass through the consequences of your actions in future.
1: ఒక పుష్పమును తీస్తున్నావు.
0: Here is a flower.
1: ఈ పుష్పం నీకు వాసనగా ఉంటుందది.
0: And it's fragrant.
1: కానీ వాసనకు రూపం లేదు.
0: But this fragrance has no form.
1: కానీ వాసనకు రూపం ఉందా?
0: Do you find any form to this?
1: వాసనకు రూపం ఇచ్చేటువంటిది ఈ పుష్పమే.
0: ఇట్ ద ఫ్లవర్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ దిస్.
1: పుష్పమే లేకపోతే వాసనే లేదు.
0: వితౌట్ ఫ్లవర్ దేర్ ఇస్ నో స్మెల్.
1: ప్రేమకు రూపం లేదంటున్నారు.
0: యు సే ద లవ్ హాస్ నో ఫామ్.
1: రూపం ఉన్నది.
0: యెస్ దేర్ ఇస్.
1: ఆ ప్రేమ అనేటువంటి దానిని అందించేటువంటి తల్లిదే రూపము.
0: ఇట్ ఇస్ మదర్ హూ ఇస్ ద వెరీ ఫామ్ ఆఫ్ లవ్.
1: అదే విధంగానే ప్రతి దానికి కూడా ఒక్కొక్క రూపం ఉంటూనే ఉంటున్నది.
0: లైక్ వైజ్ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ డెఫినెట్ ఫామ్.
1: కానీ అజ్ఞానులు కేవలం

0: అహంకారంలో మునిగి తమ వాదమును తాము సాధించుకునే నిమిత్తమై రూపము లేనటువంటిది నమ్మకూడదు అంటున్నారు.
1: The ignorant people, because they're drowned in darkness, to win the argument, they accept only formless things.
0: రూపము లేనటువంటి దాని ఎందే ఉంటుండాలి సర్వస్వము.
1: In fact, everything is contained there.
0: రూపము లేనటువంటి జగత్తులో కానరాదు.
1: In this world, you don't find anything.
0: కానరాని అన్ని కూడా రూపము ఉంటుండాలి.
1: There is a form within everything.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్య తత్వాన్ని మానవుడు అర్థం చేసుకోవాలంటే ప్రతి అణువును ఘనమును కూడాను మనం విశ్వసించాలి.
1: Therefore, to understand the principle of divinity, we should have full faith in the microcosm and the macrocosm.
0: యేసుని గురించి కూడాను అనేక విధమైనటువంటి వాదోపవాదం జరుగుతూ వచ్చినాయి.
1: In the times of Jesus also there was argumentation.
0: అలాంటి వాదనోపవాదం చేతనే జీసస్ కూడాను ఆ విధమైనటువంటి అవస్థలు గురి అవుతూ వచ్చాయి.
1: Because of arguments and counter arguments, Jesus suffered.
0: ఏ కష్టమునకైనా సిద్ధమైపోయాడు.
1: హీ వాస్ రెడీ టు ఫేస్ ఎనీ సార్ట్
0: ఆఫ్ పనిష్మెంట్ కైనా తాను రెడీ అయిపోయాడు.
1: హీ వాస్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ పనిష్మెంట్.
0: కానీ కరుణనే ప్రధానమైనటువంటిది తాను భావిస్తూ వచ్చాడు.
1: బట్ హీ కన్సిడర్డ్ ది ట్రూత్ దట్ హీ అడియర్డ్ టు ఇస్ ది మెయిన్ వన్.
0: కరుణను అందరికీ అందించాలి.
1: హీ వాంటెడ్ టు షేర్ ది కంపాషన్.
0: దయను అందరికీ పంచాలి.
1: ది కంపాషన్ హస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్.
0: ప్రేమను అందరితోనూ తీసుకోవాలి.
1: ది లవ్ హస్ టు బి రిసీవ్డ్ ఫ్రమ్ ఆల్.
0: ఈ విధమైనటువంటి బోధన చేస్తూ వచ్చాడు.
1: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ జీసస్.
0: సర్వ మతముల సారము ఒక్కటే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్ ఇస్ సేమ్.
0: కానీ ఈ సత్యాన్ని అందరూ గుర్తించుకోలేకపోతున్నారు.
1: బట్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై ఆల్.
0: నా మతము నీ మతము అనేటువంటి ప్రత్యేకంగా పెట్టుకుని ఒకరికొకరు వాదోపవాదం చేసుకుంటున్నారు.
1: వి ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్ కన్సిడరింగ్ అవర్ రిలిజియన్స్ డిఫరెంట్.
0: ఒక బావి లోపల ఎన్నో సంవత్సరం నుంచి ఒక కప్ప బ్రతుకుతూ వస్తుండాలి.
1: ఇన్ ఎ వెల్ దేర్ హాస్ బీన్ లివింగ్ ఎ ఫ్రాగ్ సిన్స్ సో మెనీ ఇయర్స్ లాంగ్.
0: కానీ ఏదో ఒక విధమైనటువంటి ఒక ఉప్పన వల్ల సముద్రము కప్ప ఆ జలంతో చేరొచ్చి ఈ యొక్క బావిలో పడిపోయింది.
1: బికాస్ ఆఫ్ ఫ్లడ్స్ ఇట్ సో హ్యాపెన్డ్ దట్ ఎ ఫ్రాగ్ అవుట్ ఆఫ్ ది సీ ఫెల్ ఇంటూ దిస్ వెల్.
0: కానీ ఈ సముద్రపు కప్ప ఈ బావిలో చూచి ఏమనుకుంటుండాలి, మరి ఇంతకాలం నేను బ్రతుకుతున్నటువంటి అనంతమైనటువంటి బావి.
1: The frog that belongs to the sea started feeling like this. This is well must have been
0: చిన్న బావిగా ఉంటుండాలి.
1: This well is so narrow, small.
0: అనుకుంటుండాలి.
1: ఇట్ వాస్ ఫీలింగ్ సో.
0: కానీ బావిలో నిరంతరకాలం ఎంతో కాలం నుంచి బ్రతికినటువంటి ఈ కప్ప, ఈ యొక్క బావియే నా సముద్రము.
1: బట్ ద ఫ్రాగ్ దట్ లివ్స్ ఇన్ ద వెల్ కన్సిడర్స్ ద వెరీ వెల్ యాస్
0: చూడు, నేను ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి ఎగురుతున్నానని దాని ఎదురుగా దీని ప్రభావాన్ని చూపిస్తూ వచ్చింది.
1: ఇట్ వాస్ సో హ్యాపీ దట్ ఇట్ కుడ్ జంప్ హియర్ అండ్ దేర్ ఆల్ అరౌండ్ విత్ ఇన్ ద వెల్.
0: ఈ సముద్ర కప్ప ఇదికి చాలా చిన్నదిగా కనిపిస్తుండాలి.
1: బట్ The frog of the sea considers the well.
0: బావి కప్పకు ఇది చాలా పెద్దదిగా కనిపిస్తుంది.
1: But the frog in the well is so big.
0: అట్టని హిందువులందరూ కూడా మా హిందుత్వము గొప్పది అని ఈ చిన్న బావిలో ఉంటుంది దీన్ని మాత్రమే పరిమితం చేసుకుని అహంకార పడుతున్నారు.
1: Hindus are so egoistic because of the religion Hinduism, which is like a well.
0: Christians anta kuda oka baavilo untundi ee baaviye maa yokka pradhanamaitundi yokka idi ide chaala visalamaindani vaadu visheshichukuntu daanne oka peddadiga baavistu vastunnaru.
1: So also Christians consider the well of Christianity as so big and pride themselves.
0: Ee Muslims anta kuda oka chinna baavilo untundi vaaru daanne goppadiga baavistu vastunnaru.
1: Muslims also live in a well and consider it so big.
0: జురాస్ట్రియన్లంతా కూడా వారు కూడా ఈ యొక్క చిన్న బావిలో ఉంటుంది దాన్నే గొప్పదిగా భావిస్తూ వస్తుంది.
1: సిమిలర్లీ జురాస్ట్రియన్స్ లివ్ ఇన్ ఎ స్మాల్ వెల్ అండ్ ఫీల్ దట్ ఇట్ ఇస్
0: సో బిగ్. సిక్కులందరూ కూడా ఒక బావిలో ఉంటుంది ఇదే గొప్పదిగా భావించుకుంటున్నారు.
1: సిక్స్ ఆల్సో కన్సిడర్ ద వెల్ మైటీ.
0: అట్లనే జైన మతం వారు కానీ బుద్ధ మతం వారు కానీ అందరూ ఒక చిన్న చిన్న బావిలో ఉన్నటువంటి కప్పల వంటి వారే.
1: సో జైన్స్ అండ్ బుద్ధిస్ట్ ఆర్ లైక్ ద ఫ్రాగ్స్ లివింగ్ ఇన్ వెల్స్.
0: కనుక ఇవి కాదు మన పరిమితములు.
1: These are not the limitations.
0: అనంతమైనటువంటి ఒక శక్తియే మన పరిమితము.
1: That infinite power, vastness is the true boundary.
0: ఈ చిన్న చిన్న బావిల్లో ఉండినంత మాత్రమే చాలదు.
1: It's not enough if we lead the life in a well.
0: దీనికి ఒక భారతదేశంలో ఒక చిన్న కథ ఉంటుండాలి.
1: There is a small story to speak of this in
0: Bhai. 5 మంది గుడ్డి వారిని తీసుకొని వచ్చాడు ఒక వ్యక్తి.
1: A person brought 5 blind men.
0: ఒక ఏనుగుని తీసుకొని వచ్చి దీన్ని చూడమని చెప్పారు.
1: And he wanted these 5 blind men to look at an elephant.
0: ఒకడు ఏనుగు కాలనంతా చక్కగా తరుముతూ వచ్చాడు.
1: One touched the leg of the elephant.
0: ఓహో, ఇది ఏదో ఒక ఏనుగు అంటే ఒక స్తంభం మాదిరి ఉంటుండాలి అని నిర్ణయించుకున్నాడు.
1: And this man decided the elephant must have been of the form of a pillar.
0: ఇంకొకడు పోయాడు, కడుపునంతా చూచాడు.
1: Another blind man touched the stomach.
0: అది చాలా పెద్దదిగా కనిపిస్తూ వచ్చింది.
1: The stomach is so big.
0: వృద్ధివాడు
1: blind
0: ఇది ఏదో ఒక పెద్ద గోడ అనుకున్నాడు.
1: So he decided elephant must be of the form of a wall.
0: ఇంకోడు పోయాడు, ఒక చెవును చూచాడు.
1: Another man touched Rhea.
0: ఏదో ఇది ఒక చాట మాదిరి ఉంటుందాది, ఎలిఫెంట్ అంటే ఒక చాట అన్నారు.
1: And then the other man decided that it must have been a fan's hand.
0: ఇంకొకరు పోయాడు, ఒక చిన్న తోకను పట్టుకొని చూచాడు.
1: Another fellow touched the tail.
0: ఓ ఇదేదో పావు మాదిరి ఉంటుందాది, ఇదేనా ఎలిఫెంట్ అనుకున్నాడు.
1: And he thought it must have been a snake.
0: ఆ గుడ్డివారు ఒక్కొక్క భాగమును చూచినటువంటిది నిజమే.
1: Yes, every blind man saw each of the parts of the elephant.
0: ఆ భాగమే ఎలిఫెంట్ కాదు.
1: But that very part doesn't make an
0: elephant. అన్ని భాగముల యొక్క చేరికనే ఈ యొక్క ఏనుగు.
1: The combination of all of the parts make an elephant.
0: అదే రీతిగానే అన్ని మతముల యొక్క చేరికనే నిజమైనటువంటి శాశ్వతమైన మతము.
1: Therefore, the synthesis of all religions is the true faith.
0: అన్ని మతముల యొక్క గమ్యమే నిజమైనటువంటి యొక్క గమ్యము.
1: Its goal is one for all these religions.
0: ఒక చిన్న చిన్న మతములకు మాత్రమే మనం భేదంగా పెట్టుకుని ఈ అనంతమైనదిగా మనం విశ్వసించి దీన్ని దృష్టి పట్టించుకుంటున్నాం మన జీవితాన్ని.
1: We should not take these petty differences as chief one and ruin ourselves.
0: మనం పరిమితంతో కూడినటువంటి దాన్ని మనం అనుసరిస్తున్నాం.
1: We follow that which is limited.
0: భగవంతునికి అపరిమితమైనటువంటి యొక్క తత్వం.
1: But God is limitless.
0: అలాంటి అపరిమితమైనటువంటి దానిని మనం విశ్వసించాలి.
1: We should have full faith in this limitless divinity.
0: అన్ని మతములు ఎందుకును ఇలాంటి ఆరాధకులు ఉంటూనే ఉన్నారు.
1: In all religions there are different modes of worship.
0: అనేక రకమైనటువంటి యొక్క బోధనలు సలుపుతూ ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చారు.
1: ఆల్ రిలీజియన్స్ అడ్వకేట్ ద నోబుల్ లైఫ్ అండ్ ఆఫర్ యు గుడ్ టీచింగ్.
0: అలాంటి మహనీయులే ఈ యొక్క జీసస్ ఇలాంటి వారంతా.
1: జీసస్ అండ్ అదర్స్ ఆర్ సచ్ నోబుల్ సోల్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క వీరిని మనం గౌరవించి వారికి తగినటువంటి యొక్క స్థానం మనం అందించాలి.
1: వి హావ్ టు రెస్పెక్ట్ దెమ్ అండ్ గివ్ దెమ్ దర్ కరెక్ట్ ప్లేస్.
0: జీసస్ చాలా గొప్పవాడే.
1: జీసస్ ఇస్ వెరీ గ్రేట్.
0: చాలా ఆదర్శ పురుషుడే.
1: హీస్ ఎన్ ఐడల్ మ్యాన్.
0: కరుణ కోసము త్యాగం కోసము తన దేహాన్ని అర్పితం గావించినటువంటి.
1: హి సాక్రిఫైజ్ హిస్ వెరీ బాడీ ఫర్ అదర్స్.
0: కానీ అతను చెప్పినటువంటి బోధనలు ఈనాడు ఎవరు అనుసరించడం లేదు.
1: బట్ టుడే నో వన్ ఇస్ ఫాలోయింగ్ ద టీచింగ్స్ ఆఫ్ జీసస్.
0: ఈనాడు జీసస్ పుట్టిన దినం అనేటువంటిది ఒక క్రిస్మస్ మాదిరి చేసుకుని ఆనందంగా భోజనాలు చేసుకుని కాలాన్ని గడుపుతున్నాం.
1: టుడే వి సెలబ్రేట్ ద బర్త్డే ఆఫ్ జీసస్ విత్ ఆల్ ద ఫెస్టివిటీ అండ్ గైటే ఆఫ్ డిన్నర్స్.
0: ఇవి కాదు మనం చేయవలసినటువంటిది.
1: దిస్ ఇస్ నాట్ ద థింగ్ వీ షుడ్ డూ.
0: తరగనటువంటి యొక్క వారి బోధనలు మనం ఆచరణలో పెడుతూ రావాలి.
1: వీ హావ్ టు ప్రాక్టీస్ దేర్ టీచింగ్స్ విచ్ ఆర్ సో వాస్ట్ అండ్ ఇన్ఫినిట్.
0: ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అని మొట్టమొదట అని చెప్పాడు.
1: హిస్ ఫస్ట్ డిక్లరేషన్ ఇస్ ఐ ద మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: ప్రతి మానవుడు కూడాను దైవం యొక్క మెసెంజర్.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: కనుక ఎవరికి వారు నేను దైవం యొక్క మెసెంజర్.
1: సో ఎవ్రీవన్ షుడ్ ఫీల్ దట్ ఐ ఆమ్ ద మెసెంజర్.
0: కాబట్టి దైవ విషయాన్నంతా నేను ప్రచారం చేయాలి.
1: Therefore, I should publicize the divine teaching.
0: ఈ సమాజంలో దైవం యొక్క విషయాన్ని నేను ప్రబోధించాలి.
1: Therefore, I should teach the divine matters.
0: ఈ యొక్క మెసెంజర్ చేయవలసినటువంటి పని ఇదే.
1: This is the duty of the messenger.
0: రెండవది, I am the son of God.
1: The second declaration, I am the son of God.
0: నేను అతని దైవం యొక్క కుమారుణ్ణి నేను.
1: I am the son of God.
0: కనుక దైవం గుణాలు నాలో ప్రవేశించాలి.
1: Therefore, I should have divine qualities.
0: కనుక ఆ దైవానికి ఏ గుణములు ఉంటున్నాయో ఆ గుణములు నాలో ప్రవేశించాలి.
1: Let me entertain, let me possess the divine qualities.
0: అప్పుడే son of God అని చెప్పడానికి అర్హత అవుతుంది.
1: Ultimately, he said, I and my father are one.
0: ఈ ఏకత్వాన్ని మనం తప్పక ప్రదర్శించాలి.
1: We should exhibit, demonstrate this unity.
0: అనేకత్వాన్ని కాదు ఏకత్వాన్ని మనం ప్రకటించాలి.
1: It's not the multiplicity, it's the unity that is important.
0: కానీ ఈనాడు పదములు ఎందు మాత్రమే ప్రచారం జరుగుతుందని కానీ ఆచరణ ఎందు ఏమాత్రం కూడా లేదు.
1: There is only verbal, vocal teaching, but not in reality, in practice.
0: Prema, prema, prema.
1: Love and love and
0: love. Prati samavesham nandu kudunu premanu gurinchi nenu cheptuntanu.
1: In every assembly, Bhagavan speaks of love.
0: Kani ee premanu enta mandi paatistunnaru?
1: How many follow this principle of love?
0: Ee prema tattvanni enta mandi artham chesukunnaru?
1: How many could understand this love?
0: Evariki ee prema untundali?
1: Who has love in reality?
0: Ekkada kanipinchadam ledu.
1: None here.
0: ఈ ప్రేమ ఉంటున్నప్పుడు దేశం అనేది రావడానికి అవకాశం.
1: Where there is love, there is no hatred.
0: ఎవరిపైన అసూయ అనేటువంటి రాకూడదు.
1: Don't feel jealous of anybody.
0: కానీ ఈ దుర్గుణములు ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఈ ప్రేమ అంతర్భాగం అయిపోయింది.
1: The moment there are bad qualities, it means there is no love and you ruin
0: your. ఇది కేవలం ఒక్క హార్ట్.
1: It's only one heart there.
0: ఇది ఏ మ్యూజికల్ చైర్ కాదు.
1: It's not musical chair.
0: లేక డబుల్ సోఫా కాదు.
1: నాట్ డబుల్ సోఫా.
0: ఈ రెండు చేరడానికి ఇక్కడ స్థానం లేదు.
1: బోత్ కెన్ నాట్ ఫైండ్.
0: ప్రేమ హృదయంలో చేరిందా ద్వేషం అనేది అక్కడ ఉండడానికి వీల్లేదు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ ఇన్ యువర్ హార్ట్, దేర్ కెనాట్ బి హేట్రెడ్.
0: కనుకనే ఇక్కడ ప్యూరిటీ ఉన్నప్పుడే యూనిటీ మనకు ప్రవేశిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్, దేర్ కెన్ బి యూనిటీ దేర్.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది.
1: అవుట్ ఆఫ్ యూనిటీ కెన్ అటైన్ డివినిటీ.
0: కనుక ఈనాడు ప్యూరిటీనే లేదు.
1: టుడే దేర్ ఇస్ నో ప్యూరిటీ.
0: ఇంకా ఏ విధంగా ప్రేమ మనలో ప్రారంభమవుతుంది?
1: హౌ డు యూ డెవలప్ లవ్?
0: ప్యూరిటీ, ప్యూరిటీ, ప్యూరిటీ, ప్యూరిటీ,
1: ప్యూరిటీ అండ్ ప్యూరిటీ అండ్ ప్యూరిటీ.
0: ఏ వాంఛనం లేకుండా భగవత్ అర్పితం కావాలి.
1: Without any desire, surrender yourself to God.
0: భగవత్ అర్పితంతోనే మనం జీవితాన్ని గడపాలి.
1: Dedicate yourself to God and spend your life.
0: అది ఆనాడు జీసస్ చేసినటువంటిది.
1: That's what Jesus did then.
0: అంతా భగవత్ అర్పితంగానే భావించాడు.
1: He considered everything as divine.
0: తనకు శిలకు వేష కొడుతున్నారు.
1: He was put on cross and nailed.
0: చాలా మంది ఏడుస్తున్నారు.
1: Many were crying.
0: అప్పుడు అశరీరవాణిగా చెప్పాడు.
1: Then the ethereal
0: All are one, my dear son, be alive to everyone అన్నాడు.
1: Then the ethereal voice said so, all are one, my dear son, be alive to everyone.
0: Death is the dress of life అన్నాడు.
1: He also said, death is the dress of life.
0: మన జీవితానికి దినము ఏ విధంగా డ్రెస్ మార్చుకుంటున్నామో.
1: Just as we change our dress every day.
0: మన జీవితానికి కూడా ఈ దేహములనే డ్రెస్ మారిపోతుంటాయి.
1: Just as the dress of the body also changes.
0: ఈ దేహమునంతా కూడా మనం ధరించినటువంటి డ్రెస్సెస్.
1: This body is the dress.
0: కనుక ఈ విధంగా మనం డ్రెస్ గా మనం భావించాలి.
1: So we should consider as the body as the dress.
0: దీనికంతా మనం ఏమాత్రం విచారించకూడదు.
1: We should not worry about it.
0: బుద్ధుడు కూడాను నిర్వాణమును పొందే పురము తన యొక్క తత్వాన్ని తాను చక్కగా బోధిస్తూ వచ్చాడు.
1: బుద్ధ బిఫోర్ అటైనింగ్ నిర్వాణ ఆర్ లిబరేషన్ థాట్ వెల్.
0: తన పినతల్లి కుమారుడైనటువంటి ఆనందుడు కంటిదారాలు కారుస్తున్నాడు.
1: హిస్ బ్రదర్ ఆనంద్ వాస్ షెడ్డింగ్ టియర్స్.
0: ఆనంద్, నీవు ఈ విధంగా కంటిదారాలు కార్చకూడదు.
1: హి టోల్డ్ ఆనంద్, డోంట్ క్రై లైక్ దిస్.
0: ఎందుకోసం చేస్తున్నావు?
1: వై డు యు షెడ్ టియర్స్?
0: అనేటప్పటికీ ఆ ఆనంద్ చెప్పాడు, మీరు మరణిస్తున్నారు కనుక నాకు దుఃఖం వచ్చింది అన్నాడు.
1: ఆనంద్ సెడ్, సిన్స్ యు ఆర్ డైయింగ్ ఐఎమ్ క్రైయింగ్.
0: నేను చావటం లేదు, నీవు బ్రతకటం లేదు.
1: ఐఎమ్ నాట్ డైయింగ్ నార్ ఆర్ యూ గోయింగ్ టు లివ్.
0: అందరూ ఈ దేశను మనం వదిలిపెట్టవలసిందే ఒకనాడు.
1: ఆల్ ఆఫ్ అస్ షుడ్ లీవ్ దిస్ బాడీ ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్.
0: కనుక నీవు కాని నేను కాని ఈ దేహాన్ని మనం వదిలిపెట్టక తప్పదు.
1: ఎయిదర్ యు ఆర్ ఐ షుడ్ గివ్ అప్ దిస్ బాడీ ఎట్ వన్ టైమ్.
0: కనుక నీవు కంటిదారులు కార్చకూడదు అన్నాడు.
1: సో డోంట్ షెడ్ టియర్స్.
0: ఈ విధమైనటువంటి బోధనలు ఎవరు పాటిస్తున్నారు?
1: హూ ఆర్ అబ్జర్వింగ్ సచ్ సార్ట్ ఆఫ్ టీచింగ్స్ టుడే.
0: మనం నిజమైనటువంటి ఆదర్శాన్ని మనం అందుకోవాలి.
1: వీ షుడ్ బి ఎ ట్రూ ఐడియల్.
0: అది ఏ నిజమైనటువంటి పత్రికకి తగినటువంటి యొక్క గుర్తులు.
1: This is the true symbol and the sign of the celebration behind the birthday.
0: కానీ చెప్పినటువంటి ఆదర్శాలు ఈ ఆనందాలు మనం ఏమాత్రం ఆచరణలో పెట్టడం లేదు.
1: But all the ideals that are repeated and told are
0: ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: There is no other God beyond love. Love is God.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: ఇది మనం చేయవలసినటువంటి పని.
1: దిస్ వాట్ వీ షుడ్ డూ.
0: మనం నింపుకోవాల్సినటువంటి ప్రేమ ప్రేమ ప్రేమ.
1: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
0: ప్రేమ ఉండినప్పుడు మనకు ఎట్టి బాధలు కూడా మనకు ఉండవు.
1: వెన్ దేర్ ఇస్ లవ్ యూ విల్ నెవర్ సఫర్ ఎట్ ఎనీ టైమ్.
0: బాధలు ఎప్పుడు వస్తున్నాయి? ప్రేమ లేనప్పుడే వస్తున్నాయి బాధలు.
1: వెన్ డు యూ సఫర్? వెన్ యూ డోంట్ హ్యావ్ లవ్.
0: లేక ప్రేమ ఉంది కాబట్టి బాధలు వస్తున్నాయని మీరు భావించవచ్చు.
1: యూ మే కన్సిడర్ దట్ యూ సఫర్ దౌ యూ హ్యావ్ లవ్.
0: ఆ ప్రేమ పరిమితమైన ప్రేమగా ఉండినప్పుడే బాధలు వస్తున్నాయి.
1: యూ సఫర్ బికాస్ of limited love.
0: ఈ అపరిమితమైనటువంటి ప్రేమను పెట్టుకోవాలి.
1: యూ షుడ్ హావ్ ఇన్ఫినిట్ లవ్.
0: అంతా ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఆల్ ఆర్ వన్ యాక్చువల్లీ స్పీకింగ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: అరవింద్ మరణం పురము
1: బిఫోర్ అరవింద్ డైడ్
0: అదే యొక్క మానీయులు తత్వం లోపల
1: ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ నోబుల్ సోల్
0: తనకు కంఠంలో ఒక క్యాన్సర్ వచ్చేసేసింది.
1: హీ సఫర్డ్ ఫ్రమ్ క్యాన్సర్ ఇన్ ద నెక్.
0: అప్పుడు అందరు కూడా స్వామి దేవతను ప్రార్థించండి మీకు అమ్మ కదా అని ప్రార్థించమని చెప్పినన్నారు వివేకానంద.
1: ఆల్ సెట్ యూ ప్రే టు గాడెస్ బికాజ్ యూ కన్సిడర్ రామకృష్ణ
0: పరమహంసకు క్యాన్సర్ వచ్చింది.
1: రామకృష్ణ పరమహంస సఫర్ ఫ్రమ్ క్యాన్సర్.
0: తల్లిని ప్రార్థించండి అన్నాడు.
1: ఎవ్రీబడి సెట్ ప్రే టు యువర్ మదర్.
0: అప్పుడు రామకృష్ణుడు చెప్పాడు.
1: రామకృష్ణ సెడ్
0: ప్రార్థించాను ఆయన ప్రార్థించాను.
1: హి సెడ్ ఐ ప్రే టు మదర్.
0: మరి ఏం చెప్పింది అన్నారు.
1: దాస్ వాట్ డిడ్ షీ సే?
0: ఇన్ని నోళ్లతో నేను తింటుంటే ఒక నోటితో తినకపోయినప్పుడు నీకేం నష్టం వచ్చింది అన్నారు.
1: వెన్ ఐఎమ్ ఏబుల్ టు ఈట్ విత్ సో మెనీ మౌత్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ సో మెనీ అరౌండ్ వాట్ ఈస్ ఇట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ యువర్ ఓన్ మౌత్.
0: నీ ఒక్క నోటితో తినకపోతే నీకేం నష్టం అన్నది.
1: ఇఫ్ యూ కాంట్ ఈట్ విత్ వన్ మౌత్ వాట్ ఈస్ ఇట్ దట్ యూ సఫర్ ఫ్రమ్? దాంతో
0: నా కన్నులు తెరుచుకున్నాను అన్నాడు.
1: దెన్ ఐ కుడ్ ఓపెన్ మై ఐ. దెన్ హి
0: కాబట్టి సర్వుల నోరు కూడాను భగవంతుని యొక్క నోరే.
1: దేర్ ఫోర్ ఆల్ అవర్ మౌత్స్ ఆల్ అవర్ టంగ్స్ ఆర్ హిస్.
0: పురస్కరించుకున్నయే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అన్నారు.
1: బేసింగ్ ఆన్ ది సిటీ సెట్ ఆల్ హెడ్స్ ఆర్ హిస్.
0: అన్ని నోరులు తనవే.
1: ఆల్ మౌత్స్
0: అన్ని కన్నులు తనవే.
1: ఆల్ ఐస్ ఆర్ హిస్.
0: అన్ని పాదములు తనవే. అన్ని హస్తములు తనవే.
1: ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్.
0: కనుక భయవంతునికి ఇది ఒక్కటే పరిమితం అనేటువంటిది లేదు.
1: Therefore God has no limit whatsoever.
0: నీకు పరిమితం కావటం చేత నీవు పరిమితంలో జీవిస్తున్నావు.
1: Because you live under certain limits, you lead a limited life.
0: భగవంతునికి ఎట్టి పరిమితము లేదు.
1: God has no limit.
0: ఆ పరిమితం లేనటువంటి భగవంతునికి పరిమితం లేనటువంటి ప్రేమనే ఉంటుండాలి.
1: Since God is infinite, he has infinite love.
0: భగవంతుని ప్రేమలో ఏమాత్రం కూడా కుణుకు లేదు.
1: In fact, the divine love, it never diminishes.
0: ఇందులో ఏమాత్రము మరణం రాదు.
1: This divine love has no death.
0: ఇది ఎప్పుడు కూడా స్వచ్ఛము స్వచ్ఛమైనటువంటిది.
1: It's pure and unsullied and fresh.
0: ఈ ప్రేమ తత్వం చేతనే సర్వులను సేవించాలి.
1: You should serve everybody with this love.
0: Kingdom of Mother Sai అనేక సర్వీసులు చేస్తుంది.
1: The kingdom of Mother Sai has been rendering services.
0: అయితే ఏ విధంగా చేయాలి?
1: How to render service?
0: ఏదో మేము పిల్లలకు చేశాము రోగులకు చేశాము అని భావించడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ ఆఫరింగ్
0: ఎవరికి చేసినా దైవానికే చేస్తున్నాము అనే భావంతో మనం సేవ చేయాలి.
1: యు మే సర్వ్ ఎనీబడీ కన్సిడర్ దట్ యు ఆర్ సర్వింగ్ గాడ్.
0: ఈ రూపంతో ఉన్న దైవానికి చేస్తున్నాము.
1: ఐఎమ్ సర్వింగ్ గాడ్ ఇన్ దిస్ ఫార్మ్ నౌ.
0: కనుక ఏ రూపం చూసినా దైవ స్వరూపమే.
1: ఎవ్రీ ఫార్మ్ ఇస్ డివైన్.
0: సర్వత పాణిపాదం తత్ సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వ మా వృత్తి. అన్ని రూపములు కూడా భగవంతుని యొక్క రూపములే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్, ఆల్ ఫార్మ్స్ ఆర్ ఆఫ్ గాడ్.
0: కనుక ప్రతి ప్రాణి కూడాను దైవం యొక్క స్వరూపమే.
1: సో ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఇస్ డివైన్.
0: ఒకానొక సమయం లోపల మహాభారత యుద్ధం జరుగుతూ ఉండాలి.
1: టైమ్ ఆఫ్ ది బ్యాటిల్ ఆఫ్ మహాభారత్.
0: అప్పుడు వ్యాసుడు కూడా భారత యుద్ధానికి పోతున్నాడు.
1: వ్యాస వాజ్ ఆల్సో పాసింగ్ బై.
0: దారిలో చూచాడు.
1: ఆన్ ద వే హీ సా
0: ఒక పురుగు దారిని తప్పించి చాలా వేగంగా పారిపోతుండాలి.
1: అండ్ ఇన్సెక్ట్ వాజ్ వెరీ రన్నింగ్ ఫాస్ట్ కటింగ్ ఆఫ్ ద ట్రాక్.
0: దాన్ని చూచాడు.
1: హీ సా ఇట్.
0: దాన్ని నిలుపమని చెప్పాడు.
1: హీ వాంటెడ్ ది ఇన్సెక్ట్ టు స్టాప్ దేర్.
0: ఏ క్రిమికీటకమా,
1: యాస్ ఓ,
0: నీవెందుకు ఇంత వేగంగా పరిగెత్తిపోతున్నావు అన్నాడు.
1: యాస్ ఓ ఇన్సెక్ట్, వై డు యు రన్ సో ఫాస్ట్ నౌ.
0: ఆ పురుగు యొక్క భాష కూడాను వ్యాసునికి తెలుసు గనుకనే అది చెప్పినటువంటి జవాబును చాలా అర్థం చేసుకున్నాడు.
1: యాస నోస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్, దేర్ఫోర్ హి కుడ్ ఫాలో.
0: అప్పుడు ఆ పురుగు చెప్తుండాలి.
1: దెన్ ది ఇన్సెక్ట్ సేస్,
0: ఓ మహర్షి,
1: ఓ సేజ్,
0: కొన్ని నిమిషాల లోపల అర్జున్ యొక్క రథం పరిగెత్తి వస్తుంది.
1: విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ద చారియట్ ఆఫ్ అర్జున్
0: అర్జున్ యొక్క రథం యొక్క వేగం ఎక్కడ కూడా నేను చూడలేదు.
1: ద చారియట్ ఆఫ్ అర్జున ఇస్ అడ్వాన్సింగ్, దట్ ఫాస్ట్నెస్ ఐ హావ్ నాట్ సీన్ బిఫోర్.
0: దాని యొక్క చక్రాల కింద పడి నేను నిలవగలనా?
1: Can I survive if I fall under the wheel of the chariot of Arjuna?
0: ఈ లోపల నేను నా గృహానికి పోయి చేరిపోవాలని చెప్పి అనుకున్నాను.
1: I want to reach home before that.
0: నాకు భార్యా బిడ్డలు ఉంటున్నారు.
1: I have my own family.
0: బంధుమిత్రులంతా ఉన్నారు.
1: I have my relations.
0: కనుక వారిని అందరినీ వదిలిపెట్టిపోవడానికి నాకు ఇష్టం లేదు.
1: I don't want to part from them.
0: అప్పుడు వ్యాసుడు చాలా బుద్ధి తెచ్చుకున్నాడు.
1: Then Vyasa could understand.
0: ఏదో మానవులకు మాత్రమే బంధుమిత్రులు అనుకుంటున్నాము.
1: We think that only man has got his relation.
0: ఈ ప్రేమ తత్వాన్ని ఇంత పరిమితంగా చేసుకుంటున్నాము.
1: He has limited his love.
0: క్రిమికీటకాదులు కూడా ఒక కుటుంబం ఉంటుండాలి.
1: Insects also have their family.
0: క్రిమికీటకాదులు కూడా ఒక వ్యామోహం ఉంటుండాలి.
1: Insect also has got
0: క్రిమికీటకాదులు కూడా తన ప్రాణాన్ని తాను రక్షించుకోవాలని ఆశ ఉంటుండాలి.
1: Insect also wants to save God and protect its life.
0: కనుక ఆ క్రిమికీటకాదులకున్నటువంటి ఆశనే మనకు ఉంటుండాలి.
1: We have similar desires.
0: ఇంకా మానవుల్లో ఉన్నటువంటి విశేషం ఏమిటి?
1: There would be speciality in mankind.
0: జంతువునాం నరజన్మ దుర్లభం. ఏమిటి ఈ దుర్లభం?
1: Why do you say that human life is so rare?
0: నీవు ఏ చింత పడుతున్నావో ఆ చింత పురుగు కూడా పడుతుండాలి.
1: Your worry is same as the worry of an insect.
0: కనుక మానవత్వం అంటే ఎలాంటిది? దివ్యత్వంతో కూడి సర్వము ఏకత్వంగా భావించుకోవటమే నిజమైన మానవత్వం.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ వన్ ఆఫ్ ద డివినిటీ దట్ విల్ మేక్ హిమ్ అండర్స్టాండ్ ద యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: అది లేకుండా మానవునిగా ఉంటుంది నీవు కూడా దుఃఖపడుతుంటే ఇంకా మానవత్వం యొక్క విశేషం ఏమిటి?
1: అదర్వైజ్ వితౌట్ అండర్స్టాండింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇఫ్ యూ ఆల్సో గ్రీవ్ అండ్ క్రై.
0: కనుక మానవులు అందరూ కూడాను శరీరాన్ని త్యాగం చేసి
1: all noble souls sacrifice their body
0: samajam yokka chemam nimittamai
1: for the welfare of the society
0: itali yokka aananda nimittamai
1: for the bliss of others
0: tana yokka jeevithanni tyagam chesaru
1: they sacrifice their life
0: adi nijamainatundi tyagam
1: that is the true sacrifice
0: aa tyagam tho poorinchavallani ee naati kudunu alanti maharishunnu andaru poojistu vastunnaru
1: sages and noble souls are worshiped even today because of their sacrifice then
0: andanni manavulu poojincharu.
1: We don't worship everybody.
0: పరోపకార నిమిత్తమై పాటుపడినటువంటి వారిని పూజిస్తుంటారు.
1: We worship those that serve others.
0: కనుకనే మనం పరోపకారార్థం ఇదం శరీరం ఈ శరీరాన్ని పరోపకార నిమిత్తమై ఉపయోగించుకోవాలి.
1: We should make use of this body to serve others.
0: ఏ చిన్న పనైనా కూడా పనులకు సహాయంగా మనం ఉపయోగపడాలి.
1: Let it be a small help, doesn't matter.
0: ఇన్ని సంవత్సరములు మనం బ్రతికాము.
1: I could live so long.
0: ఎలాంటి పనులు మనం చేశాము?
1: What sort of
0: ఏం ఉపకారం చేశాము?
1: What help I did.
0: సమాజానికి ఏం సహాయం చేశాము?
1: What service I did.
0: ఏ జీవికి ఏ ఆనందాన్ని కలిగించాము?
1: What kind of happiness
0: did I bring? మనకు మనం ప్రశ్న వేసుకుంటే ఏమీ జవాబు లేదు.
1: If we put questions of this sort, we don't get any reply.
0: కనుక మనం ఒక్కరికైనా కూడా సంతృప్తి పరిచేకి సంసిద్ధంగా ఉంటుండాలి.
1: We should be ready to satisfy at least one.
0: ఎప్పుడు చూసినా స్వార్థము స్వార్థము స్వార్థము, ఈ స్వార్థంతోనే మనం జీవితం గడుపుతుంటే పరార్థమును ఎప్పుడు నీవు ప్రాప్తించేది?
1: We lead our lives full of selfishness, utter selfishness. Then when do you help others?
0: Fish is better than selfish annaru.
1: Fish is better than selfish.
0: కనుక మనం సెల్ఫిష్ లో పోతుంటే మన జీవితం ఏమి గతి?
1: If you are selfish, what will happen to you?
0: నీవు కూడా చూసుకో, తప్పు లేదు.
1: Doesn't matter if you look
0: to yourself. నీ పనులు నీవు చూసుకుని మిగిలిన కాలం లోపల పరులకు ఉపకారం చేయాలి.
1: You think of the self, but yet help others also.
0: నీ కర్మను నీవు ఆచరించుకో.
1: Do your duty.
0: కానీ తగిన కాలం ఎంతో ఉంటుండాలి.
1: But you have a lot of time.
0: ఆ కాలంలో ఏ 10 మందికో నీవు సహాయం చేయి.
1: During the spare time, help others.
0: అది ఏ help ever, hurt never అని.
1: That's what Bhagavan says. Help ever, hurt never.
0: మన జీవితంలో ఎంతో కాలం వ్యర్థమైపోతుండాలి.
1: We are wasting lot of time.
0: నిజంగా మనం యోచన చేస్తే మూడు భాగములు మన కాలమును వ్యర్థం చేస్తున్నాం.
1: Truly speaking, we are wasting 3/4 of our time.
0: సార్థకమైన కాలము ఏ కొద్ది కాలమో ఉంటుండాలి.
1: After all, little time is usefully spent.
0: ఆ వ్యర్థం చేసే కాలాన్ని ఎందుకు నీవు సద్వినియోగపరచకూడదు?
1: Why don't you make proper use of the time that you waste?
0: కాలం లేకపోలేదు.
1: In fact, there is time.
0: నీవు చేయడానికి మనసు లేకపోతుండాలి.
1: You don't have mind to make use of it.
0: ప్రతి మానవుడు కూడాను పరోపకార నిమిత్తమై ఈ దేహం వచ్చిందని సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: So every man should understand this truth that the body is given to serve others and conduct itself.
0: సేవలు చేయాలి.
1: We should serve
0: సర్వ సేవలు కూడాను దైవ సేవగానే భావించాలి.
1: Every service is service unto God.
0: మనం అహంకారంతో కుమిలిపోకూడదు.
1: You should not be egoistic.
0: ఈ అహంకారంతో మనం ఏమాత్రం జీవితాన్ని ఇది చేసినప్పటికీ వ్యర్థమే అయిపోతుంది.
1: ఇఫ్ యు ప్రైడ్ యువర్ సెల్ఫ్, యు విల్ బి వేస్టింగ్ రూయినింగ్ యువర్ లైఫ్.
0: మానవునికి అహంకారం అనేటువంటి పెద్ద రోగము.
1: Ego is a big disease.
0: దీనికి ఏ ఔషధములు కూడా లేవు.
1: No medicine to cure this disease of ego.
0: ఈ అహంకారాన్ని మొట్టమొదటి నిర్మూలన చేయాలంటే సేవలో పాల్గొనాలి.
1: Therefore, in order to kill this ego, we should serve others.
0: ఇంకా దేనికి కూడా ఇది స్వశం కాదు.
1: It cannot be cured by any.
0: సేవల యందు మాత్రమే ఈ అహంకారం దూరం పరిగెత్తిపోతుంది.
1: By service only you can cure the disease of ego.
0: కనుక మనం ఎన్ని తపములు చేసినా, ఎన్ని ధ్యానములు చేసినా, ఎన్ని శాస్త్రములు చదివినా మన అహంకారం మాత్రం పోవడానికి వీలు కాదు.
1: By undertaking penance or reading the sacred books or sitting long for meditation, ego continues. You can kill the ego only by serving others.
0: కనుకని నతపాంసి నతీర్థానాం నశాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తారే సజ్జనాం సేవనం వినా. నతపాంసి నతీర్థానాం, తపస్సు చేసి ప్రయోజనం లేదు.
1: నో యూజ్ ఇన్ అండర్టేకింగ్ పెనెన్స్.
0: ఏ శాస్త్రము చదివి ప్రయోజనం లేదు.
1: నో యూజ్ ఇన్ రీడింగ్ బుక్స్.
0: ఏ గ్రంథము చదివి ప్రయోజనం లేదు.
1: నో యూజ్ ఇన్ సెక్రెట్ టెక్స్ట్.
0: ఏ యొక్క ధ్యానం చేసే ప్రయోజనం లేదు.
1: నో యూజ్ ఇన్ మెడిటేషన్.
0: సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. మన సంసారం అనేటువంటి సాగరాన్ని మనం దాటాలనుకుంటే సజ్జనుడి యొక్క సేవ చేయాలి.
1: టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ వీ షుడ్ సర్వ్ పీపుల్.
0: అది ఏ మనం చేయవలసినటువంటిది.
1: దట్స్ వాట్ వీ షుడ్ డూ.
0: కనుక వచ్చినటువంటి వారందరూ కూడా ఏదో ధ్యానములు జపములు జాపములు ఇవన్నీ చేసుకోవచ్చు, కానీ సేవ మాత్రం చాలా ప్రధానమైనటువంటిది.
1: You may pray, you may meditate, but service is most important.
0: ఎవరికి చేసినా దైవ సేవగానే భావించండి.
1: You may serve anybody, consider it as service unto
0: God. ఒక భిక్షగానికి చేస్తున్నా అది కూడా దైవ సేవగానే ఉంటుంది.
1: You may serve a beggar, but it is service to God.
0: దేవుడు ఈ రూపంలో వచ్చాడు.
1: God is in this form.
0: చూడండి, అనేక రకములో మీరు సత్యచరిత్ర చదువుతుంటారు, సాయి సత్యచరిత్ర.
1: Many of you go through సాయి సత్యచరిత్ర.
0: ఒక ఎనుము మాదిరి వచ్చి చేస్తుంటాడు తాను.
1: And God comes in the form of
0: కుక్క మాదిరి వస్తుంటాడు.
1: He comes in the form of a dog.
0: ఒక పిల్లి మాదిరి వచ్చి తాను చేసినటువంటి ఆరగించిపోతుంటాడు.
1: God comes in the form of a cat and partakes the food.
0: అయ్యో స్వామి, మా ఇంటికి రాలేదంటే నేను పిల్లిగా వచ్చి నేను భోంచేసి వచ్చానన్నాడు.
1: If he says, Swami, you have not come to a residence, he says, I came in the form of a cat.
0: ఏ రూపంలో వస్తాడు?
1: In what form he would come?
0: సర్వ రూపములు తనవే.
1: Because all forms
0: are his. నామములు తనవే.
1: All names are his.
0: కనుక ఏ రూపంలో ఏ నామంలో వస్తాడో కనుక మనం అన్ని రూపములుగాను మనం విశ్వసించాలి.
1: He may come in any name, in any form. We should consider all forms and names as his.
0: కనుకని సహస్రశీర్ష పురుష, భగవంతుడు సహస్రశీర్షుడు.
1: God has thousand heads.
0: కనుక ఇలాంటి భగవంతుణ్ణి మనము అనేక రకములుగా మనం ఆరాధన చేస్తున్నాము, ప్రేమిస్తున్నాము. తప్పక ప్రేమ ఉండాలి.
1: We worship God, we love God. Yes, love is important.
0: కనుకని ప్రేమనే దీనికి అన్నిటికీ మూల కారణము.
1: Love is the main base.
0: ఆ ప్రేమ చేత ఒకరిని బాధించకుండా చూసుకోండి.
1: With this love, don't hurt anybody.
0: ఈ బాధించకుండా చూచడమే అది ఒక పెద్ద సేవ.
1: Don't make anyone suffer. That's the biggest service.
0: ఈ విధంగానే జీసస్ తన యొక్క దేహాన్ని వదిలిపెట్టిపోయినటువంటి.
1: జీసస్ హస్ లెఫ్ట్ హిస్ బాడీ.
0: ఏ కారణం చేత వదిలిపెట్టాడు?
1: ఫర్ వాట్ రీజన్?
0: సేవలు చేయటం ఒకరికి ఇష్టం లేకపోవడం చేత, కల్పించినటువంటి కల్పన చేత తన దేహానికి ఖండన వచ్చింది.
1: బికాస్ సమ్ పీపుల్ డిడ్ లైక్ హిస్ ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద సర్వీస్ దట్ జీసస్ డిడ్. హి హస్ టు డై ఆన్ ద క్రాస్ బికాజ్ ఆఫ్ అలిగేషన్.
0: అసూయ వ్యాపారులంతా కూడా దీన్ని కల్పించి,
1: దేర్ ఆర్ జెలస్ పీపుల్ ఆన్ వన్ సైడ్,
0: ఈ యొక్క జీసస్ కి ఇంత పేరు వస్తుంది మాకు రాదే అనేటువంటి అసూయ చేత అనేక కల్పనలు కల్పించారు.
1: బికాస్ ఆఫ్ ది ఎన్వీ ఆఫ్ ద గుడ్ నేమ్ ద జీసస్ హ్యాడ్ దే రేజ్ ఫాల్స్ అలిగేషన్స్.
0: కనుక అసూయ చేత వచ్చినటువంటివి ఏ మాత్రం కూడా మనం లెక్క చేయనక్కర్లేదు.
1: ఆల్ ది యాక్ట్స్ ఆఫ్ జెలసీ డోంట్ బాదర్.
0: మంచి వారికంతా ఈ కష్టములు కలుగుతూనే ఉంటుంటాయి.
1: గుడ్ పీపుల్ సఫర్ నేచురల్లీ.
0: ఈ ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: మంచి వారికంతా ఈ విధమైన బాధలు కలుగుతుంటాయి.
1: గుడ్ పీపుల్ సఫర్ లైక్ దిస్.
0: మంచి బంగారుకి ఒక నగ చేయాలంటే నిప్పులో వేసి చుత్తితో కొట్టి అనేక విధంగా బాధలు పెట్టే దీనికి ఒక నగగా తయారు చేస్తున్నాం.
1: ఇట్స్ ఓన్లీ ది ప్యూర్ గోల్డ్ దట్ ఇస్ చిజల్డ్, దట్స్ హ్యామర్డ్, దట్స్ బర్న్డ్ అండ్ కట్ హస్ టు బి మేడ్ ఇంటు
0: ఒక మంచి విలువైనటువంటి వజ్రాన్ని మనం సరైన రీతిగా ఇంకా విలువ కావాలంటే దానికి అనేక రకముల కోతలు కొయ్యాలి.
1: ద వాల్యుబుల్ డైమండ్ మస్ట్ బి కట్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్ సో అస్ టు షైన్.
0: ఈ కష్టములు పడకుండా దానికి విలువ రాదు.
1: వితౌట్ ది ట్రబుల్స్ ఇట్ కెన్ నాట్ రీచ్ ద వాల్యూ.
0: ఈ యొక్క బాధలు లేకుండా అదొక నగ తయారు కాదు.
1: వితౌట్ సఫరింగ్ ఇట్ కెనాట్ బి జ్యువెల్.
0: అన్ని మన మంచి కోసమే అనేటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అవర్ గుడ్. ఎవరో మనం చెప్పారు
0: ఇది నా మంచి కోసమే.
1: సమ్వన్ అక్యూజ్డ్ యు, యెస్ ఇట్స్ ఫర్ యువర్ గుడ్.
0: ఎవరో నాకు బాధ కలిగించారు ఇది నా మంచి కోసమే.
1: Somebody made you suffer, it's for your good.
0: ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: హావ్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
0: ఆనాడు కూడాను పీటర్ చెప్పాడు.
1: దిస్ ద డే పీటర్ ఆల్సో సెడ్
0: J-O-Y, joy అన్నాడు.
1: He said J-O-Y, joy.
0: Joy అనగా ఏమి? ఆనందము అనుకున్నాడు.
1: Joy he thought is bliss.
0: కానీ అది కాదు అక్కడ.
1: Now it's not that.
0: J, Jesus first.
1: J, Jesus first.
0: O, others next.
1: O, others next.
0: Y, you. అనగా you, yourself is last.
1: Why you, yourself in the last. In the last.
0: Jesus first, others next, yourself last.
1: So Jesus first, others next, yourself in the last.
0: దీనిని పాటించినటువంటి వారే పాండవులు.
1: Pandavas followed this principle.
0: మొట్టమొదటంతా కూడాను God first.
1: They kept God in the first.
0: World next.
1: World next.
0: Myself last.
1: And they considered myself in the last.
0: కనుకనే ఆ అహంకారం అనేటువంటిది లాస్ట్ గా తిప్పేసేసారు.
1: So ego is kept in the last.
0: కనుకనే పీటర్ దీన్ని సరైన రీతిగా తాను బోధించుకోలేకపోయాడు.
1: పీటర్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: ఈ విధమైనటువంటి ఒక్కొక్క పదము లోపల కూడాను ఎంతో సారవంతమైనటువంటి యొక్క జీవితం ఉంటుండాలి.
1: ఎవ్రీ వర్డ్ కన్వేస్ ద డెప్త్ ఆఫ్ ఇట్స్ మీనింగ్ అప్లికబుల్ టు అవర్ లైఫ్.
0: కనుక నిన్న నేడు గానం చేత పాటల చేత ఎంతో జీవితం ఆనందపరుచుకున్నారు ఈ యొక్క విదేశీయులు.
1: Yesterday and today the foreigners enjoyed with this melodious music.
0: Bhagavantudu gana loludu gana priyudu.
1: God naturally likes the beautiful music, melodious music. Bhagavantudu
0: nirantaram kodunu daggaragalanu jayavijayuluga unnatundi vaaru kodunu.
1: Jaya and Vijaya who are always in the company of the Lord.
0: Narada tamburadulu kodunu bhagavantudu nirantaramu ganam chestu aanandanni andimpa chesetundi
1: vaaru. Sages like Narada and Tumbura always sang in the glory of God. Ganamulo
0: undinatundi aanandamu dentona ledu.
1: In fact, there is no other greater joy.
0: ఈ గానమే భగవంతుడు విధమని చేసేటువంటి వాడు.
1: You can please God with your music.
0: పానము చేసేటువంటి వాడు.
1: And God drinks your music.
0: కనుకనే మ్యూజిక్ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
1: Music is highly sacred.
0: అది లోపల ఉన్నటువంటి దాని యొక్క ప్రతిబింబమే.
1: It is the reflection of the inner being.
0: ఆ యొక్క ప్రతిబింబమును గాన రూపంలో మనకు వస్తుంటాయి.
1: The reflection of the inner being comes out by way of music.
0: గానము చేసుకుంటూ సేవలు కల్పితూ రండి.
1: Sing the songs and serve others.
0: ఆ ప్రేమ చేత గానం చేస్తూ ప్రజల యొక్క సేవ చేస్తుంటే దీనికి మించినటువంటి ఆనందం మనకి ఎక్కడ కలుగుతుంది?
1: As you sing and serve others, you will be blissful.
0: భజన బినా సుఖ శాంతి.

0: Radio Sai presents next, a divine discourse delivered by Bhagwan Baba on the 9th of July,
1: 1989. Manujini Manugadakunu Bandhamulaku Manyatakunu మనసే హేతువు మనుజుని మనుగడకును బంధమునకు మాన్యతకును

0: It is the mind which is the cause for man's respect, for his honor, for his deliverance. The same mind is responsible for bringing liberation. And manas, the mind itself, is responsible for taking him to hell, creating a hell for him and making him forget his own human nature.
1: Vidyarthulara,
0: dear students,
1: manomoolam idam jagat. Jagatnu kani, indriyamulu kani, manase maranchutu untunnadi.
0: It is the mind which makes the world function and the senses also function.
1: Manoshakti valane indriyamulu kani, jagattu kani kadalchunnadi.
0: It is by the power of the mind, the senses and the world, they are doing the duty.
1: Prapanchamanta ikkudanu panchabhutamulato nindinatunti swarupamu.
0: The world is essentially the form of five elements.
1: Prithvi, jalamu, agni, vayu, akasham. Ivi okadanikante okati telikayai sukshmamai swaroopane dharistunnavi.
0: Those five elements are earth, water, fire, wind and sky. Each one is steadily subtler than the previous one.
1: Prithvi kante jalamu ati sukshmamainatundi telikayainatundi.
0: Water is subtler and lighter than earth.
1: Neeti kante agni marinta sukshmamainatundi chala telikayainatundi.
0: Compared to water, fire is subtler and lighter.
1: Agni kante vayuvu marinta sukshmamainatundi.
0: So is the wind compared to fire.
1: Vayu kante akashamu marinta sukshmamainatundi.
0: Ether, sky, is the subtlest compared to any one of these things.
1: Yeta vata, prithvi, jalamu, agni, vayuvu, anekudanu akashamu nundi aavirbhavinchinatundivi.
0: The sum and substance of this is earth, water, fire and wind have taken their birth from
1: ether. Akasham yokka chalanam chetane vayu yerpadutunnadi.
0: It is on account of the movement of sky the air takes its birth.
1: Vayu chetane agni sambhavistuntundadi.
0: Fire emanates from wind.
1: Vayuve lekundina agni abhrudhiye chendadu.
0: Without wind the fire will not develop fast.
1: Kalukune agni yokka chaladanam chetane neeru aavirbhavistunnayi.
0: It is an account of the fire, the water also takes its birth.
1: Jalamu ghanibhutam kavatam chetane prithviga marutundadi.
0: The earth is the solidified form of water.
1: Ivanni kudunu kevalamu oka daivattam nunchi kudunu aavirbhavinchinatundi bhutamule.
0: All these elements have taken or emerged from God.
1: ఈ అన్నింటికి మనసే మూల కారణము.
0: ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ మైండ్ విచ్ ఇస్ ది రూట్ కాజ్.
1: ఈ మనసు యొక్క స్థానం శరీరం లోపల చక్కగా విచారించినప్పుడు పంచకోశముల మధ్యలో నిలిచినటువంటిది ఈ మనస్సు.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ వేర్ ఎగ్జాక్ట్లీ ది మైండ్ డ్వెల్స్ ఇన్ ద బాడీ, ఇట్ ఇస్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఫైవ్ షీట్స్.
1: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయం.
0: Those five sheets are annamaya, food sheet, pranamaya, the vital air sheet, and manomaya, mind sheet,
1: vijnanamaya,
0: wisdom sheet, and ఆనందమయ.
1: ఈ పంచకోశముల యందు మనసు ఎక్కడ ఉన్నది?
0: Then where does mind exist in the
1: మనస్సు? పైన ప్రాణము, క్రింద బుద్ధి.
0: Above mind is the life forces and below the mind is the intellect.
1: Pranamu, buddhi, endu agni swaroopamulu, agni tattvamulu.
0: This principle of prana and this intellect, they are the form of fire.
1: మనస్సు జలతత్వము.
0: మైండ్ ఈజ్ ఏ మేనిఫెస్టేషన్.
1: మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడు.
0: మూన్ ఈజ్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ మైండ్.
1: కనుకనే చల్లదనము మనసుకు స్వభావము.
0: Therefore, it is natural for the mind to be cool.
1: Aite deeniki paina pranamane agni krinda buddhi anetunte agni undatam chetane manasu jalamga mari potundadi.
0: As it is sandwiched by these two principles of fire, prana and buddhi, then it becomes
1: jalam yokka swabhavamu. Pallamunaku pravahinchatame dani yokka swabhavam.
0: It becomes water, and one of the features of water is to flow always when it is downwards. It does not have the feature of earth.
1: Kanukane manasu nirantaramu kudanu vishesha sambandhamainti yokka margam nande idi prayanam salaputu untuntadi.
0: That is why mind always travels in search of some objects for enjoyment.
1: Prakrutamainti margamne idi anusaristu untadi.
0: It goes in the natural way, in the way of nature.
1: Pavitramaina uttamainti yokka urdha sthayiki idi e matramo prayanam cheyaledu.
0: It is not natural for it to go upward to elevated space of atma.
1: Ee manasu yokka tattvamu urdha margamunaku pravesha pettavalanna deeniki aadhyatmika chittam athyavasaramu.
0: If you want to turn it towards the higher stages in life, then spiritual manavudu
1: aanandanni ఆశిస్తున్నాడు, అభిలషిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫార్ బ్లిస్ అండ్ జాయ్.
1: అయితే ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తి కాగలదు?
0: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అక్వైర్ దిస్ బ్లిస్?
1: ఇది కేవలము పంచభూతములకు నివాసమైన, పంచభూతములకు నిలయమైనటువంటి ఈ యొక్క ఆత్మతత్వమును మనం కొంత అర్థం చేసుకోవాలి.
0: ఫర్ దిస్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, which is the basis for all this fire.
1: పంచభూతములకు అవకాశం అందించినదే ఆకాశం.
0: It is the sky which gives power to all the other four.
1: ఇది కేవలం ఆత్మతత్వం నుండినే ఆవిర్భవించినటువంటిది.
0: The sky itself has emerged from the principle of ఆత్మ.
1: కనుక ఆత్మతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు పంచభూతములు కానీ పంచకోశములు కానీ మన యొక్క స్వాధీనంలో ఉండగలవు.
0: If we can understand the principle of ఆత్మ, the five elements and five seeds will be under our control.
1: అప్పుడు మనం ఆనంద ప్రాప్తి చేకూరగలదు.
0: Then only we can enjoy bliss.
1: ఆనందం అనేటువంటిది సుఖములకు దుఃఖములకు అతీతమైనటువంటిది.
0: Bliss transcends sorrow and joy.
1: మానవునికి సుఖము దుఃఖము కూడాను మనసు యొక్క వికారములే కాని మనిషికి ఏమాత్రం కూడాను సుఖ దుఃఖములు ఏమాత్రం కూడా లేవు.
0: Joy and sorrow are two forms of the working of the mind.
1: ఈ సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి ఒక స్థితియే ఆనందము.
0: Bliss is a state which transcends sorrow and joy.
1: అట్టి ఆనంద స్థితియే ప్రజ్ఞాతత్వము అన్నారు.
0: This state of bliss is ప్రజ్ఞాతత్వ, principle of ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: ప్రజ్ఞ is all pervasive.
1: ఇదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: That is the meaning of ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానము సర్వత్రా వ్యాపించినటువంటిది అయినప్పటికీ దానిని గుర్తించడానికి కొన్ని విధమైన మార్గంలో మనము అనుసరించవలెను.
0: ఆల్దో దిస్ ప్రజ్ఞానం ఈజ్ ఆల్ పర్వేసివ్, దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఈజ్ ఆల్ పర్వేసివ్, ఇట్ ఈజ్ నెసెసరీ టు మేక్ ఎఫర్ట్స్ టు రికగ్నైజ్.
1: దేహమునందును, మనస్సునందును, బుద్ధి అందును, అంతఃకరణ ఎందు కూడాను ఉండినటువంటి యొక్క సమతత్వం కలిగినే దీనికి ప్రజ్ఞ అని కూడాను ఒక చక్కని పేరు.
0: యాజ్ దిస్ ఆక్యుపైస్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అండ్ హ్యూమన్ లైఫ్, this is appropriately called constant integrated awareness.
1: ilanti pragna yokka shabdamunu manamu anusarinchavalasi vastundi.
0: We have to follow the sound itself of this particular word.
1: Dinni antarvani ani cheptu vicharu.
0: This has been described as the inner voice.
1: Antarvaniki bhagavantunaku bhedam ledu.
0: There is no difference whatsoever between inner voice and God.
1: Antarvaniye bhagavantudu, bhagavantude antarvani.
0: Inner voice itself is God and God himself is inner voice.
1: Ayuka antarvanini manam anusarinchinappudu,
0: if we can follow the inner voice and conscience,
1: manaku aanandamu praptistundi.
0: We get bliss.
1: Aithe ee antarvanini ye reethiga manam anubhavinchali?
0: How to enjoy and follow this conscience, inner voice?
1: అంతర్వాణిని అనుభవించవలనన్న బహిర్ముఖమైనటువంటి ఒక ఇంద్రియముల యొక్క శక్తిని మనం అణుచుకోవాలి.
0: ఓన్లీ బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ విచ్ గో అవుట్ వర్డ్స్ వీ కెన్ ఎంజాయ్.
1: అంతర్బహిర్ ఇంద్రియములను అడగదొక్కినప్పుడే ఈ అంతర్వాణి మనకు సుస్పష్టంగా వినిపించగలదు.
0: వెన్ వీ సబ్డ్యూ ది ఔటర్ అండ్ ది ఇన్నర్ ఆర్గన్ సెన్స్ ఆర్గన్ వీ విల్ బి ఏబుల్ టు హియర్ ది ఇన్నర్ వాయిస్ ప్రాపర్లీ.
1: బహిర్ముఖమైనటువంటి మనస్సులకే దీనికి మనస్సు అని పెట్టారు.
0: ది మైండ్ విచ్ గోస్ అవుట్వర్డ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మనస్.
1: అంతర్ముఖమైనటువంటి యొక్క దీనికే నమా అని పెట్టారు.
0: ద మైండ్ విచ్ గోస్ ఇన్ వర్డ్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ నమా.
1: అనగా మనస్సు కానటువంటిది ఇది అంతర్వాణి.
0: ది ఇన్నర్ వాయిస్ ఇస్ నాట్ మైండ్ ఇట్ సెల్ఫ్.
1: మనసు యొక్క ప్రభావం ఉండినంత వరకు కూడాను మనిషి అనేక రకములైనటువంటి యొక్క మార్గములను అనుసరిస్తుంటాడు.
0: మ్యాన్ ఫాలోస్ డిఫరెంట్ పాత్స్ వెన్ హీఈస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మైండ్.
1: ఈ మనస్తత్వాన్ని మనం అణగదొక్కినప్పుడే అమనస్కమనేటువంటి స్వరూపాన్ని ధరిస్తాడు.
0: ఓన్లీ వెన్ వీ సబ్డ్యూ దిస్ మైండ్ అండ్ ఇట్స్ టెండెన్సీస్ వీ కెన్ గెట్ ది స్టేట్ ఆఫ్ అమనస్కత్వం.
1: అమనస్క స్థితి ఎందు మాత్రమే ఈ అంతర్వాణి మనకు ప్రాప్తిస్తుంది.
0: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్లెస్నెస్ విల్ బి ఏబుల్ టు గెట్ ది ఇన్నర్ వాయిస్.
1: ఈ అంతర్వాణి నిమిత్తమై మనం అనేక విధమైనటువంటి సాధనలు చేయవలసి వస్తుంది.
0: ఫర్ బీయింగ్ ఏబుల్ టు గెట్ ఇన్ టచ్ అండ్ ఎంజాయ్ దిస్ ఇన్నర్ వాయిస్ సర్టన్ ఎఫర్ట్స్ ఆర్ రిక్వైర్డ్.
1: దీనికే భక్తి ప్రపత్తులు అని పిలుస్తూ వచ్చారు.
0: దాట్ ఈస్ డివోషన్ అండ్ సరెండర్. భక్తి ప్రపత్తులు ఆర్ రిక్వైర్డ్ ఫర్
1: ఈ భక్తి ప్రపత్తుల యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలన్నా భగవంతుని ప్రేమ అత్యవసరం.
0: ఓన్లీ బై హ్యావింగ్ లవ్ టువర్డ్స్ గాడ్ వీ కెన్ అండర్స్టాండ్ డివోషన్ అండ్ సరెండర్.
1: ఈ భగవంతుని ప్రేమను మనం పొందవాలన్నా సాకారం అనేటువంటిది అది సరి అయిన మార్గం.
0: టు గెట్ ద లవ్ ఆఫ్ గాడ్ వీ హావ్ టు రిసార్ట్ టు ది ఫారం ఫుల్ గాడ్.
1: ఈ సాకార భక్తి యందు అనేక విధమైనటువంటి మార్గములు ఉంటున్నవి.
0: డివోషన్ టు గాడ్ విత్ ఫార్మ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్.
1: ఇందులో ప్రధానమైనటువంటి మూడు.
0: దేర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ వన్స్.
1: తామసిక రాజసిక సాత్వికమని.
0: దోస్ త్రీ ఆర్ తామసిక రాజసిక అండ్ సాత్విక.
1: ఈ తామసికమనేటువంటిది కేవలము
0: దిస్ తామసిక ఈజ్
1: హింస చేతను
0: అసోసియేటెడ్ విత్ వైర్
1: క్రోధము చేతను
0: యాంగర్
1: ఆడంబరము చేతను
0: షో ఆస్టెంటేషన్
1: మానవుడు దైవాన్ని ఆరాధిస్తుంటాడు.
0: మ్యాన్ వర్షిపింగ్ గాడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ తామసిక.
1: ఆడంబరము చేత అహంకారం చేత కీర్తి ప్రతిష్టల నిమిత్తమై తాను ఆచరించడం అనేటువంటిది ఇది తామసిక భక్తిగా మారుతుంది.
0: దిస్ తామసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ వన్ విచ్ ఈజ్ బేస్డ్ అపాన్ షో ఈగో అండ్ దట్ కైండ్ ఆఫ్ అప్రోచ్.
1: ఇంకా రాజసిక భక్తి అనేటువంటిది పేరు ప్రతిష్టల నిమిత్తమై అధికార నిమిత్తమై స్వభిష్యం లోపల సరైనటువంటి స్థితిని పొందాలనేటువంటి నిమిత్తమై తాను ప్రార్థిస్తుంటాడు భగవంతుణ్ణి.
0: ది రాజసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గెట్ పొజిషన్ పవర్ టు గెట్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ టు గెట్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్డ్.
1: ఇంకా సాత్వికమైనటువంటి భక్తుడు
0: ది సాత్విక్ టైప్ ఆఫ్ డివోటీ
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక శరణాగతి తత్వం ఉందు.
0: హీ ఫాలోస్ ది పాత్ ఆఫ్ సరెండర్.
1: సర్వకర్మలు కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థమై భ్రమించి
0: హీ డస్ ఆల్ ద వర్క్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ ప్లెజర్.
1: సర్వత్రా భగవంతుడు ఒక్కడే ఉన్నాడనేటువంటి విశ్వాసం చేత
0: హీ హ్యావ్ ద ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ ప్లేస్.
1: ఏది చేసినా భగవత్ సేవగా విశ్వసిస్తూ చేస్తుంటాడు.
0: హీ డస్ ఎవ్రీథింగ్ యాజ్ సర్వీస్ టు గాడ్ అండ్ డస్ ఎవ్రీ వర్క్ లైక్ దాట్.
1: అయితే ఈ మూడింటి భక్తి ఎందు కూడాను మరికొన్ని రకమైనటువంటి భక్తులు ఉంటున్నాయి. నిర్గుణ భక్తి.
0: ఇన్ అడిషన్ టు దీస్ త్రీ దెర్ ఈస్ వన్ మోర్ నిర్గుణ టైప్ ఆఫ్ డివోషన్ నిర్గుణ భక్తి.
1: ఇదే రాక్షస భక్తి, అసుర భక్తి, మోహ భక్తి అని.
0: దట్ ఈస్ రాక్షస భక్తి,
1: అసుర భక్తి,
0: అసుర భక్తి అండ్ మోహ భక్తి.
1: ఈ అసుర భక్తి అనగా
0: అసుర భక్తి ఆర్ అసుర డివోషన్ రిఫర్
1: తానొక్కడు మాత్రమే క్షేమంగా ఉండాలి.
0: ది ఎసెన్షియల్
1: తాను మాత్రమే ఆనందించాలి.
0: He alone should be happy.
1: తాను మాత్రమే ధన్యుడు కావాలి.
0: He alone should save himself.
1: కేవలము ఈ పరిపూర్ణమైనటువంటి స్వార్థంతో నిండినటువంటిది ఈ యొక్క అసుర భక్తి.
0: డివోషన్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ ఈజ్ అసుర డివోషన్.
1: తన యొక్క సహచరులు కాని, తన యొక్క కుటుంబం కాని, తన యొక్క తోటి మానవుల యొక్క క్షేమమును ఏమాత్రం కూడా ఆశించేటువంటి వాడు కాదు.
0: హీ ఈజ్ నాట్ విల్లింగ్ టు కేర్ ఫార్ ఎయిదర్ హిజ్ ఫ్యామిలీ, his surroundings, his society and anyone.
1: Rakshasa bhakti anaga himsadulu chetanu,
0: devotion rakshasa
1: devotham chetanu,
0: violence and
1: daya dakshinya rahitam chetanu,
0: devoid of any compassion and kindness.
1: Jeevitulu gadupatu untuntadu.
0: అండ్ యూ బిలీవింగ్
1: పూర్ణమైనటువంటి స్వార్థంతో నిండినటువంటిది ఈ యొక్క అసుర భక్తి.
0: డివోషన్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ ఈజ్ అసుర డివోషన్.
1: తన యొక్క సహచర్

0: జీవితంలో గడుపుతూ ఉంటుంటాడు.
1: అండ్ యూ బి లివింగ్ హిస్ లైఫ్ లైక్ ఆన్ దీస్ లైన్.
0: మోహభక్తి అనగా
1: మోహభక్తి
0: నిత్యానిత్య విషయ పరిశీలనాశీనుడై
1: హీ వుడ్ నాట్ కేర్ ఫర్ డిస్క్రిమినేషన్.
0: ఈ యొక్క విచారణ శక్తి శూన్యుడై
1: హీ వుడ్ బి నాట్ హ్యావింగ్ ద డిస్క్రిమినేషన్.
0: ఒకరిని బాధించాలి అనేటువంటి భావం లేకపోయినప్పటికీ
1: he may not have any intention to hurt any
0: other. ఇతరులకు బాధలు కలిగిస్తుంటాడు.
1: బట్ హీల్ బి హర్టింగ్ అదర్స్ ఆల్ ద సేమ్.
0: అలాంటి యొక్క తత్వమును
1: సచ్ ప్రిన్సిపుల్
0: అర్థం చేసుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కూడా నువ్వు కోల్పోతాడు.
1: హీ లూజెస్ ఈవెన్ దట్ పవర్ టు అండర్స్టాండ్ దిస్ డిస్క్రిమినేషన్.
0: ఈ ముగ్గురికి కూడాను దైవభక్తి అనేటువంటిది ఏమాత్రము ఉండదు.
1: ఆల్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ డూ నాట్ రియలీ హ్యావ్
0: దైవ చింతన అనేటువంటిది కూడా ఏమాత్రము ఉండదు.
1: They do not even think of God.
0: Paropakara tattvam asale undadu.
1: Welfare of others, doing some service for
0: daya dakshinya rahitulai untaru.
1: He will be absolutely not having any kind of
0: ilanti varu nirguna bhakti ani dinni prabodhistu untaru.
1: And these people will be explaining as if it is nirguna bhakti. This kind of
0: kevalamu oka vidhamaina rakshasa bhakti ane cheppavachunu.
1: Truly speaking, this is a demonic type of devotion.
0: ఇంకా ఈ రెండింటికి నీ విరుద్ధమైనటువంటి భక్తులు రెండు ఉన్నాయి.
1: దేర్ ఆర్ టూ మోర్ టైప్స్ ఆఫ్ డివోషన్ అదర్ దాన్ దిస్.
0: విప్రక భక్తి అని ఒకటి.
1: విప్రక డివోషన్ ఈజ్ వన్.
0: సంకర్షక భక్తి అని ఒకటి.
1: ది అదర్ వన్ ఈజ్ సంకర్షక డివోషన్.
0: సంకర్షక భక్తి అనగా
1: సంకర్షక డివోషన్ మీన్
0: కొన్ని వస్తువులను
1: ఇఫ్ యూ థింక్
0: దూరముగా ఉండేటువంటి వస్తువులను సమీపింప చేసుకోవటం.
1: It is making things which are at a distance
0: దూరముగా ఉండేటువంటి వ్యక్తులను సన్నిహితము గావించుకోవటం.
1: ఇట్ ఈస్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ పీపుల్ హు ఆర్
0: దూరముగా ఉండేటువంటి విషయములను తనకు చెందినట్టుగా భావించుకోవటం.
1: థింకింగ్ దాట్ థింగ్స్ విచ్ రియలీ డు నాట్ బిలాంగ్ టు హ్యూమన్ విచ్ ఆర్ అట్ ఎ డిస్టెన్స్.
0: అలాగా ఇది ప్రేమతత్వములకు సంబంధించినటువంటిది.
1: దిస్ పర్టికులర్ డివోషన్ ఇస్ బేస్డ్ అపాన్ లవ్.
0: దూరముగా ఉండిన వస్తువులు కానీ వ్యక్తులను కాని విషయములు కాని తన సన్నిహితంగా గావించుకోవటమే ఇది సంకర్షణ భక్తిని.
1: సంకర్షణ భక్తి ఈజ్ బేస్డ్ అపాన్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఆబ్జెక్ట్స్ అండ్ ది పీపుల్ అండ్ ద మ్యాటర్స్ విచ్ ఆర్ ఫార్ అవే.
0: కేవలం ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయంగా ఉండేటువంటిది.
1: దిస్ ఈజ్ బేస్డ్ అపాన్ ఎ టైప్ ఆఫ్ అట్రాక్షన్.
0: ఇంకా రెండవది విప్రక భక్తి అనేటువంటిది. ఇది ద్వేషంతో కూడినటువంటిది.
1: This విప్రక భక్తి ఈజ్ బేస్డ్ అపాన్ హేట్రెడ్.
0: ఒక వస్తువు దగ్గరున్నటువంటి దానిని దూరం చేసుకోవటం.
1: ఇట్ ఈజ్ మేకింగ్ ఎ థింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ డిస్టెంట్.
0: దగ్గరున్నటువంటి వ్యక్తులను దూరం చేసుకోవటం.
1: ఇట్ ఈజ్ ఆల్సో సపరేట్ గెటింగ్ సపరేటెడ్ ఫ్రమ్ పీపుల్ హు ఆర్ క్లోజ్ టు హిమ్.
0: దగ్గరున్నటువంటి విషయాలను చాలా దూరంగా భావించుకోవటం.
1: మ్యాటర్స్ విచ్ ఆర్ వెరీ నియర్ హిమ్ ఆల్సో ఆర్ కన్సిడర్డ్ బై హిమ్.
0: ఇది కేవలము ఒక ద్వేషభక్తి అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ టైప్ ఆఫ్ డివోషన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ డివోషన్ బేస్డ్ అపాన్ హేట్రెడ్.
0: ఈ సంకర్షణ భక్తి అనేటువంటి దాంట్లో మూడు రకములు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ సంకర్షణ డివోషన్ దెర్ ఆర్ త్రీ టైప్స్.
0: తనకంటే అధికులను చూచి
1: లుకింగ్ అట్ పీపుల్ హు ఆర్ బెటర్ ప్లేస్ దాన్ హిమ్
0: గౌరవించటము
1: షోయింగ్ దెమ్ రెస్పెక్ట్
0: వారికి స్వాగతము చేయటము
1: వెల్కమింగ్ దెమ్
0: వారికి వినయ విధేయతలను ప్రకటించటము
1: షోయింగ్ హ్యూమిలిటీ
0: నమ్రతతో వారి యొక్క దీని యందు అనుభవించటము
1: ఎంజాయింగ్ దేర్ కంపెనీ విత్ హ్యూమిలిటీ.
0: ఇది మొదటి తరగతికి చెందినటువంటి.
1: దిస్ ఈజ్ ఫస్ట్ టైప్ ఆఫ్ సంకర్షణ.
0: రెండవది
1: ద సెకండ్ వన్ ఈజ్
0: తనకు సరి అయినటువంటి వారిని అనగా తనకు ఈడైనటువంటి వారిని
1: దట్ ఈజ్ పీపుల్ హు ఆర్ ఈక్వల్ టు హిమ్
0: వారితో స్నేహము గావించుకోవటము
1: మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సచ్
0: వారితో ప్రేమను పెంచుకోవటము
1: డెవలపింగ్ లవ్ విత్ సచ్
0: వారితో భయమును వీడి ఉండటము
1: బీయింగ్ ఫ్రీ విత్ దెమ్.
0: ఇది రెండవ తరగతి భక్తి.
1: దిస్ ఈజ్ ది సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్.
0: ఇంకా మూడవది తనకంటే చిన్నవారిని చూచి
1: ద థర్డ్ టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ బేస్డ్ అపాన్
0: దయ కరుణ.
1: పీపుల్ హు ఆర్ లెస్ ఫార్చునేట్ దాన్
0: జాలిని చూపి
1: షోయింగ్ కైండ్నెస్
0: వారికి తగినటువంటి యొక్క మార్గమును ప్రబోధించటము
1: అండ్ షోయింగ్ ఏ వే అప్రోప్రియేట్ టు పీపుల్ హు ఆర్ లెస్ ఫార్చునేట్ దాన్
0: అన్నింటికి అత్యుత్తమైనటువంటి యొక్క ప్రేమ మరొకటి ఉంటుండాలి.
1: దేర్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ ఈజ్ అబవ్ ఆల్ దీస్ టైప్స్.
0: లోకములో చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఉంటున్నాయని ధర్మ అర్థ కామ మోక్షములని.
1: దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ గోల్స్ ఫార్.

0: హ్యూమన్ లైఫ్ ధర్మ అర్థ
1: పరమ పురుషార్థమైనటువంటిది కూడా మరొకటిన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: Those people who expound this do not know that there is a fifth which it transcends all these types of goals of life.
1: అన్నింటికంటే అధికులైనటువంటి వారు దైవం.
0: The one who is supreme is God.
1: అలాంటి దైవాన్ని పొందినప్పుడు,
0: when you get such
1: అలాంటి దైవాన్ని దర్శించినప్పుడు,
0: when you take darshan of
1: అలాంటి దైవం యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు,
0: when you have been able to establish close relations,
1: కలిగేటువంటి యొక్క ఆనందము,
0: the joy which you derive by
1: సాయుధ్యము,
0: that kind of close,
1: ఆ ప్రేమతత్వమునే మహా పరాభక్తి అని చెప్తూ వచ్చారు.
0: This type of love has been described as parabhakti.
1: Yetavata parabhakti anaga sayujyamane cheppavachunu.
0: Parabhakti is another name for a state of sayujya.
1: Ee sayujyamane leenamu kavatame.
0: Sayujya is merging into God.
1: Bhinnatvam leka,
0: there is no separateness.
1: Ekatvamulo anekatvamunu kuda kalpinchukoka.
0: There is no question of seeing many things in
1: anekatvamulo ekatvanni anubhavinchatame sayujyam.
0: Enjoying many different things in one thing and that kind of unity
1: in diversity.
0: Unity in diversity, that is sahajya.
1: Ilanti tattvalu pondeetunte parabhakti.
0: Parabhakti is one which takes you to this state.
1: Ee parabhakti tattvam anetundi andarki praptinchetundi kaadu.
0: All people cannot attain this parabhakti state.
1: Aithe ఇది లభ్యం కానటువంటిదని మనము నిరుత్సాహములకో నిరాశకో నిస్పృహకో ఏమాత్రం కూడా దారివనక్కర్లేదు.
0: జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ నీడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ డిస్కరేజ్ అబౌట్ దిస్.
1: దానికి తగినటువంటి కృషిని చెయ్యాలి.
0: పీపుల్ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అప్రోప్రియేట్.
1: ఎంతకాలమైనా నీవు వేరు నేను వేరు అనేటువంటి ఒక దీని అందే భేదాభిప్రాయం అందే జీవితాన్ని వ్యర్థం గావించరాదు.
0: For any length of time one should not go on wasting on the basis that God is
1: the one. ఈ భేదభావం ఉండినంత వరకు కూడాను అనుమానము ఆస్పదము కలుగుతూ ఉంటాయి.
0: As long as there is the difference, there will be room for doubt.
1: ఈ అనుమానాస్పదములు ఉండినంత వరకు కూడాను వాడు నిజమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేడు.
0: As long as there is room for doubt, one would not be able to get at truth.
1: ఈనాటి మానవుడు,
0: today's man,
1: ఎన్నో బోధిస్తూ ఉన్నాడు కానీ,
0: has been teaching many things.
1: బోధించినటువంటి విషయములు తనకు కూడాను అన్వయిస్తాయి అనేటువంటి ఒక సత్యాన్ని మర్చిపోతున్నాడు.
0: బట్ హీఈస్ ఫర్గెటింగ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ హీఈస్ టీచింగ్ ఆర్ అప్లికబుల్ టు హిమ్ ఆల్సో.
1: ఇతరులకు బోధించేటువంటి యొక్క విషయం లోపల తాను ఎంతవరకు ఆచరిస్తున్నాననేటువంటి యొక్క విచారాన్ని కూడాను తాను చేయటం లేదు.
0: హీఈస్ నాట్ ఈవెన్ కేరింగ్ టు థింక్ as to what extent he is practicing.
1: కేవలం ఒక ఆడంబరమైన భక్తిగా నిరూపిస్తూ ఉంటుంటారు.
0: దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఎ
1: డివోషన్. ఆడంబరం కాని అహంకారం కాని అతపతనం గావిస్తుంది.
0: ఆస్టెంటేషన్ షో అండ్ ఈగో
1: భగవంతుడి గురించి దూరం గావించుకుంటాడు.
0: యూ విల్ బి బికమ్ డిస్టెంట్ టు గాడ్.
1: అలాంటి యొక్క దివ్య భావములను దూరం గావించుకునేటువంటి అనుమానాలకు మనం ఏమాత్రమో అవకాశం ఇవ్వకూడదు.
0: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ డౌట్స్ which will separate you and make
1: swartham swaprayojanamu drishtiyandinchukunnatundi vanike ee anumanamlo adhikanga untayi.
0: Selfishness and self interest, if they dominate him,
1: bhagavad prapattini anubhavincheyatundani aashinchetundi vaniki ee vidhamainatundi bhedamalu emaatramu undavu.
0: For one who enjoys devotion and love for the Lord will never entertain doubt.
1: Loka sambandhamaina vyavaharamnandu maatrame tana yokka bhakti prapattanalu velladi chesukuntunnadu kani దైవత్వం సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు తమ భక్తి ప్రపత్తులను తమకు తమ సాక్షిగా ఉంటుండాలి.
0: హీఈస్ షోయింగ్ ఆల్ దీస్ డివోషన్ ఎక్స్పెక్టింగ్ సమ్ వర్లీ బెనిఫిట్స్ అండ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్,
1: ప్రాకృతమైన ఈ జీవితం నందు,
0: ఇన్ దిస్ వర్ల్డ్లీ లైఫ్,
1: ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యవహారం ఎంతకాలం,
0: ఫర్ హౌ లాంగ్ దిస్ వరల్డ్ విల్ లాస్ట్,
1: ఈ జగత్ సంబంధమైన వ్యవహారం ఏ విధమైన శాంతి సంతోషం అందిస్తున్నాయి,
0: టు వాట్ ఎక్స్టెంట్ కెన్ దే గివ్ యూ పీస్ హ్యాపీనెస్,
1: తద్వారా మానవుడు అనేక విధమైన అశాంతిని పొందగలుగుతున్నాడు.
0: త్రూ దాట్ యూ కెన్ ఓన్లీ గెట్ ల్యాక్ ఆఫ్ పీస్, స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: అర్థబలము, ధనబలము, అంగబలము, అర్థబలము, ధనబలము, అంగబలము భక్తి ముక్తుల సాధింప పనికి రావు.
0: ద స్ట్రెంగ్త్ బేస్డ్ అపాన్ వెల్త్, ద స్ట్రెంగ్త్ బేస్డ్ అపాన్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ ద ఫిజికల్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు హెల్ప్ యూ టు అటైన్ ఆర్ ది డివోషన్.
1: విద్యాబలము కూడా ధాతులే విద్యాబలము కూడా.
0: సో ఈజ్ ఆల్సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్.
1: దైవ బలమొక్కటే మనుజుని ధన్యుజేయు.
0: ద ఓన్లీ స్ట్రెంగ్త్ విచ్ కెన్ శాంక్టిఫై మ్యాన్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్.
1: జగత్తులో ఎన్ని బలములు ఉండినప్పటికీ అన్ని బలములు దుర్బలములే.
0: ఆల్ ద అదర్ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ ద వరల్డ్ దే ఆర్ అబ్సల్యూట్లీ
1: వీక్. బలము ఒక్కటి మాత్రమే బలం అనుకుంటున్నారు జగత్తులో.
0: People think that the power obtained by wealth is the real power.
1: Kaadu, daiva balam okkatiye pradhanamaina balam.
0: The most important strength and power is the power of God.
1: Shankaralu kuda chepparu.

0: ಕುರುದನ ಜನ ಯೌವನ ಗರ್ವಂ.
1: ಶಂಕರ ಆಲ್ಸೋ ಹ್ಯಾಸ್ ಡಿಕ್ಲರ್ಡ್ ಫಾರ್ ಹೌ ಲಾಂಗ್ ವಿಲ್ ದಿ ಸ್ಟ್ರೆಂತ್ ಬೇಸ್
0: ಜನ ಜನ ಯೌವನ ಗರ್ವಂ ಅನ್ನೇಟುವಂಟಿದೆ ಒಕ್ಕ ಕ್ಷಣ ಮಾತ್ರವು ಮಿಂಚು ಮಿಂಚಿನಟ್ಟಿಗಾ ಉಂಟುಂಟಾರಿ.
1: ಪ್ರೈಡ್ ಅರೈಸಿಂಗ್ ಔಟ್ ಆಫ್ ವೆಲ್ತ್ ಅಂಡ್ ಪೀಪಲ್ ಅಂಡ್ ಆಲ್ಸೋ
0: ಐತೇ ಧನವು ಜಡಮೈನಟುವಂಟಿದೆ.
1: ಮನಿ ಈಸ್ ಆಫ್ಟರ್ ಆಲ್ ಇನರ್ಟ್.
0: ಈ ಜಗತ್ತಿನಂದು ಈ ಜಡಮೈನಟುವಂಟಿ ದಾರಿಗೆ ಎಕ್ಕಡ ಒಂದು ಬಲಮು?
1: ಇನ್ ದಿಸ್ ವರ್ಲ್ಡ್ ಹೌ ಕ್ಯಾನ್ ಸಚ್ ಎ ಇನರ್ಟ್ ಎಂಟಿಟಿ ಹ್ಯಾವ್ ಪವರ್?
0: ಮನುಷ್ಯ ಎಂದುನ್ನಟುವಂತಿ ಮನಸ್ತತ್ವ ವಲ್ಲನೇ ದೀನಿಕ್ ಬಲಂ ಕಾನಿ ದುರ್ಬಲಂ ಕಾನಿ ಏರ್ಪಡುತ್ತಾರೆ.
1: ದ ಪವರ್ ಈಸ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಟು ಇಟ್ ಓನ್ಲಿ ಬೈ ದಿ ಮೈಂಡ್ ಆಫ್ ದ ಮ್ಯಾನ್.
0: ಧನಮು ಕಾನಿ ವಿದ್ಯೆ ಕಾನಿ ಇಂಕೇ ವಿಧಮೈನ ಯೊಕ್ಕ ಸಂಪತ್ತುಲು ಕಾನಿ ಅನ್ನಿ ಕೂಡ ಪರಿಶುದ್ಧಮೈನಟುವಂತಿ ಜಲಂ ವಂಟಿವಿ.
1: ಆಲ್ ದಿ ಅದರ್ ಟೈಪ್ಸ್ ಆಫ್ ವೆಲ್ತ್ ಬೀಟ್ ವೆಲ್ತ್ ಬೀಟ್ ಎಜುಕೇಷನ್ ಆಲ್ ದೀಸ್ ಮೇ ಬಿ ಕಂಪೇರ್ಡ್ ಟು ರಿವರ್ ಪ್ಯೂರ್ ವಾಟರ್.
0: ಐತೇ ಈ ಜಲವು ಏ ರಂಗು ಬಾಟಲ್ಲೋ ಸೇರಿದಪ್ಪುಡು ಆ ಯೊಕ್ಕ ರಂಗು ಸ್ವರೂಪಾನ್ನಿ ಪೊಂದುತ್ತಾಯಿ.
1: ಬಟ್ ದಿ ಕಲರ್ ಆಫ್ ದಿ ವಾಟರ್ ವಿಲ್ ಡಿಪೆಂಡ್ ಅಪಾನ್ ದಿ ಕಲರ್ ಆಫ್ ದಿ ಬಾಟಲ್ ಇನ್ ವಿಚ್ ಯು ಪುಟ್ ದಿಸ್ ವಾಟರ್ ಪ್ಯೂರ್ ವಾಟರ್.
0: ಅದೇ ವಿಧಂಗಾನೇ ಧನಂ ಕೂಡ ಒಕ ದುರ್ಮಾರ್ಗುಡ ಅನ್ನೇಟುವಂತಿ ವಾರಿ ಸೇರಿಪೋಯಿನಪ್ಪುಡು ಆ ಧನಂ ಕೂಡ ದುರ್ವಿನಿಯೋಗಂಗಾನೇ ಪೋತುಂಟಾಯಿ.
1: ವೆನ್ ದಿ ಮನಿ ಈಸ್ ಅಟ್ ದಿ ಕಮಾಂಡ್ ಆಫ್ ಎ ವಿಕೆಡ್ ಫೆಲೋ ಇಟ್ ವಿಲ್ ಬಿ ಯೂಸ್ ಫಾರ್ ಈವಿಲ್ ಪರ್ಪಸಸ್.
0: ಆ ಧನಂ ಕೂಡ ಪವಿತ್ರ ಹೃದಯ ಕಲಿಗಿನಟುವಂತಿ ವಾರಿಲೋ ಸೇರಿನಪ್ಪುಡು ಅದು ಪವಿತ್ರಮೈನಂತಿಗಾನೇ ರೂಪೊಂದುತ್ತದೆ.
1: ವೆನ್ ದಿ
0: ಕಾರ್ಯಮನ್ನು ಪ್ರವೇಶಿಸುತ್ತದೆ.
1: When the wealth is at the command of a good person and a noble person, it will be used for noble purposes.
0: ధనము కాని విద్య కాని ఇంకేవిధమైనటువంటి శక్తి సామర్థ్యము కూడాను మనిషి యొక్క స్వభావాన్ని పట్టే ఇవి ఆ యొక్క స్వరూపాన్ని చెందిపోతున్నాయి.
1: Whether it is money or education, they will be used depending upon the type of person with whom they are associated.
0: కనుక ధనము చెడ్డది కాదు, విద్య చెడ్డది కాదు, వినియోగ విధానము చెడ్డదిగా మంచిదిగా మారుతున్నాయి.
1: Money and education by themselves, they are not bad.
0: అందరూ ధనవంతులకు అహంకారం ఉండదు.
1: All wealthy people are not arrogant.
0: విద్యావంతులందరికీ అహంకారం ఉండదు.
1: All educated people are not arrogant either.
0: కానీ వాని స్వభావ స్వరూపమును పురస్కరించుకుని మనస్సు యొక్క ప్రభావం కూడాను సంబంధం చేసుకుని వారి యొక్క మంచి చెడ్డలు మారుతున్నాయి.
1: బట్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ పర్సన్ విత్ హూమ్ దీస్ టూ ఐటమ్స్ ఆర్ దేర్, they are used either for good purposes or for bad purposes.
0: కనుకని మనస్సు యొక్క ప్రభావాన్ని మంచి మార్గంలో ప్రవేశపెట్టడానికి ఒక ఆధ్యాత్మిక మార్గమే సరైనటువంటి మార్గం.
1: ఇట్ ఈస్ ది ఓన్లీ స్పిరిచువల్ పార్ట్ విచ్ కెన్ మేక్ ద మ్యాన్స్ మైండ్ గో ఆన్ ద రైట్.
0: ఆధ్యాత్మిక మార్గంలో అనేక విధమైనటువంటి అడ్డు తగులుతూ ఉంటాయి.
1: క్వైట్ ఎ ఫ్యూ అబ్స్టికల్స్ మే బి ఫేస్ ఇన్ ది పార్ట్ ఆఫ్ స్పిరిచువల్.
0: మొట్టమొదటి అడ్డు వాసన.
1: ద ఫస్ట్ అబ్స్టికల్ ఈస్ ది వాసన, ది డిజైర్.
0: అనగా ఈ వాసనలు అనగా అభిమాన మమకారములు.
1: దీస్ వాసన ఆఫ్ దీస్ డిజైర్స్ ఆర్ అటాచ్.
0: ఎలాంటి అభిమాన మమకారములు? ప్రాకృత సంబంధమైనటువంటి భోగభాగ్యములు, అనుకూలములు, ఆనందములు ఇలాంటివంతా కూడా తాను ఒక విధమైనటువంటి సత్యంగా భావిస్తుంటాడు.
1: వాట్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ఈగో అండ్ దే ఆర్ బేస్డ్ అపాన్ ది transient things will be considered by him as if they are permanent ones.
0: Bhagavat aagyanu sirasa vahinchi aayaka kaaryamunandu deekshana pooni vijayamunu sadhinchavalanani aashinchetunte vyaktulaku idi mottamodati addugulutuntadi.
1: For people who want to follow the command of the Lord and sanctify their lives, the first obstacle is this.
0: Naa bandhuvulu em anukuntaro emo,
1: what my people are going to think
0: about me, naa mitrulu ye vidhanga bhavistaro emo,
1: what my friends will think of me,
0: samajamlo ye vidhamaina yokka peru pratishthalu naaku bhangam avutundo,
1: how am I lose my name and fame in society
0: ani kontha varaku sankuchita hrudayulai.
1: With this kind of narrow mindedness people will approach
0: kevalam aadambaram nimittamai,
1: for the sake of name,
0: gaurava maryadala nimittamai,
1: name fame and show,
0: tatkalika sukshantara nimittamai,
1: temporary joys,
0: కొంతవరకు నువ్వు భంగపడి
1: అండ్ యీల్డ్ టు దీస్ టెంప్టేషన్
0: దైవాజ్ఞను ఉల్లంఘిస్తూ ఉంటారు.
1: దే డిసోబే అండ్ గో అగైన్స్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్.
0: రెండవది అంతకంటే అధికులైనటువంటి వారిని చూచి అధిక విద్యావంతులో, అధిక శ్రీమంతులో, అధిక బలవంతులో ఇలా అధికమైనటువంటి వారిని చూచి ఇది అసూయాభావం ఉట్టిపడుతుంది.
1: జెలసీ టేక్స్ షేప్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ వెన్ హీ సీస్ పీపుల్ హూ ఆర్ బెటర్ దాన్ హిమ్ ఎదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్, ఎడ్యుకేషన్, బ్యూటీ ఎట్సెట్రా.
0: ఆ అసూయాభావంను కూడా చేరనివ్వకుండా చూసుకోవాలి సాధకులు.
1: సాధక షుడ్ టేక్ కేర్ టు సీ దట్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ జలసీ.
0: మూడవది అహంకార భావం.
1: ద థర్డ్ వన్ ఈజ్ ఈగో, అహంకారం.
0: ఈ అహంకారం అనేటువంటిది తనలో ఉండేటువంటి ఎన్ని దోషములైనా కూడాను అవి మంచివిగా భావిస్తాడు.
1: పర్సన్ విత్ ఈగో కన్సిడర్స్ ఆల్ హిస్ డిఫెక్ట్స్ యాజ్ స్ట్రాంగ్.
0: పర్లు ఎందున్నటువంటి మంచిది కూడాను దోషముగా నిరూపిస్తాడు.
1: అండ్ ఈ థింగ్స్ ది గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్ ఆల్సో యాజ్ బ్యాడ్ థింగ్స్.
0: తాను చేసేటువంటి దోషములంతా కూడా సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తాడు.
1: హీ గోస్ ఆన్ డిఫెండింగ్ ఆల్ ద మిస్టేక్స్ హీ కమిట్.
0: సమాజమునందు కానీ,
1: బీట్ ఇన్ సొసైటీ,
0: మరే విధమైనటువంటి పార్టీలు ఎందు కానీ,
1: ఆర్ ఇన్ ఎనీ అదర్ పార్టీ,
0: తనకు పేరు ప్రతిష్టలు రావాలి.
1: హీ వాంట్స్ టు గెట్ నేమ్ అండ్ ఫేమ్.
0: దాని నిమిత్తమై
1: ఫర్ ద సేక్ ఆఫ్
0: దైవాజ్ఞను కూడా ఉల్లంఘిస్తూ ఉంటాడు.
1: హీఈస్ ప్రిపేర్డ్ టు డిసోబే ది కమాండ్.
0: అట్టివారు సరి అయిన భక్తులు కాదు.
1: He can never be a good devotee.
0: ఈ భక్తి కూడా సన్ని సంబంధ బాధ్యం కూడా ఉండదు.
1: ద సచ్ డివోషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్ విత్ క్లోజ్నెస్.
0: దీనికి చక్కని ఉదాహరణ హనుమంతుడే.
1: ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ హనుమాన్.
0: రామాజ్ఞను శిరసా వహించి
1: హీ ఒబే,
0: సీతాన్వేషణ గావించి విజయాన్ని సాధించాలని సంకల్పించుకున్నాడు.
1: హీ రిజాల్వ్ to obey the law, the commands of Rama and search for Sita and get at her.
0: Rama adnam teesukoni vanara sainyamto taanu Sita anveshanlo praveshinchadu.
1: Accepting the commands of the Lord, accompanied by the monkey's army, he proceeded.
0: Akkada samudram oddu cheraadu.
1: He reached the ocean, shores of ocean.
0: ఈ వానరులందరూ కూడా ఈ సముద్రం అగాధమైన సముద్రం చూచేటప్పటికే అందరి గుండెలు జారిపోయాయి. ఏ రీతిగా దాటటం?
1: ది మంకీస్ గాట్ టెర్బ్లీ డిస్కరేజ్ ది మొమెంట్ దే సా
0: ఈ లంకను ఏ విధంగా ప్రవేశించటం.
1: హౌ కెన్ వీ క్రాస్? హౌ కెన్
0: వీ ఎంటర్? అసాధ్యము, అసాధ్యమని అందరూ బలహీనుడయ్యారు.
1: ఎవ్రీ వన్ బికేమ్ వీక్ మైండెడ్ టెలింగ్.
0: కానీ ఒక హనుమంతుడు మాత్రమే ధీరుడై,
1: బట్ హనుమాన్ రిమైన్డ్ వెరీ కరేజియస్.
0: భగవత్ ఆజ్ఞను శిరసావహించి నెరవేర్చుకోవటం మన కర్తవ్యం.
1: ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: కష్టము కాని, నష్టము కాని, నిష్ఠూరం కాని, నిందలు రాని, కారణమైనా పోని, కానీ దీన్ని నెరవేర్చడం మన కర్తవ్యం.
1: కమ్ వాట్ మే, ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై ఓన్ లైఫ్, ఐ హావ్ టు అకాంప్లిష్ ది టాస్క్ గివెన్ టు మీ బై ది లార్డ్.
0: కనుక నేను దీంట్లో ప్రవేశిస్తాను.
1: ఐఎమ్ గోయింగ్ టు అండర్టేక్ దిస్ టాస్క్.
0: భగవంతుని కార్య విజయమును అందరూ సాధించిన వారిగా ఉండాలి, కానీ నేను ఒకటే సాధించాలనే అహంకారం నాకు రాకూడదు.
1: బట్ హీ సెడ్ ఐ షుడ్ నెవర్ గెట్ ది ఫీలింగ్ దట్ ఐ అలోన్ హావ్ అకాంప్లిష్డ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ నన్ను.
0: కనుక మీరందరూ కూడా నేను తిరిగి సముద్రం దాటి లంక నుంచి వెనుకకు వచ్చేంత వరకు మీరు కిష్కింధాపట్నం రాముల దగ్గరికి మీరు పోకూడదు.
1: అంటిల్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ లంక, all of you should remain here.
0: ఇక్కడే నా నిమిత్తమే కాచుకుని ఉండాలన్నారు.
1: యూ షుడ్ కీప్ వెయిటింగ్ ఫర్ మై అరైవల్ బ్యాక్.
0: ఆ విధంగా వారిని శాసించి
1: హీ కమాండెడ్ దిస్ మంకీస్.
0: మొదటి పర్వతాన్ని ఎక్కాడు.
1: హీ క్లైంబ్డ్ ది ఫస్ట్.
0: ఏమిటి ఆ పర్వతము?
1: వాట్ ఈస్ దట్ మౌంటైన్?
0: నేను రామాజ్ఞ లోపల నా యొక్క ప్రాణమైన అర్పితం గావించి నేను అతని యొక్క ఆజ్ఞను శిరసావహించాలి.
1: ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్.
0: ఇదే నా దీక్ష అని హృదయపూర్వకంగా ప్రమాణం చేసుకున్నాడు.
1: హీ ప్రామిస్డ్ అండ్ వౌడ్ టు హిమ్సెల్ఫ్ దాట్ He is going to obey the commands of the Lord even at the cost of his own life.
0: Rendo parvatam ekkadu.
1: The second obstacle also he crossed.
0: Vaakuto kinda undinatunte vanaralakanta kudunu oka shasanam chesadu.
1: He gave a command to all those vanaras, monkeys.
0: Naa jeevitam Rama ajna lopala ankitam chestunnanu.
1: I am dedicating my life in obeying the command of the Lord.
0: Deenni sadhinchagalanu.
1: I can accomplish it.
0: తరలో ప్రతి విజయాన్ని తీసుకుని నేను వస్తున్నాను అని
1: చెప్పాడు. I am going to get back the news of victory in a short time, he said.
0: మరి మూడవ పర్వతం ఎక్కాడు.
1: The third obstacle also he.
0: ఇదిగో నేను ఇప్పుడు సముద్రాన్ని దాటుతున్నాను అని కుప్పించేశాడు.
1: He said that he is going to cross the ocean and he
0: అనగా భగవంతుని ఆజ్ఞను శిరసావహించడానికి త్రికరణ శుద్ధి అనగా మనస్సు యొక్క శుద్ధి మొదటిది, రెండవ శుద్ధి వాక్కుది, మూడవ శుద్ధి శరీరాన్ని. ఈ మూడింటి ఎందు త్రికర శుద్ధిగా తాను సముద్రంపై ఎగిరాడు.
1: టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ దెర్ ఇస్ నీడ్ ఫార్ ప్యూరిటీ ఆఫ్ త్రికరణ, బాడీ, మైండ్ అండ్ వర్డ్.
0: ఈ త్రికరణ శుద్ధి తోపల అనగా మనస్సులో దాని యొక్క దీక్షను పూనటము, వాకులో దాన్ని వెల్లడి చేయటము, శరీరంతో అనుభవించటం.
1: దట్ మీన్స్ హీ రిజాల్వ్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హీ టోల్డ్ ద సేమ్ థింగ్ ఇన్ ది వర్డ్ అండ్ హీ డిడ్ ఇట్ ఇన్ యాక్షన్.
0: ఎంత దూరం పోయేటప్పటికీ
1: when he was crossing
0: ఈ వాసనా స్వరూపమైనటువంటి మైనాకం వచ్చింది.
1: అండ్ దిస్ ఫారం ఆఫ్ వాసన ది డిజైర్ ఇన్ ది ఫారం ఆఫ్ మైనక మౌంటైన్ ఇట్ కేమ్ అప్.
0: తన తండ్రి అయినటువంటి వాయుదేవుని వల్ల రక్షింపబడినటువంటి కనుక మైనాకము.
1: దిస్ మైనాక మౌంటైన్ వాజ్ సేవ్డ్ బై హనుమంతు.
0: వాయుదేవుని పుత్రుడైన యొక్క హనుమంతులకు ఒక కృతజ్ఞత అందించాలని మంచి ఉద్దేశంతోనే వచ్చింది పాప.
1: అన్ అకౌంట్ ఆఫ్ ఆఫరింగ్ గ్రాటిట్యూడ్ టు ద సన్ ఆఫ్ వాయు హూ హ్యాడ్ సేవ్డ్ మైనాక.
0: మారుతి, నా పైన కొంతసేపు విశ్రాంతి తీసుకుని నా ఆదిత్యం పుచ్చుకుని వెళ్ళమని చెప్పి కోరింది.
1: ఇట్ ప్రే టు హనుమాన్, ఓ హనుమాన్ టేక్ ఎ లిటిల్ రెస్ట్ ఆన్ మీ అండ్ గివ్ మీ సాటిస్ఫాక్షన్.
0: హనుమంతుడు చెప్పాడు, నేను వెందులు ఆరగించి నిమిత్తం రాలేదు.
1: హనుమాన్ టోల్డ్, ఐ హావ్ నాట్ కమ్ హియర్.
0: రామాజ్ఞను నేను పూర్తి చేసేంత వరకు నేను ఏ యొక్క నీరైనా కూడా త్రాగను.
1: అంటిల్ ఐ ఫుల్ఫిల్ ది కమాండ్ ఆఫ్ రామా ఐ హావ్ నాట్ గోయింగ్ టు టేక్.
0: భగవంతుని ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: హిజ్ వర్డ్ ఈజ్ లా ఫర్ మీ.
0: నాకు ఈ శాంతి కానీ విశ్రాంతి కానీ నాకు అక్కర్లేదు.
1: ఎయిదర్ పీస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్ట్ ఐ డోంట్
0: నీడ్. సేవలో నేను అంకితమైపోయాను.
1: ఐ హావ్ డెడికేటెడ్ మై సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక ఆ రామాజ్ఞను పూర్తి నెరవేర్చుకుని వచ్చేంత వరకు కూడా నీ యొక్క ఆదిత్యం నాకు అక్కర్లేదన్నాడు.
1: అంటిల్ ఐ ఫుల్ఫిల్ ది కమాండ్స్ ఆఫ్ మై లార్డ్ ఐ హావ్ నాట్ బీన్ టు యాక్సెప్ట్ ది హానగారి.
0: ఈ రాజును ఉల్లంఘించాడు, ఈ సౌఖ్యమునంతా తోసివేశాడు.
1: హి త్రూ అవే, హి సెట్ అసైడ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఆబ్స్టికల్స్ అండ్ టెంప్టేషన్స్.
0: మరీ కొంత దూరం వెళ్లేటప్పటికీ అసూయ.
1: ఆఫ్టర్ హీ వెంట లిటిల్ వాయ్ దేర్ వాజ్ జెలసీ ఫేసింగ్ హిమ్.
0: అక్కడ సురసి వచ్చింది, అనగా ఒక రాక్షసి, అసూయ రాక్షసి.
1: అండ్ దట్ ఈస్ ది డెమన్ ఆఫ్
0: రాముడు. హనుమంతుడు ఎగిరిపోతుంటే ఆ నీడను కూడా పట్టి లాగిందన్నమాట.
1: వెన్ హనుమాన్ వాజ్ ఫ్లయింగ్ ది సురసి,
0: అనగా తనకంటే అధికులైనటువంటి వాడిని క్రిందికి లాగటమే తన యొక్క స్వభావం.
1: దట్ ఈస్ pulling down people who are better than it, that is the
0: nature of ఎక్కడ ఎవరు కనిపించలేదు.
1: హనుమాన్ లుక్ ఆన్ ఆల్ ద ఫోర్ సైడ్, హీ వాజ్ నాట్ ఏబుల్ టు సైట్ ఎనీవన్.
0: క్రింద చూచాడు,
1: హీ లుక్ డౌన్.
0: ఇది ఒక రాక్షస కృత్యము, అసూయతో కూడినటువంటిది, నన్ను క్రిందికి లాగడం కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నాడని గుర్తించాడు.
1: హీ రికగ్నైజ్ ఎ డెమన్ ఫిల్డ్ విత్ జెలసీ ట్రైంగ్ టు పుల్ డౌన్ హనుమాన్ ఫ్రమ్ డౌన్ బిలో.
0: ఆ మరుక్షణంలోనే సురచి, ఓ హనుమంత, నీవు నాకు ఆహారంగా మారిపోవాలి అన్నాడు.
1: సురసి సేడ్, ఓ హనుమాన్, యు షుడ్ బికమ్ ఫుడ్ ఫర్ మీ
0: చెప్పాడు. నీకు ఆహారంగా నేను అర్పితం కావటంలో ఏమాత్రం నేను సందేహించను.
1: ఐ హావ్ నో హెసిటేషన్ ఇన్ బికమింగ్ ఫుడ్ ఫర్ యూ.
0: అయితే ఒక్కటి నా ప్రతిజ్ఞ ఉంటుండాలి.
1: బట్ దెర్ ఈస్ అ వౌ విచ్ హావ్
0: భగవంతుని ఆజ్ఞను పూర్తి నేను నెరవేర్చిన తర్వాత ఎవరికైనా సరే నేను ఆహారంగా ఉంటాను.
1: ఆఫ్టర్ ఫుల్ఫిలింగ్ ది కమాండ్ ఆఫ్ మై లార్డ్ ఐఎమ్ ప్రిపేర్ టు బికమ్ ఫుడ్ ఫర్
0: యూ. ఆజ్ఞను తీసుకుని పోయి సీతకు అందించి సీత యొక్క విషయం తిరిగి రామునికి అప్పచెప్పి నేను తిరిగి నీకు ఆహారంగా వస్తానన్నాడు.
1: ఆఫ్టర్ కన్వేయింగ్ ది మెసేజ్ ఫ్రమ్ రామా టు సీత అండ్ ఫ్రమ్ సీత టు రామా ఐఎమ్ ప్రిపేర్ టు కమ్ బికమ్ ఫుడ్ ఫర్ యూ.
0: పిచ్చివాడా, ఆఖరి నాకు ఇప్పుడవుతుంటే ఎప్పుడూ నీకు ఆహారంగా వస్తానంటే నాకు అది అక్కర్లేదు, ఇప్పుడే నాకు నీవు ఆహారంగా సిద్ధం కావాలన్నాడు.
1: ఓ పోలీస్ వన్, ఐ వాంట్ యూ టు బి బికమ్ ఫుడ్ జస్ట్ నౌ బికాస్ ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు వెయిట్.
0: ఇది అసాధ్యము, నాకు భగవంతుని ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ లార్డ్,
0: నీవేమైనా తీసుకుంటాను, ఎన్ని విధమైనటువంటి హింస పెట్టినా కానీ ఆ హింసలో ప్రాణమునైనా వదులుతాను కానీ భగవత్ ఆజ్ఞ నేను విడువను.
1: వాట్ ఎవర్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ విత్ యూ ఐఎమ్ ప్రిపేర్ టు బేర్, బట్ ఐ విల్ నెవర్ గివ్ అప్.
0: తాను అనేక రకమైన రూపంలో దాల్చి హనుమంతుని మింగడానికి ప్రయత్నించింది.
1: సురసి బిగాన్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ గల్ప్ డౌన్ హనుమాన్.
0: కానీ భగవత్ ఆజ్ఞను లక్ష్యం అందించుకున్నటువంటి హనుమంతుడికి ఎట్టి భయ ప్రాంతం లేకుండా ఆ సురసిని హింసించాడు, అనగా హతమార్చాడు.
1: హనుమాన్ హూ వాజ్ డెడికేటెడ్ హింసెల్ఫ్ ఫర్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ హ్యాడ్ ది పవర్,
0: అనగా అసూయ అనేటువంటి గుణమును కూడాను ప్రాణం తీశాడు.
1: దట్ మీన్స్ హీ కిల్డ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ జెలసీ.
0: అక్కడ నుంచి లంకలో ప్రవేశించాడు.
1: హీ ఎంటర్డ్ లంక.
0: చూచాడు అతి సుందరమైనటువంటి ఈ లంకను చూచి,
1: హీ లుక్డ్ అట్ దిస్ బ్యూటిఫుల్ సిటీ.
0: ఆహా, నేను హనుమంతుని ఎప్పుడూ చూడలేదు, ఆ రావణ్ని ఎప్పుడూ నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ అట్ ఎనీ.
0: ఇతని యొక్క భవనములే ఇంత మందిరంగా ఉంటున్నప్పుడు వీరి భావాలు ఎంత పవిత్రంగా ఉంటాయో ఏమో అనుకున్నాడు.
1: హీ ఫెల్ట్ దట్ వెన్ దేర్ బిల్డింగ్స్ ఆర్ సో బ్యూటిఫుల్ దేర్ ఫీలింగ్స్ ఆల్సో.
0: తక్షణమే రామాజ్ఞ జ్ఞాపకం వచ్చింది.
1: ఇమ్మీడియట్లీ హీ రిమెంబర్డ్.
0: వీడే నిజంగా పవిత్రుడైపోతే ఈ రకమైన అపవిత్రమైనటువంటి కార్యములు ఎందుకు చేస్తాడు.
1: ఇఫ్ ఓన్లీ హీ ఈజ్ ఎ సేక్రెడ్ అండ్ డివైన్ పర్సన్ హౌ వుడ్ హీ డూ సచ్ అన్సేక్రెడ్.
0: కానీ వీడి మంచి చెడ్డలు గుర్తించాలని చెప్పని అతి స్వల్ప స్వరూపాన్ని ధరించి లంకలో ప్రవేశించడానికి పోయాడు.
1: హీ టుక్ ఎ వెరీ స్మాల్ ఫామ్ అండ్ దెన్ హీ ఎంటర్డ్ లంక. హౌ టు అండర్స్టాండ్
0: దట్ అహంకారి అయిన లంకిని ఉంటుండాలి.
1: దెర్ వాజ్ లంకిని హూ ఈస్ ఫుల్ ఆఫ్ ఈగో.
0: చూచింది,
1: హీ లుక్డ్ అట్ హనుమాన్.
0: ఒరే కోతి, నన్ను కూడా మోసం చేసి దొంగతనంగా లోపల ప్రవేశిస్తున్నావా అని అరిచింది.
1: ఓ మంకీ, యూ వాంట్ టు డిసీవ్ మీ అండ్ సమ్హౌ ఎంటర్ ఇన్ టు లంకా, ఇస్ ఇట్?
0: హనుమంతుడు మండిపోయాడు.
1: హనుమాన్ వాస్ ఎన్రేజ్.
0: నేను దొంగనా?
1: డు యూ కాల్ మీ ఎ థీఫ్?
0: నేను దొంగగా ఈ యొక్క లంకలో ప్రవేశిస్తున్నానా?
1: డు యూ థింక్ దట్ ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ ఎ స్టెల్తీ మేనర్?
0: మీ రాజు మా దొంగవాడు.
1: యు ఆర్ కింగ్ ఈజ్ ఎ గ్రేట్.
0: ఆ రాజుకు తగినటువంటి యొక్క రాక్షసులే మీరందరూ కూడాను.
1: అండ్ యు ఆల్
0: ప్రజా ప్రజా.
1: All the demons are like the king himself.
0: మా ప్రభువు ధర్మస్వరూపుడు.
1: మై లార్డ్ ఈజ్ ది వెరీ
0: సత్యవాన్ పరిపాలకుడు.
1: హీ ఆల్వేస్ ఫాలో ది
0: పాత్. మా ప్రభు యొక్క శిష్యులైనటువంటి మేము కూడాను ధర్మస్వరూపులమే.
1: ఆల్ ఆఫ్ అస్ ది డిసైపుల్స్ ఆఫ్ సచ్ గాడ్.
0: మాలో ఇలాంటి దుర్గుణములు ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో రూమ్ ఫర్ అస్ టు హ్యావ్ ఎనీ బ్యాడ్ థాట్స్
0: అని చాలా గర్జించాడు.
1: హీ రోర్డ్ విత్ దీస్ వర్డ్స్.
0: అప్పుడు రాక్షసి, మా మహారాజు దొంగనంటున్నావా అని చెప్పని అది రాక్షసి కూడా చాలా కోపం వచ్చింది.
1: ద డెమన్స్ ఆల్సో బికేమ్ వెరీ యాంగ్రీ. డూ యూ కాల్ అవర్
0: దొంగ కాకపోతే ఆ శ్రీరామచంద్రుడి యొక్క పత్ని అయినటువంటి సీతను దొంగతనంగా ఎక్క తెచ్చాడు. వాడు దొంగ కాక మరేవాడు ఉన్నాడు.
1: ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎ థీఫ్, హౌ కుడ్ హీ హావ్ అబ్డక్టెడ్ సీత ఇన్ ఎ సచ్ ఎ స్టెల్తీ మేనర్?
0: ఈ విధంగా కూడా నువ్వు పోరాడేసేసి మొట్టమొదటి వాసనను, రెండవది అసూయను, మూడవది అహంకారాన్ని రూపుమాపాడు.
1: In this way, he overcame all these three obstacles.
0: ఇది భగవంతునికి భక్తులకు ప్రధానమైనటువంటి గుర్తులు అనేటువంటిది కూడా లోకానికి చాటుతూ వచ్చాడు.
1: He also showed and declared to the world,
0: నిజంగా భక్తులైనటువంటి వాడికి ఈ వాసనల కోసం ఏమాత్రం కూడా ప్రాకులాడకూడదు.
1: True devotees should not have these three defects.
0: ఇంకా ఆడంబరము, అసూయ అనేటువంటిది ఇందులో ఏమాత్రము ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రూమ్ ఫార్ ఎయిదర్ జెలసీ ఆర్
0: అహంకారం. అసలే తావివ్వకూడదు.
1: There should be no room whatsoever for
0: the devotee. భక్తుడైనటువంటి వాడు,
1: ఏ డివోటీ,
0: వాసనలను, అసూయను, అహంకారమును అణగదొక్కాలి.
1: There a devotee should subdue and control the vasana, the desire.
0: చూచిన తర్వాత ఆమె యొక్క భక్తి ప్రపత్తిని కూడా చక్కగా గుర్తిస్తూ వచ్చాడు.
1: ఆఫ్టర్ హీ సా సీత, హీ రికగ్నైజ్
0: భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణాలు కూడా తాను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
1: హీ వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. ఫ్రమ్
0: నిరంతరము భగవంతుని చింతలో ఉండినటువంటి వాడు శరీరాన్ని పుష్కింప చేసుకుంటాడు.
1: ఎ పర్సన్ హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ ద లార్డ్ విల్ అలౌ హిస్ బాడీ టు ఫ్యామిష్.
0: నిజముగా దేహాన్ని పెంచుకున్నటువంటి వాడికి భక్తి అభివృద్ధి కాదు.
1: ఎ పర్సన్ హూ వాంట్స్ హిస్ ఫిజికల్ బాడీ టు గ్రో ఫ్లరిష్ హీ విల్ నాట్ హ్యావ్ డివోషన్.
0: భక్తి పెరిగినటువంటి వాడికి దేహం అభివృద్ది రాదు.
1: ఏ పర్సన్ ఫిల్డ్ విత్ డివోషన్,
0: ఇవి రెండింటికి చాలా భిన్న భేదంగా ఉంటుంటాడు.
1: దేర్ ఇస్ ఎ నెగటివ్ కారిలేషన్ బిట్వీన్ ది.
0: సీతను చూచాడు, ఆమె శరీరం చాలా శుష్కించిపోయింది.
1: సీత వాస్ ఫ్యామిష్, షీ వాస్ వెరీ థిన్.
0: ఇది ప్రతిభక్తి యొక్క ప్రధానమైనటువంటి యొక్క చిహ్నం అనుకున్నాడు.
1: హీ రికగ్నైజ్ దాట్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: దుఃఖంలో ఉండినటువంటి వాడు విందులు ఆరగించడు, కయ్యానికి కాలు తివ్వడు.
1: A person filled with sorrow would not go on taking fees.
0: కనుకన సీత తల్లి ఈ విధమైన దుఃఖంలో ఉండటం చేత తన యొక్క దేహ సంబంధమైనటువంటి యొక్క భ్రాంతిని కూడా వదిలిపెట్టింది.
1: మదర్ సీత హూ ఈజ్ సఫరింగ్ దిస్ కైండ్
0: ఆఫ్ దైవం కావాలి, దైవం కావాలనేటువంటి వాడికి దేహ చింత ఎక్కువగా ఉండకూడదు.
1: ఎ పర్సన్ హూ ఆస్పైర్స్ టు హావ్ గాడ్